0: Therefore, from today,
1: Raboye 60th birthday. అరవై సంవత్సరంలో బర్త్డే అని మీరు అనుకుంటున్నారు.
0: And what is coming now around the corner is the 60th birthday, or that's how you look at it.
1: ఈ లోపల మీరు సంకల్పించుకున్నటువంటి 6000 గ్రామములు కూడాను సంపూర్ణ తృప్తితో మీరు సేవలు చేయాలి.
0: And before this deadline of the 60th birthday, the 6000 villages which have been taken up by you, you must try and achieve the targets.
1: ఒక్కొక్క పల్లెకు కూడాను విద్యను అందించాలి.
0: Achieve the targets laid down.
1: విద్యా సంస్థను స్థాపించాలి.
0: In every village, have an education
1: institution. వైద్యమును ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
0: Bring the health care to these villages.
1: జలమును వారికి అందించాలి.
0: Give them drinking water.
1: రోడ్లను వేయాలి.
0: Lay down roads.
1: ఇవి ప్రధానమైనటువంటి యొక్క సాధనలు.
0: These are the main points of your sadhana.
1: అంతేకాని మనము ఏదో కొన్ని చిన్న చిన్న పనులంతా చేసి ఈ పల్లెను మనము దత్తత తీసుకున్నామనుకోవటము ఇది కేవలం సరైనటువంటి యొక్క దత్తత కానేరదు.
0: Instead of doing this, by saying that we have adopted a village, we indulge in activities which are nothing at all. This is not proper.
1: దీని నిమిత్తమే మీరు ధనమునకు ఏమాత్రం కూడా కొరత పడనక్కర్లేదు.
0: And in order to execute these tasks, you need not bother about the finances. సాధ్యమైనంత
1: వరకు ఇది ధనముతో ఏమాత్రం సంబంధం లేకుండా హృదయముతో దేహంతో చేయవలసినటువంటివి చేయాలి.
0: As far as possible, dealing these activities from the element of finance, let your heart take the first leap. Let your mind be involved in it.
1: సేవ చేయడానికి కొంచెం ధనమును ప్రోగు చేసుకోవాలి.
0: Certainly, in order to do it, you need a little amount of money.
1: కనుకనే ceiling on desires అని నాలుగు రకమైనటువంటి మార్గాలు బోధించాం.
0: So therefore, we have this ceiling on desires, a fourfold way.
1: మనము తినేటువంటి తిండిని వ్యర్థము గావించరాదు.
0: We should not waste the food that we eat.
1: దుర్వినియోగం చేయరాదు.
0: Should not misuse it.
1: ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకోవాలి.
0: Eat what you really need.
1: దానితో కొంతవరకును ఈ ధనమును ప్రోగు చేసుకోవచ్చు.
0: So thereby you must save up some money.
1: ఇంకా ఫుడ్ అనేటువంటిది అయిన తర్వాత మనము సరైన రీతి లోపల వస్తువులు కూడా కొంచెం దుర్వినియోగం చేయరాదు.
0: And in addition to this food, we also should not waste away the facilities available to us.
1: ఈ ధనమును ప్రోగు చేసుకునే నిమిత్తమై మన ఖర్చులను కొంతవరకు తగ్గించుకోవాలి.
0: In order that we might make some savings of money, try to curb our expenditure.
1: అనేక మంది శ్రీమంతులు పెండిండ్ల నిమిత్తమై ఇంకా కొన్ని కొన్ని వైభవాల నిమిత్తమై వేలు వేలకు ఖర్చు పెడుతుంటారు.
0: There are many wealthy people who on occasions like marriage and so on spend thousands of rupees.
1: ఈ ఉన్నవారికే పెట్టి వీరి పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడటం కంటే లేని వారికి పెట్టి వారి జీవితాన్ని ఆనందంగా అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: ఇన్ దిస్ ప్రాసెస్ వాట్ డూ దే డూ? దే గివ్ టు దోస్ హూ దెమ్సెల్స్ ఆర్ వెల్దీ. Rather than do it, give to those who do not have money to go by, and thereby bring some relief.
1: Misuse of money is evil annadu.
0: Misuse of money is evil, it's been said.
1: Kanuka manam don't waste food.
0: Therefore, don't waste food.
1: Don't waste time.
0: Don't waste time.
1: Don't waste money.
0: Don't waste money.
1: Don't waste energy.
0: Don't waste energy.
1: Ee naligintu dwara manam entaina sevalu cheyochu.
0: And once you have accomplished these, you can do any amount of seva.
1: Kanuka ee naadu ee pallella sevalu chese nimittamai సత్యసాయి ట్రస్ట్ కొంత ప్రయాణాల కోసమని కొన్ని రకములైనటువంటి వారికి సదుపాయాల కోసమని కొంత ధనమును కూడా మీకు ఈనాడు అందిస్తున్నాడు.
0: సో టుడే ద సత్యసాయి ట్రస్ట్ ఇన్ ఆర్డర్ దట్ యూ మైట్ ఎగ్జిక్యూట్ దీస్ టాస్క్ అహెడ్ ఆఫ్ యూ ఇన్ ద విలేజెస్ అండ్ ఫర్ యువర్ ఓన్ కన్వీనియన్స్.
1: అనేక మంది వర్కర్స్ కు అనగా సేవకులకు సేవ చేయాలనే ఆశ ఉంటుంది, కానీ ఈ ప్రయాణములు చెలపడానికి చేతిలో కాసు ఉంటుండదు.
0: The Satsai Trust is setting aside a certain amount of money today. There are many sevaks who want to do, but for want of money.
1: మీరు వచ్చి పోయేటువంటి ఖర్చుల కోసము
0: for want of money they are not able to do so.
1: ఈ ధనమును వినియోగించుకోవాల్సిందే, కానీ
0: this money is given now for you to undertake
1: వాటికంతా ఈ ధనమును వినియోగించరాదు.
0: For undertaking journeys for your spots of service.
1: ఒక్కొక్క జిల్లా కూడాను ఇంటింట ధనమును మీకు అందిస్తున్నాము.
0: ఇట్ షుడ్ నాట్ బి వేస్టెడ్. దేర్ఫోర్ ఫర్ ఎవ్రీ విలేజ్ వి ఆర్ గివింగ్ ఎ సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ నౌ.
1: ఇది నిజమైనటువంటి యొక్క పుట్టిన పండుగగా మీరు భావించుకుని ప్రేమతత్వాన్ని మేము అందుకున్నామని ప్రజాసేవలో మీరు పాల్గొనడానికి కంకణం కట్టుకోవాలి.
0: యు మస్ట్ రిగార్డ్ దిస్ యాజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ టుడే సెలబ్రేషన్ ఆఫ్ బర్త్డే. దట్ ఈస్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ లవ్.
1: ప్రేమపూర్వకంగా
0: అండ్ హావింగ్ రిసీవ్డ్ దిస్ లవ్
1: దయా ప్రేమల హృదయంతో
0: plunge into service activities.
1: 10 lakhs rupayalu meeku andisthunnanu.
0: Today I born out of with this feeling of love and compassion, I am giving you a sum of 10 lakh rupees.
1: డాక్టర్ సుబ్బారావు.
0: డాక్టర్ సుబ్బారావు
1: ఆంధ్రప్రదేశ్. గోగాయ్ అస్సాం. గుప్తా బీహార్. మాథూర్ బీహార్ మాథూర్.
2: నెక్స్ట్ వన్ ఇస్ భరద్వాజ్ ఫ్రమ్ ఢిల్లీ. మిస్టర్ ఆర్ఎస్ ప్రసాద్ ఫ్రమ్ హర్యానా.
1: గుజరాత్. మాథూర్
2: హిమాచల్ ప్రదేశ్.
1: హర్యానా హర్యానా.
2: Then Karnataka, Mr. A. Mohan Rao. Kerala, K.S. Menon. Madhya Pradesh, Mr. Hingorani. Maharashtra, Srikant Savan.
1: Madhya Pradesh.
2: Orissa, Mr. Pani.
1: Come on.
2: Madhya Pradesh.
1: Orissa.
2: Punjab, Mr. B.K. Soni. Rajasthan, K.S. Goyal. Tamil Nadu, Dr. Poonam. Uttar Pradesh, Kamala Mal. West Bengal, Nitin Majmudar. These are all state Seva Dal conveners. As you know, the Education and Human Values Program is being introduced in primary education in almost all the states of India. Last year, Bhagwan has graciously granted a sum of rupees 1 lakh for the use of the teachers for their transport and other expenses. Today, Bhagwan has graciously been donating rupees 50,000 to the said trust. Shri Manima, take it.
3: ప్రేమ ముదిత మనసే.

0: looking at the pious and the noble souls, people consider them rather low. But what is it that they lose in heart? Watching a mighty elephant, dogs start barking at it, but the elephant will not lose its majesty.
1: Divyatma Sarupulara.
0: Embodiments of divine Atma.
1: Sahajanga gocharamayyetundi prati padarthamulaku konni rangulu untuntayi.
0: The material that we find outside has got certain colors.
1: Kani aa rangulu aa padarthamulaku sahajamani bhavistunnam.
0: We consider the color of an object is a natural quality.
1: Kaadu kaadu.
0: No.
1: Adi mana yokka bhavamula yokka మార్పులే ఈ రంగులకు మూల కారణం.
0: ఇట్స్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ అవర్ ఫీలింగ్స్ దట్ బ్రింగ్ ఎ చేంజ్ ఇన్ కలర్స్ అవుట్ సైడ్.
1: ఆకాశంలో చూస్తే బ్లూ కలర్ గా ఉంటుండాలి, నీల రంగుగా ఉంటుండాలి.
0: ద స్కై లుక్స్ బ్లూ ఇన్ కలర్.
1: సముద్రంలో చూస్తే నీల రంగులుగా ఉంటుండాలి.
0: ఓషన్ ఈజ్ బ్లూ ఇన్ కలర్.
1: కానీ స్కై ఈజ్ బ్లూ, ఓషన్ ఈజ్ బ్లూ అంటాం, ఇది చాలా తప్పు.
0: We say sky is blue, ocean is blue, but you are wrong.
1: ఈ సముద్రము నీల రంగుతో లేదు.
0: Ocean is not blue in color, in fact.
1: ఆకాశము నీలవర్ణము కాదు.
0: The sky is not blue either.
1: అత్యంత దూరంగా ఉండటం చేత దానికి ఆ విధమైనటువంటి రంగు మన కంటికి కనిపిస్తుంది.
0: As it is at a far off distance, it looks blue in color.
1: సముద్రము కూడాను అగాధమైనటువంటి లోతుగా ఉండటం చేతనే అక్కడ నీల రంగుగా కనిపిస్తుంది.
0: As ocean is a fathom color.
1: కానీ స్కై ఈజ్ బ్లూ, ఓషన్ ఈజ్ బ్లూ అంటాం, ఇది చాలా తప్పు.
0: We say sky is blue, ocean is blue, but you are wrong.

0: అనుకుంటే లోతుగా ఉండటం చేతనే అక్కడ నీల రంగుగా కనిపిస్తుంది.
1: యాజ్ ఓషన్ ఈజ్ అ ఫాథమ్లెస్ డెప్త్ ఇట్ ఆల్సో లుక్స్ బ్లూ ఇన్ కలర్.
0: దగ్గరికి వెళ్లి దాని చేతితో తీసుకున్నప్పుడు దీనికి ఏ రంగులు లేవు.
1: ఇఫ్ యు గో క్లోజ్ బై అండ్ కలెక్ట్ ఇన్ యువర్ హ్యాండ్ యు డోంట్ ఫైండ్ ఇట్ బ్లూ ఇన్ కలర్.
0: అది తెల్లని రంగుగానే ఉంటుంది.
1: ఇట్స్ వైట్ ఇన్ కలర్.
0: కల్పితమైనటువంటి వర్ణంలో అందులో ఏమాత్రము కనిపించవు.
1: There is no the artificial color that we attribute to it.
0: అదే విధంగానే
1: likewise
0: మంచి చెడ్డలన్నీ కూడాను మన యొక్క విశ్వాసములపైన మన యొక్క భావములపైన మన సంకల్పములపైన ఆధారపడి ఉంటుంది.
1: Likewise good and bad depend on our faith, our feeling and thoughts.
0: నిజమైనటువంటి రంగు మనకు గోచరమయ్యేటువంటిది కాదు.
1: The true color in the sense of the word
0: నిజమైన రూపము కనిపించేటువంటిది కాదు.
1: The true form either you don't see.
0: నీటి నుండి కరెంటు పుట్టుతుండాలి.
1: Out of water you get electricity.
0: కానీ ఈ కరెంటు ద్వారా విద్యుత్ శక్తి ద్వారా అనేక రకమైనటువంటి ఉపయోగాలు మనం అనుభవిస్తున్నాం.
1: You make use of the electricity drawn from water for varied purposes.
0: కానీ కరెంటు మనకు కనిపించటం లేదు.
1: Yet you don't see the current directly.
0: ఈ నీటి నుండి ఆవిర్భవించినటువంటి కరెంటు ద్వారా అనేక ఉపయోగాలు జరుగుతున్నవి కానీ కరెంటు మాత్రం కనిపించదు.
1: Though we utilize the current drawing out of water, we don't see that.
0: అదే విధంగానే సమస్త జీవులు సమస్త ప్రాణులు దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం నుండి ఆవిర్భవిస్తున్నాయి.
1: Likewise, all living creatures, all living beings, they are born out of the divinity.
0: కాని ఆత్మతత్వము కనిపించదు.
1: Yet they don't see the divine principle.
0: దాని నుండి ఆవిర్భవించినటువంటి ఒక జీవుల యొక్క ప్రవర్తనలు జీవుల యొక్క మంచి చెడ్డలు మనకు కనిపిస్తున్నవి.
1: However, the good and born, good and bad of the living creatures, they are quite visible and seen.
0: శంకరుల వారి అద్వైతము కాశీ నగరంలో నలుదిశల ప్రాకిన తర్వాత వేలాది మంది పండితులందరూ కూడాను గుమిగూడారు.
1: As Shankara's philosophy of non-dualism has spread far and wide, many of the scholars have congregated there.
0: చిత్త శుద్ధి కలిగినటువంటి యొక్క మానవుల యొక్క మనసు పరిశుద్ధమైన అద్దం వలె ఉంటుంటాడు.
1: The one with the purity of heart will be like a clean mirror.
0: ఒక్కతూరి కన్నులు మూసుకున్నాడు శంకరుడు.
1: Shankara closed his eyes at one instance.
0: ఆపత్తులో ఉండినటువంటి ఒక తల్లి యొక్క దృశ్యం కనిపించింది.
1: He could see the mother in the last moments.
0: అప్పటికప్పుడు తాను ఈ సభలంతా కూడాను నిలిపి తాను కాలడి వచ్చాడు.
1: He concluded that assembly then and there itself and left for Kaladi.
0: తల్లి కన్నులు మూసేక పూర్వమే శంకర్ల వారు అక్కడ ప్రత్యక్షమయ్యి ఆమెకు ఇచ్చినటువంటి వాగ్దానమును పూర్తి నెరవేర్చి ఆమెకు అంత్యము లోపల ఆమె నోటిలో తులసి నీరు పోసి ప్రాణమును తాను అనుభవించాడు.
1: శంకర్ కుడ్ రీచ్ ద ప్లేస్ కాలడి బిఫోర్ ద ఎండ్ అప్రోచ్.
0: కానీ అప్పటి పరిస్థితి ఎందు ఆ కాలడి ప్రజలు కేరళ ప్రజలు దీనికి విరుద్ధంగా ఉండేటువంటి వారు.
1: But in those times, all the Keralites were opposed to this theory.
0: Sanyasi ayinatundi vyakti karmakandalo praveshinchakoodadu.
1: A renunciant has no authority to perform the ritual.
0: Sarva karmalo tyagam chesi ye sanyasam swikarinchadu.
1: One becomes an ascetic after sacrificing.
0: Sanyasi anaga emiti deeni artham?
1: What is the meaning of sanyasa or renunciant?
0: Sanyasi is sanyasi. Sarva asalu vadatame sanyasamu.
1: Giving up all desires is the true meaning of sanyasa.
0: కనుక ప్రాకృతమైనటువంటి యొక్క నిత్య జీవిత సంస్కృతి అయినటువంటి యొక్క ఈ ప్రాకృత కర్మల్లో తిరిగి ప్రవేశించాడు సన్యాసము తీసుకున్నటువంటి శంకరుడు.
1: Shankara being an renunciant himself, he started performing the ritual.
0: తండ్రి అయినా సరియే కర్మకాండంలో ప్రవేశించకూడదు.
1: No matter mother or father, an ascetic should not perform ritual.
0: విద్యార్థులకు అర్థమయ్యే నిమిత్తమై నేను కొంత లోతుగా పోవలసి వస్తుంది.
1: టు మేక్ స్టూడెంట్స్ అండర్స్టాండ్, భగవాన్ వాంట్స్ అస్ టు టేక్ ఇన్ ద
0: మొట్టమొదట సన్యాసం తీసుకునేక పూర్వముగా విరిజా హోమం చేస్తారు.
1: బిఫోర్ వన్ బికమ్స్ ఎన్ ఎసిటిక్ దే పర్ఫార్మ్ ఎ రిచువల్.
0: విరిజా హోమం ఏమిటి? తాను మరణించినట్టు

0: తన కర్మలు తానే చేసుకున్నట్టు దీనికంతా అర్పితం గావించి తాను నూతనమైనటువంటి ఒక వేషము, నూతనమైనటువంటి ఒక నామము ధరిస్తాడు.
1: విరజా హోమ ఈజ్ ఎ రిచువల్ వేర్ ద పర్సన్ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ డెడ్ అండ్ గాన్ అండ్ పర్ఫార్మ్ ద లాస్ట్ రైట్స్ ఆల్ హిమ్సెల్ఫ్. దేర్ స్టార్ట్స్ ఎ న్యూ లైఫ్.
0: పూర్వపు రూపం పోయింది.
1: ద ఎర్లియర్ ఫామ్ ఇస్ గాన్.
0: పూర్వపు ఈ దేహమునకు పెట్టినటువంటి పేరు కూడా పోయింది.
1: ద ఫార్మర్ నేమ్ ఇస్ ఆల్సో గాన్.
0: దానికి మరొక నూతనమైనటువంటి ఒక సన్యాసం పేరు వస్తుంటుంటుంది. ఆనందము, రూక ఆనందము, ఇంకొక ఆనందము, ఆనందము, ఆనందము, అంత ఆనందములే. కానీ వారిలో కించిట్టైన ఆనందం ఉండదు.
1: దేర్ ఆఫ్టర్ దే గెట్ ఎ న్యూ నేమ్ ఎండింగ్ విత్ ఆనంద ఆనంద బ్లిస్ ఈ వితౌట్ ఎ ట్రేస్ ఆఫ్ ఇట్ ఇన్ సైడ్.
0: అది ఏ విరజా హోమము అని.
1: దట్ ఈస్ కాల్డ్ విరజా హోమ.
0: తన యొక్క తద్దినము తానే చేసుకున్నాడు.
1: ఈ పర్ఫార్మ్స్ హిజ్ ఓన్ ఆబ్లిగేషన్.
0: అలాంటి సమయం లోపల తిరిగి తల్లి ఎక్కడ, తండ్రి ఎక్కడ, కర్మకారం ఎక్కడ?
1: At that moment, then where is father, where is mother then?
0: కనుక కర్మకాండలో ప్రవేశించకూడదు. ఎట్టి సంబంధము లేదు సన్యాసికి ఎవరితో.
1: Therefore, a renunciant has no relation with the father or mother, cannot do ritual.
0: ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నాను.
1: A small example.
0: మేము 200 మంది చేరి బుర్గల రామకృష్ణరావు ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఉంటున్నప్పుడు స్వామితోనే ఈ యొక్క పవిత్రమైనటువంటి యాత్ర చేయాలనే ఉద్దేశంతో ఆయన గొప్ప మహాభక్తుడు కూడాను, 12 భాషలు తెలిసినటువంటి ఒక వ్యక్తి, అతని మేధాశక్తి చాలా గొప్పది.
1: బూర్గుల రామకృష్ణరావు ఫార్మర్ గవర్నర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ అండ్ ఎక్స్పోనెంట్ ఆఫ్ 18 లాంగ్వేజెస్, హైలీ ఇంటెలిజెంట్ అండ్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ భగవాన్.
0: సాక్షాత్ భగవంతుని చేతనే, భగవంతుని తోడనే బద్రీనాథ్, కేదార్నాథ్, అమర్నాథ్ కు వెళ్లాలి, ఇది నా యొక్క కోరిక అని తాను నిర్ణయించుకున్నాడు.
1: Ramkrishna had a desire that he should visit pilgrim centers Badri and Kedarnath in the company of God, direct manifestation.
0: Swami vellutunnadu telisi chaala mandi bhaktulu aneka prantham nunchi naato 200 mandi vacharu.
1: On coming to know that Bhagwan is visiting those centers, around 200
0: pavitra hrudayulu pavitramaina dampatulu varidderu ఈ 200 మందికి కూడాను మొదలు భోజనం పెట్టి తదుపరి వారు భుజించేటువంటి వారు అంత త్యాగ స్వరూపులు.
1: ద కపుల్ డాక్టర్ రామకృష్ణ అండ్ హిస్ వైఫ్, దే సర్వ్ ఫుడ్ టు ఎవ్రీబడి అండ్ దెన్ దే హ్యావ్ దే ఫుడ్ అట్ ద ఎండ్. దే ఆర్ గ్రేట్ డివోటీస్.
0: అందరూ కూర్చుంటే రామకృష్ణ వచ్చి నీరు జగ్గుతో నీరు పోసేటువంటి వాడు అందరికీ త్రాగడానికి.
1: రామకృష్ణ యూస్ టు సర్వ్ వాటర్ టు డ్రింక్ టు ఎవ్రీ వన్ దే.
0: వాళ్ళ ఏడీసీలు వాళ్ళందరూ వచ్చి, సార్ మేం చేస్తాం, మీరు కూర్చోండి. చీచీ నా డ్యూటీ నాది, నేను స్వామి దాసుడను, నేను గవర్నర్ కాదు.
1: ఏడీసీ అదర్ పీపుల్ అరౌండ్ దే సెడ్ సర్ వీ విల్ డూ ఇట్ ఆన్ యువర్ బిహాఫ్ బట్ హీ సెడ్ నో హియర్ ఐ యామ్ ఎ డివోటీ.
0: ఒక మాట చెప్పాడు.
1: హీ సెడ్ వన్ థింగ్.
0: ఆయన హైదరాబాద్ లో ఉంటున్నప్పుడు కూడా అతను చీఫ్ మినిస్టర్ అయినాడు.
1: హీ వాజ్ ది చీఫ్ మినిస్టర్ వెన్ హీ వాజ్ దేర్ ఇన్ హైదరాబాద్.
0: అప్పుడు స్వామి అక్కడికి వెళ్లినప్పుడు మలక్పేట అని వేలాది మంది అంతా కూడాను క్యూలో నిలుచుకున్నారు.
1: There in that locality by name Malakpeta, Hyderabad, thousands of devotees lined up.
0: ఒకరి తర్వాత ఒకరు దర్శనం చేసుకుని పోవాలి. అక్కడ ఒక క్షణం కూడా ఆలస్యం చేయకూడదు తిరుపతి మారి.
1: They should not delay. Therefore, everyone should
0: come. తరుముతుంటారు ఈ వాలంటీర్స్, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి.
1: All the volunteers will drive them forth quickly to pass on.
0: అతని యొక్క హృదయం ఎలాంటిదని పిల్లలకు అర్థం కావాలి.
1: Students should know the heart of Burgul Ramkrishna.
0: Aina queue lo poi nilchukunnadu.
1: He also stood in the line queue.
0: IGP vachadu, sir meer chief minister, meer pratyekanga raavachu, ee queue lo vaddannadu.
1: Inspector General of Police came and said, sir, you are the chief minister, you don't have to stand there. Rajakeeyanga
0: nenu chief minister, aadhyatmikanga nenu chief devotee.
1: And he said, politically I am the chief minister, but spiritually I am chief devotee.
0: Chief devotee.
1: Chief devotee.
0: నాకింకా అంత భక్తి రాలేదు.
1: వెల్ ఐఎమ్ నాట్ దాట్ డివోటెడ్.
0: అంతటి గొప్ప హృదయము ఆ యొక్క బుర్గల రామకృష్ణరావు.
1: రామకృష్ణరావు సచ్ ఎ నోబుల్ హార్ట్.
0: తిరిగి శంకర్ల వారు,
1: శంకర
0: ఎవ్వరూ ఆ గ్రామంలో సహాయం చేసేవారు లేకపోయారు.
1: దేర్ ఇన్ దట్ విలేజ్ కాలడీ నోబడీ వర్ దేర్.
0: ఆ దేహాన్ని తీసుకుని పోయి సంకర్మ సంస్కారం చేయాలి.
1: ద బాడీ హ్యాస్ టు బి టేకెన్ టు ద ఫ్యూనరల్.
0: ఎవ్వరూ అక్కడ రాలేదు.
1: నోబడీ కేమ్.
0: ఈ నంబూద్రి ప్రాంతంలో బ్రాహ్మణులు ఎందు దీన్ని ముట్టడానికి వీలు కాదన్నారు.
1: Nambudri Brahmin said one should not touch that body.
0: Endukante dharma viruddhamainatundi dinto praveshistunnadu Shankaracharya.
1: Shankara is acting something against the norms of dharma.
0: Vidhi lekunda ఆ యొక్క దేహాన్ని తానే భుజం పైన వేసుకుని తన పెరటి లోపలే తన దొడ్డు లోపలనే ఉంతటివి అక్కడే బుక్ చేశాడు.
1: As there is no way,
0: ఎవరు ఇంక శ్మశానానికి తీసుకుని పోయేటువంటి సహాయం లేరు.
1: As there were none to help him to carry the body, he carried on his own shoulder and just cremated in the backyard.
0: ఆనాడు శంకరులు ప్రారంభించినటువంటి యొక్క ఈ సంస్కారము ఈనాటి కూడా అట్లనే జరుగుతుంది. ఎవరి ఇంటిలో పెద్దలు పోయినా వారి వెనక పెరటి లోపలనే పూడ్చడం, వారికి ప్రత్యేక ఒక విధమైనటువంటి యొక్క శ్మశానం లేదు.
1: The same practice is followed even down this day. The ritual means carrying the body and cremating in the backyard. కొన్ని
0: కేరళ స్టేట్ మీరు పోయి చూచినారంటే రోడ్డు పొడవునా ఇండ్లు ఉంటుంటాయి, వెనక ఏమి ఇండ్లు ఉండవు.
1: If you go to Kerala, you will find the houses straight behind none.
0: అంత కూడా వెనక ఖాళీగా ఉంటుంటాయి.
1: There is no open space behind
0: it. ఆ ఇంటి వారు పోతే అక్కడ వారికి స్థానం కావాలి అక్కడ.
1: Because they need some position to lay a permanent rest.
0: తల్లికి ఇచ్చినటువంటి ఒక వాగ్దానమును నెరవేర్చుకుని తిరిగి కాశీకి వెళ్ళాడు.
1: శంకర ప్రామిస్డ్ అండ్ హీ ఫుల్ఫిల్డ్ ద ప్రామిస్ టు హిస్ మదర్ అండ్ లెఫ్ట్ ఫర్ కాశీ.
0: ఆ కేరళ ప్రజలు శంకర్లు వారి పైన చూపినటువంటి యొక్క ఈ యొక్క ద్వేషభావము అనేటువంటిది కానీ లేక శారీరక సంబంధమైనటువంటి యొక్క భావములు కానీ అతనికి మనసుకు ఒక విధమైనటువంటి జిగుప్స్ కలిగింది.
1: Shankara was totally frustrated, disgusted because of the hatred, feelings of hatred and the body feeling that the people entertained at that time.
0: Dari nadchukuntu pothunnadu.
1: He was just walking along.
0: Kashikanta nadchukoni povali.
1: In those days one has
0: day and night.
1: Day and night.
0: Anaru torch light kuda levu.
1: There were no torch lights in those
0: times. Ee pettukoni oka karrakanta nippu antinchukoni ఆ యొక్క గాయలు పోసి కిరసన ఆయిల్ దాని ద్వారా తీరు ప్రయాణం చేసేటువంటి వారు.
1: దే లాంగ్ స్టిక్ దే విల్ టై అప్ సమ్ క్లాత్ అండ్ పుట్ సమ్ ఆయిల్ అండ్ లైట్ ఇట్ అప్ అండ్ ప్రొసీడ్.
0: ఈ యొక్క పగటి సమయం నందు యువకులు యువతులు అనేక రకంగా తిరుగుతూ ఉండేటువంటి వారు.
1: ది డే టైమ్ యంగ్ మెన్ అండ్ విమెన్ మూవ్ అబౌట్.
0: అప్పుడు అతని మనసుకు చింతనున్నటువంటి శిష్యులను చూచి మీరు కూడాను విద్యార్థులే, మీరు కూడా యువకులే.
1: Watching the disciples, he said, you are also young, you are also students.
0: ee naati yuvakulainatundi bala balikalu kaani malamutra durgandha maamsaraktam tho kodinatundi ee shariramunu aakarshistundadu kaani nijamainatundi aatmani evvaru kodanu vicharinchatam ledu.
1: You are young men and women, you are young citizen students, you are just carried away by the body, which is nothing but fecal
0: malamutra durgandha maamsaraktam tho kodinatundi ee dehanni వరిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ లవ్ ద బాడీ విచ్ ఇస్ నాట్ దేహం
0: యొక్క సౌందర్యాలు చూస్తున్నారు.
1: యు ఆర్ క్యారీడ్ అవే బై ద బ్యూటీ.
0: సౌందర్యాన్ని చూసి ఆకర్షిస్తున్నారు.
1: యు ఆర్ అట్రాక్టెడ్ బై ద బ్యూటీ.
0: ఆకర్షిస్తున్నారు.
1: యు వాంట్ ఇట్.
0: చీ చీ, ఇది సరైనది కాదు.
1: వాట్ ఎ షేమ్ ఇట్ ఇస్, ఇట్ ఇస్ నాట్ ప్రాపర్.
0: ఇది మానవుడిగా పుట్టి
1: హావింగ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్ బీయింగ్
0: క్షణాల్లో మారిపోయేటువంటి ఈ దేహం పైన ఇంత భ్రాంతియ.
1: వై షుడ్ బి డెల్యూటెడ్ బై ద బాడీ దట్ చేంజెస్ ఎవ్రీ మోమెంట్.
0: ఇవి క్షణ క్షణములకు నువ్వు మారిపోయేటువంటి ఒక శరీరం లేదు.
1: ద బాడీ చేంజెస్ ఎవ్రీ టైమ్ ఎవ్రీ మూమెంట్.
0: ఇవన్నీ కూడా నువ్వు రాలిపోయేటువంటి శరీరం లేదు.
1: దట్ షూట్ టు ఫేడ్ అవే.
0: కట్టగినటువంటి కాలిపోయే శరీరం లేదు.
1: అల్టిమేట్లీ దే మస్ట్ బి బర్న్.
0: యవ్వనం ఎత్తలో ఉంటుంటాది.
1: వాట్ హ్యాపెన్
0: మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి ఒక పాసింగ్ క్లౌడ్ చే యవ్వనం.
1: దిస్ యూత్ ఈస్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్ దట్ హస్ కమ్ ఇన్ బిట్వీన్
0: అని అక్కడ ఒక విధమైనటువంటి ఒక శ్లోకం చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలకందరికీ దీనిని గురించి అనేక విధములుగా కూడాను కొంత హీనంగా కూడాను బోధిస్తూ వచ్చాడు.
1: దేర్ హీ కంపోజ్డ్ ఎ శ్లోక అండ్ స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్ టు ది ఎంటైర్ అసెంబ్లీ ఓవర్ దేర్.
0: అనగా యువకులైనటువంటి వారు అతి జాగ్రత్తగా మెలగాలి.
1: ఇట్ ఓన్లీ మీన్స్ యంగ్స్టర్స్ షుడ్ కండక్ట్ దెమ్
0: శరీర దృష్టి అనేటువంటి దాన్ని మనం విస్మరించాలి.
1: దే షుడ్ ఫర్గెట్ ది బాడీ ఫీలింగ్ వాట్స్ ఎవర్.
0: ఇది అంతా కూడా కేవలము ఒక దుర్గంధంతో కూడినటువంటి ఒక శరీరం.
1: ద హోల్ బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ ఫౌల్ స్మెల్ బ్యాడ్.
0: దీని అందసందం అంతా కూడా ఎక్కడ ఉంటుంది?
1: వేర్ డస్ ది రియల్ బ్యూటీ లై?
0: ఇది కేవలం ఏమాత్రం కూడా నువ్వు భ్రమించేటువంటిది కానీ ఇది సహించేటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ డెల్యూషన్, యూ కెనాట్ బేర్ దట్ ఫౌల్ స్మెల్ ఎనీ లాంగర్.
0: ఈ విధంగా ఉన్నప్పుడు ఒక కథ ఉంటుంది.
1: హియర్ ఇస్ ఎ స్టోరీ.
0: ఒక రాజుకు కుమారుడు ఉన్నాడు, ఏకైక కుమారుడు, పుత్రుడు.
1: ఏ కింగ్ హ్యాస్ ఓన్లీ సన్.
0: ఆ అబ్బాయికి 20 సంవత్సరాలు వచ్చింది, 22 సంవత్సరాలు వచ్చింది.
1: అటైన్డ్ ఏజ్ ఆఫ్ 20 ఇయర్స్.
0: తండ్రి పిలిచాడు, నాయన నీవింకి యువరాజు కావాలి.
1: ఫాదర్ కాల్డ్ హిమ్ అండ్ సెడ్ యూ షుడ్ బి ఎ ప్రిన్స్ నౌ.
0: నీకు 22 సంవత్సరాలు సరి అయిన వయస్సు.
1: 22 ఇయర్స్ ఇస్ ద రైట్ టైం.
0: నీకు వివాహం చేయాలని సంకల్పించుకున్నానన్నాడు.
1: ఐ వాంట్ టు గెట్ యు మ్యారీడ్.
0: కానీ ఆ యొక్క కుమారుడు చెప్పాడు, తండ్రి ఇచ్చినటువంటి చౌక చేతను, తండ్రి ఇచ్చినటువంటి యొక్క స్వేచ్ఛ చేతను జవాబు చెప్పుకుంటూ వచ్చాడు.
1: The son started giving reply to his father because of the lenience given to him.
0: దీనిని బట్టి ఆనాటి నుండి కూడాను తల్లిదండ్రులే పిల్లలకు అమితమైనటువంటి స్వేచ్ఛనిచ్చి పిల్లల యొక్క భావాన్ని పాడు చేస్తూ వచ్చారు.
1: It is understood that since then it's only parents that spoil their children, giving them too much of freedom.
0: ఆనాటి రాజకుమారుడైనటువంటి ఆ యువకుడు, నాన్న నేను వివాహమాడదలిచినటువంటి ఒక కన్యను నేనే సెలెక్ట్ చేయాలి, కానీ మీరు సెలెక్ట్ చేయనక్కర్లేదన్నారు.
1: The boy said, I should select my bride because I am going to marry her.
0: అప్పట్లో రాజుకు చాలా బాధ కలిగింది.
1: King felt very sad.
0: కానీ కుమారుని బాధ పెట్టడం తనకి ఇష్టం లేకపోయింది.
1: But it's not his intention to make him feel sad.
0: సరే, ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళాడు.
1: Without talking anything, he retired.
0: ఈ తండ్రితో ఈ విధంగా కూడా మాట్లాడానని మనసు కొంతవరకు బాధ కలిగింది.
1: The son also felt a little bit sad.
0: నోటితో అన్నాడు మాత్రమే, కానీ కాన్షియన్స్ తృప్తి కాలేదు.
1: Though he said what he liked, but his conscience was not satisfied.
0: అబ్బాయి గుర్రాన్ని ఎక్కాడు, కొంత మానసిక మార్పు కోసమని అరణ్యానికి పోవాలనుకున్నాడు.
1: That boy just
0: ఈ అరణ్యంలో కొంత నిగరించినప్పుడు మనసు మార్పు రావచ్చు అనుకున్నాడు.
1: Well, he thought that his mind might change if he goes to the forest.
0: పోతున్నాడు గుర్రం పైన.
1: He was proceeding on the horse.
0: కింద నది.
1: There's a river below.
0: నది ఒడ్డు పైన, ఈ యొక్క రివర్ బెడ్ పైన గుర్రం పైన పోతున్నాడు.
1: He was just proceeding, riding on the horse along the river bed side.
0: ఒక కన్య ఐదారు మంది చెలికత్తెలతో చేరి గంగా స్నానం గావించుకోవాలని పవిత్రమైన హృదయం తోపల ఆ గంగానదికి పోవడానికి ప్రయత్నిస్తున్నారు.
1: A young girl along with 5 to 6 servants, they were all going to that Ganga river to have their bath.
0: ఏ విధంగా పోతుంది అది అమ్మాయి?
1: హౌ ఇస్ షీ ప్రొసీడింగ్?
0: అదృష్టం ఆ విధంగా వచ్చింది. పుట్టినప్పటి నుంచి కూడా మగవారి ముఖం చూడకూడదు.
1: షీ హాస్ డిటర్మిన్డ్ నాట్ టు లుక్ ఎట్ ది ఫేస్ ఆఫ్ ఎ మ్యాన్.
0: నా జీవితం అంతా కూడా నువ్వు కన్యగానే జీవించాలి.
1: దట్ షీ షుడ్ లివ్ అన్మ్యారీడ్ త్రూ అవుట్ అవర్ లైఫ్.
0: నా జీవితం అంతా కూడా నువ్వు భగవత్ అర్పితంగా నేను అర్పితం గావించుకోవాలి అని సంకల్పించుకుంది.
1: షీ హాస్ డిటర్మిన్డ్ టు సరెండర్ హర్ లైఫ్ టు గాడ్ ఓన్లీ.
0: ఏ సేవలు చేసినా కానీ దైవమునికే చేయాలి, కానీ మరొకరికి సేవ చేయకూడదు.
1: She has decided to serve God and none else.
0: అని ఆమె చుట్టూ ఒక పరద కట్టుకుని దాని నలుగురు చెలికత్తెలు పట్టుకుని ఆ మధ్యలో ఈమె తిరిగి నదిలోకి వెళుతున్నారు.
1: As she was going along the way, she was just
0: there's
1: a curtain around.
0: నది ఒడ్డు గట్టు పైన ఉంటుంది.
1: And she was walking along the edge of the river.
0: ఈ గట్టు పైన గుర్రం పైన పోయేటువంటి ఈ రాజకుమారుడు ఆ అమ్మాయి యొక్క ముఖాన్ని చూచాడు.
1: The prince on the horse looked at the face of this girl.
0: Prarambhamaindi vyadhi.
1: There started the disease.
0: Ayoka gurrani reverse chesadu intiki.
1: He reversed the horse back home.
0: Venta vachinatundi okka dasulatopala ee bidda evaro ee kanya evaro enquiry cheyalani cheptani prarambhinchadu.
1: He started making inquiries about this girl, where from she comes and who.
0: Tirigi taane swayanga tandiki cheppadaniki bayapaddadu. మంత్రితో చెప్పించాడు. అందమైనటువంటి పిల్లను ఈనాటి చూచాను.
1: హీ సెడ్ ఐ సా
0: అమ్మాయిని నేను వివాహం ఆడాలి.
1: ఐ సా ఏ బ్యూటిఫుల్ గర్ల్ టుడే, ఐ వాంట్ టు మ్యారీ హర్.
0: అప్పుడు తండ్రి కూడా పోనీ ఇప్పటికైనా ఒప్పుకున్నాడు కదా అని అంత ఎంక్వైరీ చేశాడు.
1: ఫాదర్ వాస్ హ్యాపీ దట్ బాయ్ అట్లీస్ట్ అగ్రీడ్.
0: ఆమె అదే గ్రామం లోపల ఒక వణిక్ పుత్రి, ఒక వ్యాపారి కుమార్తె.
1: She is the daughter of a businessman.
0: ఆ వ్యాపారి కూడాను ఆమె ఏకైక పుత్రిక.
1: And she is the only daughter of this businessman.
0: అప్పుడు వెళ్ళి ఆ తండ్రిని అడిగారు.
1: And then they went and asked that businessman.
0: ఆ తండ్రి కూడాను చాలా సంతోషించాడు. రాజకుమారుడు నా అల్లుడిగా వస్తున్నాడు కదా, ఇంతకంటే నా అదృష్టం ఏమిటని నో లోపల చాలా ఆనందించాడు.
1: The businessman was so happy because he is going to have princess's son-in-law. What more is there?
0: కానీ బిడ్డకు చెప్పలేదు.
1: But he didn't tell his daughter.
0: ఈ బిడ్డ క్రమక్రమేణ తన కొంతవరకు తెలుసుకొని నేను వివాహం చేసుకోను అని ఒక నిర్ణయానికి వచ్చేసింది.
1: His daughter came to a final decision that she is not going to get married at all.
0: కానీ తండ్రికి చెప్పడానికి ఇష్టం లేదు. చెప్తే బాధపడుతుందో ఏమో అని, చెప్పకపోతే రాజు ఏమంటాడో అని కొంత లోపల బాధపడుతూ వచ్చాడు.
1: She was in a dilemma because she didn't pick up courage to tell her father because there is prince on the other hand pestering her.
0: Oka dinamu ganga nunchi snanam chesi intiki vachindi, nanna arugu paina kurchunnadu. Akkada nanna tho maatladutundi, nanna meeredo oka varam nunchi chaala vicharanga untunnaru, deeniki kaaranam emiti annaru.
1: The girl was returning from Ganges after having bath there.
0: ప్రతి దినము ప్రొద్దున సాయంకాలము రాజుగారు వార్తను పంపుతున్నారు. ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు.
1: This girl asked, "Father, why are you so sad and sorry for the last 1 week? The king has been sending
0: message every day." The
1: prince also had got his own emotions rising up like typhoid temperature fever.
0: Oka dinamu aame cheppindi, "Nenu vivaham aadanu."
1: One day she said, "I am not going to marry."
0: Ee vidhanga cheppali annaru.
1: How to convey this?
0: "Vivaham cheskodaniki ishtam ledu maa biddakani cheppandi annanu."
1: "Please inform them that my daughter doesn't want to marry."
0: ఈ వార్తను చెప్పేటప్పటికి రాజుగారు చెప్పారు, "నేను రాజును, రాజు తలుచుకుంటే దెబ్బలు కొదువు అన్నట్టుగా నేను తలుచుకుంటే బలవంతంగా ఈ అమ్మాయిని తీసుకుని పోయి వివాహం చేస్తాను నా కుమారుడికి" అని బెదిరించాడు.
1: The king said, "I am the king. If I really want, I can take you to task. I can bring her by force and get her married."
0: ఈ వార్త తండ్రికి తెలిసి చాలా బాధపడుతున్నాడు.
1: Father on coming,
0: ఏ సిపాయిలు పంపించి నా బిడ్డను ఎత్తుకుని పోతారో ఏమో అని బాధపడుతున్నాడు.
1: He was feeling so sad because the girl may be taken away from home any moment by any sipai.
0: సాయంకాలం తిరిగి గంగస్ పోయింది, గంగకు పోయింది, స్నానం చేసింది, వచ్చి మెడిటేషన్ లో కూర్చుంది.
1: This girl went to Ganges, had her bath, and she sat in meditation.
0: ఓ భగవంతుడా,
1: ఓ గాడ్,
0: నా ప్రతిజ్ఞకి ఎట్టి భంగం కాకుండా,
1: in order to hold on to my vow,
0: రాజుకు అసంతృప్తి కాకుండా,
1: in order not to dissent,
0: నా తండ్రికి ఏ విధమైనటువంటి చింతలు కాకుండా,
1: to see that my father,
0: ఏదైనా ఒక విధమైనటువంటి విజన్ నాకు ఇచ్చేసి,
1: "Please show me a way, give me some vision,
0: ఒక విధమైనటువంటి దివ్య సంకల్పాలు నాకు అందించమని చెప్పి,
1: give me some vision, a divine thought to get away from this murderer, the problem."
0: ఆమె ప్రార్థన హృదయపూర్వకంగా జరిగింది కనుకనే భగవంతుడు తక్షణమే అంగీకరించాడు.
1: As she prayed wholeheartedly, God responded.
0: దీనికి సరైన ఉపాయం తెలియాలని ఆ ఉపాయం కూడా తనలోనే సంకల్పమైంది.
1: అండ్ దెన్ షీ కుడ్ హ్యావ్ ఏ గుడ్ నాక్ విత్ ఇన్ హర్ సెల్ఫ్.
0: "నాన్న, నేను రాజకుమారిని వివాహం ఆడతానని వార్తను పంపించమని చెప్పింది."
1: షీ టోల్డ్ హర్ ఫాదర్, "ఫాదర్, సెండ్ ద మెసేజ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు మ్యారీ ద ప్రిన్స్."
0: అయితే నాకు 8 దినములు టైం ఇవ్వాలి అన్నాను.
1: "హవెవర్, 8 డేస్ టైం షుడ్ బి గివెన్ టు మీ."
0: సరే, ఇంకా 8 డేసా అని రాజకుమారు చాలా నిరుత్సాహంలో ఉన్నాడు.
1: ద ప్రిన్స్ వాజ్ డిసప్పాయింటెడ్ బికాస్ 8 లాంగ్ డేస్ హీ హాడ్ టు వెయిట్.
0: సరే, ఈ వార్తను రాజుకు పంపించాడు.
1: దిస్ మెసేజ్
0: చాలా సంతోషించాడు.
1: ద కింగ్ వాజ్ హ్యాపీ.
0: ఆనాటి నుండి
1: సిన్స్ దెన్
0: ఈమె ఒక వైద్యుడి దగ్గరికి వెళ్లి స్ట్రాంగ్ పర్గెట్.
1: దిస్ లేడీ వెంట్ టు ఎ డాక్టర్ అండ్ షీ టుక్ స్ట్రాంగ్ డోస్ ఆఫ్ పర్గెటివ్.
0: ప్రతి దినం కూడాను చాలా భేదమయ్యే రీతిగా మందులు తీసుకుంది.
1: She took that Purgit strong dosage that she had dysentery.
0: ఒక్కొక్క దినం పోయినటువంటి భేదంతా ఒక్కొక్క పాత్రలో ఎత్తుకుంది.
1: All the material is collected in very big vessels.
0: 8 డేస్ అయ్యేటప్పటికే ఈ 8 దినములకు 8 పాత్రలంతా నిండినాయి.
1: 8 డేస్ టైం ఆల్ ది వెసల్స్ ఆర్ ఫుల్ ఆఫ్ దిస్ మెటీరియల్.
0: ఈ 8 డేస్ తర్వాత ఒక ఇంటిలో మీరు పోయి ఇద్దరు మీట్ కావాలి.
1: At the end of the 8th day, they should meet.
0: కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది, దానికి ఆన్సర్ చెప్పాలి.
1: The prince should answer. ఇది
0: పూర్వమే ఒక విధమైనటువంటి నిర్ణయంలో ఉండేటువంటిది.
1: This was the decision agreement before.
0: 8 దినములు జరిగిపోయింది.
1: All this passed.
0: ఈమె శరీరము అష్టపంజరంగా ఉంటుంది, అది కన్నులంతా లోపల దిగిపోయినా చాలా వికారంగా మారిపోయింది.
1: All her face, all her personality became ugly now.
0: పిల్లలందరికీ తెలుసును, స్ట్రాంగ్ లూజ్ మోషన్స్ అయిందంటే చాలా బలహీనుడైపోతారు.
1: All of you know, when you suffer from strong continuous dysentery, you become weak naturally.
0: సరే, తిరిగి ఆనాడు పల్లకి పైన కూర్చుంది. ఆ యొక్క ఇరువులు చేరవలసినటువంటి చోటుకు పోయి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కావాలి.
1: షీ వెంట్ దేర్ ఇన్ ఎ పెలాంక్విన్ అండ్ అబౌట్ టు పుట్ క్వశ్చన్స్ ఎక్స్పెక్టింగ్ ఆన్సర్స్.
0: చూస్తున్నాడు చాతక పక్షుల వలె ఎప్పుడెప్పుడు వస్తుంది ఆమె అని.
1: దిస్ ప్రిన్స్ ఈజ్ వెయిటింగ్ ఫర్ అరైవల్ లైక్ చాతక బర్డ్.
0: ఈ అమ్మాయి దిగింది,
1: ఆమె
0: ఇద్దరు చలికత్తెలు పట్టుకుని నడచడానికి కూడా శక్తి లేదు. లోపలి చూచాడు ఈ రాజకుమారుడు.
1: She didn't have enough of strength to walk on her own. She was accompanied by servants. 8 servants were bringing very big vessels along with them.
0: 8 vessels
1: carrying.
0: చూచాడు రాజకుమారుడు.
1: The prince saw.
0: నేను చూసినటువంటి అమ్మాయి చాలా అందమైనటువంటిది.
1: The girl I saw was very beautiful.
0: ఈ బిడ్డ ఎవరో కురుపి అయినటువంటి రోగి.
1: Who is this ugly lady?
0: ఏదో వ్యాధిగ్రస్తురాలుగా ఉంటుందది.
1: She is suffering from disease, I believe.
0: కాబట్టి ఈమె యొక్క దీన్ని నేను ఎప్పుడు కోరలేదన్నాడు.
1: So I never wanted such a lady.
0: ఆమె చేతులు జోడించి ఆ కన్య
1: With folded hands, she said, "O prince,
0: మీరు నా అందాన్ని చూచి మీరు భ్రమించారు.
1: You are carried away by my beauty.
0: మొట్టమొదట మీరు నా అందాన్ని చూచి మీరు ఆశించారు.
1: In fact, you wanted being carried away by my beauty.
0: ఇదిగో నా అందమంతా ఆ 8 vessels లో ఉంటుందది.
1: All my beauty is there right now in those 8 vessels.
0: ఈ అందాన్ని మొట్టమొదట తీసుకో.
1: But collect this beauty, 8 vessels.
0: తరువాత నన్ను వివాహం ఆడండి.
1: Later you marry me.
0: ఆ పాడు పదార్థమంతా ఈ దేహంలో ఉండినంత వరకు నేను అంద చందంగా కనిపించాను.
1: సో లాంగ్ ద డర్టీ ఫౌల్ మ్యాటర్ ఈజ్ విత్ ఇన్ మీ,
0: మలమూత్రంతో మాంస రక్తంతో ఉండినటువంటి ఈ దేహము అందం ఎక్కడ ఉంటుందది?
1: హౌ డు యూ ఫైండ్ ద బ్యూటీ ఇన్
0: నా అందమంతా ఈ రూపాన్ని ధరించింది.
1: అండ్ మై బ్యూటీ ఇస్ ఇన్ దిస్ ఫార్మ్.
0: ఈ మలమూత్రంలే నా అందము.
1: అండ్ ఇట్ ఇస్ ద ఫీకల్ మ్యాటర్ యూర్ ఇన్ మై బ్యూటీ.
0: దీన్ని చూచా నా అందమని భావించావు కానీ ఈమె చాలా గట్టిగా వాదించింది. ఎందుకంటే భగవద్భావం ఆయనలో ఉంటుండాలి. శంకర్ల వారి బోధ ఇదే గాని చేస్తూ వచ్చాడు.
1: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ శంకర.
0: ఆ మాదిరి చేసేటప్పటికి రాజకుమారి మనసు ఆ గుర్రం ఏ విధంగా రివర్స్ తిరిగిందో అప్పుడు మైండ్ కూడా రివర్స్ అయిపోయింది.
1: జస్ట్ యాజ్ ది హార్స్ రివర్స్ దెన్ హిజ్ మైండ్ ఆల్సో టర్న్ నౌ.
0: తాను కూడా అనుకున్నాడు, చీ,
1: హీ టు ఫెల్ట్
0: నిజం.
1: Yes.
0: దేహం ఏమిటిది?
1: వాట్ ఇస్ దిస్ బాడీ ఆఫ్టర్ ఆల్?
0: పంచభౌతికమైన దుర్బలమైన కాయంబు.
1: ద బాడీ సో వీక్ ఆఫ్ ది సెన్సెస్.
0: శతవర్షమును దాకా మితము చెప్పిరి గాని నమ్మరాదా మాట నెమ్మనమున.
1: దో 100 ఇయర్స్ లైఫ్ టైమ్ స్పాన్ ఇస్
0: బాల్యమందు,
1: యు కెనాట్ బిలీవ్ ఇట్.
0: లేక ప్రాయమందు,
1: చైల్డ్హుడ్,
0: లేక ముసలియందు, లేక ముదిమియందు, ఊరను అడవిను బుద్ధకోద్యమును ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: ఐదర్ ఇన్ ఎ సిటీ ఆర్ ఇన్ ఎ ఫారెస్ట్ ఆర్ ఇన్ ది డీప్ సీ, వెన్ యు ఆర్ గోయింగ్ టు డై నోబడీ కెన్ సే.
0: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: దీన్ని అనుసరిస్తూ పోతుందా ఈ బాడీ?
1: దిస్ బాడీ ఫాలోస్.
0: ఈ అమ్మాయి చెప్పింది చాలా గొప్ప వేదాంతం అన్నాడు. ఆ వేదాంతాన్ని తాను కూడా అనుసరించాడు. తాను కూడా వివాహం లేకుండా నిలిచిపోయాడు.
1: ద ప్రిన్స్ యాక్సెప్టెడ్ ద ఫిలాసఫీ సో బ్యూటిఫుల్లీ టాట్ టు హిమ్ బై.
0: దీనినే శంకర్ల వారు యువకులకందరికీ బోధిస్తూ వచ్చారు. అంటే అందరూ సన్యాసం తీసుకోమని చెప్పలేదు.
1: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ శంకర టు ఆల్ యూత్ యంగ్స్టర్స్.
0: ఎవరికి నీ సన్యాసం బోధించలేదు.
1: He didn't teach
0: any. నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
1: Do your duty.
0: కానీ కాయాన్ని దైవ చింతనలో ఉపయోగించు.
1: But make use of this body thinking of the God.
0: తాను చేశాడు, చేస్తున్నాడు, జగత్తుకు బోధిస్తున్నాడు.
1: He did it, he has been doing it and started propagating the same.
0: ఈ విధంగా ఈనాటి యువకులు యువతులు అంతా కూడాను కేవలము కదిలిపోయే మేఘం వంటి యొక్క దేహ సౌందర్యానికే లోనైపోయి కేవలం ఒక విధమైన దాసుల వలె, స్లేవ్స్ వలె, కుక్కల వలె, నక్కల వలె జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నారు.
1: మోస్ట్ ఆఫ్ ది యంగ్ మెన్ అండ్ విమెన్ ఆర్ క్యారీడ్ అవే బై ది ఎక్స్టర్నల్ బ్యూటీ ఆఫ్ దిస్ బాడీ అండ్ బిహేవింగ్ లైక్ ఫాక్స్.
0: ఈ విధమైనటువంటి దీనిపైన యువకులకు చక్కని అద్వైతాన్ని బోధిస్తూ వచ్చాడు.
1: అట్ ది స్టేజ్ ఆఫ్ యూత్ దట్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్
0: అద్వైతం ఏమిటి?
1: వాట్ ఈస్ యువర్ డ్యూటీ?
0: బాలబాలికలారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మీరు నిత్యము సినిమాలకు పోతున్నారు.
1: Daily you go to cinemas.
0: మీరు సినిమాలు చూస్తున్నారు.
1: You see cinema.
0: ఇందులోనే ఉంటున్నది అద్వైతం.
1: There is principle of non-dualism there.
0: చక్కగా వివరిస్తాడు.
1: Explain clearly.
0: మీరు పోయి కూర్చున్నప్పుడు మీ ముందు ఒక తెల్లని ఒక స్క్రీన్ మాత్రమే కనిపిస్తుంది. అది స్క్రీన్.
1: When you go and sit in a theater, you find white screen in front of you.
0: కానీ ఆ స్క్రీన్ ని ఎంతసేపు మీరు చూసుకుంటూ కూర్చోలేరు.
1: But you can't bear to see that sight of the screen.
0: కానీ మీరు వెయిట్ చేస్తున్నారు.
1: But you have been waiting.
0: దేనికి వెయిట్ చేస్తున్నారు?
1: What for?
0: బొమ్మల కోసం వెయిట్ చేస్తున్నారు.
1: You are waiting for the picture to start.
0: బొమ్మలు వచ్చినా ఆనందంగా చూస్తున్నారు.
1: You are so happy to see the picture on the screen.
0: వచ్చిన బొమ్మలు ఏమైనా ఉంటున్నాయా? లేదు, తిరిగి పోతున్నాయి.
1: The pictures that appear on the screen don't stay there.
0: పోయిన బొమ్మలు తిరిగి ఉంటున్నాయా? తిరిగి వస్తున్నాయి.
1: They go and come again.
0: కాబట్టి ఈ బొమ్మలంతా రావటం పోవటం, రావటం పోవటం జరుగుతుండాలి.
1: సో పిక్చర్స్ కమ్ అండ్ గో.
0: కానీ
1: బట్
0: స్క్రీన్ మాత్రం రావటం లేదు, పోవటం లేదు.
1: బట్ స్క్రీన్ ఎదర్ గోస్ నా కమ్స్.
0: అది ఏ? బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య.
1: దేర్ఫర్ బ్రహ్మన్ డివినిటీ ఇస్ పర్మనెంట్ అండ్ ట్రూ.
0: మిథ్య అనగా జగత్.
1: జగత్ ఇస్
0: జగత్. రావటం పోవటం, రావటం పోవటం, ఇదే జగత్.
1: Jagat means that which comes and goes. That is Jagat.
0: కాబట్టి బొమ్మలు వస్తున్నాయి పోతున్నాయి.
1: Pictures come and go.
0: అది జగత్.
1: That is Jagat.
0: బ్రహ్మ సత్యం, స్క్రీన్ ఎప్పటికీ సత్యంగానే ఉంటుంది.
1: God is truth like a screen.
0: కానీ అతి సత్యాన్ని ఎవరు చూడటానికి ఇష్టపడరు.
1: But no one wants to
0: బొమ్మలు
1: see
0: వస్తే మాత్రం ఆ స్క్రీన్ చూస్తారు.
1: But they want to see the pictures on the screen.
0: మరు నిమిషం లోపల ఇంకొక వేదాన్ని చెప్పాడు.
1: Next moment he taught
0: సర్వం విష్ణుమయం జగత్ అన్నాడు.
1: సెకండ్ డిక్లరేషన్ ఇస్ ద హోల్ యూనివర్స్
0: విష్ణుమయమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఆఫ్ విష్ణు.
0: అంతా దైవమయమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: అందరూ ఆశ్చర్యపడ్డారు పండితులు.
1: పండిట్స్ వార్
0: కొన్ని నిమిషం లోపల సర్వ జగత్ అన్నాడు. అనగా జగత్ మిథ్య అన్నాడు, బ్రహ్మ సత్యం అన్నాడు.
1: At one time he said God is truth and the world is illusion.
0: ఇప్పుడు సర్వము విష్ణుమయం జగత్ అంటున్నాడు.
1: Now he says
0: జగత్ అంతా విష్ణుమయమే అంటున్నాడు.
1: That he says the whole world is
0: illusion.
1: Is that true or is this true now?
0: అది నిజం ఇది నిజం అన్నాడు శంకర్.
1: శంకర said that is truth, this is also true.
0: బొమ్మలు వస్తున్నాయి పోతున్నాయి.
1: Pictures come and go.
0: పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం పునరపి మరణం పునరపి జననం.
1: Man is born time and again, takes birth again and again.
0: ఇవంతా కూడాను మిథ్యమే.
1: All this is illusion.
0: పుట్టడం చావటం పుట్టడం చావటం పుట్టడం చావటం ఇది మిథ్యము.
1: The birth and death will follow like a cycle.
0: కానీ జగత్ పుట్టడం లేదు చావటం లేదు అది సత్యము.
1: But the world is neither born nor dies, that is truth.
0: అదే కాకుండా సర్వం విష్ణుమయం జగత్.
1: He said the whole universe is divine.
0: దీనికి రెండవ ఉదాహరణ చెప్తూ వచ్చాడు.
1: He gave second example in support of this.
0: స్క్రీన్ ఉంటుంది, స్క్రీన్ పైన బొమ్మలు పడుతున్నాయి.
1: Here is a screen on which pictures are projected.
0: అయితే ఈ బొమ్మను మాత్రమే మీరు చూస్తున్నారు.
1: But you see only the picture.
0: ఈ బొమ్మలు వచ్చినప్పుడు ఆ పర్మనెంట్ గా ఉండేటువంటి ఆ స్క్రీన్ ఎక్కడ ఉంది?
1: When pictures are projected on the screen, what happened to the screen then?
0: Screen aa bommal tone kalchi undi.
1: The screen got itself mixed screen with the
0: picture. Lekapothe bommale kanipinchavu.
1: Without the screen you cannot see the picture.
0: Kabatti background ga untundadi ee screen.
1: So screen is there in the background.
0: ఈ బ్యాక్గ్రౌండ్ గా స్క్రీన్ ఉండటం చేతనే బొమ్మలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి.
1: బికాజ్ స్క్రీన్ ఇస్ దేర్ యాస్ ద బ్యాక్గ్రౌండ్ యూ సీ ద పిక్చర్ క్లియర్.
0: కాబట్టి బొమ్మల్లో కూడా ఈ స్క్రీన్ ఉంటుంది.
1: దేర్ఫోర్ ఈవెన్ ఇన్ ద పిక్చర్ దేర్ ఇస్ స్క్రీన్.
0: శాశ్వతమైన ఈశ్వరత్వము,
1: ద పర్మనెంట్ డివినిటీ,
0: అనిత్యమైనటువంటి బొమ్మల్లో కూడా ఏకమై ఉంటుంది.
1: ఇట్ గెట్స్ యూనిఫైడ్.
0: అది సర్వం విష్ణుమయం జగత్ అన్నాడు.
1: దాట్స్ ద మీనింగ్ వెన్ ఇట్ ఇస్ సెడ్ the whole thing is divine.
0: Screen lekapothe ee bommalu levu.
1: Without screen there are no pictures.
0: Kabatti screen kuda aa bommallo untundadi.
1: Therefore screen is also there in the picture.
0: Kabatti bommalu bommala bommalu anukuntunnavu neevu.
1: So you think only a picture.
0: Ee bommallo kuda nu daivattam anetundi untundadi.
1: There in this picture
0: adi aatma tattamu.
1: That is omniscience.
0: Ishavasyam idam jagat.
1: The whole universe is fully divine.
0: Anni bommalu enduku kuda undinatvantidi aatma okkati.
1: In all the pictures, in all the forms,
0: adi ye screen.
1: In all the forms there is only one atma.
0: Screen vallane anni kuda vastunnayi potunnayi kalustunnayi velutunnayi.
1: Because of the atmic principle of screen, screen all
0: things come and go. Bommale kanipinchavu manaku.
1: Without the screen you cannot see the picture.
0: Kanuka adantha satyamainatundi.
1: Therefore that's all true.
0: Ee vidhamainatundi advaitanni jagatnuku chaatutu vachadu.
1: This theory of non-dualism was taught to the entire world.
0: Jagatanta oka screen.
1: The whole world is a screen.
0: Indulo puttedi chachedi ikka jeevulanta kudanu ee screen paine kanipistunnayi manaku.
1: All the creatures born and that die later appear on the screen.
0: Kaani prati bomma endu kudanu ee screen kudanu leenamai untundadi.
1: But in every picture there is screen.
0: Screen lekapothe bommale manaku undavu.
1: Without the screen you can't see the picture.
0: కనుక అద్వైతం అనగా ఏమిటి?
1: What do you mean by non-dualism?
0: మూలాధారమైనటువంటి తత్వాన్ని ఆధారం చేసుకుని మనము ప్రాకృతమైనటువంటి మిథ్యమైనటువంటి జగత్తును అనుభవించాలి.
1: Therefore non-dualism means one should think of the fundamental non-dual principle.
0: అది మూలాధారం స్క్రీన్.
1: That is the screen, real screen which is the divinity.
0: జగత్తంతా ఇక్కడ నువ్వు వచ్చిపోయేటువంటి ఒక మిథ్యము.
1: The whole world is something that goes and passes.
0: ఈ మిథ్యమైనటువంటి జగత్తంతా సత్యమైన స్క్రీన్ పైన ఆధారపడి ఉంటుంది.
1: And therefore this world which is illusion appears on the screen which is eternal. కనుకనే
0: ఏకం సత్య విప్రా బహుదా వదంతి, ఉన్నది ఒక్కటే.
1: So truth is one, only one.
0: ఆ స్క్రీనే లేకపోతే ఏదీ లేదు జగత్తు.
1: Without the screen there is no world at all.
0: సృష్టి అనేటువంటిది దీనిపైన ఆధారపడి ఉంటుందని.
1: క్రియేషన్ డిపెండ్స్ ఆన్ దిస్.
0: కనుకనే మూలాధారమైన వస్తువును మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ యు హావ్ టు నో దిస్ ఫండమెంటల్.
0: అప్పుడే ఏకత్వం అనేటువంటి మనకు చక్కగా అర్థమవుతూ వస్తుంది.
1: దెన్ ఓన్లీ యు కెన్ అండర్స్టాండ్ ది థియరీ ఆఫ్ యూనిటీ వన్నెస్. దేర్ ఆఫ్టర్
0: ఆ ఏకత్వం అనేది ఆత్మ.
1: దట్ వన్నెస్ ఇస్ ఆత్మిక్.
0: ఆ ఆత్మ అనేటువంటిది సర్వులు ఎందు చైతన్య రూపంలో ఉంటుంది.
1: అండ్ దిస్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవన్. దానినే
0: బ్రహ్మ అన్నారు, దానినే రాములు అన్నాడు, దానినే కృష్ణుడు అన్నాడు, దానినే విష్ణు అన్నారు, శివుడు అన్నారు, దాన్ని అల్లా అన్నారు, దాన్ని ఉల్లా అన్నారు, అనేక రకముగా పెట్టు వచ్చారు.
1: ద సేమ్ ఆత్మ డివినిటీ ఇస్ కాల్డ్ బై డిఫరెంట్ నేమ్స్.
0: ఇవన్నీ పేర్లు పెట్టినవే, దేహాలు పుట్టినవే.
1: ఆల్ ద నేమ్స్ ఆర్ గివెన్ క్రిజెంట్
0: బాడీ పెట్టినవే. కానీ ఆ మూలాధారమైనది పుట్టింది కాదు, మెట్టింది కాదు, పుట్టేది కాదు.
1: దీస్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ బోర్న్ అండ్ క్రిజెంట్, బట్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇస్ నైదర్ బోర్న్ నార్ గివెన్ ఎనీ.
0: పెట్టింది కూడా కాదు.
1: ఇస్ నాట్ ఇట్ ఆల్ గివెన్ ఎట్ ఆల్.
0: కనుకనే దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి.
1: సో డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఇట్టి అద్వైతాన్ని గొప్ప గొప్ప పండితులకంతా కూడాను చక్కగా విపులంగా బోధిస్తూ వచ్చాడు.
1: సో దిస్ థియరీ ఆఫ్ నాన్ డ్యూలిజం వాజ్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ టు ఆల్ స్కాలర్స్ ఇన్ ఎ మైటీ వే బై శంకర.
0: ఈ అద్వైతం అనేది అందరికీ సరిగా అర్థం కాదు.
1: దిస్ నాన్ డ్యూలిజం ఇస్ నాట్ ఈజీలీ అండర్స్టూడ్ బై ఎవ్రీబడీ.
0: అందరూ ఉంటున్నారు,
1: సో మెనీ హియర్,
0: కానీ అందరూ విడివిడిగా కనిపిస్తున్నారు.
1: దే ఆర్ ఆల్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: అయితే అందరి యందు ఉండినటువంటి యొక్క మూలాధార శక్తి ఒక్కటియే.
1: బట్ ద డివైన్ పవర్, ప్రాణశక్తి,
0: అది ఏ ప్రాణశక్తి?
1: దట్ ఈస్ ద లైఫ్ ఫోర్స్.
0: ఆ ప్రాణశక్తికి అహం అని పేరు పెట్టారు.
1: దట్ లైఫ్ ఫోర్స్ ఈస్ కాల్డ్ అహం.
0: ఏమిటి ఆ ప్రాణశక్తి?
1: వాట్ ఈస్ దట్ లైఫ్ ఫోర్స్?
0: గాలి తీసుకుంటారు.

0: గాలి తీసుకున్నాడు.
1: యు బ్రీద్ ఇన్ వేర్ యు ఫైండ్ ది సోల్, యు బ్రీద్ అవుట్
0: గాలి విడిచాడు.
1: యు బ్రీద్ అవుట్ ఎగ్జే
0: ప్రాణశక్తి,
1: దట్ ఈస్ లైఫ్ ఫోర్స్.
0: ఈ సోహం ఇది ఉండగలిగితే దేహం కూడా నిలిచి ఉంటుండాలి.
1: సో లాంగ్ దిస్ సోహం ఇన్హలేషన్ ఎక్సలేషన్ దేర్ యు కంటిన్యూ టు లివ్.
0: దట్
1: సో మీన్స్ దట్
0: హం నేను,
1: హం ఐ
0: అదే నేను,
1: ఐఎమ్ దట్
0: అదే ఆత్మ,
1: దట్ ఈస్
0: సోహం అదే హంస గాయత్రి అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ హంస గాయత్రి.
0: హంస గాయత్రి అనగా అదే నేను అనేటువంటి చెప్పేది ఆత్మస్వరూపము.
1: హంస గాయత్రి మీన్స్ దట్ ద ఆర్ట్ ఐఎమ్ ద డివైన్.
0: దీనినే ఇంకొక మార్గంలో యోగులంతా కూడాను ఈడా పింగళ సుషుమ్న అని చెప్పి చెప్తూ వచ్చారు.
1: దిస్ ఇస్ ఆల్సో ఇంటర్ప్రిటెడ్ ఇన్ డిఫరెంట్ వే యాజ్ ఇడా పింగళ అండ్ సుషుమ్న.
0: కుడి వైపున గాలి తీసుకున్నప్పుడు తీసుకోవటం, సో తీసుకుంటున్నాడు.
1: యు ఇన్హేల్ త్రూ వన్ నాస్ట్రిల్,
0: ఎడమ వైపున వదులుతున్నాడు. హమ్,
1: యు ఎక్సేల్ బ్రీద్ అవుట్ త్రూ అనదర్ నాస్ట్రిల్ ఆన్ ద లెఫ్ట్.
0: ఈ రెండు కూడా ఇడ్చి తీసుకునేటువంటి సమయంలో కొంతకాలము ఇక్కడ స్తంభించి ఉంటాది.
1: As inhalation, exhalation take place, however, the thing is retained. Ida pingala.
0: Purakamu, rechakamu.
1: One is inhalation, other is exhalation.
0: Madhyalo nilipinatvante kumbhakamu.
1: The retention of breath at the center is kumbhakamu.
0: Kanukane kumbhakamu, rechakamu, purakamani pranayamam kinda cheptunnaru.
1: This is called breathing exercise or pranayama.
0: Ee pranayama sambandhamainatvanti sadhanne aatma sambandhamaina sadhanalo unnaru.
1: All this breathing exercise pranayama
0: yama,
1: is what atmic principle.
0: Yama, asana, pranayamam, pratyaharam, dharana, dhyanam, samadhi. ఈ అష్టాంగ యోగము యందు, ఈ యోగ విద్యలు యందు ఈ యొక్క కుంభకము, రేచకము, పూరకము చెప్తూ వచ్చారు.
1: ఇన్ దిస్ ఎయిత్ పార్ట్స్ ఆఫ్ యోగా దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ అండ్ రిటెన్షన్ ఆఫ్ బ్రెత్.
0: పూరకము అంటే ఏమిటి? నింపుకోవటం, పూరించుకోవటము.
1: పూరక మీన్స్ ఫీలింగ్ ఇట్ అప్,
0: తీసుకోవటము.
1: యు ఇన్హేల్, బ్రీద్ ఇన్.
0: ఇంకా రేచకము, వదలటము.
1: రేచకం, ఎక్సలేషన్, బ్రీద్ అవుట్.
0: ఈ రెండింటికి మధ్యలో కొంతకాలం దీన్ని నిలపటము.
1: ఇన్ బిట్వీన్ ది టూ యూ రిటైన్, హోల్డ్ ఆన్.
0: ఆ కుంభకమే భూమధ్య స్థానం అన్నారు.
1: దట్ ఈస్ ద సెంటర్ బిట్వీన్ ది టూ ఐ.
0: కనుకనే దృష్టిని అక్కడ నిలుపుకొని ధ్యానం చేయమని చెప్పిన యోగులు చెప్తూ వచ్చారు.
1: యోగి సెడ్ దట్ యూ షుడ్ మెడిటేట్.
0: అనగా కేవలం ఈ స్థానం కాదు, ఆత్మస్థానము. అన్నిటికీ మూలాధారమైనటువంటి యొక్క ఆత్మ ఏదియో దానిపైన దృష్టి నిలుపుకోమని చెప్పారు. దీనికే ప్రయాగా అని పేరు పెట్టారు.
1: It is called Prayaga.
0: Prayaga managa emi? Yamuna, Ganga, Saraswati. Saraswati. Moodu chernatundi sthanam undi.
1: Prayaga means where the three rivers, Ganga, Yamuna, Saraswati meet.
0: Ee moodu ekkada chertunnayi?
1: Where do they meet?
0: Bhoomadhya sthanamlo, anaga aatma daggara cheripothunnayi.
1: They merge there in Atma.
0: Ganga.
1: Ganga.
0: Pavitramainatundi, swartharahitamainatundi karmake Ganga ani peru pettadu Shankarulu varu.
1: The sacred selfless action is Ganga.
0: Yamuna.
1: Yamuna.
0: Idiye oka vidhamainti upasana kinda pettadu.
1: Yamuna is devotion, upasana.
0: Yamuna anaga Jamuna.
1: Yamuna, Jamuna.
0: Jamuna anaga bhakti marganiki moola karananga pettadu.
1: Jamuna stands for the path of devotion.
0: Jnanamu ade Saraswati.
1: Saraswati stands for the knowledge, wisdom. Adi
0: kalipinchedi kadu, antarvahini.
1: It is an inner current.
0: Kanukane ee bhakti jnanamunaku, భక్తి కర్మలకు మధ్యలో జ్ఞానం అంతర్వాహినిగా పోతుంటుంది.
1: దేర్ఫోర్ ఫర్ ద పాత్ ఆఫ్ యాక్షన్ అండ్ డివోషన్ ద పాత్ ఆఫ్ విజ్డమ్ ఇస్ అండర్ కరెంట్ దట్ ఫ్లోస్ ఇన్ బిట్వీన్.
0: కనుక మనం ప్రయాగం చేరాలంటే టికెట్ తీసుకుని ఏదో ట్రైన్ లో, ఏ కార్ లోనో, ఏ దీంట్లో మనం ప్రయత్నం అవుతాం. అక్కడ ఆ విధంగా పోవడానికి వీలు కాదు.
1: యు గో ఆన్ పిల్గ్రిమేజ్ టు ప్రయాగ, వి మేక్ నెసెసరీ రిజర్వేషన్ అండ్ లైక్
0: కార్లో. 200 సంవత్సరాలప్పుడే మీరా కూడాను ఈ విధంగా తన భర్త ఇంటి నుంచి వెళ్లిపోమని చెప్పని రోసి వేసినప్పుడు ఆమె మనసుకు చెప్పింది, దేహానికి చెప్పలేదు. ఆమె
1: 200 ఇయర్స్ అగో వెన్ మీరా వాస్ నెక్డ్ అవుట్ ఆఫ్ ది ప్యాలెస్ బై హర్ హస్బెండ్, షీ అడ్రెస్ టు హర్ మైండ్ నాట్ టు ద బాడీ.
0: చెల్లో రేమన్, చెల్లో రేమన్, గంగా యమునా తీర్ చెల్లో రేమన్.
1: Oh mind, travel where the two meet, Ganga and Jamuna.
0: Yetta undadi aa Ganga. Ganga Jamuna Nirmala Pani.
1: Ganga Yamuna water.

0: ఓ మైండ్ గో టు దట్ ప్లేస్ వేర్ గంగా అండ్ జమున మర్జ్ అండ్ మీట్
1: ఓవర్ దేర్ ఆత్మ అనేటువంటి కృష్ణుడు అక్కడ ఉంటున్నాడు
0: దేర్ వి ఫైండ్ కృష్ణ అక్కడ
1: ఉన్నాడు
0: వెర్ ఇస్ హి
1: మోరమకుట పీతాంబర శుభి కుండల రజత శరీర్ చెల్లురేమన్ హే మన్ చెల్లురేమన్
0: ఓ మైండ్
1: జమునాతి
0: ఓ మైండ్ గో టు దట్ సెంటర్ వేర్ గంగా జమున
1: వెళ్ళిపో గెట్ అవుట్ అంత క్షణమే టికెట్ కోసం ఏం ప్రయత్నం చేయలేదు గంగా యమునా తీరానికి
0: వెన్ హస్బెండ్ టోల్డ్ హర్ గెట్ అవుట్ హే మన్ మేక్ ఇన్ రిజర్వేషన్
1: గంగా జమునాతి చెల్లురేమన్
0: She commanded her mind to go to that place.
1: అది పవిత్ర హృదయం యొక్క పవిత్ర భావాలు అట్ట ఉంటుంటాయి.
0: That is the sacred thought out of a sacred heart.
1: ఇలాంటి అద్వైత సిద్ధాంతాన్ని శంకరుల వారు బాల్యం నుండి యవ్వనం వరకు యవ్వనం నుండి వృద్ధాప్యం వరకు సర్వలోకుడును ఒకే అద్వైతాన్ని ఏకాత్మ భావాన్ని బోధిస్తూ వచ్చాడు.
0: The same theory of non-dualism was taught to people of all age groups, children, youngsters and adults alike.
1: ఈ విధంగా దినదినానికి ఈ యొక్క అద్వైత సిద్ధాంతం అనేటువంటిది పెరిగిపోతూ వచ్చింది.
0: దిస్ నాన్ డ్యూయలిజం థియరీ
1: అందరూ అంగీకరిస్తూ వచ్చారు.
0: ఎవ్రీబడి స్టార్టెడ్ అక్సెప్టింగ్ దిస్ ప్రిన్సిపల్.
1: ఆ సమయం లోపల
0: అట్ ద టైమ్
1: గురు గోవింద అనగా గౌడపాద తిరిగి తాను కాశీకి వచ్చాడు.
0: హీ ఆల్సో కేమ్ టు కాశీ.
1: తన శిష్యుడైనటువంటి యొక్క శంకరుడు పూర్వమంతా శంకరాన్ని పిలిచేటువంటి వారే శంకరాచార్యులు అనేటువంటి పేరు కడపటం వచ్చింది.
0: అర్లియర్ హీ వాజ్ అడ్రెస్డ్ హీ వాజ్ కాల్డ్ బై దిస్ నేమ్ శంకర.
1: అక్కడ కొంతవరకు శంకర్ల వారు కొంత అపవిత్రం జరిగింది.
0: దేర్ వాజ్ అన్సీక్రెడ్ యాక్ట్ అట్ దట్ మోమెంట్.
1: ప్రతి పండితుని కూడా వాదించి వారిని అద్వైత సిద్ధాంతంలో ప్రవేశింప చేసుకుంటూ వచ్చాడు.
0: హీ ఆర్గ్యూడ్ విత్ ఎవ్రీ స్కాలర్ అండ్ కన్వర్టెడ్ హిమ్ టు ఎన్ అద్వైత.
1: మధ్య మార్గంలో
0: ఆన్ ది వే
1: ఒక పండితుడైనటువంటి వాడిని వాదించడానికి పోయినాడు.
0: హి వాజ్ రెడీ టు ఆర్గ్యూ విత్ ఎ స్కాలర్ ఆన్ ద వే.
1: ఆ సమయం లోపల
0: అట్ ద టైమ్
1: తన భార్య పండితుని భార్య
0: ద వైఫ్ ఆఫ్ దట్ పండిట్ స్కాలర్
1: మీకు మొన్న చెప్పాను
0: భగవాన్ సెడ్ దట్
1: ఉభయ భారతి ఆమె గొప్ప వేదాంతురాలు.
0: హీఈస్ ఎ గ్రేట్ స్కాలర్ స్పిరిచువలిస్ట్.
1: కట్టేరుపై తన భర్త అనేటువంటి శంకరుతో పోరాడినప్పుడు ఎవరు ఓడిపోతారో వారు సన్యాసం స్వీకరించాలి అని నేను చెప్పింది.
0: షీ డిసైడెడ్ హూమ్ సో ఎవర్ దట్ లూజెస్ ది ఆర్గ్యుమెంట్ షుడ్ బి ఎ రినన్షియన్ దట్ వాజ్ ద డిసిషన్.
1: భర్తనే ఓడిపోయాడు.
0: హర్ హస్బెండ్ lost was defeated.
1: సన్యాసం తీసుకోవాలని చెప్పని శంకర్ వారు పట్టుబట్టాడు.
0: అండ్ శంకర వాంటెడ్ హిమ్ టు బి ఎ రినన్షియన్.
1: ఆ ఉభయ భారత్ చెప్పింది.
0: ఉభయ భారత్ సెడ్
1: శంకర నీకు సర్వధర్మములు తెలుసును.
0: యు నో ఆల్ నార్మ్స్ ఆఫ్ ధర్మ.
1: నేను అర్ధాంగి.
0: ఐఎమ్
1: బాడీలో హాఫ్ బాడీ నేను.
0: అండ్ హాఫ్ బాడీ ఆఫ్ మై హస్బెండ్.
1: నన్ను కూడా నీ ఓడించినప్పుడే ఆయన సన్యాసం తీసుకోవడానికి వీలవుతుంది. నన్ను ఓడించుకుని సన్యాసం తీసుకోవడానికి అర్హుడు కాదు అనింది.
0: మై హస్బెండ్ కెన్ నాట్ బి ఎన్ ఎసెటిక్ అంటిల్ అన్లెస్ యూ డిఫీట్ మీ బికాస్ ఐఎమ్ హిస్ హాఫ్ బాడీ.
1: సరే వాదించమన్నాడు శంకర్.
0: హి సెడ్ ఓకే ఆర్గ్యూ నౌ హి సెడ్.
1: ఆమె గృహస్థ ధర్మమైనటువంటి యొక్క కామశాస్త్రాన్ని ప్రశ్న వేసింది.
0: షీ క్వశ్చన్డ్ ఆన్ ది సర్టన్ థింగ్స్ ఆఫ్ హౌస్ హోల్డర్ స్టేట్.
1: శంకర్ల వారికి తెలియదు.
0: శంకర హ్యాస్ నో నాలెడ్జ్ ఆఫ్ ఎ హౌస్ హోల్డర్ లెవెల్.
1: అప్పుడు ఉభయ భారత్ దగ్గర ఒక నెల టైం తీసుకున్నాడు.
0: అండ్ హీ వాంటెడ్ వన్ మంత్ టైం.
1: ఈ క్వశ్చన్ కు ఆన్సర్ చెప్పడానికి నాకు ఒక నెల కావాలి అన్నాడు.
0: టు ఆన్సర్ క్వశ్చన్స్ హీ వాంటెడ్ వన్ మంత్ టైం.
1: ప్రయాణం అవుతూ పోతున్నాడు.
0: అండ్ హీ వాస్ ప్రొసీడింగ్.
1: ఆ రాజ్యంలో కాశీ రాజు
0: దేర్ ద టైమ్ ది కింగ్
1: మరణించాడు.
0: హీ డైడ్.
1: మరణించేటప్పటికి కాశీరాజు డెడ్ బాడీని ఒక దగ్గర పెట్టారు.
0: ద డెడ్ బాడీ ఆఫ్ ది కింగ్ ఆఫ్ కాశీ వాస్ కెప్ట్ ఆన్ వన్ సైడ్.
1: ఇదే సమయం అనుకున్నాడు శంకర్ల వారు పరకాయ ప్రవేశము ఆ దేహంలో ప్రవేశించాడు.
0: యాజ్ ఇట్ వాజ్ ద రైట్ టైమ్ శంకర హాస్
1: ఇక్కడ శంకర్ల వారి దేహం మరణించింది.
0: అండ్ ద బాడీ ఆఫ్ శంకర వాజ్ దేర్ ఆన్ ద అదర్ సైడ్.
1: రాజుగారి దేహంలో ప్రవేశించాడు.
0: యాజ్ ఎంటర్డ్ ఇంటు ద బాడీ.
1: రాజుగారిని చెప్పని ఆ యొక్క ప్రజలందరూ చాలా ఆనందించి ఆ యొక్క శవాన్ని రాజభవన్లోకి తీసుకుని పోయారు.
0: ఎవ్రీబడి వర్ హ్యాపీ బికాస్ ఆఫ్ ద రిజరెక్షన్ ఆఫ్ ద కింగ్ ఈస్ బ్రాట్ బ్యాక్ టు లైఫ్.
1: కానీ అక్కడ రాజు కాదు, ఆ దేహంలో సంచరించేది శంకర్లే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఈస్ నాట్ ద కింగ్ హూ ఇస్ మూవింగ్ అబౌట్.
1: రాజు ఉండినటువంటి గృహస్థాశ్రమంలో తాను కూడా ప్రవేశించాడు.
0: అండ్ హీ బికేమ్ ఎ హౌస్ హోల్డర్ సిన్స్ దెన్.
1: కనుకనే నీవు అపవిత్రుడైపోయినావు అని చెప్పని అతన్ని వెలుపల పెట్టారు.
0: అండ్ దేర్ఫోర్ ఇట్ వాస్ పాయింటెడ్ అవుట్ యు హావ్ బికమ్ అన్సేక్రెడ్ బై బీయింగ్ ఎ హౌస్ హోల్డర్ హావింగ్ ఎంటర్డ్ ది బాడీ ఆఫ్ ది కింగ్.
1: కూడా తాను అంగీకరించలేదు.
0: అండ్ హీ డిడ్ యాక్సెప్ట్ ఫర్ దట్ మ్యాన్.
1: అప్పుడు తక్షణమే రాజు దేహాన్ని వదిలిపెట్టి ఈ యొక్క తిరిగి తన దేహంలో వచ్చి చేరిపోయి తిరిగి ఉభయ భారత దగ్గర పోయి సమాధానం చెప్పాడు.
2: ఇమ్మీడియట్లీ హస్ గివెన్ అప్ ద బాడీ ఆఫ్ ది కింగ్ అండ్ హస్ కమ్ బ్యాక్ టు హిస్ ఒరిజినల్ బాడీ అండ్ స్టార్టెడ్ రిప్లైయింగ్ ఉభయ భారతి.
1: ఈ విధంగా ఈమెకు సమాధానం చెప్పి కాశ్మీర్ కు ప్రయాణమయ్యాడు. కాశ్మీర్ పండితులు చాలా గొప్ప పండితులు, దిగ్గజాలు.
2: He answered and he went to Kashmir where we find greatest exponents.
1: Kashmir panditulu chaala goppa vaallu.
2: The Kashmir scholars are very great.
1: Aa kaalam lopala appudu KKE Raju ee panditulanta poshistu vachadu.
2: It was Kashmir king who was taking care of all these scholars.
1: KKE Raju anagemi Kaike tandri.
2: The king of Kashmir is the father of Kaikeyi.
1: కనుక ఆ పండితుల్ని ఓడించాలని పోయాడు.
2: హి వాంటెడ్ టు డిఫీట్ దెం ఆల్.
1: ఎప్పుడు కాశ్మీర్ లో అతను ప్రవేశించాడో
2: ద మూమెంట్ హి
1: కనక దుర్గాదేవి కొండపై ఉన్నటువంటి ఒక దేవాలయంలో తలుపులు మూసుకున్నాయి.
2: ద మూమెంట్ హి స్టెప్డ్ ఇన్ టు ద కాశ్మీర్ ద డోర్స్ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ కనక దుర్గా ఇమీడియట్లీ క్లోజ్డ్.
1: ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆ డోర్ను తెరవలేదు.
2: విత్ ఆల్ ది ఎఫర్ట్ దే కుడ్ నాట్ ఓపెన్ ద డోర్.
1: పండితులందరూ పోయి అక్కడ అనేక విధములుగా కూడా స్తుతులు చేస్తున్నారు.
2: ఆల్ స్కాలర్స్ వెంట్ దేర్ టు ద టెంపుల్ అండ్ ప్రేయ్
1: ప్రార్థనలు సల్పుతున్నారు.
2: దే ప్రేడ్ అండ్ ప్రేయ్
1: శాస్త్ర ఇతిహాస పురాణ ప్రమాణములంతా కూడా పఠిస్తున్నారు.
2: దే ఆల్సో రిసైటింగ్ ఆల్ ఇంపార్టెంట్ శ్లోకాస్.
1: కానీ ఏమీ తెలియలేదు.
2: బట్ నథింగ్ హడ్ హ్యాపెన్.
1: కానీ
2: బట్
1: వీరి భక్తి ప్రపత్తులకు ఆ శక్తి స్వరూపిణి అయినటువంటి కనకదుర్గ అశరీరవాణిగా ఒక వాక్కు చెప్పింది.
2: కనకదుర్గ ద గాడెస్ రిప్లైడ్ బై అన్ ఎథీరియల్ వాయిస్.
1: శంకర్ల వారు చాలా గొప్పవారే.
2: శంకరా ఇస్ గ్రేట్.
1: అతను ఇప్పుడు ఆచార్యుడు.
2: నౌ హీస్ ప్రిసెప్టర్.
1: అనేక మంది శిష్యులైనారు కాబట్టి ఆచార్యుడు అయిపోయినాడు.
2: సిన్స్ హాస్ మెనీ డిసైపుల్స్ నౌ హీస్ ఆచార్యుడు.
1: ఆచరించి తాను చేపించు వచ్చాడు.
2: దేర్ఫోర్ దట్ వాట్ హి హస్ బీన్
1: ఆచార్యుడే. కానీ అతనిలో ఒక మాలిన్యం చేరిపోయింది.
2: నౌ హీస్ పొల్యూటెడ్ టు సమ్.
1: ఆ మాలిన్యాన్ని తాను తరం కొట్టడానికి తగినట్టు ప్రయత్నం చేసినప్పుడే ఈ తలుపులు తెరుచుకుంటాయన్నాడు.
2: దెన్ వన్స్ హీస్ ఫ్రీ ఫ్రమ్ దట్ లిటిల్ పొల్యూషన్ అన్సేక్రెడ్ యాక్ట్ then the door to the temple will open automatically.
1: అప్పుడు వరదేవత అస్తోస్తానని చెప్పేసేస్తూ వచ్చాడు.
2: అండ్ దెన్ హీ స్టార్టెడ్
1: ఈశ గిరీశ నరేశ పరేశ ప్రియసే భూషణభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం. ఈ విధంగా అనేక రకములుగా ప్రార్థిస్తూ వచ్చేసాడు.
2: దెన్ హీ స్టార్టెడ్ ఎక్స్టోలింగ్ ది డైటీ ది గాడెస్.
1: నేను పరకాయ ప్రవేశంలో పోయి రాజభవనం లోపల అనుభవించి నా దోషమే.
2: It is my mistake to have entered into the body of the king.
1: పరిహార నిమిత్తమై 11 దినములు ఈ యొక్క దీంట్లో నిద్రాహారం లేకుండా పానీయములు తీసుకోకుండా అక్కడ తపస్సు చేస్తూ కూర్చున్నాను.
2: He has forsaken all the food and drink and undertook deep penance.
1: 12వ దినం తలుపు తెరుచుకుంది.
2: On 12th day the doors of the temple opened.
1: చూసారా శంకర్ల వారు అంత గొప్ప దీక్షను పూనిట్టుకున్నారు.
2: That was the strong determination of Shankara.
1: అందరూ స్వామిని ప్రేమించండి, ఈ ప్రేమ చేత సర్వము మీరు సార్థకమవుతుంది అన్నారు. ఎట్టి ప్రేమ? లౌకిక ప్రేమ కాదు. ఈ లౌకిక ప్రేమలో పోవటం చేతనే శంకర్ల వారు ఈ విధంగా దోషం.
2: దే సెడ్ దట్ యు లవ్ స్వామి. వాట్ టైప్ ఆఫ్ లవ్?
1: అది కూడా ఓన్లీ లవ్. ఇష్టాపూర్వకంగా కాదు. ఈ యొక్క ఉభయ భారతికి జవాబు చెప్పాలి.
2: ది టీచింగ్ ఆఫ్ శంకర ఈస్ టు ఆన్సర్ ఉభయ భారతి.
1: అనగా ఆత్మభావంతో ప్రేమించటము ఏ విధమైనటువంటి దోషము ఉండదు.
2: When you start loving God with this feeling of the spirit of Atma,
1: dehabhimanamto kaakunda aatmaabhimanamto preminchatame ade nijamaina prema.
2: So you should not love with the body attachment dehabhimana, but you should love God in spirit aatmaabhimana.
1: Aatmaabhimanamu adi e nijamainatunte prema.
2: Actual love in spirit
1: atti premane God.
2: That love is God.
1: Love is God. Live in love.
2: Love is God. Live in love.
1: Atti premato unnappudu needi chutta chuddi avutundi. ఆ యొక్క ప్రేమ తత్వం కూడా చిత్తశుద్ధిగా
2: మారిపోయింది.
1: వేద శాస్త్రంను నేర్పగలిగి ఉన్నా, పద్య గద్యములను పాడగలిగి ఉన్నా, చిత్తశుద్ధియు లేకున్న చెడును వాడు.
2: భగవాన్ సెడ్ యెస్టర్డే వన్ మైట్ రిసైట్ వేద అండ్ వేదాంగాస్ రిపీటెడ్లీ.
1: ఈ వేదాంగము ఇతిహాసము పురాణములు ఇవి కాదు ప్రధానములు.
2: నాట్ ది సేక్రెడ్ టెక్స్ట్ ఎపిక్స్ అండ్ వేదాస్
1: ఏమి చేసినా అది మంచిది.
2: విత్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వాట్ ఎవర్ యూ డూ దట్స్ గుడ్.
1: అది ఏ పవిత్రము,
2: దాట్ ఈస్ సేక్రెడ్.
1: అది ఏ దివ్యత్వము,
2: దాట్ ఈస్ డివినిటీ.
1: ఇది ఏ ఆత్మతత్వం,
2: దిస్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
1: కనుకనే ఏదో ఒక ఫలాపేక్షితంతో చేయటం కాదు.
2: నాట్ టు అప్రోచ్ విత్ సమ్ ఎక్స్పెక్టేషన్.
1: అది ఆత్మనే, ఇది ఆత్మనే అని ఆ విధమైన ఆత్మభావంతో ప్రేమించాలి.
2: వన్ షుడ్ హ్యావ్ ది ఫీలింగ్ ఆఫ్ ది స్పిరిట్ విచ్ ఇస్ వన్ ఇన్ ద సేమ్ ఇన్ ఎవ్రీబడీ.
1: ఇది నిజమైనటువంటి యొక్క ప్రేమతత్వము.
2: దిస్ ఇస్ ట్రూ లవ్.
1: ఇట్టి ప్రేమతత్వాన్ని మనలో నింపుకుని శంకరుల వారు యావత్ ప్రపంచానికి కూడాను ఈ అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
2: విత్ సచ్ లవ్ full in his heart, he started propagating, teaching the Vedanta of non-dualism.
1: కట్టగలపటికి ఇంకా నువ్వు ఈ పిల్లలకంతా యువకులైనటువంటి వారికంతా ఇంకా కఠినంగా చెప్తూ వచ్చాడు.
2: And he spoke rather harshly to youngsters also.
1: మీరు కేవలము దీని విషయం తెలిసినంత మాత్రమే చెప్పినంత మాత్రమే విరక్తి రాదు, నాకు తెలుసును.
2: భగవాన్ నోస్ ప్రిటీ వెల్ ఆన్ లిజనింగ్ టు ది డిస్కోర్స్ విల్ నాట్ డెవలప్ డిటాచ్మెంట్ సో ఈజీలీ.
1: ఒక పెద్ద బిజినెస్ మ్యాన్,
2: దట్స్ ఎ వెరీ బిగ్ బిజినెస్ మ్యాన్,
1: ప్రతి దినము కూడాను
2: ఎవ్రీ డే
1: పారాయణం కోసమని అంటే భగవత్ యొక్క సమావేశాల కోసం ప్రయత్నం దినం పోతూ ఉండేటువంటి వాడు.
2: యూస్ టు అటెండ్ టెంపుల్స్ అండ్ లిసన్ టు ది డిస్కోర్సెస్ ఎవ్రీ డే.
1: గొప్ప పండితుడైనటువంటి వాడు, గొప్ప శ్రవణానందంగా కూడాను ఆ యొక్క వేదాంతాన్ని బోధిస్తూ వచ్చాడు.
2: దట్ స్కాలర్ ఓవర్ దేర్ ఇన్ ద టెంపుల్ టీచెస్ ఇన్ అన్ ఎక్సలెంట్ వే.
1: అప్పుడు చెప్పాడు పబ్లిక్ లోపల,
2: దేర్ హీ సెడ్ ఇన్ పబ్లిక్,
1: ఈ సప్తాహం పూర్తి అయ్యేంత వరకు కూడా నువ్వు అందరూ ఉండాలి, వినాలి, పూర్తి విన్న తర్వాతనే ఇది పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్మదచ్చితే
2: దెన్
1: అప్పుడు పూర్ణమవుతుంది అన్నాడు.
2: ద పండిట్ సెడ్ యూ షుడ్ లిసన్ టు ది టాక్స్ ఆల్ ది 7 డేస్ కంప్లీట్లీ వితౌట్ ఫెయిల్ సో హెస్ టు డిరైవ్ ఫుల్ బెనిఫిట్.
1: 5 దినాలు జరిగింది,
2: 5 డేస్ పాస్.
1: ఆరో దినము,
2: 6th day,
1: ఈ యొక్క బిజినెస్ మ్యాన్ ఎక్కడికో అర్జెంట్ గా పోవలసినటువంటి పని ఏర్పడింది.
2: బిజినెస్ మ్యాన్ హ్యాడ్ టు లీవ్ ది స్టేషన్ ఆన్ అన్ అర్జెంట్ వర్క్.
1: అప్పుడు తక్షణమే తన కుమారుని పిలిచాడు.
2: ఇమిడియట్లీ సమన్ హిస్ సన్,
1: బాబు ఇంకో చూడు 7 దినాలు అందరూ అటెండ్ కావాలని చెప్పాడు, అప్పుడే దీని ఫలితం మనకు చిక్కుతుందని చెప్పాడు.
2: హి సెడ్ వి మస్ట్ నెసెసరీ అటెండ్ ఆల్ ది 7 డేస్ టు డిరైవ్ ఫుల్ బెనిఫిట్.
1: కాబట్టి ఈనాడు నీవు వెళ్ళు ఆ పారాయణకు.
2: Today you attend the
1: రేపటి దినానికి నేను వచ్చేసేస్తాను, ఓన్లీ ఒక దినం.
2: యా టుమారో ఐ విల్ కమ్, ఓన్లీ 1 డే యూ అటెండ్
1: చెప్పాడు.
2: హి సెడ్
1: కానీ మరి తిరిగి బెడ్రూమ్ లో పోయాడు.
2: బట్ హీ వెంట్ ఇన్ టు ది బెడ్రూమ్.
1: మరి ఆ పండితులంతా కూడాను చాలా వేదాంతాన్ని అంతా విరక్తిగా చెప్తున్నాడు, దేహాన్ని చాలా చులకనగా చెప్తున్నాడు. మీరు ఈ విధమైన దీంట్లో ప్రయత్నం చేయకూడదు, సంసారంలో మునగకూడదు, ఇంత వైరాగ్యాన్ని బోధిస్తున్నాడు, నిజంగా నా కొడుకు వింటే వాడు వైరాగ్యం అవుతాడు ఏమో అనుకున్నాడు.
2: హీ వాజ్ జస్ట్ థింకింగ్ ఇన్ హిస్ బెడ్రూమ్ వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ హిస్ సన్ ఈస్ టు లిసన్ టు ద టాక్స్ based on renunciation and detachment and considering the body as mean and low.
1: Tachime panditun daggariki vellaadu.
2: Again he went to the scholar.
1: Pandita,
2: he said, oh scholar,
1: repadi dinu maa kumarunu pampistunnanu,
2: tomorrow I am sending you
1: tivramaina vairagyanni bodhinchakandi.
2: Don't teach detachment tomorrow.
1: ee prapanchikam painam chetunte raagalu abhirthi pachinatunte bodhana cheyandi annadu.
2: Teach that so that everything will draw you, attract you in this world.
1: ee okka koduku kosam nenu ee vedantanni maani veesukottama.
2: For your son, why should I change my talk? His scholar said.
1: అప్పుడు చెప్పారు శెట్టి గారు.
2: Then he said,
1: మీరు 6 దినాలు విన్నారు,
2: ఓ బిజినెస్మెన్,
1: ఎంత వేదాంతం వచ్చింది, ఎంత త్యాగం వచ్చింది మీలో.
2: టు వాట్ ఎక్స్టెండ్ యూ,
1: ఒక్క దినంలో నీ కొడుకు విన్నంత మాత్రం త్యాగం వస్తుందా?
2: జస్ట్ ఫర్ 1 డే?
1: రాదు రాదు రాదు.
2: జస్ట్ ఫర్ 1 డే యూల్ నౌ
1: జన్మ జన్మాంతర సంసారం అనేటువంటిది నిండి ఉండినటువంటి ఈ పెద్ద పర్వతం వంటి ఈ యొక్క పాపములు ఎట్టతూ పోలికి తొలగిపోతాయి.
2: ఆల్ ద సిన్స్ అక్రూడ్ ఫ్రమ్ ద పాస్ట్ లైవ్స్ ఆర్ స్టిల్ హోల్డ్ ఆన్
1: సులభంగా తెగేటువంటిది కాదు.
2: ఇట్స్ నాట్ దట్ సింపుల్ టు డెవలప్.
1: కనుకనే దీనిని తోమి తోమి తోమి తోమి ఈ పిల్లలలో ఒక గొప్ప వైరాగ్యం తెప్పించాలని దీక్షిత పట్టాడు ఆ యొక్క శంకర్ల వారు.
2: శంకర్ డిటర్మైన్డ్ దట్ ఎవ్రీ పర్సన్ షుడ్ బి పాలిష్డ్ again and again so as to come out with
1: అప్పుడు నిత్యము దాన్ని ఉపయోగించుకోవడానికి వీలవుతుంది.
2: Then we can make use of that.
1: ఉపయోగించి నిత్యము ఉపయోగించుకునే పాత్ర ప్రతి దినము తోమల్సిందే.
2: A vessel that we make use of it every day must be cleaned every day.
1: ఎప్పుడు పెద్ద పెద్ద పాత్రలంతా పెండికి ఉపయోగిస్తారు చూడు, అది మాత్రం సంవత్సరానికి ఒకసారి తోమితే చాలు.
2: But big vessels which are used at wedding times are cleaned once in a year.
1: నిత్యము ఉపయోగించుకునేటువంటి టంబ్లర్స్ ఎప్పుడు కడుగుతూనే ఉండాలి.
2: Those of the daily use must be cleaned every day.
1: అదే రీతిగా ఈ యవ్వనం అనేటువంటి ఈ దేహమును నిత్యము తోముతూనే ఉండాలి.
2: This youth stage we should clean every day.
1: అది ఆ విధమైనటువంటి బోధనలు చేస్తూ శంకర్ల వారు యువకులకందరికీ ఒక విధమైనటువంటి వైరాగ్యాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
2: దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ శంకర, ద ప్రిన్సిపల్ ఆఫ్ డిటాచ్మెంట్.
1: వైరాగ్యం అంటే ఏమని అనుకున్నారు మీకు తెలిసినా?
2: యు నో వాట్ వైరాగ్య ఇస్?
1: పూర్వం చెప్పాను.
2: భగవాన్ సెడ్ అట్ దట్ డే,
1: తిన్న అన్నం కక్కిన తరువాత,
2: ఆఫ్టర్ ది ఫుడ్ పార్టేకెన్ ఇస్ వామిటెడ్ అవుట్,
1: ఈ కక్కిన అన్నాన్ని ఎవడైనా తినడానికి ప్రయత్నిస్తాడా?
2: విల్ ఎనీ వన్ బి రెడీ టు ఈట్ దట్ వామిటెడ్?
1: కక్కిన అన్నం పైన ఎంత తీవ్రమైనటువంటి ఒక ఇది వస్తుందో విరక్తి, ఆ విధంగా రావాలి విరక్తి.
2: Just as we'll be disgusted with the humans, that food which is vomited out, we should have that spirit of detachment.
1: Try anukunte dry aipothundi.
2: We should never say I shall try, because when you say try, it becomes dry.
1: Must do.
2: భగవాన్ సేస్ డోంట్ సే ఐ విల్ ట్రై, యు మస్ట్ డు, యు మస్ట్
1: మీ కోసమే,
2: ఫర్ యువర్ ఓన్ బెనిఫిట్.
1: ఈ జగత్తు నందు వచ్చేటువంటి సుఖం ఏమీ లేదు.
2: దేర్ ఇస్ నో హ్యాపీనెస్ అవుట్ ఆఫ్
1: దిస్ జగత్తు నందు కలిగేటువంటి ఆనందం ఏమీ లేదు.
2: దేర్ ఇస్ నో బ్లిస్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఎంత ఆనాయమో ఆనందం కలిగినప్పటికీ ఒక్కనాటికి త్యజించిపోవలసిందే.
2: యు మే హ్యావ్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ బట్ యు హావ్ టు గివ్ అప్ ఆన్ దట్. దైవం
1: మాత్రమే గట్టిగా పట్టుకోవలసింది.
2: యు షుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ గాడ్.
1: అతనే నిత్య సత్యమైనటువంటి యొక్క ఆరాధకుడు.
2: హి ఇస్ ఎటర్నల్ ట్రూత్.
1: అదే నిత్య సత్యమైనటువంటి ఆహారము.
2: దట్ ఇస్ ది ట్రూత్.
1: అట్టి దైవత్వాన్ని మీరు పట్టాలి.
2: And we should be strong enough in respect of the divine.
1: Adiye, our determination.
2: We should develop the
1: strong determination.
2: Strong determination.
1: Chala pattudalato pattali
2: dinu. We should have strong determination.
1: Dani teginatundi oka phaltam kuda manaku labhyam avutundi.
2: Then we'll get the appropriate result.
1: Kevalam vadaltam teeskovatam vadaltam ee vidhanga untundakoddu.
2: It's not something like giving up and accepting later.
1: Kani okka thuri vadalna valle pettina ayipoyindi.
2: When once it is given up, that's all, end of the man.
1: అట్టి తీవ్రమైనటువంటి భావాన్ని హృదయంలో పెట్టుకున్నప్పుడే దైవత్వం మనలో ఆవిర్భవిస్తాడు.
2: Then once we have the strong determination,
1: తప్పకైది సత్యం సత్యం సత్యం.
2: You will settle and understand it's the truth and truth alone.
1: కనుక శంకరుల యొక్క వైరాగ్యము జగత్తునకు ఎంతనో ఉపకారం చేస్తూ వచ్చింది.
2: The principle of detachment taught by Shankara helped this world.
1: ఈనాటి అద్వైత సిద్ధాంతం అనేటువంటిది అందరూ పండితులు బోధిస్తున్నారే కానీ వారెవరు నడుచుకోవటం లేదు.
2: ద థియరీ ఆఫ్ నాన్ డ్యులిజం ఇస్ టాట్ బై స్కాలర్స్ బట్ దే డోంట్ నో ఇన్ రియాలిటీ.
1: నడుచుకోవాలి.
2: దే షుడ్ కండక్ట్ దెమ్ సెల్స్.
1: కేవలం వాక్తో మనం బోధించినంత మాత్రమే చాలదు.
2: ఇట్స్ నాట్ ఎనఫ్. ఇట్స్ మియర్లీ
1: శరీరంతో దాన్ని ఆరాధన చేయాలి.
2: ద బాడీ షుడ్ నెసెసరీ
1: మనస్సుతో దాన్ని త్యజించాలి.
2: అండ్ వీ షుడ్ గివ్ అప్ విత్ ది మైండ్.
1: అది ఏ నిజమైనటువంటి వైరాగ్యం.
2: దట్ ఈస్ ట్రూ డిటాచ్మెంట్. అది కేవలం
1: సత్య జ్ఞానం అనంతంతో వస్తుంది.
2: దట్ విల్ గెట్.
1: దైవం సత్యం.
2: గాడ్ ఈస్
1: జ్ఞానం సత్యం.
2: విజ్డమ్ ఇస్
1: ట్రూ. అనిత్యం.
2: Everything is ephemeral.
1: Kanukane satya gnanam anantam brahma tattvam.
2: Therefore God is infinite, God is wisdom, God is

0: नास्ति दारिद्र्यमत् दुःखम्, नास्ति प्राप्ति, नास्ति प्राप्ति, न जङ्कुरम्, नास्ति लोभम् समो व्याधि. లోభత్వం మనకంటే వ్యాధి మరొకటి లేదు.
1: There is no other disease more than miserliness.
0: వ్యాధి అన్నటువంటిది శరీరమునకు మాత్రమే కాదు.
1: Disease is not limited to the body alone.
0: మానసిక సంబంధమైన ఇంద్రియములకు కూడాను వ్యాధి సంభవిస్తుంది.
1: Disease also you find it affecting the mind and all.
0: లోభత్వం చేత దుర్యోధన దుశ్శాసనాదుడు ఎంతటి పరాభవం పొందిరో మీకందరికీ చరిత్ర ప్రబోధిస్తుంది.
1: The history might have told you that how Dushyasana and Duryodhana were humiliated and ruined themselves because of this greed.
0: కనుక లోభత్వమే మానవునకు ఒక దీర్ఘమైనటువంటి వ్యాధి.
1: And hence greed is a long disease.
0: నాయందు లోభత్వం లేదు, నాకెట్టి రోగము రాదు.
1: సిన్స్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ మైజర్లెస్ ఇన్ మీ, వెల్ ఐ విల్ నాట్ సఫర్ ఎనీవే.
0: నేను ఎప్పుడు కూడాను ఆరోగ్యంగానే ఉంటాను.
1: ఐఎమ్ ఆల్వేస్ హెల్దీ.
0: నాస్తి క్రోధం సమోరిపుహి. ఈ క్రోధము కంటే ద్వేషి మరొకటి జగత్తులో కానరాదు.
1: Anger is the worst of the enemy. You don't find much more than that of anger.
0: నాకు ఎవరిపైన ద్వేషం లేదు.
1: I don't hate anybody.
0: ఎవరు నాపైన ద్వేషం లేదు.
1: In fact, no one has any hatred towards me.
0: నేను అందరిని ప్రేమిస్తాను.
1: I love all.
0: అందరూ నన్ను ప్రేమిస్తారు.
1: All love me too.
0: అందరి జీవులు యొక్క ప్రాణము ఒక్కటే.
1: In fact, the life principle is uniform in all.
0: ప్రపంచమనే గృహము ఒక్కటే.
1: In fact, the whole world is one mansion.
0: ఇది విశ్వ కుటుంబంగా ఉండేటువంటి ఒక సంబంధము.
1: It is a relationship that exists among the members of this family of the universe.
0: కనుక క్రోధమే సర్వ భేదములకు మూల కారణము.
1: Anger is responsible for all differences.
0: కనుక నా యందెట్టి క్రోధము ఎట్టి ద్వేషము నా యందు ఏమాత్రము లేదు.
1: Therefore, there is no trace of anger. There is no hatred in me.
0: కనుక అందరూ నా వారి, అందరూ నన్ను ప్రేమిస్తారు.
1: ఆల్ బిలాంగ్ టు మీ, ఐ లవ్ దెమ్, దే లవ్ మీ.
0: నాస్తి దారిద్ర్యవచాత్ దుఃఖం. దుఃఖం అనేటువంటిది దరిద్రం చేత దుఃఖం ప్రాప్తిస్తుంది.
1: మిజరీ ఇస్ కాస్డ్ బికాస్ ఆఫ్ పావర్టీ.
0: నేను దరిద్రుడు కాదు.
1: I am not poor.
0: నా ప్రేమనే నా ధనము.
1: Love is my property.
0: నా త్యాగమే నా సంపద.
1: The sacrifice is all affluence.
0: ఇట్టి సిరి సంపదలతో ఉన్నటువంటి వారిని నేనెట్ట లోభి అవుతాను.
1: How can I be miserly when I am so rich enough because of love?
0: కనుక నాకు దరిద్రం అనేటువంటిదే లేదు.
1: So there's no poverty in me.
0: ఈ మూడు గుణములు ప్రతి వ్యక్తికి అత్యవసరము.
1: These three qualities are essential for every man.
0: కనుక నేను ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉంటుంటాను.
1: And hence I'm always in bliss.
0: వ్యాధి లేదు.
1: There's no sickness.
0: ద్వేషుల కానరారు.
1: No trace of hatred.
0: దరిద్రమా అసలే లేదు.
1: There's no poverty anywhere.
0: ఇంకా నాకెందుకు ఈ భేదము?
1: Then what for?
0: నాకెందుకు ఈ విచారము?
1: Why anxiety?
0: నాకు విచారం అన్నదే ఎప్పుడు రాదు, లేదు.
1: I'm never worried, nothing whatsoever.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: గర్గ మహర్షి,
1: సేజ్ గర్గ,
0: కౌరవులకు పాండవులకు అందరికి కూడాను గురువుగానే ఉండేటువంటి వాడు.
1: వాజ్ ద ప్రిసెప్టర్ ఆఫ్ కౌరవర్స్ అండ్ పాండవర్స్.
0: యాదవుల యొక్క కులగురువు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి వాజ్ ది హెడ్ ఆఫ్ ది యాదవ క్లాన్.
0: మహాపండితుడు,
1: వాజ్ ఎ గ్రేట్ స్కాలర్,
0: మహాజ్ఞాని,
1: వన్ ఆఫ్ విజ్డమ్.
0: అతను శాస్త్రజ్ఞుడు కూడాను.
1: హీఈస్ ఆల్ నాలెడ్జబుల్ పర్సన్.
0: యశోదానందుడి ఇంటికి పిల్లల నామకరణం నిమిత్తమై వచ్చాడు.
1: హీ విజిటెడ్ ద రెసిడెన్స్ ఆఫ్ యశోద అండ్ నంద టు నేమ్ ద చైల్డ్.
0: నా చరిత్ర యందు విన్నటువంటి విషయములు నేను ఇక్కడ చూడటం లేదు.
1: ఐ ఆమ్ నాట్ షోయింగ్ ఆల్ దట్ ఐ హెర్డ్ హియర్.
0: శుక్ల
1: అరుణ
0: పీత అని మూడు రంగులతో అవతారములు వస్తుంటాయి.
1: ఇన్కార్నేషన్స్ అపియర్ ఇన్ దీస్ త్రీ కలర్స్.
0: కానీ ఈ పిల్లవాడు కృష్ణ కలర్ కలిగి వచ్చాడు.
1: దిస్ న్యూ బోర్న్ చైల్డ్ హ్యాస్ ది కలర్ కృష్ణ కలర్.
0: ఈ రంగుకు తగినటువంటి పేరు కృష్ణ అనే పేరే సార్థకమన్నాడు.
1: అండ్ సో ద నేమ్ కృష్ణ ఇస్ మోస్ట్ అప్రోప్రియేట్ టు ద చైల్డ్.
0: ఈ నామకరణం చేసిన తర్వాత
1: ఆఫ్టర్ క్రిస్నింగ్ హిమ్
0: అనేక రకములైనటువంటి యొక్క కృష్ణుని యొక్క లీలలను ప్రబోధించి భవిష్యత్తు యొక్క తరంగములను తాను చక్కగా అనువదించి
1: he taught many of the mysteries and miracles and shared with them and he himself experienced.
0: తాను వెళ్లిపోయాడు.
1: And he returned.
0: కొంత కాలమైన తర్వాత
1: after some time
0: తిరిగి
1: again
0: ఈ గర్గుడు యశోదానందరి ఇంటికి వచ్చి
1: Gargya came to the residence of Yashoda and Nanda.
0: Gopala Balaramulu chuttaniki taanu prayatninchadu.
1: He wanted to meet Balarama.
0: Krishnudu chaala allari panulu chestu vachadu.
1: Krishna was very mischievous.
0: Illanta tirugutu vastunadu.
1: He went around the whole of the house.
0: Kaani aa pillavaannu oka room lo petti Yashoda ఈ గర్గునికి స్వయం పాకం చేసుకోవటం వాడుక.
1: గర్గ్య వాజ్ ఇన్ ది హ్యాబిట్ ఆఫ్ పార్టేకింగ్ ద ఫుడ్ ప్రిపేర్డ్ బై హిమ్.
0: ఎవరు వండినటువంటి భోజనం కూడాను తాను భోంచేయడు.
1: ది సేజ్ డస్ నాట్ ఈట్ ఫుడ్ ప్రిపేర్డ్ బై హిమ్.
0: ప్రతి ఒక్కటి స్వయం పాకమే.
1: హీ కుక్స్ ఫర్ హిమ్సెల్ఫ్.
0: అప్పుడు ఆమె పదార్థములు ఇచ్చింది.
1: దెన్ షీ గేవ్ హిమ్ ఆల్ ది ప్రొవిజన్స్ రిక్వైర్డ్.
0: కాలము చాలదు.
1: టైమ్ ఈజ్ నాట్ ఎనఫ్.
0: నాకింత బెల్లము ఇంత రవ్వ ఇంత పాలు ఇవ్వండి, నేను పాయసం చేసుకుంటానన్నాడు.
1: హీ వాంటెడ్ ద జాగరీ అండ్ ద ఫ్లోర్ అండ్ ద మిల్క్ ఇన్ ఆర్డర్ టు.
0: అప్పుడు చక్కెర అంతా మనకు లేదు.
1: షుగర్ వాజ్ నాట్ దేర్ అట్ దట్ టైమ్.
0: బెల్లంతోనే అన్ని పనులు చూసుకునేటువంటి వాళ్ళు.
1: ఆల్ ప్రిపరేషన్స్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ జాగరీ.
0: తాను పాయసం చేసుకున్నాడు.
1: He made a pudding.
0: ఒక పాత్రలో పోసుకున్నాడు.
1: Kept it in a vessel.
0: అతను విష్ణు భక్తుడు.
1: And he is a devotee of Vishnu.
0: విష్ణు నామస్మరణ చేసుకుంటూ కూర్చున్నాడు.
1: He was chanting the name of Vishnu.
0: రూములో పెట్టినటువంటి ఈ బాలుడు పరిగెత్తి వచ్చాడు. ఆ గిన్నెలో పాయసం అంతా తాగేశాడు.
1: Boy Krishna was kept in a room, ran all the way and started eating all this pudding kept in a vessel.
0: ఏదో శబ్దం అవుతుందని గర్గుడు కన్నులు తెరిచి చూచాడు.
1: Noticing the sound around, Gargya opened his eyes and noticed.
0: గోపాలుడు తింటున్నాడు.
1: He saw Gopala eating.
0: యశోదను పిలిచి, అమ్మా చూస్తివా నీ కుమారుడు నాకు ఆకలి అవుతున్నది, నేను త్వరగా తిందామని విష్ణార్పణ చేశాను కానీ కృష్ణుడు వచ్చి భుజించాడు.
1: And he told Yashoda, see, I'm very hungry. I'm about to eat. But most surprisingly, Krishna came over here and started eating.
0: యశోద చేయి పట్టుకుని లాగి, నాయన అతను పరమ గురువు, మన యాదవులకంతకుడును పరమ పవిత్రమైనటువంటి ఒక శాస్త్రజ్ఞుడు, అట్టివాడు భుజించకుండా నీవు భుజించడం న్యాయమా?
1: Yashoda caught hold of the hand of Krishna and said, look here, Gargya is noblest and highly esteemed one.
0: అతిథి అభ్యాగతులను ఆదరించడము మన యొక్క సహజ ధర్మం.
1: It is our duty and responsibility to honor the guest first.
0: అప్పుడు కృష్ణుడు చెప్పాడు, అమ్మా అతను పిలవటం వల్లనే నేను వెళ్ళాను కానీ నేను వెళ్ళలేదు అన్నాడు.
1: కృష్ణ సెడ్, ఐ రెస్పాండెడ్ టు హిస్ ప్రేయర్ అండ్ కాల్, ఐ హావ్ నాట్ గోన్ ఆన్ మై ఓన్.
0: అప్పుడు యశోద గర్గుని ప్రార్థించింది, స్వామి మీరు ఎందుకు పిలిచారు మా పిల్లవాణ్ణి?
1: దెన్ యశోద ప్రేయర్ టు గర్గ్య, స్వామి ఐ హావ్ కాల్డ్ మై సన్.
0: అమ్మా నేను పిలవలేదు అన్నాడు.
1: షీ సెడ్, ఐ హావ్ నాట్ కాల్డ్ హిమ్.
0: తక్షణమే కృష్ణుడు వచ్చి, గర్గ అబద్ధం ఆడవద్దు.
1: కృష్ణ కేమ్ ఇమిడియట్లీ, డోంట్ స్పీక్ లైస్ గర్గ్య.
0: నీవు ప్రార్థించింది ఎవరిని?
1: Whom have you prayed to?
0: నన్నే.
1: You prayed to me.
0: నీవు ప్రార్థించి భుజించమని చెప్పి ఈనాడు భుజిస్తున్నానని నన్ను వెనుకు నెట్టడం ఇది న్యాయం కాదు.
1: You prayed that I should partake the offering and now you start complaining.
0: అప్పుడు గర్గుడు చింతించాడు.
1: Then Gargiya thought over.
0: Vishnu Krishna rendu kudunu okkate ane satyanni gurtinchadu.
1: He could understand the true Krishna in the form.
0: Vishnu nenu smarinchanu. Krishnudu vachi bhujinchadu.
1: I repeated the name of Vishnu and Krishna has partaken in the offering.
0: Appudu aa bhujinchinatundi seshamanu aa taanu bhujinchi tripti paddadu Gargudu.
1: Gargudu was happy by partaking the remaining food left over.
0: ఇలాంటి పరిస్థితి యందు కృష్ణుడు ఎప్పుడు పుట్టాడు?
1: When was he born, Krishna?
0: కృష్ణుడు క్రీస్తుకు పూర్వము,
1: before Christ,
0: 3228వ సంవత్సరము,
1: 3228 year,
0: సుగణ అనేటువంటి ఒక నెలలో,
1: in that month సుగణ,
0: జూలై 20వ తేదీన,
1: ఆన్ 20th of July,
0: అర్ధరాత్రి 3వ గంటలకు తాను జన్మించాడు.
1: లేట్ ఇన్ ద మిడ్ నైట్ అట్ 3 o'clock హీ వాస్ బోర్న్.
0: ఇప్పుడు 2001,
1: నౌ దిస్ ఇయర్ ఇస్ 2001,
0: దానికి పూర్వము 3228 సంవత్సరాలకు,
1: బిఫోర్ క్రైస్ట్ ఇట్ వాస్ 3228.
0: ఈనాటికి కృష్ణుడి వయస్సు 5229 సంవత్సరములు.
1: ది ఏజ్ ఆఫ్ కృష్ణ క్యాలిక్యులేటెడ్ టు దిస్ డే ఇస్ 5229.
0: కనుక అట్టి పవిత్రమైనటువంటి యొక్క దినమునందు శ్రావణ బహుళ అష్టమి రోజున జన్మించాడు.
1: హి వాస్ బోర్న్ ఇన్ ద మంత్ ఆఫ్ శ్రావణ ఆన్ అష్టమి డే.
0: రోహిణి నక్షత్రము,
1: ద స్టార్ వాస్ దట్ ఆఫ్ రోహిణి.
0: అష్టమి రోహిణి నక్షత్రం నందు కృష్ణుడు జన్మించడం చేత అనేక రకమైనటువంటి అద్భుతములు ఈ జగత్తునకు ప్రాప్తిస్తూ వచ్చాయి.
1: As his birth happened to be Ashtami and the star Rohini, many of the miracles, mysteries happened.
0: ఇలాంటి పరిస్థితి యందు కంసుని ఆస్థానము లోపల బాల హంతకి అనేటువంటి ఒక రాక్షసి ఉంది.
1: There in the court of Kamsa, there was a demon.
0: ఆమె పేరు ఎవరికి చెప్పేది కాదు.
1: And her name is not known to anyone.
0: Kani Putana ani pilustu vacharu.
1: But people call her as
0: Putana. Aa Putana pani emiti? Prati gramamu tirigatamu, prati palle chootamu, prati illu chootamu, ekkada chanti bitta edustunda akkada chuchi aameku vishapalu ichesi maranam cheyakurchetvantidi.
1: What Putana did in those days was she visited every village, every residence, wherever there was a child, and poisons the child.
0: Kani ee vidhanga tirigi tirigi ఈ రేపల్లెకు వచ్చింది.
1: అల్టిమేట్లీ షీ రీచ్డ్ రేపల్లె.
0: యశోద ఇంటి ముందు నిలిచింది.
1: షీ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హౌస్.
0: అందమైన స్త్రీగా తయారైంది.
1: షీ లుక్డ్ వెరీ బ్యూటిఫుల్.
0: ఆమె ఇంటిలో ప్రవేశించింది.
1: షీ స్టెప్డ్ ఇన్ టు ది హౌస్.
0: ఊళ్ళో ఉన్నటువంటి కృష్ణుని తీసి తన పాలు ఇస్తూ వచ్చింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ పిక్డ్ అప్ కృష్ణ అవుట్ ఆఫ్ ద స్వింగ్ అండ్ స్టార్టెడ్ ఫీడింగ్ ది బేర్.
0: కృష్ణుడు కూడా ఏమాత్రం అల్లరి చేయలేదు.
1: కృష్ణ వాస్ నాట్ యాజిటేటెడ్ ఆర్ డిస్టర్బ్డ్.
0: కానీ పాలతో పాటు ఆమె విషమును కూడా కలిపింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ మిక్స్డ్ పాయిజన్ ఇన్ ది మిల్క్.
0: పీల్చి పీల్చి పీల్చి ఆమె దేహంలో ఉన్నటువంటి రక్తంనంతా పీల్చి కింద పడదొక్కాడు.
1: కృష్ణ ఇన్ ఫ్యాక్ట్ హస్ సక్డ్ ఆల్ దట్ అవుట్ ఆఫ్ హర్ బాడీ అండ్ షీ మేడ్ హర్ హీ మేడ్ హర్.
0: ఆమె పడేటప్పటికి యశోదకు శబ్దం వచ్చి పరిగెత్తిపోయింది.
1: ద మూమెంట్ పూతన ఫెల్ ఆన్ ద గ్రౌండ్ లిజనింగ్ టు ద సౌండ్ యశోద కేమ్.
0: రాక్షసి
1: పూతన ఇస్ ఎ డెమన్.
0: ఈ రాక్షసిని చూచి
1: వాచింగ్ దిస్ డెమన్
0: చాలా భయపడి కృష్ణ దాని జోలికి నీవెందుకు వెళ్ళావు?
1: He said, Krishna, why did you go to her?
0: Amma, nenu dani joliki velaledu, adhe naa joliki vachindi.
1: He said, Mother, I did not go to her. In fact, she came to me.
0: Nannu champadanikai vachinatundi.
1: She came to kill me.
0: Ee putanu hata marchatam naa yokka kartavyam anna.
1: It is my duty to kill such a putana.
0: ఈ విధంగా చేసి
1: హావింగ్ డన్ సో
0: పెరుగుతూ పెరుగుతూ వచ్చేటప్పటికి
1: యాజ్ వాస్ గ్రోయింగ్ అప్ డే బై డే
0: రేపల్లెలోని బాలులతో కృష్ణుడు ఆటలాడుతూ వచ్చాడు.
1: హి వాస్ ప్లేయింగ్ విత్ అదర్ బాయ్స్ ఇన్ దట్ రేపల్లె.
0: ఈ రేపల్లెలో బాలులతో చేరి గోవును తీసుకుని అరణ్యానికి వెళ్లేటువంటి వాడు.
1: అండ్ హి యూజ్డ్ టు రైడ్ ద కౌస్ యాజ్ ఎ కౌ హెర్డ్ బాయ్.
0: ఆ అరణ్యంలో పశువులను తోలి పచ్చని గడ్డిని అవి భుజిస్తూ ఉండగా కృష్ణ గోపాలు ఆనందాన్ని అనుభవిస్తూ ఆటలాడుతూ వచ్చారు.
1: As Krishna took all the cows to the nearby forest, as the cows started grazing the grass, and both of them were enjoying the time.
0: కాలమునే మర్చిపోయారు, గోవుల్నే మర్చిపోయారు.
1: In fact, they have forgotten the time and even the cows there.
0: ఈ గోవులు క్రమక్రమేణ కూడాను మరొక అడవిలో ప్రవేశించినాయి.
1: And cows moved to some other forest thereafter.
0: ఈ అడవి లోపల అగ్ని దగ్ధంగా ప్రవహిస్తూ వచ్చింది.
1: అండ్ దేర్ వాస్ బాన్ ఫైర్ ఎట్ దట్ మూమెంట్ ఇన్ ద ఫారెస్ట్.
0: ఈ అరణ్యంలో ప్రవేశమైనటువంటి అగ్నిని చూచి అందరూ పిల్లలు భయపడిపోయారు.
1: వాచింగ్ ద ఫైర్ ఇన్ ద ఫారెస్ట్ ద చిల్డ్రన్ దేర్ వర్ వెరీ మచ్
0: కృష్ణ మాగతి ఏమిటి,
1: కృష్ణ వాట్ వుడ్ హ్యాపెన్,
0: ఈ గోవులు ఏమైపోయినాయో,
1: వాట్ వుడ్ హ్యాపెన్,
0: వీటిని రక్షించలేవా నీవు,
1: కాంట్ యూ ప్రొటెక్ట్ కౌస్ కృష్ణ,
0: ఈ విధంగా ప్రార్థిస్తూ వచ్చారు.
1: దే వర్ ప్రేయింగ్ లైక్ దట్.
0: బాలురారా,
1: బాయ్స్,
0: మీరేమి కంగారు పడకండి,
1: డోంట్ బి వరీడ్ ఎనీవే,
0: మీరు కొంతసేపు కన్నులు మూసుకోండి.
1: You close your eyes for some time.
0: ఇదంతా ఆరిపోతుంది.
1: Everything would be cooled down.
0: కృష్ణ ఆజ్ఞను ఏమాత్రం కూడా జవదాటేటువంటి వారు కాదు గోపాలు.
1: The other boys never disobeyed the command of Krishna.
0: చెప్పినట్టుగా నడుచుకునేటువంటి వాడు గోపాలు.
1: Other boys followed strictly the command of.
0: అందరూ కన్నులు మూసుకున్నారు.
1: All of them closed their eyes.
0: కొంతసేపటికి అగ్ని అంతా చల్లారిపోయింది.
1: After some time the fire was
0: గోవులన్నీ వచ్చేసాయి.
1: The cows started returning.
0: చూచారు పిల్లలు.
1: All boys watched.
0: ఈ చిత్ర విచిత్రమైనటువంటి యొక్క గోపాలుని యొక్క లీలలు కనిపెట్టి గ్రామములకు వెళ్లి గ్రామములో ప్రతి ఇంట కూడాను ఈ గోపాలుని మాత్రమును ప్రబోధిస్తూ వచ్చారు.
1: Watching this miracle happening, the other boys went on visiting all the residences and sharing this miracle.
0: ఎంత గొప్ప మంట,
1: what a fire!
0: ఈ గొప్ప మంటను ఎవరు కూడాను చల్లార్చలేరు, ఒక కృష్ణుడు మాత్రమే చేయగలిగాడు.
1: నో వన్ కెన్ ఎక్స్టింగ్విష్ దట్ ఫైర్ హావక్.
0: కృష్ణుడు సామాన్యుడు కాదు,
1: ఇస్ నాట్ ఆర్డినరీ వన్,
0: ఇది కేవలము దైవ స్వరూపుడే,
1: ఇస్ వెరీ గాడ్ హింసెల్ఫ్
0: అని గ్రామమునంతా చాటారు.
1: అండ్ దెన్ హీ పబ్లిష్డ్, దే పబ్లిష్డ్.
0: రెండవ రోజు తిరిగి బాలులతో పాటు ఈ గోవులను తీసుకుని వెళ్లారు.
1: ఫాలోయింగ్ డే దే వెంట్ అలాంగ్ విత్ ద కౌస్.
0: ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గం లోపల దివ్యత్వాన్ని గుర్తించేటువంటి వారు స్త్రీలే.
1: ఇన్ స్పిరిచువల్ పార్ట్ దోస్ దట్ రికగ్నైజ్ గాడ్ ఆర్ విమెన్ ఇన్ పర్టికులర్.
0: స్త్రీలే దైవత్వాన్ని మొట్టమొదట గుర్తింపజేసేటువంటి వారు.
1: విమెన్ రికగ్నైజ్ ద డివినిటీ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: కొంతసేపు ఆడుకున్న తర్వాత కృష్ణుడు నాకు ఆకలి వేస్తుండాది అన్నాడు.
1: ఆఫ్టర్ ప్లేయింగ్ సమ్ టైమ్ కృష్ణ సెడ్ ఐఎమ్ హంగ్రీ.
0: గోపాలుడు వచ్చి, స్వామి ఏం చేసేది, నేను ఊర్లోకి వెళ్లి తీసుకుని వస్తాను అంట అన్నాడు. పోనక్కర్లేదు,
1: యూ డోంట్ నీడ్ టు గో.
0: అది సమీపంలోనే బ్రాహ్మణులు ఒక యజ్ఞం చేస్తున్నారు.
1: దేర్ ఇస్ జస్ట్ యజ్ఞ సీక్రెట్ రిచువల్ గోయింగ్ ఆన్.
0: కాబట్టి మిత్రులు పోయి మా గోపాలునికి ఆకలిగా ఉంది, అన్నం పెట్టమని అడగండి.
1: The boy, and he said, better boys go over there and ask for the offering to be given to Krishna.
0: Akkada poi adigetappudiki vaaru idi sadhyam kaadu.
1: Those people said, no, it's not possible.
0: Evadu gopaludu valla pillavaada maaku akkarledu, mem anni kuda bujinchin tarvata poojalu poorthi aina tarvata yagnam poornavrutti jarigina tarvata ee prasadam mem pettam annaru.
1: They said, we are not going to give food any longer. Who is the cowherd by Gopala? It's only after the priest partake their food, then the remaining food would be distributed.
0: Tirigi nirasha cheta vachi krishnuliki chepparu.
1: The boys returned totally disappointed.
0: Krishnudu chepparu,
1: Krishna said,
0: పిల్లల యొక్క బాధలు అమ్మలకు తెలుసును కానీ అయ్యలకి ఏం తెలుసునరా?
1: ద సఫరింగ్ ఆఫ్ ద చిల్డ్రన్ ఈజ్ నోన్ టు మదర్ నెవర్ టు ఎ ఫాదర్.
0: కనుక మీరు వెళ్లి అమ్మలు ఉంటుంటారు, అమ్మల్ని పోయి అడుగక్కండి.
1: సో బెటర్ బాయ్స్ యు గో అండ్ అప్రోచ్ మదర్.
0: వీరందరూ పోయేటప్పటికి అమ్మలు అనేక రకమైనటువంటి వంటలు చేస్తూ ఉన్నారు.
1: బై ది టైమ్ ద బాయ్స్ వెంట్ దేర్ దే సా మెనీ మదర్స్ లేడీస్.
0: అమ్మ కృష్ణుడు పంపితే మేము వచ్చాము.
1: We have come here in
0: Krishna chaala aakalito unnadu.
1: Krishna is very hungry.
0: Athani aakalu teechada kosamani mimmanna bhojanaanu adevanni chepparu.
1: In fact, you have come here to take the food from
0: you. Nayana sarvulakunu bhojanam pettetundi bhagavantudu mammanu bichchinaga adugutunnada, inta adrushtam maaku chikkinda ani vaari anni packle chesukoni mootalu kattukoni vaalle bhartulaku cheppakunda aa mootalu teesukoni vachchar.
1: All those felt very happy because Krishna feeds everybody in the whole of the world. When he asked for food, they were prepared and packed the food themselves and sent to Krishna.
0: Krishnudiki chakkaga anni vantalu pettaru.
1: They sent all preparations.
0: Krishnudu gopalaru bhujinchina tarvata
1: and of Krishna and Gopala spoke.
0: Krishnudu cheppadu, amma
1: Krishna,
0: mee padulu akkada kaachukoni untaru,
1: your husbands will be waiting for you there,
0: meer vellandi annadu.
1: He wanted them to go back.
0: Kartavyam yogamuchyate,
1: discharging the duty is yoga.
0: Mee duty meer cheyandi,
1: do your duty.
0: ఆలస్యం చేయకండి,
1: నెవర్ డిలే,
0: వెళ్ళండి అన్నాడు.
1: బెటర్ యూ రిటర్న్.
0: వాళ్ళకు వెళ్ళడానికి మనసు రాలేదు.
1: దే వర్ నాట్ ప్రిపేర్ టు గో.
0: కృష్ణుని యొక్క సన్నిధే మా పెన్నిధి అని భావించుకుని ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
1: దే కన్సిడర్ ద ప్రాక్సిమిటీ ఆఫ్ కృష్ణ ఇస్ ప్రాపర్టీ, దేర్ ప్రాపర్టీ.
0: కానీ వీరు పోయి ఆ పతులకు చెప్పేటప్పటికి,
1: బై టైమ్ దే వెంట్ అండ్ రిపోర్టెడ్ టు దేర్ హస్బెండ్స్,
0: కృష్ణుని యొక్క లీలామానుష విగ్రహమే కనుక అతని యొక్క మాయాభయంతం చేత వారి మనసులు మారిపోయినాయి.
1: బికాస్ ఆఫ్ ది ఎఫల్జెన్స్ అండ్ ద బ్రిలియన్స్ the mystery of Krishna, the minds of the husbands changed, transformed.
0: వారు చాలా ఆనందించి
1: వెరీ హ్యాపీ,
0: కృష్ణ ప్రసాదం మీరు ఏమైనా తెచ్చారా మాకు అని ఆ పత్నిని అడిగారు.
1: The husbands in fact asked, have you come with the prasada offering?
0: వాళ్ళ ఆ ప్రసాదం అందరికి విప్రులకంతా పంచారు.
1: The prasada was distributed to all friends there.
0: ఇంకా సాయంకాలం అయిపోయింది.
1: It was the evening time.
0: తాను ఇంటికి వస్తున్నారు.
1: They were returning.
0: దారి లోపల అఘాధుడు అనే రాక్షసుడు ఒక పెద్దగా సర్పంగా పండుకున్నాడు.
1: On the way they found a demon lying down in the form of a big serpent.
0: అతను కూడాను కంసుడు పంపించినటువంటి యొక్క రాక్షసే.
1: Also the demon sent by Kamsa.
0: వాని పేరు అఘాధుడు.
1: His name is అఘాధుడు.
0: అఘాధుని ఒక్క నోరు తెరిస్తే కార్లు కూడాను ఆ నోట్లో వెళ్లిపోతాయి.
1: This mighty serpent Agatha opens the mouth, even cars can get
0: in. అంత పెద్ద నోరు.
1: Such a big mouth that Agatha has.
0: గోవులన్నీ మింగేసేసాడు.
1: And he swallowed all the cows.
0: గోపాలను మింగడానికి వస్తున్నారు.
1: And he was ready even to swallow Gopalas.
0: గోపాలు, కృష్ణా కృష్ణా కృష్ణా నీవే మాకు గతి.
1: The other boy started praying to Krishna.
0: గోవులన్నీ పోయినాయి, మేము ఇంటి దగ్గర ఏమి చెప్పాలి?
1: When people ask us at home, what happened to the cows, how are we going to pacify
0: them? అని కృష్ణుని ప్రార్థించారు.
1: They prayed to Krishna.
0: మీరు తొందరపడకండి, తొందరపడకండి.
1: He said, don't be in a hurry.
0: ఏ మాత్రం కూడా మీరు బాధపడకనక్కర్లేదు, నేను దాన్ని నివారణ చేస్తానన్నాడు.
1: యూ డోంట్ నీడ్ టు సఫర్, ఐల్ ఫైండ్ ఎ సొల్యూషన్.
0: ఆ నోటులో కృష్ణుడు ప్రవేశించాడు.
1: కృష్ణ హాస్ గాన్ ఇన్ టు ద మౌత్ ఆఫ్ ది సర్పెంట్.
0: ప్రవేశించి తాను పెద్దగా ఎన్లార్జ్ అవుతూ వచ్చాడు.
1: హీ స్టార్టెడ్ ఎన్లార్జింగ్ హిస్ బాడీ.
0: ఆ సర్పం చీలిపోయింది.
1: అండ్ ద హోల్ సర్పెంట్ గాట్
0: మరణించింది.
1: మరణించింది. డైడ్ దేర్.
0: అప్పుడు ఈ పిల్లలు చూచి కృష్ణ మహాత్మను ఇంకా దినదినానికి అభివృద్ధి గావిస్తుంటూ వచ్చారు.
1: The other boys went on propagating, publicizing this miracle with the rest.
0: ఈ వార్తను కూడా గోకుల లోపల అందరికి చెప్తూ వచ్చారు.
1: This news was spread like wildfire everywhere.
0: ఈ విధమైనటువంటి ఇదేళ్లు ఆనాటి గోపాలు క్షణం కూడా అనుభవిస్తూ వచ్చారు.
1: In fact, all those boys in those days experienced the miracle.
0: ఈ విధంగా జరుగుతూ ఉండగా
1: when days were passing by,
0: ఇంకా ఇది సాధ్యం కాదు ఈ పిల్లవాడిని చంపటమని కంసుడు నిర్ణయించుకున్నాడు.
1: Kamsa could come to the conclusion that it was impossible for him to kill Krishna.
0: కంసుడు దగ్గర ఉన్నటువంటి యొక్క ఒక మంత్రి ఈ యొక్క సంబంధమును తెలుసుకుని అతన్ని పంపటం మంచిదనుకున్నారు.
1: అండ్ హి హస్ ఫైనల్లీ డిసైడెడ్ టు సెండ్ హిస్ మినిస్టర్ హావింగ్ నోన్ ది రిలేషన్.
0: అక్రూరుని పిలిచారు.
1: దే సమన్డ్ అక్రూర.
0: అక్రూర,
1: అక్రూర,
0: మన యాగమునకు ఆ కృష్ణ బలరాములను తీసుకుని రామని చెప్పాడు.
1: బిఫోర్ యూ బ్రింగ్ కృష్ణ అండ్ బలరామ టు అటెండ్ ది సీక్రెట్ రిచువల్ యాగ.
0: ఆయన కృష్ణ బలరాములను తీసుకుని పోవటం ఇష్టం లేదు.
1: అండ్ దే వర్ నాట్ ప్రిపేర్డ్ టు టేక్ దెం.
0: ఇతను రాక్షసుడు, ఆ పిల్లలు ఏమి చేయగలడో ఏమో అని భయపడుతూ వచ్చాడు.
1: దే వర్ వెరీ మచ్ అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యుయేషన్ బికాజ్ ఇస్ ద డెమన్ హూ ఇస్ ఆస్కింగ్.
0: కానీ రాజాజ్ఞను మీరడానికి వీలు లేదు.
1: బట్ దే కెనాట్ డిసోబే ద కమాండ్ ఆఫ్ ద కింగ్.
0: శిరసా వహించాడు, రథమును తీసుకుని వచ్చాడు వేపల్లెకు.
1: ఇన్ స్ట్రిక్ట్ ఒబీడియన్స్ దే బ్రాట్ ద చారియట్.
0: దాంట్లో బలరామకృష్ణుడు కూర్చున్నారు.
1: బలరామకృష్ణ సాట్ దేర్.
0: వాళ్ళని తీసుకుని పోతున్నారు.
1: అండ్ హి వాస్ టేకింగ్ దెం.
0: కానీ గోపికలు అందరూ కూడా గోపాలు అడ్డం పడ్డారు.
1: ఆల్ అదర్ బాయ్స్ దే నెవర్ వాంటెడ్ కృష్ణ టు మూవ్ అవుట్.
0: కృష్ణ మమ్మల్ని వదిలిపోకూడదు.
1: కృష్ణ డోంట్ లీవ్ అస్.
0: మాకు గతి ఎవరు?
1: హూ విల్ ప్రొటెక్ట్?
0: వాడు మహారాక్షసుడు.
1: అండ్ హిస్ ఎ డెమన్.
0: ఇక్కడ ఉండగానే ఎన్నో రకములైనటువంటి వేషములు వేశాడు.
1: అండ్ యు నో ఆల్ ద ట్రిక్స్ మేడ్ బై హిమ్.
0: కాబట్టి మీరు వెళ్ళకూడదని రథమునకు పండుకున్నారు అడ్డం.
1: ఇన్ ఫ్యాక్ట్ దే వర్ అబ్స్ట్రక్ట్ ఇన్ ద వే ఆఫ్ ద చారియట్ బికాజ్ దే వర్ నాట్ ప్రిపేర్డ్ కృష్ణ.
0: కానీ కృష్ణుడు సమయానికి తగు మాటలన్నట్టుగా అతి మధురంగా అతి విధమైనటువంటి వినయంతో వాళ్ళకు చక్కగా బోధించి వారిని ప్రక్కకు నెట్టాడు.
1: బట్ కృష్ణ టాట్ దెమ్ ఇన్ ఎ స్వీట్ వే క్వైట్ అప్రోప్రియేట్ టు ద మూమెంట్ ఆఫ్ టైం.
0: వాడింకా ఆ మధురాపురం లోపల చేరారు.
1: దే రీచ్డ్ మథురా.
0: కుబ్జ, వంకరిగా ఉండేటువంటి పొట్టి మనిషి.
1: కుబ్జ, ఏ షార్ట్ విత్ ఎ హంచ్.
0: ఆమె అనేక రకమైనటువంటి ఒక సుగంధ ద్రవ్యాలంతా కూడాను కంసునికి తీసుకుని పోతుండాలి.
1: కుబ్జ వాస్ క్యారీయింగ్ ద అరోమాటిక్ ఫ్రాగ్రెన్స్ సెన్స్.
0: ప్రతి నిత్యము ఆ కుబ్జ యొక్క పని ఇదియే.
1: దట్ ఇస్ ద జాబ్ ఆఫ్ దిస్ కుబ్జ.
0: అప్పుడు కృష్ణుడు వెళ్ళాడు.
1: కృష్ణ వెన్ దేర్.
0: ఏమిటమ్మా పొట్టమ్మా ఈ చిన్నవన్నీ తీసుకుని పోతున్నావు, ఎవరి కోసం అన్నాడు.
1: హి సెడ్, ఓ డ్వార్ఫ్ లేడీ, వాట్ ఆర్ దిస్ దట్ యు ఆర్ క్యారీయింగ్ సెన్స్ వేర్.
0: అయ్యా బాలక, నీకు ఈ సంగతి తెలియదు.
1: హి సెడ్, ఓ బాయ్, యు డోంట్ నో వాట్ ఐ యామ్.
0: మా కంసుడు చక్రవర్తి.
1: మై కంస ఇస్ ఎన్ ఎంపరర్.
0: అతనికి నా సుగంధ ద్రవ్యం అంటే చాలా ఇష్టము.
1: హి రియల్లీ లైక్స్ ఆల్ దిస్ సెన్స్.
0: అతన్ని పూసుకునే నిమిత్తమే నేను తీసుకెళ్తున్నాను.
1: ఐ యామ్ క్యారీయింగ్ ఆల్ దిస్ సెన్స్ టు హిమ్.
0: అప్పుడు కృష్ణుడు నవ్వాడు, బలరాముడు కూడా నవ్వాడు.
1: దెన్ కృష్ణ అండ్ బలరామ స్మైల్.
0: మెత్తగా దగ్గరికి వెళ్ళాడు.
1: దే వెంట్ దేర్ సాఫ్ట్లీ.
0: ఆమె రెండు పాదములను తన యొక్క కాలితో తొక్కుతాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ హస్ జస్ట్ ట్రాంపుల్డ్ ఆన్ హర్ ఫీట్.
0: చెక్కుల కింద చేతి పెట్టాడు.
1: అండ్ కెప్ట్ హిస్ హ్యాండ్ ఆన్ హర్ చీక్స్.
0: పైకి ఈడ్చాడు.
1: అండ్ లిఫ్టెడ్ అప్.
0: ఆ పొట్టిగా ఉన్నటువంటిది, వంకరిగా ఉన్నటువంటి యొక్క ఆ కుబ్జ చక్కని రూపాన్ని ధరించింది.
1: కుబ్జ హూ ఇస్ షార్ట్ విత్ ఎ బెంట్ బాడీ, హర్ బాడీ బికేమ్ స్ట్రైట్ దెన్ అండ్ దేర్.
0: ఈ ఆనందాన్ని భరించుకోలేక పరిగెత్తిపోయింది కృష్ణుడి దగ్గర, కంసుడి దగ్గరికి.
1: కుబ్జ కుడ్ నాట్ కంట్రోల్ హర్ హ్యాపీనెస్. షీ ర్యాన్ ఆల్ ద డిస్టెన్స్ టు కంస.
0: దీనిని చెప్పాడు త్యాగరాజు.
1: దిస్ ఇస్ ఎక్స్ప్లెయిన్డ్ నరేటెడ్ బై త్యాగరాజ్.
0: ఈ భగవంతుడి లీలలు తెలియక తరమా?
1: Is it possible to estimate miracles of God?
0: Vachama gocharundani ni charitamulanu pogada brahmadulakunaina tarama kaachukunnanu needi krupakai naamoralakinchi prabhumayya vachama gocharundani.
1: Is it possible to estimate the mystery and the glory of God? We have been waiting for your grace. We have been praying because you cannot be described nor comprehended.
0: Kaaludu goni poyina guru putrini techi ichinaavu.
1: In fact, you have brought back to life.
0: Kaalini madamanchinaavu.
1: And you killed the serpent.
0: Vasudeva devaki charanu vidipinchinaavu.
1: And you made Vasudeva.
0: Melu gantiyaina aa Draupadi ha Krishna ayani maralida prochinaavu.
1: And you protected the Draupadi at the time of humiliation.
0: Kucheluni aarti deechinaavu.
1: And you also made Kuchela.
0: Kurupiyaina kubja vakramulanu pogottinaavu.
1: And kubja could be.
0: Melu melu pandavulanu gaachinaavu.
1: And you protected everybody.
0: 16,000 rama మణులను బ్రోచినావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ ప్రొటెక్టెడ్ 16,000
0: గోచరుండని.
1: యు ఆర్ బియాండ్ ఆల్ డిస్క్రిప్షన్.
0: నీ చరితములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా హే కృష్ణ.
1: కృష్ణ, ఇస్ ఇట్ పాసిబుల్ ఈవెన్ ఫర్ బ్రహ్మా టు ఎస్టిమేట్ అండ్
0: కాచుకున్నాను నీది కృపకై నామురాలకించి బ్రోమయ్య వాచామ గోచరుండని.
1: ఐ హావ్ బీన్ వెయిటింగ్ అండ్ ప్రేయింగ్ ఫర్ యువర్ మెర్సీ అండ్ గ్రేస్. ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద టైమ్ అండ్ ఐ హావ్ బీన్ ప్రేయింగ్.
0: ఈ మహత్తరమైన చరిత్రమును గ్రామమంతా ప్రాకిపోయింది.
1: ద హోల్ స్టోరీ హస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద విలేజ్.
0: అప్పటి నుంచి కంసుడికి మరింత ద్వేషం వచ్చింది.
1: అండ్ దెన్ కంస డెవలప్ మచ్ మోర్ హేట్రెడ్ టువర్డ్స్ హిమ్.
0: అక్కడ మరి యుద్ధం పెట్టాడు.
1: అండ్ దెన్ దేర్ హి మేడ్ అనదర్ నైట్.
0: సిపాయిలతో యుద్ధం చేయిస్తూ వచ్చాడు.
1: అండ్ హి మేడ్ ఆల్ సోల్జర్స్ టు ఫైట్.
0: దాన్ని చూడటానికి అగ్రుడిని పంపించి ఆ పిల్లల్ని ఇద్దరిని తీసుకుని రామని చెప్పాడు.
1: టు వాచ్ ద హోల్ హి వాంటెడ్ బోత్ ది బాయ్స్ టు కమ్ దేర్.
0: బలరామకృష్ణుడు కూడాను ఇద్దరు కూడా ఆ రోడ్డులో నడుస్తూ ఉంటే,
1: యాజ్ బలరామ అండ్ కృష్ణ వాస్ పాసింగ్ బై ద స్ట్రీట్,
0: లోపల దాచుకున్నటువంటి స్త్రీలు కూడాను బయటికి వచ్చి వీరికి ఆ నమస్కారాలు చేస్తూ వచ్చారు.
1: లేడీస్ హూ ఆర్ దేర్ అట్ దేర్ రెసిడెన్సెస్ కేమ్ అవుట్ టు గ్రీట్ దెం అండ్ వెల్కమ్.
0: ఎవరి పిల్లలు?
1: హూ ఆర్ దీస్ బాయ్స్?
0: తేజోవంతులుగా ప్రకాశిస్తున్నారు.
1: బ్రిలియంట్ అండ్ ఎఫల్జెంట్.
0: మహా చక్రవర్తుల కుమారులుగా ఉంటున్నారు.
1: దే ఆర్ ప్రిన్స్ ప్రిన్సెస్
0: అని మాట్లాడుకుంటూ ఉన్నారు.
1: దే వర్ టాకింగ్ లైక్ దట్.
0: వీరు ప్యాలెస్ లో ప్రవేశించారు.
1: అండ్ దే ఎంటర్డ్ ఇంటు ద ప్యాలెస్.
0: అక్కడ మళ్ళా యుద్ధం అనే ఇద్దరికి జరుగుతూ ఉంటుండాలి.
1: అండ్ దే వెంట్ ఆన్ ద ఫైట్ దేర్.
0: ఆ యుద్ధం లోపల ఎవరు గెలవలేదు, ఎవరు ఓడిపోలేదు.
1: నో వన్ లాస్ట్ అండ్ నో వన్ వన్ దేర్.
0: అప్పుడు ఈ పిల్లలు ప్రవేశించారు.
1: ద బాయ్స్ గాట్ హిమ్.
0: ఎక్కడ?
1: వేర్?
0: పైన కూర్చొని ఈ దృశ్యాన్ని చూస్తూ ఉన్నటువంటి ఒక కంసుణ్ణి వెడబెట్టి లాగేశారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ పుల్డ్ ఆన్ ది కంసా హూ వాస్ దేర్ ఆన్ ద టాప్ వాచింగ్ వాట్ ఆల్
0: హ్యాపెనింగ్. పైన నుంచి కింద పడ్డాడు కంసుడు.
1: అండ్ కంసా ఫెల్ డౌన్ ఆన్ ద గ్రౌండ్.
0: పొట్ట పైన కాలు పెట్టి కృష్ణుడు చీల్చి వేశాడు.
1: అండ్ కృష్ణ టోర్ హిమ్ టు పీసెస్.
0: కంసుడు మరణించాడు.
1: కంసా డైడ్.
0: కంసుని మరణించిన తక్షణమే,
1: ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ కంస,
0: ఆస్తి ప్రశాస్తి అనేటువంటి ఇద్దరు భార్యలు ఆయనకు.
1: అండ్ టూ వైఫ్స్ ఆస్తి ప్రశాస్తి.
0: అతని ఆ బిడ్డలు ఇంకా ఆ గ్రామంలో ఉండటకు వీల్లేక,
1: as it was not possible for them to stay any longer,
0: tandri intiki bayal deri poyaru.
1: They were returning to house of their parents.
0: Kaani tandriki ee vaartha chepparu.
1: And this news was conveyed to their father.
0: Vakasudu aa tandri.
1: And father also said them powerful.
0: Ee vaartha vinna tachaname,
1: the moment he got the news,
0: marinta kopam pejjarilli,
1: he was more furious.
0: Balaramakrishnunu champadaniki an bayal deri.
1: He was prepared to kill Balaramakrishna.
0: Ee vidhanga aneka paryayamulu vachi,
1: they came repeatedly.
0: Balaramakrishnunto poraadi,
1: they fought with Balaramakrishna.
0: Ye maatramu vijayanni sadhinchukolaleka,
1: and they could not win any time.
0: Avamanamto taanu vellipoyadu.
1: They returned in shame and humiliation.
0: Ee vidhanga krishnuni yokka leelanni kudanu kevalamu దుర్మార్గులను హతమార్చి సన్మార్గులను పోషించి తాను సత్ప్రవర్తన ప్రకటించే నిమిత్తము.
1: ద మిరకల్స్ ఆఫ్ కృష్ణ హావ్ గాట్ టూ ఫోల్డ్ పర్పసెస్, వన్ టు కిల్ ద వికెడ్ అండ్ టు ప్రొటెక్ట్ ద పైయస్ పీపుల్. దాదా
0: కాని ఆ ద్వాపర యుగమునకు అది ధర్మం కాని,
1: దట్ ఈస్ ద ధర్మ కోడ్ ఆఫ్ ద్వాపర
0: యుగ, మిగతా ధర్మ యుగమునకు ఇవి ధర్మములు కాదు.
1: దట్ హాస్ నాట్ బీన్ ద సేమ్ కేస్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద యుగ.
0: మంచి మాటల చేత,
1: ఇట్స్ గుడ్ టాక్,
0: ఆదర్శవంతమైనటువంటి మార్గముల చేత మానవులను కొంతవరకు సరిదిద్దాలి.
1: అండ్ మ్యాన్ హ్యాస్ టు బి కరెక్టెడ్.
0: ఈ విధంగా కృష్ణుడు ఆనాడు అనేక రకములైనటువంటి లీలలను చూపుతూ వచ్చాడు.
1: కృష్ణ హ్యాస్ షోన్ సో మెనీ మిరకిల్స్ ఇన్ దోస్ టైమ్స్.
0: ఈ విధంగా చూపుతూ వస్తుండగా
1: బై షోయింగ్ ది మిరకిల్స్,
0: ఒకనాడు
1: వన్ డే
0: ఒక పండ్ల అమ్మేటువంటి ఆమె బుట్టలో పండ్లు తీసుకుని ఇంటి ముందుకు వచ్చింది.
1: ఏ లేడీ ఏ వెండర్ ఆఫ్ ఫ్రూట్స్ జస్ట్ కేమ్ విత్ ఎ బాస్కెట్.
0: ఆనాడు పండ్లకు ధనమునిచ్చి కొనేటువంటి వారు కాదు.
1: దోస్ డేస్ దే నెవర్ పెయిడ్ మనీ.
0: ఇంత ధాన్యాన్ని ఇచ్చి ఆ పలములు కొనేటువంటి వారు.
1: ఇట్ వాస్ బార్టర్ సిస్టమ్ ఎక్స్చేంజ్ వేర్ దే గివ్ ద గ్రెయిన్.
0: ఆ పండ్లు అమ్మేటువంటి స్త్రీ ఈ బలరామకృష్ణుని చూచేటప్పటికి ఎంత ఆనందంగానో మైమర్చిపోయారు.
1: అండ్ ద ఫ్రూట్ వెండర్ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ అండ్ హ్యాపీ వాచింగ్ బలరామ కృష్ణ.
0: పిలిచింది, మంచి పలములు ఏరింది ఆ పిల్లలకు నోట్లో పెట్టింది.
1: షీ పిక్డ్ అప్ వెరీ గుడ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ గేవ్ ది టూ బాయ్స్.
0: కృష్ణుడు చెప్పాడు,
1: కృష్ణ సే
0: అమ్మా నీ ఫలమును నేను భుజించాను.
1: ఐ హావ్ టేకెన్ యువర్ ఫ్రూట్స్.
0: నీకు ప్రతిఫలంగా నేను ఏదైనా అందించాలి కానీ నేను నీ ఫలమును భుజించి వృధాగా నేను కాలమును చేయను.
1: ఐ మస్ట్ గివ్ యు సంథింగ్ ఇన్ రిటర్న్ ఫర్ ఆల్ ద ఫ్రూట్స్ ఐ హావ్ పార్టేకెన్. ఐ డోంట్ టేక్.
0: ఇంటిలో వెళ్లి చిన్న బుచ్చి చేతులతో ఇంత బియ్యం తీసుకుని వచ్చాడు.
1: స్మాల్ లిటిల్ బ్యూటిఫుల్ పామ్స్ హి కలెక్టెడ్ గ్రెయిన్.
0: దారంతా కూడా బియ్యం కారుతూ వచ్చాయి.
1: అండ్ ది గ్రెయిన్ వెంట్ ఆన్ ఫాలింగ్ ఆన్ ద
0: బార్. ఇది కొంచెం మిగిలినాయి.
1: అండ్ ఓన్లీ ఫ్యూ.
0: ఆ మిగిలిన ఆమె బుట్టలో వేశాడు.
1: అండ్ హి గేవ్ ఇట్ టు హర్ అండ్ కెప్ట్ ఇన్ ద బాస్కెట్.
0: ఆమె ఏమిటి ఏమి అని విచారం ఏమాత్రమో చేయలేదు.
1: దట్ లేడీ వాస్ నెవర్ బాదర్డ్ వాట్ ఇట్ ఇస్.
0: నేను కష్టపడి పండ్లు అమ్ముకొని భుజించి జీవించుతుండేటువంటి దాన్ని.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ బీన్ క్యారింగ్ ఆన్ మై లైఫ్ బై సెల్లింగ్ ది ఫ్రూట్స్ ఎవ్రీడే.
0: ఇంటికి పోయింది, బుట్ట దింపింది.
1: షీ వెంట్ హోమ్ అండ్
0: ఆ బుట్టలో అంతా మడులు మెరుస్తూ వచ్చాయి.
1: కృష్ణుడు
0: పెట్టినటువంటి బియ్యం అంతా కూడా మడులుగా మారిపోయినాయి.
1: ఆల్ ద రైస్ గ్రెయిన్ గివెన్ బై కృష్ణ గాట్ చేంజ్డ్ ఇంటు డైమండ్స్.
0: ఆ యొక్క కృష్ణుడి యొక్క లీలలు,
1: ద మిరకల్స్ ఆఫ్ కృష్ణ,
0: అగమ్యమైనటువంటివి, అగోచరమైనటువంటివి, అప్రమాణమైనటువంటివి.
1: దే ఆర్ బియాండ్ ఆల్ ది ఎస్టిమేట్. నో కంపారిజన్, ఇర్రెసిస్టిబుల్.
0: ఏదో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ, మనసుకు కాని వాకు కాని వీలు కానటువంటి ఒక లీలలు.
1: ద వర్డ్ కెనాట్ డిస్క్రైబ్, ద మైండ్ కెనాట్ కాంప్రిహెండ్, బోత్ ఆఫ్ దెమ్ రిటర్న్ ఇన్ వెయిన్.
0: కనుక అట్టి కృష్ణుని యొక్క లీలలను గోపాలుడు చాలా వరకు అనుభవించి
1: the divinity of Krishna has been experienced by
0: వారి జీవితములు సార్థకం గావించుకున్నారు.
1: అండ్ దే రిడీమ్ గాడ్ దేర్ లైఫ్స్ లిబరేట్.
0: ఆనాటి జీవితం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది.
1: ది లైఫ్ ఇన్ దోస్ డేస్ వాస్ హైలీ సేక్రెడ్.
0: పరోపకారం తప్ప పరాపకారం అనేటువంటిది ఏనాడు ఎరుగనటువంటి వారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ఓన్లీ హెల్ప్ రెండర్డ్, నో
0: ఎప్పుడు హెల్ప్ హెల్ప్ హెల్ప్.
1: దే హెల్ప్డ్ ఆల్ ద టైమ్.
0: అలాంటి పరిస్థితుల లోపల భగవంతుణ్ణి పూర్తి గుర్తించుకుంటూ వచ్చారు.
1: దే కుడ్ నో గాడ్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్.
0: మనం చేయవలసింది పరోపకారం.
1: We have to serve others.
0: ఎవరిని బాధించకూడదు.
1: We should not hurt anybody.
0: ఎవరిని హింసించకూడదు.
1: We should not harm anybody.
0: సాధ్యమైనంత వరకు హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: To the extent possible, help ever, hurt never.
0: ఈ విధంగా చేస్తూ రావటం చేత
1: since they were doing so,
0: అనేక మందికి అంతా కూడా ఈ యొక్క మహత్తరమైన శక్తులు గుర్తిస్తూ వచ్చారు.
1: Many people started noticing, observing.
0: ఈనాడు కూడా అంతే.
1: The same is true today.
0: నా ఆచారమే ప్రధానము.
1: In fact, what he is doing is important.
0: ఎవ్వరు కూడా నా పైన ద్వేషం లేదు.
1: In fact, no one hates Bhagavan.
0: ఎవ్వరికి నా పైన అయిష్టం లేదు.
1: No one dislikes him.
0: కారణం ఏమిటి? నేను ప్రేమిస్తున్నాను, వారు ప్రేమిస్తున్నారు.
1: Bhagavan loves you all and you love him in turn.
0: విశ్వమంతా ఒక కుటుంబము.
1: The whole world is a family.
0: ఈ కుటుంబం లోపల కలహములు ఎక్కడవి?
1: In this family,
0: ద్వేషములు ఎక్కడవి?
1: Conflict.
0: అసూయలు ఎక్కడవి?
1: No jealousy.
0: ఇవన్నీ కల్పించుకున్నటువంటివి.
1: These are all artificial.
0: కానీ ఎవరేమి కల్పించుకున్న నా సత్యం నా సత్యమే.
1: Let anyone say anything. The truth is Bhagavan.
0: సత్యం బ్రూజాత్ ప్రియం బ్రూజాత్ నబ్రూజాత్ సత్యం అప్రియం.
1: Speak truth softly and speak in a most palatable way.
0: ఈ ప్రపంచము లోపల సత్యం కంటే మించిన భగవంతుడు మరొకటి లేడు.
1: In this world there is no other god beyond truth.
0: Truth is God.
1: Truth is God.
0: Love is God.
1: Love is God.
0: Live in love.
1: Live in love.
0: ఈ రెండింటినే మనం చక్కగా తీసుకోవాలి.
1: These two should be cardinal principles.
0: నాలో ఉన్నటువంటి సంపద మీకు చెప్పాను.
1: Bhagavan said his property.
0: ప్రేమనే నా యొక్క సంపద.
1: Love is Bhagavan's property.
0: త్యాగమే నా యొక్క భోగము.
1: Sacrifice is.
0: ఇంతకంటే నాకు ఆనందం ఏమిటి?
1: Yes, that gives him
0: ఈ ఆనందం చేతనే నేను ఇంతకాలము కార్యాలు జరుపుతూ వచ్చాను.
1: Because of his bliss. ఈజ్ ఏబుల్ టు అకంప్లిష్.
0: ఎవరు ఏ విధమైనటువంటి విచారము చేయనక్కర్లేదు.
1: నోబడీ నీడ్ టు వరీ ఆన్ ఎనీ అకౌంట్.
0: నా కార్యములన్నీ విజయమే.
1: భగవాన్స్ ప్రాజెక్ట్స్ ఆర్ బౌండ్ టు బి
0: మన చేసేటువంటి మంచి కార్యం కనుక మంచి కార్యానికి ఏమాత్రము విచారించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు వరీ ఫర్ ఎనీ గుడ్ టాస్క్ టు బి అండర్టేకెన్.
0: ఇలాంటి ఒక త్యాగానికి ఎక్కడి నుంచినైనా వస్తుంది మనకు.
1: Sacrifice will get help from all.
0: త్యాగం పని చేసేటువంటి వారు లేరు కానీ
1: in fact there are no people.
0: త్యాగానికే మనం పూనుకుంటే ఎన్ని కోట్లైనా మనకు వస్తుంది.
1: If you are ready to sacrifice, you have grown.
0: భారతదేశం పవిత్రమైన దేశము.
1: Bharat is a sacred
0: land. ఇది త్యాగ భూమి. ఇది యోగ భూమి.
1: Is one of spiritual discipline.
0: నాట్ భోగ భూమి, కర్మ భూమి.
1: Is one of action, not of affluence.
0: న కర్మణ న ప్రజాధనేన త్యాగే నైకే అమృతత్వ మానస్.
1: నో పొజిషన్, నో అథారిటీ, నథింగ్ వాట్స్ ఎవర్
0: ఈ త్యాగ భావం చేతనే సమకూరుతూ ఉన్నాయి.
1: ఇట్ ద సాక్రిఫైస్ దట్ మేక్స్ అదర్స్ టు ఫాలో.
0: నేను ఇంకా ఎన్నెన్నో చేయాలని అనుకుంటున్నాను.
1: మెనీ మెనీ థింగ్స్ దట్ భగవాన్.
0: ఏ విధమైనటువంటి పనులు?
1: మెనీ.
0: నాకు అక్కడ ఎన్నిటువంటి పనులు ఏది లేవు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి డస్ నో వాంట్ ఎనీథింగ్ పర్సనల్.
0: తెల్లవారు లేచిన తక్షణమే పేపర్ ఎత్తేటప్పటికి
1: the morning the movement newspaper
0: ee paper lopala bharatiya sanskruti viruddhamaina kunti veshalu kanipistuntayi.
1: All those news items are against the culture of Bharat.
0: Mana bharatiya stree dharmamulu enta pavitramaina kunti vivi.
1: And in fact the code of Bharat
0: prachina kaalam nundi kodanu mana streela yokka gauravamu anta goppadiga kanipistundi.
1: The ancient culture of Bharat speaks depicts of
0: aa streela nunchine sarva shaktulu avirbhavistu vachayi.
1: And we find in a different way today.
0: అలాంటి స్త్రీల యొక్క వేషములు చాలా విపరీతంగా మారుతూ ఉన్నాయి.
1: And we find their behavior also.
0: ఈ సినిమాల వల్ల, ఈ పేపర్ల వల్ల మన భారతీయ సంస్కృతిని నాశనం చేస్తున్నారు.
1: The culture of Bharat is ruined by cinemas and papers.
0: ఈ భారతీయ సంస్కృతిని నిలబెట్టాలి.
1: We have to uphold the culture of Bharat.
0: స్త్రీల యొక్క ధర్మాన్ని మనం కాపాడాలి.
1: We have to protect, safeguard the
0: పవిత్రమైనటువంటి యొక్క కర్మను మనం పోషించాలి.
1: We have to undertake sacred activity.
0: దీనికి తగినటువంటి ఒక ఆధారం ఏమైనా చూడాలి.
1: And we should certainly go by an ideal.
0: నేను ఒకటి తలుచుకున్నాను.
1: భగవాన్ విల్డ్
0: స్త్రీలను గౌరవంగా, మర్యాదగా, వారిని తగినటువంటి రీతిగా వారిని ప్రచారం చేసేటువంటి వాడికి కొన్ని లక్షలు ఇవ్వాలని అనుకున్నాను.
1: భగవాన్ విల్డ్ టు గివ్ లక్స్ అండ్ లక్స్ to those people who want to protect, safeguard the culture of lady.
0: Aa vidhanga papers gaani cinemaalu gaani istupothe mana bharatiya sanskrutini poshimpapadutundi.
1: And in fact the culture can be upheld and maintained by
0: ee jagatlo prati okati paisa paisa paisa paisa.
1: In this world everything is related to money.
0: Karugune dhanamtone ee dharmanni manam kaapadali.
1: And therefore dharma has got to be protected.
0: Vipreetamaina kunti veshalu ye maatramo paper lo kanipinchakoddu.
1: And we should not
0: asabhyamaina kunti veshalu ye maatramo manam choodakoddu.
1: You should not say
0: ee naati pillalu aa veshalu chustunte entano maaripoyipothunnayi.
1: You should not find any obscenity or vulgar thing.
0: Bhavishyat balurantha kuda నాశనం అవుతున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఫ్యూచర్ ఇస్ గోయింగ్ టు బి స్పాయిల్డ్.
0: ఇలాంటివంతా లేకుండా మన భారతీయ సంస్కృతిని పోషించాలి.
1: వి హావ్ టు ప్రొటెక్ట్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ భారత్.
0: కనుక దీన్ని పోషించే నిమిత్తమై నేను ఎంతైనా పాటు పడాలి.
1: భగవాన్ ఇస్ రెడీ టు డు ఎనీథింగ్ టు
0: నేను సిద్ధంగా ఉన్నాను.
1: Bhagavan is ready.
0: Inka munmundu ee bharatiya samskrutini poshinchali.
1: In future the culture of Bharat has to be
0: satyam cheppali.
1: Truth has to be
0: dharmam cheyali.
1: Dharma has to be
0: anyaya akramanu arikattali.
1: One has to control injustice.
0: Ee vipreetamainatuvanti veshalanu dooram cheyali.
1: All perversions should be
0: gauravam mariyalato mana streelanu kaapaadukovali.
1: The respect and the esteem of the ladies should be maintained.
0: Streela gauravame mana bharat desham yokka gauravamu.
1: The respect of the women stands
0: aa streela yokka bhagyame mana bharat desham yokka bhagyamu.
1: And in fact their wealth is wealth.
0: అలాంటి భాగ్యలక్ష్ములంతా మనము ఈనాడు వెష్టలక్ష్ములుగా
1: మార్చుకుంటున్నాం.
0: అదే విధంగానే అనేక మంది తల్లులంతా కూడా ఇలాంటి ప్రబోధనలు చేస్తూ చేస్తూ రాగానే మన భారతదేశం లోపల పెద్దలంతా కూడా ఎంతో అభివృద్ధి వచ్చారు. మదర్స్ మంచిగా ఉంటుంటేనే చిల్డ్రన్ మంచిగా ఉంటుంటారు.
1: మదర్స్ ఆర్ గుడ్, చిల్డ్రన్ విల్ బి ఈక్వల్లీ గుడ్.
0: కనుక తల్లులు మంచివారుగాను, పిల్లలు మంచివారుగా ఉంటే కొత్తం. నేను ఇప్పుడు ఇంకో హాస్పిటల్ కట్టి మదర్ అండ్ చైల్డ్
1: భగవాన్ టు టేక్ కేర్ ఆఫ్ ద మదర్ అండ్ ద చైల్డ్ ఫర్ మదర్ చైల్డ్ కేర్ సెంటర్.
0: తల్లిని సరైన రీతిలో కాపాడుకుంటూ ఉంటే పిల్లలను సరైన రీతిలో పోషిస్తుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హౌ ఇస్ ఇట్ ద మదర్ టు టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్.
0: ఈనాటి మోడర్న్ ఏజ్ లోపల దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది.
1: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ వి ఫైండ్ కాంట్రడిక్టరీ బిహేవియర్.
0: చిన్న పిల్లలు పండుకొని ఉంటారు.
1: చిల్డ్రన్ రెస్ట్ ఎట్ హోమ్.
0: వాళ్ళు వినేటట్టుగా అమ్మా నాన్నలు పోట్లాడుతూ ఉంటారు.
1: ఫాదర్ అండ్ మదర్ ఫైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది చిల్డ్రన్.
0: వాళ్ళు తిట్టుకుంటూ లేస్తుంటారు.
1: అండ్ దే గో ఆన్ getting up from the bed.
0: అవి వినేటప్పటికీ పిల్లలు వీళ్ళు కొట్టుకుంటూ లేచిపోతారు.
1: The children also get up fighting with each other.
0: కనుక అలాంటివి జరగకూడదు.
1: Such things should not happen.
0: తల్లిదండ్రుల యొక్క మాటను శిరసావహించాలి.
1: One has to obey the command of the father and
0: మాతృదేవో భవ పితృదేవో భవ.
1: Mother is God, father is God.
0: ముఖ్యంగా మనం తల్లిదండ్రులను సంతోషపెట్టాలి.
1: We have to make our parents happy.
0: ఆ తల్లిదండ్రులు పిల్లల కోసమని తన ప్రాణాలే అర్పితం చేస్తుంటారు.
1: Parents are ready to sacrifice their lives for children.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రవర్తనలు మన భారతదేశంలో పెంచాలి.
1: This kind of behavior conduct has got to be encouraged.
0: కానీ దురదృష్టవశాత్తు
1: unfortunately
0: తల్లి లేనటువంటి పిల్లలు తండ్రి లేనటువంటి పిల్లలు ఈనాడు ఉండి చాలా అవస్థలకు గురి అవుతున్నారు.
1: We have many orphans who are really suffering.
0: అట్లాంటి పిల్లలు తెప్పించి వాళ్ళకు కొన్ని గ్రామాలు నింపించి వాళ్ళకి చదువు సంధ్యలతో పాటు నేర్పించి వాళ్ళని ఉత్తమ ఆదర్శ పురుషులుగా మార్చాలని నా యొక్క సంకల్పం.
1: Orphans should be made into ideal citizens of this country.
0: దానిని గురించి
1: about that
0: మన కలెక్టర్ కూడా ఎన్ని పర్యాయంలో నేను చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ టు ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ మెనీ టైమ్స్.
0: తప్పక మేము చేస్తామని చెప్పారు. వాళ్ళు భూమి కూడా ఇచ్చారు మాకు.
1: దే అలాటెడ్ ల్యాండ్ ఆల్సో.
0: దానికి ఇప్పుడు ఫౌండేషన్ వేసి ఇంటి కట్టించాలి. నా ఉద్దేశం ఒక్కటి, నేను ఎప్పుడు దాచుకునేటువంటి స్వభావం కాదు.
1: భగవాన్ డస్ నాట్ మెయింటైన్ ఎనీ సీక్రెట్స్.
0: నేను దోచుకునే స్వభావం కాదు.
1: హి ఇస్ నాట్ రెడీ టు గ్రాబ్.
0: నాదంతా బట్టబయలి.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఓపెన్ బుక్స్ ఆఫ్ స్వామి.
0: కనుకనే పిల్లలు ఎవరైనా తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు చిక్కితే తీసుకుని రండి.
1: ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ఆర్ఫన్స్ బ్రింగ్ దెమ్ హియర్.
0: వాళ్లకు చదువులు చెప్పించి
1: విల్ ఎడ్యుకేట్ దెమ్.
0: ఒకవేళ తండ్రి లేకుండా తల్లిగా ఉంటే
1: ఇఫ్ మదర్ ఇస్ దేర్
0: ఆమె పేరుతో 1 లక్ష రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టి
1: విల్ డిపాజిట్ 1 లక్ష ఇన్ హర్ నేమ్.
0: ఆ వచ్చే వడ్డీతోపల తల్లి జీవితాన్ని జరుపుకుంటూ
1: అవుట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ ద మదర్ కెన్ క్యారీ ఆన్ హర్
0: పిల్లవాడిని పోషించుకుంటూ రావచ్చు.
1: అండ్ కెన్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్.
0: ఈ విధమైన ప్లాన్ వేసి
1: దిస్ ఇస్ ద డివైన్ ప్లాన్.
0: నేను ఏది చేసినా కానీ గొప్ప ఆదర్శవంతమైనటువంటిగా చేస్తుంటాను.
1: వాట్ ఎవర్ భగవాన్ డస్ ఈజ్ ఎ వెరీ హై ఐడియల్ ఫర్ ది హ్యూమానిటీ.
0: ఈనాడు విద్యావంతులు ఎంతమందో ఉన్నారు కానీ అవివేకులుగా ఉంటున్నారు.
1: దేర్ ఆర్ మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్ బట్
0: కానీ విద్యలో వివేకం కావాలి.
1: డిస్క్రిమినేషన్ నెసెసరీ.
0: అట్టి వివేకాన్ని పెంచే నిమిత్తమై
1: దట్ డిస్క్రిషన్ ఇస్ నెసెసరీ.
0: నేను ఇంకా కంకణం కట్టుకున్నాను. ఎవరేమైనా అనుకోని ఎవ్వరూ నన్ను ఏ విధమైనటువంటి యొక్క దీనిగా భావించరాదు.
1: నోబడీ కెన్ కన్సిడర్ ఇన్ ఎనీ వే.
0: నేను చేసేది మంచి పని.
1: భగవాన్ డస్ గుడ్.
0: ఎవరిపైన ద్వేషం లేదు. అందరినీ ప్రేమిస్తున్నాను. మీరు కూడా అందరినీ ప్రేమించాలి.
1: యూ ఆల్సో లవ్ ఎవ్రీబడీ.
0: కనుక మన అందరూ ప్రేమిస్తారు.
1: ఆల్ విల్ లవ్.
0: ప్రేమకు మధ్యలో ఎక్కడ ద్వేషం ఉంది? ప్రేమకు ప్రేమ, హృదయానికి హృదయం.
1: ఇట్ ఇస్ ఓన్లీ కనెక్షన్ లవ్ టు లవ్ అండ్ హార్ట్ టు హార్ట్.
0: ఎన్ని ప్రచారములు వచ్చినా కానీ మీరు ఎవ్వరూ లెక్క చేయకండి.
1: లెట్ దేర్ బి ఎనీ పబ్లిసిటీ, డోంట్ బి మైండ్ఫుల్ ఆఫ్ ఇట్.
0: కనుకనే మనం పట్టినటువంటి దీక్షను సాధిస్తూ రావాలి.
1: అండ్ హావ్ ఎ స్ట్రాంగ్ డిటర్మినేషన్.
0: పట్టినా పట్టేదో పట్టనే పట్టి తిరిగి పట్టు నెగ్గడి దాకా అట్టే ఉండు.
1: హావ్ ఇన్ డిటర్మిన్ కంటిన్యూ కంటిన్యూ యువర్ ఎఫర్ట్ అంటిల్ యు అచీవ్ ఇట్.
0: కోరినదేదియో కోరనే కోరి తిరిగి.
1: హావ్ ఇన్ డిజైర్.
0: కోరిన కోరికయో కూడనే కోరితిరి. కోరికనేది ఇడిదాకా విడివకుండు.
1: అంటిల్ ది డిజైర్ ఇస్ ఫుల్ఫిల్ నెవర్ గో బ్యాక్.
0: తలచినదేదియో తలచనే తలచితిరి.
1: హావింగ్ థాట్ ఓవర్
0: తలపు తీరుడు దాకా పోవకుండా.
1: అంటిల్ థాట్ ఇస్ రియలైజ్డ్ డోంట్
0: అడిగినదేదియో అడగనే అడిగి తిరి.
1: హావింగ్ ఆస్క్ ఫర్ ఇట్
0: అడిగినది దాకా విడివకుండు.
1: నెవర్ గో అంటిల్ ఇట్ ఇస్ గివెన్.
0: కోరు పడలేక మీరైన ప్రోబు వలయు.
1: అంటిల్ యు షుడ్ డ్రాప్ డౌన్ ఆర్
0: వడల్ తెలియక మీరైన అడుగవలయు.
1: ఆర్ యు హావ్ టు ఆస్క్. ఇది
0: మన ఇద్దరికి సంబంధము.
1: This is the relationship.
0: వడలు తెలియక మీరైనా అడగాలి.
1: యు హావ్ టు ఆస్క్ అవుట్ ఆఫ్ డిస్కస్.
0: కోరు పడలేక నేనైనా ప్రోవాలి.
1: అండ్ భగవాన్ హస్ టు బ్లెస్ యువర్
0: సంబంధం. ఈ రకమైనటువంటి యొక్క ఉండాలి.
1: దిస్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ భగవాన్.
0: కొరకనే సత్కార్యాలకు మీరు ప్రయత్నం చేయండి.
1: స్టార్ట్ డూయింగ్ ఆల్ గుడ్ డీడ్స్.
0: సదాచార ప్రవర్తనను మరగండి.
1: ఫాలో ద గుడ్ ప్రాక్టీసెస్ ఇన్ లైఫ్.
0: మన స్త్రీలను కాపాడుతూ రండి.
1: లెట్ అస్ ఆల్సో ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్.
0: వారి యొక్క సౌభాగ్యమే మన దేశం యొక్క సౌభాగ్యం.
1: అండ్ ది రిచ్నెస్ ఆఫ్ దిస్ కంట్రీ డిపెండ్స్ అపాన్.
0: దేశం యొక్క సౌభాగ్యం ధనంతో కాదు వచ్చేది.
1: ఇట్స్ నాట్ ద మనీ దట్ మ్యాటర్.
0: భవనాలతో కాదు వచ్చేది.
1: ఇట్స్ నాట్ అవుట్ ఆఫ్ ఎనీథింగ్.
0: శీలముతో వచ్చేది. మన పవిత్రమైన భారతదేశం లోపల ఎంతమంది స్త్రీలో పవిత్రమైనటువంటి యొక్క గుణములు కలిగి గృహాన్ని నిలుపుకుంటూ వచ్చారు.
1: There are many women who are sacred, who are responsible for the family.
0: నిరత సత్యప్రౌడి ధరణి నేలిన హరిశ్చంద్రుడి దరబాసితనగనే.
1: And don't you know the history of Harishchandra?
0: ఎల్ల లోకములియలు ఎరుసగనీసిన నలరాజు తన వెంట భూమిని కొలుచుచున్నాడు.
1: As Nala, the king, has he taken any bit of land along with him?
0: ఎటువంటి స్త్రీలంతా భారతదేశంలో పుట్టారు.
1: Many people have taken birth in this land.
0: మరణించినటువంటి భర్తను కూడాను తెచ్చుకున్నారు తిరిగి సావిత్రి వంటి స్త్రీలు.
1: In fact, one of like Savitri could bring her back to life. That
0: Sumati antaina ayama suryodayame kaakunda chesindi.
1: And in fact Sumati also would see that
0: atti pavitramaina shakti kaligina streelu mana Bharat deshamlo unnaru.
1: This is the land of many of the ladies of character.
0: Kada atti stree gauravanni manam kaapaduthu raavali.
1: We should hold the respect of women.
0: Streelu ante manam lekka lekunda chustunnamu.
1: We should not neglect them.
0: Aadavaru ante panikraani variga bhavistunnamu.
1: We should not consider them cheap.
0: Chaala tappu tappu tappu.
1: It's a big mistake to feel so.
0: Desham yokka saubhagyam anta varipaine aadharapadi
1: undi. The greatness of the country depends on women.
0: Kaani aa streelu yokka gauravanni manam kaapaduthu raavali.
1: So we have to maintain and safeguard.
0: Idi em yokka goppa vidya.
1: And this is true.
0: ఇలాంటి విద్యను మీరు నేర్చుకోండి.
1: This education you have acquired.
0: ఏదో ఒక పెద్ద డిగ్రీ తీసుకుంటానే ఫారెన్ పోయేసి అక్కడ ఇంత ధనం సంపాదించుకోవటం కాదు గొప్పతనం.
1: Education doesn't mean acquiring a degree and going abroad.
0: కనుక అది కాదు, మన భారతదేశం యొక్క గౌరవాన్ని మనం కాపాడాలి.
1: And we have to see the culture.
0: భారతీయ సంస్కృతిని మనం నిలబెట్టాలి.
1: The culture of the country should fly high.
0: కనుక మనం మంచి పనుల్లో ప్రవేశించాలి.
1: We should do good activity.
0: ఎవరైనా మనం దూషించినా కానీ వారిని మనం దూషించుకోకుండా ప్రేమతో వారిని ప్రేమించాలి.
1: If anyone criticizes you, yet you love him.
0: దీనికి నేనే సాటి.
1: భగవాన్ ఇస్ ద విట్నెస్ అండ్ ఎగ్జాంపుల్.
0: నేనే దీనికి విట్నెస్.
1: భగవాన్ ఇస్ ద విట్నెస్.
0: మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
1: భగవాన్ లైఫ్ ఈజ్ హిస్ మెసేజ్.
0: కనుక మీరు కూడా ఈ విధంగా ఉండి
1: బెటర్ యూ ఫాలో హిమ్.
0: మంచికి ఎన్నో వస్తుంటాయి చెడ్డలు.
1: ఫర్ ఆల్ గుడ్ థింగ్స్ దేర్ విల్ బి
0: అప్సెషన్. చెట్టుకి రాళ్ళు దెబ్బలు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద ట్రీ ద బేర్ ద ఫ్రూట్స్ విల్ రిసీవ్ ఆల్ ద స్టోన్స్.
0: ఫలమే లేకపోతే రాళ్ళు ఎవరు విసురుతారు?
1: దేర్ ఆర్ నో ఫ్రూట్స్ నో ఎవరు విసురు స్టోన్స్. నో
0: మంచి చేసే వాళ్ళకి ఇలాంటివంతా వస్తుంటాయి.
1: ఓన్లీ దోస్ దట్ గుడ్ డు గుడ్ ఫేస్ ఆబ్స్టకల్స్.
0: కనుక మనం ఏమాత్రం భయపడకూడదు.
1: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
0: చిక్కినటువంటి రాయిని మనం అనేక రకంగా కోసినప్పుడే అది గొప్ప విలువైన వజ్రంగా తయారవుతుంది.
1: That is cut in several directions would shape into a diamond.
0: ఆ కోతలేగిన కొయకపోతే వజ్రానికి విలువే లేదే.
1: Without cutting the diamond has no value.
0: కాబట్టి దూషణే లేకపోతే మన భూషణ పైకి రాదే.
1: Without criticism you cannot come up in life.
0: కాబట్టి దూషణ వచ్చినా కూడా మనం లెక్క చేయకుండా మన యొక్క భూషణను మనం కాపాడుకోవాలి.
1: Don't be mindful, don't care any criticism.
0: మనం చేయవలసిన మంచిని మనం పట్టుకోవాలి.
1: We should do the good we were supposed to.
0: ఈ విధంగా మన కాలేజీ పిల్లలంతా కూడాను ఆదర్శప్రాయులుగా నిలచాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ ఎక్స్పెక్ట్స్ దట్ ఆల్ అవర్ కాలేజ్ స్టూడెంట్స్ షుడ్ బి ఐడియల్స్.
0: ఆనాడు కృష్ణుడి జత లోపల, బలరామ్ జత లోపల, గోపాలు ఉండి ఎన్ని విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించారు.
1: ఆల్ బాయ్స్ హావ్ లెర్న్డ్ ఫ్రమ్ కృష్ణ అండ్ బలరామ.
0: ఈనాడు మీరు విద్యార్థులుగా ఉంటుంది.
1: Today you are student.
0: మీరు ఈ ఆదర్శాన్ని దేశానికి అందించాలి.
1: You should share this idealism with
0: the తల్లిదండ్రులను గమనించాలి.
1: And you should show an example.
0: తల్లిదండ్రులను ప్రేమించాలి.
1: You should love your parents.
0: తల్లిదండ్రులకు తగినటువంటి ఒక సేవలు మనం చేయాలి.
1: You should serve your parents.
0: వారి ఆజ్ఞను శిరసావహించాలి.
1: You should obey their command.
0: అది ఏ మన ప్రధానమైన భారతీయ సంస్కృతి.
1: That is the culture of Bharat.
0: భారతీయ సంస్కృతిలో లోక సమస్త సుఖినో భవంతు, అది ఏ మన ప్రధాన లక్ష్యం.
1: The culture of Bharat wants you to pray for the
0: అందరూ సుఖంగా ఉండాలి. అందరూ సుఖంగానే ఉండాలి. నేనొకడు మాత్రమని అనుకోకూడదు. ఈ స్వార్థాన్ని త్యజించాలి.
1: Sacrifice selfishness.
0: పరార్థాన్ని పెంచుకోవాలి.
1: And love more spirituality.
0: పరమార్థాన్ని పెంచుకోవాలి.
1: And then you should grow more in spirituality.
0: ఇది ఏ నిజమైనటువంటి యొక్క విద్య.
1: This is true education.
0: ఆ విద్యను మీరు పోషించుకోండి.
1: That see that you are educated in this way.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మనము చదివిన చదువులంతా కూడాను
1: all the knowledge
0: కేవలం ధనార్జన కోసం కాదు.
1: Not meant for money.
0: గుణార్జన కోసము.
1: It's only to cultivate virtue.
0: ధనము బలము చెలివి మూడింటిని పెంచుకుంటున్నారు.
1: We are just growing more and more money, strength and association.
0: కాని గుణమును పెంచుకోవాలి.
1: We are not developing
0: కానీ చెలివి బలము ప్రధానం కాదు.
1: It is not the friendship, it is not
0: గుణము చాలా ప్రధానమైనటువంటిది.
1: And it's not that important.
0: గుణము లేకపోతే ఎంత చెలివి ఉండి ప్రయోజనం ఏమిటి?
1: Without guna
0: ఎంత ధనం ఉండి ప్రయోజనం ఏమిటి?
1: Useless.
0: ఎంత ఇది ఉండి ప్రయోజనం? కాబట్టి మనం గుణాన్ని పెంచుకోవాలి.
1: So we have to cultivate virtues.
0: కనుక గుణవంతులు కావాలి మీరందరూ.
1: So you should be virtuous one.
0: గుణవంతులై భారతదేశం యొక్క చరిత్రను ప్రపంచమంతా చాటాలి.
1: Being virtuous you can share the history.
0: అందరూ త్వరలోపలనే మన భారతదేశంతో ఐక్యత అవుతారు.
1: Very soon there will be unity in this country.
0: ఈనాడు కృష్ణాష్టమి.
1: Today is Krishnashtami.
0: భగవంతుని పుట్టిన దినము.
1: The birthday of God.
0: ఈనాడు మీకు ఒక ప్రామిస్ చేస్తున్నాను.
1: Bhagwan is giving a promise today.
0: అన్ని దేశముల వారు కూడాను,
1: people of all countries,
0: Pakistan,
1: China,
0: Germany,
1: Russia,
0: అంతా కలిసి ఒక్క ద్వితిగా పరుస్తాయి.
1: All will be one, stand united now.
0: ఆ విధంగా మనం సాధించాలి.
1: That should be our goal.
0: కారణము మన భారతీయుల యొక్క మంచి స్వభావమే.
1: బికాస్ ఇట్ ద గుడ్ నేచర్ ఆఫ్ భారత్.
0: ఆ మంచితనమే ఈ యొక్క ఐక్యమత్యతకు మూల కారణం.
1: యువర్ గుడ్నెస్ విల్ లీడ్ టు యూనిటీ.
0: కనుక ఈ యూనిటీ కావాలి.
1: యూనిటీ ఇస్ ఎసెన్షియల్.
0: యూనిటీ లోపలనే ప్యూరిటీ ఉంటుంది.
1: దేర్ ఇన్ యూనిటీ లైస్ ద ప్యూరిటీ.
0: ఈ ప్యూరిటీ లోపలనే ఎంతైనా మనం దైవత్వం డివినిటీ వస్తుంది.
1: ప్యూరిటీ విల్ టేక్ యు ద డివినిటీ.
0: అదే డివినిటీ.
1: దట్ ఇస్ ద డివినిటీ.
0: ఆ డివినిటీ కావాలంటే మనం యూనిటీ కావాలి.
1: ఫర్ ద డివినిటీ యూనిటీ.
0: యూనిటీ కావాలంటే ప్యూరిటీ ఉండాలి.
1: ఫర్ యూనిటీ ప్యూరిటీ ఇస్
0: రిక్వైర్డ్. కాబట్టి ప్యూరిటీ నుంచి యూనిటీ, యూనిటీ నుంచి డివినిటీ.
1: దేర్ఫోర్ యు ఆఫ్ ద యూనిటీ గెట్ ద డివినిటీ.
0: అలాంటి డివినిటీని మనం సంపాదించుకోవాలి.
1: దట్ డివినిటీ వి షుడ్ అచీవ్.
0: भजन बिना सुख शांति नहीं. भारी भजन बिना.

0: స్వరూపులైన విద్యార్థులారా,
1: జన్మించిన ప్రతి జీవి కూడాను, స్థూల రూపము ధరించినటువంటి ప్రతి పదార్థము కూడాను మార్పు చెందక తప్పదు, గతించక తప్పదు. కాని ఈ జనన మరణములకు మధ్యయందు అనేక రకములైనటువంటి కొన్ని బాధలు, క్షీణము, నశించటము, పరిణామం పొందటము, జీవించటము, ఇట్టి షట్వికార భావముల చేత జీవితమనేటువంటిది ఈ జనన మరణములకు మధ్యయందు చిక్కులుకొని ఉంటుంటది.
2: టు బి బోర్న్ అగైన్ అండ్ అగైన్, టు డై అగైన్ అండ్ అగైన్, ఇన్ బిట్వీన్ టు లై డార్మెంట్ ఇన్ ది వూమ్ ఆఫ్ ది మదర్, దిస్ ఈజ్ అన్ ఎండ్లెస్ ట్రబుల్ బై వే ఆఫ్ సంసార. ప్లీజ్ ఓ గాడ్, విత్ యువర్ గ్రేస్ గెట్ మీ అవుట్ ఆఫ్ దిస్ troublesome samsara. Divyatma swarupas, students, whatever is born, whatever comes into this world and takes some shape is sure to die and pass away. But before one dies, between the birth and the death, there is an intermediate period, and the changes that come about in that period, the growth and the life, are something which are inevitable. This change in life accompanies all living things.
1: Aithe manamu ee putte gittudaku madhyalo unnatundi kalamunu ye rakamainatundi margamunandu manam pravesha petti mana jeevitamunaku taginatundi yokka saarthakatanu manam andukuntunnamu anetundi yokka vishayanni prathi manavudu kudanu vicharinchavalasinatundi avasaramu.
2: Every human being must consider and make an inquiry in what manner is he spending the life and the time that is between one's birth and one's death. Are we making suitable use of the time and thus getting the fulfillment of the purpose of our life?
1: నిజముగా ఇట్టి లోతుగా అడిగి విచారం చేసినటువంటి ఒక వ్యక్తికి ఒక విధమైనటువంటి వ్యక్తి కూడాను రాక తప్పదు.
2: For one who makes a deep inquiry into the truth of all this, truly there will be some kind of awareness to such a person.
1: Atti virakti pandinatvanti yokka manavudu itti rakti yandu oka vidhamainatvanti yokka asahyam kudanu kanipinchi anubhavinchi taanu oka vidhamainatvanti yokka bhavamuto ee reetiga palakagaladu. Chedda chinta chesi chesi gruddi aatalu aadi aadi ఊడిపడే కోకానికి బూటకపులు ఆటలాడి
2: చెప్పండి. ఫర్ వన్ హూ ఇన్ దిస్ మేనర్ మేక్స్ ఎ డీప్ ఎంక్వైరీ అండ్ డెవలప్స్ ఎ డిటాచ్మెంట్, హీ విల్ అన్డౌటెడ్లీ ఆల్సో ఫైండ్ సమ్ కైండ్ ఆఫ్ నెగ్లిజెన్స్, సమ్ కైండ్ ఆఫ్ డిటాచ్మెంట్ ఫ్రమ్ ఆల్ ది ప్లెజర్స్ దట్ కమ్ ఇన్ వన్స్ లైఫ్. హీ విల్ థింక్ దట్ by doing bad things and behaving in a blind manner, by playing in this world, we are spending this life.
1: Prarabdhavu tiragane kapata veshal vidanaadi punya paapamulato koodi maranintu avo khiladi annadata.
2: As soon as whatever prarabdha, whatever you have accumulated in your past births is over, then you will give up this pretentious life and along with the good and the bad that you have done, you actor, you will die and take the good and bad with you.
1: Aithe janminchatamu jananamu maranamu ee yokka rendinti yandu ee jananamunaku maranamu maranamunaku jananamu idi ena deeni yokka arthamu leka indulo emaina antarathame emaina unnada ani manam vicharinchinappudu prathi manavunu kudanu itti prashnane vesinappudu janminchinatvanti vaadu maranistadu, మరణిస్తున్నటువంటి వాడు జన్మిస్తాడు, జన్మించడం ఎందుకోసం, మరణించడం ఎందుకోసం అని ప్రశ్న వేసినప్పుడు మరణించడం జన్మించడం కోసం, జన్మించడం మరణించడం కోసం ఇట్టి జవాబు ప్రతి మానవుడు కూడాను చెప్పడానికి సంసిద్ధుడై ఉంటాడు. కాని ఈ జవాబు సరి అయినటువంటిది కానేరు.
2: When we see birth following death and death following birth, we ask ourselves, what is the meaning of all this? Does the meaning simply consist in being born, followed by death, followed by birth, and so on? When an inquiry of that kind is made, man finds that birth follows death and death follows birth.
0: We ask ourselves, why? Do we die to be born again? Do we get birth to die again and repeat this again and again? This answer, however, is not the right one.
1: ఎవరైనా ఒక వ్యక్తిని మనం ప్రశ్నించినప్పుడు, అయ్యా నీ ఔషధం ఎందుకోసం సేవిస్తున్నావంటే రోగ నివారణ కోసము అని చెప్పటం అది సర్వసామాన్యం. కానీ అది సరియైనటువంటి జవాబు కాదు. ఔషధం సేవించటం ఇంకా ముందుకు ఔషధం సేవించకుండా ఉండటం కోసం అని చెప్పటం సరియైనటువంటి జవాబు.
0: If you ask any individual, why are you taking medicine? The reply that you usually get will be, in order that I may be cured of the disease that I have. But this is not the correct answer. The correct answer should be that he is taking the medicine so that in future he does not have to take the medicine once again.
1: జననము కూడా ఎందుకోసం జన్మించినావంటే ఇంకా పైన జన్మించకుండా ఉండటం కోసం జన్మించినానని చెప్పటం సరియైనటువంటి అర్థం.
0: Similarly, if we ask a question, why have you taken this birth? The correct answer would be, I have taken this birth so that I may not again repeat and take the same birth.
1: కానీ జన్మించడం అనేటువంటిది మరణించడం కోసమని, మరణించడం జన్మించడం కోసమని ఈ కాలచక్రమును జనన మరణం అనేటువంటి యొక్క తత్వం లోపల మన జీవితం వ్యర్థమైపోవటం కంటే నిజమైనటువంటి సార్థకమైనటువంటి సత్యస్వరూపాన్ని గుర్తించడం మానవుని యొక్క కర్తవ్యం.
0: However, to be born so that you die, to die so that you may be born again, and thus get caught in this wheel of time is not the true thing that we should do. We should regard our life as purposeful in order to understand the truth that lies behind all this.
1: Aite dehame lekapothe ee jagattunandu etti karyam kodanu cheyataniki veelu kaadu. దేహము స్థూల దూహము స్థూల రూపమైనటువంటి దేహము జగత్తుకు అవసరమే. అయితే దీనిని మనం ఉపాధిగా తీసుకుని తద్వారా మనం సాధించవలసినటువంటి లక్ష్యం లోపల దీనిని ప్రవేశించుకోవటం, ప్రవేశింప చేసుకోవటం ఇది సామాన్యమైనటువంటి యొక్క మానవత్వంలో కర్తవ్యం.
0: Without having a body, one cannot do anything in this world. The body has got a gross shape. But this gross shape of the body has to be understood as only a means. Adopting this means, we should fulfill the main purpose for which we have come into this world.
1: ఈ దేహము బంధనకు ఎంత కారణమో మోక్షమునకు కూడాను అంత కారణమే. మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్షయుః అంటున్నారు. కాదు, దేహము కూడాను బంధమోక్షమునకు మూల కారణమైనటువంటిదిగా ఉంటుంటది.
0: This body is as much responsible for our bondage as it is responsible for our liberation. They say that man's mind is responsible for his bondage as well as for his liberation. No, not only that, the body is also responsible for our bondage and for our liberation.
1: దేహమే లేకపోతే మనసు తత్వాన్ని గుర్తించడం సాధ్యం కాదు.
0: Without the body, one cannot recognize the aspect and the nature of one's mind.
1: ప్రాణము, మనసు, బుద్ధి, చిత్తము ఈ యొక్క ఇంద్రియములంతా కూడాను దేహమును పురస్కరించుకునియే ఈ యొక్క జగత్తునందు ప్రకటన అవుతున్నది.
0: ది లైఫ్, ది మైండ్, ది ఇంటెలిజెన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఎవిడెంట్ టు దిస్ వరల్డ్ ఓన్లీ బై అకాంపనీయింగ్ ది బాడీ.
1: కనుక అట్టి పవిత్రమైనటువంటి దేహమును మనము సార్థకమైనటువంటి మార్గమునందు ప్రవేశపెట్టి సత్యాన్వేషణ యందు మన యొక్క జీవితమును అంకితం చేసి నిత్యకృత్య కర్మము నిర్బంధ జీవితం కోసం కర్తవ్య ధర్మను ఆచరించుకోవటం ఈ యొక్క పవిత్రమైన దేహము వరప్రసాదంగా అందుకున్నటువంటిది.
0: Therefore, we must use this sacred body for the useful purpose of looking at truth, of finding out what the truth is. This life which has come to us as a compulsory thing should be regarded as God's gift, and we must make use of this body for this purpose.
1: Manava janmamu maha pavitramainatundi jantunam narajalma dullabham enni janmala yokka punya phalamu chetano ee manava janmam praaptistundi. అట్టి ప్రాప్తించినటువంటి మానవ జన్మమును మనము సార్థకమనరించుకునేటువంటి మార్గములో ప్రవేశపెట్టాలి. దీనిని గురించే శంకరుల యొక్క శిష్యులు ఈ విధమైనటువంటి యొక్క పునరపి జననం, పునరపి మరణం, అయ్యా పుట్టటము, చావటము, ఇంకా తల్లి గర్భము లోపల ఆ పిండము ఆ స్వరూపాన్ని ధరించడానికి పడేటువంటి కష్టములు అలవి కానటువంటిది, అనగా మీకు ఆ స్థితి ఎందు తెలియదు కనుక మీకు అర్థం కాదు. నిజముగా పిండము రూపముగా మారే సమయం లోపల నరక వేదన అనుభవిస్తుంది. అలాంటి వేదన ఎక్కడ అనుభవిస్తుంది? మూత్రపిండములో అనుభవిస్తుంటుంటాది. ఇలాంటి దేహమును ఇంత కష్టపడి ఇన్ని శ్రమల కోర్చి ఈ జగత్తును కళ్ళారా చూచినటువంటి ఈ దేహము పవిత్రమైనటువంటి మార్గాన్ని ప్రవేశింపకుండా చేసుకోవటము నిజముగా మానవత్వం అంటే కూడాను చాలా అవమానకరంగా ఉంటుంటాది.
0: మ్యాన్ ఈజ్ అ సేక్రెడ్ యానిమల్ ఆఫ్ ఆల్ ది యానిమల్స్ విచ్ ఇంక్లూడ్స్ మ్యాన్. To be born as a man is something which is an extraordinary gift. Therefore, one must use the life as he is born as man in a purposeful manner. The disciples of Shankara, in order to bring out the significance of man's birth, have referred to the fact that man is born again and again, he dies again and again, and while he goes through this process of being born and dying, he lies in a miserable state in the womb of the mother. It is not really describable, the pain through which he goes when he gets life into himself and the dormant condition in which he lies in the womb of the mother. These things are really indescribable suffering. When once you come out of such suffering into the world, and when you look with your eyes at the world, you must realize that you must make your life a sacred one and live a purposeful life.
1: ప్రతి మానవుడు కూడాను జగత్తు లోపల ఒక ఆదర్శాన్ని నిరూపణ చేసేటువంటి యొక్క దివ్య కార్య నిమిత్తంగా వచ్చినాడు. ఈ జగత్ అనేటువంటి పెద్ద ఒక మిషన్ లోపల ఒక్కొక్క మానవుడు కూడాను ఒక్కొక్క పార్ట్ వంటి వాడు, ఒక స్క్రూ, ఒక బోల్ట్, ఒక నట్, ఏదో ఒక విధమైనటువంటి యొక్క దీంట్లోపల ఈ జగత్ అనేటువంటి ఒక కర్మాగారం లోపల ప్రతి మానవుడు కూడాను ఒక్కొక్క అంగంగా ఉంటున్నాడు.
0: Every man comes into this world with a specific ideal to demonstrate on his side. This individual comes into the world which in itself is a very big machine, is a big workshop. Each person is a screw or a bolt or a nut, and all these people make up together this big machine of the world.
1: మన లక్ష్యమునందు ఏదో మన యొక్క జీవితం వ్యర్థమైనటువంటిది, చిన్న పిన్ను వంటిది అని మనం అనుకుంటాం. కానీ ఆ చిన్న పిన్ను లోపలనే ఉంటుంటాది మిషన్ యొక్క లైఫ్ అంతా కూడా.
0: ఇన్ అవర్ కాన్సెప్ట్ వీ మే థింక్ దట్ అవర్ లైఫ్ ఈజ్ వేస్టెడ్ బికాస్ ఇట్ ఈస్ కంపేర్డ్ టు ఎ స్మాల్ పిన్ ఇన్ దిస్ బిగ్ మెషీన్. బట్ ది ఎంటైర్ యూస్ఫుల్నెస్ ఆఫ్ ది మెషీన్ విల్ లై ఇన్ ది యూస్ఫుల్నెస్ ఆఫ్ దట్ స్మాల్ పిన్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము, పెద్ద ట్రైన్ బయలుదేరి చాలా స్పీడ్ గా పోతుంటుంటాది.
0: There is a small example for this. You have a huge train which starts and travels at great speed.
1: కానీ దానిని నిలపాలని లక్షల మంది ప్రజలు వెళ్లి ఆ యొక్క దీనిని పట్టుకున్నప్పటికీ వారికే ప్రమాదం అందిస్తుంది, కానీ ట్రైన్ నిలచడానికి పూనుకోదు.
0: Even if lakhs of people with a view to stop the train go and catch hold of the train, they will be harmed, but the train will not stop.
1: Kani engine room lo unnatundi driver brake aneetundi chinna pinnu nu vesetappudiki adi nilichipothundi.
0: But the driver who is in the engine room, if he puts on a small pin which is the brake for the train, then the train comes to a stop.
1: ఇంత వేగంగా పరిగెత్తేటువంటి పెద్ద ట్రైన్ ఇన్ని లక్షల మంది పట్టుకున్నప్పటికీ నిలిచకపోయినప్పటికీ ఆ ఒక్క చిన్న పిన్న ద్వారా ఈ ట్రైన్ కంట్రోల్లో విప్పింది. కనుకనే మానవుడు ఏ మనసు, ఏ వ్యక్తి, ఏ భావంతో ఈ జగత్తు యొక్క దుర్మార్గమును, అన్యాయమును, అక్రమమును, అనాచారమును, అసత్యమును నిలిపివేసేటువంటి యొక్క శక్తి కలదో చెప్పడానికి సాధ్యం కాదు. కనుక ప్రతి వ్యక్తి కూడాను ఉపయోగకరమైనటువంటి యొక్క దేశ కళ్యాణమును ఆశించేటువంటి యొక్క వ్యక్తిగా భావించుకోవటం ఉత్తమమైనటువంటి లక్షణం.
0: This train which is traveling with such great speed, which could not be stopped by lakhs of people making an attempt, that it could be stopped by putting a brake in the form of a small pin shows the importance of the small pin. In the same manner, man, when he uses his mind, his ideas and his intelligence, and when he faces the sorrow, the trouble and the untruth that is going in this world, one can see that he, although he is compared to a small pin, can have the capacity to counter this sorrow and this untruth in this world. Therefore, he must regard himself, even as a small pin, to be a good, useful person in terms of the prosperity of the world.
1: ఈ దేహము నుండి ప్రాణము పోయేటువంటి యొక్క పరిస్థితికి మనం ఏమాత్రం కూడా వెరవకు నక్కరలేదు. ఇది సహజమైనటువంటిది, లోహ సహజమైనటువంటి యొక్క భౌతిక దేహములకు సంభవించేటువంటి యొక్క సామాన్యమైనటువంటి యొక్క ధర్మమే.
3: we should not be afraid at any time that life will fly away from this body. This is a natural thing. This body is a material body, and that life should fly away sometime or other is an obvious and natural thing. Really, when we think deeply and consider this matter, it should not be a matter of surprise that life will fly away from this body. What should cause surprise is that life should at all stay in this body for that time.
1: అనగా దీనికి ఒక చిన్న ఉదాహరణము.
3: This small example for this.
1: ఒక సైకిల్ టైర్ ఉంటుంది, లేక కారు టైర్ ఉంటుంది. అందులో ఏదైనా చిన్న ఒక పిన్ కుర్చుకుందంటే అందులో ఉన్నటువంటి ఎయిర్ అంతా కూడా వెళ్లిపోతుంది.
3: We have a cycle tire or a car tire. If in that tire, if you pierce a small pin, then all the air that is contained in the tire will go out.
1: అంత చిన్న పిన్ను కుర్చుకున్నటువంటి ఆ టైర్సే దానిలో ఉన్నటువంటి యొక్క గాలి అంతా కూడా కోల్పోతున్నటువంటి సమయం నందు ఈ దేహమనేటువంటి టైర్స్ కు 9 రకములైనటువంటి పెద్ద పెద్ద పంక్చర్స్ అంతా ఉంటున్నాయి, కానీ ఈ గాలి పోవటం లేదు. దీనికి మనం ఆశ్చర్యపడాలి.
3: When even when a small pin is pierced into those tires, all the air just goes out. Under such conditions, we should really wonder how this tire, the tire of our body, when it has 9 punctures to it all over the body, that in that
1: big
3: the
1: punctures.
3: 9 big punctures all over the body, in under such conditions, how does this life, the air of life, stay without leaking out in this body?
1: Kanuka manaku ఈ యొక్క జీవితం అనేటువంటిది ఇంతకాలము ఈ దేహాన్ని నిలబెట్టినందుకు మనము తగినటువంటి కృతజ్ఞతను అందించడానికి పవిత్రమైనటువంటి కార్యము లోపల మన కాయమును ప్రవేశపెట్టాలి.
3: We should therefore be grateful for life having remained in this body for such a long time, and in return show our gratitude by using the body for sacred purposes only.
1: ఆ దేహమునందు ఉచ్ఛ్వాస నిశ్వాస స్వరూపుడైనటువంటి యొక్క హంస గాయత్రి జపమును స్మరించేటువంటి యొక్క ఆ యొక్క గాలి యొక్క తత్వాన్ని మనము అర్థం చేసుకోవటానికి పునుకోవాలి.
3: ఇన్ దిస్ బాడీ ది ప్రాసెస్ ఆఫ్ బ్రీదింగ్, టేకింగ్ ఇన్ ది బ్రెత్ అండ్ గివింగ్ అవుట్ ది బ్రెత్, దిస్ ప్రాసెస్ షుడ్ బి రిమెంబర్డ్ యాజ్ సంథింగ్ విచ్ రిమైండ్స్ అస్ ఆఫ్ ది హంస గాయత్రి, ది సేక్రెడ్ మంత్ర ఆఫ్ గాయత్రి, అండ్ వీ షుడ్ రిమెంబర్ దట్ ఇట్ హ్యాస్ స్పెషల్ సిగ్నిఫికెన్స్.
1: కనుక సర్వత్రా భగవత్ స్వరూపమే, సర్వత్రా భగవత్ యొక్క శక్తియే. కనుక మనం ఈ దేహమును మాత్రమే ఒక లక్ష్యం ఉంచుకొని దేహమే నా యొక్క ఆధారమని ఈ జగత్తునకు ప్రధానమని భావించుకోవటం అది సరి అయినటువంటి లక్షణం కాలేదు. దేహమనేటువంటిది ఒక ఉపాధిగా మనం భావించి దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వమే మన యొక్క లక్ష్యం ఉంచుకున్నప్పుడు సర్వత్రా ఆనందముని అనుభవించుకోవటానికి అవకాశం ఉంటుంది. కొన్ని నిమిషములకు పూర్వము పాగే చెప్పాడు, ఆదిత్య వర్ణం తమస పరస్తాత్ అన్నారు. ఈ యొక్క ఉపనిషత్తు యొక్క వాక్యమును కూర్చుని కొన్ని రకములైనటువంటి దీనిని మనం ఉచ్చరించాలంటే నీ కన్నులతో నీవు జగత్తును చూస్తున్నావు అని భ్రమిస్తున్నావు, కాని చూచేది నీ కన్నులు కాదు, భగవంతుడే తన యొక్క కన్నులతో ఈ యొక్క దీనిని చూపిస్తున్నాడే కాని భగవంతుని కన్నులు చూస్తున్నాయి కాని నీ కన్నులు భగవంతుని చూడటం కాదు, నీ ద్వారా భగవంతుడు జగత్తును చూస్తున్నాడు.
3: ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ గాడ్ స్ట్రెంగ్త్, గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ షుడ్ రియలైజ్ దట్ అవర్ బాడీ ఈజ్ ఓన్లీ ఎ మీన్స్ ఫర్ రికగ్నైజింగ్ దిస్ ట్రూత్. We should not attach any more importance to our body than to accept it as a means by which we can recognize the omnipresence of God and the strength of God. We should use it for the purpose of accepting the divinity and the presence of Atma everywhere. A few minutes ago, Sri Page told you that the whole world is such that it is not with your eyes that you are seeing the world, that it is with God's eyes, and God is seeing through you everything that is contained in this world. Therefore, you are only a means, and God is present and seeing everything in this world.
1: కనుక నీ కన్నులతో నీవు చూస్తున్నానని నీవు భ్రమిస్తున్నావు కాదు కాదు, దైవం యొక్క కన్నులతోనే నీవు చూస్తున్నావు.
3: You are imagining that you are seeing everything with your eyes. No, you are seeing everything with God's eyes.
1: కానా సర్వము భగవత్మయమైనటువంటి ఈ జగత్తునందు ఈ అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి నీటి బుడగ వంటి ఈ దేహ నిమిత్తమై మనము పరితపించనక్కరలేదు. ఈ దేహ నిమిత్తమా పరిశ్రమించవలసింది, ఇది మనుషుని యొక్క లక్షణం కాదని కూడాను మరొక కవి కూడాను ఒక భావోద్రేకంతో చెప్పాడు. ఏమని చెప్పాడు? పుట్టినప్పుడు ఏడ్చినావు, చచ్చునప్పుడు ఏడ్చుతావు, మధ్యనెన్న రోగాలకు ఎన్నెందుకు ఏడ్చుతావు? ధర్మజ్ఞాని అనుసరింప, ధర్మజ్ఞాని కలుగుచుండ ఉద్ధరింప ఏడ్చినావా? లేక నీ యొక్క సత్యస్వరూపాన్ని నీవు స్వరూపించడం దర్శించడం కోసమని నీవు ఏడ్చినావా? ఎందుకోసం ఏడ్చినావు? చావు కోసం ఏడ్చినావా? ఏడ్పు కోసం ఏడ్చినావా అని ఆ యొక్క హృదయాన్ని చక్కగా పట్టి ప్రశ్నిస్తాడు.
3: దిస్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ గాడ్, ఎవ్రీవేర్ గాడ్ ఈజ్ ప్రెసెంట్. అండర్ దోస్ కండిషన్స్ టు గ్రీవ్ ఫర్ దిస్ బాడీ విచ్ ఇస్ temporary, which is untrue, which is going to perish, is not man's quality at all. That should not be man's quality. For describing this situation, a poet with great emotion asked the following questions. You cry when you are born. You cry when you die. You cry for everything in between your birth and death. Have you ever cried when you found dharma declining? Have you ever cried for the sake of truth? Have you ever cried that you should have the vision of the true quality of Atma? You have not done that. This is how the poet, in great emotion, asks you certain questions.
1: Kanuka, manamu, ee jagattunu paripalinchetuvanti yokka divya swaroopudainatuvanti daiva paripalana yendu manam okka anuvuluga untunnam. కనుక ఈ దైవ పరిపాలన యందు మన యొక్క బాధ్యతను కూడాను మన భాగములకు వచ్చినటువంటి యొక్క కర్మను కూడాను మనం సక్రమమైన మార్గంలో వినియోగించుకోవాలి అనేటువంటి యొక్క సద్భావమును మన హృదయంలో నింపుకోవటానికి పూనుకోవాలి.
3: సో వీఆర్ ఓన్లీ వన్ లిటిల్ బిట్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ప్రిసైడెడ్ ఓవర్ విచ్ ఇస్ రూల్డ్ బై గాడ్. And we should recognize that we are only a part of this entire universe and recognize that we should conduct ourselves in a manner that befits our being one in the rule of God.
1: మనము ఇంద్రియములను నిగ్రహించుకోవటానికి తగినటువంటి ప్రయత్నం సల్పాలి, కానీ కేవలము దేహమును మాత్రమే అరికట్టుకోవటానికి ప్రయత్నం చేస్తే ప్రయోజనం లేదు. పుట్ట మీద మర్దించిన పాము మరణమొందున తనువును తా దండించిన విషయభోగములు అనుగున ఆకలి దప్పులు మానినంత ఆత్మజ్ఞాని తానగున తానెవరో తెలియకున్న తత్వజ్ఞానం ఎటుకుదురును.
3: దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ కంట్రోలింగ్ ఓన్లీ యువర్ బాడీ. వన్ షుడ్ ట్రై అండ్ కంట్రోల్ ఆల్ అవర్ ఆర్గన్స్, దెన్ ఓన్లీ ది డిజైర్ రిజల్ట్ విల్ కమ్. ఇఫ్ యూ టేక్ ఎ స్టిక్ అండ్ బీట్ సింప్లీ ఆన్ ది అవుట్ సైడ్, విల్ ది స్నేక్ ఇన్ సైడ్ ది అబోర్ డై? ఇఫ్ యూ పనిష్ అవుట్ in an outward manner, will the result be got? If you take, will your thirst be quenched if you simply look at water? If you just utter mantras and words, will you have the knowledge of the divine?
1: Kanuka mottamoda taanevaro telusukovataniki prayatnam cheyali.
3: First thing to do is to find out who you are.
1: Adi teliyinanta varaku kudanu మనం ఎన్ని కార్యములు చేసినప్పటికీ, ఎన్ని రకములైనటువంటి యొక్క సాధనలు సలిపినప్పటికీ మనకు ఈ యొక్క ఆత్మతత్వం అనేటువంటిది అర్థం కాదు.
3: టిల్ యూ అండర్స్టాండ్ హూ యు ఆర్, డజంట్ మ్యాటర్ హౌ మచ్ సాధన యూ డూ, హౌ మెనీ గుడ్ థింగ్స్ యూ డూ, యూ విల్ నాట్ అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ ఆత్మ.
1: అందువలననే పెద్దలైనటువంటి వారిని, అనుభవజ్ఞులైనటువంటి వారిని కూడి చేరి వారి యొక్క ప్రబోధనను, వారి యొక్క ఉపదేశములను చక్కగా మనం ఆచరణ యందు ఉంచి తద్వారా మనము కొన్ని రకములైనటువంటి యొక్క స్వశక్తితో కూడాను కొన్ని సాధనలు చేకూర్చుకున్నప్పుడు దాని ద్వారా కొంత అర్థం కావటానికి అవకాశం ఉంటుంటుంది.
3: సో బై గోయింగ్ టు ఎల్డర్స్, బై మీటింగ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, బై లిసనింగ్ టు దేర్ సేయింగ్స్, బై అండర్స్టాండింగ్ దేర్ టీచింగ్స్ అండ్ బై పుట్టింగ్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్, thereafter with our own effort, ourselves doing part of these good things, that is the way by which you can understand the true situation.
1: Kani mi adrishtavashattu meerai aa anubhogulu daggariki velladaniki badulu mee chendake anubhogulainatunte peddalu anni vidhamulainatunte yokka vidyanu ardhinchinatunte yokka anubhogulu mee chendake vachi nityamu vaari yokka prabodhalanu వారి యొక్క పవిత్రమైనటువంటి యొక్క టీచింగ్స్ కూడాను మీకు అందిస్తుంటే మీ యొక్క అదృష్టవశాత్తు దీనిని అంతో ఇంతోనైనా ఆచరణలో పెట్టి మీరు దీనిని ఈ యొక్క నిలయందు కూడాను కొంత మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయటం చేత మన భారతదేశమునకు మీరు ఎంతనో ఉపకారం చేసినటువంటి వారైపోతారు.
3: హౌవర్ బై యువర్ గుడ్ లక్ ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ హ్యావింగ్ టు గో టు సచ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ అండ్ ఎల్డర్స్ ది ఎక్స్పీరియన్స్ పీపుల్ అండ్ ఎల్డర్స్ ఆర్ కమింగ్ టు యూ డ్యూరింగ్ దిస్ మంత్ డైలీ ఇన్ దేర్ టీచింగ్స్ అండ్ ఇన్ దేర్ సేక్రెడ్ సేయింగ్స్ దే ఆర్ టెలింగ్ యూ వాట్ ఈస్ గుడ్ అండ్ ఇఫ్ out of that even some small portion can be put by you into practice and if you understand the significance of those things in future you will become valuable acquisitions for our country.
1: దీనికి ఒక చిన్న కథ.
3: There is a small story for this.
1: వచ్చినటువంటి వారందరిని కూడాను ఒక రాజు మూడు ప్రశ్నలు వేస్తూ వచ్చేటువంటి వాడు.
3: One king used to ask three questions of all people who came to him.
1: మొదటి క్వశ్చన్ ఎవరు శ్రేష్ఠుడు అనేటువంటిది.
3: ఫస్ట్
1: రెండవది ఎట్టి కాలము శ్రేష్టమైనటువంటి కాలము అని. మూడవది ఏ కార్యము శ్రేష్టమైనటువంటి కార్యము అని. ఎట్టి కార్యము శ్రేష్టము, ఏ కాలము శ్రేష్టము, ఏ వ్యక్తి శ్రేష్టము, ఈ మూడింటిని కూడా తాను తెలుసుకోవటానికి చాలా పరితపిస్తూ ఉండేటువంటి వాడు.
3: The first question which the king used to ask was, who is the best of people? The second was, what is the best amongst the times? The third was, of all things, of all works, type of action, what is the best action? The king was very anxious to know, what is the best type of work, what is the best time, and who is the best person?
1: Kani, entamandi enni rakamulainatundi javabulu cheppinappatikini, ఆ రాజునకు సంతృప్తి కలిగేటువంటిది కాదు.
3: దీస్ పీపుల్ యూస్ టు గివ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆన్సర్స్ బట్ ది కింగ్ వాజ్ నెవర్ సాటిస్ఫైడ్.
1: ఒకనాడు విహారార్థమై అరణ్యమునకు వెళ్లాడు.
3: వన్ డే హీ వెంట్ టు ది ఫారెస్ట్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ సమ్ ప్లెజర్.
1: పర్వతములు, కొలనులు, వృక్షములు పరికించుతూ ఏదో అలసిపోయి ఏదో ఒక తెల్లగా ఒక ఆశ్రమం కనిపించేటప్పటికి ఆ ఆశ్రమం చేరుకున్నాడు.
3: He was moving about the hills and the lakes and the trees and after having looked at them, he felt a little tired. Then he found at some distance a white ashram. He wanted to go there and take rest. He went to the ashram.
1: ఇతను ఈ మహారాజు ఆశ్రమంలో చేరేటప్పటికి ఆశ్రమ వాసి అయినటువంటి ఒక సాధువు పూల మొక్కలకు నీరు వస్తూ ఉంటుండినాడు.
3: By the time this king reached the ashram, the sadhu who was living in the ashram was giving water to various flower plants.
1: Kani ee raju alasi vachitamu taanu gamaninchadu. Tachchaname taanu postunnatundi okka paathrana okka chota petti ee sadhu parigetti velli tanaku challati neernu tiyyati pandunu andinchadu.
3: This sadhu found that the king came there rather tired. He saw that. So he at once kept the vessel with which he was pouring water in the plants, ran up to the king and gave him cool water and sweet fruits.
1: ఈ లోపలనే ఏదో ఒక వ్యక్తికి దేహమంతా గాయములు తగిలి కొంతమంది సాధువులు ఆ వ్యక్తిని ఆ ఆశ్రమానికి ఎత్తుకుని వచ్చారు.
3: At that time, another individual was brought by other sadhus to the same ashram and that individual was wounded all over his body.
1: ఆయొక్క వ్యక్తిని తెచ్చిన తక్షణమే తాను చక్కని శుద్ధమైనటువంటి జలముతో ఆ గాయములంతా కడిగి అతనికి కొన్ని రకములైనటువంటి యొక్క ఈ చెట్టు మూలికల ద్వారా ఏర్పరచుకున్నటువంటి ఔషధములు వేసి అతని ఉపశాంతి నిమిత్తమై చక్కని బోధలు చల్పుతూ అతని దగ్గర కూర్చొని మనశ్శాంతి నిమిత్తమై అతనికి చక్కని ఉపదేశములు అందిస్తూ వస్తున్నాడు.
3: As soon as he saw the individual being brought into the ashram, he took some pure clean water and washed all the wounds and he had some herbs of various trees with which he could cure those wounds. He gave him the herbs and he sat by his side and he was telling him various good things so that he might cause him rest and peace of mind.
1: సాధువు యొక్క చల్లని మాటల చేత అతని బాధలంతా కూడా మరచి చక్కగా నిద్రించాడు.
3: By listening to the soft words of this sadhu, this wounded person forgot all his pain and he slept away.
1: తక్షణమే ఈ మహారాజు
4: కాలాతీతమైనది. నేను ఇంక నా గ్రామంకు వెళ్ళొస్తానని సాధువుకు కృతజ్ఞత చెప్పే నిమిత్తమై సాధువు దగ్గరకు వచ్చాడు.
3: ది కింగ్ కేమ్ టు ది సాధు విత్ ఎ వ్యూ టు టెల్ హిమ్ దట్ ఇట్ ఇస్ నౌ టైమ్ ఫర్ హిమ్ టు గో బ్యాక్ టు హిస్ ప్లేస్ అండ్ హీ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ హిస్ గ్రాటిట్యూడ్ టు ది సాధు.
4: సాధువు చక్కగా ఆశీర్వదించి అతనికి వెళ్లి రావచ్చునని ఆజ్ఞ ఇచ్చాడు. కానీ ఈ మహారాజునుకు తనలో మెదులుతున్నటువంటి ఈ మూడు కోరికలు ఈ సాధువుని ఏమైనా అడిగితే చెప్తాడా అనేటువంటి ఉత్సాహంతో తిరిగి అతని దగ్గర ఈ మూడు కోరికలు కూడాను వెలువరిచాడు.
3: ది సాధు బ్లెస్ ది కింగ్ అండ్ సెడ్ ఎస్ నౌ యూ కెన్ గో బ్యాక్ బట్ ది కింగ్ హ్యాడ్ ది 3 క్వశ్చన్స్ విచ్ హీ వాజ్ ఆస్కింగ్ ఎవ్రీ వన్ ట్రబ్లింగ్ హిమ్ హీ థాట్ ఇఫ్ ఐ పుట్ ది 3 క్వశ్చన్స్ టు ది సాధు మేబీ ఐ విల్ గెట్ ది కరెక్ట్ ఆన్సర్స్ అండ్ హీ ఆస్క్ ది 3 క్వశ్చన్స్.
4: ఈ యొక్క ప్రశ్నకు సాధువు చెప్పాడు, ఇంతవరకు జరిగింది కదా, ఇంతవరకు జరిగినటువంటి యొక్క క్రియ లోపల నీ మూడు క్వశ్చన్స్ కు ఆన్సర్స్ ఉన్నాయన్నాడు.
3: సాధు రిప్లైడ్, ఎస్, ఇన్ వాట్ యూ హ్యావ్ సీన్ టిల్ నౌ, ఇన్ వాట్ హ్యాస్ గాన్ ఆన్ టిల్ నౌ, ది ఆన్సర్స్ టు యువర్ 3 క్వశ్చన్స్ ఆర్ కంటైన్డ్.
4: ఈ మహారాజుకు ఏమాత్రమూ అర్థం కాలేదు. స్వామి, నేను కొంతవరకు అమాయకుడిగా ఉంటున్నాను, ఇది ఇంతవరకు జరిగినటువంటి దాంట్లో ఏది ఈ మూడు క్వశ్చన్కు ఆన్సర్ సరిగా ఉంటున్నావో తమరు విశదీకరించి చెప్పాలి అని ప్రార్థించాడు.
3: ది కింగ్ డిడ్ నాట్ అండర్స్టాండ్, దేర్ఫోర్ ది కింగ్ ఆస్క్ ది సాధు, ఐ డూ నాట్ సీమ్ టు బి సఫిషియెంట్లీ షార్ప్ యాజ్ టు బి ఏబుల్ టు గెట్ ది ఆన్సర్స్, ఐ రిక్వెస్ట్ యూ టు ఎక్స్పాషియేట్ అండ్ ఎక్స్పాండ్ దెమ్ అండ్ గివ్ మీ ది కరెక్ట్ ఆన్సర్స్ ఫర్ ది 3 క్వశ్చన్స్.
4: నీవు ఆశ్రమానికి వచ్చే సమయం నందు నేను పూల మొక్కలకు నీరు పోస్తున్నాను, అది నా కర్తవ్యం.
3: At the time when you came to the ashram, I was watering the flower plants. That was my duty.
4: Kani atti kartavya karma aacharinche samayam nandu neevu ashramaniki vachchavu. Kanuka vachina tachaname naa kartavyanni akkada petti tirigi ashramaniki vachinatundi aditi abhyagatanu aadarincheetundi naa prathama kartavyam. Kanuka vachanu neeku challani neeru tiyani pandlu ichanu neeku shrama teerchanu.
3: At the time when you entered the ashram, I was giving water to the plants. But as soon as you came to the ashram as a guest, my duty was to receive you. So I stopped watering the plants. I came to you, I gave you clean water and I gave you good sweet fruits.
4: Ninnu kontha varaku nu shanti parche samayamunde inkoka oka badalato vachinatundi vyakti akkada cheraadu. అతని బాధలను నివారించేటువంటి నిమిత్తమై నా యొక్క కర్తవ్యాన్ని నేను అక్కడ నిర్వర్తించాను.
3: వైల్ రిలీవింగ్ యూ ఆఫ్ యువర్ పెయిన్ అండ్ యువర్ టైర్సమ్నెస్, దేర్ కేమ్ అనదర్ ఇండివిజువల్ హూ హ్యాడ్ సమ్ గ్రేట్ ట్రబుల్స్. దేర్ ఫోర్ ఐ గేవ్ అప్ ది డ్యూటీ ఆఫ్ సర్వింగ్ యూ అండ్ ఐ వెంట్ టు దట్ ఇండివిజువల్ హూ ఇస్ హ్యావింగ్ సమ్ ట్రబుల్.
4: కనుక ఎవరు మన దగ్గరికి వచ్చి మన యొక్క సేవను కోరుతారో వారు శ్రేష్టమైనటువంటి వ్యక్తి. ఇంకా కార్యం ఏమిటి అంటావా, నా యొక్క కర్తవ్యం లోపల ఏ కాలమునందు మన యొక్క కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించాలో ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించడమే మనకు శ్రేష్టమైనటువంటి కర్మ. ఇంకా కాలమునందు ఏది మంచి కాలం అంటావా, వర్తమానమే మంచి కాలము. భవిష్యత్తు ఎక్కడో చేరుకొని ఉంటుండాలి, మనకు కంటికి కనిపించినటువంటి యొక్క పరిస్థితిలో ఉంటుండాలి, కంటికి కానరానటువంటి పరిస్థితిలో ఉంటుండాలి. కనుక అట్టి భవిష్యత్తును మనం విచారించి ప్రయోజనం లేదు. ఇంకా గడిచిపోయినటువంటి దానిని మనం విచారిస్తామంటే గడిచిపోయిన చూచే పంపించాము, దానిని విచారించనక్కరలేదు. కనుక జరుగుతున్నటువంటి దానికి తగినటువంటి యొక్క బాధ్యతను మనం తీసుకోవాలి. కర్తవ్యాన్ని మనం చక్కగా నిర్వర్తించడము, ప్రస్తుత కాలమును పవిత్రము చేయటము, మన యొక్క అతిథి అభ్యాగతను ఇంటికి వచ్చినటువంటి వారిని మంచి మాటతో మంచి పలుకుతో మంచి గౌరవంతో వారిని ఆదరించటము, ఈ మూడే సరైనటువంటిది. మన దగ్గరికి వచ్చినటువంటి వాడు మంచివాడు ఎవడైనా సరే. ఇంకా నీవు చేసే కర్తవ్యం ఎత్తిదైనా పర్వాలేదు, కర్తవ్యం ప్రధానమైనటువంటిది కనుక నీవు అది మంచిదిగా నీవు చూచుకో. వర్తమానం, ఈ వర్తమానం మనం చేసినప్పుడే ఈ భవిష్యత్తుకు తగినటువంటి భద్రత కలుగుతుంది. కనుక ఈ మూడు పవిత్రమైనటువంటివి అని అతను ఆన్సర్ చెప్పాడు.
3: Whoever comes seeking service from you, he is the best of individuals. At that time, whatever service you can do to that person and give him satisfaction, that will be your duty and that is the best of work that you can do. The time, the present time, right now, when you can do something useful is the best of times. Future is something which you do not see. Your eyes cannot perceive what the future is going to be. Therefore, you should not care for the future. Past has gone. You can do nothing about the past. Therefore, you should not regard past as the best of times. Of all the three, the present time, which you can use well, you fulfilling your duty in serving the person who comes to you and whoever comes to you seeking your service, these are the three best things and these are the three answers to your questions.
4: ఈ యువకులుగా ఉన్నటువంటి ఈ సమయమునందు ఈ వర్తమానమునందు మీ కర్తవ్యం ఏమిటి? ఒకవైపున తల్లిదండ్రులను గౌరవించి, తల్లిదండ్రులను ప్రసన్న హృదయులుగా గావించి, మీ యొక్క విద్యాభ్యాసయందు ఎట్టి ఉడుదుడుకులకు కూడా మీరు చేరకుండా మీరు ఏ యొక్క కార్యమునందు మీరు కాలిడినారో ఆ కార్యమును సక్రమమైనటువంటి రీతిలో సాధించడానికే మీరు పూనుకోవాలి. ఈ సక్రమమైనటువంటి రీతితో సాధించటము సరి అయినటువంటి కర్మ. ఈ కాలమునకు మీరు కొన్ని రకములైనటువంటి నీతి నిజాయితీల యొక్క తత్వముతోపల గుణమును పోషించుకోవటము ఇది సరి అయినటువంటి యొక్క టైము. అయితే ఇంకా చేయవలసినటువంటి ఏమిటంటే తల్లిదండ్రులకు తగినటువంటి గౌరవమే కాకుండా వారికి సార్థక నామాన్ని అందించడమే కాకుండా మన భారతదేశం యొక్క భవిష్యత్తును కూడాను సంస్కృతిని కూడాను పునరుద్ధరించడానికి తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
3: At this young age of yours, that is the right now, the present time, you should recognize that as the most important time. You must fulfill your duty, which is the best of work that you can do. What is that duty? Your duty is to respect your mother and father. Your duty is not to take a bad path. Your duty is also to do whatever work you have undertaken to do in the best possible manner. You have to understand, therefore, that this time is the best of time. Your duty is the best of duty to your mother and father. Your best of work is to do the work that you have undertaken in the best possible manner. Therefore, in doing such good work, you will not only do the best of things, you will also serve your country in the best possible manner.
4: Kanukare. ఈ డిసిప్లిన్, డివోషన్, డ్యూటీ ఈ మూడింటిని మనం సరి అయినటువంటి రీతి లోపల ఈ వయసు లోపల భద్రపరచుకోవాలి.
3: Therefore, these three things, discipline, devotion and duty, at this right age of yours, you must take great care and strengthen these three things.
4: కనుక మనము కాలములో ఏది కాలము మంచిదంటే నిజంగా ఈ యొక్క వయసు ఎంత పవిత్రమైనటువంటిదో చెప్పడానికి సాధ్యం కాదు. ఈ పవిత్రమైనటువంటి వయసు లోపల అపవిత్రమైనటువంటి మార్గములు మనం త్రొక్కటం చేత మన జన్మము చాలా అల్లకల్లోలమైనటువంటి స్థితిలో అల్లాడిపోతుంది. ప్రస్తుతం మీకు తెలియదు, కానీ భవిష్యత్తుకు ఈ విధమైనటువంటి ఒక జీవితం తిరిగి రామంటే రాదు. కనుక ఉన్నటువంటి ఈ కాలమును పవిత్రమనరించుకునే నిమిత్తము మీ యొక్క గుణములు పరిశుద్ధమైనటువంటివిగా పెట్టుకోవటానికి ఈ లోకమునకు భారతదేశమునకు మన యొక్క మనసు, బుద్ధి, దేహము కూడాను త్యాగం చేయటానికైనా సంసిద్ధులుగా ఉండేటువంటి యొక్క పరిస్థితికి మీరు సంసిద్ధులు కావాలి.
3: సో వి ఆస్క్ అవర్ సెల్ఫ్ ది క్వశ్చన్, వాట్ ఈస్ ది బెస్ట్ ఆఫ్ టైమ్? ది బెస్ట్ ఆఫ్ టైమ్ ఈస్ ది ప్రెసెంట్ టైమ్. ది ఏజ్ ఇన్ విచ్ యూ నౌ ఆర్ ఈస్ ది బెస్ట్ ఆఫ్ టైమ్. Therefore, you must do sacred things in this age. You should not do bad things in this age of yours. If you do bad things, your future life will become an utter confusion. You are not likely to realize it. In fact, in future, if your life is not properly guided, this present life will not come back to you again. So, you must attach importance to good qualities. Your mind, your intelligence, your body and all your strength must be used for this purpose and for bringing glory to your country.
4: అట్టి పవిత్ర కార్య నిమిత్తమై వచ్చినటువంటిదే దేహం కాని కేవలము దేహం పుట్టింది, దేహం పోతుందని ఈ దేహమును అలక్ష్యం చేయటము మన యొక్క ఇది కానేరదు. మానవత్వానికి అది సరి అయినటువంటి యొక్క పవిత్రత ఎట్టిదనగా దేహమును కాపాడుకోవాలి. ఎంతవరకు మన యొక్క లక్ష్యం ఎంతవరకు ఆ లక్ష్యమును చేరేంతవరకు కూడాను దేహం భద్రమైనటువంటిదిగా ఉంటుండాలి. అంతేకాని దేహంపైనే లక్ష్యం పెట్టి మన లక్ష్యాన్ని విసర్జించి జీవితాన్ని వ్యర్థం చేసుకోవటం ఇది సరి అయినటువంటిది కాదు.
3: దిస్ బాడీ ఈజ్ అ సేక్రెడ్ బాడీ. ఇట్ హాస్ కమ్ టు యూ ఫర్ ఫుల్ఫిలింగ్ ఎ సేక్రెడ్ పర్పస్. Therefore, you should not neglect it. You should not think, oh, this is born, it is anyhow going to die, therefore let me not care for it. This is not right. You must protect it. How far should you protect it? You should protect it until you are able to reach the destination that is destined for you with the help of this body. You should not waste your life in any other manner.
4: మంచి చేసినా చెడ్డ చేసినా దేహములు కట్టకడపటికి విసర్జించక తప్పదు. ఎట్టివారి దేహమైనా లోకము లోపల అశాశ్వతమే, కాని మనం ఉన్నంత వరకు కూడాను ఈ దేహమును తగినటువంటి శాశ్వత కీర్తిని అందుకోవాలి. కాకి ఒకచు కలకాలము తిరుగక హంసమై చడమే ఆడుమురా. మంచి సత్కీర్తితో ఒక 5 మినిట్స్ మనం జీవించినా కూడా చాలు, అపకీర్తులతో పలా 50 ఇయర్స్ మనం జీవించి కూడా ప్రయోజనం లేదు.
3: Whether anyone does good or bad, it does not matter. The body of all persons has to perish. Every body of every person is temporary and it is bound to perish. It is not a permanent body. Therefore, it's much better you live as a swan. What is the point in living like a crow? It's good to live like a swan and a glorious life even for 5 minutes. What is the use of living a wasteful life like a crow even for 15 years?
4: Prahladuru cheppadu, chetularanga shivuni poojinchareni, noru navvanga harikirti nuduvareni, dayayu satyambu dharanilo talupadeni, kaluganetiki tallula kadupu cheta.
3: Prahlada had said, with all your hands, use them to the fullest extent to perform puja to Shiva.
4: Satkaryam. Pavitramena karyam.
3: Use your hands to do sacred tasks. All the time you must use your hands to do sacred tasks. Similarly, you must use your mouth for uttering the name of the Lord Hari. And if you cannot show kindness, if you cannot show truth, what is the use of being born? Such a birth is simply to ruin the mother's health.
4: Kanuka atti talli garbhamunandu janminchinatvanti yokka putrudu aa talli garbhamunu santrupti parichee nimittamu kontha varaku manam krutagnata choopali. Mana yokka runamulu 4 untunnayi, matru runamu, pitru runamu, deva runamu, rushi runamu. ఈ 4 రుణములు కూడా తీర్చుకునే నిమిత్తం ఈ పవిత్రమైన దేహం వచ్చింది. తల్లి ఎంత కష్టపడి తన రక్తమును, తన యొక్క ఆహారమును, తన సర్వస్వాన్ని కూడాను కుమారునికి దారబోస్తుంది. అట్టి తల్లికి కృతజ్ఞత చెప్పాలి. తండ్రికి పోషించి పెద్ద చేసి విద్యాభ్యాసం గడిపించి తగినటువంటి యొక్క సదుపాయాలను కూడా చేయించినటువంటి తండ్రికి కృతజ్ఞత చెప్పాలి. ఇట్టి పవిత్రమైనటువంటి మానవ జన్మము మనకు రావటము మహర్షుల యొక్క ఆశీర్వాదము, కనుక వారికి కృతజ్ఞత చెప్పాలి. ఇట్టి అన్నింటికి కూడాను మూలాధారమైనటువంటి వాడు దైవము, కనుక దైవమును కృతజ్ఞత చెప్పాలి. ఏదో ఒక చిన్న ఉదాహరణము.
3: To have been in the mother's womb and to have given her so much trouble and to be born, you must do things in such a way that you will satisfy her. You must show her gratitude. We have 4 kinds of debts in this world. Debt to your mother, debt to your father, debt to the rishis, debt to the God Almighty. Now, so far as the mother is concerned, she has given you blood, she has given you her strength, and she has been responsible for your birth. You must return this debt by showing respect for your mother. The father, he helps you, he gives you money, he protects you, he puts you through various educational processes. You must show your gratitude to the father. The rishis, they have given you the birth of a man, they have given you human qualities. You should show your gratitude. Lastly, God, He has made all these things possible. You must show your gratitude to Him.
4: మన భారతదేశమునందు పశుబలి అనేటువంటిది కొన్ని ఉండేటువంటిది.
2: In our country, in India, there is what is called sacrifice of a pashu or an animal.
4: భూతబలి అని కూడాను ఉండేటువంటిది దీనికి.
2: There is also a name భూతబలి, that is you sacrifice a bhuta or a life.
4: బలి అనగా మన యొక్క లోకార్థమునందు మనం చక్కగా విచారణ చేసినప్పుడు దానిని హింసించటము అనుకుంటున్నాం,
2: కాదు.
4: బలి అనగా సుంకము.
2: ఇన్ ఆర్డినరీ పార్లెన్స్ దిస్ వర్డ్ బలి కన్వేస్ టు అస్ ది మీనింగ్ దట్ వీ కిల్ ఆర్ సాక్రిఫైస్ ది యానిమల్. నో, బలి మీన్స్ ఇట్ ఇస్ ఎ ట్యాక్స్.
4: ఇప్పుడు మనము ప్రతి ఒక్క మానవుడు కూడాను కరెంటుకు ట్యాక్స్ కడుతున్నాం, నీటికి ట్యాక్స్ కడుతున్నాం, రోడ్డుకు ట్యాక్స్ కడుతున్నాము. ఈ విధమైనటువంటివంతా కూడా దేనికోసం కడుతున్నామంటే కరెంటుకు ట్యాక్స్ కట్టడం వల్ల ఎక్కడో మనకు అందలానటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి కరెంటును మనకు అందుబాటులోకి తెప్పించినారు కనుక దానికి ట్యాక్స్. మన జలము ఎక్కడో మనకు అందుబాటుకు దూరంగా ఉన్నటువంటి జలమును మనకు అందుబాటులోకి తెప్పించినారు కనుక దానికి ట్యాక్స్.
1: అదే విధంగానే భూత బలి అంటే మనము దేవతలంతా కూడాను మనకు పవిత్రమైనటువంటి మానవత్వాన్ని అభివృద్ధిపరిచి మానవత్వాన్ని అందించి వారు ఈ విధమైనటువంటి పవిత్రమైన జన్మం లోపల ప్రవేశపెట్టారు కనుక వారికి మనం అందరానటువంటి ఆనందమును అందరానటువంటి సుఖమును పొందరానటువంటి యొక్క స్వర్గతత్వమును మనం పొందించే నిమిత్తమై ఈ మనం చేసేటువంటి సాధనలు అనేటువంటిది అంతా కూడాను భగవంతునికి సుంకంగా చేసుకోవటం నిమిత్తమై దీనికి భూత బలి అన్నారు. అనగా దైవమునకు అర్పితం చేయటమే దీనికి భూత బలి అని సరైన అర్థం.
0: మ్యాన్ పేస్ వేరియస్ కైండ్స్ ఆఫ్ ట్యాక్సెస్. ట్యాక్స్ ఇస్ ది మీనింగ్ ఫర్ ది వర్డ్ బలి. మ్యాన్ పేస్ ఎ ట్యాక్స్ ఫర్ ఎలక్ట్రిక్ కరెంట్. మ్యాన్ పేస్ ట్యాక్స్ ఫర్ వాటర్. మ్యాన్ పేస్ ట్యాక్స్ ఫర్ యూజింగ్ ది రోడ్స్. వై we ask ourselves the question? We pay tax for electric current because the current that is available at some distant place is brought to us and is given to us for use in our houses. Similarly, water that is available in some distant tank is brought to us and given to us for use in our houses. So we pay tax. We use the roads, so we pay tax. Therefore, Bhutabali means gods have given us this sacred birth. Gods have given us the possibility of understanding the nature of the divine Atma, to have bliss and so on. So we have to pay by way of sadhana, by way of devotion, our tax to gods in return to the good they have done to us.
1: Kanuka prati manavudu kodanu sukamu, santoshamu, shanti, anandamu kavalanukuntunnadu. Kanuka ee anandamunaku mana sadhana tax, mana sukamunaku mana yokka prarthana tax, మన యొక్క సౌఖ్యానికి మన యొక్క ధ్యానం ట్యాక్స్. కనుక ఇవన్నీ కూడా నువ్వు ట్యాక్స్ల మాదిరి ఇచ్చి మనకు అతి దూరంలో ఉన్నటువంటి యొక్క సచ్చిదానందం, నిత్యానందం, బ్రహ్మానందం, పరమానందం, యోగానందం, అద్వైతానందం అనేటువంటి అట్టి ఆనందమును పొందే నిమిత్తమై మనము సత్ప్రవర్తన, సదాలోచన, సచ్చింతన, సద్గుణములు ఇలాంటివంతా కూడా మనం చేసినప్పుడు ఇవన్నీ అతనికి అందించి వాటిని మనం పొందుకునే నిమిత్తమై.
0: మ్యాన్ వాంట్స్ పీస్, మ్యాన్ వాంట్స్ హ్యాపీనెస్, మ్యాన్ వాంట్స్ బ్లిస్. Man wants these various things for himself. How is he going to get it? You will have to pay tax by way of meditation if you want to get peace. You will have to pay tax by way of prayers if you want to have bliss. And you have to do various types of sadhana in order to get these good things for yourself. If you want to get them from the Sachidananda Swarupa, if you want to realize what Brahmananda is, you have to have various kinds of meditation, jhana, prayer, satsanga and so on. This is the tax you have to pay for the good things that can be brought to you from distance and given to you.
1: కనుక మనం ఏది కావాలని కోరుతున్నామో దానికి ఏదో కొంత మనం చెల్లించక తప్పదు.
0: సో in order to get what you desire, what you want, you have to in return pay something.
1: Kanuka manam ee janmam vachinanduku bhagavantuniki mana yokka hrudayapurvakamainatvanti yokka surrender ni andinchi atani daggar nunchi kudanu pavitramainatvanti aanandanni manam anubhavinchukune nimittamai ee yokka pavitra margamulanta kudanu peddalanta yerparcharu.
0: Since we have got this particular birth, we have to give to God by way of surrendering, a hearty surrender, and realize the sacredness and the bliss from Him in return.
1: Kani ee naadu manamu bhakti bhakti bhakti ani antunname kani bhakti ante emito kodano artham kaani paristhiti lopala bhakti bhakti bhakti ani manamu uchcharinchukuntu kodu kaalam vyartham chestunnam.
0: Today we talk of bhakti or devotion. We simply go on uttering the word bhakti or devotion without even understanding what really bhakti or devotion signifies.
1: Kani ee naadu nijamainatundi bhakti emanaga kashtamu raani sukhamu raani sarvam kudanu na manchi nimittamai prati okkati kudanu bhagavantuni yokka anugraha vara prasadame aneetundi yokka ekatvaniki manamu samsiddhulai untundali.
0: What is true devotion? True devotion is, does not matter whether you are in troubles, does not matter whether you are happy and free from troubles, to recognize that whether it is trouble or good, whatever comes to you is only by grace of God and it is for your own good. This realization of oneness, whether it is trouble or happiness, this is true devotion.
1: Manamu yemi chesina kudanu mana phalitamu mana karmanu anusarinche untuntadi.
0: Whatever we may do, the result will simply depend upon our own karma or action.
1: Neevu oka office lo full time nee work chestiva neeku full pay istuntadu కానీ హాఫ్ టైం వర్క్ చేసినా నీకు హాఫ్ పే ఇస్తుంటాడు. కానీ ఈనాడు మంచి ఫుల్ డివోషన్ లేదు, పార్ట్ టైం డివోషన్ గా ఉంటుండాలి. దానివల్ల నువ్వు చేసేది పార్ట్ టైం, అడిగేది ఫుల్ పే. ఎట్లా ఇస్తానికి వీలవుతుంది?
0: ఇన్ అన్ ఆఫీస్ ఇఫ్ యూ వర్క్ ఫుల్ టైం యూ విల్ గెట్ ఫుల్ పే, ఇఫ్ యూ వర్క్ ఓన్లీ ఫర్ హాఫ్ టైం యూ విల్ గెట్ హాఫ్ పే. On the contrary, today, in the matter of devotion, what we show is only part-time devotion. And we want full results and full pay in return to our part-time devotion. How can we get it?
1: Kanuka, manamu, manasu anto into ichi, manamu full pay anugrahamane kundi kawalante atani ivadu. Kanuka, niyu purti ni hudayapurukanga, na hudayavasi niyu. నీయొక్క తత్వం వలనే ఈ జీవితం చెదులుతూ ఉంటుండాలి, కదులుతూ ఉంటుండాలి. కనుక నా యొక్క హృదయవాసి నీవు, నా యొక్క ఆత్మస్వరూపుడే నీవు, నా యొక్క సర్వస్వము నీవు అనేటువంటి దీని కింద, సంపూర్ణమైనటువంటి దీని కింద అర్పితం చేసుకున్నప్పుడు
0: యూ విల్ గెట్ హాఫ్ పే. ఆన్ ది కాంట్రీ టుడే ఇన్ ది మ్యాటర్ ఆఫ్ డివోషన్ వాట్ వీ షో ఈజ్ ఓన్లీ పార్ట్ టైం డివోషన్ అండ్ వీ వాంట్ ఫుల్ రిజల్ట్స్ అండ్ ఫుల్ పే ఇన్ రిటర్న్ టు అవర్ పార్ట్.

0: స్వరూపుడే నీవు, నా యొక్క సర్వస్వము నీవు అనేటువంటి దీని కింద సంపూర్ణమైనటువంటి దీని కింద అర్పితం చేసుకున్నప్పుడు నీ యొక్క సంపూర్ణ బాధ్యతలంతా కూడా తాను తప్పక చూసుకుంటాడు. ఇందులో ఎట్టి సందేహము లేదు. ఇట్టి చూడండి, అనుభవించండి.
1: ఇఫ్ యూ గివ్ ఓన్లీ పార్ట్ ఆఫ్ యువర్ మైండ్, షో ఓన్లీ పార్ట్ డివోషన్ అండ్ ఆస్క్ ఫర్ ఫుల్ రిటర్న్ ఫుల్ గ్రేస్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ లైక్ ఆస్కింగ్ ఫర్ ఫుల్ పే. హౌ కెన్ యూ గెట్ ఇట్? On the other hand, if you surrender with the fullness of your heart, if you recognize that every movement on your part, everything that you do is by God's grace, then surely the full return, full grace will be given to you by God. You try and see it, you will get it.

0: There are many specializations in the field of education. The desires are mounting up day by day. We are all heroes on platform and zeros in practice. What's the use of all this intelligence? At least practice a fraction of what we say.
1: Vidyarthular.
0: Students.
1: Inati vidyalu. Kevalamu. Bhautikamainatuvanti sukhashantulu nimittamai. Prakuladuchunnaru kani. సమాజం యొక్క సుక్షేమ నిమిత్తమై కాని, ధర్మస్థాపన నిమిత్తమై కాని, లోకశాంతి నిమిత్తమై కాని ఈ విద్యలు ఏమాత్రం కూడాను ప్రవేశించటం లేదు.
0: ద మోడర్న్ ఎడ్యుకేషన్ హెల్ప్స్ అస్ టు స్ట్రగుల్ ఫర్ వరల్డ్లీ కంఫర్ట్ కన్వీనియన్సెస్ బట్ ఇట్ డస్ ద వరల్డ్ ఎడ్యుకేషన్ doesn't aim at the social welfare, establishment of righteousness and the peace as a whole in general.
1: Vidyarthulu kani, vidyavantulu kani, amitamaina jeetamunu aashinchi, udyogamulo praveshinchutaku entayo prayatnistunnaru.
0: Students and educated people, they all make every effort keeping in view the higher salary.
1: Udyogam purushalachanamani. Idi kevalamu purushulu yokka pradhanamainatuvanti oka lakshanamani. Udyogam aacharinchatamu kevalamu deshoparihara nimittamai kaaka swartham aneetuvanti oka margamato ee vidyanu kontha varaku upayoginchutunnaru.
0: We consider the job is the qualification and the quality of every man, and the job is undertaken for selfish reason and not to render help to the country by and large.
1: Tellavari 8 gantalaku office luku velli leka kalasu kalasalalaku velli sayankalam 4 gantalakanta tirigi intiki vastunnaru.
0: They go to their offices or colleges as the case may be at 8 o'clock in the morning and return by 5 o'clock in the evening.
1: Officeulu endu కళాశాల ఎందు తామేమో శ్రమ పడినట్టుగాను తీరని పనుల్లో మునిగినట్టుగాను ఇంటికి వచ్చిన తక్షణమే 4 గంటలకు తమ డ్రెస్సును మార్చుకొని వేరు డ్రెస్సును అలంకరించుకొని విశ్రాంతి నిమిత్తమై శాంతి నిమిత్తమై క్లబ్బుల్లో ప్రవేశిస్తున్నారు.
0: They pretend as if they are very much tired, exhausted in their offices and colleges, and by the time they return in the evening, they'll change their dress and put on the evening dress and would like to have rest in clubs.
1: ఈ క్లబ్బుల లోపల శాంతి ఉన్నదా?
0: Is there peace in these clubs?
1: ఈ క్లబ్బులు విశ్రాంతి అందిస్తున్నదా?
0: Do they give you rest?
1: లేదు లేదు.
0: No.
1: ఇది కేవలము విద్యావంతుల యొక్క వీక్నెస్, బలహీనత.
0: This is the weakness among the educated.
1: నిజంగా తనకు విశ్రాంతి కావాలంటే తన బెడ్రూమ్ లో పడక వేసుకుని పండుకోను.
0: ట్రూలీ స్పీకింగ్, ఇఫ్ హి వాంట్స్ రెస్ట్ హి కెన్ యాస్ వెల్ టేక్ రెస్ట్ ఆన్ హిస్ బెడ్ అండ్ గో టు స్లీప్.
1: కానీ ఈనాటి విద్యావంతులు తమ విశ్రాంతి తమ శాంతి క్లబ్బులలో ఉన్నదని భ్రమించి ఆ క్లబ్బుల్లో ప్రవేశిస్తున్నారు.
0: ద మోడర్న్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఫీల్ దట్ దేర్ ఇస్ రెస్ట్ అండ్ పీస్ ఇన్ దిస్ క్లబ్.
1: అక్కడికి వెళ్లి ఏం చేస్తున్నారు ఈ విశ్రాంతి?
0: What do they do there?
1: Cards aadutunnaru.
0: They play cards.
1: Intato poka bottles anta teeskuntunnaru.
0: They also take to bottles.
1: Dani valla mayamarchi poyi alasatanta teerutundani bhramistunnaru.
0: They get intoxicated and they think that they'll be free from all the tiresomeness.
1: Idi uttama margama అధో మార్గమా?
0: ఇస్ ఇట్ ఎ నోబుల్ పాత్ ఆర్ ద పాత్ దట్ పుట్ యు టు రూయిన్?
1: ఇది విద్యావంతులు చేయవలసినటువంటి పనియా, విద్యాహీనులు చేయవలసినటువంటి పనియా?
0: ఇస్ ఇట్ అప్రోప్రియేట్ యాక్షన్ ఫర్ ద ఎడ్యుకేటెడ్ ఆర్ ద వన్ ఎక్స్పెక్టెడ్ అవుట్ ఆఫ్ ఎన్ ఇల్లిటరేట్?
1: ఇందులో శాంతి ఉన్నదని తప్ప త్రాగి మైమరచి ఏదో నేను శాంతిని పొందినాను అని భ్రమిస్తున్నారు.
0: యు ఆర్ డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్ యు గాట్ ది పీస్ బై గెటింగ్ యువర్ సెల్ఫ్ ఇంటాక్సికేటెడ్ టేకింగ్ టు డ్రింక్.
1: కానీ ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది.
0: బట్ ఇట్స్ హైలీ డేంజరస్.
1: తమకు తాము చెడిపోవటమే కాకుండా సమాజానికి కూడాను చెడగొట్టి గృహమును కూడాను అనేక విధమైనటువంటి యొక్క హస్త కష్టములకు గురి చేస్తుండాలి.
0: యు నాట్ ఓన్లీ లూజ్ యువర్ హెల్త్, యు విల్ స్పాయిల్ ద హోల్ సొసైటీ అండ్ పుట్ యువర్ ఫ్యామిలీ టు డిఫికల్ట్.
1: ఇట్టి దురభ్యాసములను మానుకొని దురభ్యాసములకు అవకాశం అందించుకోకుండా గృహ సంబంధమైనటువంటి ఒక కార్యములో లేక సమాజమునకు సంబంధించినటువంటి కార్యములో చేసి తమ విద్యను సార్థకం గావించుకోవాలి.
0: సో వన్ షుడ్ నాట్ టేక్ టు దీస్ బ్యాడ్ హ్యాబిట్స్ ఎనీవే. యూ కెన్ యాజ్ వెల్ అటెండ్ యువర్ హౌస్ హోల్డ్ వర్క్ ఆర్ డూ సమ్ సర్వీస్ ఇన్ సొసైటీ.
1: ఈ త్రాగటం అనేటువంటిది ఎంతవరకు బయలుదేరుతుంది?
0: ఆల్కహాలిజం టు వాట్ ఎక్స్టెంట్ డస్ ఇట్
1: టేక్ యు? ది మ్యాన్ డ్రింక్స్ ది వైన్.
0: First, the man drinks the wine.
1: Next, the wine drinks the wine.
0: Second, the wine drinks the wine.
1: Third, the wine drinks the man.
0: Third, the wine drinks the man.
1: కట్టకడపడికి ఆ వైన్ తననే మింగివేస్తుంది.
0: Finally, the wine would swallow the man.
1: ఈ సత్యాన్ని గుర్తించుకోలేక గొప్ప తెలివితేటలు గలవారమని భ్రమించి ఈ విధమైనటువంటి అపమార్గంలో ప్రవేశిస్తున్నారు.
0: They do not recognize this truth or this fact and yet consider themselves intelligent.
1: ఏదో తమ మిత్రులకంతా కూడాను సహాయం చేసినట్టుగా కూడాను భావిస్తుంటారు.
0: They feel that would be a sort of help to their friends.
1: ఏమిటి?
0: What help?
1: తనతో కార్స్ ఆడటానికి వచ్చినటువంటి వానికి థాంక్స్ చెప్తాము.
0: They will say thanks to other person who come there to play cards.
1: తనతో పాటు తన టేబుల్ పైన బాటిల్ తీసుకునేటువంటి వానికి థాంక్స్ అంటాము.
0: He says thanks to other friends who are there at the cocktail party.
1: Bottle ku bottle atikinchatamu anaga touch cheyatamu thanks antamu.
0: They just join the bottle, say cheers and say thanks.
1: Idi enta vidyahinataku koni potundado meeru chakkaga yochinchukovachu.
0: To what sort of a plight it would take you can understand.
1: Idi vidya yokka sahaja lakshanam kaadu.
0: Isn't that the quality of education?
1: Manamu oka gramamlo undinappudu,
0: when we are in a village,
1: ఎవరైనా మనకు కొంత సహాయం చేసినప్పుడు,
0: ఇఫ్ ఎనీవన్ హెల్ప్స్ us,
1: ఏదైనా మాట్లాడించినప్పుడు,
0: when they talk to you,
1: హలో హౌ ఆర్ యూ అని ప్రశ్నిస్తే థ్యాంక్స్ అంటాము.
0: When you say how are you, you say thanks.
1: మన కర్చీఫ్ మన కింద పడిపోతే మన కర్చీఫ్ మనకి ఎత్తించినందుకు థ్యాంక్స్ అంటున్నాము.
0: When you drop your kerchief, if the same thing is given to you back, you say thanks.
1: ఎక్కడో ట్యాంక్ లో ఉండినటువంటి నీరును మన గృహమునకు సప్లై చేసినందుకు అక్కడ వాటర్ ట్యాక్స్ ఇస్తున్నాము.
0: The water present there, over there in the tank, if it is supplied to you, you pay the water tax.
1: Bazaar lo undinatundi oka pole nunchi mana intiki current supply chesthe deeniki electricity tax anistunnam.
0: When once the electric connection is given to your house, attached to a particular pole very close to you, you pay electricity bill.
1: Manamu konukunnatundi bhoomilo manam illu kattukuntundi house tax kuda anistunnam corporation.
0: You construct your house in the site that belongs to you, but you pay house tax.
1: Inka bhagavantudu anugrahincheetundi oka varaprasadalu ettivi.
0: What are God's gifts?
1: Oka fan vesukunte aa fan kosam ento manamu kharchu chesi tax kattunnam, current tax.
0: If you want to have a fan, you have to pay the electric bill.
1: Water adhikanga upayoga pettukunte aa water bill kuda ichchesestunnam.
0: If you make use of water drawing out of the tap, you have to pay water tax.
1: Bhagavantudu మలయ మారుతంగా కూడా నువ్వు గాలిని అందిస్తుంటుంటే ఈ గాలిని అందించినందుకు భగవంతుడికి మనం ఏమి థ్యాంక్స్ చెప్తున్నాం?
0: The wonderful breeze gifted by God, what kind of tax
1: ఏమి ట్యాక్స్ మనం భగవంతుడికి అందిస్తున్నాం?
0: What tax we pay to God?
1: సూర్యుడు జయదీప్యమానంగా ప్రకాశిస్తూ జగత్తునంతా వెలిగిస్తూ ఉండినందుకు ఈ సూర్యునికి మనం ఏమి ట్యాక్స్ ఇస్తున్నాం?
0: Sun is shining brilliantly, giving us light. What tax we pay?
1: ఇంకా వాటర్ కుంభవర్షం కురిచి వంకలు ప్రవహించి చెరువులు నిండింపజేసి ఎక్కడ చూసినా కూడా జలమయంగా గావించినటువంటి ఎన్ని పంప్ సెట్ పెట్టుకుంటేస్తే ఇంత నీరు మనకు వస్తుంది. ఈ నీరు అందించినందుకు భగవంతుడికి మనం ఏం ట్యాక్స్ ఇస్తున్నాం?
0: బికాస్ ఆఫ్ ద డౌన్ పవర్ ఆఫ్ రెయిన్ విచ్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, యు హావ్ గాట్ ద రివర్స్ ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ ద ట్యాంక్స్ యాజ్ వెల్ విచ్ ఇస్ మచ్ మోర్ దాన్ ఇన్కంపేరబుల్ టు దోస్ ఆఫ్ ది
1: భగవంతుడు అనుగ్రహించేటువంటి అన్ని కూడా ఫ్రీనే.
0: ఆల్ గాడ్స్ గిఫ్ట్స్ ఆర్ ఆఫర్డ్ ఫ్రీ,
1: గాలి ఫ్రీ. Wind is water free.
0: Water free.
1: Light free.
0: Light free.
1: Sound free.
0: Sound free.
1: Anta free ga nistunnadu Bhagavantudu.
0: Everything is given to you free.
1: Ee bhoomi anta Bhagavantudu anugrahinchinatundidi.
0: This earth is the gift of God.
1: భగవంతుడు అనుగ్రహించినటువంటి ఈ భూమికి ఏదో కొంత లిమిట్ పెట్టుకుని 40/30 అని సెట్ పెట్టుకుంటే దీనికి ట్యాక్స్ మనం కడుతున్నాం.
0: When once you have got certain boundary limit 40/30, you pay the tax.
1: ఈ భూమిని ఎవరు అందించినటువంటిది?
0: Who gave you that?
1: భగవంతుడే.
0: Only God.
1: ఈ పంచభూతములంతా కూడా నువ్వు భగవంతుని యొక్క స్వరూపంలే.
0: All five elements are divine.
1: ఈ భగవంతుని మనం అనుగ్రహిస్తూ అనుభవిస్తూ కూడాను భగవంతుడికి మనం ఏం ట్యాక్స్ కడుతున్నాం?
0: We enjoy and experience being the beneficiaries what tax we pay to God.
1: ఈ ఏ మానవుడైనా కూడాను ఏ విద్యావంతుడైనా కూడాను విచారణ జరుపుతున్నాడా?
0: Is this investigated, inquired by any man or educated person?
1: అనిత్యము అశాస్త్రము అసత్యమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క విషయములకు మనం ఎన్నియో ట్యాక్స్ కట్టేస్తున్నాము.
0: For all
1: ఎంతయో కృతజ్ఞత తెలుపుకుంటున్నాము.
0: For all the ephemeral transient things we pay the tax and express gratitude.
1: నిత్యమైన అసత్యమైన శాశ్వతమైన జీవితంలో అవసరమైనటువంటి యొక్క సమస్త శక్తులు కూడా మనకు అనుగ్రహించినందుకు ఏమి ట్యాక్స్ ఇస్తున్నాం? ఏమి మనకు థ్యాంక్స్ చెప్తున్నాం?
0: గాడ్ హెస్ గివెన్ అస్ దిస్ ఎటర్నల్ మోస్ట్ ఎసెన్షియల్ థింగ్స్ బట్ వాట్ కైండ్ ఆఫ్
1: గ్రాట్యూడ్ భగవంతుడా నాకు అది ఇవ్వలేదే ఇది ఇవ్వలేదే అని దూషిస్తూ ఉంటాం.
0: యెట్ వి బ్లేమ్ హిమ్ గాడ్ యు హావ్ నాట్ గివెన్ దాట్ అండ్ దిస్.
1: ఇది ఉపకారమునకు బదులు అపకారం సలుపుతున్నాం ఇంకా కూడా.
0: ఇన్స్టెడ్ ఆఫ్ హెల్ప్ వి ఆర్ ఈవెన్ హార్మింగ్.
1: ఇచ్చిన దానికే దీనికి సరైనటువంటి ట్యాక్స్ ని చెల్లించడం లేదు. ఇంకా ఇవ్వలేదే అనేటువంటి దాన్ని ఆశించుకోవటం ఎంత దురాశ.
0: యు డోంట్ పే ద ట్యాక్స్ ఆర్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూడ్ ఫర్ ఆల్ థింగ్స్ దట్ యు రిసీవ్డ్ బట్ యెట్ యు వాంట్ మోర్.
1: కనుకనే ఈ దురాశలు పెరిగిపోవటం చేతనే దుర్గుణములు కూడా దాంతో పాటు పెరుగుతూ వస్తున్నాయి.
0: బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ డిజైర్ యు హ్యావ్ బ్యాడ్ హ్యాబిట్స్ టూ.
1: ఈ యొక్క దుర్గుణములు పెరిగిపోవటం చేతనే దురహంకారములు కూడా పెరుగుతున్నాయి.
0: బికాస్ ఆఫ్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్ యు ఆర్ ఈగోయిస్టిక్.
1: దురాశ దురహంకారము దుర్గుణము మానవునికి సహజ లక్షణములు కావు.
0: ఎక్సెసివ్ డిజైర్ బ్యాడ్ క్వాలిటీ ఈగోయిస్టిక్ టెండెన్సీ ఆర్ నాట్ హ్యూమన్ క్వాలిటీ.
1: శాంతము సహనము సానుభూతి ఇవే మానవుని ప్రధానమైన లక్షణములు.
0: ది హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ పీస్ ద ఫర్బేరెన్స్ అండ్ సింపతి.
1: నిజముగా మానవుడు సంతృప్తిగా జీవించాలి.
0: వీ షుడ్ లీడ్ ఎ లైఫ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.
1: ఈ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది లేకుండా ఉంటుందా ఈనాటి మానవునకు?
0: Today mankind has no satisfaction.
1: తృప్తియే లేదు.
0: No satisfaction whatsoever.
1: ఒకానొక సమయంలో ఒక భక్తుడు నారాయణుడు దర్శించాడు.
0: At one time a devotee visited
1: నారాయణ.
0: నారాయణ
1: నారాయణ నీవు ఎందుకోసం ఈ మేరు పర్వతాన్ని సృష్టించావు?
0: నారాయణ why have you built this మేరు mountain?
1: బంగారు కొండను సృష్టించావు.
0: You have created this mountain of gold.
1: ఇంతే కాదు.
0: Not only this.

0: కోప తెలయేరుల్
1: The running flow of water,
0: Tirukondalun,
1: the mountains,
0: Chitraprayogopa Aranadhyavida Vidyalanniyu,
1: and all the mysterious and peculiar forms of knowledge.
0: ఎన్ని ఇస్తున్నావు నీవు భగవంతుడా
1: ఓ గాడ్ యు ఆర్ గివింగ్ ఎ లాట్
0: ఈ అడవులంతా కూడా నువ్వు పెంచి తద్వారా మానవులకంతా కూడా నువ్వు జీవశక్తిని ప్రసాదిస్తున్నావు
1: యు హావ్ క్రియేటెడ్ ద ఫారెస్ట్ అరౌండ్ అండ్ గివింగ్ అస్ ది ఎనర్జీ
0: నో
1: అండ్ ఆక్సిజన్ ఫర్ ఆక్సిజన్
0: మానవుని ఎందున్నటువంటి యొక్క ఈ బొగ్గు పులుసు వాయువునంతా కూడాను ఈ అడవులంతా తీసుకుంటున్నాయి
1: కార్బన్ డైఆక్సైడ్ ఎక్సేల్డ్ బై మ్యాన్ కైండ్ ఇస్ రిసీవ్డ్ బై ప్లాంట్స్ అరౌండ్ ఇన్ ద ఫారెస్ట్
0: కొండలను సృష్టిస్తున్నావు
1: యు క్రియేట్ మౌంటైన్స్
0: ఈ మేఘమును కదిలిపోయే మేఘాన్ని ఆపించి వర్షం కురిపిస్తున్నావు
1: అండ్ యు స్టాప్ ద క్లౌడ్స్ దట్ పాస్ ఆఫ్ అండ్ గివ్ అస్ ద రెయిన్
0: మౌంట్

0: జడలలో బ్రవహించు చెదలేటి జిగుతోడ, డంబైన పాల నేత్రంబుతోడ, నల్ల నేరడు వంటి నల్లని మెడతోడ, కరమున నాగ కంకణముతోడ, నడుమున చుట్టిన నాగ చర్మముతోడ, మైనిండ నలదు భస్మంబుతోడ, కుదురు దీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో, తాంబూల రాగాధరంబుతోడ, కటహేమ మయవజ్ర కాటంకములతోడ, విక్షాస్త్రవద్దయా వృష్టితోడ, నల్ల కొలువలు దురుమాడి కొల్లలాడు, మెరుగు చామన ఛాయల మేనితోడ. భగవంతుడు ఈ సుందరమైనటువంటి జగత్తునకు మరింత సుందరాన్ని కల్పిస్తూ వచ్చాడు.
1: ఫర్ దిస్ బ్యూటిఫుల్ వరల్డ్ గాడ్ మేడ్ ఇట్ మచ్ మోర్ బ్యూటిఫుల్.
0: మౌళిగుడికేడు చంద్ర మర్కండ కళతోడ,
1: విత్ ద మూన్ షైనింగ్ అరౌండ్.
0: ఎక్కడ పెట్టుకున్నాడు ఈ మూన్?
1: వెర్ ఇస్ ద మూన్?
0: తన శిరస్సు పైన పెట్టుకున్నాడు.
1: మూన్ ఈజ్ ఆన్ హిస్ హెడ్.
0: ఈ శిరస్సు పైన ఏ విధంగా పెట్టుకున్నాడు?
1: హౌ హెస్ హి కెప్ట్ ఇట్?
0: లైట్ హౌస్ మాదిరి పెట్టుకున్నాడు.
1: మూన్ హెస్ డెకరేటెడ్ హిస్ హెడ్ బై వే లైట్ హౌస్.
0: తనను అందరికి అందిస్తూ ఉన్నాడు.
1: ది కంప్లీట్ కూల్నెస్ ఇస్ జస్ట్ పాస్డ్ ఆన్.
0: మౌళిగుడికెడు చంద్ర మర్కండ కళతోడ, బెడదారు గుంపెడు జడలతోడ,
1: విత్ ఆల్ ది ఫోర్ లాక్స్ ద హెయిర్ కర్లీ హెయిర్ అరౌండ్,
0: జడలలో ప్రవహించు చెదలేటి జిగుతోడ, డంబైన పాల నేత్రంబుతోడ. ఆ జడల నుంచి ప్రవహించేటువంటి ఒక నదులు,
1: ద రివర్స్ దట్ ఫ్లో అవుట్ ఆఫ్ ది ఎయిర్,
0: డంబైన పాల నేత్రంబుతోడ,
1: విత్ ది థర్డ్ ఐ ది సెంటర్,
0: కుదురు దీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో, తాంబూల రాగాధరంబుతోడ,
1: విత్ కుంకుమ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద ఫోర్ హెడ్ అండ్ ఆల్సో ద హేమమయ వజ్ర
0: కాటంకముల తోడ, విక్షస్త్రవద్దయా వృష్టితోడ,

0: ఈ జగత్తునంతా మెరిపించి మురిపించేటువంటి ఒక శక్తిని తాను కలిగించి సర్వ మానవులకు కూడాను సుఖశాంతిని అందిస్తుంటే ఈ కల్పితమైన అల్పమైనటువంటి సుఖశాంతిని నిమిత్తమై అరుళ్ళు దాచుకుంటున్నాడు మానవుడు.
1: When the world is so brilliant and shining and so excellent and beautiful, whereas you are carried away by the ephemeral, temporal, worldly peace and joy.
0: ఇటువంటి హృదయాన్ని మానవునికి అనుగ్రహించాడు.
1: Such a heart is gifted to mankind.
0: ఎట్టి హృదయము?
1: What sort of a heart?
0: చల్లని హృదయము.
1: That's so cool.
0: కరుణా హృదయము.
1: One of compassion.
0: ప్రేమ హృదయము.
1: One of love.
0: జాలి గుండెలు.
1: That is all sympathy and mercy.
0: భగవంతుడు అనుగ్రహించినప్పటికీ వాటిని మనం పాడు చేసుకుంటున్నాం.
1: Though God has gifted us such a noble heart, we are spoiling it.
0: దానంత మాలిన్యంపు చేసుకుంటున్నాము.
1: We get it polluted.
0: ఈ విధమైనటువంటి హృదయాన్ని మనము అపవిత్రం గావించుకోవటము.
1: We make it unsacred.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి మానవత్వానికి తీరని లోటుగా ఉంటుండాలి.
1: It's a matter of dearth in human quality.
0: కనుకనే ఇంత అనుగ్రహాన్ని అందించినటువంటి భగవంతునకు మనము ఒక ట్యాక్స్ ని కట్టాలి.
1: Having been the recipients of God's mercy and
0: grace, we have to pay tax. Maharshulu bali ani peru pettu vacharu.
1: Sages in the olden days called it bali or sacrifice.
0: Bali ivatamu bhagavantunaku ani.
1: The sacrifice by way of tax to God.
0: Balinanka edo oka prani ni bhagavantunaku bali ivatamani misunderstanding chestunnaru. Apartham chestunnaru prajalu.
1: People misunderstood the sacrifice meant sacrificing an animal.
0: Bali anaga సాక్రిఫైస్ కాదు, ఒక ప్రాణిని హింసించడం కాదు.
1: ఇట్స్ నాట్ హార్మింగ్ ఎనీ అనిమల్.
0: బలి అనగా ట్యాక్స్ అని దీనికి అర్థం.
1: యువర్ బలి ఆర్ సాక్రిఫైస్ మెంట్ ట్యాక్స్.
0: ఈ పదములకు ఎన్నెన్ని అర్థములో ఉంటున్నాయి.
1: సో మెనీ మీనింగ్స్ దే హావ్.
0: ఇంకా చిన్న ఉదాహరణలు.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మనము ఒక శిఖండి అని పిలుస్తుంటాము.
1: దేర్స్ వన్ నేమ్ బై నేమ్ శిఖండి.
0: శిఖండి అనగా మగ ఆడ కానటువంటి దాన్ని శిఖండి అనుకుంటున్నాము. ఈ పెడార్థాలను మనం భావించుకోవాలి.
1: We take the wrong meaning. Sikhandi meant neither a man nor
0: Sikhandi
1: a woman.
0: Sikhandi anaga Krishnudu aa sikhapinchamunu darshinchinatundi okka Krishnudu pere Sikhandi. Narayanudu Sikhandi ani peru pettaru.
1: Narayana is called Sikhandi. Krishna is called Sikhandi.
0: Sikham anaga nemeli pinchamunu darinchinatundi vaadu Sikhandi.
1: Sikhandi is the one that wears the peacock's feather.
0: Krishnudu.
1: Krishna himself.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి అర్థాలు ఎన్నో ఉండినగా దీనిని మనం విచారం చేయకుండా కేవలము అనర్థాలను తీసుకుని మనము దానిని యథార్థాలుగా విశ్వసిస్తున్నాము.
1: సో మెనీ సీక్రెట్ వర్డ్స్ దేర్ వీ గో బై ద రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ మిస్అండర్స్టాండ్.
0: కనుకనే బలి అనేటువంటిది కూడా హింసించడం కాదు.
1: సో బలి ఆర్ సాక్రిఫైస్ డజంట్ మీన్ హార్మింగ్.
0: ట్యాక్స్ అన్నాడు.
1: ఇట్స్ ఎ ట్యాక్స్.
0: భగవంతునికి ఒక ట్యాక్స్ మనం అందించాలి.
1: యు హావ్ టు పే ట్యాక్స్ టు గాడ్.
0: ఏమిటి ఈ ట్యాక్స్?
1: వాట్స్ దిస్ ట్యాక్స్?
0: అనగా
1: మీనింగ్
0: మన యొక్క కృతజ్ఞతను భగవంతునికి తెలుపుకోవటమే ట్యాక్స్.
1: ఎక్స్ప్రెషన్ ఆఫ్ వన్స్ ఓన్ గ్రాటిట్యూడ్ ఈజ్ ట్యాక్స్ పేమెంట్.
0: అది ఏ విధంగా తెలుపుకోవటము?
1: హౌ డు ఎక్స్ప్రెస్?
0: ప్రేయర్ తో, ప్రార్థనతో తెలుపుకోవటమే.
1: యు ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ బై ప్రేయింగ్.
0: నీ హృదయం నుండి ఆవిర్భవించినటువంటి ఈ యొక్క ఆనందమును భగవంతునికి వాక్ రూపంలో అందించటమే.
1: ఆల్ ది bliss that you enjoyed at heart is conveyed by word in your prayer.
0: సత్యమైనటువంటి వచనములతో భగవంతునికి ట్యాక్స్ అందించాలి.
1: You should utter all true words, words full of truth, and pay the tax.
0: కంఠం సత్యస్య భూషణం.
1: It is the truth that's the real jewel to the neck.
0: హస్తం చూడండి, మన హస్తం అంటే ఏమిటి? దానమునికి ఇది హస్తం భూషణం.
1: And is the charity that's the precious ornament to the hand.
0: ఈ హస్తము చేత భగవంతుని ప్రార్థించాలి.
1: With these hands we should pray to God.
0: అది ఏ పోతను కూడా చెప్పాడు.
1: That's what పోతను said.
0: ఓ రామా,
1: ఓ రామా,
0: చేతుల రంగ శివుని పూజించరేని, నోరు నవ్వంగ హరి కీర్తి నుడువడేని.
1: If we don't pray to God with both these hands and if we don't sing his glory with full throat,
0: ఏ అభిమాన మమకారము లేకుండా ఇంతమంది వింటారో ఏమిటో, వీరందరూ నన్ను హాస్యం చేస్తారో ఏమిటో అనేటువంటి అభిమానాన్ని త్యాగం చేసి కంఠమెత్తి భగవంతుని ప్రార్థించాలి.
1: వితౌట్ ఎనీ అటాచ్మెంట్ ఆర్ పొజెసివ్నెస్, నాట్ మైండ్ఫుల్ ఆఫ్ వాట్ అదర్స్.
0: కొంతమందికి కంఠం ఉండి కూడా భగవంతుని నామమును స్మరించుకోలేకపోతున్నారు.
1: Though some have got good voices, they don't sing well.
0: Enduku variki ee naaluku undedi?
1: Why the tongue is given?
0: Kevalam tinadaniki naaluku ichindedi?
1: Is it only to eat?
0: Naaluku undi kudanu bhagavantuni yokka bhajan lopala paadalu paadalekapothunnaru. Idi kevalam karma phalame.
1: Though they have the tongue, they don't sing the glory of God. It is their fate.
0: ఇది కేవలం కప్పనాలుకు మాత్రమే.
1: It is like the tongue of a frog.
0: కనుక నాలుగు ఉండేది ఎందుకోసమని?
1: Why the tongue is present?
0: భగవంతుని స్మరించడం కోసమే నాలుగు ఇచ్చాడు.
1: The tongue is gifted only to champion
0: him God. నీ యొక్క ట్యాక్స్ నీవు చెల్లించుకో.
1: Sing the glory of God and pay the tax.
0: లేకపోతే నీవు కేవలం రుణస్థుడైపోతావు.
1: Otherwise you'll be indebted.
0: చేతులు ఉండి కూడాను నీవు భగవంతుని భజించలేకపోయినప్పుడు ఈ చేతులు ఉండి ఏం ప్రయోజనము?
1: With both the hands, if you don't do bhajan, if you can't, what for? What is the fun of it?
0: కనుకని ఈ రెండు చేతులను ఏకత్వం గావించి దశేంద్రియముల యొక్క ఏకత్వాన్ని మనం విశ్వసించాలి.
1: Join both the hands. That is the unification of the ten senses.
0: కనుకని భగవంతునకు మనం కొన్ని ట్యాక్సులు చెల్లించవలసినటువంటి యొక్క పద్ధతి ఉంటుండాలి.
1: Therefore, the procedure requires.
0: అది మనం చెల్లించలేకపోతే మనకేమో రుణస్థులమైపోతున్నాం.
1: If you don't pay the tax, you'll be indebted.
0: కనుకని భగవంతుని దూషించినటువంటి వారం కూడా అవుతాము.
1: ఇట్ ఓన్లీ మీన్స్ యు ఆర్ అగేన్స్ట్ గాడ్.
0: పరుల దూషించిన పాప ఫలం బబ్బు.
1: ఇఫ్ యు అక్యూజ్ ఎనీబడీ ఇట్ అమౌంట్స్ టు ఎ సిన్.
0: పరులు కాదది వారు పరమాత్ముడేవునయ్యా.
1: దే ఆర్ నాట్ అదర్స్ ఇన్ ద ట్రూ సెన్స్. దే ఆర్ డివైన్ గాడ్.
0: పరులు పరులు అనుకుంటున్నాము. పరులు ఎవ్వరూ లేరు, అక్కడ పరమాత్ముడే ఉండేది.
1: You think that others are there? No, God himself.
0: Parulanta paramatma swarupule.
1: All others from your point of view, no, they're God himself.
0: Kanuka evvarini manam vimarsincharadu.
1: Therefore, we should not criticize anybody.
0: Evvarini manam dushincharadu.
1: We should not hate anybody.
0: Andariki manam taginatvanti krutagnatanu andinchali.
1: We should express gratitude to all.
0: Jagatlo prati manavudi nunchi kuda edo anto into manam upkaram andukuntunnam.
1: In this world, we receive help in one way or other from everyone.
0: Kanuka manamu అనేక యుక్తుల చేత మనం కొన్ని ఈ యొక్క బాధలను తప్పించుకోవడానికి తగినటువంటి యొక్క పన్నాగం పన్నుతున్నాం.
1: రియలీ వీ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ ద నాక్ టు ఎస్కేప్ ఫ్రమ్ ఆల్ ది కాన్సిక్వెన్సెస్.
0: నిజంగా ఈనాటి విద్యలన్నీ కూడా పెడమార్గం పట్టిస్తున్నాయి.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ రన్నింగ్ అలాంగ్ ద రాంగ్ డైరెక్షన్.
0: మానవత్వాన్ని నిర్మూలన చేస్తున్నాయి.
1: దట్ ఇస్ కిల్డ్ ది హ్యూమన్ నేచర్
0: ఆల్ నాక్ అండ్ క్రాక్ చేత కూడా మానవత్వాన్ని పూర్తి కూడా నశింపజేసుకుంటున్నాయి.
1: బికాస్ ఆఫ్ ద నాక్ అండ్ ద క్రాక్ ద హ్యూమనిజం ఇస్ గాన్.
0: దీనికి ఒక చిన్న కథ కూడా ఉంటుండాలి, మీకు అందరికి తెలుసు, అనేక పర్యాయం చెప్పాను.
1: భగవాన్ సెడ్ దిస్ ఎ స్మాల్ స్టోరీ ఎర్లియర్.
0: ఒక కొలం లోపల
1: ఇన్ ఎ లేక్
0: ముసలి జీవిస్తూ ఒక తన కాలం గడుపుకుంటూ ఉన్నది.
1: దేర్ ఇస్ ఎ క్రొకడైల్ విచ్ ఇస్ స్పెండింగ్ ఇట్స్ టైమ్.
0: ఆ యొక్క కొలనుకు పక్కన ఒడ్డునే ఒక పెద్ద వృక్షం ఉంటుండాలి.
1: అలాంగ్ ద షోర్ ఇస్ ప్రెసెంట్ ఎ బిగ్ ట్రీ.
0: ఆ వృక్షం పైన ఓ కోతి నివసిస్తూ ఉంటుండాలి.
1: ఎ మంకీ ఇస్ లివింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ది
0: ట్రీ. ఆ వృక్షం ఏ వృక్షం అనగా నేరేడు వృక్షము.
1: దట్ ట్రీ ఇస్ నేరేడు ట్రీ.
0: అంటే చూడు,
1: ఈటబుల్ ఫ్రూట్స్ విత్ ఈటబుల్ ఫ్రూట్స్.
0: ఈ ఫలములంతా భుజిస్తూ ఉంటుంటారు.
1: ఈట్స్ ఆల్ దోస్.
0: ఇది భుజించడము, కింద పడవేయటము.
1: ఇట్ పార్టేక్స్ ఆల్ ద ఫ్రూట్స్ అండ్ డ్రాప్స్.
0: కింద పడవేసినటువంటి యొక్క రేడి పండ్లను ఆ ముసలి తిని చాలా ఆనందించడం జరుగుతూ ఉండేది.
1: ద క్రొకడైల్ will be eating all the left over there and
0: even inga konta kaalam chakkaga tinindi aa crocodile kuda nu chakkaga balchindi.
1: As time passed off, the crocodile also has grown fatty.
0: Ee kotiki crocodile kuda chakkaga sneham erpadipoyindi.
1: There is a very good friendship between the monkey and the crocodile.
0: Ee crocodile cheppindi,
1: the crocodile said,
0: oh monkey baba,
1: ఓ బ్రదర్ ఇన్ లా మంకీ,
0: ఓ బ్రదర్ ఇన్ లా మంకీ,
1: ఓ బ్రదర్ ఇన్ లా మంకీ,
0: నీ దగ్గర నుంచి నేను దిన్నము విందును ఆరగిస్తున్నాను.
1: I am just enjoying the banquet so nicely given by you.
0: కనుకు నీవు కూడాను మా ఇంటికి ఒక దూరు చుచ్చి విందు మా విందును అరగించాలి అని.
1: You also visit us one day and accept hospitality.
0: ఇది కోతికి ఆశ్చర్యం వేసింది.
1: The monkey was surprised.
0: ఇది ఎక్కడ ఇల్లు ఉంటుందాది, ఇది ఎక్కడ నివసిస్తుందాది అని అనుకొని కొంచెం యోచన చేసింది.
1: The monkey thought over for some time, where is the residence of this
0: crocodile? ఈ మంకీ ఎక్కడిది? మానవునికి పూర్వపు జన్మమే మంకీ.
1: Monkey is just our forefather born to our birth.
0: కనుక చాలా తెలివితేటలు ఉంటున్నాయి ఈ మంకీకి.
1: మంకీ ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: ఏదో మంకీ అని మనం పిలుస్తామే కానీ మంకీకి ఉన్న తెలివితేటలు ఎవరికి లేదు, మ్యాన్ కి కూడా లేదు.
1: వి జస్ట్ మేక్ ఫన్ ఆఫ్ మంకీ బట్ ఇట్స్ వెరీ ఇంటెలిజెంట్. మ్యాన్ ఇస్ నాట్ దట్.
0: అందువల్లనే శ్రీరాముని యొక్క దాసుడుగా తయారయ్యాడు ఆ హనుమంతుడు.
1: దేర్ఫోర్ హనుమాన్ బికేమ్ ఎ సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ రామా. దెన్
0: ఎంత కార్యం సాధించాడు.
1: వాట్ అన్ అకాంప్లిష్మెంట్ యు నో.
0: సరే, ఇది ఒప్పుకుంది పాపం.
1: Yes, it accepted the proposal.
0: నేను ఎట్ట వచ్చేది మీ ఇంటికి?
1: హౌ ఐ మై టు కమ్
0: టు యువర్. నీళ్ళలో దిగలేను.
1: I cannot get into the water.
0: నీవు నీళ్ళని విడిచి గట్టుకు రాలేవు.
1: You cannot go over to the bank.
0: కనుక నేను ఎట్ట మీ ఇంటికి వచ్చేది అని చెప్పింది.
1: How am I to come to you?
0: అయ్యో స్నేహితుడా, నాకు ఇంత దేహం ఉంటుండాలి, నా పైన కూర్చో, నేను తీసుకుని పోతాను పడవ మాదిరి.
1: He said, oh friend, I got this huge body, you can sit on my back. I'll take you.
0: సరే కూర్చుంది.
1: Yes, the monkey said.
0: సరిగా అటువైపున గట్టుకు చేరే కొంత దూరం ఉండినట్టుగా అప్పుడు చెప్పింది ఈ యొక్క క్రొకడైల్ తన రహస్యాన్ని.
1: The crocodile revealed the secret when it was about to reach the shore.
0: లేదు లేదు.
1: No.
0: ఓ బావా.
1: ఓ బ్రదర్ ఇన్ లా.
0: నీ గుండెను తినాలని నా భార్య చాలా ఆశపడుతుంటుండాలి.
1: My wife desires to eat your heart.
0: కనుక నా యొక్క వైఫ్ ఈ సంతృప్తిని నేను ఇవ్వాలి, అందుకోసం నేను ఇక్కడ తెచ్చాను అన్నాడు.
1: ఐ షుడ్ సాటిస్ఫై మై వైఫ్, ఫర్ దట్ పర్పస్ ఐ బ్రాట్ యు హియర్.
0: కోతి చాలా యోచన చేసింది.
1: మంకీ
0: థాట్, వరే వరే పిచ్చివాడా, నీ భార్యకు తృప్తి చేయకుంటే నాకు కూడా సంతోషమే.
1: ఐ బి సో హ్యాపీ టు ప్లీజ్ యువర్ వైఫ్.
0: నాకు అప్పుడే ఎందుకు నువ్వు చెప్పలేదు?
1: వై డిడ్ యు టెల్ మీ బిఫోర్ హ్యాండ్?
0: నా గుండెను ఎక్కడంటే అక్కడ ఎగురుతూ ఉంటాను, పడిపోతుందో ఏమో, చెట్టుకు తగిలించి వచ్చాను, తిరిగి వెనక్కి పోదాం పా అన్నది.
1: As I have been jumping from this tree to that other tree top, the heart may fall down at one place. Therefore, I kept it hanging on another tree top there.
0: నేను ఎప్పుడు జంప్ చేస్తుంటాను.
1: I continuously
0: jump. గుండె ఎక్కడ పడిపోతుందో ఏమో అని ఒక దగ్గర పెట్టాను భద్రంగా.
1: The heart may fall down. Therefore, I kept it in security.
0: Reverse. వెనక్కి పోదాం పా, తీసుకొని వచ్చేస్తాను అన్నాడు.
1: Now let's go back. Let's go reverse. I bring back my heart.
0: ఈ యొక్క ముసలికి బుద్ధి లేదు.
1: Crocodile is a dunce, not intelligent.
0: Sittandiga undi gaani buddhi ledu.
1: It has got the strength but no intelligence.
0: Inaati vidyavantula vale untundadi.
1: Then the crocodile is like modern education, educate people.
0: Undan istundaneetunte aasitopala tirigi vachindi club ku vachinattuga.
1: With the desire that it will give the heart, it returned as it's going
0: undi
1: to club.
0: Undi ikkade nenu digi poi gundam testanani digindi chette ekkipoyindi.
1: He said, you remain here, I'll bring the heart, and it just climbed up the tree.
0: Oh pichi musali, గుండెని తీసి తగిలించేకి వీలవుతుందా? ఇంత మాత్రం నీకు బుద్ధి లేకున్నటువంటి ఇలాంటి వాడిని ప్రశ్నించి, ఫ్రెండ్షిప్ నాకు అక్కర్లేదు పోమనింది.
1: దెన్ ఓ క్రొకడైల్, వాట్ ఎ ఫూల్ యు ఆర్, ఇస్ ఇట్ పాసిబుల్ టు సెపరేట్ హార్ట్ ఫ్రమ్ మీ? ఐ డోంట్ వాంట్ సచ్ ఎ ఫ్రెండ్. నో,
0: ఇలాంటి తెలివి తక్కువ ఫ్రెండ్షిప్ నాకెందుకు?
1: వై షుడ్ ఐ ఫ్రెండ్షిప్ విత్ సచ్ ఎ డన్స్?
0: ఫ్రెండ్స్ కావాలంటే తెలివి కలిగిన వారిగా ఉండాలి.
1: మై ఫ్రెండ్స్ షుడ్ బి,
0: నా కష్టములు ఎందు సుఖమునందు కూడా నా క్షేమాన్ని ఆశించాలి. కృతజ్ఞతను చూపాలనుకుంటే భగవంతునికి ఈ విధమైన యుక్తిగా కాదు మనం చూడబడుతుంది.
1: సో యూ కెనాట్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ త్రూ దిస్ ఆర్ట్.
0: హృదయంతో భగవంతునికి అర్పితం చెయ్యాలి.
1: యు హావ్ టు ఆఫర్ సరెండర్ హోల్ హార్టెడ్లీ.
0: ఇది ఏ మన యొక్క ట్యాక్స్?
1: దిస్ ఇస్ ద ట్యాక్స్.
0: ఏ హృదయంబును సగితివో ఈసే నాకు.
1: ఓ గాడ్, దట్ హార్ట్ యూ హావ్ గివెన్ మీ దెన్.
0: ఇది కూడా నేను తెచ్చుకునేది కాదు.
1: ఇట్స్ నాట్ ఆఫ్ అవర్ ఓన్.
0: నీ వందించినది.
1: ఇస్ యువర్ గిఫ్ట్.
0: మగిడి దానినే అర్పింతు మహితమూర్తి.
1: ఓ గాడ్, ఐ విల్ ఆఫర్ ఇట్ టు యు.
0: నీవు ఇచ్చినదే నీకు అందిస్తున్నాను.
1: ఐఎమ్ గివింగ్ యూ దాట్ యు హావ్ గివెన్ మీ.
0: నేను ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను?
1: ఐ హావ్ బ్రాట్ మై సెల్ఫ్.
0: నథింగ్.
1: ఐ యామ్ నథింగ్.
0: ఎవ్రీథింగ్ ఈజ్ యు. యు ఆర్ ఎవ్రీథింగ్.
1: ఎవ్రీథింగ్ యు ఓన్లీ. ఐ యామ్ నథింగ్.
0: మగిడి దానినే అర్పింతు మహితమూర్తి.
1: ఐ విల్ ఆఫర్ ద సేమ్ హార్ట్ దట్ యు గివ్.
0: పరగవేరేమి దెట్టు నీ పాదార్చనకును.
1: To worship your lotus feet, what else can I bring?
0: Anjaliki tintu anduko vayani.
1: I offer my obeisance and sincere respect.
0: Idi ee nee kandinchetvanti okka idi offer.
1: This is the offer I make.
0: Nen antakante vere em cheyaleni.
1: I can't do more than
0: na nene sarvasvamu nee okka sotte.
1: I offer myself entirely to you.
0: Na daggara emtundadi?
1: What else I have?
0: Yemaina unte adi nivichinatvantidi.
1: If I have anything,
0: adantha neede.
1: It's all yours.
0: Naadi anetvantidi ekkada ledu.
1: Nothing like mine.
0: Idi keshaseerude anetvanti okka keshavahanudu ainatvanti ramulaku aa rakamainatvanti okka tattvanni bodhisthu vachadu.
1: This is the nature that's taught.
0: Lakshmanudu ramulato prarthisthu vachadu.
1: Lakshmana was praying to Rama.
0: Madiya dhana dharadi sarvabhara samarpitam atmanam teshabhutam vi rachamam siranagati.
1: Lakshmana
0: prayed to Rama.
1: What is surrender?
0: Nalo emi ledu.
1: I don't have anything.
0: Kanaka anta needi ane.
1: Everything is yours.
0: Idi manam bhagavantuniki ivvalsinatvanti okka tax.
1: This is the tax that is to be paid to God.
0: అది ఇవ్వనంత వరకు ఎన్ని జన్మలైనా మనం ఎత్తవలసిందే.
1: So long we don't pay that, we have to be born again and again.
0: ఎన్ని రూపాలైనా మనం ధరించవలసిందే.
1: We have to take several forms.
0: నాస్తికుడైనా యాస్తికుడైనా ఆస్తిక నాస్తికుడైనా ఆస్తికుడైనా.
1: Theist or atheist or theistic atheist or atheistic theist whomsoever may be.
0: కనుకనే ఆస్తికుడైనా మనం ఇవ్వాల్సింది అది.
1: That's the theist has must offer that.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక టాక్స్ ని మనం అందించడానికి సిద్ధం లేకుండా.
1: Without being ready to pay sacred tax.
0: భక్తులము భక్తులము అని అనిపించుకుంటున్నాము.
1: We call ourselves devotees.
0: భక్తి అనే పేరే, అది ఒక డిగ్రీగా ఉంటుంది.
1: It The devotion itself is just a name.
0: ఈనాడు ఏదైనా ఒక ఉద్యోగానికి రావాలంటే
1: if you want to get a job,
0: నేమ్ రాస్తారు పలానా సో అని సో అని వేసేసి తర్వాత MBA అని వేసేస్తారు లేక IAS అని వేసేస్తారు లేక IPS అని వేస్తుంటారు.
1: As they apply, they write down their name and say so and so MBA, their degree.
0: కానీ ఈ డిగ్రీస్ చూసే అందరూ ఉద్యోగాలు ఇస్తుంటారు.
1: They give you jobs seeing your degrees.
0: కానీ ఎట్టి ఓనామాలు తెలియనటువంటి వాడు ఉద్యోగానికి పోవాలని వేశాడు.
1: But a person without any knowledge of the alphabets wanted a job.
0: Ramayya and Rasadu.
1: He wrote Ramayya.
0: T D. F sir. F yes.
1: F yes.
0: And Rasadu.
1: He wrote like that.
0: T D. F yes.
1: F yes.
0: Evitra ee degree lu ekkada nunchi vachayi?
1: T D.
0: Means 10 daughters.
1: T 10 daughters. TD.
0: F yes.
1: F yes.
0: అనగా ఏంటి? 5 సన్స్.
1: ఎఫ్ ఎస్ ఎఫ్ ఫర్ 5
0: నా డిగ్రీ అన్నాడట.
1: దిస్ ఇస్ మై డిగ్రీ.
0: ఈనాటి మానవుడి డిగ్రీ ఇదియా?
1: ఇస్ దిస్
0: పిల్లలకి అంటాం డిగ్రీనా?
1: ఇస్ టు హ్యావ్ చిల్డ్రన్ ఇస్ దట్ ఎ డిగ్రీ?
0: అది కాదు మనము. ఏ డిగ్రీ మనకు? సున్వంతరిస్తే అమృతస్య పుత్ర, అదే మన డిగ్రీ.
1: ద డిగ్రీ ఇస్ దట్ యూఆర్ ది సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: నేను భగవంతుని యొక్క దాసుడను.
1: ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్
0: గాడ్. భగవంతుని యొక్క అంశమును.
1: ఐఎమ్ స్పార్క్ ఆఫ్ ది డివైన్.
0: భగవంతుని యొక్క ఇది స్టేషన్.
1: And just
0: ఆ రకమైనటువంటి ఒక దివ్యత్వాన్ని మనం ప్రతిబింబాన్ని అనుభవించాలి.
1: వీ షుడ్ నో దట్ వీ ఆర్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ద డివైన్.
0: మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన. నీవు నా అంశమే.
1: యు ఆర్ మై స్పార్.
0: నీవు ప్రకృతి అంశం కాదు.
1: యు ఆర్ నాట్ ఆఫ్ నేచర్.
0: పంచభూత అంశం కాదు.
1: నాట్
0: సాక్షాత్ నా అంశమే అన్నాడు భగవంతుడు.
1: వెరీలీ యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్.
0: ఇలాంటి డిగ్రీని తీసుకోలేకుండా తుచ్చమైనటువంటి దీన్ని మనం ప్రాకులాడి కట్టగడపడికి ఏమైపోతున్నాము?
1: Without aspiring, struggling for that high degree, we work for a low degree.
0: Chatavarshamulu daaka mitamu cheppiri kaani namarada maata nemmanamuna.
1: Though 100 years lifespan is prescribed, you cannot believe it.
0: Balyamando
1: childhood
0: leka prayamando
1: in youth
0: లేక ముసలియందో
1: ఓల్డ్ ఏజ్
0: లేక ముదిమియందో
1: ఆర్ ఓల్డ్ ఏజ్ అడ్వాన్స్డ్ ఏజ్
0: ఊరనో అడవినో
1: ఎదర్ ద టౌన్ ఆర్ ద ఫారెస్ట్
0: ఉదర మధ్యంబును
1: ఆర్ ద వాటర్
0: ఎప్పుడో విడ తేది ఎరుకలేదు.
1: వెన్ యు ఆర్ గోయింగ్ టు డై ఇస్ నాట్
0: మరణమే నిశ్చయము.
1: డెత్ ఇస్ సర్టన్.
0: ఎప్పటికైనా అది నిశ్చయం.
1: దట్ ఈస్ సర్టన్.
0: కనుక ఎప్పుడో
1: వెన్
0: ఎక్కడో
1: వేర్
0: ఏ విధంగానో
1: హౌ
0: కనుకనే ముందుగానే నీకు అర్పితం చేస్తూ
1: దేర్ఫోర్ ఐ ఆఫర్ దట్ ఈవెన్ నౌ.
0: ఇది సత్యమైనటువంటిది కాదు.
1: దిస్ ఇస్ నాట్ పర్మనెంట్.
0: దేహం ఒక నీటి బుడగ. బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ వాటర్.
0: మైండ్ ఇస్ లైక్ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ లైక్ మ్యాడ్
0: మంకీ. ఫాలో ది మైండ్ డోంట్ ఫాలో ది బాడీ.
1: డోంట్ ఫాలో ది
0: కాన్షియన్స్.
1: ఫాలో ది కాన్షియన్స్.
0: ఈ ఆత్మతత్వాన్ని మనం అనుసరించాలి.
1: వీ షుడ్ ఫాలో ది కాన్షియన్స్.
0: అది ఏ హృదయము?
1: దట్ ఈస్ హార్ట్.
0: ఆ హృదయాన్ని అర్పించే నిమిత్తమై మనము భగవత్ సాధకులుగా మనం తయారు కావాలి. కానీ ఏదో ఇంత పండు ఫలములు పుత్రము ఇవన్నీ అర్పించడం కోసం కాదు.
1: వీ షుడ్ బి ట్రూ ఆస్పిరెంట్స్ టు ఆఫర్ అవర్ ఓన్ హార్ట్.
0: భగవంతుని దగ్గర లేనటువంటివి ఎక్కడా నీ దగ్గర లేవు.
1: నథింగ్ దట్ విత్ యూ దట్ డజన్ బిలాంగ్ టు గాడ్.
0: అంతా భగవంతుని దగ్గర ఉన్నాయి.
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్.
0: ఇంకా ఎటువంటివి ఎటువంటివి ఉన్నాయో
1: వాట్ సార్ట్ ఆఫ్ థింగ్స్ ఆర్ స్టిల్ దేర్
0: ఎవరికి తెలియదు.
1: నో వన్ నో.
0: అంత విలువైనటువంటివన్నీ ఉన్నాయి భగవంతుని దగ్గర.
1: వాల్యుబుల్స్ ఆర్ విత్ గాడ్.
0: కానీ తుచ్చమైనటువంటి యొక్క ఫలం అందించటము, మాడిపోయి ఊడిపోయేటువంటి వాడిపోయేటువంటి పుష్పం అందించటము, ఇవి మనం చేయవలసిన ట్యాక్స్.
1: వి పే ది ట్యాక్స్ బై ఆఫరింగ్ ద ఫ్లవర్స్ దట్ ఆర్ బౌండ్ టు ఫేడ్ అవే సమ్ డే ఆర్ అదర్. వి ఆఫర్
0: పత్రము. దేహం అనే పత్రము.
1: బాడీ ఇస్ ద లీఫ్.
0: హృదయం అనే ఫలము.
1: ద హార్ట్ ఇస్ ద ఫ్రూట్.
0: హృదయం అనే పుష్పము.
1: అండ్ ద హార్ట్ ఇస్ ద ఫ్లవర్.
0: మైండ్ అనేటువంటి ఫలము.
1: మైండ్ ఇస్ ద ఫ్రూట్.
0: ఆనందం అనేటువంటి తోయము.
1: అండ్ ద టియర్స్ ఆఫ్ జాయ్.
0: ఆనంద బాష్పములు అందించాలి.
1: ద టియర్స్ ఆఫ్ జాయ్ మస్ట్ ఆఫర్ టు గాడ్.
0: అంతేకాని శోక బాష్పములు కాదు.
1: నాట్ ద టియర్స్ ఆఫ్ గ్రీఫ్ ఫర్ సారో.
0: ఈ విధంగా భగవంతుడికి మనం అందించవలసినటువంటివి ఎన్నో ఉంటున్నాయి.
1: Lots of things that we have got to offer to God.
0: కాని అతి సత్య సత్యమైనటువంటి యొక్క విషయాలను మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ వీ ఆర్ నాట్ మేకింగ్ ఎ ఫర్ టు నో సచ్ ఎన్ ఎటర్నల్ ట్రూత్.
0: మన దృష్టికి తోచినటువంటివి ఈ చర్మ చెట్లు కనిపించేటువంటివి మనం అందిస్తున్నాము.
1: వి జస్ట్ ఆఫర్ దోస్ దట్ వి సీ విత్ అవర్ ఫిజికల్ ఐ.
0: ఈ దృశ్య కల్పితమైనటువంటి అన్ని కూడా ఏ నాటికైనా ఒక నాటికి అనిత్యమే.
1: ఆల్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ టెంపరీ.
0: అంత నాస్తి నాస్తి. ప్రతి ఒక్కటి అనిత్యం అనిత్యం.
1: ఎవ్రీథింగ్ ఇస్ టెంపరీ పాసింగ్.
0: సత్యం అనేది ఒక్కటి,
1: ట్రూత్ ఈజ్ వన్.
0: నీ జీవము, దైవశక్తి రెండింటి యొక్క ఏకత్వమే జీవాత్మ తత్వము.
1: యువర్ లైఫ్ అండ్ ద డివినిటీ ఈస్ ది ట్రూ మ్యాన్.
0: కనుక ఈనాటి విద్య యొక్క విషయాన్ని సక్రమమైన మార్గంలో మనం ప్రవేశపెట్టాలి.
1: So we should make proper use of education today.
0: కార్డ్స్ ఆడటంలో మనకు శాంతి లేదు.
1: There's no peace in playing.
0: తాగటంలో మనకు శాంతి లేదు.
1: No peace in drinking.
0: తినటంలో మనకు శాంతి లేదు.
1: Not in eating.
0: ఇవన్నిట్లోనూ శాంతి ఉంటే 24 గంటల సేపు తింటూ కూర్చోవచ్చు కదా.
1: If there is peace, we can eat continuously all around the 24
0: hours. ఇవన్నీ ఇప్పుడు నువ్వు కేవలం అపమార్గంలో చేపించి రాక్షస మార్గంలో ప్రవేశింపజేస్తున్నాయి.
1: They will take you along the wrong side and make you demonic ultimately.
0: కనుకని మనము త్రాగటానికి తినడానికి పుట్టినటువంటి వారం కాదు.
1: వీఆర్ నాట్ బోర్న్ మియర్లీ
0: మన నిమిత్తమై ఈ ఆహారం పుట్టింది, కానీ ఆహార నిమిత్తమై మనం పుట్టలేదు.
1: ఫుడ్ ఈస్ దేర్ ఫర్ అవర్ ఓన్ సేక్, వీఆర్ నాట్ బోర్న్ ఫర్ ఫుడ్.
0: కనుక మనము సత్యమైనటువంటి మన జ్ఞానమును జీవితాన్ని ఆదర్శవంతమైనటువంటి దీంతో మనం అతరులకు ప్రజలకు అందించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ సెట్ ఎన్ ఐడియల్ టు ది రెస్ట్ ఆఫ్ ది సొసైటీ బేస్డ్ ఆన్ దిస్ విజ్డమ్ దట్ వి అక్వైర్.
0: మన తోటి మానవులకంతా కూడా ఈ పవిత్రమైనటువంటి మార్గాన్ని మనం ప్రబోధించాలి.
1: వీ షుడ్ ప్రొపగేట్ టు ఎవ్రీబడీ దట్ విత్ హూమ్ సర్ వి
0: ఏది సత్యనిత్యమైనటువంటి యొక్క తత్వమో అది కూడా మనం ప్రజలకంతా కూడా బోధించడానికి ప్రయత్నించాలి.
1: దట్ ఎటర్నల్ ట్రూత్ హస్ గాట్ టు బి షేర్డ్ విత్ ద ఫెలో మ్యాన్.
0: విద్యార్థులారా, మీరు చదివినటువంటి చదువుల్లో ఉన్నటువంటి సారమునంతా కూడాను ప్రజల లోపల ప్రవేశపెట్టి వారిని సద్గతి మార్గానికి తగినటువంటి దీంట్లో త్రోవం చూపించాలి.
1: స్టూడెంట్స్ వాట్ ది అవుట్ ఆల్ ది ఎడ్యుకేషన్ దట్ యు రిసీవ్ share it with the fellow men there in society and show them the proper path.
0: Vidya kevalam potta kooti kosam kaadu.
1: Education is not merely meant for a living. Rushi
0: kooti kosamu vidya vijnanam kosam.
1: This education is for vijnan or wisdom.
0: Vijnanam kavali manaku.
1: It's the wisdom that we need.
0: Emiti aa vijnanam?
1: What is that?
0: Nityanatya spasthilana shakti vijnanam.
1: That vijnana wisdom is
0: vijnanam tho koodinatundi vijnanam.
1: This wisdom is of one of discrimination discretion.
0: Kanuka
1: so
0: మనం ఈనాడు అనేక మందిని మనం కండతో చూస్తున్నాము.
1: టుడే వీ సీ మెన్
0: మన అశాంతి ఎక్కడనో దానికి చేసే ప్రయత్నం ఏమిటో మనకు ఏమి అర్థమే కావటం లేదు.
1: వీ డోంట్ నో వేర్ దిస్ రెస్ట్లెస్నెస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ దాట్.
0: ఈ రోగానికి తగినటువంటి ఔషధాన్ని మనం అందించడం లేదు.
1: వీ షుడ్ గివ్ ద మెడిసిన్ అప్రోప్రియేట్ టు ద సిక్నెస్.
0: కడుపులో నొప్పి అంటే కన్నుల్లో కాటక వేస్తాం మనం.
1: వెన్ దేర్ ఇస్ స్టమకే వీ డోంట్ పుట్ ఐ టెక్స్ టు ది ఐ.
0: ఏమైనా కడుపు నొప్పి తగ్గుతుందా?
1: యు ఫైండ్ ఎనీ రిలీఫ్?
0: కనుకనే మనం నొప్పి ఒకటి, ఔషధం ఇచ్చేటువంటిది మరొకటి అవుతుంది.
1: ద కంప్లైంట్ ఈస్ ఎట్ సమ్ పాయింట్
0: అనగా మన అశాంతి ఒక్కటి, ఆ అశాంతిని తీర్చుకునేటువంటి దానికి చేసే పనులు మరింత అశాంతికరమైనటువంటివే చేస్తున్నాం మనం.
1: వీ డోంట్ అండర్స్టాండ్ ద కాజెస్ ఫర్ రెస్ట్లెస్నెస్ అండ్ అవర్ సొల్యూషన్స్ ఆర్ టోటలీ ఆపోజిట్ అండ్ డిఫరెంట్.
0: ఒక తండ్రికి ఏకైక పుత్రుడు ఉంటున్నాడు.
1: ద ఫాదర్ హ్యాస్ ఓన్లీ సన్.
0: కానీ అతడు ఏదో ఒక రూమ్ లో మల్లాడుతూ ఒక బాల్ ఎక్కడో మూలకు పోతే ఆ బాలును తెచ్చుకోవడానికి మూలకు వెళ్లాడు, అక్కడ తేలి కుట్టింది.
1: When the ball has gone, while playing, the ball has gone to the corner in that room. He went there to collect. There he was bitten by a scorpion. The boy returned crying that he is bitten by a scorpion. Father loves his son very
0: much.
1: As the son was crying, the father went to a doctor.
0: Doctor said, ointment ichadu.
1: He gave ointment.
0: ఈ ఆయింట్మెంట్ ఇచ్చి తేలు కుట్టిన దగ్గర దీని రిద్దు కొంత మత్తు ఎక్కుతుంది, దాని వల్ల నొప్పి తెలియదు అన్నాడు.
1: ద డాక్టర్ సెడ్ అప్లై దిస్ ఆయింట్మెంట్ వేర్ ద స్కార్పియన్ హ్యాస్ బిటన్.
0: కానీ ఈ తండ్రి ఆతురుతో ఏం అతను గుర్తించుకోలేక తేలు ఎక్కడ కుట్టిందిరా అన్నాడు కుమారుణ్ణి.
1: ద ఫాదర్ ఇన్ ఎ బిట్ ఆఫ్ హరీ ఆస్క్డ్ వేర్ వర్ యు
0: బిటన్. నాన్న ఆ మూల కుట్టింది అన్నాడు.
1: ఇస్ ద సన్ సెడ్ ఫాదర్
0: ఈ ఆయింట్మెంట్ తీసుకున్నాడు, మూల దిక్కాడు.
1: అండ్ దెన్ హి అప్లైడ్ ద ఆయింట్మెంట్ దేర్ ఇన్ ద కార్నర్ ఆఫ్ ద రూమ్.
0: ఆ కార్నర్ లో తిక్కితే వీడికి నొప్పి పోతుందా? ఎక్కడ కుట్టిందో అక్కడ తిక్కాలి, కానీ తేలున్న దగ్గర తిక్కితే నొప్పి పోతుందా?
1: When this ointment is applied there in the corner of the room, there is no relief for the pain.
0: ప్రయత్నంలంతా అట్లాటిగానే ఉన్నాయి.
1: All our modern efforts are of
0: మన అశాంతి ఎక్కడ నుంచి వచ్చింది?
1: Where is this restlessness?
0: దాన్ని గుర్తించి మన అశాంతి నిర్మూలం గావించుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: We have to know the causes for this restlessness and find solution.
0: ఆ సత్యాన్ని గుర్తించుకోలేకుండా
1: we don't know the truth.
0: బాధ ఒక చోట ఉంటే ఇంకో చోట దాని నివారణ కోసం ప్రయత్నం చేస్తున్నాం.
1: పెయిన్ ఇస్ ఎట్ వన్ పాయింట్ వేర్ ఎస్ ది డ్రగ్ మెడిసిన్ గివెన్ ఇస్ ఎట్ అనదర్.
0: కనుకనే భగవంతుడు కూడాను ఎక్కడ ఉంటున్నాడు అని ఊరూరు తిరుగుతున్నాము, కొండ కొండలు తిరుగుతున్నాము, ఏ హిమాలయమో ప్రవేశం చేస్తున్నాము.
1: వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్, సర్చింగ్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ విలేజ్ ఇన్ ద మౌంటైన్ టాప్ అండ్ హిమాలయస్ టూ.
0: దైవము ఎక్కడ లేదు, అక్కడ చూసినా ఉన్నాడు.
1: God is everywhere.
0: నీవే దైవము.
1: You are God.
0: దైవము ఎక్కడో బయట కాదు, ఉండేది నీ హృదయ స్థాయిలోనే ఉంటున్నాడు.
1: God is present in you, residing there now.
0: In you, with you, above you, below you, around you.
1: God is in you, with you, above you, below you, around you.
0: కనుక అలాంటి దైవత్వాన్ని ఎక్కడో నీవు ప్రయత్నం చేసుకుంది నీవు చూస్తూ ఉంటే నీకు ఎట్ట చిక్కుతాడు.
1: If you want to be in search of God, where else can you find
0: him? నీ దృష్టిని అంతర్ముఖం గావించు.
1: But turn inward.
0: ఆ విశ్వాసాన్ని నీవు దృఢపరచుకో.
1: Strengthen that faith.
0: అంతేకాని ఇక్కడ దైవం ఉంది ఇక్కడ లేదు అనుకోవటం అంటే నిజంగా వాడు సరైనటువంటి విజ్ఞాని కాదు.
1: If you say that God is here and he is not there, he is not an aspirant.
0: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు.
1: Here and there God is present.
0: ఎక్కడ చూసినా కూడా ఒక్కడే ఉంటున్నాడు.
1: Everywhere he is only one.
0: రెండవది లేనే లేదు. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: God is only one, not two, only one.
0: నీ దేవుడు నా దేవుడు అనేటువంటిది కూడా లేదు.
1: There is nothing like your God.
0: కేవలం అభిమానం యొక్క అజ్ఞానము.
1: This is only ignorance due to attachment.
0: రాముడు వేరు కృష్ణుడు వేరు కాదు.
1: Rama and Krishna are not.
0: శివుడు వేరు రాముడు వేరు కాదు.
1: Shiva
0: అంత రూపనామం వేరు వేరే.
1: The names
0: ఒక్కడే.
1: The names and forms are different but God is one.
0: కనుకనే అట్టి ఏకత్వాన్ని విశ్వసించి ఎక్కడైనా సరే నీ హృదయపూర్వకంగా ప్రార్థించు, అక్కడ నీకు సాక్షాత్కరిస్తాడు.
1: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ అండ్ వన్నెస్.
0: ప్రేమ తత్వాన్ని ప్రబోధించే నిమిత్తమే సాయి రావటానికి.
1: సాయి హాస్ ఇన్కార్నేటెడ్ టు ప్రొపగేట్ అండ్ పబ్లిసైజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ అండ్ లవ్.
0: ఎక్కడ చూసినా ఉండినటువంటి దేవుణ్ణి చూపించే కోసమని వచ్చిండే.
1: సాయి హాస్ డిసెండెడ్ to show God everywhere, wherever you want to find him.
0: దానికి సాయి ఎందుకు రావాలి అనుకుంటారు మీరు.
1: యు మే సే వై హాస్ హి డిసెండెడ్.
0: కానీ చెప్పేవాడు ఒకరు ఉండాలి కదా.
1: బట్ దేర్ షుడ్ బి సమ్ వన్ టు టెల్ యు.
0: ప్రణది నూనె ఒత్తిగలదు, దీపపు వెలుగు కలుగునా?
1: యు హావ్ గాట్ ది కంటైనర్ ద ఆయిల్ అండ్ ద విక్. యు గెట్ డూ యు గెట్ ద లైట్.
0: పూలు తూది దారముంది పుష్పమాల తానగునా?
1: యు గాట్ ద ఫ్లవర్స్ ద నీడిల్ అండ్ ద థ్రెడ్. కెన్ యు మేక్ ఇట్ ఎ గార్లాండ్?
0: వాడు కుట్టేవాడు ఉండాలి కదా.
1: దేర్ మస్ట్ బి టు మేక్ ఎ గార్లాండ్.
0: సొమ్ములు అనగా రత్నము బంగారు కలదు, సొమ్ములు నిర్మాణమగున?
1: ది డైమండ్స్ అండ్ గోల్డ్ ఆర్ దేర్, కెన్ దట్ బి ఎ జ్యువెలరీ?
0: ఒక జ్యువెలరీ ఉండాలి కదా.
1: దేర్ మస్ట్ బి గోల్డ్.
0: అదే రీతిగానే దైవం ఎక్కడ చూసినా ఉన్నాడు అనేటువంటి చెప్పే కోసమని ఒక రావాలి. పరువుకు నడిపించు డ్రైవర్ ఉందా?
1: ఫార్ ద ట్రైన్ టు గో ఫాస్ట్ దేర్ ఇస్ ఎ డ్రైవర్.
0: ఆటోమేటిక్ లైట్ కు అవధులు ఉందా?
1: దేర్ ఆర్ సర్టన్ లిమిట్స్ టు ద లైట్ ఆఫ్ ద ఆటోమేటిక్ లైన్.
0: ఒకడు జనగతిని సృష్టింపనుండవలది?
1: దేర్ మస్ట్ బి క్రియేటర్ ఫర్ దిస్ క్రియేషన్.
0: ఒక రైలు డ్రైవ్ చేయాలంటే ఒక డ్రైవర్ కావాలి కదా.
1: టు డ్రైవ్ ద ట్రైన్ యూ నీడ్ ఎ డ్రైవర్, డోంట్ యూ?
0: ఆటోమేటిక్ లైట్ కంత కూడా అవధులు ఉండాలి కదా.
1: ఆటోమేటిక్ లైట్ షుడ్ దేర్ బి సర్టన్ బౌండరీస్.
0: ఒకడు జగతిని సృష్టింప ఉండవలదా?
1: షుడ్ దేర్ నాట్ బి క్రియేటర్ ఫర్ దిస్ క్రియేషన్.
0: కనుకనే ఇక్కడ ఎక్కడ చూసినా ఉన్నాడు అని చెప్పడానికి ఒకరు రావాలి.
1: Sai has incarnated to tell you that God is everywhere.
0: ఆ విధంగా తెలపడానికి వచ్చేటువంటివే అవతారములంతా.
1: Avatar has got this purpose to inform you that God is everywhere.
0: కేవలం తెలపడం మాత్రమే కాదు, తన యొక్క ప్రేమను సర్వులకు పంచే నిమిత్తమై కూడా రావాలి.
1: Not merely to declare but to share the divine love with everybody.
0: అంత పంచడానికి వచ్చినాడు.
1: He has come here to share with everybody.
0: కానీ హృదయ పాత్ర ఎంతనో అంతవరకు మీకు చెప్తుంది.
1: But as he is the container of your heart,
0: కనుక మీ దర్శన స్పర్శన సంభాషణ చేత మన కంటైనర్ పెద్ద చేసుకోవాలి.
1: Therefore we have to widen, expand our container because of vision and the conversation.
0: ఎంత పెద్దగా చేసుకుంటే అంత మీకు ఈ అమృతం లభిస్తుంది.
1: If you make it big and bigger you can get lots more and more.
0: భవ భయ హరణ వందిత చరణ భవ భయ భవ భయ హరణ వందిత చరణ భయ

0: చంద్రుడు.
1: డ్యూరింగ్ నైట్ టైమ్ ద వన్ హూ గివ్స్ అస్ లైట్ ఇస్ మూన్.
0: ప్రభాతే దీపకో రవి. పగటి వేళయందు వెలుగును కాంతిని చేకూర్చేటువంటి వాడు, అందించేటువంటి వాడు సూర్యుడు.
1: Sun gives us all the light during the daytime.

రాత్రి వేళలయందు వెలుగును అందించేటువంటి వాడు.

0: ముల్లోకముల యందు కూడాను వెలుగును కాంతిని చేకూర్చేటువంటి వాడి ధర్మం.
1: ఇట్ ఈస్ ధర్మ దట్ గివ్స్ ఆల్ ది ఇల్యూమినేషన్ ది లైట్ ఇన్ ఆల్ ది త్రీ వర్డ్స్
0: సుపుత్ర కులదీపక. సుపుత్రుడు కులమునకు దీపమును వెలిగిస్తాడు.
1: A virtuous son is the very light for the entire clan,
0: family.
1: For the entire family.
0: అమావాస్యకు పూర్ణిమకు ఉండినటువంటి ఒక వ్యత్యాసము మీకు తెలుసు.
1: You know the difference between dark night and full moon night.
0: అమావాస్య కాళరాత్రి.
1: The dark night is
0: కటిక చీకటిగా ఉండేటువంటిది.
1: It's pitch dark.
0: హృదయులు ఈ చీకటిని ఏమాత్రం కూడాను కోరరు.
1: నోబుల్ హార్టెడ్ పీపుల్ విల్ నెవర్ బి ఆఫ్టర్ దిస్ డార్క్నెస్.
0: చీకటి భయంకరము అయినటువంటిది.
1: ఇస్ ది డార్క్ దట్ విల్ మేక్ యు ఫియర్ స్ట్రికెన్.
0: భయమును మాత్రమే కాదు అనేక దురాలోచనలు కూడాను అభివృద్ధి పరుస్తుంది.
1: ఇన్ ది డార్క్ యు ఆర్ నాట్ ఓన్లీ డెవలప్ దిస్ ఫీలింగ్ ఆఫ్ ఫియర్, యు ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్.
0: దురాలోచనలు మాత్రమే కాదు దుష్కర్మలకు కూడాను పాల్గొంటుంది.
1: నాట్ ఓన్లీ బ్యాడ్ థాట్స్, ఇట్ విల్ రిజార్ట్ యు టు టేక్ టు రాంగ్ యాక్షన్స్.
0: చీకటి అనేక విధమైనటువంటి దుష్ట సంకల్పముల చేత, దురాలోచనల చేత, దుర్భావముల చేత, దుర్కర్మల చేత మానవుని అనేక విధములుగా పీడిస్తుంది.
1: ఇట్ ఓన్ ది డార్క్నెస్ దట్ విల్ మేక్ యు సఫర్ ఫ్రమ్ ఆల్ వికెట్ థాట్స్, వికెట్ ఫీలింగ్స్ అండ్ వికెట్ యాక్షన్స్.
0: ఈ చీకటిని దుష్టులు, దుర్మార్గులు, దురహంకారులు మాత్రమే ఆశించరు, కానీ హృదయులు ఎవరు కూడా దీన్ని ఆశించరు.
1: ఓన్లీ వికెట్ పీపుల్, బ్యాడ్ పీపుల్ వుడ్ లైక్ టు బీ ఇన్ ది డార్క్ బట్ నాట్ నోబుల్ అండ్ గుడ్ సోల్స్.
0: దొంగలకు, దుష్టులకు, దుర్మార్గులకు చీకటి ఎంతో సహాయకారిగా ఉంటుంటారు.
1: The thieves and the wicked people will take the help of the darkness during the night time.
0: వారు ఈ చీకటిని ఆశిస్తూ ఉంటారు.
1: They move about in the dark.
0: వారు సంకల్పించుకున్నటువంటి కర్మలు ఆచరించే నిమిత్తము ఈ చీకటి ఎంతైనా సహాయం చేస్తుంది.
1: టు డూ వాట్ ఎవర్ దే లైక్, ద డార్క్నెస్ విల్ హెల్ప్ దెమ్ టు డూ.
0: కనుక చీకటిని కేవలము దుస్సంకల్పులు మాత్రమే ఆశిస్తుంటారు.
1: Therefore, the one with bad thoughts will be in the dark.
0: సత్సంకల్పులు, సదాచార సంపన్నులు, సత్క్రియావంతులు వెలుగును మాత్రమే ఆశిస్తుంటారు.
1: The one with noble and pious thoughts, with good actions,
0: వెన్నెలను చూచినప్పుడు మానవుడు హృదయము చల్లగా శాంతమైన భావంతో సక్రమమైన మార్గంలో సత్సంకల్పాలను అభివృద్ధి పరుచుకుంటుంటారు.
1: ద హ్యూమన్ హార్ట్ షుడ్ బి ఫుల్ ఆఫ్ పీస్ అండ్ షుడ్ బి కూల్ అండ్ షుడ్ బి ప్రాపర్.
0: చిన్న పిల్లలు కూడాను వెన్నెలను చూచి ఎంతయో ఆశిస్తుంటారో, ఆనందిస్తుంటారు.
1: Children will feel very happy watching the full moonlight.
0: కవురు ఈ యొక్క చల్లని వెన్నెల లోపల తమలో ఆ హృదయం నుండి ఆవిర్భవించేటువంటి సద్భావమును కవిత్వములుగా అందుతూ ఉంటారు.
1: Poets take to composition in poetry describing the moonlight and the moon.
0: కనుక మూన్లైట్ అనగా పూర్ణిమ దినము మానవుని యొక్క హృదయం కూడాను పూర్ణిమమైనటువంటిగా ఉంటుంది.
1: On that full moon day, the human heart also would be full.
0: మానవుని మనసుకు పూర్ణ చంద్రునకు ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని కూడాను మనం చక్కగా విచారించాలి.
1: We should know very well the relationship between the full moon and the human heart.
0: Chandrama manaso jatah chacho suryo ajayata. Chandrudu manasu yokka pratibimbame.
1: Moon is the very reflection of the mind.
0: కనుక చంద్రుని యొక్క వెన్నెల లోపల మానవుని యొక్క మనసు కూడాను చల్లగా సద్భావములతో సత్సంకల్పములతో అభివృద్ధి ఉంటుంది.
1: Therefore, in full moon light, human mind also would blossom with very good thoughts and feelings.
0: కనుక పూర్ణిమము అనేటువంటిది చీకటిని పోగొట్టి అజ్ఞానమును దూరం చేసి భయమును కూడాను దూరం చేసి శాంతిని, భద్రతను, ఆనందాన్ని, సత్సంకల్పాలను అభివృద్ధి పరుస్తుంది.
1: Therefore, the moonlight dispels all sorts of darkness and fear It will keep you in peace, delight and bliss.
0: ఇంకా పగటి వేళయందు సూర్యుడు అందరికీ వెలుగును అందిస్తుంటాడు.
1: During the daytime, it's the sun who gives us light.
0: ఈ సూర్యుడే లేకపోతే జగత్తే లేదు.
1: Without the sun, there is no universe.
0: సూర్యుడే ఈ భూలోకమునకు ప్రత్యక్ష దైవం.
1: Sun is the very God to this planet Earth.
0: సూర్యుడే లేకపోతే సృష్టియే లేదు.
1: Without the sun, there is no creation.
0: పంటలు లేవు.
1: There is no harvest.
0: వృక్షములు లేవు.
1: No trees.
0: గాలి లేదు.
1: No air.
0: తిండి లేదు.
1: No food.
0: జీవరాశులు బ్రతకలేవు.
1: And living creatures cannot survive.
0: సూర్యుని యొక్క వెలుగు వల్లనే జీవులు బ్రతుకుతున్నాయి, పంటలు పండుతున్నాయి, నదులు ప్రవహిస్తున్నాయి, ఆనందంగా, సుక్షేమంగా, సుభిక్షంగా దేశము అభివృద్ధి చెందుతుంది.
1: బికాస్ ద సన్ వి ఫైండ్ ద లివింగ్ క్రీచర్స్ సస్టైన్ దేర్ లైఫ్, యు ఫైండ్ ద క్రాప్ అండ్ ద హార్వెస్ట్, ద ఫ్లో ఆఫ్ ది రివర్స్ అండ్ వి ఫైండ్ ఆల్ ద హ్యాపీనెస్ అండ్ కంఫర్ట్.
0: సూర్యుని యొక్క ప్రభావం చేతనే మానవుని యొక్క హృదయం కూడాను పవిత్రమవుతుందాడు.
1: ఇట్స్ ఓన్లీ ది ఎఫెక్ట్ ఆఫ్ ద సన్ దట్ మేక్స్ అవర్ హార్ట్ సేక్రెడ్.
0: కనుక సూర్యుడు ఈ యొక్క భూలోకమునకు ప్రత్యక్ష దైవం.
1: Therefore, sun is the very God to this earth.
0: సూర్యుని యందు ఉండినటువంటి ఈ యొక్క ప్రకాశ శక్తి హైడ్రోజన్,
1: ది హైడ్రోజన్ విచ్ ఇస్ పవర్ఫుల్.
0: ఈ హైడ్రోజన్ అనేటువంటి శక్తియే జగత్తుకు మూడు భాగములుగా తోడ్పడుతూ ఉంటుండాలి.
1: The hydrogen which is so powerful present in the sunlight,
0: ఏదో కొంత భాగం మాత్రమే హీలియం ఉంటుండాలి.
1: Only fraction is present helium.
0: ఇది ఒక వాయువు.
1: This is a gas.
0: ఈ హీలియం అనేటువంటి వాయువు ఉండటం చేతనే ఈ ఆక్సిజన్ అనేటువంటిది కూడాను క్షీణించక, అభివృద్ధిగాంచక దినదినమును కొంతవరకు తమ యొక్క స్థాయిలో తాను మెరుగుతూ ఉంటుండాలి.
1: Because of the presence of the helium, the concentration of oxygen in the atmosphere is maintained.
0: సూర్యుని యందు అనేక విధములైనటువంటి యొక్క గుంతలు ఉంటున్నాయి, అనగా రంధ్రములు.
1: There are so many holes on the sun.
0: ఈ సూర్యునిలో ఉండేటువంటి హోల్స్ అనగా రంధ్రములు ఎంత పెద్దవి అని విచారణ చేస్తే ఈ భూమినంతా కట్టకట్టి ఒక్కొక్క రంధ్రము లోపల విడిచి సులభంగా తీసి ఉంచవచ్చు.
1: The holes on the surface of the sun are so big that you can just put the whole planet of Earth in one of the holes and take it out.
0: అంత పెద్ద రంధ్రాలు ఉంటున్నాయి సూర్యునిలో.
1: So big are the holes on the surface of the sun.
0: కేవలం ఒకటి కాదు, రెండు కాదు, వేలకు రంధ్రాలు ఉంటున్నాయి.
1: Not one or two, thousands of such holes are present.
0: ఈ రంధ్రములు ఉండటం చేతనే ఈ హీలియం అనేటువంటి యొక్క వేగం చేత, పొగ చేత ఈ యొక్క ఆక్సిజన్ అనేటువంటిది, హైడ్రోజన్ అనేటువంటిది క్రమక్రమేణా అభివృద్ధి గాంచుతూ ఉంటుంటాయి.
1: బికాస్ ఆఫ్ ది హీలియం కంటెంట్ ఓవర్ దేర్, ద ఆక్సిజన్ కంటెంట్, హైడ్రోజన్ కంటెంట్
0: ఇది చాలా బాగా తెలుసు.
1: సైంటిస్ట్ నో ప్రతి
0: కనుక సూర్యుడు అనేటువంటిది జగత్తు కంతకుడును ప్రత్యక్ష దైవము. ఇది మూడవ నేత్రము.
1: సన్ ఈస్ ద థర్డ్ ఐ అండ్ ది ప్రెజెన్స్ అండ్ గాడ్ టు దిస్ ఎర్త్.
0: కనుకనే ప్రదోషే అనేటువంటిది చంద్రుడు, ప్రభాతే వెలుగు నందించేవాడు సూర్యుడు.
1: Therefore the moon in the night and the sun that gives us all the light during the day. Third one.
0: త్రిలోకే ఈ మూడు లోకములు ఎందుకు నువ్వు వెలుగు నందించేటువంటిది ధర్మము.
1: The one that gives us brilliance in all the three worlds is dharma.
0: ఈ ధర్మం అంటే ఏమిటి?
1: What is dharma?
0: ధృయతి ఇతి ధర్మః. ధృయతి అనగా కట్టి ఉంచేటువంటిది.
1: దట్ విచ్ బైండ్స్ ఇస్ ధర్మ.
0: నో నో నో నో, అప్హోల్డ్. ఓ దట్
1: అప్హోల్డ్స్ ఇస్ ధర్మ.
0: అది ఏ ధర్మం?
1: దట్ ఇస్ ధర్మ.
0: అన్నింటినీ పట్టి ఉంచుతుంది.
1: ఇట్ అప్హోల్డ్స్.
0: అనగా ఈ ధర్మమే లేకపోతే జగత్తే నిలిచేటువంటిది కాదు.
1: విదౌట్ దిస్ ధర్మ ద వరల్డ్ వుడ్ నాట్ సస్టైన్.
0: సమస్త కర్మలకు కూడాను ధర్మము అనేటువంటిది ప్రాణం వంటిది.
1: For all actions, dharma is the very life.
0: ఆయొక్క ప్రాణం సమానమైనటువంటి ధర్మమే లేకపోతే జీవితమే లేదు.
1: Without this dharma, which is the very life, force, there cannot be any life.
0: ఒక్కొక్క వస్తువునకు ఒక్కొక్క ధర్మం ఉంటుండాలి.
1: Each object has got a dharma.
0: అనగా అగ్ని ఉంటుండాలి.
1: Here is fire.
0: ఈ అగ్నికి ఏమి ధర్మం?
1: What is its dharma?
0: అనగా దహన శక్తియే ఈ అగ్నికి ధర్మము.
1: The fire can burn. It is its dharma.
0: ఈ దహన శక్తి కోల్పోతే అది అగ్ని కాదు, బొగ్గు అయిపోతుంది.
1: when once it loses its burning capacity, it's not a fire, it's cold.
0: Ice gadda untundadi.
1: You have ice ball.
0: Deeniki challadaname deeni dharmam.
1: Coolness is its dharma.
0: Ee challadanamainatundi dharmamnu kolipothe adi ice kaadu.
1: When once it's no longer cold, you cannot call it ice.
0: Adi vidhamagane manavuniki priyati iti dharmaha dharayati iti dharmaha. ధరించినటువంటిది ధర్మము.
1: సో దాట్ విచ్ ఇస్ పుట్ ఆన్ ఇస్ ధర్మ.
0: ఏది మానవుని ధరించిండేటువంటిది?
1: వాట్ ఈస్ దట్ వీ హావ్ పుట్ ఆన్?
0: హృదయము, వాక్కు, కాయము, ఈ మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే మానవ ధర్మము.
1: ద హ్యూమన్ ధర్మ కంప్రైజెస్ దీస్ త్రీ, ద హార్ట్, ద వర్డ్ అండ్ ద బాడీ.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు.
1: సో ఇట్ ఈస్ సెడ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: అనగా ఈ మూడింటి యొక్క త్రిపుటి యొక్క ఏకత్వము, త్రిపుటి యొక్క పవిత్రము, త్రిపుటి యొక్క నిర్మలము, త్రిపుటి యొక్క శుద్ధము.
1: ద ప్యూరిటీ అండ్ ద శాంక్టిటీ ఇన్ ది యూనిటీ ఆఫ్ ది ట్రినిటీ.
0: ఈ మూడింటి యొక్క పరిశుద్ధమైనటువంటి తత్వమే మానవ ధర్మము.
1: ద ప్యూరిటీ ఆఫ్ ది ట్రినిటీ ఇస్ ది ధర్మ ఆఫ్ మ్యాన్కైండ్.
0: చేసే కర్మలన్నీ కూడాను పవిత్రమైనవిగా ఉండాలి.
1: ఆల్ అవర్ యాక్షన్స్ షుడ్ బి సేక్రెడ్.
0: నీ కాన్షియన్స్ తృప్తిగా ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ సాటిస్ఫై యువర్ కాన్షియన్స్.
0: పలికే పలుకులన్నీ కూడాను పరిశుద్ధమైనటువంటిగా ఉంటుండాలి.
1: వాట్ ఆల్ యూ స్పీక్ షుడ్ బి ప్యూర్.
0: కనుకని జిహ్వి రసగ్ని మధురప్రియత్వం సత్యం హితం త్వాం పరమం వదామి. ఓ జిహ్వి, ఓ నాలుక, రసమెరిగిన నాలుక, పవిత్రమైన నాలుక, శుద్ధమైన నాలుక, స్వార్థరహితమైన నాలుక, నీవెంత గొప్పదానవే అని వర్ణించినాడు మహర్షి.
1: The sage described tongue this way, O tongue, you know the taste, you are sacred, how pure you are, how selfless you are.
0: ఎంత స్వార్థరహితమైనటువంటిది ఈ నాలుక.
1: The tongue is selfless.
0: కాని అటువంటి పరిశుద్ధమైనటువంటి నాలుకను ఈనాడు మాలిన్యపరుచుకుంటున్నాం అసత్యం చేత.
1: That tongue which is so pure and unselfish is polluted because of lies, false.
0: ఆ సత్యం కూడాను ఎట్ట పలకాలి?
1: How should we tell?

0: మనం పలికే పలుకులు ఉద్వేగంగా ఉండకూడదు.
1: Whatever we speak, it should not be emotional or full of agitation.
0: సత్యము కదాని ఘోరమైనటువంటి శబ్దంతో పలకకూడదు.
1: It might be true, but yet it should not be so harsh.
0: ఇది ఎట్లా ఉండాలి? ప్రీతి హితం చేయత్. ప్రీతిగా ఉండాలి ఈ పలుకు.
1: The words should be sweet.
0: హితముగా ఉండాలి ఈ పలుకు.
1: It should be soft and sweet.
0: అతిగా మాట్లాడకూడదు.
1: It should not talk much.
0: కేవలం కఠినంగా ఉండకూడదు.
1: It should not be harsh.
0: మృదువుగా ఉండాలి.
1: Soft. You should speak soft. ఇదే
0: సత్యము అన్న.
1: This is truth.
0: ఇటువంటి సత్యము త్రికాల భాగ్యం సత్యం.
1: This truth remains same in all the three periods.
0: మూడు కాలములు ఎందు ఉండేటువంటిది సత్యం.
1: This truth remains in all the three periods of time.
0: ఇంకా రెండోది నిజం అని ఒకటి ఉంది.
1: There second one, nism, fact.
0: కానీ సామాన్యమైన ఈ ప్రపంచంలో సత్యమును నిజమును రెండింటిని ఒకటిగానే చూసుకుంటారు.
1: In the ordinary sense, we consider fact nism and satyam the truth as synonymous.
0: నిజం వేరు సత్యం వేరు ఇవి రెండు ఒకటి కాదు.
1: The fact and truth are different, not the same.
0: చూచినప్పుడు ఏది కనిపిస్తుందో అది నిజం.
1: What you see speaks of the fact.
0: ఇప్పుడు నీవు ఒక శాలు కప్పుకొని ఉండవచ్చు.
1: Now you have a shawl.
0: రేపటి దినం నీ శాలు లేకపోవచ్చు.
1: Tomorrow you may not have it.
0: కానీ నీవు శాలు కప్పుకున్నావు అనేటువంటిది నేటికి మాత్రమే అది ఇప్పటికి మాత్రమే అది నిజం.
1: It is a fact that you have shawl today.
0: రేపటికి అది నిజం కాదు.
1: It is not a fact tomorrow.
0: కనుకనే రేపటికి కూడా అది ఉంటే, ఎల్లుండికి కూడా అదే ఉంటే, నిన్న కూడా అదే ఉంటే, త్రికాలములు ఎందు అదే ఉంటే అది సత్యం.
1: But the one that remained yesterday, remains today, will continue to remain tomorrow, that is the truth.
0: కనుకనే త్రికాలములు ఎందు కూడాను మారనటువంటిది, తేరనటువంటిది, కదలనటువంటిది, మెదలనటువంటిది, తావనటువంటిది, కూలనటువంటిది అది ఏ సత్యం.
1: So it is the truth that would not change, that would not waver, that would not move, that remains permanent and eternal.
0: Madhya madhya maratu undeyatvantidanta kudanu, kadantu undeyatvantidanta kudanu, kontha varaku malinyamayyatvantidanta kudanu, adi satyam kaadu, adi nijam.
1: Therefore that comes in between and passes off, highly polluted is
0: fact.
1: That what you see for the moment is a fact.
0: Yappudu kanipinchetvantidi satyam.
1: That which is seen for all the times is truth.
0: Inka vedantamulo ee satyamunu kudanu rutam annaru.
1: In Veda satya is called rutam.
0: Ee rutam aneetundi emiti?
1: What is this rutam?
0: Kevalam vastu maatrame kaakunda daniki gnanam kuda untundadi.
1: Not merely the object, it carries with
0: daniki it. Daniki vicharana shakti kuda untuntadi.
1: It has got the spirit of inquiry.
0: Discrimination. కనుక ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే అది రుతం అనేటువంటి రూపం ధరిస్తుంది.
1: The combination of these two would lead to rutam.
0: కనుక మానవత్వంలో మన ధర్మం ఏమిటంటే సత్యాన్ని పలకాలి.
1: So the human dharma wants you to speak truth.
0: అది ఏ మన పలుకు ఉన్నటువంటి యొక్క నిజమైనటువంటి మానవత్వం.
1: That is the true human quality.
0: ధర్మాన్ని ఆచరించాలి.
1: One has to tread along the path of righteousness.
0: అది ఏ మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క ఇది వాల్యూ ఒక విలువ.
1: ఇట్ ఇస్ ది చీఫ్ వాల్యూ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: అయితే హృదయము అనేటువంటిది కనిపించదు.
1: హౌఎవర్ యూ డోంట్ సీ ది హార్ట్.
0: ఈ రెండింటి యొక్క సంబంధం చేతనే హృదయం ఎటువంటిది అనేటువంటిది మనం గుర్తించడానికి వీలవుతుంది.
1: బికాస్ ఆఫ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ యూ కెన్ నో ది హార్ట్.
0: కనుకనే చేతలు మాటలు రెండు కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: దేర్ఫోర్ అవర్ వర్డ్స్ అండ్ అవర్ యాక్షన్స్ విల్ స్పీక్ ఆఫ్ ది will stand for the reflection of the inner being.
0: Kanukane ee rendu kudunu reflection, reaction, resound.
1: So they speak of reflection, reaction and resound.
0: Adi ye rutam.
1: That is rutam.
0: Kanuka manavattam yokka divyamaina viluvalu emiti?
1: What are the divine human values?
0: Deenine moodu padamulato cheptu vacham.
1: These are said in three words.
0: Preeti, bheeti, neeti.
1: One is preeti, next is bheeti, the third one is neeti.
0: Preeti, daiva preeti.
1: Preeti, daiva preeti, love of God.
0: Ee daiva preeti aneetundi undinappudu shantamu satyamu rendu kudunu manalo aavirbhavistayi.
1: When there is love of God, you will have all the peace and truth.
0: Bheeti, paapa bheeti.
1: Bheeti, paapa bheeti, fear of sin.
0: Ee paapa bheeti undinappudu prema vastundi.
1: When there is fear of sin, there will be love.
0: Prema raavatame kaakunda shantanga untundi.
1: And you will also remain peaceful.
0: Neeti.
1: Neeti, morality.
0: Neetani. Sangha neeti.
1: It is the morality of society.
0: Ee sangha neeti lopala ahimsa anetundi aavirbhavistundi.
1: There you find the principle of non-violence.
0: ప్రీతి అనేటువంటి ఒక్కదాన్ని మనం పోషించుకున్నామంటే శాంతము, ధర్మము, ఈ యొక్క అహింస మూడు కూడా దాన్ని అనుసరిస్తాయి.
1: Therefore, if you develop this preeti, love for God, you will have all the peace and truth and dharma.
0: ప్రీతి కలవాడు హింసకు పాల్గొనడు.
1: The one who has got love of God will never resort to violence.
0: ప్రీతి కలవాడు అధర్మములో ప్రవేశించడు.
1: The one with love for God will never be unrighteous. ప్రీతి
0: కలవాడు శాంతంగానే ఉంటాడు.
1: He will remain peaceful.
0: కాబట్టి ప్రీతియే అన్నింటియందుకూడను ప్రాణ సమానము.
1: Therefore, this preeti, love is the life.
0: మానవుని యొక్క విలువలు సత్య, ధర్మ, శాంతి, ప్రేమలు అని అనుకుంటున్నాము.
1: We think the human values are truth, righteousness, peace,
0: and love. ఒక్క ప్రీతి లోపలనే ఇమిడి ఉంటున్నాయి.
1: All of them are contained in this preeti love.
0: ప్రేమ అనేటువంటిది భగవంతుని వైపునే మరలుతూ ఉంటుంటాది ఎప్పుడు.
1: This love directs you towards God.
0: ప్రేమ దిక్సూచక యంత్రం వంటిది.
1: Love is like compass.
0: ఇది ఎక్కడ పెట్టినా ఉత్తర దిక్కునే చూస్తుంది.
1: ఇట్ విల్ పాయింట్ టువర్డ్స్ ది నార్త్ వేర్ ఎవర్ యూ కీప్ ఇట్.
0: అదే రీతిగా ప్రీతి ఎక్కడ నుంచి వచ్చినప్పటికీ దైవం వైపునే పోతుంది.
1: సో లవ్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్ విల్ డైరెక్ట్ యూ టువర్డ్స్ గాడ్.
0: కనుకనే ప్రీతి అనేటువంటి ఒక దిక్సూచకను మానవునికి అందించినటువంటి స్పెషల్ గ్రేస్.
1: Therefore, this compass of preeti, love is the one of special grace given to mankind.
0: మానవతా విలువ ప్రీతియ.
1: The human value in this world.
0: ప్రేమనే ప్రతి మానవుని యందు కూడా ఉంటుండాలి.
1: This love is present in every person.
0: కనుకనే దైవం సర్వభూతముల యందు ఉంటున్నదనేటువంటి ఒక తత్వాన్ని వేదం ఘోషించింది.
1: So Veda speaks of the divine who is present in all. God is present in all
0: beings. ఎవరు ఈశ్వరుడు? ప్రేమనే ఈశ్వరుడు.
1: Who is God? Love is God.
0: ప్రేమ ఈశ్వరహై. ఈశ్వర ప్రేమ హై. ప్రేమనే ఈశ్వరుడు, ఈశ్వరుడే ప్రేమ.
1: God is love. Love is God.
0: కనుకనే భగవంతుడు సర్వులు యందు ఉంటున్నాడు.
1: God is present in all.
0: దీనిని పురస్కరించుకునియే love is God. Live in love.
1: Therefore, Swami says, love is God. Live in love.
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: Jesus తల్లి యొక్క అనుమతి తీసుకుని
1: has taken permission from
0: పర్వతం యందు పోయి ఎడారి లోపల 42 దినములు తపస్సు చేశాడు.
1: He has gone to the desert and undertook penance for 42 days.
0: తదుపరి తన యొక్క స్వస్వరూపాన్ని తాను గుర్తించుకున్నాడు.
1: He has known his true self.
0: మూడు వరములు కోరాడు.
1: He asked for 3 boons to be granted.
0: ఏమని?
1: What are they?
0: మొదటిది,
1: first,
0: oh my God, my father, నా తండ్రి, నేను మూడు వరములు కోరుతున్నాను, నాకు అనుగ్రహించమన్నాడు.
1: He said, my father, I ask for 3 boons to be granted.
0: మొదటిది ఏమిటి?
1: What is the first one?
0: నీవు నా ఈ జీవితాన్ని అందించినావు.
1: You have given me this life.
0: ఈ జీవితాన్ని ఈ జగత్తు లోపల ఎవరికి ఏ విధమైన బాధలు కలిగించకుండా అందరి సేవలు చేయాలి.
1: I should not hurt or harm anybody. I should serve all.
0: తప్పుకు మాత్రమే నేను సిద్ధంగా ఉంటుంటాను, ఒప్పుకుంటాను, కానీ అసత్యానికి నేను ఒప్పుకోను.
1: I am ready to accept the guilt or mistake, but I would not utter a lie.
0: సత్య మార్గంలో నన్ను ప్రవేశించిపచేయి.
1: See that I would tread along the path of truth.
0: మొట్టమొదటి కోరిక.
1: That is the first boon.
0: రెండవది, అసూయాపరులైనటువంటి వారు నన్ను ఎన్ని విధములైనటువంటి రీతిగా నన్ను హింసించినప్పటికీ, దూషించినప్పటికీ, పరిహసించినప్పటికీ, బాధించినప్పటికీ, నేను ఓపికగా ఉండేటువంటి ఒక హృదయాన్ని నాకు అనుగ్రహించు.
1: Oh God, give me that heart that would bear all the suffering put to me by the jealous people, those that hurt me, that accuse me and criticize me. Let me bear them all.
0: లోపులు కొంతవరకు అసూయ పడుతుంటారు.
1: Watching the good jealous people are there.
0: అభివృద్ధి చేసేటువంటి వారిని చూసి అసూయ పడుతుంటారు.
1: When you progress in life, there are people that feel jealous of you.
0: వారిని చూసి కుళ్ళిపోతుంటారు.
1: When you are happy, there are people that
0: ఇది మానవుని యొక్క అల్పబుద్ధి యొక్క లక్షణాలు.
1: That are the qualities of mean people.
0: ఇది నిజంగా మానవుని యొక్క హృదయాలు కాదు.
1: That's not true human heart.
0: ఇది కేవలము పశువులు కూడాను ఆ విధంగా అసూయ పడవు.
1: Even animals don't have that jealousy.
0: కానీ ఈనాటి మానవుని యందు స్వార్థం అనేది అధికం కావటం చేతనే అసూయ కూడాను దానితో పాటు పెరుగుతూ వస్తుంది.
1: As among people there's more of selfishness, that's leading to this kind of jealousy.
0: కనుక ఈ అసూయాపరులు నన్ను ఎన్ని బాధలు పెట్టినప్పటికీ శాంతంగా ఉండేటువంటి ఒక చిత్తాన్ని నాకు అనుగ్రహించు.
1: ఓ గాడ్, ద జెలస్ పీపుల్ మే పుట్ మీ టు సఫరింగ్, గ్రాంట్ మీ దట్ స్టేట్ టు మెయింటైన్ పీస్.
0: మూడవది,
1: థర్డ్ వన్,
0: ప్రేమ,
1: లవ్.
0: ఈ ప్రేమ ఎవరికి నేను అందించను.
1: దిస్ ఐ వుడ్ నాట్ గివ్ టు ఎనీబడీ.
0: నా ప్రేమను, పరిపూర్ణమైనటువంటి ప్రేమను నీ పాదాలకే అంకితం చేస్తాను.
1: ఐ వుడ్ సరెండర్ మై టోటల్
0: నీ సేవలోనే నేను అర్పితం కావాలి.
1: లెట్ మీ స్పెండ్ మై టైమ్ ఇన్ సర్వింగ్.
0: నీ ఆనందమే నా ఆనందము.
1: యువర్ బ్లిస్ ఈస్ మై బ్లిస్.
0: నీవు ప్రేమ స్వరూపుడే, నేను ప్రేమ స్వరూపుడే.
1: యువర్ ది ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్, సో ఎమ్ ఐ.

0: నీవు పూర్ణుడు, నేను పూర్ణుడు.
1: You are full and I am also full.
0: ఈ పూర్ణమంతా ఆ పూర్ణంలో నేను ఏకమైపోవాలి.
1: This should merge in that.
0: అపూర్ణమైనటువంటి వారికి నేను ఈ పూర్ణత్వాన్ని అందించను.
1: I would not part with anybody who is not full.
0: ఎందుకంటే భగవంతుడు పరిపూర్ణుడు.
1: Because God is total.
0: పరిపూర్ణుడికి ఈ పరిపూర్ణమైన ప్రేమను అర్పితించాలి.
1: To that wholesome full God I should surrender.
0: ఈ మూడు కూడాను నాకు అనుగ్రహించమని కోరాడు.
1: He wanted these three boons to be granted.
0: దీనికి పూర్వము జరిగినటువంటి యొక్క కొంత అరబియన్స్ ఇతను జన్మించిన సమయం లోపల ముగ్గురు అరబియన్స్ రాజులు చేరారు.
1: There was a gathering of three Arabian kings.
0: మొదటి కింగ్ చూచాడు ఈ బిడ్డను. ఇతను దైవం బిడ్డగా ఉండినట్టుగా కనిపిస్తుంది అన్నాడు.
1: ఫస్ట్ అరేబియన్ కింగ్ థాట్ లైక్ దిస్ చైల్డ్ అపియర్స్ టు బి ది చైల్డ్ ఆఫ్ గాడ్.
0: రెండవడు చూచాడు, కాదు కాదు, ఇది దైవాన్ని ప్రేమించే బిడ్డగా తయారవుతుంది అన్నాడు.
1: The second Arabian king said, this child will certainly love God.
0: మూడో వాడు చెప్పాడు, ప్రేమించటము లేదు, బిడ్డ కాదు, దైవమే తాను అన్నాడు.
1: He said, it's nothing like love nor the child, he is God.
0: అది ఏ? The one you think you are.
1: The one you think you are.
0: అది ఏ మొట్టమొదటి చెప్పినటువంటిది? దైవం లోపల మూడు రకమైనటువంటి తత్వములు ఉంటున్నాయి.
1: There are three levels in the divinity.
0: నేను భగవంతుని యొక్క మెసెంజర్.
1: I am the messenger,
0: I am the messenger of God.
1: He said, I am the messenger of God.
0: Second, I am the son of God.
1: Second level, I am the son of God.
0: Third, I and my father are one.
1: Third state, I and my father are one.
0: The one you think you are, that is physical. దేహాన్ని పురస్కరించుకొని నేను పలాని వాణిని, నేను పలాని వాణిని అని ఒక మెసెంజర్ గా భావిస్తున్నాడు.
1: The first state, that I am the messenger of God, basing on the body, he introduced himself, I am so and so.
0: Others think you are.
1: The second one, the one others think you are.
0: The one others think you are.
1: The one others think you are.
0: Anaga emti nee manasu yokka tattamu.
1: It is nature of your mind.
0: The third, I and my father are one.
1: The third state, I and my father are one.
0: Ante naaku moodu swaroopalu untunnayi.
1: I have three forms.
0: Sharira swaroopamu, manasika swaroopamu, aatma swaroopamu.
1: The three forms, one relates to the body, the second the mind and the spirit.
0: Manam iddaru okkate.
1: In the realm of the spirit, both are one.
0: హనుమంతుడు కూడాను శ్రీరాములకు చెప్పాడు.
1: This is stated by Hanuman to Sri Rama.
0: Rama,
1: Rama,
0: దేహరీతిగా నేను నీ సేవకుడను.
1: From the body point, I'm your servant.
0: మానసిక రీతిగా నేను నీ దాసుడను.
1: Mentally, I submit myself to you.
0: నీ అంశమును.
1: I'm your spark.
0: ఆత్మ రీతిగా నీవు నేను ఒక్కటే.
1: From the standpoint of spirit, you and I are one.
0: అదే భావాన్ని ప్రతి మానవుడు కూడాను మొట్టమొదటి కర్మ మార్గము. Messenger, anaga karmana acharinchali.
1: So the first path is the path of action as the messenger.
0: Ee karmana acharincheetundi deentlopala hrudayapurvakamainatundi yokka satkarmala acharinchali.
1: As you do action, you should do it wholeheartedly.
0: Inka rendavadi,
1: the second,
0: worship.
1: Worship.
0: Aadhyatmika margamlo praveshinchatamu.
1: That you move in the spiritual
0: field. అనగా పూజించటము, భజించటము, సేవించటము, జపించటము, తపించటము, ఇవన్నీ కూడాను ఆధ్యాత్మికం.
1: The worship, the meditation, the penance, going through the sacred text, that's all spiritual pursuit.
0: ఇంకా మూడవది wisdom.
1: Third one,
0: జ్ఞాన మార్గము.
1: Wisdom, path of wisdom.
0: కనుకనే work, worship and wisdom, ఇది మూడు కూడాను W's గా వచ్చేసాయి.
1: Therefore there are three W's as stated by Bhagavan, work, worship and wisdom.
0: ఈ work, worship, wisdom, ఈ మూడింటి తత్వం లోపల కూడాను మానవుడు wisdom తో అంత్యం కావాలి.
1: In these three,
0: ఎక్కడ ఉన్నాడు భగవంతుడు?
1: Where is God?
0: ఎక్కడ ఏ విధంగా చేస్తుంటాడని కొంత నిమిషముల ముందుగా తెలుగులో మాట్లాడినట్టు పిల్లవాడు చెప్పాడు.
1: One student said this in Telugu, who spoke few minutes ago.
0: చాలా అమాయకులకు కూడా అర్థమయ్యేటువంటిది భగవంతుడు సర్వంతర్యామిని.
1: Everyone knows that God is everywhere. Innocent people also
0: కానీ
1: know that.
0: ఈనాడు మేధావులైనటువంటి వారికి అన్ని సందేహములే.
1: But intellectuals today entertain all doubts.
0: మేధావుల కంటే ఏ చదువు లేనటువంటి మూర్ఖుడే చాలా మేలు ఈ కాలంలో.
1: In the modern times, an innocent, ignorant one is far better than intellectual.
0: అప్పుడు పాలును తీసుకుని వచ్చాడు ఒక పాత్రలో.
1: Milk is brought in a container.
0: ఎక్కడ ఉన్నాడు దేవుడు?
1: Where is God? Where is God?
0: పాలును తీసుకుని వచ్చాడు.
1: He brought the milk.
0: బాబు, ఈ పాలలో వెన్న ఎక్కడ ఉంది?
1: Boy, where is the butter in milk?
0: వెన్న ఉంది కానీ కనిపించటం లేదు.
1: There is butter, but I don't see.
0: ఒక్కొక్క డ్రాప్ లో కూడా వెన్న ఉంది.
1: ఎవ్రీ డ్రాప్ హ్యాస్ బటర్.
0: ఒక్కొక్క కణంలో కూడా వెన్న ఉంది.
1: ఇన్ ఎవ్రీ పార్టికల్ దేర్ ఇస్.
0: అయితే ఎప్పుడు మనకు ప్రత్యక్షం అవుతుంది.
1: బట్ హౌ డు యూ సీ ఇట్?
0: దానిని చేయవలసిన రీతిగా చేయాలి.
1: యూ హావ్ టు ప్రాసెస్ ఇట్.
0: దానిని పెరుగు చేసి తర్వాత మొదలు చేసినప్పుడు సర్వత్రా ఉండినటువంటి వెన్న ఒక పైభాగానికి వచ్చేసి
1: you have to curdle it, you have churn it, and you can collect the butter that gathers on the surface.
0: Kanka nee hrudayame patra,
1: your heart is the container.
0: Nee premane indulo paalu,
1: the love is milk there.
0: Ee premanu anetundi dani bhagavantuniki arpitam anetundi nee madanam,
1: offering to God is churning.
0: అప్పుడే సాక్షాత్కారం అనేటువంటి స్వరూపం బయలుదేరుతుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ద మేనిఫెస్టేషన్.
0: సర్వత్రా ఉంటుండాది భగవంతుడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: సర్వత్రా ఉన్నది పాలలో వెన్న.
1: అండ్ బటర్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద
0: మిల్క్. కనిపించదు.
1: యూ డోంట్ సీ.
0: అయితే ఎప్పుడు కనిపిస్తుంది?
1: దెన్ హౌ డు యూ సీ?
0: దానికి తగినటువంటి కృషి మనం చేసినప్పుడే కనిపిస్తుంది.
1: వెన్ యూ అప్లై యువర్ సెల్ఫ్ అండ్
0: అయితే భగవంతుడు యొక్క దృష్టి ఎవరిపైన ఉంటుండాలి, ఎక్కడ ఉంటుండాలి అని సందేహించవచ్చు.
1: యూ మే డౌట్ హూ వుడ్ బి ద రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: బల్బ్ ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ద బల్బ్.
0: ఈ బల్బ్ లో వెలుగు ఉంటుండాలి.
1: దేర్ ఇస్ లైట్.
0: ఈ వెలుగు ఎక్కడ చూస్తుండాలి?
1: లైట్ ఇన్ వాట్ డైరెక్షన్ డస్ ఇట్
0: గో? వైపులా చూస్తుండాలి.
1: ఇట్ వాచెస్ అలాంగ్ ఆల్ డైరెక్షన్.
0: సర్వత్రా వెతుకుతుండాలి.
1: ఇట్ సర్చెస్ ఆల్ ఓవర్.
0: అదే రీతిగానే భగవంతుడు ఒక వెలుగు వంటి వాడు.
1: గాడ్ ఇస్ లైక్ లైట్.
0: ఎవరిని చూస్తున్నాడు? అందరినీ చూస్తున్నాడు.
1: హీ వాచెస్ ఆల్.
0: ఈ సభ లోపల నిద్రపోయేటువంటి వాళ్ళు చూస్తుండాలి.
1: Bhagavan watches those that sleep here in this congregation.
0: Inkokaru vinukunda edo inkoka chinta chestunnetundi vaadanu chustundadi.
1: He also watches those that think of other things.
0: Chintalu veriga undavachunu kaani andarki ee velige aadharam.
1: Thoughts may vary, but this light is common.
0: Okaoka samayam lopala
1: at one time
0: Ramakrishna Paramahamsa chakkani sayankala velalo chakkani bodha chestunnadu.
1: On a pleasant evening he was teaching.
0: ఆ యొక్క గుంపులో కూడా నువ్వు రాణి రాసమణి వచ్చి కూర్చుంది.
1: దేర్ ఇన్ దట్ కాంగ్రిగేషన్ ఇస్ ప్రెసెంట్ రాణి రాసమణి.
0: ఆ రాణి రాసమణి యొక్క టెంపుల్ లోపలి ఇతని పూజారి రామకృష్ణ పరమహంస.
1: పరమహంస ఇస్ ద ప్రీస్ట్ ఇన్ ద టెంపుల్ బిల్ట్ బై రాణి రాసమణి.
0: చక్కగా చెప్తున్నాడు భగవద్ విషయాన్ని.
1: పరమహంస ఇస్ టీచింగ్ ఆల్ డివైన్.
0: కానీ రాణి రాసమణి విన్నట్టుగానే తల ఊపుతూ ఉండాలి.
1: రాసమణి ఇస్ జస్ట్ నాడింగ్ హర్ హెడ్, ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ షీ ఇస్ లిసనింగ్ టు. కానీ
0: ఈ విషయం రామకృష్ణకి తెలుసు బాగా.
1: బట్ పరమహంస నోస్ ప్రిటి వెల్.
0: లేచాడు కుర్చీ నుంచి.
1: హి గాట్ అప్ ఫ్రమ్ ద చైర్.
0: ఆ కూర్చున్నటువంటి రాణి రాసమణి ఒక్కతూరి చెంపల పైన కొట్టాడు.
1: హి స్లాప్డ్ హర్ ఎట్ వన్ మోమెంట్.
0: అందరికి ఆశ్చర్యమే.
1: ఎవ్రీబడి వర్ టేకెన్ బై సర్ప్రైజ్.
0: ఈ పిచ్చివాడు ఆమె యొక్క ఉద్యోగంలోనే ఉంటున్నాడు, ఆమె యొక్క దేవాలయంలోనే సేవ చేస్తున్నాడు, కానీ ఆమెని ఇంత ప్రజల మధ్య లోపల రాణిని ఇంత అవమానపరిచినాడు, ఏమిటనికి పిచ్చా ఏమిటి అని అనేక మంది అనేక రీతిగా విచారించారు.
1: ఎవ్రీబడి స్టార్టెడ్ డౌటింగ్ వాట్ ఇస్ దిస్ మ్యాడ్ క్యాప్ బీయింగ్ ఎన్ ఎంప్లాయీ ఇన్ ద టెంపుల్ బిల్ట్ బై హర్. హౌ ఇస్ దట్ హి ఇన్సల్ట్స్ హర్ లైక్ దాట్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఎవ్రీవన్.
0: ఈ సభలో నిలిచినటువంటి వారంతా దేనికోసం ఇక్కడికి వచ్చారు?
1: వై ఆల్ పీపుల్ గ్యాదర్ హియర్?
0: చెప్పేటువంటి విషయాలు చక్కగా శ్రద్ధగా వినాలి.
1: All should listen to in all sincerity.
0: Innatvanti vishayalu aacharanalo pettali.
1: What all they listen, they must practice.
0: Kaani
1: but
0: nee vachi ee sabalo kurchoni reepadi dinam court case vishayam anta nee vicharam chesukuntunnava?
1: But you are seated here in this congregation and you have been thinking of tomorrow's court affair.
0: Nee vaatta court vishayam vicharam chesukunte intilo kurchoni vicharam chesku ikkada enduku raavali?
1: Then you want to think of tomorrow's court litigation.
0: Anaga ee yokka vakyamu enta aadarshavantamainatundi ante అనేక మంది సభల్లో పాల్గొంటుంటారు.
1: ఇట్ స్పీక్స్ ఆఫ్ ఎన్ ఐడియల్. మెనీ పీపుల్ అటెండ్.
0: ఏం చేశారు ఏమిటో ఎవరికి తెలియదు.
1: నో వన్ నోస్ వాట్ ఈస్ సెయిడ్.
0: యోచన చేసుకుంటూ ఉంటారు.
1: బికాస్ దే విల్ బి థింకింగ్ ఆఫ్ సో మెనీ థింగ్స్.
0: కనుక అలాంటి యోచన చేసేటువంటి వారు సమావేశంలో పాల్గొనకూడదు.
1: దోస్ దట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ వేరీడ్ థింకింగ్ బెటర్
0: సమావేశంలో పాల్గొంటారా? దీన్ని తూచి నడుచుకోవడానికి తగినటువంటి తూచి చేయాలి.
1: వెన్ వన్స్ దే ఆర్ ఇన్ ది అసెంబ్లీ దే మస్ట్ ప్రాక్టీస్
0: ఈ సత్యాన్ని. ఆనాడు రామకృష్ణ చక్కగా ఆచరణ రీతి లోపల ప్రచారం చేశాడు.
1: దిస్ ఈస్ టాట్ బై రామకృష్ణ పరమహంస ఇన్
0: ప్రాక్టీస్. కనుకనే మానవుని యొక్క ధర్మములు అనేటువంటిది ఇంత పవిత్రమైనట్టుగా ఉంటుంటారు.
1: సో హ్యూమన్ ధర్మ ఇస్
0: ఇది కేవలం ఒక భూలోకమునకు మాత్రమే కాదు.
1: నాట్ మియర్లీ
0: భూవస్సువహ. ఈ ముల్లోకములకు కూడా ఉంటుండాలి.
1: ఫర్ ఆల్ ది త్రీ వర్డ్స్.
0: ఏమిటి ఈ ముల్లోకములు?
1: వాట్ ఆర్ దే?
0: రే దేహరీతిగా చేసేటువంటి కర్మలు ఎందు?
1: All the actions that you do with the body. మనసు
0: గాతాలు చేయటువంటి తలపులు ఎందు?
1: All the thoughts in the realm of the mind.
0: ఆత్మరీతిగా ఆనందించేటువంటి విషయం నందు?
1: All the things that.
0: మూడింటి ఎందు కూడాను ఈ ధర్మము వెలుగు నందిస్తుంది.
1: In the atomic bliss, the mental thought and the body action.
0: అది ఆత్మిక్ బ్లిస్ అనేటువంటిది నిత్యానందం.
1: Atomic bliss is eternal bliss.
0: పరమ సుఖదం.
1: Supreme.
0: కేవలం జ్ఞానమూర్తి.
1: Is the one of wisdom.
0: ఇంత జ్ఞానమయమైనటువంటిది ఈ ఆత్మానందం.
1: This wisdom is one of the
0: ఈ ఆనందమునకు మానసిక ఆనందమునకు దేహ ఆనందమునకు వెలుగునందించేటువంటి ధర్మము.
1: Therefore it is dharma that gives light to the happiness of the body, the mind and the spirit.
0: త్రిలోకములకు వెలుగునందించేటువంటిది ధర్మము.
1: So it's only dharma that illumines all the
0: ఈ
1: three worlds. మూడుకును
0: దైవాధీనం.
1: All are under the control of God.
0: ఇంకా నాలుగవది ఉంటుంది, అదే మనిషి ప్రయత్నం.
1: So there is fourth factor, human effort.
0: సుపుత్రే కులదీపక, మంచి పుత్రుడు కులములకే వెలుగునందిస్తుంటాడు.
1: A good son is the light to the entire family.
0: ఎవరు ఈ గుడ్ సన్ అనేటువంటి వాడు?
1: Who is this good son?
0: Good son means God's son.
1: Good son means God's son.
0: Good అనేటువంటిది G-O-O-D, good.
1: The spelling G-O-O-D.
0: మిథ్యలోకే అనేటువంటిది, అనగా మిథ్యలోకం అనేటువంటిది జీరో. జగత్తంతా మిథ్యం, బ్రహ్మ సత్యం.
1: The whole world is illusion, but Brahman is all
0: true. ఆ మిథ్యం అనేటువంటిది ఏమిటి? అది ఒక జీరో.
1: This illusion is one zero.
0: G-O-O-D. ఈ రెండు ఓ లోపల ఒక జీరో తీసేస్తే గాడ్ అయిపోయింది.
1: Now in this G-O-O-D, remove this illusion zero.
0: గుడ్ లోపల ఒక జీరో పోతే గాడ్ అయిపోయింది.
1: And therefore one zero is God.
0: God's son is good son.
1: Therefore God's son is good son.
0: అనగా నిరంతరం కూడాను దైవ భావములు.
1: They should have divine feelings.
0: దైవ కర్మలు.
1: Divine actions.
0: దైవ చింతనలు.
1: Divine thoughts.
0: దైవ ప్రవర్తనలు.
1: Divine behavior.
0: అని కలిగినటువంటి వాడు సుపుత్రుడు.
1: He is the one, the good son.
0: సు అనగా మంచి.
1: సు means good.
0: తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞను శిరసావహించి.
1: One should follow the command of the
0: parents. తల్లిదండ్రుల యొక్క ప్రేమను అందుకొని.
1: Receives the grace.
0: తల్లిదండ్రులకు ఆనందపరిచి.
1: Make them happy.
0: వారు ఇంతకాలం పెంచి పెద్ద చేసినందుకు వారికి తగినటువంటి కృతజ్ఞతను అందించి.
1: Expressing gratitude for all
0: the help. వారిని సంతృప్తిపరిచేటువంటి వాడు సుపుత్రుడు.
1: The one who satisfies them is good.
0: అంతేకాదు సమాజంలో కూడా మంచి పేరు తెచ్చుకున్నటువంటి వాడు సుపుత్రుడు.
1: Not only that, the one who gets good name in society is good son.
0: ఎప్పుడు గొప్ప పుత్రుడు అవుతాడు?
1: When do you become good son?
0: కులములో ఒకండు గుణవంతుడుండినా కులము వెలయు వాని గుణము వెలయు.
1: If there is one good son, the whole family will be reputed and he will also be famous.
0: మలయ వనములోన వెలయు వనములోన మలయ జంబునట్టు. గొప్ప కారణములు యందు ఒక మల్లె తీగ ఒకటి ఉంటే ఆ మల్లె పుష్పంతోనే సర్వం కూడాను ఆ మల్లె సుగంధను అందిస్తుంది.
1: ఇన్ ఎ థిక్ ఫారెస్ట్ ఇఫ్ యూ ఫైండ్ ద జాస్మిన్ ఫ్లవర్ యూ విల్ ఫైండ్ ద ఫ్రాగ్రెన్స్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్.
0: అదే రీతిగా ఒక్క సుపుత్రుడు ఉన్నాడంటే ఆ జాతికి అంతా కూడాను గొప్ప కీర్తిని అందిస్తుంది.
1: వెన్ దేర్ ఇస్ వన్ గుడ్ సన్ ద హోల్ ఫ్యామిలీ ద క్లాన్ విల్ ఎర్న్ రిప్యూట్.
0: ఈనాడు కొడుకుడు పుట్టిన తక్షణమే చక్కెరను తీపో పంచుతూ ఉంటాం మనం.
1: The moment one has a son, they start distributing sugar or sweets.
0: ఏం చెయ్యా చక్కెర పంచుతున్నావు అంటే నా కొడుకు పుట్టాడండి.
1: Why do you distribute sweets? Now I have a son is the reply.
0: ఎలాంటి కొడుకు ముందుకు చూడు నువ్వు.
1: What type of a son? Watch and wait.
0: కొడుకులు పుట్టినంత మాత్రం పుట్టాడని చెప్పుకోకూడదు.
1: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు డిక్లేర్.
0: ఆ పుట్టిన కొడుకు సమాజంలో ఏనాడు మంచి పేరు తెస్తాడు అప్పుడు నీ పుత్రోత్సవం చేసుకోవాలి.
1: That day when the son gets good name in society, you should celebrate.
0: పుత్రోత్సవము తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు.
1: Father will not be instantly happy on coming to know the birth of his son.
0: ఆ పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందును తండ్రి.
1: Father will be very happy and delighted on coming to know the name of his son.
0: అబ్బా ఈ పిల్లవాడు చాలా మంచివాడు, చాలా మంచివాడు, చాలా మంచివాడు అన్నప్పుడు అదే తండ్రికి గొప్ప విలువ.
1: When all praise his son, the father will be happy.
0: అదే దైవానికి కూడాను గొప్ప ఆనందం.
1: God also will be happy.
0: అందరి చేతిలో మంచివాడు అనిపించుకోవాలి.
1: You should get a good name everywhere.
0: అలాంటి సుపుత్రుడు అనేటువంటి వాడు కులములకే వెలుగునందిస్తుంటాడు.
1: Such a good son is the light to the family.
0: ఇందులో వెలుగునందించేటువంటి మూడు రకములుగా ఉంటున్నాయి.
1: There are three forms of light you get.
0: ఇంటిలో వేసినటువంటి బల్బు,
1: the bulb at home,
0: ఆ రూముకు మాత్రమే వెలుగునందిస్తుంటాడు.
1: Gives the light confined to the room.
0: రాత్రి వెలిగేటువంటి చంద్రుడు,
1: the moon in the night,
0: సర్వత్రా వెలుగునందిస్తుంటాడు కానీ డిమ్గా ఉంటుంది.
1: It spreads light all over but it is dim.
0: కానీ పగటి వెలిగేటువంటి యొక్క సూర్యుడు సర్వత్రా వెలుగుగానే ఉంటుంటాడు.
1: బట్ ది సన్ లైట్ ఇన్ ద మార్నింగ్ ఇస్ సో పవర్ఫుల్ ఇంటెన్స్.
0: కాబట్టి ఇంటిలో వెలిగేటువంటి వెలుగు స్వార్థము.
1: దెర్ఫోర్ ద లైట్ ఎట్ హోమ్ ఇస్ సెల్ఫిష్నెస్.
0: మూన్ నుంచి కూడా సర్వత్రా వెలిగేటువంటి వెలుగు పరార్థము.
1: ద మూన్ లైట్ ఇస్ పరార్థ.
0: పరార్థం.
1: పరార్థం.
0: సన్లైట్ యదార్థం.
1: పరార్థ స్పిరిచువల్ సన్లైట్ ఇస్ యథార్థ.
0: యథార్థ మీన్స్ దట్ ఇస్ ట్రూత్.
1: యథార్థ ఇస్ ట్రూత్.
0: ట్రూత్ ఇస్ గాడ్.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: కనుకని ఆ సర్వత్రా వెలిగేటువంటి యొక్క వెలుగును అందించేటువంటి సూర్యుడే నిజమైనటువంటి దైవము.
1: దేర్ఫోర్ సన్ హూ స్ప్రెడ్స్ లైట్ ఎవ్రీవేర్ ఇస్ గాడ్.
0: కనుకనే ప్రాచీన కాలం నుండి భారతీయులు సూర్యోపాసన జరుపుతూ వచ్చారు.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ ప్రే టు సన్.
0: సూర్య నమస్కారాలు చేస్తూ వచ్చారు.
1: దే పే ఆర్ ప్రే ఆర్ ప్రే టు సన్ గాడ్.
0: సూర్యుడే ప్రత్యక్ష దైవమని భావిస్తూ వచ్చారు.
1: దే టేక్ హిమ్ యాస్ వెరీ గాడ్.
0: సూర్యుడి వల్లనే సర్వమస్తం కూడా జగత్తులో నిలవగలుగుతుండాలి.
1: బికాస్ ఆఫ్ సన్ లైఫ్ ఇస్ మెయింటైన్డ్ ఆన్ ఎర్త్.
0: కనుక
1: సో
0: మనకి ఈనాడు కావలసినటువంటి చంద్రుని వెలుగు రాత్రి, సూర్య వెలుగు పగలు.
1: దేర్ఫోర్ వి గెట్ ది లైట్ బికాజ్ ఆఫ్ మోర్ ఇన్ ది నైట్.
0: కులం వెలుగు సత్పుత్రుడు.
1: ఏ గుడ్ సన్ ఇస్ ది లైట్ టు ద ఫ్యామిలీ.
0: కనుక మనం చదివినంత మాత్రమే సత్పుత్రులు కాదు.
1: బై మేర్ ఎడ్యుకేషన్ కెన్
0: నాట్ బి గుడ్ సన్. తీసుకున్నంత మాత్రమే సత్పుత్రులు కాదు.
1: బై మేర్ ఆక్యుపింగ్ పొజిషన్ కెన్ నాట్ బి గుడ్ సన్.
0: కానీ ప్రవర్తన లోపల, నడత లోపల సత్ప్రవర్తన ఉండాలి.
1: ఇట్ ఇస్ ఎ గుడ్ బిహేవియర్.
0: గుడ్ బిహేవియర్.
1: గుడ్ బిహేవియర్.
0: మేనర్స్.
1: గుడ్ మేనర్స్.
0: గుడ్ డిసిప్లిన్.
1: గుడ్ డిసిప్లిన్.
0: గుడ్ డివోషన్.
1: గుడ్ డివోషన్.
0: అది చాలా ప్రధానమైనటువంటిది.
1: దట్స్ వెరీ ఎసెన్షియల్.
0: ఆ డివోషన్ ఉంటుంటే ఎంతైనా కూడా అన్ని మంచివే చేరుతూ వస్తుంటాయి.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ డివోషన్ ఎవ్రీథింగ్ ఎల్స్ వుడ్ బి గుడ్.
0: కనుక ఈనాటి లోకము లోపల ద్వైత, విశిష్టాద్వైత, అద్వైతము అనేటువంటి మూడు స్థానములు నిర్మించుకుంటూ వచ్చింది.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ త్రీ లెవెల్స్. డ్యువలిజం, క్వాలిఫైడ్ నాన్ డ్యువలిజం అండ్ నాన్ డ్యువలిజం.
0: ద్వైతము,
1: డ్యువలిజం.
0: ఇది ఏది దేనికి అది అనే ఉంటుంటుంది. ఒకదానికి కూడా సంబంధం లేదు.
1: దేర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ఎనీ టూ.
0: అయితే విశిష్టద్వైతమునకును అద్వైతమునకును చాలా డిఫరెన్స్ లేకుండా ఉంటుంది.
1: హౌఎవర్ దేర్ ఇస్ లిటిల్ డిఫరెన్స్ బిట్వీన్ క్వాలిఫైడ్ నాన్ డ్యువలిజం అండ్ నాన్ డ్యువలిజం. ఏ కులమైనా
0: కానీ, ఏ గోత్రమైనా కానీ, ఏ దేశమైనా కానీ, ఏ మతమైనా కానీ, ఏ సాంప్రదాయమైనా కానీ,
1: లెట్ ఇట్ బి ఆఫ్ ఎనీ రిలీజియన్, ఆఫ్ ఎనీ ట్రెడిషన్, ఆఫ్ ఎనీ కల్చర్, ఆఫ్ ఎనీ కంట్రీ,
0: కానీ సత్యం ఒక్కటిగానే కనిపిస్తుంది.
1: బట్ ద ట్రూత్ ఈజ్ వన్.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: ఇట్స్ ఓన్లీ వన్, నాట్ టూ.
0: షుగర్ కేన్ ఉంటుండాలి.
1: హియర్ ఇస్ షుగర్ కేన్.
0: ఎన్నెన్నో వంపులుగా ఉంటుంటాయి.
1: ఇట్ హస్ సో మెనీ బెండ్.
0: షుగర్ కేన్ కు బెండ్ ఉంటుండాలి, కానీ లోపల ఉన్న జ్యూస్ కు మాత్రం, టేస్ట్ కు మాత్రం బెండ్ లేదు.
1: ద షుగర్ కేన్ హస్ గాట్ సో మెనీ బెండ్స్ బట్ నాట్ ద షుగర్ ఇన్సైడ్, ద జ్యూస్ ఇన్సైడ్.
0: కనుక షుగర్ కేన్ నుంచి జ్యూస్ తీవటము, అన్ని షుగర్ కేన్ నుంచి జ్యూస్ తీవటము కలపటము, ఇది అద్వైతం అన్నారు.
1: సో డ్రాయింగ్ ది జ్యూస్ అవుట్ ఆఫ్ ఆల్ ద షుగర్ కేన్స్ ఈజ్ అద్వైత నాన్ డ్యూలిజం.
0: కనుకనే షుగర్ జ్యూస్, మన షుగర్ కేన్ జ్యూస్ అంతా అద్వైతం అన్నారు.
1: దేర్ఫోర్ షుగర్ కేన్ జ్యూస్ ఇస్ అద్వైతం.
0: ఈ షుగర్ కేన్ లో ఎక్కడన్నా తీపే వస్తుంది.
1: యు మే డ్రా ఫ్రమ్ ఎనీ పార్ట్. ఇట్ ఇస్
0: రెండవ రుచి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ టేస్ట్ బియాండ్ దిస్.
0: తర్వాత రామానుజులు వారు చక్కగా విచారం చేశాడు.
1: రామానుజ ఎంక్వైర్ థరోలీ
0: లేదు. ఈ షుగర్ జ్యూస్ ఎంత కాలం పెట్టుకునే అవుతుంది?
1: హౌ లాంగ్ ది షుగర్ కేన్ జ్యూస్ లాస్ట్.
0: ఇది ఎంతకాలం ఉండడానికి వీలు కాదు.
1: ఇట్ వోంట్ సస్టైన్ లాంగ్.
0: ఏం చేశాడు? ఆ షుగర్ జ్యూస్ ను షుగర్ గా మార్చాడు.
1: Therefore, sugar cane juice is converted into sugar.
0: Sugar ga maarchetappudiki eppudaina ekkadaina dento aina vesukochu upayogam chesukochu.
1: When it is in the form of sugar, you can make use of it anywhere and mix it with any.
0: But sugar juice anetundi advaitamu, sugar anetundi visishta advaitamu.
1: Therefore, sugar is qualified non dualism. Sugar cane juice is
0: visishtamaina advaitamu,
1: and that is special qualified.
0: Eppudiki untuntadi.
1: It remains all the time.
0: Dento aina upayogam chesukochu.
1: You can mix it with any.
0: Inka dvaitamu,
1: డ్యువలిజం,
0: మధ్వాచార్యులు.
1: డ్యువలిజం ఇస్ ప్రపోజ్ బై మధ్వాచార్యులు.
0: అద్వైతము శంకరాచార్యులు.
1: నాన్ డ్యువలిజం శంకర.
0: విశిష్టాద్వైతము రామానుజాచార్యులు.
1: క్వాలిఫైడ్ నాన్ డ్యువలిజం రామానుజ.
0: ద్వైతము మధ్వాచార్యులు.
1: డ్యువలిజం ఇస్ ఆఫ్
0: మధ్వాచార్యులు. ఏమని చెప్పాడు?
1: వాట్ డిడ్ హి సే?
0: భగవంతుడా,
1: ఓ గాడ్,
0: నేను షుగర్ గా నేను కాదు.
1: I don't want to come here as sugar.
0: నాకు షుగర్ జ్యూస్ సక్కర్లేదు.
1: I don't want sugar cane juice.
0: నేను షుగర్ ను షుగర్ జ్యూస్ ను తినేటువంటి చీమగా నేను పుట్టాలి. జీవిగా పుట్టాలి.
1: ఐ షుడ్ బి బోర్న్ ఎస్ అన్ యాంట్ దట్ వుడ్ సర్టన్లీ ఎంజాయ్ ద షుగర్ కేన్ జ్యూస్ అండ్ ద షుగర్.
0: తెలీదు,
1: ద షుగర్ డస్ నాట్ నో ది టేస్ట్ ఆఫ్ ది షుగర్.
0: కానీ షుగర్ ను తినేటువంటి వారికి షుగర్ టేస్ట్ తెలుసు.
1: బట్ దోస్ దట్ ఈట్ ద షుగర్ నోస్ ది స్వీట్నెస్ ఆఫ్ ద షుగర్.
0: కనుక నీవు ప్రేమ స్వరూపుడుగా ఉన్నావు.
1: యువర్ ఎంబాడిమెంట్ ఆఫ్ లా.
0: కానీ నేను కూడా ప్రేమగా ఉండకూడదు. నీ ప్రేమను అనుభవించేటువంటి వాడిగా ఉండాలి.
1: ఐ షుడ్ నాట్ బి ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ ఎయిదర్. ఐ షుడ్ ఎక్స్పీరియన్స్.
0: దేవుడు, నేను జీవుడు, ఈ రెండు వేరుగానే ఉండాలి.
1: యు ఆర్ గాడ్ ఇన్ ఎన్ ఇండివిజువల్, వీ షుడ్ బి సెపరేట్.
0: జీవుడు వేరుగా ఉన్నప్పుడే జీవ దైవత్వాన్ని అనుభవించడానికి వీలవుతుంది.
1: వెన్ ది ఇండివిజువల్ ఇస్ సెపరేట్ యు కెన్ ఎంజాయ్ గాడ్.
0: కనుక నేను షుగర్ ను తినేటువంటి వాడిగా ఉండాలి, కానీ షుగర్ నాకొద్దు అన్నా.
1: దేర్ఫోర్ ఐ షుడ్ బి వన్ హూ వుడ్ పార్టేక్ ది షుగర్ బట్ నాట్ ది షుగర్ ఇట్సెల్ఫ్.
0: అనగా రెండు,
1: దిస్ ఇస్ డ్యువలిజం. టూ ఆర్
0: జీవుడు దేవుడు,
1: ఇండివిజువల్ అండ్ గాడ్.
0: ఈ జీవుడు దేవుడు అనేటువంటిది షుగర్ అంతా తిని బాగా చక్కగా జీర్ణం చేసుకుని షుగర్ యొక్క తత్వాన్ని గుర్తించుకున్న తర్వాత తానే షుగర్ అయిపోతాడు. బ్రహ్మవిత్ బ్రహ్మ ఇవ భవతి.
1: When once he partakes and eats the fruit, consumes that, and he becomes a sugar itself.
0: ఈ ద్వైత విశిష్ట అద్వైత అద్వైతములు అనేటువంటి దాన్ని తీసుకుని భారతీయులు లేనిపోని కాలాన్ని వ్యర్థం చేస్తున్నారు.
1: They go by all the three levels, dualism, qualified,
0: అద్వైతము విశిష్ట అద్వైతము ద్వైతము ఒక్కటే. మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కోవ్, మిఠాయి, కీరు, బిస్కెట్లు అన్ని పెట్టినప్పటికీ ఇందులో అన్నిట్లో చక్కెర ఒక్కటే.
1: యు మే హావ్ నంబర్ ఆఫ్ స్వీట్స్ లైక్ మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, బట్ ది షుగర్
0: నామములు వేరు వేరుగా ఉన్నాయి.
1: ది నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ సెపరేట్.
0: అదే రీతిగాని ఈ జగత్తునందు సర్వదేశములు సర్వనామములు సర్వరూపములు కూడా భిన్న భిన్నంగా కనిపిస్తున్నాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ దర్ సో మెనీ కంట్రీస్ ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ వేరీ.
0: కానీ అందరి యందు అన్నింటి యందు ఉన్నటువంటి దైవత్వం ఒక్కటే.
1: బట్ ఇన్ ఆల్ ఇన్ ఎవ్రీ వన్ డివినిటీ ఇస్ వన్.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ యూ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: చూడండి బల్బ్స్ అంతా ఎన్నో ఉంటున్నాయి.
1: యూ ఫైండ్ లాట్స్ ఆఫ్ బల్బ్స్ అరౌండ్.
0: కానీ కరెంట్ ఒక్కటి.
1: బట్ కరెంట్ ఇస్ వన్.
0: అదే దివ్య శక్తి.
1: దట్ ఈస్ డివైన్.
0: ఆ దివ్య శక్తి నీ ఎందు నా ఎందు అందరి ఎందు ఉంటుండాలి.
1: దట్ డివైన్ పవర్ ఇస్ ఇన్ యూ అండ్ ఇన్ మీ.
0: ఎక్కడ ఉంటుండాలి?
1: వేర్ డస్ ద డిఫరెన్స్
0: లై? ఒకటి రెడ్ గా ఉంది, ఒకటి బ్లూ గా ఉంది, ఒకటి వైట్ గా ఉంది, ఒకటి తెల్లగా ఉంటుండాలి.
1: బట్ వన్ ఇస్ ఆఫ్ రెడ్ కలర్, అదర్ ఇస్ బ్లూ కలర్.
0: ఒకటి డిమ్ గా ఉంది, ఒకటి బ్రైట్ గా ఉంది, మరీ బ్రైట్ గా ఉంటుండాలి.
1: అండ్ వన్ ఇస్ బ్రైట్, అదర్ మే బి బ్రైటర్.
0: కరెంట్ యొక్క దోషం కాదు, బల్బుల యొక్క డిఫరెన్స్.
1: నో మిస్టేక్ విత్ ద కరెంట్, దేర్ ఇస్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ బల్బ్.
0: అందరి యందు దైవం ఒక్కటిగానే ఉన్నాడు.
1: గాడ్ ఈస్ సేమ్ యూనిఫామ్ ఇన్ ఆల్.
0: దైవం యొక్క కెపాసిటీ డిమ్గా ఉంది, ఇంకొకటి బ్రైట్ గా ఉంటుండాలి, ఇంకోటి లైట్ గా ఉంటుండాలి.
1: బట్ యువర్ కెపాసిటీ ఇస్ ది వోల్టేజ్ డిఫర్స్. ఇట్ మే బి డిమ్
0: ఆర్ బ్రైట్. వోల్టేజ్ యొక్క డిఫరెన్స్.
1: డిఫరెన్స్ లైస్ ఇన్ ద వోల్టేజ్.
0: నిరంతరము సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం చేసినప్పుడు వోల్టేజ్ కావలసినంత వచ్చేస్తుంది.
1: వెన్ యూ థింక్ ఆఫ్ గాడ్ ఎవ్రీవేర్ ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైమ్ యూ విల్ హావ్ వోల్టేజ్ ఇంక్రీజింగ్.
0: బల్బులు మార్చుకో.
1: చేంజ్ ద బల్బ్.
0: వోల్టేజ్ మార్చుకో.
1: చేంజ్ ద వోల్టేజ్.
0: కరెంట్ ను మార్చవద్దు.
1: డోంట్ చేంజ్ ద కరెంట్.
0: నీ డిమ్గా ఉండేటువంటి హృదయం బ్రైట్ గా చేసి పెద్ద ప్రేమగా పెంచుకో.
1: వెన్ ది బల్బ్ ఆఫ్ యువర్ హార్ట్ ఇస్ డిమ్, డెవలప్
0: ప్రేమను పెంచుకో. ప్రేమను పెంచుకో. ప్రేమను పెంచుకో.
1: డెవలప్ యువర్ లవ్. ఇంక్రీజ్
0: ప్రేమ. పెరిగే కొలది కూడా నువ్వు లైట్ అండ్ బ్రైట్ కాలైదైపోతుంది.
1: వెన్ యూ ఎక్స్పాండ్ యువర్ లవ్ ఇట్ బికమ్స్ లైట్ అండ్ బ్రైట్.
0: చూడండి ఇది ఏదైనా ఒక కర్రగా ఉంటుండాలి.
1: Here is just as
0: ee karanu nippula vesti em ayipothundi.
1: When you put it in fire, what will happen?
0: Karra adrushyam ayipothundi.
1: It will vanish.
0: Kaani bogguga tayaravuthundi.
1: But it becomes cold.
0: Karra poyindi bogguga undi.
1: The stick is not there, but
0: karanu muttukunte manaki em malinyam kavatam ledhu. Boggu muttukunte malinyam ayipothundi.
1: When you touch the stick, no dirt would adhere to you, but when you get it,
0: ee tellaga cheyalante em cheyali?
1: How to make this coal look bright and white?
0: Amayakulu అజ్ఞానులు అనేక మంది ఈ బొగ్గును తెల్లగ చేయదని సోప్ వేసి తిక్కుతారు.
1: ఇన్నోసెంట్ ఇగ్నోరెంట్ పీపుల్ వాంట్ టు అప్లై సోప్ టు ది డార్క్ కోల్ టు మేక్ ఇట్ బ్రైట్.
0: కానీ ఈ కోల్ పైన సోప్ తిక్కితే సోప్ కూడా నల్లగా అయిపోతుంది, కానీ ఈ కోల్ తెల్లక కాదు.
1: బట్ ఇఫ్ యూ రబ్ ది కోల్ విత్ ది సోప్, ది సోప్ ఆల్సో బికమ్స్ బ్లాక్. కోల్ తీసుకుని
0: వెళ్ళి నీవు చక్కగా పాల్లో కడుగు, పాలు కూడా నల్లగా అయిపోతాయి, కానీ కోల్ నల్లక తెల్లక.
1: ఈవెన్ ఇఫ్ యూ వాష్ ద కోల్ విత్ మిల్క్ ఇట్ టర్న్స్ బ్లాక్.
0: దీన్ని మనం తెలుసుకోవాల్సింది ఏమిటి?
1: వాట్ షుడ్ యు నో?
0: ఈ కోల్ ఏ విధంగా అయింది?
1: How could it become cold?
0: ఎందువల్ల ఈ కోల్ అయింది?
1: Why?
0: అనగా ఏమి? అగ్ని యొక్క సంపర్కం చేత కోల్ అయింది.
1: బికాస్ ఆఫ్ ద అసోసియేషన్ ఆఫ్ ఫైర్ ఇట్ బికేమ్ కోల్.
0: తిరిగి అగ్నిలోనే వెయ్యి.
1: పుట్ ఇట్ ఇన్ ఫైర్ బ్యాగ్.
0: ఈ అగ్నిలో ఖాళీ ఖాళీ ఖాళీ ఖాళీ ఖాళీ ఖాళీ కట్టగా ఇప్పటికి బొగ్గు కూడాను వైట్ గా తయారు.
1: Allow it to burn and continuously, even the coal becomes white bright.
0: కరుకుని హాఫ్ బర్న్ కావటం చేతనే కోల్ అయింది.
1: As it is half burnt, it is cold.
0: ఫుల్ బర్న్ చేసేటప్పటికే లైట్ అయిపోతుంది.
1: If it is fully burnt, it becomes light.
0: కరుకుని పార్ట్ టైం డివోషన్ గా ఉన్నప్పుడు బొగ్గుగా ఉంటుంది.
1: When it is part time devotion, it is cold.
0: ఫుల్ టైం అయిపోయినప్పుడు లైట్ గా ఉంటుంది. లైట్ గా ఉంటుంది.
1: When it is full time, it is light and bright.
0: కనుక ఆ అగ్నిలోనే వెయ్యి.
1: Put it in the fire.
0: ప్రేమలోనే పడేసి.
1: Put it in love.
0: కాలి కాలి కాలి కాలి చక్కగా ధూళి మాదిరి అయిపోతుంది. ఉఫ్ అంటే ఊడిపోతుంది.
1: Allow it to burn continuously. It becomes so light it can be blown easily.
0: ఈ కర్ర ఉంది. కర్ర ఇక్కడ విడిచిపెట్టి కిందికి పడిపోయింది.
1: When once you drop it, it falls on the ground.
0: కానీ అది బాగా కాల్చి కాల్చి కాల్చి కాల్చి చక్కగా ఒక బసం మాదిరి వేస్తే ఉప్పు అంటే పైకి పోతుంది.
1: On the other hand, if you burn this wood and make it into ash, you can blow it off.
0: కాబట్టి ఎంత లైట్ అయితే అంత హైట్ కి పోతుంది.
1: If it is light, it can reach height.
0: ఎంత వెయిట్ అయితే అంత లోకి దిగిపోతుంది.
1: If more of the weight, it comes down.
0: కాబట్టి నీ ఉన్నత స్థాయికి పోవాలంటే less luggage, more comfort, weight ని తగ్గించుకుంటూ పోవాలి.
1: Therefore, in order to reach noble heights, there should be less luggage, more comfort.
0: ఈ యొక్క weight ని తగ్గించుకుంటూ పోతే light, light, light, light, light అయిపోతుంది.
1: As you reduce the weight of the luggage, it becomes light and would go up.
0: కనుక మనకున్నటువంటి డిజైర్స్ ను క్రమక్రమేణా తగ్గించుకోవాలి.
1: Therefore we should cut down our desires gradually.
0: డిజైర్స్ తగ్గినంత మాత్రం చాలదు.
1: It's not enough if you cut down your desires.
0: రాగ ద్వేష అసూయ అనేటువంటి ఒక దుర్గుణములు ముఖ్యంగా తగ్గాలి.
1: First we should cut off all these bad qualities like attachment, ego, and jealousy. Why?
0: కామ క్రోధ లోభము మూడు చాలా శత్రువులు.
1: There are three enemies: the desire, anger, and greed.
0: Desire భక్తిని నాశనం చేస్తుంది.
1: It is the desire that kills devotion.
0: క్రోధము జ్ఞానాన్ని నాశనం చేస్తుంది.
1: Anger kills wisdom.
0: ఇంకా లోభము మన యొక్క కర్మనే నాశనం చేస్తుంది.
1: Greed kills our action, activity.
0: కర్మ ఉపాసన జ్ఞానము మూడింటి కూడాను నాశనం చేస్తాయి. ఈ మూడు కూడా.
1: Therefore the work, worship and wisdom are killed by these three.
0: క్రోధము వచ్చినప్పుడు మన జ్ఞానాన్ని అంతా భస్మం చేస్తుంది.
1: It's only greed that burns.
0: విచక్షణ జ్ఞానమే ఉండదు.
1: You don't have discrimination.
0: ఇంకా దానికి అనేక రకమైనటువంటి శత్రుత్వాన్ని పెంచుతుంది.
1: అండ్ యూ డెవలప్ ఎనిమిటీ.
0: ఎక్కడ ఎట్లా మాట్లాడాలనేటువంటి ఒక విచక్షణ జ్ఞానం కోల్పోతుంది.
1: యూ లూజ్ ద సెన్స్ ఆఫ్ డిస్క్రిషన్ హౌ టు టాక్, వెన్ టు టాక్.
0: ఈ కోపం మనకు రాకూడదు.
1: సో యూ షుడ్ నెవర్ బి యాంగ్రీ.
0: లోభము అసలు కంటే ఉండకూడదు.
1: యూ షుడ్ నాట్ బి గ్రీడ్ ఎనీ టైమ్.
0: ఈ మూడు కూడాను క్యాన్సర్ జబ్బు అయినా నయం అవుతుంది, కానీ ఈ మూడు జబ్బులు నయం కాదు.
1: దేర్ ఇస్ ఎ క్యూర్ ఫర్ క్యాన్సర్, నాట్ క్యూర్ ఫర్ దీస్
0: త్రీ డిసీజెస్. ఎప్పుడు నయం అవుతుంది? దైవ ప్రేమాగ్నిలో దీన్ని వేసినప్పుడు భస్మం అయిపోతాయి.
1: వెన్ యూ జస్ట్ బర్న్ ఇట్ ఇన్ ద ఫైర్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్.
0: మంచి కఠినమైనటువంటి యొక్క ఇనుమును కూడాను అగ్నిలో వేసేటప్పటికే చక్కగా కారిపోయి మంచి రసంగా తయారైపోతుంది.
1: ఈవెన్ హార్డ్ ఐరన్ కెన్ బి పుట్ ఇన్ ఫైర్, కెన్ బి మెల్టెడ్,
0: లిక్విడ్ గా తయారవుతుంది.
1: ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ లిక్విడ్.
0: చూసారా? కనుకనే ఇనుమే ఆ విధంగా లిక్విడ్ అయిపోతుంది. మన యొక్క ఈ గుణం లిక్విడ్ కాదా?
1: When iron comes down to the level of liquid, why not you, your bad quality?
0: మనం దుర్గుణాన్ని మొట్టమొదట మనము నాశనం చేసుకోవాలి.
1: Therefore we should kill our bad quality.
0: దీని నాశనం చేసుకోవడానికి మరొక మార్గం ధ్యానమో హీనమో చేయటం ప్రయోజనం లేదు.
1: There's no use in meditating.
0: మెడిటేషన్ చేస్తున్నారు చాలా మంది.
1: Many meditate.
0: ఏమి మెడిటేషన్? అది
1: వాట్ సార్ట్ ఆఫ్ మెడిటేషన్?
0: అలంకార మెడిటేషన్.
1: ఇట్ ఇస్ ఓన్లీ డెకరేషన్ షో.
0: ఉంటారు ఫోటో తీసుకుంటే నేను మెడిటేషన్ చేస్తున్నాను అంటారు.
1: దే మెడిటేట్ ఓన్లీ ఫర్ ఎ ఫోటోగ్రాఫ్.
0: కూర్చోవటం కాదు, దేహంతో చేసేటువంటి సర్వ కర్మలు కూడా మిథ్యమే కానీ సత్యములు కాదు.
1: ఇట్స్ నాట్ దట్ సార్ట్ ఆఫ్ మెడిటేషన్. వాట్ ఎవర్ యూ డూ విత్ ద బాడీ, ఇట్ ఇస్ ఇల్యూషన్, బట్ నాట్ దట్.
0: మనసుతో ప్రేమతో చేయి, అవన్నీ సత్యమవుతాయి.
1: డూ విత్ యువర్ మైండ్ ఫుల్ ఆఫ్ లవ్, దట్ ఇస్ ట్రూ.
0: కనుకని శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ నానా ధ్యానం విశిష్యతి ధ్యానాత్కర్మ ఫలత్యాగే త్యాగశాంతి అనంతరం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్. నీవు ప్రతి విషయాన్ని కూడా అభ్యాసం చేసుకోవాలి.
1: యూ షుడ్ ప్రాక్టీస్ ఎవ్రీథింగ్, మేక్ ఇట్ హ్యాబిట్.
0: ప్రతి ఒక్కటి ప్రాక్టీస్.
1: యూ షుడ్
0: వాకింగ్ ప్రాక్టీస్, టాకింగ్ ప్రాక్టీస్, రీడింగ్ ప్రాక్టీస్, రైటింగ్ ప్రాక్టీస్, ఈటింగ్ ప్రాక్టీస్, అన్ని ప్రాక్టీస్.
1: వాకింగ్, టాకింగ్, రైటింగ్, రీడింగ్, ఈటింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఏ ప్రాక్టీస్.
0: కనుకనే ఈ యొక్క ప్రాక్టీస్ అనేటువంటిది మనం అన్ని నిత్య జీవితంలో జరగవలసినటువంటివి.
1: దిస్ ప్రాక్టీస్ ఇస్ టు బి డన్ ఇన్ ది డే టు
0: డే. ఆ ప్రాక్టీస్ లు సక్రమమైనటువంటివి, సత్యమైనటువంటి ప్రాక్టీస్ నుంచి.
1: బట్ యు షుడ్ ప్రాక్టీస్ విచ్ ఆర్ ట్రూత్ఫుల్.
0: చెడ్డ ప్రాక్టీస్ చేయకూడదు.
1: డోంట్ ప్రాక్టీస్ బ్యాడ్ థింగ్.
0: చెడ్డదానికి ప్రాక్టీస్ అవసరం లేదు.
1: టు డూ బ్యాడ్ యూ డోంట్ నీడ్ టు ప్రాక్టీస్.
0: కొండపైన ఉన్నటువంటి గుండును కాలుతో నెత్తి కిందికి వచ్చి పడిపోతుంది.
1: ఇఫ్ యూ జస్ట్ పుష్ అసైడ్ ఎన్ ఐరన్ బాల్ ఫ్రమ్ ద మౌంటైన్ టాప్, ఇట్ విల్ ఫాల్ డౌన్.
0: ఇంద ఉన్నటువంటి రాయిని పైకి కొండపై పెట్టాలంటే చాలా కష్టం అవుతుంది.
1: బట్ టు లిఫ్ట్ ఎ బౌల్డర్ ఫ్రమ్ ద బాటమ్ అండ్ కీప్ ఇట్
0: ఆన్, నువ్వు ప్రయత్నం చేయనక్కర్లేదు, నెట్టితే చాలు, కింద పడిపోతుంది.
1: యూ డోంట్ నీడ్ టు ట్రై టు బి బ్యాడ్.
0: జస్ట్ అందరికీ బాగా తెలుసును,
1: యు నో,
0: పెద్ద లోడ్గా ఉన్నటువంటి లారీ కానీ బస్సులు కానీ మిట్ట ఎక్కాలంటే లారీ ఇనప లారీ కూడా ఏడుస్తుంది, గీ గీ గీ అని ఏడుస్తుంది పాపం.
1: The lorry or a bus with full load, as it climbs up the mountain, it makes sound. అప్పుడు అంటే
0: చాలా బాధ కలుగుతుంది.
1: To move upward, it suffers.
0: డౌన్ కావాలంటే ఈజీగా అయిపోతుంది.
1: In order to fall,
0: కాబట్టి ఈజీ దానికి మనం ప్రయత్నం చేయకూడదు.
1: Don't make an effort.
0: కష్టమైనా సరే, look up.
1: It may be difficult, look up always.
0: Low aim is crime.
1: Low aim is crime.
0: కనుక crime కాకూడదు. Look up.
1: Always look up.
0: ఉన్నత దృష్టిని మనం పెంచుకోవాలి.
1: Always look up.
0: అది ఏ నిజమైనటువంటి సాధన?
1: దట్ ఈస్ ట్రూ స్పిరిచువల్ పాత్.
0: ఇతను దేవుడా కాదా, దేవుడంటే ఎట్ట ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఈ సందేహాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ ఎంటర్టైన్ డౌట్.
0: ఈ సందేహాలకు పరమ మూర్ఖులకు మాత్రమే వస్తుంది.
1: ఓన్లీ ఫూల్స్ విల్ హ్యావ్ సచ్ డౌట్.
0: ఫూల్స్ ఫూల్స్ ఫూల్స్
1: ఫూల్స్ ఫూల్స్ ఫూల్స్ డబుల్ ఫూల్స్ ట్రిపుల్ ఫూల్స్.
0: కనుకనే ఈ సందేహాలతో గాడు సర్వత్రా ఉంటున్నాడు. నీలో ఉంటుండాలి ఆ దుర్గుణాలంతా.
1: ఇన్ఫాక్ట్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ విథిన్ యూ.
0: నీలో ఆ దుర్గుణాలు పెట్టుకోవడం చేతనే అన్ని దుర్గుణంగానే కనిపిస్తున్నాయి.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్ విథిన్ యూ ఎవ్రీథింగ్ అపియర్స్ బ్యాడ్.
0: ఎలాంటి కలర్ గ్లాసెస్ అలాంటి దృశ్యమే నీకు కనిపిస్తుంది.
1: యాజ్ ఇస్ ది కలర్ ఆఫ్ ద గ్లాసెస్ సో ఇస్ ద విజన్.
0: దైవం సర్వత్రా ఉంటున్నాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: నీవే దైవము.
1: యు ఆర్ గాడ్.
0: కానీ నీలో ఉన్నది నీకు కనిపించడం లేదు.
1: బట్ యూ డోంట్ సీ విథిన్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: స్వార్థం పైన పడిపోయావు.
1: బికాస్ యువర్ సెల్ఫిష్.
0: స్వార్థంలో మునిగావు.
1: యూఆర్ డ్రౌన్డ్ ఇన్ సెల్ఫిష్నెస్.
0: కనుక నీ దీనన్నిటి కూడాను కొంచెం ఆహార విహారాలు కూడాను అత్యవసరం.
1: అండ్ యూ షుడ్ హ్యావ్ ప్రాపర్ హ్యాబిట్స్. అండ్ యూ హ్యావ్ ప్రాపర్ ఫుడ్.
0: ఫుడ్ అండ్ హ్యాబిట్స్.
1: ఫుడ్ అండ్ హ్యాబిట్స్ ఆర్ ఇంపార్టెంట్.
0: కనుక మన హ్యాబిట్స్ ఎట్ట ఉండాలి?
1: వాట్ సార్ట్ ఆఫ్ హ్యాబిట్ షుడ్ యూ
0: హ్యావ్? అదే సుపుత్ర.
1: దెన్ గుడ్ సన్ విల్ హ్యావ్ దీస్
0: టూ. మంచి మనిషిగా ఉంటుండాలి.
1: ఇట్స్ ఎ గుడ్ మ్యాన్.
0: పెద్దల్ని చూసి గౌరవించాలి. వినయ విధేయతను అందించాలి. గురువులను కూడా గౌరవించాలి. తల్లిదండ్రులను పూజించాలి. వారి మార్గం శిరసా వహించాలి. రాముడు ఇంత దేవుడు కావడానికి కారణం ఏమిటి?
1: వై హీ కుడ్ బికమ్ సో గ్రేట్.
0: తల్లిదండ్రుల ఆజ్ఞను శిరసా వహించాడు.
1: బికాస్ హీ ఫాలోడ్ ది కమాండ్ ఆఫ్ ద పేరెంట్స్.
0: అంతేకాదు,
1: నాట్ ఓన్లీ దట్,
0: సుమిత్రుడుగా ఉన్నాడు. అనగా అందరితో మైత్రి.
1: హీస్ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీబడి.
0: ఇంకా సోదరుతో భ్రాతృత్వం అనేటువంటిది చాలా గొప్పది.
1: అండ్ ది ఫ్రెటర్నిటీ ఈస్ వెరీ గ్రేట్ బ్రదర్హుడ్.
0: కనుకనే ప్రజలు అందరి తగ్గర కూడా ఎంతో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంగా మెలిగాడు.
1: హి మెయింటైన్ పీస్.
0: ప్రజాక్షేమమైన తలక్షేమంగా భావించాడు.
1: అండ్ హిస్ కన్సిడర్డ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ యాస్ హిస్ ఓన్.
0: కనుకనే ఈనాడు మనం చేస్తున్నాం ప్రార్థనలు, లోక సమస్త సుఖినో భవంతు.
1: టుడే వి ప్రే దట్ ద హోల్ వరల్డ్ షుడ్ బి హ్యాపీ.
0: చేస్తున్నాం ప్రార్థన.
1: వి ప్రే.
0: కానీ మిగతా ఎట్టపోతే నాకే నేను బాగుండాలి అంటున్నాం.
1: But within you feel let anything happen to the world, I should be happy.
0: ఇది కాదు లోక సమస్త సుఖినో భవంతు.
1: This is not the sense of the prayer.
0: సర్వులు కూడాను బాగుండాలి.
1: Everybody
0: should హృదయపూర్వకంగా ప్రార్థించాలి.
1: That's why you should pray.
0: ఎందుకోసం?
1: Why?
0: ఈ సర్వుల్లో కూడాను నేను ఒక మెంబర్.
1: I'm a member in the society.
0: ఈ సొసైటీ అంతా బాగుంటే కదా నేను కూడా బాగుంటాను.
1: Unless society is good, you can't be good.
0: కనుకనే ఈ అందరూ కూడా బాగుండాలి, నేను బాగుండాలి.
1: ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ.
0: ఎవరైనా ఎట్టన పని నేను మాత్రం బాగుండాలంటే అది వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు థింక్ దట్ ఎనీథింగ్ హ్యాపెన్ టు ద వరల్డ్.
0: స్వార్థము,
1: ఇట్ ఈస్ సెల్ఫిష్నెస్.
0: ఈ స్వార్థం అనేటువంటిది మహాపాపము.
1: ది సెల్ఫిష్నెస్ ఇస్ ది వర్స్ట్ ఆఫ్ ది సిన్.
0: ఉండాలి స్వార్థం కొంతవరకు.
1: యు మే హావ్ లిటిల్.
0: కానీ మితి మీరిన స్వార్థం ఉండకూడదు.
1: బట్ ఇట్ షుడ్ నాట్ బి ఇన్ ఎక్సెస్.
0: దైవం పైన ప్రేమను పెంచుకోవాలి.
1: డైరెక్ట్ యువర్ లవ్ టువర్డ్స్ గాడ్.
0: దైవ ప్రేమ కంటే మించినటువంటి సాధన మరొకటి లేనే లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ బియాండ్ లవ్.
0: ఏది చేసినా చేయకపోయినా దైవాన్ని మనసారా హృదయపూర్వకంగా ప్రేమిస్తే అంతకంటే గొప్పది మరొకటి లేదు.
1: వాట్ ఎవర్ యు మే డూ ఆర్ నాట్, ఇఫ్ యు లవ్ గాడ్ హోల్ హార్టెడ్లీ, నథింగ్ బియాండ్ దాట్.
0: చెప్పాడు తులసిదాస్ కూడా చెప్పాడు.
1: తులసిదాస్ ఆల్సో సెడ్,
0: నామరతన ధన పయో పయో రేమైనే నామరతన ధన పయో. నామరతనం అనేటువంటిది చాలా, అదే నా ధనము.
1: గాడ్స్ నేమ్ ఇస్ ఎ ప్రెషస్ జెమ్. దట్స్ మై వెల్త్.
0: వస్తువ మూలిక దియమెరే సదుగురు. కానీ మితిమీరిన స్వార్థం ఉండకూడదు.
1: బట్ ఇట్ షుడ్ నాట్ బీన్ ఎక్సెస్.
0: దైవం పైన ప్రేమను పెంచుకోవాలి.
1: డైరెక్ట్ యువర్ లవ్ టువర్డ్స్ గాడ్.
0: దైవ ప్రేమ కంటే మించినటువంటి సాధన మరొకటి లేనే లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ బియాండ్ లవ్.
0: ఏది చేసినా

0: ఈ వస్తువు ఎవరిచ్చారు? తత్ గురు. ఎవరు సత్? పర్మనెంట్, అతనే దైవము. సత్ బీయింగ్
1: హూ గేవ్ మీ దిస్ ప్రెషియస్ వాల్యుబుల్ జెమ్, ద నేమ్ ఆఫ్ గాడ్, దట్స్ సద్గురు.
0: మీరా కూడా చెప్పేసేసి,
1: మీర్ ఆల్సో సెట్ సేమ్.
0: ఇది కూడా మీరా చెప్పినటువంటిది.
1: దిస్ ఆల్సో స్టేటెడ్ బై మీరా.
0: తన భర్త మందిరం వదిలి వెళ్ళిపోమన్నాడు.
1: Husband wanted him to leave the temple premises.
0: Chala baadhapadindi.
1: He felt sad.
0: Ayyo na krishnuni vadilipetti nenu etta poyedi.
1: How can I leave my krishna?
0: Tachame manasu techukundi.
1: Immediately she thought over.
0: Idantha manavudu nirminchinatundi mandiramu.
1: It's all man's creation.
0: Ee mandiralu permanent kaadu.
1: These temples are not permanent.
0: Kaani daivam nirminchinatundi mandiram na hrudayamu.
1: But the heart is the temple which is built by God.
0: Cheppesesindi.
1: She said,
0: Chelloreman. Chelloreman. గంగా యమునా తీరము, ఇదే భూమధ్య స్థానము, అక్కడికి వెళ్ళి మనసా.
1: ఓ మైండ్, యూ ట్రావెల్ టువర్డ్స్ గంగా అండ్ యమునా, విచ్ ఇస్ ద సెంటర్.
0: ఎక్కడ పోయినా నేను శాంతి లేదు.
1: యూ వోంట్ ఫైండ్ పీస్ ఎనీవేర్.
0: గంగా యమున, గంగా సత్కర్మ, యమున సత్ప్రవర్తన, ఈ రెండు చేరేటువంటి భూమధ్య స్థానము అదే సుషుమ్న నాడి.
1: గంగా యమున స్టాండ్ ఫర్ గుడ్ యాక్షన్ అండ్ గుడ్ బిహేవియర్ అండ్ గుడ్ థాట్.
0: రెండు ఎట్లా ఉన్నాయి?

0: Tirth. Oh mind, go towards the direction of Ganga and Jamuna, the shores over there.
1: ఆ గంగా యమునకు టికెట్ తీసుకొని అక్కర్లేదు మనం.
0: యూ డోంట్ నీడ్ ఎ టికెట్ టు గో దేర్.
1: గంగా యమున ఒకవైపున గంగా ఒకవైపున యమున.
0: ఆన్ వన్ సైడ్ ఇస్ గంగా, అదర్ సైడ్
1: శ్వాస నిశ్వాసంలో.
0: ఇన్హలేషన్
1: హమ్
0: హమ్, ఎక్సలేషన్
1: హమ్ సోహం
0: సోహం.
1: అది breathe in and breathe out.
0: That is breathing in and breathing out.
1: ఈ రెండింటి యొక్క శ్వాసములే గంగా యమునలు.
0: These two are Ganga Yamuna.
1: ఈ రెండింటిని ఇండిపేట్మెంట్ యొక్క భూమధ్య స్థానమే అదే సుషుమ్న నాడి.
0: The central point on the forehead is the Sushumna.
1: అది కుంభకము అన్నారు.
0: That is withholding that
1: కుంభకము. యోగాభ్యాసం లోపల రేచకము, పూరకము, కుంభకము. పూరకము, పూరకము అనగా గాలిని తీసుకోవటమే పూరకము, పూరించటము.
0: పూరక means filling it up, breathing in.
1: అది పూరకము. రేచకము, గాలిని వదలటము.
0: రేచక, బ్రీదింగ్ అవుట్.
1: ఈ రెండింటిని ఇక్కడ స్తంభింప చేయటము కుంభకము.
0: బోత్ షుడ్ బి విత్ హెల్డ్ దేర్, షుడ్ బి హోల్డ్ ఆన్ దేర్. దట్ ఇస్ రేచక.
1: దైవ సన్నిధికి తగినటువంటి ఒక మార్గము.
0: ఇస్ దట్ ద పాత్ టు అటైన్ ద
1: పర్ఫెక్ట్. ఇది కూడాను అక్కర్లేదు. ఇవి కూడా దేహంతో చేసేటువంటివి.
0: ఈవెన్ దిస్ యు డు విత్ ద బాడీ.
1: మనసును కొంత అరికట్టే కోసం ఇవన్నీ అవసరం.
0: దిస్ ఆర్ నెసెసరీ టు హావ్.
1: కానీ భగవంతుని పరిపూర్ణ ప్రేమను పొందాలంటే ప్రేమనే చాలు.
0: ఇన్ ఆర్డర్ టు బి ద రిసిపియెంట్ ఆఫ్ టోటల్ లవ్ ఆఫ్ గాడ్, యు షుడ్ హావ్ లవ్.
1: కనుక ప్రేమ తత్వాన్ని పెంచుకోండి.
0: డెవలప్ లవ్.
1: ప్రేమ చేతనే దైవాన్ని పొందండి.
0: యు కెన్ అటైన్ గాడ్ త్రూ ద పాత్ ఆఫ్ లవ్.

తలచినట్టి పనులు తారుమారైనా చీకు చింతలేక

रसो वैसह अनुसूक्ति की रंजिल नुनप्पा।

0: If all the tasks thought over or reversed, the one who accepts it with all the smile, without any complaint nor worry or botheration, their heart stands as a symbol, as the best example for the dictum Rasovaisaha, the center of God in a sense, that is the personification.
1: Prema Sarupulara.
0: Embodiments of love.
1: ఈ చరాచర ప్రపంచమును సృష్టించినది, పోషించినది, రక్షించినది, అంతము గావించినది కేవలం భగవంతుడని అనేక మంది చెప్తూ ఉంటారు.
0: Many declare that God is responsible for this creation, sustenance, protection and annihilation.
1: కానీ దైవము ఏ రూపంలో దీనిని సృష్టిస్తున్నాడు, ఏ రూపంలో దీనిని రక్షిస్తున్నాడు, ఏ రూపంలో దీనిని అంతిమగావిస్తున్నాడు?
0: బట్ ఇన్ వాట్ ఫార్మ్ డస్ గాడ్ క్రియేట్ సస్టెయిన్ అండ్ డిస్ట్రాయ్ దిస్ వరల్డ్?
1: ప్రపంచమునకంతా కూడాను పంచభూతములే పరమాత్మ స్వరూపములు.
0: The five elements in this universe, they are divine.
1: ఈ పంచభూతముల యొక్క స్వరూపమే లేకుండినా అణుమాత్రమైన కూడా జగత్తు ఏ పని చేయలేదు.
0: The world cannot sustain nor maintain without the five elements.
1: భగవంతునకు ఇట్టి పేరు అట్టి పేరు అని ఒక నిర్ణయమైనటువంటి పేరు లేవు.
0: God has no specific, definite name.
1: కేవలము శబ్ద స్పర్శ రూప సగంధాదులతో కూడిన ఈ స్వరూపమే దైవత్వము.
0: The five senses constitute the divinity.
1: ఇందులో మొదటిది భూమి.
0: The first one is earth.
1: ఈ భూమి యందున్నటువంటి సమస్త శక్తులు ఈ యొక్క సృష్టి యొక్క అంతర్భూతమైనటువంటి శక్తులే.
0: ఆల్ ద మిస్టరీస్ ఆఫ్ ద ఎర్త్ ఆర్ ప్రెజెంట్ ఇన్ కాస్మస్ ఇన్ జనరల్.
1: ఈ భూమి కేవలము ఒక ఆకారంతో గీచినంత మాత్రమే చాలదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు డ్రా ది డయాగ్రామ్ ఆఫ్ ఎర్త్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ఫార్మ్.
1: ఈ భూమి పైన గొప్ప గొప్ప పర్వతములు ఉన్నవి.
0: You have mountain range over earth.
1: అడవులు ఉన్నవి.
0: Forests.
1: కొండలున్నవి.
0: Hills.
1: సముద్రం ఉన్నది.
0: Oceans.
1: నదులున్నవి.
0: Rivers.
1: గ్రామములున్నవి.
0: Villages.
1: ఇంకా ఎంకో ఎన్నో పరిస్థితులతో కూడినటువంటి యొక్క ఈ భూమి మహాభారమైనటువంటిదిగా ఉంటున్నది.
0: With so many, the organic and inorganic, the earth is so heavy, the entire creation.
1: ఈ సమస్త పర్వతములు, సమస్త నదులు, సమస్త వృక్షములు అన్నీ కూడాను ఈ భూమిని ఆశ్రయించే ఉన్నవి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద మౌంటైన్స్ రివర్స్ అండ్ ద ట్రీస్ దే ఎగ్జిస్ట్ ఆన్ ఎర్త్.
1: కానీ ఈ భూమి తిరుగుతున్నదని సైంటిస్టులు దీన్ని నిరూపించారు.
0: బట్ సైంటిస్ట్ హెస్ ప్రూవ్డ్ దట్ ద ఎర్త్ రివాల్వ్స్ ఇస్ నాట్ స్టాటిక్.
1: అయితే ఈ భూమి తిరుగుతున్నది కదా, ఈ భూమి తిరుగుతున్నప్పుడు ఈ భూమిపై జీవించేటువంటి యొక్క పర్వతములు కూడాను తిరగాలి కదా.
0: As the earth revolves, its natural corollary that mountains also
1: నదులు కూడాను తిరగాలి కదా.
0: So also rivers.
1: సముద్రం కూడాను తిరగాలి కదా.
0: The ocean also should move.
1: అడవులు కూడాను తిరగాలి కదా.
0: And forests too.
1: ఇవి ఏవి తిరగటం లేదు.
0: They don't move, they don't shake.
1: దీన్ని స్థిరంగా ఉంచుకోవాల్సిన శక్తి ఈ భూమి అందున్నది.
0: ద ఎర్త్ హెస్ గాట్ ద కెపాసిటీ టు కీప్ దెమ్ ఆల్ స్టేబుల్ అండ్ స్టడీ.
1: కదిలేటువంటి ట్రైన్కు కింద పట్టములు ఉంటున్నాయి.
0: ద ట్రైన్ దట్ మూవ్స్ హెస్ గాట్ ద సపోర్ట్ ఆఫ్ ద ట్రాక్ దట్ డస్ నాట్ మూవ్.
1: రైలు తిరుగుతున్నది కదా అని ఆ పట్టములు కూడా తిరిగినా ప్రయాణికుల యొక్క పని స్తంభించిపోతుంది.
0: As the train moves and the track also start moving along with that, you can imagine the plight of the passengers.
1: కనుకని ఈ భూదేవి యందే సమస్త శక్తులు ఇమిడి ఉంటున్నవి.
0: This planet Earth has got all the potentialities.
1: మానవ జీవితములకు ఇంకా జీవరాశులకు కావలసినటువంటి శక్తులన్నీ కూడాను ఈ భూదేవి నుండి అందుకోగలుగుతున్నవి.
0: ఆల్ దట్ ఈస్ నీడెడ్ ఫర్ హ్యూమన్ లైఫ్ అండ్ ఫర్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద బీయింగ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఎర్త్.
1: మానవులకు కావలసినటువంటి వస్తువులన్నీ కూడాను భూమి యందే లభ్యమవుతున్నవి.
0: ఆల్ ద మెటీరియల్ దట్ మ్యాన్ నీడ్స్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఎర్త్.
1: కనుకనే భూమియే సర్వజీవులను కాపాడేటువంటి ఒక శక్తి స్వరూపిణి.
0: Therefore, it is the planet Earth that protects the entire humanity.
1: ఈ సత్యాన్ని మానవులు గుర్తించుకోలేక
0: man is not able to know this truth.
1: మానవులను రక్షించేటువంటి శక్తి ఏదో ఒకటి ఉన్నది అని భ్రమించి సంచరిస్తున్నారు.
0: Man moves about, carries on his livelihood thinking that there is some other mighty power behind this protection.
1: కాదు కాదు.
0: No.
1: ఈ పంచభూతములే ప్రతి ప్రాణిని కూడాను కాపాడుతూ ఉన్నది.
0: Five elements protect every being, every creature.
1: మానవులు చేసే సమస్త కర్మలకు కూడాను మూలాధారమైన శక్తి ఈ యొక్క ప్రకృతియే.
0: In fact, for all the human activity, the nature is the foundation.
1: ఈ భూమియే స్తంభించినా సర్వ జీవరాశులు కూడాను స్తంభించిపోతాయి.
0: If the earth remains standstill, the whole creation comes to a stop.
1: కనుక భూమి అన్న కేవలం మనకు కనిపించేటువంటి నేల మాత్రమే కాదు.
0: Earth does not mean merely the sand that you find.
1: అనేక వేల కోట్ల సంవత్సరముల నుంచి కూడాను ఇది అనేక రకములైనటువంటి యొక్క జలభాద చేత పూర్తి నిర్ణయమైపోయి తగ్గుమిట్టలుగా ఏర్పడిపోయినది.
0: For the last thousands and crores of years, the earth has been passing through certain changes, such that it has got ups and downs at various levels.
1: పూర్వము ఈ భూమి కూడాను సమానముగా ఉండేటువంటిది.
0: Earlier, the earth was plain enough.
1: ఇలాంటి సమానమైనటువంటి ఒక భూమి తత్వమును క్రమక్రమేణ కొన్ని కోట్ల సంవత్సరములు విడుపుక వర్షం కురిచింది.
0: The earth that was plain went through the downpour of rain crores and crores of years ago.
1: అప్పుడు ఈ జలమయం చేత తగ్గుమిట్టలు ఏర్పడిపోయినాయి.
0: Because of the water there appeared the ups and
1: samudram kudumu yerpadindi.
0: There formed the ocean.
1: Antakapuram emiyu ledu ee oka jagattunandu.
0: Prior to that there is nothing whatsoever in this creation.
1: Inka rendavudu ainatundi jalamu.
0: The second is water.
1: Ee jalamu ikkada akkada ani ekkada cheppina sarvatra nindinatundi.
0: The water is present everywhere.
1: Kani itti jalamayamainatundi oka samudramu jalamayamainatundi nadulu జలమైన యొక్క దేహములు కూడాను మనం చూడగలుగుతున్నాం.
0: We are able to see water there in ocean, water in rivers, water in the human body too.
1: ప్రతి మానవుని యొక్క దేహమునందు కూడాను చెమట అనేటువంటిది కానీ ఈ విధమైనటువంటి జలములు ఆవిర్భవిస్తున్నాయి.
0: In fact, every human notices water in the form of sweat.
1: ఆ జలమే లేకపోయినా మానవుడు శ్రమమైన జీవించలేడు.
0: Without water in him, man cannot live.
1: కనుక జలం కూడాను చాలా ప్రధానమైన ప్రాణమే.
0: Therefore, water is life in one way.
1: ఇంక మూడవది ఉష్ణము.
0: Third one is heat.
1: ఈ ఉష్ణము మీకు అందరికీ తెలుసును.
0: You all know about this heat.
1: ఇదంతా కూడాను కేవలము ఒక విధమైనటువంటి జీవ సంరక్షణ కోసమే ఏర్పడినటువంటివి.
0: The heat maintains life.
1: ఆ ఉష్ణమే మానవుని యందు లేకుండా పోయినా
0: without heat
1: 98.4 అనేటువంటి ఒక ఇది టెంపరేచర్ మన ఏందే ఉండలేదు.
0: Without heat in the human body, 98.4, it cannot continue to live.
1: Inta maatrame kaakunda prati manavuni yokka jatharagni endukodanu agni prajwalilutu untunnadi.
0: In fact, there is fire in jathara, the abdomen part.
1: Ee vidhanga oka raatiki raatiki kottinappudu raayi endukodanu agni unnadi.
0: When you strike two stones against each other, you find the fire.
1: గాలికి కొమ్మలు కొమ్మలు రాసుకున్నప్పుడు అందులో కూడా అగ్ని ఆవిర్భవిస్తుంది.
0: Likewise, when two branches rub against each other, you find the fire.
1: సముద్రమునందు కూడా అగ్ని ఆవిర్భవిస్తుంది.
0: There is fire in the ocean also.
1: దానిని బడభాగ్ని అన్నారు.
0: The fire of the ocean is called
1: బడభాగ్ని. అగ్ని అనేక రకములైనటువంటి పేర్లు పెట్టి దీన్ని అనుభవిస్తున్నారు మానవులు.
0: The fire has got so many forms and names that we make use of.
1: ఇంకా నాలుగవది,
0: the fourth one,
1: వాయు.
0: the wind.
1: ఈ వాయువే సర్వ జీవులకు ప్రాణము.
0: Wind is the life of living beings.
1: ప్రతి మానవుడు కూడా జీవించవలనన్న ఈ వాయువు చేతనే జీవించగలుగుతున్నాడు.
0: Man carries on his life sojourn, breathing.
1: సర్వత్రా వ్యాపించినటువంటిది ఈ వాయువు.
0: This wind is present all over.
1: నీకు ఇక్కడ అక్కడ అనేటువంటి ఒక ప్రత్యేకమైన స్థానం లేదు.
0: You cannot specify the location for the wind
1: as it is everywhere.
0: Wherever you find, wherever the place is there, there is wind.
1: దీనివల్లనే అనేక ప్రాణులు కూడాను తాను జీవించగలుగుతున్నాయి.
0: బికాస్ ఆఫ్ దిస్ ఎయిర్ సో మెనీ క్రీచర్స్ లివ్.
1: ఇంకా ఐదవది ఆకాశం.
0: ద ఫిఫ్త్ వన్ ఇస్ ద స్పేస్.
1: అనగా ఇది శబ్ద బ్రహ్మము.
0: ఇట్ ఇస్ ద వన్ ఆఫ్ ద సౌండ్.
1: ఈ శబ్దము నుండి మిగిలినటువంటి యొక్క భూతములన్నీ కూడాను ఆవిర్భవిస్తూ వచ్చాయి.
0: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ దిస్ సౌండ్ ఓన్లీ ద రెస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ కేమ్ టు ఎగ్జిస్టెన్స్.
1: ఆకాశం నుంచి ఆవిర్భవించినటువంటివి కనుక
0: సిన్స్ దే హావ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ స్పేస్ ది స్కై.
1: ఈ యొక్క భూమి,
0: ద ఎర్త్,
1: ఏక జలము,
0: వాటర్,
1: అగ్ని,
0: ఫైర్,
1: వాయువు,
0: ద విండ్,
1: ఇవన్నీ కూడాను ఆకాశ సంతతులే.
0: దే ఆర్ ఆల్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ది స్పేస్ ఆఫ్ ది స్కై.
1: ఈ ఐదు కూడాను చేరియే సర్వత్రా వ్యాపించి జీవకోశిని రక్షిస్తూ ఉంటున్నవి.
0: ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ దిస్ యూనివర్స్ అండ్ సస్టైన్ ది లివింగ్.
1: కనుకనే సర్వరక్షకుడైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క పంచభూతములు.
0: Therefore, the five elements that protect us in every way
1: మానవుడు గుర్తించుకోలేక
0: are not understood by man.
1: తనను రక్షించేటువంటి దేవుడు ఎక్కడో ఉన్నాడని,
0: and he thinks that God is elsewhere.
1: ఇతను ప్రత్యేకించినటువంటి రూపం కలిగినటువంటి వాడని,
0: that God has a specific form.
1: సర్వత్రా ఉండి కూడా నువ్వు కనిపించకుండా ఉన్నాడని,
0: that though he is everywhere, that he is not seen.
1: అనేక మంది అనేక రకములుగా దీనిని వర్ణిస్తూ వచ్చారు.
0: People interpret and narrate in various ways.
1: ఇది కేవలము వారి ఊహములే కాని ఇది సత్యములు కాదు.
0: దట్స్ ఆల్ దేర్ ఇమాజినేషన్ బట్ నాట్ ద రియాలిటీ.
1: దీనినే గుర్తించుకుంటున్నాకని బుద్ధుడు అనేక రకమైన సాధనలు చేశాడు.
0: టు రికగ్నైజ్, టు ఎక్స్పీరియన్స్, బుద్ధ అండర్టుక్ సో మెనీ స్పిరిచువల్
1: గ్రంథములన్నీ కూడా పఠించాడు.
0: హస్ గాన్ త్రూ ఆల్ సీక్రెట్ టెక్స్ట్.
1: పెద్దలందరినీ దర్శించాడు.
0: హి మెట్ మెనీ నోబుల్ పీపుల్.
1: కానీ అన్ని సంభాషణలు విన్నాడు.
0: హి లిసన్ టు ఆల్ కాన్వర్సేషన్.
1: కట్టగడిపడికి మనసుకు తృప్తి లేకపోయేది.
0: హి హాడ్ నో సాటిస్ఫాక్షన్.
1: ఈ పంచభూతములే మనకు ప్రధానమైనటువంటి శక్తి స్వరూపాలు.
0: హి కుడ్ నో దట్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ద మైటీ పవర్స్.
1: కనుక ఈ శక్తి స్వరూపాన్ని మనం గుర్తించాలి.
0: ద మైటీ పవర్ హాస్ గాట్ టు బి కాగ్నైజ్డ్
1: అని విచారణ చేసినప్పుడు,
0: వెన్ హి ఇన్వెస్టిగేటెడ్,
1: అంతా తన యందే కనిపించినది.
0: హి కుడ్ నోటీస్ ఆల్ ఎలిమెంట్స్ విద్ ఇన్ హిమ్.
1: భూమి,
0: ద ఎర్త్,
1: జలము,
0: వాటర్,
1: అగ్ని,
0: ఫైర్,
1: వాయువు,
0: ద విండ్,
1: ఆకాశము, అంతా తనయందే ఉంటున్నది.
0: ఆర్ ఆల్ విద్ ఇన్ హిమ్.
1: కేవలము భౌతిక స్వరూపమైనటువంటి యొక్క ఈ పంచభూతములు సూక్ష్మ స్వరూపాన్ని ధరించి ప్రతి ప్రాణి ఎందుకును సంచరిస్తూ ఉన్నవి.
0: ద ఫిజికల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎ సటిల్ ఫామ్ విత్ ఇన్ ఎ లివింగ్ బీయింగ్ అండ్ ఆపరేట్.
1: ఈ ఆకాశమునకే ఆత్మ అని పేరు పెట్టారు.
0: దిస్ స్పేస్ ఆకాశ ఈస్ కాల్డ్ ఆత్మ.
1: ఆకాశం గగనం శూన్యమన్నారు.
0: అండ్ ఇట్స్ ఎంప్టీ అండ్ ఇన్ఫినిట్.
1: ఈ ఆత్మ అనేటువంటి తత్వమునకు ఒక రూపము లేదు.
0: ఆత్మ ద సెల్ఫ్ హెస్ నో ఫామ్.
1: కనుకనే దీనిని దర్శించడానికి అనేక ప్రయత్నములంతా చేశాడు బుద్ధుడు.
0: బుద్ధ మేడ్ సెవెరల్ అటెంప్ట్స్ టు విజువలైజ్ ద సెల్ఫ్ ఆర్ ఆత్మ.
1: అయితే ఈ ఆత్మ ఎక్కడ ఉన్నది?
0: వేర్ ఈస్ దిస్ సెల్ఫ్ ఆత్మ
1: అని దానిని అంతర్దృష్టితో పరిశీలన చేస్తూ వచ్చాడు.
0: హీ జస్ట్ ఇన్వెస్టిగేటెడ్ ఫర్దర్ బై టర్నింగ్ ఇన్ వర్డ్స్.
1: అది ఒక విధమైనటువంటి తేజోమయమైనటువంటి రూపకంగా కనిపించింది.
0: దెన్ హీ కుడ్ సీ ది ఎఫల్జెంట్ బ్రిలియంట్ ఫామ్.
1: ఈ తేజస్సు కూడాను అగ్నియే.
0: దిస్ బ్రిలియన్స్ ఇస్ ద ఫైర్.
1: కనుక ఈ అగ్ని స్వరూపమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం నిరంతరం కూడాను చింతించాలి.
0: సో వన్ హ్యాస్ టు థింక్ ఆఫ్ ద డివినిటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద స్పార్క్ of the fire.
1: దీనినే జ్యోతి స్వరూపం అని కూడా పిలుస్తూ వచ్చారు.
0: దిస్ ఈస్ కాల్డ్ ద ఫైర్ ఆఫ్ లైట్.
1: దీనినే ప్రజ్ఞానం బ్రహ్మ అని కూడా తెలుపుతూ వచ్చారు.
0: దిస్ ఈస్ కాల్డ్ ప్రజ్ఞాన ద డివైన్.
1: ఈ విధంగా సంచరిస్తూ రాగా,
0: యాజ్ హీ వాజ్ మూవింగ్ అబౌట్ లైక్ దిస్,
1: ప్రపంచంలో కొన్ని జీవరాశులు కొన్ని భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైన ఈ యొక్క గుణముల చేత సంచరిస్తూ వచ్చారు.
0: You could also notice so many of the beings and the creatures moving about with the three basic attributes.
1: Indu lopala konni bhedamulu kanapadutu vachayi.
0: You could also find diversity.
1: Okarini okaru tittukotamu.
0: One accuses the other.
1: ఒకరిని ఒకరు వర్ణించుకోవటము.
0: One extols the other.
1: ఒకరిని ఒకరు గౌరవించుకోవటము.
0: One respects the other.
1: ఒకరిని ఒకరు అవమానం చేసుకోవటము.
0: One humiliates the other.
1: ఈ విధంగా జరుగుతున్నటువంటి దానికంతా కూడాను తాను ఒక విధమైనటువంటి యోచన చేశాడు.
0: When things were happening so, he went on interpreting.
1: తనకు తానే ప్రశ్నలు వేసుకున్నాడు.
0: He has put unto himself all these queries.
1: తిట్టినది ఎవరు?
0: Who accused you?
1: తిట్టించుకున్నవాడెవరు?
0: Who is the accuser? The accused.
1: పూజించేది ఎవరు?
0: Who praises you?
1: పూజింపబడేది ఏమిటి?
0: Who worships?
1: అవమానపరిచేది ఎవరు?
0: Who humiliates?
1: అవమానం అనుభవించేది ఎవరు?
0: Who is humiliated?
1: ఈ విధంగా విచారణ చేస్తూ చేస్తూ పోతే అన్నింటి ఎందుకును ఒక్కటే తనకు గుర్తుకు వచ్చింది.
0: Then he went on explaining, investigating, inquiring. He could understand only one truth.
1: అనేక రకమైనటువంటి గుణములను పెంచుకోవడానికి
0: for the man to develop of many attributes.
1: ద్వేష అసూయ హింసలను అభివృద్ధి పరచుకోవడానికి
0: for all the rise of the bad tendencies like hatred,
1: చింతించడం చేతనే ఈ రకమైనటువంటి భేదత్వము ప్రాప్తిస్తూ వచ్చి
0: he goes on thinking of the people, there lies the diversity or the differences.
1: కనుకనే దీనికి భేదత్వమే లేదు.
0: So there is no duality as such.
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
0: It is only non-duality, oneness that prevails.
1: ఒకే శక్తియే ఉన్నది లోకములో.
0: There is only one mighty power in this world.
1: దీన్ని ఐన్స్టీన్ కూడా చెప్పాడు.
0: The same thing is stated by Einstein.
1: వస్తువుల యొక్క స్వరూపం లేదు.
0: The object has no form.
1: జీవరాశుల యొక్క స్వరూపం లేదు.
0: Living beings have no form.
1: ఇంకే విధమైనటువంటి స్వరూపము లేదు.
0: They have no form as such.
1: కానీ జగత్తంతా ఒక శక్తి స్వరూపంలోనే ఉన్నది.
0: But the whole world is in the form of energy, the power.
1: అందు నుంచి కొన్ని రకమైనటువంటి ఒక స్వరములు ఏర్పడుతూ వచ్చాయి.
0: Out of this we find so many sounds.
1: ఈ స్వరములకు తగినటువంటి రూపములు కూడా కల్పించుకుంటూ వచ్చాయి.
0: And the sounds lead to forms.
1: కనుక ఉన్నది ఒకే శక్తియే.
0: సో దేర్ ఇస్ ఓన్లీ వన్ ఎనర్జీ,
1: ఆత్మశక్తి.
0: దట్ ఈస్ దట్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ఆత్మ.
1: తిట్టిన వారి యందు, తిట్టించుకున్న వారి యందు,
0: ది అక్యూజర్ అండ్ అక్యూజ్డ్,
1: పూజించిన వారి యందు, పూజింపబడినటువంటి వారి యందు,
0: ద వర్షిపర్ అండ్ ద వర్షిప్డ్,
1: ఉన్నది ఒకే ఆత్మనే.
0: ఓన్లీ వన్ సెల్ఫ్ ఎగ్జిస్ట్.
1: ఈ ఏకాత్మ అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వాడికి క్రోధం అనేటువంటిది రాదు, ద్వేషం అనేదే కలగదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ రియలైజెస్ దిస్ వన్నెస్ ఆఫ్ ద స్పిరిట్ విల్ నెవర్ బి యాంగ్రీ నార్ జెలస్.
1: కనుక ఈ దుర్గుణమును దూరం గావించడానికి ఈ రకమైనటువంటి యొక్క మార్గములు వెతుకుతూ బోధిస్తూ వచ్చాడు.
0: టు గివ్ అప్ దిస్ బ్యాడ్ క్వాలిటీస్ దిస్ ఇస్ ఓన్లీ సీక్రెట్ విచ్ వాజ్ నోన్ బై బుద్ధ హూ టాక్ ఇట్ టు మెనీ.
1: ఎవరికి ఎవరు?
0: హూ ఇస్ హూ?
1: ఈ దేహములే మాత్రమే మార్పు.
0: ఓన్లీ చేంజ్ ఇస్ నోటీస్ ఇన్ ద బాడీ.
1: మనోదేహాత్మలు మాత్రమే భేదముగా కనిపిస్తున్నాయి కానీ ఆత్మ ఒక్కటిగానే ఉంటుండాలి.
0: ఓన్లీ దేర్ ఇస్ డైవర్సిటీ ఇన్ ద మైండ్ అండ్ ద బాడీ బట్ ఆత్మ ద సెల్ఫ్ ఇస్
1: ఈ భేదములు, ఈ క్రోధములు, ఈ తాపములు, ఈ అసూయలు, ఈ డమ్మములు, ఇవన్నీ కూడాను దేహాత్మ భావన కలిగినటువంటి వానికి.
0: సో ఆల్ ద హేట్రెడ్, జెలసీ, ప్రైడ్, పంప్ అండ్ షో అండ్ గ్రాండైజ్ మైండ్ relate to the body only.
1: కనుకనే దేహాత్మ భావాన్ని విసర్జించాలి అన్నాడు.
0: Therefore one has to give up body attachment.
1: తాను గొప్ప రాజ కుటుంబంలో పుట్టినటువంటి వాడు.
0: In fact he belongs to the royal family.
1: తాను గొప్ప రాజుగా ఉన్నటువంటి వాడు.
0: He himself is a king.
1: కానీ బిచ్చమెత్తడానికి ఏమి కారణము?
0: What made him to beg?
1: అదనికి ఏమి తక్కువ?
0: What is that he runs short
1: of? కాదు కాదు కాదు.
0: No dearth.
1: తక్కువై కాదు.
0: Not a shortage.
1: ఏదో ఒక విధంగా బిచ్చాన్నం, దేహరక్షార్థం, వస్త్రం, శీత నివారణం, శీతలం కోసమని వస్త్రం ధరించాలి.
0: The food is required for the maintenance of the body, so also the cloth to wrap the body.
1: అన్నం భుజించాలి.
0: So one has to eat.
1: అంతేకాని ఇక్కడ రిచ్ అండ్ పూర్ అనేటువంటి భేదము లేవు.
0: The hunger and protection is beyond the two.
1: అందరి యందు ఉన్నటువంటిది ఆత్మతత్వం ఒక్కటే.
0: The principle of the self is same.
1: కనుక తిట్టినవాడు, తిట్టించుకున్నవాడు,
0: ద వన్ హూ క్రిటిసైజ్డ్ అండ్ క్రిటిసైజ్
1: పూజించేవాడు, పూజింపబడినటువంటి వాడు,
0: ద వర్షిపర్ అండ్ ద వర్షిప్
1: అందరూ కూడా ఒక్కటి.
0: ఆల్ ఆర్ వన్.
1: ఈ ఒక్క ఏకత్వాన్ని మనం గుర్తింపజేసుకుంటే అన్ని కూడా ఒక దివ్యమైనటువంటి యొక్క భావం ఏర్పడుతుంది కానీ భిన్న భావం మనకు కలగవు.
0: వెన్ వన్స్ వీ నో ద స్పిరిట్ ఆఫ్ ద వన్నెస్ we'll have that unity, the divinity, giving no scope for diversity.
1: ఉపనిషత్తులు అన్ని కూడాను ఏకాత్మ భావాన్ని ప్రబోధిస్తూ వచ్చాయి.
0: సో ద టీచింగ్ ఆఫ్ ద ఉపనిషత్స్ ఈజ్ ఓన్లీ దాట్ ఆఫ్ వన్నెస్.
1: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
0: ట్రూత్ ఈజ్ వన్. స్కాలర్స్ రిఫర్ టు ఇట్.
1: సత్యం ఒక్కటే కానీ రెండు కాదు.
0: ట్రూత్ ఈజ్ వన్, నాట్ టూ.
1: రెండుగా ఉంటే సత్యం ఎట్లవుతుంది?
0: వెన్ ఇట్ ఈస్ టూ యూ కెన్ కాల్ ఇట్ ట్రూత్.
1: ఏకం సత్.
0: ట్రూత్ ఈజ్ వన్.
1: సత్ అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ సత్ ట్రూత్?
1: మీరందరూ చాలా వరకు విని ఉంటారు, సత్ చిత్ ఆనందము అన్నారు.
0: యూ మస్ట్ హావ్ లిసన్ టు దీస్ త్రీ. సత్ చిత్
1: సత్ అనగా ఎప్పటికీ మార్పు చెందినటువంటిది సత్.
0: సత్ మీన్స్ దాట్ విచ్ ఈస్ చేంజ్ లెస్.
1: చిత్ అనగా అవేర్నెస్.
0: చిత్ ఈస్ అవేర్నెస్.
1: దీనిని గుర్తింపు చేసేటువంటి శక్తి.
0: చిత్ helps you to recognize
1: this. ఈ రెండింటి యొక్క చేరిక చేరిగినప్పుడే ఆనందం అనేటువంటిది ఆవిర్భవిస్తుంది మానవుని యందు.
0: The combination of such chit is equal to bliss.
1: కేవలం మానవుని యందు మాత్రమే కాదు,
0: not merely in
1: మృగముల యందు కూడాను ఆనందం ఉంటున్నది.
0: In fact it is
1: పక్షుల యందు కూడాను ఆనందం ఉంటుంది. కీటకాదుల యందు కూడా ఆనందం ఉంటుంది.
0: In insects and worms.
1: ఇంకా చీమల యందు కూడాను ఆనందం ఉంటుంది. దోమల యందు కూడా ఆనందం ఉంటుంది.
0: In ants and mosquitoes too there is bliss.
1: మానవుని యందు ఏ యొక్క గుణములు ఉన్నావో అవన్నీ కూడాను సర్వజీవుల యందు కూడా ఉంటున్నవి.
0: The qualities in mankind are equally known in
1: rest. కానీ వాడికి ఈ మాటలు తెలియదు కనుక,
0: as they are speechless,
1: ఆ యొక్క భాషలు దానికి తెలియదు కనుక,
0: they don't have language to
1: communicate. నేను ఒక మానవుని నేను చెప్పుకోలేకపోతున్నాయి.
0: They could not declare their identity.
1: లేకపోతే ఒక కుక్క కూడా వచ్చి అయ్యా నేను ఒక మానవుని అని చెప్పగలదు.
0: If it is possible, even the dog would come and say, I am man, a human being.
1: ఆత్మ ఒక్కటే అయినప్పటికీ,
0: though the spirit is
1: దేహము చేత ఆవిర్భవించినటువంటి భాషలు విధ విధంగా ఉంటున్నాయి.
0: Though the spirit, the self being the same, basing on the nativity, the language
1: ఈ భాషల కోసం లొంగి
0: one submits to the language.
1: భావాన్ని మనం మర్చిపోతున్నాము.
0: And we go by the language and forget the spirit.
1: ఈ భ్రమచేత మనం లొంగి
0: we submit to the illusions.
1: భ్రమ మర్చిపోతున్నాము.
0: And we submit to the భ్రమ, the imagination.
1: భ్రమచేతనే మనం సర్వమును అనుభవించాలి, కానీ భ్రమచేత అనుభవించినటువంటి అస్థిరములే.
0: What all that you experience at the divine level is permanent and eternal, while the rest is only ephemeral.
1: భ్రమను మనం దూరం చేయాలి.
0: So we have to give up this imagination.
1: దూరం చేయాలంటే పంచభూతముల యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
0: To reach the state, one has to understand the five elements.
1: పంచభూతముల యొక్క తత్వం అర్థం చేసుకున్నటువంటి వాడికి సర్వము ఇంకా ఒకటే అవుతుంది.
0: When the nature of the elements is understood, he can know the unity.
1: కనుక
0: so
1: పంచభూతముల యొక్క స్వరూపమే పరమాత్మ.
0: God is the very personification of the five elements.
1: అంటే ఈ పేరు ఆ పేరు అనేటువంటి ప్రత్యేకంగా లేదు.
0: God has no specific name.
1: ఏదో ఒక విధమైనటువంటి శాస్త్రములంతా కూడాను అనుభవములందరూ కూడాను దైవం మనుష్య రూపేణ అనేటువంటి సత్యాన్ని బోధించడం చేత మనుష్యాకారం చేత దైవాన్ని చిత్రించుకుంటూ వచ్చారు.
0: ఎక్స్పర్ట్స్ అండ్ సీక్రెట్ టెక్స్ట్ సే గాడ్ హ్యాస్ ఎ నేమ్ అండ్ దే గివ్ హిమ్ ఎ నేమ్ అండ్ డిస్క్రైబ్
1: విష్ణు అని, అతనికి సహస్ర శీర్షములు కలవని,
0: that he has got thousands of heads.
1: వేదమునందు చెప్పినట్టుగా సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
0: As it is said in Veda, God has thousands of
1: heads. అనేక వేద నేత్రములు ఉంటున్నవి అని చెప్పారు.
0: And it said that he has thousands of eyes.
1: అనేక శిరస్సులు ఉంటున్నవి అని చెప్పారు.
0: And he said that he has thousands of heads.
1: అలాగ ఈ శిరస్సులు ఒకరికే అనేక శిరస్సులు కాదు.
0: Not that one has made thousands of heads.
1: ఒకరికే అనేక హస్తములు కాదు.
0: Not that one has thousands of heads.
1: ఈ ఉన్నటువంటి వారందరికీ ఎన్ని శిరస్సులు ఉంటున్నాయి?
0: All of your heads.
1: ఎన్ని హస్తములు ఉంటున్నాయి?
0: You have hands too.
1: ఎన్ని నేత్రములు ఉంటున్నాయి?
0: So also eyes.
1: కనుకనే ఇవన్నీ కూడాను కేవలము దైవ స్వరూపానికి వర్ణించినటువంటివి.
0: All hands are his, all heads are his. All belong to the divine.
1: కనుక ఒకే స్వరూపానికి చేరినటువంటి కాదు.
0: They don't belong to one entity.
1: ఇవన్నీ కూడా కేవలము రవివర్మ చిత్రించినటువంటి చిత్రాలను పురస్కరించుకుని మనము అనేక రకమైనటువంటి నేత్రములు ఉండినట్టుగా భావిస్తున్నాము.
0: That is all the painting of రవివర్మ. And so we think God has many heads.
1: చిత్రములు చిత్రించినటువంటి వాడు రవివర్మ.
0: The painter is రవివర్మ.
1: దాన్ని వర్ణించినటువంటి వాడు కవివర్మ.
0: And కవివర్మ the poet.
1: అతని కవి ఇతను రవి.
0: One is రవి.
1: కవి రవిలో యొక్క చలనం చేతనే ఇవన్నీ కూడా భేదములు ఏర్పడుతూ వచ్చాయి.
0: Therefore the రవి and the కవి the both together brought forward this plurality.
1: కనుక రవి కవులను మనం దూరం పెట్టి,
0: so we have to be away from
1: దేహాభిమానం దూరం గావించి,
0: give up the body attachment.
1: ఆత్మాభిమానం అభివృద్ధి పరుచుకున్నప్పుడు,
0: develop attachment to the spirit.
1: అప్పుడే మనకు సత్యం గోచరిస్తుంది.
0: Then we can experience truth.
1: మన యొక్క జీవితము
0: our life
1: పంచభూతములతోనే ఉన్నది.
0: Is full of five elements.
1: ఈ పంచభూతములు ఏ భూతము లేకపోయినప్పటికీ జగత్తు ఉండలేదు.
0: The life cannot continue with one of the elements missing.
1: అన్ని భూతములు కూడా ఉండే తీరాలి.
0: All elements must necessarily be present.
1: ఏదైనా కొంచెం గాలి తక్కువైపోతే ఆక్సిజన్ ఇస్తుంటారు.
0: If there is the shortage of air, naturally you need oxygen
1: supply. ఈ విధంగా మనలో దేహంలో ఏ ఒక్కటి తగ్గిపోయినప్పటికీ దీనికి ప్రత్యేకించినటువంటి కల్పనలంతా జరుగుతూ ఉంటాయి.
0: If one of the five elements missing in the human body, they are supplied to you artificially.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: దైవతత్వాన్ని గుర్తించడానికి,
0: టు నో ద డివినిటీ,
1: పంచభూతములను మనం గౌరవిస్తూ రావాలి.
0: వి హావ్ టు రెస్పెక్ట్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఈ పంచభూతములను గౌరవించడమే పరమాత్మ యొక్క గౌరవము.
0: బి రెస్పెక్ట్ఫుల్ టు ది ఫైవ్ ఎలిమెంట్స్, దెన్ యు ఆర్ రెస్పెక్టింగ్ గాడ్.
1: నీవు ఒక ఫ్యాన్ వేసుకున్నావు.
0: యు హావ్ పుట్ ఆన్ ద ఫ్యాన్.
1: ఆ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుండాలి.
0: ఇట్స్ రివాల్వింగ్.
1: అక్కడ లైట్ వేసుకున్నావు.
0: యు హావ్ పుట్ ఆన్ ద లైట్.
1: లైట్ నీకు వెలుతురునిస్తుండాలి.
0: ద లైట్ షెడ్స్ లైట్.
1: కానీ ఈ వెలుతురును ఎంతవరకు అంతవరకే నీవు ఉపయోగించుకోవాలి.
0: యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ లైట్ టు సర్టన్ ఎక్స్టెంట్.
1: దాని అమితంగా నీవు ఉపయోగించుకుంటే ఆ భగవత్ శక్తిని మీరు దుర్వినియోగం చేసిన వారు అవుతారు.
0: ఇఫ్ యూ మేక్ యూజ్ ఆఫ్ దీస్ థింగ్స్ లిమిట్లెస్లీ యూ బి లూజింగ్ ది వెరీ ఫ్యాకల్టీ.
1: ఈ ఫ్యాన్ కూడాను అమితంగా వేసుకుంటే నీవు కూడా భగవత్ శక్తిని దుర్వినియోగపరిచిన వాడు అవుతావు.
0: ఇఫ్ ది ఫ్యాన్ ఈజ్ ఆల్సో పుట్ ఆన్ ఎట్ ఎ వెరీ హై స్పీడ్ యూఆర్ మిస్యూజింగ్ ఇట్.
1: ఇదే విధంగానే ఈ పంచభూతములు కూడాను దుర్వినియోగం చేసుకోవడం చేతనే మనమంతా దుష్టులమైపోతున్నామని భావించాలి.
0: ఇఫ్ వి మిస్యూజ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ వి టర్న్ వికెడ్. దిస్ ఈస్ ద ఫీలింగ్ దట్ వి షుడ్ హావ్.
1: సమస్త దుఃఖములకు,
0: ఫర్ ఆల్ ద మిజరీ,
1: సమస్త బాధలకు,
0: ఫర్ ఆల్ సఫరింగ్,
1: సమస్త విచారములకు,
0: ఫర్ ఆల్ యాంగ్జైటీ,
1: పంచభూతములను దుర్వినియోగం చేసుకోవటమే మూల కారణము.
0: ద మెయిన్ రీజన్ ఈజ్ మిస్యూజింగ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: కనుక వీటిని మిస్యూజ్ చేయకుండా చూసుకోవాలి.
0: వీ షుడ్ నెవర్ మిస్యూజ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: ప్రతి ఒక్కటి కూడాను భగవత్ యొక్క స్వరూపమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్ ఫామ్.
1: ప్రతి క్షణం కూడాను కణం కూడాను ప్రతి భగవంతు యొక్క ఆకారమే.
0: ఎవ్రీ సెల్, ఎవ్రీ మూమెంట్ ఇస్ ద డివైన్ ఫామ్.
1: మన శరీరంలో ఉన్నటువంటి సెల్స్ కొన్ని కోట్ల ఉంటున్నాయి.
0: క్రోర్స్ ఆఫ్ సెల్స్ ఆర్ ఇన్ అవర్ బాడీస్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: మనం ఇన్ని భాషలు మనం మాట్లాడుతున్నామంటే
0: వి స్పీక్ సో మెనీ లాంగ్వేజెస్.
1: మన నాలుగు పైన ఎన్నో 3 కోట్ల టేస్ట్ బడ్స్ అంతా ఉన్నాయి.
0: ద టంగ్ హ్యాస్ గాట్ 3 crores ఆఫ్ టేస్ట్ బడ్స్.
1: ఈ టేస్ట్ బడ్స్ మన నాలుగు పైన ఉండటం చేతనే మనం ఏ రకమైనటువంటి మాటలు మనం మాట్లాడగలుగుతున్నాం.
0: బికాస్ ద టేస్ట్ బడ్స్ ఓవర్ దేర్ ఆన్ ద టంగ్ యు ఆర్ ఏబుల్ టు స్పీక్.
1: కన్నులు యందు కాంతి,
0: ద లైట్ ఇన్ ది ఐ,
1: ఇది కొన్ని లక్షల కాంతి స్వరూపాన్ని ఉంటున్నాయి.
0: అండ్ ఇట్ హాస్ గాట్ లక్ష ఫార్మ్స్.
1: కనుకని భగవంతుని దృష్టి ఇంత పవిత్రమైనదిగా ఉంటుండాలి.
0: ద డివైన్ క్రియేషన్ ఇస్ సో హోలీ అండ్ సీక్రెట్.
1: కోటి సూర్యుల కాంతి అన్నారు భగవంతుడు.
0: ఇట్ హాస్ గాట్ ద బ్రిలియన్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ సన్స్.
1: అనగా ఇది మనం చిన్న విషయంలో మనం సాక్షాత్కరించుకోవచ్చును.
0: దిస్ కుడ్ బి అండర్స్టూడ్ ఇన్ ఎ సింపుల్ వే.
1: ఇక్కడ లైట్ వెలుగుతూ ఉండాలి.
0: హియర్ యు ఫైండ్ ద లైట్.
1: ఈ లైట్ చూడాలంటే ఈ పూర్తి చర్మ చచ్చును నీవు పూర్తి ఓపెన్ చేసి చూడకూడదు.
0: యూ కెనాట్ సీ కీపింగ్ యువర్ ఐస్ వైడ్ ఓపెన్.
1: దీని అర్ధ నిమేష నేత్రంతో చూడు.
0: వాచ్ విత్ ది హాఫ్ క్లోజ్.
1: అనేక కిరణములంతా కూడా రూపొందుతాయి.
0: You find the light rays.
1: ఈ కిరణములంతా ఏమిటి?
0: What are they?
1: ఆ అగ్ని యొక్క ప్రతిబింబములే.
0: They are all the reflections of the fire.
1: కనుక ప్రతి దానికి రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: Reflection, reaction, resound follow every aspect.
1: అన్ని కూడాను పంచభూతములు అంటే మనకు గోచరమవుతుంటాయి.
0: We find everything contained within five elements.
1: కనుక ఈనాటి విద్యార్థులు అధికంగా ఉండటం చేత,
0: because of many of students today,
1: కొంచెం ఈ సైన్స్ గురించి కూడాను ఎక్కువగా చెప్పవలసి వస్తుంది.
0: భగవాన్ is relating in terms of science.
1: కానీ నేటి సైన్స్ అంతకూడను కేవలం దైవం యొక్క విచారమే గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: బట్ మోడర్న్ సైన్స్ ఇస్ నథింగ్ టు డూ విత్ ది ఎంక్వైరీ ఆఫ్ గాడ్.
1: దైవం అంటే వారికి చాలా అవమానంగా ఉంటుంటారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఫీల్ ఇట్ ఇస్ అన్ ఇన్సల్ట్ టు థింక్ ఆఫ్
1: కేవలం అయస్కాంతం అంటే చాలా గొప్పది అని అనుకుంటున్నారు.
0: వేరస్ మ్యాగ్నెటిజం దే అండర్స్టాండ్ వెల్.
1: సూర్యకాంతి అనుకుంటే గొప్పది అనుకుంటున్నారు.
0: లైట్ దే కన్సిడర్.
1: అగ్నికాంతి అంటే గొప్పది అనుకుంటున్నారు.
0: ఫైర్ దే కన్సిడర్.
1: అయస్కాంతం అంటే గొప్పదిగా అనుకుంటున్నారు.
0: దే కన్సిడర్ మ్యాగ్నెట్ మైటీ.
1: ఇవన్నీ కూడా లేజర్ పవర్ అంటే గొప్పదిగా భావిస్తున్నారు.
0: దే థింక్ ద లేజర్ పవర్ ఇస్ సో
1: గ్రేట్. ఇవన్నీ కూడాను ఒక అయస్కాంతం నుంచి వచ్చినటువంటి ఒక వికార స్వరూపములే.
0: దే ఆర్ ఆల్ ద డిఫరెంట్ ఫార్మ్స్ అవుట్ ఆఫ్ దిస్ మ్యాగ్నెట్.
1: దీనిని
0: దిస్
1: ఒక సైంటిస్ట్
0: వన్ సైంటిస్ట్
1: అతను చెప్పాడు.
0: హీ సెడ్
1: ఇవంతా అనేకములు కాదు.
0: దట్ ఇస్ నాట్ మల్టిప్లిసిటీ.
1: అయస్కాంతములకు అయస్కాంతం నుంచి ఆవిర్భవించినటువంటివి ఈ సమస్త శక్తులు కూడాను.
0: ఆల్ ది ఫ్యాకల్టీస్ ఆర్ అవుట్ ఆఫ్ దిస్ మ్యాగ్నెటిజం.
1: దీనిని న్యూటన్.
0: దిస్ వాస్ స్టేటెడ్ బై న్యూటన్.
1: న్యూటన్ చాలా గొప్పవాడు.
0: న్యూటన్ ఇస్ ఎ గ్రేట్ సైంటిస్ట్.
1: ఆ న్యూటన్ అనేటువంటి వాడు దీని ఆకర్షణ శక్తిని గమనించాడు.
0: He has observed the gravitation force.
1: తానున్నటువంటి దేశంలో మాత్రమే తాను చూడటం లేదు.
0: గ్రావిటేషన్ ఇస్ నాట్ లిమిటెడ్.
1: ఈ ఆకర్షణ శక్తి భూమంతా ఎక్కడ ఉన్నదో సర్వత్రా ఉంటుండది. ఈ ఆకర్షణ శక్తి,
0: ద గ్రావిటేషన్ ఫోర్స్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ఎర్త్.
1: కనుకనే ప్రతి శక్తి కూడాను దైవత్వంతో కూడినటువంటిది, కానీ ఇది వేరే భిన్నత్వమైనటువంటిది కాదు.
0: సో ఎవ్రీ పవర్, ఎవ్రీ ఫ్యాకల్టీ ఇస్ డివైన్.
1: ఇది కేవలం పదార్థం యొక్క స్వరూపం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద మెటీరియల్.
1: జీవరాశుల యొక్క స్వరూపం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఎనీవే.
1: కాంతి కిరణము కాదు.
0: నాట్ ఎనీ లైట్ రే.
1: స్వయంశక్తి కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద.
1: ఇదంతా కేవలం ఒక్క ఏకశక్తి చేతనే.
0: ఇట్ ఈస్ ఓన్లీ అవుట్ ఆఫ్ సింగిల్ పవర్.
1: ఆ సింగిల్ పవరే అదే ఏకాత్మ అన్నారు.
0: అండ్ దట్ ఈస్ ఏకాత్మ వన్నెస్. సో దిస్ స్పిరిట్
1: ఆత్మనే చైతన్య శక్తి అని పిలుస్తూ వచ్చారు.
0: అండ్ దిస్ ఈస్ కాల్డ్ చైతన్య శక్తి.
1: అనగా దీన్ని కాన్షియస్ అన్నారు.
0: This, in other words, called conscience.
1: ఈ కాన్షియన్స్ అనేటువంటిది కాన్షియస్నెస్ నుండి వచ్చింది.
0: ది కాన్షియన్స్ హస్ కమ్ అవుట్ ఆఫ్ కాన్షియస్నెస్.
1: సర్వత్రా నిండినటువంటిది కాన్షియస్నెస్.
0: కాన్షియస్నెస్ ఇస్ ప్రెసెంట్
1: ఆల్ ఓవర్. అది దివ్య శక్తి సర్వత్రా వ్యాపించినటువంటిది.
0: జస్ట్ ఎస్ ద డివైన్ ఎనర్జీ
1: అది చైతన్య శక్తి సర్వత్రా వ్యాపించినటువంటిది.
0: ద డివైన్ పవర్ ఇస్ ప్రెసెంట్
1: ఆల్ ఓవర్. సర్వత్రా వ్యాపించినటువంటి దివ్య శక్తిని
0: ద డివైన్ ఎనర్జీ
1: ఒక విధమైనటువంటి పరిమితము గావించుకుని
0: ఇట్ జస్ట్ బ్రాట్ డౌన్ టు లిమిటెడ్ వే.
1: ఒక బల్బులో తగిలించుకున్నట్టుగా
0: జస్ట్ యాజ్ యూ హాస్ అటాచ్డ్ ద బల్బ్
1: ఒక్కొక్క దేహమునందు కూడాను ఈ దివ్య శక్తి చేరిపోతూ వచ్చింది.
0: యూ ఫైండ్ దిస్ డివైన్ ఎనర్జీ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బాడీ.
1: ఈ దేహంలో ధరించినప్పుడు దీనికి ఆత్మ అని పిలిచారు.
0: వెన్ ది డివైన్ ఎనర్జీ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది హ్యూమన్ బాడీ ఇట్ ఇస్ ఆత్మా ద స్పిరిట్.
1: ఇది ఒక పరిమితమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ లిమిటెడ్ వే.
1: కానీ సర్వత్రా వ్యాపించినటువంటి దానిని దివ్య శక్తి అన్నారు.
0: బట్ దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇస్ దివ్య శక్తి ఆర్ కాన్షియస్నెస్.
1: ఇవన్నీ కూడా కేవలం సైంటిస్ట్ కల్పించినటువంటి ఒక కల్పనలే కానీ ఇది సరైనటువంటి కల్పనలు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ రెస్ట్ యూ ఫైండ్ ఆర్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ ది సైంటిస్ట్ నథింగ్ టు ద రియాలిటీ.
1: సైంటిస్ట్ కు ఇంత తెలిస్తే అంత తెలిసినట్టుగా భావిస్తుంటారు.
0: ద సైంటిస్ట్ దో హీ నోస్ అ ఫ్రాక్షన్ హీ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ ఆమ్నిషియంట్.
1: అనంతం లోపల అణు మాత్రమే దీన్ని గుర్తించుకుంటూ వచ్చారు.
0: ఆఫ్టర్ ఆల్ హీ నోస్ ఏ ఫ్రాగ్మెంట్ సో లిటిల్ అండ్ సటిల్.
1: ఈ అణు మాత్రమునకే ఇంత పొంగిపోతుంటే అనంతాన్ని గుర్తించుకున్నప్పుడు వాళ్ళు ఎంత పొంగిపోతారు.
0: ఇఫ్ హీ కన్సిడర్స్ సో గ్రేట్ నోయింగ్ సో లిటిల్ హౌ డస్ హీ ఫీల్ ఇఫ్ హీ నోస్ ఎవ్రీథింగ్.
1: కనుక సైంటిస్ట్ అనేటువంటిదంతా కూడా కేవలము సైన్స్ ను గుర్తించినటువంటి వాడు, ఒక మెటీరియల్ ను గుర్తించినటువంటి వాడు, మ్యాటర్ ను అర్థం చేసుకున్నటువంటి వాడు సైన్స్ అనుకుంటున్నారు.
0: సో సైంటిస్ట్ వి అండర్స్టాండ్ ద వన్ హూ హాస్ ఎక్స్పెరిమెంటెడ్ ఆన్ ద మెటీరియల్ అండ్ ద మ్యాటర్.

0: మన వెంకట్రామన్ కూడాను.
1: అవర్ వెంకట్రామన్
0: సార్ సివి రామన్ దగ్గర
1: ఇన్ ది కంపెనీ ఆఫ్ సివి రామన్
0: తన యొక్క ప్రకాశం గురించి గుర్తించుకుంటూ వచ్చారు.
1: హీ డిడ్ రీసెర్చ్ ఆన్ లైట్.
0: అయితే ఇదంతా కేవలం ఒక పరిమితమైనటువంటి స్థితితో వచ్చాయి.
1: ఇట్ వాజ్ ఆల్ అండర్ సర్టన్ లిమిటేషన్స్.
0: కానీ ఈ పరిమితమైనటువంటిది క్రమక్రమేణా మార్పు చెందుతుంది.
1: బట్ ఇట్ గోస్ ఆన్ ట్రాన్స్ఫార్మింగ్.
0: అనంతమైనటువంటి యొక్క శక్తి,
1: ది ఇన్ఫినిట్ ఎనర్జీ,
0: ఆ ఇన్ఫినిట్ గా ఉండేటువంటి ఎనర్జీ,
1: దట్ ఇన్ఫినిట్ ఎనర్జీ,
0: ఇది ఫండమెంటల్ గా ఉండే ఎనర్జీ,
1: దట్ విచ్ ఇస్ ఫండమెంటల్,
0: ఎప్పటికీ మారదు,
1: ఈజ్ చేంజ్లెస్.
0: దాని ఏ విధంగా అనుకుంటే,
1: and how is it?
0: Sarvatra gali untundadi.
1: You find the air all over.
0: Galini manam chudalemu.
1: You cannot see it.
0: Galini manam pattalemu.
1: You cannot catch hold of it.
0: Gani oka balloon techi dantu oodinappudu aa balloon roopane dharistundi aa gali.
1: But you can blow the balloon and then inflate the balloon.
0: Aithe ee balloon ku enta varaku thickness undado anta varaku ubbutundi.
1: The balloon goes on, gets inflated depending upon its thickness of the balloon.
0: అది క్రమక్రమేణ పలచబడిపోయేటప్పటికి ఒక్కతూరి పట్టను పగిలిపోతుంది.
1: As it gets inflated more and more, it bursts all of a sudden.
0: కనుకనే
1: so,
0: ఈ మానవత్వంలో ఉండేటువంటి యొక్క ఆత్మశక్తి అనేటువంటి యొక్క లిమిటెడ్ పవర్ ను మనం దీన్ని గుర్తించుకుంటున్నాము.
1: The divine energy within the human body is to be recognized.
0: అనంతమైనటువంటి శక్తికి దీనికి విల్ పవర్ అన్నారు.
1: And that divine energy which is infinite is called will
0: power. కానీ జగత్తులో ఉండేటువంటి దానికి విల్ పవర్ అన్నారు.
1: But you call it will power somewhere else.
0: కానీ అతీతమైన శక్తిని తరకొడను
1: the transcendental energy
0: daniki transcendental energy ani chepparu
1: that which is beyond
0: dinini oka vidhamainatundi human power annaru
1: what do we call it in the ordinary way
0: inka kontha dooram poyin tarvata
1: if you go still beyond
0: free will annaru
1: you call it free will
0: free will anetundi daniki roopame ledhu
1: free will has no form
0: aa free will anetundi oka daivaniki tappa andari endu ee free will undadi
1: god only has this free will no one else
0: aa free will anetundi oka daivaniki maatrame parimitamainatundi
1: and in fact this free will is restricted to god alone
0: manavunikanta kodanu oka parimitamainatundi reetiga anubhavistunnadu
1: man has got certain limitations
0: tanu enta varaku chadavagaladu
1: to what extent he could
0: reach ఎంతవరకు అర్థం చేసుకోగలడో
1: to what extent he
0: అంతవరకు మాత్రమే ఇది పెరుగుతుంది బెలూన్ మాదిరి
1: he can reach that level like that of a balloon
0: తర్వాత కొంత కాలమైన అది కూడా పగిలిపోతుంది
1: after some time it bursts
0: అది న్యూస్ చెప్పాడు
1: and that's what has been said
0: అదే కూడాను ఈ విధమైనటువంటి మార్పు చెందేటువంటిది కాదు ఇది
1: therefore newton said it is changeless
0: newton ఈ యొక్క ఐన్స్టీన్ మార్పు చెందేటువంటిది కాదు
1: and he said it never changes
0: అయస్కాంతం ఏనాటి కూడా చేంజ్ కాదు
1: మ్యాగ్నెట్ విల్ నెవర్ చేంజ్
0: ఎవరు సృష్టించలేరు
1: నో వన్ క్రియేట్
0: ఎవరు మార్చలేరు
1: నో వన్ కెన్ డిస్ట్రాయ్
0: దీనిని అనేక రకములుగా కొన్ని రూపంలో మార్చవచ్చును
1: బట్ దే కెన్ బ్రింగ్ అబౌట్ సర్టన్ చేంజెస్
0: అనే విధంగా ఈ సైంటిస్టు ఆనాడు చాలా అమితమైన యొక్క విధానము మితమైన రీతిగా బోధిస్తూ వచ్చారు
1: దేర్ఫోర్ దట్ ఇన్ఫినిట్ డివైన్ ఎనర్జీ ఈజ్ జస్ట్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ ఎ లిమిటెడ్ సెన్స్ బై సైంటిస్ట్ వాడు
0: చాలా గొప్ప సైంటిస్ట్
1: ఐన్స్టీన్ ఇస్ ఎ వెరీ గ్రేట్ ఎమినెంట్ సైంటిస్ట్
0: కానీ అలాంటి వాడు కూడాను ఈ విధంగా అహంకారం అనేటువంటి దానికి ఏమాత్రము చోటు ఇవ్వక
1: బట్ హీ వాజ్ నెవర్ ఈగోయిస్టిక్
0: దైవత్వాన్ని మాత్రం చింతిస్తూ వచ్చాడు
1: బట్ హీ వెంట్ ఆన్ థింకింగ్ అబౌట్ గాడ్
0: భారతీయులందరూ కూడా ఐన్స్టీన్ చూడటానికి అని వెళితే
1: భారతీయస్ వెన్ దేర్ టు సీ ఐన్స్టీన్
0: వాళ్ళందరూ కూడా పనులు జరిగిన తర్వాత ఐన్స్టీన్ కూడా ఒక దర్శించి రావాలన్నారు
1: ఆఫ్టర్ కంప్లీటింగ్ దేర్ జాబ్ ఓవర్ దేర్ దే వాంటెడ్ టు మీట్ ఐన్స్టీన్
0: దగ్గరికి పోయేటప్పటికే అతను అందరినీ తీసుకుని పోయి ఒక రీడింగ్ రూమ్ ను చూపించాడు
1: అండ్ ఐన్స్టీన్ హాస్ టేకెన్ దెం రౌండ్ దిస్ రీడింగ్ రూమ్
0: ఆ రీడింగ్ రూమ్ లో పోయి చూస్తే అన్ని ఉపనిషత్తులు భగవద్గీతలు ఇవన్నీ ఉంటున్నాయి
1: All these visitors could see sacred texts like Upanishads and Bhagavad Gita.
0: Einstein anetundi goppa scientist ee oka Bhagavad Gita nu Upanishadunu aadharam cheskoni bratukutu vachadu.
1: In fact Einstein relied totally depended on
0: ee scientist anta kudanu
1: the modern scientist today
0: oka PhD teeskunnam anantaduke
1: by the time they get a PhD
0: ahankaranga tirugutu untadu.
1: He is highly egoistic and terribly proud.
0: Scientist ku ahankarame undakoddu.
1: A scientist should never be egoistic
0: వాడు చాలా అల్పశక్తితో కలిగినటువంటి వాడు
1: బికాజ్ హిస్ వెరీ లిటిల్ పవర్
0: వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ దిస్ దీనిపైనే పోతున్నాడు తాను
1: హీ గోస్ ఆన్ ఇన్వెస్టిగేటింగ్ ఎక్స్పెరిమెంటింగ్ వాట్ ఈస్ దిస్
0: గొప్ప సైంటిస్ట్ అంతా కూడా వాట్ ఈస్ దట్ అని పోయారు
1: బట్ ఎ గ్రేట్ సైంటిస్ట్ క్వశ్చన్స్ దిస్ వే వాట్ ఈస్ దట్
0: అనగా దట్ అనగా మనకు దూరంగా ఉండేటువంటిది
1: దట్ విచ్ ఇస్ డిస్టెంట్ ఫ్రమ్ యూ
0: దిస్ అనగా మనకు దగ్గర ఉండేటువంటిది
1: దిస్ విచ్ ఇస్ సో క్లోజ్ టు
0: దేనికి దగ్గరగా ఉంటుందా అది సెన్సెస్ దగ్గరగా ఉండేటువంటిది ఈ లౌకిక సైన్స్.
1: దిస్ వరల్డ్లీ సైన్స్ సేస్ దట్ దిస్ ఇస్
0: ఆధ్యాత్మికమైనటువంటి సైన్స్ మన సెన్సెస్ కు దూరంగా ఉండేటువంటిది.
1: ద స్పిరిచువల్ సైన్స్ ఇస్ బియాండ్ సెన్సెస్.
0: కనుకనే దానిని పూర్ణమిదం అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ కాల్డ్ టోటల్ అండ్ ఫుల్.
0: పూర్ణమనగా ఎక్కడ ప్రారంభమైందో అక్కడనే దీని అంత్యమవుతుంది.
1: హియర్ ఫుల్నెస్ మీన్స్ ఇట్ ఎండ్స్ వేర్ ఇట్ బిగిన్స్.
0: కనుకనే ఈ సైన్స్ అనేటువంటిది మనం చాలా పొరపడిపోతున్నాము.
1: సైన్స్ ఇస్ మిస్టేకెన్.
0: ఏదో సైంటిస్ట్ అంటే అన్ని తెలిసినటువంటి వారని మనం భావిస్తున్నాము.
1: వి కన్సిడర్ ద సైంటిస్ట్ నో
0: నిజంగా సెకండ్ ఫామ్ చదివేటువంటి పిల్లవాడి కంటే సైంటిస్ట్ చాలా చిన్నవాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ట్రూలీ స్పీకింగ్ సెకండ్ ఫామ్ సైంటిస్ట్ ఇస్ లెస్ దాన్ ఎ సెకండ్ ఫామ్.
0: సెకండ్ స్టాండర్డ్ చదివేటువంటి వాడైనా ఒక విధమైనటువంటి విని విశ్వాసాలను పెంచుకోగలడు.
1: ఎ బాయ్ ఆఫ్ సెకండ్ స్టాండర్డ్ హస్ గాట్ ఆల్ హ్యూమిలిటీ.
0: ఈ సైంటిస్ట్ కు విని విశ్వాసమే లేవు.
1: అండ్ సైంటిస్ట్ హస్ నో హ్యూమిలిటీ అండ్ ఫెయిత్.
0: విశ్వాసమే లేని వారికి దేన్ని వారు నమ్మగలడు.
1: వితౌట్ ఫెయిత్ వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ గోయింగ్ టు బిలీవ్.
0: కనుక నీ విశ్వాసం లేనిటువంటి వాడు పశువు కంటే హీనము.
1: దేర్ ఫోర్ ద వన్ విదౌట్
0: సైంటిస్ట్ కాదు.
1: ఈజ్ నాట్ ఎ సైంటిస్ట్.
0: అలాంటి వాడు సరి అయినటువంటి రీతిని ప్రజ్ఞానం పెంచుకోవాలి.
1: Therefore she developed this prajnana, this spirituality.
0: ఏదో ఇంత తెలిసినంత మాత్రం ఎంతో తెలిసినట్టుగా భావిస్తున్నారు.
1: You consider that you know everything though actually you know little.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: సైన్స్ నందు కానీ ఆధ్యాత్మిక నందు కానీ నైతికం నందు కానీ భౌతికం నందు కానీ అన్నింటి ఎందుకు వైజ్ఞానిక నందు కానీ అంతా కూడా ఒక దైవత్వం అనేటువంటిది సర్వశక్తిమయమైనటువంటిది.
1: And in fact the divine energy, the divine power is the undercurrent of all branches of science, ethics, spirituality and technology.
0: ఇవన్నీ కూడా కేవలం ఒక దైవత్వంతో కూడినటువంటివి.
1: దే ఆల్ ఎగ్జిస్ట్ బికాస్ ఆఫ్ గాడ్.
0: మానవుని యందు ఎంత శక్తి ఉన్నదో మీరు యోచన చేసుకోవాలి.
1: యూ కెన్ హావ్ టు థింక్ ద పవర్ లేటెంట్ ఇన్ మ్యాన్.
0: ఆమ్లం అనేటువంటి ఒక శక్తి మానవుని యందు ఉండటం చేతనే అనేక రకమైనటువంటి యొక్క రూపంలో చూచగలుగుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది
0: ఆమ్లం
1: యాసిడ్. Because of this acid amlamo within him, he is able to see so many.
0: ఇది ఆమ్లం ఎక్కడి నుంచి వస్తుందది?
1: Where from he got this?
0: దీని చక్కగా మనం విచారణ చేస్తే,
1: if you inquire well,
0: చింతపండు పులుసు నుంచి వస్తుంటుందది.
1: And this acid is out of this tamarind.
0: ఇంతే కాదు,
1: not on this,
0: నిమ్మ పులుసు నుంచి వస్తుందది.
1: And he also got out of
0: ఆపిల్ నుంచి వస్తుంటుందది. ఆపిల్ నుంచి,
1: apple fruit.
0: కనుకనే ఈ విధంగా మనం తినే పదార్థం నుంచి కూడా ఈ ఆమ్లం.
1: సో యూ గెట్ దిస్ యాసిడ్ అవుట్ ఆఫ్ ది సో మెనీ ఫ్రూట్స్ దట్ యూ పార్టే.
0: ఇవన్నీ కూడా మానవుని యందు ఉన్నటువంటి సమస్త శక్తులే.
1: సో దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాకల్టీస్ లేటెంట్ ఇన్ మ్యాన్.
0: ఈ శక్తులంతా కూడా మనం ఏదో గొప్ప శక్తిగా మనం భావిస్తున్నాము.
1: వీ కన్సిడర్ దిస్ యాజ్ మైటీ పవర్.
0: దిన్నము మనం ఊరగాయ తింటుంటుంటే ఇది ఏమిటా ఊరగాయ తింటున్నాడు పిచ్చివాడు అనుకుంటారు.
1: ఇఫ్ వి ఈట్ పికిల్ ఎవ్రీ డే వి థింక్
0: నిమ్మకాయ ఊరగాయ చాలా గొప్ప ఆమ్లమాన్ని అభివృద్ధి పరుస్తుండాలి.
1: లైమ్ పికిల్ విల్ హెల్ప్ యూ టు డెవలప్ దిస్ యాసిడ్ కంటెంట్.
0: రెండు వస్తువుల యొక్క చేరికనే ఇది ఆమ్లం.
1: అండ్ దిస్ యాసిడ్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ ది టూ ఆబ్జెక్ట్స్.
0: కనుక ఇటు శక్తిని మనం ఎక్కడి నుంచినో తెచ్చుకున్నట్టుగా భావిస్తున్నాం.
1: అండ్ దిస్ యూ కన్సిడర్ దిస్ పవర్
0: నిత్య జీవితంలో మనం భుజించేటువంటి ఆహారం లోపలనే ఇవన్నీ ఆవిర్భవిస్తున్నాయి.
1: ది ఎనర్జీ యూ గెట్ అవుట్ ఆఫ్ ది ఫుడ్ దట్ యూ టేక్.
0: కనుకనే చింతపండు పులుసులో ఎంత ఆమ్లం ఉంది.
1: అండ్ ది టామరిండ్ హస్ గాట్ సో మచ్ ఆఫ్ యాసిడ్ కంటెంట్.
0: కానీ ఇది ఉన్నది కదా అని అమితంగా మనం తీసుకోకూడదు.
1: యాజ్ ఇట్ ఇస్ ప్రెసెంట్ యూ కెనాట్ టేక్ ఇట్ లిమిట్లెస్లీ.
0: ఇది మితంగా తీసుకున్నప్పుడు ఇది గొప్ప శక్తిని మనకు ప్రసాదిస్తుంది.
1: ఇఫ్ యూ టేక్ దిస్ యాసిడ్ అండర్ సర్టన్ లిమిట్స్
0: అమితంగా తీసుకున్నప్పుడు చింతపండు పులుసు రక్తాన్ని ముక్కలు చేస్తుంది.
1: అండ్ ఇఫ్ యూ టేక్ లిమిట్లెస్లీ నేచురల్లీ ది బ్లడ్ గెట్స్ స్పాయిల్.
0: కనుకొనే ఇలాంటి పరిస్థితులు ఎందు ఉపనిషత్తులన్నీ కూడా వివరించి చెప్తూ వచ్చాయి.
1: ఉపనిషత్స్ ఎక్స్ప్లెయిన్డ్ విత్ క్లారిటీ.
0: కనుక ఉపనిషత్తులను ఎన్ని విధమైనటువంటి యొక్క గౌరవంగానో మనం దాన్ని విచారం చేయాలి.
1: వి హావ్ టు గో త్రూ ద టీచింగ్స్ ఆఫ్ ఉపనిషత్.
0: ఈ ఉపనిషత్తులంతా ఏమి బోధిస్తున్నది?
1: వాట్ ఇస్ ది టీచింగ్ ఆఫ్
0: ఉపసమీపే నచ్చేది ఉపనిషత్తు అన్నారు. ఉపసమీపే నచ్చేది ఉపనిషత్తు అన్నారు. అనగా సమీపత్వాన్ని నిరూపించేటువంటిది ఉపనిషత్తులు.
1: Upanishads demonstrate, explain clearly the secret of proximity.
0: దైవత్వం యొక్క సమీపత్వాన్ని నిరూపించేటువంటి ఉపనిషత్తుడు.
1: ఇట్ ప్రూవ్స్ క్లియర్లీ ది ప్రాక్సిమిటీ, నియర్నెస్ టు గాడ్.
0: ఉప అనగా సమీపము.
1: ఉప మీన్స్ నియర్.
0: నీ కూర్చో.
1: నీ సిట్.
0: షత్.
1: షత్.
0: ఉండు.
1: రిమైన్.
0: ఈ విధంగా ఉప నీ షత్. అది ఉపనిషత్తు.
1: ఉప నీ షత్ మీన్స్ సిట్.
0: షత్ అనగా సిట్ అని.
1: షత్ మీన్స్ సిట్.
0: కూర్చో.
1: సిట్ డౌన్.
0: నీవు సమీపంలో క్రింద కూర్చో అన్న.
1: యూ సిట్ డౌన్ క్లోజ్లీ.
0: అనగా ఏమిటి? ఎవరికి కింద కూర్చోవాలి?
1: వేర్?
0: గురువునకు ఆ స్థానంలో కూర్చోకూడదు.
1: యూ కెనాట్ సిట్ ఆన్ పార్ విత్ టీచర్స్.
0: కనుక వీడు శిష్యుడిగా పోతున్నాడు కనుక నీవు క్రింద కూర్చో.
1: సిన్స్ యు ఆర్ ఎ స్టూడెంట్ యు హావ్ టు సిట్ డౌన్,
0: దగ్గరగా కూర్చో.
1: యు హావ్ టు సిట్ క్లోజ్ బై.
0: గురువు చెప్పేటువంటివన్నీ చాలా శాంతంగా ఆలకించు.
1: లిసన్ టు యువర్ ప్రిసెప్టర్.
0: మెల్లగా చెప్తాడు గురువు.
1: అండ్ టీచర్ విల్ టీచ్ యూ సాఫ్ట్లీ.
0: ఎందుకనగా అది గట్టిగా చెప్తే శబ్దంలో మార్పు అవుతున్నాయి.
1: బికాజ్ ఇఫ్ హి స్పీక్స్ హార్ష్లీ ఇట్ చేంజెస్ ది కంటెంట్.
0: కనుక నీ గురువుకు సమీపంలో కూర్చో.
1: సో సిట్ వెరీ క్లోజ్ టు హిమ్.
0: వినయంగా నీవు ఆలకించు.
1: బీ హంబుల్ అండ్ లిసన్ టు హిమ్.
0: ఉపనిషత్.
1: అండ్ దేర్ఫోర్ ఇట్ ఇస్ కాల్డ్ ఉపనిషత్. సిట్ డౌన్.
0: ఒక్కొక్క అక్షరమునందు కాని,
1: ఎవ్రీ లెటర్,
0: ఒక్కొక్క పదమునందు కాని,
1: వర్డ్,
0: ఒక్కొక్క వాక్యమునందు కాని,
1: సెంటెన్స్,
0: ఎన్నో రకమైనటువంటి యొక్క అర్థములంతా ఉంటున్నాయి.
1: సో మెనీ మీనింగ్స్.
0: ఇలాంటి అర్థములను ఈనాడు తెలుసుకుని లేకుండా ఏదో ఒక పదం తెలిసింటే మాత్రం దాన్ని ఒక లైబ్రరీ తీసుకుని ఒక విధమైనటువంటి యొక్క డిక్షనరీ లోపల దీన్ని చూసుకుంటుంటాడు.
1: Whereas we want to verify our dictionary and know the meanings of words.
0: కాదు కాదు, ఇది డిక్షనరీ నుంచి వచ్చేటువంటివి కాదు.
1: ఇట్ ఈస్ నాట్ నథింగ్ టు ది డిక్షనరీ
0: నుంచి వచ్చేటువంటివి. హిస్టరీ నుంచి వచ్చే
1: నథింగ్ టు డిక్షనరీ ఇస్ అవుట్ ఆఫ్ హిస్టరీ. హిస్టరీ.
0: కనుక ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒకనొక సమయం లోపల
1: అట్ వన్ టైం
0: కృష్ణదేవరాయలు ఈ యొక్క విషయాన్నంతా కూడా వ్యాఖ్యానం జరుపుతూ వచ్చారు.
1: కృష్ణదేవరాయ
0: తిక్కల సోమయాది, ఎర్రాప్రకడ, మాధగామల్న, పింగళి సూరన్న, రామరాజభూషణుడు, తెనాల, వీళ్ళందరూ కూడా అష్టదిగ్గజాలుగా ఉంటున్నారు.
1: ఎయిట్ జెమ్స్ ఆఫ్ పోయిట్స్ ఆర్ ఇన్ ది కాంగ్రిగేషన్ ద కోర్ట్ ఆఫ్ కృష్ణదేవరాయ.
0: ఈ నన్నయ్య బట్టి అనేటువంటి వాడు ప్రశ్నలంతా వేస్తున్నాడు.
1: అండ్ ద ఫస్ట్ వన్ వెంట్ ఆన్ ఆస్కింగ్ క్వశ్చన్స్.
0: తిక్కన తాను జగనేని జవాబు చెప్తూ వచ్చాడు.
1: అండ్ ద అదర్ వన్ వాస్ గివింగ్ రిప్లై.
0: రామరాజభూషణుడు దాన్ని పెంపొందించుకుంటూ వచ్చాడు.
1: రామరాజభూషణ వాస్ ఇంటర్ప్రిటింగ్.
0: కానీ రామకృష్ణుడు క్వైట్ గా వింటూ వచ్చాడు.
1: రామకృష్ణ వాస్ లిసనింగ్ సైలెంట్లీ.
0: అతనే తెనాలి రామకృష్ణుడు అన్నారు.
1: హీస్ ఆల్సో కాల్డ్ తెనాలి రామకృష్ణ.
0: అతను అన్ని ప్రశ్నలు వేసుకుంటూ వచ్చారు.
1: అండ్ దేర్ వాస్ క్వశ్చనేర్ దేర్.
0: కానీ కృష్ణదేవరాయలు ఒక విధమైనటువంటి యొక్క ఐదు పదములు కలిగినటువంటి యొక్క ఒక పదాన్ని ఉచ్చరించాడు.
1: అండ్ కృష్ణదేవరాయ స్పెల్ట్ అవుట్
0: ఐదు అక్షరములు కలిగినటువంటి పదములు.
1: అండ్ ఎ వర్డ్ దట్ హాస్ గాట్ ఫైవ్ లెటర్స్.
0: దీనిని ఈ పండితుల లోపల ఎవరు చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి వారు,
1: హూ ఇస్ ది బెస్ట్ ఇన్ దిస్ కాంగ్రిగేషన్,
0: ఎవరు దీనిని సరైనటువంటి అర్థం తెలుసుకునేటువంటి వారు,
1: హూ విల్ నో ద ఎగ్జాక్ట్ మీనింగ్
0: అని గుర్తించడానికి ఆ ప్రశ్నను ఆ సభలో ఉచ్చరించాడు.
1: టు నో దిస్ హి స్పెల్ట్ అవుట్ దిస్ క్వశ్చన్.
0: ఉచ్చరించి ఏమని చెప్పాడు?
1: వాట్ డిడ్ హి సే?
0: ఈ ఐదు అక్షరములు,
1: ఫైవ్ లెటర్స్.
0: ఈ ఐదు అక్షరములకు ఐదు భాషలుగా ఉండాలి.
1: అండ్ ది ఫైవ్ లెటర్స్ షుడ్ హావ్
0: ఐదు భాషల్లో కూడా నువ్వు ఏ భాషలో ఏ అర్థం ఉంటుండదో ఇంకొక భాషలో కూడా అదే అర్థమే రావాలి.
1: ఫైవ్ లెటర్స్ ఫ్రమ్ ఫైవ్ లాంగ్వేజెస్ ఈచ్ లెటర్ షుడ్ కన్వే ది సేమ్ మీనింగ్ యాజ్ దట్ ఆఫ్ ది అదర్.
0: ఐదు భాషలుగా ఉండాలి.
1: ఇట్ ఫైవ్ లాంగ్వేజెస్.
0: ఐదు భాషల యొక్క అర్థము ఒకటిగానే ఉండాలి.
1: ద మీనింగ్ షుడ్ బి సేమ్.
0: నేను రేపటి తెల్లవారు ఏడు గంటలకు ఎవరు దీన్ని సరి అయినటువంటి జవాబు తీసుకుని వస్తారో వాళ్ళకి సభ నేను ప్రారంభిస్తానన్నాడు.
1: హూ సో ఎవర్ హుడ్ బి ఏబుల్ టు గివ్ ది ఆన్సర్ టుమారో మార్నింగ్ ఎట్ 7 హీస్ గోయింగ్ టు రివార్డెడ్.
0: సరే, తాను రామకృష్ణ పరమహంస తన గ్రామానికి పోవడానికి చాలా దూరం అయిపోయి తిరిగి రావడానికి కూడా కష్టమవుతుందని,
1: as it was not possible for Ramakrishna to go all the way and return.
0: తన బావగారి ఇంటిలోనే అదే గ్రామంలోనే ఆ రాత్రి జీవిస్తూ వచ్చాడు.
1: హీ వాస్ రిసైడింగ్ ఇన్ హిస్ రిలేషన్స్ హౌస్.
0: బావగారు అతనికి వచ్చారు కదా అని చెప్పని మంచము పరుపు అన్ని వేయడానికి ప్రయత్నం చేశాడు.
1: బికాస్ ఆఫ్ ది రిలేషన్షిప్ హీ వాస్ అరేంజ్డ్ ఆల్ కంఫర్టబుల్ బెడ్ అండ్ ఆల్.
0: బావగారు క్షమించండి,
1: ప్లీజ్ ఎక్స్క్యూజ్.
0: నేను రేపటి దినం ఒక జవాబు నేను ఎత్తుకోవాలి.
1: టుమారో ఐ మస్ట్ ఫైండ్ అవుట్ ది ఆన్సర్.
0: కాబట్టి నేను మనసు ఒక బెడ్ ఇదింత డెవలప్ బెడ్ డెవలప్ పిల్లో ఇవన్నీ వేసుకుంటే నాకు నిద్ర వస్తుంది.
1: ఐ డోంట్ వాంట్ దిస్ కంఫర్టబుల్ బెడ్ అండ్ పిల్లో బికాస్ ఐ
0: మస్ట్ లేకుండా దీన్ని ఆచరించాలి.
1: ఐ షుడ్ గో ఆన్ థింకింగ్ సీరియస్లీ.
0: కనుక నేను పశువుల కొట్టంలో నాకు ఒక మంచం వేయండి అన్నారు.
1: సో ఐ విల్ బి దేర్ నియర్ దట్ గోడౌన్ వేర్ దిస్ కౌస్ ఆర్ దేర్.
0: ఈ కౌ షెడ్ లోపల ఒక మంచం వేయించుకున్నాడు.
1: అండ్ దెన్ హి వాస్ రెస్టింగ్ దేర్.
0: కొంతసేపు అయ్యేటప్పటికి ఒంటి గంటకు ఒక ఆవు ఈనుతూ వచ్చింది.
1: ఇన్ ది బ్యాక్ యార్డ్ హీ ఫౌండ్ దట్ ఎ కాఫ్ ద కౌ దట్ గేవ్ బర్త్ టు ద కాఫ్
0: డెలివరీ
1: డెలివర్డ్.
0: అప్పుడు తలుపు కొట్టాడు ఆవులు కొట్టం నుంచి.
1: అండ్ దెన్ హీ జస్ట్ నాక్ ద డోర్.
0: బావా బావా బావా బావా అన్నాడు.
1: అండ్ హీ సెడ్ బావా బ్రదర్ ఇన్ లా.
0: ఏం బావా అని లోపల నుంచి ప్రశ్నించాడు.
1: అండ్ దేర్ కేమ్ క్వశ్చన్ ఫ్రమ్ ఇన్ సైడ్.
0: బావా ఆవు ఈనుతుండాలి, వచ్చి చూసుకోండి అన్నాడు.
1: అండ్ హీ సెడ్ దిస్ కౌ ఈస్ డెలివరింగ్ యూ బీ వాచ్ఫుల్.
0: ఏ ఆవిడ బావా అని ప్రశ్నించాడు.
1: అండ్ దెన్ హి ఆస్క్డ్ విచ్ కౌ.
0: ఒక్కొక్క ఆవుకు ఒక్కొక్క పేరు పెట్టుకుని కూర్చున్నాడు అతను.
1: ఈచ్ కౌ హాస్
0: ఒకటి లక్ష్మి, ఒకటి సరస్వతి, ఒకటి పార్వతి, ఒకటి సరస్వతి, ఈ విధంగా ఒక్కొక్క పేరు పెట్టుకుని కూర్చున్నాడు.
1: హీ నేమ్డ్ ఆల్ దీస్ కౌస్ యాజ్ లక్ష్మి, సరస్వతి, పార్వతి.
0: ఏ ఆవురా బావా అని ప్రశ్నించాడు.
1: అండ్ హీ ఆస్క్డ్ విచ్ కౌ బావా.
0: ఈ ఐదు పదములు చేర్చాడు.
1: అండ్ ఆల్ ద ఫైవ్ వర్డ్స్ జాయిన్.
0: అప్పటి నుంచి ఏ ఆవురా బావా, ఏ ఆవురా బావా, ఏ ఆవురా బావా.
1: అండ్ దెన్ హీ వెంట్ ఆన్ థింకింగ్, ఏ ఆవురా బావా, ఏ ఆవురా బావా.
0: ఈ బావ వచ్చి అడిగేటప్పటికి ఏ ఎవరా బావా అని అడుగుతున్నాడు ఆయన.
1: అండ్ విన్ బ్రదర్ లా కేవి
0: నేను కూడా అదే ఏ ఎవరా బావా అని చెప్తున్నాడు జవాబు.
1: అండ్ హీ ఇస్ ఆల్సో పుట్టింగ్ ది క్వశ్చన్, ఏ ఎవరా బావా విచ్ కా.
0: ఏదో రాత్రి నిద్ర లేకుండా బావ గారికి ఏదో మనసు చెడిపోయింది అనుకున్నాడు. ఆ బావ గారు లోపలికి వెళ్లిపోయారు.
1: అండ్ బ్రదర్ లా థాట్ హీ హస్ బికమ్ సఫిషియెంట్లీ మ్యాడ్ ఎనఫ్ బై థింకింగ్
0: ఇతను ఏ ఎవరా బావా, ఏ ఎవరా బావా అనుకుంటూనే మనసులో కూడాను తెల్లవారు లేచినప్పటికి స్నానం చేశాడు. కృష్ణదేవరాయ యొక్క ఆస్థానంలోకి వెళ్లాడు.
1: హీ వాస్ థింకింగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్, ఏ ఎవరా బావా. Spent the whole night and got up next morning, went to the
0: Krishna court.
1: And Krishna has put this question, who came with the answer? Thinking, ye aura bava, ye aura bava.
0: ఈ బావ వచ్చి అడిగేటప్పటికి ఏ ఎవరా బావా అని అడుగుతున్నాడు ఆయన.
1: అండ్ విన్ బ్రదర్ లా కేవి
0: నేను కూడా అదే ఏ ఎవరా బావా అని చెప్తున్నాడు జవాబు.
1: అండ్ హీ ఇస్ ఆల్సో పుట్టింగ్ ది క్వశ్చన్,

0: దేవరాయలు ఎవరు దీన్ని ఆన్సర్ తీసుకుని వచ్చారు? అందరి లోపల రామకృష్ణుడు లేచాడు.
1: రామకృష్ణ గాట్ అప్.
0: ఇంకెవ్వరు దానికి జవాబు తీసుకుని రాలేదు.
1: నో వన్ హాస్ ఎనీ రిప్లై.
0: ఐదు భాషలు రావాలి.
1: ఫైవ్ లాంగ్వేజెస్ షుడ్ బి.
0: ఐదు భాషలు ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క భాషలో ఉండాలి.
1: ఈచ్ లాంగ్వేజ్ షుడ్ బి రిప్రజెంటెడ్ బై వన్ లెటర్.
0: ఒక లెటర్ కి ఏం అర్థం ఉంటుందో ఐదు లీటర్ కు అదే అర్థమే ఉండాలి.
1: ది మీనింగ్ ఆఫ్ వన్ లెటర్ షుడ్ బి వెరీ మచ్ సేమ్ యాస్ దట్ ఆఫ్ అనదర్ లెటర్.
0: చాలా అసాధ్యమైనటువంటిది అనుకున్నా.
1: ఎవరీబడీ థాట్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: కానీ రామకృష్ణుడు భగవద్ భక్తుడు.
1: బట్ దెన్ రామకృష్ణ ఇస్ డివోటెడ్ అండ్ హస్ గాట్ హి వర్షిప్స్ గాడెస్.
0: కనుకనే ఆ దేవి ఉపాసనతో ఉండటం చేత నేను తెచ్చాను రాజా అని అన్నాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ ఇంటెన్స్ డివోషన్ హి సెడ్ ఐ యామ్ విత్ ఎన్ ఆన్సర్.
0: చెప్పావను ఏ ఆవు రా బా వా. ఇది ఐదు అక్షరాలు ఉన్నాడు.
1: ఇట్ ఈస్ నౌ ఫైవ్ సెంటెన్స్. ఏ ఆవు రా బావా.
0: ఏ ఆవు రా బావా.
1: అండ్ హియర్ వి ఫైండ్ ఫైవ్ లెటర్స్. ఏ ఆవు రా బావా.
0: ఏమిటి ఐదు అక్షరాలు తీస్తే దీనికి ఏం అర్థం అండి?
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్?
0: ఏ మరాఠీలో రా అని అర్థం.
1: ఇన్ మరాఠీ ఇట్ ఇస్ మీన్స్ కమ్.
0: ఏ అనేటువంటిది రా అనే అర్థం.
1: ఏ మరాఠీ ఇస్ కమ్.
0: హిందీ లోపల ఆవ్ రా అనే అర్థం.
1: ఇన్ హిందీ ఆవ్ కమాన్.
0: రా తెలుగులో రామని అర్థం.
1: తెలుగు ఇట్ ఇస్ రా కమ్.
0: బా కన్నడంలో రా అని అర్థం.
1: బా ఇన్ కెనడా కమ్.
0: వా అంటే మా యొక్క తమిళ్ లోపల రా అని అర్థం.
1: బా ఇన్ తమిళ్ ఇస్ కమ్.
0: ఏ ఆవ్ రా బా వా అన్నిటికీ ఒకే అర్థమే.
1: సో ఏ ఆవ్ రా బా వా మీనింగ్
0: మరాఠీ హిందీ కన్నడము తమిళ్ ఈ విధమైన తెలుగు ఈ ఐదు అక్షరాలతో చేరిన ఐదు భాషలు చేరినాయి.
1: సో ఆల్ ది ఫైవ్ లాంగ్వేజెస్ ఆర్ రిప్రజెంటెడ్ హియర్ ఈచ్ బై వన్ లెటర్.
0: చూచారా ఈ విధమైనటువంటి అర్థాలు ఎన్నో కనిపిస్తుంటాయి లోకం లోపల.
1: ఇన్ దిస్ వరల్డ్ వి ఫైండ్ సో మెనీ మీనింగ్స్.
0: ఇది ఒక సైంటిస్ట్ కు అర్థమయ్యేటువంటిది కాదు.
1: సైంటిస్ట్ కెనాట్ అండర్స్టాండ్ దిస్.
0: ఇంకొకటి విచారణ చేయడానికి అర్థమయ్యేటువంటిది కాదు.
1: నో వన్ కెన్ గో
0: టు ఎక్స్పెరిమెంటల్ చేయడానికి ఏ విధమైన పరిశోధనలు లేవు.
1: యూ కెనాట్ ఎక్స్పెరిమెంట్ ఆన్ ఇన్వెస్టిగేట్ ఎక్స్ప్లోర్.
0: కనుకనే ఇవన్నీ కూడా దైవానుగ్రహం చేత లభించేటువంటివి.
1: యూ కెన్ గెట్ దెమ్ ఓన్లీ అవుట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: ఆ రాత్రి అంతా కూడా దేవి ఉపాసన చేస్తూ వచ్చాడు రామకృష్ణుడు.
1: రామకృష్ణ went on thinking of God as that night.
0: ఈ విధంగా దైవ శక్తి చేత ఎలాంటి కష్టమైన కూడాను జవాబులు చెప్పడానికి సిద్ధంగా వచ్చాడు.
1: విత్ ద డివైన్ సపోర్ట్ హీ వాస్ ప్రిపేర్ టు ఆన్సర్.
0: అందువల్లనే తెనాలి రామకృష్ణుడు అంటే గొప్ప బిరుదు గొప్ప హాస్యగాడు అని కూడా అర్థము.
1: దేర్ఫోర్ తెనాలి రామకృష్ణ స్టాండ్స్ ఫర్ ఫన్ హ్యూమర్ అండ్ ఫ్రాలిక్.
0: కానీ ఫన్ అని అంటున్నారు కానీ అది కాదు సరైన అర్థాన్ని గుర్తించుకొని చెప్పేటువంటి వాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ నాట్ దట్ హ్యూమర్స్ బట్ హీ గివ్స్ కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ఎవ్రీ వర్డ్.
0: ఈ విధంగా భాషలు ఎందు కానీ పదములు ఎందు కానీ అర్థములు ఎందు కానీ ఆనందమునందు కానీ ఒక విధమైనటువంటి అన్యోన్యతను కల్పించేటువంటి వాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ద లాంగ్వేజ్ ద వర్డ్స్ అండ్ ద సెంటెన్సెస్ క్యారీ దట్ ఇంటిగ్రేటెడ్ మీనింగ్ ఇంటర్ప్రిటేషన్.
0: కనుక పంచభూతములు అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై ఫైవ్ ఎలిమెంట్స్?
0: ఐదు ప్రాణములు.
1: ద ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
0: ఐదు ప్రాణములు ప్రతి మానవుని ఎందు ఉంటున్నాయి.
1: ద ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఫర్ ఎవ్రీవన్.
0: అపాన వ్యాన ఉదాన సమాన.
1: ద ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: ఈ ఐదు ప్రాణములు మానవుని ఎందు కూడా ఉంటున్నాయి.
1: దీస్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ
0: హ్యూమన్. లేకపోతే మానవుడు నిలచలేడు.
1: వితౌట్ దిస్ మ్యాన్ కెనాట్ లివ్.
0: కాబట్టి పంచభూతములనగా పంచ ప్రాణములతో సమానము.
1: ఫైవ్ ఎలిమెంట్స్ మీన్స్ ఫైవ్ లైఫ్ బ్రీత్స్.
0: ప్రతి చీమ మొదలుకొని బ్రహ్మ వరకు కూడా ఈ విధమైనటువంటి ప్రాణములు ఉంటున్నాయి.
1: రైట్ ఫ్రమ్ యాండ్ టు ది కాస్మిక్ ఫామ్ ద ఫైవ్ ప్రిన్సిపల్స్. కనుక
0: దీన్ని ప్రాణోపాసన అని చెప్తూ వచ్చారు.
1: సో ఇట్ ఇస్ కాల్డ్ ప్రాణోపాసన.
0: అనగా కొన్ని మందిరములు కనుక కడితే
1: then mandir temple is built.
0: మొట్టమొదటి ప్రాణశక్తిని పూజిస్తూ వచ్చారు.
1: ఫస్ట్ ది లైఫ్ ఎనర్జీ ఇస్ వర్షిప్డ్.
0: మొన్న ఏదో తిరుపతి లోపల కూడాను ఏదో ఒకటి జరగాలంటే ప్రాణశక్తిని మొట్టమొదటి ఆరాధన చేస్తూ వచ్చారు.
1: తిరుపతి ప్రాజెక్ట్
0: ప్రాణమే అన్నింటికీ మూలాధారము.
1: దట్ ఈస్ ది బేసిస్ ఫర్
0: ఈ ప్రాణమే శివము.
1: ద లైఫ్ ఇస్ శివం.
0: ఇది పోతానే శవం.
1: ద లైఫ్ వెన్ ఇట్ ఇస్ గాన్ ఇట్ ఇస్ శవం ద డెడ్ బాడీ.
0: కనుకనే ప్రాణంతో సమానమైనటువంటిది ఈ యొక్క పంచభూతములు.
1: దట్ ఫర్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ లైఫ్ సస్టైనింగ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను పంచభూతముల యొక్క స్వరూపాన్ని మొట్టమొదట మనం ప్రార్థించాలి.
1: వన్ షుడ్ ప్రే టు ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: శబ్దస్వరములనేటువంటిది చాలా పంచభూతం నుంచి వచ్చినటువంటివి.
1: సౌండ్ వేవ్స్ ఆర్ ది ప్రొడక్ట్స్ ఆఫ్ ది
0: ఎయిర్. దూరం మీరు పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో దట్ ఫార్.
0: మీరు హార్మోనియం వాయిస్తుంటుంటారు భజన్ లోపల.
1: యాజ్ యూ ప్లే ఆన్ హార్మోనియం.
0: కానీ హార్మోనియం వాయించినప్పుడు ఒకే స్వరం పెట్టేస్తారు.
1: అండ్ యూ జస్ట్ పుట్ ఇన్ సేమ్ ట్యూన్.
0: కానీ ఒక్కొక్క రీడ్ వచ్చినప్పుడు
1: బట్ యాజ్ యూ ప్రెస్ ద రీడ్
0: సారి గామా పాదాని.
1: And you get all these sounds. Sari gama padani.
0: Sari gama padani.
1: Sari gama padani.
0: Kevalamu oka vidhamainatundi oka dintho artham tho.

0: ఉంటున్నాయి.
1: అండ్ దీస్ ఆర్ ఓన్లీ ది సాంగ్స్ దట్ కన్వే ది మీనింగ్.
0: కానీ అన్నిటికీ గాలి ఒక్కటే.
1: బట్ ది సేమ్ ఎయిర్,
0: ఆ మూలాధారమైనటువంటి శక్తి ఒక్కటే.
1: అండ్ ది సేమ్ ఎయిర్ గెట్స్ ఇన్,
0: ఫండమెంటల్ పవర్ ఒక్కటే.
1: ది ఫండమెంటల్ పవర్ ఇస్ సేమ్.
0: కానీ వివిధమైనటువంటి యొక్క పవర్లంతా కూడాను ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: బట్ ఇట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది డిఫరెంట్ సౌండ్స్ అవుట్ ఆఫ్ ఇట్.
0: కనుకనే
1: సో
0: ఆనాడు
1: దట్ డే
0: భగవత్ తత్వాన్ని వర్ణించడం కోసమని
1: టు ఎక్స్ప్లెయిన్ ద డివినిటీ
0: శంకరాచార్యుల వారు కూడాను
1: శంకరాచార్య
0: అనేక పరిశోధనలు చేసి
1: ఎక్స్పెరిమెంట్
0: అనేక సంస్కృతమునందు భాషలంతా ఉచ్చరింపజేసి
1: బికేమ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ సంస్కృత్.
0: మొట్టమొదట శబ్ద బ్రహ్మమయీ అన్నాడు.
1: ద ఫస్ట్ అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్ ఈ శబ్ద బ్రహ్మమయీ.
0: శబ్దమే ముఖ్యమైనటువంటి యొక్క తత్వము.
1: సౌండ్ ఈస్ ది ఫస్ట్.
0: ఆ శబ్దం చేతనే జగత్ అంతా కూడా వ్యాపించి ఉంటున్నది.
1: ద సౌండ్ ఈస్ స్ప్రెడ్, సౌండ్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్.
0: చరాచరమయ్యి ఈ శబ్దము సర్వత్రా వ్యాపించిపోతున్నది.
1: Sound has got this motility, mobility.
0: Vaangmayi, adhe mana yokka hrudayamlo cheri vaak swaroopamlo vastundadi.
1: That is present in your heart, that comes out as expression.
0: Ee vaak swaroopamlo vachetappudiki nityanandamayi.
1: And that gives you eternal bliss.
0: Paratramayi.
1: That is supreme bliss.
0: Mayamayi.
1: And this our illusion. And that's one of affluence.
0: నిత్యానందమయ్యి,
1: ఆత్మమయ్యి,
0: మాయామయ్యి, శ్రీమయ్యి,
1: ఇల్యూషన్,
0: ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? శబ్ద బ్రహ్మమయ్యి.
1: దే ఆర్ ఆల్ అవుట్ ఆఫ్ ది సౌండ్.
0: శబ్దం నుంచినే వచ్చినాయి.
1: దే ఆర్ ప్రొడక్ట్స్ ఆఫ్ ది సౌండ్.
0: కాబట్టి దైవత్వం కూడాను శబ్దస్వరూపుడే.
1: దేర్ ఫర్ గాడ్ ఈస్ ఇన్ ద ఫామ్.
0: అది ఆకాశం నుంచి శబ్దము.
1: అండ్ ది సౌండ్ కేమ్ అవుట్
0: ఆఫ్ ది స్పేస్. ఆ శబ్దం నుంచి వచ్చినటువంటి అదే ఈ దైవత్వము.
1: అండ్ ది డివినిటీ యు ఫైండ్ దేర్ ది
0: సౌండ్. దీంతో ఈనాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులని చెప్పుకుంటున్నాము.
1: వి గివ్ దీస్ త్రీ నేమ్స్ బ్రహ్మ విష్ణు.
0: ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులు ఎక్కడ కూడా ఎవరు చూడలేదు.
1: నో వన్ సా యాక్చువల్లీ బ్రహ్మ విష్ణు మహేశ్వర.
0: ఇవన్నీ కేవలం రవివర్మ పిక్చర్ లో మాత్రమే కనిపిస్తుంటాయి. కానీ
1: దేర్ ఓన్లీ రవివర్మ పెయింటింగ్.
0: కానీ ఎవరు ఈ యొక్క స్వరూపాన్ని దర్శించలేరు.
1: నో వన్ ఎవర్ సా దిస్. ఇంపాసిబుల్ టు సీ దెమ్ ఐదా.
0: అయితే
1: హౌఎవర్
0: దీన్ని ఏ రీతిగా సృష్టించారు?
1: బట్ హౌ ఇస్ దట్ దేర్
0: అనగా దీనిని తల్లి, తండ్రి, గురువు ఈ ముగ్గురు రూపంలో జన్మించారు.
1: దీస్ ఆర్ ది త్రీ ప్లేసెస్, ద మదర్, ఫాదర్ అండ్ ద ప్రిసెప్టర్.
0: కనుక
1: సో
0: మొట్టమొదట బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నారు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర.
0: బ్రహ్మ మాతృదేవి.
1: బ్రహ్మ రిప్రజెంట్స్ మదర్.
0: బ్రహ్మ ఏ రీతిగా సర్వులను సృష్టింపజేస్తుండదో,
1: జస్ట్ ఎస్ బ్రహ్మ ఇస్ ద క్రియేటర్,
0: ఆ రీతిగా తల్లి కూడా బిడ్డను సృష్టింపజేస్తుండది.
1: మదర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద చిల్డ్రన్.
0: కానీ విష్ణువు
1: అండ్ విష్ణు
0: తన రక్షకుడు,
1: అతనే
0: తండ్రి.
1: సస్టైన్ ప్రొటెక్టర్ ఇస్ ఫాదర్.
0: ఎందుకంటే పుట్టిన బిడ్డను తండ్రే రక్షించాలి.
1: చైల్డ్ హ్యాస్ గాట్ టు బి ప్రొటెక్టెడ్ బై ఫాదర్.
0: నేర్పించాలి.
1: అండ్ ద ఫాదర్ హ్యాస్ టు ట్రైన్ హిమ్.
0: తండ్రియే అన్ని విధాలా తన్ని పోషించాలి.
1: అండ్ ఫాదర్ హ్యాస్ టు పోషించేటువంటి
0: శక్తి కలిగినటువంటి కనుక అతనికి విష్ణువు అన్నారు.
1: అండ్ ది సస్టైనర్ ప్రొటెక్టర్ ఇస్ విష్ణు.
0: ఇంకా ఈశ్వరుడు.
1: దెన్ ఈశ్వర
0: మహేశ్వర.
1: మహేశ్వర
0: మహేశ్వర అనగా ఏమిటి? ఎవరు వెళ్ళినప్పటికీ శిష్యుడు ఆ యొక్క గురువు అనేటువంటి వాడు వారిని దగ్గర తెచ్చుకుని,
1: అండ్ ఇఫ్ ఎనీ టీచర్ నారాయణ
0: ఏం కావాలి, ఏం చదవాలి, ఏ విద్య నేర్పాలని దాన్ని చక్కగా వర్ణనం చేసి వారికి తగినటువంటి విద్య నేర్పుతుంటాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది టీచర్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ సమనింగ్ ది స్టూడెంట్స్ టు బి నియర్ హిమ్ అండ్ టీచ్ హిమ్.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వరులంతా కూడా మాతాపిత గురువులు.
1: దేర్ ఫర్ బ్రహ్మ విష్ణు మహేశ్వర రిప్రజెంట్ మదర్, ఫాదర్ అండ్ టీచర్.
0: కనుకనే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ.
1: సో ఇట్ సేస్ దట్ మదర్ is God, father is God, teacher is God.
0: ఆచార్యుడు కూడా ఒక గురువే.
1: సో
0: ఆచార్యుడు కూడా ఒక దైవమే.
1: సో టీచర్ ఇస్ డివైన్.
0: ఈ విధంగా దైవత్వాన్ని అనేక రకమైనటువంటి మార్గంలో ప్రపంచానికి ప్రబోధిస్తూ వచ్చారు.
1: Therefore divinity has been propagated and taught in varied forms.
0: కాన మనం ఎవరి మాటలో విని మనం ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేయొద్దండి.
1: Therefore we should never act depending on all that you hear.
0: అని వారి వారి భావన పురస్కరించుకుని ఉంటాయి.
1: People speak basing on their feelings.
0: నో అని వారికి నో అనురా, ఎస్ అని వారికి ఎస్ అనురా. నో ఎస్సులు మన నోటికి గాని సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్.
1: If you say yes, you get the response yes. If you say no, you get the answer no. Yes, no relate to our tongue.
0: సాంగికము, సాంస్కృతికము, సనాతనము. సాంఘిక, సాంస్కృతిక, సనాతనం, ఈ మూడింటికి మాత్రం ఎస్.
1: దేర్ఫోర్ గాడ్ సేస్ ఎస్ టు సోషల్, స్పిరిచువల్ అండ్ దట్ విచ్ ఈజ్ ఎన్షియంట్.
0: ఈ మూడింటి ఎందుకు దైవత్వం ఎస్ ఎస్ ఎస్.
1: ఇన్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ గాడ్ సేస్ ఎస్.
0: మిగతా దానికంతా కూడా బ్లాక్.
1: బట్ ది రెస్ట్ ఆఫ్ ది సిమ్స్ సింపుల్ బ్లాక్ దేర్ నో.
0: అనగా ఈ ప్రాకృతమైన యొక్క తత్వాన్ని ఎవరు వర్ణించినప్పటికీ ఇది కేవలం అసత్యమైనటువంటిది.
1: వాట్ ఎవర్ యూ డిస్క్రైబ్ ఇన్ ది వరల్డ్ వే ఇట్ ఇస్ అటర్లీ ఫాల్స్.
0: కంటితో చూచేది కానీ, చెవుతో వినేటువంటిది కానీ, మనసుతో అనుభవించేటువంటిది కానీ అన్ని కూడా చలించనమైన
1: All that is seen with the eye, all that is heard through ear, and that which is thought of by the mind,
0: that's not temporary.
1: What is the use in believing all this which is
0: fleeting?
1: In fact, you should experience
0: that which is immortal.
1: We should think of that which is changeless. That is divinity. Divinity is changeless in all the three
0: periods
1: of time. So we should make every attempt to know this existence unike.
0: కానీ పూలిష్లంతా కూడా చాలా వరకు దీన్ని సరైనటువంటి అర్థాలు తెలుసుకోలేకుండా దీనికి అనర్థాలు తెలుసుకొని దీని యథార్థాన్ని మూసిపెట్టి పశువులుగా మారిపోతున్నారు.
1: Therefore, fools do not understand artha, the meaning. They go by the diverted distortion, anartha, and ruin their lives.
0: కనుకనే ఇలాంటి ఫులిష్ మాటలు మీరు ఎవరు నమ్మకండి.
1: నెవర్ పే హీడ్ టు ది ఫులిష్ వర్డ్స్.
0: ఇలాంటి అసత్య మాటలు మీరు ఎవరు విశ్వసించకండి.
1: నెవర్ బిలీవ్ ది ఫాల్స్ అటరెన్సెస్.
0: ఈ మూర్ఖుల సంతతి మీరు ఏమాత్రం పెట్టకండి.
1: నెవర్ ఐడెంటిఫై విత్ యువర్ సెల్ఫ్.
0: ఈ మూర్ఖుల సంఘమే మనకు అన్ని విధాలా చెడిపోతుంది.
1: అండ్ ఇట్ ఇస్ ఓన్లీ ఫులిష్ కంపెనీ దట్ స్పాయిల్స్.
0: తేజ దుర్దన సంసర్గం.
1: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: భజ సాధు సమాగమం.
1: జాయిన్ ద గుడ్ కంపెనీ.
0: పుణ్య మహోరాత్రం.
1: డూ గుడ్ డీడ్స్ ఆల్ ద టైమ్.
0: చూచారు ఎంత బాగుండది. తేజజుజ్జన సంసర్గం.
1: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: ఈ బ్యాడ్ కంపెనీతో మనం ఉంటుంటే మనం కూడా బ్యాడ్ అయిపోతాం.
1: ఇఫ్ యు ఆర్ ద బ్యాడ్ కంపెనీ యు టర్న్ బ్యాడ్.
0: వాడి కంటే ఇంకా ఎక్కువ బ్యాడ్ అయిపోతాం మనము.
1: యు బికమ్ ఈవెన్ మచ్ వర్స్ దెన్ దెం.
0: వాడు ఎంత బ్యాడ్ అయినా వాడు అయిపోయాడు.
1: హి ఇస్ ఆల్రెడీ బ్యాడ్.
0: ఆ బ్యాడ్ బ్యాడే.
1: అండ్ హి కంటిన్యూస్ టు బి బ్యాడ్.
0: నీ గుడ్ కావాలి.
1: బట్ యు షుడ్ బి గుడ్.
0: తేజజుజ్జన సంసర్గం.
1: సో గివ్ అప్ ది బ్యాడ్ కంపెనీ.
0: సాధు సమాగమం.
1: జాయిన్ ద గుడ్
0: భజ సాధు సమాగమం.
1: జాయిన్ ద గుడ్ కంపెనీ.
0: చెడ్డ సంఘం విడిచిపెట్టినామంటే చాలదు, మంచి సంఘంతో చేరాలి.
1: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు ఆర్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: అదే సత్సంగం.
1: దట్ సత్సంగం.
0: అదే సత్.
1: దట్ ఇస్
0: సత్. అనేటువంటిది ఏమిటి? అదే నిత్యమైనటువంటిది.
1: ది సత్ ఈస్ ఎటర్నల్.
0: చెప్పాను సత్ చిత్ ఆనందము.
1: సత్ చిత్ ఆనంద.
0: ఈ ఆనందమునకు ఏదికి మూల కారణము?
1: వాట్ ఈస్ ద రీజన్?
0: సత్ చిత్తులే ఆనందము.
1: సత్ and chit are the sat combination.
0: Chittu rendu lekapothe aanandame ledu.
1: There cannot be bliss ananda without sat and chit.
0: Sat chakkara.
1: Sat is the sugar.
0: Eppatiki teepu gane untadi.
1: Sat the sugar is always.
0: Ye padarthamanna vesthaagu teeyagane untadi.
1: You can mix it with any material.
0: Ye vantalaina cheyi adi teeyagane untadi.
1: You make any preparation.
0: Ye padarthamanna nivu cheyi teeyagane untadi.
1: Anything you can make.
0: Ye maatram marpu raadu.
1: And there is no change in the taste.
0: Adi sat.
1: That is sat which is changeless.
0: Chaitanyam tho chernatundi oka water.
1: Chit is the water awareness.
0: కాబట్టి ఇది వాటర్.
1: వాటర్
0: చిత్ చక్కెర.
1: షుగర్ ద సత్.
0: చక్కెర వాటర్ రెండు విడిగా తీసుకుంటే ఏమీ ప్రయోజనం లేదు.
1: అండ్ సత్ ద షుగర్ అండ్ చిత్ ద వాటర్ ఇస్ కంప్లీట్లీ యూస్లెస్.
0: ఈ యొక్క వాటర్ తో చేర్చు.
1: అండ్ ద షుగర్ అండ్ వాటర్ హావ్ ఆల్సో మిక్స్.
0: చిత్ రెండును చేర్చినప్పుడే మనకు త్రాగినప్పుడు ఆనందం లభిస్తుంది.
1: వెన్ యూ కంబైన్ జాయిన్ బోత్ దేర్ విల్ బి బ్లిస్ ఆనంద.
0: కల్పనే సత్యనిత్యమైనటువంటి యొక్క తత్వమును,
1: ద ఎటర్నల్ ట్రూత్,
0: ప్రాకృతమైనటువంటి యొక్క తత్వమును,
1: ద వరల్డ్లీ ప్రిన్సిపల్స్ ని
0: మనం ఏకం చేయాలి.
1: హావ్ గాట్ టు బి యూనిఫైడ్.
0: అప్పుడే మనకు డివినిటీ మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ యూ విల్ అటైన్ డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ డివినిటీ లేనిటువంటి స్థానం లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్
0: డివినిటీ లేనిటువంటి వ్యక్తులు లేవు.
1: నో పర్సన్ వితౌట్ డివినిటీ.
0: సర్వత్రా ఉంటుండాలి డివినిటీ.
1: డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఇందుగలడు అందు లేదని సందేహం వలదు.
1: నెవర్ డౌట్ దట్ హి ఇస్
0: హియర్. ఎందెందు వెతికి చూచిన అందందే కలడు అన్నా.
1: వేర్ ఎవర్ యు సెర్చ్ యు విల్ సర్టన్లీ ఫైండ్ హిమ్ దేర్.
0: దీనిని వేదం కూడాను సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్తుతిమల్లోకి సర్వమా వృత్తిష్ఠతి.
1: This Veda declares that his heads are everywhere, his hands are out there, his eyes are everywhere.
0: Amanta vakati.
1: And everything is one.
0: Upanishad cheppani, Vedam cheppani, Quran cheppani, Bible cheppani, edaina cheppani, Grandharajam cheppani, anniti yandu satyam vakate.
1: Whatever might be, Upanishad, Grandharaj, Bible or Quran, the essence is same.
0: Peru veru vere kani,
1: names are different.
0: Satyam vakate.
1: Truth is one.
0: Kanuka panchabhutamulu yokka tattvamu ye matamaina kudunu angikarinchaka tappadu.
1: Every religion will be accepting the five elements.
0: ఏ మతం గాని పంచభూతంలో ఒక మతాన్ని తీసివేయటం చాలదు.
1: నో రిలిజియన్ సేస్ దట్ వన్ ఎలిమెంట్ షుడ్ బి లెస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ బ్రహ్మా విష్ణు మహేశ్వర తత్వాన్ని,
1: ద నేచర్ ఆఫ్ బ్రహ్మా విష్ణు మహేశ్వర,
0: రేపటి దినం ముఖ్యంగా వివరించి చెప్పుకుందాం.
1: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ టు అస్ క్లియర్లీ టుమారో.
0: పిల్లలంతా ఉంటున్నారు, పిల్లలకు అనేకత్వం ఏమాత్రమూ గుర్తించడానికి వీలు లేదు.
1: స్టూడెంట్స్ ఆర్ మెనీ స్టూడెంట్స్ ఆర్ హియర్, దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే కన్సిడర్ యూనిటీ యాస్ డైవర్సిటీ.
0: చాలా చెడ్డ.
1: దట్స్ వెరీ బ్యాడ్.
0: కాదు అది.
1: It's not so.
0: అనేకత్వాన్ని ఏకత్వంగా చేర్చాలి.
1: And in fact you should observe unity in diversity.
0: అది ఆ యూనివర్సిటీ చేర్చినప్పుడే నిజమైన సత్వం బయలుదేరుతుంది.
1: And once you know this oneness or unity, you'll know the reality.
0: యూనిటీ కావాలి మనకిప్పుడు.
1: Unity is necessary.
0: యూనిటీ లేకపోవడం చేతనే,
1: because absence of unity,
0: హృదయంలో యూనిటీ అనేటువంటిది పూర్తి పోయింది.
1: There's no unity in our heart.
0: ఆ స్థానం లోపల పోయి ఎనిమిటీ వచ్చి చేరిపోయింది.
1: Instead of that there is enmity in our heart.
0: ఎనిమిటి వచ్చి హృదయంలో చేరిపోతే ఇంక ఏది మన జీవితము?
1: And when there's enmity in our heart, what will happen to our
0: life? హృదయమే కాదు,
1: is no heart at all.
0: రాతి కప్ప.
1: And it's so, a stone so hard.
0: భగవంతుడు అన్నింటి ఎందు చూచుకుంటూనే ఉంటున్నాడు.
1: And in fact God is everywhere.
0: కళ్ళనల్లి హుట్టిదా హూగువ ప్రాణికి అల్లి ఆహారమును నిర్మించినవి యారు? కర్ణంలో చెప్పాడు పురంధరదాసు.
1: పురంధరదాస్ సెడ్ ఇన్ కర్ణం,
0: రాతిలో పుట్టినటువంటి కప్పకు ఎవరక్కడ అన్న ఆహారాన్ని అందిస్తున్నారు?
1: ద ఫ్రాగ్ దట్ ఈస్ హిడెన్ ఇన్ ఎ స్టోన్.
0: బెట్ట తాగిటి ఎల్లి హుట్టిదా వృక్షకే కట్టెను కట్టి నీరు దెయ్యారో? కొండపైన రాతిపైన పుట్టినటువంటి చెట్టుకు ఎవరు పాదిగట్టి నీళ్లు పోసి పెంచినారు?
1: అండ్ యూ ఫైండ్ ఎ ప్లాంట్ గ్రోయింగ్ ఆన్ ది ఎ స్టోన్, హూ ఫెన్స్డ్ ఇట్, హూ వాటర్డ్ ఇట్?
0: అది అంత దైవమే.
1: ఇస్ ఓన్లీ గాడ్.
0: మంచి మెత్తని నేలలో పెట్టి మంచి చెట్టు తెచ్చి పెట్టి నిత్యము నీరు పోస్తున్నా కానీ అది బ్రతకదు.
1: అండ్ యూ ఆల్సో ఫైండ్ సన్ ప్లాంట్స్ దట్ డు నాట్ గ్రో ఇన్ వాటర్.
0: హూ ఆ ప్రాణికి అల్లి ఆహారమును నిర్మిస్తే యారు?
1: సో హూ ఫెడ్ ద ఫ్రాగ్ ఇన్ ఎ స్టోన్.
0: సందులుగా ఉంటే ఆ సెండు సందు మధ్య లోపల ఒక కప్ప పోయి చేరిపోతుంది.
1: అండ్ యూ ఫైండ్ ది ఫ్రాగ్ వితిన్ ది స్టోన్.
0: దానికి ఎక్కడ ఆహారము?
1: హౌ డస్ హి ఫైండ్?
0: బండను కొట్టినప్పటికీ అది చీడిపోతే ఆ బండను కప్ప బయలుదేరుతుంది.
1: యాజ్ యు బ్రేక్ ది స్టోన్ యు ఫైండ్ ద ఫ్రాగ్ జంపింగ్.
0: కనుకనే దైవము సర్వత్రా ఉండినటువంటి ప్రాణులకు ఏది అవసరమో దాన్ని తానే అందిస్తుంటాడు.
1: గాడ్ సప్లైస్ వాట్ ఆల్ దట్ ఈస్ నీడెడ్ టు ఆల్.
0: ఇదే అదే అనేటువంటి భేదము లేదు.
1: దేర్ నో డిఫరెన్సెస్.
0: కనుకనే దైవత్వానికి ఎట్టి భేదములు లేవు.
1: గాడ్ హ్యాస్ నో డిఫరెన్సెస్ అట్ ఆల్.
0: కానీ ఈ అన్ని భేదములు కూడా మానవునికి వచ్చిన రోగమే ఇది.
1: ఇన్ ఫ్యాక్ట్ ది డిఫరెన్సెస్ ఇస్ యాక్చువల్ డిసీజ్ ఆఫ్ మోడర్న్.
0: చెడ్డ రోగం వచ్చేసేసింది మానవునికి.
1: ఇట్ ఇస్ ది వర్స్ట్ ఆఫ్ ది డిసీజ్.
0: ఏది చెప్పినా దాన్ని కాదని వాదించుకోవటం.
1: దేర్ఫోర్ వి ఆర్ సఫరింగ్.
0: కాదని వాదించడానికి మాత్రం సిద్ధమవుతున్నాను కానీ అవునని చెప్పడానికి అర్హత లేదు.
1: యు ఆర్ రెడీ టు నెగేట్ అండ్ డినై. యు కెనాట్ సే, యు కెనాట్ బి అఫర్మేటివ్.
0: ఇది ఒక చెడ్డ వ్యాధి.
1: ఇట్ ఇస్ ఎ బిగ్ డిసీజ్.
0: ఈ వ్యాధి వచ్చినటువంటి వారికి నివారణ లేదు.
1: ఇట్ హ్యాస్ నో క్యూర్.
0: క్యాన్సర్ కైనా ఒక నివారణ ఉంటుంది.
1: క్యాన్సర్ హ్యాస్ ఎ క్యూర్.
0: కానీ ఈ సందేహం అనేటువంటి దానికి నివారణ లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద డౌట్ హ్యాస్ నో క్యూర్.
0: ఇంతతోనే ఇంతతోనే హతం హతం హతం హతం.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీస్ కిల్లింగ్ హింసెల్ఫ్ బై ఎంటర్టైనింగ్ డౌట్.
0: కనుక మానవత్వం అనేటువంటి పవిత్రమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ సెక్రెట్.
0: మానవత్వం అనేటువంటి దివ్యత్వమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ డివైన్.
0: ఆనందమయమైనటువంటిది.
1: ఇట్ ఇస్ బ్లిస్ఫుల్.
0: ఇటువంటి ఆనందమయమైనటువంటి మానవత్వాన్ని ఎందుకు ఈ విధంగా ఏడ్చుకుంటూ జీవితాన్ని గడుపుతున్నారు?
1: ద బ్లిస్ఫుల్ లైఫ్ కెనాట్ బి స్పెంట్ క్రయింగ్ ఆల్ ద వే.
0: ఎప్పుడు చూసినా కానీ ఏడుపు ముఖమేనా?
1: వి ఫైండ్ వీపింగ్ ఫేసెస్.
0: ఆనంద ముఖం అనేటువంటిది కనిపించదా?
1: వి డోంట్ ఫైండ్ స్మైలింగ్ ఫేసెస్.
0: ఏమి కర్మ?
1: వై వాట్ ఇస్ ఇట్?
0: ఏమి దురదృష్టము?
1: వాట్ ఆ బ్యాడ్ లక్. ఇట్ ఇస్
0: బ్యాడ్ లక్.
1: ఇట్ ఇస్ ద బ్యాడ్ లక్.
0: ఇది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ గుడ్.
0: ఎప్పుడు చూసినా కానీ ఆనందంగా ఉంటుండాలి.
1: వేర్ స్మైలింగ్ ఫేసెస్.
0: స్మైలింగ్ ఫేస్.
1: స్మైలింగ్ ఫేస్.
0: అదే దైవత్వానికి మూల కారణము.
1: దట్ ఈస్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ దివినిటీ.
0: హ్యాపీనెస్. హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్.
1: హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్.
0: ఈ దైవంతో చేరకపోవడం చేతనే ఈ శోకత్వం ప్రాప్తిస్తుంటాయి.
1: బికాజ్ యు ఆర్ నాట్ ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్ యు క్రై.
0: ఈ విధమైనటువంటి దీనికి మీరు ఏమాత్రం అవకాశం అందించకండి.
1: నెవర్ గివ్ స్కోప్ ఫర్ మిస్.
0: ఎప్పుడు ఆనందంగా ఉంటుండాలి.
1: బి హ్యాపీ.
0: ఆ ఆనందమే దైవత్వానికి సరైనటువంటి రాజమార్గము.
1: దట్ హ్యాపీనెస్ ఇస్ ద రాయల్ పాత్ టు ది డివైన్.
0: ఎన్నైనా రాని ఎన్నైనా పోని.
1: దట్ ఎనీథింగ్ మే కమ్ అండ్ గో.
0: దాన్నంత సెండ్ ఆఫ్ చేయి.
1: యు జస్ట్ గివ్ సెండ్ ఆఫ్ టు ఆల్ ద బ్యాడ్.
0: కానీ వచ్చినటువంటి ఆనందానికి మాత్రం వెల్కమ్ చేయి.
1: వెల్కమ్ ద బ్లెస్ దట్ కమ్స్ ఆన్ ద వే.
0: ఆనందాన్ని నిరంతరం కూడా నీ వెల్కమ్ చేయాలి.
1: వెల్కమ్ ద బ్లెస్ ఆల్ ద వే.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క మార్గాన్ని మీరు విద్యార్థులు గుర్తించి వర్తించడం అత్యవసరం.
1: ఇట్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ ద స్టూడెంట్ షుడ్ నో దిస్ పాత్.
0: అందులో ఈ చిన్న వయసు లోపల చాలా ముఖ్యమైనటువంటి వయసు.
1: ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పీరియడ్.
0: స్టార్ట్ ఎర్లీ.
1: స్టార్ట్ ఎర్లీ.
0: డ్రైవ్ స్లోలీ.
1: డ్రైవ్ స్లోలీ.
0: రీచ్ సేఫ్లీ.
1: రీచ్ సేఫ్లీ.
0: ఈ వయసు లోపలే మీరు మంచిగా ఆధ్యాత్మికానికి ప్రయత్నం చేయాలి.
1: అండ్ యూ షుడ్ లెర్న్ పికప్ స్పిరిచువాలిటీ అట్ దిస్ ఏజ్.
0: తర్వాత ధనం సంపాదించుకోండి.
1: యు కెన్ ఎర్న్ మనీ లేటర్.
0: తల్లిదండ్రులు చెప్పినట్టుగా వినుకోండి.
1: అండ్ ఫాలో యువర్ పేరెంట్స్.
0: ఏ విధమైన మార్గమైనా అనుభవించండి.
1: యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇన్.
0: కానీ దైవ విషయంలో మాత్రం ఒక్క దీక్షను పూనాలి.
1: బట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ యూ షుడ్ హావ్ స్ట్రాంగ్ డిటర్మినేషన్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక దీక్షన పూనేటువంటి వాడే అదృష్టవంతుడు.
1: ద వన్ విత్ స్పిరిచువల్ డిటర్మినేషన్ ఈజ్ లక్కీ సోల్.
0: బుద్ధునికి ఏమి తక్కువ ఉండనాడు.
1: బుద్ధ వాట్ ఇస్ దట్ ఇస్ రన్ షార్ట్ ఆఫ్
0: రాజకుమారుడు
1: ఈజ్ ద ప్రిన్స్
0: కానీ అతను సర్వసంగ పరిత్యాగం అయిపోయి రాలేదు.
1: బట్ హాస్ హి నాట్ రినౌన్స్డ్ ఎవ్రీథింగ్
0: రామునికి ఏమి తక్కువ
1: రామ వాట్ ఇస్ హి రన్ షార్ట్ ఆఫ్
0: అన్ని సత్యంగానే ఉంటున్నాయి అన్ని సవ్యంగానే ఉంటున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ఫర్ ఎవ్రీథింగ్
0: కానీ రామునికి ఏ మాత్రము ఒక్కటి ఇష్టం లేదు.
1: బట్ రామ డిడ్ నాట్ లైక్ ఎనీ
0: కౌసల్య ఎన్నో ప్రీతికరమైన వంటలు చేసుకుని వచ్చి తట్టల్లో పెడితే
1: ఇన్ ఫ్యాక్ట్ కౌసల్య మేడ్ ఆల్ ప్రిపరేషన్స్ ఆర్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్
0: లక్ష్మణ భరత శక్తులు అంతా పిలుచుకుని వచ్చేసి వాడితోనే భుజించేటువంటి
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి ఏట్ ఇన్ ద కంపెనీ ఆఫ్ లక్ష్మణ భరత
0: ప్రత్యేకంగా ఇస్తే తృప్తి కాదు.
1: హి ఇస్ నాట్ సాటిస్ఫైడ్ వి సర్వ్ టు హిమ్ అలోన్
0: కానీ ఎప్పుడు చూసినా కూడాను
1: బట్ ఎవ్రీ టైం
0: తల గోక్కుంటూ
1: బట్ హి స్క్రాచెస్ హిస్
0: ఏదో పరధ్యానంలో ఉంటుంది
1: అండ్ ఇస్ అబ్సెంట్ మైండెడ్
0: చేతులు తిప్పుకుంటూ
1: అండ్ హి వెంట్ ఆన్
0: ఏదేదో ఒక విధమైనటువంటి యొక్క నాటకం ఆడుతుండేటువంటి
1: అండ్ హి వాస్ జస్ట్ యాక్టింగ్ సమ్ డ్రామా
0: వశిష్ఠులు వారిని పిలిపించి
1: అండ్ హి సమన్డ్
0: రాముని యొక్క ఈ చర్యలకంత మూల కారణం ఏమిటి అన్నారు.
1: వాట్ హౌ ఇస్ దట్ రామా ఇస్ యాక్టింగ్ దిస్ వే
0: ఆయన ధ్యానంలో కూర్చొని చూచాడు
1: అండ్ వశిష్ఠ సాట్ ఇన్ మెడిటేషన్
0: కేవలం దివ్యత్వం యొక్క తత్వములు ఇవన్నీ
1: హి సెడ్ దిస్ ఇస్ ది యాక్షన్ ఆఫ్ ది డివినిటీ
0: ఏ జీవులతోనో మాట్లాడుతున్నాడు
1: హి మే బి కన్వర్సింగ్ విత్ ది బీయింగ్
0: ఈ దేహాభిమానం దూరం చేసుకుంటున్నాడు
1: అండ్ హి హస్ నో బాడీ అటాచ్మెంట్
0: ఆత్మాభిమానం అభివృద్ధి పరచుకుంటున్నాడు
1: అండ్ హి ఇస్ అటాచ్డ్ టు ద స్పిరిట్ ఆఫ్ ది సోల్
0: కనుక ఇది దివ్యత్వానికి సరైనటువంటి అర్థం ఇది అని
1: అండ్ దిస్ ఇస్ ద ప్రాపర్ మీనింగ్ ఆఫ్ డివినిటీ
0: ఆ విధమైనటువంటి జరుగుతూ ఉండగానే
1: వెన్ థింగ్స్ వర్ హ్యాపెనింగ్
0: విశ్వామిత్రుడు వచ్చాడు
1: ఇన్ ద మీన్ టైం విశ్వామిత్ర కేమ్
0: విశ్వామిత్రుడు రామును తీసుకుని పోవడానికి వచ్చాడు
1: అండ్ విశ్వామిత్ర కేమ్ దేర్ టు టేక్ రామ
0: సిద్ధంగా ఉన్నాడు
1: అండ్ రామ వాస్ రెడీ
0: చాలా సిద్ధంగా ఉన్నాడు
1: వాస్ వెరీ రెడీ
0: ఎందుకంటే దానికోసం కాచుకొని ఉన్నాడు
1: సో హి వాస్ వెయిటింగ్ ఫర్ ద టైం
0: రామును తీసుకుని పోవాలంటే వెంట పోయాడు
1: అండ్ హి ఫాలోడ్ విశ్వామిత్ర
0: తండ్రి ఎన్ని అటంకాలు చెప్పినా కానీ వినలేదు
1: అండ్ హి డిడ్ నాట్ లిసన్ టు హిస్ ఫాదర్ అబ్జెక్షన్స్
0: చిన్నవాడే రాక్షసుల్ని ఎప్పుడు చూడలేదే వాళ్ళు చూస్తే భయపడతాడో ఏమో ఈ విధంగా సాకులు చెప్తూ వచ్చాడు.
1: ద ఫాదర్ గేవ్ సో మెనీ ప్లీస్ సచ్ ఎ యంగ్ బాయ్ హూ నెవర్ సా ఎనీ డెమన్స్ హి కాంట్ బేర్ ద సఫరింగ్ దేర్
0: రాముని చెప్పాడు నాకే భయము లేదు
1: రామ సెడ్ ఐ యామ్ ఫియర్లెస్
0: వారి వశిష్ఠులు వారు విశ్వామిత్రుడు కూడా చెప్పాడు
1: విశ్వామిత్ర ఆల్సో సే
0: ఇతను బాలుడుగా నీవు భావిస్తున్నావు దశరథ
1: దశరథ యు కన్సిడర్ మీ బాయ్
0: బాలుడు కాదు బాలుడు కాదు
1: హి ఇస్ నాట్ ఎ బాయ్
0: బ్రహ్మదేవుడు ఇతను
1: హి ఇస్ నాట్ ఎ బాయ్ బాలా బట్ ఇస్ బ్రహ్మ ద డివైన్
0: నా వెంట పంపు అన్నాడు.
1: సెండ్ హిమ్ అలాంగ్ విత్
0: మీ నీ బోధలు చేసినటువంటి విశ్వామిత్రుడు
1: సచ్ విశ్వామిత్ర హూ ఆల్సో నైస్ సరియు తీరంలోకి
0: వెళ్ళేటప్పటికే
1: వెన్ హి ఇస్ వెరీ క్లోజ్ టు ద రివర్ రామ దగ్గరికి
0: రా అన్నాడు.
1: హి కాల్డ్ రామ క్లోజ్ బాయ్
0: నీవు ఏనాడు కూడా రాక్షసును చూడలేదు
1: యూ హ్యావ్ నాట్ సీన్ ఎనీ డెమన్
0: కాబట్టి ఇంకా రాబోతుంది రాక్షసులు
1: డెమన్స్ ఆర్ అప్రోచింగ్
0: చూస్తే నీకు భయం వేస్తుంది
1: యూ మే బి అఫ్రైడ్ ఆఫ్ దెమ్
0: మీకు కొన్ని మంత్రోపదేశం చేస్తాను అన్నాడు.
1: సో ఐ విల్ టీచ్ యూ సమ్ మంత్రస్
0: అదే మాయా
1: దట్ ఈస్ ఇల్యూజన్
0: తండ్రి దగ్గర ఈ గొప్ప శక్తిని అంతా బోధించాడు
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ దశరథ హి సెడ్ సో మెనీ పవర్స్ ఆఫ్ ది డివైన్ ఆఫ్ రామ
0: మాయా వచ్చి అడ్డం చేసింది
1: బట్ దేర్ నౌ హి ఇస్ డెల్యూటెడ్
0: చేయించాడు
1: అండ్ దేర్ఫోర్ హి సెడ్
0: బల అబల
1: అండ్ హి టాట్ దీస్ టు బల అబల
0: బల అబల అనేటువంటి దేనికోసం నేర్పించాడు
1: బల అబల ఆర్ టాట్ హిమ్
0: ఇక్కడ దీక్షను పూనాలి
1: యజ్ఞ
0: దీక్షను పూనాలి
1: వాట్ డిటర్మినేషన్
0: కానీ యజ్ఞ దీక్షను పూనినప్పుడు వీళ్ళకంతా వంటలు చేసి పెట్టే వాళ్ళు ఎవరున్నారు
1: అండ్ దెన్ హూ ఆర్ దే టు కుక్ ఫర్ దెమ్
0: కాబట్టి అక్కడ ఏ మాత్రముకు కుక్కులు లేరు
1: దేర్ నో కుక్స్ దేర్
0: డైనింగ్ హాల్ లేదు
1: దేర్ నో డైనింగ్ హాల్
0: డ్రాయింగ్ రూమ్ లేదు ఇవన్నీ కూడా కేవలం కల్పించుకున్నటువంటివి
1: దే ఆర్ ఓన్లీ జస్ట్ ఇమాజిన్ దట్స్ ఆల్
0: చెప్పాడు
1: దెన్ హి సెడ్
0: విశ్వామిత్రుడు
1: విశ్వామిత్ర
0: రామ నీకు చేత కాదు భయమవుతుందని కాదు నేను ఈ మంత్రం నేర్పించి ఆకలి తప్పు నిద్రను మానిపోవటం కోసం నేను ఈ మంత్రాలు నేర్పించాను
1: సో దట్ యు కెన్ అఫోర్డ్ టు బి స్లీప్లెస్ యు విల్ నెవర్ బి హంగ్రీ
0: బల ఆకలి లేకుండా పోయింది
1: బల విల్ మేక్ యూ టు బి
0: అబల అనేటువంటిది కేవలం నిద్ర రాకుండా పోయింది
1: అబల యూ కెన్ బి స్లీప్
0: ఆహార నిద్ర లేకపోయినప్పుడే ఈ దీక్షను మనం కాపాడడానికి వీలవుతుంది
1: వెన్ యూ హ్యావ్ నో స్లీప్ అండ్ హ్యావ్ గివెన్ అప్ సాక్రిఫైస్ స్లీప్
0: నిద్ర లేకుండా ఆహారం లేకుండా జీవించడానికి ఈ మంత్రాలంతా చెప్తూ వచ్చాయి
1: టీచింగ్ ఇస్ గివెన్ టు యూ టు బి అవేర్ బియాండ్ ది స్లీప్ అండ్
0: ఒక్కొక్కటి ఒక్కొక్క విధమైనటువంటి కారణాలను పురస్కరించుకుని దైవత్వం ఈ రీతి ఒక సాక్షిత్వాన్ని విపులం చేస్తుంటాడు.
1: గాడ్ డస్ సో మెనీ థింగ్స్ బేసింగ్ ఆన్ ద సిచ్యువేషన్ అండ్ ద రీజన్
0: కనుక
1: సో
0: విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: విద్యార్థినియులారా
1: గర్ల్స్
0: జయమ్మ చెప్పింది అన్ని దేశాలకు వెళ్లిపోతుంటాడు స్వామి కానీ 40 మైళ్ళ దూరం దగ్గరలో ఉన్నటువంటి యొక్క అనంతపురానికి రావటం లేదు.
1: స్వామి గోస్ ఎవ్రీవేర్ బట్ ఈస్ నాట్ విజిటింగ్ అనంతపూర్ విచ్ ఇస్ సో క్లోజ్ బై.
0: నేను అక్కడ రాకూడదని కానీ ఇక్కడ పోకూడదని కానీ నాకు రెండూ లేదు ఇష్టాలు.
1: స్వామి హాస్ నో దీస్ టూ దట్ హీ డజంట్ వాంట్ టు గో దేర్.
0: టైమ్ ఇంపార్టెంట్
1: టైమ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్.
0: టైమ్ వస్తే నేను వస్తుండే ఉంటాను.
1: అట్ అప్రోప్రియేట్ టైమ్ ఎవ్రీవన్
0: ప్రతి వారము అనంతపురం పోయేవాడిని.
1: ఎర్లియర్ భగవాన్ యూస్ టు విజిట్ అనంతపూర్ ఎవ్రీ
0: సాటర్డే ఇక్కడ బయలుదేరి చేస్తే అక్కడ సండే అంతా ఉండి మండే పొద్దున్నే వచ్చేటువంటి
1: యూస్ టు స్టే స్పెండ్ ద హోల్ సండే దేర్ అండ్ రిటర్న్ నెక్స్ట్ డే
0: కానీ అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చేసాయి
1: సో మెనీ చేంజెస్ ఆల్ అలా
0: కారణం ఏమిటి పరిస్థితుల యొక్క ప్రభావము
1: ఎఫెక్ట్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్
0: కొంచెం మానవుల యొక్క ప్రభావము
1: అండ్ ఆల్సో హ్యూమన్ ఇన్ఫ్లుయెన్స్
0: భక్తుల యొక్క శ్రద్ధలు
1: అండ్ ది స్టెడ్ఫాస్ట్నెస్ ఆఫ్ డివోటీ
0: గుంపులంతా రావడం చేత అక్కడ పోతే వీళ్ళందరూ అక్కడ పోయి చేరిపోతారు
1: సో మెనీ గ్రూప్స్ స్టార్టెడ్ కమింగ్ హియర్ దే మే ఆల్ గో ఓవర్ దేర్
0: ఒక కారులో అక్కడ బయలుదేరిందంటే 100 కార్లు వెంట వస్తాయి
1: అండ్ స్వామి స్టార్ట్స్ ఇన్ ఎ సింగిల్ కార్ దట్ విల్ ఫాలోడ్ బై 100 ఆఫ్ కార్
0: ఎవరు అన్నం పెడతారు
1: అండ్ హూ విల్ ఫీడ్ దెం దేర్
0: నాకు పర్వాలేదు నేను ఎట్టేనే ఉంటాను
1: స్వామి కెన్ రిమైన్
0: కానీ వీళ్ళందరికీ అన్నం పెట్టి పోషించాలి కదా
1: దే నీడ్ ఫుడ్
0: వాడు బాధపడుతుంటే స్వామి బాధపడుతుంటే
1: అండ్ స్వామి విల్ ఫీల్ సో బ్యాడ్ ఇఫ్ దే ఆర్ నాట్ ఫెడ్
0: కాబట్టి ఆ రియాక్షన్ యొక్క ప్రతిబింబమే నేను
1: అండ్ భగవాన్ ఈజ్ రిఫ్లెక్షన్
0: ఇలాంటివన్నీ ఎన్నో కారణాలు పురస్కరించుకుని నేను పోకుండా ఉంటాను
1: దేర్ సో మెనీ రీజన్స్ వై భగవాన్ హాస్ నాట్ విజిటెడ్
0: అక్కడ ఒక మాత్రం ఉండేకి వీలు లేదు
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ హిస్ స్టే
0: ఉండేకి రూములు ఉన్నాయి
1: దేర్ ఆర్ రూమ్స్ దేర్
0: కానీ అది సరైనటువంటిది కాదు
1: బట్ ఇట్స్ నాట్ రైట్ వన్
0: నేను ఆదర్శ మానవుడను
1: భగవాన్ ఇస్ ఐడియల్
0: ఆదర్శ శక్తిని
1: ఇస్ ఎన్ ఐడియల్ పవర్
0: ఆదర్శ పురుషుడను
1: అండ్ ఎన్ ఐడియల్
0: ఆదర్శ ఆనందాన్ని
1: అండ్ ది బ్లెస్
0: ఆ కాలేజీ నిండుకు అంత ఆడపిల్లలే ఉంటారు
1: అండ్ గర్ల్స్ ఆర్ దేర్ ఇన్ ద కాలేజ్
0: నేను ఏ రీతిగా పోయి ఒంటరిగా అక్కడ ఉండేది
1: హౌ కెన్ ఇస్ భగవాన్
0: ఈ ప్రపంచానికి కూడా నువ్వు ఒక విధమైనటువంటి ఒక టీచింగ్ చెప్పాలి
1: అండ్ దిస్ ద టీచింగ్ దట్ షుడ్ బి గివెన్ టు యువర్ సెలబ్రేషన్
0: అందుకోసం అదే నేను అక్కడ వెళ్ళటం లేదు
1: సో భగవాన్ ఇస్ నాట్ గోయింగ్ దేర్
0: వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఆనందంగా నేను మాట్లాడుతుంటాను
1: అండ్ దే కమ్ హియర్ భగవాన్ టాక్స్ టు దెం
0: కనుక ప్రపంచం యొక్క సంబంధాన్ని కూడా మనం గుర్తించి వర్తించాలి
1: వి హావ్ టు నో ద వరల్డ్లీ సెన్స్ ఆల్సో
0: కానీ పాపం వారికి అందరికీ చాలా బాధగా ఉంటుంది
1: బట్ దే ఆర్ ఫీలింగ్ సాడ్
0: స్వామి ఒక్కతూరు ఏమైనా పొద్దున వచ్చి సాయంకాలం రాండి అంటుంటారు
1: స్వామి యు కమ్ ఇన్ ద మార్నింగ్ రిటర్న్ బై ది ఈవినింగ్
0: వస్తాను వస్తాను ఎప్పుడు కూడా నేను రాను నేను ఎప్పుడు చెప్పను
1: భగవాన్ విల్ ఎవర్ సే నో
0: అది నా స్వభావమే వస్తాను వస్తాను
1: ఇట్ ఈస్ ఇన్ నేచర్ టు సే ఐ విల్ కమ్ నేను
0: సంతోషం సంతోషం సంతోషం
1: యు విల్ సే yes it is good
0: స్వామి నాకు కడుపు నొప్పిగా ఉంటుంది చాలా సంతోషం అంటాను
1: ఇఫ్ యు సే స్వామి ఐ యామ్ సఫరింగ్ ఫ్రమ్ స్టమక్ ఏక్
0: స్వామి నిన్న మా బిడ్డ చనిపోయినాడు ఉన్నాడు చాలా సంతోషం అంటాను
1: ఇఫ్ ఎనీవన్ సే స్వామి మై చైల్డ్ డైడ్ చాలా సంతోషం గుడ్
0: మా నాన్నగారు పోయినారు అంటారు చాలా సంతోషం
1: ఇఫ్ ఎనీవన్ సే మై ఫాదర్ డైడ్ ఇట్ గుడ్
0: నేను సంతోషమే సంతోషమే సంతోషం
1: యు విల్ సే సంతోషం గుడ్ గుడ్ ఆల్ ది టైం
0: అది నాకు ఎప్పుడు వచ్చేటువంటి ఒక పదము
1: దట్ ఈస్ ద వర్డ్ దట్ హీ ఆఫ్
0: హ్యాపీ హ్యాపీ హ్యాపీ
1: హ్యాపీ హ్యాపీ
0: నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటాను
1: భగవాన్ ఇస్ ఆల్వేస్ హ్యాపీ
0: కాబట్టి నాకు వచ్చే పదములంతా హ్యాపీగానే వస్తుంది
1: సో ఆల్ ద వర్డ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్
0: కనుక నా పదములు అందరూ అర్థం చేసుకోలేరు
1: భగవాన్ వర్డ్స్ ఆర్ నాట్ అండర్స్టూడ్ బై ఎవ్రీబడి
0: ఒక ఆమె వచ్చింది స్వామి నా భర్త పోయినాడని కింద నుంచి ఏడుస్తూ ఉండాలి
1: వన్ లేడీ కేమ్ దేర్ క్రైయింగ్ ఆల్ అలాంగ్ సేయింగ్ ఐ లాస్ట్
0: మై ఈ వరండా లేదు
1: దేర్ వాస్ నో వరండా ఎర్లియర్
0: నాలుగు అడుగులు వరండా మాత్రమే ఉండేది
1: అండ్ దట్ ఇస్ వెరీ స్మాల్ వరండా
0: ఫోర్ చూచాను ఏమమ్మా ఎందుకోసం ఏడుస్తున్నావు అన్నాను
1: అండ్ భగవాన్ ఆస్క్డ్ వై ఆర్ యు క్రైయింగ్
0: నా భర్త చనిపోయినాడు స్వామి అనింది
1: స్వామి మై హస్బెండ్ డైడ్
0: చాలా సంతోషం ఉన్నా
1: హి సెడ్ వెరీ గుడ్
0: ఆమె కోపం వచ్చింది
1: హి వాస్ సో యాంగ్రీ
0: నా భర్త చచ్చిపోతే నీకేమంత ఆనందము
1: స్వామి వై ఆర్ యు హ్యాపీ వెన్ ఐ లాస్ట్ మై హస్బెండ్
0: నేను చెప్పాను నాకెప్పుడు ఆనందమే కనుక దీనికి కూడా నేను ఆనందం అని
1: చెప్పాను
0: కనుక నేను ఎప్పుడు ఆనందంగానే ఉంటాను
1: భగవాన్ ఈజ్ ఆల్వేస్
0: ఆనందం నా యొక్క స్వరూపము
1: బ్లెస్ ఈజ్ హిస్ ఫామ్
0: నవ్వటం నా యొక్క స్వభావము
1: స్మైలింగ్ ఈజ్ హిస్ నేచర్
0: ఎప్పుడు నేను నవ్వకుండా ఎప్పుడు నేను విచారంగా ఉండేటువంటిది కాదు
1: భగవాన్ వాజ్ నెవర్ సాడ్ విత్ ద సీరియస్
0: లవ్ ఈజ్ మై ఫామ్ టూత్ ఈజ్ మై బ్రెడ్ దిస్ ఈజ్ మై ఫుడ్ Love is my form, truth is my breath, bliss is my food. My life is my message, expansion is my life. No season for love, no reason for love, no birth, no death. Love is my form, truth is my breath, bliss is my food. ఇది నా యొక్క స్వభావము.
1: This is Bhagavan's nature.
0: కనుక నా స్వభావాన్ని నేను ఎక్కడ పోయినప్పటికీ వదలను
1: భగవాన్ విల్ నెవర్ గివ్ అప్ హిస్ ట్రూ నేచర్
0: ఎప్పుడు నేను ఆనందంగానే ఉంటాను
1: హిస్ ఆల్వేస్
0: నా ఆనందాన్ని చూసి అనేక మంది కసిపడుతుంటారు
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్
0: జెలస్ సాయిబాబా ఎప్పుడు చూసినా ఆనందంగా ఉంటాడే
1: హౌ ఇస్ దట్ భగవాన్ ఇస్ ఆల్వేస్ బ్లెస్ఫుల్
0: ఇంత పెద్ద బాధ్యతలంతా ఉంటున్నాయే పెద్ద హాస్పిటల్ అంతా కట్టారు పెద్ద ఇన్స్టిట్యూట్ అంతా పెట్టాడు చదువు సంస్థలు అంతా పెట్టాడు ఒక్కటైనా వరీ చేయటం లేదే
1: అండ్ ఇట్ డజంట్ వరీ
0: ఎందుకు వరీ
1: వై వరీ
0: ఎందుకు వరీ
1: వై షుడ్ యు వరీ
0: జరగవలసిన జరిగేది ఉంటుంటాయి
1: వాట్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్
0: సంకల్పంతో జరిగేటువంటివి నాకు ఎప్పుడు వరీ లేనే లేదు
1: భగవాన్ హ్యాస్ నో వరీ ఎట్ ఆల్
0: ఎప్పుడు లేదు ఎప్పుడు రాదు
1: హీ నెవర్ వరీడ్ నార్ వుడ్ ఎవర్ ఇన్ ఫ్యూచర్
0: కనుక నేను ఎప్పుడు ఆనందంగానే ఉంటాను
1: భగవాన్ ఈజ్ ఆల్వేస్ బ్లిస్ఫుల్
0: ఓ చిన్న ఉదాహరణ
1: స్మాల్ ఎగ్జాంపుల్
0: నేనెంతో ఒక విధమైనటువంటి ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళ దగ్గర కొంత విచారంగా ఉన్నట్టుగా ఎంతో ట్రై చేస్తాను.
1: భగవాన్ వాంట్స్ టు ప్రిటెండ్ టు బి సాడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ సాడ్ మ్యాన్.
0: ఏదో ఒక విచారంగా ఉన్నట్టుగా నన్ను నటించాలి కదా అని.
1: అట్లీస్ట్ హి వాంట్స్ టు యాక్ట్ లైక్ దట్.
0: నాకు ఏం చేసినా రావటం లేదు.
1: హి ఇస్ నాట్ ఏబుల్ టు యాక్ట్ టు బి సాడ్.
0: ఎట్లా ఆ విచారాన్ని చూపించేది?
1: హౌ టు ఎక్స్ప్రెస్ సాడ్నెస్.
0: అమ్మా ఎట్లా ఉన్నారంటే నవ్వు వస్తుంది నాకు.
1: He starts smiling.
0: కనుక ఇవన్నీ నాకు కల్పితమైనటువంటివి, నాకు ఎప్పుడు అర్థం కాదు.
1: అండ్ దీస్ ఆర్ ఆల్ అన్యాచురల్. హీ డస్
0: నాట్ అంతా కూడా న్యాచురల్.
1: భగవాన్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ న్యాచురల్ విత్
0: న్యాచురల్ న్యాచురల్ న్యాచురల్
1: ఎవ్రీథింగ్ ఇస్ న్యాచురల్ విత్
0: కనుక నేను ఎప్పుడు సహజంగానే ఆనందంగా ఉంటాను.
1: భగవాన్ ఇస్ న్యాచురలీ బ్లెస్డ్.
0: నాకు ఎంతో డబ్బు కావాలి.
1: హీ నీడ్ సో మచ్ ఆఫ్ మనీ.
0: ఎంతో పనులు చేయాలి.
1: సో మెనీ ప్రాజెక్ట్స్
0: ఎన్నో కోట్లంత ఖర్చు పెట్టాలి.
1: క్రోర్స్ హావ్ టు.
0: కానీ దేనికి నేను విచారం చేయటం?
1: భగవాన్ నెవర్ వరీస్.
0: ఎందుకు ఈ విచారం చేయాలి?
1: వై షుడ్ యూ వరీ?
0: జరగాలి అని నా ప్లాన్ లో ఉన్నప్పుడు జరిగే తీరుతుంది అది.
1: వెన్ భగవాన్ విల్స్ ఇట్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్.
0: దానికి విచారం చేస్తే రాదు.
1: ఇట్ నాట్ అవుట్ ఆఫ్ యాంగ్జైటీ ఆర్ వరీ.
0: అందరికీ తెలుసును.
1: యు ఆల్ నో దిస్.
0: పోయినప్పుడు కూడా కృష్ణాష్టమి అప్పుడు కూడాను ఎంతో నేను చెప్పాను.
1: యువర్ కృష్ణాష్టమి భగవాన్ సెడ్
0: ఎన్నో విధంగా దీన్ని ఆదరించాలని చెప్పి నేను చూసుకున్నాను.
1: హి వాంటెడ్ టు డు ఇట్ ఇన్ ఎవ్రీ వే.
0: హాస్పిటల్ కట్టాము.
1: ది హాస్పిటల్ వాస్ బిల్ట్.
0: ఈ హాస్పిటల్ అంత నేను ఈ దేహంతో ఉన్నంత వరకు పర్వాలేదు.
1: అండ్ హాస్పిటల్ వుడ్ మేక్.
0: తర్వాత దీన్ని ఎవరు చూసుకోగలరు?
1: లేటర్ వాట్ విల్ హ్యాపెన్ టు ది హాస్పిటల్?
0: దీనికి ఒక విధమైనటువంటి బాధ్యత కల్పించాలి.
1: ఇట్ షుడ్ హావ్ సమ్ ట్రస్ట్.
0: దీనికి ఒక విధమైనటువంటి యొక్క దృఢమైనటువంటి మార్గాన్ని చూపించాలి.
1: స్ట్రాంగ్ వే షుడ్ బి లేడ్ డౌన్
0: అని దీనికి ఒక 300 కోట్లు, దానికి ఒక 300 కోట్లు, ఇన్స్టిట్యూట్ కు ఒక 200 కోట్లు అంత ఫిక్స్డ్ పెట్టేసేయాలని.
1: సో స్పెసిఫిక్ అమౌంట్స్ 300 crores ఈచ్ ఆర్ అలాటెడ్ ఫర్ ఈచ్ ఆఫ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్.
0: కానీ ఎంత అనుకున్నానో ఈనాడు లోకంలో ఒక నయా పైసా ఇవ్వాలంటే ఏడ్చుకుంటూ ఇస్తారు నయా
1: పైసా.
0: ఎంతమందో ఈనాడు స్వాములు మాతాజీలు అందరూ బిచ్చమెత్తుకుంటూ తిరుగుతున్నారు.
1: టుడే యు ఫైండ్ సో మెనీ స్వామీజీస్ అండ్ మాతాజీస్ బెగ్గింగ్.
0: దేశాలకంతా సంచరిస్తున్నారు.
1: దే గో అబ్రాడ్.
0: విదేశాలకంతా ఎప్పుడు డబ్బు తక్కువైతే అప్పుడంతా ఎయిర్‌ప్లేన్ టికెట్ కొంటారు.
1: వెనెవర్ దే వాంట్ మనీ దే గో టు ఫారెన్ కంట్రీస్.
0: తిరిగి వీళ్ళంతా బిగ్గర్స్ కాదు బెగ్గర్స్.
1: ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ బెగ్గర్స్ నాట్ బిగ్గర్స్.
0: కానీ అలాంటిది నాలో ఎప్పుడూ లేదు.
1: నథింగ్ ఆఫ్ దట్ సార్ట్ ఇన్ భగవాన్.
0: ఇంతవరకు ఇన్ని విధమైనటువంటి జనాలంతా ఇక్కడ ఉన్నారు, ఎవరిని కూడా నేను ఏనాడు కూడా అడగలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ నెవర్ ఆస్క్డ్ ఎనీబడి.
0: అలాంటి అడిగేటువంటి వాడు దైవం కానే కాదు.
1: ద వన్ హూ ఆస్క్స్ ఇస్ నాట్ గాడ్.
0: కనుకనే నేను అడగకుండానే అన్ని జరిగిపోతుంటాయి.
1: వితౌట్ ఆస్కింగ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ భగవాన్
0: విల్. ఉన్నట్టుగానే నేను సంకల్పించుకున్నట్టుగానే అన్నిటికీ అన్ని రకమైనటువంటి 800 కోట్లంతా వచ్చేసేసింది.
1: యాస్ హి విల్డ్ ఆల్ ద ఫండ్స్ కేమ్.
0: కానీ ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్?
0: పోయి బ్యాంక్ వాళ్ళని అడుగు.
1: యు గో అండ్ ఆస్క్ బ్యాంక్ పీపుల్.
0: నన్నెందుకు అడుగుతావు?
1: వై డు యూ ఆస్క్ భగవాన్?
0: వాడే దానికి జవాబుదారి చేసుకుంటాడు.
1: బ్యాంక్
0: ఈ చిక్కుల్లో కూడా నేను చేరను.
1: అండ్ భగవాన్ విల్ నెవర్ గెట్ ఇన్ టు ఇట్.
0: ఎందుకంటే నాకు ఏ విధమైనటువంటి యొక్క ఆశలు లేవు.
1: భగవాన్ హాస్ నో డిజైర్.
0: నాకున్నది ఒకే ఆశ.
1: హాస్ ఓన్లీ వన్ డిజైర్.
0: సర్వజన సుఖినో భవంతు. అందరూ సుఖంగా ఉండాలి.
1: భగవాన్ హాస్ ఓన్లీ వన్ డిజైర్ దట్ ఆల్ షుడ్ బి హ్యాపీ.
0: సమస్త సుఖినో భవంతు.
1: ద హోల్ యూనివర్స్ షుడ్ బి హ్యాపీ.
0: నాకు ఇది అదే అనేటువంటి ఆశలు కూడా ఎప్పుడు లేవు.
1: హాస్ నో డిజైర్ దట్ అండ్ దిస్ వాట్
0: ఉన్నటువంటి వానికే దుఃఖము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద వన్
0: ఆశ ఉన్నటువంటి వానికే విచారము.
1: హిస్ ఓన్లీ డిజైర్ దట్ మేక్స్ యు ఫుల్ ఆఫ్ యాంగ్జైటీ.
0: విచారము లేవు.
1: భగవాన్ హాస్ నో వరీస్.
0: కాబట్టి నేను ఎప్పుడు ఆనందంగానే
1: భగవాన్ ఇస్ ఆల్వేస్ బ్లెస్ఫుల్.
0: ఇది జరగాలని అనుకుంటే తక్షణమే జరిగిపోతుంది.
1: వెన్ హి విల్స్ ఇట్ హ్యాపెన్స్ ఎట్ వన్స్.
0: కనుక విచారం చేసే ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ వరీ.
0: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా.

0: In his Guru Purnima address on the 2nd of July 2004, Spiritual Guide to Millions, Bhagwan Baba, urges us to live up to our divine destinies as embodiments of love. Love is God. Live in love, he reminds us.
1: Parama Pavanamaina Bharatavaniyan Sahanamammade Manaku Chakkadanamu Parama Pavanamaina Bharatavaniyan Sahanamammade Manaku Chakkadanamu Prema Swarupura
2: Embodiments of love.
1: Inadi Manavanaku Sahanamannade Emito Telikapochunnadi.
2: The modern man has no idea of what Sahana, tolerance is.
1: Sahanamannade Bharatiyuni yokka Andachandamani Gurtinchukolekapothunnaru.
2: People are not able to realize that it is the tolerance which is the real beauty of this sacred land.
1: Sahanamulainatuvanti manavudu manavude kadu.
2: One cannot be a human being bereft of tolerance.
1: Heenulanu kurupulanu chuchinappudu మానవునకు సహనమన్నది పోయి అసహ్యము అనేటువంటిది ఆరంభిస్తున్నది.
2: When man comes across the unfortunate and the physically challenged, he has got expression of the disgust instead of sympathy and tolerance.
1: నిజముగా సహనమన్నదనే కేవలము గొప్ప విలువైనటువంటి యొక్క మంత్రము మన భారతీయులకు.
2: In fact, this tolerance is the most important, highly sacred mantra to Bharatiyas.
1: ఇటువంటి పవిత్రమైన మంత్రమును వదలి యంత్రతంత్రముల చేత మానవుడు కేవలము అమాయకత్వంలో పడి అజ్ఞానములో మునుగుతున్నాడు.
2: He has forgotten the sacred principle of tolerance. He is carried away by all the machinery and different procedures and is remaining himself drowned in ignorance.
1: భక్తులకు కావలసినటువంటిది సహనమే.
2: Devotee requires this tolerance.
1: భక్తి భక్తి భక్తి అనగా కేవలము ఏదో పూజలు చేయటము వ్రతములు ఆచరించటము ఇత్యాది మాత్రమే భక్తిగా భావిస్తున్నారు.
2: We consider performance of the worship and the observance of rituals as devotion.
1: ప్రతి విషయమును సహనముతో విని ఆనందించి ఆ సహనమును ఆచరణలో పెట్టడమే భారతీయుని యొక్క ప్రధాన కర్తవ్యము.
2: In fact, it is the main duty of all Bharatiyas to observe every subtle thing with tolerance, delight himself and share with others.
1: Vratamulanniti ennu vannegaanchina etti ganasatya seelame kathina tapamu.
2: In fact, adherence of truth is the highest form of penance among all rituals.
1: Satya seelame నిజమైనటువంటి తపస్సు అనేటువంటిది ఈనాటి మానవుడు మర్చిపోయాడు.
2: The modern man has forgotten the fact that truth is the true penance.
1: సహనము చాలా ఉత్తేజకరమైనటువంటిది ఉల్లాసకరమైనటువంటిది ఇతరులకు బోధించవలసినటువంటిది అది.
2: In fact, it is this tolerance that has got to be propagated to many of the people. And this tolerance is really enthusiastic and highly zealous.
1: Vratamulanniti yandu vanni ganchina etti kana satya seelame katina tapamu.
2: Therefore, the shining principle of truth is the true form of penance among all of the rituals followed.
1: Madhura bhavam vedi mana desamandanna matrubhavam kanna manyamedi.
2: What is the nectarine feeling in this holy land of Bharat? Can there be any other greater feeling other than the feeling towards mother?
1: ఈనాటి మాతృభావం అనేటువంటిది మర్చిపోతున్నారు.
2: This feeling towards the mother is forgotten.
1: దీనికంటే మధురమైనటువంటిది మరొకటి జగత్తులో ఎక్కడనూ కానరాదు.
2: In this world you don't find any other thing sweeter than the feeling towards the mother.
1: ఆ మధురభావం అయిన ఆ మాతృప్రేమను సంపాదించుకునేటువంటి వాడు మహా అదృష్టవంతుడు.
2: He is really lucky one if he is the recipient of mother's love.
1: ఈ మధుర భావం అనేటువంటిది ఎక్కడ వెతికినా మనకు లభించేటువంటిది కాదు. డబ్బులకు కొనేటువంటిది కాదు, బాడుగకు తీసుకునేటువంటిది కాదు. మధుర భావము మధుర ప్రేమ నుంచినే వచ్చింది.
2: This nectarine feeling cannot be obtained, cannot be purchased, nor rented out. It is born out of nectarine love.
1: ఇట్టి పవిత్ర గుణములు కలిగినటువంటి భారతదేశంలో ఈనాడు మనం ఉల్లంఘించి ఉత్తేజకరమైనటువంటి యొక్క ఉల్లాసముతో పరుల గుణములు పాటించుతూ అవి ఏ మన ప్రాణ సమానమని భావించుతూ వెంటాడుతున్నాడు భారతీయుడు.
2: భారతీయస్ ఆర్ డిజోబేయింగ్ దీస్ ప్రిన్సిపల్స్, ఎంకరేజింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎటర్నిటీ, అండ్ హ్యావ్ బీన్ అడాప్టింగ్ ద ఏలియన్ ప్రిన్సిపల్స్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ప్రేమకు మించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క గుణము జగత్తును ఎందు వెతుకును కూడా నువ్వు కానరాదు.
2: In this world, in spite of your intense search, you do not find more valuable thing other than the truth.
1: లౌకికమైనటువంటి ప్రేమ, భౌతికమైనటువంటి ప్రేమ ఈనాడు ఎక్కడైనా చిక్కుతుంది, కానీ ఆత్మానందంతో కూడినటువంటి ఒక ప్రేమ మనకు లభించటము చాలా దుర్లభం.
2: You will be successful in enjoying the worldly love, physical love, but the love of the bliss of the spirit is not so possible and accessible to everyone.
1: Prema sarupulara, prema annadi okarini okaru preminchukovatam kada, adi kada prema.
2: Embodiments of love. Love does not merely mean loving each other.
1: హృదయాన్ని ఇచ్చి హృదయాన్ని పుచ్చుకునేటువంటిది ప్రేమ.
2: లవ్ ఈజ్ ఓన్లీ మ్యాటర్ హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: కానీ అలాంటి పవిత్రమైనటువంటి మార్గము ఈనాడు మర్చిపోతున్నారు భారతీయులు.
2: భారతీయస్ హావ్ ఫర్గాటెన్ దిస్ సీక్రెట్ పాత్ ఆఫ్ లవ్.
1: అనాది కాలం నుండి పవిత్రమైన మన భారతదేశమునందు మనల్ని వెంటాడుచు, మనల్ని కాపాడుచు, అన్ని విధాల కంటిరెప్పవలే మన వెంట తిరిగేటువంటిది నిజమైనటువంటి దైవ ప్రేమ.
2: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇట్ ఈస్ ఓన్లీ ది సీక్రెట్ ప్రిన్సిపల్, ద సీక్రెట్ వన్ ఆఫ్ ద డివైన్ లవ్ విచ్ ఈస్ హాంటింగ్ అస్, విచ్ ఈస్ ఆఫ్టర్ అస్, విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫార్ ద సస్టెనెన్స్ ఆఫ్ అవర్ లైఫ్.
1: ఇటు దివ్యమైనటువంటి యొక్క దైవ ప్రేమను మనము ఎక్కడ పెట్టామో ఏమో గుర్తించుకోలేకపోతున్నారు.
2: We are not able to know where we have hidden this divine love.
1: ఎందు చూసినా అందే కనిపిస్తున్నది.
2: In fact, it is present everywhere where
1: అందు ఎందు కరడని కాదు ఎందెందు వెతికినా కూడాను ఆ దైవ ప్రేమనే కనిపిస్తుంది.
2: In fact, you can see the divine love wherever you see, wherever you find.
1: కనుక భారతీయులారా, భక్తి ప్రపత్తులనగా అనాది కాలం నుండి భారతీయుల్ని వెంటాడుచు, భారతీయులను కాపాడుచు, కంటి రెప్పవలే చూస్తూ వచ్చినది ఈ దైవ ప్రేమని.
2: భారతీయస్ హ్యావ్ బీన్ సస్టైనింగ్ దేర్ లైఫ్ బికాస్ ఆఫ్ దేర్ డివోషన్ అండ్ సిన్సిరిటీ, అండ్ ఇట్స్ ఎ డివైన్ లవ్ విచ్ హెస్ బీన్ ప్రొటెక్టింగ్ ఎవ్రీ వన్ లైక్ దట్ ఆఫ్ ఎన్ ఐలిడ్.
1: దైవ ప్రేమ తప్ప జగత్తునందు ఏ ప్రేమ కూడాను జగత్తులో కానరాదు.
2: In this world, universe, you don't find any other thing equal to that of
1: ee kanipinchetuvanti premalanni kudanu bhootakamulu natakamulu.
2: All other forms of love are just bhootaka, falsehood, nataka, the drama.
1: Kaani nijamainatuvanti prema tana naabhi nundi aavirbhavistundi.
2: The true love originates right from the navel.
1: Atti premanu manam తీసుకోవటం, సంపాదించుకోవటం అది నాకు చాలా ఇష్టం.
2: భగవాన్ వాంట్స్ us to experience and share with everybody that wholehearted love.
1: ప్రేమకు మించినటువంటి ప్రేమ జగత్తులో ఎట్టి చూచిన కూడాను అది ప్రేమ కానేలదు.
2: In comparison to the divine love, you don't find any other love in this world equal to that.
1: లౌకికమైన భౌతికమైనటువంటి ప్రేమలు కావలసినన్ని లభిస్తాయి మనకు.
2: ద వరల్డ్లీ లవ్, ద ఫిజికల్ లవ్, ద ఎఫీమరల్ లవ్ ఈస్ ప్లెంటీ ఎనఫ్ ఇన్ దిస్ వరల్డ్.
1: వీటిని అన్నింటినీ ప్రేమ అని పిలిచటకు అర్హత లేదు.
2: ఇన్ ఫ్యాక్ట్ దే డోంట్ డిజర్వ్ టు బి కాల్డ్ లవ్.
1: ఒక్క ప్రేమ హృదయం నుంచి హృదయంలోకి రావాలి.
2: ట్రూ లవ్ షుడ్ ఒరిజినేట్ అవుట్ ఆఫ్ హ్యూమన్ హార్ట్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఈ ప్రేమను మీరు బలపరచుకోండి.
2: సేఫ్ గార్డ్, మెయింటైన్ దిస్ లవ్.
1: ప్రేమగల మానవులకు ఎట్టిది కూడా లోటు కలగదు.
2: దిస్ లవ్ యూ డోంట్ ఫైండ్ ఎనీవేర్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఇట్టి ప్రేమను మీరు సంపాదించుకున్నప్పుడే మీరు ప్రేమ స్వరూపులు అనేటువంటి దానికి మీరు సార్థకమవుతున్నారు.
2: We can be called the embodiments of love if only we install that love within us.
1: దైవము సర్వత్రా ఉన్నాడు.
2: God is all pervasive.
1: దైవం ఎవరు?
2: Who is God?
1: నీవే దైవము.
2: You are God.
1: ఇట్టి జవాబును మనం పొందాలి.
2: This answer, response we should get.
1: దైవం ఎందు చూసినా ఉన్నప్పటికీ నీ అందే ఉన్నటువంటి యొక్క నిజమైనటువంటి దైవాన్ని నీవు మర్చిపోవద్దు.
2: దో గాడ్ ఈస్ ఎవ్రీవేర్, నెవర్ ఫర్గెట్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ.
1: దైవం ప్రత్యేకించి ఉన్నాడని భావిస్తుంటారు.
2: యూ కన్సిడర్ గాడ్ సెపరేట్.
1: ఎందుకన్నాడు అందు లేడని సందేహం వలదు.
2: నెవర్ డౌట్ దట్ హీస్ హియర్ అండ్ హీస్ నాట్ దేర్.
1: చక్రి సర్వోపగతం.
2: God is everywhere.
1: ఎందెందు వెతికి చూచినా ఆనందందే కరడు అని ప్రహ్లాదుడు చెప్పాడు.
2: It is Prahlada who said that you will find him wherever you intensely search for him.
1: ఇటువంటి ప్రేమ తత్వాన్ని మనం గుర్తించుకోవడానికి మర్చిపోతున్నాం.
2: We are forgetting this essential thing to know the nature of love.
1: భారతీయ సంస్కృతి ఇదియే.
2: This is the culture of Bharat.
1: Daivam, daivam, daivam. Daivam neeve. Neekante veru daivam ledu.
2: You say God, you are God. God is not separate from you.
1: Tane andunnatvanti daivanni visvaristunnadu manavudu.
2: So man is not able to convince that God is in him.
1: Kaani daivamu kaanatvanti danni visvasistunnadu.
2: He reposes faith in every other thing other than God.
1: Prema sarupulara,
2: embodiments of love.
1: Meer denini aashinchina aashinchakapoyina premana maatramu meer vadalakandi.
2: Whatever you seek after, never give up this love.
1: Idi emana goppa dhanam.
2: This is our prosperity, affluence.
1: Premaku minchina dhanamu marokati manaku kanaradu.
2: There's no other property beyond this love.
1: Ee premane goppa nidhi.
2: In fact, this love is the mine of wealth.
1: Dinni marchinatundi vaadu manavude kaadu.
2: If one forgets this love, he cannot be a human being by any standard.
1: Tallini, tandrini, sodarulu kevalam premistunnavu.
2: You love your parents, mother, father, your sisters and brothers.
1: Kaani ivi bhautikamainatundi naataka sambandhamaina premani.
2: This is all worldly love relating to the physical.
1: Kanuka mana nija premana manamu gurtinchadaniki prayatninchali.
2: Therefore it's necessary to make quest for true divine love.
1: Nijapainatvanti premanu vetukonakkaraledu.
2: You don't need to search for true love anywhere else.
1: Adi eppudu mana ventane jantane intane kanipistundadi.
2: The true divine love is always with you, in you, above you, below you, around you.
1: Danni vetukonakkaraledu.
2: You don't need to search for it specially.
1: Kani nijamainadi vadali nijamu kaanatvanti danini మనం ఎందెందో వెతుకుతున్నాము.
2: We are after the falsity, that which is not true, forgetting the basic fundamental love.
1: ఇది ఏమిటి?
2: What is this?
1: ఇది పుష్పం.
2: This is a flower.
1: ఇది పుష్పం అని అందరూ వర్ణిస్తుంటారు.
2: People go on describing this flower.
1: ఇది దైవ హృదయ పుష్పం.
2: God is the real flower.
1: ఇది పుష్పం సామాన్యమైనది కాదు.
2: ఫ్లవర్ ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
1: ఇది భగవంతుడి యొక్క హృదయంతో కూడినటువంటిది.
2: దిస్ ఇస్ సింబాలిక్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ గాడ్.
1: దీనికి ఎన్నో రేఖలు ఉంటున్నవి.
2: ఇట్ హస్ గట్ సో మెనీ పెటల్స్.
1: ఈ రేఖలన్నీ నువ్వు తీసివేస్తే పుష్పం ఎక్కడుంది?
2: వెన్ యూ గో ఆన్ రిమూవింగ్ పెటల్స్, వేర్ ఇస్ ద ఫ్లవర్?
1: కనుక ఈ రేఖలే భగవంతుడి యొక్క లేఖలు.
2: రేఖలు ది పెటల్స్ are the lekhalu, the letters of the divinity.
1: Evare premaloni lekha okati tappipoyinda vaadu prema swarupude kaadu.
2: If one misses this letter of love, you cannot call him the embodiment of love.
1: Ee annintikini aadharam okati.
2: There is only one fundamental basis for all.
1: Adi e మూలాధారమైనటువంటి యొక్క ఆత్మ.
2: దట్ ఈస్ ది ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఆర్ ఆత్మ.
1: ఆత్మని ప్రేమ అని పిలుస్తూ వచ్చారు.
2: ది సెల్ఫ్ ఆత్మ ఈజ్ లవ్.
1: దానిని మరొక రీతిగా పిలిచేటకు పేరు లేదు.
2: యూ కెనాట్ కాల్ ఇట్ బై ఎనీ అదర్ నేమ్ అదర్ దాన్ దిస్ ఆత్మ.
1: ఈ ఆత్మకి అనేక రకములైనటువంటి ప్రేమలు.
2: ఇట్ ఈస్ దిస్ ఆత్మ దట్ మేనిఫెస్ట్ in varied manner.
1: Man talli tandri sodarulu sodari veerandaru kodanu ee oka pushpam yokka rekhale.
2: The mother, father, brothers and sisters all represent the petals.
1: Andaru cherinatundi kutumbamu anetundi pushpam.
2: All together constitute the flower of the family.
1: Kanuka manu oka kutumba premaliga untunnante matramla chaladu.
2: It's not enough if you have this family relationship.
1: Visha kutumbikudiga nee kavali.
2: One should belong to this universal family. Family of the universe.
1: Evani chuchina namaskaram namaskaram namaskaram namaskaram.
2: You should be able to respect, salute, namaskar.
1: Ee oka pushpam yokka rekhale.
2: The mother, father, brothers and sisters all represent the petals of this.
1: Andaru cherinatundi

0: You should be able to respect, salute, namaskar everyone whom you come across.
1: దేనికి మించినటువంటిది ఎక్కడైనా మనకు లభిస్తుందా?
0: This sort of respect towards everybody, you don't get more than this in this world.
1: కనుక నీకు జగత్తులకు కనిపించినవన్నీ కూడాను దైవ స్వరూపములే.
0: All that is apparent in this cosmos, it verily is divine.
1: దైవము కానటువంటిది ఒక్కటి కూడాను జగత్తులో కానరాదు.
0: In this vast world, you don't find anything other than
1: ఈ కనిపించినవన్నీ కూడాను వస్తువులుగా నీవు భావిస్తున్నావు.
0: You consider mereless objects of this material world.
1: ఈ వస్తువులన్నీ కూడాను దైవ కృపములే.
0: The material objects of this world also are symbolic of God's grace.
1: కనుక ప్రపంచంలో భగవంతునికి మించినటువంటిది మనకు ఒక్కటి కూడాను కానరాదు.
0: Therefore, it is certainly established there's nothing beyond God in
1: this world. కనుక మనం పిచ్చివారమైపోయి భగవంతుడు ఎక్కడో ఎక్కడో అని వెతుకుతూ ఉన్నాం.
0: Like madcaps, we are in search of God elsewhere.
1: ఎక్కడ చూసినా కనిపించినది దైవమే.
0: It's only God who is present everywhere.
1: దైవము కానటువంటిది లోకంలో ఒక్కటి లేదు.
0: In this world there's nothing other than the divinity.
1: కనుక సర్వము దైవస్వరూపమని భావించినటం చాలా గొప్పతనము.
0: The greatness lies considering everything as a manifestation of God.
1: దైవము కానటువంటిది మనకు ఏమాత్రం కూడాను జగత్తులో కానరాదు.
0: In this world you don't find anything other than God.
1: కనిపించినదంతా కూడాను దైవ స్వరూపములే.
0: All that is conspicuous is the will of God.
1: Form of God.
0: Is the form of God.
1: కనుక will of God కాదు, form of God.
0: It's not the will of God, it is the form of God.
1: కనుక దైవము అన్ని రూపములందు కూడాను మనకు కనిపిస్తున్నాడు.
0: So God is present in all forms.
1: అట్టి సర్వస్వరూపుణ్ణి కూడాను సర్వమానవ ఆకారంలో కూడాను మనం దైవంగా విశ్వసించాలి.
0: Therefore all forms are his. It's only God who assumes all these forms.
1: కనుక మనము ఈ వస్తు స్వరూపాన్ని విసర్జించి
0: So we should give up this material point of view.
1: శక్తి యొక్క స్వరూపాన్ని మనము హృదయంలో దాటుకోవాలి.
0: We should go the power, the strength of God and strengthen in our heart.
1: కనుక దైవము కానటువంటిది మనం ఏది కూడాను అనుభవించటం లేదు.
0: You don't experience any other thing other than God in this world.
1: ఇప్పుడు మనము నీటిని తాగాము.
0: You have taken water.
1: ఈ నీటిని త్రాగటం చేత ఏమి శాంతి కలిగింది?
0: What is that you get by drinking water?
1: దాహం తీరింది.
0: Thirst is quenched.
1: అనగా ఈ దాహం అనేటువంటిది దైవమే.
0: This very thirst is divine.
1: నీరు కూడాను దైవమే.
0: Water is divine.
1: పంచభూతములు, పంచేంద్రియములు, పంచకోశములు, పంచ ప్రాణములు అన్ని కూడాను దైవ స్వరూపాలే.
0: The five elements, the five essential sheets, the senses, everything is God only.
1: ఇవన్ని సెన్సెస్ అని దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం మనం.
0: We are misusing our senses.
1: ఇది మానవుడు చేసేటువంటి పాపము.
0: This is the sin committed by man.
1: సెన్సెస్ అన్ని కూడాను పవిత్రమైనటువంటివి.
0: All senses are highly sacred.
1: నిర్మలమైనటువంటివి.
0: They are pure.
1: నిశ్చలమైనటువంటివి.
0: They are steady.
1: నిస్వార్థమైనటువంటివి.
0: Selfless.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
0: They are pure, unpolluted, unsullied, crystalline, clear, immortal.
1: దీనికి జాతి మత భేదములు ఏమాత్రం కూడాను లేవు.
0: It is beyond all caste, community, race and nationality.
1: దీనికి caste అంటే ఏమిటో తెలియదు.
0: It has no knowledge of what caste is.
1: కనుకనే ఇటువంటి మన యొక్క గుణములు మన ఎంతే ఉంచుకొని మనం ఎక్కడెక్కడో చాటుకుంటున్నాం.
0: We have the human values within us, but we are in search of them outside.
1: మానవతా విలువలు అంటే
0: human values.
1: ఏమిటి అనుకున్నారు?
0: What do you think of them?
1: మానవతా విలువలే దైవ గుణములు.
0: The human values are the divine qualities.
1: దైవమునకు వేరే గుణమైనే లేవు.
0: God has no special attributes other than these.
1: దైవము అనేటువంటి పదమే ఒక పెద్ద గుణము.
0: The very term God symbolizes a great quality, supreme.

0: ఉన్నటువంటి గుణరహితమైనటువంటి ఒక భగవంతుణ్ణి గుణముని అందుకు తిప్పుకొని మనము భ్రమిస్తున్నాము.
1: We are deluded by attributing attributes to God.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: నా నోటి యందు ఏది పలికినను ప్రేమనే ప్రేమనే ప్రేమనే.
1: Whatever Bhagavan tells us, whatever he speaks, it is only love.
0: నాకు మరొక పదము నాకు మరొక పదము నాకు తెలియదు.
1: Bhagavan does not refer to any other thing he does not know. The
0: ప్రేమకు మించినటువంటి గుణము మన యందు ఎక్కడ కూడాను కానరాదు.
1: There is no greater quality than love within man.
0: అట్టి ప్రేమను మనం ప్రేమించుకుంటూ పోవాలి.
1: We have to seek that love.
0: ఇటువంటి ప్రేమకు మించినటువంటిది భగవంతుడు మరొకటి లేడు.
1: God is not separate other than love.
0: నిర్గుణం,
1: attributeless,
0: నిరంజనం,
1: shining,
0: సనాతనం,
1: ancient,
0: నికేతనం,
1: exemplary,
0: నిత్య,
1: eternal,
0: శుద్ధ,
1: pure,
0: బుద్ధ,
1: unsullied,
0: ముక్త,
1: liberated,
0: నిర్మల స్వరూపిణం.
1: It's the pure one, unpolluted.
0: దీనికి ఇన్ని పేర్లు పెట్టినప్పుడు ఇవన్నీ మన తృప్తి నిమిత్తమై మనం పలుకుతున్నామే కానీ దానికి వర్ణన్ని కానే కాదు.
1: All these synonyms are for self-gratification but do not in any way represent the reality.
0: భగవంతునికి వర్ణనే లేదు.
1: You cannot describe God.
0: తనకు ఒకటే వర్ణన.
1: But it's only one way.
0: గొప్ప వర్ణన ప్రేమ.
1: The greatest way of describing God is only
0: ee premaku minchinatuvanti varnana ekkada chikkili kodunu manaku adi varnane kaadu.
1: Beyond this realm of description of love, nothing lies ahead.
0: Kopam nandu kaani, taapam nandu kaani, vicharam nandu kaani, dukham nandu kaani, edini endu kodunu ee prema premane.
1: In all moments of life, either in anger or frustration, love remains as it is.
0: Prema swaroopulara,
1: embodiments of love.
0: మీరందరూ ప్రేమ స్వరూపులే.
1: యూఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ ఎందున్నటువంటి స్వరూపము ప్రేమనే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ రియాలిటీ యూఆర్ వెరీ లవ్.
0: ఆ ప్రేమనే భగవత్ యొక్క ఆకారము.
1: అండ్ దిస్ లవ్ ఇస్ ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: అట్టి ఆకారం మనం చింత పెట్టుకుని
1: దట్ ఫార్మ్ యూ హ్యావ్
0: ఆకారం లేనటువంటి వాటిని చింతిస్తూ ఉన్నాం మనం.
1: యూ థింక్ ఆఫ్ ద రెస్ట్ దట్ ఆర్ ఫార్మ్లెస్.
0: అంగహీనుడైనటువంటి పిల్లలను
1: ది హ్యాండిక్యాప్
0: ఆ సైకిల్ పైన ఎక్కిస్తూ ఉంటే నాకు ఎంతో విచారమైంది.
1: భగవాన్ ఫెల్ట్ వెరీ వెరీ సాడ్ వెన్ దిస్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ హ్యాండిక్యాప్డ్ ఆర్ లిఫ్టెడ్ టు త్రీ వీలర్స్.
0: వారు ఒక దైవస్వరూపులు.
1: దే ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అలాంటి దైవస్వరూపుణ్ణి మన అంగమునందు ఉంచుకొని మనము ఏదో హీనుడనిగా భావించి మనము వాటితో తెల్లాటలాడుతున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ కన్సిడర్ దెమ్ సో లో, forgetting the fact they are divine.
0: Heenudainatuvanti vaadu lokamlo ekkada kodanu kaanaraadu.
1: There is none in this world who are low.
0: Aa heenamainatuvanti gunamu manayende.
1: That quality which is so low and mean is in you only.
0: Adi bhagavantuni quality kaadu.
1: It's no way the God's quality.
0: Bhagavantuniki quality de devu.
1: God has no attributes or qualities.
0: అతని క్వాలిటీ ఒక్కటే ఒకటి.
1: But he has got only one quality.
0: ప్రేమనే అతని క్వాలిటీ.
1: The quality of love is the quality of God.
0: ప్రేమనే అతని స్వరూపము.
1: Love is his form.
0: నేను ఎవరైనా ప్రేమతో సంభాషిస్తే అది నాకు ఎంత ఆనందమో చెప్పలేను.
1: Bhagavan says it is beyond expression as he talks to people lovingly.
0: Aa prema lekunda kevalamu parihasamto gaani leka pavitramainatundi ani gaani bhavinchi nannu varnistunte adi naku chaala asahyam isthundi.
1: On the other hand, if you talk as a matter of fun, limiting to description, Bhagavan is vexed or disgusted with such talk.
0: Kanukani premato nannu palukarinchandi.
1: Talk to Bhagavan with all your love.
0: Aa premato parikinatvanti palukulu annitikini akkadane javabu vastundi.
1: You get the response then and there itself when your words are full of love.
0: Premato premato sai ani pilchu.
1: Say with all love sai.
0: Oi ani palukutaru.
1: You get the response oi oi.
0: Kanukane prema lenatvantidi matramu నన్ను ఏమాత్రం కదిలించలేదు.
1: నథింగ్ కెన్ టచ్ ఆర్ మూవ్ భగవాన్. ఆ ప్రేమను
0: మాత్రము కవరుగా చేసుకుని నన్ను పలకరిస్తే నేను ఎప్పుడైనా పలుకుతుంటాను.
1: భగవాన్ విల్ సర్టన్లీ రెస్పాండ్ ఇఫ్ వి టాక్ టు హిమ్ విత్ లవ్.
0: ప్రేమకు మించినటువంటిది ప్రాణం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో లైఫ్ అదర్ దెన్ లవ్.
0: కనుక భగవంతుని మనము చూడాలనుకున్నా పలకరించాలనుకున్నా ప్రేమ చేతనే మీరు పలకరించండి, ప్రేమ చేతనే చూడండి.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ అండ్ టాక్ టు హిమ్ వెల్ హ్యావ్ దిస్ లవ్. టాక్ టు హిమ్ లవింగ్లీ, వాచ్ హిమ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఎంత ధనం ఉన్నా ఎంత గుణం ఉన్నా ప్రేమకి ఏమాత్రము పనికిరావు.
1: All your wealth, all your status stand nowhere in front of love.
0: ఈ ప్రేమకు మించినటువంటిది మరొకటి జగత్తులో కానరాదు.
1: In this world you do not find anything more than love.
0: ప్రేమ ఈ రెండు అక్షరములకు మించినటువంటి యొక్క మాధుర్యము ఎక్కడ కూడా కానరాదు.
1: Two lettered word prema, all the sweetness contained in this you do not find
0: prema. Premaki enta dirghamistamo anta daniki madhurya vastundi.
1: Prema, as you utter, well, it speaks of all sweetness there.
0: Kanuka meeru premanu pradhananga pettukondi.
1: Have this love as the foundation.
0: Ekkadigaina meeru vellandi.
1: You may go anywhere.
0: Adavulu endunna.
1: You may be in the forest.
0: Aakashamununna.
1: Or in the sky.
0: Pattanamununna.
1: In a city.
0: పల్లెనున్న,
1: విలేజ్,
0: గుట్ట మీదనున్న,
1: మౌంటైన్ టాప్,
0: కట్టేటబడి ఉన్న,
1: ఆర్ ఇన్ ది డీప్ సీ,
0: ప్రేమించు వానికి ప్రేమయే సాటి.
1: దోస్ దట్ లవ్, ఇట్ ఇస్ ఓన్లీ లవ్ దట్ ఇస్ అన్పారలెల్డ్, అన్బీటెన్, అన్ఈక్వల్.
0: కనుక ఇతనికి ఏ గృహము, ఏ వసతి, ఏ నివాసము ఏ మాత్రము లేవు.
1: ద వన్ ఆఫ్ లవ్ ఈస్ నాట్ బాదర్డ్ ఆఫ్ ఎనీ అదర్ కంఫర్ట్, బీ దట్ రెసిడెన్స్ ఆర్ వాట్స్ ఎవర్.
0: ఇట్టి ప్రేమను మీరు సంపాదించుకోండి.
1: దిస్ లవ్ వీ షుడ్ ఎక్వైర్.
0: ఈ ప్రేమకు ఎంత ధనం ఇచ్చినా లభించేటువంటిది కాదు.
1: యూ కెనాట్ బై దిస్ లవ్ విత్ ఎనీ అమౌంట్ ఆఫ్ మనీ.
0: ఎంత మనసు ఇచ్చినా లభించేటువంటిది.
1: యూ కెన్ ఓన్లీ గెట్ ఇట్ బై ఆఫరింగ్ యువర్ మైండ్.
0: ఇది మనసుకు మాత్రమే లభిస్తుంది కానీ
1: ఇట్ ఓన్లీ మైండ్ దట్ కెన్ ఎక్వైర్.
0: ఇటువంటి ప్రేమతత్వాన్ని మొట్టమొదటి మానవుడు అభివృద్ధి పరచుకోవాలి.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద లవ్ దట్ వన్ హ్యాస్ టు డెవలప్.
0: నీ ప్రేమను పెంచుకునే నిమిత్తమే భక్తి భక్తి భక్తి అని ఒక భక్తి అనేటువంటి పదమును మీకు అందించాడు.
1: ది ఆబ్జెక్టివ్ ఆఫ్ డివోషన్ ఈజ్ టు గ్రో డెవలప్ లవ్.
0: కనుక మనకు భక్తి భక్తి అనేటువంటిది ఎక్కడి నుంచినో లభించదు.
1: డివోషన్ యూ డోంట్ గెట్ ఎనీవేర్ ఎల్స్.
0: ప్రేమనే మన యొక్క డివోషన్.
1: అండ్ దిస్ లవ్ ఈజ్ ది ట్రూ డివోషన్.
0: ఈ ప్రేమ లేనటువంటి డివోషన్ deep ocean.
1: Devotion without love is only deep ocean.
0: Aa ocean kuda nu elantidi uppu neela vali.
1: This deep ocean is saltish, saline.
0: Devotion is like sweet water.
1: The devotion is full of sweet water.
0: Amritamayamainatundi ee prema.
1: And this love is nectar.
0: Anandamayamainatundi ee prema.
1: Love is bliss.
0: Adbhutamainatundi ee prema.
1: It's mysterious, wonderful.
0: Antata chikkunadi ee prema.
1: And you get it so easily for yourself.
0: Kaavu itti sulabhamainatundi premanu vadali.
1: You give up that easy simple love.
0: Inkoka premanu manam ayamatram aashinchaladu.
1: Never expect any worldly love.
0: Prema sarupulana.
1: Embodiments of love.
0: Meer bhakti bhakti bhakti anetundi ప్రేమను పవిత్రంగా పెట్టుకోండి.
1: యు సేఫ్ గార్డ్ దట్ సీక్రెట్ లవ్.
0: దానికి మించినటువంటి ప్రేమ మరొకటి లేదు.
1: బియాండ్ దిస్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్.
0: దానికి మించినటువంటి ముక్తి మరొకటి లేదు.
1: ఇట్ ఓన్లీ ద సోర్స్ ఆఫ్ లిబరేషన్.
0: ముక్తి భక్తి యుక్తి రక్తి అన్నక్తి అన్నింటి అందు కూడా ఈ ప్రేమ ఒక్కటి మాత్రమే లీనమై ఉన్నది.
1: ముక్తి లిబరేషన్, భక్తి ద డివోషన్, రక్తి ది అటాచ్మెంట్, ది అనురక్తి వన్స్ ఓన్ లైక్స్, దే ఆల్ సెంటర్ రౌండ్ దిస్ లవ్ ఓన్లీ.
0: కనుక ఈనాడు గురు పౌర్ణమి దినము మీకు అందించేటువంటిది అమూల్యమైనటువంటి వస్తువు ఒక ప్రేమ మాత్రమే.
1: ఆన్ దిస్ మోస్ట్ ఆస్పిషియస్ సేక్రెడ్ డే ఆఫ్ గురు పౌర్ణిమ భగవాన్ గివ్స్ అస్ మోస్ట్ వాల్యుబుల్ గిఫ్ట్, the gift of love to everybody.
0: ఈ ప్రేమలే లేకుండా నేను ఏది ఇచ్చి కూడాను అది ఫలితం ఉండదు.
1: Without love, whatever that is given to you is useless.
0: కనుక నా ప్రేమనే పవిత్రమైనటువంటి యొక్క సింధూరము.
1: It is this Bhagavan's divine love which is most auspicious and sacred, the very vermilion, sindura.
0: ఇట్టి ప్రేమను మీరు అభివృద్ధి పరచుకోండి.
1: This love we have to foster and grow.
0: సాయంకాలము ఈ ప్రేమ యొక్క విమరమును చక్కగా బోధిస్తాడు.
1: This evening Bhagavan will explain the details of love.
0: ప్రేమ ముదిత మనసే కహే.

पिता बंधु सख सब

سجن الحين نجم.

0: బ్రహ్మానందం. ప్రాచీన మహర్షులు షోడశ కళా పరిపూర్ణుడైనటువంటి భగవంతుని గురువుగా ఎన్నుకొని విశ్వసించి గురుత్వాన్ని పొంది చైతన్యమూర్తులయ్యారు.
1: The ancient seers and sages down the ages have looked upon God as the Guru himself and assigned to him many attributes and worshipped God himself as Guru, in the process themselves becoming enlightened ones.
0: అంతరార్థాన్ని గుర్తించి ప్రవర్తన యందు పరివర్తన కలిగి దివ్యత్వమైన ఆత్మతత్వాన్ని విశ్వసించడమే ప్రధానమైనటువంటి లక్ష్యమని గుర్తించారు.
1: They further recognize that to know one's own self and to attain divinity, it is equally essential not only to grasp the inner significance of these dictums but also to practice them.
0: గురుత్వమనగా దివ్యత్వమైన దైవత్వమే అనేటువంటి సత్యాన్ని పై శ్లోకం ద్వారా ఋషులు వివరించారు.
1: In terms of this shloka just recited, the rishi looked upon God as Guru and Guru as God.
0: బ్రహ్మానందం అనగా ఏదో ఒక ప్రత్యేకమైన స్థితిని అనుభవించటమని ఈనాటి మానవుల యొక్క భ్రాంతి.
1: It is man's illusion today that when he looked upon this word Brahmanda, he assigns to it a certain place.
0: Prati manavudu tappana sariga ee brahmanandam anetunte yokka vishayanni telusukovadam atyavasaram.
1: It becomes of necessity for every individual to understand the inner significance of this word Brahmananda.
0: Jagatte brahmanandam,
1: the world itself is Brahmananda.
0: బ్రహ్మానందమే జగత్
1: అండ్ బ్రహ్మాండ ఇస్ జగత్.
0: జగత్ బ్రహ్మానంద స్వరూపమని ఈ వాక్యము శాస్త్రములు వివరించట చేత శాస్త్రములు పఠించినటువంటి వ్యక్తులు కేవలం బ్రహ్మానందం అనేటువంటి పదమును ఉచ్చరిస్తూ అంతటితోనే సంతృప్తి నందుతున్నారు.
1: Those who have looked deeper into such issues have satisfied themselves with feeling that this creation is a manifestation of that Brahmana Swarupa.
0: Andhulu jagat yande janminchi jagatunande jeevinchi jagatunande abhrutunandi jagat anekunte oka vishayanni vintu undinappudukani jagatulo chudutam ledu.
1: The blind person is born in the world, is brought up in the world, makes himself a living in this world, but nevertheless he cannot see the world.
0: అదే విధముగానే సాధకుడు జగత్తు నందే జన్మించి బ్రహ్మము నందే నివసించి బ్రహ్మము యొక్క తత్వాన్ని గుర్తించి బ్రహ్మము యొక్క స్థాయిని గుర్తించుకోలేకపోవటం చేతనే ఈ అంధునకు ఈ వ్యక్తికి వ్యక్తి భేదం ఉండేదని మనం నిరూపించవచ్చు.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఏ సాధక హూ బోర్న్ ఆఫ్ దిస్ వరల్డ్, హూ లుక్స్ అపాన్ దిస్ బ్రహ్మతత్వ అండ్ హూ వాంట్స్ టు లివ్ హిస్ థాట్స్ ఇన్ బ్రహ్మతత్వ but now it cannot attain it, he is taking to this nine person.
0: ee brahmanandam ane tundi padamulaku aneka vidhamulai tundi arthamulanu manamu gurtinchavachu.
1: We can assign any number of meanings to this word brahmananda.
0: Kanakanaka vastu vahanalu,
1: material possessions in terms of money, wealth,
0: kirti maryadalato,
1: in terms of fame and position, for
0: padavi pratishthalato,
1: or in terms of one's own honor and dignity, for
0: aarogya bhagyamalato,
1: and in terms of these material pleasures,
0: vidya pandityamalato,
1: or one's scholarship of the book,
0: eka chakradipatyam nelutunnatundi sthiti endu kaligeyundi aanandamunaku manushya aanandamu ani pere.
1: And one who holds complete sway over his domain, these are all ananda, all right, but something pertaining to man as such.
0: Anaga మానవునికి కావలసినటువంటి భోగ భాగ్యములందు వ్యక్తి కొరతయు లేక వ్యక్తి విధమైనటువంటి ఇక్కత్తును కలుగుక సర్వ విధమైనటువంటి ప్రశాంతులు పొందేటువంటి స్థితికి ఈ మానుష్య ఆనందమని కూడా పేరు.
1: In other words, this Manushananda, as we come to know it, it pertains to a person who can enjoy all material prosperity, all wealth, all possessions, occupies a position, and so on.
0: Kitti Manushananda Munakate, Nuru Hetu Adikamanakate, Gandharvananda Muni Indavasana.
1: A few steps above this Manushananda is the second one called Gandharvananda.
0: ఈ గంధర్వానందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది పితృదేవతానందము అని పేరు.
1: అండ్ దేర్ ఇస్ జస్ట్ ఎ థర్డ్ వన్ విచ్ ఇస్ 100 స్టెప్స్ అబౌవ్ దిస్ గంధర్వానంద. ఇట్స్ కాల్డ్ పితృదేవానందం.
0: ఈ పితృదేవత ఆనందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది అజానజ ఆనందము అని పేరు.
1: అండ్ 100 టైమ్స్ మోర్ పవర్ఫుల్ ఈస్ ద అజస్ ఆనంద.
0: అజానజ
1: అజానంద.
0: ఈ అజానజ ఆనందమున కంటే 100 రెట్లు అధికమైనటువంటిదే దేవానందము అని.
1: అండ్ 100 టైమ్స్ మోర్ పోర్షన్ ఈస్ కాల్డ్ ద దేవానందం.
0: ఈ దేవానందమున కంటే 100 రెట్లు అధికమైనటువంటిదే ఇంద్రానందము.
1: 100 టైమ్స్ ఈవెన్ గ్రేటర్ దాన్ ది దేవానందం ఈస్ కాల్డ్ ఇంద్రానందం.
0: ఇంద్రానందమున కంటే 100 రెట్లు అధికమైనటువంటిదే బృహస్పతి ఆనందం.
1: 100 టైమ్స్ అబౌవ్ దిస్ ఇంద్రానందం ఈస్ బృహస్పతి ఆనందం.
0: ఈ బృహస్పతి ఆనందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది సచ్చిదానందము అని.
1: 100 టైమ్స్ మోర్ పోటెంట్ దాన్ దిస్ బృహస్పతి ఆనందం ఈజ్ ది సచ్చిదానందం.
0: ఈ సచ్చిదానందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది ప్రజాపతి ఆనందం.
1: 100 టైమ్స్ గ్రేటర్ దాన్ ది సచ్చిదానందం ఈజ్ కాల్డ్ ప్రజాపతి ఆనందం.
0: ఈ ప్రజాపతి ఆనందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది హిరణ్యగర్భ ఆనందము.
1: 100 టైమ్స్ గ్రేటర్ దాన్ దిస్ ప్రజాపతానంద ఈజ్ హిరణ్య గర్భానంద.
0: ఈ హిరణ్య గర్భానందమునే బ్రహ్మానందము అని చెప్పబడుతుంది.
1: ఇట్ ఈస్ దిస్ హిరణ్య గర్భానంద విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ బ్రహ్మానంద.
0: సామాన్య మానవుని యొక్క ఆనందమునకు ఇన్ని విధమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితి ఉన్నటువంటి ఈ బ్రహ్మానందమునకు వ్యత్యాసం ఏమని మనం గుర్తించవచ్చు.
1: నౌ యూ కెన్ సీ ద గ్రేట్ డివైడ్ బిట్వీన్ దిస్ ఆనంద పర్టైనింగ్ టు మ్యాన్ అట్ వన్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ ది స్పెక్ట్రమ్ and this hiranya garbhananda at the far end.
0: ఇది కేవలము మానసికం యొక్క స్థాయి యొక్క మార్పులే కాని అన్య మార్పులు కాదు.
1: But then you also should know that these pertain to one's ways of perceiving a personal thing.
0: మన ఏవ మనిశ్చారాం కారణం నన్నమస్తే అన్నట్టు ఈ బ్రహ్మానందమునకు మనిశ్చానందమునకు ఎట్టి భేదము లేకపోయినప్పటికీ తమ తమ స్థాయిని గురించుకొని గుర్తించుకొని ఈ ఆనందం యొక్క స్థాయిలు మార్పు తెలుస్తూ ఉంటాయి.
1: నా ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ ది మైండ్ ఆపరేట్ యూ ప్లేస్ యువర్ సెల్ఫ్ అట్ డిఫరెంట్ రంగ్స్ ఆఫ్ దిస్ లాడర్ వన్ టు సర్టెన్ కీప్ సేయింగ్ దట్ హీ ఇస్ ఇన్ దిస్ బ్రహ్మానంద స్టేజ్ ఆల్ ద వైల్ రిమైనింగ్ ఇన్ దిస్
0: ఈ బ్రహ్మానందం యొక్క స్వరూపమే సత్స్వరూపము అని చెప్పి కూడా చెప్తా వచ్చారు.
1: ఇట్ ఈస్ ఆల్సో బీన్ సెడ్ దట్ దిస్ బ్రహ్మానంద స్వరూప ఈజ్ వన్ టోన్ స్వరూప సత్స్వరూప.
0: ఈ సత్స్వరూపం అనగా ఏమి?
1: వాట్ ఈస్ దిస్ సత్స్వరూప?
0: జాగ్రత్తలో జాగ్రత్తగా గుర్తించేటువంటి జాగ్రత్త లేదని తెలిపే జాగ్రత్తనే స్వస్వరూపం.
1: ఇన్ ద వేక్ఫుల్ స్టేట్ వెన్ యూ నో దట్ ఇట్ ఈస్ ఆల్ దట్ యూ సీ ఈస్ పర్టైనింగ్ టు యువర్ వేక్ఫుల్ స్టేట్ దట్ ఈస్ దిస్
0: స్వస్వరూపం అనగా తన ఉనికిని తాను గుర్తించుకోవటమే స్వస్వరూపం.
1: దిస్ ఈస్ ది స్వస్వరూప మీనింగ్ యూ నో వాట్ యు ఆర్.
0: ఈ ఉనికి అనగా జాగ్రత్తని.
1: అండ్ దిస్ రియలైజేషన్ ఈజ్ దిస్ జాగ్రత్త.
0: జాగ్రత్తలోని ఉనికియే ఈ యొక్క స్వస్వరూపం.
1: The realization in this wakeful state is one satsvarupa.
0: Satsvarupa me aksharam.
1: And this satsvarupa is akshara.
0: Akshara me pranavam.
1: Akshara in turn becomes pranava.
0: E pranava me brahmam.
1: And pranava in turn is brahma.
0: Karukani, e brahmanandam anekvanti yoka tattamunaku, anekvidam anekvanti sthayi gunchunnadu.
1: So we find that for this brahmananda, there are different stages that one can think about.
0: Ekam satsvistra bhujavadanti. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ తమ తమ యొక్క కర్మలు తమ తమ యొక్క స్థాయిలు తమ తమ యొక్క బాధ్యతలు వ్యత్యాసంగా గోచరించడం చేతనే ఈ ఆనందమునకు ఈ విధమైనటువంటి రూపనామములు ఏర్పడుతూ వచ్చాయి.
1: Those to be sure, there is one and only one thing. In terms of one's action, one's responsibility, one's duties, one would see the one thing as a many.
0: ఈ బ్రహ్మానంద స్థాయి ఎందు ఏ విధమైనటువంటి యొక్క స్థితి ఈ మనసు అనుభవిస్తుంది అనే విషయాన్ని కూడా మనం గుర్తించాలి.
1: We should also recognize the type of ananda that the mind as such experiences in this state of brahmananda.
0: ఈ నేను నేను అనే నేను అంతమైనప్పుడే ఈ యొక్క ఆనందం మనకు లభిస్తుంది.
1: You talk about this I and I. The moment this I vanishes, you can experience this ananda.
0: Nenu aneetundi nenu lekapothame deeni yokka swaroopam.
1: The very form of this brahmananda is when you have no place for this I.
0: Ee nenu aneetundide vedamu. Nenu kaakunda nenu nenu undatame vedanta.
1: This I is a question of distinction. That is a question of dividing. When you say there is no I, that is vedanta.
0: Nenu vaita.
1: This I signifies dualism.
0: Nenu kaani sthitiye advaitam.
1: That state where I does not exist, that is non-dualism, advaita.
0: Ee dvaitamu charam.
1: This dvaita is chara.
0: Advaitamu acharam.
1: Whereas advaita is achara.
0: Ee achara tattvani gurtinchukotame brahmanandam yokka swaroopam.
1: And the very form of this brahmananda is to recognize this achara swaroopam.
2: Kanuka ee brahmananda swaroopudu, achara swaroopudu, pranava swaroopudu, evaru paramatmude. So who is this brahmananda swaroopa, akshara swaroopa and pranava swaroopa?
0: Kanuka guru vanaga parabrahma tattvame gurutvam anetuvi satyanni manam gurtinchali.
1: That is Brahma himself. So who is this guru? Guru is nothing short of Brahma himself.
0: Paramasukhadam. Ee paripurnamainatundi sukhamto undutundi.
1: Then you come to this paramasukhadam, one which is not devoid of the totality of this sukha.
0: Vedamanandu kasmai namaha sarkarmane tasmai namaha karmane bhagavantudu sukha swaroopudu ani nirupinchu.
1: The Vedas are true and determined that God is sukha swaroopa.
0: Sukham anaga ye?
1: What is the meaning of this word sukha?
0: Kevalam sharira sambandhamaina sukhama?
1: Does this sukha signify bodily comfort?
0: లేక మానసిక సంబంధమైన సుఖమా?
1: ఆర్ డస్ ఇట్ పర్టైన్ టు ద మైండ్?
0: లేక ఇంద్రియ సంబంధమైన సుఖమా?
1: ఆర్ పర్టైన్ టు ఇంద్రియ?
0: ఏదో వాటి వివర్తంతే అప్రాప్తి మనసాక. మనస్సునకు ఇంద్రియములకు గోచరము కాక అతీతమై ఒక విధమైన ఆత్మతత్వాన్ని పొందినటువంటి సుఖమే నిజమైన సుఖం.
1: ద సుఖా దట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ఇస్ దట్ విచ్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్ ఆఫ్ ద మైండ్ అండ్ ద ఇంద్రియ, విచ్ ఇస్ బియాండ్ దేర్ కాంప్రహెన్షన్.
0: ఇదియే గురుత్వమని కూడా నిరూపిస్తూ వచ్చారు ఋషులు.
1: ద రిషీస్ హావ్ ప్రూవ్డ్ వన్స్ అగైన్ దట్ దిస్ ఈజ్ గురుత్వం.
0: అనగా సుఖస్వరూపుడు ఆత్మని అనేటువంటి నిర్ణయం అయింది.
1: దట్ ఈస్ ద ప్రూఫ్ దట్ దిస్ సుఖస్వరూప ఈజ్ ద ఆత్మ.
0: కేవలం అనగా దేశకాలములకు అతీతమైన స్థితిలో ఉండేటువంటి శక్తి.
1: నౌ దిస్ వర్డ్ కేవలం మీన్స్ దట్ ఇస్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్ ఆఫ్ టైం, ప్లేస్ అండ్ కంట్రీ.
0: దేశమునకు, కాలమునకు, పాత్రకు కట్టుబడక తాను సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క చైతన్య తత్వమని కేవలం అన్నారు.
1: దిస్ ఎనర్జైజింగ్ ఫోర్స్ విత్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్ ఆఫ్ టైం, ప్లేస్ అండ్ సర్కమ్స్టాన్స్. దట్ ఈస్ దిస్ మీనింగ్ ఆఫ్ కేవలం.
0: కనుక ఇది కేవల తత్వము, కేవల స్వరూపము ఒక దైవత్వము.
1: అండ్ దిస్ నేచర్ ఈజ్ వెరీ గాడ్.
0: ఇంకా నాలుగవది జ్ఞానం. కేవలం జ్ఞానమూర్తి జ్ఞానస్వరూపుడైనటువంటి వాడు అద్వైత దర్శనం జ్ఞానం రెండు కానిటువంటి యొక్క స్థితిని పొందినటువంటి వాడు దైవము.
1: దెన్ ద ఫోర్త్ కాంపోనెంట్ ఈజ్ జ్ఞానమూర్తి, వన్ హూ ఇస్ నాట్ బౌండ్ బై దిస్ డ్యువాలిటీ, వన్ హూ ట్రాన్సెండ్స్.
0: ఈ జ్ఞానమూర్తి అనేటువంటి వాడిని గురువుగా స్వీకరిస్తూ వచ్చారు.
1: దట్ మీన్స్ యు ఆర్ రిసీవింగ్ సచ్ ఎ పర్సన్ ఆఫ్ జ్ఞాన యాజ్ గురు.
0: కనుక ఈ గురువు అనగా కేవలం గైడ్ ఫోర్స్, మార్గమును నిరూపించి ప్రయాణికులకు సహాయం చేసేటువంటి యొక్క ఒక గైడ్ ఫోర్స్ గా నిర్మించారు.
1: సో దిస్ గురు ఈజ్ లైక్ ద గైడ్ ఫోర్స్ హూ పాయింట్స్ టు యూ ద వే దట్ యూ హావ్ టు టేక్ ఆన్ యువర్ ఆన్వర్డ్ జర్నీ.
0: కానీ ఈ గైడ్ ఫోర్స్ ఫలాని చెట్టుకు వెళ్ళినప్పుడు ఫలాని గ్రామం చెప్పుకుంది అని మాత్రమే విధిస్తుంది. కానీ ఈ మధ్యలో ఉండేటువంటి యొక్క ఎత్తు పల్లములు ఏమాత్రం కూడా నిరూపించదు.
1: Now what does the guide post do? It indicates you that if you go this way, you are going to reach this particular village or town.
0: Kani bhagavantudu anetundi jnanamurti attu kaakunda thana thanamu kudanu aduvadugulu kudanu ee yokka prayanamunu gurtinchi gamyamunu chertadaniki taginatundi bhadrathalu yerpalustadu.
1: He doesn't say anything about the nature of your journey, but God on the other hand uses jnanamurti, takes care of you at every step of your journey.
0: Nee ventane gantane intane gantane untundi ఈ యొక్క మార్గానికి ఏ విధమైనటువంటి యొక్క అడ్డులు రాకుండా గమ్యాన్ని చేరుస్తాడు.
1: హీ విత్ యు వెన్ యు అరౌండ్ యు అబౌట్ యు టేకింగ్ కేర్ ఆఫ్ యు అండ్ ఎవ్రీథింగ్.
0: అట్టి జ్ఞానమూర్తి
1: భగవంతుడే. సత్య జ్ఞానమూర్తి ఈజ్ గాడ్ హింసెల్ఫ్.
0: ఇంకా ఐదు ద్వంద్వాతీతం.
1: దెన్ వి కమ్ టు ద ఫిఫ్త్ వన్, ద్వంద్వాతీతం.
0: సుఖ దుఃఖమునకు
1: that is either for joy or sorrow,
0: lava nastamulanu
1: loss or gain,
0: ninda stutulanu
1: or criticism or praise,
0: tita stamulanu
1: or cold and heat,
0: atita mene kunti sthayi lo undi nikunti.
1: One who is above all such divisions,
0: nindala krungaka,
1: pathamin to
0: krungaka, krungaka,
1: or being puffed up by praise.
0: Ee krungi pongaratvanti yokka samastamu dharinchinatvanti vaadu bhagavantude.
1: One doesn't get inflated, one doesn't get deflated. That is his God.
0: Kanuka ఈ విధమైనటువంటి యొక్క ద్వంద్వాతీతం అనేటువంటి యొక్క తత్వము ఒక్క భగవంతునికి మాత్రమే చెందుతుంది.
1: సో దిస్ స్టేజ్ ఆఫ్ ట్రాన్సెండింగ్ సచ్ లిమిటేషన్ ఈజ్ గివెన్ ఓన్లీ టు గాడ్.
0: గగన సదృశ్యం అనగా గగనము సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: దెన్ వీ హ్యావ్ ద సిక్స్త్ వర్డ్ గగన సదృశ్యం. గగన ఇస్ సంథింగ్ స్కై విచ్ ఇస్ ఆల్సో విత్
0: ఆకాశము ఏ విధంగా సర్వత్రా వ్యాపించి ఉన్నదో అదే విధముగానే దైవత్వం సర్వవ్యాపకుడు అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: జస్ట్ యాజ్ ది స్కై ఇస్ ఆల్సో విజిట్, సో ఇస్ గాడ్ ఆల్సో విజిట్.
0: కనుక ఈ సర్వవ్యాపి సర్వజ్ఞుడు సర్వశక్తిమయుడు అయినటువంటి భగవంతుడిని గురువుగా స్వీకరిస్తూ వచ్చారు.
1: సో ది ఆమ్నిషియెంట్ ఆమ్నిపోటెంట్ అండ్ ఆమ్నిప్రెసెంట్ గాడ్ ఈజ్ వెరీ యువర్ గురు.
0: తత్వమస్యాది లక్ష్యం అహం బ్రహ్మస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్వం అసి అనేటువంటి ఈ మహావాక్యములతో మహావాక్యములు లక్ష్యముగా నిరూపించి లక్ష్యముగా నిర్మించి ఆ లక్ష్యాన్ని ప్రపంచములకు దాటేసి వారు భగవంతుడు.
1: ద ఫోర్ మహావాక్య ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ గివెన్ టు అస్ ఇన్ ద స్క్రిప్చర్, వన్ హూ బిలీవ్ దట్ అండ్ వన్ హూ ప్రూవ్స్ టు యూ ద ట్రూత్ కంటెయిన్డ్ ఇన్ దిస్ స్టేట్మెంట్.
0: ఇంకా ఏకం, ఏకం అనగా ఒక్కటే, ఒక్కటే భగవంతుడు.
1: ఏకం, ద వన్ అండ్ ద ఓన్లీ వన్, దట్ ఈస్ గాడ్.
0: జాగ్రత్త ఎన్ని కర్మలు ఆచరించినప్పటికీ, ఎన్ని కృత్యములను తాను అనుభవించినప్పటికీ, ఎటువంటి పరిస్థితుల్లో మార్పు చెందినప్పటికీ తాను ఏకత్వమై ఉంటుంటాడు అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: Either in your wakeful state, or your dream state, or your deep sleep state, whatever you might be doing, whatever you might be thinking, you are very in the reality proper. There is no second, you are the only one.
0: Jagratthalo anika drishyamulo manam chudavachu.
1: Right? In our waking state, we do come across any number of sights.
0: Anika vidhamula ichi karmalu acharinchavachu.
1: We also perform any number of actions.
0: Anika vidhamula anubhutulanu manam anubhavinchavachu.
1: We also undergo any experience.
0: తత్వంలో మరొక రీతిగా మనము ఈ యొక్క అనుభూతులను అందుకోవచ్చు.
1: ఇన్ ద సేమ్ మ్యాన్ ఐ నో డ్రీమ్ స్టేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ అదర్ వే.
0: సుషుప్తి స్థితి యందు అనేక విధమైనటువంటి ఆనందమును అనుభవించవచ్చు.
1: లైక్ వైజ్ ఇన్ అవర్ డీప్ స్లీప్ స్టేట్ వి మస్ట్ ఎక్స్పీరియన్స్ అన్ఫోల్డ్.
0: ఈ అవస్థ యందు మన కర్మలు కానీ మన అనుభూతులు కానీ వేరు వేరు అయినప్పటికీ అనుభవించినటువంటి వ్యక్తి ఒక్కడే అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: ఇన్ దీస్ డిఫరెంట్ స్టేజ్ ద ఎక్స్పీరియన్స్ ద యాక్షన్ అండ్ యువర్ థాట్స్ కుడ్ బి డిఫరెంట్ బట్ ద పర్సన్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ అండర్గోయింగ్ ఆల్ దిస్ ఇస్ వన్ అండ్ ద సేమ్. దట్స్ ద ట్రూత్ కంటెయిన్డ్.
0: కనుకనే దైవత్వము సర్వత్రా ఉండినప్పటికీ వ్యక్తిత్వమునందు దివ్యత్వమునందు పవిత్రత ఎందు కూడాను ఏకత్వమైన వ్యక్తి యొక్క దైవత్వంగా తాను ప్రకాశిస్తూ వస్తుంటాడు.
1: Certainly God is all pervasive. But at the same time, in one's own individual personality, in one's own thinking, in one's own actions, He is one. This is the truth contained.
0: Tadupari, Nityam.
1: That's why we come to this word Nityam.
0: It is Shastitam in adventure.
1: Nityam, something which is permanent.
0: Mahatputin in adventure.
1: Doesn't undergo any change.
0: ఇలాంటి బాధ్యతలు ఉన్నటువంటిది నిత్యశక్తి నిర్మూలమైనటువంటిది నిర్గుణం నిరంజనం సనాతనం విచేతనం నిత్యశుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపుడు ఇదే దైవత్వము అనేటువంటి దానిని కూడా నిరూపిస్తూ
1: వచ్చింది.
0: ఈ నిత్యము అనేటువంటి దానికి అనేక విధమైనటువంటి అర్థములు కూడా ఉంటున్నాయి.
1: Here again, there are other interpretations given to this word, Nityam.
0: ఈ విధమైనటువంటి అర్థం తీసుకున్నప్పటికీ మార్పు చెందినటువంటిది శాశ్వతమైనటువంటిది అనేటువంటి యొక్క అంతరార్థాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: Now, it might have an inner meaning, but what it really means is that which does not undergo anything, which is permanent and lasting.
0: తదుపరి విమలం.
1: Then we have this word విమలం.
0: వ్యక్తి మాలిన్యము లేక పరిశుద్ధమై పవిత్రమై ఉండేటువంటి ఒక స్థితి ఒక దైవమే.
1: That state of God is that where there is no trace of impurity, dirt, or filth.
0: ఇలాంటి దైవత్వాన్ని గురుత్వంగా స్వీకరిస్తూ వచ్చాడు ఆనాటి ఋషులు.
1: సో రిషి వుడ్ హ్యావ్ సచ్ ఎ గాడ్ యాజ్ దేర్ గురు.
0: తదుపరి అచలం,
1: దట్స్ వై వి హ్యావ్ దిస్ వర్డ్ అచలం,
0: అనగా క్షణక్షణం కూడా మార్పు చెందేటువంటిది కాదు.
1: దట్ మీన్స్ దట్ విచ్ డస్ నాట్ చేంజ్ విత్ ఎవ్రీ పాసింగ్ సెకండ్.
0: ఏ ఆకారం నందు ఉండినప్పటికీ, ఆకారము మార్పు చెందినప్పటికీ, ఆత్మతత్వము ఏ విధమైన జలత్వము లేకుండా ఉండేటువంటిది.
1: వాట్ ఎవర్ ఫార్మ్ ఇట్ మైట్ ఎన్కంపర్ ద ఆత్మ సత్ రిమైన్స్ పర్మనెంట్, ఇట్ డస్ నాట్ అండర్గో ఎనీ చేంజ్.
0: మనకు మనిషి జలత్వంతో కూడినటువంటి స్వరూపం,
1: ద మైండ్ అండ్ ద మ్యాన్, దే హ్యావ్ దిస్ వేవరింగ్ నేచర్, దట్ ఈ చేంజ్.
0: అప్పుడు ఈ జగత్తు నందు ఈ అచరమైనటువంటి ఒక జీవితాన్ని గడుపుకోవడానికి సాధ్యమవుతుంది.
1: బట్ వన్స్ దే రికగ్నైజ్ ది ట్రూత్ ఆఫ్ దిస్ వరల్డ్ అసలు దిస్ అన్వేవరింగ్ నేచర్ దే కెన్ సాంక్టిఫై దట్.
0: అనేక మంది తెలిసి ఉండవచ్చు,
1: దే ఆర్ మెనీ హూ మైట్ హావ్ నోన్ అబౌట్
0: దిస్. మా బొమ్మలు ఒక్క క్షణములకు 16 పర్యాయములు చేస్తుంది.
1: దీస్ ఫిగర్స్ దట్ యు సీ ఇన్ ఎ సినిమా, ఫర్ ఎవ్రీ సెకండ్ ఇట్ ఇస్ సెడ్ లెట్ చేంజ్ 15 టైమ్స్.
0: కనుక నేను ఆ సినిమాను నిత్య జగత్తు అని చెప్తూ వచ్చాను.
1: దట్స్ వై దిస్ సినిమా హస్ బీన్ కాల్డ్ దిస్ వరల్డ్,
0: అనగా కల్పితమైన జగత్తు అని.
1: దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ సూపర్ఫిషియల్,
0: కృత్రిమమైనటువంటి జగత్తు అని,
1: విచ్ ఈస్ ఆర్టిఫిషియల్.
0: కనుక ఈ తెలిసేటువంటి మనకు కలిగినటువంటి జీవితము కృత్రిమమైనటువంటి జీవితమే.
1: సరే, దట్ మైండ్ విచ్ కీప్ చేంజింగ్ ద ఈస్ లీవింగ్ ఇన్ ఆర్టిఫిషియల్ సూపర్ఫిషియల్ లైఫ్.
0: ఇది చరవతో కూడినటువంటిది కనుక ఇది ఏ విధమైన శాశ్వతత్వము ఉండదు.
1: బికాస్ ఇట్ ఈస్ కంటిన్యూస్ అండర్గోయింగ్ ఇట్స్ నెవర్ యాజ్ ఫార్ ఫర్ దట్ అన్చేంజింగ్ స్టేట్.
0: అక్షర స్వరూపుడైన చూసేవాడు, చలించిన చూసేవాడు కనుక అతనే భగవంతుడు.
1: వేరాజ్ అక్షర స్వరూప, వన్ హూ డస్ నాట్ వేవర్, హూ రిమైన్స్ పర్మనెంట్, హూ డస్ నాట్ చేంజ్, దట్ ఈస్ గాడ్.
0: సర్వది సాక్షిభూతం,
1: దెన్ వీ హ్యావ్ దిస్ సర్వది సాక్షిభూతం.
0: అన్నింటికి తాను ఒక సాక్షిభూతుడై ఉంటాడు.
1: That is why everything around him, he is this witness, eternal witness.
0: ఈ సాక్షిభూతుడనిగా ఏ విధంగా మనం నిర్వహించవచ్చు?
1: How can we prove this?
0: అన్నింటి ఎందు తానుంది, అన్నీ తానై, అన్ని జరిపించినది తానై, సర్వం కూడా తానే సాక్షిభూతుడై ఉండకూడదు, తాను అతడుడై ఉంటున్నాడు.
1: Being in everything, being of everything, and being the prime force behind everything, he is the one who remains permanent, like this witness.
0: అయితే ఈ సాక్షిభూతమునకు మనం ఏమని మనం తెలుసుకుంటున్నాం?
1: వాట్ యాక్చువల్లీ ఈజ్ ద ఐడియా దట్ వీ హ్యావ్ ఆఫ్ దిస్ ఐడియా ఆఫ్ బీయింగ్ ఎ విట్నెస్?
0: దీనిని టిక్ అని కూడా చెప్తూ వచ్చాం.
1: దిస్ హెస్ ఆల్సో బీన్ గివెన్ దిస్ మీనింగ్ అవేర్నెస్.
0: దీనిని ఇంకొక రీతిలో మనం చెప్పుకుంటున్నా ఉన్నప్పుడు మనం కాన్షియస్నెస్ అంటారు.
1: We also use this word consciousness for this.
0: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది దైవత్వం.
1: This consciousness is God.
0: ఇది చైతన్యంతో కూడినటువంటిది.
1: It is this which is full of this energy.
0: ఈ చైతన్యం సర్వమునకుంటిది, సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: This activating force is present everywhere.
0: భావాతీతం, భావకులకు ఏమాత్రం కూడా అందేటువంటిది కాదు.
1: Then you have భావాతీతం beyond one's comprehension.
0: సర్వ భావములు యందు తాను ఉండి కూడాను అట్టి భావములకు తాను చిక్కకుండా జరుగుతుంటాడు.
1: He is part and parcel of all that you feel and think and experience, but still you cannot grasp him.
0: దీనిని త్రిగుణ రహితం అన్నారు.
1: This has been called in terms త్రిగుణ రహితం.
0: ఈ గుణముల్లో కూడా తాను ఉన్నాడు కానీ తన యందు గుణము లేదు కనుకనే త్రిగుణాతీతం అని చెప్తూ వచ్చాడు.
1: He is present in the three guna, but the gunas are not present in him. So he is beyond these three guna.
0: గుణములు అనగా త్రాగుడు అని ఒక అర్థం.
1: Now a meaning attached to this word guna is rope.
0: ఈ గుణముల చేతనే మానవుడు కట్టబడి ఉంటున్నాడు.
1: It is this guna which binds a person.
0: ఈ గుణము అనగా ఒక కల్పితము అని కూడా మరొక అర్థం.
1: Yet another meaning to this word guna is that which you make up, which you see.
0: కొంతమంది తమో గుణము చేతను, మరికొంతమంది సాత్విక గుణము చేతను, ఇంకా కొంతమంది రజోగుణము చేతను బంధితుడై కావటం చేతనే మానవుడు ఇన్ని బాధలకు గురి అవుతున్నాడు.
1: There are some who are tied down by the tamasic quality, some others by rajasic quality, and yet others by sattvic quality. In all cases, a person is bound.
0: కనుకనే నేను గుణముల చేత బంధింపబడినటువంటి వాడు మానవుడు, గుణములకు అతీతమైనటువంటి వాడు మాధవుడు.
1: That is, man is one who is tied down, who is bound by these senses. One who breaks free of these senses, these gunas, is God. That is Madhava.
0: మట్టి చేత కుండలు చేయబడినట్టు కానీ, కుండలలో కూడా మట్టి ఉన్నది కానీ, మట్టిలో కుండలు లేవు.
1: యూ కెన్ మేక్ పాట్ అవుట్ ఆఫ్ క్లే బట్ యూ కాంట్ పర్సీవ్ ఎ పాట్ ఇన్ క్లే.
0: కుండలు చేయబడినటువంటి మాత్రమే, మధ్యకాలంలో కనిపించేటువంటి మాత్రమే.
1: Now what you see as a final product is adi pot.
0: అదే విధంగానే ఈ గుణము అనేటువంటిది మధ్యకాలంలో మనలో ఆవిర్భవించేటువంటి మాత్రమే.
1: In the same manner, these gunas are those that have to be seen and experienced within oneself.
0: కనుక గుణములలో భగవంతుడు ఉన్నాడు కాని భగవంతుడి యందు గుణములు లేవు.
1: That is, in these gunas, God is present. But in God, you can't have these
0: gunas. గుణములైనటువంటి కుండలి యందు కూడాను మట్టి ఉన్నది కాని మట్టిలో కుండలు లేవు అనే సత్యాన్ని గుర్తిస్తూ వచ్చారు.
1: So these thoughts that are made of clay, that is one way of looking at it. But you cannot look at the thoughts of the clay in the pot.
0: ఇట్టి పవిత్రమైనటువంటి 16 గుణములు కలిగినటువంటి వాడు గురువు. ఎవరతను? అతనే సత్ అన్నారు. సత్.
1: So these total up to 16 attributes, who is this person? That is this sat.
0: ఈ సత్ అనేటువంటి ఒక తత్వము, ఒక గురుత్వం.
1: And this word sat in turn connotes this gurutva.
0: Sat అనగా బ్రహ్మతత్వం.
1: Sat means brahmatattva.
0: Chit means jivatattvam.
1: Chit means jivatattvam.
0: ఈ చిత్త అనేటువంటి జీవుడు సత్ అనే బ్రహ్మలో చేరినప్పుడే ఆనందం అనేటువంటి లభిస్తుంది కలిగి సత్ చిత్ ఆనందము అని దీనికి ఒక పేరు.
1: This jiva has to merge in the sat God. Then he can experience ananda also.
0: ఈ విధంగా చక్కెర నీటితో చేరినప్పుడు పానకము అనేటువంటి మూడవ పేరు ధరిస్తుందో అదే విధంగానే చిత్ అనేటువంటి జీవుడు సత్ అనేటువంటి దేవుడితో చేరినప్పుడు ఆనందము అనేటువంటి దివ్యత్వాన్ని అనుభవిస్తాడు.
1: When sugar gets mixed up with water, it's known as a sweet juice. So also this jiva, this merges in sat God to become the third quality ananda.
0: కనుక గురువనగా కేవలము బాహ్య సంబంధమైనటువంటి భ్రాంతులకు లోబడినటువంటి వ్యక్తులు మాత్రమే కాదు.
1: సో గురు ఇస్ బాండ్ హూ షుడ్ నాట్ బి లైకెన్డ్ టు ఎ పర్సన్ హూ టైడ్ డౌన్ బై దిస్ వరల్డ్లీ బాండ్.
0: భ్రాంతి రహిత గురువు, భ్రాంతి సహిత గురువు అని రెండు గురువులు.
1: నౌ దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ గురు. వన్ హూ బికమ్స్ ఎ విక్టిమ్ ఆఫ్ దిస్ డెల్యూజన్, వన్ హూ ఇస్ ఫ్రీ ఆఫ్ దిస్.
0: భ్రాంతి సహిత గురువు అనగా ఏదో ఒక భ్రాంతి చేత తాను కొన్ని సాధనలు ఆచరిస్తూ వస్తుంటాడు.
1: నౌ ద ఫస్ట్ వన్ భ్రాంతి సహిత గురు, హీ హ్యాస్ ది ఫీలింగ్ ఆఫ్ ఇల్యూజన్ అండ్ హీ కీప్స్ పెర్ఫార్మింగ్ ఇట్.
0: సాధన దేనికోసం చేస్తున్నాడు? ఏదో ఒక ఫల నిమిత్తమే చేస్తున్నాడు.
1: ఫర్ ఇన్స్టెన్స్, వై ఇస్ ది పెర్ఫార్మింగ్ సాధన? సో దట్ హీ మైట్ రీచ్ సమ్ బెనిఫిట్ ఆఫ్ ఇట్.
0: ఫలమును ఆశించినటువంటి వాడే సాధనలు కలుపుతాడు, కానీ ఫలమును ఆశించినటువంటి వాడు సాధనలు చేయరు.
1: వన్ హూ ఆస్పైర్స్ ఫర్ ఎ ట్రూత్ పెర్ఫార్మ్ సాధన, వన్ హూ డస్ నాట్ ఆస్పైర్ దట్ విల్ నాట్ డు.
0: లోకములో సాధనలు చేస్తూ ఉండేటువంటి గురువులు గురువులు కాదు.
1: సో ఇన్ దిస్ వరల్డ్ దోస్ గురు హూ డూ సాధన ఫర్ ద సేక్ ఆఫ్ ట్రూత్,
0: వారిని సాధనా గురువులు అని చెప్పవచ్చు.
1: సచ్ పీపుల్ కెన్ అడ్రస్ బి కాల్డ్ సాధనా.
0: వీరు భ్రాంతి గురువులు అని కూడా చెప్పవచ్చు.
1: దే కెన్ ఆల్సో బి కాల్డ్ భ్రాంతి గురు.
0: ఎట్టి భ్రాంతియు లేక బ్రహ్మతత్వంతోని ఆనందం అనుభవించేటువంటి గురువు ఒక్క దైవంతో మాత్రమే.
1: దెర్ ఇస్ దిస్ గాడ్ హూ యువర్ ట్రూ గురు హూ నాట్ బౌండ్ డౌన్ బై ఎనీ సచ్ డెల్యూజన్.
0: కనుకనే అట్టి గురుత్వాన్ని పొందేటువంటి యొక్క దివ్యత్వాన్ని మనము సంపాదించుకున్నప్పుడే ఈ నిత్యత్వం అనేటువంటి ప్రత్యత్వము మనకు కాపిస్తుంది.
1: ఓన్లీ వెన్ వి అస్పైర్ ఫర్ సచ్ ఎ గురు ఇన్ టర్న్ కెన్ వి మేక్ అవర్ లైఫ్ గోత్ పాత్.
0: కనుకనే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్కార బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని మన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ భగవతి చెప్పారు.
1: నా జస్ట్ ఆ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ భగవతి వాస్ కోటింగ్ యూ దిస్ శ్లోకం.
0: అయితే శ్రీ గురు బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు అని చెప్పడంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
1: నౌ వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ లైకనింగ్ ద గురు విత్ బ్రహ్మ విష్ణు మహేశ్వర?
0: గురు బ్రహ్మన లేకపోతే బ్రహ్మనే గురువ?
1: ద క్వశ్చన్ ఈస్ ద గురు బ్రహ్మ ఆఫ్ ఇస్ బ్రహ్మ ది గురు?
0: అనగా ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడాను ద్వైత స్వరూపులే కాని అద్వైతులు కాదు.
1: మీనింగ్ దిస్ బ్రహ్మ విష్ణు మహేశ్వర హ్యావ్ దిస్ డ్యువలిజం ట్యాక్ట్ ఆన్ టు దిస్.
0: వీరు కాయమును ధరించినటువంటి వారు.
1: దే ఆర్ దోస్ హూ హ్యావ్ ఎ బాడీ.
0: అనిత్యము అశాశ్వతమైనటువంటి కాయమును ధరించినటువంటి వారు సత్యము దేనికిగా ఉంటారు.
1: నౌ దీస్ ఆర్ ద వన్స్ హూ హ్యావ్ ఎ బాడీ, హూ హ్యావ్ ఎ ఫామ్ అండ్ విచ్ ఆర్ ఇన్ టర్న్ స్పీకింగ్.
0: భక్తాదిష్ట నిరసనేర్చే నిమిత్తమై, భక్తా పుష్ట ఫల విచ్చే నిమిత్తమై వీరు కొన్ని సమయము యందు కొన్ని కొన్ని రూపములు ధరిస్తూ వస్తుంటారు.
1: ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ ద విషెస్ అండ్ డిజైర్స్ ఆఫ్ దేర్ డివోటీస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ దే హావ్ టేకెన్ అప్ డిఫరెంట్ ఫార్మ్స్ ఇన్ మీ.
0: సాత్వికమైనటువంటి ఆహారం ధరించినప్పుడు మహావిష్ణువుగా ఉంటున్నాడు.
1: లైక్ when you have this sattvic as a food, he becomes Mahavishnu.
0: కొన్ని అధిష్టములు సృష్టించట లోపల బ్రహ్మగా నిరూపిస్తూ వచ్చాడు.
1: In terms of creating a few things, he takes on the form of Brahma.
0: ఇతను రజోగుణ స్వరూపుడుగా ఉంటాడు.
1: Now he has this రజోగుణ as his chief quality.
0: కొన్నింటిని అటమార్చేసిన సమయంలో తమోగుణ స్వరూపుణి చూసి ఋతుడుగా ఉంటుంటాడు.
1: And in yet other times, he has this తమోగుణ. And
0: ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఏ ఆకారము ధరించారు? ఏకం సప్తి ప్రాభోదావదంతి, ఉన్నది ఒక్కటే గాని మూడు ఆకారాలు వేరీగా వచ్చినాయి.
1: Now when even as you are saying that there has been only one and only one form, how then we have three different manifestations?
0: Kalukane brahmane akaram,
1: that is brahma is akara,
0: vishnu is ukaram,
1: so vishnu is ukara,
0: mahesvara makaram,
1: and maheshwara is makara.
0: Ee aa oo um, ee moodu chennetti omkarame vijayamaina akaram.
1: When you put these two three together, you have this Om, and you have this Omkara as the divinity.
0: Karupa ekakshakta rupainatvanti yokka bhagavantudu moodu aakaramulu yendu cheri ee mumurtulaga velachi jagatnandu sakshitilayani chestutu ostundaru.
1: So God, who is basically one, takes up these three manifestations in order to carry out these three processes of creation, preservation and dissolution.
0: Karupane itti divyattamaina sthitini lakshyamga ucchukoni guru brahma, గురు విష్ణు, గురు దేవు మహేశ్వర అన్నారు. కానీ సామాన్యమైనటువంటి గురువులు బ్రహ్మ విష్ణు మహేశ్వరు అని చెప్పలేదు.
1: సో కీపింగ్ దిస్ పర్స్పెక్టివ్ ఇన్ వ్యూ, వీ హావ్ లుక్డ్ అపాన్ ది గురు అస్ బ్రహ్మ, గురు అస్ విష్ణు, గురు అస్ మహేశ్వర. ఇట్ డస్ నాట్ అప్లై టు అదర్ ఆర్డినరీ రన్ ఆఫ్ ది మిల్ గురుస్ ఇన్ ది వరల్డ్.
0: కనుక ఈ విధమైనటువంటి అంతరార్థాలను గుర్తించుకున్నప్పుడే యథార్థం మనకు బోధపడుతుంది.
1: సో ఓన్లీ వెన్ వి డెల్వ్ డీపర్ దట్ ఇన్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ కెన్ వి గ్రాస్ప్ ది
0: యథార్థాన్ని మనం అనుసరించినప్పుడే నిత్యత్వమైన ఆత్మతత్వాన్ని అనుభవిస్తాం.
1: అండ్ వన్స్ యూ హావ్ కమ్ టు గ్రిప్స్ విత్ ది రియాలిటీ ప్రాపర్, దెన్ యూ కెన్
0: ఈనాటి పదములకు అన్నింటికి అనర్థాలు అభివృద్ధిపరచుకొని నానార్థాలను పెంచుకొని అందులో మనము జీవితాన్ని వ్యక్తం చేసుకుంటున్నాం.
1: సో టుడే వి ట్రై టు గివ్ డిస్టార్టెడ్ మీనింగ్ టు ది వరల్డ్ దట్ హావ్ కమ్ డౌన్ టు అస్ ఇన్ ద ప్రాసెస్ అండర్గోయింగ్ ఎ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ అండర్స్టాండింగ్.
0: ఈనాటి దినములు వ్యాస పూర్ణిమ అని కూడా చెప్తూ వచ్చారు.
1: టుడేస్ డే ఈజ్ ఆల్సో కాల్డ్ వ్యాస పూర్ణిమ.
0: కారణం ఏమనగా ఈనాడు వ్యాసుడు,
1: మీన్స్ ద మీనింగ్ బీయింగ్ దట్ టుడే వ్యాస
0: బ్రహ్మసూత్రమును రచించినటువంటి దినం.
1: దిస్ వాస్ ద డే వెన్ హీ రోట్ డౌన్ దిస్ బ్రహ్మసూత్ర.
0: ఈ బ్రహ్మసూత్రము జగత్తులకు ఒక దివ్యోపదేశము గావించినటువంటి దినం.
1: దీస్ బ్రహ్మసూత్ర ఆన్ దిస్ డే
0: దెన్ యూ కెన్ హ్యాప్ ఈనాటి పదములకు అన్నింటికి అనర్థాలు అభివృద్ధిపరచుకొని నానార్థాలను పెంచుకొని అందులో మనము జీవితాన్ని వ్యక్తం చేసుకుంటున్నాం.
1: టుడే వి ట్రై టు గివ్ డిస్టార్టెడ్ మీనింగ్ టు ది వరల్డ్.

0: ఒక దివ్యోపదేశంను గావించినటువంటి దినం. దీస్ బ్రహ్మసూత్ర ఆన్ దిస్ డే షోస్ ద పాత్ ప్రాపర్ ఫర్ మ్యాన్కైండ్. బ్రహ్మసూత్రమునందే ఈ మానవత్వము కట్టబడి ఉంటుందని వేసిన సత్యాన్ని కూడా మనం నిరూపిస్తూ వచ్చారు. అండ్ దిస్ ట్రూత్ వాస్ ప్రొక్లైమ్డ్ దట్ ఇన్ దీస్ బ్రహ్మసూత్ర మ్యాన్ హ్యాస్ టు ఫైండ్ హిస్ గోల్. ఇదే మణిగణాయువాని అనేక సూత్రములు ఎందు అనేక మనులు ఎందు ఒక్క సూత్రము చేరినట్టుగా అనేక విధమైన రూపనామములు ఎందు ఒక్క దైవత్వమైనటువంటి బ్రహ్మతత్వము సూత్రముగా నిరూపిస్తూ వచ్చింది. Now you could have any number of things, but there could be one common denominator. In the same manner, out of all these sutras, this Brahma Sutra has a special meaning. Prati manavattu padanu oka mani vantidi. Therefore, the entire humanity is like a precious mind.
1: Manavattu manikuti manulu yandu Brahma manikuti sutra okati gane untundadi.
0: And in these minds you could find one valuable possession, this sutra.
1: Kanukane itvanti Brahma Sutramunu rakinchi జగత్తులకు అందించి ఈ దివ్యత్వాన్ని బోధించినటువంటి దినం కనుకనే ఈనాడు వ్యాస పూర్ణిమ అని కూడా చెప్తూ వచ్చారు.
0: సో దిస్ వాస్ ద డే వెన్ ది బ్రహ్మసూత్రస్ వర్ రిటన్ డౌన్ అండ్ హ్యాండెడ్ డౌన్ ఫర్ హ్యుమానిటీ.
1: ఈ పూర్ణిమ అనగా కేవలం ఏ విధమైన యొక్క మచ్చలు లేకుండా తెల్లగా తెల్లగా ప్రకాశించే దినమని మనం భావిస్తున్నాం.
0: Now this Purnima, our idea of this word, day Purnima is the moon is full, there's no trace of any other.
1: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాపూర్ణ ఉదర్శతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమే అవశిష్యతి విశిష్యతే. ఈ పూర్ణం ఏది అపూర్ణం దివ్యత్వమైనటువంటి పూర్ణం.
0: సో దిస్ ఇస్ ద కామన్ మీనింగ్ దట్ వి అటాచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది మూన్. ట్రూలీ స్పీకింగ్ దిస్ వర్డ్ పూర్ణిమ రిప్రజెంట్ సంథింగ్ విచ్ ఇస్ హోల్, విచ్ ఇస్ ఫుల్, విచ్ ఇస్ డివైడ్.
1: ఈ చంద్రుని యొక్క పూర్ణిమ ఈనాడు ఉండవచ్చు, రేపు తరగవచ్చు.
0: Now this fullness of the moon could be there today, tomorrow it could start diminishing.
1: రేపు తరగవచ్చు, ఎల్లుండి తరగవచ్చు.
0: Tomorrow it could diminish and day after it could increase again.
1: పెరిగి తరగనటువంటి యొక్క దివ్యత్వంతో కూడినటువంటి యొక్క తత్వమే పరత్వము అని.
0: But the paratva, that which lies beyond, is that which does not change, which does not diminish, which does not increase.
1: పరము అనగా రాకపోకలు లేనటువంటి యొక్క స్థితి.
0: So this state para is that which has no coming and no going.
1: అంతేకాదు ఏదీ లేనటువంటి స్థితినే పరము అని చెప్తూ వచ్చారు.
0: In fact, it also says that which has nothing at all. That is param.
1: అనగా ఎలాంటి యొక్క స్థితిని లేనటువంటి యొక్క స్థితిని పరము అని చెప్తూ.
0: దట్ ఇస్ దట్ స్టేట్ వేర్ యూ హ్యావ్ నో స్టేట్ అట్ ఆల్, దట్ ఈస్ దిస్ పరం.
1: ఇట్టి పరత్వంతో కూడినటువంటిదే పూర్ణత్వము.
0: అండ్ దిస్ పర ఈస్ దాట్ విచ్ ఇస్ ఫుల్.
1: ఈ పూర్ణత్వమునకు ఆది అంత్యములే లేదు.
0: దేర్ ఇస్ నో బిగినింగ్, దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ దిస్ పూర్ణత్వం.
1: అలాంటి పూర్ణిమలు మనకు సంవత్సరములకు నాలుగు పర్యాయములు వస్తున్నాయి.
0: నౌ ఫస్ట్ పూర్ణిమ కమ్ టు అస్ ఫోర్ టైమ్స్ డ్యూరింగ్ ది ఇయర్.
1: ఒకటి వైశాఖ పూర్ణిమ.
0: The first is called the Vaishakha Purnima.
1: రెండోది ఆషాఢ పూర్ణిమ.
0: Second is the ఆషాఢ పూర్ణిమ.
1: మూడవది శ్రావణ పూర్ణిమ.
0: Third is the శ్రావణ పూర్ణిమ.
1: నాలుగోది మాఘ పూర్ణిమ.
0: The fourth is the మాధవ పూర్ణిమ.
1: ఈ నాలుగు పూర్ణిమల లోపల ఆషాఢ పూర్ణిమను మాత్రమే గురు పూర్ణిమ అని చెప్తూ వచ్చారు.
0: Out of these four, this ఆషాఢ పూర్ణిమ alone is called గురు పూర్ణిమ.
1: ఈ గురు పూర్ణిమ యొక్క అంతరార్థమును మనం చక్కగా గుర్తించాలి.
0: We should recognize the meaning of this word, Guru Purnima.
1: మన మనస్సు అనేటువంటి దీంట్లో చంద్రమా మనసో జాత చెట్టు సూర్యో అజాయత ఈ విధమైనటువంటి వేద మంత్రం యందు మన మనసే చంద్రుడు, చంద్రుడి యొక్క ప్రతిబింబమే మనస్సు.
0: It has been put down to us in the Veda. The mind has a link with the moon.
1: Chetto sojo ajayana. E chandrini yokka suryuni yokka kaanti yokka tejasya yokka bhagame mane yokka chetto.
0: Likewise, the eyes in a way have been equated as originating from the sun, the rays.
1: Mana hrudayame vishalamaina aakasham.
0: And our heart is like a vast expanse of the sky.
1: E hrudayamani aakashamulo mano dulaneetunte yokka surya chandradulu tirugutu untunnaru.
0: And in the sky of the heart, you have these two, the moon and the sun.
1: Indulo madhya madhya mana yokka sankalpa vikalpamunnatunte yokka dattamaina meghalu kadustu untayi.
0: So in this sky again, you have these clouds in the form of your thoughts and the dissolution thereof.
1: Ee dattamaina meghamulu kappapattam cheta ఈ సూర్య చంద్రాలు మనకు కనిపించకుండా ఉంటుంటారు.
0: నౌ బికాస్ దీస్ క్లౌడ్స్ ఆర్ డార్క్ అండ్ డెన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు పర్సీవ్ ద సన్ అండ్ ద మూన్ అట్ టైమ్.
1: అప్పుడే మనము కొన్ని విధమైన అపమార్గంలో పడుతుంటాం.
0: అండ్ ఇన్ ఫస్ట్ పీరియడ్ వీ టెన్ టు గో అస్ట్రే.
1: అయితే ఈ కప్పబడినటువంటి మేఘములు శాశ్వతమైనటువంటి కాదు అనేటువంటిది మనం గుర్తించుకోవాలి.
0: బట్ వీ షుడ్ రికగ్నైజ్ దట్ దీస్ డార్క్ డెన్స్ క్లౌడ్స్ ఆర్ నాట్ పర్మనెంట్.
1: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
0: దే ఆర్ ఆఫ్టర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్.
1: కొంతకాలం మాత్రమే ఉండి తదుపరి కదిలిపోతుంటాయి.
0: దే ఆర్ అరౌండ్ ఫర్ ఎ వైల్ అండ్ దెన్ దే మూవ్ అవే.
1: ఈ మేఘముల యొక్క తత్వాన్ని గుర్తించుకున్నప్పుడు మనకు ఏ విధమైనటువంటి యొక్క అశాంతి కూడా మనకు ఆవరించదు.
0: వన్స్ వీ అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ దీస్ క్లౌడ్స్ వి ఆర్ నాట్ సబ్జెక్టెడ్ టు ఎనీ డిస్ట్రెస్.
1: అజ్ఞానమే మానవుని కట్టబడి
0: ఇట్ ఈస్ దిస్ ఇగ్నోరెన్స్ విచ్ బైండ్స్ మ్యాన్.
1: ఈ అజ్ఞానం చేతనే మానవుడు ఇన్ని దుఃఖం

0: కష్టములకు విచారములకు గురి అవుతున్నాడు.
1: ఇట్ ఈస్ దిస్ ఇగ్నోరెన్స్ ఇన్ సబ్జెక్ట్ హిమ్ టు గ్రీట్ అండ్ సారో ఇన్ దిస్ వరల్డ్.
0: ఈ అజ్ఞానమును మనం దూరం చేసుకున్న వలన అక్రమ యొక్క జ్ఞానాన్ని మనం గుర్తించాలి.
1: సో ఇఫ్ దిస్ ఇగ్నోరెన్స్ హ్యాస్ టు బి డ్రివెన్ అవే, వీ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ అక్షర.
0: కనుక సర్వమునకు కూడా నువ్వు దైవమే ఆధారము అనేటువంటి యొక్క సత్యాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ ద ట్రూత్ దట్ గాడ్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ద వెరీ బేసిస్ ఆఫ్ ఎవ్రీథింగ్.
0: ఈనాడు దైవత్వాన్ని విస్తరించి జగత్తును విశ్వసించి మనం అనేక విధమైనటువంటి బాధలకు గురి అవుతున్నాము.
1: టుడే వి హావ్ ఫర్గాటెన్ డివినిటీ, వి గో బై ద వరల్డ్. దట్స్ వై గ్రీట్ అండ్ సారో కమ్
0: అవుట్. ఈనాడు లోకములో పాప భీతి దైవ ప్రీతి అనేటువంటిది నశించిపోయింది.
1: దట్స్ వై టుడే యు ఫైండ్ ఎట్టింగ్ లైక్ love of God, fear of sin.
0: కనుక
1: యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫేస్
0: పాప భీతి దైవ ప్రీతి మన హృదయంలో ఏనాడు ప్రకాశించినో ఆనాడే మనం మానవులుగా మారుతాం.
1: వెన్ యూ హ్యావ్ దిస్ లవ్ ఆఫ్ గాడ్ అండ్ ఫియర్ ఆఫ్ సిన్ యూ బికమ్ ఎ ట్రూ మ్యాన్.
0: ఈనాడు మానవత్వం కోల్పోయిన స్వస్వరూపులుగా జీవిస్తున్నాం.
1: We are living past it, as it were, having forgotten our nature.
0: దయా దాక్షిణ్య రహితమైనటువంటి యొక్క మానవునిగా జీవిస్తున్నాము.
1: We have no trace of compassion, mercy and tenderness in our heart.
0: దయా ప్రేమలు లేని హృదయం హృదయం కాదు.
1: అండ్ దిస్ హార్ట్ డివైడ్ ఆఫ్ కంపాషన్ అండ్ లవ్ ఈజ్ నో హార్ట్ ఇట్ ఆల్.
0: దయా ప్రేమలు లేనిటువంటి మానవుడు మానవుడు కాదు.
1: అండ్ వన్ హూ హాస్ నో ప్లేస్ ఫర్ లవ్ అండ్ కంపాషన్ ఈజ్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: కనుక నీ మానవుడు ఈనాడు దయా ప్రేమలు అనేటువంటి దాన్ని పెంచుకున్నప్పుడే దైవము అనేటువంటి దీన్ని మనం చూడడానికి వీలవుతుంది.
1: సో టుడే ఇఫ్ మ్యాన్ వర్క్ ఇస్ ఫర్దర్ విత్ దయా అండ్ ప్రేమ, హీ వుడ్ బికమ్ ఎ ట్రూ మ్యాన్.
0: మానవుడు మానవుని మార్చలేడు, మాధవుడు మానవుని మార్చగలడని భగవంతుడే చెప్పాడు.
1: భగవతే జస్ట్ నాట్ సేయింగ్ దట్ మ్యాన్ కెనాట్ చేంజ్ గాడ్, బట్ గాడ్ కెన్ చేంజ్ మ్యాన్.
0: అది సరైనటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద ట్రూత్ స్టేట్ ఆఫ్ అఫైర్స్.
0: మానవుడికి మాధవుడు ఎంత అవసరమో మాధవునికి మానవుడు అంత అవసరం.
1: యాజ్ మచ్ యాజ్ గాడ్ ఈజ్ నెసెసరీ ఫర్ మ్యాన్, మ్యాన్ ఈజ్ నెసెసరీ ఫర్ గాడ్.
0: మానవుడే లేకపోతే మాధవుడే లేదు.
1: Without man in the first place, there is no God.
0: మానవుడు ఏ రీతిగా మాధవుడు సృష్టించినాడో మానవుడు కూడా మాధవుని ఆ రీతిగా సృష్టించగలడు.
1: Just as God has raised even to man to create God.
0: ఈనాడు అవతారములన్నీ కూడా మానవుని నిమిత్తమే సృష్టించుకున్నదే కదా.
1: Like today's avatar has come for the sake of man.
0: ప్రహ్లాదుని యొక్క భక్తి ప్రపత్తుల చేతనే నరసింహ అవతారంగా రూపొందినాడు దైవం.
1: Because the intense devotion and dedication of Prahlada, God came down as Narasimha avatar.
0: ee Narasimha avataram yokka srishtiki Prahladune kada karanam.
1: For this Narasimha avatara snake form and shape, Prahlada is responsible.
0: But manavudu madavuni srishtichu unnadu.
1: So here you have a case of man.
0: Manavudu cheke kunti yokka prarthana chetanu janava chetanu japatapadi yagnamulu chetanu kodanu daivatvanni nirupistu unnadu.
1: Because of one's own prayer, one's own japa, one's own dhyana, man is able to create God, bring God down.
0: Kanukane మాధవుడు మానవుని ఏ రీతిగా సృష్టిస్తున్నాడో మానవుడు కూడా మాధవుని ఆ రీతిగా నన్ను సృష్టించుకునేటువంటి అధికారం ఉన్నది.
1: ఇన్ ది సేమ్ మేనర్ దేర్ఫోర్ జస్ట్ యాజ్ గాడ్ ఈస్ క్రియేటింగ్ మ్యాన్, మ్యాన్ ఆల్సో హ్యాస్ ద రైట్ టు క్రియేట్ గాడ్.
0: మాధవుడే లేకపోతే మానవుని యొక్క జీవితమే లేదు.
1: Without God, there is nothing like life in man.
0: అదే విధంగా మానవుడే లేకపోతే మానవత్వమే రాణించదు.
1: In the same manner, without man in the first place, there is no charm attached to God.
0: ఈ రెండు కూడాను అన్యోన్య ఆశ్రయమైనటువంటి.
1: These two are inseparably linked.
0: అన్యోన్యభావ సంబంధమైనటువంటి.
1: Inseparably linked and interdependent.
0: రెండు కూడాను నెగిటివ్ పాజిటివ్ వంటివి.
1: These two are like negative and positive.
0: ఈ రెండు చేరినప్పుడే విద్యుత్ శక్తి మనలో ప్రకాశిస్తుంది.
1: When both these are satisfied, current or electricity flows.
0: అందువల్లనే నీలతో మధ్యస్థాయి లేకే ఉపాసర నీవారు వర్తంతి అని వేదమునందు బోధిస్తూ వచ్చారు. నీలతో ఇద మధ్యస్థ విద్యుల్లేకే భాస్వర అనగా నీల మేఘముల మధ్య విద్యుల్లేక నిలిచినప్పుడు అది ఎంత ప్రకాశంగా కనిపిస్తుంది. ఆ నీల మేఘములే లేకపోతే విద్యుత్ శక్తి ఏమాత్రమో ప్రకాశం ఉండదు.
1: దిస్ ఇస్ వాట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ వేదిక్ స్టేట్మెంట్ దట్ ఇట్స్ ఓన్లీ వెన్ ది స్ట్రీక్ ఆఫ్ లైట్నింగ్ స్వీప్స్ అక్రాస్ ద డార్క్ బ్యాక్ డ్రాప్ ఆఫ్ ద డార్క్ క్లౌడ్ కెన్ యూ రియలీ సీ ద లైట్నింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ అండ్ ఫీల్.
0: ఈ అజ్ఞానమయుడైనటువంటి మానవుడిని సృష్టింపబడటం చేతనే ప్రజ్ఞానమయమైనటువంటి యొక్క మానవత్వాన్ని గుర్తించుకోవడానికి వీలవుతుంది.
1: సో యూ హ్యావ్ దిస్ బ్యాక్ డ్రాప్ ఆఫ్ దిస్ ఇగ్నోరెంట్ మ్యాన్ స్పీకింగ్ అక్రాస్ ఇట్ ఈస్ ఇట్ ఎఫర్జెంట్ గాడ్
0: అజ్ఞానమే నసుకారుల పేదే సుఖం అనేది వేదం. సుఖం చేత మనకు సుఖాన్ని మనం అందుకోలేదు.
1: ఇట్స్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ అగైన్ ఇన్ ద వేదాస్ ఫ్రమ్ సుఖ కంఫర్ట్ యూ కెనాట్ డెరైవ్ కంఫర్ట్.
0: సుఖము చేతనే సుఖాన్ని మనం పొందగలం.
1: ఇట్ ఇస్ ఓన్లీ దుఃఖ డిఫికల్టీ కెన్ యూ ఎక్స్పీరియన్స్ జాయ్.
0: కష్టమే లేకుండా సుఖం మనకు లభించదు.
1: వితౌట్ గ్రీఫ్ యూ కెనాట్ హ్యావ్ జాయ్.
0: నసుకారుల పేదే సుఖం The pleasure is an interval between two pains.
1: The pleasure is an interval between two pains.
0: ఈ కష్టమైనటువంటి మధ్యలో మన సుఖం కోరి ఉంటుంది.
1: ఇన్ బిట్వీన్ టూ డిఫికల్టీస్ యూ హ్యావ్ యువర్ కంఫర్ట్ మూమెంట్.
0: ఇంకటే లేకపోతే ఈ జీవితంలో విలువ ఎదురుస్తారు.
1: వితౌట్ డార్క్నెస్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ హూ ఇస్ గోయింగ్ టు గివ్ వాల్యూ టు దిస్ లైఫ్?
0: ఆకలే లేకపోతే అన్నాన్ని ఎవరు ఆశిస్తారు?
1: వెన్ యూ డోంట్ హ్యావ్ హంగర్ హూ ఇస్ గోయింగ్ టు ఆస్క్ ఫర్ ఫుడ్?
0: తావే లేకపోతే తల్లి అయినా బిడ్డను ప్రేమించదు.
1: ఇట్ సేస్ వితౌట్ ద ఐడియా ఆఫ్ డెత్ ఈవెన్ ద మదర్ వుడ్ నాట్ లవ్ ద చైల్డ్.
0: ఈ విధమైనటువంటి కష్టములు నష్టములు దుఃఖములు ఉండటం చేతనే మానవీయులు అంతో ఇంతో ప్రేమైన ఒక విధమైనటువంటి ఆశైన ఆనందమైన తాను అనుభవించుకోవడానికి అవకాశం ఏర్పడింది.
1: బికాజ్ యూ హ్యావ్ థింగ్స్ లైక్ డిఫికల్టీ సారో గ్రీఫ్ అండ్ సో ఆన్ సో ఫోర్త్. మ్యాన్ ఆస్పైర్ ఫర్ సమ్ పాజిటివ్ థింగ్స్ టు సర్వ్
0: అస్ దైవము మానవుని యొక్క దివ్యత్వాన్ని గుర్తింపజేసే నిమిత్తమై అప్పుడప్పుడు కొన్ని కష్టములు నష్టములు దుఃఖములు విచారములను అందిస్తూ ఉంటాడు.
1: సో ఇన్ ఆర్డర్ టు మేక్ మ్యాన్ రియలైజ్ వాట్ హీ షుడ్ సీ గాడ్ సబ్జెక్ట్ మ్యాన్ హెట్ మూవ్ అట్ టైమ్స్ టు డిఫికల్టీ.
0: ఇవన్నీ మా మంచి నిమిత్తము అనేటువంటి యొక్క తత్వాన్ని మనం అనుభవించాలి.
1: వాట్ వీ షుడ్ ఫీల్ ఇస్ ఆల్ దీస్ ఆర్ ఫర్ అవర్ ఓన్ గుడ్.
0: ఏది చేసినా ఏది చూసినా ఏది చెప్పినా మా మంచి కోసం అనేటువంటి యొక్క సత్యాన్ని మేము అర్థం చేసుకోవాలి.
1: అండర్స్టాండ్ ద ట్రూత్ దట్ వాట్ ఎవర్ ఇస్ డన్ వాట్ ఎవర్ ఇస్ సెడ్ టు యూ ఈస్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: ఈ విధమైనటువంటి సమస్త భావాన్ని మనం పెంచుకోవాలి.
1: దిస్ ఈస్ ఈక్వాలిటీ ఆఫ్ మైండ్ పర్పస్ దట్ మస్ట్ హావ్.
0: ఈ సమత్వాన్ని
1: దిస్ ఈక్వల్ మైండ్
0: ఈ సమగ్రతను
1: దిస్ కేపబిలిటీ
0: ఈ సమైక్యతను
1: అండ్ దిస్ యూనిటీ ఆఫ్
0: సోల్ ఈ పరిరక్షణను
1: అండ్ సచ్ అబ్జర్వేషన్
0: ప్రసాదించే నిమిత్తమై పరమాత్మను కొన్ని బాధలను అందిస్తుంటారు.
1: ఇన్ ఆర్డర్ దట్ గాడ్ మైట్ గివ్ యూ దీస్ కీప్ సబ్జెక్ట్ యూ టు టెస్ట్ అండ్ డిఫికల్టీ.
0: అన్నింటి ఎందుకు కూడా శాంతిని వహించి
1: సో ట్రూ సచ్ మూమెంట్
0: ధైర్యముతో ఎదుర్కొని
1: బీ సెట్స్
0: బీ సాహసంతో సాధించి
1: బీ కరేజియస్ అండ్ బీ ఆఫ్ తండ్రి
0: దివ్యత్వాన్ని చలించకుండా
1: విథౌట్ లూజింగ్ సైట్ ఆఫ్ ద డివినిటీ అండ్
0: పవిత్రములో ప్రవేశించడానికి ప్రయత్నించాలి.
1: ట్రై టు సెట్ యువర్ సెల్ఫ్ ఆన్ సచ్ ఎ పాత్.
0: ఇది మానవుని యొక్క ప్రధానమైనటువంటి మార్గం.
1: దిస్ ఈస్ ద ప్రైమరీ టాస్క్ ఆఫ్ ద మ్యాన్.
0: ఇలాంటి దివ్యత్వమైనటువంటి యొక్క తత్వాన్ని మానవుడు స్మరించడమే నిజమైనటువంటి గురు పూర్ణిమ.
1: The true Guru Purnima centers in man contemplating such things on a day like this.
0: Guru anaka kevalam mantropadesham chesinatundi vaadu maatrame kaadu guru.
1: A guru is not one who merely gives you a mantra.
0: Idu oka mantramanu andinchinatundi guru kavachu.
1: Now he could be one who has given you a mantra already.
0: Ee anta margadarshakulu maatrame kaani guruvulu kaaledu.
1: All these people are like the guidepost. They cannot be called guru.
0: Guru anaka gunaatheetu ayinatundi vaadu guru.
1: Because a guru is one who is above the
0: guru. For a hitadeni kunti vaadu guru.
1: One who has no form.
0: Hukaram ane ajnanani nirmulam gavinchesukunte hukara swaroopu guru.
1: One who has the form of this hukara to dispel the
0: ignorance of hukara. Ee naadu guru ante kavalsina ajnanamu nindi pitamai untundaga inkoka ajnanamu yedithiga vaari pariharam cheyagalaru.
1: These gurus are themselves full of ignorance. How then can they endeavor to dispel the darkness of ignorance of others?
0: Karuka sarva badhalu kudanu సర్వ దుఃఖములు కూడా నివారణ గావించేటువంటి ఒక సర్వేశ్వరుడే నిజమైనటువంటి గురువు.
1: సో గాడ్ వన్ హూ కెన్ అలీవియేట్ యువర్ సఫరింగ్ అండ్ మూమెంట్ ఆఫ్ సారో అండ్ డిస్ట్రెస్ కంట్రోల్ యువర్ బ్రహ్మ
0: గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని ఆ దైవత్వమే మనము యథాస్థమైన గురువుగా విశ్వసించము. ఇది సరియే సార్థక మార్గం.
1: సో ది ట్రూ పాత్ కన్సిస్ట్ ఇన్ యువర్ లుకింగ్ అపాన్ యువర్ గురు యాజ్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర అండ్ నోయింగ్ హిమ్ ఫుల్ వాట్ దిస్ రియల్లీ స్టాండ్స్ ఫర్.
0: కనుక తమ అభిష్టములు నెరవేర్చుకునే నిమిత్తమై సాధనలు చేసేటువంటి యొక్క గురువులను మనం గురువులుగా స్వీకరించరాదు.
1: వీ షుడ్ నాట్ రిసీవ్ దోస్ పీపుల్ యాజ్ గురుస్ హూ ట్రై టు డూ సాధన ఫర్ ద సేక్ ఆఫ్ ఫుల్ఫిలింగ్ దేర్ ఓన్ ఎండ్.
0: గుడ్డివారిని గుడ్డివారితో గురువులు గుంటలో పడ్డట్టుగా ఇద్దరు అభిష్టముతో కూడినటువంటి వారైనప్పుడు ఒకరినొకరు తరించుకోవడానికి సాధ్యమట్టు అవుతుంది.
1: ఏ బ్లైండ్ మ్యాన్ లీడింగ్ అనదర్ బ్లైండ్ మ్యాన్ బోత్ ఆర్ నాట్ గోయింగ్ టు కమ్ టు గ్రీట్ సూనర్ దెన్ లేటర్. ఇన్ ద సేమ్ మ్యానర్ హీ హ్యాస్ ఎ డిజైర్ యూ హ్యావ్ ఎ డిజైర్ హౌ కెన్ యూ మేక్ యువర్ జర్నీ.
0: శ్రీవంతుడిగా ఉండినప్పుడే 10 మందికి భోజనం అన్నం కూడా వడ్డించగలడు.
1: వెన్ యూ హ్యావ్ ద మీన్స్ యూ కెన్ ఆల్సో సర్వ్ అనదర్ పీపుల్.
0: తనకే భుజించడానికి సాధ్యం కానటువంటి పరిస్థితిలో ఉండినటువంటి వాడు మరొక ఏమాత్రం వడ్డించగలడు.
1: వెన్ హీ హిమ్సెల్ఫ్ ఇస్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ ఫర్ హిమ్సెల్ఫ్ హౌ కెన్ హీ టేక్ కేర్ ఆఫ్ అదర్స్.
0: కనుకనే ఈ ప్రాంత సహితులైనటువంటి వారిని మనం గురువులుగా స్వీకరించరాదు.
1: సో డు నాట్ రిసీవ్ సచ్ పీపుల్ యాజ్ గురుస్ హూ హ్యావ్ దిస్ భ్రాంతి.
0: అంత గురువే నిజమైనటువంటి గురువు.
1: వన్ హూ డస్ నాట్ హ్యావ్ దిస్ డెల్యూజన్ డెల్యూజన్
0: ఈ భ్రాంతులతో ఉండినంత వరకు నువ్వు బ్రహ్మాన్ని మనం గుర్తించుకోలేము.
1: అండ్ వన్ హూ హ్యావ్ దిస్ భ్రాంతి కెన్ నెవర్ హ్యావ్ దిస్ బ్రహ్మాండ.
0: భ్రాంతి వదలినప్పుడే బ్రహ్మం మనకి సాక్షాత్కరిస్తాడు.
1: రిమూవ్ దిస్ భ్రాంతి యూ సెక్యూర్ బ్రహ్మాండ.
0: కనుక ఇలాంటి సత్యాన్ని బోధించినటువంటి ఒక సద్గురువు నిజమైనటువంటి దైవం.
1: వన్ హూ కెన్ రియలీ teach you that is God and that is your guru.
0: Nayana, ee jagat ante guru vidya jagat.
1: Prasaya, this world is full of illusion.
0: Krishna Krishnamuni yantavarku nu vyasatuleku vachina tarvata asatyamuga rupamistunnavo ade vidhangane jnanasthiti endu ee nitya jagatanta kodunu satrasthyanga untuntadu.
1: Like whatever you experience in your sleeping state or dream state, the moment you are awake, all these go, they are not real. In the same manner, all that you experience in the world is not real.
0: కలలో చూసిన మేడలు మిత్తలు కన్నులు మిత్తలు లేవు కదా.
1: Like you close your eyes, you are building castles, you are seeing castles and mansions. You open your eyes, they are gone.
0: అంతలో ఉండినటువంటి సర్వ సౌఖ్యాలు కూడాను జ్ఞానాలస్యాన్ని ఏమాత్రము కానరావు కదా.
1: You open your eyes, they are gone. In the same manner, what you see and experience in your waking state, in your jnana state, they disappear.
0: అదే అద్వైత దర్శనం.
1: That is called అద్వైత దర్శనం.
0: బట్ అద్వైత దర్శనమే జ్ఞానం.
1: That అద్వైత దర్శనం is జ్ఞానం.
0: అది అద్వైత దర్శనానికి సాధ్యమైనంత వరకు మనం ప్రయత్నం చేయాలి.
1: సో విచ్ as far as possible, as far for this అద్వైత
0: సర్వసంగ పరిత్యాగం చేయనక్కర్లేదు.
1: For this you don't have to renounce
0: సన్యాసము తీసుకోనక్కర్లేదు.
1: You don't have to take సన్యాసం.
0: సంసారమును విసర్జించనక్కర్లేదు.
1: You don't have to leave your
0: family. అడవుల పాలు కావనక్కర్లేదు.
1: You do not have to go
0: to అడవులను భుజించనక్కర్లేదు.
1: You do not have to go and eat
0: third man and కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ కాంతి రూపుని దర్శించడానికి ప్రయత్నించాలి.
1: By fulfilling our duties, taking care of responsibilities, we can yet see God.
0: దేవుడనగా మీరు దేశమందు ఉండేది. దేవుడనగా తన దేహమంది.
1: గాడ్ ఈజ్ నాట్ టు బి ఫౌండ్ అవుట్ సైడ్ ఆఫ్ యూ, హీ షుడ్ బి సీన్ విత్ ఇన్ యూ.
0: తాపమనగా వేరు పరదేశం ఉండేది. తాను చేరు తనుల తల్లి.
1: లైక్ వైస్ సిన్ ఈజ్ నాట్ టు బి ఈజ్ నాట్ ఎక్స్టర్నల్ టు యూ, ఇట్ ఈస్ ఇన్ ద డీప్ దట్ యు పర్ఫామ్.
0: కనుక దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉండినప్పుడు మనం ఇంటి ఇల్లు వాకులు వదిలిపెట్టి అరణ్యానికి పోనక్కర్లేదు.
1: సేమ్ మానర్ ఇన్ గాడ్ ఇస్ ఎవ్రీవేర్, వెర్ ఇస్ ద నీడ్ ఫర్ యూ టు గో టు ద ఫారెస్ట్ లీవింగ్ బిహైండ్ యువర్ ఫ్యామిలీ అండ్ హౌస్ అండ్ అదర్.
0: దైవం తన ఇంటి ఉన్నాడనే మర్మాన్ని గుర్తించుకున్న తక్షణమే మన యొక్క మహత్ అనేటువంటి పెరుగుతుంది.
1: అండర్స్టాండ్ దిస్ సీక్రెట్ దట్ గాడ్ ఇస్ విత్ ఇన్ యూ అండ్ హౌస్ షల్ బి వెల్.
0: మర్మ పెరిగిన మరో నిమిషంలో మన దేవారికి గురుడండి.
1: వన్స్ యువర్ గ్రాస్ ఇస్ టూ ప్రాపర్ దట్ గాడ్ ఇస్ విత్ ఇన్ యూ, యువర్ మైండ్ ఇస్ ఇట్సెల్ఫ్ బికమ్స్ యువర్ గురు.
0: గురువును మనం పైగా ఎదుగునక్కర్లేదు.
1: యూ డోంట్ హావ్ టు లుక్ ఫర్ ఏ గురు ఎక్స్టర్నల్.
0: మన మర్మాన్ని మనం గుర్తించుకుంటే మనసే మనకు గురు.
1: అండర్స్టాండ్ యువర్ ఓన్ సీక్రెట్ అండ్ యువర్ మైండ్ బికమ్స్ యువర్ గురు.
0: అయితే మన ఏ మనుష్యానాం కారణం బంధమోక్షో, బంధమునకు మోక్షమునకు ఒక మనసే కారణమని చెప్పారు. బంధములకు హేతువైనటువంటి మనసు మొత్తం ఏ రీతిగా హేతులు కాగలదు.
1: సో దిస్ మైండ్ విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ దిస్ ఐడియా ఆఫ్ బాండింగ్, హౌ కెన్ ఇట్ ఆల్సో ప్రొవైడ్ ఫర్ లిబరేషన్?
0: మనసు అధోగతిగా మనం దింపినప్పుడు మనం బంధములో పడిపోతున్నాం.
1: ఇఫ్ ద మైండ్ డిసెండ్ డౌన్ టు ద లోయర్ లెవెల్, యూ బికమ్ బౌండ్.
0: మనము మనసును ఊర్ధ్వగతిగా మనం పంపినప్పుడు మన మొత్తం స్థితిలో చేరిపోతున్నాం.
1: రైజ్ ద మైండ్, లెట్ ఇట్ గో అప్వర్డ్, దెన్ యూ రీచ్
0: అధోగతి.
1: నౌ వాట్ ఇస్ దిస్ ఐడియా ఆఫ్ ఎ హయ్యర్ లెవెల్?
0: మనం తెలుసుకొని బాహ్య జీవితం నుండి మన జీవితం నుండి వ్యక్తం చేసుకున్నంత వరకు కూడా మనకు బంధం తప్పినది కాదు.
1: వెన్ యూ హ్యావ్ టై టు ద వరల్డ్ అరౌండ్ అస్, ష్యూర్లీ బాండేజ్ విల్ కమ్ అవుట్.
0: ప్రపంచంలో ఉండినంత వరకు మన కర్తవ్యాన్ని నిర్వర్తించవలసింది.
1: నౌ సో లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ ద వరల్డ్, యు హావ్ టు డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీ.
0: కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ కాయమును మన విద్య యొక్క బంధంలో ప్రవేశపెట్టి కాంతిని మన దైవత్వంలో నిరూపించాలి.
1: Now, even as we are engaged in discharging our responsibility, the body is tied down to the world like that. But at the same time, our thoughts should be centered on God.
0: Ide karma kaushalam annaru.
1: This is called karma kaushalam.
0: Manam ye karmalu chestunnappudu sarva karma bhavasthityartham ane sutidhitto manam acharinchali.
1: Whatever actions we perform through the medium of the body, they are for the sake of God, for the pleasure of God.
0: కనుకనే మనము ఈ విధమైన మార్గాన్ని మనం చెడ్డడానికి కొన్ని విధమైన సాధనలు కూడా చేయాలి.
1: నౌ ఇన్ ఆర్డర్ టు బికమ్ దట్, యు హావ్ టు పెర్ఫార్మ్ ఎ ఫ్యూ సాధన.
2: స్వప్నాంతరీతి వారితో మనం స్నేహాన్ని పెంచుకోవాలి. డెవలప్ ఎ ఫ్రెండ్షిప్ విత్ ద గుడ్ ద నోబుల్ అండ్ ద వర్చువస్.
0: గురు పుణ్యమహోరాత్రం. మనము రాత్రి పగలు కూడా ప్రవేశకాత్మకమైనటువంటి కార్యంలో ప్రవేశించాలి.
1: అండ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ డేయింగ్ అండ్ డే ఆల్, లెట్స్ ట్రై అండ్ డూ సంథింగ్ ఫర్ అదర్స్.
0: మర నిత్యమనిత్యత. మనము నిత్యమేమిటి అనిత్యమేమిటి అనేటువంటి విషయాన్ని మనం విచారించాలి.
1: దెన్ వీ షుడ్ ట్రై టు ఆస్క్ విచ్ ఇస్ రియల్ విచ్ ఇస్ నాట్ రియల్.
0: మొట్టమొదటి వారి యొక్క స్నేహాన్ని మనము తక్షణమే వదిలిపెట్టాలి.
1: ఫస్ట్ వన్ ఇస్ లెట్ గో ఇన్స్టెంట్లీ ద కంపెనీ ఆఫ్ ద ఈవిల్ అండ్
0: రన్ అవే ఫ్రమ్ ఈవిల్ కంపెనీ.
1: రన్ అవే ఫ్రమ్ ఈవిల్ కంపెనీ
0: తక్షణమే మనం వదిలిపెట్టాలి.
1: ఇన్స్టెంట్లీ
0: దీనికి కాలం కూడా ఈ దేహము వ్యర్థం చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ వేస్ట్ ఈవెన్ ఎ సెకండ్ ఇన్ దిస్ ప్రాసెస్.
0: కారణం ఏమనగా, దుష్టుని చేత చేరినప్పుడు ఆస్తికుడు కూడా నువ్వు నాస్తికుడుగా మారిపోతాయి.
1: The reason being, once you are in the company of the wicked and the evil, it is said,
0: Virahi kuda nu saragiga maripotadu.
1: Even the believer could become a non-believer.
0: Manchu vadu kuda chetta vadiga maripotadu.
1: And the good could become the evil one.
0: Ee chetta vadiki sambandham anetundi chaala adhikara swaroopani dharinchu chestundi.
1: The company of the wicked takes up a very distorted, detestable form.
0: ఈ దుర్భోగముల చేతనే మనం చాలా వరకు మనస్సు మాయలుగా మారిపోతుంది.
1: బికాస్ ఆఫ్ టీచింగ్స్ అండ్ ప్రీచింగ్ ద మైండ్ ఆల్సో అండర్గోస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్.
0: రామాయణంలో ఉన్నటువంటి యొక్క విషయం మీకు తెలుసు.
1: యు నో దిస్ కాన్సెప్ట్ అబౌట్
0: కన్నుల కొడుకు కంటే కూడా అతి ప్రేమగా కాలావంగా పెంచినటువంటిది కైక శ్రీరాముని.
1: రైట్ ఫ్రమ్ హిస్ బర్త్ కైక టుక్ అట్మోస్ట్ కేర్ అండ్ షవర్డ్ ఎ లాట్ ఆఫ్ లవ్ ఆన్ హిస్
0: ప్రాణం.
1: In Rama was her very life
0: breath. Tana kumarunina vadala petti undagaladu kani ramunni chanamaina vada undeyatundi kaadu kaika.
1: Kaika was one who could possibly live without her own son but not without Rama.
0: Prana kumaramga penchi viluvithu nerpi
1: protecting him as her own life breath
0: and nirantaramu ramunu tone aadu kodatu undinatundi kaika
1: and beating him all the other parts. He would take care and follow Rama.
0: Anta pranatamananda sushrutunatiti ee kaikaku mandara bodhana.
1: Now this kaika, who loved Rama so intensely, got to hear a few words from mandara.
0: Ee durbodhana chetanu, ee sushrutunatiti chetanu, kadatati tana yokka hrudayamu, amrutamayamainatundi yokka hrudayamu, premamayamainatundi hrudayamu, vishamuga maaripoyindi.
1: Once he heard a few words from this evil and wicked mandara, in a trice, the heart is full of nectar and love.
0: Rāmulu ఏమి చేసినా ఏమి చెప్పినా కూడా మహావాక్యములుగా విశ్లేషించేటువంటి అన్ని మంచివే అని చెప్పిన ఊపొచ్చేటువంటి
1: Prior to this, whatever Rama would say, whatever is pertaining to Rama, she would always think about it and
0: Rama chetriya vanti kudam sakshat satya swaroopalani vishwasinchetundi.
1: She would have this tremendous belief and feeling that whatever Rama says is the truth proper.

0: స్నేహంగా ఉన్నంత కాలము అన్ని మంచిగానే కనిపిస్తాయి. ఈ స్నేహం కొంచెం ద్వేషంగా మారిపోయినా మంచి కొడుకు చెడ్డగానే మార్చుకుంటాను.
1: వన్స్ ఆ ఫ్రెండ్షిప్ టర్న్స్ ఎ లిటిల్ సాఫ్ట్, దెన్ ఈవెన్ ది గుడ్ అపియర్స్ యాజ్ బ్యాడ్.
0: కనుకనే ఈ దుర్భోధనల చేతను, దుస్సంగం చేతను ఈ కైకేయి హృదయం కఠినంగా మారిపోయింది.
1: ఇన్ ద సేమ్ మేనర్, ద మూమెంట్ షీ హర్డ్ మంగరాస్ వర్డ్స్, కైకేయి హార్ట్ బిగిన్ హార్ట్,
0: ఈ దుస్సంగం చేతనే.
1: ద రీజన్ బీయింగ్ దిస్ కంపెనీ ఆఫ్ ది
0: డెవిల్. కనుకనే అనేక మంది సాధకులు నిత్యము సాధన చేసుకుంటారు, జప తప యజ్ఞ యాగాది క్రతువులంతా చేసుకుంటుంటారు, జ్ఞానములు ఆచరిస్తుంటారు,
1: కానీ
0: వారికి మనస్థితి ఏమాత్రం కూడా మార్పు చెందటం లేదు.
1: Therefore you have these sadhaka who day in and day out, every second, every hour, do japas, do dhyana.
0: వారికి అనేక కష్టములు, నష్టములు, బాధలు సంభవిస్తుంటాయి.
1: But even to such people, they are subjected to agitation, anxiety and difficulty.
0: పీఠరీతి ఏదో ప్రారంభమని, ఏదో భగవంతుని యొక్క పరీక్షలని మనము మూఢనమ్మకాలుగా మనం విశ్వసిస్తూ పోతుంటాం.
1: And in such moments we say, these are our destiny, these are our fate, and these are what God has given to us.
0: దీనికి ఇవన్నీ కాదు కారణం. మన దుష్టంగం చేత లభించేటువంటి మార్పులు.
1: దిస్ ఇస్ నాట్ ది కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ టు ప్లీజ్. ద రీజన్ ఇస్ యు ఆర్ ద బ్యాడ్ కంపెనీ దట్ యు హావ్ బీన్ కీపింగ్.
0: కనుక సాధనను చేయగోరేటువంటి ఒక ప్రతి మానవుడు కూడా ఈ నాలుగింటిని మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: సో ఎవ్రీ పర్సన్ హూ ఆస్పైర్స్ టు డు సాధన షుడ్ కీప్ దీస్ ఫోర్ ఐడియాస్ ఇన్ మైండ్.
0: నిజముగా ఈ నాలుగింటి లక్షణాలు కూడా అభివృద్ధి పరుస్తున్నటువంటి వాడు ఏ నాటికి తెలియటువంటి వాడు కాదు.
1: వన్ హూ క్లింగ్ ఫర్మ్లీ టు దీస్ ఫోర్ ఇంజంక్షన్స్ కెన్ నెవర్ గో బ్యాక్, కెన్ నెవర్ గో బ్యాక్.
0: నిజమైనటువంటి సాధకుడు, నిజమైనటువంటి భక్తుడు, నిజమైనటువంటి త్యాగి,
1: హీ ఈజ్ ద ట్రూ సాధక, ద ట్రూ డివోటీ అండ్ ద ట్రూ త్యాగి.
0: దుస్సంగంతో దుస్వాదం భాషలో విన్నప్పుడు మనసు మరొక రీతిగా మారటము, స్పష్టంగంతో చేరినప్పుడు ఇంకొక రీతిగా మారటము, ఈ రీతిగా ఉండటం చేత ఇది ఏమాత్రము స్థిరత్వం లేనటువంటి భక్తి.
1: In the company of the bad, his thoughts turn wicked and evil. In the company of the good, he turns this side. It's a case of continuously changing. This is the hallmark of a monkey, a continuously changing
0: person.
1: So if such a person can never call himself a sadhaka.
0: So the first
1: thing, run away from the evil and the wicked.
0: అంతస్తుని మన యొక్క సాధన పూర్ణత్వం కాదేది.
1: నా యువ సాధన డజన్ కమ్ టు ఎన్ ఎండ్ విత్ జస్ట్ దిస్.
0: భజ సజ్జన సంబంధం.
1: యు కమ్ టు ద సెకండ్ వన్, టేక్ కేర్, గో ఇన్ ద కంపెనీ ఆఫ్ ది గుడ్, ది నోబుల్ వన్. మంచి
0: వారి సహవాసాన్ని మనం పెట్టాలి.
1: సీ ద ఫ్రెండ్షిప్ ఆఫ్ ది నోబుల్ వన్.
0: ఈ మంచి చెడ్డని మనం ఏ రీతిగా గుర్తించడానికి వీలవుతుంది?
1: హౌ కెన్ వి నౌ డిస్టింగ్విష్ బిట్వీన్ ద గుడ్ అండ్ ద బ్యాడ్?
0: ఎప్పుడు మంచి మాటలు, మంచి పనులు, మంచి బోధనలు, మంచి యొక్క ప్రవర్తనలు కలిగేటువంటి యొక్క బయట దృశ్యాన్ని కూడా మనం గుర్తించాలి.
1: వి షుడ్ ఆల్సో ట్రై టు లుక్ అవుట్ సైడ్ ఆఫ్ అస్ అండ్ ట్రై టు డిజర్న్ దట్ విచ్ ఇస్ గుడ్ అండ్ బ్యాడ్. ట్రై టు గో ఫర్ గుడ్ వర్డ్స్, గుడ్ థాట్స్, గుడ్ డీడ్స్.
0: సరే, హితమైనటువంటి యొక్క సేవలయందు పాల్గొన్నటువంటి వ్యక్తిని మనం ఎంతైనా కూడా సహవాసం చేయాలి.
1: లైక్ వన్ హూ ఇండల్జెస్ ఇన్ సెల్ఫ్లెస్ యాక్టివిటీస్, సర్టెన్లీ వి కెన్ సీ ద డిఫరెన్స్.
0: ఇలాంటి సత్యం సంగత్వంలో కూడా రామకృష్ణ స్వామి చెప్పారు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవనం అని. ఈ సత్సంగం అనేటువంటిది చాలా దుర్లభమైనటువంటిది, పవిత్రమైనటువంటిది. ఇది అందరికీ సాధ్యమయ్యేటువంటిది కాదు.
1: దిస్ ఇస్ బికాస్ ఐడియా గివెన్ బై రామకృష్ణ పరమహంస ఆల్సో. ఇట్ ఈస్ త్రూ దిస్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ సత్సంగ, ద కంపెనీ ఆఫ్ ది గుడ్, కెన్ యూ అటైన్ డిగ్నిటీ అండ్ హ్యాపీనెస్.
0: ఈ సజ్జన సంగత్వం అనేటువంటి దాన్ని మనం చక్కగా గుర్తించాలంటే కొన్ని విధమైన లక్షణాలు మనం అర్థం చేసుకోవాలి.
1: నౌ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ హూ గుడ్, దిస్ ఐడియా ఆఫ్ సత్సంగ్, వీ షుడ్ లుక్ ఫర్ ఎ సింపుల్
0: సత్సంగ్ యొక్క హృదయం ఏ రీతిగా ఉండాలంటే, కష్టములు ఎందు కాని, సుఖములు ఎందు కాని, దూషణలు ఎందు కాని, దూషణలు ఎందు కాని, దైవత్వం పని ఏమాత్రం కూడా విశ్వాసం చెల్లించినటువంటి యొక్క స్థితి కలిగినటువంటి వాడే సజ్జన.
1: హూ ఇస్ దిస్ సజ్జన? హూ ఇస్ దిస్ గుడ్ అండ్ నోబుల్ వన్? One who does not pay to moments of joy and sorrow. One who does not succumb to criticism and ridicule. One who does not get puffed up with praise and name. One who remains steady forever. This is a sadhana.
0: Nirantaram kudu sadhu sanghamunu aashrayinchi vaaru sevalu cheseetuvanti vaaruga undaru.
1: And such a person again looks to do some service to people who are in need of that, his help.
0: Kirtunda alvaru anetuvanti vaaru tenu desamlo undetuvanti vaaru.
1: So there was one person, Tirukkandra Alvar, in Tamil Nadu.
0: Okanadu ayanaku kalayandu devudu prathyakshamayi varam korukovannadu.
1: It so happened that one night in his dream God presented himself and gave him a boon, ask of anything.
0: Atanu daivatvanne koravadu, లేక దైవత్వంలో దీనమయ్యేసి స్థితిని కూడా కోరవచ్చు. కానీ ఆ విధంగా కోరలేస్తాను.
1: Now if he had wanted, he could have asked God himself or for the state where he could have merged with God. But he did not ask for either of these.
0: Yen koraru?
1: What did he ask for finally?

0: స్వామి, మీరు మీ శాసనాన్ని కాసుకు కావాలి, శాసనకు సేవ చేయాలి. ఇది ఒకటి వరం నాకు అనిపిస్తున్నారు. ఓ స్వామి, లెట్ మీ దట్ దట్ దట్ ఐ మే బికమ్ ఎ సర్వెంట్ ఆఫ్ యువర్ సర్వెంట్ అండ్ దట్ ఐ మే డూ సర్వెంట్ టు యువర్ ఓన్ సర్వెంట్. కానీ ఈనాడు నేను దాసులను చెప్పుకోవడానికి సిక్కు వస్తుంది. బట్ టుడే టు కాల్ మై సెల్ఫ్ ఎ సర్వెంట్ ఐఎమ్ అ చేంజ్. తనకు తానే గోడలు పెట్టుకుంటారు. నేను సాయిబాబా భక్తుడిని అని చెప్పుకుంటారు. నేను సాయిబాబా భక్తుడిని అని చెప్పుకుంటే భక్తుడు అవుతాడా? ఎప్పటికీ కాదు. లైక్ యూ సే యూ వాంట్ టు ప్రొక్లెయిమ్ దట్ యు ఆర్ ఎ డివోటీ ఆఫ్ సాయిబాబా యాజ్ ఎ హ్యాంగింగ్ ఎ ఫ్లాగ్. తనకు తానే టైటిల్ ధరించలేదు. నౌ ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ ట్రైయింగ్ టు రియలైజ్ ఆల్ బై యువర్ సెల్ఫ్. మీ రామ భక్తుడైనా ఏ కృష్ణ భక్తుడైనా రాముడు చెప్పాలి, నాయన నువ్వు నా భక్తుడు రా అని చెప్పాలి. నా ఐదుగే రామ భక్త ఆర్ కృష్ణ భక్త. రామకృష్ణ చూస్తే కోచాయి యువమై డివోటి. అంతేకాని రాముడి దగ్గర పోయి భక్తుడు, అయ్యా నేను భక్తుడు నేను చెప్పుకోవడానికి తనకు అధికారం ఎక్కడ ఉంది? రాగండి ఈ గోస్తు రామ అంటే ఓ స్వామి హ్యాన్ యోగ. ఈనాడు భక్తులు మనం చెప్పుకోవటం అంతా కూడా కేవలము ఒక విధమైన చూసి ఆడంబరంగా రూపొందుతుందనే కానీ ఆత్మశుద్ధితో చేయడం కాదు. సో దిస్ ఐడియా టుడే ఆఫ్ ప్రొక్లైమింగ్ వన్ సెల్ఫ్ యాజ్ ఎ డివోటీ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ వన్స్ ఓన్ కాంప్లెక్స్ నేచర్. భజనలు చేసినంత మాత్రమే భక్తులు కానేరు.
1: By merely doing bhajan,
0: sevanta matramana bhaktulu kaneru.
1: Or by performing seva, it is not
0: required. Jappamu cheyanta matramana bhaktulu kaneru.
1: Or by doing japa,
0: dhyanamulo kusthanta matramana bhaktulu kaadu.
1: Or sitting in meditation, he does not become a bhakta.
0: Chitta shuddhi kaliginappude bhaktuluga untadu.
1: When he has the purity of heart, then he is a true bhakta.
0: Kashta sukhamu enduku namu sthirathvanni vahinchinattu vaadu bhaktuluga untadu.
1: One who has this equanimity, either in joy or sorrow, he is a true bhakta.
0: Kashtamulo kundaka సుఖములకు పొందక ఉండేటువంటి సమత్వాన్ని గ్రహించి ఉండాలి.
1: డస్ నాట్ లీవ్ ప్లేస్ అట్ ద వెరీ మెన్షన్ ఆఫ్ సారో. డస్ నాట్ గెట్ పాప్డ్ అప్ అట్ మోమెంట్ ఆఫ్
0: ఏ కష్టం వచ్చినా ఇది ఇందులో ఏదో విధమైనటువంటి నా యొక్క మంచి కోసమే వచ్చాయనేటువంటి యొక్క విశాల భావాన్ని మనం కలిగి ఉండాలి.
1: డిఫికల్టీస్ మై కమ్ హిస్ వే బట్ హీ విల్ లుక్ అపాన్ దెమ్ యాజ్
0: ఇది నిజమైనటువంటి భక్తుల యొక్క లక్షణం.
1: దిస్ ఈస్ ద ట్రూ ఐడియా ఆర్ ఇండెక్స్.
0: ఇలాంటి భక్తులకు మనం సేవ చేయాలి. ఫస్ట్
1: భక్త షుడ్ ఇన్ టర్న్ బి సర్వ్డ్ బై అదర్స్.
0: యు విల్ బి భజ సజ్జన సంపద.
1: సో దిస్ ఇస్ వాట్ ఇస్ కంటెంట్ ద సెకండ్ ఎగ్జాంపుల్.
0: గురు పుణ్య మహోరాత్రం, నీవు ఒక పగలని కానీ ఒక రాత్రిని కానీ ఒక దినమని కానీ మరొక ఈ విధంగా నీవు కాల నిర్ణయాలు చేసుకోదు. నీకు అవకాశం చిక్కినప్పుడంతా కూడా నువ్వు మంచి కార్యాలను పాల్గొను.
1: And then, irrespective of whether it is day or night, irrespective of whether you're trying to see whether the time is opportune or not,
0: ఎప్పుడు నీ హృదయంలో మంచిని చిక్కిస్తుందా?
1: Think always of good.
0: చెట్టు చింతలు నువ్వు చేస్తుగా తక్షణం నీవు దుర్యోధన దుశ్శాసన ప్రజలుగా మారిపోతావు.
1: ఇఫ్ యూ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్ థింక్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ వికెడ్ అండ్ ఈవిల్, నెక్స్ట్ మూమెంట్ యూ బికమ్
0: నిరంతరం కూడా నువ్వు దుర్యోధన దుశ్శాసనాదులు పవిత్రమైనటువంటి ధర్మమూర్తులైనటువంటి పాండవుల యొక్క భావములు దుశ్చింతలు చేయటం చేతని వారి వంశమైన శాసనం దోషం అయిపోయింది.
1: You become brothers of Duryodhana and Dushasana. Now talking of these people, constantly they used to think of the noble Pandava. So in the end, what happened to them? They got exterminated by the Pandava.
0: Kanaka durbhavanalaku dushchintalaku mana hrudayamlo emaatram kudamo avakasam nandinchadu.
1: So there should be no place in our heart for bad and evil thoughts.
0: Parula chintana manamu chettana manam enta korukuntamo antaku padirettu chintana manaku aguruthu untayi.
1: Now even as you think about the others, 10 times that, compared to that, యూ గెట్ ఎఫెక్ట్.
0: కనుకనే చెడపకురా చెడదవు అన్నారు. పౌరుల చెట్టను మనం కోరగా
1: దాయ్ ప్రిన్సెస్ యూ థింక్ అబౌట్ ఈవిల్ ఫాదర్.
0: కనుకనే జగత్తులో అనేక విధములుగా బాధలు పడటానికి కారణమేమిటి? పౌరుల చెట్టను మనం కోరటం చేతనే అవి మనం ప్రతిబింబించిపోతున్నాయి. ఆ చెడ్డలంతా మనలోనే వస్తున్నాయి.
1: యూ విల్ గెట్ ఎఫెక్టెడ్ ఇన్ టర్న్. దట్ వై టుడే యూ ఫైండ్ దట్ యూ పీపుల్ థింక్ బ్యాడ్ ఫాదర్ దే ఆర్ గెటింగ్ ట్రబుల్ ఇన్ ద ఫాదర్.
0: పౌరుల చింతను చెట్టగా మనం భావించరాదు.
1: So all the thoughts about others, let them not be evil.
0: These things will come in our heart.
1: There should be no place for such thoughts in our heart.
0: Inka, mara, nityam anityatam, yedi nityamu, yedi satyamu, anitudhani, mara upatintari.
1: Then we come to the fourth injunction. What is real? What is unreal?
0: Dehamu pancha bhautikam.
1: This body is one of the five elements.
0: Dehamu koolaka tappa jekkudum.
1: It has to decompose one day.
0: Dehi niravayundu.
1: Whereas the one who resides,
0: galatimpaka dehi savu puttikalu moha nibandha bandhanala mudra levu.
1: The one who resides has no form and no question of decay. Is beyond
0: deham anityamu dehi satyam.
1: So this body is unreal, temporary. The one who resides is permanent.
0: అదే విధంగా ఈ నిత్య అనిత్య విషయ పరిశీలన చేయడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ దిస్ వే ట్రై టు డిస్టింగ్విష్ బిట్వీన్ దాట్ ఇస్ రియల్ అండ్ అన్రియల్.
0: ఈనాడు పూర్తి రేపటి దినం ఇంకా 15 దినాల్లో అమావాస్య వస్తుంది.
1: Today is Purnima.
2: In 15 days time, you have... Amavasya, Devati Nishi Vaknu, Chandrodayam Kalavutun.
1: Now today it is Amavasya, but tomorrow the moon suddenly will rise.
2: Purnima yancha, Astiramo, Amavasya kudunga yancha, Astirame.
1: So just as Purnima is temporary,
2: so is Amavasya. Even rendu Purnima is Stiramu kaadu.
1: Temporary. These two are not permanent.
2: Kani, renditni anubhavam chesi nenu Stiramu.
1: But the one who is experiencing these two, that is I, that is permanent.
2: అందువల్ల మొట్టమొదటి దేహంతో నుంచి ప్రారంభం కావాలి ఈ విధమైనటువంటి విచారణ.
1: సో దిస్ ఇంక్వైరీ టు స్టార్ట్ విత్ దిస్ బాడీ ఫస్ట్.
2: గోవు తచ్చినా గాని గోత్వం అనేటువంటి ఒక దీని ఏమాత్రం కూడా కావచ్చు. గోవు యొక్క రూపం నచ్చినప్పటికీ
1: ఈవెన్ అస్ ది సాంగ్ దట్ యు గివ్ టు ఎ కౌ ఇట్ మే గెట్
2: గోవు అనేటువంటి జాతి తత్వం ఏమాత్రం మారదు.
1: ఇట్ మే డై. But this idea of a cow remains.
2: మానవుడు మరణించినప్పటికీ మానవత్వం ఏమాత్రము మారదు.
1: మ్యాన్ మే డై లైక్ వైజ్ బట్ ద హ్యూమన్ రేస్ విల్ నాట్ గెట్ ఎక్స్టర్మినేటెడ్
2: కంపెనీ. ఇది సజీవమైనటువంటి యొక్క సత్తము, ఈ యొక్క దివ్యత్వము.
1: సో దిస్ ఈస్ డెఫినెట్లీ దాట్ ఇట్ ఈస్ పర్మనెంట్ విత్ రిమైన్. ఇది నాచింగ్ లైక్ దిస్ ఇస్ మై ఆర్మ్,
2: ఇది నా తల,
1: దిస్ మై హెడ్,
2: ఇది నా కడుపు,
1: మై స్టమక్,
2: ఇది నా కాళ్ళు,
1: మై లెగ్, నేనెవరు, బట్ హూ ఆమ్ ఐ?
2: ఈ సత్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో ఇట్ స్టార్ట్ ఇంక్వైరింగ్ ద హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ?
2: నా దేహము, నా మనసు, నా బుద్ధి, నా చిత్తము, నా ఇంద్రియము, నా అంతఃకరణ అంటున్నావు. నేనెవరు?
1: యు ఆర్ సేయింగ్ ఇట్ ఇస్ మై బుద్ధి, మై సెన్సెస్, మై బాడీ, బట్ హూ ఆమ్ ఐ ఇన్ ది ఫస్ట్ ప్లేస్?
2: నేను అనేటువంటి వాడు ఒక శాశ్వతమైన వాడు ఉండం బట్టే కదా నా మనసు, నా బుద్ధి, నా చిత్తం, నా ఇంద్రియం అనుకుంటున్నాం.
1: సో హియర్ దేర్ ఇస్ సంబడీ కాల్డ్ ఐ విచ్ ఇస్ పర్మనెంట్, దట్స్ వై యు ఆర్ సేయింగ్ మై బాడీ.
2: ఈ మనం బుద్ధి చిత్తం అంతా కూడా మార్పు చెందేటువంటివే.
1: నేను మాత్రం శాశ్వతము. ద బాడీ, ద మైండ్ అండ్ ఇంటలెక్ట్, దే ఆల్ కీప్ చేంజింగ్ బట్ ఐ రిమైన్ పర్మనెంట్.
2: ఇది దేహంతో చేరినటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ నాట్ వన్ విత్ ద బాడీ.
2: నేను దేహంతో అతీతంగా ఉంటున్నాను.
1: ఐఎమ్ బియాండ్ దిస్ బాడీ.
2: నేను జాగ్రత్తలో దేహంతో ఉండేట్టుగా భావిస్తున్నాను.
1: బట్ ఐ ఫీల్ ఇన్ మై
2: వెయిటింగ్ చూసి దేహం పొరపైన పడింది.
1: బట్ ఇన్ మై డ్రీమ్ స్టేట్ దిస్ బాడీ ఇస్ రెస్టింగ్ ఆన్ ది కాల్.
2: నేను ఎక్కడికైనా సంచారం చేసినట్టు ఏ ఢిల్లీకి వెళ్ళినట్టుగా నీకు స్వప్నం వచ్చింది.
1: యూ హ్యావ్ ఎ డ్రీమ్ దట్ యూ హావ్ గాన్ సమ్వేర్ టు ఢిల్లీ.
2: అక్కడ ఎవరు నీవు ఢిల్లీకి వెళ్ళారు?
1: నా హూ ఇస్ ఇట్ దట్ హావ్ గాన్ టు ఢిల్లీ? నా
2: అక్కడ నీవెవరు?
1: హూ ఆర్ యూ దేర్?
2: దేహంతో సంబంధం లేదు.
1: యూ హావ్ నో లింక్ విత్ ద బాడీ.
2: ఇంద్రియాలు మూసుకుని ఉంటున్నాయి.
1: ఇంద్రియాస్ ఆర్ నాట్
2: ఇంద్రియాలు దేహంతో సంబంధం లేనిటువంటి నీవెవరు?
1: సో యూ ఆర్ ఫ్రీ ఫ్రమ్ యువర్ ఇంద్రియాస్ ఫ్రమ్ ద బాడీ.
2: నిత్యానిత్య వచ్చే పరిశీలన చేస్తుంటే దేహాతీతం, ఇంద్రియాతీతం, మనోతీతం అన్నింటికీ అతీతమైనటువంటి యొక్క రాజస్థానంలో ఉంటున్నాయి.
1: సో ఇట్ ఇస్ స్టార్ ఇంక్వైరింగ్ దస్ యూ కమ్ టు అండర్స్టాండ్ దట్ యు ఆర్ బియాండ్ ద బాడీ.
2: కలిపిస్తున్నాము కావాలనేటువంటి వారు ఈ నాలుగింటి ఎందు కూడా మనం దారి తప్పకుండా చూసా. మనం నచ్చుకున్నప్పుడే మన యొక్క దివ్యత్వం అనేటువంటి దాన్ని, మనం బ్రహ్మానందం అనే దాన్ని అనుభవిస్తాం.
1: యు ట్రాన్సెండ్ ఆల్ దీస్ లిమిటేషన్. దేర్ఫోర్ వన్ హూ వాంట్స్ టు అండర్స్టాండ్ హిస్ ఓన్ నేచర్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దీస్ ఫోర్ ఇంజన్.
2: అన్నింటికీ సృజన సంసర్గం.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ దీస్ ఇస్
2: సృష్టిల యొక్క సంసర్గం వదిలిపెట్టాలి. దుర్భావమును మనలో నుంచి వదిలిపెట్టాలి.
1: డిస్కార్డ్ ద కంపెనీ ఆఫ్ ఈవిల్ ఇన్ ద వికెట్. డోంట్ హ్యావ్ ఎనీ ట్రేస్ ఆఫ్ ఈవిల్ ఇన్ ద వికెట్ విథిన్ యు.
2: ఈ దుర్భావములు, సృష్టిల సంగత్వము మన యొక్క ఉండినంత వరకు మనం మానవులమే కాదు.
1: దీస్ ఈవిల్ థాట్స్ దే ఆర్ ఇన్ యూ. ద కంపెనీ ఆఫ్ ఈవిల్ ఈజ్ విత్ యూ.
2: ఇంకా మానవత్వం ఏ రీతిగా నీవు?
1: వెన్ యూ ఆర్ నాట్ మ్యాన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ హౌ కెన్ యూ టాక్ అబౌట్ బికమింగ్ గాడ్?
2: కనుక మొట్టమొదటి నీవు మానవుడుగా మారు.
1: సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ టు ఎ హ్యూమన్.
2: మానవత్వాన్ని పెంచుకో.
1: ట్రై టు ఫర్దర్ ది ఫార్మ్ ఆఫ్ యువర్ హ్యూమన్ నేచర్.
2: తదుపరి దివ్యత్వం సహజంగా నీకు లభిస్తుంది.
1: దెన్ ఇన్ ఎ నేచురల్ వే డివినిటీ విత్ యూ ఆర్.
2: మానవుడిగా మారక మానవత్వమే నీలో లేకపోయినప్పుడు మాధవత్వాన్ని పొందడం ఇది అసాధ్యం.
1: యు ఆర్ నాట్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్. యూ డోంట్ హ్యావ్ హ్యూమన్ నేచర్ ఆఫ్ క్వాలిటీస్ ఇన్ యూ. యూ వాంట్ టు బికమ్ గాడ్.
2: మాధవత్వాన్ని పొందడానికి మాధవుని గురువుగా స్వీకరించి మాధవుని యొక్క అనుగ్రహానికి పాత్రలై మాధవుని యొక్క మార్గాన్ని ప్రతిపాదించినప్పుడే నిజమైనటువంటి ఒక మానవుడిగా మారుతారు.
1: సో యూ వాంట్ టు బికమ్ వన్ విత్ గాడ్, దెన్ ట్రై టు ఫాలో ద ఇంజంక్షన్స్ లేడ్ డౌన్ బై గాడ్. ట్రై టు హ్యావ్ గాడ్ యాజ్ యువర్ గురు. ట్రై టు ఫాలో ద పాత్ దట్ హి హస్ షోన్ టు యూ. యూ షాల్ సక్సెస్.
2: కాన సాధకులుగా కాబోయేటువంటి వారు తేజ సూచన సంసర్గం ఇది మొట్టమొదటిది.
1: రోజు సాధకం నిస్సాద కంపెనీ ఆఫ్ ఈవిల్ ఇస్ ద వికెట్. రణవేపం విభాజ
2: సత్యన సమావనం.
1: ద సెకండ్ సీక్ ద కంపెనీ ఆఫ్ ది నోబుల్ ఇన్ వర్ల్డ్.
2: కురు పుణ్య మహోరాత్రం.
1: డే అండ్ నైట్ థింక్ ఆఫ్ డూయింగ్ సమ్ గుడ్ ఫర్ అదర్స్.
2: స్మర నిత్య మనిషిత.
1: అండ్ ద ఫోర్త్ వన్ థింక్ ఫర్ ఎవర్ అబౌట్ వాట్ ఇస్ గోయింగ్ ఆన్ రియల్.
2: తత్వమసి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మస్మి. ఈ మహావాక్యముల యొక్క సారము.
1: దీస్ ఫోర్ వెరీ గివ్ ద వెరీ ఎసెన్స్ ఆఫ్ ద ఫోర్ మహావాక్యం.
2: ఈ మహావాక్యములు మనం పాటించినప్పుడే, మనం అనుసరించినప్పుడే, ఆచరించినప్పుడే మనకు దివ్యత్వమనేటువంటి దాన్ని మనం అనుభవించడానికి సాధ్యమవుతుందని గుర్తించడమే నిజమైనటువంటి గురుత్వాన్ని పొందడం.
1: Only when we realize the significance of this Mahavakya and exceeding the essence contained in them, can we say that we have secured divinity for us.
2: Karaka, prakriti is vaitam.
1: Therefore this world, this creation is duality.
2: Purushude advaitam.
1: The Purusha is advaitam.
2: Ilanti advaitattvam anetundi purushatvanni manam pondalanukunnappudu divyatva bhavam untundi.
1: So we have to go to this purushatva which is advaita. And that is the state of the divyatva.
2: Daivatvam, daivatvam, daivatvam.
1: That is precisely what you mean by
2: daivam divinity. Divamu anetundi padam.
1: Now this daiva means diva. It is derived from the word diva.
2: Daivamu, not divamu.
1: It is not daiva, but daivamu.
2: Divamu, dinamu ane artham.
1: This word divamu in turn means dinamu.
2: Dinamu anaga ratrim pagalu ani.
1: This dinamu, they mean day and night.
2: Anaga daivam anaga enti ratrim pagalu kani vaadu daivamu.
1: Meaning God is one who is not this night and day.
2: Kala kalamulaku atheetamainatuvanti vaadu daivamu.
1: One who transcends the limitations of time that.
2: Kalukane kalaya namaha, kala kalaya namaha, kala prana namaha, kala atheetaya namaha, kala swarupaya namaha, kala nimitaya namaha. Ani kalamulaku inta pradhanamaitundi pramanam ichchida.
1: That's why a lot of importance has been given to time. By invoking the name of God as one who is the embodiment of time. One who transcends
2: kala kala prapannanam kala chinna karishyate. Kalamulaku bringeetundi vaadu daivamu.
1: In fact, God is one who has swallowed this idea of time.
2: Kalamu ketam ringapadivaitivivadu manavu.
1: Whereas man is one who has been swallowed by time.
2: Kal kalakalamu atheetamainatundi oka daivatvanni aashrayinchinappude manamu ee kalamu yokka barinina tappinchukodaniki veelavutundi.
1: So if you seek shelter in God, who transcends time thus, you can also go the way in which you have.
2: Kalukane dandapadi baram nundi tappinchukovalante kodandapadi baram pattala annadu.
1: That's why it's been said, if you want to free yourself from this God of death, seek the seat of Kodanda, the Lord.
2: Daivanni aashrayinchinatuvanti variki ee daivamulu praveshinchadu.
1: So one who seeks God's shelter, there is no trace of
2: daivanni guruga bhavinchi, daivanni guruga mana vichchinchi, daivatmani tirsavahinchi, daiva margani anusarinchadame manavatvam yokka divyatvam yokka pavitrata.
1: Let God be your guru. Seek God as your guru and live your life in terms of the injunction laid down by God. This is your sacred nature. This is the divinity that you have ultimately seen.
2: Kanaka manaku kalam chikkinappudanta daivanni smarinchi, daivanni bhajinchi, mana janmanu sarthakam chesukovali.
1: So whenever we have time, think of God. Contemplate on God and sanctify your life.
2: Deenikante minchina margam marakati ledu.
1: There is no greater path, nobler path than this.
2: Sulabha margam.
1: This is the easiest
2: way, rajya margam.
1: And this is the right all path.

యవచ్చు గగనమందున్న చుక్కలు రెక్కగొనవచ్చు గగనమందున్న

0: One may master all the types of education and skills and win the victories in various courts. One may become a great hero and fight victorious wars. One may be born as an emperor and rule a great empire. One may be able to give in charity, gold, cows, and such other valuables. One may be able to count the countless stars in the sky. One may be able to mention the innumerable names of lakhs of species and living beings. One may be able to master the eightfold Ashtanga Vidya. One may be able to reach the moon itself. But mastering the physical body and the sense organs and controlling them, and controlling mind, making it go introverted continuously, can anyone remain as a steady, equal-minded person throughout and continuously?
1: Vidyarthulara,
0: students,
1: శరీరమునకు ఇంద్రియములపైన ప్రభావం ఉన్నది.
0: ఫర్ ది బాడీ ద సెన్స్ ఆర్గన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ లింబ్స్.
1: ఇంద్రియములకు శరీరం పైన మరింత ప్రభావం అధికంగా ఉంటున్నది.
0: ది సెన్స్ ఆర్గన్స్ హ్యావ్ దెర్ ఓన్ కంట్రోల్ ఓవర్ ద ఫిజికల్ బాడీ.
1: శరీరమును మొదలు ఇంద్రియములు, ఇంద్రియముల మొదలు శరీరము ఉండుటకు వీలు కాదు.
0: There cannot be physical body without sense organs and sense organs without physical body.
1: ఇవి రెండును అవినాభావ సంబంధం, అన్యోన్య ఆశ్రయం.
0: There is a mutual relationship and interdependence between these two.
1: Negative లేక పాజిటివ్, పాజిటివ్ లేక నెగటివ్, ఏ విధంగా ఉండి నిష్ప్రయోజనమో అదే విధంగానే దేహము లేక ఇంద్రియములు, ఇంద్రియము లేక దేహము ఉండుట నిష్ప్రయోజనమే.
0: జస్ట్ యాజ్ నెగటివ్ వితౌట్ పాజిటివ్ ఆర్ పాజిటివ్ వితౌట్ నెగటివ్ ఆర్ ఫంక్షన్లెస్, సో ఆల్సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ అండ్ యూజ్లెస్ ఆల్సో ఎ ఫిజికల్ బాడీ వితౌట్ సెన్స్ ఆర్గన్స్ అండ్ సెన్స్ ఆర్గన్స్ వితౌట్ ద బాడీ.
1: కనుక శరీరమును సరైన విధముగా దీనిని పోషించుకోవటము ప్రతి వ్యక్తికి కర్తవ్యం.
0: Therefore, it is duty enjoined on every individual to take care of the body well.
1: ఇక్కడ ఇంద్రియముల యొక్క తత్వము అత్యంత అద్భుతము.
0: It is very extraordinary to see the influence and the impact of the sense organs.
1: దైవత్వం అనేది మహాచిత్ర విచిత్రమైనప్పటికీ ఇంద్రియముల యొక్క తత్వం కూడాను, ఇంద్రియముల యొక్క అనుభూతిని, ఇంద్రియముల యొక్క చేష్టలను వర్ణించుటకు అంతకంటే అద్భుతంగా ఉంటుంటాడు.
0: ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ దాట్ డివినిటీ ఈజ్ రాదర్ స్ట్రేంజ్, యునిక్ అండ్ డిఫికల్ట్ టు డిస్క్రైబ్. బట్ వెన్ యూ సీ ది సెన్స్ ఆర్గన్స్ దే లుక్ స్ట్రేంజర్ అండ్ మోర్ యునిక్ కంపేర్డ్ ఈవెన్ టు గాడ్ హింసెల్ఫ్.
1: చిత్రంబులు, త్రైలోక్య విచిత్రంబులు, భవలతాల విత్తంబులు, సన్మిత్రంబులు, ఉద జన వన పౌత్రంబులు, ఇంద్రియముల యొక్క చరిత్రంబులు.
0: ది హిస్టరీ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్ ఈజ్ రాదర్ స్ట్రేంజ్, డిఫికల్ట్ టు డిస్క్రైబ్, వెరీ ఎక్స్ట్రీమ్లీ అన్ప్రెడిక్టబుల్ అండ్ వెరీ యునిక్.
1: ఈ ఇంద్రియములు దేహము కంటే అతి సూక్ష్మమైనటువంటివి.
0: సెన్స్ ఆర్గన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ సటిల్ కంపేర్ టు ది బాడీ.
1: శరీరమునందు శబ్దస్పర్శ రూప రసగంధాదులు ఉండినప్పటికీ, వాతపిత్త శ్లేషాదులు ఉండినప్పటికీ, ఇంద్రియముల యొక్క తత్వము అన్నింటి యొక్క సమత్వంగా భావించుకొని తమ ప్రభావమును దేహం పైన చలాయిస్తూ ఉంటాడు.
0: ద ఫిజికల్ బాడీ ఈ సబ్జెక్టెడ్ టు ద సౌండ్, ద టచ్ అండ్ ది అదర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ ఫీలింగ్స్. ద సెన్స్ ఆర్గన్స్ స్టిల్ హ్యావ్ వెరీ ఎక్స్ట్రాడినరీ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద ఫిజికల్ బాడీ ఇట్సెల్ఫ్.
1: ఇంద్రియములు విషయమును స్పర్శించినప్పుడే సుఖదుఖములు శీతోష్ణములు సంభవిస్తున్నాయి.
0: ఓన్లీ వెన్ ది సెన్స్ ఆర్గన్స్ కమ్ ఇన్ టచ్ విత్ ది మ్యాటర్స్ అండ్ ది సబ్జెక్ట్ ది ఆబ్జెక్ట్స్ దెన్ ఓన్లీ యూ ఎక్స్పీరియన్స్ జాయ్, హ్యాపీనెస్ ఆర్ గ్రీఫ్ ఆర్ సారో.
1: విషయములు లేక ఇంద్రియములు క్షణమైన నిలువ జాలవు.
0: వితౌట్ సెన్స్ ఆబ్జెక్ట్స్ సెన్సస్ విల్ నాట్ బి ఏబుల్ టు లివ్ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్.
1: విషయ సంబంధమే ఇంద్రియముల యొక్క ప్రధాన కర్తవ్యం.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ ఈస్ టు ఎంజాయ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్.
1: ఇంద్రియములను కేవలము ఏకంగా భావించి దివ్యంగా వరించి భవ్యంగా క్షీణింపజేయటము అనేటువంటిది విషయములకు సాధ్యం కాదు.
0: మెనీ పీపుల్ ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు సీ ద ఎక్స్ట్రాడినరీ ఆస్పెక్ట్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్.
1: ఈ ఇంద్రియములకు ఒక చక్కని పేరు గలదు.
0: దెర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ నేమ్ గివన్ టు ది సెన్స్ ఆర్గన్స్.
1: మాత్రాహ అని దీనికి ఒక పేరు.
0: ది నేమ్ ఈస్ మాత్రాహ.
1: ఇది మీయతే మిత్రతే ఇది మాత్రహ అని, అనగా ఒక విధమైనటువంటి యొక్క కొలతలను నిర్ణయం చావించినటువంటిదే ఈ ఇంద్రియముల యొక్క ప్రభావం.
0: వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ ఈస్ దట్ దే కెన్ మెజర్.
1: ఈ కొలతలు ఏ
0: ఆర్డినరీ ఆస్పెక్ట్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్.
1: ఈ ఇంద్రియములకు ఒక చక్కని పేరు గలదు.
0: దెర్ ఇస్ ఎ

0: ఈ కొలతలు ఏ విధంగా గావించుతున్నవి ఇంద్రియములు?
1: హౌ డు దే మెజర్?
0: ఈ ఫలము తీయగా ఉన్నది లేక పుల్లగా ఉన్నది అని నిర్ణయించేటువంటి యొక్క అధికారం దేనికి ఉన్నది?
1: టు డిసైడ్ ద టైప్ ఆఫ్ టేస్ట్ విచ్ ఎ ఫ్రూట్ హ్యాస్, విచ్ సెన్స్ ఆర్గన్ హ్యాస్.
0: దీనిని కొలత వేసేటువంటి ఇంద్రియములు ఏమిటి?
1: What is the organ which allows it to go into the stomach?
0: Adiye naluka.
1: That is tongue.
0: Ee naluka padartham yokka manchitettalanu kolata vesi pramana purvakanga jagattuku andistunnadi.
1: The tongue has the capacity to decide the taste of a particular object and allow it to go into the tummy.
0: Ee chitramu vichitranga unnadi, వికారముగా ఉన్నది అని చిత్రము యొక్క చిత్ర విచిత్రములను నిర్ణయించేటువంటి కొలత దేనికి?
1: వాట్ పర్టికులర్ సెన్స్ ఆర్గన్ హ్యాస్ ద పవర్ టు డిసైడ్ దట్ ఎ పర్టికులర్ పిక్చర్ ఈజ్ ఐదర్ బ్యూటిఫుల్ ఆర్ అగ్లీ?
0: ఇది దీని కొలత బద్ద కన్ను మాత్రమే.
1: ది మెజరింగ్ రాడ్ ఆఫ్ ది బ్యూటీ ఆర్ అదర్వైజ్ ఈజ్ ఐ.
0: ఇంకా ఇదే విధముగానే అన్ని ఇంద్రియములు కూడాను ఇది దుర్గంధము ఇది సుగంధము అని నిర్ణయించేటువంటి కొలత బద్ద ముక్కు.
1: నోస్ ఈజ్ ద మెజరింగ్ రాడ్ విచ్ మెజర్స్ వెదర్ ది స్మెల్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: ఇది సుస్వరము ఇది దుస్వరము అని కూడాను నిర్ణయించేటువంటి యొక్క కొలత బద్ద కర్ణము.
1: ఇట్ ఇస్ ది ఇయర్ విచ్ డిసైడ్స్ వెదర్ ఎ పర్టికులర్ సౌండ్ ఈజ్ మెలోడియస్.
0: కనుకనే ఈ ఇంద్రియములకు నిర్ణయించేటువంటి అధికారం ఉన్నది కనుకనే దీనికి మాత్రాహ అని ఒక పేరు.
1: దే హావ్ బీన్ కాల్డ్ మాత్రాహ బికాస్ దే హావ్ గాట్ ది కెపాసిటీ టు డిసైడ్ మెజర్.
0: కఠోపనిషత్తునందు శరీరం అనే రథమునకు ఇంద్రియములు అశ్వముల వంటివి అని నిర్ణయించారు.
1: ఇట్ హాస్ బీన్ సెడ్ దాట్ ఫార్ ది చారియట్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ ది సెన్స్ ఆర్గన్స్ ఆర్ హార్సెస్.
0: ఈ యొక్క ఇంద్రియములకు అశ్వములు అని పేరు పెట్టడంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ బిహైండ్ గివింగ్ ది నేమ్ ఆఫ్ హార్సెస్ ఫర్ దిస్?
0: అశ్వము అనగా నిరంతరము చలించేటువంటి స్వభావం కలిగినటువంటిది అశ్వం.
1: ద మీనింగ్ ఆఫ్ అశ్వము ఆర్ హార్స్ ఈస్ దట్ ఇట్ ఆల్వేస్ అండ్ కంటిన్యూస్లీ గో ఆన్ మూవింగ్.
0: అందరికీ కూడా తెలిసిన విషయమే, గుర్రము నిద్రించుచుండినా మేల్కొని చుండినా పరిగెత్తుచుండినా నిలిచి ఉండినా నిరంతరము తన యొక్క దేహం నందు ఏదో ఒక అంగమును కదిలిస్తూనే ఉంటుంటాడు.
1: ఎవరీ వన్ నోస్ దిస్ ఫ్యాక్ట్ దాట్ ఎ హార్స్ వెదర్ స్లీపింగ్ స్టాండింగ్ మూవింగ్ ఆర్ లయింగ్ డౌన్ ఆల్వేస్ కీప్స్ వన్ లింబ్ ఆర్ ది అదర్.
0: తోక తప్పితే కాలో, కాలు తప్పితే చెయ్యో, చెయ్యి తప్పితే ముక్కో, ముక్కు తప్పితే నోరో, ఏదో ఒకటి కదిలిస్తూనే ఉంటుంటాడు.
1: వెదర్ ఇట్ ఇస్ ద లెగ్, హ్యాండ్, ఇయర్ ఆర్ ద హెడ్, ఇట్ గోస్ ఆన్ మూవింగ్.
0: చలన స్వభావం కలిగినటువంటిది కనుకనే దీనికి అశ్వము అని పేరు వచ్చింది.
1: యాజ్ ఇట్ కాన్స్టెంట్లీ కీప్స్ మూవింగ్ ఇట్ హాస్ బీన్ గివెన్ ద నేమ్ అశ్వము.
0: అదే విధంగానే మనం వృక్షము చూస్తున్నాము, రావి వృక్షము.
1: వీఆర్ సీయింగ్ లెట్ అస్ జస్ట్ సే పీపుల్ ట్రీ.
0: అయితే అది గాలి లేకపోయినా కూడాను దాని ఆకులు ఎప్పుడూ ఆడుతూనే ఉంటుంటాయి.
1: Even when there is no breeze entirely, the leaves will be moving in such a tree.
0: Kanugune daniki kudano ashwattha vrutchamu ani peru pettaru.
1: That is the reason that tree is called ashwattha vrutchamu.
0: Prachina rajulandaru kudano ashwamedha yagam aneetundi dani oka pratyekamainatundi yagamnu kalpeetundi varu.
1: In the ancient days the kings used to perform a yaga called ashwamedha yaga.
0: Ashwamedha, దీని రెండు పదముల యొక్క అంతరార్థమును గుర్తించుకున్నప్పుడు ఇది అశ్వమేధం అంటే ఏమిటి అనేటువంటిది మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది.
1: వెన్ యూ డివైడ్ దట్ వర్డ్ అశ్వమేధ ఇన్ టు అశ్వ అండ్ మేధ, యు అండర్స్టాండ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్
0: మేధ అనగా బుద్ధి.
1: మేధ రెఫర్స్ టు ఇంటెలిజెన్స్.
0: అశ్వం అనగా చలించేటువంటి బుద్ధి.
1: అశ్వ రెఫర్స్ టు ది మూవింగ్, దట్ ఈస్
0: ఈ చలించేటువంటి బుద్ధికి సంబంధించినటువంటి ప్రతిబింబమే అశ్వం.
1: A horse is a symbol of unsteady mind, moving mind.

0: ఈ అశ్వమేధ యాగమునందు ఈ అశ్వమును ఎవరు పట్టగలరో వారే ధీమంతులు అని పేరు.
1: ఇట్ ఈస్ సెడ్ దట్ ఇన్ అశ్వమేధ యాగ ద వన్ హూ కెన్ హోల్డ్ దిస్ అశ్వార్ హార్స్ అండ్ కంట్రోల్ ఇట్ హీఈస్ కన్సిడర్డ్ టు బి ఎ గ్రేట్ హీరో.
0: కశ్చ ధీరః అని ప్రశ్నించింది భగవద్గీత. ఎవరు దీనిని పట్టేటువంటి వారు, ఎవరు దీనిని అడగదొక్కేటువంటి వారు, ఎవరు దీనిని కొంతవరకు నిగ్రహించేటువంటి వారు, వారే నిజమైన ధీరుడు అన్నారు.
1: భగవద్గీత హాస్ డిక్లర్డ్ దట్ ద వన్ హూ కెన్ హోల్డ్ దిస్ హార్స్, హూ కెన్ కంట్రోల్ ఇట్, హూ కెన్ కీప్ ఇట్ స్టడీ ఈస్ ద వన్ హూ ఈజ్ ఎ హీరో.
0: కనుకనే మన ఇంద్రియములను అరికట్టి ఇంద్రియములను స్వాధీనం చేసుకున్నటువంటి వ్యక్తియే నిజమైన ధీమంతుడు అనేటువంటి విషయం లోపల బాహ్యార్థంగా భౌతికమైనటువంటి జగత్తునందు ఈ అశ్వమును ఎవరు పట్టగలరో వాడే ధీమంతుడు, అతనితోనే యుద్ధము చేసేటువంటి అధికారం ఉన్నది అనేటువంటి యొక్క ప్రాచీన రాజుల యొక్క ప్రభావమును నిరూపిస్తూ వచ్చారు.
1: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ అశ్వమేధయాగ ఈస్ ద వన్ హూ కెన్ కంట్రోల్ ది సెన్స్ ఆర్గన్స్, హూ కెన్ మేక్ దెమ్ స్టడీ ఈజ్ ఎ హీరో. సింబాలికలీ అండ్ ఎక్స్టర్నలీ దే హావ్ కంపేర్డ్ దిస్ టు ద వన్ హూ కెన్ హోల్డ్ ఎ హార్స్ ఈజ్ ఎ హీరో.
0: ఇక్కడ అంతరార్థము బాహ్యార్థము రెండింటి యొక్క అంతరార్థ బాహ్యార్థం యొక్క సంబంధమయమే నిజమైనటువంటి యథార్థము.
1: ది ట్రూ మీనింగ్ లైస్ ఇన్ హార్మనైజింగ్ ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ అశ్వమేధ అండ్ ది ఎక్స్టర్నల్ మీనింగ్ ఆఫ్ అశ్వమేధ.
0: కనుక ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఈ అశ్వాన్ని పట్టి కట్టాలి.
1: టుడే దేర్ ఫోర్ దేర్ ఈస్ ఎ నీడ్ ఫార్ ఎవ్రీవన్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు కంట్రోల్.
0: అప్పుడే నీవు ధీరుడవుతావు.
1: దెన్ ఓన్లీ యూ బికమ్ ఎ హీరో.
0: ఎన్ని యాగములు, ఎన్ని యజ్ఞములు, ఎన్ని క్రతువులు, ఎన్ని గ్రంథములు, ఎన్ని విధమైనటువంటి యొక్క పారాయణములు చలిపినప్పటికీ దీనిని నిగ్రహించలేనటువంటి యొక్క నిశ్శక్తుడు ఇవన్నింటిని వ్యర్థము గావించినటువంటి వాడే.
1: ద పర్సన్ హూ ఈజ్ వీక్ అండ్ హూ కెనాట్ కంట్రోల్ ద మైండ్ అండ్ ద సెన్స్ ఆర్గన్స్, వాట్ ఎవర్ టైప్ ఆఫ్ సాధనాస్ హీ అండర్టేక్స్, వాట్ ఎవర్ టైప్ ఆఫ్ యజ్ఞ హీ డస్, ఇట్ ఈస్ రియలీ యూజ్లెస్.
0: కనుక ఈ ఇంద్రియములకు మరొక అర్థం కూడా ఉంటుంది, అది మాత్రహ అనేటువంటి దానికి.
1: దేర్ ఈస్ వన్ మోర్ మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ మాత్రహ సిగ్నిఫైయింగ్ ఇంద్రియాస్,
0: అనగా పరిమితమైనటువంటి నిర్ణయించేటువంటిది ఇంద్రియములు.
1: దిస్ సెన్స్ ఆర్గన్స్ కెన్ ఓన్లీ డిసైడ్ థింగ్స్ విచ్ ఆర్ సబ్జెక్ట్ టు లిమిటేషన్స్.
0: ఒక్కొక్క ఇంద్రియములకు ఒక్కొక్క పరిమితి మాత్రమే నిర్మించినాడు, నియమించినాడు భగవంతుడు.
1: God has prescribed certain limits for each sense organ.
0: Kannu chudagaladhe gaani vinaledu.
1: I can only see but it cannot hear.
0: Noru maatadagaladhe gaani chudaledu.
1: Mouth can talk but cannot see.
0: Itta okkokka indriyamunaku okkokka vidhamainatundi ninnitamainatundi yokka nibandhananu salipadu.
1: God has prescribed certain specific functions ఫర్ ఈచ్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్.
0: దీనికి నియమించినటువంటి యొక్క నియమములను ఎవరు సక్రమంగా నడుచుకుందరో వారే భగవత్ ఆజ్ఞను పరిపాలించినటువంటి వారు అవుతారు.
1: ఓన్లీ దట్ పర్సన్ హ్యాస్ క్యారీడ్ అవుట్ ద కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ హూ ఫాలోస్ అండ్ యూజ్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్.
0: ఎవరు ఈ నియమంను ఉల్లంఘించో వారు దీని యొక్క శిక్షకు గురి అవుతారు.
1: హూ ఎవర్ వయలేట్స్ ది స్పెసిఫిక్ ఫంక్షన్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్ వుడ్ హావ్ వయలేటెడ్ ది కమాండ్.
0: ఒక్కొక్క ఇంద్రియమును దాని నిర్ణయానుసారంగా ఉపయోగించుకొని దానిని రక్షించుకోవడానికి ప్రయత్నించాలి.
1: ఎవ్రీవన్ షుడ్ ట్రై టు యూజ్ ది సెన్స్ ఆర్గన్స్ అకార్డింగ్ టు ది ఫంక్షన్ ఫర్ విచ్ దే ఆర్ ప్రిస్క్రైబ్డ్ అండ్ మేడ్.
0: ఒక నిర్ణయాన్ని ఇచ్చారు.
1: ఫర్ ది నోస్ ఏ పర్టికులర్ ఫంక్షన్ ఇస్ గివెన్.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసమును తీసుకుని ఆరోగ్యంను కాపాడుకోవటం.
1: ఇట్ ఈస్ మెంట్ ఫార్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ ది హెల్త్ ప్రాపర్లీ.
0: సుగంధ దుర్గంధములను నిర్ణయించి కేవలం సుగంధములు మాత్రమే స్వీకరించటము.
1: ఇట్ ఆల్సో డిసైడ్ ది ఫ్రాగ్రెంట్ స్మెల్ ఆర్ ది డర్టీ స్మెల్.
0: ఈ రకమైనటువంటి యొక్క నిర్ణీతమైనటువంటి యొక్క కర్మను ఆచరించడం నిమిత్తమే ఈ యొక్క నాసికాన్ని అందించాడు.
1: నోస్ హెస్ బీన్ గివన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ స్పెసిఫిక్ పర్పస్.
0: కానీ దురదృష్టవశాత్తు ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించి దీనితో పాటు నశ్యం వేసుకోవటం ఈ ముక్కుతో.
1: అన్ఫార్చునేట్లీ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద నోస్ ఓన్లీ మెంట్ ఫార్ ది పర్పస్ ఆఫ్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్,
0: దుర్గంధాన్ని పీల్చుకోవటము
1: ఈజ్ యూజ్డ్ ఫార్ స్నఫింగ్ అండ్
0: ఈ రకమైనటువంటి యొక్క విరుద్ధమైనటువంటి కర్మలు ఆచరింపచేయటం చేత ఈ యొక్క నిబంధించినటువంటి యొక్క నిబంధనను తాను ఉల్లంఘించినటువంటి వాడవుతున్నాడు.
1: వెన్ వన్ టేక్స్ స్నఫ్ త్రూ ద నోస్ హి హస్ వయలేటెడ్ ద కోడ్.
0: భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించినటువంటి దోషం ఒకటి, ఆరోగ్యాన్ని పెడమార్గం పట్టించినటువంటి దోషం మరొకటి. ఈ రెండు దోషములకు గురి కావటం చేతనే ఈ మానవుడు అనారోగ్యం చేత పీడింపబడుతున్నాడు.
1: అన్ అకౌంట్ ఆఫ్ వయలేటింగ్ ద కోడ్ లైడ్ డౌన్ బై గాడ్ అండ్ ఆల్సో అన్ అకౌంట్ ఆఫ్ స్పాయిలింగ్ హిజ్ ఓన్ హెల్త్ హీఈస్ సఫరింగ్ ఫ్రమ్ ఈస్ గోయింగ్ టు సఫర్ ఫ్రమ్ వేరియస్.
0: అదే విధముగానే నాలుక,
1: ఇన్ ద సేమ్ వే ద టంగ్,
0: ఇది కేవలము ఆహారమును స్వీకరించి
1: ఇట్ ఈస్ మెంట్ ఫార్
0: ఆరోగ్యమును పోషించి
1: అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ హెల్త్,
0: ఆనందమైన వార్తల చేత ఇతర మనసును ఉల్లాసపరచి
1: అండ్ ఆల్సో ఎంజాయింగ్ హిమ్సెల్ఫ్ అండ్ గివింగ్ జాయ్,
0: మధురమైనటువంటి సంభాషణ చేత సంతోషపరచి
1: టాకింగ్ స్వీట్లీ అండ్ గివింగ్ జాయ్ టు అదర్స్,
0: తనలో ఉండినటువంటి యొక్క స్వభావములను రహస్యములను వెలువరించడానికి తగినటువంటి అవకాశాన్ని అందించి
1: ఇట్ ఆల్సో గివ్స్ అన్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్రెస్ హిజ్ ఓన్ ఇన్నర్ థాట్స్ అండ్ ఇన్నర్ ఫీలింగ్స్,
0: గూఢమై ఉండినటువంటి యొక్క తన యొక్క భావములను ఇతరులకు ఉచ్చరింపచేసే నిమిత్తమే అందించినటువంటిదే ఈ జిహ్వ.
1: టంగ్ హాస్ బీన్ గివన్ టు ఎక్స్ప్రెస్ ద మోస్ట్ హిడెన్ సీక్రెట్ థింగ్స్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్ టు అదర్స్ సో దట్ అదర్స్ మే నో హూ హీ.
0: ఈ రకమైనటువంటి యొక్క సన్మార్గమును అనుభవించి తత్కీర్తిని పొందే నిమిత్తమై అందించినటువంటి ఈ జిహ్వను ఈనాడు మనము దుర్వినియోగపరచుకుంటున్నాము.
1: టంగ్ విచ్ హెస్ బీన్ గివన్ ఇన్ ఆర్డర్ టు యూజ్ ప్రాపర్లీ ఫర్ సచ్ గుడ్ టాస్క్ హెస్ బీన్ మిస్యూజ్డ్ దీస్ డేస్.
0: మత్తు పదార్థములు స్వీకరించటము,
1: టేకింగ్ పార్టేకింగ్
0: మాంసాన్ని భక్షించటము,
1: పార్టేకింగ్
0: నాన్ సిగరెట్లు బీడీలు చుట్టలు కాల్చటము,
1: స్మోకింగ్ సిగరెట్స్ అండ్ బీడీస్,
0: పరదూషణ చేయటము,
1: క్రిటిసైజింగ్ అదర్స్
0: పరనిందలు సలపటము,
1: కామెంటింగ్ అడ్వర్స్లీ అనదర్స్
0: కఠినమైనటువంటి మాల చేత ఇతరుల యొక్క హృదయాన్ని నొప్పించటము,
1: హర్టింగ్ అదర్స్ ఫీలింగ్స్ బై యూజింగ్ క్రూయల్,
0: ఈ రకమైనటువంటి యొక్క విరుద్ధమైనటువంటి చర్యల చేత భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించటము,
1: బై ఫాలోయింగ్ దిస్ కాంట్రీ కోడ్ హీ హాస్ వయలేటెడ్ ది గాడ్స్ కమాండ్,
0: నిర్ణయాల్ని ధిక్కరించటము,
1: అండ్ ఆల్సో గోయింగ్ అగెనిస్ట్
0: ఈ కారణముల చేత అనేక రకములైనటువంటి బాధలను కూడాను మానవుడు అనుభవించవలసి వస్తుంది.
1: మ్యాన్ హ్యాస్ టు సఫర్ వేరియస్ టైప్స్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ మిస్యూజ్.
0: ఇదే విధముగానే ప్రతి అంగము కూడాను ప్రతి ఇంద్రియము కూడాను తమ నిర్ణయానుసారంగా దానిని సక్రమమైన మార్గంలో అనుభవించటం చేతనే మానవుడు అత్యున్నత స్థాయిని అందుకోగలడు.
1: మ్యాన్ కెన్ రీచ్ ద మోస్ట్ ఎగ్జాల్టెడ్ స్టేట్ అండ్ ఎలివేటెడ్ స్టేట్ బై యూజింగ్ ది సెన్స్ ఆర్గన్స్ ప్రాపర్లీ.
0: ఇంద్రియములు ఉన్నవి కదా అని ఇష్టానుసారంగా దీనిని వినియోగించకూడదు.
1: జస్ట్ బికాస్ హీస్ హావింగ్ సెన్స్ ఆర్గన్స్ హీ కెనాట్ గో ఆన్ మిస్యూజింగ్ దెమ్.
0: ఇవి అశ్వములు,
1: దిస్ ఆర్ ఆల్.
0: ఈ అశ్వములను ఏ విధమైనటువంటి దీనిలో ఈ రథం నడపడానికి తగినటువంటి ఉపాయమును తగినటువంటి యొక్క సాధనను మనం అనుభవించాలో దానికి తగినటువంటి రీతిగా మనం ఆచరించాలి.
1: దిస్ ఆర్ ఆల్ ఇన్స్ట్రుమెంట్స్, యు షుడ్ హ్యావ్ ది ప్రాపర్ ట్రైనింగ్ ప్రాపర్ థింకింగ్ ఇన్ యూజింగ్ దెమ్ సో దట్ దే విల్ పర్ఫార్మ్ దర్ ఫంక్షన్స్ ఎఫెక్టివ్లీ అండ్ ఎఫిషియంట్లీ.
0: బండి వెనుకల గుర్రము ముందు ఉంటుండాలి.
1: యు ఆర్ కీపింగ్ ది కార్ట్ బిఫోర్ ద హార్స్.
0: కానీ ఈనాడు మనము అశ్వములను వెనకలా బండిని ముందు పెడుతున్నాం.
1: ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ ది హార్స్ ఇన్ ద ఫ్రంట్ అండ్ కార్ట్ బిహైండ్ యు ఆర్ కీపింగ్ ది కార్ట్.
0: దీనివల్ల అనేక విధములైనటువంటి ప్రమాదములు కూడా సంభవిస్తుంటాయి.
1: అన్ అకౌంట్ ఆఫ్ దిస్ వన్ ఫేసెస్ మెనీ డేంజర్స్.
0: అట్టుకాక ఇంద్రియములను గౌరవించాలని, ఇంద్రియములను ప్రేమించాలని, ఇంద్రియములు అనేక రకములైనటువంటి ఒక సత్కార్యం సల్పాలని మనం ఆశించి ఆ బండి లోపల ఇంద్రియ గుర్రమును కూర్చోబెడితే బండి ఏ రీతిగా కదలగలదు.
1: Suppose you want to just give a lot of respect, honor to the horse and keep the horse inside the cart, how can the cart move?
0: Manalo indriyamulanu kramakramina balaparchukuntu antarmukhamga darini adagadokkadaniki taginatvanti krishi cheyatam ledu.
1: While developing these sense organs, we are not making effort to introvert them.
0: Gurramulaku taginatvanti pani ivvaka దానిని అమితంగా మేత పెట్టి బలపెట్టడం చేత అది కూడాను కొంతవరకు చాలా ప్రమాదం కలుగుతుంది.
1: without giving sufficient and proper work to the horses, if you go on feeding them, they are going to become a problem to you.
0: ఈనాడు గుర్రములకు తగినటువంటి పని మనం పెట్టడం లేదు.
1: We are not giving proper work to the horses.
0: ఇష్టానుసారంగా కూడాను దాణా పెట్టి దాన్ని బలపెట్టి అనేక రకములుగా కూడాను దానిని ఒక మదం ఎక్కేటటువంటి రీతిగా మనం పెంచుతున్నాం.
1: We are feeding these horses with unwanted extra stuff and making it very
0: కనుకనే ఈ గుర్రములు మదమెక్కి
1: that is the reason why they are becoming
0: పెడమార్గం పట్టి
1: they are going in
0: యజమానుడే ప్రమాదములో ముంచుతూ ఉండాలి
1: and they are putting the master himself into difficult situations
0: కనుక మన ఇంద్రియములను భగవంతుడు ఇచ్చినటువంటి నిర్ణయానుసారంగా దాన్ని సద్వినియోగంగా అనుభవించాలి.
1: We have to enjoy the sense organs according to the dictates and the decision of God in a proper way.
0: ఈ విధమైనటువంటి యొక్క సరైన మార్గంలో వినియోగించకుండా ఉన్నప్పుడే ఇది అనేక రకమైనటువంటి అశాంతికి గురి అవుతున్నాం.
1: ఇఫ్ యూ డూ నాట్ యూజ్ దిస్ సెన్స్ ఆర్గన్స్ ఇన్ ద ప్రాపర్ వే, యూ ఎక్స్పీరియన్స్ ఎ లాట్ ఆఫ్ స్ట్రైఫ్ అండ్ ల్యాక్ ఆఫ్ పీస్.
0: ప్రపంచంలో అనేక మందికి తెలుసును,
1: మెనీ పీపుల్ నో దిస్,
0: ఒకరికి ఒక భార్య ఉంటేనే ఆ సంసారం చాలా చీకాకుగా ఉంటుంటుంది.
1: ఈవెన్ ఇఫ్ వన్ హ్యాస్ ఓన్లీ వన్ వైఫ్, the family may be facing many
0: ఇద్దరు భార్యలు ఉంటుంటే ఇంకా చెప్పనక్కరలేదు.
1: If one has two wives, well, one cannot describe at all.
0: ఉత్తానపాదులకు ఇద్దరు భార్యలు.
1: కింగ్ ఉత్తానపాద హ్యాస్ టూ వైఫ్స్.
0: కనుకనే ఇక్కడ అనేక రకములైన యొక్క భిన్న అభిప్రాయములు ఆవిర్భవించి కన్న కొడుకునైనటువంటి యొక్క ధ్రువుణ్ణి కూడాను కారణులకు పంపవలసి వచ్చింది.
1: On account of differences of opinion between these two wives, King Uttanapada had to send Dhruva himself to the forest.
0: Dasaratunaku mugguru bharyalu.
1: Dasaratha had three wives.
0: Itanu kudanu ee bhinna abhiprayamula cheta bharyalu samatranga vahinchadaniki leka varini sarainatundi sthitilo unchadaniki sadhyam kaakapovatam cheta bharyanu santosha pettalaneetundi uddesham cheta కన్న కుమారుడైనటువంటి యొక్క శ్రీరాముని అడవికి పంపి కాయమును కోల్పోయాడు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ బిట్వీన్ ద వైస్ అండ్ ఆన్ అకౌంట్ ఆఫ్ హిస్ ల్యాక్ ఆఫ్ కెపాసిటీ టు కీప్ దెమ్ ఆల్ హ్యాపీ అండ్ ఇన్ ఆర్డర్ టు ప్లీజ్ దెమ్ హీ హ్యాడ్ టు సెండ్ హిజ్ ఓన్ డియర్ సన్ రామా టు ఫారెస్ట్ అండ్
0: ఒకరిద్దరు ఉండినటువంటి భార్యలకే ఇన్ని విధమైనటువంటి ప్రమాదం సంభవిస్తుంటే పది మంది భార్యలు ఉన్నటువంటి వారికి ఎంత ప్రమాదం గురి అవుతారు యోచన చేయండి.
1: ఇఫ్ టూ ఆర్ వన్ వైఫ్ ఇట్ సెల్ఫ్ కెన్ క్రియేట్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఫర్ వన్, ఇఫ్ వన్ హ్యాస్ 10 వైఫ్స్ యూ కెన్ ఇమాజిన్ హౌ మెనీ ప్రాబ్లమ్స్ వన్ వుడ్ ఫేస్.
0: ఈ మనస్సు అనేటువంటి మహాపురుషులకు పది మంది భార్యలు.
1: ఫర్ దిస్ మ్యాన్ కాల్డ్ మైండ్ దేర్ ఆర్ 10 వైఫ్స్.
0: అవే దశేంద్రియములు.
1: అండ్ దోస్ ఆర్ ది 10 సెన్స్ ఆర్గన్స్.
0: ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క దానిని ఆశిస్తుంటారు.
1: One sense organ goes on desiring one object.
0: Oka indriyamu nenu masala vasana ostundi adi masala dosha kavalantundi mukku.
1: One sense organ demands I would like to have masala dosa. There is a very
0: nenu susaranni vinale manchi radio pettamani oka chevulu antunnayi.
1: The ear commands that it would like to listen melodious music, asks him to keep radio on.
0: Nenedo kottaga vachinatta cinema aa danini chudalani kanulu aashistunnayi.
1: The eyes desire to go for a new cinema which is
0: ee vidhanga okkoka indriyam okkoka danni aashistu pothunnayi.
1: In this fashion each sense organ goes on
0: anni oke paryayam okkoka indriyam aashinchinappudu ee yajamanudu dani aashanu ee reetiga teerchagaladu.
1: How can this master satisfy so many demands placed by these sense organs?
0: Ee vidhanga aa yokka indriyamulu yokka vaanchanalu teerchaleka మనస్సు అనేక రకమైనటువంటి రీతిగా కుమిలిపోతుంటాది.
1: నాట్ బీయింగ్ ఏబుల్ టు సాటిస్ఫై ది డిమాండ్స్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ మైండ్ ఈజ్ కాన్స్టెంట్లీ అండర్
0: ఇంతమంది పత్నీలు కలిగినటువంటి ఈ మనస్సు అనే యజమానుడికి శాంతి ఎక్కడ నుంచి వస్తుంది?
1: హౌ కెన్ దిస్ మైండ్ విత్ 10 వైఫ్స్ హ్యావ్
0: శాంతి? అత్యంత దూరంగా ఉంటుంది.
1: పీస్ ఈజ్ రాదర్ డిస్టెంట్.
0: కారణము ఈ యొక్క ఇంద్రియముల యొక్క వాంఛనను నెరవేర్చడం చాలా కష్టం.
1: ది రీజన్ ఈజ్ ఇట్ ఇస్ రాదర్ డిఫికల్ట్ టు సాటిస్ఫై ది డిమాండ్స్ ఆఫ్ దిస్ సెన్స్ ఆర్గన్స్.
0: కనుక ఈ ఇంద్రియముల యొక్క తత్వాన్ని మనం సరైనటువంటి రీతిలో అదుపులో పెట్టినప్పుడే తాను తన పరిసరం వారు కూడాను ఆనందాన్ని అనుభవించగలరు.
1: If one can exercise proper control over the sense organs, he would be happy and his near ones and dear ones also can be happy.
0: ఈ ఇంద్రియములను సమన్వయపరిచేటువంటి మార్గము కూడాను ఒక మార్గం ఉంటున్నది.
1: There is a particular method of harmonizing these sense organs.
0: మనిషిద్దరు రెండింటిని సమత్వంగా భావించి ఆనందంగా కాలములు గడిపేటువంటి వ్యక్తులు కూడాను అనేక మంది ఉంటున్నారు.
1: There are quite a few people who can consider joy and sorrow with equal mindedness and live a happy life.
0: ఇది ఏ విధంగా అంటే,
1: you may ask, how is it possible?
0: తుకారాం ఉండేటువంటి వాడు.
1: There was Tukaram.
0: అతను పరమ భక్తుడు.
1: He was a great devotee.
0: కానీ అతను గృహస్థుడు.
1: He was a family man.
0: అతని భార్య మహాగయ్యాళి.
1: His wife was rather troublesome lady.
0: కానీ అయినప్పటికీ ఆమె మనసును సరైన రీతిలో సమన్వయపరచుకొని తాను ప్రవర్తించడానికి తగిన కృషి చేసేటువంటి వాడు.
1: He was always making efforts in order to keep her happy and conduct himself in
0: మాటకు మాట ఏటుకు ఏటుకు జరిగినప్పుడే అది ఒక పెద్ద ప్రమాదంగా రూపొందుతుంది.
1: When you return word for word and tit for tat, it lends
0: అన్నింటినీ సమర్థించుకుని సమర్థించుకుని శాంతంగా కాలం గడిపేటువంటి వాడు ఈ యొక్క తుకారాం.
1: He used to adjust himself and live a peaceful life.
0: ఏ విధంగా అంటే, అతనికి ఒక అర్ధెకర భూమి ఉండేటువంటిది.
1: He had half an acre of land.
0: ఏదో కుటుంబ పోషణ నిమిత్తమై తాను దానిని సాగు చేస్తూ ఉండేటువంటి వాడు.
1: ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ హిజ్ ఓన్ ఫ్యామిలీ యూస్ టు కల్టివేట్.
0: ఇరుగు పొరుగు వారి యొక్క ప్రోద్బలం చేత తన అర ఎకరా భూమి లోపల కూడాను చెరుకు పండించడానికి ప్రయత్నించాడు.
1: ఎన్కరేజ్ బై ది నైబర్స్ హీ వాంటెడ్ టు రేజ్ షుగర్ కేన్ క్రాప్ ఆన్ దట్ ఫీల్డ్.
0: కానీ ఏదో రీతిగా పండించాడు పాపం.
1: He succeeded in that. In
0: తుకారాం యొక్క బలహీనత అందరూ గుర్తించినటువంటి వారు కనుక అది పూర్తి పరిపక్వ స్థితికి వచ్చేటప్పటికి అటుపోయేవాడు ఒక చెరుకును కొట్టుకొని తింటాం, ఇటు పోయేవాడు ఒక చెరుకును కొట్టుకొని తింటాం, ఈ విధంగా బాటసారులకు అది ఆహారంగా ఇక్కడ నిర్ణయింపబడింది.
1: As all the people in the village and neighborhood knew what type of nature Tukaram had, every walker by would pick up one sugar cane and eat it up.
0: కడపటికి ఏదో ఉన్నదానిని తీసుకుని ఇంటికి తీసుకురావాలని ఒక బండి కట్టుకుని ఆ చెరుకు తోటకు వెళ్లాడు.
1: ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ దాట్ షుగర్ కేన్ ఇస్ లాస్ట్, హీ ఫైనలీ డిసైడెడ్ వాట్ ఎవర్
0: ఏదో ఒక మోపు కట్టుకున్నాడు ఆ కొంత చెరుకును.
1: హీ టైడ్ ది షుగర్ కేన్ అండ్ హీ వాంటెడ్ టు గెట్ ఇట్ ఇన్
0: ఇంటికి వస్తున్నాడు బండిలో.
1: He was bringing it in a car.
0: దారిలో అడ్డం వచ్చినటువంటి పిల్లలందరూ కూడా తాత నాకు ఒక చెరుకు, తాత నాకు ఒక చెరుకు అని అందరూ అడుగుతూ వచ్చారు.
1: And on the way, so many kids used to go and ask grandpa if they have one sugar cane piece. His nature was very generous nature.
0: అటువంటి త్యాగభావం కలగటం చేత అడిగిన వారికందరికీ ఇస్తూ వచ్చాడు.
1: As he had a generous nature, he began giving one piece.
0: ఇంటికి చేరేటప్పటికి ఒక్క చెరుకు మాత్రమే మిగిలింది.
1: By the time he reached home, only one piece of sugar cane was left.
0: బండి వచ్చింది, చూచింది భార్య.
1: Wife saw the cart.
0: ఏమిటిది, ఒక్క చెరుకుని తీసుకుని వచ్చావా, సంసారం ఏ రీతిగా నీవు పోషించాలని యోచన చేస్తున్నావు.
1: వాట్ ఈస్ దిస్, యూఆర్ బ్రింగింగ్ ఓన్లీ వన్.
0: ఆరు బిడ్డలను పోషించలేని యోగ్యత ఉండేటప్పుడు నీవెందుకు పెండాడాలి.
1: ఇఫ్ యూ కెనాట్ ప్రొటెక్ట్ అండ్ ప్రొవైడ్ సస్టెనెన్స్ ఫర్ ది ఫ్యామిలీ, వై డిడ్ యు మ్యారీ?
0: ఈ విధంగా సర్వమును త్యాగం చేస్తుంటే, పరలోక త్యాగం చేస్తుంటే సవిషయం ఏమైపోతుంది?
1: ఇఫ్ యూ గో ఆన్ సాక్రిఫైసింగ్ లైక్ దిస్ టు అదర్స్, how can the family be carried on?
0: అని కోపంతో నానా మాటలు మాట్లాడి ఆ బండిలో ఉండినటువంటి చెరుకుని తీసుకుని కొట్టింది భార్యను.
1: She used all this abusive language against Tukaram, took hold of the sugar cane spin and bit Tukaram with it.
0: ఆ చెరకు రెండు ముక్కలై క్రింద పడి ఒక ముక్క ఆ భార్య చేతిలో నిలిచింది.
1: That sugar cane piece was broken into two pieces, one fell down, the other piece was in the
0: Tukaram. Chala aanandinchadu.
1: Tukaram was so happy with it.
0: Bandilo nunchi nenu vacheyanta varaku kudanu nenu chala samasyalato vachanu, ee naadu naa samasya teerindi ani.
1: While coming with the cart, I had number of problems in my mind, and today all the problems
0: naa samasya ante oka cheruku teesukopothunnanu. ఇద్దరు బిడ్డలున్నారు, ఒక భార్య ఉంది, దీనిని ఏ రీతిగా నేను పంచాలి అని యోచిస్తూ వచ్చాను.
1: When I was getting one piece of sugar cane, I was wondering, how can I distribute between my wife and two children?
0: నా యొక్క సమస్య నీవే పరిహారం చేశావన్నాడు.
1: యు హావ్ సాల్వ్డ్ మై ప్రాబ్లమ్.
0: ఏమిటంటే కింద పడిపోయిన రెండు తుండు, ఒకటి ఒక బిడ్డకు, ఒకటి ఒక్కొడుకు, చేతిలో ఉన్నది ఆ భార్యకు, సరిపోయింది, నా సమస్య తీరిపోయింది అన్నాడు.
1: ది పీస్ దట్ వాస్ లెఫ్ట్ ఇన్ ది హ్యాండ్ ఆఫ్ వైఫ్ వాస్ వైఫ్ అండ్ టూ పీసెస్ విచ్ ఫెల్ డౌన్ ఆర్ మెంట్ ఫర్ టూ చిల్డ్రన్ మై ప్రాబ్లమ్.
0: ఈ విధంగా కూడాను ఇంద్రియముల యొక్క ప్రభావము తనపైన ఎంతవరకు కూడాను బలవత్తపరచినప్పటికీ సమన్వయము గావించుకునేటువంటి చిత్తము కొంతమంది మహనీయులకు మాత్రమే ఉంటుంది.
1: సమ్ గ్రేట్ సోల్స్ హ్యావ్ ది కెపాసిటీ టు బేర్ అండ్ అడ్జస్ట్ అండ్ కంట్రోల్ దర్ సెల్ఫ్.
0: ఇది కేవలం భక్తి శక్తులతో మాత్రమే ఇది లభ్యమవుతుంది.
1: దిస్ ఇస్ పాసిబుల్ టు అక్వైర్ ఓన్లీ త్రూ డివోషన్.
0: కనుక ఇంద్రియములను నిగ్రహించుకోవటం ఎవరి చేత కాదని నిరుత్సాహపడనక్కర్లేదు.
1: వన్ నీడ్ నాట్ గెట్ డిస్కరేజ్ దట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కంట్రోల్.
0: పవిత్రమైన భక్తి ప్రపత్తుల చేత ఇంద్రియములను స్వాధీనపరచుకోవచ్చును.
1: త్రూ డివోషన్ అండ్ సరెండర్ వన్ కెన్ కంట్రోల్ సెన్స్ ఆర్గన్స్.
0: ఇంకొకటి, విరుద్ధమైన భార్య వల్ల కూడాను తాను ఈ విధమైనటువంటి సమన్వయాన్ని తాను సలుపుతూ వచ్చాడు కబీర్.
1: కబీర్ ఈజ్ అనదర్ ఇన్స్టెన్స్ ఆఫ్ హౌ హీ మేనేజ్ హిజ్ వైఫ్ వెన్ షీ వాజ్ వెరీ హాస్టైల్ టు హిమ్.
0: తుకారాం ఆ విధంగా చేసినప్పుడు కబీర్ ఇంకొక రీతిగా చేస్తూ వచ్చాడు.
1: తుకారాం ఫాలోడ్ ఏ డిఫరెంట్ పాత్ కంపేర్డ్ టు
0: అతని భార్య. అతని అడుగుజాడలు నడిచేటువంటిది పాపం. మహాసాధ్యమణి
1: వైఫ్ ఆఫ్ కబీర్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఒబీడియంట్.
0: భర్త అభిష్టమే తన అభిష్టము.
1: షీ ఆల్వేస్
0: తనది ప్రత్యేకమైనటువంటి ఒక వాంఛ లేదు.
1: షీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ లైక్ హర్ ఓన్ డిజైర్ అట్ ఆల్.
0: ఏ ఆజ్ఞను నియమించినా దానిని శిరసా వహించి ఆచరించేటువంటిది.
1: హీ వుడ్ ఇంప్లిసిట్లీ ఒబే వాట్ ఎవర్ కబీర్ వాంటెడ్ హర్ టు డు.
0: ఒకనాడు కబీర్ నేస్తూ ఉన్నాడు, రామ్ రామ్ రామ్ రామ్ అని రామనామ స్మరణ చేస్తూ.
1: కబీర్ వాజ్ వీవింగ్ ఎ క్లాత్ ఆన్ ఎ పర్టికులర్ డే రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ రామ్ రామ్ రామ్.
0: పట్ట పగలు 12 గంటలు.
1: ఇట్ వాజ్ 12 o'clock ఇన్ ది డే.
0: ఏమే లోపలున్నావా అని పిలిచాడు.
1: తుకారాం కాల్డ్ హిజ్ వైఫ్. వెల్ ఆర్ యూ అవైలబుల్ ఇన్ ద హౌస్.
0: పరిగెత్తి వచ్చింది పాపం.
1: షీ కేమ్ రన్నింగ్.
0: ఇక్కడ నూలు పోగు తెగింది, దీపం నటించుకుని రా అన్నాడు.
1: హీ సెడ్ దట్ హియర్ ది వన్ థ్రెడ్ ఈస్ బ్రోకన్, లైట్ ఎ ల్యాంప్ అండ్ గెట్ ఇట్. హీ సెడ్.
0: వెళ్ళింది, దీపం అంటించుకుని వచ్చింది.
1: షీ లిట్ ద ల్యాంప్ అండ్ బ్రాట్ ఇట్.
0: దగ్గర తెచ్చి ఇంక వద్దు అక్కడ తీసుకుని పో అన్నాడు.
1: When she brought the lamp nearer, he said, no, there is no need, take it back. She took it back.
0: ఏ ఒక్క జవాబు తాను చెప్పలేదు. ఏమిటి పట్ట పగులే, కండు కనిపించలేదా, దారం తెగింది చెప్పటం లేదా, దీపం వచ్చిన తర్వాత తిరిగి తీసుకుని పోవటం చెప్పటమా, ఏం పని లేదా నాకు అని భార్య భర్తతో ఏమాత్రం వాదించలేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ నోయింగ్ దట్ ఇట్ వాజ్ అ డే, దెర్ వాజ్ నో నీడ్ ఫర్ బ్రింగింగ్ ఇట్, షీ డిడ్ నాట్ ఆన్సర్ బ్యాక్ కబీర్ అట్ ఆల్. షీ ఇంప్లిసిట్లీ ఒబేడ్ హిమ్.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క భర్తకు సహకారంగా ఉండేటువంటి భార్య వల్ల తాను భగవద్భక్తిని కూడా పెంచుకుంటూ భగవంతునికి మంచి థ్యాంక్స్ చెప్పాడు పాపం.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ సచ్ ఎ గుడ్ నైస్ అండ్ ఒబీడియంట్ వైఫ్ తుకారాం కబీర్ డెవలప్డ్ డివోషన్ అండ్ ఆల్సో వాస్ థ్యాంక్ఫుల్ టు ద లార్డ్.
0: ఒకవైపున తుకారాం విరుద్ధమైనటువంటి భార్యతో పవిత్రమైన మార్గాన్ని అందుకున్నాడు.
1: ఆన్ ద వన్ సైడ్ తుకారాం విత్ ఎ హాస్టైల్ వైఫ్
0: భార్యతో పవిత్రమైనటువంటి స్థితిని పొందాడు.
1: కబీర్ విత్ సేక్రెడ్ డివోటెడ్ వైఫ్ హీ ఆల్సో రీచ్ ది హైట్స్.
0: కనుక మన వాతావరణం దీనికి ఏమాత్రం కూడా అడ్డు రాదు. మనలో ఉండేటువంటి భావచిత్తము పరిశుద్ధంగా ఉండాలి.
1: దేర్ ఫార్ ద ఎన్వైరన్మెంట్ కెనాట్ బికమ్ ఎన్ అబ్స్టకల్. ఇట్ ఈస్ ఓన్లీ ది ప్యూరిటీ ఆఫ్ ది మైండ్ అండ్ డిటర్మినేషన్ విచ్ ఆర్ నెసెసరీ.
0: కనుక మనం బయట వాతావరణం ఏమాత్రము మనం పాటించరాదు.
1: Do not criticize the external environment as an obstacle at all.
0: నీ యొక్క భావచిత్తము, నీ యొక్క పవిత్రమైనటువంటి భావము పరిశుద్ధమైనటువంటి సమన్వయం కావించుకోవాలి.
1: Make your own feeling sacred and purify your heart.
0: ఇంగ్లీష్ లోపల మీకు తెలిసినటువంటి వారే ఐన్స్టైన్.
1: You know Einstein.
0: ఇతను మహావిజ్ఞాని.
1: He was a great scientist.
0: కానీ అతనికి ఒక మూర్ఖురాలైనటువంటి భార్య.
1: He had a very stupid wife.
0: ఆమె విద్యావంతురాలు కాదు.
1: షీ వాజ్ నాట్ ఎన్ ఎడ్యుకేటెడ్ లేడీ.
0: కాకుండా పోయినంత మాత్రం ఏమి బాధలేదు, కానీ మొరట మనిషి.
1: నాట్ నెసెసరీ టు బి ఎడ్యుకేటెడ్ బట్ షీ వాజ్ రాదర్ క్రూడ్ టైప్.
0: ఈ యొక్క ఐన్స్టీన్ నిరంతరము ఏదో ఒక యోచనలో మునిగి ఉండేటువంటి వాడు.
1: ఐన్స్టీన్ వాజ్ ఆల్వేస్ అబ్జార్బ్డ్ ఇన్ సమ్
0: విచారణ విచారణ ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంటల్. దీంట్లోనే తన కాలం అంతా కూడా గడిపేటువంటి వాడు.
1: హీ వాజ్ ఇన్వెస్టింగ్ హిజ్ ఎంటైర్ టైమ్ ఇన్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ రీసెర్చ్.
0: సకాలానికి భోజనానికి లోపల పోయి వెళ్లేటువంటి వాడు కాదు.
1: హీ వాజ్ నాట్ గోయింగ్ ఈవెన్ ఫర్ హిస్ లంచ్.
0: ఏ టీ కాఫీ కూడాను భార్య అనేక పర్యాయములు వచ్చి పిలిచిన తర్వాతనే లోపల వెళ్లేటువంటి వాడు.
1: ఓన్లీ ఆఫ్టర్ వైఫ్ కాల్స్ నంబర్ ఆఫ్ టైమ్స్ హీ విల్ గో ఈవెన్ ఫర్ ఎ కప్ ఆఫ్ కాఫీ.
0: ఈ విధంగా చేస్తున్నంత వరకు కూడాను భార్యకు విసుగెత్తింది.
1: ది వైఫ్ వాజ్ రాదర్ డిస్గస్టెడ్.
0: సకాలానికి ఇంటికి రాడు, సకాలము భోజనం చేయడు, సకాలానికి టీ తాగడు, అతని కోసం నేను కాచుకోవాలి, ఏమిటి ఈ అవస్థ అని అనేక రకములుగా తాను నిరంతరం కూడా బుర్రు బుర్రు అనేటువంటిదిగా కోపం చేస్తుండేటువంటిది.
1: హర్ కంప్లైంట్ వాస్ దాట్ హీ డజంట్ కమ్ ఇన్ ప్రాపర్ టైమ్ ఫర్ ఫుడ్ ఫర్ టీ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్. హీ వాజ్ ఎ బిగ్ న్యూసెన్స్ అండ్ షీ వుడ్ నాట్ బి ఏబుల్ టు టేక్ హర్ ఫుడ్ వాట్ ఎవర్ షీ వాంటెడ్.
0: ఒకనాడు పాపం ఆమెకు చాలా ఆకలి వేసింది.
1: షీ వాజ్ రాదర్ హంగ్రీ అనే పర్టికులర్
0: తట్టలో ప్లేట్ తప్పే ప్లేట్ లోపలంతా కూడా వంట వడ్డించింది.
1: షీ సర్వ్డ్ ఆల్ ది డిషెస్ ఇన్ ఎ ప్లేట్.
0: టేబుల్ దగ్గర కూర్చుంది, రండి రండి రండి అని పిలిచింది పాప అనేక పర్యాయములు.
1: షీ సాట్ నియర్ ద టేబుల్ అండ్ రిక్వెస్టెడ్ హర్ హస్బెండ్ టు జాయిన్ ఫర్ లంచ్ ఏ నంబర్ ఆఫ్ టైమ్స్.
0: కానీ అతను వినిపించుకోలేదు.
1: హీ వాజ్ నాట్ కేరింగ్ ఫర్ హర్.
0: టేబుల్ పైన వాటర్ జగ్ ఉంటున్నది.
1: షీ హ్యాడ్ ఎ వాటర్ జగ్ ఆన్ ద టేబుల్.
0: కోపంతో పరిగెత్తింది ఆ వాటర్ జగ్ అతని తలపై నీళ్లు పోసింది.
1: She took the water jug with a lot of anger and poured on the head of Einstein.
0: అప్పుడు ఈ ఐన్స్టీన్ చాలా నవ్వుతూ, ఆహా, నిత్యము ఉరుములు మెరుపులు మాత్రమే ఉండేటువంటిది, ఈనాడు కుంభవర్షం కూర్చింది నా తలపైన అన్నాడు.
1: Einstein, without becoming angry, with a smile he said, "Every day there used to be thunder and lightning only, but today there is a very heavy downpour on my head."
0: అనగా ఎంత సమన్వయం గావించుకున్నాడు చూ.
1: You can imagine.
0: ఆ భార్య ఆ జగ్గుతో నీరు తలపైన పోస్తే జగ్గును తీసుకుని కొట్టేటువంటి వారు ఈ కాలం పురుషులు. కానీ దానికి తాను పూనుకోలేదు.
1: వాట్ ఎ నైస్ పర్సన్, హౌ హీ కుడ్ ఈజీలీ హార్మోనైజ్ అండ్ కీప్ హింసెల్ఫ్ హ్యాపీ. టుడే
0: అది ఏ ఇంద్రియ నిగ్రహం,
1: దాట్ ఈస్ కంట్రోల్ ఆఫ్ సెన్స్.
0: ఇది ఒక తపస్సుగా భావించుకుంటూ వచ్చారు పూర్వీకులు.
1: ది ఏన్షియంట్ వన్స్ కన్సిడర్ సెన్స్ కంట్రోల్ యాజ్ ఎ పెనన్స్.
0: థామస్ అని ఒక క్రిస్టియన్ మత ప్రబోధకుడు ఉండేటువంటి వాడు.
1: దేర్ వాస్ ఎ ప్రీచర్, క్రిస్టియన్ ప్రీచర్ బై నేమ్ థామస్.
0: థామస్ అతను ప్రతి పల్లెకు వెళ్లి ఆ మతమును ప్రబోధం చెలుపుతూ ఉండేటువంటి వాడు.
1: హి యూస్ టు గో టు డిఫరెంట్ విలేజెస్ అండ్ అండర్టేక్ ప్రీచింగ్.
0: ఒకనాడు ఒక గుర్రబండి ఎక్కి ఒక పల్లెకు వెళుతున్నాడు.
1: ఆన్ వన్ పర్టికులర్ డే హీ వాస్ ట్రావెలింగ్ ఆన్
0: మధ్య మార్గంలో ఒక లెవెల్ క్రాస్ అడ్డం వచ్చింది.
1: There was a level crossing on the way.
0: గుర్రం చక్కగా పరిగెత్తుతుండాలి, దాని ఏమాత్రం నడవకపోలేదు.
1: The horse was running all right.
0: కానీ ఆ లెవెల్ క్రాస్ దగ్గరికి వచ్చేటప్పటికే ఈ గుర్రపు యజమాని కర్ర తీసుకుని దాన్ని అధికంగా కొడుతూ వచ్చాడు.
1: The horse driver began beating the horse the moment the horse approached nearer.
0: మత ప్రబోధకుడు కనుక జీసస్ యొక్క ప్రభావము కరుణయే అతని ప్రధానమైనటువంటి ప్రచారమని విశ్వసించినటువంటి వాడు కనుక, అయ్యా, చక్కగా నడుస్తున్నటువంటి గుర్రంను ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు అని అడిగాడు ఆ జట్కా వాణ్ణి.
1: యాజ్ హీ వాజ్ ఎ ప్రీచర్ ఫర్మ్లీ బిలీవ్డ్ ఇన్ ది కైండ్నెస్ అండ్ కంపాషన్ టాట్ బై జీసస్, హీ ఆస్క్డ్ ది డ్రైవర్, వై ఆర్ యూ బీటింగ్ దిస్ హార్స్ వెన్ ఇట్ ఈస్ గోయింగ్ ఆల్ రైట్.
0: అప్పుడు జట్కా వాడు చెప్తున్నాడు, సార్, ఈ లెవెల్ క్రాస్ ప్రక్క లోపల తెల్లగా కొన్ని రాళ్లు పాతి పెట్టారు.
1: హీ బిగాన్ ఆన్సరింగ్ ది ప్రీచర్, వెల్ సార్, నియర్ ది రైల్వే క్రాసింగ్ దేర్ ఆర్
0: ఈ తెల్ల రాళ్లు చూసేటప్పటికి ఇది భయపడుతుండాలి.
1: ది మూమెంట్ ది హార్స్ సీస్ దీస్ వైట్ స్టోన్స్ ఇట్ ఈస్ గెటింగ్ ఫ్రైటెన్.
0: ఆ భయం కంటే ఎక్కువ భయం నా యొక్క కొరడా దెబ్బలు కింద పెట్టితే ఆ భయం మాని ఈ భయంలో తను ప్రవేశిస్తుంది.
1: In order that they, I frighten the horse by beating it more fervently, I
0: ఆ భయాన్ని తప్పించే నిమిత్తమే ఈ భయం నేను ప్రాక్టీస్ చేస్తున్నానన్నాడు.
1: I am creating such fright in the horse in order that it may not, its fright about the stones may be less compared to the beating.
0: అప్పుడు చామర్స్ యోచన చేశాడు, ఆ మనసును ఏ విధంగా మరల్చాలి అనేటువంటిది ఒక జట్కా వాణి వల్ల నేను తెలుసుకున్నానన్నాడు.
1: This Chalmers began thinking that I have learned how to control the mind and change
0: ఒక మనసు అనగా ఒక ఇంద్రియము ఒక విషయం పైన పరిగెత్తున్నప్పుడు ఆ విషయం నుంచి కూడా తప్పించి ఇంకొక విషయం పైన మరచి పరిగెత్తడానికి దానికి తగిన శిక్షణ ఇవ్వాలి.
1: If you want to divert sense organ from one direction to another direction, give it proper punishment or training.
0: ఇది అనేక పిచ్చి మార్గంలో ప్రవేశిస్తుంటుంది.
1: It goes in rather wrong ways.
0: దానికి విరుద్ధమైనటువంటి దానికంటే ఇంకా అధికమైనటువంటి దీన్ని మనం నిరూపించి చేసినప్పుడు అది దాని మార్గమును వదలి సరైన మార్గంలో ప్రవేశిస్తుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు డైవర్ట్ ఇట్ ఆన్ ద రైట్ పాత్ యూ హావ్ టు పుట్ ఇట్ అండర్ ప్రెషర్ అండ్
0: దొంగ పశువే ఉంటుండదు అనుకోండి.
1: దేర్ ఈస్ ఏ పర్టికులర్ థీఫ్,
0: అది ఏదో పంటలో పడి మేల్చడానికి పోతుంటది.
1: అండ్ వన్ ఆనిమల్ విచ్ ఈస్
0: అంతకంటే మంచి గడ్డిని మనము పచ్చగడ్డిని మనం ఇంటిలో వేస్తే ఆ పంటకే పోదది, అది ఇంటి దగ్గరనే ఉండి వేస్తుంది.
1: ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ అన్ ఎనిమల్ ఫ్రమ్ గోయింగ్ గ్రేజింగ్ టు ద రాంగ్ ఫీల్డ్స్,
0: తాను ఆశించిన దానికంటే ఉత్తమమైనటువంటి దానిని మనం ప్రవేశపెట్టినప్పుడు ఆ ఆశను నిరాశగా చేసుకుని ఉత్తమమైన మార్గంలో ప్రవేశిస్తుంది. మనసును కూడాను ఇంద్రియములు కూడాను పశువులు అని చెప్తూ వచ్చారు.
1: The sense organs are also described as animals.
0: ఎందుకోసం పశువు అని చెప్పారు?
1: Why is it called an animal?
0: పశ్చితీతి పశువు అని దీనికి అంతరార్థం.
1: The inner meaning of it is, it always goes
0: బయట దృష్టి కలిగినటువంటిది పశువు, లో దృష్టి కలిగినటువంటి వాడు పశుపతి అన్నారు.
1: The animal always will have an external vision, it doesn't get introverted.
0: మానవుడు పశుపతి కావాలి కానీ పశువు కాకూడదు.
1: The master of this animals will always have
0: నీవు మాస్టర్ కావాలి కానీ స్లేవ్ కాకూడదు.
1: యూ షుడ్ బికమ్ ద మాస్టర్ నాట్ ద స్లేవ్.
0: నీవు ఇంద్రియానికి నీవు బానిస అయిపోతున్నప్పుడు నీవు స్లేవ్ అవుతావు.
1: ఇఫ్ యూ బికమ్ స్లేవ్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్
0: ఇంద్రియానికి మాస్టర్ కావాలి.
1: యూ షుడ్ బికమ్ ద మాస్టర్ ఆఫ్ యువర్ సెన్సెస్.
0: కనుక నీ మాస్టరే మానవుడు.
1: మ్యాన్ ఈజ్ ద మాస్టర్.
0: కనుక ఇట్టి మాస్టర్ అయినటువంటి మానవుడు కేవలం ఇంద్రియానికి వశమైపోయి బానిసగా జీవిస్తూ వస్తున్నాడు.
1: మ్యాన్ హూ మస్ట్ బి ది మాస్టర్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ ఈజ్ బికమింగ్ ఎ స్లేవ్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ అండ్ లివింగ్ ఎ పిటియబుల్ లైఫ్.
0: ఈ ఇంద్రియములను సక్రమమైన మార్గంలో పెట్టుకోవడానికి అనేక రకమైనటువంటి మార్గములు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ వేస్ టు పుట్ ది సెన్స్ ఆర్గన్స్ ఇన్ ద ప్రాపర్ పాత్.
0: దీనికి ఇష్టం వచ్చినటువంటివన్నీ కూడా అందించడానికి ప్రయత్నించకూడదు.
1: డూ నాట్ గో ఆన్ ఆఫరింగ్ వాట్ ఎవర్ ద డిజైర్.
0: ఈ ఇంద్రియముల యొక్క భోగం ఎక్కడి నుంచి పుట్టింది అని ఒక చిక్కని విచారం చేయాలి.
1: You have to just think as to what is the
0: ఇవి దుఃఖము నుంచినే పుట్టాయి.
1: ఆల్ దిస్ సెన్స్ ఆర్గన్స్
0: దీని పుట్టుక స్థానం ఎట్టిదో దీని ప్రభావం కూడా అట్టి వారే ఉంటాయి.
1: దే ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ సారో అండ్ దర్ ఇంపాక్ట్ ఈస్ ఆల్సో సారో.
0: కనుకనే ఇవి అందించేటువంటి అంతా కూడా మనం తాత్కాలికంగా భోగమును భాగ్యమును ఆనందములు అనుకుంటాం కానీ ఇది పూర్తి దుఃఖాన్ని అందిస్తున్నాయి.
1: వాట్ ఎవర్ దీస్ సెన్స్ ఆర్గన్స్ గివ్ యూ మే గివ్ యూ ఏ టెంపరీ జాయ్ బట్ పర్మనెంట్ సారో అండ్ సాడ్నెస్.
0: దీని వాంఛలు క్షణములో పుడతాయి క్షణములో అణుగుతాయి.
1: దీస్ డిజైర్స్ స్ప్రింగ్ ఇన్ ఎ మోమెంట్ అండ్
0: ఆద్యంతములు రెండు కూడాను క్షణంలోనే ఆవరిస్తాయి.
1: ఇట్ ఇన్ ఎ మోమెంట్ దేర్ ఇస్ బిగినింగ్, ఇట్ ఇన్ ఎ మోమెంట్ దేర్ ఇస్ ఎన్ ఎండ్.
0: ఈనాడు నేను లడ్డు తినాలి అని ఒక ఆశ పుట్టింది.
1: You get a desire that you would like to eat laddu.
0: Aa puttina rendu laddu tinnavu.
1: You ate laddu.
0: Rendu laddu tine tappudiki visigettindi.
1: After eating two laddus,
0: aasa enta sepu nirasa enta sepu.
1: Within moments there is a desire.
0: Ishtam enta sepu aishtam enta sepu.
1: Desire in one moment and dislike in
0: another. In a
1: moment these likes and dislikes appear and
0: disappear.
1: These are all temporary, isn't it?
0: కనుక దీనిని సరి అయినటువంటి రీతిలో మనం విచారణ సలిపి
1: యూ హ్యావ్ టు ఎన్క్వైర్ ఆన్ ప్రాపర్ లైన్స్ ఆన్ దీస్ మ్యాటర్.
0: ఇంద్రియాలకు తగినటువంటి యొక్క పనిని మనం పెట్టాలి.
1: గివ్ ప్రాపర్ వర్క్ టు ది సెన్స్ ఆర్గన్స్.
0: ఈ ఇంద్రియములకు సరి అయినటువంటి పనిని మనం ఇవ్వకుండా పోవటం చేతనే మనం అనేక రకములుగా దానికి బానిసలు కావాల్సి వస్తుండాలి.
1: We will have to give a lot of trouble to the sense organs if we don't give proper work in the proper time.
0: దేహము యొక్క వాంఛలు మనము సత్యమైనవిగా భావించరాదు.
1: We should not consider the desires of the physical body as based on truth.
0: నేను ఇక్కడ లేకుండా పోయినప్పటికీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వారి వారి భావాలను ఉచ్చరించేటివన్నీ కూడా గుర్తిస్తూ ఉంటుంటాను.
1: I may not be here, but I keep watching the feelings that come in the minds of all of you.
0: సాయంకాలము అనంతపురం ప్రిన్సిపల్ హేమలత ప్రహ్లాదం చరిత్రాన్ని చక్కగా సరి అయినటువంటి తెలుగు పదముల చేత పద్యముల చేత గానము చేత అందరికీ శ్రవణానందపరిచింది.
1: దిస్ ఆఫ్టర్నూన్ ప్రిన్సిపల్ హేమలత వనంతపూర్ క్యాంపస్ గేవ్ ఎ బ్యూటిఫుల్ మెలోడియస్ లెక్చర్ యూజింగ్ ప్రాపర్ వర్డ్స్.
0: అయితే అందులో ఒకటి ప్రధానమైనటువంటి రీతిగా బోధిస్తూ వచ్చింది.
1: అమంగ్ ఆల్ ద థింగ్స్ షీ వాస్ టీచింగ్ వన్ పర్టికులర్ థింగ్.
0: శిశుపాల దంతవక్రాదులు పరమాత్ముడైన కృష్ణుణ్ణి నిరంతరము కూడా దూషిస్తూ వినరాని మాటల చేత నొప్పించేటువంటి వారు.
1: శిశుపాల అండ్ దంతవక్ర యూస్ టు యూజ్ వెరీ అబ్యూజివ్ వర్డ్స్ అగైన్స్ట్ కృష్ణ అండ్ హర్ట్ హిమ్ కంటిన్యూస్లీ.
0: అయితే ఒకనొక సమయం లోపల సభ జరుగుతూ ఉండాలి.
1: బట్ దేర్ వాస్ సమ్ కోర్ట్ అసెంబ్లీ.
0: అర్ఘతాంబూలం ఎవరికి ఇవ్వాలని ధర్మరాజు చేతి ఎందుకున్నాడు.
1: ధర్మరాజా వాస్ కండక్టింగ్ దట్ పర్టిక్యులర్ సభ.
0: ఎంతమందో మహర్షులంతా ఉంటున్నారు ఆ సభలో.
1: ఇన్ దట్ అసెంబ్లీ దేర్ వర్ గ్రేట్ మహర్షిస్.
0: ఆచార్య శ్రేష్ఠులైనటువంటి ద్రోణాచార్యులు, కృపాచార్యులు, ఇంకా భీష్మాచార్యులు అందరూ కూడా ఉంటున్నారు.
1: దే వర్ గ్రేట్ పీపుల్ లైక్ ద్రోణాచార్య, భీష్మాచార్య అండ్ కృపాచార్య.
0: అయితే అందరికంటే ఉత్తముడు భీష్ముడు.
1: ఆఫ్ ఆల్ ది పీపుల్ భీష్మ
0: అగ్రతాంబూలము.
1: ధర్మరాజా కుడ్ హావ్ గివన్ ద ఆనర్ ఆఫ్ అగ్రతాంబూల.
0: తమ ప్రియతమైనటువంటి ఆ మహాకృష్ణుడికి మాత్రమే అందించాలని తనలో ఆశ.
1: బట్ హీ హెడ్ డిజైర్డ్ అండ్ రిజాల్వ్ దట్ ఆనర్ షుడ్ గో.
0: జీవితాధారము కృష్ణుడే.
1: కృష్ణ ఈజ్ ద వెరీ
0: పరమావధి. కృష్ణుడే
1: హీజ్
0: మా ప్రాణము. కృష్ణుడే
1: హీఈస్ అవర్ లైఫ్ ఇట్ సెల్ఫ్.
0: అతను తప్ప అన్యులు మాకు ఈ జగత్తులో పెద్దలు కనిపించరు.
1: దెర్ ఈస్ నో వన్ ఎల్స్ హూ ఈస్ గ్రేటర్ దాన్ హిమ్. వీ కెనాట్ సీ ఎనీ వన్
0: అని కృష్ణుడిని పిలిచి పాదములు కడిగి అగ్రతాంబులు ఇస్తున్నాడు.
1: హీ కాల్డ్ కృష్ణ అండ్ హీ వాష్ ది ఫీట్ ఆఫ్ కృష్ణ.
0: దుర్మార్గులకు, దుష్టులకు కూడాను కేవలం అంతర్భావం వాళ్ళు ఏమాత్రము యోచించరు.
1: ద వికెడ్ వన్స్ కెనాట్ అండర్స్టాండ్
0: బాహ్య దృష్టి, బాహ్య భావం అనే వాళ్ళు అనుసరిస్తుంటారు.
1: దే ఆల్వేస్ సీ ఎక్స్టర్నలీ అండ్
0: వ్యక్తిగతమైనటువంటి ద్వేషములను, అసూయలను వాళ్ళు ప్రకటిస్తూ ఉంటారు.
1: దే ఆల్వేస్ ఎక్స్ప్రెస్ హేట్రెడ్ అండ్ జెలసీ.
0: సమష్టి భావం వారిలో శూన్యము.
1: దే డు నాట్ హ్యావ్ ఎ కరెక్ట్ అండర్స్టాండింగ్. నాకు
0: ఇష్టం లేనంత మాత్రమే ప్రజలకు ఇష్టం ఉండదా అనేటువంటి విశాల భావము ఉండదు.
1: హీ డజంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. హీ మే నాట్ లైక్ బట్ ఆల్ ద పీపుల్ లైక్ ఇట్. దట్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్
0: ఇలాంటి సంకుచితమైనటువంటి యొక్క చిత్తములకు ఉంటుంటాయి.
1: దేర్ ఆర్ సచ్ నారో మైండెడ్ పీపుల్ ఆల్వేస్ అండ్ ఎవ్రీవేర్.
0: ఇంత పెద్ద సభ లోపల లేచాడు శిశుపాలుడు.
1: శిశుపాల గాట్ అప్ ఇన్ దట్ గ్రేట్ అసెంబ్లీ.
0: ఏదో అక్కడ మురుగున మురుగును అనుకోవటమే కాకుండా ప్రత్యక్షముగా పాండవులందరూ కూడా ఉంటున్నారు. మహాసభ జరుగుతుండాలి. ఇంతమంది ఋషుల మధ్య లోపల కృష్ణుని ఇష్టం వచ్చినట్టు దూషించాడు.
1: ఇన్ దట్ గ్రేట్ అసెంబ్లీ వేర్ పాండవాస్ అండ్ సో మెనీ అదర్ గ్రేట్ పీపుల్ వర్
0: తామూలం ఏమిటో కృష్ణునికి.
1: హీ బిగాన్ కండెమింగ్ కృష్ణ ఇన్
0: స్నాన పూజేయు ఆ జవరాండ్ర చీరలు కాజేసినందుకు పూజనీకు.
1: Should Krishna be worshipped because he stole the sarees of Gopikas when they
0: were భూభాండ్రతో చల్లలాడేవాడు హరించినందుకు అర్చమిట.
1: Should he deserve this honor because he played with those rural Gopika, rural folk Gopika?
0: చాలు కట్టిపెట్టి నీ పంచాంగం ఇంకా.
1: Enough of it. Stop your
0: పొగడి పొరబోకు చారించు. మూయ్ నోర్ షట్ అప్ అన్నాడు.
1: He said shut up.
0: దీనితో ధర్మజుని యొక్క మనసు చాలా బాధపడిపోయింది.
1: ధర్మజాస్ మైండ్ వాజ్
0: రాజమా. నా ప్రేమమూర్తి, నా ప్రాణ సమానమైనటువంటి యొక్క భగవంతుని ఇంత సభ లోపల ఇన్ని విధమైన పరాభముగా మాటలాడటమా అని తనలో తాను చాలా బాధపడుతున్నాడు.
1: మై బిలవెడ్ లార్డ్ కృష్ణ ఈజ్ బీయింగ్ అబ్యూజ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాషన్.
0: దీనికి తగినట్టుగా అగ్రతాంబూలం ఇచ్చిన ఆ తట్ట చేతనే శిశుపాలుని పైన విసిరాడు కృష్ణుడు.
1: Krishna took that particular plate itself and threw it.
0: Yedo sudarshana chakram antaru. Chakramu kaadu taambulam ichinatundi tattane.
1: It was not the discus sudarshana chakra, it was only that plate.
0: Tattane chakranga velli shishupaluni kantam khandinchindi.
1: He cut the neck of Shishupala by using
0: kantam khandinchinanta maatramu aanandame kaani dharmajunuku tatchaname aa kantam nunchi kudanu raktam antha egiri aa yokka కృష్ణుని పాదముల పైన పట్టము. ఆ శిశుపాలుని యొక్క ప్రాణస్వరూపమైనటువంటి యొక్క జ్యోతి కృష్ణుడిలో కలిసిపోయింది.
1: వెన్ హీ త్రూ ద ప్లేట్ హిజ్ నెక్ వాజ్ కట్. ది బ్లడ్ స్ప్రాంగ్ ఫ్రమ్ ది వెయిన్స్ అండ్ ఫెల్ అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ కృష్ణ.
0: అయోమయమైపోయింది, అల్లకల్లోలమైపోయింది. ఆంధ్రాలో వచ్చిన తుఫాను వలె కలిగిపోయింది.
1: అండ్ ది జ్యోతి ఫ్రమ్ హిమ్ మర్జ్డ్ ఇన్ కృష్ణ అండ్ విత్ దిస్ దేర్ వాజ్ అ లాట్ ఆఫ్
0: ఈ దుర్మార్గుని కంఠం ఖండించడం సత్యమే, సరి అయినటువంటిది. కానీ అతని పాపజ్యోతి ఈ పరమాత్మలో లీనం కావటం ఏమిటి ఆశ్చర్యం?
1: శిశుపాల డిజర్వ్డ్ దట్ పనిష్మెంట్ బట్ హౌ ఇస్ ఇట్ దట్ సచ్ ఎ సిన్నర్స్ ఆత్మిక జ్యోతి
0: పాపి.
1: హి వాజ్ సచ్ ఎ గ్రేట్ సిన్నర్.
0: ఇతను మహా దురాత్ముడు.
1: హి వాజ్ ఎ రాదర్
0: ద్రోహి, దైవ ద్రోహి.
1: హి వాజ్ ఎ ట్రెచరస్ ఫెలో.
0: ఇలాంటి వాణి యొక్క జీవన జ్యోతి పరమాత్ముడు చేరటం అంటే ఇది ఏమిటిది ఆశ్చర్యం? ఇలాంటి వాడికే పరమాత్ముడు ఇట్లా ఇలాంటి అవకాశం అందించేది, ఇలాంటి వారినైనా తాను స్వీకరించేది అని అనేక రకములుగా తాను యోచన చేస్తూ వచ్చాడు.
1: హీ బిగాన్ జస్ట్ గెటింగ్ ఎ నంబర్ ఆఫ్ డౌట్స్. ఈజ్ దిస్ ది ఫెలో హూ డిజర్వ్స్ సచ్ ఎ కైండ్ ఆఫ్ గ్రేస్ ఫ్రమ్ ద లార్డ్, అలవింగ్ హిజ్ ఓన్ జ్యోతి.
0: ఈ సమస్యని నారాయణ దగ్గర ప్రశ్నించాడు.
1: దిస్ పర్టికులర్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్.
0: ఎంతమందో భక్తులు ఉంటున్నారు, ఎంతమందో శరణాగతి పొందినటువంటి వారు ఉన్నారు. వీరెవరికి లేకుండా భగవంతుని దూషించినటువంటి వానికైనా ఇటువంటి పవిత్రమైన స్థానం అందించటం.
1: దేర్ ఆర్ సో మెనీ గ్రేట్ డివోటీస్, దే మే నాట్ గెట్ దిస్ ఆనర్ అండ్ దిస్ ఆపర్చునిటీ. షుడ్ దిస్ ఫెలో హూ హీ వాజ్ సచ్ ఎ గ్రేట్ సిన్నర్.
0: నారదుడు చెప్పాడు, అయ్యా దూషణ భూషణ తిరస్కార పురస్కారములంతా దేహానికే కాని ఆత్మకు కాదు.
1: నారద టోల్డ్, వెల్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ క్రిటిసిజం డిఫెక్ట్స్ and merits and demerits are only for the body.
0: అందరి యందు ఉన్నటువంటిది ఒకే పరమాత్ముడే.
1: There is for ఆత్మ there is no such defect and no
0: దూషించే వారు ఎవరు, దూషణ అందుకునేటువంటి వారు ఎవరు?
1: Who is the one who criticizes and who is the one who is
0: criticized? ఎవరు ద్వేషి, ఎవరు ప్రీతి?
1: Who is hated and who
0: is beloved? అందరూ సమానులే.
1: Everyone is equal.
0: ఏ రక్తము నిరంతరము భగవంతుని చింత చేస్తుందో ఆ రక్తము భగవంతునికి అర్పితమైపోతుంది.
1: That blood which goes on remembering God will always get
0: desham chetano,
1: feet of God.
0: Prema chetano, kamam chetano, asuya chetano, ek ahankaram chetano, ee reetigane sare aa bhagavantuni naamam smaristhe chaalu.
1: Whether it is out of hatred, out of jealousy, out of love, out of envy, whatever be the thing, if you go on repeating and
0: bhaktulu smarinchetundi smarana kante shishupalu adhikanga smarinchadu.
1: Shishupala remembered the name of Krishna much more than the devotees remember him.
0: భక్తులు ఏదో పూజరూముకు పోయినప్పుడు మాత్రం పరమాత్మ అని రెండు దండాలు పెడతారు.
1: Devotees remembered the name of Krishna only when they
0: పటాలు చూసినప్పుడు రెండు దండాలు పెడతారు.
1: And they offered obeisance.
0: గుళ్ళు గోపురాలకు పోయినప్పుడు రెండు దండాలు పెడతారు.
1: When they go to pilgrim center they offer.
0: కానీ శిశుపాలుడు అట్లు కాదు.
1: బట్ శిశుపాల
0: సర్వకాల సర్వావస్థలు ఎందుకును కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణుడే దూషించటం.
1: Under all times, under all circumstances, he was always criticizing Krishna, Krishna,
0: Nidra lo kudanu Krishna, Krishna, Krishna.
1: Even in sleep, he was criticizing Krishna, Krishna, Krishna.
0: Aa chintana yokka prabhavame ee yokka attadaku sariyinatundi aadharam annadu.
1: It is on account of that kind of constant remembrance, this blood
0: spread. Aithe lokulu, bhashya sambandhamaina, laukika sambandhamainatundi yokka విషయములను చర్యలు మాత్రమే గుర్తిస్తూ వస్తుంటారు.
1: ది వరల్డ్లీ పీపుల్ విల్ ఓన్లీ జస్ట్ సీ ఇన్ ఎన్ ఎక్స్టర్నల్ వే అండ్ ఓన్లీ సూపర్
0: భగవంతుడు దానిని చూడడు.
1: గాడ్ నెవర్ సీ.
0: భగవంతుడికి ద్వేషము కానీ లేక అసూయ కానీ లేక ఇష్టము కానీ ఏ ఒక్కటి కూడా అతనికి లేదు.
1: గాడ్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ లైక్ హేట్రెడ్, జెలసీ.
0: అన్ని మీలో ఉండేటువంటి మీకు ప్రతిబింబించేటువంటి ప్రతిబింబాలే.
1: All that you see as hatred, love is only
0: భగవంతుడు అద్దం వంటి వాడు.
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ లైక్ ఎ ప్యూర్
0: అద్దం. ముందు నుంచుకొని ఏ విధంగా యాక్ట్ చేస్తే అద్దంలోని ప్రతిబింబం అదే రీతిగా యాక్ట్ చేస్తుంది.
1: లైక్ ఎ మిర్రర్ హీ రిఫ్లెక్ట్స్ యువర్ ఓన్ ఫీలింగ్స్ అండ్ యువర్ ఓన్ యాక్షన్స్ అండ్ యువర్ ఓన్ థాట్స్.
0: అద్దం ముందు నుంచుకొని దానిని దండిస్తూ ఇస్తుందా అది కూడా నిన్ను దండిస్తూ వస్తుంది.
1: You go on showing anger, standing before the mirror, it expresses the same thing.
0: అద్దంలో ఉన్న ప్రతిబింబానికి ఒక నమస్కారం కొట్టు, ఆ నమస్కారం తిరిగి నీకు అందిస్తుంది.
1: You offer a namaskar folding your hands in the mirror, you see the same
0: thing. నీవు చేసినటువంటి దీనికి నీకు రియాక్షన్ గా వస్తుంది అది, కానీ భగవంతుడికి యాక్షన్ రియాక్షన్ రెండు లేవు.
1: Your own action gets reaction as a reaction to you. God has neither like
0: అట్టి భగవంతునికి ఒకటి ఇష్టము ఒకటి అయిష్టము అనేటువంటిది కాదు.
1: గాడ్ హ్యాస్ నో లైక్స్ అండ్ నో డిస్ లైక్స్.
0: ఒకటి శిక్ష ఒకటి రక్ష అనేటువంటిది కాదు.
1: పనిష్మెంట్ అండ్
0: శిక్ష రక్షణ అన్ని కూడా మన ప్రవర్తనల యొక్క ప్రభావాలే.
1: ప్రొటెక్షన్ అండ్ పనిష్మెంట్ డిపెండ్ అపాన్ అవర్ యాక్షన్.
0: కనుక భగవంతునికి ఏ విధమైన ఈ విధంగా చేస్తున్నాడే, ఈ విధంగా చూస్తున్నాడే, ఈ విధంగా వారిని మాత్రం దగ్గర చేర్చాడే, వీరిని మాత్రం దగ్గర చేయలేదు, ఈ విధమైనటువంటి నిర్ణయం చేసే అధికారం ఎవరికీ లేదు.
1: No one has the authority or the right to decide that God is making one nearer and making one
0: nearer. అంటే ఇట్లే ఉండాలి అట్లే ఉండాలి అని ఎవరు శాసించే అధికారం ఉంది?
1: Who can command and say prescribe?
0: అందరిలో ఉండేటువంటి యొక్క దైవత్వము అన్ని రకాలుగా ప్రవర్తించవచ్చు.
1: His divinity can express itself in
0: aithe swartha rahitamainatundi kanuka deeniki ye doshamu undadu
1: but because it is pure from
0: paripurnamainatundi oka prema kanuka idi ye vidhamainatundi malinyamu kudaradu
1: it has no selfishness and it is full of love
0: kanukane bhagavantunaku aneka rakamainatundi birudulu untunnayi
1: there are a number of titles for god
0: nirgunam niranjanam sanatanam niketanam nitya shuddha buddha mukta nirmala swarupinam anna కనుక భగవంతుడు అన్ని రకములైనటువంటి యొక్క పవిత్రతలో ఉండేటువంటి వానికి ఇట్టి అపవిత్రము ఇది పవిత్రము అని నిర్ణయించే నీ దృష్టిలో ఉంటుండాలి కానీ భగవంతుని దృష్టిలో లేదు
1: గాడ్స్ సేక్రెడ్నెస్ ఇస్ ఫుల్ అండ్ టోటల్ యు హావ్ నో రైట్ టు డిసైడ్ దట్ సచ్ అండ్ సచ్ థింగ్ అలోన్ షుడ్ బి గాడ్
0: యద్భావం తద్భవతి
1: వాట్ యు సీ ఇస్
0: నీవు ఏ రంగు అద్దాలు వేసుకున్నావో ప్రపంచమంతా అదే రంగుగానే కనిపిస్తుంది
1: ఆన్ ది టైప్ ఆఫ్ గ్లాసెస్ దట్ యు వేర్ You see the world as
0: srishti yokka dosham kaadu nee drushti yokka dosham
1: there is no defect in creation it is the only defect in your own vision
0: anukane indriyamulu ee doshamulu gaavistunnayi ani manam anukotamu idi kevalam mana yokka bhavamulu yokka doshame
1: there is a defect in your own feeling when you say that these sense organs have some defects
0: indriyamulu sareinatti bhavani manam abhiruddhi parchukunte indriyamulu sareinatti arthanni andistuntayi
1: if you develop correct and good feelings your sense organs will give you correct
0: arambhundi tanalo manchi bhavam pettukunnadu bari chesinatundi yokka tappu pani kodunu thanu manchidi gane bhavinchadu
1: Tukaram had good feelings whatever his wife did also turned out to be good for
0: Kabir nirantaram kodunu bhagavat chintana cheta kaalamu gaduptu vachadu kalakani bari chesinatundi dinnanta kodunu manchi gane bhavistu vachadu
1: Kabir also was constantly thinking of the Lord therefore whatever his wife did also
0: Einstein samabhavamunu kaligi pavitramainatundi hrudayamto oka sadhana chaduttu vachadu kanuka adi kodanu thana bhari chesinatundi oka pani samanvayam cheskuntu vachadu
1: Einstein had equal mindedness therefore whatever his wife did also he accepted as a good thing alone
0: kanuka manalo manamu samanvayam gaavinchukuneetundi oka sadhanana manam salpali
1: We should have the capacity to harmonize with ourselves.
0: భగవంతుడు మన ఇంద్రియాలంతా బయటికే ఇచ్చాడు గనుక అతందే తప్పు కాని మాది కాదు అనుకుంటారు కొంతమంది మొండివారు.
1: Some blind ones go on criticizing God. God has made the sense organs to go externally. It is his mistake, not ours.
0: భగవంతుడు కన్నులు ఇచ్చాడు కానీ బయటికే దీని తలుపులు పెట్టాడు కానీ లోపలికి పెట్టలేదే.
1: God has given you the eyes. Well if we are going externally it is only your own defect
0: bhagavantudu chevulu ichadu prapancham vaipune tippadu gaani vaadu lobala vaipune trippalede
1: god has given the ears they are turned to the external
0: world mukku ichadu baita swasamile teeskobannadu gaani lopala swasam kaadannade
1: and god has given the nose
0: kaabatti srishtilone dosham undi
1: therefore some people decide that god
0: idi maa dosham kaadu ani aa rakamga samanvayam cheskuntuntaru
1: there is defects only in creation
0: ade
1: we don't have any defects This is a great mistake.
0: అనేక దోషములు చేయటము I am a human. ఇది ఎంత పొరపాటు ఎంత పాపము
1: to say that to err is human is a great mistake a sin.
0: I am a human. నేను మానవుడు కాబట్టి తప్పులు చేయటం నా స్వభావము అని సమర్థించుకుంటున్నాడు.
1: People go on defending I am a human being. To err is human. Therefore he goes on committing mistake.
0: చాలా తప్పు అది పిల్లల లోపల.
1: This is a great mistake. Let the youth note this.
0: నీవు మానవుడైనందుకు తప్పులు చేయకూడదు
1: ఆఫ్టర్ బీయింగ్ ఎ హ్యూమన్ బీయింగ్ యూ షుడ్ నాట్ కమిట్ మిస్టేక్
0: పశువు అయితే తప్పులు చేసినా పర్వాలేదు
1: ఇఫ్ ఇట్ ఇస్ ఎనిమల్ దే కెన్ కమిట్
0: అది పశువు కనుక తాను యొక్క ప్రవర్తన తాను చేస్తుండాలి
1: ఇఫ్ ఇట్ ఇస్ ఎన్ ఎనిమల్ ఇట్ ఇస్ నేచురల్ ఫర్ ఇట్
0: నీవు మనిషి అయిపోయి తప్పులు చేయకూడదు అలాంటి వాడు తప్పులు చేసిన మానవుడు ఇది సహజమే అనుకోవటం ఇది సమర్థించుకోవటం
1: ఇట్ ఈస్ రాదర్ డిఫెండింగ్ వన్స్ ఓన్ వీక్నెసెస్ ఇఫ్ వన్ సేస్ టు ఎర్ ఇస్ హ్యూమన్
0: పశువుగా పుట్టి పశువుగా ప్రవర్తిస్తుండాలి అది
1: Animal is born as such and conducts
0: మనం మనిషిగా పుట్టి పశువుగా ప్రవర్తించడం ఎంత విరుద్ధము
1: we are born as human beings but if we conduct like an animal what a great mistake it
0: కనుక నీవు మనిషిగా ప్రవర్తించు
1: conduct yourself as a man
0: ఇంకా కొంతమంది గొప్ప తెలివితేటలు కలిగినటువంటి విద్యార్థులు అనేక రకములుగా సమర్థన చేసుకుంటుంటారు
1: సమ్ వెరీ క్లెవర్ స్టూడెంట్స్ గో ఆన్ డిఫెండింగ్ themselves in a number of ways
0: పక్షులు స్వేచ్ఛావిహారం చేస్తున్నాయి ఎక్కడ కావాల్సింటే అక్కడ పోతున్నాయి ఏ విధమైనటువంటి పక్షితోనైనా స్నేహం చేస్తుండాలి కాబట్టి దానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుండాలి
1: బర్డ్స్ హావ్ కంప్లీట్ ఫ్రీడమ్ టు గో వేర్ ఎవర్ దే లైక్ అండ్ ఈట్ వాట్ ఎవర్ దే వాంట్
0: పశువులు మృగములు కూడాను తమ తమ స్వేచ్ఛను తాను అనుభవిస్తున్నాయి.
1: ఎనిమల్స్ అండ్ బీస్ ఆల్సో ఎంజాయ్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్.
0: పశువులు పక్షులు మృగములు స్వేచ్ఛను అనుభవిస్తుంటే మానవుడు స్వేచ్ఛను అనుభవించలేకర్లేదా?
1: వెన్ బర్డ్స్ బీస్ అండ్ ఎనిమల్స్ ఎంజాయ్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ షుడ్ నాట్ మ్యాన్ ఎంజాయ్ ది ఫ్రీడమ్?
0: నిజమే, నీవు కూడా స్వేచ్ఛను అనుభవించు.
1: Yes, it is true. You also
0: have freedom. పశువులు ఏ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి?
1: What type of freedom do animals enjoy?
0: పశు స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి.
1: It is animals' freedom.
0: మృగములు ఏ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి? మృగ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి.
1: Animals are enjoying freedom of animals.
0: నీవు మనిషివి, మనిషి స్వేచ్ఛను అనుభవించు, తప్పులేదే.
1: You are a man. Enjoy the freedom given to man.
0: నీవు మనిషి వైపు మృగ స్వేచ్ఛను అనుభవిస్తే ఇది దోషం కాదా?
1: Being a man, if you want to enjoy the freedom of an animal, is it not a mistake?
0: ఈ ఫ్రీడమ్ అనేటువంటి దానిని మనము పెడర్థాలతో, అనర్థాలతో, నానార్థాలతో దీనిని అభివృద్ధి పరచుకుని యథార్థాన్ని మర్చిపోతున్నాం.
1: We are giving wrong interpretations, many interpretations, and forgetting the real meaning of freedom.
0: కనుక ఇది కాదు నిజమైన ఫ్రీడమ్.
1: This is not real freedom at all.
0: ఫ్రీడమ్ అంటే ఏమిటి?
1: What is the meaning of freedom?
0: స్వేచ్ఛగా సంచరించటమా ఫ్రీడమ్?
1: Is it licentious?
0: విచ్చలవిడిగా వదిలిపెట్టమా ఫ్రీడమ్?
1: Is it licentious kind of behavior that is?
0: కాదు కాదు కాదు కాదు.
1: Certainly not.
0: ఆత్మజ్ఞానము,
1: knowledge of ఆత్మ,
0: ఆత్మానందము, ఇవే ఫ్రీడమ్.
1: Controlling of senses, knowledge of ఆత్మా, control of ఆత్మా, this is freedom.
0: రొద్దున చిక్బర్ రెండు మ్యాప్లు వేసి ఒకవైపున నాలెడ్జి, మరొక వైపున క్యారెక్టర్ అని పెట్టాడు.
1: Morning, Chibber put a picture. On one side there was knowledge, on another side there was character.
0: కనుక మన బ్యాలెన్స్ ఏమిటంటే ఒకవైపున నాలెడ్జి, ఒకవైపున గుణము, క్యారెక్టర్, ఈ రెండు సమానంగా ఉండినప్పుడే సక్రమమైనటువంటి ఒక బ్యాలెన్స్ ఉంటుంది.
1: You can enjoy perfect balance when you have on one side knowledge and on the other side character.
0: నేటి విద్యలు తెలివి తేటలనేబెంచు కొంచెమైనా గుణము పెంచబోదు.
1: Today's education increases only one's cleverness, but not the virtuous good habits and good character.
0: కోటి విద్యలుండి గుణము లేకున్నచో ఫలమదేమి వాణి విలువదేమి.
1: You may have a crore types of skills and education. If you do not have virtue, what is the use?
0: ఎంత తెలివితేటలు ఉండి ఏం ప్రయోజనము?
1: What is the use?
0: దానిని తుంచేటువంటి గుణం కూడా మరొక వైపు ఉంటుండాలి.
1: There is a need for proper qualities which can be used.
0: సరి అయినటువంటి బ్యాలెన్స్ గా ఉంటుంది.
1: Then only there will be a perfect.
0: ఈనాటి మానవునకు, ఈనాటి విద్యావంతునకు బ్యాలెన్స్ పూర్తి తప్పిపోయింది.
1: Today's man and specially educated man, there is a
0: ఒక చిన్న సైకిల్ లో బ్యాలెన్స్ తప్పిపోయిందంటే యాక్సిడెంట్ అయిపోతుంది, కింద పడిపోతాడు.
1: If there is no balance while cycling, one will get involved.
0: మానవ జీవితము, పవిత్రమైన జీవితము, దీంట్లో బ్యాలెన్స్ లేకపోతే ఎంత ప్రమాదము.
1: ఇఫ్ దెర్ ఇస్ నో బ్యాలెన్స్ ఇన్ మ్యాన్స్ లైఫ్, వాట్ డేంజర్స్ హీస్ ఎక్స్పోజ్డ్.
0: కనుక ఇంద్రియములు ఒకవైపున,
1: ఆన్ వన్ సైడ్ సెన్స్ ఆర్గన్స్,
0: విషయంలో కూడినటువంటి గుణములు మరొక వైపున,
1: ఆన్ ది అదర్ సైడ్ హ్యాబిట్స్.
0: ఈ రెండింటినీ అభివృద్ధి కావించుకోవటమే ఈ విద్యావంతుల యొక్క ప్రధానమైనటువంటి యొక్క కర్తవ్యం.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈస్ టు డెవలప్ దీస్ టూ థింగ్స్ టుగెదర్ ఇన్ ఎ బ్యాలెన్స్డ్ వే. దాట్ ఈస్
0: విద్యార్థులారా, మన ఇంద్రియములను సరైన రీతిగా అదుపులో పెట్టుకోవటం అనేటువంటిది మాత్రమే కాదు,
1: ఇట్ ఈస్ నాట్
0: సమన్వయపరచుకోవాలి.
1: ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ ది సెన్స్ ఆర్గన్స్.
0: పతంజలి
1: అబౌట్ హార్మోన్
0: యోగ చిత్తవృత్తి నిరోధక అన్నాడు. ఈ చిత్తవృత్తిని నిరోధించడము మహా కష్టం.
1: పతంజలి హాస్ సెడ్ యోగ మీన్స్ కంట్రోలింగ్ ఆఫ్ ది చిత్త మైండ్.
0: అసాధ్యము,
1: ఇట్ ఈస్ డిఫికల్ట్, ఇంపాసిబుల్.
0: సమన్వయం గావించుకోవటము ఇది సరైన సులభ మార్గం.
1: హార్మోనైజింగ్ ఇట్ ఈస్ ఈజీ.
0: మంచిని స్వీకరించు,
1: యాక్సెప్ట్ గుడ్,
0: చెడ్డ తనమంతట తామే దూరమైపోతుంది.
1: ది బ్యాడ్ ఆటోమేటికలీ గెట్స్.
0: కేవలం మానవుని యొక్క బలహీనతలే ఇంతవరకు దీనికి కారణమైపోతుంది.
1: ఇట్ ఈస్ ది వీక్నెస్ ఆఫ్ ది మైండ్ విచ్ లీడ్స్ హిమ్ ఆన్ టు ద రాంగ్ పాత్.
0: విదేశీయుడైనటువంటి, కాక్లైన్ అనేటువంటి వాడు ఉండేటువంటి వాడు.
1: దేర్ వాజ్ వన్ ఫారినర్ బై నేమ్ కాంప్లాన్.
0: అతను చాలా తెలివితేటలు గలవాడే.
1: హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ క్లెవర్ అండ్ ఇంటెలిజెంట్.
0: గొప్ప విద్యావంతుడే,
1: హైలీ ఎడ్యుకేటెడ్.
0: కానీ ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది లేకపోవడం చేత మహాబలహీనుడైపోయాడు.
1: యాజ్ హీ డిడ్ నాట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ది సెన్సెస్, హీ బికేమ్ వెరీ వీక్.
0: ఒక ఇమాజినేషన్ అతనిలో ఉండేటువంటి పాపం.
1: హీ హ్యాడ్ ఎ వెరీ బిగ్ ఇమాజినేషన్.
0: రాత్రి పండుకునే సమయం లోపల చాలా నిద్ర పట్టేటువంటిది కాదు.
1: When he went to bed to sleep in the night, he never got
0: sleep.
1: More a period of time, he developed bad health.
0: పక్కింటి వాడిని పిలిచాడు.
1: He called the neighbor.
0: సార్, నాకు అనారోగ్యం తెప్పించావు, దీనికి నీవే కారణము.
1: He said, for my bad health, you are responsible.
0: నీ ఇంటిలో కోడి ఉంటుండాలి.
1: You have got a cock in your
0: ఆ కోడి రాత్రంతా అరుస్తూ ఉంటుంటుంది.
1: దిస్ ఇట్ గోస్ ఆన్ క్రోయింగ్ త్రూ అవుట్ ద నైట్.
0: అరుపు వల్ల నాకు నిద్ర రావటం లేదు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ దట్ ఐఎమ్
0: డిస్టర్బ్డ్. నీ కోడిని నీవు సరైన భద్రత చేసుకో.
1: యు కీప్ యువర్ హెల్త్ అండర్ కంట్రోల్.
0: ఆరోగ్య భిక్ష పెట్టు అన్నాడు.
1: సో దట్ ఐ మే హ్యావ్ గుడ్ హెల్త్.
0: ఆ పక్కింటి యజమానుడు చెప్పాడు, సార్, మేము అదే ఇంటిలోనే పండుకుంటున్నాం. నా కోడి రాత్రంతా కూసేటువంటి స్వభావం కాదు. ఏ కోడైనా కూడా రాత్రంతా కూయదు. ఏదో రాత్రిలో ఒక పర్యాయం రెండు పర్యాయం కూస్తాయి.
1: వెల్ సార్, వీ ఆల్సో స్లీప్ ఇన్ ద సేమ్ హౌస్. వీ హావ్ గాట్ ఏ కాక్ దేర్ అండ్ ఇట్ డజంట్ గో ఆన్ డిస్టర్బింగ్ అస్. ఓన్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ అ నైట్ ఇట్ మే.
0: అప్పుడు కాల్ ఏం చెప్పాడు, నిజమే అది ఒక తూరి రెండు తూర్లో కూస్తుంది.
1: He agreed. Well, once
0: on అరుపు వల్ల నాకు నిద్ర రావటం లేదు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ దట్ ఐఎమ్ డిస్టర్బ్డ్.
0: నీ కోడిని నీవు సరైన భద్రత చేసుకో.
1: యూ కీప్ యువర్ హెల్త్ అండర్ కంట్రోల్.
0: ఆరోగ్య భిక్ష పెట్టు.

0: కాల్ ఏం చెప్పాడు,
1: నిజమే అది ఒక తూరి రెండు తూర్లో కూస్తుంది.
0: He agreed. Well, once
1: or twice. నాకు పండుకున్నప్పటి నుంచి కూడా అది ఎప్పుడు కుస్తుందో ఎప్పుడు కుస్తుందో ఎప్పుడు కుస్తుందో ఎప్పుడు, ఆ యొక్క చింతనే నాకు నిద్ర రాకుండా చేస్తా ఉంది అన్నాడు.
0: But the moment I go to bed, I start imagining when it is going to crow, when it is going to, because of my imagination I get disturbed.
1: ఇది కోడి కూత వల్ల వచ్చినటువంటి అనారోగ్యం కాదు, తనలో ఉన్న బలహీనత వచ్చినటువంటి అనారోగ్యం.
0: All bad health is an account of his imagination.
1: ఇట్లే ప్రతి ఒక్క వ్యక్తి ఎందుకును తమ ఇంద్రియముల చేత కలిగేటువంటి ప్రమాదముల కంటే ఈ భ్రమల చేత కలిగేటువంటి ప్రమాదములు అధికంగా ఉంటున్నాయి.
0: Man gets greater dangers on account of his delusions and imagination rather than from sense organs.
1: కనుక మానవుడు యందు ఈ ఇమాజినేషన్ పూర్తి పోవాలి.
0: Man should give up this kind of imagination.
1: ఈ ఇమాజినేషన్ మానవుని చాలా కృంగజేస్తుంటుండాలి.
0: It is this kind of imagination which weakens a man.
1: ఇంకా ఇంద్రియముల యొక్క ప్రభావము, ఇంద్రియములు ఏ విధమైన దీంట్లో మనము కొంతవరకు సమన్వయం చేసుకోవచ్చును అనేటువంటిది మున్ముందు మనం విచారిస్తాం.
0: Later on we are going to inquire into the various types of sense organs, their impact and how to control them.

0: మతపాంసి నతీర్థానాం నా శాస్త్రాణి జప నహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా.
1: It is not any tapas, it is not any number of visits to pilgrim centers, it is not getting the scholarship of the highest order in terms of mastering all the sacred scriptures and shastras. It is not again any japa or any other mode of ritual that's going to help you to cross this ocean of samsara. It is service and service to your fellow beings alone that is going to confer on you this capacity to cross this ocean of life.
0: Divyatma Sarukulara.
1: Embodiments of the divine Atma.
0: Manavudu sukham nasinchunnadu.
1: Every individual aspires from a state of happiness and comfort.
0: Aithe vastavamainatuvanti sukham emito గుర్తించుకునేటువంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉన్నారు.
1: The number of individuals who are in a position to recognize a lasting happiness, this number of individuals is rather small.
0: భౌతిక సుఖం, లౌకిక సుఖం, వైజ్ఞానిక సుఖం, ఆధ్యాత్మిక సుఖం, ధార్మిక సుఖం, అనేక విధమైనటువంటి సుఖములు ఉన్నవి. కానీ ఈ సుఖములు ఏది సరియైన సుఖము, ఏది సత్యమైన సుఖము, ఏది నిత్యమైన సుఖము అని విచారణ చేసుకోవటం చాలా కష్టమైనటువంటి విషయం.
1: When we talk of comfort, one talks of comfort pertaining to one's physical existence, to one's existence in this world, to one's existence conforming to the scientific field, to one's existence in the spiritual path, to one's existence on the dharmic plane. Now the question is, which of these is permanent? Which of these is lasting?
0: నిజముగా సుఖములు మూడు విధములుగా ఉన్నది.
1: Truly speaking, this comfort or happiness could be classified into three categories.
0: ఒకటి సాత్విక సుఖము.
1: The first could be called సాత్విక.
0: రెండవది రాజసిక సుఖం.
1: The second రాజసిక.
0: మూడవది తామసిక సుఖం.
1: The third is తామసిక.
0: సాత్విక సుఖం అనేటువంటిది ప్రప్రథమంలో విషమయంగా ఉంటుంటుంది.
1: Now the first of these, the సాత్విక variety of comfort or joy, at the beginning it appears to be like poison.
0: ఇది చివర చాలా అమృతమయంగా మారుతుంది.
1: But gradually this poisonous state gets transformed into the state of ambrosia or nectar.
0: సాత్విక సుఖమునకు ప్రారంభంలో కొన్ని విధమైనటువంటి కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు కొంతవరకు అడ్డుతూలుతాయి.
1: In the initial stages when you are trying to go on this sattvic path, you are bound to be confronted with difficulties and with challenges and with any number of other problems which you'll have to encounter.
0: ఇది క్రమక్రమేణా తాత్వికమైనటువంటి భావముతో అమృతమయమై ఆనందమయమై జీవితంలో శాంతిమయంగా రూపొందింపచేస్తుంది.
1: But you can be certain that gradually with the passage of time, as you keep proceeding on this path, this very same poison, these very same difficulties would gradually get transformed in such a way as to confer on you happiness, ananda, peace and all comforts that you are possibly seeking.
0: అనగా ప్రారంభములో కష్టములకు కారణం ఏమిటి అని మనం విచారించుకున్నప్పుడు సాత్విక సాధనలు యందు శమదమాది సాధనల చేత మానవుడు కొన్ని శ్రమలకు గురి కావాల్సి వస్తుంది.
1: Now when you try to gather out the basics of this thing, why do we confront such difficulties in the initial stages? The reason is not far to say, because each individual, by way of securing this sadhana, this sattvic aspect of ananda, has to first of all bend his own body and has to bring to bear whatever he possesses.
0: Tamamu, damamu, uparati, titicha, ilanti sadhana cheta kontha varaku manavudu prarambhamulo shrama padavalsi vastundi.
1: In the initial stages, man has to undergo what are called sama, dama, titiksha and the like of such other rituals.
0: ఇవి క్రమక్రమేణా మనము సాధించిన తరువాత ఇవి పరమానందాన్ని అందిస్తుంది.
1: Now gradually as you have managed to get all these into your stride, you'll be in a position to achieve happiness.
0: మనము నిత్య జీవితంలో డ్రైవింగ్ నేర్చుకుంటుంటాము.
1: Now it's a common thing that in our day to day life we tend to learn the art of driving.
0: కాని ఒక సైకిల్ కాని లేక మోటార్ కాని ఇంకే విధమైనటువంటి వాహనములు కాని మనం ప్రారంభంలో డ్రైవింగ్ కు కొంతవరకు శ్రమగా ఉంటుంటది.
1: Now, it could be a cycle, it could be a motor vehicle, it could be any other form of transport. In the initial stages, we know that this art of driving tends to be very difficult. It might also subject us to a great sense of difficulty. We might also come to be injured or hurt. But then, it's again our experience that as we go on learning thus, the thing becomes rather easy.
0: ప్రారంభంలో శ్రమగా ఉండి అంత్యమునందు ఆనందాన్ని అందించేటువంటిదే సాత్వికమైనటువంటి సాధన.
1: The sattvic sadhana is that wherein initially you'll have difficulties, but in the end you are bound to be comfortable and happy.
0: ఇంకా రాజసిక సాధన అనగా విషయములతో సంబంధమైనటువంటిది.
1: Now the second of these, the rajasic sadhana, has something to do with the material aspects of one's existence.
0: ఈ విషయములతో సంబంధించినటువంటి మనస్తత్వము ప్రారంభములో చాలా ఆనందముగాను ఉల్లాసముగాను శాంతిగాను సంతోషంగాను కనిపిస్తుంది.
1: Now through these you have the senses and the mind, which is a close link with the senses, tends to give you the feeling that you are feeling very happy even as you proceed that.
0: ఒక చిన్న ఉదాహరణ, మనము భోజనమునకు కూర్చున్నప్పుడు భోంచేయడానికి పూర్వము చక్కగా మంచి ఉత్సాహంగా మంచి పుష్టిగా ఆనందంగా ఆ దేన్ని మనం భోజిస్తాము.
1: Now a small illustration here. As you sit down to partake of your meal, you are all enthusiasm, you are all joy to take in the food which is being served to you.
0: Aithe anubhavinche samayamlo bhujinche samayamlo aanandanga undi gaani kramakramina adi oka vidhamainatundi visugu gaanu oka vidhamaina kashtam gaanu oka vidhamaina bharam gaanu maarutu ostundi.
1: Now initially of course you are tending to get a lot of joy and a feeling of contentment as you eat this food. But gradually, the very same feeling turns to one of disinterest.
0: ఈ పదార్థం మనకు ఇష్టమని భావించి ప్రారంభములో దానిని భుజించుటకు మనము ప్రయత్నిస్తాము, అదే పదార్థము క్రమక్రమేణ విసుగుగా మారుతుంది, అయిష్టంగా మారుతుంది.
1: Now the very same entity which held a lot of enthusiasm for us, so that we in turn were in a position to eat it with delight and relish, the very same thing gradually turns to be a revolting object for us.
0: కనుక ఈ రాజసిక సుఖం అనేటువంటిది ప్రారంభంలో సుఖమును అందిస్తూ ఆనందాన్ని చేకూరుస్తూ అంతిమనందు మనకు ఒక విధమైనటువంటి విచారమును కష్టమును కొన్ని ఇక్కట్లను కూడా కలిగిస్తుంది.
1: ఇన్ ద సేమ్ మేనర్ దిస్ రాజసిక్ సాధన ఆర్ దిస్ టైప్ ఆఫ్ కంఫర్ట్ ఇస్ సచ్ దట్ ఇనిషియలీ ఇట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ బట్ టువర్డ్స్ ది ఎండ్ ఇట్ టర్న్స్ యూ ఇంటూ ఎ స్టేట్ ఆఫ్ గ్రీఫ్ డిస్ట్రెస్ అండ్ గివ్స్ యూ లాట్ ఆఫ్ డిఫికల్టీ.
0: ఈనాడు లోకంలో అనేక భాగము ఈ విధమైనటువంటి రాజసికమైనటువంటి యొక్క సుఖమును మాత్రమే ఆశిస్తూ ఉన్నారు.
1: Now today you find in the world around you that there are many individuals and they are in the majority who try to look for this rajasic type of happiness.
0: ప్రారంభంలో సుఖంగా ఉంటే ఇదే మంచి మార్గము అని తాను ఆనందంగా ఉత్సాహపడుతుంటాడు.
1: Initially when they experience this comfort and joy, they feel this is the comfort and joy they want.
0: క్రమక్రమేణా కొన్ని కష్టములకు దుఃఖములకు విచారములకు గురి అయినప్పుడు ఈ భక్తి క్రమక్రమేణా కొంతవరకు సన్నగిలుతుంది.
1: And gradually with the passage of time, when he is subjected to increasing difficulties, his sense of devotion also slackens and he tends to show a lot of disinterest.
0: ఇది సరైనటువంటి సాధన కాదు.
1: This is not the correct type of sadhana.
0: కొన్ని సుఖములకు ఆనందములకు లాభములకు విజయములకు మనము సంతోషించటము, నష్టములకు కష్టములకు దుఃఖములకు విచారములకు మనం కేవలం కృంగిపోవటము, ఇది సాత్వికముకు చాలా దూరంగా ఉంటుంటుంది.
1: Now it is not given to one's being and one's state of existence that one gets elated at the thought or sight or experience of anything that confers joy on him, gets deflated, distressed, and certainly becomes depressed when he is confronted with difficulties, grief and distress and the like.
0: కనుక ఈ రాజసికమునకంటే సాత్వికం చాలా ఉత్తమమైనటువంటిది.
1: So when this is what this rajasic is going to give you, it's much better that you're going for sattvic rather than this rajasic.
0: ఇంకా తామసికమనగా కేవలము ఈ విధంలో ప్రారంభమునందు కాని అంత్యమునందు కాని ఆత్మతత్వం అనేటువంటి దానిని స్మరించక విచారించక కేవలము స్వార్థమనేటువంటి జీవితంతో తన యొక్క సాధనలు కలుపుతూ వస్తుంది.
1: Now the third of these, this tamasic type of sadhana, which is going to give you joy, this has no place for thoughts of God whatsoever, either at the beginning or towards the end. All the while, right from the beginning till the end, you are engrossed in activities primarily motivated by a selfish idea.
0: ఈ తామసిక సాధన అనేటువంటిది లేక తామసిక సుఖం అనేటువంటిది మానవుని కేవలము ఒక విధమైనటువంటి జడవ స్వరూపునిగా భావిస్తుంది.
1: Now this tamasic variety again looks upon man or gives that status to man wherein he becomes a mere inert object.
0: ఈ తామసిక జీవాన్ని అందించేటువంటిది లేక జడమైనటువంటి జీవాన్ని అందించేటువంటిది జీవితాన్ని కల్పించేటువంటిది ఈ తామసికము.
1: It is this tamasic sadhana which ultimately degrades and downgrades man, brings him down from his superior level of existence to that of an inert, insignificant creature.
0: Aithe ee sattvika margamunandu sattvika sukamunandu rendu vidhamainatundi samskaram untunnavi.
1: Now coming back to the first one, the sattvic type of sadhana, there are two types which one has to understand in this regard.
0: Doshapanaya samskaram oni okati.
1: One is called doshapanaya samskara.
0: Rendavadi gunadhara samskaram.
1: The second is called gunadhara samskara.
0: Ee gunadhara samskaram anetundi emtante ఒక మొక్కను మనం పెట్టి దానికి ఎరువును వేసి నీరును పోసి కంచెలు కట్టి దానిని అనేక విధములుగా అభివృద్ధిగా చేసుకోవటం.
1: Now talking of the second of these, the gunadhara samskara, an example could be given thus. You sow a seed, it becomes a sapling. You are of course tending it and giving it water and sustenance. You are having a fence around it and see to it that this seed ultimately becomes a useful plant.
0: ఒక నామము అనేటువంటి బీజమును హృదయములో నాటి.
1: The parallel is here that the name of the Lord is like the seed, sowing it in the field of your heart.
0: Prema ani jalamnu posi.
1: You are tending it with the water of prema or love.
0: Nammakamu anetundi eruvunu challi.
1: Faith is a manure that you are going to give to this sapling.
0: Discipline anetundi kanchanu katti.
1: And discipline is the fence around this.
0: ఈ నామము అనేటువంటి వృక్షమును బలపరచుకోవటము.
1: యు ఆర్ ట్రైయింగ్ టు స్ట్రెంగ్థెన్ దిస్ సీడ్ దిస్ నేమ్.
0: ఈ విధమైనటువంటి గుణములు చేరినప్పుడే ఇది ఒక విధమైనటువంటి పెద్ద వృక్షముగా వచ్చి ఫలపుష్పాలను అందించడానికి అర్హత ఏర్పడుతుంది.
1: When all these are satisfied, the seed in due course of time becomes a huge big tree to give you flowers and fruit.
0: అనగా మానవుని కేవలము ఒక సంకల్పము చేతను క్రియల చేతను సాధన చేతను భగవత్ యొక్క అనుగ్రహాన్ని పొందటం అనేటువంటిది గుణాధాన సంస్కారం.
1: What it also means is that man should be constantly adorned by thoughts of reaching God. He should make such thoughts and such ideas that all his activities are directed towards that end.
0: రెండవది దోషాపనయన సంస్కారం.
1: Now the second of these samskaras is called దోషాపనయన సంస్కారం.
0: ఇది వేరే శ్రమలకు ఏమాత్రము అవకాశం ఉండదు.
1: Now here there is no room whatsoever for others.
0: అద్దము పైన చేరినటువంటి యొక్క మట్టిని మనము తుడిచినంత మాత్రమే మన బింబం ప్రతిబింబంగా స్పష్టంగా కనిపిస్తుంది.
1: The moment you wipe the dust off the mirror, you'll be able to see your own self as the image.
0: మన హృదయమునేటువంటి అద్దము పైన చేరినటువంటి ఈ రాగద్వేషమైనటువంటి దానిని మన సాధన అనేటువంటి క్లాత్తో మనం శుభ్రం చేసినప్పుడు మన యొక్క ప్రతిబింబం అనేటువంటి సాక్షాత్కారము స్వయంగా స్వప్రకాశంగా మనకు గోచరిస్తుంది.
1: Your heart is the mirror and attachment and hatred are like the dust across it. Sadhana in the form of the cloth to be used to wipe this dust off, and there you are seeing your own true nature reflected in that mirror.
0: అనగా మన హృదయములో చేరినటువంటి ఒక దుర్గుణములను దురాచారములను దురహంకారములను దుర్బోధలను కొంతవరకు దానిని నిర్మూలముగా ఉంచుకునేటువంటి ప్రయత్నమునకే దోషాపనయన సంస్కారం అంటారు.
1: What this word దోషాపనయన సంస్కార ultimately means is that all the evil traits, the tendencies, the thoughts and ideas which are lurking in the heart have no place now, they are removed and thrown
0: out. మనం ఈనాడు చేసేటువంటి సర్వ కర్మలు కూడాను ఈ దోషములను నిర్మూలముగా ఉంచేటువంటివి.
1: So all our karmas, all our activities today should be directed towards this end, that of removing all the evil within us.
0: దీనిని చిత్తస్య శుద్ధయే కర్మ అన్నారు. అనగా మన కర్మల ద్వారా చిత్తమును శుద్ధి గావించటమే దీని యొక్క పరిణామం.
1: That is, the end result is through our karmas or activities we are in a position to purify and cleanse our heart.
0: కనుక మనము చేసే సమస్త కర్మలు కూడాను హృదయమును పరిశుద్ధం కావించటమే.
1: So all our karmas or activities are directed towards this end of purifying our heart.
0: కాన మనము దోషాపనయన సంస్కారమునకు మన సేవలు చాలా ప్రధానమైనటువంటి యొక్క సహాయకారులుగా ఉంటుంటాయి.
1: So we find that this దోషాపనయన సంస్కార, the first of these, certainly stands as a guiding star for all our sadhanas.
0: దృష్టి కల్పితమైన ఈ జగత్ అంతా కూడాను మూడు విధములైనటువంటి వ్యక్తులపైన ఆధారపడి ఉంటుండాలి.
1: Now this world that you see around you, which is after all a creation of your own sight and your own senses, is made up of three categories of people.
0: వీరు ఎవరు అని మనం విచారించుకుంటే దక్షకుడు రక్షకుడు శిక్షకుడు ఈ ముగ్గురు కూడాను జగత్తునకు అత్యవసరము.
1: Now this world you find abounds in these three categories of people. The first could be called Dakshaka, second could be called Rakshaka, third could be called Sikshaka.
0: దక్షకుడనగా ఏమిటంటే ఒక విధమైనటువంటి కొన్ని పదార్థములను ఉత్పత్తి గావించి తద్వారా జగత్తునకు అనుకూలములను ఆనందములను చేకూర్చేటువంటి విధానమును అందించేటువంటి వ్యక్తి.
1: Now the first of these individuals, the Dakshaka, is one who strives to see to it that all the raw materials in the world around you are transformed and converted into something which is useful, something which is beneficial. Now this individual certainly does something for the society.
0: Anaga శ్రీమంతుల లోకంలో అనేక మంది ఉంటుంటారు.
1: Like for example, there are any number of wealthy people in this world.
0: వీళ్ళందరూ కూడాను అనేక ఇండస్ట్రీస్ అంతా కూడా స్థాపించి ఫ్యాక్టరీస్ అంతా స్థాపించి అనేక విధమైనటువంటి యొక్క దీనిని కల్పించి జనులకు కొన్ని ఉపాధులు కూడా చేకూర్చి తద్వారా జగత్తునకు నిత్య జీవితంలో అనుకూలపడేటువంటి యొక్క వస్తువులను అభివృద్ధి గావిస్తుంటారు.
1: Now these people set up industries and factories. They provide employment opportunities for those who need them. And in their factories and industries, they are trying to turn out products which ultimately will come to give you some assistance and comfort and convenience in the worldly existence of ours.
0: నిత్య జీవితానికి సంబంధించినటువంటి పదార్థములే లేకుండినా మానవుడి యొక్క జీవితం స్తంభించిపోతుంది.
1: Now man's life would come to a standstill if he is not given these minimum conveniences around him.
0: కనుక జగత్తునకు అవసరమైనటువంటి పదార్థములను అభివృద్ధి గావించి ఉత్పత్తి గావించి సమాజములకు అందించేటువంటి వ్యక్తుల్ని దక్షకులు అని చెప్తూ వచ్చారు.
1: సో దీస్ దక్షకర్స్ ఆర్ దోస్ హూ టెండ్ టు గివ్ మ్యాన్కైండ్ ఎట్ లార్జ్ ద డైలీ కన్వీనియన్సెస్ ద డైలీ కంఫర్ట్స్ అండ్ వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ అవర్ వరల్డ్లీ ఎగ్జిస్టెన్స్.
0: ఈ జగత్తునకు చేకూర్చినటువంటి యొక్క సిరి సంపదలను రక్షించుకునే నిమిత్తమై దీనిని కాపాడి పోషించి అనేక విధములుగా కూడా దాన్ని నిలబెట్టుకునే నిమిత్తమై చేసేటువంటి యొక్క వ్యక్తి తత్వమునకు రక్షకులు అని చెప్తా వచ్చారు.
1: Then we have the second category of individuals, the Rakshakas. Now it is their job to see to it that whatever is given to man is made secure, is guarded and is protected.
0: మనకు అనేక విధమైనటువంటి సంపదలు ఉంటున్నాయి.
1: Now we certainly have wealth of varying denominations.
0: కానీ ఈ సంపదను రక్షించేటువంటి యొక్క వ్యక్తియే లేకపోతే దక్షకుని యొక్క స్థితి నిర్మూలమైపోతుంది.
1: Now all that we have accrued does, if there is nobody to protect it, then it becomes an exercise in futility.
0: ఎప్పుడు ఉత్పత్తి అనేటువంటిది వస్తుందో దానికి రక్షణ అనేటువంటిది ప్రక్కనే ఉంటూనే ఉండాలి.
1: The moment you talk of productivity or production, you must have somebody who can protect this also.
0: దీనిని భగవద్గీత యందు యోగక్షేమం వహామ్యహం అన్నారు. యోగం అనగా ఏమిటి? మనం చేకూర్చుకున్నటువంటి ప్రాప్తిని, మనం సంపాదించుకున్నటువంటి ప్రాప్తిని, మనం అనేక విధములుగా ఆర్జించినటువంటి ప్రాప్తి, ఇది యోగము అంటారు. కానీ క్షేమం అంటే మనం సంపాదించుకున్న దానిని నిలబెట్టుకోవటము, కాపాడుకోవటము, దానిని అభివృద్ధి పరచుకోవటము క్షేమము. అంతేకాని మన యొక్క యోగక్షేమం అనగా నీ ఆలుబిడ్డలు బాగున్నారా, ఆస్తిపాస్తి బాగుందా అని అడగటం మాత్రమే కాదు, మనం సంపాదించుకున్నటువంటి యొక్క ఆధ్యాత్మిక శక్తిని, ఆధ్యాత్మిక విషయాన్ని కొంతవరకు రక్షించుకునేటువంటి యొక్క సాధనకే యోగక్షేమము అని చెప్తూ వచ్చారు.
1: Now we do come across this in the Bhagavad Gita, where a mention is made of yoga and kshema. What do you mean by this yoga actually speaking? This yoga is that which you are accruing through your prapti, through your efforts, through your sadhanas. And that which has come to you should be safeguarded, should be protected, should be nourished and strengthened. That is kshema. So taken in this way, you should not be misled into believing that yoga and kshema doesn't refer or rather refers to the worldly things like asking about your welfare or your material position.
0: అభివృద్ధి గావించుకున్నటువంటి యొక్క వస్తువులను కాని, ఉత్పత్తి గావించుకున్నటువంటి సంపదను కాని రక్షణ లేకపోతే అది కేవలం పరుణపాలైపోయి కేవలం దుర్వినియోగం అయిపోతుంది.
1: So what you normally get through your own efforts should be protected and safeguarded. Otherwise, it could be snatched away by outsiders.
0: కాని ఈ రక్షణ యొక్క భావమును, ఈ ఉత్పత్తి యొక్క స్థితిని కూడాను చక్కగా అభివృద్ధి గావించుకునేటువంటి శిక్షకులు కూడా ఉంటుండాలి. శిక్షకులు అనగా ఏమి? అధ్యాపకులు.
1: Now, the third category of individuals, the Sikshakas. We of course have room for Dakshaka, have room for Rakshaka. But the Sikshaka is an equally important entity. It is he who highlights the role being played by the first two. And these are the teachers.
0: కనుక జగత్తునకు పదార్థం యొక్క ఉత్పత్తిదారులు, జగత్తునకు రక్షించేటువంటి యొక్క పోలీసు మిలిటరీ అనేటువంటి యొక్క సమస్త, తదుపరి దీనిని అభివృద్ధి గావించుకునేటువంటి విద్యా విధానము, ఈ మూడును లేకపోతే జగత్తు ఏమాత్రం కూడా రాణించదు.
1: సో ఇన్ దిస్ వరల్డ్ వి ఫైండ్ టు సమ్ అప్ దీస్ త్రీ కేటగిరీస్ ఆఫ్ ఇండివిజువల్స్. వన్ హూ టేక్ టు ప్రొడక్షన్ పార్ట్ ఆఫ్ ఇట్, ద సెకండ్ వన్ హూ టేక్ టు సేఫ్ గార్డింగ్ వాట్ హస్ బీన్ గివెన్ టు అస్, అండ్ ద థర్డ్ వన్ ఫ్రమ్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హూ ఆర్ గోయింగ్ టు టెల్ అస్ వాట్ ఈస్ వాట్ అండ్ వాట్ ఈస్ నాట్.
0: కనుక విద్యనే లేకపోతే టిచ్చిన శక్తి అనేటువంటిది కానీ, రక్షణ శక్తి అనేటువంటిది కానీ, అభివృద్ధి శక్తి కూడాను మనకి ఏమాత్రం కూడాను కాలేదు.
1: రిమూవ్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ యూ ఫైండ్ దట్ యూ కాంట్ పాసిబ్లీ డూ ఎనీథింగ్ బై వే ఆఫ్ గెటింగ్ ద అదర్ టూ టైప్ ఆఫ్ పీపుల్, ఐదర్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఆర్ ఫర్ సేఫ్ గార్డింగ్.
0: కేవలము విద్యా విధానం అంటే మనము తెలివితేటలను పెంచుకోవటం మాత్రమే కాకుండా క్రియారూపమైనటువంటి దీనిని అభివృద్ధి పరచుకోవటమే విద్య యొక్క ప్రధాన లక్ష్యము.
1: ద సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ డజంట్ కన్సిస్ట్ ఇన్ మియర్లీ ఫర్దరింగ్ యువర్ ఇంటెలిజెన్స్ ఆర్ యువర్ బికమింగ్ మోర్ క్లెవర్. ఇట్ మస్ట్ ట్రై అండ్ టెల్ యూ హౌ బెస్ట్ టు యూటిలైజ్ యువర్ ఓన్ కేపబిలిటీస్.
0: అయితే లోకములో దక్షకులు అనగా ధనవంతులు.
1: సో ఇన్ దిస్ వరల్డ్ వీ హ్యావ్ దక్షకస్, ద వెల్దీ వన్.
0: దీనిని రక్షించేటువంటి యొక్క మన యొక్క సిపాయిలు,
1: దోస్ ఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ దిస్ ద సిపాయిస్.
0: వీరిని సరైనటువంటి తరబీతి చేయించేటువంటి యొక్క విద్యా విధానము,
1: అండ్ దోస్ ఆర్ గోయింగ్ టు ట్రైన్ దీస్ కేటగిరీస్ ద సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఇద్దరు మాత్రం ఉంటే దీని యొక్క అభివృద్ధి చేకూరుతుందా? చేకూరదు.
1: Now, merely having these three, can we possibly have a harmonious state of affairs? Certainly not. These three could be considered to be like a tripod.
0: Three legs.
1: A stand having just three legs.
0: Three legs undinanta matramuna manam danipaina kurcholevu.
1: The stand which boasts of just three legs cannot give you a degree of stability. You can't sit in comfort on it.
0: Deenipaina oka chakkani palakanu deeniki anni vidhala atikinchali.
1: Now you must have a table top attached to these three legs.
0: మూడు కాళ్ళు ఉండినంత మాత్రమే కూర్చోటకు వీలు కానటువంటిది. ఈ మూడు కాళ్ళపైన సమంగా ఉండేటువంటి ఒక్క పలకను మనము దాన్ని సంపాదించుకోవాలి.
1: The three legs by themselves can't give you a place to sit. Over it you must attach a plate, a table top, so that you can sit on it.
0: ఇదే ప్రేమ.
1: This is love.
0: ఈ ప్రేమ అనేటువంటి పలకను శిక్షకుని యందు, రక్షకుని యందు, దక్షకుని యందు, మూడింటి యందు సమంగా మనము చేకూర్చినప్పుడే మనము జీవితాన్ని నిలుపుకోవటానికి, భద్రంగా కూర్చోవటానికి కూడాను అవకాశం ఏర్పడుతుంది.
1: Now this piece of wood which is attached in such a way to these three legs, you will easily notice that it falls equally on all the three legs. What it really means now is that this element of love should flow through uniformly and equally to all these three types of people, dakshaka, rakshaka and shikshaka.
0: కనుక మనము కార్మికులు ఉంటున్నారు, కర్షకులు ఉంటున్నారు, వ్యాపారస్తులు ఉంటున్నారు, ఇంకా సంసారులు ఉంటున్నారు, ఉద్యోగస్తులు ఉంటున్నారు, ఈ అందరి ఎందుకు సమత్వమైనటువంటి ప్రేమతత్వాన్ని మనము అభివృద్ధి గావించాలి.
1: Now we have those who are taking to producing things, those who are protecting or safeguarding, and those who are taking part in the system of education. Now what it means is that this element of love should try and circulate in such a way that everybody ultimately gets a state of equanimity urged on by this element of love.
0: Mavani kurave cheppadu nalugu rakamlainatundi garlandlu manam ee 3 samvatsaramlo chakkaga abhirudhi cheyalannadu.
1: Mavin Kure was just now telling us that during the course of these 3 years we must try and perfect 4 different types of garlands.
0: Okati education vidya vidhanamu.
1: First is the system of education.
0: Rendavadi vaidya vidhanamu.
1: Second is the way you assist on the medical field.
0: Moodavadi service vidhanamu.
1: Third is the service activities.
0: Nalugavadi individual sadhanalu.
1: Fourth confirms the spiritual existence in terms of your individual.
0: Ivi nalugu nalugu haramulu kaadu.
1: Now these 4 cannot be looked upon as 4 different garlands.
0: నాలుగు నాలుగు వరుసలే కానీ లింక్ ఒక్కటే. నాలుగు గార్లెండ్ కాదు, నాలుగు చేరి ఒకే గార్లెండ్.
1: ఆల్ దీస్ ఫోర్ టుగెదర్ మేక్ అప్ వన్ సింగిల్ గార్లెండ్. దే ఆర్ లైక్ ద ఫోర్ డిఫరెంట్ స్ట్రింగ్స్ కమింగ్ టుగెదర్ అండ్ మీటింగ్ ఎట్ ఎ పాయింట్. యూ షుడ్ నాట్ లుక్ అపాన్ దెమ్ యాస్ ఫోర్ డిఫరెంట్.
0: ఆడవాళ్లు కొంతమంది ధరిస్తుంటారు ఒకటి ముత్యముల మాల ఇక్కడ, ఇంకోటి ఇక్కడ, ఇంకోటి ఇక్కడ, ఇంకోటి ఇక్కడ, కానీ ఇక్కడ లింక్ ఒక్కటే ఉంటుంటారు.
1: ది విమెన్ ఫోక్ జనరలీ హ్యావ్ సచ్ ఆర్నమెంట్స్, pearls being essentially the same which make up different rows and they come down one below the other, but actually they all have a common link at the back.
0: Adi vidhamgane mana health, education, individual sadhana, samaja sadhana ivanni kudanu okka danto cheri untundali.
1: In the same manner what you are now categorizing as 4 different types should all come to a common meeting point.
0: Idi etlanaga bhagavad gita ne chakkaga manaku కనిపిస్తూ వస్తుంది.
2: Now you might ask, how is this possible? You have got an illustration in the Bhagavad Gita.
0: మొట్టమొదటిది విషాద యోగము.
2: The first one is called the Vishada Yoga.
0: Rendavadi Sankhya Yogamu.
2: Second is the Sankhya Yoga.
0: Moodavadi Karma Yogamu.
2: Third is the Karma Yoga.
0: Ee vidhanga Vishada Yogamu, Sankhya Yogamu, Karma Yogamu, Jnana Yogamu, Chetra Chetrajna Vibhaga Yogamu, Ulatraya Vibhaga Yogamu, Jnana Yogamu, Bhakti Yogamu, ivanni veru veruga untunnayi. Kani yogam yogam yogam yogam yogam okkati gane untundi.
2: Now here you find that you talk of Vishada Yoga, Sankhya Yoga, Karma Yoga, Jnana Yoga, Kshetra Kshetrajna Yoga, Bhakti Yoga. You find that there is one common denominator in all these, and that's the word Yoga.
0: Yogamu anaga emitante nijamainatunte paripurnamainatunte prema tattvame ani.
2: What actually does this word Yoga mean? It talks about a wholesome, total love.
0: Kanka manam ee naadu motta mota vidya vidhanamu అనేటువంటిది ఎడ్యుకేషన్ గాడ్ ల్యాండ్ అన్నారు. ఆ ఎడ్యుకేషన్ కు, హెల్త్ కు, ఇండివిజువల్ సాధనకు, సమాజ సాధనకు ప్రేమ అనేటువంటి లింక్ ఒకటే ఉండాలి.
2: Now, in the same manner now, you are talking of education as one, health as two, service as three, and individual sadhana as four. You must know that all these four should come to a meeting point at prema or love.
0: ఇక్కడ కొన్ని విధమైనటువంటి యొక్క సమస్యలు మనకు ఎక్కువగా కొన్ని బాధిస్తూ ఉంటాయి.
2: Now it's quite likely though that at times and at points we are confronted with questions and doubts.
0: ఈ విధమైనటువంటి సాధన చేస్తు యోగ తత్వములు ప్రేమ తత్వములు మనము కొంతవరకు ప్రవేశించినప్పుడు కొన్ని రకమైనటువంటి యొక్క అనుమానాలు మనలో అభివృద్ధి అవుతుంటాయి.
2: When we start making our efforts directed towards discipline, it's extremely possible that we will keep having doubts and a sort of confusion also sets in.
0: ఇది సత్యమా అది సత్యమా, ఇది రైటా అది రైటా అనేటువంటిది కొన్ని బయలుదేరుతుంటాయి.
2: లైక్ ఇస్ దిస్ ట్రూత్ ఆర్ ఇస్ దాట్ ట్రూత్, ఇస్ దిస్ రియల్ ఆర్ ఇస్ దాట్ రియల్.
0: మానవునికి మూడు విధములైనటువంటి కర్మలు ఉంటున్నాయి.
2: నౌ మ్యాన్ ఇస్ గివెన్ టు అండర్టేక్ కర్మ ఆఫ్ త్రీ డినామినేషన్.
0: మొదటిది అకర్మ.
2: ఫస్ట్ ఇస్ కాల్డ్ అకర్మ.
0: రెండవది సకర్మ.
2: సెకండ్ ఇస్ కాల్డ్ సకర్మ.
0: మూడవది నిష్కామ కర్మ.
2: థర్డ్ ఇస్ కాల్డ్ నిష్కామ కర్మ.
0: అకర్మ అనగా ఏమిటంటే ఏ పని లేకుండా సోమరత్వాన్ని పెంచుకుని అనవసరమైనటువంటి దీంట్లో జీవితాన్ని వ్యర్థం గావించుకోవటం, ఇది అకర్మ కింద ఉంటుంది.
2: ద ఫస్ట్ వన్ అకర్మ ఈజ్ వన్ వేర్ అన్ ఇండివిజువల్ ఈజ్ గివెన్ టు లేజినెస్ ఆఫ్ ద వర్స్ట్ ఆర్డర్. హి డజంట్ డు ఎనీథింగ్ బై హింసెల్ఫ్ ఆర్ బై అదర్స్.
0: ఇంకా సకర్మ అనగా ఏమిటంటే ఏది చేసినా ఇది నా కర్తవ్యం, నేను చేసే తీరాలి, తప్పక నేను వచ్చినదే ఈ కర్మ కోసం అనేటువంటి సద్భావంతో ఆచరించేటువంటి సకర్మ అంటారు.
2: దెన్ ద సెకండ్ వన్ ఇస్ సకర్మ వేర్ హీ హాజ్ ఎ నోబుల్ థాట్ that he has to do is something by way of discharging his duty or responsibility, and he feels that it is bound upon him to undertake it and he executes it.
0: Mundavadi ye pani chesina bhagavat pritiyartham na kosam kaadu, nenu cheyavalsinatundi idi kevalam nenu oka instrument, nenu oka pani muttu na dwara daivam chestunnadu, manchi kaani cheddadi kaani tanake aneetundi bhavamto aacharincheetundi nishkama karma.
2: The third one is the nishkama karma, where the individual feels that whatever he is doing is being prompted by God within him. Whatever he is doing is being offered as an act of worship to God. Whether it is good, whether it is bad, all are God's doing and he is but an instrument in the hands of God.
0: Manam oka bread nu koyyalani chustamu.
2: Now we try to slice a loaf of bread.
0: Kani kosedi emiti? Katti.
2: Now what is it that slicing it? It's this knife.
0: Kani aa katti స్వశక్తితో తాను కోయగలుగుతున్నదే?
2: ద నైఫ్ బై ఇట్సెల్ఫ్ ఇస్ ఇట్ ఏబుల్ టు స్లైస్ త్రూ ద బ్రెడ్?
0: ఈ కత్తిని ఒక వ్యక్తి పట్టుకొని ఆ దీని ద్వారా ఈ యొక్క బ్రెడ్ ను కోస్తున్నాం.
2: నో, ఎన్ ఇండివిజువల్ హ్యాస్ టు గెట్ హోల్డ్ ఆఫ్ ద నైఫ్ అండ్ ఇట్ ఇస్ ఎన్ ఇండివిజువల్ హూ ఇస్ వర్కింగ్ త్రూ ద నైఫ్.
0: కనుక మనము ఒక సూటి అయినటువంటి కత్తి వంటి వారము.
2: సో ఇన్ ద సేమ్ మేనర్ వి ఆర్ లైక్ దట్ పాయింటెడ్ షార్ప్ ఎడ్జ్ నైఫ్.
0: ఇది భగవంతుని చేతిలో ఉన్నటువంటి పనిముట్టు.
2: దిస్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్, ఇట్స్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
0: కనుక తాను తను పట్టుకుని ఈ కత్తి అనేటువంటి దేహం ద్వారా అనేక కర్మలు ఆచరిస్తున్నాడు.
2: సో ఇట్ ఈస్ హీ హూ ఇస్ వీల్డింగ్ దిస్ నైఫ్ ఆఫ్ ద బాడీ అండ్ ఇట్ ఈస్ హీ హూ ఇస్ అండర్టేకింగ్ ఆల్ ది.
0: ఈ విధమైనటువంటి భావం మనం స్మరించినప్పుడు చింతించినప్పుడు ఈ కర్మ ఫలం మనకి ఏమాత్రం కూడాను చేకూరదు.
2: When we are ennobled by such thoughts, then whatever we are trying to do, the fruits thereof, we are not bothered either.
0: Aite ye karmalu cheyakunda unde danikante sakarmalu cheyatam manchidi.
2: Now looking back on this, it is much better that you do something rather than do nothing like the akarma one.
0: Manamu sakarmalu cheyatukante nishkama karmalu cheyatam marinta uttamainatundi.
2: Going a step further, If you are able to do sakarma, you might as well do nishkama karma, one step ahead of it.
0: Aithe motta motta manamu kartavya karmalo manam prarambhinchali.
2: Now the starting point for us, however, is this sakarma, where we tend to discharge our
0: responsibility. Oka chinna udaharanamu.
2: A small example for this.
0: Oka sannyasi pavithramainatundi Jamuna nadi lopala snanam chestunnadu.
2: One sannyasi at one time was taking a dip in the holy waters of
0: Jamuna. Pravaham anetundi వర్షాకాలం అవుట చేత చాలా నురుగులు నురుగులుగా ప్రవాహం అధికమవుతూ వస్తుండాలి.
2: Now it was the monsoon season and the river was in full flow and the foam was gathering at great intensity.
0: ఒక నురుగు పైన కొంత చెత్త ఉండుండాలి, ఆ చెత్త పైన ఒక తేలు ఉంటుండాలి.
2: At one particular spot it so happened that atop this foam there was a lot of dust and twigs and bark and things like that, and on top of it was perched a scorpion.
0: అది కదులుతూ ఉంటున్నాడు పాపం. ఈ సన్యాసి చూచాడు, అయ్యో ఈ జీవి ఈ ప్రవాహంలో ప్రాణం కొట్టుకుని పోతుండేది, దీన్ని ఎట్లయినా రక్షించాలి అని చెప్పి ఒక్కతూరి పట్టినాడు. మరి అది కుట్టింది, కుట్టేటప్పటికి వదిలిపెట్టాడు.
2: Now this sannyasi incited this scorpion, desperately trying to save itself. He took pity on this scorpion and said, oh poor thing, it's being lost, it's losing its life, why not I protect it? So he held out his hand and held the scorpion by his hand. No sooner did he do this than the scorpion stung him and through pain he let it go.
0: కానీ ఈ సన్యాసి వదలలేదు, తిరిగి దానిని పట్టుకుని రక్షించడం కోసం పోయినాడు, తిరిగి కుట్టింది.
2: Again he tried to make an effort to get hold of it because he didn't want to leave the poor scorpion out. Again the thing stung him.
0: ఈ విధంగా 5-6 పర్యాయాలు దానిని పట్టి కట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ బాధ లేక కొంతవరకు కుట్టడం చేత వదిలిపెట్టడం జరుగుతూ వచ్చింది.
2: Now this is how he was going on. This happened for 5 or 6 times. Every time he would get hold of it, the scorpion would sting him and he would let it go.
0: ప్రక్కనే స్నానం చేస్తున్నటువంటి మరొక సన్యాసి చెప్పాడు, ఏమిటండి ఇది, దాని స్వభావం అది విషపురుగు, దాని స్వభావాన్ని మీరు ఎందుకు ఆ విధంగా దీన్ని కట్టి పక్కన పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు, కనుక మీరు ఊరుకుంటాం మంచిది అన్నాడు.
2: Now a fellow sannyasin who was also taking a dip close by remarked, oh, why are you unnecessarily wasting your time and effort in by way of saving the scorpion? It's given to its nature to sting, it's a poisonous insect, so don't do anything by way of doing again something against.
0: అప్పుడు ఈ సన్యాసి చెప్పాడు, బ్రదర్ దాని యొక్క స్వభావం అది, మహా ఆపత్తులో ఉండినప్పటికీ తన యొక్క కర్తవ్యము తన స్వభావాన్ని తాను వదలకుండా ఉంటుండాలి. నేను సన్యాసిని, కాషాయ వస్త్రం వేసుకున్నాను, మానవుడను, అట్టయకుడను, నా స్వభావాన్ని మాత్రం నేనెందుకు వదలాలి? దాన్ని రక్షించడం నా స్వభావము. విషపురుగే తన స్వభావాన్ని తాను ఆచరిస్తుంటే అమృతమైన మానవుడు తన స్వభావాన్ని ఆచరించకుండా పోవటము ఇది చాలా దోషం, తప్పక దాన్ని తిరిగి పట్టి నేను వేస్తానని తిరిగి పట్టి గట్టుకు వేశాడు.
2: Then the first sannyasin replied, oh brother, it is given in the nature of the scorpion to sting. It is at the point of losing its life till it is not letting go its nature, which is to sting. This is what a mere insignificant insect is doing. Now what about me? I am a man. I am wearing an ochre robe. I am given to a certain code of conduct. A certain ethics bounds me. And when the scorpion is doing its bit by way of upholding its nature, I should do my bit by way of upholding my nature, which is to rush to the rescue of those who are in distress. Come what may, I shall rescue it. So saying, he went again, held it and put it on the shore of the bank.
0: Atanu cheddavadu kadani, atanu swabhavanu manu dikkarinchadani pokoddu. Atanu cheddavadu kavachunu. Nee manchi vaadu anukunduku anukunnanduku nee manchi swabhavanni aa cheddavadi daggara nee upayoga pettu.
2: Merely pointing out the other man is a wicked one, you shouldn't let him go like that. Try and show him the path. Go out of your way by way of upholding your own nature and try to do what you must do.
0: అతను ఒకడు చెడ్డవాడుగా ఉంటుంది, అనేక చెడ్డ పనుల్లో తాను ప్రవేశిస్తుంటాడు.
2: Now a particular individual could be wicked and evil and he could undertake acts which are not desirable.
0: నువ్వు మంచివాడని నువ్వు భావిస్తున్నావు.
2: Now you are treating yourself as a good one.
0: మంచివాడు మంచి పనులు చేయాలి, కానీ చెడ్డవాడుకు దాని చెడ్డవాడితో పాటు మనం కూడా చెడ్డ పనులు చేయకూడదు.
2: Now you who is basically good must try to do things which are good. You should not mix with the other one who is bad and start doing things which he is doing.
0: మానవుడు కర్తవ్య కర్మను నిర్వర్తించుకునే నిమిత్తమై అవతరించినాడు.
2: Now man has been born so that he can discharge his responsibilities, his duties.
0: కనుక మనము డ్యూటీ అంటే ఏమిటి, మన యొక్క బాధ్యత అంటే ఏమిటి?
2: What do you mean by these two words, duty and responsibility?
0: ఈనాడు మనము ఏదో జగత్తు లోపల అనేక విధమైనటువంటి ప్రోగ్రెస్, చాలా అభివృద్ధికి వస్తున్నామని భావిస్తున్నాము.
2: So today we boast ourselves by way of saying that we have advanced in a great number of ways.
0: ఏంటి మన యొక్క ప్రోగ్రెస్?
2: What is the progress that we have achieved?
0: కేవలం నిత్య జీవితంలో ప్రోగ్రెస్?
2: Is it the progress pertaining to our daily existence?
0: దేహ సంబంధమైన సుఖంలో ప్రోగ్రెస్
2: ఆర్ కంఫర్ట్స్ పర్టైనింగ్ టు ద బాడీ?
0: విశాలమైనటువంటి హృదయంలో ప్రోగ్రెస్
2: ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎ బ్రాడన్ విజన్
0: ప్రేమతత్వంలో ప్రోగ్రెస్
2: ఆర్ ఇన్

0: terms of the aspect of love.
1: మనకి అర్థం కావటం లేదు.
0: We ourselves are not in a position to understand.
1: ప్రాచీన కాలమునకు ఆధునిక యుగమునకు ఏదో గొప్ప అభివృద్ధి అయినట్టుగా మనం భావిస్తున్నాం. మనలో కలిగిన అభివృద్ధి ఏమిటి?
0: Now we certainly keep, when we compare ourselves with our ancestors, we boast that we have advanced in progress. What is this progress that we are talking about?
1: ఈ ప్రోగ్రెస్ అంతా కూడాను లౌకికంగా భౌతికంగా అభివృద్ధి గాంచుతూ ఉన్నది.
0: Now this progress pertains basically to one's physical existence and to the world around us.
1: దూరము బొంబాయి నుంచి ఒక కాశీకి పోవాలంటే ఒక మాసము కాలం పట్టేటువంటిది.
0: Now in the olden times, for a person undertaking a journey from Bombay to Varanasi or Kashi, it used to take 1 month.
1: నడుచుకుని పోవటం చేత క్షణక్షణమునకును విశ్వేశ్వరా విశ్వేశ్వరా ఓం నమ శివాయ ఓం ఈ మూడు విధంగా భగవంతుని స్మరించుకుంటూ ఈ నెలకాలం కూడాను గడిపేటువంటి వాడు.
0: Because the person would go walking, it would take him 1 month. But each second he would call out the name of the Lord, Vishveshwara. And he would constantly think about him and thus undertake his pilgrimage.
1: Aithe ee naadu aadhunikam lopala mana prayanalu chaala anukoolavantanga progress ayipindi.
0: But today in modern times we find that our journey tends to be very comfortable.
1: ఇక్కడ ఒక 8 గంటలకు బయలుదేరేసేస్తే 8:30కు వారణాసిలో దిగేసేస్తున్నాం.
0: యూ గెట్ ఆఫ్ ఆన్ యువర్ జర్నీ ఎట్ 8 అండ్ దెన్ యూ ఆర్ దేర్ అట్ వారణాసి ఎట్ 8:45.
1: ఇంకా అక్కడ 9:00 దర్శనం చేసుకున్నాము, 10:45కు బొంబాయి వచ్చేస్తున్నాం.
0: So we have had our darshan at 9:00 and again get into the mode of transport and are back in Bombay at 10:00.
1: Mana bhakti bhavam kudanu 3/4 gantalone vellipothaam.
0: So this element of devotion in us is also now equated to just 45 minutes.
1: Puram yokka nelanta kudanu daiva chintana cheyatam valla ee daiva bhavam hrudayamlo chaala naatukoni poyetundi.
0: Formally, because through 1 month at a stretch one would think constantly of God, it would have a lasting impression on the individual.
1: ఈ నాడు ప్రయాణ సౌకర్యములు మితిమీరి పోయిపోయినాయి.
0: But today mode of transport has become one of convenience.
1: కనుకనే ప్రపంచము చిన్నదైపోయింది.
0: That's why the world also has become a smaller place to live in.
1: మన యొక్క ప్రదేశములో కొంత ఒక దినం అలగడేమైనా జరిగిందా, ఒక స్ట్రైక్ జరిగిందా, ఒక వైలెన్స్ ప్రారంభమైందా, నెక్స్ట్ 5 మినిట్స్ లోపల ఢిల్లీ స్టార్ట్ అవుతా ఉంది.
0: That's why we find that any disturbance or any violence would get started at one point, press like wildfire to the neighboring areas and beyond, and everything is engulfed in the process.
1: ఎక్కడ ప్రారంభమైందో అక్కడ జరిగినటువంటి యొక్క అశాంతి అక్కడనే అణిగిపోక దేశమంతా వ్యాపించి ఒక విధమైనటువంటి యొక్క అశాంతిని అభివృద్ధి పరుస్తూ ఉండాలి.
0: Anything like violence or a riot, it spreads and it brings disaster to the areas around.
1: ఇవన్నీ మనం ప్రోగ్రెస్ అని చెప్పడానికి వీలవుతుందా?
0: Can we possibly call all this progress?
1: ఇవన్నీ కాదు మన ప్రోగ్రెస్.
0: Certainly not. We can't call all this progress.
1: నిజంగా మన హృదయమును విశాలంగా ఆవించుకోవాలి.
0: We should broaden and enlarge our vision.
1: ఈనాడు మనం చేసేటువంటి పని లోపల చేతులతో పనిచేసి నడుముంచి చెమటార్చి కష్టించి కృషిలో మనం పాల్గొనాలి.
0: Whatever work we do should be done in such a way that we bend our bodies, we do something physically through our hands, sweat it out and do something constructive.
1: కానీ ఈనాటి విద్యా విధానము శ్రమించేటువంటి మార్గమును పురికొల్పటం లేదు.
0: But today's system of education doesn't give an individual this sense of participating.
1: అంతఃకరణ పరిశుద్ధిగా ఆవించుకునేటువంటి ప్రయత్నమునకు పూనుకోవటం లేదు.
0: Nor does it give you a way of purifying yourself, the inner self.
1: నైతిక ఆధ్యాత్మిక సంపత్తిని అభివృద్ధి గావించడానికి పూనుకోవటం లేదు.
0: Nor does it make an effort to give you strength in the moral and the spiritual domain.
1: కేవలం శబ్దమునకు అర్థమును చెప్పటం మాత్రమే ఇందులో అభివృద్ధి అవుతుంది అది కానీ ఈ అర్థముల యొక్క విషయములను సార్థకమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి పూనుకోవటం లేదు.
0: ఇట్ మెయిన్లీ గివ్స్ యూ ద మీనింగ్ ఆఫ్ ఎ పర్టికులర్ వర్డ్, నెవర్ టెల్స్ యూ సో మచ్ యాజ్ హౌ టు ట్రాన్స్లేట్ దిస్ ఇంటూ ప్రాక్టీస్.
1: ఈనాటి విద్యా విధానము తెలివితేటలను పెంచుతుందాది కానీ గుణమును పెంచటం లేదు.
0: టుడేస్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అగైన్ గివ్స్ యూ ఎ గ్రేట్ డిగ్రీ ఆఫ్ క్లెవర్నెస్ ఆర్ ఇంటెలిజెన్స్ బట్ డజంట్ డు ఎనీథింగ్ బై వే ఆఫ్ అపోల్డింగ్ యువర్
1: క్యారెక్టర్. ఈనాటి విద్యా విధానము యాంత్రికంగా ఉంటుందాది కానీ మంత్రంగా తయారు కావటం లేదు.
0: ఇట్ డజంట్ డు మచ్ ఫర్ యువర్ క్యారెక్టర్. టుడేస్ ఎడ్యుకేషన్ అగైన్ ఇస్ మోర్ మెకానికల్. Doesn't have much of innate strength to it.
1: Kevalam ee naadu pedda pedda degree lu teeskoni poi edantastulu meda paina kurchoni current panka kinda kurchoni chakka gaali pinchukuntunnam sahajamaina gaali ni kuda pinchukune praapti lekunda pothundadi.
0: Now today's system again we find gives you a job, gives you a degree, then you sit atop a 7-storied building, sit under a fan, and the air that you breathe in again is not the natural one.
1: కేవలం కృత్రిమైనటువంటి గాలిని మనం పెంచుకునేటువంటి స్థితి వచ్చింది కానీ సహజమైనటువంటి గాలిని కూడా మనం పెంచుకునేటువంటి అవకాశం లేదు.
0: The stage has been reached where you don't inhale the pure natural air. You have polluted air to breathe.
1: ఇది నిజమైన ప్రోగ్రెస్ అవుతుందా?
0: Can we call this real progress?
1: కాదు కాదు.
0: Certainly not.
1: కేవలం లౌకికమైనటువంటి జగత్తునందు ఈ అనిత్యమైనటువంటి దేహమునకు ఒక అసత్యమైనటువంటి సుఖమును అందించేటువంటి ప్రోగ్రెస్ ఇదంతా.
0: Now this progress is something where in this ephemeral world of yours in a fleeting existence like that of the body, you are trying to secure happiness which is transient.
1: హృదయమునకు ఆనందమును చిత్తమునకు సుఖమును మనస్సునకు శాంతిని చేకూర్చేటువంటి యొక్క మార్గము నిజమైనటువంటి మార్గము.
0: That path which confirms on a state of happiness, a state of peace, that is the true path which one should seek.
1: కనుక ఒకే దైవత్వమైనటువంటి అహం అనేక రూపములలో అనేక పేర్లతో అనేక స్థాయిలతో అనేక విధమైనటువంటి అనుభూతిని అందుకుంటుంది.
0: Now, this entity called I, the supreme I, is one and that is God. He manifests himself in different beings, so that we have different names and forms.
1: ఇది అహం అహం అహం ఇది అహం బ్రహ్మాస్మి. ఈ అహం అనేటువంటి బ్రహ్మతత్వము కేవలం స్థూలమైన దేహంలో చేరినప్పుడు ఇది చిత్తము చిత్తము చిత్తము అని పేరును పొందుతా ఉంది.
0: Now this aspect, the true nature, I, this is అహం బ్రహ్మాస్మి. Now when it becomes one with one's chitta or intelligence,
1: ఈ స్వప్నావస్థ ఎందుకుండేటువంటి యొక్క సూక్ష్మ దేహాన్ని ధరించినప్పుడు ఇది మనసు మనసు అనేటువంటి పేరును పొందుతుండాలి.
0: దిస్ పర్టైన్స్ టు వన్స్ గ్రాస్ ఎగ్జిస్టెన్స్. నౌ వెన్ ఇట్ గెట్స్ ఇన్ టు దిస్ డ్రీమ్ స్టేట్, ద సటిల్ వన్, యూ టాక్ ఆఫ్ మైండ్.
1: ఇది కారణ దేహంలో పోయినప్పుడు ఇదే బుద్ధి బుద్ధి అనేటువంటి పేరుతో ఉచ్చరిస్తుండాలి.
0: When you associate this I with one's causal existence, one causal body, you talk of buddhi.
1: ఒకే అహము దేహంతో స్థూలంలో ఉండినప్పుడు చిత్తముగాను మనసు యొక్క తత్వం ఒక సూక్ష్మమైనటువంటి దేహము ధరించినప్పుడు కేవలం మనసుగాను కారణ దేహము ధరించినప్పుడు బుద్ధిగాను నాలుగు విధమైనటువంటి రూపనామములను ధరిస్తుండాలి.
0: సో వీ హావ్ ఫస్ట్లీ ద ఫోర్మోస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ ఆఫ్ దీస్ ఐస్ ద అహం బ్రహ్మాస్మి, ద వన్ విచ్ ఇస్ ద రియల్ వన్. When you associate it with this gross existence, the body, you talk of chitta. When you associate it with the subtle one, mind, you talk of the mind. When you associate it with buddhi, the causal existence, you talk of it as buddhi.
1: Idi emantaru deeniki peru handkerchief antaru.
0: Now here is an example. We talk of this as a handkerchief.
1: Ee handkerchief lo undinatvanti emiti anam vicharisthe manamu pratte.
0: Now when you ask this question, what is it in this piece of handkerchief, it is cotton.
1: మరి ఇంకొకటి ఇది ఏమిటి అని అడిగితే ఇది బట్ట అంటాము.
0: అట్ ద టైమ్ యు ఆస్క్ ద సేమ్ క్వశ్చన్ యు ఐడెంటిఫై ఇట్ యాజ్ ఎ పీస్ ఆఫ్ క్లాత్.
1: కానీ ఈ క్లాత్ లో ఉండేది ఏంటి? ఇది ప్రత్యే.
0: వాట్ ఈస్ ఇట్ ఇన్ దిస్ పీస్ ఆఫ్ క్లాత్? ఇట్స్ కాటన్ అగైన్.
1: అనేకత్వంలో ఉండేటువంటి యొక్క భేదత్వము నిర్మూలమైపోతుంది.
0: ఇన్ ద సేమ్ మేనర్ దిస్ తత్వ అహం తత్వ ద సుప్రీం ఐ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ ఇన్ డిఫరెంట్ వేస్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ డిపెండింగ్ అపాన్ ది వే యూ అసోసియేటెడ్ విత్ యువర్ ఎగ్జిస్టెన్స్ ద టైప్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ద టైమ్ అండ్ సో ఫోర్త్. వాట్ ఇస్ రిక్వైర్డ్ నౌ ఇస్ అండర్స్టాండింగ్ దిస్ అండర్లైన్ యూనిటీ ఇన్ దిస్ డైవర్సిటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్.
1: దీనిని భగవద్గీత ఎందు ఈశ్వర సర్వభూతానాం ఉత్తిష్ఠే అర్జున తిష్ఠతి అన్నాడు. అనగా సర్వభూతములు ఎందుకు కూడా ఉండినటువంటి నేనే ఈ విధమైనటువంటి అంశంగా రూపొందింప చేస్తున్నానన్నాడు.
0: దిస్ ఇస్ వాట్ హస్ ఆల్సో బీన్ ప్రొక్లైమ్డ్ ఇన్ ది భగవద్గీత వెన్ కృష్ణ సేస్ దట్ ఇట్ ఈస్ మీ అండ్ మీ అలోన్ అండ్ ఐ హూ మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ డిఫరెంట్ వేస్ ఇన్ అ డైవర్స్ సెట్ ఆఫ్ బీయింగ్.
1: అయితే మానవత్వము ఎక్కడి నుంచి పుట్టింది ఎక్కడికి పోతున్నది అనేటువంటి ఒక సత్యాన్ని విచారించలేకపోతున్నాడు.
0: బట్ మ్యాన్ ఇస్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు అండర్స్టాండ్ వే హి హస్ కమ్ ఫ్రమ్ వాట్ హిస్ డెస్టినేషన్ ఇస్.
1: దీనిని భాగవతం కూడాను ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి ఎక్కడి నుంచి పుట్టామో అక్కడికి పోక తప్పదు అనేటువంటి ఒక సత్యాన్ని ప్రకటిస్తూ వచ్చింది.
0: సో వి ఫైండ్ దిస్ ట్రూత్ అప్హెల్డ్ ఇన్ ది భాగవత. మ్యాన్ హాస్ టు గో టు ది ప్లేస్ ఫ్రమ్ వేర్ హి హస్ కమ్. దిస్ ఇస్ ది ట్రూత్.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: An illustration for this.
1: ఇప్పుడు మనకు ఒక నది లోపల నీరు ప్రవహిస్తుండాలి.
0: Now we have a river flowing.
1: ఈ నీరు ఎక్కడ నుంచి వచ్చింది?
0: Where have you got this water from?
1: ఇది వర్షం నుంచి వచ్చింది.
0: Now this water has been brought from rain.
1: ఈ వర్షం ఎక్కడ నుంచి వచ్చింది?
0: Where did you get this rain in the
1: first place? మేఘం నుంచి వచ్చింది.
0: From clouds.
1: ఈ మేఘములు ఎక్కడ నుంచి వచ్చింది?
0: What about the clouds themselves?
1: కేవలం ఒక సముద్రం నుంచి వచ్చినాయి.
0: The clouds again have the origin on the oceans.
1: కనుక సముద్రం నుంచి ఒక మేఘములుగా పుట్టి మొదలు ఆవిరిగా పుట్టి తర్వాత మేఘములుగా పుట్టి తర్వాత వర్షములుగా కూర్చి తర్వాత వంకలుగా వచ్చి ప్రవాహంగా వచ్చి కట్టకట్టి ఈ నీరు ఎక్కడ పోతున్నాయి? తిరిగి సముద్రాన్ని చేరుతున్నాయి.
0: సో యూ హ్యావ్ దిస్ లింక్ ఇన్ దిస్ మేనర్. Vapor from the ocean condenses into clouds. Clouds in turn give you rainwater. Rainwater in turn river. And these rivers flow and ultimately merge into the ocean.
1: Nadi naam sagaro gatihi.
0: So we find this water. It has its place of origin at one point. Its destination.
1: Nadi emina pravahistunte dana daggariki velli he nadi ekkadiki nee velutunnavu ani prashniste jawabu kuda cheppadu. తన స్వస్థానానికి పోయి చేరిపోవడం కోసమని ఆతురుతో ప్రవహిస్తుపోతుండాలి.
0: ద రివర్స్ ఆర్ డైరెక్టెడ్ టువర్డ్స్ ఓషన్. నౌ యూ ఆస్క్ ఎ క్వశ్చన్, ఓ రివర్ వేర్ ఆర్ యూ ఫ్లోయింగ్? ఇట్ వుంట్ ఈవెన్ వెయిట్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఆఫ్ యోర్స్ బికాస్ ఇట్స్ ఆల్ ఈగర్నెస్ ఆల్ ఎంథూజియాజం టు రీచ్ ద డెస్టినేషన్.
1: తన లక్ష్యం అంతా స్వస్థానం పైన ఉంటుండాలి.
0: All its aim is set on its destination, which is the ocean.
1: Matti. Jagatthuno puttinatuvanti matti. Deeni yokka adarshanni kuda manam vicharinchali.
0: Now then, let's take the example or ideal of this mud or clay.
1: Ee matti tho oka kunda chesaru.
0: Now out of this clay you have made pot.
1: Ee kunda ekkada nunchi vachindi?
0: Where did you get this pot from?
1: Matti nunchi vachindi.
0: From clay.
1: Ee kundana manam aneka vidhamuga upayogistu vachchu.
0: Now you are using this pot in different ways.
1: Kaani kontha kaalamlo kadhi pagilipothundi.
0: After a while the pot has broken down.
1: Ee mukkala mukkala aipothundi.
0: It has again become into tits and
1: bits. Kattaga ekkada chestundi adi mattike cherutundadi.
0: Where has it gone ultimately back into clay?
1: Matti నుంచి వచ్చినటువంటి కుండ మట్టికి చేరిపోతుంది.
0: సో దిస్ పాట్ విచ్ హస్ కమ్ ఫ్రమ్ క్లే ఇన్ ది ఫస్ట్ ప్లేస్ హస్ గాన్ బ్యాక్ టు క్లే.
1: కనుక మానవుడు కూడాను శృణ్వంతి విషే అమృతస్య పుత్రః, ఈ ఆత్మస్థాయి నుంచి వచ్చినటువంటి మానవుడు తిరిగి ఎన్ని విధమైనటువంటి యొక్క వ్యవహారం జరుపుకున్నప్పటికీ తిరిగి ఆత్మస్థాయికి చేరిపోవాలి.
0: ఇన్ ద సేమ్ మ్యాన్ ఆఫ్ మ్యాన్ హూ హస్ కమ్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ ఆత్మ షుడ్ అల్టిమేట్లీ ఇర్రెస్పెక్టివ్ వాట్ హీ గోస్ త్రూ మర్జ్ అండ్ బికమ్ వన్ విత్ ది ఆత్మ.
1: కనుక మనము ఎక్కడికి వెళ్దాము, ఎక్కడి నుంచి వచ్చాము అనేటువంటి ప్రశ్నని మనం వేసుకోవటం లేదు.
0: Now what we find is we never so much as ask a question, where have we come from, where are we heading for?
1: దీన్ని మనం జాగ్రత్తగా వహించాలి. ఆత్మ నుంచి వచ్చాము, ఆత్మస్థాయికి పోయి చేరడానికి మనం ఆత్మభావం అనుసరించాలి అనేటువంటి ఒక దీక్షను మనం పొందాలి.
0: Now this is a question which should be uppermost and the answer should be, we have come from Atma, we have to go back to the Atma, that is our primary aim in this existence of ours.
1: ఒక ఫ్రెండ్ కు ఒక పెద్ద కవర్ రాశాము, రిజిస్టర్ కవర్.
0: ఫ్రెండ్ ఆఫ్ ఆర్స్ వీ హావ్ రిటన్ ఎ రిజిస్టర్డ్ లెటర్,
1: దానిపైన అడ్రస్ వేశాము.
0: అండ్ వీ హావ్ రిటన్ ది అడ్రస్ ఆన్ ది టాప్,
1: అది పోస్ట్ బాక్స్ లో వేస్తాము.
0: అండ్ వీ హావ్ పోస్టెడ్ ఇట్,
1: కనుక అడ్రస్ ఉంది కనుక ఆ ఫ్రెండ్ కు పోయి చేరిపోతుంది.
0: నౌ బికాజ్ ది అడ్రస్ హాస్ బీన్ రిటన్ ఆన్ ఇట్, ఇట్స్ బౌండ్ టు రీచ్ ది అడ్రెసీ.
1: అట్లు కాకుండా మనం జాబ్ మాత్రం రాసి కవర్ లో పెట్టి అడ్రస్ రాయకుండా మనం పోస్ట్ లో వేస్తే ఎక్కడ పోతుంది?
0: But rather than do this, suppose you have written the letter, you have enclosed it in an envelope, you have not written the address on the top and still you have posted it, where will it go now?
1: Maybe two address aina veyali lekapothe from address aina veyali.
0: Now at least you should have written the address, the if not the two address, at least the from address on it.
1: Two address from address rendu veyakapothe ekkada chestundi? Waste paper basket lo poi cheripothundi.
0: Now you have written neither the two address nor the from address, so where will it go? It will be dumped in the waste paper basket.
1: కనుక మనం ఎక్కడి నుంచి వచ్చాము ఫ్రమ్ అడ్రస్ మనకు తెలియటం లేదు.
0: సో వే హావ్ వీ కమ్ ఫ్రమ్, వీ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ ఫ్రమ్ అడ్రస్.
1: ఎక్కడికి పోతాము టూ అడ్రస్ తెలియటం లేదు.
0: వేర్ ఆర్ వీ గోయింగ్, దట్స్ ద టూ అడ్రస్, దట్ ఆల్సో వీ డోంట్ నో.
1: కనుక మనం వ్యర్థ జీవులం అయిపోతున్నాం.
0: సో అవర్ లైఫ్స్ ఆర్ మియర్లీ బీయింగ్ వేస్టెడ్ అవే.
1: కనుక మనం ఎట్టి కర్మలు చేస్తే అట్టి స్థానం చెందుతాము అనేటువంటి విశ్వాసాన్ని మనం అభివృద్ధి చేస్తాం.
0: సో యూ మస్ట్ ఫస్ట్ ఫర్ డెవలప్ దట్ కన్విక్షన్ దట్ వాట్ ఎవర్ వీ డూ అల్టిమేట్లీ ఈస్ గోయింగ్ టు డిటర్మిన్ ద స్టేట్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ఫ్యూచర్.
1: కనుక మనం ఉత్తమ కర్మలు ఆచరించినప్పుడు ఉన్నత స్థాయికి పోయి చేరుతాం.
0: సో డూ సంథింగ్ ఎన్నోబ్లింగ్ నౌ అండ్ యూ విల్ బీ ఇన్ ఎన్ ఎలివేటెడ్ స్టేట్.
1: అధమ కర్మలు ఆచరించినప్పుడు అధమ స్థాయికి చెందిపోతాం.
0: డూ సంథింగ్ విచ్ ఇస్ డౌన్ గ్రేడింగ్ అండ్ యూఆర్ డౌన్ గ్రేడింగ్ యువర్ సెల్ఫ్.
1: ఈ మమత్వం అనేటువంటిది మనం కొంతవరకు దూరం చేసుకుని సమత్వము అనేటువంటి దాన్ని పెంచుకున్నప్పుడే దివ్యత్వము అనేటువంటిది ప్రాప్తిస్తుంది.
0: బ్రేక్ ఫ్రమ్ ద షాకిల్స్ ఆఫ్ మైండ్ అండ్ థైన్ అండ్ ట్రై టు లుక్ అరౌండ్ విత్ అన్ ఈక్వల్ మైండెడ్ వ్యూ సో దట్ యూ కెన్ ఎన్లార్జ్ అండ్ బ్రాడన్ యువర్ విజన్ సో దట్ యూ కెన్ టేక్ ఎవ్రీథింగ్.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: An example for this.
1: ఒక పెద్ద వృక్షం ఉంటుండాలి.
0: You have a huge big tree.
1: ఆ వృక్షం కింద చల్లని ఛాయ ఉంటుండాలి.
0: Under this tree you got a lot of shade.
1: ప్రయాణికుడు ఆ చల్లని ఛాయ కింద వచ్చి కూర్చొని తన శ్రమను తీర్చుకొని హాయిగా తాను వెళ్ళిపోతాడు.
0: A weary traveler comes, rests under this tree in the shade, secures comfort, proceeds on his journey.
1: అయితే ఆ వృక్షం ఉంటుండాలి. ఇది నా చల్లని ఛాయి, నా చల్లని ఛాయిని ఈ ప్రయాణికుడు అనుభవించి సుఖాన్ని పొందుతున్నాడు, ఈ సుఖములకు నేనే కారణము అని ఆ వృక్షం చింతించటం లేదు.
0: Now what about that tree? Does it ask a question? Oh, this shade is mine, this outside is coming and sitting under me, he is taking comfort thereof. Will it start asking such question?
1: ఈ వృక్షమునకు మమత్వము లేదు కనుక శాంతిగా జీవిస్తుండాలి.
0: It never asks such questions because it is not assailed by such feelings like mine and thine. So it is exist having a peaceful existence.
1: ఈ మానవ జీవితం అనేటువంటి వృక్షం కింద ఈ సంసారం అనేటువంటి ఛాయ లోపల భార్య, పిల్లలు, స్నేహితులు, మిత్రులు, బంధువులు అందరూ కూర్చుంటే వీరు నావారు, వీరు నావారు, వీరు నావారు, ఈ మమత్వం పెట్టుకోవడం చేతనే ఈ జీవితం అనేటువంటి వృక్షము చాలా అశాంతితో జీవిస్తుండాలి.
0: So also this life is like the tree. The life of man is like the huge big tree. Under that you have the shade. And what you find, you are nourishing and sustaining under the shade, what you call are yours, like your family, like your belongings, like your possessions.
1: My wife, my son, my relation, my friend, my.
0: You keep talking all the while of my wife, my child, my relations, my this, my that, constantly talking about my.
1: దీని వల్ల వాడు దుఃఖాన్ని పొందుతున్నాడు.
0: As a result, what you're getting is grief and
1: disappointment. నా షాడో, నా యొక్క కంపట్టు, నా యొక్క అనటం లేదు కనుక వృక్షం పీస్ఫుల్ గా ఉంది. మీరు నా వైపు, నా చిల్డ్రన్, నా వీడికి అశాంతిగా ఉంది. మీ మమత్వం చేతనే అశాంతి కలుగుతుండాలి.
0: The tree never so much as says it's my shadow and it is me who's giving comfort, etc. So it's having peace. Man, on the other hand, keeps talking of my wife, my children, my things. So
1: ఉన్నంత వరకు కుటుంబాన్ని చక్కగా కర్తవ్య రీతిగా పోషించవలసింది నీ కర్తవ్యం.
0: సో హీ ఈస్ డిస్ట్రెస్డ్ నౌ. సో లాంగ్ యాజ్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఈస్ యువర్ జాబ్ అండ్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ టు డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీ.
1: ఈ చిన్నది మాత్రమే కాదు నీ ఫ్యామిలీ, ఈ విశ్వమంతా నీ ఫ్యామిలీ.
0: బట్ వాట్ యూ షుడ్ అండర్స్టాండ్ అండ్ అప్రిషియేట్ ఈస్ ఇట్స్ నాట్ దిస్ లిమిటెడ్ నెంబర్ విచ్ ఈస్ యువర్ ఫ్యామిలీ, ది ఎంటైర్ యూనివర్స్ ది వరల్డ్ అరౌండ్ యూ ఇస్ యువర్ ఫ్యామిలీ.
1: ఈ విధమైనటువంటి విశ్వం అనేటువంటి యొక్క తత్వం లోపల మనము ఈ సమాజాన్ని అభివృద్ధి పరచాలి.
0: సో విత్ దిస్ అవుట్లుక్ try and do something positive for the society.
1: Kanukani manavuni yokka nirmanam vishu nirmanam anetunte lakshyanni manam pettukoni sevana cheyali.
0: So you must try and be inspired by this feeling that when you're taking care of
1: someone anta varaku kutumbanni chakkaga kartavya reetiga poshinchavalsindi nee kartavyam.
0: So he is distressed. Now so long as you have to do it is your job and your responsibility to take care of your family.

0: విశ్వ నిర్మాణము అనేటువంటి లక్ష్యాన్ని మనం పెట్టుకుని సేవలు చేయాలి.
1: సో యూ మస్ట్ ట్రై అండ్ బి ఇన్స్పైర్డ్ బై దిస్ ఫీలింగ్ దట్ వెన్ యూర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ యూఆర్ వెరీలీ టేకింగ్ కేర్ ఆఫ్ ది వరల్డ్ అస్ సచ్.
0: మనకు ప్రక్క లోపలనే పెద్ద సముద్రం కనిపిస్తుండాలి మనకు.
1: నౌ బై అవర్ సైడ్ వి సీ ఎ హ్యూజ్ బిగ్ ఓషన్.
0: ఈ సముద్రం అంతా ఎక్కడి నుంచి వచ్చాయి? మూడు సముద్రం ఉంటున్నాయి.
1: నౌ వేర్ హావ్ దీస్ ఓషన్ వాటర్స్ కమ్ ఫ్రమ్? దేర్ ఆర్ త్రీ టైప్స్.
0: తూర్పు సముద్రం, బంగాళాఖాతం.
1: నౌ వీ టాక్ వీ హావ్ దీస్ త్రీ ఆఫ్ దీస్ సీస్. ఫస్ట్ ఈస్ ద బెంగాల్, బే ఆఫ్ బెంగాల్.
0: పశ్చిమ సముద్రం అనేటువంటిది అరేబియా సముద్రము.
1: ఆన్ ది వెస్ట్ వి హావ్ ది అరేబియన్ సీ.
0: ఈ రెండింటిని చేర్చేటువంటిది హిందూ మహాసముద్రము.
1: ద మీటింగ్ పాయింట్ ఆఫ్ దీస్ టూ ఈజ్ ద ఇండియన్ ఓషన్.
0: దీనిని మన తూర్పు దేశము అనేటువంటి దీంట్లో ఒక ఆత్మతత్వము.
1: సో ఇన్ ద సేమ్ మేనర్ నౌ వాట్ యు హావ్ ఆన్ ద ఈస్ట్ ఈజ్ యువర్ ఆత్మతత్వ.
0: పరమత తత్వం అనేటువంటిది జీవతత్వము.
1: What you have on the west is the jiva tattva.
0: ఈ రెండింటిని చేర్చేటువంటిది ఆధ్యాత్మిక తత్వం, హిందూ తత్వం.
1: And where you have a confluence of these two, the ఆధ్యాత్మిక తత్వం is like this Indian ocean.
0: దీనిని అసి, తత్తు, త్వం, అసి. అసి అనేటువంటిది రెండింటిని కూరుస్తుండాలి.
1: So this is what is called tattvam asi. It is this east which is bridging the gulf between tat and twam.
0: కనుక ఈ ఈస్ట్ వెస్ట్ రెండింటినీ కలిపేటువంటి యొక్క తత్వము ఈ అసి. ఈ అసి అనేటువంటిది కలిపేదే కానీ వేరు చేసేటువంటిది కాదు.
1: సో ద నేచర్ ఆఫ్ దిస్ ఈజ్ ఈజ్ టు బ్రింగ్ టుగెదర్ టూ థింగ్స్ విచ్ హావ్ బీన్ డిఫరెంట్ అండ్ సెపరేటెడ్.
0: కనుక మనం ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క వ్యక్తి ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ఈ విధంగా పెట్టుకుంటూ పోతే 70 కోట్ల మంది భారతీయులంతా ఒక్క చేతులారా కలిసినారంటే ఎంతటి సుఖాన్నైనా ఎంతటి ఆనందాన్నైనా మనం అందుకోవడానికి అవకాశం ఉంటుండాలి.
1: సో వెన్ యూ హ్యావ్ దిస్ నోబుల్ ఫీలింగ్ ఇన్ యూ దట్ దిస్ ఈజ్ తప్ ఫ్రమ్ అసి. When you have this feeling in you, then you can bridge the understanding between one and another. And as a result, you can bring together the 70 crores of people living in this country. And any number of things could be done in a unified manner in this
0: country. Satya Sai samasthala nitindi vishalam vishalam vishalam idi mana progress inte kani narrow ga undatam kaadu mana progress adhikanga chalavatam kaadu mana progress neat ga dress veyatam kaadu mana progress sukhanga karulo trigatam kaadu mana progress mana progress inte hrudayanni penchukovatam nijamaina progress.
1: So the word progress has got a different connotation altogether in terms of our society organization. The word progress does not stand for your material comfort, does not stand for comfort of your physical existence and the life. Your progress consists in your trying to develop a large view, an expanded outlook, wherein you can take everybody into you in the same degree of love and affection.
0: సమత్వాన్ని అభివృద్ధి కావించుకోవాలి.
1: And try and build up this point of view where you can
0: make it. సమత్వము మనకు చక్కని ఉపదేశం చేస్తుండాలి.
1: Where you will be unruffled and calm. Now here again the ocean waters have a lesson for us.
0: ఎండల కాలం లోపల సముద్రం నీరునంతా సూర్యుడు ఆవిరిగా మార్చుకుని పైకి తీసుకెళ్తున్నాడు. ఎన్నో వేల ఇది గ్యాలెండ్లుగా లక్షల కోట్లుగా తీసుకుని పోతున్నాడు.
1: Now during summer time we find that this heat tends to evaporate the surface of the ocean waters and gallons and thousands of gallons of water are evaporated back.
0: అయితే ఇంత నీరు తీసుకుని పోతుంటే కూడాను సముద్రము కించిత్తైనా తగ్గటం లేదు.
1: But in spite of the fact that gallons of water like this are being evaporated away, the content and quantum of the ocean water basically remains the same.
0: వర్షా కాలములో గొప్ప గొప్ప జీవనదులంతా వచ్చి దాంట్లో చేరిపోతుండాలి.
1: On the other hand, during monsoon time, rainy seasons, you find that life-giving rivers gush out and flow forth in abundance and join the ocean.
0: అది పెరగటం లేదు.
1: But then you find that the ocean water doesn't increase.
0: ఎండల కాలమని తగ్గటం కానీ వర్షాకాలమని పెరగటం కానీ పెరుగు తరుగు రెండు లేనిటువంటి సమత్వము సముద్రం బోధిస్తుండాలి.
1: ఇట్ డజంట్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ క్వాంటిటీ. సో ఇన్ సమ్మర్ ఇట్ డజంట్ గెట్ డిక్రీజ్, ఇన్ రెయినీ సీజన్ ఇట్ డజంట్ గెట్ ఇంక్రీజ్. సో యూ ఫైండ్ దట్ ఇట్ రిమైన్స్ ద సేమ్.
0: ఇంతే కాదు, సముద్రంలో ఏదైనా ఒక చెత్త వచ్చి పడిందంటే తక్షణమే అనేక అలలు పంపించి ఆ చెత్తను గట్టుకు నెట్టిస్తుండదు, కానీ తనలో పెట్టుకోవటం లేదు.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఎనీ అమౌంట్ ఆఫ్ డర్ట్ కుడ్ బి డంప్డ్ ఆన్ ఇట్, బట్ వాట్ డస్ ఇట్ డూ? Waves after waves come and wash aside and wash ashore this dirt and filth and the light to the
0: deen yo kantaratham emiti.
1: What is the inner meaning of this?
0: Manavuni hrudaya samudramulo pala aneka chintalu anetuvanti dust nu cherchukokunda tachame danni purchi veyali danni paikaku baitaku nettali.
1: The lesson is in the heart of man, whatever be the evil and the wicked things which might come, you should give no room whatsoever for it. Try to remove it then and there.
0: Inte kaadu tana yokka kadupu lopala అనేక భయంకరమైనటువంటి మృగములంతా పెట్టుకుంది.
1: అండ్ దెన్ అగైన్ యూ ఫైండ్ దట్ ఇన్ ద ఓషన్ డెప్త్స్ వీ హ్యావ్ క్రీచర్స్ విచ్ ఆర్ వెరీ హార్మ్ఫుల్.
0: అంతేకాకుండా తన యందు విలువలైనటువంటి ముత్యములను కూడా పెట్టుకుంది.
1: బట్ ద సేమ్ టైమ్ ఇట్ ఆల్సో నరిషెస్ అండ్ సస్టైన్స్ అండ్ సెక్యూర్స్ ప్రెషియస్ జెమ్స్ అండ్ పర్ల్స్.
0: కానీ చిప్పలను మాత్రం బయటకు నెట్టుతుండాలి.
1: బట్ ఇట్ థ్రోస్ అప్ ఆన్ ద సర్ఫేస్ వాల్యూలెస్ షెల్.
0: ఈ చిప్పలను బయటకు నెట్టి ముత్యములను తనలో పెట్టుకుంటుంది.
1: ఇట్ పుషెస్ అవుట్ ద వాల్యూలెస్ షెల్స్, make secure the precious pearls within.
0: అదే విధంగా సద్గుణములను

0: దుర్గుణులను పైకి నెట్టివేయాలి.
1: సో ఇన్ ద సేమ్ మేనర్ కీప్ ద సద్గుణాస్ ద గుడ్ ట్రైట్స్ డీప్ ఇన్ యూ, రిమూవ్ ద డర్ట్ అవుట్ సైడ్ అండ్ రిమూవ్ దెమ్ ఆల్.
0: ఇంతే కాదు, పైన అనేక విధమైన అలలుగా ఉండినా కానీ లోపల సముద్రం ప్రశాంతంగానే ఉంటుంది.
1: దెన్ అగైన్ వి ఫైండ్ వేవ్స్ అటాప్ ద ఓషన్ సర్ఫేస్ గివింగ్ యూ స్టేట్ ఆఫ్ ఎజిటేషన్, బట్ డీప్ విత్ ఇన్ ఎవ్రీథింగ్ ఇస్ కామ్ అండ్ సెరీన్.
0: మనకు బహుభాగం లోపల లౌకికమైన దాంట్లో అనేక దుఃఖములు కష్టములు కొన్ని బాధలు కలగవచ్చును, కానీ లోపల ప్రశాంతంగానే ఉంటుండాలి.
1: సో ఆల్సో అవుట్వర్డ్లీ పర్టైనింగ్ టు అవర్ ఫిజికల్ అండ్ బాడీలీ ఎగ్జిస్టెన్స్ వి మే బి సబ్జెక్టెడ్ టు గ్రీఫ్, డిస్ట్రెస్ అండ్ ద లైక్, బట్ వి షుడ్ ఎవర్ రిమైన్ కామ్, అన్రఫల్డ్ అండ్ సెరీన్ డీప్ విత్ ఇన్.
0: కనుక నిజమైన ఆధ్యాత్మికమంటే ఏమిటంటే మనస్సు నిశ్చలంగా నిర్మలంగా పెట్టుకుని తద్వారా ఏ విధమైనటువంటి యొక్క దీనిలో కూడా సమత్వం లేకుండా ఉండకుండా సమత్వంతో కావాలని మన జీవితాన్ని గడుపుతూ రావాలి.
1: సో దిస్ ఆధ్యాత్మిక పాత్ ఇస్ దట్ విచ్ విల్ గివ్ యూ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ విచ్ ఇస్ సెరీన్ ప్యూర్ అండ్ which will confer on you the state of equanimity where you remain unruffled, where you remain calm and take everything as they come.
0: Individual sadhana anaga mana pratyekinchinatte japamulo dhyanamulo uleka pathanamulo edo okati koni chestu mana yokka divyatvanni kodanu kontha vicharana chestu ravali.
1: Now when you talk of the individual sadhana, there certainly you have some of these things prescribed like japa, dhyana or reading from the scriptures and the like.
0: Tananu taru telusukoleni untu vyakti itannu ye reethiga sadhinchagaladu.
1: Now this is the first step for him. If he is not in a position to understand his own true nature, how can he make others understand their nature?
0: Kanuka taru manchi padi itarnu manchi cheyataniki ponukovali.
1: He should prosper first, then he can take care of others.
0: Kanuka manava jeevitamu chaala viluvainatuvanti jeevitamu.
1: So man's life is something precious.
0: Ee viluvainatuvanti jeevitamunu pavitramaina margamlo pravesha
1: and this precious life should be diverted for a good cause.
0: అన్నింటికంటే సేవా భావం చాలా ఉత్తమమైన భావం.
1: And the greatest of feelings one could have is that of service to others.
0: ఈ సేవ యందు ఉండేటువంటి ఆనందం మరొక సాధనలో యందు మనకు లభించదు.
1: The happiness or bliss that you can get through this medium of service which you cannot get anywhere else.
0: హృదయాన్ని విశాలం చేసుకుంటూ పోవాలి.
1: Try and broaden your vision.
0: మనం ఎక్స్పాన్షన్ లవ్ మన హృదయాన్ని అభివృద్ధి గావించుకుంటూ పోయినప్పుడే అంతా ఏకత్వంగా ఉంటుంటది.
1: Reach the stage where you talk of expansion love.
0: ఈ సంకుచితమైనటువంటి భావానికి మనం ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: There should be no room whatsoever for a narrow and contracted vision.
0: కనుక ఈ దేహము అనేటువంటి దాంట్లో నేను నేను అనేటువంటిది తెలుసుకోవటమే ఒక విధమైనటువంటి ఘటాకాశం.
1: So in this body, this aspect of your existence wherein you keep asking about your own self,
0: ఇక సంకల్పంతో కూడినప్పుడు ఉండేటువంటిది జలాకాశము.
1: This could be called the ఘటాకాశ. Now where you have all your thoughts coming in the way is called the jalakasa.
0: ఈ నేను అనేటువంటి వాడు ఈ సంకల్పమును లక్ష్యంలో పెట్టుకుని చూచేటువంటిది జఠరాకాశ.
1: Now this I, he is goaded on by his thoughts and he tries to do something thereof, that is called jatrakasa.
0: దీనిని దహరాకాశం అని కూడా చెప్తూ వచ్చారు.
1: This third one, jatrakasa, is also called దహరాకాశ.
0: కేవలం సాక్షిభూతంగా ఉండేటువంటి స్థితి మాత్రమే ఒక చిదాకాశం అని చెప్తూ వచ్చారు.
1: Over and above this, you have got the chidakasa where you are a mere witness.
0: ఇంకా నిర్వికల్ప స్థితి ఎందు ఉండేటువంటిది మహదాకాశం అన్నారు.
1: And then you have the మహదాకాశ where you have no thought of any nature whatsoever.
0: Kanuka manamu aham aneetunti yokka ghatakasam nunchi jalakasam nunchi dharakasam nunchi uchidakasam nunchi mahadakasamlo manam cheripovali.
1: So beginning from this first stage, ghatakasa aham, you try to proceed through these various stages, jalakasa, finally you come to the highest state of existence, the mahadakasa.
0: ఈ మహదాకాశమే దైవత్వం యొక్క ప్రధానమైనటువంటి స్థానము.
1: నౌ దిస్ మహదాకాశ ఇస్ ది స్టేట్ వేర్ గాడ్ హింసెల్ఫ్ రిసైడ్స్.
0: ఆ స్థానమును చేరడానికి ఇవన్నీ కొన్ని స్టేషన్స్.
1: సో ఆల్ దీస్ అదర్ స్టేజెస్ స్టేషన్స్ లీడింగ్ ఆన్ టు దట్ మెయిన్.
0: కనుక మనము ఈనాడు చేయవలసిందంతా ఘటాకాశం నుంచి జలాకాశంలో పోవాలి అనే సంకల్పములు సంకల్ప వికల్పాత్మకం మనహ ఈ మనస్సు యొక్క స్థాయికి మనం చేరిపోవాలి. ఈ మనస్సు అనేటువంటి దాని నుంచి సాక్షిభూతమైనటువంటి యొక్క దహరాకాశంలో ప్రవేశించాలి. ఈ సాక్షిభూతం నుంచి కూడా ఒక విధమైనటువంటి నిశ్చలమైనటువంటి ఒక నిర్మలమైనటువంటి ఒక స్థాయి అదే చిదాకాశంలో చేరాలి. ఇక్కడ నుంచి నిర్వికల్ప స్థితి ఎందే మహదాకాశం కలిపి లభిస్తుంది. నిర్వికల్పం అనగానే సంకల్ప వికల్పంలో లేనటువంటిదే నిర్వికల్పం.
1: So we have these different stages. You are in the ghatakasa stage. Now the mind comes into the picture, giving you thoughts and ideas and the like. That is the jalakasa. From there you must transcend and go on to a higher state of existence, the dharakasa, where you will become a mere witness as such, far removed from everything that is going on within you. But you have a further stage to achieve, where you'll have a serenity descending on you. That is the chidakasa stage. And then you come to the ultimate step, that is the madakasa, where you have నథింగ్ టు డూ వాట్స్ ఎవర్.
0: దీనిని అనేక మంది కుండలిని శక్తి అని ఒక్కొక్క స్థాయి నుంచి ఒక్కొక్క స్థాయికి ప్రయాణం చేయటం, దీనిని కుండలిని శక్తి అని కూడా చెప్తూ వచ్చారు. కానీ అది సరైనటువంటిది కాదు. మన యొక్క దర్శనాశక్తిని మనం అభివృద్ధి పెంచుకుంటూ పోవాలి.
1: Now some people talk about the Kundalini Shakti with regard to this journey. This is not the correct statement as such. One could talk about these different darshanas.
0: ఈ దర్శన శక్తి దర్శనం ఎందుకు? ఈ ఐదు దర్శనంలో మనం పొందినప్పుడే ఆరో దర్శనంలో మన యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకుంటాం, ఏడో దర్శనంలో మధ్య అయిపోతాం.
1: But you have these five darshanas given to you, then in the sixth darshana stage, you will be really be able to aware of what you really are. And the seventh stage consists in your merging
0: into God. ఇంకా ఒక సాధన ఎందే ఈ ఏడు దర్శనాలు ఆరు దర్శనాలు కూడా పొందడానికి అవకాశం ఉంటుండాలి.
1: It is this medium of sadhana by which an individual can possibly achieve this sixth darshana.
0: ఈ పని చేసిన దైవ భావంతో మనం చేయాలి.
1: Whatever we do is for God.
0: శబరి చక్కని ఆదర్శం.
1: It's for God. Take the example of Sabari in this context.
0: ఈమె ఎట్టి విద్యను చదవలేదు.
1: She has not studied anything.
0: ఎట్టి వేదమును తెలియదు.
1: She has not studied any Vedas.
0: ఎట్టి శాస్త్రమును తెలియదు.
1: Now she is well versed in
0: Shastra. దట్టమైన అడవి లోపల ఋషులు మాట్లాడుకుంటున్నారు, శ్రీరామచంద్రుడు అరణ్యానికి వచ్చాడు సీతా సమేతుడయ్యని.
1: In the thickness of a jungle, she overheard the rishis talking about Sri Rama having come to the forest area.
0: With wife.
1: With his wife.
0: అప్పుడు ఆహా, శ్రీరామచంద్రుడు ఈ అరణ్యానికి వచ్చాడేమో అని తాను ఒక దారిని పోతూ ఏక ఏనాడైనా శ్రీరాముడు ఈ దారిలో రావచ్చును అని దారినంతా ఊడ్చటం.
1: Having heard about this, she would feel, oh, one day Sri Rama might come this way. So why not I make the path clear for him?
0: ఇంకా శ్రీరామచంద్రుడు వస్తే ఈ గుండు పైన ఏమైనా కూర్చుంటాడో ఏమో అని ఆ గుండునంతా చక్కగా మెత్తపరచటము.
1: She goes about it and then she feels if Sri Rama were to come, he'll have to have a place to sit on. So he starts cleaning
0: the house. ఎట్లు నడుచుకుంటూ వచ్చేసేసి ఏమమ్మా ఏమైనా కొంత ఆహారం ఉందా అని శ్రీరాముడు అడుగుతాడు ఏమో అని కొన్ని పండ్లంతా తీసి ఏది పెట్టుకోవటం.
1: So she starts clearing a bowla and then she feels, oh, if Sri Rama were to come, she could ask me, is there anything for me to eat?
0: Anaga nirantaram kodunu ramachintanlone pandu cheruthundali, ramachintanlone road clean chestundali, ramachintanlone gundanta nayam chestundali, ramachintanlone pogalanta periki vestu anta ramachintani sarvam ramamayam anetundi diniga undatam chetane ramulu ravatam sevarini anugrahinchatam jarigindi.
1: So she starts looking around for some fruit which is palatable. So what we find is, whether with regard to Sri Rama's coming, or for the place for him to sit, or for some food to be offered to him, she is constantly immersed in the thoughts of Rama, and no other thought comes to her during this course of her activities. So it is no surprise that one day Sri Rama comes and confers on her this benediction and showers his grace on her.
0: కనుకు మనం చేసేటువంటి యొక్క సర్వ కర్మలు కూడాను మామూలు గురువు చెప్పినట్టుగా ఇది దైవ తృప్తి కోసము, దైవానందం కోసము, దైవ సంతృప్తి కోసం అని ఈ భావంతో మనం చేస్తే ఇదంతా దైవునికే అర్పితమైపోతుంది.
1: సో యాజ్ మావిన్ కువే హస్ జస్ట్ సెడ్, whatever we do, every thought of ours, every deed of ours, every activity of ours, if you were to feel that this is, we are doing this for the sake of God as an act of worship, then certainly you are sanctifying your day to day
0: existence. Upanishadulu sarva jeeva namaskaram keshavam prativacchate, evariki chesina namaskaramu naa swamiki chestunnanu anukunte adi tappaka nee swamike chindipothundi.
1: You have a parlance in the Upanishad, whatever namaskar to whosoever I am doing it, it is bound to reach my swami. If you have that feeling, it is bound to reach swami.
0: అదేవిధంగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే, ఎవరినైనా మనం తిరస్కారం చేస్తే అది కూడా దైవానికి చేరిపోతుంది.
1: బై ద సేమ్ టోకెన్, ఇఫ్ యూఆర్ రిజెక్టింగ్ ఎన్ ఇండివిజువల్, బీ అష్యూర్డ్ దట్ దిస్ యాక్ట్ ఆఫ్ రిజెక్షన్ ఈస్ బౌండ్ టు రీచ్ గాడ్.
0: కనుక ఈ రెండింటి మీ దృష్టిలో పెట్టుకుని మీరు సేవలు చేయండి.
1: సో కీప్ దిస్ ఇన్ వ్యూ అండ్ ప్లంజ్ ఇన్ టు యువర్ సేవ యాక్టివిటీ.
0: ఎవరికి సేవ చేసినా నా దైవానికే చేస్తున్నానని భావించుకోండి.
1: Your service may be directed towards an individual, but be assured and convinced that you are doing your God.
0: In this area, we are working. We are working in this village. We are working in this camp. We are working in this camp. We are working in this camp. నా దైవానికే చేస్తున్నా. ఈ భావం చాలా ఉత్తమమైనటువంటి భావం.
1: దట్ యు ఆర్ సర్వింగ్ గాడ్ హింసెల్ఫ్. సో కాన్స్టెంట్లీ హ్యావ్ దిస్ ఫీలింగ్. యు మైట్ బి వర్కింగ్ ఇన్ ద స్లమ్ ఏరియా, యు మైట్ బి గివింగ్ సమ్ మెడికల్ అసిస్టెన్స్ బై ద స్పెషలిస్ట్, ఆర్ యు మైట్ బి డూయింగ్ ఎనీథింగ్ బై వే ఆఫ్ ది సేవ యాక్టివిటీస్. బీ కన్విన్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ దట్ యు ఆర్ సర్వింగ్ గాడ్ హింసెల్ఫ్ ఇన్ సచ్ మానిఫోల్డ్. ఇదే
0: మనం ఈనాడు జగత్తునకు ఆదర్శవంతంగా చూపించవలసినటువంటిది.
1: దిస్ ఇస్ ద ఐడియల్ దట్ వి హావ్ టు అప్హోల్డ్ టు ది వరల్డ్ ఎట్ లార్జ్ టుడే.
0: సత్యసాయి సంస్థని యందు ప్రత్యేకమైనటువంటి ఈ ఉత్తమమైనటువంటి భావాన్ని, సక్రమమైనటువంటి భావాన్ని, శాస్త్రోక్తమైనటువంటి భావాన్ని మనం ఆచరించాలి.
1: నౌ దిస్ ఫీలింగ్ విచ్ పర్మియేట్స్ ది సత్యసాయి ఆర్గనైజేషన్ ఈజ్ ద మోస్ట్ లాడబుల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్. దిస్ ఇస్ వాట్ మేక్స్ ఇట్ యునీక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ ద గుడ్.
0: ఇలాంటి సమయంలో ఎవరేమనుకున్నా కూడా మనం ఏమాత్రం కూడా లక్ష్యం చేయకూడదు.
1: డ్యూరింగ్ సచ్ ఎ పీరియడ్ వాట్ ఎవర్ అదర్స్ మైట్ సే వీ షుడ్ నాట్ ఫీల్ బ్యాడ్, వీ షుడ్ నాట్ బి
0: నిందా స్తుతులను కూడా మనం ఏమాత్రం కూడా లెక్క చేయకుండా మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: వీ షుడ్ బి ఏబుల్ టు టేక్ ఇన్ అవర్ స్ట్రైడ్ ఈవెన్ రిడిక్యూల్ అండ్ క్రిటిసిజం.
0: మంచి వారికే కొన్ని చిక్కులు కలుగుతుంటాయి.
1: నౌ బి ష్యూర్ దట్ ఇట్స్ ఓన్లీ ద గుడ్ వన్స్ హూ ఆల్వేస్ ఆర్ ట్రబుల్డ్.
0: ఇప్పుడు కాకులు ఎన్నో తిరుగుతున్నాయి, దాన్ని ఎవరైనా పంజరంలో పెట్టి పోషిస్తున్నారా?
1: నౌ యూ హ్యావ్ క్రోస్, ఎనీ నెంబర్ ఆఫ్ దెమ్, డస్ ఎనీబడీ మేక్ ఎన్ ఎఫర్ట్ టు కేజ్ ఏ క్రో?
0: కాదు, మనం ఈ చిలుకలు మాత్రమే తెచ్చి పంజరంలో పెట్టి పోషిస్తున్నాం.
1: సర్టెన్లీ నాట్. ఇట్స్ ద ప్యారెట్ దట్ యు గో ఆఫ్టర్ అండ్ యు వాంట్ టు కేజ్ ఇట్.
0: చాలా అందంగా ఉంటుంది.
1: బికాజ్ ద ప్యారెట్ ఇస్ సో వండర్ఫుల్ టు లుక్ అట్.
0: చాలా ప్రీతిగా ఉంటుంది.
1: అండ్ సంథింగ్ విచ్ గివ్స్ యు లాట్ ఆఫ్
0: చాలా మంచిది కూడాను.
1: ఇట్స్ ఎ గుడ్ వన్.
0: అది మంచిది కాబట్టి పంజరంలో పెట్టి పోషిస్తున్నాం.
1: బికాజ్ ఇట్ ఇస్ సచ్ ఎన్ ఎనోబ్లింగ్ వన్.
0: మంచి దానికి బంధనం వచ్చింది కానీ కాకులకు బంధనం రాలేదు.
1: సో యూ ఫైన్ దట్ ప్యారెట్ విచ్ ఇస్ బేసికలీ గుడ్ ఈస్ కేజ్ అండ్ ఇంప్రిజన్డ్ ఇన్.
0: బంధనం లేదు కదా అని కాకులు గొప్ప అని ఎవరైనా చెప్తున్నారా?
1: Just because a crow has not been caged, does anybody say the crow is greater as the two?
0: అదే విధంగానే మంచి వారికి కొన్ని చిక్కులు కొన్ని బంధనలు ఏర్పడుతుంటాయి. ఇది మంచిగా మనం భావించాలి.
1: So it's also that the good and the noble ones alone are subjected to troubles and distress and difficulties.
0: కీపి కూడాను ఒక గుండును అనేక దెబ్బలు కొట్టడం చేతిని అది సుందరమైన ఆకారంగా తీర్చిదిద్దుతున్నాడు.
1: The sculptor, you find, he starts working on an amorphous mass of rock. But because of the work that he does on the rock, it becomes a beautiful
0: idol.
1: It becomes a beautiful idol. Without these blows from the sculptor, the boulder would not become a beautiful idol.
0: Manaku kudanu aneka nindalu nishturamulu kashtamulu ochinappude mana yokka samastha yokka pavitramaina idi vyapti avutundi.
1: In the same manner, all this criticism, all this ridicule which is being hurled at our organizations is for our own good. It's only then that the glory and the grandeur of this setup will be shown to the world at large.
0: పవిత్రమైన భావంతో విశాలమైన హృదయంతో సమాజ సేవలో మన వారందరూ కూడా పాల్గొని ఒక ముంబై డిస్టిక్ లో పని 1000 మంది ఆఫీస్ బోయ్స్ ఉన్నారంటే 1000 మంది ఎంత పని చేయొచ్చును.
1: To have such sacred ideas, have this broad outlook and plunge into your activities. We talk of 1000 office bearers here. How much work can possibly be done by these 1000 workers?
0: ఒక్క 4 శంకరాచార్య శిష్యులే జగత్తునంతా గొప్ప వ్యాప్తి గావించి శంకరాచార్య యొక్క ప్రచారము అభివృద్ధి గావించారు.
1: There were but 4 disciples of Shankaracharya. It was just these 4 who spread the message of their master to every nook and corner of this country.
0: ఒక్క బొమ్మాయి లోపలే 1000 మంది ఆఫీసర్స్ బేరస్ గా ఉన్నారంటే ఎంత మనం స్ప్రెడ్ చేయొచ్చును.
1: Now in Bombay alone, we have 1000 office bearers. You can see the extent to which this message could be spread.
0: కనుక నెక్స్ట్ ఇయర్ కు ఇంకా ఇంకా ఇంకా ఇంకా అభివృద్ధి చేసి మన యొక్క దీని లోపల ఈ 3 సంవత్సరంలో 3000 మంది ఆఫీస్ బేరర్స్ కావాలి బొంబాయిలో.
1: సో ఇన్ ద నెక్స్ట్ ఇయర్ ట్రై అండ్ ఫర్దర్ అండ్ డెవలప్ అండ్ బిల్డ్ ఆన్ దీస్ యాక్టివిటీస్ సో దట్ ఇన్ ద నెక్స్ట్ 3 ఇయర్స్ దిస్ 1000 వుడ్ బికమ్ 3000.
0: కేవలం ఈ క్వాంటిటీని మాత్రమే మీరు చేయకండి, క్వాలిటీ కూడా ఉంటుండాలి.
1: బట్ దెన్ డోంట్ గో మియర్లీ బై ద క్వాంటిటీ పార్ట్ ఆఫ్ ఇట్. యూ మస్ట్ ట్రై అండ్ సీ టు ఇట్ దట్ ద క్వాలిటీ.
0: ఇక్కడ ఒక సంస్థ, అక్కడ ఒక సమధి, అక్కడ ఒక భజన మండలి, ఇవంతా ప్రయత్నం చేసి ప్రయోజనం లేదు, క్వాలిటీతో ఉంటుండాలి. మరి
1: you must also look to the quality part of it. Now just because Swami has said don't go about starting a samiti here, a bhajan mandali there, just for the sake of increasing the number, you must try and make a case for the quality part too.
0: Kanuka ee Mumbai pattanam lopala modati nunchi kudanu chaala goppaga sevalu chestune unnaru, enno vidhamainatundi yokka aadarshanni kudanu meeru nirupistunnaru. మీరు ఇంకా మున్ముందు కూడాను ఉన్నతమైన ఉత్తమమైన కొత్తమైనటువంటి ఆదర్శాలను ఇతర యొక్క ప్రాంతముల వారికి కూడాను ఆదర్శంగా నిరూపించి మీరు కూడా ఆనందించి సర్వజీవులు కూడాను ఆనందాన్ని చేకూరుస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: బాంబే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ దే హావ్ బీన్ ఎఫర్ట్స్ డైరెక్టెడ్ టువర్డ్ డూయింగ్ థింగ్స్ విచ్ ఆర్ లాడబుల్, డూయింగ్ థింగ్స్ విచ్ ఆర్ లాఫ్టీ ఇన్ దేర్ ఎయిమ్స్ అండ్ అంబిషన్స్. And they have succeeded, they have been succeeding all these years. They have verily stood out as ideals and models for others elsewhere. It's my hope that in the coming years, you would grow from strength to strength. Strengthen your activities, build upon what you have already achieved, and finally, do something in such a way that everybody could possibly take a leaf out of whatever is being done here. And be assured that you would succeed. And hoping and blessing you thus, I bring this discourse to a close.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 25th of January 1983, addressing Mumbai Sai Sevaks.

परम सुखदम्।

పరమసుఖదం కేవలము జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగన సదృశము ద్వంద్వాతీతం గగన సదృశము తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం.

0: Pluto. பிரம்மானந்தம் பரமசுகதம் கேவலம் ஞானமுத்திம். ஆனந்தவல்லியந்து பிரம்மானந்தமுனு அத்யந்த விசித்திரமுகா விவரிஸ்து வச்சிந்து.
1: Anandavalli explains this Brahmananda, supreme bliss, in a beautiful way.
0: Brahmananda managa manavudu varninchutuku veeludainatundi aanandam.
1: Brahmananda, supreme bliss, is beyond human comprehension.
0: Apiramatamainatundi aanandamunu andinchetundi aanandam.
1: It is the one that confers limitless bliss.
0: ఇది వాక్కునొక్క కాని మనసునొక్క కాని చెప్పుటకు వీలు కాదు.
1: It cannot be extolled, expressed by word or comprehended by mind either.
0: హాయిగా స్థాయిగా శాంతిగా నిష్కలంకంగా నిర్మోహంగా నిత్య జీవితాన్ని గడిపేటువంటి ఒక మానవత్వానికి ఈ బ్రహ్మానందం అంటే ఏమిటో అర్థం కాదు.
1: అన్లెస్ వన్ స్పెండ్స్ లైఫ్ ఇన్ హై హ్యాపీనెస్, ఇన్ స్థాయి, ఇన్ సర్టన్ స్టాండర్డ్, ఇన్ పీస్, ప్యూర్ అన్సలీడ్ అన్పొల్యూటెడ్, without any attachment, it is not possible for everyone to know Brahmananda or supreme bliss.
0: ఈ ప్రాకృతమైనటువంటి జగత్తునందు,
1: in this world,
0: భౌతికమైనటువంటి జీవితమునందు,
1: physical world,
0: లౌకికమైనటువంటి భావమునందు,
1: worldly thoughts,
0: ఈ బ్రహ్మానందమునకు అర్థం లేదు.
1: Supreme bliss Brahmananda has no relevance.
0: మానవుడు నిత్య జీవితములో అనుభవించినటువంటి ఆనందములన్నీను అనుభవించి పుష్టిగా సంతుష్టిగా తన జీవితమును గడిపోయేటువంటి ఆనందములకు మానవ ఆనందము అని పేరు పెట్టారు.
1: మ్యాన్ ఇన్ హిస్ డైలీ లైఫ్ వాట్ హీ ఎక్స్పీరియన్సెస్ పుష్టి ద స్ట్రెంగ్త్ సంతుష్టి ద సాటిస్ఫాక్షన్ ద స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ ఇస్ హ్యూమన్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ మానవానంద.
0: అయితే ఈ మానవానందమునకు 1000 రెట్లు అధికమైనటువంటిదే గంధర్వానందము.
1: 1000 times more than the human level of happiness is గంధర్వానంద.
0: ఈ గంధర్వానందమునకు 1000 రెట్లు అధికమైనటువంటిదే దేవానందము.
1: 1000s and 1000 times more than గంధర్వానంద is దేవానంద.
0: ఈ దేవానందముల కంటే 1000 రెట్లు అధికమైనటువంటిదే దైవానందము.
1: 1000 times మచ్ మోర్ దెన్ దేవానంద ఇస్ దైవానంద.
0: ఈ దైవానందములకు 1000 రెట్లు అధికమైనటువంటిదే మానవత్వములో దేవ గంధర్వానందము.
1: దట్ ద లేటెంట్ హ్యాపీనెస్ విత్ ఇన్ మ్యాన్ ఇస్ 1000 times మోర్ దెన్ దైవానంద.
0: ఈ దైవ గంధర్వానందములకు 1000 రెట్లు అధికమైనటువంటిదే బృహస్పతి ఆనందము.
1: బృహస్పతి ఆనంద ఇస్ 1000 times మోర్ దెన్ దిస్.
0: ఈ బృహస్పతి ఆనందముల కంటే 1000 రెట్లు అధికమైనటువంటిదే కేవలం ప్రజాపతి ఆనందము.
1: ప్రజాపతి ఆనంద ఇస్ 1000 times మోర్ దెన్ బృహస్పతి ఆనంద.
0: ఈ ప్రజాపతి ఆనందముల కంటే 800 రెట్లు అధికమైనటువంటిదే బ్రహ్మానందం.
1: మచ్ మోర్ దెన్ దిస్ ఈజ్ బ్రహ్మానంద, సుప్రీం బ్లెస్.
0: మొదటి మానవానందమునకు ఈ బ్రహ్మానందమునకు ఎంత తేడా ఉన్నదో యోచించుకోవచ్చు.
1: వాట్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ లైస్ బిట్వీన్ ద హ్యూమన్ హ్యాపీనెస్ మానవానంద అండ్ బ్రహ్మానంద ద సుప్రీం బ్లెస్.
0: కానీ మానవునకు ఈ బ్రహ్మానంద తత్వం అనేటువంటిది ఏమిటో అర్థం చేసుకోనకలేక ప్రతిదానికి నేను బ్రహ్మానందంగా ఉన్నాను బ్రహ్మానందంగా ఉన్నాను అని వర్ణిస్తుంటాడు.
1: Man has no idea of Brahmananda, supreme bliss, while he brings down to every tiny little act.
0: Oka hotel lo velli manchi bhojanam bhujinchetappudiki ba brahmanandanga undi bhojanam antadu.
1: He goes to a hotel and has his meal and he says Brahmananda, supreme state of
0: bliss. Iraadu aanandavallilo cheppinatundi brahmanandamunaku manavanandamunaku emi vyathyasam?
1: What is mentioned in Anandavalli, starting with the human happiness, manavananda and brahmananda, and this is smaller one, that is mightiest.
0: Idi anumatramante aanandamu,
1: this is fractional, tiny.
0: Manasunaku vaakunaku lobadinatunte aanandamu manavanandamu.
1: Human happiness can be explained verbally and also can be understood by mind.
0: Daivanandamulaku yetti parimitamu ledu.
1: But divine bliss has no limits.
0: Sandeep Chatterjee cheppinattuga, no reason. Daniki cheppadaniki veele ledu.
1: As Sandeepan said, it has no reason. It cannot be expressed.
0: Daivanandamulaku yetti reasonu ledu.
1: The divine bliss has no reason as such.
0: Sarvada sarvakala sarvavasthala yendu kudanu aanandamu aanandame.
1: The bliss remains as it is at all points of time, under all circumstances.
0: Brahmanandam.
1: Brahmanandam.
0: Brahma gani, Atma gani, ప్రత్యేకించినటువంటివి కాదు. ఆత్మకే బ్రహ్మమని, బ్రహ్మమునికే ఆత్మని ఉన్నది. కనుకనే ఆత్మానందము బ్రహ్మానందం అంటే ప్రత్యేకమైనటువంటిది కాదు.
1: బ్రహ్మ అండ్ ఆత్మ ఆర్ నాట్ సెపరేట్, దే ఆర్ సినోనిమ్స్. అండ్ బ్రహ్మానంద సుప్రీం బ్లిస్ ఈజ్ వెరీ మచ్ సేమ్ యాజ్ ద బ్లిస్ ఆఫ్ ది సెల్ఫ్.
0: ఆత్మతత్వం అనేటువంటిది నిరంతరం కూడాను ఆనందమయమై ఉంటుంటుంది.
1: The spirit of the self, Atma, is always in blissful state.
0: Brahma aneetvanti padamunaku aanandam ane artham.
1: The meaning of the word Brahma is bliss.
0: Sarvatra vyapinchinatvanti aanandamunake Brahma aanandam ani peru.
1: That bliss which is all expansive and pervasive is Brahmananda.
0: Ee Brahmanandamulo manavaanandam aneetvantidi kevalamu adu maatramainatvantidi.
1: In the supreme this Brahmananda, the human level of happiness is just so subtle, microscopic.
0: Sarvatra vyapinchinatvantidi gali.
1: In this world, that which is so widely spread,
0: ee galiki itti aakaramu atti aakaramani evaru nirnayinchaleru.
1: Air has no specific form.
0: Kani atti sarvavyapamainatvanti galini oka chinna balloon lo oodinappudu chinnaga roopanni pondutundi.
1: This air, which is present everywhere, when blown into a balloon, it assumes that form.
0: Aa parimitam kante adhikamainatundi garani cherchukoledu aa balloon.
1: That balloon cannot contain all the air around.
0: Adi oka parimitamainatundi oka balloon.
1: The balloon is limited in its dimension.
0: Adhikanga oopetappudiki pattanu pagiripothundi.
1: If you blow the air into the balloon more and more, it bursts.
0: Kabatti aa balloon lo unnatundi oka galiki సర్వత్రా వ్యాపించినటువంటి గాలికి ఎట్టి వ్యత్యాసం ఉన్నది?
1: వాట్ డిఫరెన్స్ ఇస్ దేర్ బిట్వీన్ ది ఎయిర్ విత్ ఇన్ ద బెలూన్?
0: ఎట్టి ప్రమాణము కూడా దీనిని గుర్తించలేవు.
1: నో వన్ ఇస్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ వెల్.
0: కనుక బృహస్పతి ఆనందం కంటే, ప్రజాపతి ఆనందం కంటే బ్రహ్మానందము అత్యంత విశాలమైనటువంటిది.
1: దేర్ఫోర్ మోర్ దాన్ బృహస్పతి ఆనంద, more than Prajapati Ananda, Brahmananda is widespread.
0: Kalukane Brahmanandam anetunte padyamulandu sarva padamulu kudanu Brahmaku sambandhinchinatuntivi.
1: All words, vocabulary are related to Brahma.
0: Rendavadi paramasukadam.
1: Next one is paramasukadam, supreme happiness.
0: Emti ee sukamu?
1: What is this happiness?
0: Sharira sukama, indriya sukama, buddhi sukama, మనోసుఖమ, ఏ సుఖం ఇది?
1: వాట్ ఇస్ దిస్ హ్యాపీనెస్? ఇస్ ఇట్ ఫిజికల్ ఆర్ సెన్సువల్ ఆర్ దట్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ ఆర్ మైండ్?
0: ఈ సుఖాన్ని కూడా ఎవరు నిర్ణయించలేరు.
1: నో వన్ కెన్ డిసైడ్.
0: కస్మై నమః ధర్మణే అన్నారు. కస్మై నమః, కస్మ అన్నానుగా ఏమిటి? సుఖస్వరూపులకు నమస్కారము అని.
1: It means I offer my salutations to the very embodiment of happiness.
0: పూర్వం భగవంతుని యొక్క స్వరూపములు గుర్తించుకోలేనటువంటి వ్యక్తులందరూ కూడాను కస్మై నమః ప్రార్థన చేస్తూ వచ్చారు.
1: Earlier days when people could not have any idea of the form of God, they worshipped this way.
0: ఇటువంటి యొక్క ప్రార్థనే తట్టు వచ్చారు.
1: That is the trend of worship by the ancient rishi.
0: సుఖస్వరూపుడు భగవంతుడు.
1: God is the very personification of happiness.
0: అయితే దీనికి ఎట్టి కాల పరిమితి లేదు.
1: This is not bound by time.
0: ఈ సుఖమునకు కూడాను ఎట్టి పరిమితము లేదు.
1: This has no boundary either.
0: కాల కర్మమును ఎందుకు కూడాను పరిమితము లేదు.
1: It has no limitation to the field of action.
0: కాల కర్మకు అతీతమైనటువంటి సుఖమే పరమ సుఖం.
1: That which is beyond all reason is the supreme bliss.
0: ఈ పరమ సుఖమునకు సరైనటువంటి అర్థం చెప్పాలనుకుంటే,
1: to give the correct meaning to this word paramasukha, supreme happiness,
0: శారీరకంగా సంబంధమైనటువంటి సుఖం కాదు.
1: It has got nothing to do with
0: this. ఆకారమే లేదు.
1: It has no form.
0: ఆకారం లేనటువంటి దానికి ఎట్టి ఆకారం అని చెప్పగలరు మీరు?
1: When it has no form as it is, how can you decide its form?
0: కనుక ఈ సుఖం ఎట్టి సుఖము? పరమ సుఖం.
1: What sort of happiness? Supreme happiness.
0: ఒక అమృతముకైనా ఒక విధమైనటువంటి ఒక రూపాన్ని చెప్పవచ్చును కానీ ఈ సుఖమునకు అతీతమైనటువంటి సుఖము.
1: అమృత్ నెక్టర్ యాజ్ సచ్ హ్యాస్ ఎ ఫార్మ్ బట్ నథింగ్ యాజ్ సచ్ టు ది పరమ సుఖ.
0: భగవంతుడు కూడాను సుఖస్వరూపుడే.
1: గాడ్ ఈజ్ ఇన్ ఎటర్నల్ బ్లిస్.
0: దుఃఖములకు కృంగక, ఆనందములకు పొంగక, నిరంతరం కూడాను పరమానందంతో కూడినటువంటి సుఖము.
1: God is not elated by praise nor frustrated by blame. He is always in a state of eternal bliss.
0: పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం. కేవలం అనగా ఏమిటి?
1: కేవలం
0: దేశ కాల పరిస్థితులకు అతీతమైనటువంటి యొక్క తత్వము కేవలం.
1: కేవల మీన్స్ దట్ విచ్ ట్రాన్సెండ్స్ ద లిమిట్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్.
0: జ్ఞానరూపం నిజమైనగా జ్ఞానతత్వము అతను భగవంతుడు.
1: God is the very embodiment of wisdom, jnana.
0: Jnanam anaga emiti?
1: What is jnana, wisdom?
0: Grantha jnanama?
1: Textual?
0: Inke vidhamaitunti yokka yoga jnanama?
1: Or any yogic knowledge?
0: Naaku inke vidhamaitunti yokka loka jnanama?
1: Or any worldly knowledge?
0: Laukika jnanama?
1: Or physical information?
0: Ye jnanam idi?
1: What sort of knowledge?
0: Idi parama jnanamu.
1: It is the supreme knowledge.
0: ఇది ఏ బ్రహ్మ జ్ఞానము?
1: ఇట్ ఇస్ విజ్డమ్ ఆఫ్ బ్రహ్మన్.
0: ఈ బ్రహ్మ జ్ఞానమునకు ఆద్యాంతములు లేవు.
1: విజ్డమ్ ఆఫ్ ద బ్రహ్మన్ విజ్డమ్ హాస్ నైదర్ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్.
0: అన్నింటి ఎందుకు ఈ బ్రహ్మ జ్ఞానం ఉంటుంది?
1: దిస్ బ్రహ్మ జ్ఞాన నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఆల్.
0: గాలి ఏ విధంగా సర్వత్ర వ్యాపించిపోయిందో అదే విధంగా జ్ఞానం కూడాను సర్వత్ర ఉంటున్నది.
1: జస్ట్ ఎస్ ఎయిర్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ సో ఆల్సో విజ్డమ్.
0: లౌకిక జగత్తులో అనేక మంది గ్రంథములు చదివి ఇతను గొప్ప జ్ఞాని అని అతను తక్కువ జ్ఞాని అని ఈ విధంగా నిర్ణయించడానికి అవకాశం ఉంటుంటుంది.
1: ఇన్ ద వరల్డ్లీ పార్లన్స్ ద వన్ హూ హావ్ గాన్ త్రూ మెనీ ఆఫ్ ద బుక్స్ వీ కెన్ సే ఇస్ నాలెడ్జబుల్. ద వైల్ అదర్ వన్ ఇస్
0: జ్ఞానం కాదు, మస్తక జ్ఞానం కాదు.
1: ఇట్ ఇస్ నథింగ్ టు డు ద టెక్స్చువల్ ఆర్ అకాడమిక్ నాలెడ్జ్.
0: కనుక ఇది ఎప్పుడు కూడా పరిపూర్ణమైనటువంటి యొక్క స్వస్వరూప జ్ఞానమే.
1: వేర్ హాస్ దిస్ బ్రహ్మ జ్ఞాన ఇస్ టోటాలిటీ హోలిస్టిక్
0: స్వస్వరూప జ్ఞానము.
1: ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఇట్టి జ్ఞానమునకు ఎవరు ఏ విధమైనటువంటి రూపాన్ని ధరించగలరు?
1: ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ హ్యాస్ నో ఫార్మ్.
0: కనుకనే పరమసుఖదం జ్ఞానం.
1: అండ్ దిస్ విజ్డమ్ రిప్రజెంట్ సుప్రీం హ్యాపీ.
0: జ్ఞానమునకు సుఖము ఉన్నది.
1: దిస్ విజ్డమ్ హ్యాస్ కంఫర్ట్ హ్యాపీనెస్.
0: బ్రహ్మతత్వము ఉన్నది.
1: దేర్ లైస్ ద బ్రహ్మన్ స్పిరిట్.
0: బ్రహ్మానందం పరమసుఖదం.
1: అండ్ ద సుప్రీం బ్లిస్ ఇస్ అబ్సల్యూట్
0: ఏకత్వమైనటువంటిదే పరమసుఖము.
1: The combination of these two is
0: parama sukhamto anubhavincheetundi jnanamu.
1: So it is jnana that is always in state of supreme
0: kevalam
1: happiness.
0: Jnanamurtim,
1: the very personification of wisdom.
0: Dvandvatitam,
1: that is a non dual.
0: Kashtamu sukhamu ani kani leka nindalu nishtura ani kani papamu punyamu aneetundi kani manchi chedda aneetundi kani ఏ మాత్రం ఇందులో చేరడానికి వీల్లేదు.
1: ఇట్ ఈస్ నాన్ డ్యూయల్. ఇట్ ఈస్ నథింగ్ టు డు ద ప్రైజ్ ఆర్ బ్లేమ్ ఆర్ మెరిట్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: రూపం అనేటువంటిది ఇక్కడ పనికి రాదు.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్ డ్యూయాలిటీ హియర్.
0: దీనిని పురస్కరించుకుని ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: Basing on this, it is said truth is one represented as many
0: not
1: by many
0: two,
1: scholars.
0: Not two.
1: Truth is one, not two, not two.
0: Endukante truth is one ante rendu kavachunu.
1: When you say truth is one,
0: not two.
1: So the statement is the truth is one, not two.
0: Dvandvatitam,
1: non-dual.
0: Rendintikini atitamainatundi ee yokka brahma tattvam.
1: The nature of Brahman is beyond duality.
0: పరమ సుఖదం అయిపోయింది.
1: అండ్ దెన్ దట్ సుప్రీం బ్లిస్ఫుల్ స్టేట్
0: ద్వంద్వాతీతం
1: బియాండ్ డ్యుయాలిటీ
0: గగన సదృశ్యం
1: ఇట్ ఈస్ ఎథీరియల్ ఇన్ ఇట్స్ కాన్సెప్ట్
0: ఆకాశం ఎక్కడ ఉన్నదంటే సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: వేర్ ఈస్ స్పేస్ ఈథర్ ఇట్ ఈస్ ఎవ్రీవేర్
0: ఇక్కడ ఉన్నది అక్కడ లేదు అని నిర్ణయించడానికి ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు డిసైడ్ దట్ గగన సదృశ్యం
0: ఆకాశం ఎంత వ్యాపించి ఉంటున్నదో అదే విధంగానే ఈ యొక్క ఆనందం కూడా అంత వ్యాపించి ఉన్నది.
1: ఇట్ ఈస్ ఎథీరియల్ ఇన్ ఇట్స్ నేచర్ బీయింగ్ స్ప్రెడ్ ఎవ్రీవేర్
0: కనుక ఆ గగన సదృశ్యం అనేటువంటి వాడు ఎవరి పేరు దైవముఖునికి పేరు.
1: దట్ ఎథీరియల్ కాన్సెప్ట్ ఇస్ రిలేటెడ్
0: టు బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం ఇవన్నీ ఇప్పుడు నువ్వు భగవంతుడికి పేర్లు మాత్రమే.
1: దీస్ ఆర్ ఆల్ ది అట్రిబ్యూట్స్ of God, that is supreme bliss, supreme happiness, the one of wisdom beyond duality.
0: Gagana sadrisham tattvamasyadi lakshyam.
1: Tattvamasyadi lakshyam.
0: Nalugu vedamulu endukunu nalugu mahavakyamulu bodhistu vachindi.
1: Four Vedas taught four important dicta.
0: Ee nalugu yokka mahavakyamulu emiti?
1: What are these four dicta?
0: Prajnanam Brahma.
1: The first one, Prajnanam Brahma.
0: Rugvedam.
1: Prajnanam Brahma is Rugveda.
0: Ayam Atma Brahma.
1: Ayam
0: Aham Brahmasmi. Tat Tvam Asi.
1: Ayam Atma Brahma. Aham Brahmasmi. Tat Tvam Asi.
0: Ide Mahavakyamulo yokka tattvamu.
1: These are important dicta.
0: Ivanniyu cheri Daivam yokka ekatvanne prabodhistu vachinayi.
1: They all denote the unity of divinity.
0: కనుక దీనికి అతీతమైన తత్వం ఏది అదే దైవ స్వరూపము.
1: ద ట్రాన్సెండెంటల్ నేచర్ ఈస్ దట్ ఆఫ్ ద డివైన్.
0: చతుర్విధమైనటువంటి నాలుగు వేదముల యొక్క స్వరూపాన్ని కూడాను వివరించి దీనికి అనేక రకములుగా ప్రబోధిస్తూ వచ్చింది.
1: All four Vedas
0: Dvandvatitam
1: have explained in detail.
0: Gagana sadrisham
1: is non-dual, ethereal.
0: Tattvamasyadi lakshyam
1: it has got the ultimate as the aim.
0: Ekam
1: one
0: నిత్యం
1: ఎటర్నల్
0: విమలం
1: ప్యూర్
0: అచలం
1: ఇమ్మొబైల్
0: ఏకం ఉన్నది ఒక్కటే.
1: వన్ ట్రూత్ ఈజ్ వన్
0: కానీ జగత్తులో అనేకంగా ఉన్నదని భావిస్తున్నారు.
1: బట్ వీ గో బై డైవర్సిటీ ఇన్ దిస్ వరల్డ్
0: కానీ ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క మార్పులు మాత్రమే.
1: దీస్ ఆర్ ఓన్లీ ఫిజికల్ ఎక్స్టర్నల్ వరల్డ్లీ చేంజెస్.
0: ఒకటి పెట్టావు
1: you have one here
0: pakkana sunna pettavu
1: you added zero
0: then antunnavu
1: then it's
0: inkoka sunna pettavu
1: another one
0: 100 antunnavu
1: 100
0: inkoka sunna pettavu
1: another zero
0: 1000 antunnavu
1: 1000
0: inkoka sunna pettavu
1: another zero
0: 10000 antunnavu
1: 10000
0: ee vidhanga millions ga maarputu vachindi.
1: You can add zeros and say million
0: aithe ee anninti endu unnadi emiti okkate.
1: In all you find one there.
0: ఈ ఒకటి తీసివేస్తే ఈ సున్నలకి ఏం విలువ లేదు.
1: వెన్ వన్స్ వన్ ఇస్ రిమూవ్డ్ జీరో హ్యావ్ నో వాల్యూ.
0: అది
1: దట్ వన్ ఇస్ ఏకం వన్
0: ఏకం సత్తి ప్రాబోధావంతే ఏకమే.
1: దట్ ట్రూత్ ఇస్ వన్
0: భగవంతుడు ఒక్కడే.
1: గాడ్ ఇస్ వన్
0: ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చును.
1: యు మే గివ్ ఎనీ నేమ్
0: ఎన్ని రూపములైనా మనము చేసుకోవచ్చును.
1: యు కెన్ అస్యూమ్ ఎనీ ఫామ్
0: చిత్రించుకోవటంలో మన యొక్క భావం అనేది దీనికి మూల కారణము.
1: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ఓన్ పిక్చరైజేషన్ బేస్డ్ ఆన్ ఇమాజినేషన్.
0: ఏకము
1: one
0: nityam
1: is eternal
0: eppudu maarpu chendetundi kaadu.
1: It is changeless
0: yetti changes kuda undadu.
1: There will be no change at all
0: trikalam ni endu kudunu deeniki maarpu undadu.
1: In all three periods of time it
0: kuda deeniki maarpu undadu.
1: It doesn't change
0: trigunam ni endu kudunu maarpu undadu.
1: So also in the
0: trikalam trigunam trilokam moodinti endunu maarpu lenatundide ide okati.
1: So there is no change in all the three of the attributes in all the three periods of time.
0: Nityam
1: it is eternal
0: విమలం
1: ప్యూర్
0: మలరహితమైనటువంటిది ఇది విమలం.
1: ఇట్ ఈస్ ప్యూర్ రాదర్ అన్పొల్యూటెడ్
0: ఈ మలరహితమైనగా ఏమిటి.
1: విదౌట్ ఇట్ ఈస్
0: ఈనాడు ప్రపంచం లోపల గాలి ఒక పొల్యూషన్ అయిపోయింది, నీరు పొల్యూషన్ అయిపోయింది, తిండి పొల్యూషన్ అయిపోయింది, మానవుడు పొల్యూషన్ అయిపోయినాడు, వాడి థాట్స్ అంతా పొల్యూషన్, ఇవంతా మలినంతో కూడినటువంటివి.
1: టుడే there is air pollution, water pollution, food
0: కానీ దైవం మాత్రం ఎప్పుడు
1: విమలం
0: ఎట్టి మలము చేరినటువంటిది.
1: గాడ్ ఇస్ అన్పొల్యూటెడ్, క్రిస్టల్ క్రిస్టైన్ ప్యూర్.
0: అచలం
1: అచలం,
0: చెలించేటువంటి వాడు కాదు.
1: డజన్ మూవ్, ఇమ్మూవబుల్.
0: పంచభూతములు కూడా చెలిస్తున్నాయి.
1: ఫైవ్ ఎలిమెంట్స్ మూవ్.
0: సూర్య చంద్రాలు చెలిస్తున్నారు.
1: సోల్స్,
0: నక్షత్రాలు చెలిస్తున్నాయి.
1: స్టార్,
0: భూమి చెలిస్తుండాలి.
1: ఎర్త్ రొటేట్,
0: అన్నింటి ఎందు చలనం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ మూవ్మెంట్ ఇన్ ఆల్ ద ప్లానెటరీ సిస్టమ్.
0: సినిమా పిక్చర్ లోపల రీల్ వేస్తుంటే,
1: యాజ్ ద రీల్ ఇస్ పుట్ ఆన్ దేర్,
0: సెకండ్ కు 16 పిక్చర్స్ అంతా మారిపోతుంటాయి.
1: పర్ సెకండ్ 16 పిక్చర్స్ మూవ్ ఆన్.
0: ఒక్క సెకండ్ కు 16 పిక్చర్స్ మారిపోతుంటాయి.
1: పర్ సెకండ్ 16 పిక్చర్స్ మూవ్ ఆన్ అండ్ ఆన్.
0: కాబట్టి సర్వము మార్పు చెందేటువంటిది.
1: సో ఆల్ చేంజ్.
0: భూమి మార్పు చెందుతుండాలి.
1: ఎర్త్ చేంజెస్.
0: సూర్య చంద్రాదులు మార్పు చెందుతున్నారు.
1: సో ఆల్సో సన్ అండ్ మూన్.
0: నక్షత్రాదులు మార్పు చెందుతున్నాయి.
1: అండ్ స్టార్.
0: కానీ ఇతనికి అచలం.
1: బట్ గాడ్ డజంట్ మూవ్.
0: చలనం అనర్థమే వచ్చా. ఇతను చలనంలోనూ ఉన్నాడు, అచలంలోనూ ఉన్నాడు.
1: సో హీస్ దేర్ ఇన్ మొబిలిటీ అండ్ ఇమ్మొబిలిటీ టు.
0: దానికి ఇతనికి శాశ్వతమైనటువంటి పేరు అచలం.
1: బట్ ఇన్ శాస్త్రిక్ వే, ఇన్ టెక్స్ట్ క్లాసిక్ వే,
0: సాక్షిభూతం.
1: ఇట్ ఇస్ ఎటర్నల్ విట్నెస్.
0: అన్నిటికీ సాక్షి ఇతను.
1: హీఈస్ ది ఎటర్నల్ విట్నెస్.
0: ఇలాంటి సాక్షితత్వాన్ని ఎన్ని రకములుగా భగవంతుని పేర్లు పెట్టారు పవిత్ర ఋషులు.
1: Sages gave so many names to God.
0: ప్రాచీన మహర్షులందరూ కూడాను,
1: ఎన్షియంట్ రిషీస్,
0: దైవత్వాన్ని గుర్తించుకునే నిమిత్తమై,
1: టు నో డివినిటీ,
0: అనేక తపస్సులు చేసి,
1: డిపెండెన్స్,
0: సర్వమును త్యాగం చేసి,
1: అండ్ దే సాక్రిఫైస్.
0: ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క విధమైనటువంటి రూపాన్ని పొంది,
1: ఈచ్ ఆఫ్ ది సెయింట్ హాస్ గాట్ హిస్ ఓన్.
0: ఆ రూపమునకు ఒక్కొక్క మహర్షి భావోద్వేగం చే పేర్లు పెడుతూ వచ్చారు.
1: అవుట్ ఆఫ్ హిస్ సెంటిమెంట్స్ అండ్ ఫీలింగ్స్ ఎవ్రీ సేజ్ హాస్ గివెన్ ఎ డిఫరెంట్ డైరెక్షన్ టు డివినిటీ.
0: కనుక భగవంతునికు ఎట్టి రూపము లేదు.
1: గాడ్ హ్యాస్ నో డెఫినెట్ ఫార్మ్.
0: అన్ని రూపములు కూడాను మహర్షులు నిర్మించినటువంటివి.
1: ఆల్ దీస్ ఫార్మ్స్ ఆర్ ది
0: అయితే ఈ అన్ని రూపములు కూడాను ఏ దానికి కూడాను ఒక విధమైనటువంటి భౌతికమైనటువంటి రూపం లేదు.
1: నథింగ్ టు డూ విత్ ది ఫిజికల్ ఫార్మ్.
0: ఎవరూ దీనిని వర్ణించలేరు.
1: నో వన్ కెన్ ఎక్స్టోల్ ఆర్ నరేట్.
0: బ్రహ్మానందం, పరమసుఖదం, కేవలం, జ్ఞానమూర్తి, ద్వంద్వాతీతం, గగన సత్యం, తత్వమస్యాదిలక్ష్యం, ఏకం, నిత్యం, విమలం, అచలం. ఏకాది సృష్టిస్వరూపుడు అయిపోయినాడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ఓన్లీ వన్ విత్ ఆల్ దీస్ అట్రిబ్యూట్స్, ద క్వాలిటీస్, ద సుప్రీమ్ బ్లిస్, సుప్రీమ్ హ్యాపీనెస్.
0: నారదుడు లోపల, నారదుడు,
1: నారద
0: ఒకనొక సమయం లోపల,
1: ఎట్ వన్ టైమ్,
0: ధ్రువుడు తపస్సుకు వెళుతుండగా,
1: వెన్ ధ్రువ వాజ్ ఇన్ పెనెన్,
0: నాయన ధ్రువ,
1: హి సెడ్, ఓ సన్
0: ధ్రువ, ఎన్నకన్నెరుగునటువంటి బాలుడవు,
1: యు ఆర్ యంగ్, సో యంగ్,
0: చాలా చిన్న పిల్లవాడవు,
1: యు ఆర్ ఎ బాయ్,
0: నీవు తపస్సును ఆచరించగలవా,
1: కెన్ యూ అండర్టేక్ పెనెన్,
0: ఏ విధంగా భగవంతుని చింతించగలవు,
1: హౌ కెన్ యూ థింక్ ఆఫ్ గాడ్,
0: ఏ రూపాన్ని నీవు చింతించగలవు,
1: వాట్ ఫార్మ్
0: అని అనేక ప్రశ్నలు వేస్తాడు.
1: యస్, పుట్ మెనీ క్వశ్చన్స్.
0: ఆ పిల్లవాడు ఒకే నవ్వే దీనికి జవాబు.
1: ద బాయ్ సింప్లీ స్మైల్డ్ in response to the questions.
0: Brahma Manasa Putra,
1: he said, oh Narada,
0: tapas cheyali ane sankalpam puttinchindedi taane.
1: In fact, God motivated me to do penance.
0: Ee sankalpamulaku mokkaga malipinchedi taane.
1: In fact, he is the cause for
0: ee mokkalu ruchanga marchedi taane.
1: And his penance would grow in it.
0: Ruchanandu phalamulu kuda ichchedi vindi taane.
1: And it will finally bear fruits as per his will.
0: Kabatti taane chustukuntadu.
1: God will take care of my penance.
0: Nenu ee sandehamulaku emaatram avakasam ivvanu.
1: I never doubt at any point of time.
0: Nenu ee shastramulu chadavaledu.
1: I have not gone through any
0: text. Ee upanishadulu tirigiveyaledu.
1: I have not gone through upanishads.
0: Kanaka naaku unnatuvanti anta okke chadivu okkate.
1: I only know one form of education.
0: దైవ నామం ఒక్కటే.
1: That is God's name.
0: అయితే ఏ నామాన్ని నీవు స్మరిస్తావు అన్నాడు.
1: Then Narada asked, what name you repeat, chant?
0: కొంచెం యోచన చేసి,
1: Dhruva thought over for some time.
0: ఒక్కటే ఒకటి చెప్పాడు.
1: Gave one, said,
0: గోపి జన వల్లభాయ నమః అన్నాడు.
1: He said, గోపి జన వల్లభాయ నమః.
0: గోపికలు అంటే కేవలం బృందావనంలో ఉన్నటువంటి గోపికలు కాదు.
1: Gopikas are not those of Vrindavan.
0: గోప అనగా ఏమిటి? భూమి, వేదము, వాక్కు.
1: గో మీన్స్ ఎర్త్, వేద ద వర్డ్,
0: భూమి
1: ఎర్త్,
0: వేదము,
1: వేదము,
0: వాక్కు,
1: అండ్ ఆల్సో ద వర్డ్,
0: పశువు కూడా, పశువు,
1: అండ్ ఆల్సో ద కౌస్.
0: ఈ నాలుగింటికి గో అని పేరు.
1: ఆల్ దీస్ ఫోర్ ఆర్ ది మీనింగ్స్ టు దట్ వర్డ్ గో.
0: ఈ గో అనేటువంటి శబ్దం నుంచి వచ్చేటువంటిది.
1: అండ్ దీస్ ఆర్ ది మీనింగ్స్ ఆఫ్ దట్ వర్డ్ గో
0: అనేటువంటి పదం నుంచి పుట్టినటువంటిది గోవు.
1: And this govu is the derivative of the original word go.
0: Kanuka ee naligintini kaapadinatvanti vaaru gopikale.
1: Gopikas have taken care of these.
0: Bhoomini nilparu.
1: They kept the earth steady.
0: వేదాన్ని కాపాడుతూ వచ్చారు.
1: They were protecting the earth.
0: వాక్కును స్మరిస్తూ వచ్చారు.
1: And they were chanting God's name.
0: దేవుని కాపాడుతూ వచ్చారు.
1: And they were also rearing cows there.
0: కనుకనే వీరికి గోపికలు అని పేరు వచ్చింది.
1: So they are called Gopikas.
0: ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క నామాన్ని కూడా భగవంతునికి అందించినటువంటివే కానీ తాను పెట్టుకుని వచ్చినవి కాదు.
1: Each one started giving one name, but in fact God is nameless.
0: అప్పుడు చెప్పాడు, గోపి జన వల్లభాయ నమః గోపి.
1: Then he said, Gopi.
0: ఆ జనములోపల నేను ఒకడిని అన్నాడు.
1: In the among gopis, I am one among them.
0: అనగా వేదములో నేను ఒకడినే.
1: I am part of Veda.
0: వాక్లో నేను ఒకడినే.
1: I am also part of.
0: భూమిలో నేను ఒకడినే.
1: Also on earth.
0: గోవులో నేను ఒకడినే.
1: I am among the cows. I am one.
0: అందులో ఉండినటువంటి నేను ఒక వ్యక్తిని.
1: Therefore I am one among the many.
0: కనుక గోపి జన వల్లభాయ నమః ఆ వ్యక్తిని కాపాడేటువంటి వాడు భగవంతుడు.
1: గోపి జన వల్లభాయ నమః means the sustainer, protector.
0: దీనిని మొన్న చెప్పాను.
1: భగవాన్ సెడ్ ది అదర్ డే,
0: క్రీమ్
1: క్లీన్,
0: కృష్ణాయ
1: కృష్ణాయ,
0: గోవిందాయ
1: గోవిందాయ,
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన వల్లభాయ,
0: స్వాహా
1: స్వాహా
0: అని చెప్పాడు. ఏమిటి క్లీమ్?
1: క్లీమ్
0: కృష్ణాయ
1: కృష్ణాయ,
0: గోవిందాయ
1: గోవిందాయ,
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన
0: వల్లభాయ,
1: స్వాహా.
0: ఈ ఐదు విటికి చేరి ఐదు పదములుగా నిర్ణయం చేసుకున్నారు.
1: దీస్ ఆర్ ది ఫైవ్ వర్డ్స్.
0: క్లీమ్
1: క్లీమ్
0: భూమి.
1: క్లీమ్ మీన్స్ ఎర్త్.
0: క్లీమ్ అనగా భూమి.
1: క్లీమ్ మీన్స్ ఎర్త్
0: భూమి.
1: ఎర్త్
0: కృష్ణాయ
1: కృష్ణాయ
0: జలము
1: వాటర్.
0: గోవిందాయ
1: గోవిందాయ
0: అగ్ని
1: ఫైర్.
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన వల్లభాయ
0: గాలి
1: ఎయిర్.
0: స్వాహా ఆకాశం.
1: స్వాహా ద స్పేస్.
0: కాబట్టి ఈ ఐదింటికి ఐదు భూతములను నిర్ణయించాడు.
1: These five words symbolize the five elements.
0: కనుకనే పంచభూతములు కూడాను భగవత్ స్వరూపమే.
1: The five elements are the very personification of God.
0: క్లీమ్ కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహా.
1: So these are the five elements which are the form of God.
0: ఆకాశమే.
1: స్వాహ means the space, ether.
0: కనుక ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి.
1: So the five of the elements are referred in this way.
0: కనుక పంచభూత స్వరూపుడు పరమాత్ముడు.
1: God has got all these five elements.
0: కనుక ఈ పంచభూతములకు పెట్టినటువంటి ఏ పేరైనా మీరు స్మరించండి.
1: You can chant any name of the five elements.
0: ఇది భగవంతుని పేరే గాని ఈ కృష్ణుడు ఆ విష్ణువు ఈ విధంగా విష్ణు కృష్ణులు కాదు.
1: They are not in any specific way, but they are the names of God in general.
0: ఈ సేవను వైష్ణవులు అనేటువంటి కేవలం ఈ ప్రారంభమైన తర్వాతనే ఈ విధమైనటువంటి ఒక పేర్ల లోపల చాలా కలతలు ప్రారంభమైపోతూ వచ్చాయి.
1: దేర్ ఇస్ కాన్ఫ్లిక్ట్ అండ్ డిఫరెన్స్ ఎవర్ సిన్స్ దిస్ టూ స్కూల్స్ ఆఫ్ థాట్ సైవిజం అండ్ వైష్ణవిజం స్టార్టెడ్.
0: ఏ ఒక్క నేమ్ కూడా భగవంతుడికి అక్కడ లేదు.
1: గాడ్ ఈజ్ నేమ్లెస్, నో నేమ్.
0: కస్మై నమః.
1: కస్మై నమః
0: అనగా సుఖస్వరూపుడా.
1: ద ఎంబాడిమెంట్ ఆఫ్ హ్యాపీనెస్.
0: జాయ్ ఎక్కడ ఉంది?
1: వేర్ ఇస్ హ్యాపీనెస్?
0: కోరికలు లేని దగ్గర సుఖం ఉంది.
1: ద డిజైర్లెస్ స్టేట్ రిప్రజెంట్ బ్లెస్.
0: ఎట్టి వాంఛలు లేనటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ డిజైర్లెస్.
0: కనుకనే సుఖముంది.
1: సో హీఈస్ బ్లిస్ఫుల్.
0: మీరు కూడా ప్రయత్నం చేయండి, తప్పక మీకు కూడా సుఖం వస్తుంది.
1: యూ ఆల్సో ట్రై, యూ కెన్ బి బ్లిస్ఫుల్.
0: ఈ వాంఛల చేతనే మన సుఖాన్ని మనం కోల్పోతున్నాము.
1: బికాస్ ఆఫ్ డిజైర్స్ యూఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ బ్లిస్.
0: ఏ చిన్న కోరిక కూడా లేకుండా మీరు ఉండండి, నిరంతరము సుఖంగా ఉంటారు.
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ స్మాల్ డిజైర్, యూ విల్ ఎంజాయ్ ఎటర్నల్ బ్లిస్.
0: నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ,
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్,
0: నాకు ఎట్టి విచారము లేదు.
1: Bhagavan has no worry at all.
0: ఎప్పుడు నేను సుఖస్వరూపుడే.
1: హీ ఈజ్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
0: శారీరకంగా కానీ మానసికంగా కానీ థాట్స్ ఎక్కడ కానీ ఇలాంటి థాట్స్ ఏ లేదు.
1: భగవాన్ హ్యాస్ నో థాట్ ఓవర్.
0: ప్రాకృతమైనటువంటి యొక్క శరీరాన్ని దాల్చడం చేత, ప్రాకృతమైనటువంటి జన్మలతో సంబంధ బాంధవ్యాన్ని పెట్టుకోవడం చేత వారి యొక్క బాధలు వారి యొక్క విషయంలో చూడుకోవటం వీలవుతుంది.
1: బికాస్ ఆఫ్ ఫిజికల్ కాంటాక్ట్, బికాస్ అసోసియేషన్ విత్ ద డివోటీస్, హీ హాస్ గాట్ దిస్.
0: కానీ నిజంగా నా యొక్క వ్యక్తిత్వంగా నేను తీసుకుంటే దీనికి ఎట్టి వాంఛలు లేవు.
1: బట్ భగవాన్ ఇస్ డిజైర్లెస్, లెఫ్ట్ టు హిమ్సెల్ఫ్.
0: ఎక్కడ కోరినా, ఎక్కడ చేసినా, ఎక్కడ తలచినా అంత మీ సుఖం కోసమని.
1: వాట్ ఎవర్ హీ వాంట్స్, వాట్ ఎవర్ హీ డస్, ఇట్ ఈస్ ఫర్ యువర్ బెనిఫిట్ ఓన్లీ.
0: మనం ప్రపంచం లోపల
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఈ పండు కావాలనుకుంటాం.
1: యు వాంట్ వన్ ఫ్రూట్.
0: ఈ పండు తృప్తి కోసం నీవు పండు కావాలని కోరుతున్నావా?
1: డు యు డిజైర్ ద ఫ్రూట్ ఫర్ ద ఫ్రూట్ సేక్? నో.
0: మీ సుఖం కోసం నీవు పండును కోరుతున్నావు.
1: ఇట్ ఇస్ ఫర్ యువర్ ఓన్ జాయ్.
0: ఫలాలు ఉంటే కావాలి నాకు అని ఆశిస్తున్నావు.
1: యు వాంట్ వన్ పర్టికులర్
0: ఆ గుడ్డ తృప్తి కోసం నీవు గుడ్డను కోరుతున్నావా?
1: యు డోంట్ వాంట్ దట్ క్లాత్ ఫర్ ద
0: సాటిస్ఫాక్షన్. ఆ గుడ్డను కోరుతున్నావు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ యువర్ ఓన్.
0: ఫలాన్ని భోజనం కావాలి అని ఆశిస్తున్నావు.
1: యు వాంట్ మెనీ.
0: ఆ భోజనం తృప్తి కోసం భోజనాన్ని ఆశిస్తున్నావా?
1: యు వాంట్ ఫుడ్.
0: లేదు.
1: నీ
0: ఆకలి కోసం భోజనాన్ని ఆశిస్తున్నావు.
1: ఇట్ ఇస్ ఓన్లీ టు అపీజ్ యువర్ హంగర్.
0: దాని ఎందుకు నువ్వు సెల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్?
1: ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దేర్ ఇస్ సెల్ఫ్.
0: ఉన్నది ఒక్కటే.
1: దట్ సెల్ఫ్, ది ఎలిమెంట్ ఆఫ్ సెల్ఫ్ ఇస్ ఓన్లీ వన్.
0: దానినే భౌతికమైనటువంటి, లౌకికమైనటువంటి, ప్రాప్తమైనటువంటి భాషలో లౌకికం అనేటువంటిది స్వార్థము అన్నారు.
1: From the worldly sense, in the physical world, we cannot call it swartha or
0: consciousness. కానీ పరమాత్మ లోపల,
1: but spiritually,
0: స్వార్థం కాదు.
1: Spiritually it is not
0: selfish. పరమాత్మే అది కూడాను.
1: It is also beyond.
0: కనుక ప్రపంచం లోపల,
1: in this world,
0: ఉన్నది ఐదు పదములు ఉంటున్నవి.
1: There are five words.
0: పరమాత్మ,
1: God,
0: పరాత్మ,
1: supernatural,
0: పరమాత్మ, తర్వాత ఏకాత్మ,
1: ఏకాత్మ,
0: ద్వైతాత్మ,
1: ద్వైతము, డ్యుయాలిటీ.
0: కనుకనే వ్యష్టి, సమష్టి, పరమేష్టి, వ్యష్టి యొక్క తత్వంతో పాటు జీవతత్వంతో కూడినటువంటిది.
1: సో వ్యష్టి ఇస్ ఇండివిజువల్,
0: సమష్టి, సమష్టి,
1: జస్టి ఇండివిజువల్, సమిష్టి, కమ్యూనిటీ.
0: కనుకనే పరమేష్టి,
1: పరమేష్టి, డివినిటీ,
0: పరమేష్టి, ఆనెస్టీ.
1: అండ్ పరమేష్టి ఇస్ ఆనెస్టీ.
0: ఆనెస్టీ అనగా ఏమిటి? ఆత్మకు సంబంధించినటువంటి ఒక తత్వం.
1: దట్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ది స్పిరిట్ ఆర్ ద సెల్ఫ్.
0: కనుకనే
1: సో
0: పరమాత్మను మనం పొందాలనుకున్నట్టే వ్యష్టి సమష్టితో చేరిపోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు రీచ్ గాడ్, ది ఇండివిజువల్ వ్యష్టి షుడ్ జాయిన్ సమిష్టి, ది కమ్యూనిటీ.
0: ఈ యొక్క కమ్యూనిటీతో చేరిపోయినప్పుడు పరమేష్టి అవుతుంది.
1: వెన్ వన్స్ ది ఇండివిజువల్ మర్జెస్ ఇన్ ది కమ్యూనిటీ, ఇట్ పరమేష్టి ది డివైన్,
0: దైవేష్టి అయిపోతుంది.
1: అండ్ దెన్ ఇట్ బికమ్స్ సుప్రీం, ది డివైన్.
0: కనుక నాలుగో దాన్ని మనం చేరాలనుకుంటే వ్యష్టి సమష్టితో చేరాలి.
1: సో ఇన్ ఆర్డర్ టు రీచ్ ద ఫోర్త్ స్టేట్, ది ఇండివిజువల్ షుడ్ జాయిన్ ది కమ్యూనిటీ.
0: వ్యష్టిగా ఉండినంత వరకు పరమేష్టి మనకు లభ్యం కాదు.
1: ఇఫ్ యు రిమైన్ యాజ్ ఎన్ ఇండివిజువల్, యూ కెన్ నెవర్ అటైన్ డివినిటీ.
0: కనుక దీనిని పురస్కరించుకుని బ్రహ్మానందం అని పెట్టింది.
1: బేసింగ్ ఆన్ దిస్ గాడ్ ఈస్ కాల్డ్ బ్రహ్మ.
0: ఆనందాన్ని ఆశించేటువంటి వ్యక్తికి,
1: ద వన్ హూ వాంట్స్ టు బి బ్లిస్ఫుల్,
0: పరమేష్టితో చేరాలనుకునే ఆశను పెంచుకుని,
1: హీ షుడ్ హ్యావ్ ఎర్నింగ్ ఫర్ గాడ్,
0: సమష్టితో ఏకం కండి.
1: అండ్ హీ షుడ్ బి వన్ విత్ సమిష్టి ఆర్ కమ్యూనిటీ.
0: ఒక్కటి.
1: Both are one, actually.
0: అందరూ ఒక్కటి.
1: All are one.
0: ఈ వేదము మొట్టమొదటి ప్రబోధించి వచ్చింది.
1: This is the teaching of Veda in the beginning.
0: వేదాః వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఓ మానవులారా,
1: ఓ మ్యాన్కైండ్,
0: మేము భగవంతుని చూచాము.
1: వీ హావ్ సీన్ గాడ్
0: అని తపస్సు చేసి ఆచరించినటువంటి వ్యక్తులు వచ్చి, ఋషులు వచ్చి ప్రపంచానికి చాటుతూ వచ్చినారు.
1: ది రిషీస్ హూ డిడ్ పెనెన్స్,
0: వేదాః వేదం పురుషం మహాంతం, మహాంతం,
1: వీ హావ్ సీన్ గాడ్,
0: ఆదిత్యవర్ణం,
1: అండ్ హీ ఇస్ ప్యూర్,
0: సూర్యకాంతితో కూడినటువంటి వాడు అతను.
1: ఈ సో బ్రిలియంట్,
0: తమసః పరస్తాత్, తమస్సులో ఉంటున్నాడు తాను.
1: బట్ హీ లైస్ దేర్ ఇన్ తమస్ ఆర్ డార్క్నెస్,
0: అనగా చీకటిలో ఉంటున్నాడు.
1: ఇట్ మీన్స్ హీ ఇస్ తమస్ ఆర్ డార్క్నెస్.
0: కానీ సూర్యకాంతి ఉంది, సూర్యకాంతి ఉండినప్పటికీ తమస్సులో ఉన్నాడు.
1: దేర్ ఈస్ దిస్ సన్ లైట్ బట్ యట్ హీ ఇస్ ఇన్ తమస్,
0: తమసః పరస్తాత్.
1: Is beyond this darkness there is
0: అందులో తిరిగి కొంతమంది ఋషులు చెప్పారు.
1: That's the declaration of
0: స్వామి. మీరు లోపల చూచారా, బయట చూచారా?
1: Then they ask, have you seen God inside or outside?
0: లోపల బయట అనేటువంటి భేదం లేదు.
1: There is no difference.
0: అంతర్బహిష్టత సర్వవ్యాప్య నారాయణ స్థితః.
1: There is nothing like inside and outside because God is present in both.
0: కనుకనే భగవంతుని ఎక్కడ చూచారు? సర్వత్రా చూచిన వారే.
1: Where have you seen God? We have seen everywhere.
0: బ్రహ్మానందం, ఆనంద స్వరూపుడైనటువంటి సర్వత్రా ఉంటున్నాడు.
1: God, the embodiment of bliss, is present everywhere.
0: ఆ సర్వత్రా ఉండేటువంటి భగవంతునికి కోరికలు లేవు కనుకనే పరమ సుఖదం.
1: As God is desireless, he is supreme.
0: ఎట్టి కోరికలు లేదు,
1: no desire.
0: అందువల్లనే పరమ సుఖంగా ఉంటున్నాడు.
1: So he is in eternal bliss.
0: ఆనివల్లనే పరమ జ్ఞానంగా మారిపోయాడు.
1: Therefore he is the personification, metaphor of his.
0: సుఖం ఎక్కడ వస్తుందో అక్కడనే జ్ఞానం కూడా ఆవిర్భవిస్తుంది.
1: Where there is bliss, there is wisdom.
0: కనుక జ్ఞానం కానీ, సుఖం కానీ, ఆనందం కానీ భగవంతుని యందే ఉంటున్నది.
1: Therefore either wisdom or happiness or bliss or in God.
0: దేనికి నీవు ఒక కారణం లేవు.
1: There is no reason anything for this.
0: ఎట్టి కారణములు లేనటువంటి ఒక గుణములు కలిగినటువంటి వాడు భగవంతుడు.
1: God has got the attribute beyond
0: కార్య కారణ అతీతుడైనటువంటి వాడు భగవంతుడు.
1: God is beyond reason, beyond time and space.
0: కాలమునకు ఏ మాత్రము కూడా కట్టుబడినటువంటి వాడు.
1: He is not bound by time.
0: దేశ కాల పరిస్థితుల ప్రభావమునకు ఏ మాత్రం కూడా లోనటి కానటువంటి వాడు.
1: He is not affected by time and space or reason.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: మీరు ఇప్పుడు ప్రశాంతి ఒక గోకులంలో ఉన్నారు.
1: నౌ హియర్ యు ఆర్ హియర్
0: పండుకున్నారు,
1: యు ఆర్ స్లీపింగ్.
0: కానీ మీకు ఒక కల వచ్చింది,
1: యు డ్రీమ్.
0: ఆ కల ఏ విధంగా వచ్చింది?
1: వాట్ హ్యాపెన్స్?
0: కలకత్తా పోయి చేరినట్టుగా వచ్చింది.
1: యు డ్రీమ్ యాజ్ ఇఫ్ యు ఆర్ గోన్ టు కలకత్తా.
0: కలకత్తాకు చేరవలసి పోయింది.
1: అండ్ యు ఆర్ గోన్ టు కలకత్తా, దేర్ ఇన్ ద డ్రీమ్.
0: కానీ ఆ స్వప్నం లోపల,
1: దేర్ ఇన్ ద డ్రీమ్,
0: ఎందుకోసం నీవు కలకత్తాకు పోయావు?
1: Why have you gone to Calcutta?
0: ఏ రథంలో నీవు కలకత్తాకు పోయినావు?
1: What is the travel arrangement?
0: ఎవరితో పోయినావు కలకత్తాకు?
1: Who accompanied you?
0: ఎందుకు పోయినావు?
1: Why have you gone?
0: ఈ కారణ కార్యకర్త కర్మం ఏ మాత్రమో తెలియదు.
1: Nothing to do with the reason.
0: దేశకాల పరిస్థితుల ప్రభావమునకు అతీతమైనటువంటి స్వప్నము.
1: Therefore dream is beyond the time and space.
0: మీరు పండుకున్నారు,
1: you are sleeping.
0: కానీ మీకు ఒక కల వచ్చింది,
1: you dream.
0: ఆ కల ఏ విధంగా వచ్చింది?
1: What happens?
0: కలకత్తా పోయి చేరినట్టుగా వచ్చింది.
1: యు డ్రీమ్ యాజ్ ఇఫ్ యు

0: ప్రభావంకు అతీతమైనటువంటి స్వప్నము.
1: దేర్ఫోర్ డ్రీమ్ ఇస్ బియాండ్ ద టైమ్ అండ్ స్పేస్ రీజన్ ఆర్ కన్వే.
0: అదే నీవు ప్రత్యక్షంగా నీవు కలకత్తాకు పోయి చేరాలనుకుంటే,
1: ఇఫ్ యు వాంట్ టు గో ఫిజికలీ,
0: ఈనాడు తెల్లవారి 7 గంటలకు ప్లేన్ ఎక్కావు.
1: జస్ట్ నేచురలీ యూ షుడ్ గెట్ ఇన్ ద ప్లేన్ ఎట్ 7 o'clock.
0: ప్లేన్ పోతుంటే 4 గంటల టైం తీసుకుంది.
1: అండ్ ఇట్ టేక్స్ 4 hours.
0: కలకత్తాలో దిగినావు,
1: గెట్ డౌన్ దేర్ ఇన్ కలకత్తా.
0: కలకత్తాలో దిగేసేసి ట్యాక్సీ తీసుకున్నావు, నువ్వు ఇంటికి పోయి చేరిపోయినావు.
1: అండ్ దెన్ యూ రీచ్ హోమ్.
0: ఎందుకోసం ఇంటికి పోయి చేరినావు?
1: ఐ హావ్ గాన్ హోమ్.
0: నీ బంధువులు చూడటం కోసం నీ వెళ్ళావు.
1: యు వాంట్ టు మీట్ యువర్ రిలేషన్.
0: కాబట్టి బంధువులు చూడటం కారణం.
1: టు మీట్ యువర్ రిలేషన్ ఇస్ ద కాజ్.
0: కారణం బంధువుల కోసం వెళ్ళినావు.
1: ద రీజన్ ఆఫ్ యువర్ ట్రిప్ ఇస్ టు మీట్ యువర్ రిలేషన్.
0: కార్యం ప్రయాణం, ప్లేన్ లో ప్రయాణం చేశావు.
1: అండ్ యూ ట్రావెల్ బై ఫ్లైట్.
0: ఎప్పుడు ప్రయాణం చేశావు? కాలం కూడా వచ్చింది.
1: హియర్ టైం ఫ్యాక్టర్.
0: తెల్లవారు 7 గంటలకు ప్రయాణమైనావు.
1: ద టైం ఫ్యాక్టర్ టెల్స్ యు స్టార్టెడ్ 7.
0: కర్మ, కారణ, కర్తవ్యాలు 4 చేరినాయి ఈ ప్రత్యక్షంలో.
1: దేర్ఫోర్ ఇన్ దిస్ వేకింగ్ స్టేట్ దేర్ ఇస్ రీజన్, దేర్ ఇస్ టైం, దేర్ ఇస్ కాజ్. స్వప్నంలో
0: దేశ కాల పరిస్థితుల ప్రభావం చేత కాలకర్మ, కారణ, కర్తవ్యాలు 4 లేవు.
1: వేర్ ఇస్ ఇన్ ఎ డ్రీమింగ్ స్టేట్ దేర్ ఇస్ నో కాజ్, దేర్ ఇస్ నో రీజన్, దేర్ ఇస్ నో కన్వేయన్స్, దేర్ ఇస్ నో టైం ఫ్యాక్టర్.
0: నాలుగు లేవు కనుకనే ఇది స్వప్నము అన్నారు.
1: సిన్స్ ఆల్ దీస్ 4 ఫ్యాక్టర్స్ ఆర్ మిస్సింగ్, ఇట్ ఇస్ ఎ డ్రీమ్.
0: ఇది సత్యం కాదు.
1: ఇట్స్ నాట్ ట్రూత్.
0: నాలుగు కుడుము దేహరీతిగా అనుభవించినటువంటిది సత్యం.
1: దేర్ఫోర్ దట్ వాట్ యు ఎక్స్పీరియన్స్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఇస్ ట్రూ.
0: సుషుప్తి అనేటువంటి దాంతో మీరు విచారణ చేయండి.
1: సుషుప్తి, డీప్ స్లీప్ స్టేట్.
0: నీవు రాత్రి బాగా నిద్రపోయినావు.
1: అండ్ యూ స్లెప్ట్ వెల్ లాస్ట్ నైట్.
0: రాత్రి 1:30 గంటకు లేచావు.
1: యూ గాట్ అప్ అట్ 1:30 గంటకు
0: చేసావు, బాత్రూమ్ పోయి వచ్చావు.
1: యూ హావ్ గాన్ టు బాత్రూమ్ అట్
0: 1:35 గంట నీవు వెళ్ళావు తిరిగి.
1: అండ్ యూ రిటర్న్ అట్ 1:35.
0: 35 నిమిషాలకు వచ్చి తిరిగి బెడ్ పైన పడుకున్నావు.
1: అండ్ దెన్ యూ జస్ట్ లై డౌన్ ఆన్ బెడ్ 1:35. దెన్ యూ స్లెప్ట్.
0: నిద్ర వచ్చింది.
1: యెస్, యూ స్లెప్ట్.
0: ఆ నిద్ర ఏ రీతిగా వచ్చింది?
1: హౌ డిడ్ యూ స్లీప్?
0: నీవు పెద్దవాడైనట్టు.
1: యాజ్ యూ హావ్ గ్రోన్.
0: నీవు చదివినట్టు.
1: యాజ్ ఇఫ్ యూ ఫినిష్ యువర్ స్టడీ.
0: గొప్ప ఉద్యోగం చేసినట్టు.
1: యాజ్ ఇఫ్ యువర్ ఎంప్లాయ్డ్.
0: పెళ్లి చేసుకున్నట్టు.
1: యాజ్ ఇఫ్ యు గాట్ మ్యారీడ్.
0: నీకు కుమారుడు పుట్టినట్టు.
1: యు హావ్ ఎ సన్.
0: ఆ కుమారుడితో నీవు ఆడుకుంటున్నట్టుగా నీకు కల వచ్చింది.
1: దట్ యు గాట్ మ్యారీడ్, దట్ యు హావ్ ఎ సన్, అండ్ యు స్టార్టెడ్ టు ప్లే విత్ హిమ్. దట్ వాస్ ద డ్రీమ్.
0: చదువుకోవటము, పెళ్లి కావటము, ఉద్యోగాలు చేయటము, కొడుకు పుట్టటము, కొడుకుతో ఆనందాన్ని అనుభవించినట్టుగా కల వచ్చింది.
1: యువర్ డ్రీమ్ కంటైన్స్ ఆల్ దీస్ స్టేట్స్ దట్ యు గాట్ మ్యారీడ్, దట్ యు హావ్ ఎ సన్, అండ్ యు స్టార్టెడ్ ప్లేయింగ్ విత్ హిమ్.
0: అన్ని కావాలంటే ఎంత కాలం పడుతుంది?
1: హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ప్లేస్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్?
0: ఒక 40 సంవత్సరాలు పట్టుతుంది కాలము.
1: అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ టైమ్.
0: నీవు పుట్టి పెరిగి పాస్ అయి ఉద్యోగం చేసుకుని పెళ్లి చేసుకుని బిడ్డలు పుట్టి వాడితో ఆడుకోవటం అంటే 40 సంవత్సరాలే పడుతుంది.
1: ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 40 ఇయర్స్ ఆఫ్ టైం ఫర్ బర్త్, ఫర్ ఎడ్యుకేషన్.
0: అనుభూతికి 40 సంవత్సరాలు పట్టినట్టుంది.
1: అండ్ దిస్ స్టేట్ ఫైనలీ.
0: తిరిగి లేచావు.
1: అండ్ యూ గాట్ అప్.
0: ఆ పిల్లవాడు ఏడ్చినట్టుగా అయిపోయింది, లేచావు.
1: అండ్ యూ గాట్ అప్ బికాస్ యూ డ్రీమ్ దట్ ది చైల్డ్ స్టార్టెడ్ క్రైయింగ్.
0: 1:35 నిమిషాలకు నువ్వు లేచావు.
1: అండ్ యూ జస్ట్ గాట్ అప్.
0: ఇదంతా చేరి ఆ 5 నిమిషాల లోపలే కల వచ్చింది.
1: ఆల్ దిస్ డ్రీమ్ టుక్ అబౌట్ 5 మినిట్స్ టైం.
0: 5 నిమిషాల్లో ఎంత పెద్ద కల వచ్చింది!
1: వాట్ ఎ బిగ్ డ్రీమ్!
0: ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చింది!
1: వాట్ ఎక్స్పీరియన్స్!
0: సుషుప్తి లోపల వెళ్ళింది.
1: అండ్ దట్స్ వాట్ హ్యాపెన్స్ దేర్.
0: 5 నిమిషాల లోపల 40 సంవత్సరాల యొక్క ఎక్స్పీరియన్స్ నువ్వు అనుభవించావు.
1: యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ వాట్ ఈస్ పాసిబుల్ ఇన్ 40 ఇయర్స్ ఆఫ్ టైం.
0: కనుకనే
1: సో
0: దైవతత్వాన్ని ఏ రీతిగా నేను అనుభవించాలనుకుంటే,
1: ఇఫ్ యూ వాంట్ ఎక్స్పీరియన్స్ డివినిటీ,
0: నీ కాలం లోపల
1: వితిన్ యూ
0: ఎక్స్పీరియన్స్. 40 సంవత్సరములు, కాలము 5 నిమిషాలు.
1: సో 45 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈస్
0: వచ్చినటువంటి యొక్క కాలము.
1: దిస్ ఈస్ ద టైమ్ ఇన్ సుషుప్తి.
0: అతీతమైనటువంటి తురియావస్థ.
1: బియాండ్ సుషుప్తి డీప్ స్లీప్ ఇస్ అల్టిమేట్.
0: నీవు దైవాన్ని చూడాలంటే ఒక క్షణం చాలు.
1: ఇన్ ద తురియా అల్టిమేట్ స్టేట్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్.
0: ఒక క్షణము.
1: ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్.
0: ఎట్టయ్య 5 నిమిషాల్లో నీవు ఇంత అనుభవించావు?
1: How could you experience 40 years of time within 5 minutes?
0: జవాబు చెప్పగలవా?
1: Can you reply?
0: లేదు.
1: No.
0: ఇది కూడా అంతే.
1: So also this.
0: దైవత్వాన్ని ఒక 5 నిమిషాల్లో నీవు చూడాలంటే, క్షణంలో నీవు దర్శించాలంటే తప్పక సాధ్యమవుతుంది.
1: If you want to see God within a fraction of a second, it is possible.
0: ఒక ఇంటిలో నీవు కాపురం చేస్తున్నావు.
1: You are living in a house.
0: ఆ ఇల్లు వదిలి 10 సంవత్సరాలు అయిపోయింది.
1: And you left that 10 years ago.
0: దానికి తాళం వేసుకుని వెళ్ళిపోయినావు.
1: You kept it under lock and key.
0: విదేశాలకు వెళ్ళినావు.
1: And you went abroad.
0: 10 సంవత్సరాలు ఆ యొక్క దీంట్లో వెలుతురు చేరలేదు.
1: And the whole house kept under lock and key is dark.
0: కానీ నీవు తిరిగి వచ్చావు.
1: You returned.
0: వచ్చిన తర్వాత తాళం తెరిచినావు.
1: And you opened.
0: స్విచ్ వేశావు.
1: You have put on the switch.
0: ఇల్లు వచ్చింది.
1: దేర్ ఇస్ లైట్.
0: 10 సంవత్సరం నేను విదేశాలు

0: ఉంటుంది. 10 సంవత్సరం ఇందులో కాపురం ఉన్నటువంటి చీకటి ఎట్ట ఒక క్షణంలో పోయింది.
1: ఐ లెఫ్ట్ ది హౌస్ 10 ఇయర్స్ బ్యాక్ అండ్ హౌస్ వాస్ డార్క్.
0: లైట్ వేసింది ఒక క్షణమే, వెలుగు వచ్చింది ఒక క్షణమే.
1: ద మూమెంట్ యు పుట్ ఆన్ ద స్విచ్ దేర్ ఇస్ లైట్.
0: కనుకనే చీకటి పోవాలంటే దీనికి ఒక కాలం తీసుకోదు.
1: అండ్ ఫర్ ద డార్క్నెస్ టు బి డిస్పెల్డ్ యు డోంట్ నీడ్ టైం.
0: లైట్ రావాలంటే దీనికి ఒక కాలం తీసుకోదు.
1: ఫర్ ద లైట్ టు బి దేర్ ఇట్ డజంట్ నీడ్ టైం.
0: దీనికంతా ఒక సీజన్ అనేటువంటిది, రీజన్ అనేటువంటిది ఉంటుంది.
1: సో ఫర్ దిస్ దిస్ సీజన్ అండ్ రీజన్ ఆర్ దేర్.
0: భగవంతునికి నో రీజన్.
1: బట్ గాడ్ హ్యాస్ నో రీజన్.
0: కనుకనే నీ యొక్క బుద్ధి అనేటువంటిది దైవం పైన మరల్చితం అంటే,
1: and once you direct your intellect towards God,
0: తక్షణ స్విచ్ చేసినట్టు అవుతుంది.
1: It amounts to putting the switch
0: on. ఆ దైవానందం అనేటువంటిది తక్షణమే నీకు లభ్యం అవుతుంది.
1: That supreme bliss can be experienced immediately.
0: కనుకనే పరమానందం, బ్రహ్మానందం, యోగానందం, అద్వైతానందం.
1: Therefore it is called supreme happiness, that non-dual happiness.
0: ఇలాంటి దీనికంతా కూడా రీజన్ అనేటువంటిది ఎప్పుడు కూడా చిక్కదు.
1: All the states of bliss are beyond reason.
0: ఒక్క క్షణంలో నీకు ఎంతైనా కూడా ప్రాప్తిస్తుంది.
1: Within a fraction of a second you can experience.
0: ఈ ప్రాప్తికి అనేటువంటి కాలాన్ని నువ్వు వెతుక్కోనక్కర్లేదు.
1: You don't need to wait for time.
0: ఎక్కడో అరణ్యానికి పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో టు ఫారెస్ట్.
0: ఎక్కడ చిక్కుతుంది అంతా నీకు ఇక్కడే చిక్కుతుంది.
1: ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ హియర్.
0: ఇచ్చుకో సేవను, పుచ్చుకో ప్రేమను.
1: సర్వ్ అండ్ రిసీవ్ లవ్.
0: శాంతి అనేటువంటిది నీ అందే ఉంటుండాలి.
1: పీస్ ఈస్ విత్ ఇన్ యూ.
0: నీలో ఉన్నటువంటి శాంతిని నీవు అనుభవించడానికి అరణ్యానికి పోతున్నావు.
1: ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ ద పీస్ విత్ ఇన్ యూ, యూ గో టు ద ఫారెస్ట్.
0: పిచ్చివాడు.
1: ఉన్నది
0: ఒక చోట, తిరిగేది ఇంకో చోట.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఎగ్జిస్ట్ ఎట్ వన్ ప్లేస్, యూ మూవ్ అబౌట్
0: అట్ అనదర్. ఉంటున్నది,
1: ఇట్ ఈస్ విత్ ఇన్ యూ.
0: కనుకనే నీవు ఇచ్చుకోవాల్సింది ఏమిటి?
1: వాట్ ఈస్ టు బి గివెన్?
0: ఇచ్చుకో సేవను.
1: అండ్ దేర్ ఫోర్ సర్వ్.
0: పుచ్చుకో ప్రేమను.
1: అండ్ దెన్ రిసీవ్.
0: ఈ ప్రేమ వచ్చింది అదే ప్రకాశము.
1: అండ్ వన్ దేర్ లవ్ ఇస్
0: అదే బ్రహ్మానందం.
1: లవ్ ఇస్ లైక్ ద సుప్రీం
0: పరమ సుఖదం.
1: అబ్సల్యూట్ హ్యాపీనెస్.
0: ఆనందము.
1: అబ్సల్యూట్ హ్యాపీనెస్.
0: కనుకనే సర్వం కూడా మన యందే ఉంటున్నది.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ విత్ఇన్ us.
0: కనుకనే దీనిని పురస్కరించుకుని సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిస్తతి అన్నారు.
1: Therefore it is said all heads are his, all hands are his, all ears are his, all the feet are his.
0: అర్జునుని పిలిచి, ఒరే నాయన.
1: He called Arjuna and said,
0: నీకెంత వయసు?
1: What's your age?
0: బావా నాకు 70 సంవత్సరం అన్నాడు.
1: Brother in law, my age is 70.
0: నాకెంత వయసు?
1: What's my age?
0: నాకు 75 అన్నాడు.
1: I'm 75.
0: వస్తు ఉండాలి 75.
1: 75 age.
0: 75 years కృష్ణునికి.
1: 75 age కృష్ణ.
0: 70 years అర్జునికి.
1: అర్జున was age 70.
0: 112 years ధృతరాష్ట్రునికి.
1: 112.
0: ఇంకా వాళ్ళందరూ కూడా భీష్ముడికి.
1: భీష్మ
0: 113 ఇయర్స్.
1: 113 ఇయర్స్.
0: 113 ఇయర్స్ లోపల ధృతరా భీష్ముడు ఒక యుద్ధ నౌక లోపల కమాండర్ చీఫ్ పనిచేస్తాడు.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 113 భీష్మాచార్య ఇస్ ద చీఫ్ క్యాప్టెన్ ఆఫ్ ద ఆర్మీ.
0: ఆ వయసు లోపల చీఫ్ కమాండర్ చేస్తానికి వీలవుతుందా?
1: ఇస్ దట్ పాసిబుల్ టు బి చీఫ్ కమాండర్?
0: కాదు. ఆనాడు మహాభారత యుద్ధం లోపల భీష్మాచార్య చీఫ్ కమాండర్.
1: Bhishma was the chief commander in the Mahabharata war battle.
0: 113 years.
1: 113 years age.
0: Krishnuniki 75 samvatsaramlo.
1: Krishna was age 75.
0: Arjuniki 70 samvatsaramlo.
1: Arjuna age 70.
0: Ee vidhanga undetunte vaallu aanadu yuddham chestu vacharante deeniki edi kaaranamu?
1: Well, they were
0: no reason.
1: When they were fighting at that advanced age, it has no reason.
0: Endukosam ante dehaniki nee vayasu chustunnavu.
1: You go by the age of the body.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము. దీనికి మనస్సు యొక్క ప్రభావమే దీనికి మూల కారణం.
1: ఇట్ ఈస్ ఆల్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద మైండ్ దట్ ఇస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్.
0: మనో ప్రభావం అనేక రకమైన మార్పులు చెందిస్తుంటాది.
1: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ద మైండ్ బ్రింగ్ ఆల్ మోడిఫికేషన్స్ ఎబరేషన్స్.
0: ఒకానొక సమయం లోపల
1: అట్ వన్ టైం
0: అర్జున్ని ప్రశ్నించాడు.
1: హి క్వశ్చన్ అర్జున.
0: అర్జున,
1: అర్జున,
0: ఈ యొక్క గీతనంతా కూడాను నీకు పూర్వం కూడా నేను చెప్పాను.
1: I taught all this Gita before, earlier.
0: Inno paryayam neeku bodhinchanu.
1: I taught it many times.
0: Kaani neevu dani gnapti endunchukoledu.
1: But you are not remembering it.
0: Kaaranam emti?
1: Why?
0: Idantha mukhyanga neevu teesukoledu.
1: You didn't consider it important.
0: ప్రధానమైన పెట్టిదానికి నీవు తీసుకుంటే దీనిపైన ఎంత
1: ఇంపార్టెంట్? యూ హ్యావ్ రిమెంబర్డ్ ఇట్.
0: దీన్ని అలక్ష్యం చేస్తూ
1: యూ నెగ్లెక్టెడ్ ఇట్.
0: దాని వల్లనే నీకు మర్చిపోయినావు.
1: హెన్స్ యూ హావ్ ఫర్గాటన్ ఇట్.
0: జన్మ జన్మాల నుంచి నీవు వస్తున్నావు, నేను వస్తున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ బీన్ దేర్ అండ్ ఐ హావ్ బీన్ హియర్ ఫర్ ద లాస్ట్ సెవెరల్ లైఫ్. ఐ
0: స్వామి, మీరు వచ్చేటువంటి మీకు తెలుసును కానీ నాకెందుకు తెలియకూడదు అన్నాడు.
1: హి సెడ్ స్వామి, యూ నో యువర్ అడ్వెంట్ బట్ ఐ డు నాట్ నో మై అడ్వెంట్.
0: అదే మరపు.
1: దట్ ఇస్ ఫర్గెట్ఫుల్.
0: ఎరుకు మరపనుకుండా జాగ్రత్త. నిత్యం ఒక స్వప్నాశ సుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకుని జీవాత్మ చదివిడి తారకం. ఎరుకు మరుపు అనకుండా జాగ్రత్త. సుషుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగా జీవాత్మ చదివిడి తారకం.
1: There is neither awareness nor forgetful state. There is neither waking state nor dreaming state. You are not in that spiritual level taraka, but you are in tamas darkness.
0: అది ఎట్లా స్వామి?
1: Is it possible?
0: నేను నమ్మడానికి వీలు లేదు.
1: And I can't believe it.
0: ఓహో, అది కూడా ఒకటి ఉందా నీకు?
1: ఓ, యూ హావ్ గాట్ దట్ పాయింట్ ఆల్సో.
0: ఇద్దరు పుట్టి పెరిగి తిని తిరిగి సర్వత్రా మనం సంచరించినటువంటి వారమే.
1: యూ హావ్ బీన్ మూవింగ్ అబౌట్.
0: అప్పుడే ఇవన్నీ మర్చిపోయినావా?
1: యూ హావ్ యూ ఫర్గాటన్ సో సూన్.
0: ఓహో, మర్చిపోయినావు.
1: ఐ హావ్ ఫర్గాట్.
0: అయితే నీ బర్త్డే ఎప్పుడు?
1: వెన్ ఇస్ యువర్ బర్త్డే?
0: దాన్ని జ్ఞాపకంగా పెట్టుకున్నాడు.
1: హీ రిమెంబర్స్ ఇట్ వెల్.
0: నీవు సుభద్రని పెళ్లాడింది ఎప్పుడు?
1: యు నో వెన్ యు గాట్ మ్యారీడ్ టు సుభద్ర?
0: ఆ మ్యారేజ్ డేట్ కూడా తెలుసు.
1: హి రిమెంబర్స్ హిస్ వెడ్డింగ్ డే.
0: అది కొన్ని సంవత్సరాలు అయిపోయింది.
1: ఇట్ హ్యాపెండ్ లాంగ్ బ్యాక్.
0: అదంతా కూడా ఒక 50 సంవత్సరాలు అయిపోయింది.
1: ఇట్ హ్యాపెండ్ 50 ఇయర్స్ అగో.
0: అయితే అర్జున,
1: అర్జున, లాస్ట్ ఇయర్
0: మార్గశుద్ధ దశ చతుర్దశి దినము నీవు ఎక్కడ ఉన్నావు అన్నావు.
1: వేర్ వర్ యూ ఆన్ దిస్ డే మార్గశుద్ధ చతుర్దశి?
0: తెలియదు స్వామి అన్నాడు.
1: హి సెడ్ ఐ డు నాట్ నో స్వామి.
0: 50 ఏళ్ల కిందట జరిగినటువంటిది నీకు జ్ఞాపకం ఉంది భార్యను?
1: యు రిమెంబర్ వాట్ హాడ్ హ్యాపెండ్?
0: మ్యారేజ్ జరిగిందే నీకు జ్ఞాపకం ఉంది.
1: యు నో యువర్ వెడ్డింగ్ డే.
0: కానీ ఒక సంవత్సరం పూర్వం అంతా కూడా మాఘశుద్ధ చతుర్దశి దినం ఎక్కడ ఉన్నానంటే నాకు తెలియదు అంటున్నావు.
1: బట్ యూ డోంట్ నో వాట్ హ్యాపెండ్ 1 ఇయర్ బ్యాక్.
0: కానీ అప్పుడు ఉన్నావా లేదా?
1: వర్ యూ ప్రెసెంట్ ఆర్ నాట్?
0: ఉన్నాను.
1: ఎస్ యు వర్.
0: కానీ ఎక్కడ ఉన్నావో తెలియదు.
1: బట్ యూ డోంట్ నో వేర్ యు వర్.
0: మనిషి యొక్క మార్పు.
1: అండ్ దిస్ ఈస్ ది చేంజ్ ఆఫ్ ద మైండ్.
0: ఆ విధంగా వచ్చినప్పుడు
1: వెన్ ఇట్ హ్యాపెన్స్ సో
0: కొన్ని రకమైనటువంటి ఒక మార్పుల లోపల తిరిగి అర్జునికి ఒక బాధ కలిగింది.
1: సర్టన్ మోడిఫికేషన్స్ హావ్ టేకింగ్ ప్లేస్ విత్ ఇన్
0: అభిమన్యుని. మరణ వార్త విన్నాడు.
1: అండ్ హీ హెర్డ్ ది న్యూస్ ఆఫ్ ద డెత్ ఆఫ్ అభిమన్యు.
0: మరణ వార్త వినేటప్పటికి కూలిపోయాడు.
1: హావింగ్ హెర్డ్ ద ట్రాజిక్ న్యూస్ హీ ఫెల్ డౌన్.
0: దేవోత్సవంతనే ఎదురేగుదించు నా కుమారుడు ఏటికో ఎదురురాడు అని బాధపడుతున్నాడు.
1: The moment I return, my son comes and receives and welcomes me. Today it is not happening, and he felt sad.
0: ఏమై పోయినాడు?
1: What happened?
0: పక్కనున్నాడు.
1: Krishna was by his side.
0: కాబట్టి అభిమన్యుడు మరణించలేదు కృష్ణుకు తెలుసును.
1: And he knows, Krishna knows what happened.
0: అప్పుడు చెప్పకూడదు, సమయ సందర్భాన్ని పురస్కరించుకొని చెప్పాలి.
1: This should not be conveyed to him. It depends on the time factor.
0: కనుక సరే వస్తాడు వస్తాడు వస్తాడు అన్నాడు. ఇంటికి పుచ్చుకొని వచ్చాడు.
1: కృష్ణా సెడ్ హీ విల్ కమ్ ఎనీవే అండ్ హీ మేడ్ హిమ్ రిటర్న్.
0: ఒకానొక సమయంలో మరణించిన వార్త విన్న తక్షణమే
1: అట్ వన్ టైమ్ ఆఫ్టర్ హియరింగ్ ది న్యూస్ ఆఫ్ డెత్
0: దానికి
1: అండ్ కృష్ణా హస్ సెంట్ హిమ్ టు ది బ్యాటిల్ ఫీల్డ్.
0: అది విన్నటువంటి ఒక అర్జునుడు వంశ నాశి అని పిలిచాడు కృష్ణుణ్ణి.
1: అండ్ హావింగ్ హర్డ్ దిస్
0: నా వంశాన్ని నాశనం చేసి పెడితే
1: అర్జున అక్యూజ్ కృష్ణ టెలింగ్ ఎంటైర్ క్లాన్.
0: పాండవులు వృద్ధులైపోయినారు.
1: అండ్ పాండవాస్ ఆర్ ఏజ్ నౌ.
0: ద్రౌపది కూడా వృద్ధురాలైంది.
1: ద్రౌపది ఇస్ ఓల్డ్.
0: ఇంకా సుభద్ర కూడా వృద్ధురాలైంది.
1: ఆల్సో సుభద్ర.
0: ఇంకా పిల్లలు ఎవరు పుట్టరు. మా వంశమే పోయింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ లాస్ట్ ది హోల్ క్లాన్.
0: అప్పుడు కూడా నవ్వుతూనే ఉన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ వాస్ స్టిల్ స్మైలింగ్.
0: సరే నీకు ఆవేదన వచ్చింది, వచ్చినట్టు మాటలంతా మాట్లాడుతున్నావు.
1: యూఆర్ గ్రీఫ్ స్ట్రికెన్, యూఆర్ గ్రీఫ్ స్ట్రికెన్, దేర్ ఫోర్ యూ స్పీక్ లైక్ దాట్.
0: అంత కాలం జరిగిన తర్వాత
1: ఆఫ్టర్ పాసేజ్ ఆఫ్ టైమ్
0: కుమారుడు పుట్టాడు అభిమన్యునికి.
1: అభిమన్యు హ్యాడ్ ఎ సన్.
0: కానీ మృతదేహము.
1: అండ్ ఇట్ వాస్ ఎ డెడ్ బాడీ.
0: ఆ పిల్లవాడిని తీసుకుని వచ్చి చూపించింది ద్రౌపది.
1: ద్రౌపది హ్యాస్ షోన్ దిస్ లైఫ్లెస్ బాడీ.
0: ఈ పుట్టినటువంటి వాడు కూడా మరణించి పుట్టాడే.
1: అండ్ ఇట్ ఇస్ స్టిల్ బోర్న్ బేబీ, లైఫ్లెస్ వాస్ షోన్.
0: శత్రుని పంపించాడు కృష్ణుని పిలుచుకురామని.
1: అండ్ హీ సెంట్ ఎ మెసేజ్ టు బ్రింగ్ కృష్ణ.
0: సహదేవుడు, సహదేవుడు తీసుకుని వచ్చాడు.
1: సహదేవ బ్రాట్ కృష్ణ.
0: ద్రౌపది తీసుకెళ్ళింది తట్టలో పెట్టుకుని.
1: ద్రౌపది హస్ టేకెన్ దిస్ బాడీ ఇన్ ఎ ప్లేట్.
0: ఈ యొక్క బిడ్డను నీవు అందిస్తావా మాకు, మరణించిన బిడ్డను?
1: ఓ బ్రదర్, హ్యావ్ యూ గిఫ్టెడ్ దిస్ లైఫ్లెస్ బాడీ టు అస్?
0: అప్పుడు కృష్ణుడు నవ్వుతూ చెప్పాడు, ఎప్పుడు నవ్వే.
1: కృష్ణ ఆల్వేస్ స్మైల్స్.
0: దుఃఖం రాని, కష్టం రాని, ఆనందం కలగని, ఎప్పుడూ నవ్వి.
1: ఐదర్ మిజరీ ఆర్ గ్రీఫ్ ఆర్ డిఫికల్టీ ఆర్ హ్యాపీనెస్
0: అంతా మన అభిమన్యుడి కన్నులే ఉంటున్నాయి ఇక్కడ.
1: అండ్ దెన్ హి సేస్ సిస్టర్ లుక్ హియర్, హి ఎగ్జాక్ట్లీ
0: ముఖమంతా కూడా అభిమన్యుడి ముఖమే ఉంటుండాది.
1: హి ఎగ్జాక్ట్లీ లుక్స్ లైక్ అభిమన్యు, ద ఫేస్ అండ్ ఐస్.
0: అర్జునుడు లేచాడు.
1: అర్జున గాట్ అప్.
0: శ్వాస కూడా అభిమన్యుడి మాదిరినే ఉంటుండాది అన్న.
1: బ్రెత్ ఆల్సో ఇస్ లైక్ హిస్ ఫాదర్.
0: శ్వాస లేదు.
1: మీనింగ్ హి డజంట్ బ్రీత్, లైఫ్లెస్.
0: అర్జున,
1: అర్జున,
0: కేవలం నీవు మూర్ఖుడవు.
1: యూఆర్ ఎ ఫూల్.
0: నా యొక్క తత్వం ఇంకా నీవు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ మీ.
0: సరే పో అన్నాడు కూర్చోబెట్టుకుని ద్రౌపదిని ఆయన ఇద్దరు మాట్లాడుతున్నారు.
1: అండ్ దెన్ హి స్టార్టెడ్ కన్వర్సింగ్ విత్ ద్రౌపది.
0: ఏమైనా చేయగలడనేటువంటి ఆ యొక్క ద్రౌపదికి ఆ విశ్వాసం.
1: ద్రౌపది హస్ ఫుల్ ఫెయిత్ ఇన్ కృష్ణ.
0: అందువల్లనే స్త్రీలకు చాలా భక్తి ప్రపత్తులు చాలా మెండు.
1: సో విమెన్ హావ్ గాట్ దిస్ డివోషన్ అండ్ సిన్సరిటీ.
0: భర్తలు కూడా లాక్కొని వచ్చేటువంటిది భార్యలే.
1: ఇస్ ఓన్లీ వైఫ్ దట్ డ్రాగ్స్ ఆర్ బ్రింగ్స్ హస్బెండ్. కనుకనే
0: భక్తిని స్త్రీలకు మాత్రమే ప్రధానంగా ఇచ్చారు.
1: సో ఉమెన్ కమ్స్ ఫస్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివోషన్.
0: జ్ఞానము పురుషులకు మాత్రమే ఇచ్చాడు.
1: మ్యాన్ సింబలైజెస్ విజ్డమ్.
0: స్త్రీలంతా కూడాను అంతఃపురంలో కూడాను ప్రవేశించవచ్చును.
1: అండ్ విమెన్ కెన్ గెట్ ఇన్ టు
0: పురుషులు అంతఃప్రవేశంలో ప్రవేశించడానికి వీల్లేదు.
1: అండ్ మెన్ కాన్ గో దట్ ఇన్ ఇంటీరియర్.
0: దర్బార్ హాల్ వరకు మాత్రమే పోవచ్చును.
1: మెన్ గెట్ ఇన్ టు ద హాల్ దర్బార్ హాల్ ఓన్లీ.
0: అదే రీతిగానే స్త్రీలు అనేటువంటి భక్తులు సర్వత్రా వారు ప్రవేశించవచ్చును.
1: Here a devotee, a woman can go anywhere into the interior of the man. They can go inside. Whereas man cannot go inside. They have got
0: certain...
1: But because the devotion is less in man. Because women has more devotion, she can go anywhere. They have total faith in God. And therefore they have that Krishna can resurrect him.
0: సరే వీళ్ళందరూ తలలు వంచుకొని కూర్చున్నాడు భీముడు అర్జునుడు నకసహదేవుడు ధర్మరాజు కూడా.
1: Well, all brothers Pandavas, they're just feeling very sad about this tragic event.
0: వీళ్ళతో ఏదో ముచ్చట్లాడుతున్నాడు కృష్ణుడు.
1: Krishna went on conversing with them.
0: ముచ్చట్లు ఏమీ అతనికి వాళ్ళకి అర్థం కావటం లేదు.
1: And they could not understand what all he was speaking.
0: అర్జునుడికి క్రోధం వస్తూ ఉంటున్నది.
1: అర్జున వాస్ ఫ్యూరియస్.
0: ఏమి చెప్పలేడు.
1: He could not say.
0: తర్వాత చెల్లి బిడ్డను తీసుకురా అన్నాడు.
1: అండ్ దెన్ హి ఆస్క్డ్ ఓ సిస్టర్ బ్రింగ్ ద బాడీ బ్రింగ్ ద చైల్డ్ హియర్.
0: ఆ తట్టలో పెట్టుకుని పిల్లల పైన కొట్టాడు.
1: అండ్ దెన్ హి ప్యాటెడ్ ఆన్ ద థైస్ ఆఫ్ ద చైల్డ్.
0: ఏమని ఏడ్చాడు.
1: అండ్ ద చైల్డ్ షౌటెడ్ క్రైడ్ ఇమిడియట్లీ.
0: ఏడ్చేటప్పుడు వీళ్ళందరూ తలలు ఎత్తారు.
1: ఆల్ రేజ్ ద హెడ్.
0: చూచారు.
1: దే సా ద బేబీ.
0: పరీక్షించి ప్రాణం ఇచ్చినటువంటి వాడు కనుకనే ఇతనికి పరీక్షితుడు అని పేరు పెట్టానన్నాడు కృష్ణుడు.
1: అండ్ కృష్ణ సేడ్ హి దిస్ చైల్డ్ is examined the pariksha and therefore this child be named as Parikshit.
0: Appudu Arjuna poi kaalu pattukoni
1: Arjuna caught hold of
0: Krishna. Vamshodharaka annadu.
1: Then Krishna, you are emancipator of the clan.
0: Arjuna konni dinamulu munpuramu vamshanasi annavu, ippudu vamshodharaka antunnavu, rendu nee notike sambandhamu.
1: Few days back you are the destroyer, annihilator of the clan, and today you call him emancipator. Yesanuvariki
0: yesanura, no anuvariki no yesra, no yesilu mee notiki gaani saayiki sarvam yes yes yes.
1: If you say yes, Sai says yes. If you say no, Sai says no. Yes, no relate to you, but Sai is beyond.
0: Vamsanasi annadu. ఈనాడు వంశోద్ధారక అంటున్నావు.
1: యు మే సే ఎనిహిలేటర్ అండ్ యు మే సే ఎమాన్సిపేటర్, ఇస్ నాట్ బాదర్డ్.
0: ఈ విధంగా వచ్చి కొన్ని రకమైనటువంటి మార్పులు కూడా వాళ్ళ ఎందు మర్చిపోయినటువంటి మార్పులు చూపించాడు.
1: అండ్ హి హస్ బ్రాట్ అవుట్ సర్టన్ చేంజెస్ ఇన్ దెం.
0: కృష్ణుడికి పక్కన పోయి కూర్చున్నాడు అర్జునుడు.
1: అర్జున సాట్ బై ది సైడ్.
0: అన్ని ఆనందమైన వార్తలు చెప్తూ వస్తున్నాడు.
1: హి వాస్ టెల్లింగ్ ఆల్ గుడ్ న్యూస్.
0: కానీ స్వామి,
1: స్వామి
0: బావా, నా కుమారుడు చాలా చిన్న వయసు వాడే.
1: మై సన్ ఇస్ సో యంగ్.
0: అతన్ని ఎందుకు మరణింపు చేశారు?
1: Why did you
0: అతను ఎందుకు నేను చూడకుండా చేశారు?
1: హౌ ఇస్ దిట్ ఐ కుడ్ మీట్ హి
0: చిన్న వయసు లోపల నేను మృత్యు ప్రార్థించడమా?
1: వై డిడ్ మై సన్ డై అట్
0: ఇంకా కొంతకాలమైన కూడా బ్రతికించకూడదా?
1: కాంట్ యు మేక్ హిమ్ లివ్ ఫర్ సమ్ మోర్ టైం.
0: చాలా ఒక నిందాస్తుతిగా మాట్లాడుతూ వచ్చాడు.
1: హీ వెంట్ ఆన్ బ్లేమింగ్ గాడ్ ఫర్ నాట్ కీపింగ్ హిస్ సన్ అలైవ్ ఫర్ ఎ లాంగ్ టైమ్.
0: పిచ్చివాడా,
1: మ్యాన్ క్యాప్,
0: ఈ చిన్న వయసు పెద్ద వయసు అనేది ఈ దేహానికి నువ్వు చూసుకుంటున్నావు.
1: ది ఏజ్ యంగ్ ఆర్ ఓల్డ్
0: ఇందులో పనికిరాదు.
1: బట్ దాట్ వోంట్ అప్లై.
0: కాబట్టి జరగవలసినటువంటి జన్మ మరణాలు జరుగుతూనే ఉంటుంటాయి.
1: బర్త్ అండ్ డెత్ దే డూ హ్యాపెన్.
0: అయితే దీనికి ఒక ఉదాహరణగా చెప్తున్నాను.
1: దెన్ హియర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్.
0: మనమందరం కూర్చుని చేరి
1: ఆల్ ఆఫ్ అస్ అసెంబుల్ హియర్.
0: కేవలము ఒక విధమైనటువంటి కాశ్మీర్ కు వెళ్ళినాము.
1: అండ్ వీ హావ్ గాన్ టు కాశ్మీర్.
0: ఈ కాశ్మీర్ అనేటువంటిది కూడాను కైకేయి యొక్క రాజ్యం అయింది.
1: కాశ్మీర్ బిలాంగ్స్ టు కైకేయి.
0: ఒకనాకు సంబంధము కాశ్మీర్ కు వెళ్ళాము.
1: వీ హావ్ గాన్ టు కాశ్మీర్. అటువంటి
0: అక్కడికి వెళ్ళినాము. ఒక ఉల్లన్ బట్ట తీసుకున్నాము.
1: అండ్ వీ హావ్ పర్చేస్డ్ ఎ ఉల్లన్ క్లాత్.
0: ఒక సఫారీ కోసమని ఒక ఉల్లన్ బట్ట తీసుకున్నాము.
1: వీ వాంటెడ్ ఉల్లన్ సఫారీ ఫర్ అస్.
0: తీసుకుని వచ్చాను.
1: వీ బ్రాట్ ఇట్.
0: కానీ మర్చిపోయినాను, ఒక బీరంలో పడేశాను.
1: బట్ ఐ ఫర్గాట్ ఇట్, కెప్ట్ ఇట్ ఇన్ అల్మైరా.
0: కానీ 10 సంవత్సరం తర్వాత,
1: ఆఫ్టర్ 10 ఇయర్స్,
0: ఆ ఇంటి నుంచి ఇంకొక ఇంటికి మారే సమయం లోపల ఈ బట్టలన్నీ ప్యాక్ చేస్తూ వచ్చాము.
1: ఐ వాస్ ప్యాకింగ్ ఆల్ మై లగేజ్.
0: అప్పుడు ఈ యొక్క కాశ్మీర్ నుంచి తెచ్చినటువంటి ఉలన్ సఫారీ బట్ట చిక్కింది.
1: దెన్ ఐ స్పాటెడ్ దిస్ ఉలన్ సఫారీ ఐ బ్రాట్ ఫ్రమ్ కాశ్మీర్.
0: ఈనాడు చిక్కింది, నేను ఇంతకాలం మర్చిపోయినా అన్నాడు. ఆ దినమే పోయాడు, టైలర్ చేతికిచ్చాడు, సఫారీ కుట్టించుకున్నాడు.
1: అండ్ దెన్ హీ ఫెల్ సో సాడ్ దట్ హి హస్ ఫర్గాటన్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది ఉలన్ కాశ్మీర్ క్లాత్ అండ్ హీ గేవ్ టు ద టైలర్ ఫర్ స్టిచింగ్.
0: కానీ కుట్టించుకున్నాడు.
1: హీ గాట్ ఎ స్టిచ్.
0: ఎక్కడో ఒక మ్యారేజ్ ఫంక్షన్ కి వెళ్ళాడు.
1: దెన్ హీ అటెండెడ్ మ్యారేజ్
0: ఫంక్షన్ కి వెళ్ళి ఆ యొక్క ఆనందం లోపల ఆ యొక్క బుఫేలో అంటారు ఆ విధంగా తిండి సమయం లోపల బఫే డిన్నర్ చేస్తూ ఏదో వంగినాడు. వంగేటప్పటికి ఆ కోటు పట్టను పగిలిపోయింది.
1: While he was moving about in the buffet dinner type, as he bent the cloth tore
0: there. He
1: was feeling sad.
0: Kotta gudda.
1: New suit.
0: నిన్ననే స్టిచ్చింగ్ చేశాడు. కొత్త కోటు పగిలిపోయింది అన్నాడు.
1: బ్రాండ్ న్యూ కోట్. హౌ ఇస్ దట్ ఇస్ టర్న్ అవుట్.
0: అప్పుడు చెప్పాడు కృష్ణుడు.
1: దెన్ కృష్ణా సెడ్,
0: స్టిచ్వాడా,
1: ఓ మ్యాడ్ ఫెలో,
0: కుట్టింది నిన్న కొత్త కోటే.
1: స్టిచ్ యెస్టర్డే న్యూ.
0: బట్ట కూడా కొత్తదే.
1: క్లాత్ ఇస్ న్యూ.
0: కానీ ఓల్డ్ స్టాక్ ఇది అన్నాడు.
1: బట్ ఇట్ ఇస్ ఓల్డ్ స్టాక్ యు నో బ్రాట్ ఫ్రమ్ ద కాశ్మీర్.
0: అదే రీతిగానే ఈ చిన్న వయసు లోపల నీ అభిమన్యుడు పోయాడు.
1: యూ హావ్ లాస్ట్ యువర్ సన్ ఎట్ ఎన్ యంగ్ ఏజ్.
0: కానీ ఈ వయసు అంతా కూడా ఓల్డ్ స్టాక్.
1: బట్ దిస్ ఈస్ ఓల్డ్ స్టాక్.
0: ఎన్నో జన్మల నుంచి వచ్చి ఈయన జన్మ లోపల ఈ కొద్ది కాలం మాత్రమే జీవించారు.
1: అండ్ హీ హాస్ బీన్ హియర్ హావింగ్ స్పెండ్ మెనీ ఆఫ్ ది పాస్ట్ లైఫ్.
0: పరిపూర్ణమయ్యేటప్పటికి పట్టణ పగిలింది ఈ కోటు.
1: వెన్ ది పీరియడ్ హ్యాస్ ఎండెడ్ ది కోట్ హెస్ టోర్న్ అవుట్.
0: అప్పుడు అర్జునుడు, ఇలాంటి యొక్క రహస్యాలు కూడా ఉంటున్నాయా స్వామి?
1: దెన్ అర్జున సెడ్, ఈవెన్ సచ్ సీక్రెట్స్ ఆర్ దేర్ స్వామి.
0: జీవితమే రహస్యము.
1: యువర్ దిస్ ఇస్ మిస్టర్.
0: జీవితమే విచిత్రము.
1: లైఫ్ ఇస్ పెక్యూలియర్.
0: చిత్రంబులు
1: పెక్యూలియర్.
0: ఇదంతా చిత్రములు నాయన.
1: బట్ హౌ మిస్టీరియస్ దే ఆర్.
0: కనుక దీన్ని ఏమాత్రము నీవు అర్థం చేసుకోలేవు.
1: యూ కెనాట్ అండర్స్టాండ్.
0: అర్జునుడు కూడా బుద్ధి చెప్పాడు.
1: అండ్ ఈ పాసిఫై.
0: ఈ విధంగా కదా దైవతత్వాన్ని ఎవరు కూడా సరిగా అర్థం చేసుకోలేరు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి టు అండర్స్టాండ్ ది డివినిటీ.
0: ఒక నిమిషంలో జరిగింది, మరొక నిమిషంలో విరుద్ధంగా జరుగుతుంటారు.
1: అట్ వన్ టైమ్ ఇట్ హ్యాపెన్స్ వన్ వే, జస్ట్ ఆపోజిట్. దీనికి
0: దానికి పూర్తి ఆపోజిట్ గా ఉంటుంది.
1: ఆపోజిట్ థింగ్స్
0: హ్యాపెన్. రీజన్,
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్?
0: భగవత్ కార్యాలకు ఏది రీజన్ లేదు.
1: ఫర్ గాడ్స్ యాక్షన్
0: నో రీజన్.
1: ఫర్ గాడ్స్ విల్ నో రీజన్.
0: కనుకనే భగవత్ దీన్ని ఈ విధంగా ఆ విధంగా తర్కించుకోవటము లేక విచారించుకోవటము ఒక విధమైనటువంటి తర్జుమాలు చేసుకోవటం ఇది సరైనది కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ టు ఆర్గ్యూ ఆర్ డిబేట్ ఆర్ కన్వర్స్ ఆర్ డిఫర్.
0: కాదు అంటే కాదు, సంతోషం అంటే.
1: వెన్ వన్స్ ఇట్ ఇస్ సెడ్ యు నో,
0: అవును అంటే అవునే.
1: వెన్ మీ yes means is yes.
0: ఎవరో ఒకరు వస్తారు, మీరందరూ బయటికి పోయేది స్వామి చెప్పి మాట్లాడుతుంటే ఒకరు వచ్చేస్తాడు.
1: వెన్ గో ఆన్ టెలింగ్ దట్ దిస్ స్వామి సెడ్ సమ్వన్ కమ్స్ హియర్.
0: స్వామి భగవంతుడు అని మీరు అంటుంటారు.
1: యు సే స్వామి ఇస్ గాడ్.
0: వాడు ఎవడో బజార్ లో వచ్చి వాడు ఎక్కడ ఉన్నాడు భగవంతుడు?
1: ఎ ఫెలో ఆన్ ది స్ట్రీట్ మే సే వేర్ ఇస్ గాడ్.
0: లోపల స్టేజ్ పైన మాట్లాడుతున్నాడు అంటావు.
1: యు మే సే గాడ్ ఇస్ స్పీకింగ్ ఆన్ ది స్టేజ్ హియర్.
0: వాడు చెప్తాడు భగవంతుడే లేడు ఉంటాడు.
1: హి సేస్ దేర్ ఇస్ నో గాడ్.
0: ఒరే నాయన, నీకు లేకపోతే నీ భగవంతుడు నీకు లేడు, నా భగవంతుడు నాకున్నాడు.
1: If you say you have no God, yes, you have no God.
0: నీ
1: భగవంతుడు నీకు
0: లేడని చెప్పుకోవటంలో నీకు అధికారం ఉంటుంది.
1: You have got every right to say no.
0: నా భగవంతుడు నాకు లేడని చెప్పడానికి who are you?
1: Who are you? What authority you have to deny my God?
0: నీకు అధికారం లేదు.
1: You have no authority.
0: కాబట్టి నా నమ్మకం నాది.
1: This my faith.
0: నీ అపనమ్మకం నీది.
1: And you have disbelief.
0: కనుకనే మన నమ్మకాన్ని అంత దృఢంగా మనం పెట్టుకోవాలి.
1: We should have strong faith.
0: ఎవరు కాదనుకున్నా గానీ కాదన్న వారికి కాదు.
1: ఎనీబడి మే డినై ఆర్ నెగేట్.
0: అవునన్న వారికి అవును.
1: ఇఫ్ యు సే yes, you will get the response.
0: నా దాని నీవు కాదన్న దానికి ఏమాత్రం అధికారం లేదు.
1: యు హావ్ నో రైట్ టు డినై మై ఫెయిత్.
0: అప్పుడు వాడు నోరు మూసుకుంటాడు.
1: దెన్ యుల్ కీప్ హిస్ మౌత్
0: షట్ అప్ అని అక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు షట్ అప్.
0: వాడే నోరు మూసుకుంటాడు.
1: హి హింసెల్ఫ్ విల్ కీప్ హిస్ మౌత్ షట్.
0: కనుక మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు, గుర్తించవలసినటువంటి విషయాలు, చాలా రహస్యాలు మనం చక్కగా విచారణ చేసి పలకాలి.
1: దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ వి హావ్ గాట్ టు నో. దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ వి హావ్ టు రికగ్నైజ్.
0: బ్రహ్మానందం పరమసుఖదం అనేటువంటిది కాకూడదు. ఈ 11 పేర్లు కూడాను భగవంతుడి యొక్క పేర్లే కానీ మరొకటి వర్ణన కాదు ఇది.
1: ఆల్ దీస్ 11 నేమ్స్ సుప్రీం బ్లిస్, సుప్రీం హ్యాపీనెస్, నాన్ డ్యూయాలిటీ, ఎథీరియల్, గాయత్రీ
0: మంత్రంలో కూడాను, గాయత్రీ మంత్రంలో కూడాను,
1: గాయత్రీ మంత్ర
0: 9 వర్ణాలు ఉన్నాయి.
1: There are 9 varnas.
0: ఒకటి ప్రార్థన ఉంటుండాలి.
1: One is prayer.
0: ఒకటి ధ్యానం ఉంటుండాలి.
1: One is meditation.
0: ఓం భూర్ భువః శువః తత్ సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య. ఈ 9 కూడాను వర్ణనలు.
1: All these 9 narrations of God.
0: ధీమహి ప్రార్థన.
1: ధీమహి ఇస్ ప్రేయర్.
0: ధియో యోన ప్రచోదయాత్.
1: ధియో యోన ప్రచోదయాత్.
0: మంచి బుద్ధిని మనం కోరుతాం.
1: గ్రాంట్ మీ గుడ్ ఇంటెలెక్ట్.
0: అదే రీతిగానే
1: లైక్ వైజ్
0: కొన్ని వర్ణనలు ఉంటాయి. కాని ఇది వర్ణన కాదు.
1: దేర్ ఆర్ సర్టన్ డిస్క్రిప్షన్, దిస్
0: బ్రహ్మానందమైనటువంటి వర్ణన కాదు.
1: ఇట్ ఈస్ నాట్ డిస్క్రిప్షన్,
0: ఇది కూడా ఒక పేర్లే.
1: దీస్ ఆర్ నేమ్స్ ఓన్లీ.
0: కనుక ఇది కేవలము ఒక విశ్వామిత్రుడు పుట్టించినటువంటి పేర్లు కనుకనే దీనికి కొంతవరకు కాలము నియమము ఉంటుంటాయి.
1: దీస్ ఆర్ ఆల్ ది నేమ్స్ గివెన్ బై సేజ్ విశ్వామిత్ర, బౌండ్ బై సర్టన్ టైమ్.
0: కొన్ని రీజన్లు ఉంటున్నాయి.
1: ఇట్ హాస్ సమ్ రీజన్.
0: కానీ దైవతత్వానికి నో రీజన్.
1: బట్ ది డివినిటీ హాస్ నో రీజన్.
0: కనుక అన్ని పేర్లు కూడా భగవంతునివే.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను ఏ పేరు పెట్టిపించినప్పటికీ భగవంతుని పేరుగా భావించుకోవాలి.
1: యు మే కాల్ గాడ్ బై ఎనీ నేమ్.
0: భగవంతునికి ఏ విధమైనటువంటి దుఃఖం లేదు.
1: గాడ్ హ్యాస్ నో గ్రీఫ్.
0: భగవంతునికి ఏ విధమైన విచారం లేదు.
1: హీ హ్యాస్ నో వరీ.
0: భగవంతునికి ఏ విధమైనటువంటి ఆలోచన లేదు.
1: హీ ఈజ్ థాట్లెస్, బియాండ్ థాట్.
0: ఎందుకంటే థాట్స్ లేవు కాబట్టి ఏ ఆలోచన లేదు.
1: యాజ్ ఇస్ బియాండ్ థాట్.
0: ఇవన్నీ థాట్స్ ఉన్నటువంటి వారికి విచారము.
1: పీపుల్ హావ్ వరీస్.
0: థాట్స్ ఉన్నటువంటి వారికి దుఃఖము.
1: అండ్ ద వన్
0: థాట్స్ ఉన్నటువంటి వారికి ఆనందము.
1: ద వన్ విత్ థాట్
0: ఏ థాట్స్ లేదు, ఏ విచారము లేదు, ఏ దుఃఖము లేదు.
1: ఇట్ ఇస్ ద థాట్ రెస్పాన్సిబుల్ ఫర్ హ్యాపీనెస్ ఆర్ మిజరీ. గాడ్ ఇస్ బియాండ్ ద రియల్ ఆఫ్ థాట్.
0: నేనందరినీ సంతోషం సంతోషం అంటుంటాను.
1: సో భగవాన్ సేస్ ఫైన్, సంతోషం.
0: పరమసుఖదం, అది నాకు సంతోషము.
1: పరమసుఖదం, దట్ ఈస్ స్వామి.
0: స్వామి మా భర్త పోయాడు అని ఏడుస్తారు, చాలా సంతోషం ఉంటాను.
1: సమ్ క్లయెంట్స్ స్వామి ఐ హావ్ లాస్ట్ మై హస్బెండ్. స్వామి చాలా సంతోషం, వెరీ గుడ్.
0: ఏమి స్వామి నా భర్త పోతే నీకు ఎంత సంతోషమా?
1: స్వామి యు ఆర్ సో హ్యాపీ వెన్ ఐ లాస్ట్ మై హస్బెండ్.
0: నువ్వు ఏమైనా అనుకో నాకు సంతోషమే.
1: యూ మే కన్సిడర్ ఎనీవే, బట్ స్వామి
0: ఏది పెరిగినా కానీ నాకు సంతోషం సంతోషం అంటారు.
1: వాట్ ఎవర్ యూ మే సే, స్వామి సే సంతోషం, హ్యాపీ.
0: స్వామి మా వాళ్ళకి ఏదో అక్కడ యాక్సిడెంట్ జరిగిపోయింది అన్నారు.
1: స్వామి మై పర్సన్
0: చాలా సంతోషం,
1: యాక్సిడెంట్. స్వామి చాలా సంతోషం, వెరీ గుడ్.
0: ఏది చెప్పినా సంతోషమే నాకు.
1: వాట్ ఎవర్ యూ మే సే,
0: విచారించవలసింది అవసరం ఏమిటి?
1: నో రీజన్.
0: జరగవలసింది జరిగింది.
1: వాట్ ఈస్ డెస్టిన్డ్?
0: జరగవలసినటువంటి ఇవి జనన మరణాలు జరగాల్సింది, జరుగుతుంటాయి.
1: వాట్ ఈస్ డెస్టిన్ టు హ్యాపన్ ఇస్ బౌండ్ టు హ్యాపన్.
0: ఒక్కరి కోసం ప్రత్యేకంగా రావటం లేదు.
1: దే డోంట్ కమ్ స్పెషల్ ఫర్ ఎనీ. ఒకరికి
0: ప్రత్యేకంగా మారటం లేదు.
1: నార్ చేంజ్ ఫర్ ఎనీ.
0: కాబట్టి ఎప్పుడెప్పుడు ఏ ఏ టైం లోపల ఏ ఏ కాలంలో ఎవరికి ఏది ప్రాప్తిస్తుందో ఆ ప్రాప్తానుసారం అనుసరించాలి.
1: దట్ విచ్ ఇస్ డెస్టిన్ టు హ్యాపన్, విచ్ ఇస్ బౌండ్ టు హ్యాపన్ యాజ్ పర్ ద టైం విల్ హ్యాపన్.
0: కనుక ఈ అభిమానం చేత మనం బాధపడుతున్నాం, కానీ
1: సఫర్ బికాజ్ అభిమానం
0: కోరికని.
1: దిస్ అటాచ్మెంట్ ఇస్ ఆల్సో డిజైర్.
0: కనుక ఈ లోకాభిమానం అనేది ఈ లోక శాంతిని దుఃఖాన్ని అందిస్తుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ అటాచ్మెంట్ that confer joy or misery.
0: మనం దేని కొరకు విచారించనక్కర్లేదు.
1: Let's not worry for anything.
0: అంత భగవంతుని యొక్క సంకల్పమే.
1: It's all God.
0: తాను ఇచ్చాడు, తానే తీసుకున్నాడు.
1: He has given and he has taken back, withdrawn.
0: ఎప్పుడు ఇచ్చాడు?
1: When he gave.
0: ఎందుకు ఇచ్చాడు?
1: Why?
0: కానీ ఈ ట్రాన్స్పోర్ట్ లోపల కొన్ని గూడ్స్ పెట్టిన లోపల రిటర్న్ అనే డేట్ వేసింటారు.
1: In this goods train, on certain compartments, return date is also
0: mentioned.
1: This body is sent
0: here. You
1: don't know when it is gone.
0: But
1: at the time of this body,
0: the
1: return date is also mentioned, and that date has to go back.
0: When there
1: is birth, death also should
0: accompany.
1: Both are natural phenomena.
0: So nobody should
1: అన్నింటికీ
0: ఆనందంగానే ఉంటుండాలి.
1: సో దేర్ ఇస్ బ్లిస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్.
0: కనుక భగవంతుని యొక్క గుణములు ఆనందమే.
1: అండ్ గాడ్స్ చీఫ్ అట్రిబ్యూట్ ఇస్ బ్లిస్.
0: మన యందు భగవంతుడు ఉన్నారు కాబట్టి మనం ఎప్పుడూ ఆనందంగానే ఉండాలి.
1: As then there is God within us, we should be happy continuously.
0: ఎప్పుడు మనం ప్రేమతోనే ఉండాలి.
1: We should be full of love.
0: ప్రేమ దేశంగా మారకూడదు.
1: And we should not hate anybody.

రణరంగమందు పరాభూత రిపుడౌచు రణరంగమందు పరాభూత రిపుడౌచు వెలుగొందు జగదేక వీరుడైన

దారిద్ర్య దేవత దాక్షిణ్యమున వందు దౌర్భాగ్య నిధుడగు దాసుడైన భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు, భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు, భక్తి రహితుడగు జగద్భక్త కన్నా భక్తి పరుడగు దాసుడే వంద్యుడగును.

0: even if he is a highly knowledgeable person who has mastered all the scriptures and understood every aspect of the scriptures, it could be an emperor who might command all the comforts and luxuries and enjoy all the comforts and luxuries, and it could be a great hero of the universe who might have conquered many battles and defeated greatest of the heroes. It could be a person who is suffering poverty, and at the beck and call of poverty, if only a person doesn't have devotion, any one of the persons mentioned above would be a useless person, a worthless person. But on the other hand, if a person has, even if he is a servant, if he has devotion with him, he becomes worthy of worship and adoration by the world at large.
1: Anirvachaneyam bhakti. Idi varninchutaku sadhyam kanadi.
0: It is difficult to describe this.
1: Lokamunagala aneka sadhanalu yendukudanu bhakti sulapam. Devotamainadi.
0: Devotion is the easiest and the most sacred of all the sadhanas available in the world.
1: Bhaj ane dhatuvunaku ti ane pratyayam chechina bhakti ane padam yerpadutunnadi.
0: To the root word bhaj, when you add ti, you get the word bhakti.
1: Bhakti anaga seva.
0: Bhakti means it is service.
1: Koluvu.
0: It is serving.
1: Idi bhayamato koodinatuvanti sneham.
0: It is friendship associated with reverential fear.
1: Trigunatmakamainatuvanti yokka tattvamunu trigunatitamainatuvanti yokka shaktito ponchukunatayindu kontavarakunu vinaya vidheyatalu kudanu atyavasaram.
0: When a person who is subject to three gunas and three qualities comes in contact with an entity which transcends these three qualities, there is need for that kind of reverence and fear.
1: Bhaja sevayam. Trigunamulato manovakraya karmala cheta divyattamunu sevinchatame bhakti.
0: Bhakti refers to worshipping with the word, thought and deed, and with trigunas. This is devotion.
1: Bhakti anaga paripurna prema.
0: Bhakti refers to wholesome and complete love.
1: Bhakti premalu avinabhava sambandhamu.
0: Devotion and love are inseparable.
1: Ivi rendinu anyonyasrayam.
0: They are mutually dependent.
1: Muktiki sadhana bhakti. Bhaktiki rupam prema.
0: To attain liberation, the instrument is devotion. And to devotion is a form of love.
1: Akhandamaina premato paramatmanu sevinchatame pradhana bhakti ani naradala yokka bhavam.
0: Narada's view of devotion is that worshipping the Lord ceaselessly without any discontinuity.
1: Aradalayandunu atchalayandunu prema anuvakti kaliginatuvantide bhakti ani vyasula vari bhavam.
0: Vyasa feels that devotion is having offering worship and adoration with full of love.
1: Trikarana siddhito sevalu gavinchi arpitamunu gavinchukuneetuvanti yokka chittamunaku bhakti ani garga rishi yokka abhiprayam.
0: Garga rishi opines that devotion is offering a pure heart with a purity of all the three karanas.
1: Manasunu adupulo nunchukuni bhagavantuni vaipuna paralchi divyamainatuvanti aanandamunu anubhavinchatame nijamaina bhakti ani యాజ్ఞవల్కుని యొక్క ప్రభావం.
0: Yajnavalka opines devotion is enjoying supreme bliss, controlling the mind and the senses.
1: Chittamunu aatmavaipana maralchi ekatvamaina aanandamunu anubhavinchatame bhakti ani.
0: It is also described that devotion is turning heart, channelizing the feelings of heart towards the unified God which combines in himself all the aspects.
1: ఈ విధమైనటువంటి యొక్క మహనీయుడు అనేక మంది అనేక విధములుగా బోధించుతూ వచ్చినప్పటికీ ఏతావాత ప్రధానమైనటువంటిది ప్రేమ ఒక్కటి మాత్రమే.
0: వైల్ సో మెనీ గ్రేట్ సోల్స్ హ్యావ్ డిస్క్రైబ్డ్ డివోషన్ ఇన్ డిఫరెంట్ వేస్, ద సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ డివోషన్ ఇస్ లవ్.
1: ప్రతి మానవుని ఎందుకూడను ప్రేమ అంతో ఇంతో ప్రసరిస్తూనే ఉన్నది, ప్రవహిస్తూనే ఉన్నది.
0: ఇన్ హూమ్ సో ఎవర్ హీ బీ, ఇన్ ఎవ్రీ పర్సన్ లవ్ ఈజ్ ఫౌండ్ ఇన్ సమ్ స్మాల్ మెజర్ ఆర్ ది అదర్.
1: పరమ ప్రేమ స్వరూపుడైనటువంటి పరమాత్మని ఉంది జీవుడు ఒక అంశముగా ఆవిర్భవిస్తున్నాడు.
0: మ్యాన్ ఈజ్ ఎమర్జింగ్ యాజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ హూ ఇస్ ద సుప్రీం లార్డ్.
1: మానవుడు కూడాను ప్రేమస్వరూపుడే.
0: మ్యాన్ ఈజ్ ఆల్సో ఎసెన్షియలీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: కానీ ఈ మానవుని ప్రేమ ప్రాకృతమైనటువంటి మార్గంలో ప్రవహించటం చేతను ఇది మాలిన్యమవుతున్నది.
0: మ్యాన్స్ లవ్ ఈజ్ బికమింగ్ పొల్యూటెడ్ బికాస్ ఇట్ ఈస్ డైవర్టెడ్ టువర్డ్స్ వరల్డ్లీ థింగ్.
1: ఈ మాలిన్యముతో కూడినటువంటి పరమ ప్రేమ రసమునందు భగవంతుని సుందర ముఖార విందము అంత స్పష్టముగా కనిపించుటకు వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ డివైన్ లార్డ్ ఇన్ ఎ హార్ట్ విచ్ ఇస్ పొల్యూటెడ్.
1: భక్తి అనగా కేవలము భగవంతుని పూజించటము ధ్యానించటము జపించటము ధ్యానించటమని మాత్రమే మనం భావిస్తున్నాము.
0: వీఆర్ థింకింగ్ దట్ డివోషన్ రెఫర్స్ టు మెడిటేటింగ్ అపాన్ గాడ్, chanting the name of God and offering worship to that God.
1: Anirvachaneeyamainatunti aanandaanupootini antaratma dwara anveshana jaratame bhakti.
0: Devotion is inquiring into in horizon of heart in the form of supreme bliss.
1: Idi jeevudu paramaatmato koodeetunti yokka aadhyatmika ratiye ani kuda nu cheppavachchu.
0: This may also be described as the bliss emerging at a time when ద జీవాత్మ ద ఇండివిజువల్ సోల్ మధ్యస్ విత్ పరమాత్మ.
1: హృదయ కుహరం నుండి ఆప్తుడై ప్రార్థించినటువంటి యొక్క ప్రార్థన చిత్తము నుండి ఆవిర్భవించి ఇది ఒక అఖండమైనటువంటి ప్రవాహముగా రూపొంది ప్రేమగా మారటము ఇది ఒక భక్తి.
0: భక్తి ఈజ్ ఎన్ ఆర్డెన్ ప్రేయర్ ఎమినేటింగ్ ఫ్రమ్ ద కేవ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ ఆల్ సిన్సియరిటీ and flowing in the form of a flooded river towards the Lord in the form of love.
1: Prema yokka manasika parivartane pravruttiye bhakti ani kodanu deeniki maroka peru.
0: Another way of looking at devotion is the transformation of the love which flows from heart.
1: Prema cheta premanu pondatame pradhanamaina bhakti.
0: The most important aspect of devotion is attaining love through love.
1: Ee prema బాహ్యమైనటువంటి యొక్క ప్రాకృత సంబంధమే కాక పరతత్వమైనటువంటి యొక్క అనన్యమైనటువంటి యొక్క సాధ్యమైనటువంటి యొక్క పరమప్రేమకు కూడా సంబంధించి ఉండాలి.
0: దిస్ లవ్ షుడ్ నాట్ బి ఓన్లీ అసోసియేటెడ్ విత్ లవ్ టువర్డ్స్ ఓన్లీ థింగ్స్ బట్ ఇట్ మస్ట్ బి బేసికలీ ఫ్లోయింగ్ టువర్డ్స్ ఎ పర్మనెంట్ ఎంటిటీ దట్ ఈస్ గాడ్.
1: ప్రార్థన అనగా కేవలము అడుక్కోవటం మాత్రం కాదు.
0: Prayer doesn't mean only seeking or asking for things.
1: Tana yokka aarthini tana yokka baadhanu tana yokka korikalu paramaatmanuto cheppukovatame.
0: It refers to expressing and conveying to the Lord his own feeling of want, hurt and whatever difficulties that he
1: tana yokka gamyamunu tana yokka dhanyamunu tana yokka punyamunu పరమాత్మకు అర్పితము గావించటమే.
0: ఆఫరింగ్ ఆల్ ద మెరిట్ దట్ హి హస్ ఎర్న్డ్ అండ్ కీపింగ్ హింసెల్ఫ్ ఎస్ ద గోల్ అండ్ ప్రేయింగ్ టు హిమ్.
1: కనుక భక్తి అన్నటువంటిది కేవలము లౌకికమైనటువంటి యొక్క కార్యకలాపము ఎందు మాత్రమే కాక హృదయ పరివర్తన ఎందును హృదయ ప్రవృత్తి ఎందును ఇది మిళితమై ఉండాలి.
0: లవ్ షుడ్ నాట్ మేర్లీ బి విత్ రెఫరెన్స్ టు ద వరల్డ్లీ మ్యాటర్స్ అండ్ థింగ్స్. ఇట్ షుడ్ బేసికలీ కన్సర్న్ విత్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద హార్ట్ అండ్ ఫ్లోయింగ్ ఆఫ్ లవ్ అన్సీజింగ్లీ టు ద లార్డ్.
1: భగవంతునితో ఏకత్వమును కోరేటువంటి యొక్క జీవితత్వమే భక్తి.
0: డివోషన్ ఈజ్ దట్ ప్రేయర్ విచ్ ఆస్పైర్స్ టు హ్యావ్ యూనిటీ విత్.
1: ఇది రెండు విధములుగా ఉంటున్నది.
0: దిస్ ఇస్ టూ టైప్స్.
1: విద్యల ద్వారా ఈశ్వరత్వం యొక్క వైజ్ఞానమును గుర్తించి తద్వారా తాను తరించటము.
0: వన్ ఈజ్ త్రూ ఎడ్యుకేషన్ రికగ్నైజింగ్ ది నాలెడ్జ్ అబౌట్ లార్డ్ అండ్ శాంక్టిఫైయింగ్ వన్స్ లైఫ్.
1: ఇది సహజమైనటువంటి యొక్క జన్మతః ప్రారంభమై మానసిక ప్రవృత్తులను అనేక రకమైనటువంటి యొక్క ఏకత్వమును గావించి తాను తరించి ఇతరులను తరింపచేసేటువంటి యొక్క ఈశ్వర ప్రేమనే ఇది సహజ భక్తి.
0: ఎ ట్రూ అండ్ న్యాచురల్ డివోషన్ రెఫర్స్ టు ద డివోషన్ అసోసియేటెడ్ విత్ ద ఫిజికల్ బాడీ అండ్ దెన్ రీచింగ్ టు ద రెల్మ్ ఆఫ్ ద మైండ్ అండ్ అల్టిమేట్లీ రీచింగ్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ హిస్ లార్డ్.
1: విద్య వలన వైజ్ఞానం వలన ఈశ్వరత్వం యొక్క శక్తిని గుర్తించినటువంటి వ్యక్తి తాను మాత్రమే తరించగలడు.
0: ద పర్సన్ హూ రికగ్నైజెస్ ది పవర్ అండ్ ద రియల్ నేచర్ ఆఫ్ ఈశ్వర అండ్ ద లార్డ్ ఓన్లీ త్రూ ఎడ్యుకేషన్ అండ్ త్రూ ద సైంటిఫిక్ ఎన్క్వైరీ వి కెన్ సేవ్ ఓన్లీ హింసెల్ఫ్.
1: సహజముతో ఏర్పడినటువంటి యొక్క భక్తి ప్రపత్తులు తాను తరించటమే కాకుండా తన యొక్క తోటి మానవులను కూడా తరింపజేసేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు కూడా కలిగి ఉండటము ఇది రెండవ భక్తి.
0: ద సెకండ్ టైప్ ఆఫ్ డివోషన్ ఈ డివోషన్ అండ్ సరెండర్ విచ్ ఆర్ న్యాచురల్ ఫర్ ఎ పర్సన్ అండ్ విచ్ కెన్ సేవ్ నాట్ మెర్లీ హిమ్ అండ్ త్రూ హిమ్ సేవ్ అదర్స్ ఆల్సో. దిస్ ఇస్
1: తరతి సా తరతి సా లోకం తారయతి అనగా తాను తరించటము ఇతరులను తరింపచేయటము.
0: దట్ మీన్స్ that he should be first saved and he should become instrument for saving others.
1: Manavattamulandu anantamaina kunti yokka prema pravaham anekuntidi akhandanga pravahistune unnadi.
0: In humanity and human beings, love is flowing ceaselessly, continuously in a torrential flow.
1: Ee premanu praaptamaina margamuna maralchi tadwara praaptamaina kunti vaanchaliyandu ఈ ప్రేమను అంకితం గావించి మానవుడు ఆశను ఆనందాన్ని కోల్పోతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ లూజింగ్ ది జాయ్ అండ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ బై మేకింగ్ సచ్ లవ్ ఫ్లో టువర్డ్స్ వరల్డ్లీ థింగ్స్.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రేమను పరతత్వంపైన మరల్చి పవిత్రమైనటువంటి యొక్క స్థానమును గమ్యమును ధన్యమును గావించుకునేటువంటి మార్గంలో దీనిని అనుభవించాలి.
0: వన్ హ్యాస్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు ఎక్స్పీరియన్స్ ది రియల్ object and the goal of life by diverting and channelizing such love towards God.
1: It divyattamainatundi aanandamu chaduvulandu ledu shastramunandu ledu.
0: This kind of supreme bliss and joy you would not be able to get in education and in scriptures.
1: Idi hrudayamunandu maatrame untunnadi.
0: This is found in the heart itself.
1: Itti hrudayamunariginatundi yokka divyatattavu ప్రాపంచకమైనటువంటి విషయవాసన యందు ఏమాత్రం కూడా ప్రవేశించదు.
0: దిస్ కైండ్ ఆఫ్ లవ్ విచ్ కెన్ డైరెక్ట్లీ ఫ్లో టువర్డ్స్ ద లార్డ్ కెన్ నెవర్ బి సక్సెస్ఫుల్లీ మేడ్ టు ఫ్లో ఇన్ ద వరల్డ్లీ ఆబ్జెక్ట్స్.
1: మందార పుష్పమునందు గల మకరందమును గ్రోలగని ఈ యొక్క రేతి మీద ఉమ్మత్తి పూల పైన ఉరుకులెత్తున
0: ద బీ విచ్ న్యాచురలీ టెన్స్ టు గో టు ద లోటస్ కెన్ ఇట్ గో టు ఎ టేస్ట్లెస్ యూజ్లెస్ ఫ్లవర్.
1: ఆకాశ గంగలో ఆనందముగా లోలలాడుతున్నటువంటి యొక్క హంస ఈ యొక్క ప్రాపంచికమైనటువంటి మలిన జలములందు ప్రవేశించిన
0: ద స్వాన్ విచ్ రెవెల్స్ ఇన్ ది డివైన్ వాటర్స్ కెన్ ఇట్ గ్రో ఇన్ టు ది డర్టీ వాటర్స్ ఆఫ్ డర్టీ పాండ్.
1: చెలగి మధువు గ్రోలినటువంటి యొక్క మానవులకు చింతపండు రుచించునా?
0: ఎ మ్యాన్ హూ హ్యాస్ ఎంజాయ్డ్ ద నెక్టార్ స్వీట్నెస్ ఆఫ్ ఎ స్వీట్ ఫ్రూట్ కెన్ హీ లైక్ ఎ టామరిండ్?
1: దివ్య భావముల చేత, పవిత్రమైన ఊహల చేత, అనంతమైనటువంటి యొక్క ఆశల చేత నింపబడినటువంటి యొక్క ఈ హృదయమునకు ఈ ప్రాకృతమైన అనిత్యమైన అశాశ్వతమైన అసత్యమైన క్షణభంగురమైనటువంటి యొక్క లోకమును ఆశించున,
0: ఎ హార్ట్ విచ్ ఇస్ ఫిల్డ్ విత్ సేక్రెడ్ థాట్స్ లాఫ్టీ ఐడియల్స్ అండ్ ఇమాజినేషన్ కెనెక్ట్ ఎంజాయ్ ది వర్ల్డ్లీ థాట్స్ విచ్ ఆర్ డర్టీ నారో అండ్ మీనింగ్లెస్.
1: కనుక భక్తి అనగా కేవలము పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రేమతత్వమే భక్తి.
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వన్ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్ ద డివోషన్ రెఫర్స్ టు కంప్లీట్ లవ్, టోటల్ లవ్.
1: ఇది చిత్తం యొక్క పరిపాకమే భక్తి.
0: ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ ఈస్ మెచ్యూరిటీ అండ్ ఫుల్నెస్ ఆఫ్ హార్ట్.
1: కాయి కాయిగా ఉండినంత వరకు దీని యొక్క రుచి పులుపుగానే ఉంటుంది.
0: సో లాంగ్ యాజ్ ఎ పర్టికులర్ ఫ్రూట్ ఈజ్ అన్ అన్రైప్ స్టేట్ ఇట్ విల్ బి సవర్ ఓన్లీ.
1: ఇది ఏ పరిపక్వ స్థితికి వచ్చేటప్పటికీ ఇది మాధుర్యంగా మారుతుంది, బలముగా రూపొందుతుంది.
0: వన్ ఆఫ్ ది సేమ్ థింగ్ రీచ్ ద స్టేట్ ఆఫ్ రైప్నెస్ ఇట్ ఆటోమేటికలీ బికమ్స్ స్వీట్.
1: అదే విధముగానే మానవత్వము విషయ సంబంధమైనటువంటి యొక్క లోకముతో కూడి ఉండినంత వరకు కూడాను ఇది కేవలము సుఖ దుఃఖములతోనూ ఆశా నిరాశలతోనూ నిందా స్థుతులతోనూ కూడి ఉంటుంది.
0: సో లాంగ్ యాజ్ హ్యూమన్ నేచర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సెన్సరీ ఆబ్జెక్ట్ ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ఆల్ ది డ్యువాలిటీస్ లైక్ ద ప్లెజర్ అండ్ పెయిన్ అండ్ ద ప్రైజ్ అండ్ సెన్సర్ అండ్ సచ్ అదర్ డ్యువాలిటీ.
1: ఇట్టి పరిపూర్ణ తత్వమును అనుభవించినటువంటి యొక్క వ్యక్తి సృష్టి స్థితిలకు పొంగడు, కృంగడు, ఆనందించడు, దుఃఖమును అనుభవించడు.
0: ఏ పర్సన్ who has reached that ultimate state and enjoyed the supreme bliss would never be subjected to the creation, the sustenance and the destruction. He would never yield to anything relating to the world.
1: Bhakti anaga manamu chesetuvanti gamyamunuku margame.
0: Devotion means the efforts made to reach the goal.
1: Vedamu kevalam oka margame.
0: Veda may be described only as a path.
1: Vedantame oka gramamu.
0: వేదాంత ఈజ్ ద గ్రౌండ్.
1: ఈ గ్రామం అనేటువంటి వేదాంతమును చేరేంత వరకు కూడాను వేదం అనేటువంటి యొక్క ప్రయాణమును ఈ మార్గాన్ని మనం అనుసరించవలసిందే.
0: అంటిల్ యు రీచ్ ది గోల్ ఆఫ్ వేదాంత యు హ్యావ్ టు ఫాలో ది పాత్ ఆఫ్ వేద.
1: వేదం అనేటువంటిది కేవలం దైవ స్వరూపమని మనం భావించరాదు.
0: వీ షుడ్ నాట్ బి అండర్ ది ఇంప్రెషన్ దట్ వేద ఈజ్ ది ఫారమ్ ఆఫ్ గాడ్.
1: ఇది కేవలం ఒక మార్గం మాత్రమే అని మనం భావించాలి.
0: దిస్ మస్ట్ బి కన్సిడర్డ్ ఓన్లీ యాజ్ ఎ పాత్, ఎ వే.
1: ఇది కేవలం ఒక గైడ్ పోస్ట్ గా మనం విశ్వసించాలి.
0: దిస్ మస్ట్ బి కన్సిడర్డ్ ఓన్లీ యాజ్ ఎ గైడ్ పోస్ట్.
1: దీనిని మనం చక్కగా గుర్తించి వర్తించినప్పుడే గమ్యమును ఏ విధమైనటువంటి యొక్క బాధన లేకుండా చేరగలము.
0: ఓన్లీ వెన్ వీ రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ కండక్ట్ అవర్ సెల్ఫ్ అకార్డింగ్లీ ఇన్ ద రైట్ వే వుడ్ బి ఏబుల్ టు రీచ్ ది గోల్.
1: కనుక భక్తి తత్వం అనేటువంటిది ప్రేమమయంగా మార్చి దివ్యమైనటువంటి యొక్క స్వరూపంగా తీర్చిదిద్దేటువంటిది.
0: డివోషన్ ఈజ్ మేకింగ్ అవర్ ఓన్ ఫీలింగ్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ మేకింగ్ దెమ్ సేక్రెడ్ అండ్ ఫ్లో టువర్డ్ సేక్రెడ్నెస్.
1: ప్రేమ స్వార్థరహితమైనటువంటిది.
0: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
1: భగవంతుని యొక్క తత్వమైనటువంటిది
0: ఇట్ ఈజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ.
1: కేవలము ఒక శిక్ష ఎందుకుడను రక్షణ కలిగిస్తుంది.
0: The principle of divinity will give you protection even when there is punishment.
1: Kopamunandu kudanu karunanu velvelutundi.
0: Compassion is expressed even in anger.
1: Dandana yandu kudanu dayanu prasarimpajestundi.
0: Compassion and kindness is made to flow even when you are subjected to some punishment.
1: Kanuka dandana dandana ani manamu dukkincharadu.
0: We should not feel sorry and feel sorrowful.
1: Idi dayanu pondeetundi yokka margame dandana.
0: Punishment is only a method of reaching

0: కరుణను చేకూర్చుకునే నిమిత్తమే ఈ క్రోధము.
1: యాంగర్ ఇస్ ఆల్సో యూజ్ ఓన్లీ టు అక్వైర్
0: రక్షణ పొందే నిమిత్తమే ఈ యొక్క శిక్షణ.
1: పనిష్మెంట్ ఇస్ ఓన్లీ టు గెట్ ప్రొటెక్షన్.
0: ఈ విధమైనటువంటి యొక్క అర్థములను గుర్తించి పవిత్రమైన భావముతో దీనిని స్వాగతం గావించినటువంటి వ్యక్తియే నిజమైన భక్తి.
1: దట్ పర్సన్ ఈజ్ ఎ ట్రూ డివోటీ హూ రికగ్నైజెస్ దిస్ ట్రూత్ అండ్ వెల్కమ్స్ ఆల్ దీస్ థింగ్స్ యాజ్ సచ్.
0: నిరంతరము కూడా మనము ఈ ప్రాకృతమైనటువంటి చింతలు ఏంటి మన జీవితం వ్యర్థం గడపరాదు, వ్యర్థం చేయరాదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ లైఫ్ కంటిన్యూస్లీ థింకింగ్ ఆఫ్ ఓన్లీ దీస్ థింగ్స్ అవర్ బోత్.
0: కరుణను చేకూర్చుకునే నిమిత్తమే ఈ క్రోధము.
1: యాంగర్ ఇస్ ఆల్సో యూజ్ ఓన్లీ టు అక్వైర్
0: రక్షణ పొందే నిమిత్తమే ఈ యొక్క శిక్షణ.
1: మనిషి

0: అనుకుంటే చింతలు ఏంటి, మన జీవితంలో వ్యర్థం గడపరాదు, వ్యర్థం చేయరాదు. వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ లైఫ్ కంటిన్యూస్లీ థింకింగ్ ఆఫ్ ఓన్లీ దీస్ థింగ్స్ ఆఫ్ వరల్డ్ అండ్ నేచర్. ఇటు దైవత్వం పొందేటువంటి యొక్క మార్గము నవ విధములుగా బోధిస్తూ వచ్చారు. దేర్ ఆర్ 9 టైప్స్ అండ్ 9 పాత్స్ ఆఫ్ రీచింగ్ డివినిటీ.
1: శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం.

0: These nine types of devotion are listening to the glories, singing the glory of the Lord, chanting the name and remembering the name of Vishnu, doing Pada Seva and massaging the feet of the Lord, worshipping the Lord, offering obeisance, serving the Lord, making friendship with the Lord, and offering
1: ఒక్కొక్క మార్గమున గమ్యమును చేరి ధన్యత చెందినటువంటి యొక్క వ్యక్తులు మహాభక్తులు గొప్ప చక్రవర్తులు.
0: దేర్ ఆర్ నంబర్ ఆఫ్ డివోటీస్ ది ఎంపరర్స్ హూ హ్యావ్ ఫాలోడ్ ఈచ్ వన్ ఆఫ్ దీస్ పాత్ అండ్ రీచ్డ్ ది అల్టిమేట్ గోల్.
1: సింహుని చేత శాపమును పొంది 7 దినములలోపు మృత్యువును అనుభవించగలడని వార్తను అందిన తక్షణమే,
0: ది మోమెంట్ ది కింగ్ గాట్ ది న్యూస్ దట్ హీ హస్ బీన్ కర్స్డ్ బై శృంగి అండ్ దట్ హీ వుడ్ డై విత్ ఇన్ 7 డేస్,
1: ఈ కాలమును సార్థకం గావించుకుని ఒక్క క్షణమైనా నిరర్థకం చేయరాదని చెప్పని పరీక్షిత్ మహారాజు ఋషులను ఆహ్వానించాడు.
0: కింగ్ పరీక్షిత్ ఇన్వైటెడ్ రిషీస్ ఇన్ ఆర్డర్ టు సీ దట్ హీ డజంట్ వేస్ట్ even a moment of these 7 days which are available to him and to use the time to the best of.
1: Kalam vyattamu jeevitame vyattamani chintinchadu.
0: He considered waste of time is waste of his life itself.
1: Rishulanu prarthinchinadu.
0: He prayed to the rishis.
1: Ee 7 dinamulo lopala okka kshanamaina kudanu nenu vyattamu gavinchinatundi margamunu bodhinchamannadu.
0: He required prayer to them that they should teach him a method which will result in not
1: wasting. Sukha Maharshi kudanu praveshinchadu.
0: Not wasting even a moment. At that time, Sukha Maharshi also came.
1: Yavariki labhinchinatundi ee mahapraptini tanu anubhavinchinanani gurtinchi ee rishi naaku ichinatundi shapam kaadu idi mahavaraprasadam ani bhavinchadu.
0: The king thought that the punishment given to him is not a punishment, it is a blessing in disguise.
1: ఈ చక్రవర్తి ఋషిని స్వాగతం చేసి, స్వామి, ఈనాడు నేను ధన్యుడనైతిని, ఈ 7 దినములు కూడాను సార్థకం గావించుకునే మార్గమును నాకు ఉపదేశమని కోరాడు.
0: He welcomed the Rishi Shuka and prayed to him, well, my life is just sanctified by today. You please teach me a method by which I do not waste even a moment during the 7 days.
1: భగవంతుని యొక్క లీలాగుణగల విశేషములను, కళ్యాణాద్భుతమైనటువంటి యొక్క తత్వములను నిరంతరం కూడా రాత్రి పగలు బోధించడానికి ప్రయత్నించాడు శుకుడు.
0: శుక ట్రై టు టీచ్ డే అండ్ నైట్ ది లైఫ్ ఆఫ్ ద లార్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ లీలా.
1: ఈ ప్రేమ ప్రవాహమునందు మానవుల యొక్క హృదయము కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఆనంద బోళికలాడుతూ వచ్చింది.
0: ది హార్ట్ ఆఫ్ ద కింగ్ మేడ్ ఎంజాయ్డ్ దిస్ పర్టికులర్ డిస్క్రిప్షన్ విచ్ వాజ్ ఫుల్ ఆఫ్ ఫ్లో ఆఫ్ లవ్ యాస్ సచ్.
1: ఈ బోధన యందు చేరినటువంటి ఋషులందరూ కూడాను వారి మనసులు మత్తెక్కాయి.
0: ఆల్ దోస్ రిషీస్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ డిస్కోర్స్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్
1: మ్యాగ్నిఫైడ్.
0: దే ఫర్గాట్ దెమ్సెల్వ్స్.
1: ఉన్మత్తులయ్యారు.
0: దే ఆర్ మ్యాడ్ విత్ లవ్.
1: ప్రేమోన్మత్తులయ్యారు.
0: దే ఆర్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఈ యొక్క పరిస్థితిని గుర్తించినటువంటి యొక్క చక్రవర్తి ఆనందములో మునిగిపోయాడు.
0: కింగ్ హూ రికగ్నైజ్డ్ దిస్ పర్టికులర్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ వాజ్ సబ్మర్జ్డ్ ఇన్ బ్లిస్.
1: ఈ పరీక్షిత్ మహా

0: రాజు, క్షణమైనా కూడా నువ్వు కాలమును వ్యర్థం చేయక దైవ చింతను శ్రవణము చేసి గానమును ఆనందంగా అనుభవించి హృదయకుహమునందు చేర్చుకున్నాడు.
1: కింగ్ పరీక్షిత్ నాట్ ఈవెన్ వేస్టింగ్ ఎ మూమెంట్ ఆఫ్ టైం లిజనింగ్ టు ద గ్లోరీస్ ఆఫ్ ద లార్డ్ యాజ్ ఎక్స్ప్లెయిన్ అండ్ సంగ్ బై ద రిషి, హీ ఫిల్డ్ హిస్ హార్ట్ విత్ దోస్ గ్లోరీస్.
0: కనుక శ్రవణము చేతనే దివ్యత్వాన్ని అనుభవించిన చుంటివాడు ఈ చక్రవర్తి పరీక్షిత్ మహారాజు.
1: కింగ్ పరీక్షిత్ ఇస్ వన్ హూ ఎంజాయ్డ్ డివినిటీ త్రూ లిజనింగ్.
0: కీర్తనం చేత భగవంతుని నిరంతరము కీర్తించుచు, భజించుచు, స్మరించుచు, తరించడానికి తగినటువంటి మార్గంలో ప్రజలకు బోధిస్తూ వచ్చాడు సుఖ మహర్షి.
1: సుఖ మహర్షి ఆల్సో టాట్ ది పీపుల్ హౌ టు రీచ్ ది అల్టిమేట్ గోల్ బై సింగింగ్ ద గ్లోరీస్ ఆఫ్ ద లార్డ్.
0: ఈ విధమైనటువంటి రీతిగా తాను కీర్తనలు సలపచు జీవితమును సార్థకంగా గావించుకున్నటువంటి వాడే ఈ సుఖ మహర్షి.
1: సుఖ మహర్షి ఈజ్ వన్ హూ శాంక్టిఫైడ్ హిజ్ లైఫ్ సింగింగ్ ద గ్లోరీస్ ఆఫ్ ద లార్డ్.
0: విష్ణు స్మరణం నిరంతరము కూడాను హరినామ కీర్తన యందు తన హృదయమును హరింప చేసుకున్నాడు.
1: విష్ణు స్మరణం ఇస్ ద నెక్స్ట్ వన్. ఎ పర్సన్ హూ ఫిల్డ్ హిజ్ హార్ట్ కంటిన్యూస్లీ విత్ ది స్మరణ అండ్ ద రిమెంబరెన్స్ ఆఫ్ విష్ణు,
0: కష్టములు ఎందు, దుఃఖములు ఎందు, బాధలు ఎందు కూడాను నమో నారాయణ నిరంతరము కూడాను హరినామం చింతిస్తూ వచ్చాడు ఈ ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద ఈజ్ వన్ హూ కంటిన్యూస్లీ బిగాన్ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ నారాయణ బీట్ ద డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్, ట్రయల్స్, ట్రిబులేషన్స్ అండ్ అఫ్లిక్షన్స్.
0: రాక్షసులు ఎన్ని విధములకు బాధించినప్పటికీ ఏమాత్రం కూడా దుఃఖమును కాని విచారమును కాని తన హృదయమున చోటివ్వక నిరంతరము ఆనందముతోనే తన హృదయాన్ని నింపుకున్నాడు.
1: వాట్ ఎవర్ టార్చర్ వాజ్ ఇంపోజ్ అపాన్ హిమ్ బై ది డెమన్స్ హూ ఆర్ ఎంప్లాయిడ్ ఫర్ దట్ పర్టికులర్ పర్పస్, నాట్ కేరింగ్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్, హి ఫిల్డ్ హిస్ హార్ట్ విత్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్.
2: దేహము తనది కాదు, బాడీ ఇస్ నాట్ హిజ్, ఇది కేవలము ఒక నీటి బుడగ వంటిది. దిస్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ వాటర్ బబుల్. శరీరము ద్వారా శరీరాన్ని పొందేటువంటి నిమిత్తమై ఏర్పడినటువంటిది.
3: బాడీ ఈజ్ గివన్ ఓన్లీ టు రీచ్ ది ఇండ్వెల్ ఆఫ్ గాడ్.
2: కనుక ఈ శరీరం పైన ప్రజ్ఞ ఏమాత్రం కూడా లేక నిరంతరం కూడాను హరిచింతనే గావిస్తూ జన్మను సార్థకం గావించుకున్న చక్రవర్తి ఈ ప్రహ్లాదుడు.
3: ప్రహ్లాద వాజ్ అన్ ఎంపరర్ హూ శాంక్టిఫైడ్ హిజ్ లైఫ్ నాట్ బీయింగ్ బాడీ కాన్షియస్ అట్ ఆల్, ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్.
2: పాదసేవనం.
3: నెక్స్ట్ ఈజ్ పాదసేవనం.
2: ఇది అందరికీ లభ్యమయ్యేటువంటిది కాదు.
3: దిస్ ఈజ్ నాట్ ఎ ఛాన్స్ విచ్ ఎవ్రీ వన్ కెన్.
2: లభ్యమైనప్పటికీ ఏదో ఒక విధమైనటువంటి యొక్క లౌకికమైనటువంటి దృష్టితో పాదసేవలు చేస్తూ రావచ్చును.
3: ఈవెన్ ఇఫ్ వన్ గెట్స్ అన్ ఆపర్చునిటీ ఓన్లీ థింకింగ్ ఆఫ్ ది ఓన్లీ థింగ్స్ అండ్ ఇన్ ఓన్లీ వే విల్ బి డూయింగ్ పాదసేవ అండ్ మసాజింగ్ ది ఫీట్ ఆఫ్ ద లార్డ్.
2: కానీ ఈ సేవ యందు తన యొక్క మనస్సును అంకితము గావించి
3: మర్జింగ్ హిజ్ మైండ్ వైల్ డూయింగ్ దిస్ సేవ,
2: సమస్త సృష్టికి కూడా ఈ పాదములే ప్రమాణము ప్రధానము అనేటువంటి రీతిగా భావించి
3: థింకింగ్ దట్ ఫర్ ది ఎంటైర్ క్రియేషన్ దిస్ ఫీట్ అలోన్ ఆర్ రెస్పాన్సిబుల్,
2: ఇది కేవలము బ్రహ్మ కడిగిన పాదముగా భావించి
3: థింకింగ్ దట్ దీస్ ఆర్ ద ఫీట్ విచ్ వర్ వాష్డ్ బై బ్రహ్మ,
2: సమస్త జగత్తును కూడాను ఆక్రమించినటువంటి పాదముగా విశ్వసించి
3: బిలీవింగ్ దట్ దీస్ ఆర్ ద ఫీట్ విచ్ హావ్ ఆక్యుపైడ్ ది ఎంటైర్ వరల్డ్ అండ్ పర్మియేటెడ్ ఎంటైర్
2: సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క చరణములే ఈ యొక్క చరణములను విశ్వసించి
3: ఫుల్లీ బిలీవింగ్ దట్ దీస్ ఆర్ ద ఫీట్ విచ్ హావ్ ఆక్యుపైడ్ ఎవ్రీ ఇంచ్,
2: అంటే సేవయే నా సాధనమని భావించినటువంటిది లక్ష్మి.
3: ఇట్ ఈజ్ ఓన్లీ లక్ష్మి హూ థాట్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాషన్ అండ్ ఆఫర్డ్ సేవ.
2: పాద సేవ యందు లక్ష్మి తన యొక్క జన్మను సార్థకంగా గావించుకున్నది.
3: ఇట్ ఈజ్ లక్ష్మి హూ శాంక్టిఫైడ్ హర్ లైఫ్ త్రూ పాద సేవ.
2: అర్చనము. ఈ అర్చనమనగా పృథు చక్రవర్తి.
3: ది నెక్స్ట్ వన్ ఈజ్ వర్షిప్. ఫర్ దిస్ పృథు చక్రవర్తి
2: కాల సర్వావస్థల యందు కూడాను అరి అర్చన తప్ప అన్ని అర్చనలు తనకేమాత్రం కూడా తెలియదు.
3: ఇన్ ఆల్ టైమ్స్ అండ్ అట్ ఆల్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ దిస్ కింగ్ న్యూ ఓన్లీ వన్ థింగ్ అండ్ దట్ వాస్ వర్షిప్ ఆఫ్ హరి అండ్ నథింగ్ ఎల్స్.
2: విశ్వం విష్ణు స్వరూపం.
3: హీ సెడ్ దట్ ది ఎంటైర్ కాస్మాస్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ విష్ణు.
2: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
3: థౌజండ్
2: అనేక శిరస్సులతో అనేక నేత్రములకే అనేక పాదములకే ఉండినటువంటి వాడు అతని.
3: ఇట్ ఈస్ ది సేమ్ లార్డ్ హూ హ్యాస్ innumerable head, we will see him in the form of innumerable eyes and feet.
2: ప్రపంచంలోని ప్రాణులన్నీ పరమాత్మని అంశములే.
3: ఆల్ ద లివింగ్ బీయింగ్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్ అలోన్
2: స్వరూపములే.
3: దే ఆర్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ డివినిటీ.
2: ఇట్టి భావం చేత తాను నిరంతరం కూడాను ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా, ఏది తలచినా దైవ పూజంగానే భావించాడు.
3: దిస్ పర్టికులర్ కింగ్ కన్సిడర్డ్ వాట్ ఎవర్ హీ డిడ్, వాట్ ఎవర్ హీ థాట్, వాట్ ఎవర్ హీ పర్ఫార్మ్డ్ యాజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్ ఆఫ్ గాడ్.
2: ఈ విధమైనటువంటి అర్చన చేత జన్మను సార్థకంగా గావించుకున్నటువంటి వాడు పృథు చక్రవర్తి.
3: పృథు చక్రవర్తి ఈజ్ వన్ హూ శాంక్టిఫైడ్ హిజ్ లైఫ్ త్రూ అర్చన అండ్ వర్షిప్ ఇన్ దిస్ పర్టికులర్ వే.
2: కేవలము ఒక్క వందనము చేతనే తన జన్మను సార్థకంగా గావించుకున్నటువంటి వాడు అక్రూరుడు.
3: అక్రూర ఈజ్ వన్ హూ శాంక్టిఫైడ్ హిజ్ లైఫ్ బై వందనం ఆఫరింగ్ ఒబేసాన్స్.
2: కేవలం వందనం అనగా రెండు హస్తములు చేర్చడం మాత్రమే కాదు.
3: వందనం డజంట్ రెఫర్ టు మియర్లీ బ్రింగింగ్ దీస్ టూ ఫార్మ్స్ టుగెదర్.
2: ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, రెండింటి యొక్క చేరిక అయినటువంటి దశేంద్రియములు పరమాత్మనికి అర్పితం గావించటమే.
3: ఇట్ ఈస్ ఆఫరింగ్ ఫైవ్ జ్ఞానేంద్రియాస్ అండ్ ఫైవ్ కర్మేంద్రియాస్ టుగెదర్ ఆల్ దాగన్.
2: దీనినే శరణాగతి అని కూడా నువ్వు విశ్వసించాడు.
3: ది సమ్మన్ సబ్స్టెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ దట్ హీ హాస్ కన్సిడర్ దిస్ యాజ్ ఎ టైప్ ఆఫ్ సరెండర్.
2: ఎట్టిదో తన ఫలితము అట్టిది.
3: రిజల్ట్స్ డిపెండ్ అపాన్ ద టైప్ ఆఫ్ ఫెయిత్ దట్ యు హ్యావ్.
2: కనుక ఈ అక్రూరుడు సర్వత్రా కృష్ణ స్వరూపాన్ని దర్శించగలిగాడు.
3: హీ వాజ్ ఏబుల్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ విష్ణు ఎవ్రీవేర్.
2: పాదసేవనం.
3: నెక్స్ట్ ఈజ్ పాదసేవనం.
2: ఇది హనుమంతుడు.
3: దిస్ ఈజ్ హనుమాన్.
2: ఇతను నిరంతరము కూడాను వినయ విజేతల చేత రామచింతనతో కాలమును గడుపుతూ వచ్చేటువంటి వాడు.
3: హీ వాజ్ వన్ హూ కంటిన్యూస్లీ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ వాజ్ ఆఫరింగ్ ఆల్ ది సర్వీస్ టు హిమ్.
2: ఇతను సామాన్యుడు కాదు.
3: హీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్.
2: 64 విద్యలను అన్ని విధములుగా కూడాను తాను అర్థసహితంగా గ్రహించినటువంటి వాడు.
3: హీ వాజ్ వన్ హూ హ్యాడ్ మాస్టర్డ్ 64 టైప్స్ ఆఫ్ స్కిల్స్.
2: వైచారిక విద్యందు మహాప్రవీణుడు.
3: హీ వాజ్ an extremely accomplished scholar.
2: Gajakarna Gokarna vidyalayanu kudanu mahapravinudu.
3: In Gajakarna and Gokarna types of skills also he was
2: Krishna cheptunnatvanti yokka geetanu paisachika bhashalo prathamanga rachinchinatvanti vaadu Hanumantudu.
3: It was Hanuman who wrote for the first time and originally the Gita which was expounded by భగవాన్ కృష్ణ.
2: వ్యాసుని కంటే పూర్వమే గీతను రచించినటువంటి మహనీయుడు ఈ హనుమంతుడు.
3: ఈవెన్ బిఫోర్ వ్యాస రోట్ గీత హనుమాన్ హ్యాడ్ రిటన్ ఇట్ ఇన్ పైశాచిక లాంగ్వేజ్.
2: కనుకనే ఇతనికి గొప్ప టైటిల్ గా ఇస్తూ వచ్చాడు రాములు. శాంతుడు, గుణవంతుడు, హనుమంతుడు, బలవంతుడు అన్నాడు.
3: దట్ ఈస్ వై రామా గేవ్ ఏ గ్రేట్ టైటిల్ టు దిస్ హనుమాన్ యాజ్ ఎ పర్సన్ ఆఫ్ పీస్, యాజ్ ఎ పర్సన్ ఆఫ్ డివోషన్, యాజ్ ఎ పర్సన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ విజ్డమ్.
2: ఏ పదార్థము ముట్టినప్పటికీ ఆ పదార్థములో రామనామం ఉన్నదా లేదా అని పరీక్షించేటువంటి వాడు.
3: హనుమాన్ వాజ్ వన్ హూ వుడ్ ఎగ్జామిన్ వెదర్ ది రామనామ, ద నేమ్ ఆఫ్ రామ ఇస్
2: ఫౌండ్. ఇవన్నీ కూడా రాళ్లతో సమానం అనుకున్నాడు.
3: హీ కన్సిడర్డ్ ఎనీ ప్రెషియస్ థింగ్ యాజ్ యూజ్లెస్ స్టోన్ ఇఫ్ ఇట్ డిడ్ నాట్ కంటైన్ ది నేమ్ ఆఫ్ రామ.
2: ఈ లంకకు వంతెన కట్టేటువంటి సమయం నందు కూడాను రాళ్లను ఎత్తి రామా అని వేసినప్పుడు అది తేలుతూ వచ్చింది.
3: While constructing a bridge across the ocean to Lanka, he took every stone, repeated the name of Rama and threw it into the ocean.
2: Itana maha gunavantudu kanukane okkokka rai paina Rama an raayaledu, okka rai paina ra, rendo rai paina ma an raastu vachadu. Ee rendu raalu visthetappudiki rendu raalu cherutu vachayi. Ee vidhanga vantana tayaraipothundi.
3: He is an extremely virtuous person and an intelligent person, and therefore he wrote one letter ra on one stone, ma on another stone, and these two joined together because rama together form one name.
2: Tana dehamulandaru undinatundi roma romamu rama namamune telustu vacheyatundi.
3: Each hair on his body was repeating the name of rama.
2: Manam kashtala samayamlo ye daiva chintanu manam cheyyamu.
3: When we are in difficulties we will be thinking of God.
2: Sukhala samayamlandu kuda nu daivanni marchipothuntavu.
3: At a time when we are happy, we forget the name of God.
2: Sukadukka samayamulandu rendinti endukodanu samatva nivahinchinatundi maha balavantudu ee hanumantudu.
3: Hanuman was such a great soul who exercised equanimity in the times of sorrow as well as joy.
2: Ahankaramu lenatundi gunavantudu.
3: such a virtuous person who was free from ego.
2: Ahankara mamakaradunu telinchinatvanti mahaneeyudu.
3: He was one who had given up ego sense and mindless belonging.
2: Lankalo swechha viharam kalputunna samayamunandu rakshasulu prashninchaga evaraya neevuni dasoham kusaleendrasya atti apat samayamunandu kodanu nenu ramachandrudi dasudanu ani vannichinatvanti vaadu.
3: When he was bound in Lanka and asked, a question was put to him, who are you? Hanuman replied, I said, I am servant of Rama.
2: Yetti paristhitulu endu kodanu dveshaleku mundu kodanu nenu ramadasudani gattiga nirvachinchetunte yokka shakti.
3: In whatever circumstances be, even when the question of hatred comes, he was always considering himself.
2: Ee naati bhaktulu etta untaru mandiram poyetappudiki vibhoodi pettukuntaru baitiki poyetappudiki handkerchief isukoni tudchukuntaru.
3: But today's devotees are different. When they enter the mandir shrine room, they apply vibhuti on their forehead. When they come out of shrine room, they remove it with their kerchief.
2: Swami chanta undinappudu inke vidhamainatundi okka samipamlo sancharinche samayamlandu anni vidhala kudanu bhaktulu gane prakatistaru.
3: When they are with Swami and when they are moving about in the vicinity of Swami, they will be conducting
2: yenaina bhaktiki viruddhamainatundi okka pradeshamlo poyetapudiki danini anni kudanu nenu sai bhaktulu kaadu pothuntam vastuntam anta maatrame అని చెప్పటం. ఇటువంటి పిరికి పందలు అనేటువంటి వాళ్ళు భక్తులు ఏ రీతిగా కాగలరు?
3: బట్ దీస్ వెరీ పీపుల్ వెన్ దే గో టు ఎ ప్లేస్ వేర్ ఇట్ మే నాట్ బి అప్రిషియేటెడ్ దే సే వి జస్ట్ జనరలీ గో దేర్ అండ్ కమ్ బ్యాక్ వీఆర్ నాట్ డివోటీస్ ఆఫ్ స్వామి. దిస్ కైండ్ ఆఫ్ టిమిడ్ ఫెలోస్ హౌ కెన్ యూ కాల్ దెమ్ డివోటీస్ ఆఫ్
2: స్వామి? ఎట్టి ప్రదేశం నుండి పోయినప్పటికి దానిని కొట్టి చాటాలి అలాంటి ధీరమైనటువంటి యొక్క శక్తితో కలిగి ఉంటుండాలి భక్తి.
3: టు వాట్ ఎవర్ ప్లేస్ యూ గో విత్ ఎ సెన్స్ ఆఫ్ కరేజ్ with thumping the gavel, you should be able to declare yourself as a great devotee.
2: Avunu nenu bhaktudanu.
3: Yes, I am a devotee.
2: Ee vidhamainatundi yokka dheerathamto kudinatundi vaadu hanumantudu.
3: Hanuman was such a great courageous hero.
2: Kanukane taanu sevalanu aacharistu tana janmanu saarthakanga avinchukoni chiranjeeviga nilichipoyadu. Maitri itane Arjunudu.
3: Friendship for this Arjuna may be taken as an illustration.
2: ఎలాంటి పరిస్థితులు ఎందుకు కూడాను కృష్ణుని ఎడబాయక తాను నిరంతరం కూడాను వెంట జంటగా ఉండేటువంటి ఒక నీడల వలె జీవిస్తూ వచ్చారు.
3: అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ హి వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ కృష్ణ. ఆల్మోస్ట్ లైక్ ఎ షాడో హీ వాజ్ గోయింగ్ విత్ కృష్ణ.
2: ఎన్నో బాధలను అనుభవించారు.
3: హీ హ్యాడ్ టు సఫర్ ఎ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్.
2: ఎన్నో నిందలను నిష్ఠురములు కూడాను అనుభవించారు.
3: హీ హ్యాడ్ టు సఫర్ ఎ లాట్ ఆఫ్ క్రిటిసిజం.
2: కడకు తాము ఒక విధమైనటువంటి యొక్క అపకీర్తుల పాలు కూడాను అయ్యారు.
3: హీ హ్యాడ్ టు సఫర్ సార్ట్ ఆఫ్ బ్యాడ్ రెప్యుటేషన్.
2: ఎట్టి సమయమునందు కూడాను కృష్ణ కృష్ణ నీవు తప్ప అన్యము నాకు వేరు అని కేవలము ప్రార్థనతో కృష్ణుణ్ణి అన్ని విధములుగా అండచేరేటువంటి వాడు.
3: ఇన్ ఆల్ ద సర్కమ్స్టాన్సెస్ ఎక్స్ప్లెయిన్ జస్ట్ నౌ he was always repeating the name of Krishna and accepting his friendship and as his sole protector.
2: నీవి తప్పరి తప్పరంబెరు నీవు తప్ప మాకు అన్యులు లేరని ప్రార్థించేటువంటి వాడు.
3: హీ వాజ్ ఆల్వేస్ ప్రేయింగ్ దట్ వితౌట్ యూ వీ డోంట్ హ్యావ్ ఎనీవన్ టు సేవ్ అస్.
2: ఇలాంటి నీడగా మిత్రునిగా భావించి బంధువుగా విశ్వసించి అన్నింటి ఎందు కూడాను అర్జునుడు కృష్ణుని ఉపయోగ పెట్టుకున్నటువంటి వాడు.
3: అర్జున వాజ్ వన్ హూ బిలీవ్డ్ హింసెల్ఫ్ టు బి ఎ ఫ్రెండ్ ఎ రిలేటివ్ అండ్ ఎ షాడో అండ్ మేడ్ యూస్ ఆఫ్ such friendship always for his own good.
2: Kanukane ataniki rasasarathiga kuda nu nilchi aneka vidhamulaina vijayalanu andistu vachadu.
3: That is why Krishna became charioteer to Arjuna and got him all the success.
2: Bhagavantunni jeevita rasasarathiga nirminchukunnadu.
3: He was able to take God himself as the charioteer of his life.
2: Itanne partha sarathi ani pilipochundaru.
3: That is why Krishna was described as
2: Parthani యొక్క జీవితములకు సారథి.
3: Krishna was a charioteer for the life of Partha.
2: ఇంకా కడపటిది తొమ్మిదవటి వాడు ఆత్మార్పణం.
3: The ninth one is offering one's Atma itself.
2: ఈ విధంగా ఆత్మార్పణ గావించి అడిగినటువంటి దానిని అందించి తాను జీవితమును సార్థకం గావించుకున్నటువంటి వాడు.
3: The one who offered himself and his Atma and totally surrendered, that is
2: itane Bali Chakravarti.
3: That emperor was Emperor Bali.
2: Itanu Prahladuni yokka manumudu. హీ వాజ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ప్రహ్లాద. ఇతను కూడాను భగవంతుని యొక్క భక్తి ప్రపత్తులతో లీనమైనటువంటి వాడు.
3: హీ వాజ్ వన్ హూ వాజ్ ఎంగ్రాఫ్డ్ ఇన్ డివోషన్ అండ్ సరెండర్ టు ద
2: విశ్వజిత్ యాగమును చేసి విశ్వమునికే ఒక విజయమును సాధించినటువంటి వాడు.
3: హీ వాజ్ వన్ హూ పర్ఫార్మ్డ్ ఎ సాక్రిఫైస్ కాల్ విశ్వజిత్ sacrifice and he conquered the entire universe.
2: Tana sirasune tanaku arpitam gavinchi paatala lokamunaku praveshinchinatunti vaadu.
3: He was one who offered his head and went into the nether world.
2: Ye vidhamugunainappatikini tava yokka anugrahame naaku pradhanamani visheshinchinatunti vaadu.
3: He was one who firmly believed under all circumstances it is only
2: Tana guru ainaatunti Shukracharyudu daanamunaku addu tagilinappatikini ledu ledu నా దేహము నా కాయము నా కర్మము నా కర్తవ్యము సర్వం కూడా భగవత్ అర్పితమేనని భావించాడు.
3: హిస్ ప్రిసెప్టర్ శుక్రాచార్య హింసెల్ఫ్ అబ్స్ట్రక్టెడ్ హిమ్ వైల్ ఆఫరింగ్ హిజ్ ఓన్ హెడ్ అండ్ హీ సెడ్ దట్ అండర్ ఆల్
2: ప్రాచీన కాలం నుండి కూడా నవ్విధమైనటువంటి భక్తులను అనుభవిస్తూ నవ్వు విధమైనటువంటి మార్గములను ఆదర్శంగా నిరూపించినటువంటి చక్రవర్తులు మహాభక్తులు.
3: దీస్ ఆర్ ద ఎంపరర్స్ హూ ఇన్ ది ఓల్డెన్ డేస్ offered themselves as an example and followed 9 types of devotion.
2: అయితే ఈ భక్తి కేవలము వ్యక్తిగతమైనటువంటిగా నిరూపించడానికి మంచిది కాదని విశ్వసిస్తూ వచ్చారు.
3: But they believed that this should not be only exclusively to the person to person concerned.
2: సమష్టి స్వరూపమైనటువంటి యొక్క ప్రార్థనలు అత్యవసరమని భావిస్తూ వచ్చారు.
3: They also believed that collective prayer and approach is also needed.
2: ఎవరికి వారు ప్రార్థన చేసుకోవటము ఎవరికి వారు భగవంతుని చింతించటము ఇది స్వార్థపరమైనటువంటిది కూడాను తలుచుతూ వచ్చారు.
3: యూ ఆల్సో బిలీవ్ దాట్ ఇండివిజువలీ ఆఫరింగ్ ప్రేయర్స్ ఈజ్ ఆల్సో ఎ టైప్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
2: స్వార్థమనేటువంటిది పరాత్మను పొందలేరని కూడాను విశ్వసించారు.
3: యూ ఆల్సో బిలీవ్ త్రూ సెల్ఫిష్నెస్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్.
2: క్రిస్టియన్స్ లోపల కూడాను మొహమ్మడన్స్ లోపల కూడాను కొన్ని విధమైనటువంటి గ్రంథంలో ఉండేటువంటి విషయాలను ఒకరు ఉచ్చరించటము తిరిగి అక్కడ చేరినటువంటి వారందరూ కూడా దానిని ఉచ్చరించి ఫాలో చేయటము ఈ విధంగా జరుగుతూ వచ్చేటువంటిది.
3: ఈవెన్ ఇన్ ది రిలీజియన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం వన్ రీడ్స్ ఏ పర్టికులర్ ప్రిస్క్రైబ్డ్ బుక్ అండ్ ఆల్ అదర్స్ రిపీట్. దిస్ ఈజ్ ఎ కస్టమ్.
2: సామూహికమైనటువంటి యొక్క ప్రార్థనలు అత్యవసరమని భావించారు.
3: దే బిలీవ్ దాట్ ది కమ్యూనిటీ ప్రేయర్స్ ఆర్ ఇంపార్టెంట్.
2: లోకస్వరస్థ సుఖినో భవంతు అనేటువంటి యొక్క విశాలమైనటువంటి భావాన్ని అందుకున్నారు.
3: దే ఫర్మ్లీ బిలీవ్ దాట్ with their broad mindedness that the entire world and universe must be happy.
2: ee vidhamain putti margamunu anusarinchinappudu desham suchyamaani anubhavistundani kudanu talancharu.
3: They also thought that when they follow this particular path the entire humanity will be happy.
2: Veyni 469 lopala
3: in 1469
2: sikkulu guru ainatunti guru nanak
3: who was guru of six
2: ఈ యొక్క సామూహికమైనటువంటి భజనను ప్రారంభించాడు.
3: హీ ఆల్సో స్టార్టెడ్ ది కమ్యూనిటీ సింగింగ్.
2: ఈ భజనలకు మొట్టమొదటి పునాది గురునానక్.
3: ఫర్ ది భజన్స్ అండ్ ఫర్ దిస్ కమ్యూనిటీ సింగింగ్ ది ఒరిజినేటర్ ఈజ్ గురునానక్.
2: ఇది క్రమక్రమేణప్పుడు పెరుగుతూ వచ్చింది.
3: గ్రాడ్యువలీ దిస్ వెంట్ ఆన్ డెవలపింగ్ అండ్ ఇన్క్రీజింగ్ ఇన్ ఇట్స్ స్కోప్.
2: తదుపరి 1498 లోపల
3: later on in 1498
2: త్యాగరాజు కూడాను దీనికి రాగ లయ బద్ధములు కూడా కూర్చి రాగ తాళ భావములతో దాన్ని సమకూర్చుతూ వచ్చాడు.
3: త్యాగరాజా గేవ్ పర్టికులర్ టోన్ ట్యూన్ అండ్ ఆల్సో బై మేకింగ్ యూజ్ ఆఫ్ వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్ హౌ టు సింగ్ హౌ టు పాట్.
2: అప్పటి నుండి మన భారతదేశం లోపల సామూహిక భజనలు అనేటువంటిది ప్రారంభమవుతూ వచ్చాయి.
3: ఇట్ ఈస్ దెన్ ఇన్ భారత్ this community singing and bhajan started.
2: ee bhajanlu anetunti kevalamu oka vidhamainatunti oka kalaharanam gaavinchukuneetunti oka karmala kaadu.
3: Bhajans are not some kind of spending the time.
2: Andari manasulu andari bhavamulu andari raagamulu andari taalamulu andaru stutulu kudanu ekamaipoyi divyattvamainatunti anekattvamuloni ekatvanni nirupincheetuntide bhajan ani gurtistu vacharu.
3: They also recognized that bhajan is unifying the minds, unifying the feelings and bringing about unity in the raga and in every aspect of
2: yeta mata dini yokka antaratma emanaga samuhika bhajanlu chala saravantamainatuntivi samarthamainatuntivi.
3: The sum and substance of this is that community singing and bhajans ఆర్ ఫుల్ ఆఫ్ ఫుల్లీ ఎఫికేషియస్ దే థింక్ అబౌట్ వెరీ గుడ్ రిజల్ట్స్.
2: భక్తి యందు భజనలకు ప్రధానమైనటువంటి స్థానం అందించారు.
3: దే గేవ్ ఎన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఫర్ భజన్ ఇన్ డివోషన్.
2: ఈ భజనలు కూడా ప్రేమపూరితమైనటువంటి భజనలు కావాలి.
3: దీస్ భజన్స్ మస్ట్ బి ఫుల్ ఆఫ్ లవ్.
2: పల్లెలు ఎందు ఇది క్రమక్రమేణా మొట్టమొదట ప్రారంభించినప్పుడు త్యాగరాజు చెప్పాడు.
3: When this was started in the beginning, when this was sung in
2: Randi Punyatulara Sri Ramuni Bhajanaku Randi Danyatulara Randi Manamandaramu Kodandara Ramuni Bhajananu Jetamu Randi Punyatulara Sri Ramuni Bhajanaku Randi Danyatulara. Ee paatanu prarambhinchadu.
3: Tyagaraja started with the bhajan which invited all the people, welcome, please come, oh people who have sanctified your lives,
2: randi manamandaru koodi kodanda ramuni bhajanalu cheddam,
3: please come, let us join together and do the bhajana kodanda rama.
2: ee kodanda ramudu dandapaniya duram cheyagaladu ani bhavinchadu.
3: They also believe that this kodanda rama can make yama go away from him.
2: కనుక దండపాణి యముడు కోదండపాణి రాముడు.
3: యమ ఇస్ దండపాణి, రామ ఇస్ కోదండపాణి.
2: కోదండపాణి నామం దగ్గర ఉన్నప్పుడు దండపాణి సమీపించలేడన్నాడు.
3: ఇఫ్ కోదండపాణి ఇస్ నియర్ యూ దండపాణి
2: ఇలాంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమతో దివ్యమైనటువంటి భావంతో భజనలు ప్రారంభమైంది.
3: విత్ దిస్ ఫుల్ ఫెయిత్ అండ్ విత్ దిస్ సేక్రెడ్ ఫీలింగ్స్ అండ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ సేక్రెడ్ ఐడియాస్ భజన్స్.
2: కానీ ఈనాడు భజనలు యందు అట్టి పవిత్రత కోల్పోయింది.
3: బట్ ఇన్ ది భజన్స్ ఆఫ్ టుడే దట్ కైండ్ ఆఫ్ సేక్రెడ్నెస్ ఇస్ లాస్ట్.
2: రాగతాళములే ప్రధానంగా చూస్తున్నారు కానీ భావరాగములు ఏమాత్రము చూడటం లేదు.
3: దే ఆర్ గివింగ్ ఆల్ ఇంపార్టెన్స్ టు ద ట్యూన్ అండ్ టోన్ అండ్ నాట్ టు ద ఫీలింగ్స్ అట్ ఆల్.
2: పది మందికి ఒక ఇంపైనటువంటి యొక్క రాగమును మనం ప్రయత్నం చేస్తున్నాము కానీ ఇంపైన భావాన్ని మనం అందించడానికి తోచుకోలేదు.
3: వీఆర్ ఓన్లీ గివింగ్ ఇంపార్టెన్స్ టు the sweetness of the tone for 10 people but not from the
2: bhajanalo unnatundi bhavamulu hrudayanni kariginchali kadilinchali.
3: The feelings which are in bhajan should be able to melt the heart of the people and sweeten the heart of the people.
2: Aa vidhamainatundi oka deen topala ee bhakti prarambhamavutu vachindi.
3: Only then this kind of devotion can emerge.
2: Prema swaroopulara bhakti bhakti anaga kevalamu oka vidhamainatundi oka bhagavantuni poojala maatrame kaadu ప్రధానమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమ అందరి ఎందు ఉండినటువంటి ప్రేమనే. ఈ ప్రేమను ఏకత్వం గావించుకునేటువంటి మార్గమే నిజమైన భక్తిగా మనం విశ్వసించాలి.
3: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. డివోషన్ డజంట్ రెఫర్ టు ఎ టైప్ ఆఫ్ వర్షిప్ అలోన్. ఇట్ ఈస్ ఇన్ ఫ్యాక్ట్ యూనిఫైయింగ్ ద లవ్ విచ్ ఇస్ ఫౌండ్ ఇన్ లార్జ్ మెజర్ ఇన్ ఎవ్రీ హార్ట్.
2: దేవుణ్ణి పూజించటము జీవుల్ని బాధించటము భక్తి కానేరదు.
3: వర్షిపింగ్ గాడ్ అండ్ హార్మింగ్ అండ్ హర్టింగ్ ద
2: సర్వులు ఎందు ఉండినటువంటి భగవంతుని మనం ప్రార్థించాలి.
3: వీ హ్యావ్ టు ప్రే టు గాడ్ హూ ఈజ్ రెసిడెంట్ ఆఫ్ ఆల్ హార్ట్.
2: భగవంతుడు ఎవరు? లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
3: హూ ఈజ్ దట్ గాడ్? ఇట్ ఈస్ లవ్.
2: అతనే ప్రేమ స్వరూపుడు.
3: హీ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
2: ప్రేమ నిమిత్తమై మనం ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
3: వీ షుడ్ డెవలప్ లవ్ ఫర్ ద సేక్ ఆఫ్ లవ్.
2: ఈ ప్రేమనే పరమాత్మ స్వరూపం.
3: లవ్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
2: అదే భక్తికి రూపము.
3: దిస్ ఈజ్ అనదర్ ఫార్మ్ ఆఫ్ డివినిటీ.
2: అదే దివ్యత్వానికి ప్రతిబింబము.
3: దిస్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ డివినిటీ.
2: అదే ఆత్మానందమునకు గమ్యము.
3: దిస్ ఈజ్ ది గోల్ ఆఫ్ సుప్రీం బ్లిస్.
2: కనుక ఆనందం మనయందే ఉన్నది.
3: బ్లిస్ ఈజ్ హిడెన్ ఇన్ అస్.
2: మనం ఎక్కడో వెతకపోవనక్కర్లేదు.
3: వీ నీడ్ నాట్ సర్చ్ అవుట్ సైడ్ ఆఫ్ అస్.
2: సర్వత్రా ఉండినటువంటి భగవంతుని వెతికేది ఎక్కడ?
3: వెన్ గాడ్ ఈజ్ omnipresent, where is the need for searching him in one place?
2: వెతకటం అనేటువంటిది వెర్రితనము.
3: Searching itself is a type of foolishness.
2: తన దృష్టిని అంతర్ముఖం గావించుకోండి.
3: Introvert your own vision.
2: బహిర్ముఖంగా పరిగెత్తేటువంటి యొక్క భావములంతా కూడాను అరికట్టి భగవంతుని వైపును మరల్చండి.
3: Control your own feelings which are going outside. Introvert them and worship the Lord in
2: that. భగవత్ ప్రీత్యార్థంగా భావించండి.
3: Consider every activity as an offering to God.
2: ఇది గొప్ప విద్య.
3: దిస్ ఈజ్ రియల్ ఎడ్యుకేషన్.
2: విశాలమైనటువంటి విద్యను మనం అభ్యసించాలి.
3: దిస్ బ్రాడ్ టైప్ ఎడ్యుకేషన్ విల్ హావ్ టు కల్టివేట్ అండ్ డెవలప్.
2: ఈ అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించాలి.
3: వీ షుడ్ ఎంజాయ్ ద బ్లిస్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ వే.
2: అఖండమైనటువంటి యొక్క తేజస్సును మనం అనుభవించాలి.
3: వీ షుడ్ ఎంజాయ్ ది సుప్రీం లైట్ విచ్ ఈస్ ఎక్స్పాన్సివ్.
2: ఇది జీవితం యొక్క ప్రధాన గమ్యము.
4: దిస్ ఈజ్ ది అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్.
2: ఇదే నిజమైనటువంటి జీవితం యొక్క మార్గము.
4: దిస్ ఈజ్ ది కరెక్ట్ పాత్ విచ్ యూ హావ్ టు టేక్ లైఫ్ టు ది గోల్.
2: ప్రేమ కోసమే మనం ప్రేమించుతూ రావాలి.
4: వీ షుడ్ స్టార్ట్ లవింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ లవ్.
2: ఇదే వే ఆఫ్ లైఫ్.
4: దిస్ ఈజ్ ద వే ఆఫ్ లైఫ్.
2: ఈ విధమైనటువంటి యొక్క భక్తితో మనము ప్రేమను పెంచుకోవాలి. కానీ భక్తి భక్తిని పూజలు పునస్కారములు యాత్రలు పాత్రలు ఈ విధమైనటువంటి కర్మలు ఆచరించినంత మాత్రమున భక్తి కానేరదు.
4: రియల్ డివోషన్ మీన్స్ డెవలపింగ్ లవ్. బై మియర్లీ అండర్టేకింగ్ పిలిగ్రిమేజెస్ అండ్ పర్చేసింగ్ సమ్ వెసల్స్ యూఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ డివోషన్.
5: భజన బినా సుఖ శాంతి నహీ.

0: మట్టి ఒక్కటే, కాని ఈ మట్టి ద్వారా రూపొందేటువంటి ఒక రూపనామములు అనేకములు.
1: Mud is one and the same, but it takes many forms and names thereafter.
0: Suvarnamekam bahubhushanani. బంగారు ఒక్కటే కాని అనేక రూపనామములతో కూడినటువంటి యొక్క ఆభరణములు వేరువేరుగా ఉంటాయి.
1: గోల్డ్ ఈజ్ వన్ బట్ జ్యువెల్స్ ఆర్ మెనీ ఆఫ్ డిఫరెంట్ షేప్స్ అండ్ నేమ్స్.
0: గోచీరమేకం బహుదేనువర్తి. గోవుల యొక్క పాలు అన్ని ఒకే రంగుతోనే కూడి ఉంటాయి, కానీ గోవులు వివిధ రంగులతో వివిధమైన యొక్క రంగులతో వ్యత్యాసంగా గోచరిస్తాయి.
1: కౌస్ మే బి ఆఫ్ డిఫరెంట్ కలర్స్ బట్ ద మిల్క్ ఈజ్ ఆఫ్ ది సేమ్ కలర్.
0: ఏకం పరాత్మ బహుదేహవర్తి. భగవంతుడు ఒక్కడే కాని అనేక రూపనామములను ధరించి యావత్ విశ్వముని మోహింపచేస్తుంటాడు.
1: గాడ్ ఈజ్ వన్ బట్ హీ మేనిఫెస్ట్ ఇన్ మెనీ, టేక్స్ అపాన్ హిమ్సెల్ఫ్ మెనీ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
0: జగత్తునందు మనము చక్కగా విచారణ సలిపి చూసిన ఒకే వస్తువు అనేక విధములైనటువంటి రూపనామము ధరించి అనేక విధములైనటువంటి యొక్క వినియోగముల చేత ఇది అనుభవించు వస్తుంటాయి.
1: Like this, if you investigate and inquire, we'll understand the same thing will be of different names and forms and used.
0: విత్తనం ఒక్కటే,
1: the seed is one,
0: కాని స్కందం వేరు,
1: but the stem is different,
0: branches వేరు,
1: branches are different,
0: కొమ్మలు రెమ్మలు వేరు,
1: the branches and the leaves are different,
0: aakulu veru,
1: leaves are different,
0: poovulu veru,
1: flowers,
0: kaayalu veru,
1: fruits,
0: pandlu veru,
1: and fruits are different.
0: ivanni ikkudunu vividhamainatunte roopa naamamu cheti kaligi vividha roopamulu cheta viniyogam garu jarugutuntundadi.
1: These are different parts of the plant body with the different names and made use of in a different way,
0: kaani oke padarthame.
1: But it's all one and the same.
0: Ekoham bhusyam.
1: It's only one that manifests into many.
0: Okkate ainappatikini anekanga gocharistu untuntadi.
1: Though it is one, but it appears as many.
0: Deeniki moodu vidhamainatunte kaaranalu manam vicharinchali.
1: For this, we must investigate three reasons behind this.
0: Ghatamaneetvanti okka karyamunaku కుమ్మరి తాను ఒక విధమైనటి నిమిత్త కారణం.
1: ఫర్ దిస్ పాట్ విచ్ ఇస్ ఇన్ ఎఫెక్ట్ పాటర్ ఇస్ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
0: అది కార్యము, ఇది నిమిత్త కారణము.
1: అండ్ వన్ ఇస్ ది ఎఫెక్ట్ అండ్ దిస్ ఇస్ ది ఇన్స్ట్రుమెంట్ హూ మేక్స్ యూ ద మోల్డ్స్ ద పాట్.
0: దీనికి ఉపాదాన కారణమే మట్టి.
1: అండ్ ద బేసిస్ ఉపాదాన కారణ is the mud itself.
0: ee kundalu pagili povochunu mari povochunu,
1: pots may break any time,
0: kaani matti e naatiki maradu,
1: but the mud never changes.
0: idi upadana karana,
1: that which is changeless is
0: ee upadana karanam ainatundi mattini aadharam cheskuni kummari kundalu chestu vachadu.
1: Basing on this changeless mud, it is the potter who makes the different pots.
0: Kundalu pagilinanta matramana kummari vaadi pagalledu.
1: Pots may break but not the potter.
0: Kaani matti veru roopamunu pondaledu.
1: Mud will not take another form.
0: Adhe vidhamugane
1: likewise
0: oka aaram untundali aabharanamu.
1: Here is an ornament.
0: Ee aabharanamu oka karyamu.
1: This is in effect.
0: Deeniki kamsali, దీనికి నిమిత్త కారణం.
1: గోల్డ్ స్మిత్ ఇస్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ నిమిత్త కారణ.
0: బంగారు ఉపాదాన కారణం.
1: గోల్డ్ ఇస్ ద బేసిస్ ఉపాదాన కారణ.
0: ఎన్ని నగలుగా దాన్ని మార్చినప్పటికీ బంగారు మార్చడానికి వీలు కాదు.
1: You may change it to different types of ornaments and jewels, but the gold is changeless.
0: Kanaku upadana kaaranamainatundi oka bhagavantude taane oka nimitta kaarana swaroopudai srishtikartaga undi aneka roopanaamundanti ee kundalanu aabharanaalanu nirmistu untunnadu.
1: God who is changeless, upadana kaarana, he becomes the creator, the nimitta kaarana, and is responsible for this creation, the effect.
0: కాని నిమిత్త మాత్రము ఉపాదాన కారణము రెండింటి యొక్క ఏకత్వము మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: బట్ వీ హావ్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇన్ దీస్ టూ, దట్ విచ్ ఇస్ ద బేసిస్ చేంజ్లెస్.
0: మట్టి ఉండి కుమ్మరి లేకపోతే కుండలు చేయలేడు.
1: దెర్ ఈస్ మట్ వితౌట్ పాటర్ యూ డోంట్ గెట్ ఎ పాట్.
0: లేక కుమ్మరి ఉండి మట్టి లేకపోతే కుండలు చేయలేడు.
1: పాటర్ కెనాట్ మేక్ ఎ పాట్ వితౌట్ ద మట్.
0: ఈ కుమ్మరి మట్టి రెండు ఉండినప్పుడే కుండ తయారవుతుంది.
1: వాటర్ అండ్ ద మట్ బోత్ ఆఫ్ us విల్ హెల్ప్ us టు హ్యావ్ ఎ పాట్.
0: కనుకనే ఈ ఉపాదాన కారణమే ఇది దైవత్వము.
1: దేర్ఫోర్ ఉపాదాన కారణ ద చేంజ్లెస్ ఇస్ డివినిటీ.
0: ఈ సృష్టి యొక్క కర్తనే దీనికి నిమిత్త మాత్రమైనటువంటి యొక్క శక్తి.
1: ఇట్ ఈస్ ద డివైన్ పవర్ that is responsible for the creation, nimitta karana.
0: ee dehamule kundala vantivi.
1: Bodies are the pots, the effect.
0: ee kundalato manamu aneka vidhamainatvanti karmalu aacharistu panulanu cheskuntu sukhanni aanandanni pondutunnam.
1: With these pots of the bodies we discharge various duties and responsibilities.
0: kaani
1: but
0: adi krinda padipoyinappudu idi pagilipothundi.
1: The moment it falls on the ground, it breaks.
0: కాలము ఆసన్నమైనప్పుడు దేహమును వదులుతుంది.
1: As the end approaches, one naturally gives up the body.
0: కానీ నిమిత్త కారణము ఉపాదాన కారణము ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి.
1: Therefore, the main basis and the nimitta karana, the creator,
0: ఉండలు మాత్రమే useful and useless.
1: Only the parts at one time useful and useless.
0: దుర్వినియోగము.
1: One is the use, the other
0: ఈ నాటి దేహముల చేతనే మనము సద్వినియోగపరచుకుంటున్నాము, దుర్వినియోగంగా ఉపయోగపెడుతున్నాము.
1: Today we are making use of this body, at times we misuse the body.
0: ఈ దైవత్వమునకు ఐదు పేర్లు ఉంటున్నాయి.
1: Divinity has five names or attributes.
0: మొదటిది పరనామము.
1: First one,
0: పరనామము.
1: పరనామము.
0: రెండవది వ్యూహనామము.
1: Second, వ్యూహనామము.
0: మూడవది,
1: థర్డ్.
0: ఈ మూడవది ఏమిటంటే ఒక విధమైనటువంటి యొక్క అవిద్యానామం అనేటువంటి రూపంతో పొందుతుంది.
1: థర్డ్ వన్ ఈజ్ అవిద్యానామ.
0: నాలుగవది అంతరాత్మనామం.
1: అంతరాత్మనామ.
0: ఐదవది ఆచరణ నామం.
1: ఫిఫ్త్ వన్ ఆచరణ నామ.
0: ఈ విధంగా ఐదు రూపములతో ఈ దైవనామము ఈ జగత్తునందు పనిచేస్తూ ఉంటుంటారు.
1: Divinity operates with all these five attributes.
0: Paranamam anaga idi vaikuntham nivasamu.
1: Paranama means the vaikuntha is the dwelling place.
0: Vaikuntham anaga kuntitam kaanatundi vaikuntham. Maarpu lenukuntidi vaikuntham.
1: Vaikuntha means that which is changeless.
0: Akkada paranamam tho untadu parameshwarudu.
1: There God exists changeless.
0: Akkada evvaru kudunu praveshinchataku veelu kaadu.
1: No one can enter there.
0: Anaga daniki munmundu dani arthamlo vastundi.
1: You will know.
0: Evvaru kudunu aa kailasamlo vaikuntamlo praveshinchataku veelu kaadu.
1: No one can ever get into that vaikuntha.
0: Kaani akkada prakashistu untuntadi.
1: But God shines with all the brilliance.
0: Sarvamunu taanu chustu untadu.
1: He sees everything.
0: Sarvamunu vintu untadu.
1: He listens to all.
0: Sarvamunu taanu kalpistu untadu.
1: He creates all.
0: Kaani evvariki kanipinchadu, evvariki vinipinchadu, ఎవరికి ఏ విధమైనటువంటి రూపంతో సాక్షాత్కరించడు.
1: బట్ హౌఎవర్ నో వన్ కెన్ సీ హిమ్, నో వన్ కెన్ లిసన్ టు హిమ్, నో వన్ కెన్ ఎవర్ ఎక్స్పీరియన్స్ హిస్ డైరెక్ట్ మానిఫెస్టేషన్.
0: పరనామము అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ పరనామము.
0: ఇంకోటి వ్యూహనామము.
1: సెకండ్ ఇస్ వ్యూహనామం.
0: ఈ వ్యూహనామం అనగా ఏమిటి? పాల సముద్రంలో పవడించినటువంటి వాడు శేషతల్పం పైన అని దీనికి అర్థం.
1: ఇట్ ఓన్లీ మీన్స్ గాడ్ హూ రిక్లైన్స్ on the ocean of milk.
0: Aithe dinni devatalu maatrame darshinchagalaru.
1: It's only deities, angels can see.
0: Shaktulu maatrame darshinchagalavu.
1: Only the power can make.
0: Samanya malu dinni darshinchaleru.
1: is not given to ordinary people.
0: Aithe ee devathala yokka abhishtamulu anniti kudanu ee vyuhanamam aneetundi anni samsiddhanga nerveristu untuntadi.
1: However, this vyuhanama aspect of the divinity fulfills all the desires of the deities.
0: Meekandarki cinema lo drama lo kathallo meeru vini untaru.
1: You must have heard in many of the stories.
0: Hiranyakashipudu lokamulu annitini baadhistu vachadu.
1: Hiranyakashipu was putting everyone to harm.
0: Devathalu velli శేషతల్పం పైన పరుండినటువంటి యొక్క నారాయణ్ని ప్రార్థించారు.
1: ఏంజిల్స్ ప్రే టు నారాయణ వాజ్ రిక్లైనింగ్.
0: వారి ప్రార్థనలు మాత్రమే మన్నించి తాను తిరిగి ఈ లోకమునకు అనేక విధమైనటువంటి సహాయం చేసే నిమిత్తమై తాను కదలి వచ్చాడు.
1: ఇన్ రెస్పాన్స్ టు దేర్ ప్రేయర్స్ హీ డిసెండెడ్ ఆన్ ఎర్త్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: కనుకనే వ్యూహానామము అనగా ఏమిటి? కేవలము దేవతలకు మాత్రమే గోచరించేటువంటి వాడు.
1: వ్యూహానామ మీన్స్ God who could be seen
0: Vibhava
1: by
0: Namamu. Vibhava.
1: Third one is Vibhava Namam.
0: Vibhava Namam anaga manava shariramulu dharinchi dashavataramuluga Ramakrishnadi avataramuluga ee manava dehamto loka samrakshana nimittamai oka avatarinchadamu idi Vibhava Namamu annaru.
1: Vibhava Nama means the descent of God in human form, as we know has got 10 incarnations.
0: Ee prapanchamuto ఈ పార్థివమైనటువంటి యొక్క జగత్తుతో ఈ విధమైనటువంటి ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తుతో సంబంధ బాంధవ్యాన్ని కలిగించుకునేటువంటి యొక్క అవతారములే ఈ విభవనామము.
1: విభవనామ ఇస్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ది డివినిటీ దట్ విల్ హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ అసోసియేషన్ విత్ దిస్ వరల్డ్.
0: దుర్గుణములను, దురాలోచనలను, దుశ్చింతలను, దుష్టులను సరైన మార్గంలో నిలిపి ప్రవేశపెట్టి సచ్చింతన్లు, సదాచారములు, సత్ప్రవర్తనలు, సచ్చింతన్లు వారికి అందించేటువంటి అవతారములే ఈ విభవనామము యొక్క పేర్లు.
1: విభవనామ ఈస్ ది డివైన్ హింసెల్ఫ్ హూ కరెక్ట్స్ ఆల్ ద వికెడ్ థాట్స్, వికెడ్ థింకింగ్, వికెడ్ ఫీలింగ్స్, సో దట్ వన్ వుడ్ డెవలప్ ద పైయస్ థాట్స్.
0: లోకంలో ఈనాడు మనము దశావతారములని ఎవరు భావిస్తున్నామో అవన్నీ కూడాను విభవనామముకు సంబంధించినటువంటివే.
1: Therefore, all the 10 incarnations relate to this Vibhavanama.
0: Kevalam bhaktulaku bhagavantuniki maatrame ee sannihita sambandha bandhavyamto undetundi.
1: This is the one that has got to do with the intimate relationship that exists between a devotee and God.
0: Inka nalugavadi,
1: the fourth one,
0: antaratma namamu.
1: Antaratma namamu
0: anaga prati manavuni yandu kudanu aatma swaroopam cheta anaga chaitanyam cheta నకసిక పర్యంతం కూడాను సంచరిస్తూ వారి యొక్క సంరక్షిస్తూ ఆ దేహానికి తగినటువంటి యొక్క భద్రతను కల్పిస్తూ ఉండేటువంటిదే ఈ విధమైన యొక్క నామము.
1: అంతరార్థ నామ ఇస్ ది ఆస్పెక్ట్
0: దాని పేరే అంతరార్థం, అంతరాత్మ.
1: ది వెరీ నేమ్ ఈస్ అంతరాత్మ, ద ఇండ్వెలర్. ఇట్ ఈస్ ఇన్ దిస్ ఫార్మ్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ కాన్షియన్స్.
0: కనుక ప్రతి మానవుని ఎందుకు కూడాను ఈ అంతరాత్మ అనేటువంటిది ఉంటున్నది.
1: దిస్ కాన్షియన్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: అదియే ఒక దైవత్వము.
1: దట్ ఈస్ డివినిటీ.
0: ఇంకా అర్చన నామము.
1: అండ్ దెన్ ది ఫిఫ్త్ వన్ ఆచరణ నామం.
0: అర్చన నామం,
1: అర్చన నామం.
0: ఈ అర్చన నామం అనగా
1: అర్చన నామ మీన్స్
0: కేవలము ఒక విధమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులతో ప్రార్థనలు, భజనలు, కీర్తనలు ఇలాంటివంతా సలుపుతూ భగవంతుణ్ణి వర్ణిస్తూ భగవంతుణ్ణి కీర్తిస్తూ తన యొక్క అనుగ్రహానికి పాత్రలు కావడానికి ప్రయత్నం చేసేటువంటివి.
1: అర్చన నామ ఈజ్ ఎన్ ఎఫర్ట్ విచ్ హెల్ప్స్ యూ టు బి ద రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ బై ఫాలోయింగ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ డివోషన్, సింగింగ్ హిస్ గ్లోరీ, ఎక్స్టోలింగ్ ద లార్డ్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఇది అవతారములు అనాది కాలం నుండి యుగ యుగముల నుండి కూడాను ఇవి జరుగుతూనే వస్తూ ఉంటుండాలి.
1: ఆల్ దిస్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ our ages.
0: కానీ ఈనాటి పిల్లలకు చాలా ఆశ్చర్యం కావచ్చు.
1: స్టూడెంట్స్ టుడే మే బి వెరీ మచ్ సర్ప్రైజ్.
0: కృతయుగం యొక్క మహత్తరమైనటువంటి యొక్క శక్తిని విన్నప్పుడు ఎలాంటి వారికైనా కూడాను ఆశ్చర్యము, ఇది నమ్మదగినటువంటిదా అనేటువంటి అనుమానం కూడాను కలగడానికి అవకాశం ఉంది.
1: When one listens to the great mighty power that existed in that Kruta age, one will not be able to believe.
0: కృత యుగములోనటువంటి మానవులు వందల కొలది సంవత్సరములు బ్రతికేటువంటి వారు.
1: దేర్ ఇన్ దట్ కృత యుగ Man lived for hundreds and hundreds of years.
0: Hundreds of years.
1: Hundreds of years.
0: Not hundred. Hundreds of years.
1: Not hundred. Hundreds and hundreds of years.
0: Ante kaakunda, ee bhautikamainatuvanti shariram kudano, inta chinnadiga undetuvanti kaadu.
1: The physical body is not
0: so. Ajanubahulainatuvanti vaaru.
1: The hefty personality.
0: Okkoka cheyi 6 adugulu undetuvantidi.
1: Each hand is about 6 feet in its length.
0: ఆ కృతయుగం యొక్క మార్పు ఈ విధంగా ఉండేటువంటిది.
1: దట్ ఈస్ ది జైజాంటిక్ పర్సనాలిటీ ఇన్ కృతయుగం.
0: ఆ కృతయుగం మానవులు ఏ విధంగా బ్రతుకుతూ వచ్చారు, ఏ ఆధారంతో బ్రతుకుతూ వచ్చారు.
1: వాట్ సార్ట్ ఆఫ్ లైఫ్ దే లెడ్ ఇన్ దట్ కృతయుగ.
0: కృతయుగం లోపల అస్తపంజనమై ఎముకలతో ఉండినంత వరకు కూడా ప్రాణం ఉంటాయి.
1: ఇన్ దట్ కృత యుగ సో లాంగ్ దేర్ ఆర్ బోన్స్ దేర్ విల్ బి లైఫ్.
0: కేవలం అస్థిపంజనమైపోయి ఏ కండరములు, ఏ రక్తములు, ఏ మాంసము ఏది లేకపోయినప్పటికీ ఎముకల లోపలనే ప్రాణం ఉంటుండేటువంటి.
1: దేర్ మే నాట్ బి మసిల్స్ ఆర్ బ్లడ్ వాట్స్ సో ఎవర్, వెన్ వన్ దేర్ ఆర్ బోన్స్ దేర్ ఇస్ లైఫ్.
0: ఇంకా త్రేతాయుగము.
1: నెక్స్ట్ త్రేతాయుగం.
0: త్రేతాయుగము లోపల ఈ హైట్ కూడా తగ్గిపోతూ వచ్చింది.
1: ఇన్ త్రేతాయుగ ద హైట్ ఈస్
0: వయస్సు యొక్క ప్రమాణం కూడా తగ్గిపోతూ వచ్చింది.
1: ద స్పాన్ లైఫ్ స్పాన్ ఈస్ ఆల్సో షార్ట్.
0: దేహములో కండరములు ఈ మాంసము ఉండినంత వరకు తన ప్రాణం అంతకుండా ఉండేటువంటిది.
1: సో లాంగ్ దిస్ మజిల్ అండ్ ఫ్లెష్ దేర్ ఇస్ లైఫ్.
0: ఇంకా ద్వాపర యుగం వచ్చింది.
1: దెన్ ద్వాపర ఏజ్.
0: ఈ ద్వాపర యుగంలో రక్తం ఉండినంత వరకు ప్రాణం ఉండేటువంటిదే.
1: ఇన్ ద్వాపర ఏజ్ సో లాంగ్ దేర్ ఇస్ బ్లడ్.
0: ఇది మీకంటే మహాభారత యుద్ధంలో చక్కగా అర్థమైనటువంటిది.
1: యు ఆల్ నో దిస్ ఇన్ మహాభారత వార్.
0: భీష్ముడు నేల కూలాడు.
1: Bhishma fell down.
0: Sharatalpam paina parundinadu.
1: He was lying on the bed of
0: battle. Aa dehamlo undinatundi raktam anta kaaripoyyanta varaku thanu betike unnadu.
1: Though the body was bleeding, yet he was alive.
0: 56 dinamulanta kudanu pranamto untunnadu.
1: He was alive for 56 days.
0: Ee pranamiki edi kaaranamu?
1: What is the cause behind
0: that? Anaati vale oxygen, ee blood, idi chakra anta andichetundi varu ledu.
1: There was no
0: raktame athani pranamu.
1: There was no artificial oxygen supply then.
0: అమ్ములంత సగలి రక్తము నిదానంగా కారిపోతూ వస్తుంది. అది 56 దినములు జరిగింది.
1: Started bleeding, it lasted for 56 days.
0: కనుకనే రక్తం ఉండినంత వరకు కూడాను ప్రాణం ఉంటుండేటువంటిది.
1: So long there is blood, there is life.
0: ఇంకా కలియుగం ప్రారంభమైంది.
1: Then Kali age started.
0: ఈ కలియుగం లోపల
1: in this age
0: అన్నం ఉండినంత వరకే బ్రతుకుతాడు. అన్నము తిన్నప్పుడే బ్రతుకుతాడు, అన్నం లేకపోతే క్షీణించిపోతాడు.
1: మ్యాన్ విల్ కంటిన్యూ టు లివ్ సో లాంగ్ దేర్ ఇస్ ఫుడ్, వెన్ వన్ దేర్ ఇస్ నో ఫుడ్.
0: కనుకనే అన్నగత ప్రాణము అని చెప్పి వచ్చింది ఈ యొక్క కలియుగమునకు.
1: దేర్ఫోర్ ఇన్ కలి ఏజ్ ఫుడ్ ఈజ్ లైఫ్.
0: ఈ ఫుడ్డే లేకపోతే దీని దినానికి క్షీణించిపోతాడు.
1: వితౌట్ ఫుడ్
0: ఆనాడు ఫుడ్ తో కాదు ప్రధానము.
1: ఇట్ నాట్ ది ఫుడ్ దట్ వాజ్ ఇంపార్టెంట్.
0: ఆనాడు వారు గాడ్ తో సంబంధం చేసుకున్నారు.
1: దే హ్యాడ్ ఇంటిమేట్ రిలేషన్స్ విత్ గాడ్.
0: ద్వాపరయుగం వచ్చేటప్పటికి హెడ్ తో సంబంధం చేసుకున్నారు.
1: ఇన్ ద్వాపర ఏజ్
0: త్రేతాయుగం అంతకుడు గాడ్ తో సంబంధంగా ఉండేటువంటిది.
1: అండ్ ఎవ్రీథింగ్ వాజ్ అసోసియేటెడ్ విత్ గాడ్ దెన్.
0: దీన్ని చక్కగా మీరు అర్థం చేసుకోండి.
1: అండర్స్టాండ్ దిస్ క్లియర్.
0: కృతయుగము త్రేతాయుగం అంతా కూడాను ధర్మ మూలం ఇదం జగత్.
1: ఇన్ కృతయుగ ఈ
0: జగత్ అంతా నిలుస్తూ వచ్చింది.
1: ద హోల్ వరల్డ్ డిపెండెడ్ ఆన్ ధర్మ.
0: క్రమక్రమేణ ద్వాపరయుగం వచ్చేటప్పటికే ధన మూలం ఇదం జగత్.
1: విత్ ది అడ్వెంట్ ఆఫ్ ద్వాపర యుగ
0: ఈ కౌరవులు పాండవులు యుద్ధం చేయడానికి మూల కారణం ఏంటి? మాకు 5 గ్రామాలు ఇవ్వమని, మేము ఇవ్వడానికి వీలు కాదని ఈ ధనంతోనే ఈ వ్యవహారం అంతా కూడా గొప్ప యుద్ధంగా పరిణమించింది.
1: వై దేర్ వాజ్ వార్ బిట్వీన్ పాండవస్ అండ్ కౌరవస్? ఇట్ వాజ్ ఓన్లీ ద మ్యాటర్ ఆఫ్ షేరింగ్ ద మనీ అండ్ ద ప్రాపర్టీ.
0: కనుకనే ఈ కలియుగం నందు ఈనాడు ధర్మ మూలం ఇదం జగత్తు కాదు, ధన మూలం ఇదం జగత్తు కాదు, దయమూలం ఇదం జగత్.
1: దేర్ఫోర్ ఇన్ దిస్ కలి ఏజ్ ఇట్ ఇస్ నాట్ ది ధర్మ నార్ ధన, ఇట్ ఇస్
0: దయమూలం. ఈనాడు ఎవరి హృదయంలో కూడా దయ లేదు.
1: టుడే దేర్ ఇస్ నో కంపాషన్ ఇన్ ఎనీ వన్స్ హార్ట్.
0: దయా అని పేరుంది కానీ ఆ హృదయంలో దయ లేదు.
1: ద్వాపర యుగ
0: ఈ కౌరవులు పాండవులు యుద్ధం చేయడానికి మూల కారణం ఏంటి? మాకు 5 గ్రామాలు ఇవ్వమని, మేము ఇవ్వడానికి వీలు కాదని ఈ ధనంతోనే ఈ వ్యవహారం అంతా కూడా గొప్ప యుద్ధంగా పరిణమించారు.

0: There's no compassion in anyone's heart.
1: Daya ani peru unti kani aa hrudayamlo daya ledu.
0: Hrudaya, the one of compassion is there for namesake, but there's no compassion.
1: Kanukoni ee naadu daya lekapovadam chetane anni vidhamainatundi avasthalaku guri avutunnadu manavudu.
0: Because of the absence of compassion we suffer.
1: ఈ కలి ప్రారంభమునకు పూర్వము
0: ప్రయర్ టు ది కమెన్స్మెంట్ ఆఫ్ కలి
1: బుద్ధ జైన మతములంతా కూడాను ఎక్కువ ప్రచారంలో ఉంటున్న సమయం లోపల
0: అట్ దట్ టైమ్ వెన్ ది బుద్ధిజం వాస్ ప్రొపగేటెడ్
1: కేరళ రాజ్యం లోపల
0: ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ
1: కాలడి అనే చిన్న పల్లె లోపల
0: స్మాల్ విలేజ్ బై నేమ్ కాలడి
1: శివగురు ఆర్యాంబ అనేటువంటి దంపతులకు ఒక పుత్రుడు పుట్టాడు
0: ఆర్యాంబ అండ్ శివగురు దే హ్యాడ్ ఎ సన్
1: అప్పటి పరిస్థితి ఏ రీతిగా ఉంది
0: What was the situation then?
1: ఆనాటి రాజులు ఒకరి రాజ్యం పైన ఒకరు దండెత్తిపోయి అనేక విధమైనటువంటి హింసలు గావిస్తూ కేవలం భౌతికమైనటువంటి సుఖముల కోసమని రాకులాడుతూ వచ్చారు.
0: In those days, kings would invade, conquer the neighboring countries because for money.
1: ఈ విధమైనటువంటి యుద్ధములు జరగటం చేతనే మానవుని యొక్క మనస్సులు ఒకరికొకరికి ద్వేషములు ఏర్పడుతూ వచ్చాయి.
0: Because of regular warfare, there is bitter hatred between people.
1: ఈ ద్వేషముల చేత ఐకమత్యం క్షీణించిపోయింది.
0: Due to this absolute hatred over there, there is no unity.
1: ఈ ఐకమత్యం పోవడం చేతనే అన్ని విధమైన అనాచారములు ప్రారంభమైనాయి.
0: Due to the absence of unity,
1: అన్యాయ, అక్రమ, అనాచార, అసత్య, అనేక విధమైన దౌర్జన్యాలంతా కూడా పెరిగిపోయినాయి.
0: Everything was violence all around, unrighteousness, restlessness.
1: ఇంతటితో పోక
0: Not only that.
1: ఆనాటి పండితులు, ఆనాటి మహావేదాంతులు, ఆనాటి చదువరులు, ఆనాటి మేధాశక్తి కలిగివారు వీరందరూ కూడాను వేదము యొక్క పదములకు అనేక విధమైనటువంటి అర్థములు కల్పించుకుంటూ వచ్చారు.
0: ఫర్దర్ మోర్ ఫిలాసఫర్స్, స్కాలర్స్ అండ్ ఇంటెలిజెన్షియా ఇంటర్ప్రిటెడ్ వేద
1: శాస్త్రముల యొక్క స్వరూపాలకు పూర్తి రూపుమాపారు.
0: దే హ్యావ్ మిస్ఇంటర్ప్రిటెడ్ శాస్త్ర
1: వేదం యొక్క అర్థములను విరుద్ధమైనటువంటి అర్థములుగా బోధిస్తూ వచ్చారు.
0: ఆల్ కాంట్రడిక్టరీ ఇంటర్ప్రిటేషన్స్ వర్ గివెన్ టు వేద.
1: కనుకనే వేదములపైన విశ్వాసము, శాస్త్రములపైన విశ్వాసము లేకుండా పోయింది ఆనాటి ప్రజలకు.
0: సో పీపుల్ లాస్ట్ ఫెయిత్ ఇన్ వేద అండ్ శాస్త్ర సీక్రెట్ టెక్స్ట్.
1: ఆ సమయం లోపల దీన్ని ఉద్ధరించేటువంటి వారు ఒకరు కావాలి.
0: దేర్ షుడ్

0: ఎప్పుడు ఈ ధర్మం క్షీణిస్తుందో,
1: at the time when this dharma
0: ఎప్పుడు ఈ అన్యాయములు అభివృద్ధి పొందుతాయో,
1: declines when you find unrighteousness,
0: ఏనాడు వేదం అనేటువంటి దానికి విరుద్ధమైనటువంటి మార్పులు జరుగుతుందో,
1: when people act against the norms of veda, శాస్త్ర
0: విరుద్ధమైనటువంటి నడకలు ఏనాడు ప్రారంభమవుతుందో,
1: when there's no peace anywhere around,
0: అలాంటి సమయం లోపల భగవంతుడు లేక భగవత్ యొక్క శక్తియో లేక అవధూతలో ఏదో ఒక విధమైనటువంటి యొక్క ఈ యొక్క విరుద్ధమైన దాన్ని సంహరించే నిమిత్తమై అవతరణ చేస్తూ వచ్చింది.
1: అట్ దట్ టైమ్ గాడ్ ఆర్ అవధూత దే డిసెండ్ టు కరెక్ట్ ది ఎర్రింగ్ హ్యుమానిటీ.
0: అది అర్చన నామములు అని,
1: దట్ ఈస్ అర్చన నామం.
0: ఈ అర్చన నామం లోపల ఈ అంగవైకల్యంతో కూడినటువంటి ఒక తత్వాన్ని పూర్తి నిరూపించాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది మహనీయుల రూపంలో అంశ రూపంలో ఆద్భవిస్తుంటారు.
1: ఇన్ దిస్ అర్చన నామ యు ఫైండ్ ద నోబుల్ సోల్
0: అనగా అంశావతారములు అని దీనికి పేరు.
1: దే ఆర్ కాల్డ్ అంశావతార, ద స్పార్క్స్ ఆఫ్ ది డివినిటీ.
0: ఇట్ విభుది విభావతారములు అనేటువంటివి పూర్ణావతారములు.
1: వేరే విభావతార టోటల్ ఇన్కార్నేట్.
0: ఈ అర్చన నామములు అర్చన చేసుకునేటువంటి కొన్ని విధమైనటువంటి అంశావతారములు.
1: అర్చన నామస్ ఆర్ మెయిర్లీ ది స్పార్క్స్.
0: అప్పుడప్పుడు ఈ విధమైనటువంటి అవతారములు ఉద్భవిస్తూ వచ్చాయి.
1: అట్ టైమ్స్ వి ఫైండ్ ది డిసెంట్ టు ద లార్డ్.
0: అన్ని దేశములందు, ఒక భారతదేశమందే కాదు.
1: ఇట్స్ నాట్ మియర్లీ రెస్ట్రిక్టెడ్ టు భారత్.
0: జీసస్ కూడాను,
1: జీసస్
0: మొట్టమొదటి ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
1: డిక్లేర్డ్ దట్ ఐఎమ్ ది
0: మెసెంజర్ ఆఫ్ గాడ్, దూతను అన్నాడు.
1: హి సెడ్ ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్.
0: అయితే ఏమి దూతలు ఇక్కడ?
1: What kind of messenger?
0: రెండు రకమైనటువంటి దూతలు ఉంటున్నాయి.
1: ద టూ టైప్స్ ఆఫ్
0: అవధూత ఒకటి, యమధూత ఒకటి.
1: వన్ ఈస్ అవధూత, ద సెకండ్ ఈస్ యమధూత.
0: యమధూత హింసించేటువంటి దూతలు,
1: యమధూత
0: అవధూతలు రక్షించేటువంటి దూతలు.
1: అవధూత ప్రొటెక్ట్స్.
0: కనుకనే ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు మొట్టమొదట.
1: సో జీసస్ డిక్లేర్డ్ ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్.
0: రెండవ తూరి క్రమక్రమేణ ఈ అంతరాత్మతత్వాన్ని గుర్తించుకుంటూ వచ్చాడు.
1: హీ స్టార్టెడ్ రికగ్నైజింగ్ ద నేచర్ ఆఫ్ హిస్ కాన్షియన్స్.
0: ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు.
1: దెన్ హీ సెడ్.

0: stated, I am the son of God.
1: అనగా ఏమిటి? భగవంతునికి కుమారుడైనప్పుడు భగవంతుని ప్రాపర్టీలో అతనికి రైట్ ఏర్పడిపోయింది.
0: When once he says that he is son of God, he has got a right.
1: తండ్రి ప్రాపర్టీ కొడుకు చెందుతూ ఉంటాది.
0: On the property of his father, legal hand.
1: కనుకనే అట్టి పవిత్రమైనటువంటి ఒక సద్గుణములు సదాలోచనలు సత్యంతనంత అతనిలో ఆవిర్భవిస్తూ వచ్చాయి.
0: For that reason, he developed the sacred thoughts, sacred feelings and sentiments.
1: అప్పుడే I am the son of God అన్నాడు.
0: It's only at that moment he said, I am the son of God.
1: ఇంకా ఆ ఆస్తి తనకి ఎప్పుడు లభ్యమైపోయిందో ఇంకా తండ్రికి ఏ ఆస్తి లేదు అంతా కొడుకు అప్పచెప్పాడు.
0: When once he inherited all the property,
1: ee satyanni gurtinchukunnadu,
0: he recognized this.
1: Andulo unnadi indulo unnadi ade aatma okkate sarvaatma bhavamu.
0: He could know that the divine principle is present over there and here also.
1: Appudu I and my father are one annadu.
0: Then he stated, I and my father are one.
1: Ide vidhamga Persian language lo kudanu,
0: the same thing in Persian language.
1: Motta motta varu kudanu dootagane vachesaru.
0: They too came down as messengers.
1: Hazrat Muhammad ayaku dootaga vachadu.
0: He came as a messenger.
1: Appudu ayana em anipadu?
0: What did he say?
1: I am in the light annadu.
0: He said, I am in the light.
1: భగవంతుడు ఎక్కడో స్వర్గంలో ఉంటున్నాడు, నేను అతని యొక్క లైట్ లోపు నేను జీవిస్తున్నాను అన్నాడు.
0: గాడ్ ఈస్ దేర్ ఇన్ హెవెన్, ఐఎమ్ ఇన్ ద లైట్ ఆఫ్ గాడ్.
1: క్రమక్రమేణా ఈ యొక్క జీవితత్వాన్ని గుర్తించుకుంటూ వచ్చాడు.
0: హి స్టార్టెడ్ నోయింగ్ ద నేచర్ ఆఫ్ ద స్పిరిట్ బిహైండ్.
1: చూచాడు, నాట్ ఐఎమ్ ఇన్ ది లైట్ ఈజ్ ఇన్ మీ అన్నాడు.
0: నో మోర్ ఐఎమ్ ఇన్ ద లైట్ ఈజ్ ఇన్ మీ, హి సెడ్.
1: తాను లైట్ లో జీవించినట్టుగా ఊహించాడు మొట్టమొదట.
0: ఇన్ ద బిగినింగ్ హి థాట్ దట్ హీ ఈజ్ ఇన్ ద లైట్.
1: లైట్ బయట లేదు, లోపల ఉంది. The light is in me.
0: Light is not outside.
1: Adi,
0: light is in me.
1: Adi, reflection of the inner being. Lopunnatunte light e naaku bayata daari chuptundi adi.
0: Therefore is the inner light that shows you the way outside. Reflection of the inner being.
1: Ee vidhamainatunte abhirudhi gavinchukuntu raga last lopala I am the light annadu.
0: He progressed in this ideology and finally declared that I am the light.
1: I am in the light. The light is in me. I am the light.
0: I am in the light, the light is in me, I am the light.
1: Dvaita, Vishishta Dvaita, Advaitam kinda chernatuntivi.
0: These are the three steps, non-dualism, qualified non-dualism and non-dualism.
1: Shankara varu Advaitani jagattuku chatinchalani cheppina uddeshamto mottamota thanu oka dasudiga bhavinchukuntu vachadu.
0: In order to propagate the principle of non-dualism, he considered himself as a servant of God.
1: Aithe,
0: however,
1: duradrishtavashattu,
0: unfortunately,
1: Shankaralu puttina tarvata moodo samvatsaramlo panne Shivaguru తండ్రి అయినటువంటి వాడు మరణించాడు.
0: అన్ఫార్చునేట్లీ శంకర లాస్ట్ హిస్ ఫాదర్.
1: కానీ ఇక్కడ దివ్యశక్తి అనేటువంటిది ఎంత చక్కగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
0: ఇట్స్ క్వైట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ ది సీక్రెట్.
1: ఒక 10 దినములకు ముందుగా ఒక కాంతి అతనికి కనిపించింది శివగురువుకు.
0: 10 డేస్ ప్రయర్ టు హిస్ డెత్ శివగురు సా ఎ లైట్.
1: నీ కుమారునికు ఉపనయన సంస్కారం గావించు త్వరగా అన్నాడు.
0: యూ షుడ్ పర్ఫార్మ్ ఉపనయన to your son.
1: ఆ కాంతియే మాట్లాడింది.
0: That light spoke that way.
1: అదే, the light is in me.
0: That's what is meant when we say the light is in me.
1: చాలా తొందరపాటు పడి త్వరత్వరగా 3 దినముల లోపలనే ఆ కుమారుడికి 3వ సంవత్సరం లోపల ఉపనయన సంస్కారం చేశాడు.
0: He was surprised and he hurriedly performed upanayana in 3 days time.
1: గాయత్రి మంత్రాన్ని ప్రారంభించాడు ఈ పిల్లవాడు.
0: This boy started chanting Gayatri Rama.
1: తండ్రి 3వ సంవత్సరంలోనే మరణించాడు.
0: ఫాదర్ డైడ్ వెన్ హి వాస్ ఏజ్ 3.
1: తల్లి ఈ దుఃఖమును భరించుకోలేక ఈ పిల్లవాని ఎన్నో విధమైనటువంటి యొక్క దీంతో పెంచుకుంటూ వచ్చింది.
0: మదర్ కుడ్ నాట్ బేర్ దిస్ పెయిన్ బట్ యెట్ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ ద సన్.
1: అప్పుడు మొట్టమొదట
0: అట్ దట్ టైం
1: ఒక గురువు దగ్గర నుంచి ప్రవేశపెట్టింది.
0: హి హాస్ సెంట్ హర్ సన్ టు ఎ ప్రిసెప్టర్.
1: ఆ గురువు అనేక రకమైనటువంటి యొక్క విద్యలంతా నేర్పుతూ వచ్చాడు.
0: The teacher taught him all
1: 4 వేదములు 6 శాస్త్రములు కూడాను 16వ సంవత్సరం లోపలే పూర్తి ముగించాడు.
0: శంకర కంప్లీటెడ్ లెర్నింగ్ ఆల్ 4 వేదాలు.
1: 50 సంవత్సరం అయినప్పటికీ ఆ 4 వేదములు 6 శాస్త్రములు ఎవరు వల్లించడానికి వీలు కాదు.
0: వన్ మే టేక్ 50 ఇయర్స్, ఇట్స్ ఇంపాసిబుల్ టు గో త్రూ ఆల్ 4 వేదాలు.
1: ఈ బిడ్డ స్పెషల్.
0: దిస్ ఇస్
1: సూపర్ స్పెషల్.
0: దస్ లైక్ దిస్ శంకర ఇస్ సూపర్ స్పెషల్.
1: ఏ విధంగా ఒక్కతూరు చూస్తే చాలు అంతా ప్రవేశించేటువంటి.
0: అండ్ వన్స్ హీ రీడ్స్ హీ విల్ సర్టన్లీ గ్రాస్.
1: గురువుకే చాలా ఆశ్చర్యం వేసింది.
0: ద టీచర్ వాజ్ సర్ప్రైజ్.
1: చేసేటప్పటికీ తల్లి బాధ భరించుకోలేకపోయింది.
0: మదర్ వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్.
1: ఒకనాడు గురువు దగ్గరికి వెళ్లి మా అబ్బాయికి వివాహం చెయ్యాలి అని కోరింది.
0: వన్ డే మదర్ వెంట్ టు గురు అండ్ సెడ్. It's time that I should have my son married.
1: పిల్లవాడు చెప్పాడు.
0: Boy said,
1: నాకు వివాహం అక్కర్లేదు.
0: I don't want to marry.
1: నేను సన్యసించాలని చెప్పి ఆశపడుతున్నాను.
0: I want to be renunciant.
1: నా దేహము, నా మనస్సు, నా సర్వస్వం కొడు భగవంతునికి అర్పితం చేయాలనుకున్నాను.
0: I have decided to surrender my body, the mind and intellect.
1: ఇది నా యొక్క శక్తి కాదు, నా యొక్క ప్రాపర్టీ కాదు, నా యొక్క ఆస్తి కాదు.
0: This body is not my property, it's not my wealth either.
1: ఇది భగవంతుడి ఇచ్చినటువంటి ఒక శక్తి.
0: It's all God's gift, it's God's power.
1: నేనంతా భగవంతుని యొక్క అర్పితమైనటువంటి వాణ్ణి.
0: I have surrendered all
1: to God. వివాహం అక్కర్లేదన్నాడు.
0: I don't want to marry, he said.
1: సన్యాసం తీసుకోవాలని పట్టుబట్టాడు.
0: And he wanted to be renunciant.
1: చాలా ఏడ్చింది తల్లి.
0: మదర్
1: భార్య అంబ చాలా బాధపడింది.
0: అది
1: లోకంలో సహజమే,
0: క్వైట్ న్యాచురల్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఒకనాడు తల్లి నీళ్ల కోసమని కావేరికి వెళుతుండాలి.
0: మదర్ వెంట్ టు కావేరీ టు ఫెచ్ పాట్ ఫుల్ ఆఫ్ వాటర్.
1: వెనకనే పోతున్నాడు, అమ్మా నాకు ఆజ్ఞయ్యి, నాకు ఆజ్ఞయ్యి, నాకు ఆజ్ఞయ్యి.
0: ద సన్ వెంట్ ఆన్ షౌటింగ్, మదర్ పర్మిట్ మీ షీ సెడ్.
1: దేనికి? సన్యాసమునకు నీవు నాకు అనుగ్రహం ఇవ్వాలి.
0: వాట్ ఫార్? పర్మిట్ మీ టు బి ఎన్ ఎసెటిక్ ఆర్ ఎ రెనన్షియంట్.
1: కానీ ఆమె పట్టు వదలలేదు.
0: బట్ షీ డిడ్ గివ్ అప్ హర్ ఐడియా.
1: ఆమె నీళ్లు ముంచుకుంటున్నప్పుడు గావేర్లో దుంకాడు.
0: యాజ్ షీ వాజ్ జస్ట్ కలెక్ట్ ఫెచింగ్ వాటర్
1: దూరం పోయింది, ఒక చెయ్యి ఎత్తాడు పైకి.
0: హీ లిఫ్టెడ్ వన్ హ్యాండ్.
1: అమ్మా నన్ను తిమింగలం ముంగుతుండాలి, ఇప్పుడైనా నీవు నా సన్యాసానికి ఆజ్ఞయమని చెప్పని కోరాడు.
0: సన్ శంకర వెంట్ ఆన్ షౌటింగ్, మదర్ ఐఎమ్ గోయింగ్ టు బి స్వాలోడ్ బై ది వేల్ హియర్, అట్లీస్ట్ పర్మిట్ మీ నౌ. క్రోకడైల్
1: మింగుతుండాది, మింగుతుండాది, నాకు పర్మిషన్ ఇమ్మని చెప్పి కోరాడు.
0: దిస్ క్రోకడైల్ ఈజ్ అబౌట్ టు స్వాలో మీ, పర్మిట్ మీ సేడ్.
1: అప్పుడు తల్లి, నాయన నువ్వు బ్రతుకుంటే అంతే చాలు, నువ్వు సన్యాసమే తీసుకో, నువ్వు బ్రతికి రావా వెనుకొని.
0: దెన్ మదర్ సెడ్ ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు ఆర్ అలైవ్, నౌ ఐ పర్మిట్ యు.
1: ఆ పైకి గట్టుకు వచ్చిన తర్వాత చెప్తున్నాడు.
0: దెన్ హీ కేమ్ అవుట్ ఆఫ్ ది రివర్ స్టూడ్ ఇన్ ద బ్యాంక్.
1: నాకు ఒక ముసలి మింగింది.
0: ఐఎమ్ స్వాలో.
1: ఏమిటి ఈ ముసలి?
0: వాట్ ఈస్ దిస్ క్రోకడైల్?
1: సంసారం అనేటువంటి సముద్రం లోపల భార్య అనేటువంటి ఒక ముసలి నన్ను మింగుతూ వచ్చింది.
0: ఇన్ దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్ ద వైఫ్ ఈజ్ ద క్రోకడైల్ హూ ఈజ్ స్వాలోయింగ్ మీ.
1: కనుక ఈ వైఫ్ అనేటువంటి క్రోకడైల్ నన్ను మింగేసిస్తుండాలి.
0: దేర్ఫోర్ ద వైఫ్ ద క్రోకడైల్ ఈజ్ గోయింగ్ టు స్వాలో మీ.
1: సర్వసంగ పరిత్యాగం అని అనుకుంటున్నప్పటికే ఆ వైఫ్ వదిలిపోతుంది. సన్యాసిని ఎవరు పెళ్లి చేసుకుంటారు?
0: వెన్ వన్స్ హీ డిసైడెడ్ టు బి ఎసెటిక్, నోబడీ ఈజ్ ప్రిపేర్ టు మ్యారీ హిమ్.
1: కనుక నాకు సన్యాసం తీసుకుంటాను. సన్యాసం అంటే ఏమిటి? గుడ్డలు మార్చుకోవటం కాదు అన్నాడు.
0: Sanyasa, asceticism doesn't mean change of dress.
1: Buddhulu maratame.
0: One should change the mind, thought.
1: Appudu talliki namaskarinchukoni.
0: And then he namaskar to mother.
1: Aa 16 samvatsalo illu vadalaadu.
0: He left home at the age of 16.
1: Kaani talli oka pramana anuga vaagdanam ivvanu korindi.
0: Mother wanted him to make a promise.
1: Naa antha samayamlo maatramu ninnu okka thuri nenu choodali kanuka neevu raavali ani.
0: And she wanted her son to come to her when the end approaches.
1: Aanaadu ఏ బస్సులు, ఏ కార్లు, ఏ విధమైన ప్లేన్లు లేవు. ఈ ప్రయాణాలు సౌకర్యాలు.
0: దోస్ డేస్ దేర్ వర్ నో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లైక్ కార్ ఆర్ ప్లేన్ వాట్సాప్.
1: అప్పుడు అనేక విధములుగా కూడా ప్రయాణం చేసి అన్ని క్షేత్రాలు దర్శించాడు.
0: హీ విజిటెడ్ ఆల్ పిల్గ్రిమ్ సెంటర్.
1: ఎక్కడెక్కడ ఈ వేద పండితులు, శాస్త్ర పండితులంతా ఉన్నారు వీళ్ళందరితోనూ వాదించి వాళ్ళందరినీ ఓడించాడు.
0: హీ ఆర్గ్యూడ్ విత్ ఆల్ ది స్కాలర్స్ of Vedas and Shastras, and he defeated
1: andarki oke oka advaitamu.
0: He taught them only non dualism.
1: Meer bhinnanga bhavistunnaru.
0: Don't go by diversity.
1: Aakaramu bhinname.
0: The forms are different.
1: Meeku talalu bhinname.
0: Heads are different.
1: Kaani hrudayam okkate.
0: But the heart is
1: atane daivattamu.
0: That is divinity.
1: Cherukulu enno cherukuluga undachunu. Anni cherukulu nunchi vacheetundi rasamu cheruku rasam okkate.
0: There may be many sugar canes, but the juice is one and the same.
1: Karukune atti చెరకు రసం వంటి దైవత్వము అందరి ఎందుకు రసస్వరూపుడై ఉంటున్నాడు.
0: ద జ్యూస్ ఆఫ్ ది షుగర్ కేన్ ఈజ్ వెరీ మచ్ సేమ్ ఎస్ ది ఎసెన్స్ ఆఫ్ ది స్పిరిట్.
1: ఈ విధంగా అనేక పండితులతో ఓడించుకుంటూ వచ్చాడు.
0: లైక్ దిస్ హీ డిఫీటెడ్ ఆల్ స్కాలర్స్.
1: కానీ మండన మిశ్రుడు కర్మ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకున్నాడు.
0: బట్ మండన మిశ్ర ఫాలోడ్ ది థియరీ ఆర్ డాక్టరీన్ ఆఫ్ కర్మ ఆర్ యాక్షన్.
1: ఈ కర్మ సిద్ధాంతాన్ని కూడా ఖండించి కేవలం అద్వైత సిద్ధాంతాన్ని బోధించాలని చెప్పి అతనితో వాదన వేశాడు.
0: హీ ఈవెన్ కాంట్రడిక్టెడ్ ది ఫిలాసఫీ ఆఫ్ యాక్షన్.
1: ఈ విధంగా యావత్ ప్రపంచం లోపల కన్యాకుమారి మొదలు కాశ్మీర్ వరకు కూడాను అనేక పర్యాలను ప్రయాణం చేశాడు.
0: హీ రిపీటెడ్లీ విజిటెడ్ ది ఎంటైర్ ఏరియా ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి.
1: కట్టగడపటికీ పండితులందరినీ ఒప్పించాడు.
0: Ultimately convinced all pandit scholars.
1: ఉన్నది ఒక్కటే, రెండు కాదు. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: Only one that exists, not two.
1: ఇలాంటిది అందరితో కూడా ఎస్ అనేటువంటి అన్నాడు.
0: He convinced everybody and made them say yes to his theory.
1: కేవలం రూపనామమును మాత్రమే మనం భ్రమిస్తున్నాము.
0: We are deluded by the name and the form.
1: అన్నిటికీ ఆధారమేంటి? మూలాధారాన్ని మనం పట్టుకోవాలి.
0: We should go by that primal basis, the center.
1: మూలాధారమే లేకపోతే ఏది చేయడానికి వీలు కాదు.
0: Without that primal basis, it's not possible to do anything.
1: బంగారం లేకపోతే ఏ నగలు చేయడానికి వీలు కాదు.
0: Without gold, you cannot have any jewel or ornament.
1: మట్టి లేకపోతే ఏ కుండలు ఏ చెట్టులు చేయడానికి వీలు కాదు.
0: Without mud, you cannot.
1: అది మూలాధారము.
0: Without mud, you cannot have pot or a plate. That's the basis.
1: అలాంటి ప్రభావమైనటువంటి శక్తి ఒక్కటే ఉన్నది.
0: That is the effective principle.
1: అది మహమ్మదస్ అనుకోండి, లేకపోతే హిందువులు అనుకోండి, లేక ఇంకే విధమైనటువంటి సిక్కులు అనుకోండి, లేక క్రిస్టియన్స్ అనుకోండి, ఏ విధమైనటువంటి బుద్ధులైనా కూడా అందరికీ ఉన్నది ఒక్కటే.
0: You may think of any religion, Islam or Christians or
1: Jews. పేరు వేరుగా పెట్టుకున్నారు. God is one, goal is one.
0: Names are different, God is one and the goal is one.
1: ఈ విధంగా కూడాను ఈ అద్వైతాన్ని మున్ముందు చక్కగా దానిని విప్పి పిల్లలకు చక్కగా అర్థమయ్యే రీతిగా బోధించాలి. అద్వైతం అంటే అంత సులభంగా అర్థమయ్యేటువంటిది కాదు.
0: నాన్ డ్యుయలిజం డాక్టర్ ఇస్ నాట్ దట్ సింపుల్ యాజ్ దాట్. ఇట్ హాస్ టు బి ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ సో హాస్ టు బి ఈజీలీ అండర్స్టూడ్ బై స్టూడెంట్.
1: కేవలం మొట్టమొదట ఒక అద్వైతానికి ఒక సమరీజిగా చెప్పారు.
0: భగవాన్ స్టేటెడ్ బ్రీఫ్లీ సంథింగ్ రిలేటింగ్ టు నాన్ డ్యుయలిజం.
1: ప్రయాణం చేస్తూ పండితులు అందరి చూతరు ఈ అద్వైత సిద్ధాంతాన్ని ఒప్పించుకున్నాడు.
0: He made them accept.
1: అతను స్థాపించినటువంటిదే అద్వైత సిద్ధాంతము. అది ఏ అద్వైత మతము?
0: ఇట్ వాజ్ శంకరా హూ ఫౌండెడ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యుయలిజం.
1: మతం అనగా ఏమిటి అనుకున్నారు?
0: వాట్ డు యు మీన్ బై రిలీజియన్?
1: భిన్నముగా చూచేటువంటిది కాదు మతము.
0: ఇట్ ఇస్ నాట్ ద విజన్ ఆఫ్ డైవర్సిటీ.
1: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించేది మతము.
0: ఇట్ ఇస్ ద వన్ దట్ ప్రూవ్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఇలాంటి అద్వైతమును అందరు కూడా అంగీకరిస్తూ వచ్చారు.
0: ఎవ్రీవన్ యాక్సెప్ట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యుయలిజం.
1: కానీ 32వ సంవత్సరం లోపలనే తన శరీరాన్ని వదిలాడు.
0: At the age of 32,
1: చాలా చిన్న వయసు.
0: At a tender age, quite young.
1: అనగా ఏమిటి?
0: What does it
1: mean? వచ్చిన పని అయిపోయింది.
0: Means his mission is over.
1: ఇంకా మునుముందు మీరంతా దీనిని కాపాడుకోవాలి.
0: In future, you have to propagate.
1: అప్పుడు 5 లింగములు తీసుకుని వచ్చాడు.
0: Then he collected 5 lingas.
1: ఒక్కొక్క లింగం ఒక్కొక్క ప్రదేశంలో స్థాపిస్తూ వచ్చాడు.
0: Each of the linga is installed in each of the centers.
1: ద్వారక, శృంగేరి ఇవంతా తీసుకొచ్చి యోగలింగం అనేటువంటి దాన్ని కంచిలో పెట్టేశాడు. కంచి లోపల సురేశుడు. ఆ సురేశుడు అనేటువంటి వాడెవడు? అతనే మండల మిశ్రుడు. ఆ మండల మిశ్రుడికి సురేశుడిని పేరు పెట్టి అతనికి అక్కడ పీఠాధిపతిగా నేర్చాడు.
0: సురేష ఈజ్ ది సేమ్ మండల మిశ్ర. హీస్ మేడ్ ది హెడ్ దేర్.
1: ఈ విధమైనటువంటి యొక్క మతమును అద్వైత మతమును స్థాపించి లోకంలో అలజడలంతా కూడాను చల్లార్చి ఈ ఒకరికొకరికి ఉన్నటువంటి దేశంలంతా కూడా నిర్మూలం గావించి ఏకాత్మభావం చేత ఆనందాన్ని అభివృద్ధిపరచడానికి తగిన కృషి చేశాడు.
0: శంకరా మేడ్ ఎవ్రీ అటెంప్ట్ టు ప్రాపగేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యుయలిజం, పాసిఫైడ్ ఆల్ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అండ్ అజిటేషన్, రిమూవ్డ్ ఆల్ హేషన్ ప్రివైలింగ్ అట్ ద టైం.
1: తమ యొక్క శిష్యులే అనేక విధములైనటువంటి దీంట్లో పల శంకరు చెప్పినటువంటి వాటిని తాము రాసినట్టుగా రాసుకుని తమ పేరు ప్రతిష్టల నిమిత్తమై అనేకమైన పాటలు పడుతూ వచ్చారు.
0: బట్ అన్ఫార్చునేట్లీ the disciples of Shankara have written certain interpretations and said as if they were written by Shankara.
1: Vidyaranyal varu kudanu atani yokka shishyude.
0: Vidyaranya also is his disciple.
1: Kattagalipudiki okarlo okariki e maatram aikamathyam lekunda poyindi.
0: Ultimately they were never
1: okaru cheppina dani okaru angikarinchaleekapothundo.
0: They contradicted each other.
1: Idi Christian mathamlo kudanu eppudu Jesus pothane ee 11 mandi shishyulanta unnaru chudu veellu okarlo okariki భేదములు ఏర్పడిపోయినాయి.
0: ద సేమ్ థింగ్ హ్యాపెన్ ఇన్ క్రిస్టియానిటీ. ద మూమెంట్ క్రైస్ట్ లెఫ్ట్ ద 11 డిసైపుల్స్ ఫాట్ అమంగ్ దెమ్సెల్వ్స్.
1: కట్టకడపటికి ఒక్కడు నిలిచాడు.
0: ఫైనలీ వన్ విత్స్టుడ్ ఆల్ దిస్.
1: అతనే మాథ్యూ.
0: హీస్ మాథ్యూ.
1: అతను ట్యాక్స్ కలెక్షన్.
0: హీస్ ఎ ట్యాక్స్ కలెక్టర్.
1: అతను మాత్రమే అన్ని తను రాసినవన్నీ చెప్పుకుని వాటిని ప్రచారం చేస్తూ వచ్చాడు.
0: ఎవ్రీథింగ్ ఈజ్ ఓన్ రైటింగ్.
1: మొట్టమొదటి చేరినటువంటి వాడు పీటర్.
0: The first one who joined the group is Peter.
1: ఆ పీటర్ ను పట్టుకోవడానికి వస్తే నేను క్రైస్తవులకు ఫాలోయర్ నేను కాదు అన్నాడు.
0: When people approached Peter,
1: ఇంత స్వార్థము ఇంత సప్రయోజనము పాటుపడి కట్టగడపటికి అనేక విధమైనటువంటి యొక్క ఆ ఉపదేశములన్నీ కూడా చిన్న భిన్నంగా మారిపోయినాయి.
0: Peter denied Jesus Christ. He said that he does not belong to Christ. Like that, the whole religion is brought down.
1: అదే విధంగానే శంకర్ల వారు చేసినటువంటి ఒక అద్వైత సిద్ధాంతాన్ని మరి కూడా అనేక ఖండించడానికి వీలు కాదు, ఖండించలేదు. రామానుజుల వారు దాన్ని సవరించుకుంటాను విశిష్టమైన అద్వైతము అని దానికి పేరు పెడుతూ ఇచ్చాడు.
0: ఇన్ ద సేమ్ వే రామానుజా, హీ హాస్ నాట్ కాంట్రడిక్టెడ్ ద ఫిలాసఫీ ఆఫ్ శంకర, బట్ హీ కరెక్టెడ్ ఇట్ ఇన్ ది కరెక్ట్ డైరెక్షన్.
1: ఇతను ఏమన్నాడు, శంకరులు వారు సర్వ చెరుకులు యందు ఉండేటువంటి రసం ఒక్కటే, చెరుకు రసము అద్వైతము అన్నాడు.
0: హీ సెడ్ దిస్ నాన్ డ్యుయలిజం ఈజ్ ది షుగర్ కేన్ జ్యూస్ విచ్ ఇస్ యూనిఫామ్.
1: ఈ షుగర్ కేన్ జ్యూస్ ఎంతకాలం అని పెట్టుకోవడానికి వీలవుతుంది?
0: హౌ లాంగ్ ఇట్ వుడ్ లాస్ట్?
1: ఇది శాశ్వతం కాదు.
0: ఇట్స్ నాట్ పర్మనెంట్.
1: ఇది నాట్ అమృతం, అమృత స్వరూపము.
0: ఇట్స్ నాట్ ది ఫార్మ్ ఆఫ్ నెక్టర్.
1: ఇది అమృత రసం కాదు. ఇది
0: ఇట్స్ నాట్ స్వీట్ ఎనీ లాంగర్.
1: కాబట్టి దీన్ని అమృతమయంగా మార్చాలి అని పెట్టాడు.
0: దేర్ఫోర్ ఇట్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ సో ఇట్
1: బికమ్స్ రసమును ఆయన చక్కెరగా మార్చి సంస్కరింపజేసి దేంట్లో అయినా వేసుకోండి.
0: దేర్ఫోర్ వెన్ షుగర్ కేన్ జ్యూస్ ఈస్ జస్ట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ షుగర్ యూ కెన్ మిక్స్ ఇట్ విత్ ఎనీ.
1: బియ్యం పిండిలో వేసుకోండి తీయగా వస్తుంది.
0: రైస్ ఫ్లోర్
1: గోధుమ పిండిలో వేసుకోండి తీయగా, బేడల పిండిలో వేసుకోండి. పిష్టాది గుణ సంపర్కాత్ అన్నాడు. పిష్టాది గుణ సంపర్కాత్, ఏ పిష్టలో ఏ పిండిలో వేసుకున్నప్పటికీ దీని గుణము తీపే.
0: ద షుగర్ యూ మే మిక్స్ ఇట్ ఇన్ ఎనీ ఫ్లోర్ బట్ ఇట్ స్వీట్నెస్ రిమైన్స్ ఆల్ ద సేమ్.
1: కనుక ఈ షుగర్ అనేటువంటిది శాశ్వతంగా ఉంటుంది.
0: ద షుగర్ ఇస్ ఎ పర్మనెంట్ స్టేట్.
1: ఏంటైనా ఉపయోగ పెట్టుకోవచ్చు.
0: యూ కెన్ యూజ్ ఇట్ ఎనీ.
1: కనుకనే షుగర్ సమ్ అనేటువంటి దానికంటే షుగర్ గా అనుకోవటం మంచిదిగా ఉంటుంది. విశిష్టమైన అద్వైతము అని దీని పేరు పెట్టు.
0: దేర్ ఫోర్ షుగర్ ఇస్ మచ్ మోర్ దాన్ ది షుగర్ కేన్ జ్యూస్. దేర్ ఫోర్ ఇట్స్ క్వాలిఫైడ్ నాన్ డ్యువల్.
1: మూడవది ద్వైతము.
0: థర్డ్ వన్ డ్యువలిజం.
1: ఇతనే మధ్వాచార్యుడు.
0: ఇట్ ఇస్ ఫౌండెడ్ బై మధ్వాచార్య.
1: శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య ఈ త్రిమత స్థాపకులు.
0: శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య దే ఫౌండెడ్ ఆల్ త్రీ స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ.
1: పెట్టాడు
0: మధ్వాచార్య.
1: అయితే ముగ్గురు కూడా ఒకదాన్ని అంగీకరించారు.
0: ఆల్ ది త్రీ యాక్సెప్టెడ్ ఓన్ వన్.
1: అది షుగర్ రసం అన్నారు, ఇతను షుగర్ అన్నాడు, ఇతను కూడా అన్నాడు ఇతను షుగర్ నిజమే, అయితే నేను షుగర్ గా కాకూడదు, షుగర్ తినేటువంటి వాడుగా నేను కావాలి, షుగర్ నేను అనుభవించాలి.
0: శంకరాచార్య సెడ్ షుగర్ కేన్ జ్యూస్, రామానుజాచార్య వ్యూడ్ ఇట్ యాజ్ షుగర్. వెల్ మధ్వాచార్య సెడ్ ఐ డోంట్ వాంట్ టు బి షుగర్.
1: దేవుడా
0: ఈట్ ది షుగర్,
1: నీవు షుగర్, నేను షుగర్ అయిపోతే ఈ నాకేం ప్రయోజనం? దానివల్ల ఏ రుచి నాకు కలుగుతుంది? ఏ ఆనందం నాకు లభ్యమవుతుంది? నీవు షుగర్ గానే ఉంటుండు, నిన్ను నేను మారమని నేను చెప్పను.
0: ఓ గాడ్ యువర్ షుగర్, వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ బీయింగ్ ఎ షుగర్ దట్ డస్ నాట్ హావ్ ద టేస్ట్.
1: నువ్వు భుజించేటువంటి వాడిగా నన్ను తయారు చేయమన్నాడు.
0: మేక్ మీ సో యాస్ టు డిజర్వ్ అండ్ ఎంజాయ్ ది స్వీట్నెస్ ఆఫ్ ద షుగర్.
1: ఎప్పుడు నువ్వు షుగర్ తినేటువంటి వాడు గారు నాకు మార్చుతావు?
0: వెన్ డు యూ చేంజ్ మీ ట్రాన్స్ఫార్మ్?
1: తనను తాను అర్పితం చేసుకున్నప్పుడే తాను షుగర్ తినేటువంటి వాడుగా తయారవుతాను.
0: వెన్ వన్స్ ఐ ఆఫర్ మై సెల్ఫ్ టు యూ ఐ కెన్ టేస్ట్ ది స్వీట్నెస్.
1: అంతవరకు మాత్రం కాదు,
0: నాట్ దట్ ఫార్.
1: ఎన్ని విధమైన సాధనలైనా చేయండి.
0: యూ మే ఫాలో ఎనీ స్పిరిచువల్
1: తపస్సునైనా చేయండి,
0: ఆర్ పెనన్
1: ఎన్ని యోగములైనా చేయండి,
0: ఆర్ స్పిరిచువల్
1: ఎన్ని జపములైనా చేయండి,
0: ఆర్
1: ఎన్ని ధ్యానములైనా చేయండి,
0: మెడిటేషన్
1: ఎన్ని గ్రంథములైనా చదవండి,
0: గో త్రూ బుక్స్.
1: కానీ ఆ షుగర్ తినేటువంటి అధికారం రాదు.
0: యట్ యూ విల్ నాట్ హ్యావ్ అథారిటీ, యూఆర్ నాట్ క్వాలిఫైడ్.
1: ఇవన్నీ కేవలం తాత్కాలికంగా మనసును మాత్రం అరికెట్టేటువంటివి.
0: ఇట్ విల్ ఓన్లీ గివ్ యూ టెంపరీ సాటిస్ఫాక్షన్ టు ద మైండ్.
1: అన్ని సాధనలు మనసు ద్వారా జరిగేటువంటివి కనుక ఆ మనసును భగవంతునికి అర్పితం చేయి.
0: ఆల్ స్పిరిచువల్ పర్సూట్స్ ఆర్ ఫాలోడ్ బై ద మైండ్ విచ్ హాస్ గాట్ టు బి ఆఫర్డ్ టు గాడ్.
1: అప్పుడే మధ్వాచార్యులు చెప్పాడు,
0: దెన్ మధ్వాచార్య
1: ఏ హృదయమును సగితి ఓయిసే నాకు.
0: Oh God, that heart you have given me.
1: Magidi danine arpintu mahitamurti.
0: Oh Lord, I offer it back to you.
1: Paraga vere midettu nee paada archanakunu.
0: To worship your feet, what else can I offer
1: Anjali
0: you?
1: Anjali kitintu andukovayya neevu.
0: With all sanctions.
1: Anjali kitintu andukovayya neevu. Idigo, naa hrudayanni arpistunnanu.
0: I offer my own heart to you, God.
1: అప్పుడు
0: దెన్
1: భగవంతుడు, ఇదిగో నా షుగర్ నీకు అందిస్తున్నాను.
0: దెన్ గాడ్ విల్ సే యాక్సెప్ట్, హియర్ ఇస్ ది షుగర్ ఫర్ యు.
1: భావం తద్భవతి.
0: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ది రివర్స్.
1: భగవంతుడు ఎప్పటికీ మారడు.
0: గాడ్ విల్ నెవర్ చేంజ్.
1: నీ యొక్క భావములే భగవంతుని యొక్క పలుకులకు మార్పు కలుగుతుండాలి.
0: యువర్ ఓన్ ఫీలింగ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్.
1: నీటికి ఏ రూపం ఉంది?
0: వాట్ ఆర్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్?
1: గాలికి ఏ రూపం ఉంది?
0: వాట్ ఆర్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిర్?
1: ఏమీ లేదు.
0: నో ఫార్మ్.
1: భగవంతుడు కూడా అంతే.
0: సో ఆల్సో గాడ్.
1: భక్తుని యొక్క ప్రేమానుబంధం చేతనే భగవంతుడు కూడా ఆ రూపాన్ని పొందుతూ ఉంటాడు.
0: ఇట్స్ ఓన్లీ బేస్డ్ ఆన్ ద లవ్ ఆఫ్ ది డివోటీ గాడ్ అస్యూమ్స్ దట్ ఫార్మ్.
1: గాలిని ఫుట్బాల్ లో చేస్తే ఫుట్బాల్ రూపకంగా ఉంటుంది గాలి.
0: When the air is pumped into the football, it takes that form.
1: ఈ గాలి బెలూన్ లో చేస్తే బెలూన్ రూపకంగా ఉంటుంది.
0: When the air is pumped into the balloon, it takes that form.
1: ఈ నీటిని ఎలాంటి పాత్రలో పోస్తే అలాంటి పాత్ర రూపాన్ని ధరిస్తుంది.
0: As is the form of the tumbler,
1: ఎలాంటి ట్యాంక్ రూపాన్ని నింపితే అలాంటి ట్యాంక్ రూపాన్ని కనిపిస్తుంది.
0: As is the form of the tank, so is the form of water.
1: ఏ రూపము నీవు ఆశించిన రూపమే ఆ రూపాన్ని ధరిస్తాడు.
0: Therefore God will take upon himself the form
1: of the divine. భగవంతుడికి భేదములు లేవు.
0: There are no differences in the divinity.
1: భక్తుడు ఏ రూపంతో ఆశిస్తే ఆ రూపాన్ని ధరిస్తాడు భగవంతుడు.
0: Whatever form that the devotee wants, God manifests that.

0: సర్వరూపధరం శాంతం.
1: భగవంతుడు శాంతస్వరూపుడై అన్ని రూపములు ధరిస్తుంటాడట.
2: గాడ్ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
0: సర్వనామధరం శివం,
1: అన్ని నామములు తనగానే ధరిస్తుంటాడట.
2: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
1: ఎవరతను?
2: విసే
1: సత్ చిత్ ఆనందం, సచ్చిదానంద రూపం.
2: ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ బీయింగ్ అవేర్నెస్.
0: అద్వైతం,
2: నాన్ డ్యువల్,
0: సత్యం,
2: ట్రూత్,
0: శివం సుందరం,
2: ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
1: ఎంత చక్కగా ఉంటుందని, మూడు విధంగా ఉంటుందని, కానీ మూడు ఒక్కటే మరి.
2: Though they appear to be three, but they are one and same.
1: Satyame sundaramu.
2: Truth is beauty.
1: Satyam lekapothe adi beauty ekkada ustundi?
2: Without truth it cannot be beauty.
1: Asatyaniki beauty undadu.
2: Where there is no truth,
1: akasanam untadu gaani beauty undadu.
2: There will be attraction, but there will be no beauty.
1: Kabatti satyam.
2: So truth.
1: Adi sundaram.
2: That is beauty.
1: Aa sundaramu satyam rendu chesinappudu goodness.
2: With the truth and beauty there is goodness.
1: కనుకనే ఈ మూడింటి యొక్క ఏకత్వం కూడా ఒక్కటే.
2: దేర్ఫోర్ ది ట్రినిటీ, ది యూనిటీ ఆఫ్ ది త్రీ ఇస్ వన్.
1: దీన్ని కూడా ప్లేటో బోధిస్తూ వచ్చాడు.
2: ఇస్ ఆల్సో టాట్ బై ప్లేటో.
1: అరిస్టాటల్ శిష్యుడు ప్లేటో.
2: ప్లేటో ఇస్ ది డిసైపుల్ ఆఫ్
1: అరిస్టాటల్. చెప్తూ వచ్చాడు ప్లేటోకు.
2: అరిస్టాటల్ టాట్,
1: నాయన అన్ని వేదములను నేను చూచాను, అన్ని శాస్త్రములను నేను విచారణ చేశాను, అన్నింటి యందు ఉన్నటువంటిది మూడే, సత్యం, శివం, సుందరం.
2: He said, I have gone through all Vedas and sacred texts. Only three principles are there. Truth, goodness and beauty.
1: ఈ ప్లేటో అరిస్టాటల్ చెప్తూ వచ్చేశాడు సత్యం, శివం, సుందరం, ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
2: ద సేమ్ థింగ్ ఇస్ స్టేట్ బై ప్లేటో టు అరిస్టాటల్, ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
1: ఈ మూడు ఉంటే ఇంకా మానవుడు దేవుడైపోతాడు.
2: విత్ దీస్ త్రీ మ్యాన్ బికమ్స్ డివైన్.
1: ఈనాటి మానవుడు తనకు మానవత్వానే తెలుసుకోలేకపోతున్నాడు.
2: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ది హ్యూమన్.
1: మానవుడు మానవుని ఎందు ఉన్నటువంటి మానవతా గుణములే తాను తెలుసుకోలేకపోతున్నాడు.
2: ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద హ్యూమన్.
1: మానవుని ఎందు ఉన్నటువంటి దైవ గుణములు ఏ రీతిగా తెలుసుకోగలడు?
2: హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో ద డివినిటీ?
1: కొన్ని లక్షల సంవత్సరాలు అయిపోయింది మానవుడు పుట్టి.
2: మ్యాన్ హస్ టేకెన్ బర్త్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ అగో. లాక్స్ ఆఫ్ ఇయర్స్ అగో.
1: కానీ లక్షల సంవత్సరాల పూర్వమే మానవుడు పుట్టినాడు. కానీ ఇంకా మానవత్వం ఇంకా పుట్టలే వీడి నుంచి.
2: మ్యాన్ వాజ్ బోర్న్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ అగో, బట్ ది హ్యూమన్ క్వాలిటీ.
1: ఏనాడు మానవుని ఎందు మానవత్వం పుట్టుతుందో, ఏనాడు మానవుని ఎందు మానవత్వాన్ని దర్శిస్తాడో, అప్పుడే మానవుని ఎందు దైవత్వాన్ని కూడా దర్శించగలడు.
2: దట్ డే ది హ్యూమన్నెస్ ఆర్ హ్యూమన్ క్వాలిటీ టేక్స్ బర్త్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్, హీ విల్ బి ఏబుల్ టు
1: డివినిటీ. మానవత గుణములే తాను గుర్తించుకోలేకపోతే ఇంకా దైవ గుణములు ఏ రీతిగా గుర్తించాడు?
2: దెన్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ది హ్యూమన్ వాల్యూస్. హౌ డస్ హీ నో?
1: స్వర్గానికి ఎక్కిందా?
2: ద వన్ హూ కెనాట్ క్లైమ్ అప్ ది లిటిల్ స్టేర్, హౌ డు యూ రీ ఎక్స్పెక్ట్?
1: తన మానవతా గుణములే తాను తెలుసుకోలేకుండా పోతున్నాడు.
2: ఈజ్ నాట్ ఏబుల్ టు నో ది హ్యూమన్ క్వాలిటీ.
1: ఎట్లా తెలుస్తుంది?
2: హౌ డస్ హీ నో ది డివైన్?
1: కనుక మొట్టమొట్ట మానవతా గుణాలను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
2: ఫస్ట్ వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో హ్యూమన్ వాల్యూస్.
1: అప్పుడే దైవ గుణములు ఈజీగా మనకు అర్థమవుతుంది.
2: దెన్ ఇట్స్ క్వైట్ పాసిబుల్ అండ్ ఈజీ ఎనఫ్ టు నో.
1: చాలా సులభంగా మనకు అర్థమవుతుంది.
2: ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ టు నో ఈజీలీ.
1: కనుక మొట్టమొట్ట సో మహనీయుడు ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గం లోపల ఏ విధమైనటువంటి మార్గంలో దైవాన్ని తెలుసుకోగలిగారు అనేటువంటి దాన్ని మీరు తెలుసుకుంటే పిల్లలందరికీ కూడా నిర్మలమైనటువంటి ఒక భావం కుదురుతుంది. నిస్వార్థమైనటువంటి ప్రేమ పెరుగుతుంది. నిశ్చింతగా జీవిస్తారు.
2: దేర్ఫోర్ వెన్ వన్స్ వీ కమ్ టు నో హౌ ఎవ్రీ వన్ స్టార్టెడ్ హిజ్ ఓన్ ప్రిన్సిపల్, స్టార్టెడ్ టీచింగ్ హిజ్ ఓన్ థియోరీ, వీల్ సటన్లీ అండర్స్టాండ్ అండ్ బీ ప్యూర్ సెల్ఫ్లెస్ without any anxiety or worry.
0: Bhaja Govindam.

0: Radio Sai now brings you a divine discourse delivered by Bhagavan Baba on the 14th of January 2006 on the occasion of Sankranti.
1: Dear students, boys and girls, human life is sacred. Human life is sacred because God descends in human form. The avatar is in a human form only.
2: Kanuka manavudu devam ante pratyekanga oka roopamlo untadu ani meer tharinchukodadu.
1: So never think that God has a separate form.
2: Manushulakante devamu veru ledu.
1: There is no God apart from the humanity.
2: ఈ మనుషులు ఏ రూపం ధరించాడంటే పంచభూతములతో ఉన్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హ్యూమన్ బీయింగ్ రిప్రజెంట్స్ ది కాంబినేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
2: శబ్ద రూప రసగంధాలు.
1: హీ రిప్రజెంట్స్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ద సౌండ్ ద స్పేస్ ద వాటర్ ఈథర్ ఇన్ ద ఫైర్.
2: ఇందుతో చేరినటువంటి దాన్ని పంచభూతములు అని చెప్పడం సాధ్యం కాదు.
1: It is not possible to limit with these five elements alone.
2: అందుకోసమే దీనికి మొత్తంగా ఆత్మ అని పెట్టారు.
1: Therefore, in totality, the whole thing is called ఆత్మ.
2: ఆత్మగా దానికి రూపం ఏమిటి అని అనేక మంది ప్రశ్నిస్తారు.
1: Many question the form of ఆత్మ.
2: కానీ ఆకారం మాత్రమే మానవత్వాన్ని నిరూపించదు.
1: It is not the mere form that stands as an evidence or the proof for the human being.
2: Kaluga atti mana swarupani nirupinchalante manam kevalam grandha pitanalu chesukadu.
1: To demonstrate that we are ideal human beings, it is not enough if we go by the bookish knowledge, textual information.
2: Kevalam nartha cheta pravartana cheta మనం దాన్ని నిరూపించాలి.
1: ఇట్ ఈజ్ ఓన్లీ అవర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ దట్ ప్రూవ్ దట్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్.
2: అందువల్ల దీనికి విద్యార్థి అని చెప్పడానికి వీలు కాదు.
1: అండ్ దేర్ ఫోర్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఎయిదర్ టు సే విద్యార్థి ద స్టూడెంట్.
2: విద్యార్థి అనగా కేవలం నెగటివ్.
1: విద్యార్థి ద స్టూడెంట్ మీన్స్ మియర్ ఇస్ నెగటివ్.
2: నిజమైన విద్యార్థి ఏంటంటే దానికి వేరే పేరు ఉంది.
1: ద ట్రూ స్టూడెంట్ హ్యాస్ గాట్ డిఫరెంట్ నామెన్క్లేచర్, అనదర్ నేమ్.
2: విద్యార్థి అనేటువంటి దానికి కేవలము జ్ఞానము, అనేక రకములైనటువంటి ప్రపంచ పరిస్థితులు, పవనమైనటువంటి ఒక దివిభావము, ఇవన్నీ ఉండేటువంటిది కాదు.
1: ద స్టూడెంట్ ఈజ్ నాట్ మియర్లీ లిమిటెడ్ టు ద నాలెడ్జ్ ఎక్విజిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆల్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద వరల్డ్ అండ్ ఇట్స్ పొజిషన్.
2: దీనికి ఎడ్యుకేర్ అన్నారు.
1: ట్రూలీ స్పీకింగ్ దట్ విచ్ ఇస్ బియాండ్ ఇస్ ఎడ్యుకేర్.
2: ఎడ్యుకేషన్ వేరు, ఎడ్యుకేర్ వేరు.
1: ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేర్ ఆర్ డిఫరెంట్.
2: ఎడ్యుకేషన్ కేవలము ఫిజికలీ మెంటలీ మనము దాన్ని అర్థం చేసుకోవచ్చు.
1: వీ కెన్ అండర్స్టాండ్ ఎడ్యుకేషన్ ఫిజికలీ అండ్ మెంటలీ.
2: కానీ అది ఎక్కడి నుంచి వస్తున్నది?
1: వేర్ ఫ్రమ్ ఇట్ అరైజెస్.
2: కృష్ణా గోదావరి పినాకినేటువంటి దీని పేర్లు ఏ స్థానంలో పుట్టినవో, ఏ భాగంలో పుట్టినవో దాని గురించి చెప్తూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ పీపుల్ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయినింగ్ ది వెరీ బర్త్ ప్లేస్ ఆఫ్ కృష్ణా గోదావరి, ది రివర్స్ దట్ ఫ్లో ఇన్సిస్టెంట్లీ.
2: అదే విధముగానే ఈ ఎడ్యుకేర్ అనేటువంటి ఎడ్యుకేషన్ అనేటువంటి ఎడ్యుకేర్ అనేటువంటి పదం నుంచి వచ్చాయి.
1: Therefore, education is derived out of this educare, the origin.
2: మనం భౌతికంగా చేస్తున్నటువంటి క్రియలన్నీ కూడా కేవలము ఈ ఎడ్యుకేషన్.
1: ఆల్ అవర్ ఫిజికల్ యాక్టివిటీస్ కాంట్రిబ్యూట్ టు ఎడ్యుకేషన్.
2: కానీ ఎడ్యుకేషన్ అనేది లోపల ఉన్నటువంటి యొక్క పావం యొక్క పరిశుద్ధమైనటువంటి యొక్క చిత్తము.
1: బట్ ది ఎడ్యుకేర్ ఇస్ దట్ విచ్ ఇస్ విత్ ఇన్ రిప్రజెంటింగ్ ది ఇన్నర్ ఫీలింగ్స్ అండ్ సెంటిమెంట్స్.
2: ఏ మాట అయినా, ఏ పాట అయినా, ఏ పాట అయినా ప్రతి ఒక్కరూ హృదయం నుంచి ఉద్భవించిన తర్వాతనే దీనికి ఎడ్యుకేర్ అంటున్నారు.
1: దేర్ఫోర్ యూ కెన్ కాల్ ఇట్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎడ్యుకేర్ ఇన్ ఆల్ యువర్ వర్డ్స్, యాక్షన్స్ అండ్ యువర్ పాత్ దట్ యూ ఫాలో ఇఫ్ ఇట్ అరైజెస్ ఫ్రమ్ యువర్ ఓన్ హార్ట్.
2: కానీ లోపల అంతర్భావమైన చక్కగా లేకుండా మాటలు కూడా మంచిగా రావు.
1: When the inner feelings are not pure, you cannot make use of good vocabulary or good words.
2: కనుకనే ఈనాడు ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటే ఇది గొప్ప గొప్ప పేరు పెట్టుకునేటువంటి వారు కాదు.
1: యూ కెనాట్ కాల్ ఎ పర్సన్ సింప్లీ ఎడ్యుకేటెడ్ బికాస్ ఆఫ్ హిస్ హై పొజిషన్స్.
2: వారెవరు కూడా దీన్ని సరిగా పరిశీలించడం లేదు.
1: None of them have truly investigated what educator is.
2: లోపల నుంచి వచ్చే భావంతోనే బయట పనిచేస్తున్నాడు.
1: The outer action arises because of inner feeling.
2: కనుక లోపల ఉన్నటువంటి దాన్ని గుర్తించుకుంటే బయట దానికి మనకు అర్థమవుతుంది.
1: When once we understand that which is latent and immanent, the exterior could be well understood.
2: ఏదో అనుభవజ్ఞులైనటువంటి మహనీయులు ఆ యొక్క విషయాన్ని అర్థం చేసుకుంటారు. కానీ లేకపోతే సామాన్యంగా అయితే వాడు ఒక ఎడ్యుకేషన్
1: Only experienced people can understand the immanent principle, but other people go by all the external things like the acquisition of degrees.
2: కనుక మీరు ఎల్లరూ కేవలము బయట విద్యను మాత్రమే గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను గుర్తించుకుని మీరు పనులకు తిరిగి బోధిస్తుంటారు.
1: You acquire the knowledge relating to the outer world and you begin to share with fellow men.
2: అంత మాత్రం చేత మేము విద్యావంతమని చెప్పకూడదు.
1: దట్ విల్ నాట్ మేక్ యూ వర్ది ఆఫ్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్.
2: ఇప్పుడు బిఏ, ఎంఏ, బిఎస్సీ, సిఏ ఇలాంటి పేరంతా పెట్టుకున్నారు.
1: యు హావ్ సో మెనీ డిగ్రీస్ లైక్ బిఏ, ఎంఏ అండ్ సో ఆన్.
2: ఇవన్నీ ఎలాంటివి అంటే కేవలం బాహ్యమైనటువంటి.
1: దీస్ ఆర్ ఆల్ ద డిగ్రీస్ అక్వైర్డ్ ఇన్ ది ఔటర్ వరల్డ్ ఎక్స్టర్నల్.
2: కానీ అంతర్భావాన్ని అర్థం చేసుకునేటువంటి వ్యక్తులు చాలా అరుదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దోస్ దట్ హ్యావ్ అండర్స్టూడ్ ద ఇన్నర్ నేచర్ ఆర్ వెరీ రేర్.
2: కనుక మనం అంతర్భావాన్ని అర్థం చేసుకుంటే మనకు మనం తరిస్తాం.
1: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ ది ఇన్నర్ ఫీలింగ్స్ వీ కెన్ కరెక్ట్ అవర్ సెల్స్ అండ్ ట్రెడ్ అలాంగ్ ద రైట్ పాత్.
2: ఈ టీచర్ ఈ విషయం చెప్పాడు, ఈ టీచర్ ఈ విషయం చెప్పాడు అని కేవలం వ్యక్తులపైన ఆధారపడకూడదు.
1: You should not depend on individuals who teach you different subjects.
2: Meenu you understand chesko deer kosamane realization ante dehamu tana manasu tana buddhi chittamu antakarana ivanni kulunu manasu pai aadharapadindi.
1: Therefore it is said realization is beyond which comprises the body, mind and intellect that will take you to the higher altitudes.
2: Deenne త్రిమూర్తులు అని
1: చెప్పారు. దిస్ ఇస్ వాట్ యూ కాల్ ట్రినిటీ త్రిమూర్తులు.
2: అనగా సత్వ, రజో, తమో గుణం.
1: దే రిప్రజెంట్ ది బేసిక్ త్రీ ఆట్రిబ్యూట్స్ సత్వ, రజస్, తమో గుణాస్.
2: సత్వం అనగా లోపల నుంచి బయలుదేరింది.
1: ద సాత్విక్ ఇస్ ద వన్ విచ్ అరైజెస్ ఫ్రమ్ విదిన్.
2: ఇంకా రజోగుణం అనగా మన యొక్క చర్యలు.
1: Rajoguna, the passion, is very much reflected in our actions. The words that we speak represent tamoguna.
2: Kali, truth anetvantide, jinga, anni vidhamarakaralu, anni indiyamarakaralu, lobarchukunnatvantide yukka, idhe satyamani.
1: Therefore the fundamental truth will have total control over all these components of the human being.
2: ఇప్పుడు మీరు ఏదో పని చేస్తున్నారు, ఈ పని ఎవరు చేయిస్తున్నారు?
1: సపోజింగ్ యూఆర్ డూయింగ్ ఎన్ యాక్టివిటీ, హూ ఇస్ ద వన్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్?
2: ఈ పనులు, ఈ ఆటలు, ఆ పాటలు అన్ని కూడా కేవలము ఈ రజోగుణం నుంచి వచ్చినవి.
1: The sports and games and all that you do, they represent Rajoguna, the emotion of the passion.
2: Swarthani adharam chesukoni,
1: basing on your selfishness,
2: parathani bodhistuntaru.
1: And we just speak of the spiritual value.
2: Kaadu kaadu. Parathani adharam chesukoni, bahimata brahmam chinchali.
1: So we should base on the spirituality and carry on the physical activity. We have so many sweets. What is the cause behind all these sweets? In fact, all that which is essential, basic, is the sacred feeling within. Therefore, every human being should have faith in God. Without total faith in God, you cannot depend, you cannot carry on your life sojourn. God is one. One God assumes many forms. There may be plurality or multiplicity, but God is one. We find the illumination because of so many bulbs around. Where from you get them? Because of the current supply, they illumine. It is the current which is responsible for all these activities. Basing on these essentials and the components and the ingredients, we just speak and act. First of all, a human being you should have the steadiness, and you should have purity, and you should be totally detached. God has all these three basic qualities of purity, of that which is beyond the transcendental. Therefore, the title or the name is given basing on his expression or the conduct. We don't need to ask anybody, no one needs to certify whether you are good or not. Everything comes from God only. So we should think of God, say God. We are also taught that we have so many incarnations, avatars. And in fact, it's only one, the divinity, that takes many forms. The sugar, where from you get it? With the sugar, you make so many preparations. So many sweets are made out of this sugar, like bobatlu and so on. But no one recognizes the value of the basic sugar here. The name of God, we worship, we sing His glory and do all spiritual activities. In fact, the very heart is God. This heart should be filled with love. One is not a human being bereft of love. Therefore, we should consider the five elements as divine. The first one is life.
2: ఈ ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు ఇస్తున్నారు, ఏ సాధనతో మనం సాధిస్తున్నాము?
1: లైఫ్, who has gifted you this life? Where has it come from? Have you achieved it by any spiritual practice?
2: Thank you.
1: And we give so many illustrations, examples in support of the statement. We say willpower. What is the will? That true will is the nature of Atma, Atma Tattva. Therefore, the origin of all names is Atma only. All students are assembled here. What is the basis for all your learning and studies? Through learning, you get very high degrees. Degrees may be different, but the acquisition, learning, is one and the same. So we shall have to find out where from this learning has come. We have got so many names given to this origin. But it is a mistake. It is our illusion. In fact, the only one, the God, the existence. God is present, God is existent. He is God, but he behaves as a human being. Why? When God descends in a human form, the fellow human beings can understand the divinity. Therefore, it is out of this feeling the educare develops. Therefore, education is just societal, oriented to the outer world. Therefore, we shall also reflect our thought on God constantly. We say Durvasa is a man of temper and anger.
2: Kani, temper.
1: We say he has got temper. So who cannot control himself has this temper. Therefore, the one who has got full control, he will submit to God. Petrol, where from has it come?
2: Oil.
1: And is a product of the oil. It is out of earth. Though it is taken out, extracted of earth, we give it different names.
2: White petrol antaru.
1: We say white petrol.
2: Dark petrol antaru.
1: Dark petrol.
2: Ee vidhanga vachina manchi chedda rendu kudanu aa life nunchi vachinavi.
1: Therefore, the good and bad have originated out of the same source.
2: Kaduka atma anaitundi anni bhutamulu yokka samattham.
1: Therefore, Atma represents the essential basic oneness of all of the beings. In fact, when once this Atma is spelt out, it includes all the vastness of the
2: beings.
1: And if you just watch, you will find all human beings around. And we say different compositions there. We say one vehicle may be having the petrol, other may be oil and so on.
2: Matamulanniyu veru.
1: Religions are different.
2: Margambu okkate.
1: The path is one.
2: Vastra bhedamu veru.
1: The cloth is different.
2: Vastu okkate.
1: But the yarn is one and the same.
2: Shringaramu veru.
1: The jewels are different.
2: Bangaram okkate.
1: But gold is one.
2: Pasula varna veru.
1: The cows are of different colors, but the milk is same. People struggle for their living. But the indweller, Atma, is one and the
2: అతనే అన్నిలకు రఘు దేహమును సృష్టించి
1: గాడ్ హెస్ క్రియేటెడ్ డిఫరెంట్ బాడీస్.
2: ఆ సృష్టించడం కూడాను ఒక స్త్రీ ఒక పురుష ఈ రెండింటి ఎందుకు కూడా చేరి ఒక బిడ్డ పడుతుంది.
1: And God has manifested in the form of men and women, and that leads to progeny.
2: ఈ విధంగా లోతుగా ఆలోచించిన కాబట్టి ఆ బిడ్డ అనేటువంటిది తల్లిదండ్రులకు భాగమై.
1: Therefore the child is a part of both the parents.
2: కనుక మనము ఆత్మతత్వాన్ని మనం మర్చకుండా సాధించాలి.
1: Therefore we should never forget the atmic principle. We should realize it.
2: దేని మర్చినకుండాను ఆత్మ మర్చకూడదు.
1: You may forget anything else, but not Atma.
2: ఎందుకంటే నీ ఎందుకు పంచభూతములు ఉన్నాయి.
1: Because five elements are within you.
2: నీ పంచభూతములు ఏకం చేసినప్పుడే ఆత్మ అవుతుంది.
1: When all the five elements are united, when they once they combine, it is Atma.
2: ఓ జపం చేస్తుంటారు నాకు అంత తెలిసి ఉంటారు.
1: One does japam and they think they know everything.
2: కేవలం మాలు తిప్పినంత మాత్రం జపం అవుతుందా?
1: If you just rotate this talisman, Japamala, it doesn't mean that you know everything.
2: ప్రపంచంలో లౌకిక విషయం అంతా కూడా మర్చిపోయినప్పుడే అదే Japamala.
1: When once you forget all the outer world and worldly matters, then only you can call Japamala.
2: కనుక మనము ప్రతిదాని ఎందుకు మూలమును కనుక్కోవాలి.
1: Therefore we should understand the source Moola for everything.
2: అట్టి మూలమును అండర్స్టాండ్ చేసుకున్నటువంటి వాడే నిజమైనటువంటి మానవుడు.
1: Therefore he is a true human being. When once he knows this Moola, the primordial essential base.
2: Bhagavad Gita, ఎంత చదివినా ఎన్ని పర్యాయం నాకు కంఠస్థం తెలుసు అని అన్నప్పటికీ.
1: You may go through Bhagavad Gita a number of times and you may say you got it by heart.
2: నేను గొప్ప చదివాని అంటారు.
1: You may call yourself highly educated.
2: ABCD మొదలుకొని
1: right from alphabets ABCD.
2: భారతం భాగవతం రామాయణం అన్ని కూడా తయారవుతుంది.
1: And you know that these are the letters that constitute great. Therefore we should understand the source Moola for everything.
2: అట్టి మూలమును అండర్స్టాండ్ చేసుకున్నటువంటి వాడే నిజమైనటువంటి మానవుడు.
1: Therefore he is a true human being.

0: భారతం భాగవతం రామాయణం అన్ని గురించి తయారవుతున్నాయి.
1: అండ్ యు నో దట్ దీస్ ఆర్ ద లెటర్స్ దట్ కాన్స్టిట్యూట్ గ్రేట్ ఎపిక్స్ లైక్ రామాయణ భారత.
0: కనుక ఈ యొక్క ఒక్క భాగం అర్థం చేసుకుంటే అన్ని అర్థమవుతాయి.
1: Therefore, if you understand the essential main part, you will understand all the rest.
0: లేకపోతే మేము ఎందుకు కాలేజీ స్టార్ట్ చేయాలి?
1: Or else, why should we start colleges?
0: మా కాలేజీలో మంచి గుణము, మంచి ప్రవర్తన, మంచి ఆచారం.
1: Therefore, in our colleges, the character, the virtues, the conduct are most important.
0: ప్రతి ఆశకు, ప్రతి వంచకు, డిజైర్స్ చాలా ఇంపార్టెంట్.
1: And we find various life pursuits based on their desires.
0: ఆ డిజైర్ అనేటువంటి లేకపోతే ఏమాత్రము.
1: In fact, if you do not have this noble desire, you cannot realize anything.
0: కానీ ఆ డిజైర్ కూడా ఎట్టనుకోవాలి, అది కూడా భగవత్ యొక్క సంకల్పమే.
1: You should consider the desire is also the will of God.
0: కనుక స్త్రీ పురుషులైనటువంటిది బాల్య వృద్ధ కౌమారం సౌఖ్యమైనటువంటిది కేవలం మనం పెట్టుకున్న పేర్లు.
1: The men and women, the differences are of our own making.
0: ఎవరైనా సరే చిత్తం పరిశుద్ధంగా ఉండినప్పుడు సర్వము మనకు ఫలిపిస్తుంది.
1: Therefore, let him anyone for that matter, when once there is pure heart, he is bound to be successful.
0: అనవసరంగా ధ్యానం అనేది కొంచెం కన్ను మూసుకుని.
1: People sit in the name of meditation with closed eyes.
0: కన్నులు మూసుకుంటే మనకు తెలుస్తుందా? కన్నులు మూసుకుంటే ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా కనిపించరు.
1: And once you close your eyes, you will not be able to see the person in front of you.
0: కనుక నీవు వ్యక్తి ఏంటంటే అవ్యక్తమైనటువంటి వ్యక్తిగా మార్చుకోవటమే వ్యక్తి.
1: Therefore, vyakti is individual who will comprehend avyakta, that which is hidden.
0: కనుక మీరు మొట్టమొదటి అర్థం చేసుకుంటే అది పూర్తి ఆత్మగా మీకు ప్రత్యక్షమవుతుంది.
1: Therefore, when once you understand clearly, you will know the totality of Atma.
0: ఎంత జపం చేసినా, ఎంత తపం చేసినా కట్టగా ఆత్మశక్తిగా.
1: వాట్ ఎవర్ స్పిరిచువల్ పాత్ వీ మే ఫాలో, జప ఆర్ తప, ఇట్ విల్ అల్టిమేట్లీ టేక్ యూ టు ఆత్మ.
0: హనీ బీస్ బీస్ ఉంటాయి,
1: యు నో హనీ బీస్,
0: అవి అన్ని చెట్ల దగ్గరికి పోతుంటాయి.
1: దే మూవ్ అరౌండ్ ఆల్ ట్రీస్,
0: అన్ని పువ్వులు వాసన చూస్తుంటాయి.
1: అండ్ ది స్మెల్ ఆల్ ఫ్లవర్స్,
0: కానీ అన్ని స్మెల్ ఆరోగించు.
1: అండ్ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ఆల్ వేరియేషన్ ఇన్ ద ఫ్రాగ్రెన్స్.
0: ఒకటి మల్లె పువ్వు, ఒకటి సామంతి పువ్వు, ఒకటి గులాబీ పువ్వు.
1: ఫ్లవర్స్ లైక్ క్రిసాంతిమం, ద రోజ్ ఫ్లవర్ అండ్ జాస్మిన్.
0: కనుక ఈ ఫ్లవర్ యొక్క వాసన ఎంత కూడా,
1: ఇట్ ఈస్ ఆల్ ది స్మెల్ అవుట్ ఆఫ్ దీస్ ఫ్లవర్స్ విత్ ఆల్ ది అవేర్నెస్ ఇన్ హిస్ కాంటాక్ట్.
0: కనుక మనసు ఈ మూడింటిని మనం చేర్చుకున్నాం కనుకనే మనం మానవులు అయ్యాం.
1: Therefore, we are manavas, human beings, because we have got the mind, manasu.
0: ఈ మూడింటిని మనం మర్చినప్పుడు మనం పరమహంస అవుతాం.
1: When once we go beyond, we will be paramahamsa, the ascetic renunciant.
0: కనుక మనం మనుషులు కాదు, మాధవులమై.
1: We are not merely human beings, manushya, but we are madhava, divine.
0: ధవ అనగా ధైర్యము, ధైర్యము.
1: That means ధైర్య, కరే,
0: సాహసము,
1: valor,
0: నమ్మకము,
1: faith.
0: ఇలాంటివి ఉండినప్పుడే వాడు మనిషి అవుతాడు.
1: And once you have these virtues, you can call yourself manishi, human being.
0: వజ్రం తెలిసినటువంటి వాడు వజ్రాన్ని చక్కగా గమనించి దాన్ని భద్రం చేసుకుంటాడు.
1: Something like a person who knows the value of the diamond will know how to preserve it.
0: Die mind. మనోనాశనం కావాలి.
1: It is annihilation of the mind.
0: ప్రతి ఒక్క దానికి కూడా మనస్సు అవసరం.
1: For everything, manas, mind is necessary.
0: అందుకోసమే మనోమూలం మూలం జగత్.
1: And therefore, mind is the basis, manomoolam, for the whole jagat, the world.
0: ఆ మనసును జయించుకోకుండా అన్ని గుణములనే మాత్రము కల్పితమైనటువంటి గుణములను మనం సాధించుకుంటూ పోతే మనం ఏమవుతాము?
1: If we do not control the mind, even if you achieve all those things, what for? Where will you reach?
0: కానీ అది నిజమైనటువంటి డైమండ్ అవుతుందా?
1: Can that be true diamond?
0: ఇప్పుడు అందరూ కూడా చదివేదంతా కూడా ప్రపంచంలో ఉండేటువంటి అంతా కూడా పంచగుణములు ఉన్నాయి.
1: ఆల్ దట్ యు లర్న్ ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: కానీ ఈ మనోనాశనం జరిగిన

0: It is only after manonashana, annihilation of the mind,
1: one
0: can become
1: paramahamsa.
0: And therefore no one should follow the mind or
1: manasa.
0: Though it has got the sweet fruits outwards, there is bitter juice inside. Therefore we should understand that which is useful, which is sweet.
1: కానీ ఈనాటి యువకులు అంతా కూడాను మనసును మైండ్ అంటారు.
0: బట్ వీ సే ద మైండ్, వీ గో బై ద మైండ్ ఆర్ మనస్.
1: కానీ అది ఏ మైండ్ అంటే ఏమిటో అజ్ఞానంతో కూడినటువంటిది.
0: అండ్ ద మైండ్ స్టాండ్స్ ఫర్ ఇగ్నోరెన్స్, అజ్ఞానం.
1: అది కేవలము చదువు.
0: అండ్ దట్ ఈస్ ఆల్ చదువు ఆర్ ఎడ్యుకేషన్ దట్ వీ అక్వైర్.
1: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది పెద్ద గ్రంథమైనప్పటికీ ఆ ఎడ్యుకేషన్ లో ABCD మొదలకు చెట్టు వరకు ఉంటుంది అక్షరాలు.
0: అండ్ ఇట్ మే బి వాల్యూమినస్ బిగ్ బుక్స్ దట్ యు మే హ్యావ్, బట్ ఆల్ దే షో ఓన్లీ లెటర్స్ ఏ టు
1: జెడ్. అక్షరాలను మీరు తెలుసుకున్నప్పుడు
0: యు నో ద లెటర్స్,
1: అర్థం కూడా మీకు సహజంగా అవుతుంది.
0: దెన్ యూ కెన్ నో ది అర్థ, ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్.
1: ఆ మీనింగ్ తెలియకోకుండా ఊరికి మనం చదువుతూ పోతుంటే ప్రయోజనం.
0: Without knowing the meaning, why should we simply read?
1: Veda nechukuntunnaru.
0: You learn Veda.
1: Ananto vai Veda.
0: Ananto vai Veda.
1: Ayya Vedam ayyi antamainatunte yokka sikti kalinatunte Vedam.
0: Ananta, that represents the vastness, that which is infinite.
1: Nijanga Bhagavad Gita chesinatunte vallu, Bhagavantu cheppinatunte vallu, kevalam artham chesukoni vartinchinatunte vallu.
0: Therefore, who is the one who can speak on Bhagavad Gita? Who is the one who goes through the Bhagavad Gita? The one who understands it well only.
1: Kani understand cheyakunda enta chaduvu chadinappudiki prayojanam ledu.
0: Without understanding, basically, after all the education books, reading will be of no value.
1: Ee goppa mahayana rasadi ee education kadu. Idi kevalam vedamu ani antuntam.
0: And we think it's written by a very noble person, the Veda, not by ordinary people.
1: You like to see and like to see.
0: Whether you like or dislike, Veda is Veda.
1: Kanuka ilanti vedamu chadinatuvantu vallu ilanti vidyanu nechinatuvantu prati manavudu ani arthanni gurtinchi vartinchali.
0: Therefore all those that go through the Veda, that chant Veda and other books should know the meaning first and then act.
1: ఈనాడు తనం తాను మార్చి ఏదో విద్యను నేర్చుకుంటున్నాడు.
0: మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ హిజ్ నేచర్ హింసెల్ఫ్, బట్ హి వాంట్స్ ఎక్వైర్ నాలెడ్జ్.
1: అది మనిషి యొక్క వీక్నెస్.
0: దిస్ ఈస్ ది వీక్నెస్ ఆఫ్ మ్యాన్.
1: ఆ వీక్నెస్ ఉన్నటువంటి వాడే అన్నింటినీ నమ్ముతాడు.
0: ద మ్యాన్ విత్ దిస్ వీక్నెస్ విల్ హ్యావ్ ఫెయిత్ ఇన్ ఎవ్రీ వన్.
1: కనుక మీరు ఆ యొక్క అర్థాన్ని మర్చిపోకూడదు.
0: దేర్ఫోర్ యూ షుడ్ నాట్ ఫర్గెట్ ది ఫండమెంటల్.
1: ప్రియమైన విద్యార్థులారా,
0: students, dear students, dear students,
1: meekanneyu telusu,
0: you know all,
1: ante prapanch bhautika vishayamlanta meeku artham avutundi,
0: you know all things related to the physical material world,
1: kaani antarbhavam anetundi andariki artham kaadu,
0: but the inner feeling is not understood by everybody.
1: వ్యక్తులు వేరేగా వచ్చినప్పుడు అతని రూపము, అతని నామము చక్కగా మనకు బోధిస్తుంది.
0: When once we see the name and the form specifically,
1: you know all are one. అని ఇంగ్లీష్ లో చెప్తే అందరూ వన్.
0: Though we say all are one, how do you explain it? How is it possible?
1: బల్బులు ఉన్నాయి. ఈ బల్బులు ఎన్నో అలంకారంగా మనం చేస్తుంటాం.
0: We have got the illumination bulbs. We decorate it in the way we want.
1: కానీ అనేక బల్బులు ఉన్నది ఒకే కరెంట్.
0: బల్బ్స్ మే బి మెనీ, బట్ ద సేమ్ కరెంట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: కాబట్టి ఆధారమైనటువంటి దాన్ని గుర్తించారు, కానీ అదే అని గుర్తించి ప్రయోజనం లేదు.
0: బట్ వీ హావ్ ఫర్గాటన్ ది బేసిక్ ఫౌండేషన్, బట్ వీ గో బై ది సపోర్టెడ్.
1: అయితే భౌతికంలో కూడా ఆధ్యాత్మికంగా గుర్తించారు.
0: దేర్ఫోర్ ఇన్ ఈవెన్ ఇన్ ఫిజికల్ వరల్డ్ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ది స్పిరిచువల్ కంటెంట్.
1: కనుక మీరు మొట్టమొదట దైవ విశ్వాసాన్ని కలగండి.
0: Therefore, first develop faith in God.
1: ఆ దైవ విశ్వాసమే ఒకటి ఉంటే అన్నింటి విశ్వాసము మనకు లభిస్తుంది.
0: With faith in God, you develop all the rest of things. Lay all your responsibilities on God and discharge your duties. Then only you will acquire proper education. Education is not limited to going through the books.
1: Beyond education.
0: But the true education is something beyond. Without that, which is beyond, what for all these books? Students, embodiments of love.
1: మీరు మొట్టమొదటి గుర్తించవలసినటువంటి దైవత్వం ఇందులో ఉంది అని మీరు చెప్పండి.
0: ఫస్ట్ వాట్ యూ హ్యావ్ రికగ్నైజ్ ఇస్ దట్ దేర్ ఈస్ డివినిటీ.
1: నేను అన్ని పనులను దైవం కోసమే చేస్తున్నాను.
0: దట్ ఐ డూ ఎవ్రీథింగ్ టు ప్లీజ్ గాడ్, ఫర్ గాడ్.
1: ఆ ప్రాపర్ లైన్ లో నేను పోతుంటుంటే నీవు తప్ప ప్రాపర్ స్థితి.
0: సో వెన్ వన్స్ యూ గో అలాంగ్ ప్రాపర్ లైన్ యూ రీచ్ ద ప్రాపర్.
1: కానీ ప్రపంచం బాహ్యాన్ని మొత్తం గుర్తిస్తుంది.
0: But the world will know all that is outer, bahya.
1: Kani God inner bhava.
0: But God will look into the bhava.
1: Kani inner bhava ni chudal. Pati vakar udu. He never. Yeah, who are you? Persistam. Kani, who am I? Never persistam.
0: So inner feeling bhava is most important. We go on questioning who are you? But have you ever questioned yourself, who am I?
1: అని మొట్టమొదటి గుర్తు చేసినటువంటి వాడే నిజమైనటువంటి ఎడ్యుకేషన్.
0: దేర్ఫోర్ ద ట్రూ ఎడ్యుకేషన్ లైస్ ఇన్ అండర్స్టాండింగ్, నోయింగ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, హూ ఆమ్ ఐ.
1: దీన్ని మాత్రం అర్థం చేసుకోకుండా ఐఆమ్ యు ఆర్ యూ అని చెప్పి ఊరుకుంటే అది ఎడ్యుకేషన్ కానే కాదు.
0: బట్ ఇఫ్ యూ నో ఆల్ అదర్స్ హూ ఆర్ యూ, యు ఆర్ సో అండ్ సో, ఇట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్ అట్ ఆల్.
1: కనుకనే మనం మొట్టమొదట మనల్ని మనం తెలుసుకోవాలి.
0: దేర్ఫోర్ టు బిగిన్ విత్ వీ షుడ్ నో అవర్ ఓన్ నేచర్.
1: ఆ ఏకత్వం గుర్తించినటువంటి వాడే నిజమైన సాధకుడు.
0: దేర్ఫోర్ ద వన్ హూ నోస్ దిస్ వన్నెస్ ఈజ్ ద ట్రూ ఎస్పిరెంట్, ద సాధక.
1: షీఈ్ మై మదర్, హీఈ్ మై ఫాదర్ అని ఈ విధంగా ఫాదర్ మదర్ ఈ రిలేషన్షిప్ పెట్టు కేవలం మనసుకు మాత్రమే సంబంధం.
0: దేర్ఫోర్ వెన్ యూ కాల్ సో అండ్ సో యువర్ ఫాదర్, don't say your mother, that is all based on the physical relationship.
1: అది ఈ మానవత్వాన్ని ఫిజికల్ గా తెచ్చుకుంటే దానివల్ల వచ్చినటువంటి ఫలితమేమీ లేదు.
0: Therefore, if you think of this physical relationship only, you will not have correct results.
1: కనుక నీవు ఫిజికల్ గా పోయినప్పుడు నేను నేనే, నేను ప్రధాని రామయ్యను, ప్రధాని లక్ష్మయ్యను అని చెప్పింది. పేరుకు తగినట్టుగా నడుచుకోవాలి.
0: And once you say that your name is Ramaya, your behavior should be according to the name that you have.
1: Ramaya anukunnappudu Ramaya ani
0: pravartinchali. Then once your name is Ramaya, you should act like Rama.
1: Oka bidda undinadi.
0: There was a child.
1: A bidduku pendi kavalani korindi.
0: And the grown up daughter is to be married later.
1: Indaro chesi chupichadu.
0: All have been shown to her.
1: He is not good. His nose is పట్ట కన్వీ కాదు అని ఈ రకంగా ఒక తప్పులు పడుతూ వచ్చారు.
0: షీ హాజ్ నాట్ యాక్సెప్టెడ్ ఎనీ వన్, షీ హాజ్ బీన్ పాయింటింగ్ అవుట్ ద మిస్టేక్స్ ఇన్ అదర్స్ ఇన్ దేర్ ఫామ్.
1: కానీ ఎవరు వచ్చినా కానీ నీ యొక్క వాంఛని తీర్చుకోవడం
0: ఇన్ఫాక్ట్ యూ షుడ్ సాటిస్ఫై యువర్ డిజైర్.
1: కానీ దీన్ని కూడా చూసి చేసుకుంటే అన్ని విధాల జీవితం అంతా కూడా శాశ్వతమైన ఆనందాన్ని పొందొచ్చు.
0: వెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ది బేసిక్ ప్రిన్సిపల్, you will have eternal happiness throughout your life.
1: Pramda students unto unnaru,
0: here all students are here.
1: Kani students andaru students e kani okoka subject teeskuntaru.
0: All are students but each one has got his own subject.
1: Kani patti varu MA pass chesaru
0: but everyone has passed MA.
1: MA ante diniki artham emiti?
0: What is the meaning of MA?
1: I am meaning artham teskunte అప్పుడు అందరినీ ఒకటిగా భావించు.
0: దెన్ వన్స్ యూ నో ద మీనింగ్ ఆఫ్ ఎంఏ, యూ కెన్ కన్సిడర్ ఆల్ ఈక్వల్.
1: కనుక చదువులన్నీ కూడా కేవలం పట్టకూటి కోసం చేయాలి కానీ పేరు కాదు.
0: సో ఆల్ ది ఎడ్యుకేషన్ దట్ యు అక్వైర్ ఈజ్ ఓన్లీ టు క్యారీ ఆన్ అవర్ లివింగ్.
1: నేను బీకామ్ చదివితే నేను అమెరికా పోయి ఇంకో అనుకుంటారు.
0: One may say, I'll get through BCom and go to America and take up some job. And we have got more outer desires, more and more.
1: So
0: every hand should have only one bangle. That's what Swami tells. And when you have 2 to 3 bangles, they make sound. So everyone should have single-pointed mind. So we should have total faith, in fact. Without faith, if we have got bumps and gems, it means we are mad.
1: కనుక ప్రతి వ్యక్తి కూడాను ఒకే అర్థాన్ని తీసుకోవాలి.
0: సో ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ దిస్ కరెక్ట్ మీనింగ్, సేమ్ మీనింగ్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్?
1: వాడు అనేక భావాలతో ఉన్నాడు.
0: వీ హ్యావ్ సో మెనీ ఫీలింగ్స్, సో మెనీ ఐడియాస్.
1: ఈ డిజైన్స్ వేరే వేరే అయినప్పుడు అన్ని ఒకటిగా కలవు.
0: వెన్ దర్ సో మెనీ డిజైన్స్ విచ్ ఆర్ డిఫరెంట్, వీ కెనాట్ అండర్స్టాండ్ దిస్ వన్నెస్.
1: కొంతమంది అన్నింటినీ చేర్చి ఒక బంగారుగా చేస్తారు.
0: సమ్ కంబైన్ ఆల్ మేక్ ఇన్ టు ఎ గోల్డ్ అండ్ ఇట్ మే బి ది జ్యువెల్స్ మే బి క్వైట్ డిఫరెంట్ బట్ బేసికలీ ది గోల్డ్ ఈజ్ వన్.
1: కనుక మనం గుడ్గా మంచి బాగా ఉండాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ బి గుడ్ ఇన్ ఎవ్రీ వే.
1: అతను గుర్తించి వర్తించేటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడే వాడు సరైనటువంటి ఆత్మకు.
0: దేర్ఫోర్ వీ షుడ్ నో ద మీనింగ్ అండ్ యాక్ట్ అకార్డింగ్లీ సో హ్యాస్ టు బికమ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్.
1: ప్రేమ స్వరూపం,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అందరి ఎందు ఉన్నది ఒకే ప్రేమే.
0: ఇట్ ఈస్ ద సేమ్ లవ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: ఒక లైట్ ఎంతమందికో దాన్ని ప్రకాశం అందిస్తుంది.
0: ఇన్ఫాక్ట్ వన్ లైట్ విల్ గివ్ ఇల్యూమినేషన్ లైట్ టు సో మెనీ పీపుల్.
1: కనుక మీరు ఒకే లైట్ పెట్టుకోండి, ఉదయాన్ని ఒకే బల్బ్గా పెట్టుకోండి.
0: దేర్ఫోర్ హ్యావ్ ఓన్లీ వన్ బల్బ్, ద హార్ట్ దట్ గివ్స్ ది లైట్ ఆఫ్ లవ్.
1: దాని నుంచి చిన్న చిన్నవన్నీ కూడా కనెక్షన్ అయింది.
0: And then you have connection with that love which is inward, establishing connection with the
1: rest. And
0: we find there is a conflict between educated and uneducated
1: people.
0: Truly speaking, if they know what love is, they should be united, they should be one. When there's unity, there develops purity.
1: Purity ఉన్నప్పుడే divine wealth వస్తుంది.
0: When there's purity, we can experience divinity.
1: ఆ purity నుంచి purity వస్తుంది.
0: Therefore, it is all out of this love we'll develop this unity, and thereafter the purity.
1: ఆ భేదం వేరు వేరు ఉన్నప్పుడు అన్ని డిఫరెన్సెస్ వస్తుంటాయి.
0: When there is variation, the variety, there'll be number of differences.
1: కనుక విద్యార్థులారా, మీరు చదివి చదివి అంత మాత్రాన డిగ్రీని పొందినంత మాత్రం మాకు సంతోషం లేదు.
0: బై సింప్లీ అక్వైరింగ్ నాలెడ్జ్, బై స్టడింగ్ హియర్, బై ఎర్నింగ్ డిగ్రీస్ విల్ నాట్ బి హ్యాపీ.
1: కానీ బయట కూడాను ప్యూర్ గా ఉండదు, లోపల కూడా అంత బహిష్టం. నారాయణ,
0: యూ షుడ్ బి హ్యాపీ, యూ షుడ్ బి ప్యూర్ అవుట్ వర్డ్, యూ షుడ్ బి ప్యూర్ ఇన్ వర్డ్ ఆల్సో.
1: మరి ఏమైనా మంచివాడు వెళ్ళిపోతుంటే చాలా మంచివాడు, చాలా మంచి గుణము, మంచి ఏది మాట్లాడు, ఏది చెప్పినది వీరు, తనకు తను తోచినట్టుగా తాను నడుచుకుంటాడు, ఎవరి జోరికి ఎప్పుడు అని వర్ణిస్తారు.
0: పీపుల్ సే సో అండ్ సో ఇస్ ఎ వెరీ గుడ్ బాయ్ అండ్ హీ డజంట్ ఇంటర్ఫేర్ విత్ ఎనీబడి, హీ మైండ్స్ హిస్ ఓన్ బిజినెస్, దట్స్ హౌ పీపుల్ ప్రైజ్ హిమ్.
1: ఆ విధంగా ఏ కారణం తెలుసుకోవాలి.
0: హీ షుడ్ గెట్ సచ్ ఎ గుడ్ నేమ్.
1: ఏకోహం బహుశ్యాము, అతని నుంచి ఎన్నైనా మనం చేయొచ్చు.
0: From that person, any number of things can be achieved,
1: attained.
0: Therefore, we should have good conduct. So, man gets the name, good or bad, basing on the ambient surroundings. So, we should get a good name.
1: అని చెప్తారు.
0: You are a brahmachari celibate. You are good. That's what people say.
1: నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మనసు పోయినట్టు తిరుగుతూ ఉంటుంటే వాడు రౌడీ అంట.
0: బట్ ఇఫ్ యు గో బై వేస్ ఆఫ్ యువర్ మైండ్ పీపుల్ విల్ సే ఓ దట్ ఫెలో ఈజ్ అ రౌడీ
1: కౌడీ రౌడీ.
0: నో వన్ షుడ్ గెట్ దిస్ టైటిల్ రౌడీ.
1: గుడ్ బాయ్
0: గెట్ ఎ గుడ్ నేమ్. ఎవ్రీ వన్ షుడ్ సే యువర్ ఎ గుడ్ బాయ్.
1: గుడ్ నేమ్ ఎప్పుడు
0: వెండ్ యూ గెట్ గుడ్ నేమ్.
1: గుడ్ వర్క్, గుడ్ వాటర్, గుడ్ టీ, గుడ్ చేసినప్పుడే. Good.
0: People say you're a good boy when your thoughts are good, when your behavior is good, when your conduct is good.
1: కాని గుడ్ అంటే ఇంకోటి ఎగ్ అని కూడా అవుతుంది.
0: బట్ గుడ్ ఇన్ తెలుగు ఇస్ ఎగ్.
1: ఆ ఎగ్ పేరు తెచ్చుకోకూడదు.
0: ఇట్ షుడ్ బి లైక్ దట్.
1: చింతన కలిగినటువంటి వాడికి ఆ చింత
0: ఇస్ ఓన్లీ విత్ చీప్ బిహేవియర్ పీపుల్ యాక్ట్ లైక్ దట్.
1: ప్రేమ స్వరూపుల
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరందరూ ప్రేమ స్వరూపుడే. మీ అందరూ ప్రేమ ఉంది. ప్రేమ లేని మానవుడు లోకంలో లేదు.
0: యు ఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. దేర్ ఇస్ లవ్ ఇన్ ఎవ్రీ వన్. దేర్ ఇస్ నో హ్యూమన్ బీయింగ్ విదౌట్ లవ్.
1: కానీ చాలా మంది వివేకవంతులు అసలు కేవలం హెడ్ వాడు.
0: బట్ ది పీపుల్ ఇంటెలిజెంట్ పీపుల్ దే గో బై ది హెడ్ ఓన్లీ. దే డోంట్ కన్సిడర్ ద లవ్.
1: ఎవరైనా ఏమైనా అనుకోని ఒక తీర్చితే మనకు హృదయాలు చేరదు. తీసిన మంది గాల్లో చేరిపోతుంది.
0: డోంట్ బాదర్ ఇఫ్ ఎనీ వన్ అక్యూజెస్ యువర్ బ్లేమ్స్ బ్లేమ్ యూ. ఆల్ దట్ విల్ రీచ్ గాడ్.
1: కానీ చెప్పిన వాడు తగ్గించుకుంటున్నాడు అది సరైన సాత్వికం.
0: ద ట్రూ సాత్విక్ క్వాలిటీ లైన్స్ ఇన్ లివింగ్ అకార్డింగ్ టు ద ప్రామిస్ గివెన్.
1: విద్యార్థులుగా అందరూ కూడా తెలివితేటలు కలిగి ఉండాలి.
0: ఆల్ స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ దిస్ ఇంటెలిజెన్స్.
1: క్యారెక్టర్
0: అండ్ ఇట్స్ ఫుల్. ఇట్ షుడ్ బి ఫుల్ ఆఫ్ క్యారెక్టర్.
1: అప్పుడే అతనికి గుడ్ నేమ్.
0: దెన్ ఓన్లీ విల్ గెట్ ఎ గుడ్ నేమ్.
1: వివేకానందం చూడండి ఎంత ఇదిగా ఉన్నాడు. కానీ కట్టగడిపటికి తనకు భ్రమ కలిగింది.
0: యు నో వివేకానంద హీస్ హైలీ ఇంటెలిజెంట్ బట్ అట్ ది ఎండ్ హీ వాస్ డెల్యూటెడ్.
1: కానీ అదే భావంతో జీవితం జరుపుతుంది. గుడ్ మహనీయుడుగా
0: లేటర్ హీ హాస్ ప్రొసీడ్ ది రైట్ డైరెక్షన్ సో దట్ హీ బికమ్ హీ కుడ్ బికమ్ వెరీ నోబుల్ అట్ ది ఎండ్.
1: ఫెయిత్ ఉన్నప్పుడు ఎంతైనా సాధిస్తుంది.
0: విత్ ఫెయిత్ యూ కెన్ అటైన్ ఎనీథింగ్.
1: కాబట్టి మీరందరూ కూడా దైవ ప్రార్థన చేయండి.
0: సో ఆల్ ఆఫ్ యూ ప్రే టు గాడ్.
1: ఇది రూపుమతనే దాన్ని తీసి పారేస్తే.
0: డోంట్ లిమిట్ యువర్ రూమ్స్ ఓన్లీ అండ్ గివ్ ఇట్ అప్ లేటర్.
1: ఆ విధంగా మీరు జీవిస్తారంటే మీ గురించి మాకు వెళ్ళి.
0: ఇఫ్ యూ లివ్ ఇన్ ప్రేయర్ రియలీ దట్ ఈస్ ద ట్రూ థింగ్ విచ్ యూ షుడ్ డెవలప్.
1: ఐ వాంట్ దట్.
0: ఐ వాంట్ దట్. భగవాన్ వాంట్స్ యూ టు ప్రే.
1: మీరందరూ కూడా ఏకత్వంగా ఉండి
0: ఆల్ ఆఫ్ యూ షుడ్ బి యునైటెడ్
1: తల్లి పిల్లలుగా ఉంటుంది.
0: అండ్ యూ షుడ్ బి గుడ్ చిల్డ్రన్.
1: మీరు మంచి పేరు తెచ్చుకోవాలి.
0: అండ్ యూ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్.
1: అది తెచ్చేప్పుడే మాకు కాలేజీ పెట్టినందుకు సార్థకమవుతుంది.
0: వెన్ యూ ఆల్ గెట్ ఎ గుడ్ నేమ్ దెన్ ఓన్లీ ది పర్పస్ బిహైండ్ ఫౌండింగ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ బై భగవాన్ విల్ ఫైండ్ ఇట్స్ ఫుల్ఫిల్మెంట్.
1: ఎప్పుడు మేము వెంటనే వెంటనే ఇంటెలిజెంట్ ఉంటాము.
0: భగవాన్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ ఇన్ యూ అబౌవ్ యూ బిలో యూ అరౌండ్ యూ.
1: కనుక అట్టి దైవభక్తిని మీరు సాధించి ఈ జగత్తు లోపల జనాలకంతటిని ఈ దైవభక్తి అందించాలి.
0: So Bhagavan wants you to grow in devotion and share the feelings of devotion with everyone around.
1: Anya santosham.
0: That will make Bhagavan very happy.
1: Santosham. Ee uttarayanam.
0: This is uttarayana.
1: Uttamakaram.
0: This is noble time uttamakaram.
1: Vittamayantikaram.
0: It is auspicious and sacred.
1: Ee naadu meeru manchi bhavanalo kaligi untunte tappaku bhavishyattulo manchi pere vastu.
0: If you have got all good thoughts and good feelings, now you will get good name.
1: Kandithanga chikke chikkutundi.
0: You will certainly get a good name.
1: Ega prema swarupulara.
0: Embodiments of love.
1: Meekinte samayichinanduku naaku chaala vicharanga undi.
0: Bhagwan, he feels sorry that he has given you strain.
1: Mimmalu chusinanta matrame naaku ento aanandamu.
0: Bhagwan is bubbling with joy as he sees children, students here in front of him.
1: happiness is union with God.
0: The true happiness lies in union with God. Therefore, this happiness is the center of God, center of divinity. Never give scope for any worry or anxiety. Don't worry about examinations, never doubt anything whatsoever. Write what all that comes to your mind, that what all within. Then you will be perfectly good. In fact, all of you should move intimately like brother.
1: Bhajana bina sukha shanti nahi. Bina sukha shanti nahi.
2: You have been listening to a divine discourse delivered by Bhagwan Baba on the 14th of January 2006 on the occasion of Sankranti.

0: ಓ ಸಾಧಕುಡ, ನೀ ಎಂದುನ್ನಟುವಂತಿ ಪಂಚಭೂತಮುಲು, ಪರ್ವ ಎಂದುನ್ನಟುವಂತಿ ಒಕ ಆತ್ಮತತ್ವಮುಲು అన్ని ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి, విరక్తుడు కాని, రక్తుడు కాని, గృహస్థుడు కాని, సమస్త సంప్రదాయాలు కానటువంటి వాడు కూడాను నిరంతరము కర్మలు ఆచరించినా ఆచరించకపోయినా అతను మూడు అవస్థలు ఎందు కూడాను నీయందే ఉంటాడు. అలాంటి భక్తుడు సర్వల జీవుని ఎందున్నటువంటి ఆత్మతత్వము, తన ఎందున్నటువంటి ఆత్మతత్వము ఒక్కటే అని గుర్తించాలి.
1: ఓ సీకర్, ద ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఇన్ అదర్స్ అండ్ ది ఇండివిజువల్ ఆర్ వన్ అండ్ ద సేమ్. The one who realizes this principle of oneness of the Supreme Self, be that he be a renunciant or a householder, the man of action or not, will always enjoy and experience in all the three states of awareness his identification with the Supreme Self, the Divinity.
0: Itti దివ్యత్వమైన ఏకత్వాన్ని గుర్తించిన వలన ప్రతి వ్యక్తి కూడాను సత్సంగం అత్యవసరం.
1: ఇన్ ఆర్డర్ టు రియలైజ్ ద యూనిటీ ఆఫ్ ద డివినిటీ ఇన్ ది ఎంటైర్ కాస్మోస్, ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ది ఇండివిజువల్ టు జాయిన్ ద గుడ్ కంపెనీ సత్సంగం.
0: సత్ అనగా మంచివారి సహవాసమని కాని, లేక భక్తుల యొక్క గుంపులని కాని, లేక సాధకుల యొక్క సమావేశమనే కాని భావించరాదు.
1: సత్సంగ, యు షుడ్ నాట్ గో బై ది యూజువల్ మీనింగ్ దట్ ఇస్ ద కంపెనీ ఆఫ్ ద డివోటీస్ ఆర్ ద కంపెనీ ఆఫ్ ది సీకర్స్ ఎయిదర్.
0: సత్ అనగా త్రికాలములు ఎందుకూడను మార్పు చెందినటువంటి తత్వమే.
1: సత్ మీన్స్ that which is changeless in all the period, three periods of time.
0: Atti satte divyattamainatvanti yokka aatma tattvame ani gurtinchali.
1: One has to understand that this principle of sat, the divinity, is the verily the self only.
0: Ee satte chittato koodi aanandanni anubhavistu untadi.
1: Sat, the existence in combination with the chit awareness, will experience the ananda, the
0: yeta bliss. Vata sat anaga sachidananda swarupame sat.
1: Be that as it may, sat is the combination of the nature of sat chit ananda.
0: Ee sat chit anandam anetvantide atma swarupamu.
1: This trinity, sat chit ananda, is the very form of atma, the self.
0: దీనిని ఏకత్వమైనటువంటి ఒక సత్యము అన్నారు.
1: దిస్ ఇస్ ద ఎసెన్షియల్ బేసిక్ ట్రూత్, ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్
0: అనగా త్రికాల బాధ్యమైనటువంటిది.
1: మీనింగ్ దాట్ విచ్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
0: దీనిని ఆంగ్ల భాషలో ఇంకొక విధంగా కూడా చెప్పవచ్చును.
1: ఇన్ ఇంగ్లీష్ ఇట్ కెన్ ఆల్సో బి స్టేటెడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: ట్రాన్సెండెంటల్ ట్రూత్ అన్నారు.
1: This is transcendental truth.
0: Itti satyame atma tattvam.
1: The principle of this self is this transcendental truth.
0: Itti satyanni sulabhanga manam gurtinchavarannanna moodu vidhamulainatvanti yokka mantramulu atyavasaram.
1: To experience this transcendental truth, three parts, the three mantras are necessary.
0: Bhadram తృణ్వంతు.
1: భద్రం తృణ్వంతు.
0: శృణ్వంతు అనగా ఏమిటి? నేను రెండవ రూపము కాదు.
1: తృణ్వంతు మీన్స్ ఐఎమ్ నాట్ ద సెకండ్ ఫామ్.
0: రెండవ రూపము జగత్తులో లేనే లేదు.
1: is the one without the second in this world.
0: Bhadram Srunvantu.
1: Bhadram Srunvantu.
0: Rendo vinikati naku e matramu ledu.
1: It is the only one sound without the second.
0: Bhadram Kurvantu. Nenu rendo pani cheyanakkaredu.
1: Bhadram Kurvantu. I don't need to do any other action, activity.
0: Anaga ye yokka sadhanalu nenu cheyanakkaredu.
1: It only means I don't need to undertake, follow any spiritual practice.
0: ఒక్కటే ఆత్మ అనేటువంటి ఏకత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి ఇంక సాధనలు ఎందుకు?
1: A seeker who recognizes and experiences the Supreme Self as the only one entity, the principle, need not adopt any spiritual practice.
0: అన్ని శబ్దములు కూడాను ఒక ఆత్మతత్వం యొక్క రియాక్షన్లే, రీసౌండ్లే.
1: All sounds speak of the resound of the self.
0: కనుక మరొక శబ్దాన్ని నేను విననక్కర్లేదు కదా.
1: ఐ డోంట్ హ్యావ్ టు హియర్ ఎనీ అదర్ సౌండ్.
0: సర్వకర్మల యొక్క సారమే దైవత్వము.
1: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ యాక్షన్ ఇస్ డివినిటీ.
0: భద్రం కుర్వంతు.
1: భద్రం కుర్వంతు
0: అనగా దివ్యమైనటువంటి దర్శనము, దివ్యమైనటువంటి సంభాషణ, దివ్యమైనటువంటి యొక్క కర్మలు అన్ని కూడాను ఒక దైవత్వమునందే ఉంటున్నవి.
1: It only meant the holy darshan, the divine conversation and the sacred activity are embodied only in God.
0: Idiye satsangam.
1: This is satsanga.
0: Anaga sachidananda sambandhamga anaga kevalamu sat aneetvanti danini aneka rakamula artham teesukonukunda sat okkate.
1: We don't need to go by the different interpretations for this word sat. Sat means only one.
0: Ekam sat vipra bahudha vadanti.
1: The truth is one, not two. Scholars may refer in many ways.
0: Kanukane sat anaga trikalamulayandu marpu chendinatuvantide sat.
1: Sat means that which would not change in all the three periods.
0: Dani sangame manam sampadinchukovali.
1: We should earn the company of the one which is changeless.
0: Idi ee reetiga mana drushtini maralchukunda undali.
1: We should have an unwavering thought and concentrated attention.
0: Mana vaakunu maarchukokunda undali.
1: We should not change our words, expression.
0: Mana karmalu ee vidhamainatuvanti maarpulu lekunda undali.
1: Our actions also should not transform.
0: Aithe ee kaliyuga prabhavamlo yukulainatuvanti variki ఈ మూడు చాలా కష్టమైనటువంటివి.
1: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి యంగ్స్టర్స్ విల్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్.
0: ఒక్క దృష్టి వారికి ఏమాత్రము ఉండదు.
1: దే డోంట్ హ్యావ్ సింగిల్ పాయింటెడ్ అటెన్షన్.
0: అనేక దృష్టులు కలుసుకుని ఉంటాయి.
1: దే హ్యావ్ మెనీ విజన్స్ ఆర్ సైట్స్.
0: ఇది సత్సంగమునకు సరైనటువంటి అర్థం కాదు.
1: దిస్ డస్ నాట్ ఎనీవే ఐడెంటిఫై విత్ సత్సంగ.
0: ఒకే మాట,
1: ఓన్లీ వన్ వర్డ్.
0: ఒక మాటలో ఈనాటి మానవుడు జీవించలేడు.
1: మ్యాన్ డస్ నాట్ స్టాండ్ బై వన్ వర్డ్.
0: అనేక విధమైనటువంటి మాటలు చేర్చుకుంటుంటారు.
1: హీ గోస్ ఆన్ బై వేరీడ్ ఎక్స్ప్రెషన్.
0: కనుక మాటలు కూడాను మార్చకూడదు.
1: వి షుడ్ నాట్ చేంజ్ అవర్ వర్డ్స్.
0: కర్మల అనేక రకమైనటువంటి కర్మలు ఆచరిస్తుంటారు.
1: వి అండర్టేక్ మెనీ యాక్షన్స్.
0: కర్మణ్యేకం మహాత్మనం అన్నారు.
1: And the harmony of the three is the quality of a noble being.
0: ఈ ఏకత్వమైనటువంటి ఒక కర్మలే మనం ఆచరించాలి.
1: In fact, we should undertake that activity which unifies, harmonizes.
0: కనుక దృష్టి, మాటలు, కేవలం కర్మలు మూడింటి యొక్క ఏకత్వమే సత్సంగము అని.
1: So satsangam meant the harmony and the unity of thought, word and deed.
0: దీనినే త్రిగుణముల యొక్క పవిత్రత అన్నారు.
1: దిస్ కెన్ ఆల్సో బి సెడ్ ద శాంక్టిటీ ఆఫ్ ద త్రీ అట్రిబ్యూట్స్ లైస్ హియర్.
0: ఏకాత్మతత్వం కూడినటువంటి వాడే నిజమైన సత్సంగము.
1: ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ ద వన్నెస్ ఆఫ్ ద సెల్ఫ్ స్టాండ్స్ ఫార్
0: సత్సంగ. ఆత్మను అనేకముగా ఉన్నవని భావించరాదు.
1: ద సెల్ఫ్ ఇస్ నాట్ మెనీ.
0: ఒక్కటే.
1: ద సెల్ఫ్ ఇస్ ఓన్లీ వన్.
0: ఇది జగత్తునంతకుడును ఆకర్షిస్తూ ఉంటున్నది.
1: ద సుప్రీం వన్ సెల్ఫ్ డ్రాస్ నియర్ ద హోల్ ఆఫ్ ది యూనివర్స్.
0: ప్రకృతి అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ప్రకృతి,
0: మానవుణ్ణి మోహింపచేసేటువంటి యొక్క వస్తువులను కూడినటువంటిదే ప్రకృతి.
1: ప్రకృతి ది నేచర్ ఈస్ ద వన్ దట్ డ్రాస్ ది అటెన్షన్ విత్ ఆల్ అట్రాక్షన్.
0: ఈ ప్రకృతి యందు అన్నియు అస్థిరమైనటువంటి వస్తువులే చేరి ఉన్నాయి.
1: ఇన్ దిస్ నేచర్ వి ఫైండ్ ఆల్ ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ చేంజియబుల్.
0: ఏ ఒక్క వస్తువు కూడాను స్థిరమైనటువంటిది ఉండదు.
1: నన్ రిమైన్ ఇన్ ద సేమ్ ఫామ్.
0: ఇవన్నీ కూడాను మానవుని వరింపచేసేటువంటివి, భ్రమింపచేసేటువంటివి.
1: ద చేంజబుల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ నేచర్ డెల్యూడ్ మ్యాన్, అట్రాక్ట్ మ్యాన్.
0: ఈ యొక్క అనిత్యమైనటువంటి వస్తువులు అనిత్యమైనటువంటి ఫలితమనే అందిస్తున్నాయి, కానీ నిత్య సత్యమైనటువంటి ఫలితమును అందించదు.
1: దీస్ ఎఫిమరల్ ట్రాన్షియంట్ ఆబ్జెక్ట్స్ విల్ ఆల్సో గివ్ యూ ఎ టెంపరీ మొమెంటరీ హ్యాపీనెస్.
0: కనుక దీనినే వేదమునందు ఋతం అని పిలిచారు.
1: దిస్ ఇన్ వేద ఇట్ ఈస్ స్టేటెడ్ యాజ్ ఋతం,
0: అనగా మార్పు చెందినటువంటి సత్యము.
1: మీన్స్ ద ట్రూత్ విచ్ ఇస్ చేంజ్లెస్.
0: ఇవన్నీ కూడా మార్పు చెందుతూ ఉన్నాయి.
1: ఆల్ ద రెస్ట్ గాన్ చేంజింగ్.
0: ఏ పదార్థాన్ని మనం అందుకున్నా మార్పు చెందుతుంది.
1: ఎనీ మెటీరియల్ ఈస్ బౌండ్ టు చేంజ్.
0: ఎప్పటికీ ఎక్కడ మార్పు చెందినటువంటి ఒక తత్వమే ఈ పదార్థం కావాలి.
1: దట్ విచ్ డస్ నాట్ చేంజ్ ఎనీ టైమ్ ఎనీవేర్ ఈజ్ ఎసెన్షియల్.
0: కనుక మనము ఋతం అనేటువంటి ఒక పదార్థమును మనం సంపాదించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ ఎర్న్ టు ఎక్స్పీరియన్స్ ద చేంజ్లెస్ ఋతం.
0: ఈ విధంగా సంపాదించినప్పుడు ఇంకా భగవత్ తత్వం ఎక్కడ మనం గుర్తించడానికి వీలవుతుంది?
1: And once this is acquired, what else is the nature of the divinity?
0: భగవంతుని దర్శించేదెట్ల అని క్వశ్చన్ వేయొచ్చును.
1: You may put a question, how can I meet, see God?
0: పిచ్చివాడా,
1: ఓ మ్యాడ్క్యాప్,
0: భగవంతుని వేరే దర్శించనక్కర్లేదు.
1: You don't need to see God separately.
0: ఎక్కడ చూసినా భగవంతుడే.
1: You find God everywhere.
0: ఏ వస్తువునందు చూసినా భగవంతుడే.
1: God is in every object.
0: నీవు దేనిని చూస్తున్నావో అది భగవంతుడే.
1: Whatever that you see is divine.
0: దేనిని అనుభవిస్తున్నావో అది భగవంతుడే.
1: What all that you experience is also divine. దేనిని
0: నీవు ఆనందిస్తున్నావో అది భగవంతుడే.
1: That what you attract is also divine.
0: కనుకని నీవు దర్శించినదంతా దైవత్వమే.
1: Therefore, what all that you visualize is
0: నీవు తిరిగి దైవాన్ని దర్శించనక్కర్లేదు.
1: You don't have to see God separate.
0: నీవే దైవము.
1: You are God.
0: దైవమే నీవు.
1: And God is yourself only.
0: కనుకనే నేనే దైవం, దైవమే నేను అనేటువంటి వేదము ప్రబోధిస్తూ వచ్చింది.
1: Veda goes on declaring this fact that I am God and God is none else other than the self.
0: లోకములో పేర్లు ఎన్నైనా ఉన్నాయి, కానీ దైవం ఒక్కడే.
1: There may be varied nomenclature, but God is one only.
0: ఇలాంటి దైవత్వం అనేటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: We have to recognize the basic unity, oneness of divinity.
0: దేనిని చూసినా ఇది దైవమే.
1: Whatever that may you may see is God only.
0: దేనిని అందుకున్నా అది దైవమే.
1: All that you receive is only God.
0: దేనిని మనం భుజించినా అది దైవమే.
1: All that you partake is also divine.
0: కనుకనే సర్వం కలివిదం బ్రహ్మ అన్నాడు.
1: Therefore it is said the whole thing
0: అనేక రకములుగా ఉన్నప్పటికీ అది ఏకత్వంగానే ఉంటుండాలి.
1: It may seem to be plurality and multiplicity, but it is only one.
0: అట్టి ఆత్మతత్వమే నీ యందే ఉంటున్నది.
1: That principle of self is in you.
0: కనుక ఏకం సత్ అన్నారు.
1: Therefore it is said truth is one.
0: సత్సంగం అనగా ఏకమే కాని అనేకలతో కూడినటువంటిది కాదు.
1: సో సత్సంగం meant identification with that oneness.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక సంగమను మనం ఏర్పాటు చేసుకోవాలి.
1: We should have that sacred company sangha.
0: ఈనాడు సత్సంగం అనగా 10 మంది ఆధ్యాత్మిక సాధకులు చేరినప్పుడు అది సత్సంగం అనుకుంటున్నాం.
1: Today we go by the meaning for this word satsanga to join the company of good saints.
0: అలాంటి వారి కంపెనీతో చేరినప్పుడు మనం కూడా సత్సంగంగానే భావిస్తున్నాం.
1: We also consider ourselves a member of good
0: company. కానీ ఆ సంఘం కూడాను మార్పు చెందేదే కానీ స్థిరమైనటువంటిది కాదు.
1: Even the satsanga good company, what we think also
0: ఎందుకనగా you may tell who is good, ఎవరు నీవు గుడ్ అనుకుంటున్నావో వాడు నీకు బ్యాడ్ అవుతున్నాడు.
1: Because the one whom you consider good, all of a sudden transforms into bad one.
0: వాళ్ళతో నీవు చేరేటప్పటికి నీవు కూడా మంచి చెడ్డనుగా మారిపోతున్నావు.
1: Then once you join his company, you may turn good or bad.
0: ఇవన్నీ అస్థిరమైనటువంటి వస్తువులే.
1: These are all temporary objects.
0: ఇదంతా అస్థిరమైనటువంటి జీవులే.
1: They are all ephemeral beings.
0: అశాశ్వతమైనటువంటి సంబంధములే.
1: It's only temporary understanding.
0: అస్థిరమైనటువంటి అస్థిరమైనటువంటి దానికి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఎట్లా అందిస్తుంది?
1: That which is temporary cannot confer permanent bliss.
0: కనుక ఇది అసాధ్యము.
1: It is impossible.
0: కనుక ఇది అసాధ్యమైనటువంటి తత్వాన్ని మనము సత్సంగముగా భావించుకోవటం చేతనే ఈనాటి వరకు కూడాను మనము ఈ సత్సంగ ప్రభావాన్ని గుర్తించుకోలేకపోతున్నాం.
1: Because we want to get that which is impossible, we have not able to understand and reap the benefits of satsanga.
0: Tell me your company, I shall tell you what you are. Ani.
1: It is said, tell me your company, I shall tell you what you are.
0: Nee anithyamainatvanti varito sneham chesinappudu aa anithyamainatvanti sambandhame neeku praptistundi.
1: Association with the momentary will confer ephemeral results only.
0: Nitya satyamainatvanti danito neevu friendship cheyali.
1: You should have friendship with that permanent and eternal.
0: ఆ నిత్య సత్యమైనటువంటి యొక్క ప్రాప్తి నీయందే ఉన్నది కానీ బయట ప్రపంచంలో కానరాదు.
1: That one which is eternal entity reality is within you.
0: ఈ జగత్ అంతైకును మార్పు చెందేటువంటిది.
1: The whole world is bound to change.
0: అన్ని పదార్థముల యొక్క చేరికనే.
1: It's all the combination of matter.
0: ఈ పదార్థములు ఎలాంటివి అనగా అస్థిరమైనటువంటి పదార్థములే.
1: The matter that you find in the world is only temporary.
0: సత్యనిత్యమైనటువంటి పదార్థములు ఈ జగత్తులో మనకు కానరాదు.
1: In this world you don't find anything that's permanent and eternal. ఇదంతా
0: దృశ్యకల్పితమైనటువంటి వస్తువులే.
1: This is all full of name and form which is temporary.
0: అదృశ్యమైనటువంటి తత్వము ఆత్మయందే ఉంటున్నది.
1: That which is unmanifest is within you.
0: కానీ కొందరు దైవం ఎక్కడా అని ప్రశ్నించగా నాలోనే ఉన్నాడు అంటారు.
1: Some respond this way. If you ask him, where is God, they will say, he is in me.
0: Idi satyam kaadu.
1: It's not true.
0: Ee dehame anityam.
1: Body is temporary.
0: Indulo undinatvanti oka idi satyam etla avutundi.
1: How can that which is within be an eternal truth?
0: Ee pushpam ekkada undi antam.
1: If you ask, where is the flower?
0: Naa chethilo undi.
1: It is in my hands.
0: కాబట్టి అదే విధంగానే ఈ జగత్తంతా ఇక్కడను నా యొక్క చేతిలో ఉంటుండాలి.
1: Likewise, the whole world is in my hands.
0: కనుక ప్రతి వస్తువు యొక్క తత్వం కూడాను ఒకరి చేతిలో ఆధారంగా ఉండేటువంటిది.
1: Therefore, every object is based on someone else.
0: దైవం నీ యందు లేడు, నీవే దైవం ముందుంటున్నావు.
1: God is not in you, you are in God.
0: నేను దైవంలో ఉన్నాను, నీవు దైవంలో ఉంటున్నావు, మీరందరూ దైవంలోనే ఉంటున్నారు.
1: ఐఎమ్ ఇన్ గాడ్, యు ఆర్ ఇన్ గాడ్, ఆల్ ఆఫ్ us ఆర్ ఇన్ గాడ్.
0: కాబట్టి దైవం నాలో ఉన్నాడని చెప్పుకోవటం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేకెన్ ఫీలింగ్ టు థింక్ దట్ గాడ్ ఈజ్ ఇన్ మీ.
0: నా హృదయ స్థాయిలో ఉన్నాడు దైవం అంటాం, అది కూడా చాలా పొరపాటు.
1: ఇట్స్ ఆల్సో మిస్టేక్ టు సే దట్ హీ రిసైడ్స్ ఇన్ ద అవుట్ ఆఫ్ మై హార్ట్. It is only physical heart.
0: సత్యమైనటువంటి హృదయం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ట్రూ.
0: నిత్యమైనటువంటి హృదయం కాదు.
1: ఇట్స్ నాట్ ఎటర్నల్.
0: కనుక దానిలో ఉన్నటువంటి దైవము దైవం కాదు.
1: So you cannot mistake the one as the divine.
0: దైవం దైవంలోనే ఉన్నాడు.
1: God is God unto himself.
0: కనుక దైవాన్ని వెతకాలంటే నీవు కేవలం ఒక పదార్థాన్ని బట్టి నువ్వు ప్రాధేయపడటం చాలా తప్పు. అది
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు గో బై ది మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అండ్ ఎక్స్పీరియన్స్ గాడ్.
0: కనుక మనము ప్రతి విషయాన్ని కూడాను బయట ప్రపంచంలో వెతకనక్కర్లేదు.
1: Therefore, we don't have to search in the outside world for everything.
0: దైవం నీ యందే ఉంటున్నాడు, కానీ నీవే దైవమే ఉన్నావు.
1: God is in you, you are God.
0: నేనే దైవము.
1: I am God.
0: దైవమే నేను.
1: And God is the self.
0: నేను దైవంలో ఉన్నాను.
1: I am in God.
0: దైవము నాలో ఉన్నాడు.
1: God is in me.
0: అని అనుకోవటం ఇది పెద్ద అసత్యమే.
1: And this is absolutely false, untruth.
0: అందరూ దైవం నందే ఉంటారు.
1: All are in God.
0: దైవం కానటువంటిది జగత్తే కాదు.
1: There is nothing without God.
0: ఇది భౌతికమైనటువంటి జగత్తు.
1: This physical world.
0: కానీ నిజమైనటువంటి జగత్తు అది transcendental truth.
1: The fundamental principle is the transcendental truth.
0: అది మార్పు చెందనటువంటి సత్యము.
1: It is the truth which is changeless.
0: ఎక్కడికి కదలనటువంటి సత్యము.
1: It doesn't move anywhere.
0: ఇది రుతం.
1: This is రుతం.
0: ఈ రుతం అనేటువంటిది సత్యం అనేటువంటి దానికి సరైన సంబంధ బాంధవ్యాన్ని మనం గుర్తించాలి.
1: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది ఎగ్జాక్ట్ కరెక్ట్ రిలేషన్షిప్ between these two words, rutam and satyam.
0: Sivam anaga yemiti.
1: What is Sivam?
0: Sivam anaga satyam.
1: Sivam means satyam, truth.
0: Ye satyamu?
1: What truth?
0: Nee endu unnatundi satyam kaadu.
1: Not that in you.
0: Nuvu pettukunna satyam kaadu, peru kaadu.
1: Not the one imposed by you.
0: మార్పు చెందినటువంటి సత్యము,
1: ద ట్రూత్ విచ్ ఇస్ చేంజ్లెస్, ద చేంజ్లెస్ వన్ ఇస్ సత్ ట్రూత్.
0: సత్, ఆ సత్తు చిత్తుతో కూడినప్పుడే ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
1: వెన్ దట్ ది సత్ ట్రూత్ ఎగ్జిస్ట్ ఇన్ కాంబినేషన్ విత్ చిత్ విల్ కన్ఫర్ బ్లిస్, ఆనంద.
0: కనుక మనం భౌతికమైనటువంటి యొక్క భావాలు తీసుకుని భౌతికమైనటువంటి అర్థాలతో మనం ప్రాకులాడుతూ మన మనసును పాడు చేసుకుంటున్నాం.
1: వేర్ స్పాయిలింగ్ అవర్ మైండ్స్ because we go by worldly feelings and worldly thought.
0: దైవము నాయందే ఉంటున్నాడు, నేను వేరే వెతకనక్కర్లేదు అని కొంతమంది అహంకార పడుతుంటారు.
1: Some are egoistic with the feeling and begin to declare that God is in me, why should I search for him?
0: కాని ఈ జీవితమైనటువంటి వృక్షము లోపల,
1: in this tree of life,
0: రెండు విధములైనటువంటి యొక్క గుణములు ఉంటున్నాయి.
1: There are two important qualities.
0: ఏమిటి ఆ గుణములు?
1: What are they?
0: నశించిప చేసేటువంటి యొక్క పురుగులు,
1: దట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ దట్ డెత్ ఆఫ్ ది ట్రీ ఈస్ ది
0: అసూయ, కేవలము ఒక చీడ పురుగు.
1: జెలసీ ఇస్ ఎ పెస్ట్,
0: అహంకారము ఏడ పురుగు.
1: అండ్ దిస్ ఈగో ఇస్ ఆల్సో ది వైట్ హ్యాండ్ దట్ ఈట్స్.
0: కనుక అహంకార అసూయలు రెండు కూడాను ఈ మానవ జీవితం అనే వృక్షంలో ప్రవేశించి దీనిని నాశనం చేస్తున్నాయి.
1: దెర్ఫోర్ ది ఈగో అండ్ ది జెలసీ ఆర్ ది పెస్ట్ that will kill this plant, the tree of life.
0: ee asuya ahankaramunu enaadu manavudu kontha varakunu nasimpa chesukuntadu appude taanu taaluga nilustadu.
1: That day when man frees himself from this jealousy and ego, he can be a true man and free.
0: Kanuka atti satyanni gurtinchadaniki prayatninchali.
1: So we should make every effort to know the truth.
0: ee naadu manam telusukovalsinatundi maarpu chendinatundi satyame kavali.
1: Today what we need to know is this truth which is changeless.
0: దైవత్వం అనేటువంటిది ఆత్మతత్వంగా ఉంటాయి.
1: The divinity is the self.
0: ఆత్మను ఏ రీతిగా మనం దర్శించాలి?
1: How can you visualize the self?
0: ఆత్మకు రూపము లేదు.
1: The self has no form.
0: రూపము లేని దాన్ని ఏ రీతిగా దర్శించటము?
1: How can you see that which is formless?
0: ఆనందమే రూపము.
1: The bliss is its form.
0: ఈ ఆనందం అనేటువంటి రూపము సర్వులు యందు ఉంటున్నది.
1: This blissful form is in everyone.
0: ప్రతి మానవుడు కూడాను ఆనంద స్వరూపుడే.
1: Every person is the very personification of
0: కానీ పదార్థములకు భ్రమింపచేసి దాంట్లో దీని మరుగుపడిపోతున్నాడు.
1: Because he is deluded by the material objects and he has forgotten his bliss.
0: ఈ యొక్క భౌతికమైనటువంటి వస్తువుల యొక్క వాహనము మనం ఏమాత్రం ఆశించకూడదు.
1: We should not run after the material, the objects of this world.
0: ఈ భౌతికమైన వస్తువులు ఎంత కాలం ఉండవలో?
1: The physical objects, how long they last?
0: ఇప్పుడు ఇది ఒక పుష్పము.
1: This is a flower.
0: ఇది ఈనాడు బాగా ఉంది, రేపటికి ఎండిపోతుంది.
1: Today it is so fresh, tomorrow it will fade out.
0: ఎప్పుడు మార్పు చెందేటువంటివి కానీ ఈ పదార్థములు మార్పు చెందినటువంటిది ఒక్కటే ఆత్మ.
1: All material objects go on changing continuously. It is a self
0: that changes.
1: Therefore the whole worldly objects change.
0: మార్పు చెందినటువంటిది ఆనందం ఒక్కటే.
1: The changeless one is the bliss.
0: ఈ ఆనందము అనుభూతికి మాత్రమే వస్తుంది కానీ ఆలకింపుకు మాత్రమే రాదు.
1: This ananda, the bliss, can be experienced not by expression.
0: ఒకరు చెప్పితే అర్థం కాదు.
1: It cannot be understood by listening to someone.
0: అది నీకు నీవే అర్థం చేసుకోవచ్చును.
1: You can understand for yourself.
0: నిజంగా ఈ త్రిగుణమును కూడాను నీవు ఏకత్వంగా నీవు గుర్తించు, తప్పక నీకు ఆనందం ప్రాప్తిస్తుంది.
1: Understand the unity of the three attributes, gunas in you. You can be blissful.
0: గుణములు సత్వరజో తమోగుణములు కాదు.
1: They are not the three attributes, sat, rajas and tamogunas.
0: నేను చెప్పినట్టుగా ఒకే దృష్టి,
1: సింగిల్ పాయింటెడ్ లుక్,
0: ఒకే శ్రవణము,
1: one listening,
0: okay karma,
1: one action,
0: ee moodinti oka ekatvame nijamainatvanti oka satsangamu.
1: The harmony of the three is the true satsanga.
0: Ee moodinti oka ekatvamane manam anubhavinchinappudu aanandam manaku praaptistundi.
1: Then once we unify all these three, we deserve the true bliss.
0: Ee aanandamunakante marokati aanandam ledu.
1: There is nothing beyond this bliss.
0: Ee aanandame nityanandam.
1: This bliss is eternal.
0: Ee aanandame advaita aanandamu.
1: It is non dual.
0: ఈ ఆనందమే నిజానందము.
1: దిస్ బ్లెస్ ఇస్ ట్రూత్.
0: ఈనాటి మానవుడు ఏదో కొద్దిసేపు ధ్యానంలో కూర్చొని ఏదో నేను ఆనందాన్ని అనుభవించానని ఆనందంగా కంటిదారులు కార్చుకుంటుంటాడు.
1: మ్యాన్ థింక్స్ దట్ హీ ఇస్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ బ్లిస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్.
0: ఇదంతా కూడా తన భ్రమే తప్ప సరి అయినటువంటి ఆనందం కాదు.
1: ఇట్ ఈస్ ఆల్ దేర్ ఇమాజినేషన్ ఇల్యూజన్ బట్ ఇట్స్ నాట్ ట్రూ.
0: ఆ ఆనందం ఎప్పటికీ ఉండాలి.
1: దట్ బ్లిస్ షుడ్ బి ఎటర్నల్ పర్మనెంట్.
0: జాగ్రత్తకు రా, స్వప్నావస్థకు పో, ప్రత్యక్షంగా ఉండు, ఎప్పటికి కూడా నువ్వు ఒకటిగానే ఉండాలి.
1: ఎయిదర్ ఇన్ ది వేకింగ్ స్టేట్ ఆర్ డ్రీమింగ్ స్టేట్ ఆర్ డీప్ స్లీప్ దట్ బ్లిస్ షుడ్ కంటిన్యూ టు స్టే విత్ యూ.
0: త్రికాలం ఎందుకు మార్పు చెందినటువంటి ఋతుమైన సత్యంగా ఉండాలి.
1: దిస్ ఋతుం ద సత్యం విచ్ షుడ్ నాట్ చేంజ్ ఇన్ ఆల్ ద 3 పీరియడ్స్ ఆఫ్ టైం.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఇది ఈ చిన్న వయసు నుంచినే ప్రారంభం కావాలి.
1: దిస్ యూ షుడ్ లెర్న్ రైట్ ఫ్రమ్ దిస్ టెండర్ ఏజ్.
0: ఒక్కటే ఒక్కటి మనము,
1: ద ట్రూత్ ఈజ్ వన్, ఓన్లీ వన్,
0: అది నిజమైనటువంటి ఆనందము.
1: దట్ ఈస్ ద బ్లెస్.
0: ఒకే మాట పైన ఉండాలి.
1: We should stand by the word.
0: ఒకే దృష్టిని మాత్రమే ఉండాలి.
1: We should have only single pointed attention.
0: అనేక దృష్టిలు పెట్టుకోకూడదు మనము.
1: We should not have a kind of divided attention.
0: ఒకే కర్మలో మనం లీనం కావాలి.
1: Only one activity.
0: ఈ కర్మ ఒకటే.
1: Action is one.
0: నిజమైన ఆనందం ఒక్కటే.
1: ద ట్రూ బ్లిస్ ఇస్ వన్.
0: నిజమైన దృష్టి ఒక్కటే.
1: ద ట్రూ విజన్ ఇస్ వన్.
0: నిజమైన అనుభూతి ఒక్కటిగానే ఉండాలి.
1: ది ఎక్స్పీరియన్స్ ఆల్సో షుడ్ బి వన్ అండ్ ద సేమ్.
0: ఇలాంటి దీనినే మనము సరైన సత్సంగంగా భావిస్తున్నాము.
1: వీ షుడ్ కన్సిడర్ దిస్ యాజ్ ద ప్రాపర్ సత్సంగం.
0: ఈ భౌతికమైనటువంటి యొక్క అనుభూతులు ఎంతకాలం అనుభవించినప్పటికీ ఈ సత్యమైన ఆనందం మనకు లభ్యం కాదు.
1: The worldly experiences will never grant you that permanent eternal truth.
0: Anta oka daivam tone niku praptistundi.
1: Everything you get only from God.
0: Daivanni vadali
1: leaving God
0: kevalam bhramana cheta deshanni nivu aasariste,
1: if you are carried away by the illusion and run after people,
0: andulo kevalam anta asatyame manaku praptistundi.
1: You find only falsehood
0: anityame manaku praptistundi.
1: That only you get it.
0: Kaadu kaadu satya nityamainatundi aanandamu.
1: This is eternal bliss.
0: ఒక్క దైవం నందు మాత్రమే లభ్యమవుతుంది.
1: You can experience only from God only.
0: అది ఏ నిజమైన ఆత్మతత్వము.
1: That is the principle of the true self.
0: ఎన్ని విధములైనటువంటి వ్యాపారం చేయి.
1: Whatever business you do.
0: ఎన్ని విధములైనటువంటి కర్మలు ఆచరించు.
1: You may do many actions.
0: ఇవన్నీ మార్పు చెందేటువంటివే కానీ.
1: They go on changing.
0: మార్పు చెందినటువంటిది అది ఒక్కటే.
1: It is only the self which is changeless.
0: దానిని ఋతం అని పిలిచారు సంస్కృతంలో.
1: That in Sanskrit is called rutam.
0: Vedantamulandu atma ani chepparu.
1: In Vedantic parlance it is called atma.
0: Atma anaga
1: atma, that only you get it.
0: Kaadu kaadu satya nityamainatundi aanandamu.
1: This is eternal bliss.
0: Okka daivam nandu maatrame labhyam avutundi.
1: You can experience only from God.

0: ఆత్మ అని చెప్పారు.
1: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ఇట్ ఇస్ కాల్డ్ ఆత్మ.
0: ఆత్మ అనగా
1: ఆత్మ మీన్స్
0: తన యొక్క దివ్యత్వాన్ని అందరి యందు ఉండినటువంటి ఆత్మతత్వంతో ఏకం చేసుకోవాలి.
1: ఇట్ ఓన్లీ మీన్స్ యూనిఫైయింగ్ ద స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ విత్ ద సెల్ఫ్ ఇన్ ఎవ్రీబడి అరౌండ్.
0: అతను నేను ఒకటే.
1: ది అదర్ పర్సన్ అండ్ యూ ఆర్ వన్.
0: దేహంలో రెండు వేరుగా ఉన్నాయి.
1: బాడీస్
0: దేహాభిమానం కూడా మొదలు పెట్టాలి.
1: అండ్ యూ గివ్ అప్ దిస్ బాడీ అటాచ్మెంట్.
0: అక్కడ ఇక్కడ ఉన్నటువంటిది ఒకటే.
1: Therefore, the self is only one and the same.
0: ఇక్కడ ఈ బల్బు నందు ఆ బల్బు నందు ఉన్నటువంటిది ఒకే లైటే.
1: ఇట్స్ ఓన్లీ ద సేమ్ కరెంట్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద
0: బల్బ్స్. బల్బులు వేరు వేరుగా ఉన్నాయి.
1: Bulbs are different.
0: కానీ లైట్ ఒక్కటే.
1: The light is one.
0: అట్టాంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: We should recognize such a thing.
0: దేహాలు వేరు వేరుగా ఉన్నాయి.
1: Bodies are different.
0: కానీ ఆత్మ ఒక్కటే.
1: But the self is one.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ అన్నారు.
1: The same self is present in all of the beings.
0: అన్ని భూతములు యందు కూడా ఉన్నటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే.
1: The principle of the self pervading being
0: immanent.
1: That kind of broad mindedness we don't have today.
0: దివ్యత్వము ప్రేమ తత్వంలో చేరాలనుకున్నప్పుడు నిజమైనటువంటి ప్రేమగానే మారిపోవాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద డివినిటీ కుడ్ బి ఎక్స్పీరియన్స్డ్ ఓన్లీ బై ద పాత్
0: దివ్యత్వం వేరు ప్రేమ తత్వం వేరు ఉండడానికి వీలు కాదు.
1: అండ్ ద డివైన్ ప్రిన్సిపల్ అండ్ లవ్ ఆర్ నాట్ సెపరేట్.
0: కనుక మానవత్వం లోపల అట్టి దివ్యత్వం ఉన్నది కనుకనే జంతువు నాం నరజన్మ దుర్లభం అన్నారు.
1: సిన్స్ ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ ఇస్ డివినిటీ దేర్ ఫోర్ ఇట్ ఈస్ స్టేటెడ్ దట్ ద హ్యూమన్ లైఫ్ ఇస్ ద
0: మానవుడు గమ్యాన్ని వెతకడానికి ప్రయత్నం చేయటం లేదు.
1: మ్యాన్ టుడే ఈజ్ నాట్ ఆఫ్టర్ ది
0: జన్మను విచారించడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
1: హీ వాంట్స్ టు ఎంక్వైర్ హిజ్ లైఫ్.
0: ఈ జన్మను విచారించడానికి ప్రయత్నం ఎందుకు చేయాలి?
1: Why should you struggle and strain yourself?
0: క్రిమికీట గాజులు కూడా నువ్వు జన్మను విచారిస్తుంటే ఉన్నాయి.
1: The insects and other animals also go this way.
0: క్రిమికీట గాజులు కూడా నువ్వు ఈ జన్మ యొక్క రహస్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.
1: Insects also want to know the secrets of life.
0: నీ జన్మ రహస్యం తెలుసుకోవటం కాదు ముఖ్యము.
1: It's not that important just to know the secret of life.
0: తెలుసుకోవాలి.
1: The goal of life is important.
0: ఈ జీవితానికి గోల్ ఏంటి?
1: What is the goal?
0: గమ్యం ఏమిటి?
1: What is the aim of life?
0: ఆ గమ్యం అనేటువంటిదే సత్యం.
1: That very goal of life is truth.
0: ఆ సత్యమే ఆత్మతత్వము.
1: And that very truth is the self.
0: అట్టి గమ్యాన్ని నీవు వెతకకుండా జన్మాన్ని మాత్రమే నీవు దాన్ని తరింప చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ జన్మది ఎన్ని చేసినా ఇది సాధ్యం కాదు.
1: You don't make an attempt to reach the goal, the fulfillment of life, but you want to know the secrets of life.
0: ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ కూడా నువ్వు ఇది సాధ్యం కాదు.
1: You may have repeated births, but it's impossible.
0: గమ్యం పైన దృష్టిని పెట్టుకో.
1: But have that objective, the goal of life.
0: జన్మను మాత్రం విచారిస్తూ పోవద్దు.
1: Don't go on inquiring the secret of life.
0: జరిగినటువంటి జరుగుతూనే ఉంటుంటాయి.
1: It happens.
0: పునరపి జననం పునరపి మరణం.
1: The birth and death.
0: పునరపి జన్మ చెటదేశైనం.
1: It happens repeatedly.
0: సంసారే తహుక్తారే.
1: And one has to cross this
0: situation. ఉపయాపారె పాహిమురారే.
1: We have to pray to God for his mercy so that we can cross this ocean. కనుక నువ్వు
0: ఎన్ని జన్మలు అనుభవించినప్పటికీ తిరిగి చూచిందే చూస్తూ రావడం, చేసిందే చేస్తూ రావటం, అనుభవించిందే అనుభవిస్తూ రావటం.
1: What is happening is that we go on watching that what we have seen, we go on doing that what we have done.
0: అనుభవించినటువంటి మరొక తూరి నీకు ప్రాప్తించకూడదు.
1: When once you experience, you do an activity, you should not repeat.
0: ఒక తూరి నీవు దర్శించినటువంటి దాన్ని మరొక తూరి దర్శించడానికి వీలు కాదు.
1: When once you have seen an object, you don't have to see it again.
0: అది ఏకం సత్వి ప్రభావదావదంతి.
1: And that is the single truth which has been referred to many.
0: అట్టి ఏకత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని మనం గుర్తించాలి.
1: We have to recognize the principle of Atma, which is oneness.
0: ఇన్ని వేల మంది ఇక్కడ ఉంటున్నారు.
1: Thousands have assembled here.
0: దేహాలంతా వేరు వేరుగా ఉన్నాయి.
1: The bodies are many.
0: వీరి ఆకారంలో వేరువేరుగా ఉన్నాయి.
1: The forms are many.
0: వీరి ప్రవర్తనలు వేరువేరుగా ఉన్నాయి.
1: The behavior changes.
0: కానీ అన్నిటి యందు కూడాను ప్రకాశింపజేసేటువంటి తత్వం ఒక్కటే.
1: But there is only one principle of self which is effulgent within.
0: ఆ ప్రకాశాన్ని అనేక మంది అనేక రీతిలో ఉపయోగించుకోవచ్చును.
1: This effulgence or brilliance could be used in varied manner.
0: ఎవరే విధంగా ఉపయోగపెట్టుకున్నా అవంతా అనిత్యమైనటువంటివి.
1: యూ మే యూజ్ ఇట్ ఇన్ యువర్ ఓన్ వే బట్ అల్టిమేట్లీ ఇట్ ఇస్ టెంపరరీ.
0: ఇక్కడ బల్బును చూసుకుని నీవు కొంత రాసుకుంటూ కూర్చోవచ్చు.
1: టుడే యూ మే గో ఆన్ రైటింగ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద బల్బ్.
0: నీ హోంవర్క్ నీవు చేసుకోవచ్చు.
1: యూ కెన్ డూ ఈవెన్ యువర్ హోంవర్క్.
0: తప్పుడు లెక్కలు చేసుకోవచ్చును.
1: యూ కెన్ ఆల్సో క్యాలిక్యులేట్.
0: మార్గమైన జాబులు రాయవచ్చును.
1: యూ కెన్ రైట్ లెటర్స్.
0: ఇన్ని రాసినప్పటికీ లైట్ కి ఏమి దోషం ఉండదు కదా?
1: నథింగ్ రాంగ్, నో మిస్టేక్ విత్ ద లైట్.
0: ఇవన్నీ కూడా బాహ్యమైనటువంటి ఒక ప్రత్యర్థిని మాత్రమే మార్పు చెందుతుంటాయి.
1: ఇట్స్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ యాక్టివిటీ దట్ గోస్ ఆన్ చేంజింగ్.
0: నిత్య సత్యమైనటువంటి ఒక ఆత్మ ఒక్కటే.
1: ది ఎటర్నల్ ట్రూత్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇస్ వన్.
0: అట్టి ఆత్మను ఎట్టి కాలం నందు కూడా మార్పు చెందించకూడదు.
1: దిస్

0: దైవం ఒక్కడే. గాడ్ ఈజ్ వన్.
1: గాడ్ ఈజ్ వన్.
0: గోల్ ఈజ్ వన్.
1: గోల్ ఈజ్ వన్.
0: దీన్నే చెప్తూ వచ్చారు. నేను వెలుగులో ఉన్నాను.
1: ఐఎమ్ ఇన్ ది లైట్.
0: వెలుగు నాలో ఉన్నది.
1: ద లైట్ ఈజ్ ఇన్ మీ.
0: నేనే వెలుగు. వెలుగే నేను అన్నారు.
1: ఐఎమ్ ద లైట్ అండ్ దట్ లైట్ ఈజ్ ద సెల్ఫ్.
0: లైట్
1: ద లైట్
0: లైట్ అనేటువంటిది జ్ఞానము.
1: ద లైట్ ఈజ్ విజ్డమ్.
0: నేను అనేటువంటిది భక్తి.
1: The I here is devotion,
0: భక్తి జ్ఞానం రెండు కూడా ఏకమైపోయినాయి.
1: భక్తి ద డివోషన్ జ్ఞానం
0: నేను వెలుగులో ఉన్నాను.
1: ఐఎమ్
0: నేను అనేటువంటిది భక్తి.
1: ఐ హియర్ ఇస్ డివోషన్
0: వెలుగులో ఉన్నాను జ్ఞానంలో ఉన్నాను.
1: ఐఎమ్ ఇన్ ది లైట్ మీనింగ్ ఐఎమ్ ఇన్ విజ్డమ్
0: వెలుగు నాలో ఉన్నది.
1: దట్ విజ్డమ్ జ్ఞానం ఇస్ ఇన్ మీ
0: ఈ భక్తిలో చేరి ఉంది.
1: దేర్ఫోర్ దిస్ జ్ఞాన ఇస్ ఇన్ కాంబినేషన్
0: కాబట్టి దీన్ని లైట్ అండ్ లవ్ అన్నారు. లైట్ అండ్ లవ్
1: దేర్ఫోర్ దిస్ వాట్ వీ కాల్ లైట్ అండ్ లవ్.
0: లవ్ అనేటువంటిది భక్తి. లైట్ అనేటువంటిది జ్ఞానం.
1: సో లవ్ ఇస్ డివోషన్, లైట్ ఇస్ విజ్డమ్.
0: ఇట్ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎవరీ అటెంప్ట్ టు నో దిస్ యూనిటీ ఆఫ్ దీస్ టూ.
0: కనుక నిజమైనటువంటి తత్వాన్ని మనం గుర్తించాలనుకుంటే భక్తి చాలా ప్రధానమైనటువంటిది.
1: టు నో ది ట్రూత్ దిస్ డివోషన్
0: ఈ ప్రేమను పెంచుకుంటూ పెంచుకుంటూ పెంచుకుంటూ
1: వెన్ వి గో ఆన్ డెవలపింగ్
0: జ్ఞానంలో మార్చాలి.
1: And we should make a kind of change here.
0: బుద్ధికి తోచినట్టంత దీన్ని మార్పు చేసుకోకూడదు.
1: We should not go by the wavering mind.
0: ఎన్ని మార్పులు కలిగినప్పటికి నీ యొక్క ఆత్మకి మార్పుకుండా ఉండాలి.
1: There may be any number of countless changes around.
0: ఇట్టి ఏకత్వాన్ని ప్రార్థన చేసుకుని ఆనాటి మహర్షులు అనేక తపస్సులు ఆచరించి సత్యాన్ని పొందారు.
1: Therefore the ancient sages and seekers and seers, they always proceeded towards the principle of the self, which is one. You just do japa.
0: Okka maala nunchi inkoki mantra ni cheptunnamu.
1: You go on repeating mantras.
0: Okka pushpam nunchi anaga okka gola nunchi maraka daniki pothunnamu.
1: You just move from one beat to the other, from one goal to another.
0: Maapu chendetundi kaadu idi satyam.
1: The truth will never change.
0: Idi mana alpatrupti kosam chestunnamu.
1: It is only for our low level of satisfaction.
0: Anichchamaitundi shanti kosam chestunnamu.
1: It is only for peace.
0: Kaani ee shanti niku shashvatham kaadu.
1: The peace that you earn thereby is not permanent.
0: Peace kaadu.
1: It will never be.
0: Enta pieces pieces pieces pieces ga pothunnayi.
1: It is not peace. It is just pieces.
0: Okka maalanu cheppinante 108 maalanu telutunnayi.
1: And the 108 beads in a talisman.
0: Idi okati okati maarpu chendutunnayi kada.
1: But they go on shifting one place to another.
0: 108 kuda okate kaadu kada.
1: 108 is not one.
0: 108 din lopala kuda okke wire. అది మాత్రం సత్యం.
1: బట్ దేర్ ఇస్ ఓన్లీ సేమ్ వైర్ దట్ పాసెస్ త్రూ ద 108 బీట్స్ ఆఫ్ తలసే
0: దారము.
1: అండ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ స్ట్రింగ్ దేర్.
0: కనుక అనేకత్వం మార్పు చెందుతున్నాయి కానీ ఏకత్వం మార్పు ఒక్కటిగానే ఉంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద డైవర్సిటీ దట్ గోస్ ఆన్ చేంజింగ్, ద యూనిటీ రిమైన్స్ ఆల్ ద సేమ్.
0: చూడండి, మానవులు వేరువేరుగా ఉంటుంటాయి.
1: అండ్ వి ఫైండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తలసే.
0: కానీ అన్నింటి ఎందుకు ఏకంగానే ఉంటుండాలి వైర్.
1: But the wire is one and the same in all the different types.
0: ఆ వైరే దివ్యత్వమైనటువంటి దైవతత్వము.
1: That wire is divinity.
0: అది కరెంట్.
1: That is the current of divinity.
0: ఆ కరెంట్ అనేటువంటిది మ్యాగ్నెట్.
1: The current of divinity is magnet.
0: ఈ మ్యాగ్నెట్ అనేటువంటిది జగత్తునంతా కూడాను ఆకర్షిస్తూ ఉంటుండాలి.
1: It is the divine magnet that attracts the whole world.
0: ఈ అట్రాక్షన్ అనేటువంటిది ఒక్కొక్క దగ్గర మాత్రమే అధికంగా ఉంటుంది.
1: This attraction is present at the maximum optimum with certain individuals.
0: ప్రత్యేకంగా ఉంటుంటుంది.
1: It's special.
0: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
1: A small example.
0: ఇప్పుడు నేను ఒక్కడే ఇక్కడ ఉండేది.
1: భగవాన్ ఈస్ హియర్.
0: ఇన్ని వేల మంది అంతా ఇక్కడ రావడానికి ఎవరు పిలిచారు మిమ్మల్ని?
1: థౌజండ్స్ హావ్ అసెంబ్లడ్ హియర్. హూ ఇన్వైటెడ్ యూ?
0: ఎవరు ఇన్వైట్ చేశారు?
1: హూ ఇన్వైటెడ్ యూ?
0: ఈ మ్యాగ్నెట్ ఒకటే ఇన్నింటినీ ఆకర్షిస్తూ ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ద డివైన్ మ్యాగ్నెట్ ఆఫ్ భగవాన్ దట్ హాస్ అట్రాక్టెడ్ ఆల్ ఆఫ్ యు.
0: మ్యాగ్నెట్ ఒకటే.
1: ద మ్యాగ్నెట్ ఈస్ వన్.
0: ఇక్కడే కాదు, ఎక్కడ చూసినా కానీ ఒకటిగానే ఉంటుంది.
1: అండ్ దిస్ మ్యాగ్నెట్ ఎగ్జిస్ట్
0: యాజ్ వన్. ఇక్కడ ఎక్కడ అక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు. అదే ఆత్మతత్వము.
1: హియర్ అండ్ దేర్ అండ్ ఎవ్రీవేర్ హి రిమైన్స్ వన్ అండ్ ద సేమ్.
0: కనుకనే అది నిజమైనటువంటి యొక్క దైవ ఆకర్షణ.
1: దట్ ఈస్ ది ట్రూ డివైన్ అట్రాక్షన్.
0: పిలిస్తే వచ్చేటువంటివి కాదు.
1: It's not that you get by mere calling.
0: Kalisthe theeratvanti kaadu.
1: It's not a simple fulfillment.
0: Idi kevalam prema anetvanti baita nunchi kooreatvanti kaadu.
1: It is not the love that could be stuffed from outside.
0: Lopam nunchi ooreatvanti di.
1: It has one that has to emanate from
0: it. Ee ooreyaniki kooreyaniki enta vyathyasam untadi?
1: That can it cannot be stuffed from outside.
0: Nanam anetvanti baita nunchi kooratsu.
1: So you can just stuff it from outside.
0: Devatattam anetu lopam nunchi ooratsu.
1: The love should originate from inside.
0: Kabatti love is the God.
1: So love is God.
0: Kani ee love ane God gnanani kodam teestundadi.
1: And this love is God will naturally have jnana wisdom.
0: కనుకనే దవ్ అనేటువంటిది దైవత్వమే.
1: The love is divine.
0: జ్ఞానం కూడా దైవత్వం కాదు.
1: And wisdom is not divine.
0: జ్ఞానాదేవత కైవల్యం అన్నారు.
1: And this wisdom confers liberation kaivalya.
0: ఈ జ్ఞానం అనేటువంటిది అనేక జ్ఞానాలు రావచ్చును.
1: And this wisdom is of different ways.
0: కానీ ఇది అనేకత్వంతో కూడినటువంటిదిగా ఉంది.
1: But it is of many diversity.
0: ఏకత్వంగానే ఉంటుండాలి.
1: The love is the only one.
0: ఏకం సత్, అదే సత్.
1: This love which is only one is సత్.
0: ఆ సత్ అనేటువంటి యొక్క ప్రేమతత్వాన్ని మొట్టమొదట మనం పెంచుకోవాలి.
1: Therefore this సత్, the love, we have to develop more and more.
0: అందరి యందు ఉండినటువంటి యొక్క తత్వమే మన యందు ఉన్నది అనే సత్యాన్ని తెలుసుకోవాలి.
1: We have to know the fundamental truth that the same self in you is present in everyone.
0: ఇప్పుడు అందరూ ఉంటున్నారు.
1: All are here.
0: అందరికీ ఆకలి వేస్తుంది.
1: All of you are hungry.
0: ఆకలి వేసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పదార్థాలు తింటారు.
1: And each can eat anything of your choice.
0: కానీ పదార్థములు వేరువేరుగా ఉండొచ్చు, కానీ
1: the dishes are many.
0: ఆకలి ఒక్కటే.
1: But the appetite is one.
0: అన్నములు అవి వేరు, ఆకలి ఒక్కటే.
1: There are many items and dishes, but the appetite is one.
0: మీ సాధనలు, మీ భ్రమలు, మీ యొక్క ఇవన్నీ వేరువేరుగా ఉండవచ్చును.
1: The spiritual practices and paths may be
0: many. కానీ లోపల ఉన్నటువంటి యొక్క ఆత్మభావం ఒక్కటే.
1: But the feeling of the self within is one.
0: కనుక గిట్టి ఏకత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నం చేయటమే సరి అయిన సాధన.
1: ద ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఈజ్ టు రియలైజ్
0: ఈ ప్రేమను గిట్టి తరుణం నందు కూడా మార్పు చెందించకూడదు.
1: వీ షుడ్ నెవర్ చేంజ్ దిస్ ఎసెన్షియల్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: కానీ ఈనాటి యువకులు ఎందు ప్రేమలు మారిపోతూ ఉంటాయి.
1: బట్ ఇన్ ద మోడర్న్ యూత్ దిస్ లవ్ గోస్ ఆన్ చేంజింగ్.
0: ఈనాడు పవిత్రంగా ఉంటుంది.
1: Today it is sacred.
0: రేపు అపవిత్రం అయిపోతుంది.
1: Tomorrow it becomes unsacred.
0: ఈనాడు భ్రాంతిగా ఉంటుంది.
1: Today it appears illusion.
0: ఇది భ్రమగా ఉంటుంది.
1: And tomorrow it's imagination.
0: ఈ విధంగా మార్పు చెందేటువంటి యొక్క ప్రేమతత్వం అది భక్తియే కాదు.
1: This love which goes on changing day to day is not true devotion.
0: ఏకం సత్, దాని లక్ష్యంలో పెట్టుకోవాలి మనం.
1: Truth is one, keep it as the goal.
0: నేను వెలుగులో ఉన్నాను.
1: I am in the light.
0: వెలుగు నాలో ఉన్నది.
1: The light is in me.
0: ఈ రెండింటిని మాత్రం మరవకుండా చూసుకోవాలి.
1: And we should never forget these two.
0: కట్టగడపడికి ఏమైపోతుంది?
1: Finally what happens?
0: నేను నేనే.
1: I am I only.
0: కనుక ఇటు ఏకత్వానికి రావాలి.
1: యూ షుడ్ కమ్ టు దిస్ పాయింట్ ఆఫ్ వన్నెస్.
0: నిజంగా ఆత్మతత్వాన్ని మనం గుర్తించవాలంటే
1: ఇన్ ఆర్డర్ టు నో ద సెల్ఫ్
0: అనేకత్వం పెంచుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ గో బై ద డైవర్సిటీ.
0: ఈ జగత్తులో మనకు కనిపించేటువంటి ప్రతి పదార్థములు కూడాను
1: ఆల్ ద మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ దిస్ వరల్డ్
0: మన నుంచి వచ్చినటువంటి రిఫ్లెక్షన్లే
1: ఆర్ ఓన్లీ ద రిఫ్లెక్షన్స్.
0: దాని యొక్క యాక్షన్ అంతా మన రియాక్షన్లే.
1: All the action outside is his reaction.
0: Resound.
1: It is only the resound.
0: కనుక ఈ చూచేటువంటి వినేటువంటి దర్శించేటువంటి నిజమైనటువంటి యొక్క సత్యము కాదు.
1: So all that you see, all that you hear, all that you do,
0: reaction, resound,
1: are only your own reactions, reflections and resound.
0: ఇక్కడ నుంచి పిల్లలంతా కనిపిస్తున్నారు.
1: And you see boys
0: here. ఎక్కడ వాళ్ళు?
1: Where do they come from?
0: కాదు, నాలో ఉన్నటువంటి ఒక ప్రతిబింబాలే.
1: They are only reflections of that which is in me.
0: లేకపోతే వీళ్ళంతా ఎట్ట కనిపిస్తారు?
1: హౌ కెన్ ఐ సీ యూ?
0: అట్టనే ప్రతి వ్యక్తి కూడాను, ప్రతి పదార్థం కూడాను మీ యందు రిఫ్లెక్షన్ అయ్యేటువంటివి.
1: దేర్ఫోర్ ఎవ్రీ పర్సన్, ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈజ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్.
0: కొన్ని దానికి వియోగం వస్తుంది, కొన్ని దానికి సంయోగం వస్తుంది.
1: దేర్ మే బి ఎ కైండ్ ఆఫ్ యూనియన్ ఆర్ సెపరేషన్.
0: సంయోగ వియోగ సంకర్షణాత్మక తరంగమైన వాహనమే ఈ యొక్క సముద్రము.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ ది సంయోగ యూనియన్, ఇట్ ఈస్ వియోగ ద సెపరేషన్. వియోగ సెపరేషన్,
0: వియోగం జరుగుతూ ఉంటుంది.
1: The separation happens.
0: సంయోగం వస్తుంటుంది.
1: And also unity.
0: సంయోగ వియోగ సమత్వమైనటువంటి ఒక తత్వమే ఏకత్వము.
1: Therefore that oneness is beyond this union and separation.
0: ఈ రెండింటిని ఏకత్వంగా తీసుకోవాలి.
1: And we should go by only one principle of the two.
0: నాకు వియోగమే లేదు.
1: There is no separation.
0: నాకు సంయోగమే లేదు.
1: No samyoga union.
0: సంయోగం ఉంటే కదా వియోగం వస్తుంది.
1: If there is samyoga union, there will be vyoga separation.
0: భ్రమలే కాని వేరు కాదు.
1: It's all your imagination, nothing.
0: నిజంగా ఆత్మతత్వాన్ని గుర్తించవలసినటువంటి వారు,
1: those who want to know the self atma,
0: ekam sat, dani maatrame manam drushtilo pettukovali,
1: should always keep in view sat is only one.
0: Rendovadi kaane kaadu.
1: The second doesn't exist.
0: Maatpu chendede kaadu.
1: It doesn't change.
0: Sarvakala sarvavastha yendu kodanu ekangaane untadi.
1: In all positions, in all periods of time, it remains as one entity.
0: Atti ekatvanni manam gurtinchukodaniki taginaatvanti satsangam cherali.
1: Therefore we should join this satsanga.
0: Anaga ee moodinti yokka tattvanni manam gurtinchali.
1: We have to recognize and experience this oneness.
0: Manam chuchedi,
1: we see,
0: మనం వినేది,
1: ఆల్ దట్ వి హియర్,
0: మనం చేసేది,
1: ఆల్ దట్ వి డు,
0: మూడింటి యొక్క ఏకత్వం కావాలి మనకు.
1: రిక్వైర్స్ హార్మనీ ఆఫ్ ది యూనిటీ.
0: మూడింటి యొక్క ఏకత్వమే నిజమైన సత్సంగము.
1: హార్మనీ ఆఫ్ యూనిటీ ఆఫ్ ది త్రీ ఈజ్ ట్రూత్.
0: అంగంలోని జంగము, జంగంలోని సంగము, సంగంలోని లింగము, లింగంలోని ఆత్మ. అంగము,
1: అంగము ద బాడీ,
0: సంగము లోపల గుణాలు, అంగంలోని సంగము,
1: ది సంగ ది కాంబినేషన్ ఆఫ్ ది అంగ ఇన్ ద
0: బాడీ, సంగంలోని లింగము అదే ఆత్మ.
1: అండ్ ది లింగ ఇస్ ఆత్మ.
0: ఈ లింగమే మన యొక్క ప్రాణతత్వము.
1: అండ్ దిస్ లింగ ది సెల్ఫ్.
0: అందుకోసమనే ఈ ఆత్మతత్వాన్ని లింగాకారంగా పోల్చుకుంటూ వచ్చారు.
1: దేర్ఫోర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ ఇస్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ లింగ.
0: దీనికి తలాతోక రెండు ఉండదు.
1: ఇట్ హాస్ నైదర్ బిగినింగ్ నార్ ది ఎండ్.
0: ఈ ఎండింగ్ బిగినింగ్ లేనటువంటిదే లింగము.
1: దట్ విచ్ ఇస్ ఎండ్లెస్ విచ్ బిగినింగ్ లెస్
0: విధంగా చేసుకోవచ్చు.
1: యూ కెన్ డూ ఇన్ ఎనీ వే.
0: ఇప్పుడు మనం పూజ చేసుకునేటప్పుడు ఈ విధంగా పెట్టుకోవచ్చు.
1: యాజ్ యూ వర్షిప్ యూ కెన్ పుట్
0: తల అని ఇక్కడ కాళ్ళు అని అనుకుంటావు.
1: అండ్ యూ కెన్ సే దట్ ది
0: మరి దీన్ని మార్చితే ఇక్కడ తల అక్కడ కాళ్ళు దీనికి ప్రత్యేకంగా లేదు.
1: అండ్ యూ కెన్ యాజ్ యూ టాస్ ఇట్ ది ఎండ్ బికమ్స్ ద బిగినింగ్ నౌ.
0: కనుక ఈ యొక్క నిజమైనటువంటి యొక్క బిగినింగ్ ఎండింగ్ లేనటువంటిది.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ ద వన్ వితౌట్ ద బిగినింగ్ అండ్ ద ఎండ్.
0: నిజమైనటువంటి యొక్క ఆధారం ఆదేయం లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హెస్ నో ఫౌండ్ బేసిస్ ద థాట్.
0: ఆధారం ఒక్కటే.
1: ద ఫామ్ ఇస్ వన్.
0: అది ఆత్మతత్వము.
1: దట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఆత్మకు పేరు మాత్రమే ఉన్నది కానీ
1: దిస్ ఆత్మ ద సెల్ఫ్ హెస్ నేమ్.
0: రూపం లేదు.
1: ఇట్ హెస్ నో ఫామ్.
0: రూపం లేనటువంటి దాన్ని మనం నిరంతరం స్మరిస్తూ రావాలి.
1: వీ షుడ్ థింక్ ఆఫ్ దట్ విచ్ ఇస్ ఫార్మ్లెస్.
0: అది ఆనందము.
1: దట్ ఇస్ బ్లెస్.
0: అది మన నుంచి ఆవిర్భవించేటువంటిది.
1: ఇట్ కమ్స్ ఫ్రమ్ విదిన్.
0: అది ఎప్పటికీ మార్పు చెందదు.
1: ఇట్ నెవర్ చేంజ్.
0: మన ఆనందం మనదే.
1: అండ్ యువర్ ఓన్ బ్లెస్ యూ ఎక్స్పీరియన్స్.
0: బయట ఆనందం కోసం నువ్వు ప్రాకులాడితే తప్పక నీ ఆనందం కూడా కూలిపోతుంది.
1: అండ్ ఇఫ్ యూ గో బై ది ఔటర్ ఎక్స్టర్నల్ హ్యాపీనెస్ యూ లూజ్ యువర్ ఇమ్మనెంట్ బ్లెస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శివరాత్రి,
1: శివరాత్రి.
0: శివం అనగా సుందరము.
1: శివ మీన్స్ బ్యూటిఫుల్.
0: సుందరం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ సుందరం?
0: సత్యం, శివం, సుందరం అన్నారు.
1: ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ. సత్యం, శివం, సుందరం.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైన సుందరము.
1: ద యూనిటీ ఆఫ్ ది త్రీ ఈజ్ ట్రూ సుందరం బ్యూటీ.
0: అదే ఏకత్వంతో కూడినటువంటిది.
1: అండ్ దట్ ఈస్ ఆల్వేస్ వన్ అండ్ ద సేమ్.
0: చూచినది, విన్నది, అనుభవించేది ఈ మూడు ఏకమే.
1: All that you heard, all that you have done, and all that you have seen are one and same.
0: Trigunam Tridalakaram.
1: And it has got the three
0: atrivetram Triayudam.
1: A three eyes and trident.
0: Vijanma Papa Samharam.
1: And it releases you from all sin.
0: Ekavidvam Sivarpadam.
1: And this three are offered to God.
0: ఈ నాడు మనం అందరు కూడాను భ్రమల చేతనే, కొన్ని భ్రాంతుల చేతనే ఈ పూజలు, ఈ సాధనలు జరుపుతూ వస్తున్నాం.
1: We worship. We follow spiritual paths because of our own imagination and delusion.
0: కాని మనం పట్టిన పట్టును వదలకుండా ఉండాలి.
1: But we should not give up our determination.
0: దృష్టి ఒక్కటిగానే పెట్టుకోవాలి.
1: We should have single pointed attention.
0: శ్రవణం ఒక్కటిగానే ఉండాలి.
1: We should listen to only one thing.
0: కర్మ ఒక్కటిగానే ఉండాలి.
1: Our action should be only one.
0: అదే కర్మణ్యేవ అధికారస్య.
1: And you have got right on such an action.
0: అది అధికారము.
1: You have got authority on your action.
0: సర్వధర్మం భగవత్ప్రీత్యార్థం.
1: ఆల్ యాక్షన్స్ బి ప్లీజింగ్ అన్ టు గాడ్.
0: ఏది చేసినా భగవత్ప్రీత్యార్థంగా చేయండి.
1: వి ఆఫర్ ఆల్ అవర్ యాక్షన్స్ టు గాడ్.
0: అందులో ఎట్టి దోషము రాదు.
1: దేర్ ఇస్ నో మిస్టేక్ దెన్.
0: కనుక ఇట్టి ఆత్మతత్వాన్ని మనం అనుభవించాలంటే
1: ఎక్స్పీరియన్స్ దిస్ సెల్ఫ్.
0: దీనికంటే సులభమైన మార్గం మరొకటి లేదు.
1: ఇట్ ఈస్ ది ఈజియెస్ట్ ప్రిన్సిపల్.
0: ఈనాడు ప్రత్యేకమైనటువంటి మార్గాలు పెట్టుకోవడం చేతనే అనేక ట్రబుల్స్ అంతా మనకు ప్రాప్తిస్తున్నాయి.
1: బికాస్ వీ హావ్ గాట్ సో మెనీ మోడ్స్, సో మెనీ పాత్స్, వీఆర్ కన్ఫ్యూజ్.
0: భ్రాంతుల చేతనే మనకు కన్ఫ్యూజన్ అంతా వచ్చేస్తుండదు.
1: దిస్ కన్ఫ్యూజన్ ఇస్ బికాస్ ఆఫ్ అవర్
0: ఈ కన్ఫ్యూజన్ వల్ల ఫ్యూజ్ అయిపోతుండది భగవంతుడికి నీకు ఉన్నటువంటి సంబంధం.
1: ది కన్ఫ్యూజన్ విల్ టేక్ యూ టు ది లాస్ ఆఫ్ ది ఫ్యూజ్, బ్రేకింగ్ ది కనెక్షన్ బిట్వీన్ యూ అండ్ గాడ్.
0: కనుక భగవంతుడికి నీకు ఎట్టి కనెక్షన్ లేదు.
1: అండ్ టుడే వాట్ ఇస్ హ్యాపెనింగ్, దేర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ యూ అండ్ గాడ్.
0: యు ఆర్ గాడ్.
1: యు ఆర్ గాడ్, నో దట్.
0: I am God.
1: I am God.
0: He is God.
1: He is God.
0: Everything is God.
1: Everything is God.
0: దీని తత్వాన్ని గుర్తించాలనుకుంటే
1: to know this nature,
0: మానవత్వం నుంచి దివ్యత్వంకు ప్రవేశించాలి.
1: One has to travel from the level of humanity to the divinity.
0: అది సత్తుని గుర్తించాలి.
1: One has to know this.
0: ఆ సత్తుని గుర్తించేస్తే అందరూ ఒక్కటే.
1: Then once sat is known, we'll experience oneness. That we are not different, separate.
0: నిజంగా మీరు ఆకారాలు చూచి వేరు భావం పొందుతున్నారు.
1: బికాస్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ఫార్మ్ వీ కన్సిడర్ అవర్ సెల్ఫ్స్.
0: కానీ ఆనందం వచ్చేది ఒక్క దైవం నుంచి.
1: బట్ ది బ్లెస్ వీ గెట్ ఇట్ ఫ్రమ్ గాడ్ ఓన్లీ.
0: నీలో లేదు ఆనందము.
1: దేర్ ఇస్ నో బ్లెస్ ఇన్ యూ.
0: ఇదంతా ఒట్టి బెలూన్ మాదిరి ఉంటున్నావు.
1: అండ్ యూఆర్ జస్ట్ లైక్ ఎ బెలూన్.
0: ఈ ఆనందానికి అనుకున్నప్పుడే నీకు ఏకమైపోతుంది.
1: దెన్ వన్స్ యూ ఫిల్ ఇట్ అప్ విత్ ది బ్లెస్,
0: దైవం దైవం దైవం దైవం దైవం,
1: యూ విల్ నో ద యూనిటీ ఓన్లీ గాడ్ ఫ్రమ్ గాడ్ ఓన్లీ దేవుని యొక్క
0: నిజమైన ప్రాపర్టీ
1: అండ్ గాడ్ ఈజ్ యువర్ ట్రూ ప్రాపర్టీ యు ఆర్ ఇన్ గాడ్
0: గాడ్ ఈజ్ నాట్ ఇన్ యూ
1: God is not in you.
0: నీవు నాలో ఉన్నాను అనుకోవటం వల్లే ఈ భ్రమలంతా వస్తున్నాయి.
1: Because you think God is in you, you are mistaken.
0: I am in God. I am in God.
1: Always feel that I am in God. I am
0: you are in God. You are in God.
1: You are in God.
0: He is in God. He is in God.
1: He is in God.
0: అందరూ దైవంలోనే ఉన్నారు.
1: All are in God.
0: ఈ ఏకత్వాన్ని పెట్టుకోండి.
1: We should have this fundamental unity principle.
0: భేదములంతా దూరం చేయండి.
1: We should give up the differences.
0: కానీ మీరు విద్యార్థులు కనుక అనేక రకమైనటువంటి భేదభావాలు కలుగుతూ ఉంటాయి.
1: Because you are students so young, you do have certain differences.
0: కానీ మీ స్టడీస్ మీరు చేసుకోవచ్చును.
1: You can study in your own way.
0: దానికి దీనికి సంబంధం లేదు.
1: It has no relationship with this.
0: ఈ స్టడీస్ అంతా కూడా ఫిజికల్ గా జరిగేటువంటివి.
1: All the studies are physical activities.
0: కానీ ఇది మానసికంగా పోయేటువంటిది.
1: This is mental or psychological.
0: కనుక మెంటల్ ఆఫ్ సైకలాజికల్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.
1: And you have to be very careful with the psychological acquisition.
0: సైకలాజికల్ అనేటువంటిది చాలా కన్ఫ్యూజన్ చేస్తుండది.
1: టుడే ది సైకలాజికల్ అటెన్షన్ ఈజ్ ఆల్వేస్ కన్ఫ్యూజ్డ్.
0: ఈ అటెన్షన్ అంటే మాత్రం దూరం చేయాలి.
1: అండ్ వీ షుడ్ నాట్ బి కన్ఫ్యూజ్డ్ విత్ సైకలాజికల్లీ.
0: ఒక్కటే ఉండాలి.
1: వీ షుడ్ ఓన్లీ హోల్డ్ ఆన్ టు
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అనేక రకమైనటువంటి మనం సాధనలు చేస్తున్నాము.
1: వీ ఫాలో సో మెనీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: ఇన్ని సాధనలకు ఇన్ని భ్రాంతులు బయలుదేరుతున్నాయి.
1: ఫర్ ఆల్ దీస్ ప్రాక్టీసెస్ దేర్ ఫార్ వీఆర్ లెట్ టు కన్ఫ్యూజన్.
0: ప్రతి భ్రాంతి కూడా ఒక్కొక్క ఆనందాన్ని అనుభవిస్తుండది.
1: అండ్ ఎవ్రీ ఇమాజినేషన్ ఆల్సో గివ్స్ అస్ సమ్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్.
0: ఈ భ్రాంతులు అనుభవించే ఆనందములు అంతా ఒకటి కాదు.
1: The happiness that you derive out of the illusion is not one.
0: They are all
1: separate.
0: అందరూ ఒకే గమ్యంలో చేరాలి.
1: All of us should reach only one goal.
0: గమ్యం ఒక్కటే.
1: Goal is one.
0: దైవత్వం అక్కడే.
1: There lies God.
0: అట్టి దైవత్వాన్ని ఏకత్వంగా మీరు విశ్వసించండి.
1: We should consider God as only one.
0: అల్లా అన్న, జీసస్ అన్న, రామ అన్న, కృష్ణ అన్న పేర్లు వేరు వేరుగా ఉన్నాయి.
1: నేమ్స్ ఆఫ్ God are different. You may call him Allah, Jesus, Rama, and so on.
0: కానీ ఉన్నది మరి ఒక్కటే.
1: Only one that exists.
0: ఏది మీకు సత్యమైనటువంటి ఒక తత్వం గుర్తిస్తుండదో అదే మీరు సాధన చేయాలి.
1: Therefore, that what you recognize as truth, follow it.
0: ఈ మార్పులు చెందుకుంటూ పోతే రాములు ఎవరు? దశరథ కుమారుడు.
1: If you go on changing like that, who is Rama?
0: కృష్ణుడు ఎవరు? యశోద కుమారుడు.
1: కృష్ణ ఇస్ ది సన్ ఆఫ్ యశోద.
0: ఈ విధంగా వచ్చిన వారి సంబంధ బాంధవ్యాలంతా కూడా మన జ్ఞాపకాలకు వస్తుంటాయి.
1: వీ గో ఆన్ రిమైండింగ్ అవర్ సెల్ఫ్ ఆఫ్ ది రిలేషన్షిప్ విత్ అసోసియేట్స్.
0: గాడ్ గాడ్ ఎవరి కొడుకు? తెలీదు.
1: గాడ్ వీ కెనాట్ సే హూ సన్ హి ఇస్.
0: ఎవరి తల్లి? తెలీదు.
1: యూ కెనాట్ సే ద మదర్ ఆఫ్ గాడ్.
0: సంబంధాలు ఒక్కటి మనకు రావు.
1: వీ డోంట్ థింక్ ఆఫ్ ఎనీ రిలేషన్షిప్.
0: ఈ సంబంధ బాంధవ్యాలంతా తీసుకోవటం చేతనే.
1: Because we go by the relationship.
0: కనుక ఈ భేదాలంతా కలుగుతున్నాయి.
1: Naturally we observe differences.
0: మనం భేదరహితం తీసుకోవాలి.
1: We should only consider as one.
0: ఈశా వాస్యం ఇదం జగత్.
1: The whole universe is divine.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: God is present in all beings.
0: ఈ రెండు పాదములు మనం పెట్టుకుంటే.
1: Then you have these two principles.
0: ఒక మనిషికి ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయే కానీ తరగవు.
1: Then if we go by these twin principles that God is present everyone, then the relationship
0: should
1: be. The relationship should be intimate, but we should not have differences.
0: The
1: whole world is one.
0: ఈశ్వర సర్వభూతానాం అది ఒక్కటే.
1: గాడ్ పర్వేట్స్ ఇన్ ఆల్ బీయింగ్స్.
0: ఈ రెండు అర్థంలో మీరు తీసుకుని దాన్ని స్మరిస్తూ రాస్తే అంతా ఒక్కటైపోతుంది.
1: ఇఫ్ యూ థింక్ ఆఫ్ ది ఇంటర్ప్రిటేషన్ మీనింగ్ ఆఫ్ దీస్ టూ యూ విల్ ఎక్స్పీరియన్స్.
0: భేదములు రావు.
1: There'll be no difference on ground physical part.
0: సత్యములు రావు.
1: There'll be no worldly difficulties.
0: ఇవన్నీ మధ్యలో వచ్చిపోయి పాసింగ్ క్లౌడ్స్.
1: All the difficulties, problems are passing clouds.
0: ఈ పాసింగ్ క్లౌడ్స్ తో నీకేం పని లేదు.
1: Don't be bothered of the passing clouds.
0: వస్తుంటాయి పోతుంటాయి.
1: They come and pass on.
0: కానీ నీ దృష్టి సన్ పైన పెట్టుకో.
1: But have your view only sun on.
0: కొన్ని క్లౌడ్స్ వచ్చినప్పుడు సన్ కనిపించదు.
1: When there are clouds, you don't see the sun.
0: అయ్యో సన్ కనిపించడం లేదే అనుకుంటాం.
1: యూ మే సీ దట్ సన్ ఈజ్ నాట్ సీన్.
0: కొంతసేపు ఓపిక పట్టుకో, ఆ క్లౌడ్స్ కదిలిపోతే నీ సన్ నీకు కనిపిస్తుంది.
1: బీ పేషెంట్ ఫర్ సమ్ టైమ్, ద క్లౌడ్స్ విల్ మూవ్ ఆన్ సో దట్ యు కెన్ సీ ద సన్.
0: ఈ ప్రకృతిమైనటువంటి యొక్క భ్రాంతిని పెట్టుకోవటం చేత.
1: Because of worldly feelings.
0: అవంతా కొన్ని మేఘములు వలె వస్తుంటాయి.
1: They all constitute and appear as clouds.
0: అప్పుడు కొంత మరుగు అయిపోతుంది ఆత్మతత్వం.
1: Then that will be heavy, burdensome.
0: దానివల్ల మనసుని మార్పు చెందుకోకూడదు.
1: Therefore the mind wavers.
0: కొంతసేపు ఓపిక పట్టుకో.
1: Wait for some time.
0: తర్వాత అది కదిలిపోతుంది, నీ ప్రాప్తి నీకు లభిస్తే అవుతుంది.
1: Be patient, the clouds will pass, then you can see the sun.
0: కనుక కదిలేటువంటిది కాదు సన్.
1: సన్ విల్ నెవర్ మూవ్.
0: ఈనాడు మనం చూస్తున్నాము.
1: టుడే యు సీ.
0: ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయింది, సాయంకాలం అయింది, తెల్లవారైంది, దీనికి సన్ ఒక్కడే కదా.
1: యు మే సే దిస్ మార్నింగ్, ది ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్, బట్ ది సన్ ఈజ్ వన్.
0: మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అనేటువంటిది నీ యొక్క భ్రాంతిలే కానీ,
1: ద మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఆర్ ఓన్లీ యువర్ ఫీలింగ్.
0: భూమి చుట్టూ తిరగటం వల్లనే సన్ నీకు ఈ మార్పులు కలుగుతున్నాయి.
1: యాజ్ ద ఎర్త్ రివాల్వ్స్ దీస్ చేంజెస్ కమ్.
0: కానీ సన్ ఒక్కడే.
1: బట్ ది సన్ ఈజ్ వన్.
0: ఆ సత్యాన్ని మీరు గుర్తించాలి.
1: నౌ దిస్ ట్రూత్ వెల్.
0: కనుకనే సైంటిస్ట్ అంతా సులభంగా తెలుసుకోవాలంటే ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: అండ్ సైంటిస్ట్ ఇన్ ఆర్డర్ టు నో దిస్ ట్రూత్ ఇస్ క్వైట్ సింపుల్ ఫర్ దెమ్.
0: మధ్యాహ్నము సాయంకాలము ప్రొద్దున అనేటువంటి తెగలంతా కూడాను ఈ భూమి తిరగటం వల్లే వచ్చేది.
1: ది కైండ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద మార్నింగ్ ద ఆఫ్టర్నూన్ ది ఈవినింగ్ ఈజ్ డ్యూ టు ది
0: భూమి అనగా మన హృదయమే.
1: అండ్ దిస్ విచ్ గోస్ ఆన్ రివాల్వింగ్ ఇస్ అవర్ హార్ట్.
0: మన హృదయం అనేటువంటి భ్రాంతులు తిరుగుతున్నాయి.
1: The illusions, the feelings, sentiments go on moving.
0: Ivanni clouds maadri vastunnai pothunnai.
1: They come before us as clouds and pass.
0: Kaani clouds niki sambandham ledhu.
1: Don't get attached to passing clouds.
0: Clouds lopala poga untadi.
1: There may be smoke in some cloud.
0: Cloud lopala dhoodi untadi.
1: There may be dust in some clouds.
0: Oka poga lopala dhoodi lopala kochi gaali untadi.
1: There may be air in some clouds.
0: ఒక్క విధమైనటువంటి ఒక దీంట్లోపల నీరు ఉంటుంది.
1: అండ్ సమ్ క్లౌడ్స్ మే కంటైన్ వాటర్.
0: ఒక్కొక్క క్లౌడ్ లో ఒక్కొక్క పదార్థం ఉంటుంది.
1: ఈచ్ క్లౌడ్ హాస్ గాట్ ఇట్స్ ఓన్ కంపోజిషన్.
0: అన్ని క్లౌడ్స్ లోన ఒకే ఉండదు.
1: నాట్ ది సేమ్ థింగ్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్.
0: ఎంత భేదం వస్తుంటాదో మన భావాలు కూడా అట్టే భేదములు.
1: దేర్ఫోర్ యాజ్ వీ హావ్ డిఫరెన్సెస్ వీ డూ హావ్ డిఫరెన్స్ ఇన్ అవర్ ఫీలింగ్స్.
0: దీంట్లో నీరు ఉంటుంది అనుకుంటావు.
1: You may think there's water.
0: కాదు, గాలి వెళ్లిపోతుంటుంది.
1: No, it's not the water. It's only breeze that passes.
0: గాలి ఉంటుంది అంత దగ్గర గాలి ఉంటుంది. గాలి ఉన్న దగ్గర ప్రేరణ ఉంటుంది.
1: సో దెర్ మే బి ఎయిర్ ఎట్ సమ్ ప్లేస్, దెర్ మే బి వాటర్ ఎట్ ఎ డిఫరెంట్ ప్లేస్.
0: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
1: సో ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ సెల్ఫ్, ముఖ్యంగా
0: మీరు ఈ క్లౌడ్స్ భావాలకు మీరు ఏమాత్రం గురి కావద్దండి.
1: డోంట్ హ్యావ్ దిస్ క్లౌడీ థాట్స్ విత్ ఇన్ యూ.
0: కొన్ని తలంపులు వస్తుంటాయి.
1: థాట్స్ కమ్.
0: వీరి మాటలు వారి మాటలు వీరి మాటలు అంత నమ్మి మనమే మనం నాశనం అయిపోతున్నాం.
1: యు గో ఆన్ లిసనింగ్ టు ది గాసిప్ అండ్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ అండ్ రూయిన్ యువర్ సెల్ఫ్. ఎవరైనా
0: చెప్పినా కానీ అది వాళ్ళ తలంపులే కానీ ఈ తలంపుగా తీసుకోకూడదు.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ సెడ్ belongs to the person who speaks so.
0: ఈ విధంగానే మానవత్వం జీవిత్వంగా మారిపోకుండా కేవలం దానవత్వంగా తిరుగుతూ ఉండాలి.
1: ఇట్ ఈస్ ఫర్ దిస్ రీజన్ దేర్ ఇస్ నో డివినిటీ బట్ ఇట్ హస్ బికమ్ డెమోనిక్.
0: మానవుడిగా ఉన్నాడు, రేపు దానవుడు అయిపోతున్నాడు.
1: టుడే హీ మే బి ఎ మ్యాన్ మానవ, టుమారో బికమ్స్ దానవ.
0: మానవత్వం నుండి దైవత్వానికి పోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఫ్రమ్ హ్యూమన్నెస్ వీ షుడ్ గో టు ద
0: డివినిటీ. మానవత్వం నుండి దైవత్వానికి రావాలంటే ఈ యొక్క ఇది ఉండాలి, సత్సంగం.
1: దేర్ఫోర్ for the human to become the divine, satsanga is essential. Only one heart,
0: ఒక దృష్టి,
1: only one outlook,
0: ఒక కర్మ,
1: and only one action.
0: ఈ మూడింటిని ఒకటిగానే తీసుకోవాలి.
1: We should unite, unify these three.
0: అప్పుడు మనకి ఏ విధమైనటువంటి ప్రళయము రాదు.
1: Then there will be no problems or difficulties.
0: ఇట్టి దివ్యత్వమైన ఏకత్వాన్ని బోధించే నిమిత్తమే ఈ యొక్క శివరాత్రి వస్తుండాలి.
1: శివరాత్రి is observed and celebrated to recognize the principle of oneness of the divinity.
0: ఈ శివరాత్రులంతా కూడాను మనం ఏకత్వాన్ని ప్రబోధించేటువంటిది.
1: అండ్ దిస్ శివరాత్రి ప్రాపగేట్స్ దిస్ వన్నెస్.
0: ఇదే మనకు నిజమైన సత్యము.
1: దిస్ ఇస్ ట్రూత్.
0: శివరాత్రి అంటే సత్య స్వరూపమైనటువంటిది.
1: శివరాత్రి ఇస్ ది వెరీ సింబల్.
0: ఏకం సత్ విప్రా బోధావదంతి. ఎంతమంది ఎన్ని చెప్పుకున్నా మనకు కనిపించేది ఒక్కటే.
1: ది వెరీ సింబల్ అండ్ పర్సానిఫికేషన్ ఆఫ్ ట్రూత్ ఈ శివరాత్రి. పీపుల్ మే ఇంటర్ప్రిట్ ఇన్ దేర్ ఓన్ వే.
0: ఈనాటి రాత్రి లోపల కొన్ని గడియలు ఉంటుండే.
1: And this night has certain holy moments.
0: Manam bhajanlu chestu chestu chestu pothuntam.
1: We go on doing bhajans.
0: Din lopala oke thought vastundi.
1: And there arises only one thought.
0: Oke bhavana kalugutundi.
1: And it reaches only one kind of experience.
0: Bhajanlo unnatundi aanandamu manaku praptistundi.
1: And naturally you will get the bliss out of bhajans.
0: Ee aanandam oka roopanni daristundi.
1: This aanandam bliss assumes a form.
0: Ee aanandam advaita roopanni daristundi.
1: And this aanandam bliss is non dual.
0: Ee advaita roopam em manaku aatmalo cheripothundi.
1: This non dual bliss will get into the self atma.
0: Kanukane raatrantha kuda endukosam bhajincheyunnaru.
1: Why is it said that you should do bhajans throughout night?
0: Paripari vidhamlo maarakunda.
1: When the mind is wavered,
0: ఇటు వైపున అటు వైపున భ్రాంతిని పడకుండా,
1: if it just goes by imagination,
0: మన దివ్యత్వాన్ని మనం తెలుసుకోవాలి.
1: We should make every attempt to know the divinity.
0: కొంతమంది భజనలో కూర్చుంటారు.
1: Some sit in bhajans.
0: కూర్చుని ఒకరికొకరు ప్రాపంచిక వ్యవహారాలు మాట్లాడుతుంటారు.
1: But they go on conversing with the neighbors.
0: అలాంటి ప్రాపంచ వ్యవహారం మాట్లాడేటువంటి వాళ్ళ దగ్గర కూడా పోకూడదు మీరు.
1: Don't go anywhere near to such person who speaks of worldly things.
0: అదే దుస్సంగం.
1: That is bad company.
0: త్యజ దుర్జన సంసర్గం,
1: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ,
0: భజ సాధు సమాగమం,
1: అండ్ బీ ఇన్ గుడ్ కంపెనీ,
0: పుణ్య మహోరాత్రం,
1: డూ గుడ్ యాక్టివిటీ డే అండ్ నైట్.
0: ఈ తత్వాన్ని చక్కగా గుర్తించాలి.
1: వీ షుడ్ నో దిస్ నేచర్, ది ఎసెన్షియల్ ప్రిన్సిపల్.
0: ఇతరులతో పక్కనున్న వారితో కూడా సంబంధం ఉండకూడదు.
1: యూ షుడ్ నాట్ హావ్ ఎనీ రిలేషన్ విత్ ద నైబర్.
0: అది నిజమైనటువంటి ఆత్మతత్వము.
1: దట్ ఈస్ ద ట్రూ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్.
0: అది ఎప్పుడు కూడా చింతిస్తూ రావాలి.
1: యూ షుడ్ గో ఆన్ థింకింగ్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: అమ్మను నాన్నలు వస్తుంటారు.
1: And people do come.
0: వాళ్ళంతా వచ్చి ప్రపంచ సంబంధమైన విషయాలంతా చెప్తుంటారు.
1: దే గో ఆన్ టెలింగ్ యూ ద వరల్డ్లీ మ్యాన్.
0: వాళ్ళకంటే బుద్ధి లేదు, నువ్వు తెలుసుకున్న వాడు నీకెందుకు బుద్ధి లేదు.
1: దే మే బి ఫూల్స్ ఇగ్నోరెంట్ బట్ యు నో దిస్.
0: వాడు ఏమైనా చెప్పని, నీ యొక్క లక్ష్యం నేను పెట్టుకోవాలి.
1: పీపుల్ మే సే 1000 థింగ్స్ బట్ యూ షుడ్ హావ్ వన్ గోల్.
0: అమ్మా నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది.
1: యూ కెన్ సే దట్ యువర్ చాయిస్. దిస్
0: నాకు నీవు తల్లివి నిజమే, నేను నీకు కొడుకు నిజమే.
1: యు ఆర్ మై మదర్, ఐఎమ్ యువర్ సన్, ట్రూ.
0: కానీ నా తలంపులు నావే, నీ తలంపులు నీవే.
1: బట్ ఐ హావ్ మై ఓన్ థాట్స్ అండ్ యూ హావ్ యువర్ ఓన్ థాట్స్.
0: కనుక నేను నీకు సేవ చేస్తాను.
1: ఐఎమ్ రెడీ టు సర్వ్ యూ.
0: నేను నీకు కృతజ్ఞతగా ఉంటాను.
1: ఐ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్.
0: నిన్ను ఆనంద పెడతాను.
1: ఐ మేక్ యూ హ్యాపీ.
0: కానీ నీ యొక్క కోరికలు నేను నెరవేర్చలేను.
1: బట్ ఐఎమ్ నాట్ హియర్ టు ఫుల్ఫిల్ యువర్ ఎవ్రీ డిజైర్.
0: ఈ సత్యమైనటువంటి మాటలు ఉండాలి మనం.
1: దిస్ కైండ్ ఆఫ్ ట్రూత్ వీ షుడ్ ఫాలో.
0: ఇట్లాంటి స్థుతే నిజమైనటువంటి వృతం అంటారు.
1: అండ్ దిస్ ఈస్ వృతం.
0: ఈ వృతం అనేటువంటి పదమును చక్కగా మీరు జ్ఞప్తికి పెట్టుకోండి.
1: ఆల్వేస్ రిమైండ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ దిస్ వృతం.
0: ఈ వృతం యొక్క సంగతి ఇంకా ముందు చెప్తాను. రాత్రికి
1: భగవాన్ విల్ టెల్ అస్ మోర్ డీటెయిల్స్ ఆఫ్ దిస్ వృతం.
0: ఇది చాలా సులభమైన మార్గము.
1: ఇట్స్ వెరీ ఈజీ సింపుల్ పాత్.
0: ఇంతకంటే మార్గం సులభమైన మార్గం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ఈజియర్ పాత్ దాన్ దిస్.
0: ఆత్మతత్వానికి అనుభవించడానికి ఇది ఒక్కటే మనకు చాలు.
1: టు ఎక్స్పీరియన్స్ ద సెల్ఫ్ దిస్ వృతం ఈజ్ ఎనఫ్.
0: ట్రాన్సెండెంటల్ ట్రూత్ తోనే దీనికి పేరు పెట్టారు.
1: అండ్ దే కాల్ ఇట్ ట్రాన్సెండెంటల్ ట్రూత్.
0: ట్రాన్సెండెంటల్ ట్రూత్ అంటే ఏమి? మార్పు చెందినటువంటి.
1: ట్రాన్సెండెంటల్ మీన్స్ దట్ విచ్ ఇస్ చేంజ్లెస్.
0: ట్రాన్సెండెంటల్ పండు కాదు.
1: ట్రాన్సెండెంటల్ నథింగ్ టు డూ విత్ ది డెంటల్ టీత్.
0: అటువంటి ప్రాప్తిని మనం పొందాలి.
1: అండ్ వీ షుడ్ హావ్ ది ట్రూ ఎక్స్పీరియన్స్ ద ట్రూ సెల్ఫ్.
0: అది ఏ సత్యము?
1: దట్ ఈస్ సత్య.
0: మార్పు చెందని సత్యము.
1: ఇట్ ఈస్ చేంజ్లెస్.
0: కూర్పు చెందని సత్యము.
1: అండ్ ఇట్ నెవర్ చేంజ్.
0: ఏకమైన సత్యము.
1: దట్స్ ఓన్లీ వన్.
0: అద్వితీయ సత్యము.
1: ఇట్ ఇస్ నాన్ డ్యూయల్.
0: అద్వైత సత్యము.
1: నాన్ డ్యూయల్.
0: ఆనంద సత్యము.
1: అండ్ ఇట్స్ బ్లెస్.
0: ఈ ఆనంద సత్యమును మనం తగినటువంటి రీతిగా తీసుకున్నప్పుడు ఎంతైనా మనం అనుభవిస్తాం.
1: అండ్ వన్స్ వీ యాక్సెప్ట్ అండ్ రిసీవ్ ది బ్లెస్ ఇన్ ట్రూ ఫామ్, యూ కెన్ ఎక్స్పీరియన్స్ టు ఎనీ ఎక్స్టెంట్.
0: ఎక్కడ చూసినా ఆత్మన ఒక్కో అయి ఉన్నాడు, ఒక్కడే.
1: దేర్ఫోర్ వేర్ఎవర్ యు ఫైండ్ ద సెల్ఫ్ ఇస్ వన్.
0: ఇటువంటి ఏకత్వాన్ని మీరు గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
1: మేక్ ఎవ్రీ అటెంప్ట్ అండ్ ఎఫర్ట్ టు నో దిస్ వన్.
0: మీ యొక్క చదువులు ఎందుకు ఏకత్వ భావం చాలా గొప్పది.
1: ఇన్ యువర్ లెర్నింగ్ ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ ఇస్ ఎగ్జాల్టెడ్.
0: ఏకత్వ భావాన్ని గుర్తించాలి.
1: ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్.
0: సర్వము ఏకమైపోతుంది.
1: ఎవ్రీథింగ్ గెట్స్ యూనిఫైడ్.
0: ద్వేషము, అసూయ, కష్టములు ఏమాత్రం మనకు చలగవు.
1: దేర్ విల్ బి నో హేట్రెడ్, దేర్ విల్ బి నో డిఫికల్టీ.
0: ఎంత దుఃఖం వచ్చినా మనం ఏడ్చము.
1: You will never cry and be bothered.
0: ఎంత బాధ కలిగినా విచారం చేయము.
1: You will not be worried of any difficulties.
0: అద్వైత సిద్ధాంతం.
1: Then you, that is non-dualism.
0: అదే నిజమైన ఆనందం.
1: That is true bliss.
0: అది దైవం పైన మీ మనసు పెట్టండి.
1: And concentrate on God.
0: ఆ ఆజ్ఞని మీరు శిరసావహించండి.
1: Follow his command.
0: అన్నిటినీ మీరు ఉద్ధారం చేసుకుంటారు.
1: And then you will get yourself emancipated.
0: సత్యం జ్ఞానమనంతం

0: హెచ్చు విద్యలు చదివి ఇంద్రియ లోనులై చచ్చువారల కన్నా స్వల్పమైరి. ఇంద్రియముల శక్తి శక్తి ఇముడు కొంచును కాని అట్టి చదువులు చదివి ఆర్యులౌట అట్టి చదువులు చదివి ఆర్యులౌట చదువు చదువు చదివి చదువు చదువు చదివి సంతసమును లేక చింతనొందు వారే చదువరులు చింతనొందు వారే చదువరుండు.
1: All high education, the one who becomes slave to the one's own senses has become worse than the dead. With sliced knowledge, in full awareness of the power of the senses, one should have that kind of education. With all education, without any pleasure, the modern educated one is full of anxiety and worry.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రాకృతమైనటువంటి యొక్క జీవితము అనంతమైనటువంటి శక్తులతో అప్రమాణమైనటువంటి యొక్క జీవితాన్ని గడపటము ఇది మానవ మాత్రుల సహజం కాదు.
1: ఇట్స్ నాట్ న్యాచురల్ టు మ్యాన్ టు లీడ్ ది ఫిజికల్ లైఫ్ విత్ ఇన్ఫినిట్ పవర్స్ అండ్ లీడ్ అన్ ఇన్ లాంగ్ లైఫ్.
0: దమమును సాధించినటువంటి వాడే ధాంతుడు.
1: The one with sense control is true man.
0: ధాంతుడైన వాడే వేదాంతుడు.
1: The one with sense control is a true philosopher.
0: ధాంతు వేదాంతముల యొక్క సమన్వయాన్ని సత్యస్వరూపాన్ని అనుభూతులు విభూతిగా లోకానికి అందించినటువంటి వారే ప్రాచీన మహర్షులు.
1: The ancient saints are those who have realized the true form and the infinite power.
0: Nyaya vaisheshika darshanamulanu padarthamulu yokka siddhantamulanu anusakti yokka siddhantamulanu ee sankhyamu angikarinchaledu.
1: The theory propounded by Nyaya vaisheshika darshanas relating to the matter and the atom is not accepted by sankhya.
0: ప్రపంచమంతయి కూడాను విరుద్ధమైనటువంటి శక్తుల యొక్క సమన్వయ స్వరూపమేనని ఈ యొక్క సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: సాంఖ్య ప్రపౌండ్స్ ద థియరీ దట్ ద హోల్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ కాంట్రడిక్టరీ ఫోర్సెస్.
0: దీనికి కర్త కపిల మహర్షి.
1: ద కంపోజర్ ఆఫ్ సాంఖ్య ఇది సెయింట్ కపిల.
0: ఈ సాంఖ్య దర్శనములు కూడాను కాపల అని మరొక పేరు కూడాను పిలుస్తూ వచ్చారు.
1: ది సాంఖ్య దర్శన యాజ్ ఇట్ ఇస్ కంపోజ్డ్ బై సెయింట్ కపిల ఇస్ ఆల్సో కాల్డ్ కాప.
0: సాంఖ్య యొక్క సమన్వయం చేత ఈ ప్రకృతి ఉండటం చేత దీనికి సాంఖ్యము అని కూడాను మరొక పేరు వచ్చింది.
1: యాజ్ ఇట్ ఇస్ అబ్సల్యూట్ కోఆర్డినేషన్ ఆఫ్ నంబర్స్ ఇట్స్ ఆల్సో కాల్డ్ సాంఖ్య.
0: ప్రపంచమంతయును సంఖ్యల చేత సమన్వయింపబడి స్వరూపాన్ని నిరూపించినటువంటి యొక్క దివ్యమైనటువంటిది ఈ ప్రకృతి.
1: దిస్ నేచర్ ఇస్ డివైన్ విత్ అబ్సల్యూట్ ఇంటిగ్రేషన్ కోఆర్డినేషన్ విత్ నంబర్స్.
0: నువ్వులలో తైలం ఉండినట్టుగా
1: యాజ్ దర్ ఇస్ ఆయిల్ ఇన్ తిల్ సీడ్స్.
0: కర్రలలో నిప్పుండినట్టుగా
1: యాజ్ యు ఫైండ్ ద ఫైర్ ఇన్ ద వుడ్.
0: పువ్వులలో పరిమళం ఉండినట్టుగా
1: యాజ్ దర్ ఇస్ ఫ్రాగ్రెన్స్ ఇన్ ఎ ఫ్లవర్.
0: ఈ యొక్క ప్రకృతి ఎందు కూడాను పరమాత్మ తత్వము కారణ రూపమై ఉంటున్నది.
1: ఇన్ దిస్ నేచర్ ద డివైన్ పవర్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాజ్.
0: పరమాత్ముడు కారణస్వరూపుడు, ప్రకృతి కార్యస్వరూపము, కార్యకారణములు అవినాభావ సంబంధములు.
1: గాడ్ ఈజ్ ద కాజ్, నేచర్ ఇస్ ది ఇఫెక్ట్. దిస్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కాజ్ అండ్ ఇఫెక్ట్.
0: కనుక ప్రకృతి ప్రత్యేకమైనది కాదనియు, పరమాత్మని యొక్క బాహ్య స్వరూపమే అనియు ఈ సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: సాంఖ్య టెల్స్ యూ దట్ ద నేచర్ ఈజ్ నాట్ సెపరేట్, ఇట్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద డివైన్.
0: సాంఖ్యం అనగా తత్వము అని దీనికి అర్థం.
1: ద వర్డ్ సాంఖ్య మెంట్ ద నేచర్.
0: తత్వం అనగా విచారణ శక్తి.
1: తత్వ మెంట్ ద పవర్ ఆఫ్ ఎంక్వైరీ.
0: నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి యొక్క ప్రపత్తమైనటువంటి ఈ శక్తికి తత్వము అని మరొక పేరు.
1: This spirit of inquiry meant that which endows you the faculty to distinguish between that which is temporary and permanent. ఒక్క పదార్థం
0: చేత సృష్టి అనేటువంటిది ఏర్పడుటకు వీలు కాదు.
1: It's not possible to have the entire creation out of one matter.
0: రెండు పదార్థములు చేరినప్పుడే,
1: when there is a combination of two,
0: ఈ రెండు శక్తుల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మూడవ శక్తి ఆవిర్భవిస్తుంది.
1: Because of the combination of these two, the third one emerges.
0: ఒక హస్తము చేత శబ్దము ఏర్పడదు.
1: విత్ వన్ హ్యాండ్ యు కెనాట్ మేక్ సౌండ్.
0: రెండు హస్తములు చేరినప్పుడే శబ్దం ఏర్పడుతుంది.
1: వెన్ యు జాయిన్ బోత్ హ్యాండ్స్ యు గెట్ ద సౌండ్.
0: ఒక్క శబ్దము చేత వేడి మనకు సంభవించదు.
1: విత్ వన్ హ్యాండ్ యు డోంట్ జనరేట్ హీట్.
0: రెండు శక్తుల యొక్క రాపిడి చేతనే, హస్తముల యొక్క రాపిడి చేతనే వేడి ఆవిర్భవిస్తుండాలి.
1: వెన్ యు రబ్ బోత్ హ్యాండ్స్ యు గెట్ ద హీట్.
0: అటులనే సృష్టికి కూడాను ప్రకృతి పరమాత్మల యొక్క సమ్మిళిత స్వరూపమే ఈ సృష్టికి మూల కారణము.
1: సిమిలర్లీ ఫర్ ద క్రియేషన్ ఇట్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ గాడ్ అండ్ నేచర్.
0: కనుక ప్రకృతి ప్రత్యేకమైనటువంటి యొక్క స్వరూపమని భావించటము అజ్ఞానమే.
1: సో ఇట్ ఇస్ ఇగ్నోరెన్స్ టు కన్సిడర్ నేచర్ సెపరేట్.
0: అంతర్భూతమై అవ్యక్తంగా దివ్యమైనటువంటి పరతత్వము ఇందులో ఉన్నదని సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఇట్ ఇస్ సాంఖ్య దట్ టీచర్స్ యు that there is this inner current in unmanifested way, the divine power.
0: ee prakrutiki 24 sankhyalu unnavani.
1: This nature has 24 numbers.
0: 5 karmendriyamulu,
1: 5 senses of action,
0: 5 gnaneendriyamulu,
1: 5 senses,
0: 5 pranamulu,
1: 5 life principles,
0: panch tanmatralu,
1: 5 inner senses,
0: antarbhutamulaina manasu, buddhi, chittamu, ahankaramu.
1: The inner senses such as the mind, intellect, ego.
0: 24 తత్వములతో కూడినటువంటిది ఈ ప్రపంచము.
1: This world has got these 24.
0: ఈ 24 తత్వములు కూడాను పరస్పర విరుద్ధమైనటువంటి తత్వములుగా ఉంటున్నవి.
1: All the 24 appear to be contradictory.
0: నీరు ఉంటే నిప్పు ఉండదు.
1: Where there is water, there cannot be fire.
0: గాలి ఉంటే నిప్పు ఉండదు.
1: Where there is wind, you don't find fire.
0: ఈ దానికి విరుద్ధమైనటువంటి యొక్క శక్తుల యొక్క సమన్వయమే ఈ ప్రపంచము.
1: This world is a combination of these opposites.
0: Kanuka itti viruddhamainatunti oka shaktulu yokka samanvayamto kudinatunti ee prapanchamunu moodu bhagamuluga polustu vachindi sankhya yogamu.
1: It is sankhya yoga that teaches these three faculties.
0: Manavudu daivattani pondutaku ee moode moola karanam ani kudanu nirupistu vachindi.
1: The very same sankhya taught that is the only path to reach divinity.
0: మోక్షమనగా కేవలం ప్రకృతిని విసర్జించి ఏకాంతమైనటువంటి జీవితాన్ని గడపటం మోక్షము కాదని కూడాను దీనిని విమర్శించింది.
1: ఇట్స్ ఆల్సో సెడ్ లిబరేషన్ డస్ నాట్ మీన్ లీవింగ్ ద ఫ్యామిలీ అండ్ స్పెండింగ్ టైమ్ ఇన్ ఎగ్జైల్.
0: ఈ ప్రకృతి యొక్క 24 తత్వములతో పురుషుడు చేరినప్పుడు 25 తత్వంగా రూపొందుతుంది.
1: విత్ ఆల్ ది 24 ఫ్యాకల్టీస్ ఆఫ్ నేచర్ టుగెదర్ విత్ క్రియేటర్.
0: ఈ 24 తత్వములు కూడాను పురుషునకు విషయములు అని కూడాను ప్రబోధించింది.
1: ఆల్ దీస్ 24 ఆర్ టాట్ యాజ్ విషయము.
0: మ్యాటర్ కనుక ఈ పురుషుడు 25 తత్వంతో కూడినటువంటి వాడయ్యాడు.
1: ద క్రియేటర్ ఈస్ ద 25th వన్.
0: జీవుడు
1: ఇండివిజువల్
0: ప్రకృతిని పురుషుని విచర్చించి విమర్శించి కొంతవరకు విభాగము సలిపి
1: the nature, individual and God have been investigated.
0: Paramatmato shivunto leenamavutu vachindi jeevudu.
1: Is the individual that merges in the 25th the Shiva,
0: 26th
1: the 26th Shiva.
0: Kanuka 24 tattvamu prakrutidi,
1: 24 related to nature.
0: 25th tattvam vaadu,
1: 25th creator.
0: Eeshwarudu 26th tattvam vaadu,
1: ఈశ్వర ఇస్ 26.
0: కనుక నీ 26 తత్వముతో కూడినటువంటిది ఈ మానవత్వము.
1: Therefore the human life has got all these 26
0: మానవుడి ప్రకృతి పురుష జీవతత్వములు ఏర్పడి ఉంటున్నవి.
1: It's only in human being you find the individual, the nature and the creator.
0: జీవుడున్న దేహమందు హృదయమందు దేవుడుండి.
1: The individual is present in the body and in the heart there is God.
0: రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుండి.
1: Both play together and separate out.
0: Bommalaatalaadinche sutradhari okarakaradu.
1: There is a director that will make this play.
0: Manchi chedda bommalu unde okatilone rendu unde.
1: Good and bad toys are there and they are there both.
0: Idi okatilone rendu unnatundi oka tattvanni ee reethiga manam gurtinchali.
1: How to recognize both in one and the same.
0: Ekatvamundu anekatvam aneetundi bhavinchatamu samanya manavulu yokka swabhavamu.
1: It is the nature of an ordinary man to watch the diversity in this unity.
0: కాని అనేకత్వం నందు ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే మహనీయుల యొక్క లక్షణము.
1: It's only quality of a noble soul to realize the unity in diversity.
0: కనుక మానవత్వం అనేటువంటిది కేవలం దైవత్వంతో కూడినటువంటి యొక్క ఏకత్వమే కాని భిన్నత్వం కాదని కూడాను ఈ సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: Therefore Sankhya taught that the humanity is not different from the divinity, is one and the same.
0: మానవుని యొక్క హృదయమందు కలదు ఒక కల్పతరువు.
1: ఇన్ ది హ్యూమన్ హార్ట్ దేర్ ఇస్ ప్రెసెంట్ ఎ విష్ ఫుల్ఫిల్లింగ్
0: దాని చుట్టూ వనస్పతిలో కలపకంప పెరిగి ఉంది.
1: అరౌండ్ దట్ ఇస్ ప్రెసెంట్ థార్ని బుష్.
0: కలప తీసి శుభ్రపరచ కల్పతరువు కానబడును.
1: వెన్ యు వీడ్ అవుట్ ద థార్ని బుష్ యు విల్ సీ ది విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ.
0: అదియే నీ అభిష్టములనొసగు కామధేనువు.
1: దట్ ఇస్ ద డిజైర్ ద విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ. కల్పవృక్షము
0: కామధేనువు కూడాను ఒక్క మానవుని యందే ఉంటున్నది.
1: ద విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ అండ్ ద విష్ ఫుల్ఫిల్లింగ్ కౌ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
0: ఈ మానవత్వం అనేటువంటిది
1: దిస్ హ్యూమన్ లైఫ్
0: గోచరమయ్యేటువంటి వస్తువులకు
1: టు ది ఆబ్జెక్ట్ దట్ ఇస్ సీన్
0: అగోచరమైనటువంటి వస్తువులకు
1: ద ఆబ్జెక్ట్ దట్ ఇస్ నాట్ సీన్
0: మధ్య ఒక బ్రిడ్జ్ వలె ఉంటుండాలి వారధి వలె ఉంటుండాలి.
1: ఇస్ ప్రెసెంట్ లైక్ ఎ బ్రిడ్జ్ ఇన్ బిట్వీన్.
0: ఇట్టి మానవత్వం మధ్యలో ఉండేటువంటిది కాబట్టి మానవులకు మర్త్యుడు అని కూడా మరొక పేరు.
1: As this humanity is in between, the man is also called Martya.
0: కనిపించినటువంటి దృశ్యమును మాత్రమే చూచి ఇది నిజమని భావించరాదు.
1: We should never consider it truth on the basis of that which is apparent.
0: ఇది కనిపించినటువంటి యొక్క పదార్థము యొక్క ప్రతిబింబమే కాని ఇది బింబము కాదు.
1: That which is seen is merely the reflection of the unseen, but not separate.
0: కనిపించునది నిజమందురు.
1: We say that it is true which is seen.
0: కనిపించనిది కళ్ళయందరు.
1: We say that it's false which is unseen.
0: కనిపించనిది తినిపించును మీ కర్మల ఫలమును మన్మము జీవ. ఏది మనకు కనిపించకుండా ఉంటుండదో అదే మన కర్మ ఫలమునకు సరైనటువంటి మార్గాన్ని అందిస్తుండాలి.
1: That which is not seen will give us the consequences of our action.
0: కనుక కనిపించని దాని అంటే మన కర్మ ఫలమంతా కూడాను ఇమిడి ఉంటుండాలి.
1: Therefore the fruits of our action are present in the unseen.
0: Manasanaga kevalamu parishuddhamainatu oka kagitam vantidi kaadu.
1: Mind is not like a white paper.
0: Aneka janmala samskaramlu anetuntidi andulo raayimpabadinatuntidi.
1: It has got all the writings of the previous lives.
0: Danini chittamu ani cheptu vacharu.
1: It's also called chitta.
0: Ee chittamunu gurtinchukuneetunti vaade chitraguptudu annaru.
1: The one who recognizes this factor.
0: Evadu ee chitraguptudu chittamulo guptamga undinatunti vaade chitraguptudu.
1: The one who is present hidden is Chitragupta.
0: Adi e pragna shakti.
1: That is pragna shakti radiation.
0: Adi e radiation.
1: That is radiation.
0: Aa pragna shakti anetundi prana shakti ni stambimpa chestundadi.
1: It is
0: vibration ga avistuntundadi.
1: It is radiation that is responsible for vibration.
0: Ee vibration yokka prabhavam chetane jalamaina dehamu సంచరింపదగుతుంటుండాలి చెలింపదగుతుండాలి.
1: బికాస్ ఆఫ్ దిస్ వైబ్రేషన్ ద బాడీ విచ్ ఇస్ ఇనర్ట్ మెటీరియలైజేషన్ కంపెనీ
0: భూర్భువస్వహ అనేటువంటి యొక్క రేడియేషన్ వైబ్రేషన్ మెటీరియలైజేషన్ ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
1: దేర్ఫోర్ భూర్భువస్వహ ద రేడియేషన్ వైబ్రేషన్ మెటీరియలైజేషన్ ఈస్ ద హ్యూమన్ లైఫ్.
0: కనుక మానవుడు అనేటువంటి వాడు మూడింటితో కూడినటువంటి వాడే.
1: సో మ్యాన్ హెస్ గాట్ కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ.
0: దీనిని జీవ ప్రకృతి పురుషత్వము అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ ద నేచర్ ఆఫ్ ది ఇండివిజువల్
0: ఏకత్వాన్ని సాంఖ్యము అనుభవిస్తూ వచ్చింది.
1: ఇట్ ఇస్ సాంఖ్య దట్ విల్ మేక్ అస్ ఎక్స్పీరియన్స్ ది త్రీ.
0: ఈ సాంఖ్యం యొక్క తత్వము మరికొన్ని విధములుగా మనం విచారణ చేసినప్పుడు
1: when you enquire in a different way
0: మోక్షము అనేటువంటిది
1: the liberation
0: ప్రత్యేకంగా మనము సంపాదించుకునేటువంటిది కాదు
1: is not to be acquired separately
0: నమోక్షో నవసృష్టి న పాతాళే న భూతలే అజ్ఞాన హృదయ గ్రంథే నాసి ఇతి మోక్షం శృతి ఇతి మోక్షం అన్న అనగా పాతాళ లోకం నుండి రాదు మోక్షం
1: లిబరేషన్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ పాతాళ డౌన్ బిలో
0: ఉన్నతమైనటువంటి స్థానం నుండి దిగదు
1: ఇట్ డజంట్ డిసెండ్ ఫ్రమ్ ద టాప్
0: మన అజ్ఞానం అనేటువంటిది నిర్మూలమైనప్పుడు అదే మోక్షం మనకు లభ్యమవుతుంది
1: వెన్ వన్స్ ది ఇగ్నోరెన్స్ ఇస్ డిస్పెల్డ్ యుల్ గెట్ ద లిబరేషన్
0: కనుక నీ మోక్షమునకు
1: ఫర్ లిబరేషన్
0: అనేక ప్రయత్నములు చేయనక్కర్లేదని కూడాను ఈ సాంఖ్యము విమర్శించింది
1: సాంఖ్య టీచర్స్ దట్ యు డోంట్ నీడ్ టు మేక్ మెనీ ఎఫర్ట్స్
0: ఏ విధంగా
1: హౌ
0: నీ యొక్క సత్యస్వరూపాన్ని నీవు గుర్తించినప్పుడు
1: వెన్ యూ రియలైజ్ యువర్ ట్రూ ఫామ్
0: అది ఏ మోక్షం అవుతుంది
1: దట్ ఈస్ లిబరేషన్
0: సత్యము కానుండినంత వరకు కూడాను ఇది మోహముతో కూడి ఉంటుంది
1: సో లాంగ్ యూ డోంట్ రియలైజ్ యువర్ ట్రూ ఫామ్
0: సత్యాన్ని గుర్తించిన తర్వాత మోక్షము క్షయమవుతుంది మోహము
1: ద మూమెంట్ యు నో ది ట్రూత్ ది ఎంటైర్ అటాచ్మెంట్ గో
0: మోహ క్షయమే మోక్షము అని కూడా నిరూపించింది
1: ది డిక్లైన్ ఆఫ్ అటాచ్మెంట్ ఈస్ లిబరేషన్
0: తాను తన యొక్క నిజస్వరూపాన్ని గుర్తించక
1: వితౌట్ రియలైజింగ్ ద ట్రూ ఫామ్
0: కేవలం భౌతికమైన యొక్క ఈ దేహమే తన యొక్క ఆకారమని విశ్వసించి
1: హ్యావింగ్ ఫుల్ ఫెయిత్ దట్ హిస్ ఫిజికల్ బాడీ ఇస్ ద ట్రూ ఫామ్
0: ఈ ఆకారం యొక్క సుఖశాంతుల నిమిత్తమై అనేక విధములైనటువంటి యొక్క ప్రయత్నములు సలిపి
1: మేకింగ్ ఆల్ ఎఫర్ట్స్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ దిస్ బాడీ
0: కాలమునంతా వ్యర్థము గావించుకుంటున్నాడు మానవుడు
1: మ్యాన్ ఇస్ వేస్టింగ్ హిస్ టైం
0: కానీ తానే సత్యస్వరూపుడు అనేటువంటి యొక్క నిత్యతత్వాన్ని గుర్తించడానికి సాంఖ్యము చాలా సహాయపడుతూ వచ్చింది
1: సాంఖ్య హెల్ప్స్ యూ టు రియలైజ్ యువర్ ఎటర్నల్ నేచర్ దట్ యు ఆర్ ట్రూత్
0: పిచ్చివాడ ప్రపంచం 24 తత్వములతో కూడినటువంటిది
1: ఓ మ్యాడ్ మ్యాన్ ద వరల్డ్ హ్యాస్ దీస్ 24 ఫ్యాకల్టీస్
0: పురుషుడు మరొక తత్వంతో కూడినటువంటి వాడు
1: ద క్రియేటర్ ఇస్ వన్
0: జీవుడు కూడా ఒక తత్వంలో ఉండినటువంటి వాడు
1: ఇండివిజువల్ ఇస్ సెపరేట్
0: ఈ తత్వములు ఉండినంత వరకు కూడాను
1: సో లాంగ్ దే ఆర్ ప్రెసెంట్
0: మనకు సత్యము గోచరించదు
1: యు డిడ్ నాట్ అండర్స్టాండ్ ట్రూత్
0: ఈ యొక్క తత్వములకు అతీతుడు కావాలి
1: యు షుడ్ బి బియాండ్ దిస్ నేచర్
0: అది నిజమైన సూపర్ మైండ్
1: దట్ ఈస్ ట్రూ సూపర్ మైండ్
0: ఈ సూపర్ మైండ్ దివ్యమైనటువంటి యొక్క మనస్సు తత్వాన్ని మొట్టమొదట గుర్తించాలి
1: వి హావ్ టు అండర్స్టాండ్ ద సూపర్ మైండ్ ద డివైన్ మైండ్
0: ఈ సూపర్ మైండ్ అనేటువంటిది కూడాను ఒక విధమైనటువంటి పవిత్రతతో కూడినది లేక ఉన్నతమైనతో కూడినటువంటిది అనేటువంటి గుణం ఉంటుండాలి
1: ద సూపర్ మైండ్ హాస్ గాట్ ఎ క్వాలిటీ దట్ ఇట్ హాస్ గాట్ ఆల్ థింగ్స్
0: ఈ సూపర్ మైండ్ నుంచి కూడాను ఇల్యూమినేటెడ్ మైండ్
1: ఫ్రమ్ సూపర్ మైండ్ వి హావ్ టు ట్రావెల్ టు ఇల్యూమినేటెడ్ మైండ్
0: ఈ ఇల్యూమినేటెడ్ మైండ్ కు పోయినప్పుడే హయ్యర్ మైండ్ మనకు గుర్తించడానికి వీలవుతుంది
1: యు షుడ్ బి బియాండ్ దిస్ నేచర్
0: అది నిజమైన సూపర్ మైండ్
1: దట్ ఈస్ ట్రూ సూపర్ మైండ్
0: ఈ సూపర్ మైండ్

0: ఇల్యూమినేటెడ్ మైండ్ కు పోయినప్పుడే హయ్యర్ మైండ్ మనకు గుర్తించడానికి వీలవుతుంది.
1: The moment you cross this illuminated mind, you can be in higher mind.
0: పైన షీట్లు ఉండినంత వరకు కూడాను, కప్పు ఉండినంత వరకును ఆకాశాన్ని మనం చూడలేము.
1: So long there is sheet, the roof, you don't see the sky.
0: ఆ యొక్క పైన కప్పును తీసివేసినప్పుడే ఆకాశము ఇక్కడ నుంచినే మనం చూడవచ్చును.
1: The moment roof is dismantled, you can see the sky.
0: అదే విధముగానే
1: similarly
0: ఈ యొక్క మనస్సును అనగా lower mind,
1: that is the mind, lower mind,
0: super mind,
1: super mind,
0: illuminated mind,
1: illuminated mind,
0: higher mind,
1: higher mind,
0: ఇవన్నీ దాటిన తర్వాత ఓవర్ మైండ్ లోపల ఈ సత్వ సర్వత్వము కూడాను మనకు గోచరం అవుతుంది.
1: When you cross all, it is only in the state of over mind you will realize all.
0: కనుక మనస్సుకు అతీతుడు కామని,
1: so one should be beyond the mind,
0: సంఖ్యతో కూడినటువంటి అంతా కూడాను కేవలము సాంఖ్యమే అవుతుందని,
1: all that relating to numbers is sankhya,
0: sankhyamanta prakrutito koodinadani,
1: this number related to nature,
0: prakruti drishtini ni viraminchukunnappude paramaatma drishti sakshatkaristundani,
1: when you withdraw from the world you can see, visualize God.
0: Ee sankhyamu prabodhinchindi.
1: That's the way how sankhya taught.
0: Sankhya tattvamu lopala mari konni vibhagamulu kuda untunnayi.
1: In this sankhya there are further divisions.
0: Manavattam aneetundi aatmatattvamto koodinadani.
1: The human life has got the true self.
0: ఈ ఆత్మ అనేటువంటిది కొన్ని రకమైనటువంటి యొక్క పరిశోధనతో ఏర్పడేటువంటిది కాదని,
1: the true self cannot be investigated by experiment,
0: సహజమైనటువంటి యొక్క తత్వంతో ఉన్నదని,
1: it is natural,
0: ఇది దేహం ఉండినా లేకపోయినప్పటికీ,
1: whether body exists or not,
0: దీని యొక్క వ్యాప్తి సర్వత్రా ఉన్నదని కూడా నిరూపిస్తూ వచ్చింది.
1: It is proved that the true self is all pervasive.
0: ఏ విధంగా? మొన్న చెప్పారు.
1: Swami said the other day,
0: sarvatra current wire lanta manam vesukundam,
1: we have put on the electric wires everywhere,
0: kaani aa wire lo undinanta varakunu vidyut shakti manike em matramo gocharinchadu.
1: So long there is current in the electric wires you don't visualize it.
0: Bulb pettina daggara matrame ee yokka vidyut shakti yokka prabhavamu prakashistundi.
1: Where you keep the bulb you get the illumination.
0: Aithe ఆ బల్బులు తీసిన తక్షణమే విద్యుత్ శక్తి మనకు కనిపించదు.
1: ద మూమెంట్ యూ టేక్ అవే ద బల్బ్ యూ డోంట్ సీ ది కరెంట్.
0: ఆ విద్యుత్ శక్తి ఎక్కడ పోయింది?
1: వాట్ హ్యాడ్ హ్యాపెన్ టు కరెంట్?
0: ఎక్కడ పోలేదు, అక్కడే ఉంటుంది.
1: ఇట్ హస్ నాట్ గాన్ ఎనీవేర్, ఇట్ ఇస్ దేర్.
0: నీవు బల్బ్ పెట్టక పూర్వము విద్యుత్ శక్తి ఉంది.
1: దేర్ ఈస్ కరెంట్ ఈవెన్
0: బిఫోర్. బల్బ్ పెట్టినప్పుడు విద్యుత్ శక్తి ఉంది.
1: వైల్ ప్లేసింగ్ ద బల్బ్ దేర్ ఈస్
0: కరెంట్. బల్బ్ తీసిన తర్వాత విద్యుత్ శక్తి ఉంటుంది.
1: ద మూమెంట్ యూ టేక్ అవే ద బల్బ్ దేర్ ఈస్ కరెంట్.
0: కాబట్టి మన దేహములు బల్బ్ వంటివి.
1: Body is like a bulb.
0: దివ్యమైన ఆత్మతో సంబంధం కలక పూర్వము దాని యొక్క విద్యుత్ శక్తి ఉంటుంది.
1: Before connection with the divine self there is,
0: ఈ దేహమనేటువంటి యొక్క బల్బ్ పెట్టినప్పుడు కూడా విద్యుత్ శక్తి ఉంటుంది ఆత్మనే.
1: When the body the bulb is connected there is a self.
0: ఈ దేహం క్షీణించిన తర్వాత కూడా అక్కడే ఆత్మశక్తి ఉంటుంది.
1: The moment body decays still there is a self.
0: రాకపోకలు లేనటువంటిది ఆత్మతత్వము.
1: The self neither comes nor goes.
0: కేవలం దేహ బ్రాంచ్ చేత గుర్తించినట్టుగాను అది లేనప్పుడు పోయినట్టుగాను మనం భావిస్తున్నాము.
1: Because of body attachment we feel it when we are alive.
0: ఎన్ని విధములైనటువంటి యొక్క విద్యను మనం నేర్చినప్పటికీ,
1: in spite of all formal education,
0: ఎన్ని విధములైనటువంటి సాధనలు మనం సలిపినప్పటికీ,
1: in spite of all spiritual practices,
0: గమ్యము మాత్రము పొందక తప్పదు.
1: We must reach the goal.
0: అది ఏనాటికైనా కూడా మానవుని యొక్క పరమావధి ఏమిటి?
1: What is the destiny of man?
0: పరతత్వాన్ని అనుభవించటమే పరమావధి.
1: To experience the spirituality is the end of man.
0: త్యాగరాజు కూడా చెప్పాడు, చుట్టి చుట్టి పక్షులెల్ల చెట్టు వెదకురీతి భూమిని.
1: త్యాగరాజు
0: ఓ రామ, పక్షులు ఎంత వేగంగా ఎంత ఎత్తైనటువంటి ఆకాశంలో సంచరిస్తూ ఉండినప్పటికీ ఎప్పటికైనా ఒకటి దినము ఎప్పటికైనా ఒకప్పటికీ తిరిగి ఒక చెట్టును వెతక తప్పదు.
1: త్యాగరాజు సెడ్, బర్డ్స్ మే ఫ్లై హై స్కై బట్ అట్ వన్ టైమ్ ఆర్ అదర్
0: చెట్టును ఆశ్రయించక తప్పదు.
1: They must rest on branches.
0: ఎంతసేపని ఆకాశంలో సంచరిస్తుంది?
1: How long they move about across the sky?
0: తిరిగి ఒక విధమైనటువంటి చెట్టును ఆశ్రయించే తీరాలి.
1: Later they have to rest on the branches.
0: అటువంటి మానవుడు ఎన్ని జన్మములు ఎత్తినప్పటికీ,
1: though man had many births,
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ,
1: in spite of practices,
0: దివ్యత్వమైనటువంటి దానిని ఆశ్రయించక తప్పదు తప్పదు.
1: He has to submit himself to the divinity. It's a must.
0: కనుక ఏనాడో మనకు తెలియక ఎప్పుడూ దీనిని ఆశ్రయించే బదులు తెలిసి ఈనాటి నుంచి మనం ఆశ్రయించడానికి తగిన ప్రయత్నం చేయమని,
1: ఇన్స్టెడ్ ఆఫ్ సబ్మిటింగ్ అవర్ సెల్ఫ్ లేటర్ బెటర్ వి సబ్మిట్ నౌ ఇన్
0: సాంఖ్యము హెచ్చరిస్తూ వచ్చింది.
1: ద సాంఖ్య టీచర్స్ దట్ వే.
0: దైవత్వం అనేటువంటి దానిని,
1: ద డివినిటీ,
0: విశ్వసించటము మానవత్వము కాదు అనింది.
1: ఫర్గెటింగ్ ద డివినిటీ ఇస్ నో ట్రూ.

0: హ్యూమన్ క్వాలిటీ.
1: ఇది మానవత్వంలో ఉండేటువంటి యొక్క దానవత్వమేను అనేది.
0: ఇట్ ఈస్ ద డెమోనిక్ నేచర్ ఇన్ మ్యాన్.
1: ఈనాడు మానవుడు చేయవలసినటువంటి సాధన ఏమిటి?
0: వాట్ ఈస్ ద ప్రాక్టీస్ టు బి అండర్టేకెన్?
1: సాధన సాధ్యమైనటువంటి మనం చేయనక్కరలేదు.
0: We don't need to do that which is impossible.
1: మానవుని యందు ఉండినటువంటి ఒక దానవత్వాన్ని నిర్మూలం చేసి మానవత్వాన్ని పెంచుకుని దివ్యత్వంతో లీనం కావటం అంతే చాలు.
0: Therefore we have to kill the demonic nature, develop the human quality, understand the divine nature.
1: కనుక మనము నిమురుతో కూడినటువంటి నిప్పును చూడాలనుకుంటే మనం ఏమేమో సాధన చేయనక్కర్లేదు.
0: To see the fire covered by the ash, you don't need to do any practices.
1: Woof ani hoopite nimuru potundi, nippu kanipistundi.
0: Blow off the ash, then you will see the fire.
1: Neeti paina kappinatundi paachini manam yememo yantra tantramalato kaani japa japa janalato kaani danni choodaniki prayatnam cheyatam prayojanam ledu.
0: Water covered by moss, you don't need to see the water with the help of any machinery.
1: Paachini manam pakkaku netti neeru manaku saakshaatkaristayi.
0: Remove the moss, you will find the water.
1: Kanukane mana yokka పరిశుద్ధమైనటువంటి హృదయతత్వమునకు అనేక విధమైనటువంటి విషయవాసన అనేటువంటి వాచి కప్పబడింది.
0: దేర్ఫోర్ ద హార్ట్ దట్ ఇస్ ప్యూర్ ఇస్ కవర్డ్ బై సెన్సువల్ ప్లెజర్ ద మాస్.
1: దానిని సత్కర్మ అనేటువంటి చేతుల ద్వారా దానిని పక్కకు నెట్టాలి.
0: విత్ ది హ్యాండ్స్ ఇండల్జింగ్ గుడ్ యాక్టివిటీస్ వీ షుడ్ బ్రష్ అసైడ్ ద మాస్.
1: నిప్పు పైన కప్పినటువంటి నిమురును మనం వేరు చేయాలంటే నామస్మరణ అనేటువంటి నోటితో దాన్ని మనం దూరం చేయాలి.
0: టు సీ ద ఫైర్ కవర్డ్ బై ద యాష్ with namasmarana, chanting the name of the Lord, should blow off. Then you will find the manifestation.
1: Chala sulabhamaina margam idi.
0: It is the easiest path.
1: Karukane hare nama hare nama hare namaiva kevalam kalau nastiyeva nastiyeva nastiyeva gatirinda. Ee kaliyugam lopala namasmaranaku minchinatvantidi marokati ledani chakkaga prabodhistu vachindi.
0: He taught very clearly, in this age of Kali there is nothing more than the name of the God.
1: కనుక దివ్యత్వాన్ని మనం అనుభవించవాలన్నా
0: టు ఎక్స్పీరియన్స్ డివినిటీ
1: సంఖ్యాతత్వాన్ని మనము విమర్శ కొంతవరకు విస్మరించాలి.
0: వి హావ్ టు ఫర్గెట్ ద నంబర్స్.
1: ప్రకృతిని మనం కొంతవరకు విస్మరిస్తే పరమాత్మ తత్వం విశ్వసించడానికి వీలవుతుంది.
0: వెన్ యూ ఫర్గెట్ ద వరల్డ్ యూ కెన్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: కనుక సాంఖ్య శాస్త్రం అనేటువంటిది
0: దేర్ఫోర్ ద సైన్స్ ఆఫ్ సాంఖ్య
1: ప్రకృతి జీవ పరమాత్మల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమని చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
0: ఇట్ ప్రూవ్స్ వెరీ క్లియర్లీ దట్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ ద నేచర్ ఇండివిడ్యువల్
1: తత్వంలో ప్రకృతివి
0: ద నేచర్
1: పరమాత్మది ఒక తత్వము జీవాత్మది మరొక తత్వము ఈ రెండు చేరినప్పుడు 26 తత్వములతో కూడిన అవుతుంది.
0: దేర్ఫోర్ ఆల్ దిస్ పుట్ టుగెదర్ నేచర్ ఇండివిజువల్ గాడ్ అండ్ క్రియేటర్
1: చెప్పాడు.
0: దిస్ వాట్ హీ సెడ్.
1: మాయకు లోనవును
0: సబ్మిట్ హిమ్సెల్ఫ్
1: మాయకు తానవును.
0: He becomes illusion.
1: Maya 25 marmamulavunu. Maya 25 marmamulavunu.
0: This illusion becomes 25.
1: Maya 25 marmamu telisite maya maya maya maribayalavunu.
0: If you know the secrets of all these 25.
1: Kaga ee 25 tattvalanu chakkaga manam artham chesukunte
0: when you understand the 25 traits clearly
1: 26 tattvam maname ayipotam.
0: We become the 26.
1: Idi ye sankhyam yokka chakkani sulabhamaina margani prabodhinchindi.
0: That's how the Sankhya taught clearly and nicely.
1: Mana yendunnatundi karmendriya gnanendriya pancha pranamulu yokka tattvamulu
0: the nature within us, the five senses, inner senses
1: duram chesukunnataku veelu kaadu.
0: It's not possible to gather.
1: Kaani danini manamu sariyaina margamulo pravesha pettali.
0: But we should put them in along the proper track.
1: Kontha neemanni manamu anubhavinchali.
0: We should observe discipline.
1: Neemamu lenappude
0: when there is no discipline
1: manam ee indriyamulnu sakravena margamlo pravesha pettalemu.
0: It's not possible to put senses along the right way.
1: Srishti yokka chittam enta vichitranga unnado vicharinchavachunu.
0: We can understand the mystery of nature.
1: Ratrim pagalu rutuvulu ivanni kudulu tama tama neemamnu anusaristu neemanusaranga pravartistunnayi.
0: Day, night and seasons proceed as per discipline.
1: Ee neemame lekundina రాత్రిం పగలే లేదు.
0: When there's no discipline, there's neither day nor night.
1: రాత్రిం పగలే లేకుండినా ఋతువులే రావు.
0: Without day and night, you don't get seasons.
1: ఋతువులే లేకుండినా మానవునికి ఆహారమే లభ్యం కాదు.
0: When there are no seasons, you don't get food.
1: కనుకనే నియమం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
0: Therefore, discipline is very important.
1: ఈ యొక్క సాంఖ్యము అనగా 25 తత్వములతో కూడినటువంటి ఈ ప్రకృతియే ఇంత నియమాన్ని పాటిస్తుంటుండాలి.
0: Therefore, Sankhya, all the nature with the 25 traits
1: ఒక చిన్న ఉదాహరణము. నియమం అనేటువంటిది పాటించకపోయినప్పుడు ఎన్ని విధమైనటువంటి యొక్క మార్పులు చెందుతాయి అనేటువంటిది మానవులు చక్కగా గుర్తించాలి.
0: హ్యూమన్ బీయింగ్ షుడ్ రికగ్నైజ్ వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ ది డిసిప్లిన్ ఇస్ నాట్ ఫాలో.
1: ఇంగ్లాండ్ లో ఒక రైతు
0: ఎ ఫార్మర్ in England.
1: Pala vyaparam chestu vachadu.
0: He is doing business milk.
1: Atanu chakkani prabhutvam yokka nibandhanalu paatistune vachadu.
0: He observes all the rules of the government.
1: Atanu satya hrudayudu.
0: He has got all truth in his heart.
1: Atanu dharmadeetiya tana yokka pasuvula nundi paalam teesi ammutu vachadu.
0: He draws milk out of the cows and sells them.
1: Kani konni dinamulu nunchi ఈ పాలలో కొంత మార్పు కలుగుతూ వచ్చింది.
0: బట్ హి అబ్జర్వ్ దట్ చేంజ్ ఇన్ ది మిల్క్.
1: ఈ మార్పును గుర్తించినటువంటి యొక్క వీరు న్యాయస్థానంలో రిపోర్ట్ చేశారు.
0: దోస్ దట్ నోటీస్ ద చేంజ్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ ద మిల్క్ హస్ టేకెన్ ద మ్యాటర్ టు ద కోర్ట్.
1: ఇటువంటి యొక్క పాలను ఇతను విక్రయించడం లేదు అని రిపోర్ట్ ఇచ్చారు.
0: దే రిపోర్టెడ్ దట్ హి ఇస్ నాట్ సెల్లింగ్ గుడ్ మిల్క్.
1: దీనిపైన విచారణ ప్రారంభమైంది.
0: దేర్ ఆఫ్టర్ కోర్ట్ ప్రొసీడెడ్.
1: ఈ రైతును పిలిపించి అనేక విధములుగా ప్రశ్నిస్తూ వచ్చాడు జడ్జి.
0: ద ఫార్మర్ వాస్ సమన్డ్ టు ద కోర్ట్ అండ్ జడ్జ్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ హిమ్.
1: కానీ ఈ రైతు ఉన్నట్టుగా విన్నవించి సత్యమును మాత్రమే తెలుపుతూ వచ్చాడు.
0: దిస్ ఫార్మర్ ఎక్స్ప్లెయిన్డ్ ద ఫ్యాక్ట్ వాట్ హ్యాడ్ ఆల్ హ్యాపెన్డ్.
1: కానీ దీనిని విశ్లేషించినటువంటి యొక్క న్యాయాధికారి
0: దట్ జడ్జ్
1: తానే స్వయంగా కొంతమంది వర్కర్స్తో తీసుకుని వెళ్లి ఆ పాలను పితికించి చూచాడు.
0: ద జడ్జ్ పర్సనలీ investigated, observed the mill.
1: ఇది పాలు చెడినటువంటి రీతిగానే తాను నిర్ణయించుకున్నాడు.
0: He also decided it's not good milk.
1: ఈ రైతు యొక్క దోషము కాదనియు
0: it's not a mistake of the farmer.
1: ఈ కేవలము పశువునందే ఈ విధమైనటువంటి పాలు చెడడానికి మూల కారణం ఉన్నదని
0: it's only the very cow that is
1: నిర్ణయించి
0: he decided so.
1: ఆ తర్వాత ఈ రైతును చక్కగా విచారణ చేస్తూ వచ్చాడు.
0: Later he made thorough inquiry.
1: ఈ ఇంటిలో ఉండినటువంటి కొన్ని బాధల వల్లను కొన్ని అశాంతుల వల్లను సకాలంలో ఈ పశువు నుండి పాలు పితకలేకపోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ సర్టన్ యాంగ్జైటీస్ అండ్ డిఫికల్టీస్ అట్ హోమ్ దిస్ ఫార్మర్ కుడ్ నాట్ గెట్ రా వాటర్.
1: చిక్కినప్పుడంతా పాలను పితకటము అమ్మటము ఈ విధంగా నియమాన్ని ఉల్లంఘించి నియమమునకు వితక్కించి తదుపరి ఈ విధమైనటువంటి కర్మలు ఆచరిస్తూ వచ్చాడు.
0: సో హీ వాస్ డ్రాయింగ్ ద వాటర్ ద మిల్క్ అవుట్ ఆఫ్ ద అడ్డర్ ఆఫ్ ద కౌ.
1: సకాలంలో ఈ యొక్క పశువు నుండి పాలు తీయడానికి తాను అవకాశం లేకపోయింది.
0: సో ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు డ్రా మిల్క్ ఎట్ ప్రాపర్ టైం.
1: అప్పుడే ఈ న్యాయమూర్తి చక్కగా విచారణ చేసి ఒక పశువు కూడాను సక్రమమైనటువంటి మార్గంలో ఉండినప్పుడే ఆ పశువు యొక్క క్షీరము కూడాను సరి అయినట్టుగా ఉంటాయని సక్రమాన్ని ఉల్లంఘించినప్పుడు ఈ విధమైనటువంటి రక్తం కూడాను మార్పు చెందుతుందని ద్వేషము అసూయ కామము దుర్మార్గ భావములు ఇలాంటివి హృదయంలో చేరినటువంటి వారికి
0: those with all hatred jealousy and wicked qualities in heart
1: taaru annam tine samayunandu
0: as he eats food
1: ayokka jinna kosamunandundinatundi durvasana medaduku tagultundi
0: all that is present in the digestive system will reach the brain
1: aa durvasana anetundidi medaduku sokinappudu durbuddhulu prarambhamavutu ostayi
0: when all this foul smell goes to the brain he'll have bad habits
1: kanukuni aaharam nundi పానీయం నుండి కూడాను ఈ విధమైనటువంటి దుర్మార్గ శక్తులు సకాలములో అనగా నియమం పాటించకుండా పోయినప్పుడు ఇలాంటివన్నీ మానవునికి అనేక ప్రమాదములు కలిగిస్తుంటాయి.
0: When discipline is not observed, all these wicked qualities come out of food and drink.
1: అసలు మనసు ఎక్కడి నుంచి పుడుతుండాలి?
0: Where from the mind originates.
1: మనసు ఆహారం నుంచే పుడుతుండాలి.
0: The mind is originated out of food.
1: మనం ఎట్టి ఆహారం భుజించుమో
0: as is the food,
1: అట్టి మనసుగానే పోతుంది.
0: So is the mind.
1: కనుకనే పూర్వ మహర్షులందరూ కూడాను సాత్విక ఆహారాన్ని భుజించమని చెప్తూ వచ్చారు.
0: Therefore ancient rishis said that you should eat sattvic food.
1: మన ప్రాణం ఏమిటి?
0: What is our life?
1: త్రాగే నీరే ప్రాణం.
0: The water is life.
1: తిన్నటువంటి ఆహారం స్థూలమైనటువంటిది మలంగా వెళుతుంది.
0: The gross part of the food is left excreted.
1: సూక్ష్మమైనటువంటిది మజిల్స్ గా తయారవుతుంది.
0: Subtle form will transform into muscle.
1: అసూక్ష్మమైనటువంటి ఆహారమే మనసుగా మారుతుంది.
0: Subtlest form of food becomes mind.
1: అదే రీతిగా త్రాగిన నీరంతా కూడాను స్థూలమైనటువంటిది మూత్రముగా పోతుంది.
0: So out of the water we drink, gross portion is excreted.
1: సూక్ష్మమైనటువంటిది రక్తంగా రూపొందుతుంది.
0: The subtle portion transforms into blood.
1: అతి సూక్ష్మమైనటువంటి జలమే ప్రాణంగా మారుతుంది.
0: The subtlest portion is the life.
1: కనుక జలములో ఆ ప్రాణశక్తి ఉంటుండాలి.
0: Therefore this power of life in water.
1: మనం జగత్తులో సామాన్యంగా మనం చూస్తుంటాము ఎవరైనా మూర్చి వచ్చి పడిపోతే నీళ్లు తెచ్చి చల్లుతుంటారు.
0: We see in the world if anyone faints.
1: అనగా ఆ నీటిలో ఈ ప్రాణశక్తి ఉంటుండాలి.
0: We sprinkle water because there is power in water.
1: అయితే ఈ ఆహార పానీయములు మనము తీసుకునే సమయంలో సాత్వికమైన భావంతో తీసుకోవాలి.
0: though as we drink, as we eat, we should have good feelings.
1: కనుకని పూర్వపు సాంప్రదాయమును పురస్కరించుకొని,
0: బేసింగ్ ఆన్ ది ఓల్డ్ ట్రెడిషన్,
1: మనం భుజించేక ముందుగా
0: బిఫోర్ ఈటింగ్
1: అవమానం చేసేటువంటి ప్రాణాయ నమః, ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, ధ్యానాయ స్వాహ, ఉదాయన స్వాహ అని ఈ విధంగా భగవంతునికి అర్పితం చేసి ఆ జలము తీసుకునేటువంటి వాళ్ళు.
0: దే యూస్ టు ఆఫర్ వాటర్ ఫస్ట్ టు గాడ్ అండ్ దెన్ డ్రింక్.
1: పంచ ప్రాణములకు కూడా అర్పితం చేసి,
0: ఆఫరింగ్ టు ఆల్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్,
1: అది ప్రసాదంగా భుజించటం చేత,
0: టేకింగ్ ఇట్ యాజ్ ప్రసాద్,
1: ఆ ఆహారంలో దోషము లేకుండా పోతుందని,
0: దెర్ బి నో డిఫెక్ట్స్ ఇన్ ఫుడ్,
1: ప్రాణ అపాన ధ్యాన ఉదాన సమానమైనటువంటి ఈ పంచప్రాణములు కూడా మొట్టమొదటి అర్పితం గావించమని ప్రబోధిస్తూ వచ్చింది
0: సాంఖ్య దర్శన. టాట్ దట్ ఇట్ హాస్ టు బి ఆఫర్డ్ టు ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
1: మన విద్యార్థులకు బాగా తెలుసును,
0: అవర్ స్టూడెంట్స్ నో ప్రెటీ వెల్,
1: భుజించేకి ముందుగా,
0: ప్రయర్ టు టేకింగ్ ఫుడ్,
1: భగవత్ అర్పితం, బ్రహ్మార్పణం, బ్రహ్మహావి అర్పితం చేస్తున్నారు.
0: వి ఆఫర్ ఫుడ్ టు గాడ్,
1: ఎందుకోసం అర్పితం చేయమని.
0: వై షుడ్ ఇట్ బి ఆఫర్డ్?
1: ఈ యొక్క పదార్థములో మూడు విధములైన దోషములు ప్రవేశిస్తున్నాయి.
0: ఇన్ దిస్ మ్యాటర్ దేర్ విల్ బి త్రీ డిఫెక్ట్స్,
1: పాత్ర శుద్ధి,
0: ద క్లీన్లీనెస్ ఆఫ్ ది వెసల్,
1: పాక శుద్ధి,
0: ద క్లీన్లీనెస్ ఆఫ్
1: పదార్థ శుద్ధి
0: అండ్ ద మెటీరియల్.
1: ఈ మూడు శుద్ధిగా ఉండినప్పుడే చిత్త శుద్ధి ఏర్పడుతుంది.
0: వెన్ ఆల్ ది త్రీ ఆర్ ప్యూర్ దేర్ విల్ బి ప్యూరిటీ ఆఫ్
1: హార్ట్. ఈ మూడు శుద్ధిగా లేనప్పుడు,
0: వెన్ దేర్ త్రీ ఆర్ నాట్ ప్యూర్,
1: అశుద్ధి భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
0: దేర్ విల్ బి నో ప్యూరిటీ విత్ ఇన్ us.
1: కనుకనే పాత్ర శుద్ధి మనం కొంతవరకు శుద్ధి చేయవచ్చును.
0: సో వీ కెన్ కీప్ ది వెసల్ క్లీన్.
1: కానీ పదార్థ శుద్ధి, ఏ అంగడిలో ఏమి తెచ్చావో, ఆ అంగడివాడు ఎక్కడ దొంగిలించి తెచ్చాడో, ఏ కూరగాయలు ఎవరి తోట తీసుకుని వచ్చాడో, ఇవన్నీ మనం చూడడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎంక్వైర్ హౌ ది మెటీరియల్ ఇస్ బ్రాట్, వెదర్ ఇట్ ఈస్ స్టోలన్ ఆర్ బాట్.
1: కనుక ఈ పదార్థములైనటువంటి యొక్క శుద్ధిని మనం చూడడానికి వీలు కాదు.
0: సో ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎంక్వైర్ ది క్లీన్లీనెస్ ఆఫ్ మెటీరియల్.
1: చేసేటువంటి వాడి భావాలు, ఈ వండే సమయంలో ఎలాంటి భావాలు ఉంటుంటాయో,
0: వాట్ ఫీలింగ్స్ దట్ ద కుక్ హ్యాస్ అట్ ద టైమ్,
1: వాడు ఏదైనా దుర్భావంతో దీన్నంతా వండుతూ ఉంటుంటే ఆ పదార్థంలో దుర్భావంలో ప్రవేశిస్తుంటాయి.
0: ఇఫ్ ది కుక్ హ్యాస్ బ్యాడ్ ఫీలింగ్స్ ద కుక్ ఫుడ్ ఆల్సో విల్ హావ్ బ్యాడ్.
1: కనుకనే ఈ పాత్ర శుద్ధి, పాక శుద్ధి, పదార్థ శుద్ధి చూడడానికి అసాధ్యమైనది. కనుకనే దానిని బ్రహ్మార్పణము, దానికి భగవంతునికి అర్పితంగా చేసినప్పుడు ఈ యొక్క దోషములన్నీ కూడా పరిహారం అయిపోయి అది పరిశుద్ధమైన రూపొందుతుంది. అప్పుడు దీన్ని భుజించడానికి అన్నం కాదది, ప్రసాదంగా రూపొందుతుంది.
0: As it is not possible to go into the inquiry of the cleanliness and the purity of the matter, the vessel and the cook, when once it is offered to God, then it becomes prasada.
1: అయితే ఇది పరిశుద్ధం కావడానికి లోపల ఉండేటువంటి ఒక కారణం ఏమిటి?
0: What is the reason for its purification?
1: నీవు బ్రహ్మార్పణం చేసినప్పుడు, అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్యం చతుర్విధం, అయ్యా నీవు లోపల పంపించినటువంటిదంతా కూడాను నేను వైశ్యాన రూపంలో ఉంటుండి నేనే దాన్ని జీర్ణిస్తున్నాను, కాబట్టి భగవంతుడే దాన్ని జీర్ణింపజేస్తున్నాడు కనుక అది పరిశుద్ధమైపోతుంది.
0: ద ఫుడ్ దట్ యు హావ్ ఈటన్ ఇస్ డైజెస్టెడ్ బై గాడ్ విత్ ఇన్, దేర్ఫోర్ ఫుడ్ ఇస్ ప్యూరిఫైడ్.
1: ఈ ప్రార్థనే చేయకుండా ఏదో జఠరాగ్నిలో వేస్తున్నానంటే ఏదో నిప్పులో వేసినటువంటి పదార్థం వలె మాడిపోతుంది.
0: ఇఫ్ యు డోంట్ ఆఫర్ ప్రేయర్ బిఫోర్ ఈటింగ్, ఆల్ దట్ విల్ బి వేస్ట్.
1: జఠరాగ్ని లోపల భగవంతుడు వైశ్వాన రూపంలో ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో వెయ్యాలి.
0: We have to offer the prayer with full faith. God is present in the form of Vaishvanara.
1: ఈ రోజు ఈ ప్రార్థనంతా కూడాను హాస్టల్లో చేస్తున్నామంటే ఒక నిర్బంధంగా భావిస్తున్నారు కొంతమంది మూర్ఖులైన విద్యార్థులు.
0: Some foolish students take it as a matter of just a routine.
1: ఒక్క హాస్టల్లో భుజించే సమయంలో మాత్రమే ప్రార్థన చేస్తా, ఇంటికి పోయిన తర్వాత ప్రార్థన లేదు, తార్థం లేదు, అర్థం లేనటువంటి జీవితంగా వ్యర్థం గావించేటువంటి భావాలతో భుజిస్తున్నారు.
0: They pray so while they are in hostel. The moment they go home, they don't pray and lead a life in
1: ఇంకా ఈనాటి యొక్క భోజనాలు ఎట్లా జరుగుతున్నాయో తెలుసునా?
0: You know how the dining today?
1: పాపం సంవత్సరం అంతా కూడా పుట్టబెట్టి లోపల లేక బెంగళూరు లోపల అనంతపురంలోనో మా బిడ్డలంతా నివసించి ఏనాడు కూడా పాపం ఈ వీడియో టీవీలు చూడటానికి వాళ్ళకి అవకాశం లేదు, కాబట్టి హాలిడేస్ లో వచ్చినారని అమ్మా నాయనంతా బాబు టీవీ చూడరా అని దాన్ని పెట్టి దాని ముందుకే భోజనాలు కూడా తెచ్చి వడ్డించి అక్కడే చూస్తూనే తింటూ ఉంటాడు వాడు.
0: As children studying here in Vrindavan, Prashanthi Nilayam in Anantapur campus, they have no chance to watch TV.
1: Avi chustu vaati bhavamtone veedu bujinchatam cheta aa thoughts e veediki vastunnayi.
0: Parents serve food to their children in front of TV.
1: Kanukane
0: TV
1: lo bayata poyinappudu pillalu chedadaniki moola kaaranam ide.
0: This is the only reason why students are spoiled in vacation.
1: Endukante tine aaharam ni ematra kodunu bhagavat arpitam gavinchatam ledu.
0: Because food eaten is never offered to God.
1: Kanukane table paina kurchunte tables tables shape kotlaadutunnayi.
0: Therefore as you sit in front of the table,
1: kanukane aahara shuddhi atyavasaramu ani kodanu ee saankhyamu khanditanga bodhinchindi.
0: Therefore sankhya explained very clearly the purity of food is very important.
1: Endukante panchapanamulo yokka antarbhutam ga undinatundi ee aaharam.
0: The food is the inner current for all the five life principles.
1: Manadehame aaharam yokka swarupamu.
0: The body is the very form of food.
1: Aaharame aaharanni bhujistundadi.
0: It is the food that eats food.
1: Idi chakkaga meeru gurtinchali. Aaharame aaharanni bhujistundadi.
0: It is the food that eats food.
1: Manadehamu tallidallu tinnatundi aaharam yokka saarame.
0: The body is the essence of the fruit of the food eaten by the parent.
1: Aaharame.
0: That's food.
1: Ee aaharamainatundi dehamu maroka aaharanni bhujistundadi.
0: The body which is the form of food again eats food.
1: కనుక ఆహారం ఆహారాన్నే భుజిస్తుండాలి.
0: అండ్ హెన్స్ ఫుడ్ కన్స్యూమ్స్
1: అన్నము అన్నమునే భుజిస్తుండాలి.
0: ఫుడ్ ఈట్స్ ఫుడ్.
1: అన్నమయ జీవితం మన దేహము.
0: ద బాడీ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్
1: ఫుడ్. భుజించేది కూడా అన్నమే.
0: అండ్ వి ఈట్ ఫుడ్.
1: కనుకనే ఆహారం మహాప్రధానమని కూడాను బోధిస్తూ వచ్చింది సాంఖ్యం.
0: సో సాంఖ్య టాట్ దట్ ఫుడ్ ఈస్ వెరీ
1: ఇవన్నీ కూడాను ఈ చిన్న చిన్న సూక్ష్మమైనటువంటి విషయాలు ఎవరు కూడాను ఈ గ్రంథముల వల్ల ఎవరు విచారించరు.
0: నో వన్ వుడ్ అండర్స్టాండ్ అవుట్ ఆఫ్ దీస్ టెక్స్ట్.
1: అతి సూక్ష్మమైన దాని ఎందే అతి ఘనమైన ఈవిడి ఉంటుండాలి.
0: ఇన్ వెరీ స్మాల్ దీస్ థింగ్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ ప్రెసెంట్.
1: చిన్నది కదా చిన్నది కదా మనం అలక్ష్యం చేస్తే అదే పెద్ద సముద్రం వలె అలలుగా రూపొందుతుంది.
0: ఇఫ్ యు నెగ్లెక్ట్ బికాస్ దే ఆర్ ఫ్రాక్షనల్ దే బికమ్ జైజాంటిక్.
1: చిన్న చిన్న ఒక విధమైనటువంటి యొక్క చెదులు కర్రకు పడుతుంది.
0: వి ఫైండ్ ద పెస్ట్ అటాకింగ్ ద వుడ్.
1: చిన్న చెదులే కర్రకు పట్టి క్షణాల లోపల కర్రనంతా భస్మం చేస్తుంది.
0: ద పెస్ట్ విల్ డిస్ట్రాయ్ ది ఎంటైర్ వుడ్.
1: కనుక చిన్నది కదా అని మనం అలక్ష్యం చేయకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ బికాజ్ స్మాల్.
1: కనుక మన భావములు ఉన్నతమైనటువంటి భావములు ఉత్తమమైనటువంటి భావములు పంపొందింప చేసుకోవాలి.
0: సో వీ షుడ్ హావ్ హై ఫీలింగ్ హై థాట్స్ నోబుల్ థాట్స్.
1: ఇక్కడ న్యాయ వైశేషికము అణుశాస్త్రాన్ని ఎక్కువగా బోధించింది.
0: న్యాయ వైశేషిక టాట్ ద సైన్స్ ఆఫ్ ఆటమ్.
1: ఒక అణువుకు మరొక అణువుకు భిన్నమైనటువంటి భేదములు ఉంటాయని ఈ న్యాయము దాన్ని విమర్శించింది.
0: The Nyaya explained clearly the difference between atoms.
1: Kani, but Sankhyamu, ee anuvu anetundi padamune deeni teesaraledu.
0: Sankhya did not bring in this word.
1: Prapanchamanta anumayamainatundi swaroopame.
0: The entire world is full of atoms.
1: Prati padarthamu anumayame.
0: Every matter is full of atoms.
1: Prati vishayamu anumayame.
0: Everything is full
1: of atoms. Panchabhutamulu anumayame. పంచభూతములు అనుమయం.
0: ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ఆటమ్స్.
1: అంత అణువైనప్పుడు తిరిగి అణువు అనే ప్రత్యేకమైనటువంటి భేదం ఎందుకు మనం పెట్టాలి?
0: దెన్ వై షుడ్ వి నేమ్ ఇట్ సెపరేట్లీ ఆటమ్.
1: అంత అణువే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆటమ్.
1: అణువే భగవత్ స్వరూపము.
0: ఆటమ్ ఇస్ ది వెరీ ఫార్మ్. దీనిని
1: అణువరణీయాన మహత్వం. ఈ అణువునందే ఉంటుండాలి దివ్యత్వము.
0: ద డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఆటమ్.
1: కనుక దివ్యత్వాన్ని ఈ మూడు దర్శనములు కూడాను నిస్సందేహంగా సంశయం లేకుండా ఒక విశ్వసించాయి.
0: ద త్రీ దర్శనస్ taught the divinity doubtlessly.
1: Aiti sankhya yogamulo undinatundi yokka satya swarupanni,
0: however the true nature as a proposed
1: sankhya darshanamulo undinatundi satya swarupanni,
0: the true form
1: yoga darshanamulo diniki sakshatkarimpa chestundi.
0: Is manifested in yoga darshana.
1: Nyayam,
0: the nyaya,
1: ee nyayam aneetundidi,
0: this nyaya
1: satya swarupamu,
0: is true form.
1: Nyayame satyam.
0: Justice is truth.
1: Satyame nyayam.
0: Truth is justice.
1: అది ఏ ప్రకృతి?
0: That is nature.
1: ప్రకృతి సత్య స్వరూపము.
0: Nature is the form of truth.
1: ఈ ప్రకృతి నిన్నేమో బాధిస్తుండాలని చెప్పని, ఈ ప్రకృతి నిన్ను మోసం చేస్తుండాలని నీవు భావిస్తున్నావు. పొరపాటు పొరపాటు.
0: You feel that you are deceived by nature. It is mistaken view.
1: ప్రకృతి నిన్ను వంచించడం లేదు.
0: Nature is not deceiving you.
1: నీవే ప్రకృతిని వంచిస్తున్నావు.
0: You are deceiving nature.
1: ఈ సత్యాన్ని గుర్తించాలి.
0: You have to know the truth.
1: ప్రకృతి ఎప్పుడు కూడా నువ్వు ప్రకృతిమయమైనటువంటి ఒక సుశబ్దంగా ఉంటుండాలి. ఇది కేవలము ఒక పవిత్రమైనటువంటి స్థితిలో ఉంటుండాలి.
0: నేచర్ ఆల్వేస్ రిమైన్స్ ఇన్ దట్ లెవెల్ ఆఫ్ సేక్రెడ్.
1: కానీ ఆ పరిశుద్ధమైనటువంటి ప్రకృతి,
0: ద ప్యూర్ నేచర్,
1: ఎట్టి మానవుని యందు ప్రవేశిస్తున్నదో,
0: డిపెండింగ్ అపాన్ ద వన్ ఇట్
1: ఎంటర్స్, ఎట్టి భావములు గల మానవుని యందు ప్రవేశిస్తున్నదో,
0: ద వన్ విత్ ది ఫీలింగ్స్,
1: అట్టి భావస్వరూపాన్ని పొందిపోతుండాలి.
0: ఇట్ విల్ హావ్ ద ఫార్మ్ ఆఫ్ ది ఫీలింగ్స్ కరెస్పాండింగ్లీ.
1: ఈ టంబ్లర్ లో పరిశుద్ధమైన జలం ఉంటుండాలి.
0: ఇన్ దిస్ టంబ్లర్ దిస్ ప్యూర్ వాటర్.
1: ఇందులో ఏమాత్రము మాలిన్యం లేదు.
0: దేర్ ఇస్ నో డర్ట్ వాటర్.
1: కానీ ఈ పరిశుద్ధమైన జలము,
0: దిస్ ప్యూర్ వాటర్,
1: ఎర్రని బాటిల్లో పోసినప్పుడు ఎర్రగా కనిపిస్తుంది.
0: వెన్ యూ కీప్ ఇట్ ఇన్ రెడ్ బాటిల్ ఇట్ లుక్స్ రెడ్.
1: పచ్చని బాటిల్లో పోసినప్పుడు పచ్చగా కనిపిస్తుంది.
0: If you pour it in green bottle, it looks green.
1: బాటిల్ రంగు ఎలాగా ఉంటుందో ఈ జలములు ఆ రంగుతో కనిపిస్తుంటాయి.
0: As is the color of the bottle, so is the color of
1: the water. జలములో భేదం లేదు.
0: There's no difference in water.
1: బాటిల్స్ లో భేదం ఉంటుంది.
0: There's difference in bottles.
1: అదే విధంగా మన దేహాలంతా కూడాను ఒక విధమైనటువంటి సీసాలు బాటిల్స్ వంటివి.
0: So our bodies are compared to
1: గ్లాస్ బుట్టి వంటివి.
0: They are glass bottles.
1: ఎప్పుడు పగులుతుందో,
0: when they break,
1: ఎప్పుడు ఏ విధమైనటువంటి స్థితి సంభవిస్తుందో,
0: what will happen to them,
1: చెప్పలేము.
0: No one can say.
1: కనుకని ఈ బాటిల్ లోపల ఎలాంటి భావాలతో మనం ఈ బాటిల్ నింపుకున్నామో,
0: the feelings with which we fill the bottle,
1: అలాంటి రంగుగానే చేరిపోతుంది మన భావాలు.
0: The feelings will assume that color.
1: విద్య హృదయం లోపల ప్రవేశిస్తే,
0: if education enters into wicked heart,
1: ఇది అహంకారమయమైపోతుంది.
0: It will be egoistic.
1: కానీ సజ్జన హృదయంలో ఈ విద్య ప్రవేశిస్తే,
0: ఇఫ్ ఇట్ ఎంటర్స్ ఇంటు నోబుల్ సోల్,
1: సత్య మార్గం అనుభవిస్తుంది.
0: ఇట్ విల్ ఎంజాయ్
1: ట్రూ విజయతను అనుభవిస్తుంది.
0: హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
1: కనుక విద్యలో దోషం లేదు.
0: సో దేర్ ఇస్ నో డిఫెక్ట్ ఇన్.
1: అదే విధంగానే ధనం కూడాను.
0: సిమిలర్లీ మనీ ఆల్సో.
1: దుర్బుద్ధులు కలవాణి యొక్క దీనిలో ప్రవేశిస్తే,
0: ఇఫ్ ఇట్ ఈస్ విత్ బ్యాడ్ మ్యాన్,
1: ఈ యొక్క ధనమును దుర్వినియోగం చేస్తాడు.
0: హీ విల్ మిస్ యూజ్ మనీ.
1: సద్భావములు కలవాణి యొక్క చేతిలో ప్రవేశిస్తే,
0: ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ గుడ్ వన్,
1: సత్కార్యములు చేస్తుంటాడు.
0: హీ విల్ డూ ఆల్ గుడ్ యాక్టివిటీస్.
1: కనుక ఈ ధనములకు భేదము లేదు.
0: మనీ హ్యాస్ నో
1: డిఫరెన్స్. ఈ విద్యకు భేదము లేదు.
0: ఎడ్యుకేషన్ హ్యాస్ నో
1: డిఫరెన్స్. ఈ విద్యను ధనమును ఏ విధమైన హృదయంలో నింపుకుంటున్నారో ఆ హృదయంలో ఉంటుండాలి దోషములు.
0: డిఫెక్ట్స్ లైస్ ఇన్ ద హార్ట్ బట్ నాట్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ మనీ.
1: కనుకనే ఈ పంచభూతములు కూడాను పరిశుద్ధమైనటువంటివే.
0: దేర్ఫర్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్యూర్.
1: పంచ ఇంద్రియములు కూడాను పవిత్రమైనటువంటివే.
0: ఫైవ్ సెన్సెస్ ఆర్ సీక్రెట్.
1: పంచ ప్రాణములు పరిశుద్ధమైనటువంటి.
0: ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ యోర్.
1: కానీ ఈ యొక్క పంచకోశముతో కూడినటువంటి యొక్క ఈ దేహములో ప్రవేశించినప్పుడు,
0: యాజ్ దే ఎంటర్ ఇంటు ద బాడీ విత్ ఫైవ్ షీట్స్,
1: ఇది పవిత్రత అపవిత్రత అనేటువంటి రూపాన్ని ధరిస్తూ ఉంటుండాలి.
0: ఇట్ ఐదర్ బికమ్ సేక్రెడ్ ఆర్ అన్సేక్రెడ్.
1: కనుక ఈ పంచకోశములు అయినటువంటి ఈ శరీరం లోపల పవిత్రమైనటువంటి యొక్క భావం తలంపులను మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ఫోర్ ద బాడీ విత్ ఫైవ్ షీట్స్ వీ షుడ్ డెవలప్ సేక్రెడ్ థాట్స్.
1: అహంకారమునకు,
0: ఫరీగో
1: ఆడంబరములకు,
0: పర్ఫామ్
1: అసూయకు,
0: జెలసీ
1: అశాంతికి,
0: రెస్ట్లెస్
1: అక్రమములకు, అనాచారములకు అవకాశం అందించరాదు.
0: వి షుడ్ నెవర్ గివ్ స్కోప్ టు రాంగ్ యాక్షన్స్ అండ్ రాంగ్ థాట్స్.
1: ఆ విధమైన దీనికి మనం వచ్చినప్పుడు కూడా తక్షణమే దానిని చిన్న గుళ్ళుగా మారి అప్పటికప్పటికే మనం తీసి పారవేయాలి.
0: ద మూమెంట్ దట్ గెట్స్ ఇన్ వి షుడ్ త్రో ఇట్ అవుట్ యాజ్ వి ప్లక్ అవుట్ ద థార్న్.
1: ఒక్కొక్క చినుకు రాలుతుంది,
0: డ్రాప్స్
1: డ్రాప్ ఒక్కొక్కటే,
0: బట్ ఆర్ డ్రాప్స్
1: అన్ని బిందువులు చేరినప్పుడు పెద్ద ప్రవాహంగా రూపొందుతుంది.
0: బట్ ఆల్ డ్రాప్స్ ఆఫ్ రెయిన్ టుగెదర్,
1: అదే రీతిగానే మన హృదయములో చిన్న చిన్న భావములు కదా అని దానికి అవకాశం ఇస్తే ఆ చిన్న చిన్న భావములే పెద్ద ప్రవాహంగా రూపొందుతుంది.
0: దేర్ఫోర్ ఇఫ్ యూ గివ్ స్కోప్ టు దీస్ స్మాల్ ఫీలింగ్స్,
1: ప్రారంభము లోపలే దుర్భావములు రాకుండా చూసుకోవడానికి తగిన సద్భావములను పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ గెట్ అవే ఫ్రమ్ బ్యాడ్ ఫీలింగ్స్ బై డెవలపింగ్ గుడ్ ఫీలింగ్స్.
1: ఈ సద్భావములను మనం పెంచుకున్నటకు,
0: టు డెవలప్ గుడ్ థాట్స్,
1: మన పవిత్రమైన గ్రంథాలు కూడా కొన్ని చదవాలి.
0: వి షుడ్ గో త్రూ అవర్ సీక్రెట్ టెక్స్ట్.
1: సుచార న్యాయము, వైశేషికము, ఈ విధమైన సాంఖ్యము అనేటువంటిది ఏ విధంగా ఉంటున్నాయో మీకు ఏమాత్రమో తెలియదు.
0: యు డు నాట్ నో ఎనీవే ఇన్ ద లీస్ట్ వాట్ న్యాయ వైశేషిక.
1: చక్కగా విచారించినప్పుడు, విన్నప్పుడు, చదివినప్పుడే దీని యొక్క విశిష్టత మీకు గొప్పగా అర్థమవుతుంది.
0: వెన్ యూ రీడ్ అండ్ లిసన్ కేర్ఫుల్లీ యూ కెన్ అండర్స్టాండ్ దేర్ సిగ్నిఫికెన్స్.
1: కనుక భేదము లేనటువంటి యొక్క తత్వాన్ని ఈ యొక్క దర్శనములు షడ్ దర్శనములు ప్రబోధిస్తూ వచ్చింది.
0: ఆల్ ది షడ్ దర్శనస్ teach those without any differences.
1: కనుక నీ భేదములకు అవకాశం ఇవ్వకూడదు.
0: We should never give scope for differences.
1: నేను చెప్పినట్టుగా ఒక్క తల్లి పిల్లలమే మనము.
0: We are all the children of same mother.
1: అదే భూదేవే తల్లి.
0: That is mother earth.
1: ఒక్క తీగి పూలమే మనము.
0: We are the flowers of the same creeper.
1: తీగి ఒక్కటే, పూలు వేరు వేరు.
0: Flowers are different.
1: చూసావా? ఒక్క గూటి పిట్టలమే మనము.
0: We are the birds of the same nest.
1: ఒక్క గూటి గువ్వలమే మనము. కనుకనే మనకు భేదం ఉండకూడదు. ఒక్క జాతి పౌరులమే.
0: వీఆర్ ది సిటిజన్స్ ఆఫ్ ది సేమ్ రేస్.
1: అందరము మానవులమే.
0: వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్.
1: ఈ సత్యాన్ని ఎంత బాగా విమర్శించి ప్రబోధించి ప్రచారం సలిపింది ఈ యొక్క వైశేషికం.
0: వైశేషిక థాట్ వెరీ క్లియర్లీ దిస్ ట్రూత్ అండ్ పబ్లిసైజ్.
1: కనుకని ఈ షడ్దర్శనములు ఎందుకు, ఎట్టి భేదములు కూడా లేదు.
0: ఇన్ దీస్ షడ్దర్శనస్ దేర్ ఆర్ నో డిఫరెన్సెస్.
1: చదివే వాడి యొక్క మనోభేదం లేదు ఇందులో ప్రతిబింబిస్తుంటాయి.
0: ఓన్లీ ద రీడర్ హిస్ వ్యాగరీస్ ఆఫ్ ద మైండ్ ఎంటర్టైన్స్.
1: నిశ్చలంగా ఉండే జలము లోపల,
0: ఇన్ స్టడీ వాటర్,
1: సూర్యుడు కాని చంద్రుడు కాని నిశ్చలంగా కనిపిస్తారు.
0: Either sun or moon are reflected steady.
1: ఆ జలము అటు ఇటు అలలుగా రూపొందన.
0: When the water shapes move,
1: సూర్యచంద్రాలు కూడా అటు ఇటు కదిలినట్టు కనిపిస్తారు.
0: Their reflections also start
1: కానీ సూర్యచంద్రులు కదలటం లేదు.
0: But sun and moon don't move.
1: ఈ జలము యొక్క ప్రభావం చేతనే కదిలినట్టుగా కనిపిస్తున్నారు.
0: Because of the effect of the water, they appear to be moving.
1: అదే విధంగానే మన యొక్క హృదయం యొక్క ప్రభావమును పురస్కరించుకుని,
0: basing on the feelings of
1: మన యొక్క మంచి చెడ్డలు ఆవిర్భవిస్తున్నాయే కానీ,
0: the good and bad,
1: మంచి చెడ్డలు ఏమాత్రము మన బయట లేనే లేదు.
0: The good and bad are not present in the experience.
1: నేను చూచాను అనుకుంటున్నావు.
0: You say I have seen.
1: ఇది నీ అజ్ఞానమే.
0: It is your ignorance.
1: నీ ఇమాజినేషన్ దీనికి మూల కారణము.
0: Your imagination is responsible.
1: కనుకనే యత్ భావం తత్ భవతి.
0: As is the feeling, so is the result.
1: కనుక మీరు ఈ విధమైనటువంటి భావాలను పరిశుద్ధం గావించుకోవడానికి తగిన కృషి చేయండి.
0: So you should make an effort to purify your thoughts.

0: the spirit Atma, which is present at all points of time, which is all pervasive. People begin to wonder, how is it that they don't see this spirit Atma, though it is present everywhere? If you want to extract butter out of the milk, can you get it as much as you want?
1: Premaswarupula.
0: Embodiments of love.
1: Vishyamantayu ka gruham.
0: The entire universe is a house.
1: Manavulandaru oka kutumbam.
0: The entire humanity is a family.
1: Swarthame jeevita anartham.
0: It is selfishness that will put you to ruin.
1: Niswarthame jeevita paramartham.
0: Selflessness is ultimate objective of life.
1: Idi e Ramacharitam yokka jeevitartham.
0: This is the inner secret in the history of Rama.
1: Jagattunandu sarvatra nindinatvanti yokka divyatvanni gurtinchukovadam atyanta sulabhame.
0: That divinity which is spread all over the universe is quite easy to know that.
1: Kani prakrutamaina bhavamulu manavuni yandu undinanta varaku kudanu ee divyattamu apraptangane untundadi.
0: So long he is filled with worldly thought and worldly feeling, the divinity will be hidden.
1: Kulabhimanamu deshabhimanamu pratrabhimanamu bachabhimanamu bashabhimanamu undinanta varaku kudanu itanu prakruta jeeviye.
0: He is a worldly man so long he is carried away by regional factions, divisions, the regional, the linguistic feelings.
1: Ittide pravritti jeevanamu.
0: This is outward path of life.
1: Tyagamu bhavamu prema niswarthamu ityadi pavitramainti gunamulu undinanta varaku idi nivritti margamlo praveshistundi.
0: When once we cultivate sacrifice, love, selfishness, selflessness and sanctity, you will turn inward path.
1: Kaluka prapta apraptulanni kudanu pravritti nivrittulu ende kudanu imidi untunnavi.
0: Therefore this deservedness and undeservedness are present in both these aspects.
1: Manchidone cheddane prakrutamainatvanti ni pravritti.
0: Therefore the bad you find in good is outward direction.
1: Cheddaloni manchiye nivritti yokka satyam.
0: The good in bad is the truth in inward path.
1: Ee naati manavuni yendu amitanga pravritti lakshanamule abhivruddhi avutunnavi.
0: Today we find so many qualities on the rise in humanity.
1: Dina dinamunakunu pravruttiye abhivruddhi manavutundadi kani nivritti yokka tattvam e maatram kudunu manasu yendu sokutaledu.
0: Man is always outward, at no point of time is inward.
1: Ramayanamunandu pravritti yokka tattvani nirmoolam gaavinche nimittamai nivritti tattvam aneetundi ramulu vanarulato cheri samudra teeramulo unnaru.
0: Rama reached the banks of the sea in order to kill this outward attitude, outward trend, and to develop the inward vision.
1: Ravana rajyamantai kudanu pravritti margamunande pravartistu untundadi.
0: The entire kingdom of Ravana is outward in its
1: pravritti anaga ajnanamu ahankaramu adambaramu.
0: Outward direction means ignorance, pomp and show and aggrandizement.
1: Enni chaduvulu undinappatikini enta balamu undinappatikini ఎంతటి స్థానంలో ఉండినప్పటికీ ఈ మూడుకుడును మానవుని ప్రవృత్తి నుండి తన నివృత్తిలోకి పోనివ్వదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ హై నాలెడ్జ్, ఎడ్యుకేషన్, ఎగ్జాల్టెడ్ పొజిషన్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్, హి విల్ నెవర్ టర్న్ ఇన్వర్డ్.
1: కనుకని సముద్ర తీరమునందు రామ లక్ష్మణ సుగ్రీవ అంగద జాంబవంత ఈ వీరందరూ చేరి అనేక విధములైనటువంటి యొక్క ముందుకు జరగవలసినటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
0: ఆల్ గ్యాదర్డ్ అలాంగ్ ద సీ షోర్ రామ లక్ష్మణ సుగ్రీవ జాంబవాన్ అంగద మేకింగ్ ఆల్
1: నలుని ఒకవైపున అంగదుని ఒకవైపున జాంబవంతుని ఒకవైపున నియమిస్తూ వచ్చాడు రాముడు.
0: Rama started appointing people in charge in different directions. Jambavan,
1: ఈ విధమైనటువంటి యొక్క ఏర్పాట్ల యందు మునిగినటువంటి రాములు అలసినట్టుగా లక్ష్మణుని తొడపైన తలపెట్టి పండుకున్నాడు.
0: Rama was pretending as if he is very much tired making all these war arrangements and he was just resting on the lap of Lakshmana.
1: అది పూర్ణిమ రాత్రి.
0: It is full moon night.
1: కానీ రాములకు అలసట లేదు.
0: In fact, Rama is never tired.
1: ఈ చెంత చేరినటువంటి యొక్క ప్రవృత్తి యొక్క తత్వాలను నివృత్తిగా మార్చే నిమిత్తమై ఒక విధమైనటువంటి ఒక పరీక్షగా పూనుకున్నాడు.
0: Rama wanted to test how people would go inward with regard to the full moon night.
1: సుగ్రీవుడు కూడాను ప్రవృత్తి లక్షణమే.
0: సుగ్రీవ హాస్ ఆల్సో
1: అంగదుడు కూడాను ప్రవృత్తి లక్షణమే. జాంబవంతుడు ప్రవృత్తి లక్షణమే. నరుడు ప్రవృత్తి లక్షణమే. నీరుడు ప్రవృత్తి లక్షణమే. వీరందరినీ చేర్చుకుని అనేక విధములుగా రామచంద్రుడు తమాషగా పలుకరిస్తూ వచ్చాడు.
0: రామ స్టార్టెడ్ మేకింగ్ కైండ్ ఎంక్వైరీస్ విత్ ఆల్ ఫన్ అండ్ ఫ్రాలిక్.
1: అంగదుడిని పిలిచాడు.
0: హీ కాల్డ్ అంగద.
1: అంగద, చంద్రుడు ఎంత ప్రకాశిస్తున్నాడో చూడు.
0: యు సీ హౌ అంగద, హౌ మూన్ ఇస్ షైనింగ్. సో
1: మచ్చలేని చంద్రుడిగా ఉంటున్నాడు అన్నాడు.
0: హి సెడ్ దేర్ ఇస్ నో స్పాట్ ఇన్ ద మూన్.
1: కానీ సుగ్రీవుడు వచ్చి, స్వామి అందులో మచ్చ కూడా కనిపిస్తుండాలి అన్నాడు.
0: బట్ సుగ్రీవ కేమ్ అండ్ సెడ్ యెస్ దేర్ ఈజ్ ఎ స్పాట్ ఆన్ ద మూన్.
1: ఏమిటి ఆ మచ్చ అన్నాడు.
0: వాట్ ఈస్ దట్ స్పాట్.
1: ఈ చంద్రుడు ప్రకృతి నుండియే పోయినటువంటి వాడు కనుక ప్రకృతి యొక్క స్వరూపమైనటువంటి కొండలు గుట్టలు ఆ చంద్రుడిలో కనిపిస్తున్నాయన్నాడు.
0: He said, as just the moon is the product of nature, you find the mountains and valleys there in the moon.
1: సూర్యుడు భూమి చంద్రుడు ఒకే స్వరూపుడే.
0: Sun, moon and earth are of the same form.
1: ఈ మూడు కూడాను మూడు ముక్కలుగా ఉంటున్నాయి.
0: They amount to three faces.
1: కనుక ప్రకృతి యందు ఏ ఏ దృశ్యములు ఉంటున్నావో అవన్నీ కూడా చంద్రుడి యందే కనిపిస్తూ ఉంటున్నవి అన్నారు.
0: సో ఆల్ ద సీన్స్ దట్ యు ఫైండ్ ఇన్ నేచర్ ఆర్ వెరీ మచ్ ప్రెసెంట్ దేర్ ఇన్ ద మూన్.
1: హనుమంతుణ్ణి పిలిచాడు.
0: దెన్ హీ కాల్డ్ హనుమాన్.
1: హనుమంత, ఈ చంద్రుడిలో ఉన్నటువంటి మచ్చ ఏమిటి అన్నాడు.
0: హనుమాన్, వాట్ ఈస్ ద స్పాట్ దట్ యు ఫైండ్ ఇన్ ద మూన్.
1: రామచంద్ర, నాకే మచ్చలు కనిపించటం లేదు.
0: రామ, ఐ డోంట్ ఫైండ్ ఎనీ స్పాట్ దేర్.
1: ప్రియ సోదరుడైనటువంటి లక్ష్మణుడి తొడపైన నీవు పరుండినప్పుడు నీ ముఖము యొక్క ప్రతిబింబమే చంద్రుని యందు అద్దం వలె కనిపిస్తుంటుందాది అన్నాడు.
0: యాజ్ యూ హ్యావ్ పుట్ యువర్ హెడ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ లక్ష్మణ, ద వెరీ హెడ్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఆన్ ద మూన్, దాట్ ఈస్ ద స్పాట్.
1: కనుక చంద్రుడు ఒక అద్దం వంటి వాడు, అందులో నీ ముఖం యొక్క ప్రతిబింబమే ఈ మచ్చ వలె కనిపిస్తుంటుందాది అన్నాడు.
0: మూన్ ఈజ్ ఎ మిర్రర్, దేర్ యూ ఫైండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ హెడ్.
1: అనగా సర్వత్ర రామచింతనే రామస్వరూపమునే నిరూపిస్తూ వస్తున్నాడు హనుమంతుడు.
0: Like this, Hanuman demonstrated Rama, who is all pervasive everywhere.
1: ఈ విధమైనటువంటి సంభాషణ జరుగుతుండగా,
0: as the conversation went on,
1: Rama, Rama, Rama అని అరుస్తూ వచ్చాడు ఒక వ్యక్తి.
0: A person came shouting Rama, Rama.
1: అతని వెంట నలుగురు పరిచారకులు.
0: He is followed by four associates.
1: ఈ వానరులు అక్కడనే అతన్ని ఆపివేశారు.
0: The monkeys stopped them there.
1: నీవెవరు అని ప్రశ్నించారు.
0: They asked, who are you?
1: నేను విభీషణుడను.
0: I am Vibhishana.
1: నాకు ఈ రాజ్యం పైన రోత పుట్టింది.
0: I am just disgusted with this.
1: మా సోదరుడైనటువంటి రావణుడు చేసేటువంటి కార్యములు చాలా విపరీతమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నాయి.
0: My brother Ravana is proceeding along the wrong path.
1: సాక్షాత్ నారాయణుడే కూడా మీ హింసించడానికి పూనుకుంటున్నాడు.
0: He is trying to harm the very God.
1: ఇలాంటి క్రూరుడైనటువంటి ఒక సోదరుడి దగ్గర నేను ఉండడానికి ఇష్టం లేదు.
0: I cannot be in the company of wicked brother.
1: నాకు ఏది అక్కర్లేదు.
0: I don't want any.
1: రామ పాదముల యొక్క చేరటమే నా యొక్క ప్రధాన లక్ష్యము.
0: ఐ వాంట్ టు బి అట్ ద ఫీట్ ఆఫ్ రామ.
1: రామునికి నేను కేవలము శరణాగతుడను.
0: హీ వాంటెడ్ టు సరెండర్.
1: అతని యొక్క అనుగ్రహమునకై నేను ప్రాకులాడుతూ వచ్చాను.
0: ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు ఎర్న్ హిస్
1: గ్రేస్. నన్ను క్షమించి అతని చెంత చేర్చండి అన్నాడు.
0: సీ దట్ ఐ హ్యావ్ హిస్ పార్డన్, దట్ ఐఎమ్ ఎక్స్క్యూజ్.
1: కానీ ఈ వార్తను తెచ్చి సుగ్రీవునికి చెప్పారు.
0: దిస్ మెసేజ్ ఇస్ కన్వే టు సుగ్రీవ.
1: సుగ్రీవుడు పోయి విచారించి వచ్చి రామునితో చెప్తున్నాడు.
0: సుగ్రీవ వెంట ఇంక్వైర్డ్
1: స్వామి, విరోధి సోదరుడైనటువంటి విభీషణుడు మీ పాదముల చెంత వచ్చి రాలాలనుకుని ఆశిస్తున్నాడు.
0: స్వామి, విభీషణ is the brother of your enemy. Now he wants surrender.
1: కానీ ఇతను నమ్మదగినటువంటిది కాదు.
0: We cannot believe him in any way.
1: ఇతను ఏదో ఒక విధమైనటువంటి మన రహస్యాన్ని గుర్తింపు చేయడానికి కోసం వస్తున్నాడు.
0: He has come here as a spy to know the secrets.
1: ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క సలహాలు ఇస్తూ వచ్చారు.
0: Each one started giving his own advice.
1: అప్పుడు హనుమంతుడు లేచి రామచంద్ర
0: Then Hanuman got up and said, Ramachandra,
1: ఎవరికి నీ శాస్త్ర పరిచయం లేదు.
0: No one has got any direct acquaintance.
1: సత్సంగం యొక్క ప్రభావము లేదు.
0: They have no effect of good company.
1: అందువల్ల పవిత్రమైనటువంటి హృదయాల యొక్క తత్వం వీరికి అర్థం కాదు.
0: Therefore they don't understand the sanctity of heart.
1: రాజుకు రెండు రకములైనటువంటి విరోధులు ఉంటారు.
0: There are many enemies to Ram.
1: మొదటి వారు తన సొంతపు జనులు.
0: First his own people.
1: రెండవది పరదేశం వారు సమీపస్తులు.
0: The people who belong to other place.
1: ఈ విధంగా ఉండినటువంటి దీంట్లో మనకు విభీషణుడు మనకు ఏ విధమైనటువంటి యొక్క సొంత కులం వారు కాదు.
0: They don't belong to us anyway.
1: కనుక అతను మనపైన ద్వేషంతో ఏ విధమైన రహస్యాన్ని గుర్తించడానికి అవకాశమే లేదు.
0: So there is no possibility for him to know our secrets.
1: ఇంకా ప్రకరాజ్యం వారు అనుకోవడానిక మనం ఈ రంకకు ప్రకరాజ్యం వారు కాదు.
0: If we take that they belong to neighboring kingdom, there is no kingdom
1: near that.
0: In fact, there is no reason to develop this hatred.
1: కనుక ఇక్కడ ద్వేషభావమునకు ఏమాత్రమూ అవకాశం ఇవ్వకుండా
0: there is no scope for any hatred.
1: అతని యొక్క భక్తి భావమునకు మాత్రమే అవకాశం ఇచ్చి అనుగ్రహించండి అన్నాడు.
0: Let's go by his devotion and steadfastness. Please confer your grace on him.
1: ఇది చక్కని సరి అయినటువంటి సలహాలని భావించాడు రాముడు.
0: రామ కన్సిడర్ దిస్ ఎ కరెక్ట్ ఎగ్జాక్ట్ అప్రోప్రియేట్ అడ్వైస్.
1: విభీషణ్ ని పిలిచాడు.
0: హీ కాల్డ్ విభీషణ.
1: ఈ జరిగినటువంటి విషయం అంతా విన్నవించమన్నాడు.
0: హీ వాంటెడ్ ఎవ్రీథింగ్ టు బి టోల్డ్ టు హిమ్.
1: రావణుడు చేసినటువంటి క్రూరమైనటువంటి కార్యములకు తాను ఎంతో అడ్డు తగిలి అనేక సలహాలు చెప్పినప్పటికీ తాను దానిని అంతా విస్మరించి తన కర్తవ్యాన్ని ఏమాత్రం కూడా గుర్తించుకోకుండా క్రూరమైన మార్గంలో మరింత అధికంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు.
0: Vibhishana narrated what all that had happened. That Ravana didn't pay heed to his good advice. He has forgotten his responsibility and resorted to all wicked activity. It is not the quality.
1: కేవలం అల్పులకు తగినటువంటి యొక్క బుద్ధులు ఇవన్నీ.
0: It is a mean mind.
1: అల్ప బుద్ధులను పెట్టుకుని రాజ్యమేరటము రాజ్యమునికే శ్రేయస్కరం కాదు అన్నాడు.
0: It is not in the interest of the kingdom that he should be ruled by
1: his fellow. రావణుడితో వాదించుండగా రావణునికి కోపం వచ్చింది. ఇంద్రజిత్తు కోపం వచ్చింది.
0: While he was arguing like that, Ravana was very angry.
1: ఇలాంటి మిత్ర ద్రోహి సోదర ద్రోహి రాజ్య ద్రోహి ఈ లంకలో ఉండకూడదు బయట వెళ్ళమన్నారు.
0: Such a betrayer, such a traitor cannot be here in this kingdom. He should be sent out.
1: ఇది నా యొక్క మంచి కోసమనే భావించి తక్షణమే అతని యొక్క ఆజ్ఞను తీసుకుని మీరు మీ లంక క్షేమంగా ఉందురు కాక అని ఆశీర్వదించి నేను వచ్చేశాను.
0: Vibhishana considered that everything happened for his own good and followed his kingdom and wished the welfare and the prosperity of the kingdom. I have no relationship in
1: naaku kavalsinatundi bhagavantude.
0: What I want is God.
1: Bhagavantudi yokka paada sannidhini cheri naa jeevithamnu saarthakam gaavinchukovalanatundi sankalpame pradhana sankalpam.
0: I have my determination to be at the feet of Lord and serve him.
1: Neenu ee naadu kaadu ఏ నాటి నుండి రామనామాన్ని స్మరిస్తూ ఉంటున్నాను.
0: నాట్ ఓన్లీ టుడే హావ్ బీన్ చాంటింగ్ గాడ్స్ రామాస్ నేమ్ సిన్స్ సో
1: మెనీ ఇయర్స్. మొట్టమొదటి హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు కూడాను అతనికి నాకు కలిగినటువంటి సంబంధ బాంధవ్యం కూడాను ఈ రామభక్తి యొక్క ప్రభావమే ముచ్చటించుకున్నాం.
0: దెన్ హనుమాన్ స్టెప్డ్ ఇంటూ లంక. ఇట్ ఇస్ ఓన్లీ రామాస్ నేమ్ దట్ బ్రాట్ us together.
1: ఈ విషయాన్ని హనుమంతుడు కూడాను అంగీకరించాడు.
0: హనుమాన్ యాక్సెప్టెడ్ దిస్.
1: నీ పాదములు తప్ప నాకు అన్యము నాకు అక్కర్లేదు.
0: I don't want anything else other than your lotus feet.
1: Aalu bittelu kudunu naaku akkaraledu.
0: I don't want wife and children.
1: Naaku kavalsina nee paada sannidhiye.
0: What I want
1: nee seva bhagyame naaku nijamainatundi bhagyamu.
0: The real wealth lies in serving you.
1: Itvanti ghanamainatundi bhagyam naakundaga ee alpamainatundi aasalaku nee enduku tallaruggali.
0: When I have that mighty wealth, why should I ask low things?
1: Ani Vibhishanudu cheppukoga daggariki pilichi విభీషణ నీవు భయపడవద్దు.
0: When Vibhishana said like that, Rama,
1: నీ సోదరుడు చేసినటువంటి యొక్క క్రూరమైనటువంటి యొక్క కృత్యములకు తగిన శిక్షను త్వరలోనే అనుభవిస్తున్నాడు.
0: Your brother is going to be punished for all his wicked activity very soon.
1: ఈ యొక్క దీనిని త్వరలోని నీ కన్నులారా చూడగలవు.
0: యు ఆర్ గోయింగ్ టు విట్నెస్ వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ నౌ.
1: నిన్నే ఆ లంకకు రాజుగా చేయగలను.
0: ఐ యామ్ గోయింగ్ టు కరోనేట్ యు యాస్ ది కింగ్ ఆఫ్ లంక.
1: సుగ్రీవుణ్ణి పిలిచి ఇతన్ని సముద్రం దగ్గరికి తీసుకుని వెళ్లి సముద్ర జలముతో అతన్ని స్నానం గావించి అతనికి రాజ్యమును అనగా లంకా పట్టణముకు రాజుగా చేయండి అన్నాడు.
0: అండ్ హీ కాల్డ్ లక్ష్మణ అండ్ హీ వాంటెడ్ సుగ్రీవ టు బి టేకెన్ ఓవర్ దేర్ నియర్ ది సీ టు హ్యావ్ హిస్ బాత్ సో హస్ టు బి కరోనేటెడ్ లేటర్.
1: విభీషణుడు ప్రార్థించాడు.
0: విభీషణ ప్రేయర్.
1: స్వామి
0: స్వామి
1: నేను రాజాభిమానంతో నేను రాలేదు.
0: ఐ హావ్ నాట్ కమ్ హియర్ ఫర్ పొజిషన్.
1: నాకు ఏ రాజ్యము నాకు అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ ఎనీ కింగ్.
1: రామనామ సామ్రాజ్యమే నా యొక్క రాజ్యం.
0: ఐ బిలాంగ్ టు ద కింగ్డమ్ ఆఫ్ రామ.
1: ఆ రాజ్యంలో నన్ను ఒక వ్యక్తిగా నన్ను భావించండి.
0: టేక్ మీ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ రామరాజ్యం.
1: ఆ రాజ్యంలో నన్ను ఒక దూతగా విశ్వసించండి.
0: టేక్ మీ యాజ్ ఎ మెసెంజర్.
1: ఆ రాజ్యంలో నేను ఒక సేవకుడిగా ఉంటానన్నాడు.
0: లెట్ మీ బి ఎ సర్వెంట్ ఇన్ రామరాజ్య.
1: కానీ రాములు అంగీకరించక
0: రామ డిడ్ నాట్ అక్సెప్ట్.
1: ఇంకా యుద్ధము ప్రారంభమే కాలేదు.
0: వార్ డిడ్ బిగిన్.
1: లంకకు రాజ్యాధిపతిగా చేశాడు.
0: బట్ ఈవెన్ బిఫోర్ విభీషణ ఇస్ కరోనేటెడ్
1: అప్పటి నుంచి కూడాను సుగ్రీవుడు జాంబవంతుడు అంగదుడు వీరందరూ కూడాను ఒక కన్ను విభీషణ పైన పెట్టుకుని ఇది ఏ విధమైనటువంటి ఒక కుట్రను జరగడానికి వచ్చారా అని విచారణ జరుపుతూనే ఉంటున్నారు.
0: సిన్స్ దెన్ సుగ్రీవ జాంబవాన్ అంగద they had a watchful eye as no
1: nijamuga vibhishanu yokka hrudayamu tellani battavale untundali nirmalanga untundi.
0: In fact the heart of vibhishana is so
1: nischalamaina bhavanto unnadu.
0: Steady feeling.
1: Nisvarthamainatundi sevalu cheyalani vachadu.
0: He came there to render selfless service.
1: Itti tattvanni endari gamaniste maatramu adi bayata padutunda padadu.
0: Unless you examine you don't find them.
1: Kanukane ramulu idanni angikarinchi
0: he accepted what Rama said.
1: నన్నాయనా నీవు నావాడుగా నేను భావిస్తున్నాను.
0: Rama said I consider you as my own.
1: అని చెప్పేటప్పటికి ఆ విభీషణుడు పట్టలేని ఆనందంతో ఉట్టిపడ్డాడు.
0: On listening to this Vibhishana was ecstatic.
1: ఇంకా అప్పటి నుంచి కార్యములు ప్రారంభమైనాయి.
0: Since then the whole tasks commenced.
1: ఈ రాములు నదీ తీరం ఆ సముద్ర తీరమును చేరి అనేక విధములైనటువంటి యొక్క యుద్ధములకు తగినటువంటి సన్నాహములు జరుగుతున్నాయని వార్తలు వచ్చింది రావణాసురునికి.
0: రావణ హ్యాస్ కమ్ టు నో అబౌట్ ఆల్ ద ప్రిపరేషన్స్ ఫర్ వార్ గోయింగ్ ఆన్ నియర్ ది సీ షోర్.
1: ఇంకా ఈ యొక్క సముద్రమునకు వారధి కట్టాలి.
0: ఎ బ్రిడ్జ్ హ్యాస్ టు బి బిల్డ్.
1: అది కడితే కాని దీన్ని లంకను చేరడానికి వీలు కాదు.
0: అన్లెస్ ది బ్రిడ్జ్ ఇస్ బిల్ట్ దే కెనాట్ రీచ్ లంక.
1: అప్పుడు ఈ చెప్పేటప్పటికి ఆ విభీషణుడు పట్టలేని ఆనందంతో ఉట్టిపడ్డాడు.
0: ఆన్ లిజనింగ్ టు దిస్ విభీషణ వాజ్ ఎక్స్టాటిక్.
1: ఇంకా అప్పటి నుంచి కార్యములు ప్రారంభమైనాయి.
0: సిన్స్ దెన్

0: అది కడితే కాని దీన్ని లంకను చేరడానికి వీలు కాదు.
1: Unless the bridge is built, they cannot reach Lanka.
0: అప్పుడు ఈ విషయం లోపల సుగ్రీవుణ్ణి చేర్చుకుని విభీషణుడు కూడాను యోచన చేస్తూ వచ్చారు.
1: At that time, Sugriva and Vibhishana were consulting each other.
0: విభీషణుడు ఒకే ఒక్క చక్కని ఆదర్శమైనటువంటి వాక్యాన్ని చెప్పాడు.
1: Then an ideal is taught there. That point.
0: Ramachandra. ఈ సాగరమును సగరపుత్రులైనటువంటి మీ వంశీయులే కట్టినటువంటి త్రవ్యనటువంటిది.
1: This sea is the making of a member of your own clan, Sagara.
0: కనుక మీరు దీన్ని సరైనటువంటి రీతిగా మీరు దీన్ని అర్థం చేసుకుని అతన్ని అడుక్కుంటారంటే తప్పక ఈ సముద్రం మీకు దారినిస్తాడు.
1: ఇఫ్ యూ అండర్స్టాండ్ ది స్పిరిట్ బిహైండ్ ఇట్ హీ విల్ సర్టన్లీ షో యూ ద వే.
0: ఇది చక్కని మార్గమే. దీనికి వంతెన కట్టడము, దీనికి తగినటువంటి శ్రమలు పట్టడము చాలా కష్టంగా ఉంటుంటుంది. సముద్రుడే అనుగ్రహించి దారిని ఇచ్చినప్పుడు ఇది అన్ని విధాలా సులభంగా నెరవేరుతుంది అన్నాడు.
1: Therefore everybody said it takes time to construct the bridge and to cross.
0: దర్భచాపను పరుచుకున్నాడు రాములు, కూర్చున్నాడు ఏక దీక్షతో.
1: Rama sat on the mat with one determination.
0: ఎంతసేపు పిలిచినప్పటికీ సముద్రుడు ప్రత్యక్షం కాలేదు.
1: But in spite of repeated calls, Samudra did not respond.
0: కానీ రాములకు ఓపిక తగ్గింది.
1: But Rama was impatient.
0: ఇంకా అమ్మును తీశాడు.
1: He took the arrow.
0: తక్షణమే పరిగెత్తి వెళ్లి లక్ష్మణుడు ఆ అమ్మును పట్టుకున్నాడు.
1: Lakshmana immediately ran and caught hold of that arrow.
0: కారణాన్ని గుర్తించి కార్యములు జరపాలి.
1: One has to know the cause and proceed thereafter.
0: అనేటప్పటికి అప్పుడు ప్రత్యక్షమయ్యాడు సముద్రుడు.
1: There manifested Samudra, the God of ocean.
0: రామచంద్ర, నీవు సాక్షాత్ నారాయణమూర్తి.
1: యు ఆర్ వెరీ గాడ్.
0: సృష్టి లోపల ఉన్నటువంటి రహస్యములన్నీను నీకు తెలుసును.
1: యు నో ఆల్ ద మిస్టరీస్.
0: పంచభూతములు ఏ విధమైనటువంటి తమ తమ కర్తవ్యాన్ని తాము పాటిస్తున్నావో అదే విధంగానే నా కర్తవ్యాన్ని నేను పాటిస్తున్నాను.
1: Just as all the five elements observe their own rights and qualities, I
0: నాలో అనేక కోట్ల జీవరాశులు ఉంటున్నాయి.
1: Infinite beings, creatures are within me.
0: వీటికి ఏ మాత్రం కూడాను భంగం కలిగించకుండా ప్రమాదం జరగకుండా నేను చూసుకోవాలి.
1: I should see that they will not be put to any sort of harm.
0: గాలికి వీచే శక్తి ఉంటుండాలి.
1: The wind has got the capacity.
0: దీపమునకు ఆరే శక్తి ఉంటుండాలి.
1: And this
0: కానీ గాలిలో దీపం పెట్టినప్పుడు గాలి ఆ దీపం ఆరుస్తుంది.
1: But when you keep fire in the wind, it will be extinguished.
0: దీపం వెలగటము దీపం యొక్క సహజము.
1: టు లైట్ ఇస్ ద క్వాలిటీ.
0: ఆర్చటము గాలి యొక్క సహజము.
1: అండ్ ద విండ్ కెన్
0: తమ కర్తవ్యాన్ని తాము పాటిస్తున్నాయి.
1: ఈచ్ వన్ ఫాలోస్ ఇట్స్ ఓన్ డ్యూటీ.
0: అదే విధంగానే నేను ఈ యొక్క పంచభూతములో ఒక భూతమును.
1: ఐ ఆమ్ ఆల్సో ఎన్ ఎలిమెంట్ అమంగ్ ద ఫైవ్.
0: నా కర్తవ్యం ఏమాత్రం కూడాను విసర్జించక
1: ఐ నెవర్ గివ్ అప్ ఎనీ
0: సక్రమమైన మార్గం నేను అనుసరిస్తున్నాను.
1: ఐ గో ఇన్ ద రైట్ఫుల్ పాత్.
0: కనుక నేను ఈ వక్రమ మార్గం నేను అనుసరించను.
1: ఐ డోంట్ ఫాలో ద రాంగ్ పాత్.
0: కానీ ఒక్కటి మాత్రం మీకు సహాయం చేస్తానన్నా.
1: బట్ వన్ హెల్ప్ ఐ కెన్ రెండర్.
0: మీరు ఒక వంతెనను మీరు నిర్మించండి.
1: యు కన్స్ట్రక్ట్ ఎ బ్రిడ్జ్.
0: దానిని మునగకుండా మాత్రం నేను చూసుకుంటాను.
1: ఐ షల్ సీ దట్ ఇట్ విల్ నాట్ బ్రేక్ ఆర్ ఫాల్.
0: దానికి కూడా మరొక సలహా ఇచ్చాడు.
1: హి గేవ్ అనదర్ అడ్వైస్.
0: సాక్షాత్ విశ్వకర్మే అయినటువంటి ఆ మహనీయుని యొక్క కుమారుడు నలుడు ఉన్నాడు మీ యొక్క దీంట్లో.
1: ద సన్ ఆఫ్ విశ్వకర్మ హూ ఇస్ అన్ ఎక్స్పర్ట్ ఇంజనీర్ ఈస్ దేర్ నౌ.
0: విశ్వకర్మ శిల్పి శాస్త్రంలో చాలా గొప్ప ప్రావీణుడు.
1: విశ్వకర్మ ఇస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ స్కల్ప్చర్.
0: అతని కుమారుడే నలుడు మీ యొక్క సమావేశంలో ఉంటున్నాడు.
1: ఇస్ యువర్ సన్ నలుడు ఈజ్ ఇన్ దిస్ అసెంబ్లీ.
0: కాబట్టి నలుడిని పిలవండి అన్నారు.
1: సో యూ కాల్ హిమ్.
0: నలుడు పరిగెత్తొచ్చాడు.
1: నలా కేమ్ రన్నింగ్.
0: ఇది సత్యమే.
1: Yes, it is.
0: నేను దీనిని నిర్మించగలను అన్నాడు.
1: I can construct.
0: 100 miles దూరం దీన్ని ఏ విధంగా నిర్మించగలవు?
1: 100 miles లాంగ్ బ్రిడ్జ్ ఇస్ టు బి బిల్ట్.
0: స్వామి నీ అనుగ్రహం ఉంటే 100 miles కాదు ఇంకా 1000 miles కూడా నేను నిర్మించగలను అన్నాడు ఈ నలుడు.
1: దిస్ నల్ సెడ్ స్వామి ఇఫ్ ఐ హ్యావ్ యువర్ గ్రేస్ ఐ కెన్ కన్స్ట్రక్ట్ ద బ్రిడ్జ్ 1000 miles లాంగ్.
0: రేపటి దినమే ప్రారంభం అన్నాడు. ముహూర్తం పెట్టాడు.
1: దే డిసైడెడ్ దట్ హస్ టు బి బిల్ట్
0: బిగినింగ్. ఒక్కొక్క దినం 25 miles అంతా బ్రిడ్జ్ కడుతూ వచ్చారు.
1: ఈచ్ డే దే స్టార్టెడ్ కన్స్ట్రక్టింగ్ ఎట్ ఎ రేట్ ఆఫ్ 25.
0: ఈ వానరులంతా పోవటము, రాళ్లు తీసుకుని రావటం.
1: ఆల్ మంకీ స్టార్టెడ్ బ్రింగింగ్ స్టోన్స్.
0: ఈ రాళ్లు వేసేటప్పటికి మునిగిపోతూ వచ్చాయి.
1: దే స్టార్టెడ్ డ్రౌనింగ్.
0: సముద్రుడు అసత్యమాడినాడని సముద్రుని పైన కోపం వచ్చింది.
1: అండ్ దే ఆర్ సో యాంగ్రీ విత్ ది సముద్ర, ద గాడ్ ఆఫ్ సీ. For uttering a lie.
0: తిరిగి సముద్రం ప్రత్యక్షమయ్యి.
1: అండ్ సముద్ర మేనిఫెస్టెడ్ దేర్.
0: రామచంద్ర, ఈ ప్రపంచంలో మునగనటువంటిది లోకంలో ఒక్కటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్
0: అన్ని మునిగిపోయేటువంటివి.
1: ఆల్ ఆర్ బౌండ్ టు బి డ్రౌన్.
0: తేలేది ఒక్కటే నీ నామము.
1: Only one thing that floats, that's your sacred name.
0: సర్వమును కాలగర్భములో కలిసిపోయేటువంటివి.
1: Everything gets merged in the time.
0: నేడు కాకపోయినా రేపటికైనా కూడా నువ్వు సర్వులు కూడా ఇందులో మసిపు కలిపేటువంటి వారే.
1: Today or tomorrow everybody is bound to be drowned, that's sunk.
0: కనుక నీ నామం ఒక్కటే మునగనటువంటిది. ఆ నామంతో దీన్ని ప్రారంభించి

0: చెండి అన్నారు.
1: ఓన్లీ యువర్ సీక్రెట్ నేమ్ దట్ వుడ్ రిమైన్ అఫ్లోట్ విత్ దట్.
0: ఒక్కొక్క రాతి పైన రామ రామ రామ రామ అని రాస్తూ అందులో పడవేశారు.
1: దే స్టార్టెడ్ రైటింగ్ రామ ఆన్ ఈచ్ బౌల్డర్ అండ్ స్టార్టెడ్ డ్రాపింగ్ ఆన్ ద ఓషన్.
0: కానీ ఆ రాళ్లు ఒక రాయి ఇటువైపున ఒక రాయి అటువైపున అలల ఒత్తిడికి ఎక్కడెక్కడికో పోతున్నాయి. తేలినాయి కానీ ఎక్కడికడో వెళ్తున్నాయి.
1: దో ది బౌల్డర్స్ వర్ ఫ్లోటింగ్ బట్ దట్ డ్రివెన్ బై ద వేవ్స్ టు ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్.
0: తిరిగి హనుమంతుడు వచ్చి
1: హనుమాన్ కే
0: సరైన పద్ధతి కాదు,
1: ఇస్ నాట్ ప్రాపర్ ప్రొసీజర్
0: అని చెప్పి ఒక రాతి పైన రా మరొక రాతి పైన మా అని రాసి దాంట్లో వేయమని చెప్పి అన్నాడు.
1: హనుమాన్ సెడ్ రైట్ ద లెటర్ రా ఆన్ వన్ బోల్డర్, రైట్ ద లెటర్ మా ఆన్ అనదర్ బోల్డర్.
0: రా మా అని రాళ్ళంతా చేరుతూ వచ్చేసాయి.
1: లైక్ దిస్ ఆల్ బోల్డర్ స్టార్టెడ్ జాయినింగ్ టుగెదర్.
0: ఈ విధమైనటువంటి భక్తి ప్రపత్తులతో వచ్చినటువంటి భావములు ఇది పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ స్వరూపం.
1: దేర్ఫోర్ దిస్ డివోషన్ అండ్ సిన్సరిటీ.
0: హనుమంతుడు గొప్ప భక్తుడు.
1: నలుడు ఇస్ ఆల్సో.
0: ఈ భక్తిలో మూడు రకములైనటువంటి భక్తి ఉంటుండాలి.
1: దేర్ ఆర్ త్రీ ఫార్మ్స్ ఆఫ్ డివోషన్.
0: నేను అనేటువంటి అహంభావం పెట్టుకుని భగవంతుని ప్రార్థించటము ఇది సాధారణ భక్తి.
1: An ordinary devotion is the one that where we offer prayer with the feeling of I.
0: అయితే నాలోనే నీ ఉన్నావు, నీలోనే నేనున్నాను అనేటువంటి ద్వైత భావాన్ని పురస్కరించుకుని భగవంతుని ప్రార్థించేటువంటిది ఇది మధ్య భక్తి.
1: ద మిడిల్ పాత్ ఈస్ టు ఫీల్ గాడ్ వితిన్ యూ అండ్ టు ఫీల్ యువర్ సెల్ఫ్ ఇన్ విత్
0: నేను అనేదే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్
0: అంతా నీవే, అంతా నీవే.
1: ఎవ్రీథింగ్ ఓన్లీ యూ గాడ్.
0: నీవు తప్ప అన్యం ఈ జగత్తులో లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ నథింగ్ ఎల్స్ బియాండ్ యూ
0: అనేటువంటి యొక్క భావంతో ప్రార్థించేటువంటిది అనన్య భక్తి.
1: థర్డ్ టైప్ ఆఫ్ ప్రేయర్ ఆఫ్ దిస్ సార్ట్ ఇస్ అనన్య ఇన్ఫినిటీ.
0: రామచంద్ర, నేను దేహాత్మ భావం చేత నేను నీ దాసుడని మాత్రమే.
1: రామచంద్ర, ఇఫ్ ఐ హ్యావ్ బాడీ ఫీలింగ్ ఐఎమ్ ఓన్లీ యువర్ సర్వెంట్.
0: జీవాత్మ భావం చేత నేను నీ ప్రతిబింబముని.
1: అట్ ది ఇండివిజువల్ సెల్ఫ్ ఐఎమ్ యువర్ రిఫ్లెక్షన్.
0: ఆత్మభావం చేత నేనే, నీవు నీవే, నేను అంత ఇద్దరు ఒకటే.
1: But in true spirit, you and
0: రెండవదే
1: I are
0: లేదు.
1: There's no difference.
0: అని అనన్య భక్తి అనేటువంటి తత్వాన్ని ఈ హనుమంతుడు అందరికీ ప్రబోధిస్తూ వచ్చాడు.
1: హనుమాన్ గేవ్ ది సీక్రెట్ టీచింగ్ ఆఫ్ దిస్ ఇన్ఫినిట్ డివోషన్.
0: నాలుగు దినముల లోపల ఈ యొక్క వంతెన పూర్తి అయింది.
1: ఎంటైర్ బ్రిడ్జ్ ఇస్ బిల్ట్.
0: వానరులందరూ కూడాను లంకను చేరారు.
1: అండ్ ఆల్ వానరస్ మంకీస్ రీచ్ లంక.
0: ఆ యొక్క లంకను చేరి ప్రవేశించడానికి సంసిద్ధులై ఉంటున్నారు.
1: They were ready to get in.
0: ఈ సమయం లోపల
1: మీన్ టైమ్
0: సీతను బాధించడానికి మరింత అధికంగా ప్రయత్నం చేస్తూ వచ్చాడు.
1: ఆల్ స్టార్టెడ్ మేకింగ్ ఆల్ ఎఫర్ట్స్ టు పుట్ టు సీత టు సఫర్.
0: విద్విజ్జిహుడు అనేటువంటి వాడిని పిలిచాడు. విద్విజ్జిహుడు,
1: విద్విత్విక్కుడు స్వామి.
0: అతన్ని పిలిచి నీ మాయలు అందరికీ తెలుసును.
1: యూ ఆల్ యువర్ యాక్టివిటీస్ నోన్ టు ఎవ్రీబడీ.
0: మాయ వేషధారి అయినటువంటి వాడు ఈ విద్విజ్జిహుడు ఒక్కడే ఆ లంకలో.
1: All your deceit is known to everybody. You are the only one.
0: నీ యొక్క ప్రవృత్తమైనటువంటి శక్తులను ప్రదర్శించాలి.
1: It's time that you should exhibit all your power.
0: రాముల వంటి శిరస్సునే ఖండించినట్టు తెచ్చుకుంరా.
1: You should behead Rama. Bring his head now.
0: రాములను ముట్టడానికి వీలు కాదు.
1: It's not possible to.
0: కానీ ఆ శిరస్సు రాముల వలే ఉంటుండాలి.
1: But the head should be like that of actual Rama.
0: అతని అమ్ములన్నీ కూడా రాముల వలే ఉంటుండాలి.
1: Arrows should be of
0: the same type. అవన్నీ తీసుకుని తక్షణమే సీత ముందు పెట్టమన్నాడు.
1: Bring them all and keep them in front of Sita.
0: సీత ఆ శిరస్సును చూచింది.
1: Sita saw this head.
0: రాముడు కూడా వెళ్ళాడు. చూచితివా, ఇంతకాలం 10 నెలలు నిన్ను ఎంతో ప్రార్థించాను.
1: And Ravana said, you have prayed, have you seen all this?
0: నా మాట ఏ మాత్రం కూడా నువ్వు విశ్వసించలేదు.
1: You never had any.
0: నిరంతరం రామ రామ రామ అని నీవు చింతిస్తూ వచ్చావు.
1: You have been thinking
0: ఇప్పుడు రాముడు ఏ గతి అయినాడో చూడమని చెప్పాను.
1: You see the fate of Rama now.
0: నమ్మలేకపోయింది.
1: She couldn't believe.
0: కానీ ఆ శిరస్సును చూస్తే బాధ తట్టుకోలేకపోయింది.
1: But she could not bear the suffering sadness.
0: రెండు చేతులు జోడించింది.
1: She with folded hands.
0: రావణ, నీవు నాకు ఒక సహాయం చెయ్యాలి.
1: Rama, you should help me.
0: రామ శిరస్సు ఇక్కడ వచ్చింది.
1: రామ సెడ్ ఈస్ హియర్.
0: కానీ దేహం అక్కడ ఉంటుండాలి.
1: బాడీ ఈస్ దేర్.
0: నా శిరస్సును కూడా ఖండించి ఆ దేహమును ఈ శిరస్సును రెండిని కాల్చివేయండి, అదొక ఉపకారమైనా చేయండి అన్నాడు.
1: టేక్ మై హెడ్ అండ్ జాయిన్ దిస్ హెడ్ టు దట్ బాడీ, లెట్ బోత్ ఆఫ్ దెమ్ బి బర్న్.
0: రాముని వదలు నేను ఉండలేను.
1: ఐ కెనాట్ లివ్ అపార్ట్ ఫ్రమ్ రామ.
0: కనుక ఆ బొందె ఈ బొందె రెండింటినీ చేర్చి దహనం చేయించండి.
1: లెట్ ది టూ బాడీస్.
0: నా కడపటి కోరిక అనింది.
1: దిస్ ఓన్లీ డిజైర్.
0: ఈ విధంగా రావణంతో చెప్పి ఏడుస్తూ ఉన్నటువంటి సమయంలో అంగదుడి నుంచి వార్త వచ్చింది.
1: సో సేయింగ్ వైల్ సీత వాస్ క్రాయింగ్ ఏ మెసేజ్ ఫ్రమ్ అంగద.
0: త్వరగా నీవు రావాలి.
1: యూ షుడ్ కమ్ ఇమీడియట్లీ.
0: రావణుడు వెళ్లిపోయాడు.
1: రావణ లెఫ్ట్.
0: ఈ దృశ్యాన్ని చూచినటువంటి శరమ విభీషణుని యొక్క భార్య,
1: శరమ ఇస్ ది వైఫ్ ఆఫ్ విభీషణ్,
0: ఆమె అక్కడే ఉంటుంది.
1: ఇస్ దేర్
0: తల్లి రామును చంపేటువంటి వాడు ఈ జగత్తులో ఉన్నాడా?
1: ఇస్ దేర్ ఎనీ వన్ హూ కెన్ కిల్ రామ?
0: రాముడు శ్రీమన్ నారాయణ మూర్తి.
1: రామ ఇస్ గాడ్.
0: ఇదంతా రాక్షసుల యొక్క మాయ.
1: దిస్ ఇస్ ఆల్ ద డిసీట్.
0: చీటీలన్నీ రాముడి దగ్గర అనేకంగా ఉంటున్నాయి.
1: సో మెనీ ఆఫ్ దట్ సార్ట్.
0: కనుక మీరేమి బాధపడనక్కర్లేదు. శ్రీరామచంద్రుడు సుఖంగా ఉంటున్నాడు, సుక్షేమంగా ఉంటున్నాడు.
1: రామ ఇస్ సేఫ్ అండ్ సెక్యూర్.
0: ఈ శిరస్సు కేవలం కల్పితమైనటువంటి శిరస్సు.
1: ఆల్ దిస్
0: బాధపడకండి.
1: దిస్ హెడ్ ఇస్ ఆర్టిఫిషియల్, డోంట్ వరీ.
0: అని చెప్పుతూ ఆ శిరస్సును ముట్టింది, ఆ శిరస్సు మాయమైపోయింది.
1: And there this head vanished.
0: Rakshasulu yendu inta shaktulu kuda nu untuntai, oka vikrutamainatundi shaktulu.
1: Demons have all these powers in the wrong path.
0: Ee lopala rendo dinamu ravanudu kuda nu deeni taginatundi erpaattanta chesadu.
1: Second day ravana also made all arrangements.
0: Ee ravanu rendo dinamu velli,
1: ravana went on the following day.
0: Ee sita tho aneka vidhamuluga kuda nu vaadopavadam chestunnadu.
1: He started arguing with Sita.
0: సీత 10 నెలలు లంకలో ఉండినప్పటికీ ఒక్కనాడైనా కూడా రావణ్ని ముఖం చూడలేదు.
1: దో సీత రిమైన్ దేర్ ఇన్ లంక ఫర్ 10 మంత్స్ షీ నెవర్ లుక్డ్ అట్ రావణ.
0: ఇంకా కొన్ని గంటల లోపల రావణుడు రాములు మరణిస్తున్నాడు.
1: సీత విద్ ఇన్ ఫ్యూ అవర్స్ రామ ఇస్ గోయింగ్ టు.
0: నీవు నా రాణివి,
1: యు ఆర్ మై క్వీన్.
0: ఈ అంతఃపురం అంతా నీదే. నా ఐశ్వర్యం కాని, నా బలము కాని, నా పరాక్రమం కాని, నా సంపద కాని, ఇట్టిది అట్టిది ఇంతది అంతది అని చెప్పడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు మెజర్ మై స్ట్రెంగ్త్, మై
0: సర్వ సంపదతో కూడినటువంటి వాడను.
1: ఐ హావ్ గాట్ ఆల్ కంట్రోల్.
0: సర్వజ్ఞుడను నేను.
1: ఐ నో ఆల్.
0: సర్వశక్తిమయుడను నేను.
1: ఐ యామ్ ఆల్ పవర్ఫుల్.
0: కనుక నన్ను అంగీకరించమని చెప్పని బలవంత పెట్టాడు.
1: సో హీ ఫోర్స్డ్ హర్ టు యాక్సెప్ట్.
0: ఆ కాలు కింద ఉన్నటువంటి గడ్డిపోచను ఒకదాన్ని తీసింది ఈ సీత.
1: సీత పిక్డ్ అప్ ఏ గ్రాస్ బ్లేడ్ అండర్ హర్.
0: రావణ,
1: రావణ,
0: రాముని యొక్క సంపదకు నీ సంపదకు ఈ గడ్డిపోతతో సమానం.
1: When compared to the wealth of Rama with that of your wealth, after all this is equal to grass blade.
0: రాముడు జ్ఞాన సంపత్తి గలవాడు.
1: Rama has all the faculties of wealth.
0: ఆత్మజ్ఞాన సంపన్నుడు.
1: He has got atmic bliss.
0: అనేక విధమైనటువంటి తేజోమయుడు.
1: He is of effulgence.
0: అమృత స్వరూపుడు.
1: He is
0: ఆనందమయుడు.
1: He is one of bliss.
0: అట్టి రామునకుడు ఇట్టి తుచ్చమైనటువంటి గడ్డిపోచకును నీవు పోల్చుకుంటున్నావా?
1: How do you compare that with this
0: affair? ఎంత తుచ్చమైనటువంటి భావము నీది.
1: What a mean feeling you have.
0: రావణ నీవు ఇంత పెద్ద రాజువను భావిస్తున్నావు.
1: రావణ ఐ కన్సిడర్ యువర్
0: నీకెవరు కూడా ఈ రావణ ఈ లంక లోపల చక్కని సలహాలు చెప్పేటువంటి వాడు లేరా?
1: In this Lanka, are there not anybody who can give good advice?
0: Neka salahalu cheppetunte varu undi kudanu vaari salahalu neevu teeskotam leda?
1: Though there are advisers, are you not conceding their advice?
0: Yeh inta durgati paalaipothunnavu.
1: Why this fate destiny?
0: Enta alpakuduga maaripothunnavu.
1: How mean you are.
0: Inta alpakudiki ramuniki polchukotam ekkadaina saadhyam unda?
1: You are a mean fellow. How do you compare yourself with Rama?
0: Vendi pomani cheppan cheppindi.
1: He said get out.
0: Eema aneka rakamle yenaadu kudanu maatadanaatvanti Sita. ఆ గడ్డిపోవృత్తిని చూస్తూ ఆ గడ్డిపోచనే రావణుడిగా భావించుకుని దానిని అనేక రకములుగా విమర్శిస్తూ వచ్చింది.
1: సీత నెవర్ స్పోక్ సో ఫార్. పికింగ్ అప్ దట్ గ్రాస్ బ్లేడ్ షీ థాట్ షీ కన్సిడర్డ్ గ్రాస్ బ్లేడ్ యాజ్ రావణ.
0: రావణ కోపం పడింది.
1: రావణ వాస్ వెరీ యాంగ్రీ.
0: సీత ఇంకా 2 నెలలు మాత్రమే నీకు గడువిస్తున్నాడు.
1: సీత ఐ గివ్ యూ ఓన్లీ 2 మంత్స్ టైం.
0: ఆ 2 నెలలు జరిగిన తర్వాత మా వంట వారే వచ్చి నిన్ను ముక్కలు ముక్కలు చేసి నాకు ఆహారంగా వండుతారు.
1: After 2 months, our cooks will come to the pieces and cook you. And then who can protect you at that time?
0: కనుక ఇదియే కడపటి యొక్క శాసనం అన్నాడు.
1: This final warning.
0: ఆమె దేనికి నీ లెక్క చేయలేదు.
1: She didn't accept this.
0: ఇలాంటి తుచ్చులతో నాకేం పని?
1: What is this mean fellow's
0: talking? మూర్ఖులైనటువంటి వారితో మాట్లాడటం కూడా ఒక విధమైనటువంటి యొక్క హాస్యమే.
1: To talk to fools also is a matter.
0: ఇది ఒక పాపమే.
1: Is a sin.
0: ఇలాంటి మూర్ఖులతో సంభాషణ జరిపి ప్రయోజనం ఏమిటి? కాలం వ్యర్థము.
1: What is the fun of talking with fools?
0: Anukoni atanni ravanni annitikini heenudega bhavistu vachindi.
1: Sita considered Ravana as mean and a fool fellow.
0: Tadapadi rendo janam nunchi inga yuddham prarambhamayindi.
1: War started from the second day.
0: Okkoka dinamu okkoka 100 mandi hatamaripothunnaru.
1: Hundreds are killed each day.
0: Kani రాముని యొక్క కుమారుడైనటువంటి అంగదుడు కూడాను గొప్ప సైన్యంతో వచ్చాడు.
1: అంగద ఆల్సో కేమ్ విత్ ఎ బిగ్ ఆర్మీ బిహైండ్.
0: ఈ విధమైనటువంటి యుద్ధములు రాత్రి పగలు జరుగుతూ ఉన్నాయి. రాక్షసులకు వానరులకు.
1: వార్ వెంట్ ఆన్ డే అండ్ నైట్.
0: లంక అంతా కూడా భయకంపితమై ఉంటుండాలి.
1: ఎంటైర్ లంక ఇస్ ఫియర్ స్ట్రికెన్.
0: వానరులకు ఎవరికీ భయం లేదు.
1: బట్ మంకీస్ ఆర్ నాట్ అఫ్రైడ్.
0: మూడవ దినము
1: థర్డ్ డే
0: ఈ వానరులందరూ కూడా మూర్చబడినట్టుగా పడిపోయారు. ఏ అస్త్రం వేశారో ఏమిటో.
1: థర్డ్ డే ఆల్ మంకీస్ ఫెయింటెడ్.
0: ఇక్కడ విభీషణుడుండి
1: ఇయర్ విభీషణ ఇస్ దేర్.
0: మీరెవరూ భయపడనక్కర్లేదు.
1: డోంట్ బి అఫ్రైడ్.
0: ఇది రాక్షసుల యొక్క మాయాచాలము.
1: దిస్ ఇస్ ఆల్ ది డిసీట్.
0: కనుక ఏమాత్రం కూడా మీరు ప్రాణము పోలేదు.
1: You didn't die actually,
0: ధైర్యంగా ఉండండి.
1: అని
0: వాళ్ళకి ధైర్యం ఇచ్చి తాను ఒక మంత్రంగా రూపొందింపజేశాడు. అందరూ లేచారు.
1: అండ్ హీ ఆల్సో డివైస్ ఇన్ సచ్ ఎ వే దట్ దే వుడ్ ఆల్ గెట్ అప్.
0: ఈ విధమైనటువంటి ఒక చర్యల లోపల అనేక మాయలు పన్నుతూ వచ్చాడు రావణాసురుడు.
1: అండ్ రావణాసురుడు రిజార్టెడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ మ్యాక్స్.
0: ఈ విధంగా ఉండగా తిరిగి సీత తలను ఖండించి సీతను తలను తీసుకుని పోయి రాములకు చూపుతూ వచ్చాడు.
1: బై హిస్ నెక్ హి డిడ్ ఇన్ సచ్ ఎ వే దట్ హెడ్ ఆఫ్ సీత ఇస్ మేడ్ ఆర్టిఫిషియలీ అండ్ ఇట్ షుడ్ రామ.
0: భార్య శరమ్మ సీతకు ఏ విధంగా బోధించిందో అక్కడ విభీషణుడు రామును కూడాను ఆ విధంగా బోధిస్తూ వచ్చాడు.
1: ద వే శరమ టాక్ టు సీత ది సేమ్ వే విభీషణ
0: రామ ఆ సీత మహాసాధ్యమని ముట్టడానికి ఎవరికి వీలు కాదు.
1: రామ ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు టచ్ సీత.
0: ఖండించేటువంటి వాడు ఎవడు?
1: హూ కెన్ టచ్ హర్? హూ కెన్?
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి హాస్యము.
1: ఇట్ ఇస్ ఎ ఫన్.
0: దీన్ని మీరు నమ్మకండి అన్నారు.
1: నెవర్ బిలీవ్ ఇట్.
0: ఈ విధంగా అనేక రకమైనటువంటి యొక్క దోషములను కల్పిస్తూ
1: సో మెనీ మిస్టేక్స్
0: విచిత్రమైనటువంటి దృశ్యాలను చూపిస్తూ
1: ఆల్ మిస్టరీస్ ఆర్ సర్ప్రైజ్.
0: రామన్ను కూడా ఆశ్చర్యకరమైనటువంటి రీతిగా మారుస్తూ వచ్చాడు.
1: రామ ఆల్సో వాస్ సర్ప్రైజ్ ఫర్ ఎ మూమెంట్.
0: రామును కూడా తెలుసును.
1: రామ ఆల్సో నో.
0: అయినప్పటికీ ఆ ఖండించిన శిరస్సును చూసేటప్పటికే లక్ష్మణుడు భ్రాంతి పొందిపోయాడు.
1: హావింగ్ సీన్ ది హెడ్ ఆఫ్ సీత లక్ష్మణ వాజ్ షాక్డ్.
0: రెండవ దినం ఆ క్రోధంతో లక్ష్మణుడు యుద్ధంలో ప్రవేశించాడు.
1: లక్ష్మణ ఈజ్ ఇన్ ద వార్ ఫ్రంట్ ఆన్ ద ఫాలోయింగ్ డే.
0: ఈ లక్ష్మణుడు కూడాను యుద్ధంలో మూర్చిపోయాడు.
1: లక్ష్మణ ఆల్సో ఫెయింటెడ్ ఇన్ ద
0: బ్యాటిల్. మూర్చిపోయినటువంటి లక్ష్మణుడు చూసి రాముడు చాలా బాధపడుతున్నాడు.
1: రామ ఫెల్ట్ వెరీ సాడ్ సీయింగ్ లక్ష్మణ హూ ఫెయింటెడ్.
0: రామ నీవు ఆరో ప్రాణంగా తీసుకున్నాను లక్ష్మణ.
1: You have taken me as the sixth life principle.
0: కలకని ఈ నాడున ఆరో ప్రాణం కూడా పోయిందే.
1: I have lost the sixth life breath.
0: అని లక్ష్మణుడి పైన పడి అనేక విధములుగా విలపిల్లించినట్టుగా నటన చేస్తూ వచ్చాడు.
1: రామ ప్రిటెండెడ్ యాజ్ ఇట్ ఈస్ క్రాయింగ్. హి ఫెల్ ఆన్ ద బాడీ ఆఫ్ లక్ష్మణ.
0: విభీషణుడు వచ్చి
1: విభీషణ కేమ్.
0: దీనికి ఒక విధమైనటువంటి మందు కలదు.
1: There's a medicine for this.
0: ఇది సంజీవిని అనేటువంటి మందు. దీనికి ఫలాని యొక్క పర్వతం పైన ఉంటున్నదని హనుమంతుణ్ణి పంపించాడు.
1: Sanjeevi is the correct medicine that would be a correct cure.
0: ఏమిటో అది ఎవరికి తెలియదు.
1: Where it is no one knows.
0: కానీ పోవటము రావటం లోపల లక్ష్మణుడు వచ్చి ఏమవుతుందో ఏమిటో.
1: While going and returning, what's going to happen in between the Lakshmana?
0: కొండను ఎత్తుకుని వచ్చాడు హనుమంతుడు.
1: So Hanuman brought the whole mountain.
0: ఇందులో ఏ వృక్షమో మీరే నిర్ణయం చేసుకోండి అన్నాడు.
1: You just pick up the right tree there.
0: వచ్చేటప్పటికి ఆ వృక్షం యొక్క రసమును పోసేటప్పటికి లక్ష్మణుడు లేచాడు.
1: The very juice is just
0: ఆ లక్ష్మణుడు రామును కౌగలించుకొని నాయన ఈనాడు నాకు పునర్జన్మము.
1: రామ సేడ్ దిస్ ఈజ్ మై రీబర్త్.
0: ఇది అంతా కూడా లోక నటనకై ఆడిస్తున్నాడు ఆటలు.
1: అండ్ హియర్ దిస్ ఆల్ హ్యాడ్ హ్యాపెన్డ్ యాజ్ పర్ ది విన్స్ ఆఫ్ ది వరల్డ్.
0: ఇంకా రెండవ మూడవ దినము ఈ లక్ష్మణుడు మూర్తి తేలిన తక్షణమే నాలుగవ దినం రాములే బయలుదేరాడు.
1: అండ్ ద ఫోర్త్ డే రామ హింసెల్ఫ్ స్టార్ట్.
0: మహాఘోరమైనటువంటి యుద్ధములు జరుగుతూ వచ్చాయి.
1: వార్ వాస్ గోయింగ్
0: ఆన్. ఇటువైపున అటువైపున కూడా అనేక ప్రాణములు పోతూ వచ్చాయి.
1: మెనీ పీపుల్ ఆర్ డైయింగ్ ఆన్ బోత్ సైడ్స్.
0: కానీ ఆనాడు రాములు వేసినటువంటి అస్తముల చేత ఒక రావణాసురుడు మూర్చ అలసిపోయినట్టుగా కనిపించాడు.
1: బికాస్ ఆఫ్ ది మైటీ పవర్ ఆఫ్ రామ రావణ అపియర్డ్ యాజ్ ఇట్ ఈస్ పెయింటెడ్ అండ్
0: రాముడు దయాహృదయుడు.
1: రామ ఇస్ కంపాషనేట్
0: ప్రేమ స్వరూపుడు
1: ఎంబాడిమెంట్ ఆఫ్
0: ఇలాంటి అలసిపోయినాడు కదా అని అతనితో యుద్ధం చేయలేదు.
1: బికాస్ రావణ ఇస్ టైర్డ్ రామ డిడ్ నాట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ది సిచువేషన్.
0: అలసిపోయినట్టుగా కనిపిస్తున్నావు
1: రావణ. యు అపియర్ టు బి టైర్డ్.
0: నీవు నీ వెళ్లి నీ యొక్క పర్ణశాల నీ యొక్క గృహమునకు విశ్రాంతి తీసుకుని రేపటి దినం రమ్మన్నాడు.
1: గో బ్యాక్ టు యువర్ ప్యాలెస్ టేక్ రెస్ట్ కమ్ టుమారో.
0: ఎవరైనా యుద్ధంలో ఈ రీతిగా చెప్తారా?
1: విల్ ఎనీబడి సే లైక్ దట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్?
0: ధర్మ యుద్ధము ఆనాటి శ్రీరామునిది.
1: రామస్ వార్ ఇస్ వన్ ఆఫ్ ధర్మ.
0: తిరిగి యొక్క రావణ్ణి ఇంటికి పంపించి
1: అండ్ ఈ సెంట్ రావణ
0: ఆ రాత్రి విశ్రాంతి తీసుకున్నారు. రేపటి దినం తిరిగి రావణతో యుద్ధం ప్రారంభం.
1: రావణ టుక్ రెస్ట్ దట్ డే. నెక్స్ట్ డే ఈజ్ రెడీ టు ఫైట్ విత్ రామ.
0: కానీ మండోదరి కూడాను అక్కడ రావణుకు అనేక విధమైనటువంటి బోధలు చేస్తూ వచ్చి
1: మండోదర ఆల్సో గే వెరీ గుడ్ టీచర్.
0: రామలక్ష్మణులు సామాన్యులు కాదు.
1: రామలక్ష్మణులు ఆర్ నాట్ ఆర్డినరీ.
0: సాక్షాత్ శ్రీమన్నారాయణ మూర్తి ఆదిశేషుడు.
1: వన్ ఇస్ గాడ్ అదర్ వన్ ఇస్ ఆదిశేషుడు.
0: ఈ వినాశకాలే విపరీత బుద్ధి. ఈ విపరీత బుద్ధులు నీకెందుకు పుట్టాయి?
1: బికాస్ ఆఫ్ ద బ్యాడ్ టైమ్స్ యు ఆర్ హావింగ్ ఆల్ సచ్ వికెడ్ ఐడియాస్.
0: ఇప్పటికైనా నువ్వు మించిపోలేదు.
1: ఇస్ నాట్
0: ఆ సీతను తీసుకుని వెళ్లి ఆ రాములకు అప్పచెప్పి పాదాల పైన పడండి అని.
1: అట్లీస్ట్ నౌ సరెండర్ సీత టు రామ.
0: వీడు ఏమాత్రమూ అంగీకరించలేదు.
1: హి డిడ్ నాట్ యాక్సెప్ట్.
0: ఈ వినాశకాలం వస్తుండాలి.
1: దట్ టైమ్ ఇస్
0: మంచి మాట ఎట్లా వింటారు?
1: యు నాట్ పే హీడ్ టు గుడ్
0: వర్డ్స్. అందువల్లనే చెప్పాను మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన చెడ్డ మాటలట్లే చెవిని చేర్చు.
1: దో గుడ్
0: మంచి మాటలు ఎవరూ వినరు.
1: good words, we never pay heed
0: to them. Not only
1: then, any day for that matter.
0: We are ready to
1: listen to bad things.
0: This
1: is a quality of man who is on the long
0: outward path.
1: What is it?
0: ఇంద్రియములతో కూడినటువంటిదే ప్రవృత్తి.
1: The pravrutti is one which is outward of the senses.
0: కనుక ఇంద్రియములను అరికట్టుకున్నప్పుడే నివృత్తి.
1: When you have sense control, you turn inward.
0: ఈ ప్రవృత్తి మార్గంలో జీవించేటువంటి ప్రతి మానవునకును ఈ కామ క్రోధ లోభ మోహమత్యములనటువంటి హరిషట్ వర్గములు అనేక విధముగా శత్రువులుగా బాధిస్తుంటాయి.
1: Therefore the one who is outward is bound to be a victim to all the enemies of
0: మన ఆయుధంతకు ఎవరు శత్రువులు?
1: Who are our enemies actually?
0: ఎవరు యముడు శత్రువుడని ఇంకెవరో శత్రువులని భావిస్తున్నాము. కాదు కాదు, మన దుర్గుణములే మనకు శత్రువులు.
1: We consider so and so is our enemy, so and so no.
0: దుర్గుణములే మన ఆయువును ముక్కలు ముక్కలు చేస్తుంటున్నాయి.
1: That quality is our enemies that will cut short our life span.
0: ఈ అసూయ మహా దుర్గుణము.
1: Jealousy is a bad quality.
0: దీనికి మందే లేదు.
1: It's not good.
0: ఇది క్యాన్సర్ వ్యాధి వంటిది.
1: It is like a cancer.
0: ఇలాంటి అసూయ కలిగినటువంటి వాడు ఇంకా క్షీణించిపోతాడు.
1: The one of jealousy is bound to
0: rule. ఇంకా క్రోధము, క్రోధము అనుకునేటువంటిది మహా రాక్షసి.
1: Anger is a demon.
0: ఈ రాక్షసుకి రాక్షస గుణములు తప్ప మరొక గుణములు ఉండవు.
1: Well, this anger is a demonic quality.
0: కనుక ఈ రాక్షసులకు అందరికీ ఈ విధమైనటువంటి యొక్క దుర్గుణములతో అభివృద్ధి పొందుతూ వస్తున్నారు.
1: All demons have all these bad qualities.
0: ఏ కాలమునందైనా, ఏ యుగమునందైనా, ఏ అవతారమునందైనా కూడా దుర్గుణములు కలిగినటువంటి వారంతా రాక్షసులే.
1: At any time, point of time, in any age, bad qualities are there of demons only.
0: ఆ దుర్గుణములు ఆహార విహారంతో కలిగేటువంటివి కదా అంటే అది శాశ్వతమైనవి కాదు.
1: The bad qualities are the products of our
0: food
1: and habit. They change moment to
0: moment.
1: But demonic qualities are not like
0: that. They will
1: never
0: leave you. Under any
1: circumstances, they don't
0: change. ఈ కామక్రోధములనేటువంటి రెండు శత్రువులే మానవునికి మహాగ్రహములు.
1: Therefore, this desire and anger are the enemies.
0: లోకములో నవగ్రహములు అంటున్నారు.
1: వి ఫైండ్ 9 ప్లానెట్స్.
0: కాదు కాదు, రెండే గ్రహములు.
1: దర్ ఓన్లీ 2 ప్లానెట్స్.
0: ఆ రెండే కామము క్రోధము, ఈ రెండే గ్రహములు.
1: ఓన్లీ 2 ప్లానెట్స్. వన్ ఇస్ కామ ది డిజైర్.
0: ఈ రెండు గ్రహములే మానవుని పట్టి పీడిస్తూ ఉంటున్నాయి.
1: Because you suffer because of these two.
0: అవి ఇంకా అనేక రకములైనటువంటి రూపాన్ని ధరిస్తూ ఉంటున్నాయి.
1: దే హ్యూ మెనీ ఫార్మ్స్.
0: దేహంలో ఎన్ని అంగములు ఉంటున్నాయో,
1: సో మెనీ పార్ట్స్ ఇన్
0: అవర్ బాడీ. అదేవిధంగానే మనసులో కూడా అన్ని రకమైనటువంటి వికార అంగములు ఉంటున్నాయి.
1: దేర్ఫోర్ ఇన్ ద మైండ్ ఆల్సో దేర్ సో మెనీ.
0: శరీరం నశించిన తర్వాత కూడా మనసు నశించదు.
1: ద బాడీ మే డై బట్ మైండ్ రిమైన్.
0: తిరిగి మరుజన్మంలో కూడా అందులో ప్రవేశిస్తూ ఉంటుంది.
1: ఇట్ ఎంటర్స్ ఇంటూ అనదర్ బాడీ.
0: ఈ విధంగా ప్రవేశించి అనేక రకమైనటువంటి మాయలు జలుపుతూ ఉంటుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ వీఆర్ డెల్యూడెడ్.
0: కనుకని మనస్సును సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి,
1: in order to see that mind will be in the right
0: direction, we
1: should follow the inward path.
0: Nivritti margam anaga emiti?
1: What do you mean by nivritti
0: margam? Sarvakarma bhagavat pritiyartham.
1: Do all activities to
0: please God. Idi bhagavantuni pritiga nenu chestunnanu.
1: You may do anything, it should be done so as to please God. Ee
0: vidhamaina sulabha margam undi kudanu manavulu enduko దీనిని అనుసరించకుండా కష్టమైనటువంటిది, శ్రమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తుంటున్నారు.
1: దో సచ్ ఎన్ ఈజీ పాత్ ఇస్ అవైలబుల్, మ్యాన్ రిసార్ట్స్ టు ఎ టఫ్ పాత్.
0: ఈనాటి మానవులకు తెలివితేటలు మితిమీరిపోతున్నాయి.
1: మ్యాన్ టుడే ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: తెలివితేటలు ఉంటున్నాయి కానీ గుణం మాత్రం క్షీణించిపోతుండాలి.
1: హెస్ ఇంటెలిజెన్స్ బట్ నో వాల్యూ.
0: ఎంత గొప్ప విద్యావంతులైనప్పటికీ
1: హి మే బి హైలీ ఎడ్యుకేటెడ్,
0: జనరల్ నాలెడ్జ్ కామన్ సెన్స్ జీరో.
1: జనరల్ నాలెడ్జ్ అండ్ కామన్ సెన్స్ ఆర్ జీరో.
0: జనరల్ నాలెడ్జ్ ఉండినటువంటి సమయం నుండి మానవుడు ఉత్తమ మానవుడిగా ఉంటాడు.
1: ఇఫ్ యువర్ జనరల్ నాలెడ్జ్ యూ విల్ బి నోబుల్.
0: ఇప్పుడు ఎంతో చదువుకుంటారు,
1: యూ లీవ్
0: కానీ చిన్న చిన్న విషయాలు వాళ్ళకి తెలియదు.
1: బట్ యూ డోంట్ నో మైనర్ థింగ్స్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: ఆ జనరల్ నాలెడ్జ్ వాళ్ళకి తెలియదు.
1: బికాజ్ యూ డోంట్ హ్యావ్ జనరల్ నాలెడ్జ్.
0: ఈ శిల్పి అనేటువంటి వాడు ఎంత గొప్ప పనియో చేస్తుంటాడు.
1: స్కల్ప్చర్ డస్ ఎ లాట్.
0: కానీ నలుడు చిన్న విషయం లోపల రాయిని మునగలేకుండా చేసుకోలేకపోయాడు.
1: నలా కుడ్ మేక్ ది బౌల్డర్ ఫ్లో.
0: అదే విధంగానే ప్రపంచంలో ఇప్పుడు అనేక మంది మేధావులు ఉంటున్నారు.
1: దర్ మెనీ ఇంటెలెక్చువల్స్ ఇన్ ద వరల్డ్.
0: మేధాశక్తి ఉన్నది కానీ కామన్ సెన్స్ తక్కువగా ఉంది.
1: దే హ్యావ్ వెరీ హై ఇంటెలెక్ట్ బట్ దే హ్యావ్ నో
0: కామన్ సెన్స్. జనరల్ నాలెడ్జ్ చాలా అవసరం ఈనాడు.
1: జనరల్ నాలెడ్జ్ ఇస్ ఎసెన్షియల్.
0: ఏ పని చేయడానికి పోయినా ఇది మంచిదా చెడ్డదా,
1: వాట్ ఎవర్ వర్క్ యూ అండర్టేక్,
0: సత్యమా అసత్యమా,
1: ట్రూత్ ఆర్ ఫాల్స్,
0: ఇది ధర్మమా అధర్మమా,
1: రైచస్ ఆర్ అన్రైచస్,
0: ఇది చేయవలసిందా చేయతగనిదా,
1: షుడ్ ఐ డూ ఆర్ నాట్,
0: అనేటువంటి విచారణ శక్తి శూన్యమైపోతుందా.
1: దట్ సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఇస్ గాన్.
0: కనుకని ఆ జనరల్ నాలెడ్జ్ లేకపోవడం చేతనే ఎంత గొప్ప విద్యావంతుడైనప్పటికీ వాడు ఒక అవివేకుగా రూపొందుతున్నాడు.
1: Though he is highly educated, as he has no general knowledge, he is a fool.
0: కనుకని అవివేక గుణములు మనలో ప్రవేశించకుండా ఉండాలనుకుంటే ప్రవృత్తిని వదలి కొంత నివృత్తిలో ప్రవేశించాలి.
1: ఇన్ ఆర్డర్ టు అవే ఫ్రమ్ దిస్ ఫూలిష్నెస్,
0: అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క గుణములు కొన్ని దూరం గావించుకుని నిత్య సత్యమైనటువంటి గుణములు పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: వి షుడ్ గివ్ అప్ ఆల్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ డెవలప్ ఎటర్నల్.
0: అది మన వేదాలను బోధించి సత్యం వద, ధర్మం చెర,
1: స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో రైచియస్నెస్.
0: ఈ సత్యాన్ని ధర్మాన్ని నీవు కాపాడుకుంటూ పో.
1: సేఫ్ గార్డ్ దీస్ టు ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: నీలో ప్రవేశించినటువంటి దుర్గుణములు అన్ని కూడా శూన్యమైపోతాయి.
1: ఆల్ బ్యాడ్ క్వాలిటీస్ విత్ ఇన్ యూ విల్ రన్ అవే.
0: కనుకనే లంకలో ప్రవేశించి రాక్షసులందరినీ హతమార్చుండగా
1: when they started killing all the demons in Lanka,
0: ramana kudunu oka vidhamainatundi vishadam prarambhinchindi.
1: Rama also started feeling bad.
0: Dosham chesina vaadu evadu?
1: Who committed mistake?
0: Ee paapamunu anubhavinche vaaru evaru?
1: Who are the sufferers actually?
0: Aithe
1: however
0: idi veeri dosham kaadu,
1: it's not their mistake.
0: Aa master dosham.
1: Mistake lies with the master.
0: Aithe adanu chesinatundi dosham valla adani parisaramulu varandariki ee yokka deenini anubhavinchaka tappadu.
1: Because of the mistake of the master, all his associates will have to suffer.
0: Kananamuna regina karuchichu vemulanu galchi maamilla vidachichanuna.
1: That bonfire there in the forest will never leave the mangoes. It will not merely burn the rest of the
0: tree. Adavi agni annitini kalchestundi.
1: The fire there in the forest will burn all.
0: ఇది పరమలిస్తుందేని మామిడి చెట్టును వదలదు. ఇది చేలు పరమలిస్తుందేని వేప చెట్టును కాల్చదు.
1: It will not leave the trees that yield sweet fruits or burn only the rest of the trees now.
0: కనుకనే అడవిలో పుట్టినటువంటి మల్లె తీగె అన్నింటికీ సుగంధాన్ని అందిస్తుంది.
1: Therefore the creeper, the jasmine,
0: అడవిలో పుట్టినటువంటి అగ్ని అన్నింటినీ కాల్చివేస్తుంది.
1: The fire there will burn all the trees.
0: అదే రీతిగా సమాజమే ఒక పెద్ద అడవి.
1: So the society is a big
0: ఈ సమాజంలో సద్గుణవంతులు ఉంటుంటే సర్వులను సద్గుణవంతులుగా చేస్తుంది.
1: If there are virtuous people, everybody would be virtuous.
0: కానీ దుర్గుణవంతులు ఒక్కడుంటే చాలు సమాజంనే నాశనం చేస్తుంది.
1: If there is one,
0: ఆ ఊదటి తాను కారిపోతూ కారిపోతూ సుగంధాన్ని అందరికీ అందిస్తుంది.
1: We need a person of the incense stick type.
0: స్వార్థమును నాశనం చేసుకున్న పరాత్మ అనేటువంటి పవిత్రతను అందరికీ అందిస్తుంది.
1: And once you control selfishness, the spiritual fragrance.
0: కనుక ఈ లంకా రాజ్యం అనేటువంటిది మహా దుర్మార్గ రాజ్యము.
1: And therefore Lanka is bad country.
0: అందరి ఎందుకును అంతో ఇంతో ఈ స్వార్థ సప్రయోజనం అనేటువంటి రాక్షసత్వాలు ఉంటున్నాయి.
1: All have demonic qualities of selfishness,
0: self-interest. కాదు.
1: So it's inescapable.
0: అందులో కూడాను మంచివారు లేకపోలేదు.
1: There are good, no doubt.
0: రావణుడు వీరితో యుద్ధం చేసే సమయంలో కొంతమంది స్త్రీలు పరిగెత్తిపోతున్నారు.
1: When there's war between Ravana and Rama, some women started running.
0: చిన్న బిడ్డను పట్టుకుని పరిగెత్తుతుండాలి.
1: One woman started running with a baby.
0: లక్షణుడు ఆయుధం విదిలేసినప్పటికీ ఈ చిన్న బిడ్డకు తగిలింది, చిన్న బిడ్డ పడిపోయింది.
1: When Lakshmana shot an arrow, the baby died while mother started
0: running. కానీ ఆ బిడ్డను వదిలిపెట్టి ఈ తల్లి పరిగెత్తుతుండాలి తన తాను రక్షించుకోసమని.
1: The mother dropped the child there and started running ahead.
0: అన్న ఈ రాక్షసుల యొక్క స్వభావం చూడు.
1: Lakshmana said, brother,
0: వాత్సల్యం కూడా లేకుండా కఠినంగా ప్రవర్తిస్తున్నారు.
1: She had no compassion towards the child.
0: కానీ సర్వజ్ఞుడైన రాములకు తెలుసును.
1: బట్ ఆల్ నోయింగ్ రామా నోస్.
0: లక్ష్మణ నీవు పొరపడుతున్నావు.
1: లక్ష్మణ యువర్ మిస్టేకెన్.
0: చూడు ఆమెకు స్వార్థం కాదు.
1: ఇట్స్ నాట్ సెల్ఫిష్.
0: ఆమె నిండుకు పరార్థమే ఉంటుండాలి.
1: She has got spiritual.
0: అని వారిని పంపించి ఆమెను పిలిపించారు.
1: అండ్ హీ సెంట్ అండ్ కమండ్ హర్.
0: ఆమెను అడిగారు.
1: అండ్ హీ ఆస్క్డ్ హర్,
0: అమ్మా నీ బిడ్డ పోయినప్పటికీ నీకు దుఃఖం లేకుండా నిన్ను నీవు రక్షించుకునేటువంటి స్వార్థంలో పరిగెత్తిపోతున్నావు, దీనికి కారణమేమిటి అన్నారు.
1: హీ ఆస్క్డ్, ఓ లేడీ, though your child died, you just dropped her there and you are running out of selfishness. Why?
0: Bidda bhavam naaku ledu.
1: I don't have any attachment to the child.
0: Sri Ramachandra Sriman Narayana Murthy.
1: Rama is very God.
0: Atani ee ragganantha naasanam cheyadam kosam vachadu.
1: He came here to burn the entire
0: Lanka. Kattagadapudiki Lankanu naasanam chesi Lankani elalani thanu untunnadu.
1: And he wanted to rule this Lanka.
0: Leka tirigi Ayodhyaku poi cheralani untundochu.
1: Or he may reach Ayodhya.
0: మమ్మల్ని కూడా నువ్వు అయోధ్యకు తీసుకుని వెళ్లి రామసేవ చేయించుకుంటాడో ఏమో అనేటువంటి ఉద్దేశంతో నేను బ్రతకాలని ఆశ ఉంటుండాలి అని.
1: అవుట్ ఆఫ్ షేర్ యాంగ్జైటీ దట్ వీ మే బి గివెన్ అన్ ఆపర్చునిటీ టు గో టు అయోధ్య అండ్ సర్వ్ హిమ్.
0: రామసేవ చేయాలి.
1: వీ షుడ్ సర్వ్ రామ.
0: రామరాజ్యం రావాలి.
1: రామరాజ్యం షుడ్.
0: దాని నిమిత్తమే నేను జీవించడానికి ప్రయత్నిస్తున్నాను.
1: అండ్ వీ వాంట్ టు లివ్.
0: అంతేకాని నాకు ఈ తుచ్చ జీవితం పైన నాకు ఆశ లేదు.
1: దేర్ ఇస్ నో డిజైర్ టు లివ్ ఎనీ లాంగర్.
0: రామసేవ చేస్తూ రాములకు అత్యంత సమీపంలో ఉండేటువంటి వాంఛనే నాది.
1: వీ వాంట్ టు సర్వ్ రామ, లివింగ్ వెరీ క్లోజ్ టు హిమ్.
0: చెప్పాడు రాములు.
1: ఎన్ రామ
0: చూచావా లక్ష్మణ,
1: లక్ష్మణ హెల్స్
0: ఎవరెవరు హృదయం ఏ విధమైన మాటలో ఉంటుంటాడో అందరూ రాక్షసులే కాదు దాంట్లో కూడా సాత్వికులు ఉంటున్నారు ఇందులో విభీషణుడే దీనికి ప్రత్యక్ష ప్రమాణం
1: విభీషణ ఇస్ వన్ ఎగ్జాంపుల్
0: అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటుంటారు
1: నోబుల్ పీపుల్ ఆర్ దేర్
0: వారిని ఒక రక్షించనక్కర్లేదు
1: యు డోంట్ నీడ్ టు ప్రొటెక్ట్
0: ధర్మో రక్షతి రక్షిత ఆ ధర్మనే వారిని రక్షిస్తారు
1: వెరీ ధర్మ దే ఫాలో విల్ ప్రొటెక్ట్
0: అని ఈ విధంగా కూడా వానరులకు సుగ్రీవునకు అంగదులకు వీరందరికీ బోధిస్తూ వచ్చాడు
1: రామ స్టార్టెడ్ టీచింగ్ టు ఎవ్రీబడి అరౌండ్
0: ఎందుకంటే రావణ్ని ఇంటికి పంపాడు
1: రావణ వాజ్ ఆస్క్డ్ టు గో హోమ్
0: రెండవ దినం ఇంకా యుద్ధమునకు సిద్ధం కావాలి
1: నెక్స్ట్ డే దే వర్ రెడీ టు ఫైట్
0: వీరందరూ కూడా రామ చేస్తున్నాడు యుద్ధము దీంట్లో ఎవరెవరు ఏ ఏ యొక్క భాగాన్ని వహించాలి అనేటువంటి దీంట్లో చాలా తీక్షణంగా విచారిస్తున్నారు
1: దే హావ్ కాన్సంట్రేటెడ్ ఆల్ దేర్ అటెన్షన్ యాస్ టు హౌ టు డిస్ట్రిబ్యూట్ ద జాబ్ దేర్
0: తెల్లవారింది
1: నెక్స్ట్ మార్నింగ్
0: రాక్షస ఇది శబ్దములు భోగిందాయి
1: ఆల్ యు ఫైండ్ ద సౌండ్ రెడీ దే
0: తిరిగి ఇక్కడ రామ శబ్దములు కూడాను మహాఘోరంగా భ్రోగినాయి
1: అండ్ దిస్ సైడ్ ఆల్సో యు ఫైండ్ ద ప్రిపరేషన్
0: ఇరువురు సంసిద్ధులై ఉంటున్నారు
1: బోత్ ది పార్టీస్ ఆర్ రెడీ
0: ఇలాంటి సమయం లోపల
1: ఇన్ ద మీన్ టైమ్
0: రావణు యొక్క రెండో కుమారుడు
1: సెకండ్ సన్
0: ఇందులో ప్రవేశించి
1: హి కేమ్ దేర్
0: అనేక విధమైనటువంటి మాయలు చేస్తూ వచ్చాడు
1: హి స్టార్టెడ్ చీటింగ్ ఇన్ వేరీడ్ వే
0: ఈ కోతులకు అనేక విధమైనటువంటి శ్రమలు కలిగిస్తూ వచ్చాడు
1: హి మేడ్ దెమ్ సఫర్ ఎ లాట్
0: కానీ వీరికి మధ్యలో ఉన్నటువంటి విభీషణుడు దీనికి ఏమాత్రమూ మీరు భయపడనక్కర్లేదని దానికి పరిహారంగా తాను చేస్తూ వచ్చాడు
1: బట్ విభీషణ దేర్ సేడ్ యు డోంట్ నీడ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ దెమ్ హి హాడ్ గాట్ చెప్పాడు కౌంటర్ యాక్షన్ లక్ష్మణ రామ
0: సుగ్రీవుని అంగీకరించడానికి అనేక మంది అనేక రకమైనటువంటి ఉదాహరణలు చెప్పారు
1: గేవ్ సో మెనీ ఎగ్జాంపుల్
0: సలహాలు చెప్పారు
1: దే గేవ్ అడ్వైస్
0: కానీ ఈనాడు విభీషణుడు మనతో ఉండటం ఎంతో మంచిదైంది
1: విభీషణ ఇస్ ఇన్ అవర్ కంపెనీ
0: విభీషణుడు చాలా గొప్పవాడు
1: విభీషణ ఇస్ నోబల్
0: ఈనాడు లోకంలో
1: టుడే ఇన్ ద వరల్డ్
0: భీష్ముడు ఒకడు విభీషణుడు ఇంకొకడు
1: దేర్ ఆర్ టూ క్యారెక్టర్స్ భీష్మ అండ్ విభీషణ
0: కానీ భీష్ముడి కంటే విభీషణుడే గొప్పవాడు అన్నాడు
1: ఇట్ ఈస్ సెడ్ విభీషణ ఇస్ గ్రేటర్ దాన్ భీష్మ
0: ఎట్ల గొప్పవాడు
1: హౌ డు యూ సే దాట్
0: కౌరవులు చేసేటువంటిదంతా పాపములని భీష్ముడికి తెలుసును
1: భీష్మ నోస్ pretty well that what all that is done by Kaurava
0: varu adharma murtulu ani telusunu
1: he knows that Pandava
0: kaani telisikudanu Kauravulku cheppalekapoyadu Bhishmudu
1: Bhishma did not give any advice to Kauravas knowing
0: varu vaipune kudanu ee okka Bhishmudu sanyadipatiga nilchadu
1: in fact Bhishma stood as the chief captain for Kaurava
0: kaani Vibhishanudata kadu
1: but Vibhishana is not like
0: that anna chesinatundi pani chaala tappu ani cheppani cheptunnadu
1: Vibhishana condemned what he is
0: kaani khandistu vastunnadu
1: he started contradicting opposing
0: sitani iskali ramuniki appa cheppamani bodhisthunnadu
1: he pursued that Sita should be handed over
0: kaani kadapatiki ee annanaina sariya vadali petti ramuni paadam pattadu
1: he left his brother and put the feet of Rama
0: kanuka Vibhishanu goppavaadu kada
1: is not Vibhishana great
0: doshamuni doshamga bhavinchi cheptu vachadu
1: he started pointing out the mistake
0: ee doshamunu thanu vadalalekapovatam cheta athanni tejinchi vachadu
1: therefore because he did not leave the sinful act he left the company of his brother
0: kalukane rama tattvame naaku pradhana prana tattvamu
1: rama is very important my very life
0: ane itvanti oka satyanni vishwasimpa chestu vachadu
1: full faith in the truth
0: kanuka aanadu ee rakamainatvanti oka mayalu chetanu మహాప్రమాదకరమైనటువంటి యొక్క యుద్ధం చేతను అటువైపున ఇటువైపున కూడాను అనేక మంది మరణించారు
1: బికాస్ ఆఫ్ సివియర్ వార్ఫేర్ గోయింగ్ ఆన్ మెనీ మెనీ డైడ్ ఆన్ బోత్ సైడ్
0: ఈ యుద్ధం యొక్క స్వభావములు చాలా విపరీతమైనటువంటివి
1: అండ్ ద వార్ వాస్ సో సివియర్
0: కారణకులు ఒకడైతే కారణం మరొకరైపోతుంటారు
1: యాక్చువల్లీ వన్ ఇస్ రెస్పాన్సిబుల్ బట్
0: కారణం ఒకటైతే కార్యం మరొకటిగా మారుతుంటుంది
1: అండ్ ద కాజ్ ఇస్ వన్ ఎఫెక్ట్ ఇస్ డిఫరెంట్
0: కనుకని దీనిలో ఉండేటువంటి మూల కారణము ద్వేషమే దీనికి మూల కారణం
1: ద మెయిన్ కాజ్ ఇస్ హేట్రెడ్
0: ఈ ద్వేషములకు వాంఛలే మూల కారణం
1: ది హేట్రెడ్ డిజైర్ ఇస్
0: వాంఛలు విఫలమైనా క్రోధం పెరుగుతుంది
1: వెన్ ద డిజైర్ ఇస్ నాట్ ఫుల్ఫిల్డ్ వన్ విల్ బి
0: వాంఛలు నెరవేరిన అహంకారం పెరుగుతుంది
1: ద డిజైర్ ఇస్ ఫుల్ఫిల్డ్ వన్ విల్ బి ఈగోయిస్టిక్
0: వాంఛలు తగ్గించుకోవటమే చాలా ఉత్తమమైన మార్గం
1: దేర్ఫోర్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు రిడ్యూస్ ద డిజైర్
0: కనుక క్రమక్రమేణా వాంఛను తగ్గించుకొని
1: వి షుడ్ హావ్ టు రిడ్యూస్
0: ద్వేషమును అణగుదొక్కుకొని దైవానుగ్రహములకై పాటుపడటము ప్రతి మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము
1: ఇట్ ఇస్ ది డ్యూటీ ఆఫ్ ఎవ్రీ పర్సన్ టు డిజర్వ్ అండ్ టు వర్క్ ఫర్ గాడ్స్ గ్రేస్
0: రామనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా
1: రామాస్ నేమ్ ఈజ్ ది స్వీట్ ఇట్ ఇస్ అవైలబుల్ డివోటీస్
0: రామనా

ఏమిటా కొనిపోయే, ఏమిటా కొని వచ్చే, పుట్టునప్పుడు

0: విద్యార్థులారా, విద్యార్థినియులారా,
1: డియర్ స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
0: అస్థిరం జీవనం లోకే. మనం జీవించినటువంటి ఈ లోకము స్థిరమైనది కాదు.
1: ది వరల్డ్ ఇన్ విచ్ వి లివ్ ఈజ్ ట్రాన్సిటరీ, ఇట్ ఈజ్ నాట్ పర్మనెంట్.
0: అస్థిరం యవ్వనం ధనం. యవ్వనం అన్నటువంటిది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది మాత్రమే.
1: యూత్ ఈజ్ దట్ which comes in the middle and disappears.
0: idiki deeniki prarambhamu antyamu annatundi ledu.
1: there is no beginning for this nor end.
0: itti midimalaku yavanamunu chuchi midisi povatam idi vidyavantulu yokka tattvamu kaadu.
1: it is not proper for the educated ones to take so much of pride in this transient youth.
0: Dhanama idi kuda nu sthiramainatundi kaadu.
1: Even wealth is not steady in that sense.
0: Idi kevalam kadilipoye meghamuna vantidi.
1: It is like a passing cloud.
0: Ye naatikini kuda nu adi manam uddharam gaavinchinatundi kaadu.
1: Even the youth also is not like that.
0: Ika అస్థిరం ధారాపుత్రాదులు. ధారాపుత్రాదులు వీరు కూడాను కేవలము మధ్యలో ఆవరించి మధ్యలో విడిపోయేటువంటి వారే.
1: వైఫ్ అండ్ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ లైఫ్, ఇట్ కమ్స్ అక్కర్స్ ఇన్ ద మిడిల్ అండ్ డిసప్పియర్స్ ఇన్ ద మిడిల్ అలోన్.
0: పెళ్లికి పూర్వము భార్య ఎవరు, భర్త ఎవరు?
1: బిఫోర్ మ్యారేజ్ హూ ఈజ్ వైఫ్ అండ్ హూ ఈజ్ హస్బెండ్
0: తెలియదు.
1: నో,
0: మధ్యలో వచ్చి మధ్యలోనే ఒకరికొకరు వియోగం సంభవిస్తుంటుంది.
1: ది రిలేషన్షిప్ డెవలప్స్ ఇన్ ద మిడిల్ అండ్ ఇట్ గెట్స్ డిస్ఇంటిగ్రేటెడ్ ఆల్సో ఇన్ ద మిడిల్.
0: బిడ్డలు కూడాను అంతే.
1: చిల్డ్రన్ ఆల్సో ఆర్ లైక్ దాట్.
0: పుట్టక పూర్వము తల్లి ఎవరు, బిడ్డ ఎవరు?
1: బిఫోర్ బర్త్ హూ ఈజ్ ఫాదర్ అండ్ హూ ఈజ్ చైల్డ్.
0: పుట్టిన తరువాతనే ఈ విధమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యములు కలిగి ఉంటుంటాయి.
1: ద రిలేషన్షిప్ హ్యాప్ అకర్స్ ఓన్లీ ఆఫ్టర్ ద బర్త్ టేక్స్ ప్లేస్.
0: ఇవి అన్ని కూడాను అస్థిరములే.
1: ఆల్ దీస్ ఆర్ ట్రాన్సియంట్.
0: ధర్మ కీర్తి ద్వయం స్థిరం. స్థిరమైనటువంటిది ఏమిటి? ధర్మము, కీర్తి, ఈ రెండే మానవులకు స్థిరమైనటువంటి యొక్క పదార్థములు.
1: ఇట్ ఈజ్ ఓన్లీ ది రైచియస్నెస్ అండ్ ది గుడ్ నేమ్ విచ్ ఆర్ పర్మనెంట్ అండ్ స్టడీ.
0: ఈ దృశ్యకల్పితమైనటువంటి జగత్ అంతా కూడాను, చరాచర ప్రపంచమంతా కూడాను, వస్తువులు కూడాను కేవలము కాలవాహినిలో కలిసిపోతుంటాయి.
1: దిస్ ఎంటైర్ క్రియేటెడ్ వరల్డ్ మూవింగ్ అండ్ అన్మూవింగ్ గెట్స్ మర్జ్డ్ ఇన్ ది ఫ్లో ఆఫ్ టైమ్.
0: యత్ దృశ్యం తన్నస్యం. ఏది మనకు కనిపించుతున్నదో అది కేవలము కొంతకాలంలోనే మనకు మరుగైపోతుంటాయి.
1: What you see now is not going to last long. It disappears before long.
0: ఈ చర్మ చిచ్చువులకు గోచరమయ్యేటువంటి ఈ దృశ్యకల్పిత జగత్ అంతా కూడాను కాలగర్భములో కలిసిపోతుండాలి.
1: The entire created world which is visible to the physical eye gets merged into the time.
0: చూచే నేత్రము, చూడబడే విశ్వము రెండు కూడాను అనిత్యములే.
1: ది ఐ విచ్ సీస్, ది ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ సీన్ are both impermanent.
0: ఈ చర్మ చిచ్చువులు కేవలం మానవులకు మాత్రమే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ది మ్యాన్ అలోన్ హూ హ్యాస్ దిస్ ఫిజికల్ ఐ.
0: పశు పక్షి మృగాదులకు క్రిమి కీటకాదులకు ఈ యొక్క నేత్రములు ఉంటున్నవి.
1: బర్డ్స్ బీస్ అండ్ అనిమల్స్ వర్మ్స్ అండ్ ఆల్ ద అదర్ టైప్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ హ్యావ్ దేర్ ఐస్.
0: దీని యొక్క విశేషం ఏమిటి?
1: What is the speciality of the man's eyes alone?
0: Manavulaku charma chachulu unnavi, krimi kitikadulaku charma chachulu unnavi, pachapachi mrugadulaku charma chachulu unnavi, kani manavuni yokka visishtata emiti?
1: Man has eyes, birds, beasts and animals and worms also have eyes.
0: Nijamuga gnana chachulne tanu abhruti parichukonakundina ఈ చర్మచర్చులు ఉండి కేవలం పశుపక్షి మృగాదులతో సమానమనే అనిపిస్తుంది.
1: ఇఫ్ మ్యాన్ డస్ నాట్ హ్యావ్ ద ఐ ఆఫ్ విజ్డమ్, ద ఫిజికల్ ఐ అలోన్ ఈజ్ నో వే బెటర్ దాన్ ది అదర్ అనిమల్స్ అండ్ బర్డ్స్ అండ్ బీస్ట్స్.
0: మానవ జీవితం అమూల్యమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ప్రెషియస్.
0: అర్థవంతమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ మీనింగ్.
0: అనుభవించదగినటువంటిది.
1: ఇట్ ఈస్ అ లైఫ్ మెంట్ ఫర్ ఎంజాయింగ్.
0: ఇట్టి పవిత్రమైన యొక్క మానవ జీవితమును సార్థకము గావించుకునవలనన్న ఆత్మజ్ఞానము అత్యవసరము.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఇఫ్ యూ రియలీ వాంట్ టు శాంక్టిఫై సచ్ ఎ సేక్రెడ్ హ్యూమన్ లైఫ్.
0: అందులోనే జంతువునాం నరజన్మ దుర్లభం, కానీ దుర్లభమే. అయితే జ్ఞానైన శూన్య పశుభి సమాన, జ్ఞానమే లేకుండా పశువుతో సమానమే.
1: ఇట్ ఈస్ సెడ్ దట్ ఇట్ ఈస్ రేర్ టు గెట్ ఎ హ్యూమన్ లైఫ్ అమంగ్ ఆల్ లివింగ్ బీయింగ్స్, బట్ ఇఫ్ వన్ డస్ నాట్ హ్యావ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ హీఈస్ నో బెటర్ దాన్ ఎన్ అనిమల్.
0: ఈ చర్మ చిచ్చువులు కేవలము బాహ్యమైన స్థూలమైన జగత్తును చూడగలుగుతున్నదే కాని సూక్ష్మమైన దివ్యత్వాన్ని గుర్తించటకు ఇది సాధ్యం కాదు.
1: ఫిజికల్ ఐస్ కెన్ హ్యావ్ ఎ లుక్ ఇన్ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్ అండ్ ద గ్రాస్ వరల్డ్, బట్ ఇట్ కెనాట్ లుక్ ఇన్ టు ది సటిల్ డివినిటీ.
0: ఎవరి నేత్రమును వారే చూడలేరు, ఎవరి నేత్రము వారినే చూడలేదు.
1: ది ఈచ్ వన్స్ ఐస్ కెనాట్ సీ హిజ్ ఓన్ ఐస్.
0: మీ నేత్రమును మీరు చూడగలుగుతున్నారా?
1: హ్యావ్ యూ బీన్ ఏబుల్ టు సీ యువర్ ఓన్ ఐస్?
0: లేదు.
1: నో.
0: ఏదో ఒక ఆధారమును పురస్కరించుకుని మీ నేత్రమును మీరు చూడగలుగుతున్నారు.
1: యూ కెన్ సీ యువర్ ఓన్ ఐస్ ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ అనదర్ ఆబ్జెక్ట్.
0: ఆధారమే లేకుండా తన నేత్రమునే తాను చూడలేకపోతున్నాడు మానవుడు.
1: If there is no other external help, you are not able to see your own eyes.
0: ee sthoolamainatundi netramu sthoola dehamune gurtinchalekapoyinappudu sookshmamainatundi manasu neerithiga gurtinchagaladu.
1: If this physical eye cannot see the gross physical eye itself, how can it understand the subtle mind?
0: ee sookshmamainatundi yokka manasune gurtinchalenatundi netramulu atyanta sookshmamainatundi yokka aatma tattvanni yeerithiga gurtinchagaladu.
1: These eyes which cannot understand the subtle mind, how can they understand more subtle atma?
0: Kanuka charma chachchuvulane tuntadi kevalamu sahajamaina tunti yokka jeevitaniki dushyakalpitamaina tunti yokka jagatunu choopinchunu maatrame.
1: Physical eyes can show you only the physical gross world.
0: Gnana netramu prati manavunaku అత్యవసరము.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ దట్ ఎవ్రీ మ్యాన్ షుడ్ హ్యావ్ ఎన్ ఐ ఆఫ్ విజ్డమ్.
0: జ్ఞాన నేత్రమన్నా దివ్య నేత్రమన్నా ఆత్మనేత్రమన్నా బ్రహ్మ నేత్రమన్నా ఇవన్నీ కూడాను ఒకదానికొకటి పర్యాయ పదములు మాత్రమే.
1: వెదర్ ఇట్ ఈస్ ది ఐ ఆఫ్ విజ్డమ్ ఐ, డివైన్ ఐ, ఐ ఆఫ్ ఆత్మ ఆర్ బ్రహ్మన్ ఐ, ఇట్ ఈస్ వన్ అండ్ ది సేమ్. దే ఆర్ ఆల్ సినోనిమ్స్.
0: కనుక సర్వం బ్రహ్మం చూపించను మాత్రమే.
1: ఫిజికల్ ఐస్ కెన్ షో యూ ఓన్లీ ది ఫిజికల్ గ్రాస్ వరల్డ్.
0: జ్ఞాననేత్రము

0: సర్వం బ్రహ్మం అనేటువంటి భావాన్ని మనము విశ్వసించినప్పుడే జగత్ అంతయు కూడాను బ్రహ్మభావంతో రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ యూ ఫర్మ్లీ బిలీవ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్రహ్మ ద ఎంటైర్ క్రియేషన్ బికమ్స్ బ్రహ్మ ఫర్ యూ.
0: ఎట్టి భావము అట్టి దృశ్యము.
1: యువర్ విజన్ డిపెండ్స్ అపాన్ యువర్ పర్స్పెక్టివ్.
0: ఎట్టి రంగు అట్టి ప్రకృతి.
1: విత్ వాట్ ఎవర్ కలర్ ఐస్ యు సీ ది క్రియేషన్ అపియర్స్ ఇన్ దట్ కలర్ అలోన్.
0: దృష్టిని జ్ఞానమయముగా మార్చుకున్నప్పుడే సృష్టి బ్రహ్మమయంగా రూపొందుతుంది.
1: ఇఫ్ యూ కన్వర్ట్ యువర్ విజన్ ఇన్ టు విజ్డమ్ విజన్ దెన్ ది ఎంటైర్ క్రియేషన్ బికమ్స్ బ్రహ్మ.
0: మన చర్మ చచ్చువులకు ఏ రంగు అయిన అద్దాలు మనం ధరిస్తామో ప్రకృతి అంతా ఇక్కడ అదే రంగంతో అదే రంగుతోనే మనకు కనిపిస్తుంది.
1: వాట్ ఎవర్ కలర్ గ్లాసెస్ యు వేర్ ది ఎంటైర్ వరల్డ్ అపియర్స్ విత్ సేమ్ కలర్.
0: కనుకనే యద్దృశ్యం తన్నస్యం. కనిపించేటువంటిది అన్ని కూడాను మార్పు చెందినవి.
1: దేర్ఫోర్ ఆల్ దట్ యు సీ అండర్గోస్ ఎ చేంజ్.
0: కనుక మార్పు చెందినటువంటి యొక్క ఈ దృశ్యములకు మార్పు చెందనటువంటి యొక్క స్థిరత్వం అనేటువంటి యొక్క బ్రహ్మత్వం ఆధారమై ఉంటున్నది.
1: ది అన్చేంజింగ్ బ్రహ్మ ఈజ్ ద బేసిస్ ఆఫ్ ద చేంజింగ్ వరల్డ్.
0: మనము కారులో ప్రయాణమవుతున్నాం.
1: వీఆర్ ట్రావెలింగ్ ఇన్ ఎ కార్.
0: లేక బస్సులో ప్రయాణమైపోతున్నాం.
1: మేబీ ఇన్ ఎ బస్.
0: కానీ బస్సు కారు కదులుతుండాలి.
1: బస్ ఆర్ ద కార్ దే ఆర్ మూవింగ్.
0: రోడ్డు కదలటం లేదు కదా.
1: రోడ్ డస్ నాట్ మూవ్.
0: కదలనటువంటి రోడ్డును ఆధారం చేసుకుని కదిలేటువంటి యొక్క బస్సు కారులు ప్రయాణం సలుపుతున్నాయి.
1: బస్ ఆర్ ద కార్ కెన్ మూవ్ అండ్ ట్రావెల్ ఓన్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎ రోడ్ విచ్ ఇస్ నాట్ మూవింగ్ విచ్ ఇస్ పర్మనెంట్.
0: కనుక కదిలేటువంటి యొక్క ఈ జగత్తుకు మార్పు చెందేటువంటి ఈ జగత్తుకు కదలనటువంటిది మార్పు చెందనటువంటి యొక్క దివ్యత్వం ఒకటి ఆధారమై ఉంటున్నాను.
1: ఫర్ ది వరల్డ్ విచ్ ఈస్ మూవింగ్ అండ్ విచ్ ఈస్ చేంజింగ్ దేర్ ఈస్ ది డివైన్ ఆత్మ విచ్ ఈస్ ది వెరీ బేసిస్ విచ్ ఈస్ పర్మనెంట్.
0: అట్టి ఆత్మతత్వాన్ని మనం మొట్టమొదట గుర్తించుకుంటేనే ఈ జగత్తు యొక్క రహస్యమంతా కూడాను మనకు సులభంగా అర్థమవుతుంది.
1: వన్స్ యూ రియలైజ్ సచ్ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ద ఎంటైర్ వరల్డ్ బికమ్స్.
0: ఈ జగత్భావం అర్థం కాకుండా పోవడానికి మూల కారణము మన మనస్సే.
1: ద రీజన్ ఫర్ యువర్ నాట్ బీయింగ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది వరల్డ్ ఈజ్ యువర్ ఓన్ మైండ్.
0: మనస్సు ప్రవృత్తి యొక్క లక్షణం.
1: మైండ్ హ్యాస్ ఎ టెండెన్సీ ఆఫ్ ప్రవృత్తి.
0: ఈ దృశ్యమైనటువంటి యొక్క ఈ వస్తువాహనం యందు రాత్రి పగలు కూడాను మన జీవితం వ్యర్థం గావించుకుంటున్నాం.
1: వీఆర్ వేస్టింగ్ అవర్ ఎంటైర్ లైఫ్ ఇన్ ఇండల్జింగ్ ఇన్ వేరియస్ యాక్టివిటీస్ ఇన్ దిస్ క్రియేటెడ్ వరల్డ్.
0: దీని నిమిత్తమై మన జన్మము ధరించినామా?
1: హౌ వి గాట్ దిస్ బర్త్ ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఇండల్జెన్స్?
0: కాదు కాదు కాదు,
1: సర్టన్లీ నాట్.
0: బ్రహ్మ సత్యాన్ని గుర్తించాలి.
1: టు రికగ్నైజ్ దట్ బ్రహ్మ అలోన్ ఇస్ ట్రూత్ వీ హావ్ గాట్ ద లైఫ్.
0: దీనిని గుర్తించాలనుకున్నప్పుడు బ్రహ్మతత్వాన్ని మనము చింతించాలి.
1: ఇఫ్ యూ షుడ్ రియలైజ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మ యూ షుడ్ థింక్.
0: దీనిని తెలుసుకునేందుకు ప్రయత్నించాలి.
1: షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు అండర్స్టాండ్ ఇట్.
0: దీనిని చూడడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ ట్రై టు సీ అండ్ గెట్ ఎ విజన్ ఆఫ్ ఇట్.
0: దీనితో సంభాషించడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ ట్రై టు హ్యావ్ ఎ డైలాగ్ విత్ ఇట్.
0: అది నిజమైనటువంటి రిలీజన్.
1: దాట్ ఈస్ ఎ ట్రూ హ్యూమన్ లైఫ్.
0: మ్యాన్ మస్ట్ రియలైజ్ గాడ్, ఫీల్ గాడ్, సీ గాడ్, టాక్ టు గాడ్. దిస్ ఈజ్ రియలైజ్. దిస్ ఈజ్ రిలీజన్. కనుక మానవుడు మొట్టమొదట గుర్తించవలసినటువంటిది దైవత్వాన్ని. మ్యాన్ మస్ట్ రియలైజ్ గాడ్. దానిని తెలుసుకోనకుండా ఎన్నింటిని తెలుసుకున్నప్పటికీ ఇది ప్రయోజనము లేదు.
1: వితౌట్ రియలైజింగ్ గాడ్ వాట్ ఎవర్ అదర్ థింగ్స్ యూ ట్రై టు రియలైజ్ ఇట్ ఈస్ ఆల్ ఎ వేస్ట్.
0: అనిల్ కుమారు కొన్ని నిమిషముల పూర్వము వృక్షశాస్త్రాన్ని గురించి చెప్పుతూ మనం ఆశించేది ఫలపుష్పాలు.
1: ఎ ఫ్యూ మినిట్స్ అగో వైల్ స్పీకింగ్ అబౌట్ బాటనీ అనిల్ కుమార్ సెట్ వీ ఆస్పైర్ టు
0: ఫలపుష్పములు పై వృక్షముపై ఉండినటువంటివి.
1: దీస్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ ఆర్ ద టాప్ ఆఫ్ ద ట్రీ.
0: కనిపించే ఫలపుష్పములు

0: ఆశించే ఫలపుష్పములు దేనిపైన ఆధారపడి ఉంటున్నవి?
1: ఆన్ వాట్ ఆర్ దీస్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ బేస్డ్?
0: కనిపించినటువంటి యొక్క వేర్లపై ఆధారపడి ఉంటున్నది.
1: దే ఆర్ బేస్డ్ అపాన్ రూట్స్ విచ్ కెనాట్ బి సీన్.
0: మనం వేర్లను పోషించినప్పుడే కనిపించేటువంటి ఫలపుష్పములు మనకు ప్రాప్తిస్తాయి.
1: ఓన్లీ వెన్ వీ ఫాస్టర్ రూట్స్ విచ్ ఆర్ ఇన్విజిబుల్ వీ కెన్ గెట్ హోల్డ్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ విచ్ కెన్ బి సీన్.
0: కనుక మనము నీరు ఎరువులు పోసి పోషించవలసినటువంటిది వేర్లను మాత్రమే కాని ఫలపుష్పములు కాదు.
1: You have to therefore foster roots with water and fertilizers and not the fruits and flowers with water and fertilizers.
0: కనుక ఈ జగత్తుకంత కూడాను ఈ జగత్ అనేటువంటి వృక్షములకు దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వమే దీని వేర్లు.
1: ఇట్ ఈస్ ది ప్రిన్సిపుల్ ఆఫ్ డివైన్ ఆత్మ విచ్ ఆర్ ద రూట్స్ ఫార్ దిస్ వరల్డ్.
0: దీనినే భగవద్గీత యందు బీజం మాం సర్వభూతానాం అన్నది.
1: This is what was told in Bhagavad Gita that I am the seed for the entire creation.
0: Yetla ee beejam taanavutadu.
1: How can he become seed?
0: Taane beejamainatundi vaadu sarvulu endukodanu ee beeja roopamlo ee vidhanga untunnadu.
1: In what form is he manifesting as a seed?
0: Ani vishayanni manam vicharinchadaniki poyinappudu
1: if you can inquire on these lines.
0: Oka vittanamu naatinam.
1: You sow a seed.
0: అది క్రమక్రమేణ మొక్కై వృక్షమైంది.
1: It has become a sapling, a small tree.
0: ఈ వృక్షంలో అనేక శాఖోపశాఖలు బయలుదేరాయి.
1: This tree has a number of branches.
0: ప్రతి శాఖ యందు కూడాను పుష్పములు వికసించాయి.
1: There are a number of flowers in each branch.
0: ఆ పుష్పములన్నీ కూడాను కాయలుగా రూపొందాయి.
1: These flowers have become fruits.
0: కాయలన్నీ కూడాను ఫలములుగా మారినాయి.
1: These unripe fruits have become ripe.
0: ఒక్కొక్క ఫలమునందు కూడాను ఒక్కొక్క బీజం పోయి చేరిపోయింది.
1: In each fruit there is again a seed.
0: మనం నాటినది ఒకే బీజమే.
1: We have sown only one seed.
0: కొన్ని వందల ఫలముల లోపల కూడాను వందల బీజములు బయలుదేరాయి.
1: What you have got is hundreds of seeds in hundreds of fruits.
0: అనగా ఏ విత్తనము నాటినావో ఆ విత్తనం యొక్క జాతి సర్వ ఫలముల్లో కూడాను విత్తనంగా రూపొందిపోయింది.
1: The meaning of it is that whatever type of seed you have sown, the same type of seeds are found in the fruits which the tree gives.
0: Not same type, same quality.
1: Same quality seed is found in the fruits.
0: Idi jagattu. Ee jagattuku brahmane aatmane oka beejam.
1: For this world aatma is the seed.
0: Ee vishwame oka pedda vrutchamu.
1: This world is a tree.
0: ఈ విశ్వం అనేటువంటి వృక్షమునకు ఒక్కొక్క దేశం కూడా ఒక్కొక్క కొమ్మ.
1: ఈచ్ కంట్రీ మే బి కంపేర్డ్ టు ఎ బ్రాంచ్ ఫర్ దిస్ ట్రీ.
0: ఒక్కొక్క కొమ్మ లోపల కూడా అనేక విధమైనటువంటి జీవరాశులు బయలుదేరాయి ఫలములుగా.
1: దేర్ ఆర్ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఇన్ ఈచ్ కంట్రీ.
0: ఈ ఒక్కొక్క జీవరాశి ఎందుకు కూడాను ఈ యొక్క ఆత్మ అనే బీజము తిరిగి అందులో విత్తనంగా పోయి చేరిపోయింది.
1: ఇన్ ఈచ్ లివింగ్ బీయింగ్ ది ఆత్మ ఈజ్ ఫంక్షనింగ్ యాజ్ ద సీడ్.
0: కనుక ఒక్కొక్క వ్యక్తి ఎందుకు కూడాను ఆత్మస్వరూపుడై తాను ఉంటున్నాడు. ఏకో వసి సర్వభూతాంతరాత్మ. అందరి ఎందు ఉండినటువంటిది నాటిన బీజమే.
1: ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఐఎమ్ ఇన్ ద ఫారం ఆఫ్ సీడ్, ఇన్ ద ఫారం ఆఫ్ ఆత్మ.
0: కానీ ఈనాటి యొక్క విద్యార్థులు ఈ యొక్క రహస్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించటము లేదు.
1: టుడే
0: దానిని తెలుసుకోవాలనేటువంటి యొక్క అపేక్ష కూడాను చాలా తక్కువ.
1: Today's students have neither the desire to know nor any efforts to find out this particular secret of
0: mystery. Subjects, physics kavali, chemistry kavali, biology kavali, mathematics kavali, ee rakamainatundi oka deento oka subject paina maatrame taamu jeevithanni ankitam gaavinchi aa subject dwara jeevanopadhi nimittamai taginatundi oka prayatnamu salpuchunnare kaani జీవిత పరమావధి యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: స్టూడెంట్స్ ఆర్ డెడికేటింగ్ దర్ ఎంటైర్ లైఫ్ టు లర్న్ వన్ బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్ యాజ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ దే ఆర్ ట్రైయింగ్ టు ఈక్ అవుట్ ఎ లైవ్లీహుడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ నాలెడ్జ్.
0: మ్యాథమెటిక్స్ ను మరువక చెప్పించు గణిత శాస్త్రము వంక కనగబోరు.
1: They try to master mathematics, but they do not care to know the simple arithmetic.
0: America yanambu naraya juturu gani kasika margambu kanaradu
1: They know the routes and the ways to go to various foreign countries in America, but not to Kasi.
0: Algebra yanta nareya chuturu kani inti vaishalyambu erugaboru.
1: They are masters in algebra, but they do not know how to find out the area of their own house.
0: Anudinammunu drillu anusarinturu kani padmasanamu yaya badhapadunu.
1: Day in and day out they practice drill, but they find it very difficult to put a padmasana.
0: Yemiti ee drill chesi, yemiti ee vidhamainatundi exercise chesi vachina phalitam emiti?
1: What is it that you are going to achieve by this drill and these exercises?
0: Inni vidhamuluga chestunnaru sharirika sambandhamainatundi yokka vyayamam.
1: All these physical exercises are being carried
0: out, utchotaniki chetagalu,
1: but they do not know how to squat properly.
0: Ilanti vidyarthulu yokka tattvamu కేవలము బాహ్య దృశ్యము పైన ఆధారపడి ఆకర్షింపబడుతుంది.
1: ఆల్ దీస్ స్టూడెంట్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ ఇన్ ది ఎక్స్టర్నల్ థింగ్స్ అండ్ దే కాన్సన్ట్రేట్ ఓన్లీ ఇన్ దిస్ ఎక్స్టర్నల్ వరల్డ్.
0: త్యాగేనైకి అమృతత్వ మానసు, ఇది వేదం యొక్క ప్రధానమైనటువంటి మంత్రం.
1: ద మోస్ట్ సీక్రెట్ మంత్ర ఆఫ్ వేద ఈస్ యూ కెనాట్ గెట్ ఇమ్మార్టాలిటీ వితౌట్ రినన్సియేషన్.
0: న కర్మణ న ప్రజయ ధనేన త్యాగే నైకి అమృతత్వ మానసు. మానవ, నీవు ఎన్ని సత్కర్మలు ఆచరించినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి యొక్క సదైశ్వర్యాన్ని అభివృద్ధి పరిచినప్పటికీ, సిరి సంపదలతో తులుతూగుచున్నప్పటికీ, ఇవన్నీ కూడాను కేవలము అస్థిరములు, అశాశ్వతములు. త్యాగే నైకి అమృతత్వ మానసు, ఇవన్నీ కూడా నీకు అమృతత్వాన్ని అందించవు.
1: Oh man, all these good actions and deeds and all this wealth and all the name and fame that you have earned, they are all temporary.
0: Aithi tyagamu denini manam tyagam cheyali?
1: What is it that you have to renounce?
0: Aasti paastulu tyagam cheyatama?
1: Is it wealth and property?
0: Aalu biddalu tyagam cheyatama?
1: Is it wife and children?
0: Kaadu kaadu kaadu.
1: No,
0: neeku bandhana emiti?
1: What is it that binds you?
0: ఆ బంధన ఏమిటో నీవు గుర్తించినప్పుడే ఆ బంధన విసర్జించడానికి తగిన కృషి చేస్తావు.
1: ఓన్లీ వెన్ యు నో వాట్ ఈస్ బైండింగ్ యూ అండ్ వాట్ ఈస్ బాండేజ్.
0: ధనకనక వస్తు వాహనాదులు కానీ, ఆలు బిడ్డలు కానీ, ఇల్లు భూములు కానీ, ఇవి బంధనలు కావు.
1: మనీ, వెల్త్, ప్రాపర్టీస్, వైఫ్ అండ్ చిల్డ్రన్, హౌసెస్ అండ్ ప్రాపర్టీస్, దే ఆర్ నాట్ రియల్ బాండేజ్.
0: నీవు దేహమని భావించటమే ఒక పెద్ద బంధన.
1: You are considering yourself as the physical body is the biggest bondage.
0: Dehabhrantiye oka pedda bandhana.
1: Delusion of the physical body is the greatest bondage.
0: Nene deham aneetundi yokka bhavannu visarjinchali.
1: You should give up the feeling that you are the body.
0: Appude moksham anedi labhistundi.
1: Then you get freedom and liberation.
0: Kanuka bandha vimochana anaga emti? దేహభ్రాంతిని వదిలిపెట్టి ఆత్మభ్రాంతితో కూడటమే.
1: వాట్ డూ మీన్ బై ఫ్రీడమ్ ఫ్రమ్ బాడీ? గివింగ్ అప్ ది ఫీలింగ్ దట్ యు ఆర్ ద బాడీ అండ్ అండర్ ఫీలింగ్ దట్ యు ఆర్ ఆత్మ, దట్ ఈస్ ది కరెక్ట్ థింగ్.
0: దేహ విరక్తి, దైవ ఆసక్తి, ఈ రెండింటి యొక్క సన్నిహిత సంబంధమే బంధ విమోచన, మోక్ష ప్రాప్తి రెండు కూడాను సంభవిస్తాయి.
1: డిస్పాషన్ ఫర్ ది బాడీ అండ్ అటాచ్మెంట్ టు ఆత్మ, this will give you freedom from bondage and confer on you liberation.
0: Aithe deha bhrantini vadalatam etla?
1: How can you give up the attachment to the body?
0: Deha bhranti ante annapanadalu visarjinchi, dinini abhiruddhi parchukuneetundi margamulu visarjinchi, kevalamu kushkinchi astapadyanga mari maranichadam kaadu.
1: You cannot obtain that kind of freedom by merely making your body weak, giving up food and drink.
0: దేహమునకు సంబంధించినటువంటి ఆహార విహారములు సక్రమంగా జరుపుకో.
1: వాట్ ఎవర్ ఈస్ నెససరీ ఫర్ మెయింటైనింగ్ ది బాడీ,
0: తప్పు లేదు,
1: యూ కెన్ పార్టేక్ దాట్, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ దాట్.
0: కానీ దేహమే నేనటువంటి యొక్క భావం విసర్జించు.
1: గివ్ అప్ ది ఫీలింగ్ దట్ యు ఆర్ ది బాడీ.
0: నేను దేహం కాదు, ఇది నా ఉపాధి.
1: ఐఎమ్ నాట్ ద బాడీ, దిస్ ఈస్ ఓన్లీ ఎ వెస్చర్.
0: దేహ ఇంద్రియ మనోబుద్ధులన్నీ కూడాను నా ఉపాధులు, నేను ధరించినటువంటి యొక్క డ్రెస్సులు.
1: బాడీ, మైండ్ సెన్సస్ అండ్ ఇంటెలిజెన్స్ ఇస్ ఆర్ ఆల్ సంథింగ్ లైక్ ద డ్రెస్ విచ్ ఐ వేర్.
0: ఏ విధంగా మనం మార్చుకుంటున్నామో, ఏ విధంగా విసర్జిస్తున్నామో అదే విధంగానే ఈ దేహభ్రాంతిని మనం విసర్జించాలి.
1: జస్ట్ యాజ్ వీ గివ్ అప్ అవర్ డ్రెస్, వీ చేంజ్ అవర్ డ్రెస్, వీ షుడ్ ఆల్సో గివ్ అప్ ది అటాచ్మెంట్ టు దిస్ బాడీ.
0: ఈ దేహమును పోషించవలసినటువంటి మార్గాన్ని, సక్రమైనటువంటి దీనిని అనుసరించు.
1: యూ కెన్ ఫాలో ది ప్రాపర్ పాత్ టు మెయింటైన్ ది ఫిజికల్ బాడీ ఇన్ గుడ్ కండిషన్.
0: భిక్షాన్నం దేహరక్షార్థం, వస్త్రం శీత నివారణం. దేహానికి సంబంధించినటువంటి యొక్క శీత నివారణ నిమిత్తమే ధరించవలసినటువంటి వస్త్రములు ధరించాలి.
1: యూ కెన్ టేక్ ఓన్లీ ఫుడ్ ఫార్ మెయింటైనింగ్ ది బాడీ అండ్ క్లోత్స్ ఫార్ ప్రొటెక్టింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ కోల్డ్ అండ్ హీట్.
0: ఈ ఆకలి దప్పులకు సంబంధించినటువంటి ఆహార నియమములు కూడా పాటించాలి.
1: You should also just take food in order to free yourself from thirst and hunger.
0: Mana debate lopala naaku aakal avutundani nenu bhujistanu naaku idi swatantram annaru.
1: Said that I am hungry, I would like to partake food.
0: Naaku dappe ayipothe nenu neeru taagutanu idi naaku swatantram annaru.
1: And it was said that I am thirsty, I want to drink water, I have freedom.
0: Idi swatantram kaadu.
1: This is not freedom.
0: Kevalamu ఒక ఫోర్స్ తో, ఒక విధమైన నిర్బంధం చేత నీవు భుజిస్తున్నావు, పానీయం గుడుస్తున్నావు.
1: యూఆర్ కంపెల్డ్ టు ఈట్ అండ్ యూఆర్ కంపెల్డ్ టు డ్రింక్, దేర్ఫోర్ దిస్ ఇస్ మై కంపల్షన్.
0: ఆకలి ఉండటం చేత నీవు ఆహారం తీసుకుంటున్నావు.
1: యాజ్ దేర్ ఇస్ కంపెలింగ్ హంగర్, యూఆర్ టేకింగ్ ఫుడ్.
0: నీవు ఆకలి నివారణ నిమిత్తమే అన్నమును భుజిస్తున్నావు, కానీ ఇది స్వాతంత్రం ఎట్లవుతుంది?
1: ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై యువర్ ఓన్ హంగర్ యూఆర్ టేకింగ్ ఫుడ్, హౌ కెన్ దిస్ బి ఫ్రీడమ్?
0: నీకు దప్పి ఉన్నది కనుక నీ దప్పిని నివారించుకోవడానికి దాహం తీసుకుంటున్నావు, జలం తీసుకుంటున్నావు.
1: యాజ్ యూఆర్ హ్యావింగ్ థర్స్ట్ యూఆర్ టేకింగ్ వాటర్ టు క్వెంచ్ ఇట్.
0: ఇది కొంచెం వరకు జగత్ సంబంధమైనటువంటి ఒక నియమము.
1: దిస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ నెససరీ ఇన్ ఎ వరల్డ్లీ వే.
0: లా ఆఫ్ నేచర్.
1: దిస్ ఇస్ ఎ లా ఆఫ్ నేచర్.
0: కనుక ఇవన్నీ కూడా స్వాతంత్రానికి సంబంధించినటువంటివి కాదు.
1: దిస్ ఇస్ నాట్ ఫ్రీడమ్.
0: స్వాతంత్రమునకు సంబంధించినటువంటిది ఆత్మానందమే.
1: ది బ్లిస్ ఆఫ్ ఆత్మ అలోన్ ఈజ్ రియల్.
0: ఈ ఆనందం మనకు ఏ విధంగా లభిస్తుంది? దేహం చేత లభిస్తుందా? కాదు.
1: హౌ కెన్ యూ గెట్ దిస్ ఆత్మ?
0: మనస్సు చేత లభిస్తుందా? కాదు.
1: నాట్ బై ది బాడీ, నాట్ బై ది మైండ్.
0: ఈ దేహ మనస్సులతో లభించేటువంటి ఆనందము కేవలము తాత్కాలికమైనటువంటి ఆనందము.
1: ద జాయ్ దట్ యు గెట్ బై ది బాడీ అండ్ మైండ్ ఈజ్ ఓన్లీ వెరీ టెంపరీ.
0: ఇలాంటి ఆనందం నిమిత్తమే మానవుడు సృష్టింపబడలేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ క్రియేటెడ్ ఫర్ ద సేక్ ఆఫ్
0: శాశ్వత ఆనందమును అనుభవించే నిమిత్తమై మానవుడు తానే తన రూపాన్ని ధరించుకున్నాడు.
1: మ్యాన్ క్రియేటెడ్ ఎ ఫారం ఫర్ హిమ్సెల్ఫ్ ఇన్ ఆర్డర్ దట్ హీ మే ఎంజాయ్ పర్మనెంట్ బ్లిస్.
0: ఇది అంతే కూడా కేవలము దైవ సంకల్పమే.
1: దిస్ ఇస్ ఆల్ ది విల్ ఆఫ్ గాడ్.
0: నీకు నీవు ఏమాత్రం కూడా ఏ కార్యమును కూడా ప్రయత్నంతో సాధింపలేవు.
1: There is nothing which you can achieve by your own efforts.
0: Manavuni prayatnam cheta sadhimpabadinatvanti karyamulu enni levu.
1: There are so many things which cannot be achieved by man.
0: Ye prayatnam cheyakapoyinappudikini phalinchetvanti karyamulu enni levu.
1: There are so many things which can be achieved without any efforts whatsoever.
0: Kevalam idi nenu sadhinchanu sadhinchanu anetundi kevalam kartrutva bhaktutvaniki moola karanam, ide ahankaram.
1: To think that you have achieved so many things is the root cause for your doership and your enjoyership.
0: ఆనందం నీ స్వరూపమే.
1: బ్లిస్ ఈజ్ యువర్ వెరీ నేచర్.
0: నీవే ఆనంద స్వరూపుడు.
1: యూఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆనంద.
0: అయితే నీ ఆనందాన్ని నీవు గుర్తించలేకపోతున్నావు.
1: బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రియలైజ్ దిస్.
0: రాగద్వేషముల చేత, అహంకార మమకారముల చేత, అభిమాన ఆహ్లాదము చేత కప్పబడి ఉంటుండాది ఈ ఆనందము.
1: దిస్ బ్లిస్ ఈజ్ కవర్డ్ బై లైక్స్, డిస్లైక్స్, ఈగో అండ్ పొసెసివ్ ఇన్స్టింక్ట్ and such other things.
0: Ragadveshamulu dattamainatundi pattalu.
1: This likes and dislikes are very thick.
0: Ivi emana aanandanni addu parustunnayi.
1: They come in the way of your enjoying bliss.
0: Ee ragadveshamulu manu dooram gaavinchukunnappudu mana sasvaroopanni manamu dharinchagalamu.
1: Remove this kind of likes and dislikes, you get an experience of your own real nature.
0: Kanuka aanandamu maname. మనమే ఆనందమై తిరిగి ఆనందాన్ని మనము తెలుసుకున్నట్టుకై ప్రయత్నిస్తున్నాము. ఇది ఎంత వెర్రితనం.
1: వెన్ వీఆర్ అవర్ సెల్స్ బ్లిస్ టు సర్చ్ ఫర్ సమ్ బ్లిస్ ఎల్స్వేర్ ఈజ్ రాదర్ ఫూలిష్నెస్.
0: తన ఎందే సర్వము ఉండినప్పటికీ బాహ్యమైనటువంటి యొక్క విషయ వాంఛన చేత దృశ్య కల్పితమైనటువంటి జగత్తునందు పోయి మనం అనేక రకమైనటువంటి వాంఛలను అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాం.
1: వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఒబ్టైన్డ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్, ఆన్ అకౌంట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యూఆర్ ట్రైంగ్ టు ఫైండ్ సంథింగ్ ఎక్స్టర్నల్ టు యూ ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్.
0: కోరిన ఫలమిచ్చు కల్ప వృక్షం బుండా పెరటి పుష్పమునకై ప్రీతి ఏలా.
1: When there is a wish fulfilling tree which can give you whatever you want, why do you go in search of a small flower?
0: Adigina palichu kamadhenu vevunda dhanamichi aavunu konaganeela.
1: When there is a celestial cow which can give you nectar and milk, why do you buy an ordinary cow?
0: Mindedu kaantito melu parvatamunda వెండి బంగారు కై వెతుకనేల.
1: దేర్ ఇస్ అన్ ఎఫల్జెంట్ గోల్డెన్ మేరు మౌంటైన్ ఇట్ సెల్ఫ్, వై డు యూ గోయింగ్ ఫార్ ఆర్డినరీ గోల్డ్ అండ్ సిల్వర్?
0: సర్వము తానై ఉండగా ఈ అల్పమైన స్వల్పమైనటువంటి విషయాలకు మనం ఎందుకు ఆరాట పడుతున్నాం?
1: వెన్ వీఆర్ అవర్ సెల్ఫ్ ఎవ్రీథింగ్, వై షుడ్ వీ ఆస్పైర్ టు హ్యావ్ స్మాల్ పెటీ మినిమం?
0: తానంత అధికుడు, తానంత గొప్పవాడు, తానే ఆనంద స్వరూపుడు అనేటువంటి సత్యాన్ని తెలియకపోవటం చేతనే.
1: It is because you do not know that you are yourself great, you are the very embodiment of bliss, the entire bliss is in you.
0: Vidyarthulara meeru telisinaatundi vishayame.
1: Dear students,
0: manaputene untuntadi.
1: Dear students, you know that there is a highly
0: dani balamu entatido anubhavinche vaadiki artham avutundi kaani anyulaku artham kaadu.
1: There is a very strong elephant. Only people who know his strength know.
0: Kevalam oka tokato kottinante 9 adugulu poi mundu padtadu.
1: If it can just whip you with its tail, a man can be thrown
0: 9 feet away.
1: Such is the strength of an elephant.
0: Kani balaheenudainatunti mauta tana ankusham chetilo pattukunnappudu taanu cheppinattu vintundi ee enugu.
1: But the master of the elephant controls it with a small piece of iron and makes it listen to his word absolutely implicitly.
0: Vani balamenta yenugu balamenta.
1: What is the strength of this master compared to the elephant's strength?
0: Tana yokka shakti aa yenugu teliyadu.
1: But the poor elephant does not know its own strength.
0: Shakti unnadi,
1: it has strength,
0: kaani telikapotam chetane ఆ అల్పునికి స్వల్పుడైనటువంటి వాని యొక్క చేతిలో అది అణిగమణి ఉంటుండాలి.
1: బట్ యాజ్ ఇట్ ఇస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్, ఇట్ హాస్ సబ్జెక్టెడ్ ఇట్ సెల్ఫ్ టు మాస్టరీ బై ఎ వెరీ స్మాల్.
0: నీకు బాగా తెలుసును బి తుమ్మెద.
1: యు ఆల్సో నో ది ఎగ్జాంపుల్ హియర్ ఇస్ ఎ బి.
0: ఈ తుమ్మెద చేగుబారినటువంటి యొక్క కఠినమైనటువంటి కర్రనైనా తొలుచుకుని లోపల ప్రవేశిస్తుంది.
1: దిస్ బి క్యాన్ ఎంటర్ ఇన్ టు ఎ వెరీ హార్డ్ వుడ్ by making a hole.
0: Inta kathinamainatundi karranu kodanu tolisi lopala poyetundi yokka shakti unnatundi ee yokka tummeda.
1: This bee which has got the strength to make hole and get into a very hard,
0: atisunnitamainatundi yokka kamalamulo praveshinchinappudu kamala rekhalu anni cheripoyinappudu dani nunchi bandimpabadi tana shaktini taanu marchi andulone maranistundi.
1: When it enters into a lotus flower, when the petals come and close, it gives up its life not being aware of its own
0: tana shakti tanaku teliyadu.
1: It does not know its own strength.
0: Adhe vidhamugane manavudu tanalo undinatundi aanandamu tanalo undinatundi divyattamu tanalo undinatundi pavitratanu taanu gurtinchukodaniki taginatundi prayatnam cheyatam ledu. Cheyakapoyinappudiki nee cheppinatundi vaari maatalanu vishwasinchatam ledu.
1: In the same way, the man, although he has got all the bliss, all the divinity, all the sacredness in him, he does not know. Even when others tell
0: him, atvanti krushi chesinappudu tappaga ee satyanni meeru anubhavistaru.
1: If only you make an effort, you will really experience
0: ee satyam chesi tappaga meeru aanandanni anubhavistaru.
1: By this truth you will also enjoy the divine bliss.
0: Kasturi mrugamu adi oka rakamainatundi deer.
1: It is a musk deer.
0: Jinka,
1: it is a musk deer.
0: Adi అప్పుడప్పుడు తన నుండి కూడాను ఒక సుగంధం అనేటువంటిది ఆవిర్భవిస్తుంటారు.
1: సమ్ టైమ్స్ ఇట్ గెట్స్ ద స్మెల్ విచ్ ఇస్ ఫ్రాగ్రెంట్.
0: తన యొక్క నాభి నుండి పుట్టుంటారు.
1: ఇట్ కమ్స్ ఫ్రమ్ ఇట్స్ నేవల్.
0: ఆ యొక్క సుగంధాన్ని తాను అనుభవిస్తుండాలి.
1: ఇట్ ఎంజాయ్స్ దట్ ఫ్రాగ్రెన్స్.
0: ఎక్కడి నుంచి వస్తుండదు ఈ సుగంధం అని చెప్పని అడవంతా తిరుగుతుంది.
1: Not knowing from where this fragrance emanates, it goes in search of the fragrance everywhere in the forest.
0: కట్టకడపడ అడవంతా తిరిగి అలసిపోయి ఒక వృక్షఛాయలో కూర్చొని తాను కొంచెం విశ్రాంతి తీసుకుంటుంది.
1: After searching in the entire forest the place from where this fragrance comes, it takes
0: విశ్రాంతి తీసుకునే సమయం లోపల తన ముక్కును తన నాభి దగ్గర ఉంచుకొని కొంత విశ్రాంతి కోసమని పవళిస్తుంది.
1: After being tired, it takes rest under a shade and keeps its nose near
0: onto the navel. నాభి నుంచి వచ్చేటువంటి సుగంధము తాను గుర్తించుకుంటుంది.
1: Then it realizes the fragrance comes from
0: అయ్యో నేను ఎంత పిచ్చిదానను, నా నుండినే వచ్చినటువంటి ఈ సుగంధాన్ని నేను తెలుసుకునలేక ఈ సుగంధం ఎక్కడున్నదని అడవంతా సంచరించాను, అలసిపోయాను. ఇదే అజ్ఞానం యొక్క తత్వము.
1: What a mad thing I am. Not knowing that the fragrance comes from my own navel, I searched the entire forest and I got myself exhausted. This is ignorance.
0: మానవుడు కూడాను అంతే.
1: Similar is the man.
0: నిత్యానందము, బ్రహ్మానందము, అద్వైతానందం అనేటువంటిది మానవుని యొక్క స్వభావము, స్వరూపము.
1: The permanent bliss, the divine bliss and the brahmic bliss are all the nature of man.
0: ఈ బాహ్య సంబంధమైనటువంటి, ఈ భౌతిక సంబంధమైనటువంటి, ఈ ప్రాకృతిక సంబంధమైనటువంటి విషయ వాసనకు లోబడిపోవటం చేతనే ఆ దివ్యమైన, భవ్యమైన, నవ్యమైనటువంటి యొక్క ఈ దివ్య తత్వాన్ని తాను అర్థం చేసుకోలేకపోతున్నాడు, అనుభవించలేకపోతున్నాడు, దీన్ని అన్వేషించలేకపోతున్నాడు.
1: As man has become a slave of these external objects and temptations, he does not know his own divine nature, his own divine bliss, therefore he has not been able to experience.
0: అన్నింటికీ దేహాభిమానమే మూల కారణము.
1: Attachment to the body and identifying himself with the body is the root cause for all this.
0: దేహము పంచభౌతికము.
1: Physical body is made up of five elements.
0: దేహము కూలక తప్పది ఎప్పుడు.
1: One day or the other it has to fall.
0: దేహి నిరామయుండు.
1: The indweller is a permanent
0: one. గణతింపక దేహి చావు పుట్టుకలు మోహ నిబంధనలను ముద్రలు లేవు.
1: He is not subject to birth, death or any such limitation.
0: నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు.
1: Truly speaking, that indweller himself is the god of gods.
0: కనుక నిజముగా తన యొక్క ఆత్మనే సర్వ విధములైనటువంటి యొక్క మార్గమును మానవులకు అందిస్తూ ఆనందింపచేయుచున్నది.
1: ఇట్ ఈస్ హిజ్ ఓన్ ఆత్మ విచ్ గివ్స్ మ్యాన్ ఆల్ టైప్స్ ఆఫ్ జాయ్ అండ్ బ్లిస్.
0: ఆత్మ నిరంతరము ఆనందమును అందించినే కాని దుఃఖము, విచారమనేటువంటిది తనలో ఏమాత్రము లేదు.
1: ఆత్మ ఆల్వేస్ ఎంజాయ్స్ బ్లిస్ అండ్ జాయ్. ఇట్ డస్ నాట్ నో వాట్ సారో అండ్
0: సాడ్నెస్. పాత్రలో పోసినటువంటి పాయసమును ఈ పాత్రకు ఎన్ని రంధ్రములు కొట్టినా ఏ రంధ్రం నుంచి వచ్చినా కానీ పాయసమే వస్తుంది, కానీ మరొక చేదు రాదు.
1: వెన్ దర్ ఇస్ ఎ స్వీట్ జ్యూస్ పాయసం ఫిల్డ్ ఇన్ ఎ పర్టికులర్ పాట్ వేర్ ఎవర్ యు స్ట్రైక్ ఎ హోల్ యు గెట్ పాయసం అలోన్ త్రూ దట్ హోల్ ఆర్ ఎనీ నంబర్ ఆఫ్ హోల్స్.
0: ఆనందమయము.
1: దస్ ఆత్మ ఇస్ ఫుల్ ఆఫ్ బ్లిస్.
0: కనుకనే ఋషులందరూ కూడాను మొట్టమొదట ఈ ఆత్మకు ఆనందం అని పేరు పెట్టారు.
1: దట్ ఈస్ వై the sages in the ancient days gave the name for atma.
0: ఈ ఆనందం అంటే ఎలాంటి ఆనందము? నిత్యానందం.
1: What type of bliss?
0: పరమ సుఖదం.

0: గగన సదృశం
1: ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ జాయ్ అండ్ సుప్రీం హ్యాపీనెస్
0: నిత్యం విమలం అచలం
1: ఇట్ ఈస్ వన్ అలోన్ ఇట్ ఈస్ ప్యూర్
0: సర్వదీ సాక్షిభూతం
1: ఇట్ ఈస్ విట్నెస్ ఫర్ ఎవ్రీథింగ్
0: భావాతీతం త్రిగుణరహితం
1: ఇట్ ట్రాన్సెండ్స్ ఆల్ భావాస్ అండ్ ఆల్ క్వాలిటీస్
0: ఇది ఆత్మస్వరూపం యొక్క ఆత్మస్వభావం యొక్క సరైనటువంటి యొక్క గుర్తులు
1: దీస్ ఆర్ ద సింబుల్స్ ఆఫ్ ట్రూ ఆత్మ
0: ఇట్టి ఆనందము ఏనాడు కూడా దుఃఖమును కాని కష్టములు కాని బాధలు కాని విచారములు కాని అందించదు
1: హౌ కెన్ సచ్ బ్లిస్ ఆఫర్ ఎనీ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ సారో సాడ్నెస్
0: అట్టి పెన్నిధి మీ సన్నిధినే ఉండగా దుఃఖమును విచారమును కష్టములను కలిగించేటువంటి యొక్క ఈ జగత్తునకై మీరు ఎందుకు ఇంత ఆరాట పడుతున్నారు
1: వెన్ యువర్ ఓన్ వెరీ నేచర్ ఈస్ సచ్ బ్లిస్ వై ఆర్ యూ సో మచ్ హ్యాంకరింగ్ ఆఫ్టర్ దిస్ ఓన్లీ డిజైర్ జాయ్ అండ్ హ్యాపీనెస్
0: ధన నిధికి లోకములో కొన్ని రకమైనటువంటి కట్టుబాట్లు చేస్తుంటారు
1: ఫర్ ద ట్రెజర్ దే పుట్ సర్టన్ రెస్ట్రిక్షన్స్ అండ్ సర్టన్
0: కొన్ని బ్యాంకులు ఉన్నాయి బ్యాంకుల్లో కావలసినంత ధనం ఉంటుండాలి
1: బ్యాంక్స్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ మనీ
0: కానీ కేవలం ఆ ధనమును అట్నే విసర్జించిపోవటం లేదు దానికి కావలసినంత బందోబస్తు చేస్తున్నారు
1: దే ప్రొవైడ్
0: ఇనుప ద్వారములు బంధిస్తున్నారు పెద్ద పెద్ద లాక్స్ బీగములంతా తగిలిస్తున్నారు రాత్రింపగలు కూడాను పారావారు దానిని చక్కగా రక్షిస్తున్నారు అందులో ఉన్న ధనాన్ని మనం పొందాలనుకుంటుంటే ఈ యొక్క ద్వారములు విరగ్గొట్టాలి ఈ దానమును పగలగొట్టాలి అందులో వాచ్మ్యాన్ గా ఉండేటువంటి గుర్ఖాలు గుర్ఖాలు వాడిని కొట్టి వాడి దగ్గర అన్ని విధాల స్వాధీనం చేసుకోవాలి
1: ఇఫ్ యూ షుడ్ గెట్ దట్ మనీ యూ హావ్ టు బ్రేక్ ద డోర్స్ యూ హావ్ టు బ్రేక్ ఓపెన్ ద లాక్స్ యూ హావ్ టు రిమూవ్ ది వాచ్
0: ఆ యొక్క ధనము మనకు లభ్యమవుతుంది
1: దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ హోల్డ్ ఆఫ్ దట్ వెల్త్
0: అదే విధముగానే ఈ ఆనందం అనేటువంటి నిధికి ఒక విధమైనటువంటి యొక్క భద్రత ఏర్పడి ఉంది
1: ఇన్ ద సేమ్ వే ఫర్ దిస్ వెల్త్ ఆఫ్ బ్లిస్ It is very well protected.
0: దీనిని కాపాడేటువంటిది ఏమిటి?
1: What is it that protects this one?
0: అహంకారం అనే సర్పము సర్వత్రా సంచరిస్తూనే ఉంటుంటుంది. ఏ నిర్విరామంగా కూడా తిరుగుతూ ఉంటుంది.
1: The snake of ego goes round and round this wealth and tries to protect this wealth.
0: కనుక దాని దగ్గరికి ఎవరు పోలేకపోతున్నారు.
1: That is why no one is able to go to this wealth of bliss.
0: ఎవడు ఈ అహంకారం అనే సర్పమును నిర్మూలము గావించునో వానికి ఈ ఆనందం అనే నిధి లభ్యమవుతుంది.
1: The one who kills this snake of ego will be able to get hold of the bliss of joy.
0: కనుక ఈ అహంకారం కేవలము అజ్ఞానం చేత ఆవరించినటువంటిది.
1: This ego is full of ignorance.
0: ఈ అహంకారమునకు కారణం ఏమిటి?
1: What is the reason for this ego?
0: ధనమా కారణం?
1: Is it wealth?
0: లేక బలమా కారణం?
1: Is it strength?
0: లేక స్థానమా కారణం?
1: Is it
0: అధికారమా కారణం? విజ్ఞానా కారణం? ఇవి ఏవీ కారణం కాదు. ఇవన్నీ అల్పమైనటువంటి శక్తులు.
1: The education, all these things are very small excuses.
0: ఇవన్నీ అహంకారానికి ఎట్లా కారణమవుతాయి?
1: How can they be a cause for the అహంకార or the ego?
0: దేహభ్రాంతియే దీనికి మూల కారణం.
1: It is the delusion of the physical body alone which is responsible for this ego.
0: Ivanni enta kaalam andukosam Shankaracharya ma

0: ఈ ధనము బలము ఈ యొక్క సంపదను గురించి అహంకారపడుతున్నాడు. ఇది ఎంతసేపు? క్షణములో, క్షణములో మార్పు చెందుతుంది.
1: You man is suffering from pride and vanity on account of the wealth, on account of the strength, on account of beauty, etc. For how long will they last? They are all momentary.
0: ఇవందరూ కూడా అనుభవించినటువంటి వ్యక్తులు ఎక్కడ ఉన్నారు స్థిరంగా?
1: వేర్ ఆర్ దోస్ పీపుల్ హూ హావ్ ఎంజాయిడ్ ఆల్ దీస్ థింగ్స్ నౌ?
0: గొప్ప గొప్ప పదవులనంతా ఏది సిరి సంపదలను అనుభవించి ప్రఖ్యాతిని పొంది రారాజులుగా మారి చక్రవర్తులుగా మారినటువంటి వ్యక్తులంతా ఎక్కడున్నారు ఇప్పుడు?
1: వేర్ ఆర్ దోస్ పీపుల్ హూ హావ్ ఎంజాయిడ్ గ్రేట్ వెల్త్ అండ్ గ్రేట్ ప్రాపర్టీస్ అండ్ హూ హావ్ బికమ్ ఎంపరర్స్?
0: ఉన్నారా లేక వారి స్థానములు ఉన్నాయా? వారి యొక్క ధనం ఉండదా? ఏది లేదు.
1: ఈజ్ దేర్ వెల్త్ ఫౌండ్ ఆర్ దే ఫౌండ్? ఈజ్ దేర్ పొజిషన్ పర్మనెంట్? నథింగ్ ఈజ్ పర్మనెంట్. దే ఆర్ నాట్ అట్ ఆల్ ఫౌండ్.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశం నందు అనేక మంది అనేక రకములైనటువంటి యొక్క సాధనలు సలిపి ఇవన్నీను అనిత్యము అనిత్యమని లోకానికి చాటుతూ వచ్చారు.
1: గ్రేట్ సోల్స్ అండ్ సేజెస్ హావ్ డన్ ఎ లాట్ ఆఫ్ పెనన్స్ టు ఫైండ్ అవుట్ ద ఇంపర్మనెన్స్ ఆఫ్ దిస్ థింగ్స్.
0: గీత కూడాను అనిత్యం అసుఖం లోకం అని చాటిపోయింది.
1: The same thing has been declared by Bhagavad Gita. This world is impermanent and full of sorrow.
0: Nirata satya praudhi dharani nelina Harishchandrudi dharabasi chanagaleda.
1: Was not Harishchandra compelled to leave this world, although he followed the path of truth?
0: Yella lokamulele yasagu sri nalaraju తన వెంట భూమిని కొనుచుచననా.
1: కింగ్ నలా హూ వాజ్ ఎంపరర్ ఆఫ్ ఎంపరర్స్ కుడ్ హి క్యారీ ఎ బిట్ ఆఫ్ ఎర్త్ విత్ హిమ్?
0: కృతయుగంబునకు అలంకృతి చేయు మాధాత సిరిమూట గట్టుక నరుగజనన.
1: మాల్దాత హూ వాజ్ ఎ పీస్ ఆఫ్ డెకొరేషన్ ఫర్ కృత ఏజ్ ఇట్ సెల్ఫ్ కుడ్ హి క్యారీ విత్ హిమ్ ఎదర్ నేమ్?
0: అలనాటి శ్రీరాముడి పుడురువిపై నున్నవాడ.
1: శ్రీరామ హూ కన్స్ట్రక్టెడ్ ఎ బ్రిడ్జ్ అక్రాస్ ద ఓషన్ ఈజ్ హీ నౌ?
0: ఎందరెందరు రాజులు ఎగినారో.
1: సో మెనీ కింగ్స్ హావ్ డిసపియర్డ్.
0: కరుణు వెంట కొనిపోవరి ఊర్వితళము.
1: నాట్ ఈవెన్ వన్ క్యారీడ్ ఎ హ్యాండ్ ఫుల్ ఆఫ్ మడ్.
0: మీరు మాత్రము మీదు సిరియు సంపద విద్యయు తలను గట్టుక పోదురా.
1: ఆర్ యూ గోయింగ్ టు క్యారీ విత్ యూ యువర్ ఓన్ వెల్త్, యువర్ ఓన్ ప్రాపర్టీస్, యువర్ ఓన్ ఎడ్యుకేషన్?
0: విద్యార్థులారా,
1: ఓ డియర్ స్టూడెంట్స్,
0: ఏది మన వెంట రాదు.
1: వీఆర్ నాట్ గోయింగ్ టు క్యారీ ఎనీథింగ్ విత్
0: అస్. వచ్చేది రెండే.
1: దర్ ఆర్ ఓన్లీ టూ థింగ్స్ విచ్ యూ క్యారీ,
0: మంచి చెడ్డ.
1: అండ్ దాట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: మనం ఏది చేస్తామో అది మాత్రం మన వెంట వస్తుంది.
1: వాట్ ఎవర్ వీ డూ యూఆర్ గోయింగ్ టు క్యారీ ది రిజల్ట్స్ ఆఫ్ దాట్.
0: మంచిని చేసి మంచిని తీసుకోండి.
1: డూ గుడ్ అండ్ రీప్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
0: ఏ విత్తనం నాటుతామో అదే ఫలమే మనకు లభిస్తుంది.
1: వాట్ ఎవర్ సో సీడ్ యు సో ది సేమ్ ఫ్రూట్ యు ఆర్ గోయింగ్ టు గెట్.
0: తాత్కాలికంగా దీనిని అలక్ష్యం చేస్తున్నారు
1: ది స్టూడెంట్స్.
0: భవిష్యత్తులో ఏనాటికైనా కూడాను ఇవి ఆ అదును సను అవి అనుసరించుకుని ఇది మొక్కలుగా రాక తప్పదు.
1: యు ఆర్ నెగ్లెక్టింగ్ అండ్ ఇగ్నోరింగ్ దీస్ ట్రూత్స్. ఇన్ ఫ్యూచర్ యూఆర్ గోయింగ్ టు రీప్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ యువర్ యాక్షన్స్.
0: ముండ బీజములు వేయి, పండ్ల బీజములు వేయి, తిరిగి అవి మొక్కలుగా వస్తాయి.
1: వాట్ ఎవర్ సీడ్ యు సో వెదర్ ఇస్ ఎ థార్న్ సీడ్ ఆర్ ఎనీ అదర్ సీడ్.
0: విశ్వాసమే భారతీయుల యొక్క విశ్వాసము. కర్మఫల సిద్ధాంతాన్ని విశ్వసించినటువంటి వారు భారతీయులు.
1: భారతీయస్ హ్యాడ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ దిస్ పర్టికులర్ థియరీ ఆఫ్ యాక్షన్ అండ్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
0: కనుక మీ హృదయంలో మంచిని ఆవిర్భవింప చేసుకుని
1: దేర్ ఫోర్ డెవలప్ గుడ్ థాట్స్ ఇన్ యువర్ హార్ట్.
0: నేను ఆత్మస్వరూపుడను.
1: కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ ది వెరీ
0: బ్రహ్మస్వభావము.
1: మై వెరీ నేచర్ ఈజ్ నేచర్.
0: నేను ఈ పని చేయతగనిదా?
1: ఈజ్ ఇట్ అప్రోప్రియేట్ టు మై నేచర్ టు డూ దిస్ పర్టికులర్ థింగ్ ఆర్ నాట్?
0: నేను ఆత్మగా ఉండి ఈ అనాత్మ సంబంధమైనటువంటి తుచ్చ కార్యములను నేను ప్రవేశించడం మంచిదా కాదు అనేటువంటి ప్రతి కార్యమునందు కూడాను తన యొక్క దివ్యత్వాన్ని తాను స్మరించి కార్యములో ప్రవేశించాలి.
1: వాట్ ఎవర్ వర్క్ యు అండర్టేక్ రిమెంబర్ యువర్ డివైన్ నేచర్ అండ్ అండర్టేక్.
0: అప్పుడే దోషములకు దూరం అవుతాడు.
1: దెన్ ఓన్లీ యుల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ డిఫెక్ట్,
0: పాశములకు దూరం అవుతాడు.
1: You will be free from bondage.
0: మోసములకు దూరం అవుతాడు.
1: You will be free from all kind of deceit.
0: ఆత్మ ఆశలో ప్రవేశిస్తాడు.
1: Then you will get into the aspiration of ఆత్మ.
0: ఇలాంటి విచారణ విద్యార్థులకు అత్యవసరం.
1: Students should develop this kind of thinking.
0: మనం చదువుతున్నాం.
1: We are studying.
0: గొప్ప గొప్ప డిగ్రీలు తీసుకుంటున్నాం.
1: We are taking big degrees.
0: ఇంకా విదేశాలకంతా వెళ్లి ఇంకా అధికమైనటువంటి డిగ్రీలు పొందుతున్నాం.
1: వీఆర్ గోయింగ్ టు ఒబ్టైన్ గ్రేటర్ డిగ్రీస్ దాన్ దిస్.
0: ఈ యొక్క చదువులు చదివి మనం దేనిని సంపాదిస్తున్నాం?
1: వాట్ ఈస్ ఇట్ దట్ వీఆర్ గోయింగ్ టు అచీవ్ బై దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: ఈ చదువులు చదివి ఉద్యోగంలో చేరి
1: ఆఫ్టర్ దిస్ స్టడీస్ అండ్ ఎడ్యుకేషన్ వీఆర్ గోయింగ్ టు
0: పుచ్చుకోవటం కోసమా?
1: ఈజ్ ఇట్ ఫర్
0: మోసాలు చేయటం కోసమా? అబద్దాలు ఆడటం కోసమా? పొట్టను పోషించుకునే కోసమా? కాదు కాదు. ఈ చదువులు ఇలాంటి అపవిత్రమైన మార్గంలో నా ప్రవేశపెట్టడం.
1: వీ షుడ్ నాట్ దిస్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మెంట్ ఫర్ టేకింగ్ బ్రైబరీ, ఫర్ డిసీవింగ్ పీపుల్, ఫర్ గోయింగ్ ఇన్ ద రాంగ్ పాత్. సర్టన్లీ నాట్ ఫర్ దట్.
0: పరులను మోసగించి పొట్టను పోషించుకోవాలనుకుంటే ఈ విద్యలు ఎందుకు?
1: ఇఫ్ యూ వాంట్ టు ఎర్న్ బై డిసీవింగ్ అదర్స్, వై దిస్ ఎడ్యుకేషన్ అట్ ఆల్?
0: కనుక మన విద్య ఆత్మ విద్య.
1: అవర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆత్మ.
0: దీని ద్వారా మనము పవిత్రమైన ఆదర్శవంతమైనటువంటి యొక్క దీనిని మనం లోకానికి అందించాలి.
1: వీ హ్యావ్ టు ఆఫర్ అవర్ లైఫ్ టు గో యాజ్ అన్ ఐడియల్ స్టూడెంట్ అండ్ ఇన్ ది ఐడియల్ పాత్.
0: ధ్యానుడు పొట్ట నింపుకునే కోసమని రెండు చేతులనిచ్చాడు.
1: ఫర్ ఫిల్లింగ్ దిస్ స్మాల్ స్టమక్ గాడ్
0: రెండు చేతులకు పని జరిగితే, పని చేస్తే, కష్టపడి శ్రమిస్తే పొట్ట నిండదా?
1: ఇఫ్ యూ వర్క్ హార్డ్ విత్ బోత్ హ్యాండ్స్ కెన్ యూ నాట్ ఫిల్ యువర్ స్మాల్ స్టమక్?
0: మనం రెండు చేతులతో శ్రమించి పని చేయటం లేదు.
1: We are not working hard with both hands.
0: Kanukune manamu ee avasthalaku guri ayipothunnam.
1: That is the reason why we are put to troubles.
0: Manam karmanyeva adhikarasya, mana karmane mana pradhanamainatundi lakshyamu.
1: We have every right for action.
0: Pavitra karmalu aacharinchali.
1: We should do sacred
0: aadarshavantamaina karmalu aacharinchali.
1: Ideal actions.
0: Anyulaku sahayakaramainatundi karmalu aacharinchali.
1: Helpful actions in the service
0: of others. Lokodharamunakai మనము తగినటువంటి జీవితం కూడా అంకితం చేయాలి.
1: వీ షుడ్ ఆఫర్ అవర్ లైఫ్ ఫర్ ద గుడ్ అండ్ గ్రేట్నెస్ ఆఫ్ ద వరల్డ్ అండ్
0: హ్యాపీనెస్.
1: ది వరల్డ్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్.
0: మన దేశము మన యొక్క మాతృదేశము, ఇది మాతృ స్వభావము.
1: వీ షుడ్ లవ్ అవర్ కంట్రీ యాజ్ అవర్ మదర్ ల్యాండ్.
0: కనుక ఇట్టి మాతృభావమే మన ఎందు లేకపోతే మనం ఇంకా ఏ విధంగా ఈ యొక్క జగత్తులో ఉండగలము?
1: ఇఫ్ యూ డోంట్ డెవలప్ సచ్ సేక్రెడ్ ఫీలింగ్ ఆఫ్ లవ్ ఆఫ్ ద మదర్, what is the use of this life at all?
0: Okaalo samayamlo Calcutta university lopala Subhash Chandra Bose chadutu unnadu.
1: Once upon a time Subhash Chandra Bose was undergoing his studies in the University of Calcutta.
0: Andulo oka British lecturer Bharat deshanni Bharatiyulu gurinchi koncham alachyanga hedalaga తాను చెప్పుతూ ఉండేటువంటి వాడు.
1: దెర్ వాజ్ ఎ లెక్చరర్ ఫ్రమ్ బ్రిటన్ హూ వాజ్ మేకింగ్ ఫన్ ఆఫ్ అండ్ క్రిటిసైజింగ్ భారత్.
0: కానీ ఈ విధమైనటువంటి తన మాతృదేశం యొక్క దూషణను తాను వినలేకపోయాడు.
1: బోస్ వాజ్ నాట్ ఏబుల్ టు హియర్ ద క్రిటిసిజం ఆఫ్ హిస్ మదర్ ల్యాండ్.
0: ఇది నా ప్రియ మాతృదేశము.
1: దిస్ ఈజ్ మై డియర్ మదర్ ల్యాండ్.
0: ఇది నా ప్రియ మాతృభాష.
1: దిస్ ఈజ్ మై డియర్ మదర్ టంగ్.
0: ఇదే నా మతము.
1: This is my
0: religion. Abhimatamu.
1: This is my
0: vratamu.
1: This is my very religion.
0: Desha abhimaname lekunda deham yokka dinne manam vicharana cheyakunda manam jeevinchutunnamante idi nijamga manaku matrudeshanga bhavistunnama? Kaadu kaadu. Matrudeshamuniki emaina kuda nenu tyagam cheyalani sankalpinchukunnadu Subhash Chandra Bose.
1: He took a firm resolution. For the sake of his dear motherland he should be prepared to give up anything.
0: Kaani vichachana ganam gnanam kaliginatunti vaadu kanaka కొంతసేపు ఓపిక పట్టుకున్నాడు.
1: బట్ హీ వాజ్ బ్లెస్డ్ విత్ ఎ లాట్ ఆఫ్ డిస్క్రిమినేషన్, హీ ఎక్సర్సైజ్ పేషెన్స్.
0: కానీ వినలేకపోయాడు ఆ మాటలు.
1: బట్ ది క్రిటిసిజం కంటిన్యూడ్, హీ వాజ్ నాట్ ఏబుల్ టు బేర్.
0: మూడు డస్ట్లంతా ఎగిరిపోయేసేసి ఆ యొక్క బ్రిటిష్ వాడిని తల పట్టుకుని తన చేతులు ఉన్నటువంటి చెప్పును తీసుకుని ఊరికి కొట్టేశాడు.
1: హీ జంప్డ్ ఓవర్ త్రీ బెంచెస్ ఇన్ వన్ గో అండ్ కాట్ హోల్డ్.
0: నేనైనా నేను సహిస్తాను, నా మాతృదేశాన్ని నేను దూషించడం నేను సహించలేను.
1: ఐ కెన్ బేర్ ఎనీథింగ్ but not criticism of our motherland. He
0: said janmani janmabhumascha swargadipi gariyasi, nenu narakamuniki poyina paravaledu, naa yokka desham yokka vishayanni nenu kaapaadukovali.
1: I am prepared to go even to hell. but for the honor and protection of the
0: mother.
1: Such was the boast who lived.
0: ఈ దృశ్యాన్ని చూసినటువంటి విద్యార్థులందరూ కూడాను ఏమీ చేయలేకపోయారు.
1: Students who saw this sight were finding themselves helpless.
0: కేవలం పులిపిల్ల వలె ఎగిరి అతన్ని అనేక రకములుగా కూడా హింసిస్తున్నాడు. అతను హెల్ప్ మీ హెల్ప్ మీ హెల్ప్ మీ అని అంటున్నాడు, కానీ ఎవరు హెల్ప్ లేదు.
1: And that teacher began crying, please help me, help me, help me. Like a tiger cub, he pounced upon him. Within a few minutes, this news spread to the entire university.
0: Emergency meeting pettukunnaru.
1: There was an emergency meeting.
0: ఇతన్ని ఇంకా 5 సంవత్సరములు ఈ కాలేజీలో ఏమాత్రం మన కలకత్తా యూనివర్సిటీలో చదవడానికి అవకాశం లేదని నిర్ణయం చేసుకున్నారు.
1: They resolved that Bose should be debarred for 5 years from Calcutta University.
0: దానితో అతను చదువులైనా కూడా త్యాగం చేశాడు.
1: He was prepared to give up his education.
0: నిజమైనటువంటిది నా మాతృభూమి, నా రక్తమంతా కూడాను భారతదేశంలో పుట్టినటువంటిది, భారతదేశంలో పెరిగినటువంటిది, భారతదేశానికి అంకితం కావాలి.
1: My blood is meant for sacrificing for the sake and for the honor of my own nation, my motherland.
0: పాటిస్తూ వచ్చాడు.
1: And that is how he participated in the movements.
0: తండ్రి ఈ యొక్క విషయాన్ని గుర్తించి తాను లండన్ కు పంపించాడు. ఇండియాలో చదవడానికి అవకాశం లేదు.
1: He did not have an opportunity for further studies here. Then he was sent to London.
0: అక్కడ కూడాను పోయి దేశాభిమానాన్ని హృదయంలో పెట్టుకున్నాడు. నా పవిత్రమైన భారతదేశము త్యాగభూమి, యోగభూమి, కర్మభూమి కాదు, భోగభూమి.
1: Even after he went to London, he always remembered that his motherland, that is India, is a great country, a country which is devoted to yoga.
0: నేను చదవడానికి వచ్చినానే కానీ ఈ దేశంలో స్థిరమైపోవడానికి రాలేదు.
1: I have come to this country only for studies, not to settle down here.
0: పెద్ద భక్తితో చదివేసేసి ICS పాస్ చేశాడు మంచి స్థాయిలో.
1: He studied with a lot of interest and passed his ICS examination with distinction.
0: తిరిగి అక్కడ నుంచి వచ్చి రాజకీయంలోనే ప్రవేశించాడు.
1: He came back to Bharat and he entered the politics.
0: నేను ఈ దేశం యొక్క ఆహారంతో ఈ దేహాన్ని పోషించుకున్నాను.
1: మై బాడీ వాస్ ఇట్స్ వెరీ ఎగ్జిస్టెన్స్.
0: ఈ దేశం యొక్క పానీయం చేత జలం చేత నేను ఆ దేహాన్ని కాపాడుకున్నాను.
1: ఐ హావ్ ప్రొటెక్టెడ్ మై బాడీ విత్ ద వాటర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: కనుక నా దేశమునకు నేను కృతజ్ఞత చూపించాలి.
1: ఐ మస్ట్ షో గ్రాటిట్యూడ్ టు దిస్ మదర్ ల్యాండ్.
0: చూసారా, అదే విధముగా మన సంస్థకు కానీ మనం ఎవరుండి ఇంత స్థాయికి మనం వచ్చామనేటువంటి ఒక విషయం కానీ ఆ కృతజ్ఞతను మాత్రం విద్యార్థులు మరవరాదు.
1: Students should always have that kind of gratitude, remembering by whose grace and by whose help one has come up in life.
0: Adi nijamainatvanti yokka diksha, nijamaina tyagam.
1: That is the correct type of resolution.
0: Swarthanni tyagam chesi parathanni viswasinchi paramarthanni pondali.
1: Renounce selfishness. Have firm faith in the transcendental
0: vidya
1: and reach the transcendental goal.
0: Bhagavad Gita kani, Bible kani, ఖురాన్ కాని, గ్రంథరాజము కాని, ఇంకా ఏ విధమైనటువంటి పవిత్ర గ్రంథములు అయినప్పటికీ ఇవి పారాయణ నిమిత్తమై అది ఆవిర్భవించలేదు.
1: వెదర్ ఇట్ ఈస్ భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఆర్ ఎనీ సేక్రెడ్ స్క్రిప్చర్, దే ఆర్ నాట్ మెంట్ ఓన్లీ ఫర్ మియర్లీ స్టడీయింగ్ అండ్ లీవింగ్.
0: ఆచరించే నిమిత్తమై అవి అందించినటువంటి.
1: ఆల్ ఆఫ్ దెమ్ హావ్ కమ్ ఫర్ ది పర్పస్ ఆఫ్
0: ఆచరణలో పెట్టాలి.
1: But to practice the truth,
0: ఎన్ని శ్లోకాలు చదివి మన ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ మెమరైజింగ్ ఎనీ నంబర్ ఆఫ్ స్టాంజాస్?
0: ఎన్ని విధమైనటువంటి వ్యాఖ్యానం చేసే ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆఫరింగ్ ఎనీ నంబర్ ఆఫ్ కామెంటరీస్ ఆన్ దెమ్?
0: కాదు. గంగ గోవు పాలు గంటడైన చాలు, కడవదైన కడవ పాలు, కౌ మిల్క్ ఒక టీ స్పూన్ ఉండిన చాలు, వై బ్యారెట్ ఆఫ్ డాంకీ మిల్క్?
1: ఇట్ ఈస్ సఫిషియంట్ టు హ్యావ్ ఎ స్పూన్ full of cow's milk, why have barrels of donkey's milk?
0: చదువుతుంటాం భగవద్గీతలు పారాయణం ఎన్ని చేస్తుంటాము, 700 శ్లోకాలు కంఠం చేస్తున్నారు. కంఠానికి భారమే తప్ప తన యొక్క బాధలకు నివారణ ఏమాత్రం కూడా స్వల్పలేవు.
1: స్టడీయింగ్ అండ్ మెమరైజింగ్ భగవద్గీత ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్ అని రిపీటింగ్ ఇట్ ఈస్ ఓన్లీ ఎ బర్డన్ ఫర్ యువర్ ఓన్ థ్రోట్, నో యూస్.
0: ఎంతమంది భగవద్గీతలకు వ్యాఖ్యానం చేస్తున్నారు?
1: How many people there are who can offer the commentaries?
0: ఇది భక్తి అనుకుంటారా? కాదు కాదు, ఇది ఆడంబరమైనటువంటి యొక్క తత్వం.
1: This is not devotion, it is only show and ostentation.
0: ఈనాడు ఆకార మానవుని కంటే ఆచార మానవుడు అత్యవసరం.
1: ది నీడ్ ఆఫ్ ది అవర్ ఈస్ పీపుల్ హూ ప్రాక్టీస్.
0: ఆచార మానవుని వల్లనే లోకానికి అంతకుండా ఒక ఉపయోగం ఉంటుంది.
1: మెన్ హూ ప్రాక్టీస్ వుడ్ బి హైలీ యూస్ఫుల్ ఫర్ దిస్ వరల్డ్.
0: ఆచారం లేనిటువంటి యొక్క విచారము ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ థింకింగ్ వితౌట్ ప్రాక్టీసింగ్?
0: కేవలము ఒక సంస్థలో ఒక పేరు పొందొచ్చు.
1: ఇట్ యూ మే గెట్ ఎ నేమ్.
0: ఇంకా గొప్పవాడైపోతుంది బ్రహ్మశ్రీ, లేకపోతే ఇంకే విధమైనటువంటి పద్మశ్రీ పద్మవిభూషణ పొందొచ్చు.
1: యూ మే గెట్ సమ్ టైటిల్ లైక్ పద్మశ్రీ ఆర్ పద్మవిభూషణ.
0: సున్వంత విశ్వే అమృతస్య పుత్రః అనే బిరుదును ఈ వీరంతా అందుకోలేరు.
1: బట్ యూ కెన్ నెవర్ బికమ్ ది చైల్డ్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ బై ఆల్ దీస్ కైండ్ ఆఫ్.
0: దీనికి మించినటువంటి టైటిల్ మరొకటి లేదు.
1: అండ్ దేర్ ఇస్ నథింగ్.
0: నీవు అమృతపుత్రుడవు అమృతపుత్రుడవు అమృతపుత్రుడవు అని వేదము చాటుతూ ఉంటుండాలి.
1: The greatest title which Veda has declared is that you are the child of immortality, and this is the greatest title.
0: Kanaka vidyarthulara dana padavula kosamani kani peru pratishthilu kosamani kani meeru plakulu adakandi.
1: Dear students, do not aspire for the sake of amassing wealth and money.
0: Deshabhimanamu daivabhimanamu dharmabhimanamu penchukondi.
1: Develop attachment for the country, love for the Lord and love for dharma.
0: ధర్మమునకు మించినటువంటి లేదు. సత్యం నాస్తి పరో ధర్మ. సత్యమును కంటే మించినటువంటి ధర్మం కాని ధర్మమునకు మించినటువంటి సత్యం కాని మరొకటి లేదు. సత్య ధర్మములు రెండు కూడాను అవినాభావ సంబంధములు, అన్యోన్య ఆశ్రయమే.
1: ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్ మ్యూచువల్లీ డిపెండెంట్. దెర్ ఇస్ ఎ క్లోజ్ రిలేషన్ బిట్వీన్ దెమ్. దెర్ ఇస్ నో ట్రూత్ గ్రేటర్ దాన్ ధర్మ, నో ధర్మ గ్రేటర్ దాన్ ట్రూత్.
0: కనుక ఏ కించిత్తైనా కూడా మనం ఆచరించి ఇతరులకు అందించడానికి తగిన కృషి చేయాలి.
1: యూ షుడ్ ప్రాక్టీస్ అట్లీస్ట్ ఇన్ ఎ లిటిల్ క్వాంటమ్ అండ్ ఆఫర్ యువర్ సెల్ఫ్ ఎస్ అన్ ఎగ్జాంపుల్.
0: ఆనంద తత్వం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్.
0: నిజంగా మీరు ఆనంద స్వరూపులు.
1: యు ఆర్ బేసికలీ ది వెరీ
0: ఎంబాడిమెంట్ ఆనంద నిమిత్తమే మీరు ఇన్ని విధమైనటువంటి యొక్క కర్మలు ఆచరిస్తున్నారు.
1: ఆల్ యువర్ యాక్షన్స్ ఆర్ మెంట్
0: ఫర్ ఆనందం కోసమని. పెళ్లి చేసుకునేది ఆనందం కోసమని, బిడ్డలు కావాలనేది ఆనందం కోసమని, ఉద్యోగం కావాలనేది ఆనందం కోసమని, ధనం సంపాదించాలని, అన్ని ఆనందం కోసమని. లక్ష్యం ఒక్కటి.
1: దెర్ ఇస్ ఓన్లీ వన్ గోల్, గోల్ ఆఫ్ బ్లిస్, వెదర్ ఇట్ ఇస్ ఫర్ స్టడీస్, మ్యారేజ్, చిల్డ్రన్.
0: గోల్ వేరు వేరు అయినప్పటికీ గమ్యం ఒక్కటి.
1: ద పాత్స్ ఆర్ డిఫరెంట్ బట్ ద గోల్ ఇస్ ద సేమ్.
0: కనుకనే శృంగారములు వేరు, బంగారం ఒక్కటి.
1: The jewelry may be different, but the gold is one.
0: పశుల వన్నెలు వేరు, పాలు ఒకటే.
1: The color of the milk is the same, although the color of the animal
0: జీవ జంతువులు వేరు, జీవుండు ఒక్కడే.
1: The indweller is one, the
0: జాతి నీతులు వేరు, జన్మం ఒకటే.
1: Birth is one, the caste and religion.
0: దర్శనములు వేరు, దైవం ఒక్కడే.
1: God is one, but the various
0: దర్శనములు జాతులు వేరు, పూజలు ఒకటే.
1: The worship is one, flowers may be different.
0: తెలియలేకను మానవులు తెలివి తప్పి.
1: Foolish ones do not know this basic truth.
0: బ్రతుకు కోసం బహుబాధ బద్దులై.
1: ఫర్ ద సేక్ ఆఫ్ దిస్
0: ఈ బ్రతుకు కోసం ఇన్ని మార్గములు పడుతున్నారే కాని నిజంగా యోచిస్తే అన్ని చేరి ఒక్కటే.
1: అన్నెసరీ ట్రబుల్ యు ఆర్ టేకింగ్ టు లీవ్ దిస్ పర్టికులర్.
0: ఏ మతాన్ని మనం విమర్శించకూడదు.
1: డూ నాట్ క్రిటిసైజ్ ఎనీ రిలీజియన్.
0: నా మతం వేరని చెప్పిన దాన్ని పెద్దగా వర్ణించకూడదు.
1: డూ నాట్ గోన్.
0: అన్ని మతముల యొక్క అభిమానాన్ని మనం పురస్కరించుకోవాలి.
1: We have to bring about a harmonious understanding of various
0: religions. Kevalam namatam goppadi nimatam goppadi ani vaadopavaadamulu veyatamu idi kevalam sankuchitamainatundi buddhi yokka swabhavam.
1: It is narrow mindedness to say that one's religion is greater than the another's religion.
0: Idi anni matamulu okkati, anni matamulu yokka bodhanu okkati, anni matamulu satyamu okkati.
1: The truth and the teachings of all religions is the same, therefore all religions are basically the same.
0: Sankuchitamainatundi bhavam lopala పరమతమును విమర్శించడం కాని సుమతమును వర్ణించడం కాని ఉండకూడదు.
1: Dear students, you should not criticize others' religions, should not go on praising your own religion. This is rather
0: wrong. అన్నింటికీ ఒక గౌరవం మనం అందించాలి.
1: Show respect for every religion.
0: ఈ విధమైనటువంటి సమత్వాన్ని మనం అనుసరిస్తూ పోతుంటే తప్పక మన దివ్యత్వం అనేటువంటిది మనకు తప్పక ఆవిర్భవిస్తుంది.
1: ఇఫ్ యూ ఫాలో దిస్ పాత్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ ఈక్వల్ మైండెడ్నెస్ యూ ఆర్ గోయింగ్ టు రీచ్ ది గోల్ ఆఫ్ డివినిటీ అండ్ బ్లిస్ విచ్ యూ రియలీ ఆర్.
0: కాన విద్యార్థులు క్రమక్రమేణా విద్యతో పాటు సమత్వంతో పాటు ప్రేమతత్వాన్ని మనం అనుభవించి దివ్యత్వమైనటువంటి ఏకత్వాన్ని మనం అనుభవించడానికి తగిన కృషి చేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Dear students, along with your education, you will have to just also develop love and divinity and enjoy and experience, offer yourselves as an ideal to the world. Thus, I am bringing the discourse to a close.

0: ప్రపంచమంతయు దైవాధీనమై ఉన్నది.
1: ద హోల్ యూనివర్స్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్.
0: సత్యాధీనంతు దేవతు. అట్టి దైవము సత్యము యొక్క ఆధీనమై ఉంటున్నాడు.
1: Such God is in the hands of truth.
0: Tat satyam uttamadinam. Atti satyamu uttamuni yokka adhinamai untunnadi.
1: The truth is in the utterance of noble people.
0: Uttamu paradevata. Atti uttamudi పరదేవతాస్వరూపుడు.
1: దట్ నోబుల్ సౌల్ ఇస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ది డివైన్.
0: ప్రేమస్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అందరు కూడాను దైవస్వరూపులే.
1: ఆల్ ఆర్ ఎసెన్షియలీ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ది డివైన్.
0: ఈశ్వర సర్వభూతానాం ఈశావాస్యం ఇదం జగత్. అందరి యందు ఉండేటువంటి యొక్క ఆత్మస్వరూపుడే భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పిరిట్ ఇన్ ఆల్ ఆఫ్ ది లివింగ్ బీయింగ్స్.
0: అట్టి సర్వత్రా ఉండినటువంటి భగవంతుని వెతికేది ఎక్కడ?
1: ఆల్ పర్వేసివ్ డివినిటీ, వేర్ ఆర్ వీ టు సర్చ్ ఫర్ హిమ్?
0: సర్వత పాణిపాదం తత్సర్వతో వచ్చే శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమావృతిష్టతి. అన్ని నేత్రములతో వేలాది శిరస్సులతో వేలాది హస్తములతో వేలాది పాదములతో సంచరించుతున్నటువంటి దైవత్వాన్ని ఎక్కడ వెతకడానికి వీలవుతుంది?
1: ది డివైన్ దట్ మూవ్స్ అబౌట్ విత్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ద హెడ్స్ ద ఫీట్ అండ్ హ్యాండ్స్, వేర్ ఆర్ వీ టు సర్చ్ ఫర్ హిమ్?
0: కనుక దైవను వెతకటం అనేది చాలా వెర్రితనం.
1: ఇట్ ఈస్ అటర్లీ ఫూలిష్నెస్ టు సర్చ్ ఫర్ గాడ్.
0: నీ యందే ఉన్నాడు దైవం.
1: God is within you.
0: కేవలము నీవు స్వస్వరూపాన్ని మరచి భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి ఈ అనిత్యమైన దేహమునందు భ్రాంతి ఉంచుకోవటం చేత దైవత్వాన్ని నీవు గుర్తించుకోవడానికి సాధ్యం కాకుండా ఉన్నది.
1: You have forgotten your innate, immanent divine nature. You are carried away the physical fleeting form. Therefore, you are not able to know the divine.
0: కనుక ఈ ప్రాకృతమైన అనిత్యమైన అశాశ్వతమైన పంచభౌతికమైన ఈ దేహాభిమానమును కొంతవరకు చాలించుకున్నప్పుడే, ఆత్మాభిమానం అభివృద్ధి గావించుకున్నప్పుడే దివ్యత్వం అనేటువంటి ఆత్మతత్వం అర్థమవుతుంది.
1: Therefore we have cut short or reduce our attachment to this body, which is fleeting, which is temporary, ephemeral, transient, evanescent, and develop attachment to the spirit. To know the divinity.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Jeevitamu oka chadarangam.
1: The life is a gambling.
0: Kaadu kaadu. Ranarangam.
1: It's a battlefield.
0: Vyakti yokka dharmamunu, kutumbam yokka dharmamunu, sanghikam yokka dharmamunu.

0: ఈ ధర్మత్రయములను తెలిపే నిమిత్తమై రామకథ ప్రారంభమైనది.
1: ద స్టోరీ ఆఫ్ రామ హ్యాస్ బీన్ దేర్ టు డెమోన్స్ట్రేట్ ధర్మ ద కోడ్ ఆఫ్ కాండక్ట్ అట్ ది ఇండివిజువల్ లెవెల్ ఫ్యామిలీ లెవెల్ అండ్ ద కమ్యూనిటీ బై అండ్ లార్జ్.
0: వ్యక్తి యొక్క కర్తవ్యం ఏమిటి?
1: వాట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ది ఇండివిజువల్?
0: కుటుంబం యొక్క ధర్మం ఏమిటి?
1: ఆఫ్ ద ఫ్యామిలీ.
0: సాంఘికం యొక్క పరిణామం ఏమిటి?
1: ద సోషల్ చేంజ్.
0: అనేటువంటి సత్యాన్ని ఈనాడు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We have to make every effort to know the truth behind.
0: రాముడు దయా సాగరుడు.
1: రామ ఇస్ ద ఓషన్ ఆఫ్ కంపాషన్.
0: ప్రేమ స్వరూపుడు.
1: ది వెరీ ఫార్మ్ ఆఫ్ లవ్.
0: అట్టి దైవత్వాన్ని ప్రేమ చేతనే మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఇట్స్ పాసిబుల్ టు నో ద డివినిటీ ఆఫ్ రామ త్రూ ద పాత్ ఆఫ్ లవ్.
0: మానవత్వంలో ప్రేమ అంతర్గతమై ఉంటున్నది.
1: లవ్ ఇస్ ది అండర్ కరెంట్ ఇన్ ది హ్యూమన్ లైఫ్.
0: అంతర్భూతమైన యొక్క ప్రేమతత్వాన్ని మానవుడు ప్రయత్నపూర్వకంగా అభివృద్ది పరుచుకున్నప్పుడే ఈ దివ్యత్వం అనేటువంటి ఆత్మతత్వం అందరికీ అర్థమవుతుంది.
1: That latent love, when it is developed more and more, he will be able to manifest, to bring forth the divinity within.
0: ఈనాడు సమాజములు రామాయణం యొక్క అంతర్భాగమైనటువంటి ఒక ధర్మమును అత్యవసరం.
1: The modern society needs the important principles contained in that epic Ramayana.
0: కారణం ఏమిటి?
1: Why?
0: పుత్రుడు తండ్రి మాట వినటం లేదు.
1: Son is not paying heed to the words of the mother.
0: తల్లిదండ్రులు పుత్రుని యొక్క భవిష్యత్తును గురించి చింతించటం లేదు.
1: Parents are not bothered with the future of the children.
0: గురువులు హితోపదేశం చేయటం లేదు.
1: Teachers are not imparting anything good.
0: శిష్యస్తు కోయో గురు భక్తి ఏవాని శిష్యుని యందు గురువు యొక్క విశ్వాసం లేదు.
1: And the student as well has no confidence in his teacher.
0: ఇట్టి పరిస్థితుల యందు ఈ రామాయణము అత్యవసరం.
1: In the present circumstances, Ramayana is very essential.
0: వ్యక్తి యొక్క నిజతత్వమును కుటుంబం యొక్క అంతరాత్మను సమాజం యొక్క పవిత్రతను వెలుగుచ్చేటువంటిది ఈ రామాయణం.
1: Ramayana reveals the importance of the individual beauty and the significance of the family and the sanctity of the community.
0: మానవత్వమునకు అభివ్యక్తం గావించినటువంటిది రామాయణం.
1: Ramayana reveals, expresses in full
0: మానవత్వాన్ని
1: the human
0: వివరించి ప్రబోధించినటువంటిది రామాయణం.
1: Ramayana teaches in full the human value.
0: ఈనాడు వ్యాపార ధర్మం నందు కాని
1: we have the code in business.
0: ఉద్యోగ ధర్మం నందు కాని
1: అండ్ సర్టన్ డ్యూ ఆబ్లిగేషన్స్ ఇన్
0: న్యాయధర్మం నందు కాని
1: లాస్ ఆఫ్ జస్టిస్
0: రాజకీయ విషయములందు కాని
1: పొలిటికల్
0: ఎక్కడ చూసినక్కడను కలుషితమై ఉన్నది.
1: ఆల్ ఫీల్డ్స్ ఆర్ పొల్యూటెడ్.
0: కలుషితమై ఉన్నది.
1: హైలీ పొల్యూటెడ్.
0: ఇట్టి పరిస్థితులు యందు రామాయణం యొక్క ధర్మము అత్యవసరము.
1: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ The principles of Ramayana are very essential.
0: Ramayana nandunnatvanti yokka sodarni yokka aikyata ettidi aneetvanti vivaristundi Ramayana.
1: Ramayana expresses in full the ideal love that has to exist between brothers.
0: Tandri biddalu yokka sambandha bandhavyani vipurinchi vimarsistundi Ramayana.
1: Ramayana analyzes very clearly and brings forth the ideal love that should be present between father and the son.
0: Guru shishya yokka sambandhamunu kudanu విపులీకరించి వివరించి ప్రబోధిస్తుంది రామాయణం.
1: రామాయణ ఎక్స్ప్లెయిన్స్ ఇన్ డెప్త్ అండ్ ప్రపౌండ్స్ ది ఐడియల్ ఫిలాసఫీ దట్ షుడ్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద ప్రిసెప్టర్ అండ్ ద డిసైపుల్.
0: అందరూ ఉన్నది ఒక భూమి పైన.
1: ఆల్ లివ్ ఆన్ ద సేమ్ ఎర్త్.
0: అందరి శిరస్సుల పైన కూడా ఆడేటువంటిది ఒక ఆకాశమే.
1: ద సేమ్ స్కై ఇస్ అబౌవ్.
0: అందరూ పీల్చుకునే గాలి త్రాగే నీరు కూడాను ఒక్కటే.
1: We breathe the same air and drink same water.
0: ఇది ఏకత్వంతో ప్రతికేటువంటి మానవత్వాన్ని భిన్నత్వంగా భావించుకోవటమే ఇది పెద్ద దోషంగా వచ్చింది.
1: The biggest mistake lies here to take this unity as plurality or multiplicity.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించటమే రామాయణ యొక్క మహాసూత్రము.
1: The main philosophy of Ramayana is to know the unity in diversity.
0: ఈ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించేటువంటి శక్తి సామర్థ్యం కోల్పోయి ఈనాటి మానవుడు
1: మ్యాన్ టుడే హెస్ లాస్ట్ ద కెపాసిటీ టు నో ద యూనిటీ
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించి
1: ఫ్రాగ్మెంట్స్ దట్
0: అనేక అశాంతులకు గురి చేస్తుంది ఈ అనుమానములు
1: పుట్స్ హింసెల్ఫ్ టు ఆల్ రెస్ట్లెస్నెస్ ఎజిటేషన్స్ బికాస్ ఆఫ్ దిస్ రాంగ్ విజన్
0: ఈనాడు అత్యవసరమైనటువంటిది అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వము
1: వాట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ టుడే ఇస్ ద విజన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యూనిటీ
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఐకమత్యము
1: అబౌవ్ ఆల్ ది యూనిటీ
0: అనేకత్వంలో ఉన్నటువంటి దివ్యత్వము
1: అండ్ ద డివినిటీ
0: అనేకత్వంలో ఉన్నటువంటి సత్యతత్వము
1: అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ బిహైండ్ దిస్
0: దీనిని భారతీయ సంస్కృతి సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అన్నది
1: దట్స్ వై ది కల్చర్ ఆఫ్ భారత్ వాంట్స్ యూ టు స్పీక్ ట్రూత్ ఇన్ ఎ ప్యాలెటబుల్ యాక్సెప్టబుల్ వే
0: సత్యం బ్రూయాత్ ఇదే నైతిక ధర్మం
1: స్పీక్ ట్రూత్ దట్స్ మోరల్ వాల్యూ
0: ప్రియం బ్రూయాత్ ఇదే సామాజిక ధర్మం
1: ఇన్ అన్ యాక్సెప్టబుల్ ప్లీజింగ్ వే సోషల్ వాల్యూ
0: నబ్రూయాత్ సత్యం అప్రియం
1: నెవర్ టెల్ లై
0: ఇది ఏ ఆధ్యాత్మిక సూక్తి
1: దిస్ ఇస్ ద స్పిరిచువల్ వాల్యూ
0: నైతిక ధార్మిక ఆధ్యాత్మిక తత్వములు ఈ మూడింటి ఎందే ఇమిడి ఉంటున్నవి
1: దీస్ త్రీ ఆర్ కంటైన్డ్ విద్ ఇన్ దీస్ పెయిన్ హెడ్స్ ద మారల్ దాట్ విచ్ ఇస్ రైచువస్ అండ్ స్పిరిచువల్ యాజ్
0: ఇంత సులభమైనటువంటి మార్గమును ఇంత సులువైనటువంటి యొక్క తత్వమును ప్రబోధించేటువంటి ఒక తత్వము ఈ రామాయణం
1: రామాయణ ఇస్ ద సింప్లెస్ట్ పాత్ దట్ స్పీక్స్ ఆఫ్ దిస్ డాక్ట్రిన్
0: ఇటువంటి పవిత్రమైన రామాయణ తత్వాన్ని ఈనాటి మానవుడు మరచి రావణ తత్వాన్ని విశ్వసించి అనేకత్వమును ఏకత్వం చేయక ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తూ వస్తున్నారు
1: మ్యాన్ హెస్ ఫర్గాటన్ ద మెసేజ్ ఆఫ్ రామాయణ హీ డస్ నాట్ థింక్ ఆఫ్ ది ఎసెన్షియల్ యూనిటీ ఇన్ డైవర్సిటీ ఆన్ ద అదర్ హ్యాండ్ హీ ఫ్రాగ్మెంట్స్ దిస్ యూనిటీ అండ్ అబ్జర్వ్స్ ది మల్టిప్లిసిటీ
0: రావణుడు చేసినటువంటి ఒక పని ఏమిటి
1: వాట్ ఈస్ ఇట్ రామా హెస్ డన్
0: అనేక విద్యలు చదివి అనేక శక్తి సామర్థ్యములు ఉండి అనేక విధమైనటువంటి సంవత్సరములు కొరది తపస్సును ఆచరించి ఎన్ని చేసినప్పటికీ తన యందు ఎట్టి పరివర్తన జరగలేదు
1: రావణ ఇన్ స్పైట్ ఆఫ్ ద ఎక్విజిషన్ ఆఫ్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ విత్ ఆల్ ద కెపాసిటీస్ ఇన్ ద స్కిల్స్ కుడ్ నాట్ నో ది అండర్ లయింగ్ వాల్యూ
0: వాంఛన చేత రావణుడు కుమిలిపోయాడు
1: ఇన్ ఫ్యాక్ట్ హెస్ రూయిన్డ్ హింసెల్ఫ్ బికాస్ ఆఫ్ ది
0: ఆశలు చేత కుమిలిపోయాడు
1: అండ్ హి హెస్ రూయిన్డ్ బికాస్
0: కోరికల చేత కల్మషమయ్యాడు
1: అండ్ ఇస్ పొల్యూటెడ్ బికాస్ ఆఫ్ డిజైర్
0: కనుకనే రావణుడు చెప్పినటువంటి ప్రబోధ ఏమిటి
1: వాట్ ఇస్ ద టీచింగ్ రావణ
0: ఓ ప్రజలారా
1: ఓ పీపుల్
0: సర్వశక్తిమంతుడైనటువంటి ఈ రావణుడు సర్వజ్ఞుడైనటువంటి ఈ రావణుడు సర్వభూత దయావహుడైనటువంటి ఈ రావణుడు కామమునకు లొంగి నా కుమారుణ్ణి పోగొట్టుకున్నాడు
1: ఓ పీపుల్ అండర్స్టాండ్ దిస్ విత్ ఆల్ మై స్కిల్ అండ్ ఎక్స్పర్టిస్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ I have become a victim to the desire and lost my son is the declaration of Ravana.
0: Vanchalaku lobadi na vamsham ne nasam chestunnanu.
1: Having been succumbed to the desire, I am responsible for the ruin of the entire clan.
0: Na ragamulaku lobadi rajyam ne bhasmam gavinchukunnanu.
1: In fact, I got my kingdom burned to ashes because of desire.
0: Na vale meeru kaakandi.
1: You don't be like me.
0: Ramulu vale meeru uttirnulu kaandi.
1: You be like Rama and be successful.
0: Dharma margamunu avalambinchandi.
1: Follow the path of dharma.
0: Satya margamunu penchukondi.
1: Follow the path of
0: divyatvani anubhavinchandi.
1: Experience divinity.
0: Ani chakkaga prabodhinchadu pranam poyye munduga Ravanudu.
1: Before leaving this body, that was the teaching and the message of Ravana to the entire humanity.
0: Inka sodarulu yokka tattvam ye reetiga unnadi?
1: What is the relationship among brothers?
0: Anati sodarulu kashtamulakaina nashtamulakaina dukkhamulakaina vicharamulakaina ఏమాత్రం కూడా లొంగక కృంగక ఐకమత్యాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు
1: ఇన్ దోస్ డేస్ బ్రదర్స్ డెవలప్డ్ యూనిటీ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ట్రబుల్స్ ప్రాబ్లమ్స్ యాంగ్జైటీస్ అండ్ టర్మాయిల్
0: తల్లి నా కుమారుడు భరతుడే రాజ్యం ఏలాలని ఆశించినప్పటికీ
1: దో మదర్
0: భరతుడు రాజ్యాపేక్ష లేకపోయాడు
1: మదర్ వాంటెడ్ హర్ సన్ టు బి కారోనేటెడ్ ఎస్ కింగ్ బట్ ద సన్ భరత వాజ్ నాట్ ఫర్ ఇట్
0: చిత్రకూట పర్వతం పైన భరతుడు వచ్చి రాముని పాదముల పైన పడి జ్యేష్ఠ పుత్రుడైనటువంటి స్వామి మీరే ఈ రాజ్యం నేలాలి కానీ నాకు ఈ రాజ్యం అక్కర్లేదన్నాడు
1: భరత వెంట్ టు దట్ మౌంటైన్ టాప్ ఆఫ్ చిత్రకూట ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ రామ అండ్ సెడ్ యు ఆర్ ది ఎల్డెస్ట్ లీగల్లీ యు ఆర్ బౌండ్ టు ది కింగ్ అండ్ నాట్ మీ
0: కానీ రాముడు దీనిని అంగీకరించక మాతృదేవో భవ పితృదేవో భవ తల్లిదండ్రులేవి మనకు ఆధారభూతుడు
1: Rama didn't go by his words. He said, Mother is God, Father is God, they are important.
0: Tandri adhyam neevu sirsa vahinchali.
1: You must obey the command of the father.
0: Talli korikanu neevu nerivechali.
1: You should fulfill the desire of the mother.
0: Koruku neevu undu. Neevu akkadane undi Ayodhya rajyamunu paripalinchamani koraadu.
1: And wanted Bharata to stay back there and rule that Ayodhya.
0: Aneka vidhamulainatundi sahayamulu neeku emaina kuda sariye nenu chestanu. Kaani pitruvakya paripalana meerakoodadu.
1: I will render all every possible help that you expect from me, but you should follow the command of the Father.
0: Ee satyanni prabodhinchiye satyavak paripalakudayyadu Ramudu.
1: That's why we call Rama the very personification of truth, having adhered to truth all through.
0: Ee naati aneka mandi bharatiyulu Ramayanamunu chadutunnaru prabodhistunnaru vavirustunnaru aneka rakamulaga vivaristunnaru.
1: There are many people who explain in detail the entire Ramayana, propagate, publicize, enjoy Ramayana.
0: Grandhamunu chadutunnare kaani grandhamunu mringatam ledu.
1: In fact, they go through the holy text, but they have not taken up the
0: idiyanta kudunu bookish knowledge.
1: All this reading is bookish knowledge.
0: Ini superficial knowledge antaru.
1: This is superficial knowledge.
0: Ee superficial knowledge lo paatrame jeevithani gadutunnare kaani practical knowledge lo praveshinchatam ledu.
1: They end their lives in acquiring superficial knowledge, but have not gone that far as to have practical knowledge.
0: Yentamandu Ramayanamunu pavitramainatundi bhashala cheta prabodham salpitunnaru.
1: In fact, they teach, explain Ramayana in a beautiful language.
0: Kaani ee prabodham salpetundi yokka peddalu evaraina pitruvakya paripalana salpitunnara?
1: All these that people that explain Ramayana, do they follow the command of the father?
0: Tandri adhyam nerivechukuntaniki prayatnistunnara?
1: Are they fulfilling the command, the desire of the father?
0: Ledu.
1: None.
0: గ్రంథమును చదివి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of reading the book?
0: గ్రంథమును ఉన్నటువంటి పదార్థముల యొక్క పేరు చెప్పినంత మాత్రమున మనకు పొట్ట నిండదు.
1: By simply reading the menu card and the delicious items mentioned there,
0: the hunger
1: is never appeased.
0: మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫి, పాల్కో, మిఠాయి, జిలేబీ అని రాసి ఉంటారు.
1: In fact, the menu card contains number of sweets, మైసూర్ పాక్, జిలేబీ, గులాబ్ జామ్.
0: కానీ ఇది చదివినంత మాత్రమున దాని టేస్ట్ కానీ దాని మాధుర్యం కానీ దాని యొక్క శక్తి కానీ మనం అనుభవించటం లేదు.
1: బై రీడింగ్ ద నేమ్స్, రిపీటింగ్ ద నేమ్స్ ఆఫ్ ద స్ట్రీట్స్, వెల్ యు విల్ నాట్ హావ్ ద టేస్ట్ ఆఫ్ ఇట్.
0: దానిని భుజించినటువంటి వానికి ఈ శక్తి సామర్థ్యములు, ఈ మాధుర్యము, ఈ రుచిపచులు కూడా అర్థమవుతుంటాయి.
1: ద వన్ హూ పార్టేక్స్ ఈట్స్ దట్ స్వీట్ విల్ అండర్స్టాండ్ ద స్వీట్నెస్ అండ్ ద పవర్ బిహైండ్.
0: కనుక ఈనాటి గ్రంథ పరిచయం అనేటువంటిది కేవలము మానవుని పిచ్చివానిగా మారుస్తుంది.
1: ద టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ ఈస్ మేకింగ్ మ్యాన్ మ్యాడ్.
0: కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే అందిస్తుంది కానీ మానవు యొక్క మానసిక ట్రాన్స్ఫర్మేషన్ చేయటం లేదు.
1: ద టెక్స్ట్ బ్రింగ్స్ అబౌట్ ఇన్ఫర్మేషన్ బట్ నాట్ ట్రాన్స్ఫర్మేషన్.
0: ఏ మానవుని యొక్క మనసు పవిత్రమైన మార్పులో చెంది పరివర్తన గావించును అట్టి మానవుని యొక్క బుద్ధియే సరి అయినట్టి బుద్ధి అన్నారు.
1: వీ కెన్ కాల్ ఇట్ ద ఇంటలెక్ట్ ఇన్ ద ట్రూ సెన్స్ ఇఫ్ దెర్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్.
0: తలచినవన్నీ తలచినప్పటికీ అనేక ఇబ్బందులు వచ్చినప్పటికీ దానికి జంపు చేయక నీకు తొలకక బెణకక.
1: వాట్ ఆల్ యు థాట్ అబౌట్ ఇట్ డోంట్ వేవర్, డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫియర్ నార్ డిప్రెషన్ వాట్స్ ఎవర్.
0: నీకు చింత వీడి
1: విదౌట్ ఎనీ యాంగ్జైటీ
0: సంతోషమును చల్లి
1: స్ప్రెడ్ ది జాయ్.
0: అతని గుండె పండి నట్టివాడు.
1: And he is the one with all the maturity of his heart.
0: Attivani gundine pandinatuvanti vaadu.
1: And that is the heart that has realized.
0: Elanti ibbandulu kaliginappatikini dani edurukoni sadinchi dantho santoshanni anubhavinchadaniki prayatninchali.
1: One has to make every effort to derive joy in spite of obstacles, the problems on the way.
0: జీవితంలో ఎన్నో పరిస్థితులు అయినటువంటి చిక్కులు ఎదురుస్తుంటాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ సో మెనీ ఇంట్రికేట్ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ లైఫ్.
0: లైఫ్ ఈజ్ ఛాలెంజింగ్, మీట్ ఇట్.
1: లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్, మీట్ ఇట్.
0: లైఫ్ ఈజ్ డ్రీమ్, రియలైజ్ ఇట్.
1: లైఫ్ ఈజ్ ఎ డ్రీమ్, రియలైజ్.
0: లైఫ్ ఈజ్ ఎ గేమ్, ప్లే ఇట్.
1: లైఫ్ ఈజ్ ఎ గేమ్, ప్లే.
0: లైఫ్ ఈజ్ లవ్, ఎంజాయ్.
1: లైఫ్ ఈజ్ లవ్, ఎంజాయ్.
0: కనుక నీ వచ్చినటువంటి కష్టములకు నష్టములకు మనం ఎదుర్కొని దాన్ని సాధించడానికి ప్రయత్నించాలి కానీ బలహీనులు కారాదు.
1: What are the difficulties we might come across in our life journey, resist and face it, come out victoriously.
0: ఎటువంటి పరిస్థితులు అయినా కూడాను మనం బలహీనులు కారాదు.
1: Under any circumstances we should never become weak.
0: దైవ సాహసం చేత దీన్ని ఎదుర్కొని సాధించడానికి ప్రయత్నించాలి.
1: With all the courage and the valor, face the problem.
0: దీనిని వేదాంతము నాయమాత్మ బలహీనేన లభ్యః అన్నారు. ఆత్మ బలహీనుడైనటువంటి వాడు ఎట్టి చిన్న కార్యము కూడా సాధించలేడు.
1: In Vedantic parlance it is said a weak man would not be able to accomplish anything.
0: కనుక మనము బలమైనటువంటి మనస్సులు కావాలి.
1: We should have strong mind.
0: అనగా విశ్వాసంతో కూడినటువంటి మనస్సులు కావాలి.
1: The mind of faith should be there.
0: మంచి దానిపైన విశ్వాసము.
1: Faith in good.
0: చెడ్డ దానిపైన అవిశ్వాసము.
1: And we should not have faith in any bad.
0: ఈ మూడింటికి మనం సరైనటువంటి మార్గాన్ని పెంచుకోవాలి.
1: We should tread in the right line.
0: దైవ ప్రీతి లేని దానవత్వము పట్టి.
1: The demonic nature that makes us not to love God.
0: పాప భీతి లేని దాని బట్టి.
1: We don't have fear of sin.
0: మానవత్వం అనగే మానవులందున విశ్వశాంతికి ఇదియే విప్లవంబు.
1: The humanity has lost its human value. This is the revolution which is taking off, robbing off the universal peace.
0: దైవ ప్రీతి కాని లేకపోవటం చేతనే మానవత్వం అనేటువంటి అణిగిపోయింది.
1: There is no fear of sin, there is no love of God, therefore humanity lost its glory.
0: ఈ బలహీనతె విశ్వశాంతికి అంత మూల కారణమైపోయింది.
1: In fact, this weakness is responsible for the absence of universal peace.
0: కనుకనే ప్రతి మానవుని ఎందుకును దైవ ప్రీతి పాప భీతి సంఘ నీతి ఈ మూడింటి యొక్క శక్తిని సాధించాలి.
1: Therefore, every man should achieve these three: love for God, the fear of sin, and morality in society.
0: రాములు 36 విద్యలు నేర్చాడు.
1: Rama has learned 36 forms of knowledge.
0: రావణుడు కూడా తక్కువ వాడు కాదు. రావణుడు కూడా 36 విద్యలు నేర్చాడు.
1: సో ఆల్సో రావణ హస్ లెర్న్.
0: కానీ అట్టి రావణుడిని వాల్మీకి ఏమనిపించాడు?
1: హౌ
0: రావణో నామః ముఖ అన్నాడు.
1: వాల్మీకి కాల్ రావణ యాజ్ ఎ ఫూల్ నంబర్ వన్.
0: రావణుడు మూర్ఖుడు అన్నాడు.
1: రావణ ఇస్ ఎ ఫూల్.
0: రాముడు దివ్యాత్మ స్వరూపుడు అన్నాడు.
1: రామ ఇస్ డివైన్.
0: అనగా ఈ దివ్యాత్మకు ఈ మూర్ఖత్వానికి ఉండేటువంటి కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ ద డివినిటీ ఆన్ వన్ హ్యాండ్ అండ్ ఫూలిష్నెస్?
0: జీర్ణించుకోకుండా అనగా ఆచరణలో పెట్టకుండా కేవలము దుర్మార్గమైన మార్గంలో ప్రవేశపెట్టాడు.
1: What Ravana did was all the knowledge and wisdom he acquired, he has not digested, he has not translated to action and proceeded in a wrong direction.
0: Sadivina chaduvulu duriyoga parchukunnadu Ravanudu.
1: He misused all the education knowledge he had on hand.
0: Prati chinna vishayani kudanu aacharanalo petti taru aanandinchi itharulaku andinchadu Ramudu.
1: Rama practiced every little subtle principle that he has learned and set an ideal
0: for humanity. Loku seva hite rataha annadu. ఈ లోకము యొక్క దీని లోపల సేవ చేసి హితాన్ని లోకము యొక్క హితాన్ని ఆశించాలి అన్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈ సెడ్ యూ షుడ్ సర్వ్ దిస్ సొసైటీ అండ్ యూ షుడ్ ప్రే ఫర్ ఇట్స్ వెల్ఫేర్.
0: లోకు సర్వే లోక హితే రత సర్వే జ్ఞానేక సంపన్న అన్నాడు రావణుడు. అందరు కూడా జ్ఞానస్వరూపులు కావాలి.
1: దట్ ఎవ్రీ వన్ బీ ఎంబాడిమెంట్ ఆఫ్ విజ్డమ్.
0: సర్వే సముచిత గుణైహి అన్నాడు రాముడు. అందరు కూడా పవిత్రమైనటువంటి గుణముల చేత మానవుడు పోషింపబడాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ వన్ షుడ్ సస్టైన్ హింసెల్ఫ్ బై ప్రాక్టీసింగ్
0: హితాన్ని కోరటం ఒకటి,
1: డిజైరింగ్ వెల్ఫేర్
0: పవిత్రమైన గుణములు కలిగి ఉండటం మరొకటి,
1: సీక్రెట్ క్వాలిటీస్
0: సంపూర్ణ జ్ఞానమును చేరి ఉండటం మరొకటి.
1: అండ్ టు అటైన్ ది టోటల్ విజ్డమ్ ఆర్ ది త్రీ ఆస్పెక్ట్స్.
0: ఈ మూడింటి యందే రాములు దైవత్వాన్ని ప్రకటించుతూ వచ్చాడు.
1: These are the three that are behind Rama that manifested his divinity.
0: ఈ మూడు కూడాను ఎవరి ఎంత ఉంటుందో వారందరూ దైవ స్వరూపులే.
1: Anyone who has these three are essentially the personification of the divine.
0: ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపుడే.
1: Every man is God.
0: కానీ దేహాభిమానము అమితంగా పెంచుకొని
1: because of body attachment
0: ఆత్మాభిమానము తగ్గించుకోవటం చేతనే ఈ దివ్యత్వం అనేటువంటి వారికి బోధపడలేకుండా పోతుండాలి.
1: He has got attachment to the body and not to the spirit, therefore is not able to experience the divinity.
0: కనుక మానవుడు ఈనాడు దివ్యత్వాన్ని చూడాలనుకుంటే, దివ్యత్వాన్ని దర్శించాలనుకుంటే, ఆత్మ అన్వేషణ జరపాలంటే ఈ దివ్యత్వానికి తగినటువంటి మార్గం ప్రేమతత్వం ఒక్కటే.
1: మ్యాన్ టుడే ఇఫ్ హి వాంట్స్ టు ఎక్స్‌పీరియన్స్ ఎంజాయ్ ద బ్లిస్ఫుల్ స్టేట్ ఆఫ్ డివినిటీ, ఇఫ్ హి వాంట్స్ టు ఇన్వెస్టిగేట్
0: ప్రేమ, ప్రేమనే దైవము.
1: లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్
0: లవ్. లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: నీవు దాంట్లో నిలిచాలి.
1: And you should proceed in that
0: start way. The day with love.
1: Start the day with
0: love. Spend
1: the day with
0: love. Fill the day with love.
1: Fill the day with love.
0: End the day with love.
1: End the day with love.
0: God.
1: This is the way to God.
0: ఈ ప్రేమతత్వాన్ని మనం పెంచుకోలేక కేవలం సంబంధ బాంధవ్యమైనటువంటి ఒక సంకుచితమైన ప్రేమను పెంచుకుంటున్నాం.
1: We are not able to develop this relationship based on love. We proceed in a narrow way.
0: నేను నా వారు అనేటువంటి ఒక సంకుచితమైన ప్రేమను చేతనే మానవుడు ఇన్ని అవస్థలకు గురి అవుతున్నాడు.
1: We have got very narrow feelings limited to I and mine.
0: కాదు, నేను నా వారే కాదు.
1: It's not merely I and mine.
0: లోకే హితేరత, లోకమంతా నా వారే అనేటువంటి ఒక పెద్ద భావాన్ని మనం పెంచుకోవాలి.
1: షుడ్ వెరీ ద బ్రాడ్ మైండెడ్నెస్ హస్ టు ఐడెంటిఫై
0: అవర్సెల్ఫ్ విత్ ఎవరీబడీ. ఎక్స్పాన్షన్ లవ్, నాట్ కంట్రాక్షన్ లవ్.
1: ఇట్ ఇస్ ఎక్స్పాన్షన్ లవ్, నాట్ కంట్రాక్షన్ లవ్.
0: ఈ కంట్రాక్షన్ లవ్ ఉండటం చేతనే ఇదే డెత్ అన్నారు.
1: కంట్రాక్షన్ లవ్ ఇస్ డెత్,
0: ఎక్స్పాన్షన్ లవ్ ఇస్ లైఫ్.
1: ఎక్స్పాన్షన్ లవ్ ఇస్ లైఫ్
0: అని ఈనాడు మనం పెంచుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ దిస్ లవ్.
0: ప్రతి మానవుడు కూడాను దైవం బిడ్డలే.
1: Everyone is a child.
0: ప్రతి మానవుడు కూడాను దైవాంశమే.
1: Everyone is a spark of the divine.
0: మమై వాంసో జీవలోకి జీవభూత సనాతనాన్, అందరూ నా అంశమే అన్నాడు భగవద్గీతలో.
1: గీతా గాడ్ డిక్లేర్స్ దట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఇస్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్ ఎటర్నల్.
0: ఇటువంటి అంశంగా ఉండినటువంటి నీవు,
1: యూ బీయింగ్ ద స్పార్క్,
0: నీ వరకు మాత్రమే పరిమితం ఎందుకు పెంచుకోవాలి?
1: Why do you limit yourself?
0: అందరూ నా వారే అనే విశాలమైన భావాన్ని ఎందుకు పెంచుకోకూడదు?
1: Why don't you have broad mindedness as to identify yourself with everybody?
0: విశాలత్వం యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని పెంచుకోవాలి.
1: Today we should develop broad based intimate relationships.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of
0: మానవునికి సంకుచితమైన భావములు కానీ, సంకుచితమైన ఆటలు కానీ, సంకుచితమైన పాటలు కానీ, సంకుచితమైన మాటలు కానీ ఏమాత్రమూ ఇవే అభివృద్ధి కాలేరు.
1: Humanity can never progress in a narrow direction in the narrow mindedness, no matter what he talks, what he sings, what he utters.
0: Anni kudunu vishalamain pittiviga undali.
1: All should be broad based.
0: See no evil, see what is good.
1: See no evil, see what is good.
0: Hear no evil, hear what is good.
1: Hear no evil, hear what is
0: talk
1: good.
0: Talk no evil, talk what is good.
1: Talk no evil, talk what is good.
0: Think no evil, think what is good.
1: Think no evil, think what is
0: do
1: good.
0: Do no evil, do what is good. This is the way to God.
1: Do no evil, do what is good. This is the way to God.
0: Itti sulabhamaina margamunu manu vadala petti,
1: we give up that easy path.
0: Edo japamu, jhanamu, yogamu, ivanti kasaratalanta manam enduku prayatninchali?
1: We go by the exercises like yoga, the penance, and meditation.
0: Ivanni kudunu manam sadhinchetuvanti panulu kaadu.
1: Nothing you can achieve by that.
0: Ivanni kudunu sadhinchaleru kudanu.
1: You cannot achieve anything.
0: అందరిని ప్రేమతో పెంచుకో ఎంత సులభంగా సాధించవచ్చు.
1: లవ్ ఆల్ దెన్ ఈజీ టు అచీవ్.
0: మనం థింక్ చేయటం అంతా కూడా విశాలమైనటువంటి యొక్క ప్రమాణాన్ని థింక్ చేయాలి.
1: అవర్ థింకింగ్ షుడ్ బి బ్రాడ్ బేస్డ్.
0: మోసెస్ ఉండేటువంటి వాడు బైబిల్లో,
1: మోసెస్ ఆఫ్ ద బైబిల్,
0: ఆయన నిరంతరం కూడాను దైవత్వాన్ని చింతిస్తూ ఉండేటువంటి,
1: ఆల్వేస్ థాట్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్.
0: ఈ చింతిస్తూ చింతిస్తూ చింతిస్తూ రాగా క్రమక్రమేణ దైవ తేజస్సు అతని ముఖములో ఉట్టిపడింది.
1: హ్యాస్ హీ వెంట్ ఆన్ థింకింగ్ ఆఫ్ గాడ్, అల్టిమేట్లీ హీ కుడ్ షో ద బ్రిలియన్స్ ఆఫ్ ద డివైన్ ఆన్ హిస్ ఫేస్.
0: ఇతనే జీసస్ అని ఆపోయారు.
1: ఎవ్రీబడీ మిస్టుక్ దట్ హీ మైట్ హావ్ ఇన్ ద జీసస్.
0: అదే విధంగానే దారులు కొట్టే దొంగ రత్నకారుడు అనేటువంటి వాడు ఉండేవాడు.
1: ఆల్సో నో ద రాబర్, రత్నకార.
0: మహర్షుల యొక్క ప్రబోధ చేత నారాయణ్ నారాయణ్ రామ్ రామ్ రామ్ రామ్ అని చింతిస్తూ వచ్చాడు.
1: ఇన్ రెస్పాన్స్ టు ది టీచింగ్ ఆఫ్ నారద, హీ వెంట్ ఆన్ రిపీటింగ్ రామా నేమ్.
0: రామనామం చేత రామనామం కూడా లీనమైపోయింది.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ కుడ్ బికమ్ వన్ విత్ రామాస్ నేమ్.
0: కట్టగలిపటికి ఆ రత్నకారుడు అనేటువంటి యొక్క దీనిపైన తన యొక్క రామ తేజస్సు అంతా ఉట్టిపడింది.
1: Ultimately what happened, the radiance of Rama was seen on the face of the Ratnakara.
0: Tane Valmiki ga mari poyadu
1: and he became the saint Valmiki.
0: Darunu gotte donga ainatunte oka ratnakarudu sarvulakunu adipathi ainatunte guruvu ga mari poyadu.
1: That robber Ratnakara could become the first preceptor, ideal guru Valmiki.
0: Lokadata Ramulaite shlokadata Valmiki aipoyadu.
1: Rama is Lokadata, the giver of this word, while Valmiki is Shlokadata, the giver of the holy
0: word. Lokadata ku Shlokadata ku yetti bedhamu lekunda poyindi.
1: There is no difference between the giver and the
0: composer. Brahma iva bhavati, deni smarinchado aa roopani pondadu.
1: As you think so you become.
0: Kanukane prati manavudu kodanu manu manchini chintinchali.
1: So we should think good
0: only. Manchini maatadali.
1: We should talk good.
0: మంచి మాటలు వినాలి.
1: We should listen to good.
0: మంచి పనులు చేయాలి.
1: We should do good.
0: అప్పుడు మనం మంచి వారమైపోతాం.
1: Then we become good ultimately.
0: మంచివాడే మానవుడు.
1: In fact, man is good.
0: దుర్మార్గుడు మానవుడు కానేరడు.
1: Man is never wicked.
0: మానవుని యందు మానవుడు, మానవుని యందు దైవము, మానవుని యందు దానవత్వము, మానవుని యందు పశుత్వము ఉంటుండాలి.
1: ఇన్ మ్యాన్ లైస్ ఆల్ దీస్ క్వాలిటీస్, ద డెమోనిక్ క్వాలిటీస్, ద డివైన్ క్వాలిటీస్, ద హ్యూమన్ క్వాలిటీస్ అండ్ అనిమల్ క్వాలిటీస్.
0: ఈ మానవుని యందు ఉన్నటువంటి దైవత్వం ఏమిటి?
1: వాట్ ఈస్ ద డివైన్ క్వాలిటీ?
0: సర్వే లోక హితే రతః, ఇదే దైవత్వము.
1: టు విష్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ఎవరీ, ఎవరి
0: చూసినా నీవు ద్వేషించొద్దు.
1: డోంట్ హేట్ ఎనీబడీ,
0: అందరి మంచిని నీవు కోరు.
1: డిజైర్ ఫర్ గుడ్ ఆఫ్ ఎవ్రీవన్,
0: అందరి ఆనందాన్ని నీవు ఆశించు.
1: ప్రే ఫర్ ద బ్లిస్ ఆఫ్ ఎవ్రీవన్,
0: అది ఏ నీ అందున్నటువంటి దైవత్వము.
1: దట్ ఈస్ ద డివైన్ నేచర్.
0: ఇంకా మానవత్వం ఏమిటి?
1: దెన్ వాట్ ఇస్ హ్యూమన్ నేచర్?
0: పాప పుణ్యములు అనేటువంటి దానిని మనం కొంతవరకు గుర్తునందు ఉంచుకొని,
1: we have to keep in view the sin in the marriage.
0: Paropakara punyaya papaya parapeedanam aneetvanti tattvani bodhinchali.
1: We should all understanding rendering help to others is merit, harming others is a sin.
0: Sadhyamainta varakunu paruluku sahayam cheyi.
1: To the extent possible render
0: help. Ever hurt never,
1: help ever hurt never,
0: adi manavatva yokka pradhanamainatvanti kankanam.
1: That is the main determination of humanity.
0: Inga pasuttvam aneetvanti em untundadi manavatvamulo?
1: What is animality in man?
0: దానైన శూన్య పశువు సమాన, దానహరహితుడైనటువంటి వాడు ఈ యొక్క పశువు.
1: ద వన్ వితౌట్ విజ్డమ్ ఈజ్ ఈక్వల్ టు అనిమల్.
0: తినటము, త్రాగటము, నిద్రించటము, సుఖించటము, బ్రతకటం,
1: ఈటింగ్, డ్రింకింగ్, స్లీపింగ్, క్యారింగ్ ఆన్ లివింగ్,
0: మానవ జీవితము,
1: హ్యూమన్ లైఫ్.
0: భ్రూములు కూడా చేస్తున్నాయి,
1: అనిమల్స్ ఆల్సో లే,
0: అవి కూడా భుజిస్తున్నాయి, అవి కూడా ఒక విధమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తున్నాయి. అవి నిద్రిస్తున్నాయి, తిరుగుతున్నాయి, సంచరిస్తున్నాయి,
1: మూవ్ అబౌట్ ఫ్రీలీ.
0: కానీ మానవుల వలె దాచిపెట్టేటువంటి స్వార్థం కానీ, ఎన్నుకునేటువంటి దోషం కానీ వాటి యందు లేవు.
1: బట్ అనిమల్ హ్యాస్ గాట్ నథింగ్ లైక్ అమాసింగ్ ఆర్ సెల్ఫిష్నెస్.
0: ఈనాటి మానవుడు దాచుకోవటము, దోచుకోవటము రెండింటి వందే మానవత్వం అంకితం చేస్తున్నాడు.
1: మ్యాన్ టుడే దోచుకో రాబ్స్ అండ్ దాచుకోవడం అమాసింగ్.
0: ఈ రెండు కూడా నువ్వు మృగ లక్ష్యం కూడా కాదు.
1: దట్స్ నాట్ అనిమల్ క్వాలిటీ.
0: అటువంటి లక్షణాన్ని ఈనాడు మానవుడు అభివృద్ధి పొందుతున్నాడంటే ఎంత దోషం.
1: మ్యాన్ ఈస్ ప్రోగ్రెసింగ్ ఇన్ ది అనిమల్ డైరెక్షన్, అబ్జర్వింగ్, ఫాలోయింగ్ అనిమల్ క్వాలిటీ.
0: మానవుడు అని పేరు పెట్టుకుని ఒక మృగత్వాన్ని కూడా అనుభవించలేకపోతున్నాడు.
1: ఈజ్ ఎ మ్యాన్ బై నేమ్ సేక్ బట్ అనిమల్ ఇన్ రియాలిటీ.
0: కనుకనే మానవుడు మానవుడిగా బ్రతుకు.
1: సో హ్యూమన్ బీయింగ్ షుడ్ బి ఎ హ్యూమన్ బీయింగ్.
0: ఇటువంటి మానవత్వాన్ని మనం దిక్కటం చాలా కష్టము.
1: ఇట్స్ రాదర్ డిఫికల్ట్ టు
0: జంతువునాం నరజన్మ దుర్లభం. ఇటు పవిత్రమైనటువంటి జన్మము అందరికీ లభ్యం కాదు.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ద రేరెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఇటువంటి లభ్యమైనటువంటి మానవ జన్మమును ఈనాటితో వచ్చింది కాదు, అనేక జన్మముతో వచ్చినటువంటి. ఇది పాతదే గాని కొత్తది కాదు.
1: ద హ్యూమన్ లైఫ్ దట్ వి ఎంజాయ్ టుడే ఇస్ నాట్ ద గిఫ్ట్ ఆఫ్ దిస్ లైఫ్.
0: మనం ఎన్నో జన్మం నుంచి మానవులుగా పుడుతున్నామనేటువంటి భావము అందరి యందు ఉండాలి.
1: ఎవ్రీవన్ షుడ్ నో దట్ దిస్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ మెనీ ఇయర్స్ ఆఫ్ లైఫ్.
0: కొత్తగా ఉట్టిపడినటువంటిది కాదు.
1: దిస్ హ్యూమన్ లైఫ్ ఇస్ నాట్ న్యూ.
0: పాతదే, పాతదే.
1: వై ఇస్ ద ఓల్డ్ వన్?
0: అందువల్లే మా కాదు,
1: మా నో,
0: నవ కొత్త,
1: నవ న్యూ.
0: మా నవ అనగా కొత్తది కాదు నేను.
1: మా నవ ఇస్ నాట్ న్యూ.
0: నేను పాతవాడినే,
1: ఐఎమ్ ఓన్.
0: కానీ పాతవాడి కాకుండా, కొత్తవాడి కాకుండా ఈనాడు రోతవాడిగా తయారైపోతున్నాడు.
1: ఐఎమ్ నైదర్ పాత ద ఓల్డ్ ఆర్ కొత్త ద న్యూ బట్ రోత రోటెన్.
0: ఇలాంటి పరిస్థితికి ఈనాడు దిగజారిపోతున్నాడు మానవుడు.
1: దిస్ ఈస్ ద సైన్ ఆఫ్ డిక్లైన్.
0: వీని ఆశలు ఆశలు ఆశలు, ఆశలకు అంతమే లేదు.
1: వీ హ్యావ్ లిమిట్లెస్ డిజైర్.
0: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: ఎంత లగేజ్ తీసుకుని పోతున్నావు?
1: We carry
0: ఒక దినానికి ఒక నూర్లకు డిజైన్స్ పుడుతున్నాయి.
1: ఎవ్రీ డే
0: జీవన పుట్టల వలె పుడుతున్నాయి ఈ కోరికలు.
1: అవర్ డిజైర్స్ మ్యాచ్.
0: ఈ కోరికలు పెరిగే కొలది కూడా మానవునికి ఎంత ప్రయాణం అలసట అవుతుంది.
1: As we have this luggage of desire more and more, we find the journey troublesome.
0: ప్రయాణం లాంగ్ జర్నీ.
1: Human life is a long journey.
0: ఈ లాంగ్ జర్నీ లోపల దివ్య జీవితాన్ని గడపాలి, కానీ దీన జీవితాన్ని గడపకూడదు.
1: We should aspire to have the long spiritual life, not merely long life.
0: Kokuniya happy life ni manam anubhavinchali.
1: We should experience happy life.
0: Eppudu nirantaram happy ga undali.
1: We should be happy throughout.
0: Vastuntai kashtalu,
1: difficulties come,
0: kaani danni manam em maatram veravakoddu.
1: We should not be afraid.
0: Ivanni kudunu law of nature.
1: That's law of nature.
0: Vastuntai potuntai,
1: they come and pass.
0: Enta kadri poye meghamule kaani sthiramaina meghamulu kaadu.
1: They are like passing clouds, none of them are permanent.
0: Comes and goes.
1: Passing clouds come and go.
0: But morality is comes and grows.
1: But morality comes and grows.
0: దానిని మనం పెంచుకోవాలి.
1: We have to develop that morality.
0: అది ఏ ఈనాడు సంఘానికి నీతి కావాలి.
1: That is the moral conduct that we need today.
0: ఈనాటి మానవత్వంలో ఈ మొరాలిటీ కూలిపోయింది.
1: There is no morality in the human life today by and large.
0: సంకుచిత భావములు పెరిగిపోయినాయి.
1: Narrow mindedness is growing.
0: ఈ దివ్యత్వాన్ని మర్చిపోయినాడు.
1: Divinity is forgotten.
0: దానవత్వాన్ని గప్తి అందించుకున్నాడు.
1: Demonic nature is always kept in view.
0: ఇది కాదు మనకు ప్రధానమైనటువంటిది.
1: This is not important.
0: దానవత్వాన్ని మర్చిపోవాలి.
1: Forget the
0: demonic gapti andinchukovali.
1: And keep in view the divinity.
0: రామతత్వం అనేటువంటి ఎంత పవిత్రమైనటువంటి తత్వం.
1: What noble, exalted is
0: పట్టాభిషేకమునకు సిద్ధంగా ఉండినటువంటి రాముడు.
1: Rama was ready for coronation.
0: క్షణములోపలే అదే నవ్వుతోనే ఆనందంగా అడవికి వెళ్ళాడు.
1: Rama had the same smiling face when he was asked to get into the exile as the one he had at the time of coronation.
0: రెండింటికి సమత్వాన్ని చూపించాడు.
1: He had the equal mindedness or equanimity in times of pleasure and pain.
0: మహారాజు కావడానికి ఎంత సంతోషమో అడకు వెళ్ళడానికి కూడా అదే సంతోషాన్ని అనుభవించాడు.
1: Happiness he had at the time of coronation is very much the same when he was asked to go to exile. సమత్వం ఎక్కడ
0: ఉంది మానవునియందు?
1: There are such qualities.
0: అధికారం లేనటువంటి దాన్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
1: People want position authority.
0: అధికారమే లేనటువంటి దానిని తాను అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: Though he has no deservedness, he wants.
0: అనర్హుడైనటువంటి మానవుడు అర్హతకు ప్రార్థిస్తున్నాడు.
1: An undeserving fellow wants position.
0: అర్హుడైనటువంటి రాముడు కూడాను అధికారాన్ని ఆశించలేదు.
1: Rama, though eligible, he didn't want position.
0: అన్నింటి ఎందుకును ధీరుడైనటువంటి యొక్క రాములకు ఏమాత్రం కూడా దీనత్వం రాలేదు.
1: In fact, Rama was highly courageous, but he was never deena or
0: Rama weak. సంఘాన్ని పొందినటువంటి వాడి కూడాను ధీరత్వమే వస్తుంది కానీ దీనత్వం రాదు.
1: The one who is in company of Rama will have dheera, the courage, never deena, the weakness.
0: రామనామం స్మరించేటువంటి హనుమంతుడు
1: హనుమాన్ హూ రిసైటెడ్ రామనామం
0: నిరంతరం కూడా రామ్ రామ్ రామ్ రామ్ రామనామే చేస్తున్నాడు.
1: హీ రిపీటెడ్ రామాస్ నేమ్ ఇన్సిస్టెంట్.
0: ఇంకొక నామాన్ని తాను స్మరించలేదు.
1: నౌ అదర్ నేమ్.
0: అలాంటి హనుమంతుడు
1: సచ్ హనుమాన్
0: రావణుడి దగ్గర పోయినప్పుడు
1: ఎని వెంట రావణ
0: ధీరుడైనాడు. అదే ధీరుడు రాముడి దగ్గరకు వచ్చినప్పుడు దీనుడయ్యాడు.
1: సచ్ బ్రేవ్ వన్ ధీరా బికేమ్ దీనా సో హంబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రామ.
0: అనగా దివ్యత్వం దగ్గర దీనుడయ్యాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ సో హంబుల్ బిఫోర్
0: అహంకారం దగ్గర దీనుడయ్యాడు.
1: బిఫోర్ ఈగోయిస్టిక్ మ్యాన్ హీ వాస్ సో
0: అహంకారం దగ్గర మనం ఎప్పుడు కూడా ధీరుడుగానే ఉండాలి.
1: అండ్ వీ షుడ్ బి కరేజియస్.
0: అహంకారం నిర్మూలం గావించాలి.
1: వీ షుడ్ కిల్ ది ఈగో.
0: క్రోధాన్ని నిర్మూలన చేయాలి.
1: వి షుడ్ కిల్ యాంగర్.
0: లోభాన్ని అణగదొక్కాలి.
1: అండ్ వి షుడ్ సబ్డ్యూ దిస్ గ్రీడ్.
0: ముగ్గురు కూడాను కామ క్రోధ లోభములు మూడు కూడాను దైవ ద్వేషులే.
1: అండ్ దేర్ఫోర్ దిస్ గ్రీడ్ అండ్ ది డిజైర్ యాంగర్ ఆర్ ది వర్స్ట్ ఆఫ్ ది ఎనిమీ.
0: కామం రావణుడు దైవ ద్రోహుడే.
1: అండ్ దేర్ఫోర్ దిస్ ఇస్ అగైన్స్ట్
0: దైవాన్ని ద్వేషిస్తూ వచ్చాడు.
1: అండ్ హి వెంట్ ఆన్ హేటింగ్ గాడ్.
0: కట్టకడపటికి ఏమైపోయాడు?
1: వాట్ హ్యాపెన్?
0: సర్వము నాశనం గావించుకున్నాడు.
1: హి లాస్ట్ ఎవ్రీథింగ్.
0: కాబట్టి ఈ యొక్క కామం చేత ఏమాత్రమో మనం సాధించలేము.
1: సో బై దిస్ డిజైర్ కెన్ ఇట్ అచీవ్ ఎనీథింగ్.
0: కామం పెరిగి పెరిగి పెరిగి పెరిగి కట్టకడపటికి అది తన యొక్క మెడకు ఉగ్రి మాదిరి మారిపోతుంది.
1: ద డిజైర్ యాజ్ ఇట్ ఇంక్రీజెస్ విల్ అరెస్ట్ యు, క్యాచ్ హోల్డ్ ఆఫ్ యూ.
0: కనుకనే మనం సాధ్యమైనంత వరకు డిజైన్స్ తగ్గించుకోవాలి.
1: ఎక్స్టెండ్ పాసిబుల్ వీ షుడ్ లెస్.
0: ఈనాడు ప్రభుత్వము ల్యాండ్స్ సీలింగ్ చేస్తున్నారు, హౌసెస్ సీలింగ్ చేస్తున్నారు, ప్రాపర్టీ సీల్ చేస్తున్నారు, కానీ డిజైన్స్ మాత్రం సీల్ చేయడానికి ఎవరి తరము కాదు.
1: Government, but through legislation, has put a ceiling on the land, property and housing, but not ceiling on desires.
0: Ceiling on desires.
1: Ceiling on desire is most important.
0: That's
1: what we have to observe. Then you will be all happy.
0: Hiranyakashipudu.
1: Hiranyakashipu.
0: Tane kaakunda, tana kumaru kudunu arinalam smarinchakudani shasinchadu.
1: And Hiranyakashipu ordered that his son Prahlada should not chant God's name.
0: Harinama smarinchetundi tana kanna kumarulu pai kuda dveshanni sadinchadu.
1: He had utter hatred towards his son.
0: Kaadamevuti?
1: Why?
0: Tanaku ishtam lenatundi Hari tana kumarulu smarinchakoddu.
1: Because he doesn't like God and he doesn't want his son.
0: Ee Hari dveshayinatundi vaadu Hiranyakashipudu.
1: And Hiranyakashipu has hatred towards
0: Hari preeti kaliginatundi vaadu Prahladudu.
1: And Prahlada loves God.
0: Preetini ee vidhanga dvesham cheyadaniki veelavutundi.
1: How is it possible to hate him?
0: Kanukane kattakadapatiki హిరణ్యకశిపుడు కూడాను సర్వనాశనము గావించుకున్నాడు.
1: అండ్ హిరణ్యకశిపు రూయిన్ హింసెల్ఫ్ అవుతుంది.
0: ఇంకా దుర్యోధనుడు,
1: దుర్యోధన
0: లోభి, లోభి, లోభి,
1: మైజర్, గ్రీడ్ నెంబర్ వన్.
0: ఇంకా పిల్లికైనా పిచ్చం పెట్టేది కూడా.
1: హి నెవర్ ఫెడ్ ఈవెన్ ఎ క్యాట్.
0: ఒక సూది మనం అవ్వడానికి కూడా వీలు కాదంత కూడా నేను ఇవ్వను.
1: హి వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఈవెన్ టు షేర్ ద ల్యాండ్ దట్ కుడ్ బి ఆక్యుపైడ్ బై
0: పాండవులు. అన్ని హింసలు పెట్టాడు.
1: అండ్ హి మేడ్ ఎవ్రీబడీ
0: ధర్మమూర్తులైన పాండవులు పరాభవం గావించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ హ్యూమిలియేటెడ్ పాండవులు.
0: ఎన్ని విధమైనటువంటి యొక్క బాధలో పెట్టాడు.
1: హి మేడ్ దెం సఫర్.
0: కట్టకడపటికి ఏమైపోయాడు?
1: వాట్ హ్యాపెండ్ అట్ ది ఎండ్?
0: అందరూ వంశమే నాశనం అయిపోయింది.
1: హోల్ క్లాన్ వాజ్ రూయిన్డ్.
0: కనుకనే కామ క్రోధ లోపములు మూడు కూడాను భక్తికి చాలా పరమ ద్వేషులు.
1: దేర్ఫోర్ the desire, the anger, greed are dead enemies to the path of devotion.
0: కనుకనే ఈ యొక్క దైవద్వేషమైనటువంటి వారికి ఏనాటికైనా కూడాను ఈ విధమైనటువంటి యొక్క పత్రం తప్పదు.
1: Therefore those that hate God are bound to ruin themselves.
0: నీవు చేతనైతే ఉపకారం చేయి.
1: If possible hell.
0: లేకపోతే ఊరుకుండు.
1: Otherwise remain.
0: అంతే కాదు ద్వేషించవద్దు.
1: Never hate anybody.
0: అది హెల్ప్ ఎవర్ హర్ట్ ఎవర్ 18 పురాణం యొక్క సారాన్ని రెండు వాక్యంతో బోధించాడు.
1: ది ఎసెన్స్ ఆఫ్ 18 ఎపిక్స్ ఇస్ కంటైన్డ్ ఇన్ దీస్ టూ సెంటెన్సెస్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: ఈ రామాయణంలో ఉన్నటువంటి యొక్క సమస్తమైన దీంట్లో కూడా రెండు సారములు మనం గుర్తించాలి.
1: వి హావ్ రికగ్నైజ్డ్ టూ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఇన్ రామాయణ.
0: కైకకు ఇచ్చినటువంటి యొక్క ప్రమాణం చేత కైక కుమారునికి రాజ్య పట్టాభిషేకం చేయడంలో ధర్మం ఉంది.
1: యాజ్ పర్ ది ప్రామిస్ గివెన్ టు కైక దేర్ ఇస్ ఎవ్రీ జస్టిఫికేషన్ ఇన్ కారోనేటింగ్ భరత్.
0: జ్యేష్ఠ పుత్రుడైన రాములకు పట్టాభిషేకం చేయడంలో కూడాను దశరథుడికి అర్హత ఉంది.
1: దశరథ హాస్ గాట్ ఎవ్రీ రైట్ అండ్ లీగల్ శాంక్షన్ ఇన్ కారోనేటింగ్ రామ.
0: కానీ మధ్య వైపు అయినటువంటి యొక్క సుమిత్ర కుమారుడైనటువంటి లక్ష్మణుడు శత్రుఘ్నికి ఏమాత్రమో అధికారం లేదు.
1: బట్ ది టూ లక్ష్మణ అండ్ శత్రుఘ్న హ్యావ్ నో రైట్ టు బికమ్ కింగ్.
0: అధికారం లేకపోయినప్పటికీ
1: దో దే హ్యావ్ నో పొజిషన్
0: ఈ భరత రాముని యొక్క సేవలో వాళ్ళు పాల్గొన్నారు.
1: దే సర్వ్డ్ భరత అండ్ రామ.
0: లక్ష్మణుడు రామ సన్నిధిలో చేరిపోయాడు.
1: లక్ష్మణ వాజ్ సో క్లోజ్ టు రామ.
0: రాముని యొక్క ఆజ్ఞను శిరసావహిస్తూ వచ్చాడు.
1: ఒబేడ్ రామచంద్ర.
0: శత్రుఘ్నుడు భరతుని యొక్క ఆజ్ఞను శిరసావహిస్తూ వచ్చాడు.
1: ఫాలోడ్ భరత.
0: ఈ విధంగా రావటం చేత ఒకనొక సమయంలో రాముని కూడా చెప్పాడు.
1: ఎట్ వన్ టైమ్ రామ ఆల్సో సేడ్
0: ఈ ప్రపంచంలో వెతికితే సీత వంటి భార్య అయినా నాకు లభించవచ్చు.
1: ఇన్ దిస్ వరల్డ్ ఇఫ్ ఐ సర్చ్ ఐ మే బి
0: కౌసల్య వంటి తల్లి అయినా నాకు లభించవచ్చును.
1: ఐ హావ్ ద మదర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ కౌసల్య
0: వంటి సోదరుడు నాకు లభించడు అన్నా.
1: ఐ కెనాట్ గెట్ ద బ్రదర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ లక్ష్మణ. లక్ష్మణ
0: ముచ్చన సమయం లోపల ఈ విధంగా బాధపడుతూ చెప్పాడు రాముడు.
1: వెన్ లక్ష్మణ ఫెయింటెడ్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్
0: ఇటువంటి సోదరుడుగా ఉంటుండాలి.
1: వన్ షుడ్ బి లైక్ దట్.
0: అన్నలను గౌరవించేటువంటి సోదరులుగా ఉంటుండాలి.
1: వి వాంట్ బ్రదర్స్ హూ రెస్పెక్ట్ ఎల్డర్.
0: కుటుంబానికి సత్కీర్తిని ఇచ్చేటువంటి సోదరులుగా ఉంటుండాలి.
1: బ్రదర్స్ హూ షుడ్ అప్హోల్డ్ ప్రెస్టీజ్ ఆఫ్ ద ఫ్యామిలీ షుడ్ బి దేర్.
0: సంఘంలో ఒక విధమైన శాశ్వతమైనటువంటి పేరును పొందేటువంటి సోదరులుగా ఉండాలి.
1: బ్రదర్స్ హూ షుడ్ విన్ రెప్యుటేషన్ బిగ్ నేమ్.
0: ఈ ఐకమత్యం చేతనే వీరింత గౌరవాన్ని పొందగలిగారు.
1: దే కుడ్ బి రెప్యూటెడ్ బికాస్ ఆఫ్ యూనిటీ.
0: పంచ పాండవులు కూడా 5 బ్రదర్స్.
1: పంచపాండవస్
0: వీళ్ళు 5 కూడా ఏకంగా ఉండటం చేతనే 100 అయినటువంటి కౌరవులు కూడా ఏమి చేయలేకపోయారు.
1: ఆల్ 5 పాండవస్ టుగెదర్ ఇన్ యూనిటీ 100 కౌరవస్.
0: బాలి సుగ్రీవులు ఇద్దరికి ఎప్పుడు ద్వేషమే.
1: బాలి సుగ్రీవ ఎనిమిటీ.
0: ఈ ద్వేషంగా ఉండేటువంటి ఇద్దరు సోదరులు కూడా కట్టపటికి ఏమైపోయారు.
1: వాట్ హ్యాపెండ్ బికాస్ ద ఎనిమిటీ బిట్వీన్ ది టూ బ్రదర్స్.
0: అనేక విధమైనటువంటి చిక్కులకు గురి అయిపోయారు.
1: పుట్ టు సఫరింగ్ అలాంగ్
0: కట్టగలిపి రావక్రాంతుడు కావటం వల్ల సుగ్రీవుడు తాను ఒక రాజ్యాన్ని పొందగలిగాడు.
1: అండ్ సుగ్రీవ బికాస్ హి సరెండర్డ్ టు రామ కుడ్ బికమ్ ఎ కింగ్.
0: రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు ఈ ముగ్గురు కూడా అన్నదమ్ములే.
1: రావణ కుంభకర్ణ విభీషణ బ్రదర్.
0: ఐకమత్యం అనేటువంటిది లేకపోవడం చేతనే ముగ్గురు 3 దారులు పొందారు.
1: బికాస్ దేర్ ఇస్ నో యూనిటీ దే హాడ్ టు గో ఇన్ డిఫరెంట్ పాత్.
0: యూనిటీ ఉండాలి ప్రతిదానికి.
1: యూనిటీ ఇస్ నెసెసరీ.
0: 5 వేళ్లు ఉన్నాయి. 5 ఏకంగా ఉంటుంటే ఎంత చిన్న పని అయినా కూడా మనం సాధించవచ్చు.
1: విత్ ఆల్ ది 5 ఫింగర్ జాయినింగ్ కోఆర్డినేటింగ్
0: ఏమాత్రం మనం సాధించలేము.
1: అపార్ట్ స్ప్లిట్ ఫ్రమ్ ఈచ్ అదర్ దే కాంట్ వర్క్.
0: కనుక ప్రతి మానవుడు కూడా ఐకమత్యం ఐకమత్యం ఐకమత్యం.
1: ఎవ్రీ మ్యాన్ షుడ్ ఫాస్టర్ యూనిటీ.
0: విశ్వ శాంతిని చేకూర్చి విధము తెలిసి
1: దట్ ప్రొసీజర్ దట్ కన్ఫర్స్ యూనివర్సల్
0: సంకుచిత భావములను సమయం చేసి
1: దట్ విచ్ కిల్స్ ది నారో
0: ఐకమత్యము సహజీవన ఆదికములు
1: యూనిటీ అండ్ కోఆపరేషన్
0: నేర్పునదే ఆధ్యాత్మికము.
1: దాట్ ఈస్ ద ట్రూ స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
0: సాధకుడు నేర్వవలయు
1: అండ్ ఎవ్రీవన్ షుడ్ లెర్న్.
0: ఈ ఐకమత్యం అనేటువంటిది చాలా అత్యవసరమైనటువంటిది.
1: యూనిటీ ఈస్ వెరీ ఎసెన్షియల్.
0: ఈ ఐకమత్యం అనేటువంటి దాని వల్ల ఆధ్యాత్మిక తత్వం కూడా మనలో ఆవిర్భవిస్తుంది.
1: త్రూ యూనిటీ కెన్ అండర్స్టాండ్ ది స్పిరిచువాలిటీ.
0: ఎవరిని మనం ద్వేషించకూడదు.
1: డోంట్ హేట్ ఎనీ.
0: ఎవరితోనో మనం విరోధం పొందకూడదు.
1: డోంట్ హేట్.
0: నీ విరోధం వచ్చినప్పటికీ వాడిని సంతోషంగా నవ్వుతూ నవ్వుతూ మాట్లాడు.
1: ఈవెన్ ఇఫ్ యూ మీట్ యువర్ ఎనిమీ టాక్ టు హిమ్ స్మైలింగ్.
0: ఈ మానవత్వం సాత్వికంగా గావించుకోవడానికి వీలవుతుంది.
1: దెన్ యూ కెన్ బి ఎ ట్రూ హ్యూమన్.
0: కేవలం సాధనలు సాధనలని పిచ్చి సాధనల లోపల కాలమంతా వ్యర్థం చేయకండి.
1: స్పిరిచువల్ ప్రాక్టీసెస్ దే వేస్ట్ వేస్ట్ ఆఫ్ టైం.
0: ఏమిటి ఈ సాధనలు?
1: వాట్ ఆర్ దిస్
0: ఈ సాధన స్వార్థమే.
1: ఆల్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్ ఆర్ సెల్ఫిష్.
0: ఈ స్వార్థము స్వప్రయోజనం కోసం నీవు సాధన చేస్తున్నావు.
1: యూ టేక్ టు ప్రాక్టీస్ ఫర్ సెల్ఫ్.
0: నాకు మోక్షం కావాలి, నాకు సాక్షాత్కారం కావాలి, నాకు లిబరేషన్ కావాలి. ఏమిటి ఈ స్వార్థము?
1: What is this selfishness that I want liberation, I want redemption? Is that not selfish?
0: నీ ఒక్కడే పొందాలా? ఇంతమంది పట్టకూడదా?
1: Why only you? Why not everybody?
0: కాబట్టి అందరూ సత్యాన్ని చేర్చుకోవాలి.
1: Let everyone follow the path.
0: అందరూ దివ్యత్వాన్ని పొందాలి.
1: Let everybody attain divinity.
0: అందరూ దివ్య స్వేకాన్ని అనుభవించాలి.
1: Let everybody experience the divine bliss.
0: ఈ విశాలమైన భావాన్ని మనం పెంచుకుంటే మన స్వార్థం కూడా నెరవేరుతుంది.
1: We should have the broad feelings, then your intention.
0: సమాజంలో మనము ఒక మెంబర్ కదా.
1: and you are a member in
0: society. కాబట్టి సమాజ క్షేమాన్ని మనం ఆశిస్తుంటే ఆ క్షేమంలో మన క్షేమం కూడా ఉంటుంది.
1: If you work for the welfare of the society, there lies your welfare as well.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరు ఏ సాధనలు చేయనక్కర్లేదు.
1: You don't need to follow.
0: ప్రేమ చేత ప్రతి మానవుని యందు ఉన్నటువంటి ఆత్మ తత్వాన్ని మీరు ఆనందంగా అనుభవించండి.
1: By following the path of love, you can experience the innate divine divinity in everyone.
0: ఈ ప్రేమకు మించినటువంటి ఒక దైవం మరొకటి లేదు.
1: There is nothing beyond
0: love. Love is God. స్వార్థంగా స్వప్రయోజనానికి మీరు ప్రవేశపెట్టకండి.
1: నెవర్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ నారో
0: సెన్స్. పరార్థమైనటువంటి దివ్యత్వానికి మీరు పాటుపడండి.
1: స్ట్రగుల్ హార్డ్ ఫర్ ది స్పిరిచువల్ డివినిటీ.
0: ఇది రాములు బోధించినటువంటి తత్వం.
1: ఇస్ ద టీచింగ్ ఆఫ్ రామ.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: చిత్రకూట పర్వత పైన ఉండినప్పుడు
1: ఆన్ ది చిత్రకూట మౌంటైన్
0: అనేక విధములుగా కూడా లక్ష్మణుడు టెస్ట్ చేస్తూ వచ్చాడు రాముడు.
1: రామ స్టార్టెడ్ టెస్టింగ్ ఈవెన్ లక్ష్మణ.
0: ఎందుకంటే ఆ విధమైనటువంటి ఒక పరిశీలన చేసినప్పుడే పరిశీలన మనకు లభ్యమవుతుంది.
1: ద టెస్ట్ విల్ అటెస్ట్ ది ట్రూ క్వాలిఫికేషన్ ఆఫ్ ద పర్సన్.
0: ఈ అరణ్యం లోపల
1: ఇన్ దిస్ ఫారెస్ట్
0: ఈ కుటీరమునందు మేము ముగ్గురే ఉన్నాం.
1: ఇన్ దిస్ హెర్మిటేజ్ యూఆర్ త్రీ.
0: సీత చిన్న వయస్సు,
1: సీత
0: లక్ష్మణుడు చిన్న వయస్సు, నేను చిన్న వయసు వాడిని.
1: ఐఎమ్ ఆల్సో క్వైట్ యంగ్.
0: మాకు ఒక గంటలు మాత్రమే వ్యత్యాసం తప్ప అంత పెద్దవారే మేము కాదు.
1: ఓన్లీ అవర్స్ ఆఫ్ డిఫరెన్స్, దట్స్ ఆల్, నాట్ దట్ ఇల్ ఎర్లీ.
0: ఇలాంటి పరిస్థితి లోపల
1: అండర్ దిస్ సర్కమ్స్టాన్సెస్
0: లక్ష్మణి యొక్క భావం ఏ రీతిగా ఉంటాదో గుర్తించాలని ప్రయత్నించాడు.
1: హి వాంటెడ్ టు నో ద ఫీలింగ్స్ ఆఫ్ లక్ష్మణ.
0: రాముకు తెలుసును,
1: రామ నోస్ వెల్.
0: అన్ని తెలుసు, తెలిసినప్పటికీ కొన్ని రకమైనటువంటి ఒక ప్రదర్శన చేసి తప్పాల.
1: హీ నోస్ ఎవ్రీథింగ్ బట్ హీ వాంట్స్ టు డెమోన్స్ట్రేట్ టు ఎవ్రీబడీ.
0: చేసి తీరాలి,
1: ఇట్ మస్ట్ బి డన్.
0: ఎందుకంటే తనకు అర్థమవుతుంది కానీ ప్రపంచానికి అర్థం కాదు.
1: బికాస్ హీ నోస్ హిస్ డివినిటీ, నాట్ ద వరల్డ్.
0: ప్రపంచానికి బోధించే నిమిత్తమై ఈ విధమైన టెస్ట్ చేస్తూ
1: డెమోన్స్ట్రేటెడ్ టు టీచ్ ద వరల్డ్ హీ హస్ టు డూ.
0: ఒకనొక సమయం లోపల సీత అలసిపోయింది.
1: అట్ వన్ టైమ్ సీత వాస్ టైర్డ్.
0: రాముడు కూర్చున్నాడు, తన తొడపైన సీతను తలను పెట్టుకున్నాడు, ఆమె నిద్రిస్తూ ఉండాలి.
1: సీత విత్ హర్ హెడ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ రామ వాస్ స్లీపింగ్ అట్ ద టైమ్ బీయింగ్ టోటలీ టైర్డ్.
0: లక్ష్మణుడు ఆ సమయంలో దగ్గర లేడు.
1: లక్ష్మణ వాస్ నాట్ ఎనీవేర్ క్లోజ్.
0: లక్ష్మణుడు చాలా గుణవంతుడు.
1: లక్ష్మణ ఇస్ హైలీ వర్చ్యూస్.
0: అలాంటి గుణం ఏ సోదరుకు ఉండదు.
1: నో అదర్ బ్రదర్ విల్ హ్యావ్ దట్ వర్చ్యూస్ క్వాలిటీ.
0: అలాంటి సోదరుడు ఆహారం తెచ్చే కోసం, కందమూలాలు తెచ్చే కోసం అరణ్యానికి వెళ్లాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ బ్రదర్ లక్ష్మణ వెంట్ టు ఫెచ్ ద ఫుడ్ ఫర్ దెం.
0: వచ్చే సమయాన్ని చూసుకున్నాడు.
1: And he was returning.
0: Sita, నీవు కూడా నా యొక్క పరీక్షలో ఒక భాగంగా వహించాలి అన్నాడు.
1: సీత లెట్ యూ బి ఆల్సో పార్టిసిపేట్.
0: నీవు నిద్రించినట్టుగా నటిస్తూ ఉన్నాడు.
1: ప్రిటెండ్ యాజ్ ఇఫ్ యువర్ స్లీపింగ్.
0: ఆమె నిద్రించినట్టుగా నటిస్తూ ఉండాలి.
1: ప్రిటెండింగ్ యాజ్ యువర్ స్లీపింగ్.
0: రాముడు చూచాడు, లక్ష్మణుడు వచ్చింది. లక్ష్మణ,
1: లక్ష్మణ
0: ఆహారం తెచ్చావా?
1: లక్ష్మణ
0: పెట్టు, నేను ఒక పని పైన వెళ్లాల్సి వచ్చింది.
1: లక్ష్మణ హ్యావ్ బ్రాట్ ఫుడ్, కీప్ ఇట్ దేర్, హావ్ గాట్ సమ్ జాబ్.
0: నిద్రాభంగం కాకుండా నీవు ఈ స్థానంలో కూర్చొని నీ తొడపైన సీత యొక్క శిరస్సును పెట్టుకుని ఆమె నిద్రకు భంగం కాకుండా చూసుకో అన్నాడు.
1: సీ దట్ ది స్లీప్ ఆఫ్ సీత ఇస్ నాట్ డిస్టర్బ్, కీప్ ద ఫుడ్ అపార్ట్ అండ్ కీప్ హర్ హెడ్ ఆన్ యువర్ లాప్.
0: రామాజ్ఞానగా శిరసావహించేటువంటి వాడు లక్ష్మణుడు.
1: యాజ్ ఇట్ ఇస్ రామాస్ కమాండ్, లక్ష్మణ
0: ఎలాంటి పరిస్థితులు ఏందని కూడా కాదు అనేటువంటి చెప్పేటువంటి వాడు కాదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ యు వుడ్ నెవర్ సే నో.
0: కానీ ఇక్కడ ధర్మ సంస్థ ఏర్పడిపోయింది.
1: అండ్ ఇట్ ఇస్ ఎ కన్ఫ్యూజన్.
0: ధర్మ సంఘటన ఏర్పడింది.
1: ఇట్ ఇస్ ఎ ప్రాబ్లం.
0: సీత నా తొడపైన ఆమె తల్లి శిరస్సు పెట్టించుకుని ఎక్కడ పోయాడు?
1: లక్ష్మణ
0: ఒక చిలుక రూపం ధరించి ఆ యొక్క చెట్టు పైననే వాలి ఉన్నాడు.
1: రామ వాస్ దేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ప్యారట్ రెస్టింగ్ ఆన్ ది ట్రీ.
0: లక్ష్మణ్ యొక్క భావం ఏ రీతిగా మారుతుందో చూడాలని.
1: హి వాంటెడ్ టు సీ ద సైకాలజీ ఆఫ్ లక్ష్మణ.
0: కన్నులు మూసుకున్నాడు.
1: హి క్లోజ్ హిస్ ఐస్.
0: సీతామాత, సీతామాత, సీతామాత అనుకుంటూ తాను కూడా స్మరిస్తూ ఉన్నాడు.
1: హి టు వెంట్ ఆన్ చాంటింగ్ సీతామాత, మదర్ సీత, మదర్ సీత.
0: సీత గొరకలు పెడుతూ నిద్రించినట్టుగా నటన చేస్తూ వచ్చింది.
1: సీత వాజ్ ఎక్సలెంట్లీ ప్రిటెండింగ్ ఇంక్లూడింగ్ స్నోరింగ్.
0: అక్కడ చిలుక రూపంలో ఉన్నటువంటి రామును పాడుతున్నాడు.
1: రామ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్యారట్ స్టార్టెడ్ సింగింగ్.
0: ఏమని?
1: వాట్?
0: నేను మరచి నిద్రించే వారిని మేలుకొలుపగలరు.

0: వారిని మేలుకొలు పగలరు ఎవరైనా.
1: Can anybody wake up any person who has gone to deep sleep, forgetting the whole body pain?
0: కనులు మూసుకొని నిదుర నటించే గనుని లేపగా ఎవరి తరం.
1: A pretender, he pretends as if he is sleeping. Can you wake him up anytime?
0: గొప్పది, చాలా గొప్పది. కనులు మూసుకొని నిద్ర మాదిరి నటిస్తూ ఉంటుండాలి
1: సీత. She closed her eyes pretending as if she's sleeping.
0: తగినటువంటి సీత, ఈడు జోడు, అందము చందము, అలావన్యము, అంత ఒక్కటే అయిపోయింది.
1: రామ అండ్ సీత ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్, కంపాటబుల్.
0: అలాంటి పరిస్థితి ఎందు రాముడు చూచాడు.
1: రామ సో
0: తిరిగి ఎక్కడి నుంచి వచ్చినట్టుగా వచ్చాడు.
1: అండ్ హీ కేమ్ యాజ్ ఇఫ్ హీ కేమ్ ఫ్రమ్ నోవేర్.
0: సీతను లేపాడు.
1: అండ్ షీ గాట్ అప్.
0: లేచి చూసేటప్పటికే లక్ష్మణుడు ఉన్నట్టుగా కనిపించింది.
1: అండ్ షీ సా లక్ష్మణ.
0: ఆమెకు తెలుసును.
1: షీ నో.
0: కానీ ఇద్దరు కూడా దైవలీలలు ఇట్టిది అట్టిది చెప్పడానికి వీలు కాదు.
1: ది మిస్టరీ ఆఫ్ గాడ్ కెనాట్ బి డిసైడ్.
0: చిత్రంబులు,
1: పెక్యూలియర్
0: త్రైలోక్య పవిత్రంబులు,
1: సీక్రెట్ ఆఫ్ ది వరల్డ్,
0: వరుదలాల విత్తంబులు, సన్మిత్రంబులు,
1: సో క్లోజ్
0: ముని జన వన పౌత్రంబులు,
1: అండ్ ఇట్స్ సో డియర్ టు సేంట్స్.
0: చరిత్రంబులు ఎంత లీలలు చూపిస్తూ వచ్చారు.
1: ది స్టోరీ ఆఫ్ ది డివినిటీ సో క్లోజ్, సో ఇంటిమేట్ టు సేంట్స్.
0: దైవత్వంతో అనేక రకమైనటువంటి ఒక చేష్టలంతా చేస్తూ వస్తారు.
1: దట్ ఇస్ ది మిస్టరీ ఆఫ్ ది డివైన్.
0: ఇది పరీక్ష నిమిత్తమై చేసేటువంటి ఒక రచనలే.
1: దిస్ ఓన్లీ ఏ టెస్ట్ టు ప్రొటెక్ట్.
0: ఆ విధంగా చేసేటప్పటికీ సీత లేచింది.
1: సీత,
0: నాకెట్టి అభ్యంతరము లేదు, నాకెట్టి నిద్రాభంగం కలగలేదు అని చెప్పింది. తృప్తిపడింది.
1: మై స్లీప్ ఈజ్ నాట్ డిస్టర్బ్.
0: లక్ష్మణుడు లేచాడు. రాముని పాదాలకు వందనం చేశాడు. మీకెట్టి సేవ ఎందు కూడాను అడ్డు లేకుండా చేయటమే నా కర్తవ్యం.
1: లక్ష్మణ గాట్ అప్ అండ్ ఫెల్ ఎట్ ది ఫీట్ అండ్ సెడ్,
0: నేను మీ పాదదాసులను.
1: ఇదే
0: మాట కూడాను మమ్మల్ని చెప్పడం పైన సీత వదిలిపెట్టినటువంటి నగలంతా చిక్కినాయి.
1: It is there on the mountain top, the jewels of Sita were caught.
0: అప్పుడు సుగ్రీవు తెచ్చి చూపించాడు.
1: సుగ్రీవ బ్రాట్ ఫోర్త్ అండ్ సెడ్,
0: రామ ఎవరు ఈ మూటను కింద పడవేశారు.
1: Somebody dropped this.
0: దీంట్లో ఏమైనా సీత నగలు ఉన్నాయా చూడమని చెప్పాడు.
1: Are there any jewels of Sita, find out.
0: దాన్ని విప్పి చూసినప్పుడు
1: the bundle is open.
0: రాములకు తెలియదు పాపం.
1: రామా didn't know.
0: లక్ష్మణ, మీ వదిలి గారి నగలు ఏమైనా ఉన్నవే చూడమన్నాడు.
1: లక్ష్మణ, are there any jewels of your sister, find out.
0: చూచాడు.
1: He saw.
0: అన్నా అన్నా,
1: బ్రదర్,
0: నేను ఏమాత్రము ఈ నగలు నేను చూడలేదు.
1: ఐ హావ్ నాట్ సీన్ జ్యువెల్స్.
0: ఈ కుండలాలు ఎవరివో నేను చూడలేదు.
1: ఐ హావ్ నాట్ సీన్ ది ఇయర్ రింగ్.
0: ఈ కంకణాలు ఎవరివో నేను చూడలేదు.
1: ఐ హావ్ నాట్ సీన్ ది బ్యాంగిల్.
0: కానీ ఈ పాద అంజలు మాత్రం నాకు తెలుసు, సీతమ్మ వేణు అన్నాడు.
1: బట్ ఐ నో ది యాంక్లెట్స్, దే బిలాంగ్ టు సీత.
0: ఈ అందరు నీకెట్టి తెలిసింది?
1: హౌ డు యు నో?
0: అప్పుడు చెప్పాడు అన్నా, నిత్యము తెల్లవారు లేచిన తక్షణమే సీత యొక్క పాదములకు నమస్కారం చేసుకోవటం నా వాడుక.
1: ఇట్స్ మై ప్రాక్టీస్ టు బౌ డౌన్ టు హర్ లోటస్ ఫీట్ ఎవ్రీ మార్నింగ్.
0: ఆ తల్లికి నమస్కారం చేసే సమయంలో ఆ అందరిని నేను చూచాను.
1: When I prostrate, well, I used to notice the ankles.
0: అప్పుడు చెప్పాడు, ఇలాంటి సోదరుడు జగత్తులో ఏనాటి కూడా ఎవరికి చిక్కడు.
1: Such a brother, no one would have in this world.
0: కనుక ఈ లక్ష్మణుడు వంటి సోదరుడు నాకు ఉండటం చేతనే రాముని నేను హతమార్చగలిగాను.
1: బికాస్ ఆఫ్ దిస్ బ్రదర్
0: లక్ష్మణుడు తిరిగి అయోధ్యకు తేగలిగాను.
1: సో ఐ కుడ్ బ్రింగ్
0: నా శక్తి కాదు ఇదంతా కూడా.
1: ఇట్స్ నాట్ మై
0: సోదరుని యొక్క భక్తి ప్రపత్తుల యొక్క శక్తి అన్నాడు.
1: ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది డివినిటీ అండ్ ద స్ట్రెంగ్త్ అండ్ ద కరేజ్ ఆఫ్ ది బ్రదర్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను భక్తి ప్రపత్తులతో ఉంటుంటే సర్వ విజయములు కూడా సాధించవచ్చును.
1: సో ఇఫ్ ఎనీ డివినిటీ ఎనీథింగ్,
0: ఇలాంటి పవిత్రమైనటువంటి రామాయణం యొక్క గ్రంథాన్ని ఎవరైనా కూడా విస్మరించే వారున్నారా, విమర్శించే వారున్నారా?
1: ఆర్ దేర్ ఎనీబడీ హూ విల్ క్రిటిసైజ్ దిస్ రామాయణ?
0: లేదు, లేదు.
1: నన్
0: ప్రతి ఒక్కరు కూడా ఎన్ని పర్యాములు విన్నా కూడా ఇంకా వినాలి వినాలి వినాలి అని ఆశ వస్తుంటారు.
1: రామాయణ సో ఎంచాంటింగ్, క్యాప్చివేటింగ్ దట్ యు వాంట్ టు రీడ్ అగైన్ అండ్ అగైన్.
0: అలాంటి పవిత్రమైనటువంటి రామచరితాన్ని,
1: సీక్రెట్ హిస్టరీ,
0: ఆనాటి కాలం నుంచి ఈనాటి వరకు భారతీయులు స్మరిస్తూనే వస్తున్నారు.
1: Bharatiyas have been thinking, chanting, singing then and now.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి కథ యొక్క తత్వము,
1: ది నేచర్ ఆఫ్ దిస్,
0: భారతీయులు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
1: ఇట్ డిడ్ నాట్ బి స్పెషల్లీ టోల్డ్.
0: కానీ అందులో ఉన్నటువంటి యొక్క అమూల్యమైనటువంటి యొక్క విషయాలు మాత్రం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: హైలీ వాల్యుబుల్ ఇంప్లికేషన్స్ హావ్ టు బి నోన్.
0: పితృవాక్య పరిపాలన చేయాలి.
1: వన్ షుడ్ ఫాలో ఫాదర్.
0: ఎలాంటి వారైనా సరే,
1: లెట్ హిమ్ ఎనీవన్,
0: గొప్ప అధికారి అయినా సరే,
1: వన్ ఆఫ్ అథారిటీ.
0: కానీ నీకంటే ముందు పుట్టినవాడే కాదు తండ్రి, నీ తర్వాత పుట్టినవాడు కాదు కదా.
1: Father is your senior, born earlier, so you have to follow him.
0: తల్లిదండ్రులను గౌరవించాలి.
1: You have to respect your parents.
0: సోదరులు ఐకమత్యం ఉంటుండాలి.
1: Unity among brothers.
0: ఇంకా స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుండాలి.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విమెన్ యూ షుడ్ బి కేర్ఫుల్.
0: కుల సంపత్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ యువర్ క్యారెక్టర్.
0: అది ఏ నిజమైనటువంటి మూడు ప్రమాణములు.
1: దీస్ ఆర్ ది త్రీ స్టాండర్డ్స్.
0: ఈ మూడు ప్రమాణం ఎక్కడ ఉందో అక్కడంతా రామాయణం ఉట్టిపడుతుంది.
1: వేర్ దీస్ త్రీ స్టాండర్డ్స్ ఆఫ్ లైఫ్ ఎగ్జిస్ట్, దేర్ ఇస్ రామాయణ.
0: ఇంకా రామాయణం దాన్ని మీరు చదవనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు రీడ్ రామాయణం.
0: జీవితం యొక్క రామాయణము.
1: దిస్ ఈస్ ద రామాయణ ఆఫ్ అవర్ లైఫ్.
0: ఈనాటి విద్యార్థులు
1: స్టూడెంట్స్ టుడే
0: ఈ యొక్క సంపూర్ణమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని కొంతవరకు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో దిస్ టోటాలిటీ.
0: దైవ ద్వేషం మాత్రం చేసుకోకూడదు.
1: Don't have any kind of hatred.
0: దైవ ప్రీతిని నీవు సంపాదించుకో.
1: Develop love towards
0: God. దైవం యొక్క ఫ్రెండ్షిప్ నీవు అభివృద్ధి పరచుకో.
1: Have God as your friend.
0: ఈ ప్రపంచంలో ఉండేటువంటి ఒక ఫ్రెండ్షిప్ అందరికంటే కూడా దైవమే బెస్ట్ ఫ్రెండ్.
1: Of all the friends in this world, God is the best friend.
0: లోకం యొక్క ఫ్రెండ్స్ అంతా ఏం చేస్తారు?
1: About the worldly friends.
0: ఏదైనా ధనమో ధాన్యమో గంటగా ఉంటుంటే,
1: when there's money and position,
0: ఏమైనా మంచి పదవిగా ఉంటుంటే,
1: when you are high,
0: అందరూ హలో హలో హలో హలో అని వస్తుంటారు.
1: Everybody will come to you saying hello.
0: ఈ పదవి పోతానే,
1: position gone,
0: డబ్బు పోతానే,
1: money is lost,
0: గుడ్ బై కూడా చెప్పరు.
1: They don't say even good bye.
0: కానీ దైవం అలాంటి వాడు కాదు.
1: God is not like that.
0: Best friend.
1: God is the best friend.
0: కనుకనే మనకు ఫ్రెండ్ ఎవరంటే దైవమే మనకు ఫ్రెండ్.
1: Who is your friend? God is your friend.
0: మన గ్రంథం ఏమిటంటే ఈ విశ్వమే మన గ్రంథము.
1: The whole universe is the text.
0: మన యొక్క గురువు ఎవరు?
1: Who is our guru?
0: మన యొక్క హృదయమే మన గురువు.
1: Our heart itself is guru.
0: మనసులో ఉన్నటువంటి మర్మానంతా కూడా హృదయమే ప్రబోధిస్తూ ఉంటాయి.
1: And it is the heart that reveals the mystery in the mind.
0: కనుక ఎవరి గురువును మనం చేసుకోనక్కర్లేదు.
1: You don't need anybody.
0: గురువు అనేటువంటి వాడు ఎవరు? లౌకికమైన గురువును పెట్టుకుని నీవన్నీ బాధలకు గురి కావాలి.
1: You meet worldly gurus and you
0: ఏ గురువును మనకు అక్కర్లేదు.
1: You don't need any.
0: నీ హృదయమే నీ గురువు.
1: Your conscience.
0: నీ మనసే నీ గురువు.
1: Your mind is your teacher.
0: ఈ మనసును నీవు అనుసరించు.
1: Follow your mind.
0: దివ్యత్వాన్ని నీవు అనుభవించు.
1: Experience divinity.
0: అప్పుడే నీ దివ్యత్వం ఏకమవుతుంది.
1: Then this divinity unifies.
0: అందుకోసమనే తిరుగుతుంది ఆళ్ళు వారు చెప్పేటువంటి వాడు.
1: తిరుగుతుంది ఆళ్ళు వారు సార్.
0: మనసుకు మనం సాక్షి, దేహకు గుణం సాక్షి.
1: And it is the character that is the witness to the body.
0: మూర్ఖత్వానికి మూర్ఖుడే సాక్షి.
1: And its foolishness is the witness to a fool.
0: కనుక ఎలాంటి మన ఫూలిష్నెస్ తో మనం చేరకూడదు.
1: And we should never be fools.
0: నీకు గురువు ఎవరు ఉన్నారు?
1: Who is your guru?
0: మనసులోని మర్మాలు బోధించేటువంటి ఒక ఆత్మతత్వమే నీ గురువు.
1: The one who reveals the secrets of the innate
0: nature. గురు గుణాతీతుడైనటువంటి వాడు గురువు.
1: గురు ఇస్ ద వన్ హూ స్పీక్స్ ఆఫ్ ది ఎటర్నల్
0: డివినిటీ. గురువు
1: ద వన్ హూ డిస్పెల్స్.
0: అలాంటి వాడు దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ ఓన్లీ గురు.
0: అలాంటి దైవాన్నే నువ్వు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు, మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువేన. గురువే దైవము, గురువే తండ్రి, గురువే తల్లి అనే దైవాన్ని నువ్వు సర్వంగా భావించుకో.
1: గాడ్ ఈజ్ ది క్రియేటర్, గాడ్ ఈజ్ ది సస్టైనర్, గాడ్ ఈజ్ ఎనిహిలేటర్, హీఈస్ యువర్ ఫాదర్, హీఈస్ ఉమ్మర, ఎవ్రీథింగ్.
0: కనుకనే నీకు ఒక మరొక గురువులు అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ సెపరేట్ గురుస్.
0: నీ యొక్క ఆత్మసాక్షిగా నీవు భగవంతుని గురువుగా తీసుకుని, భగవంతుని మిత్రుడిగా తీసుకుని, భగవంతుతో నీవు ఐక్యం కా.
1: లెట్ యువర్ కాన్షియన్స్ బి ది విట్నెస్. టేక్ గాడ్ హిమ్సెల్ఫ్ యువర్ గురు.
0: ఎన్ని బలములైనా మనం సాధించవచ్చును.
1: ఇఫ్ గాడ్ ఈస్ విత్ యూ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక దైవ ప్రేమను మీరు పెంచుకోండి.
1: డెవలప్ లవ్ ఫర్ గాడ్.
0: దైవానుగ్రహాన్ని మీరు తీసుకోండి.
1: బీ ద రెసిపియెంట్
0: ఆఫ్ గాడ్. దైవ యొక్క ఫ్రెండ్షిప్ ని బలపరచుకోండి.
1: హావ్ ఫ్రెండ్షిప్, స్ట్రెంగ్థెన్ ఫ్రెండ్షిప్.
0: ఈ జగత్ అంతా మనకు హస్తగతం అయిపోతుంది.
1: దెన్ యు హావ్ కంట్రోల్ ఓవర్ దిస్ వరల్డ్.
0: మనం దేనిని వెరవనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు ఫియర్.
0: ఎట్టి కష్టములు, నష్టములు, దుఃఖము వచ్చినప్పటికీ దానికి మనం భయపడనక్కర్లేదు.
1: డిఫికల్టీస్, ద సారోస్, ద ప్రాబ్లమ్స్, యాంగ్జైటీస్ దే డు కమ్. బీ ఫియర్లెస్.
0: కనుక
1: సో
0: రామనామం స్మరించుకుంటూ,
1: థింక్ ఆఫ్ రామ,
0: అనగా దైవనామం చింతించుకుంటూ,
1: సింగ్ హిస్ గ్లోరీ,
0: దివ్యత్వంలో నీవు భావించుకుంటూ,
1: కన్సిడర్ డివైన్
0: రాముడు నా హృదయవాసి, హృదయవాసి, హృదయవాసి అనుకో.
1: రామ డ్వెల్స్ ఇన్ మై హార్ట్, హావ్ ద ఫీలింగ్.
0: రాముడు ఎక్కడున్నాడంటే బజార్ లోపల, పలాని గుడి లోపల, పలాని క్షేత్రంలో అని చెప్పకూడదు.
1: There is Rama. You should not say that is there in that street.
0: He is with me, in me, around me.
1: God is with me, in me, around me.
0: ఈ సత్యాన్ని మీరు బలపరచుకోవాలి.
1: Strengthen this principle of truth that is in you.
0: ఎక్కడికో ఏ క్షేత్రాలకు మనం పోనక్కర్లేదు.
1: You don't need to visit pilgrim centers.
0: కల్పితమైన క్షేత్రాలు.
1: They are sacred centers.
0: శాశ్వతమైన క్షేత్రం ఇదే.
1: The permanent center is your heart.
0: అదియే పుణ్యక్షేత్రము.
1: That is holy pilgrim center.
0: అదియే నిజమైనటువంటి ఒక నివాసము.
1: That is the dwelling place of God.
0: దీనిని ఒక మీరా కూడా చెప్పింది.
1: మీరా ఆల్సో సేడ్.
0: భర్త వచ్చి గుడి నుంచి వెళ్ళిపోమన్నాడు.
1: అండ్ హస్బెండ్ నెక్ హర్ అవుట్.
0: కృష్ణ నేను ఎక్కడ పోయేది?
1: కృష్ణ
0: హమారా దిల్ తుమారా మందిర్ కృష్ణ.
1: మై హార్ట్ ఈజ్ యువర్ టెంపుల్.
0: కనుక నా యొక్క హృదయమే నీ యొక్క మందిరము.
1: మై హార్ట్ ఈజ్ యువర్ టెంపుల్.
0: కనుక క్షేత్ర క్షేత్రజ్ఞ చాపి మా బిద్ది అనేది భగవద్గీత.
1: భగవద్గీత సెడ్ ద నోవర్
0: క్షేత్రము.
1: Body is the
0: ఆ క్షేత్రంలో ఉన్నటువంటి భగవంతుడి ఆత్మస్వరూపుడే క్షేత్రజ్ఞుడు.
1: ద ఇన్వెలా, ద నోవా is the atmic principle.
0: Chetra chetra gunda inipindi mana yende untundadi.
1: The knower and the known principles are within you.
0: Kaka mana yendu unnatundi aanandanni manam aanandanga anubhavinchukottu raavali.
1: And we should develop the true bliss.
0: Aanandam kosam ekkada meer paakuraadadakkaledu.
1: You don't need to work for bliss.
0: మీ యందే ఉంటున్నది ఆనందము.
1: దట్ బ్లెస్ ఇస్ విదిన్ యు.
0: అదియే హృదయం, హృత్ ప్లస్ దయా, హృదయ అదే కంపాషన్. ఆ కంపాషనే నీ హృదయం.
1: దయా, కంపాషన్, హృత్, హార్ట్,
0: దాంట్లో నీవు ఆ ప్రేమను పెంచుకో.
1: Develop that sort of love.
0: అప్పుడే నీకు సర్వవిధమైన శాంతి లభిస్తుంది.
1: Then you will have attained
0: శాంతి కోసం నువ్వు ప్రాకులాడనక్కర్లేదు.
1: Don't struggle for
0: peace. అందుకోసమనే భగవంతుని ప్రార్థించే దేనికోసమని.
1: Why do you pray to God?
0: నా దగ్గర లేనిది నీ దగ్గర ఉన్నది నాకు ఇవ్వాలి.
1: Oh God, that which is not in me, that which is with you, I want it.
0: నా దగ్గర శాంతి లేదు.
1: I don't have peace.
0: ఆ శాంతి నీ దగ్గర ఉన్నది.
1: That is in you.
0: ఆ శాంతిని నాకు ఒక భాగం అందించు.
1: Share little peace with me.
0: దాన్ని ప్రార్థించాలి.
1: I pray for peace.
0: నా దగ్గర ఆనందం లేదు.
1: I have no bliss.
0: ఆనందం నీ దగ్గర ఉంటుండాలి.
1: This is
0: you. ఆనందనీయుడు.
1: You are the embodiment of
0: కాబట్టి ఆ ఆనందాన్ని నాకు ఒక స్పూన్ అయినా ఇచ్చి.
1: This pass on spoonful of bliss to me.
0: కాబట్టి మన దగ్గర లేని అవి రెండే.
1: So these two,
0: శాంతి ఆనందము,
1: the peace and
0: ఈ రెండు కూడా నీవు నివాసం చేసుకుని ఉన్నావు.
1: యూ హ్యావ్ దెమ్.
0: కాబట్టి నీవే నాకు అందించమని చెప్పి.
1: యూ హ్యావ్ టు పాస్ దెమ్ ఆన్.
0: మిగతా ఏమీ మనం కోరనక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్.
0: ఈ తుచ్చమైన వాంఛలు ఉండేటువంటి పోతుంటాయి, పోయేటువంటి వస్తుంటాయి.
1: వై ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ మీన్ డిజైర్ దే కమ్ అండ్ గో.
0: కదిలిపోయే మేఘాలు,
1: పాసింగ్ క్లౌడ్.
0: కానీ ఇది ఏమాత్రం కదిలిపోయేటువంటి కాదు.
1: Yes, this is
0: ఇది సత్యమైనది, నిత్యమైనది, సంపూర్ణమైనది.
1: This is eternal truth, immortal.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: It is immortal, pure, crystalline clear.
0: అట్టి దైవత్వానికి మనం అవకాశం ఇవ్వాలి.
1: And we have to scope for such divinity.
0: ఇవన్నీ నేడు ఉంటాయి, రేపు పోతుంటాయి.
1: Other things come and go.
0: దానికోసం మనం విచారించనక్కర్లేదు.
1: We don't need to bother.
0: యోచించనక్కర్లేదు.
1: We don't need to worry.
0: చింతించనక్కర్లేదు.
1: We don't need to worry.
0: ఉన్నంత వరకు మనం సుఖంగా శాంతిగా ఉండాలి.
1: So long we are alive, let us live in peace and
0: bliss. దైవ చింతన చేత కాలంని గడపాలి.
1: Spend our time in singing his glory.
0: అందువల్ల
1: so
0: దైవ ప్రార్థన చేత మన ఎందున్నటువంటి ఒక దైవత్వాన్ని ఆవిర్భవం చేసుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: By sincere prayer we can bring forth the latent divinity.
0: Sumati,
1: this is eternal truth, immortal.
0: Nirgunam, niranjanam, sanatanam, niketanam, nitya shuddha buddha mukta nirmala swarupinam.
1: It is immortal, pure, crystalline clear.
0: Atti daivatvaniki manam avakasam ivvali.
1: And we have to scope for

0: we can bring forth the latent divinity.
1: Sumati cheppindi.
0: Sumati said.
1: Anaga evaru? Kausalya Sumitra.
0: Kausalya Sumitra.
1: Kausalya chellalu Sumitra.
0: Sumitra is sister of Kausalya.
1: Sumitra cheppindi. Lakshmana Ramu venta pampinche samay lopala.
0: Then Lakshmana was the company Rama Sumitra said.
1: Lakshmana.
0: Lakshmana.
1: Neevu aranyaniki potunnavani neevu bhavinchavaddu.
0: Never think that you are going to the forest.
1: రాములు లక్ష్మణుడు లేనటువంటి యొక్క అయోధ్యనే మాకు అరణ్యము.
0: ది సిటీ ఆఫ్ అయోధ్య ఇస్ అ ఫారెస్ట్ విదౌట్ యూ రామాయణ లక్ష్మణ.
1: సీతారాములు ఉన్నటువంటి అయోధ్యనే లంకనే ఒక అరణ్యమే మీకు అయోధ్య.
0: దట్ వెరీ ఫారెస్ట్ విత్ సీతారామ ఈజ్ అయోధ్య ద సిటీ.
1: కనుక లక్ష్మణ
0: లక్ష్మణ
1: ఆశీర్వదిస్తూ చెప్పింది.
0: Blessing him.
1: నీవు సీతారామును తల్లిదండ్రులుగా నీవు భావించి వారిని సేవించు.
0: కన్సిడర్ సీతారామ యాజ్ యువర్ ఫాదర్
1: వారి సేవలు ఏమాత్రం కూడా కించిత్తైన కూడా లోపం రాకుండా చూసుకోమని.
0: సీ దట్ యూ సర్వ్ దెమ్ ఫుల్ వెల్.
1: అలాంటి సుమిత్ర లోకంలో ఉన్నారా?
0: డూ యూ ఫైండ్ సుమిత్ర ఆఫ్ దట్
1: కౌసల్య గొప్పది అంటున్నారు.
0: వి సే కౌసల్య ఇస్
1: గ్రేట్ గొప్పది అంటున్నారు. కానీ సుమిత్ర కంటే గొప్పవారు లోకంలో లేరు.
0: దేర్ ఇస్ నో అదర్ ఉమెన్ గ్రేటర్ దెన్ సుమిత్ర.
1: మంచి మిత్రుడు ఆమె.
0: సూ గుడ్ మిత్ర ద ఫ్రెండ్.
1: కుమారుని ఆశీర్వదించి రామ సేవ చేసుకుంటూ ఉండమని చెప్పి చెప్తుంది. ఎక్కడైనా
0: షీ బ్లెస్డ్ హర్ సన్ సో హాస్ టు సర్వ్ గాడ్ సిన్సియర్.
1: అలాంటి తల్లులు ఈనాడు తయారు కావాలి.
0: సచ్ మదర్స్ ఆర్ నీడెడ్ టుడే.
1: అలాంటి భార్యలు ఈనాడు తయారు కావాలి.
0: వైవ్స్ ఆర్ నెసెసరీ.
1: అలాంటి సోదరులు ఈనాడు తయారు కావాలి.
0: బ్రదర్స్ ఆర్
1: నెసెసరీ. అందరి యందు ఐకమత్యం అభివృద్ధి పరచుకోవాలి.
0: లెట్ దేర్ బి యూనిటీ.
1: ఆ ఐకమత్యమే జగత్ యొక్క సంరక్షణ.
0: దట్ యూనిటీ ప్రొటెక్ట్స్ ద వరల్డ్.
1: జగత్తునంతా కూడా సంరక్షిస్తుంది.
0: ఇట్ సస్టైన్స్ ద
1: లోకం యొక్క సౌభాగ్యం అంతా కూడా వ్యక్తి యొక్క సౌభాగ్యం పైన ఆధారపడి ఉంటుంది.
0: ద ప్రాస్పెరిటీ ఆఫ్ ది సొసైటీ డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్.
1: కనుక ఏ సంకల్పంలో మన యొక్క పెద్ద ఆస్తులు
0: థాట్స్ అవర్ ప్రాపర్టీస్.
1: మన సంకల్పంలో పవిత్రమైతే మనకు దివ్యమైనటువంటి ఫలం మనం లభిస్తుంటారు.
0: థాట్స్ ఆర్ సీక్రెట్ యూ విల్ హ్యావ్ సీక్రెట్ రిజల్ట్స్.
1: కనుక సంకల్పం నుంచి వచ్చినటువంటిది ఈ యొక్క సుఖ దుఃఖాలు.
0: సో ప్రెషర్ అండ్ పెయిన్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ థాట్.
1: మన సంకల్పమే మూల కారణాలు.
0: ప్రెషర్ అండ్ పెయిన్ డిపెండ్ ఆన్ అవర్ థాట్స్.
1: కనుక మనం సత్య సంకల్పాలుగా తయారు చేసుకోవాలి.
0: టు డెవలప్ ట్రూత్ఫుల్ థాట్స్.
1: సంకల్పాలు మంచివైనప్పుడు మనం సామాన్యంగా ఉండము. సర్వ విధమైన శక్తిని సాధించిన వారమవుతాము.
0: వెన్ థాట్స్ ఆర్ గుడ్ దే విల్ బి సో పవర్ఫుల్ అకంప్లిష్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: భజన బినా సుఖ శాంతి.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 14th discourse on Gita Bhagavan delivered on 18th August 1984. In this discourse, Bhagavan teaches us how impermanent the material world is and how foolish it would be for man to hanker after material pleasures, ignoring the true goal of his life, which is self-realization. With his profoundly sweet Telugu compositions, Bhagavan drives home an exceedingly beautiful lesson of detachment. Sai Bhagavan Uvacha.
1: Tasmat Sarveshu Kaleshu Ma Manusmariyuchacha.
2: Always and forever,
1: Arjuna, ella kalamulandu nannu smarinchu. Nee manobuddhulu naaku arpitamu gavinchi nee swadharmamainatunti yuddhamunu neevu aacharinchu. Tappaka nannu pondagalavu, indulo samsayam ledu ani Krishna Arjunaku bodhinchadu.
2: Krishna taught Arjuna, "Arjuna, you remember me always. You offer your mind and intelligence to me. And while remembering me, you fight. You will win and you will come to me in the end."
1: Prapanchamulo gala viluva galinatuvanti vastuvulu anninti yandu kalamu chala viluvainatuvantidi.
2: Of all the precious things in the world, time is the most precious.
1: Itti viluvainatuvanti kalamunu manam ye vidhamga upayoginchukuntunnamo evariki varu yojinchukovachchu.
2: Each one of us can think for himself or herself how we are using such precious time.
1: Kala kala prapannanam kala kimna karishyati. కాలమును కూడాను మృంగేటువంటి యొక్క దైవత్వానికి కాలరూపుడైనటువంటి కాయమును కర్తవ్య రూపములో కర్మల ద్వారా సార్థకం గావించుకోవటమే మానవుని ప్రధాన కర్తవ్యం.
2: ది ప్రైమరీ డ్యూటీ ఆఫ్ మ్యాన్ ఈజ్ టు ఆఫర్ హిజ్ బాడీ, హిజ్ టైమ్, హిజ్ వర్క్స్ టు ద లార్డ్, హూ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ టైమ్.
1: గడచిపోయినటువంటి కాలమును మనం ఏమాత్రం కూడాను వెనుకకు మరల్చలేము.
2: ద టైమ్ దట్ హెస్ గాన్ బై కెనాట్ బి టర్న్ బ్యాక్ అండ్ వీ కెనాట్ గెట్ ఇట్ బ్యాక్ అగైన్.
1: కోల్పోయిన ఆరోగ్యమునైనా కూడాను ఏదో ఒక విధంగా సర్వ విధముల ధనమును వ్యయం చేసైనా దానిని సంపాదించుకునవచ్చు.
2: హెల్త్ విచ్ ఇస్ స్పాయిల్డ్ విచ్ ఇస్ లాస్ట్ can be got back by spending money and getting medical aid.
1: Manamu gadapukunnatvanti yokka kalamunu ye matram kudanu munduku techukoneetaniki veelu kaadu.
2: The time which we have spent already, we would not be able to get it back again for use.
1: Ituvanti pavitramainatvanti viluvainatvanti kalamunu మనం సద్వినియోగపరచుకుంటే తగినటువంటి కృషి చేయాలి.
2: వీ హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు యూజ్ సచ్ ప్రెషియస్ అండ్ సీక్రెట్ టైమ్ ఇన్ ద ప్రాపర్ వే ఫర్ అవర్ గుడ్.
1: అనంత కాలములో మన జీవితము క్షణికమైనటువంటిది.
2: టైమ్ విచ్ ఇస్ ఇన్ఫినిట్, ది టైమ్ విచ్ వీ హ్యావ్ ఈజ్ వెరీ స్మాల్ అండ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్.
1: కానీ దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్తునే సత్యమని విశ్వసించి ఈ కొద్ది కాలమును కూడాను దాని ఎందు ఉపయోగించి మనము జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాము.
2: వీ ఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ థింకింగ్ దట్ ది ఫెనామినల్ వరల్డ్ ఈజ్ ట్రూ అండ్ వీ ఆర్ యూజింగ్ ఆల్ ది లిమిటెడ్ టైమ్ అట్ అవర్ డిస్పోజల్ ఫార్ ఎంజాయింగ్ ది ఫెనామినల్ వరల్డ్.
1: మన జీవితంలో మనము సాధించినటువంటి యొక్క విశిష్టత ఏమిటి అని ఒక్కతూరి సింహావలోకనం చేసిన మానవత్వంలో ఏమాత్రం కూడాను తగినటువంటి జవాబు రావటం లేదు.
2: ఇఫ్ యు రిట్రోస్పెక్ట్ ఈవెన్ ఫర్ ఎ సెకండ్ వాట్ యు హావ్ అచీవ్డ్ హౌ హావ్ స్పెండ్ ద టైమ్ వుడ్ బి సారీ టు సీ దట్ యు హావ్ నాట్ డన్ ప్రాపర్లీ.
1: పుట్టినప్పుడు మానవుడు కోహం కోహం కోహం అనేటువంటి యొక్క శబ్దంతో ఏడ్చుచున్నాడు.
2: వెన్ ఎ పర్సన్ ఇస్ బోర్న్ హీ క్రైస్ కోహం హూ ఎమ్ ఐ.
1: ఇది కేవలం జీవితమంతా కూడాను కోహము కోహము కోహం అనేటువంటి యొక్క నేనెవరు నేనెవరు అనేటువంటి యొక్క దీని అందే వ్యర్థము గావించిన నీవెవరు అనేటువంటిది ఎప్పుడు నీవు తెలుసుకోవటం.
2: ఇఫ్ యు ఆర్ టు వేస్ట్ యువర్ ఎంటైర్ లైఫ్ టైమ్ ఇన్ థింకింగ్ ఆఫ్ హూ యు ఆర్ అలోన్ వెన్ వుడ్ యు బి ఏబుల్ టు అండర్స్టాండ్ హూ యు రియలీ ఆర్.
1: కానీ మన జీవితం యొక్క అంతరార్థం ఇది కాదు.
2: బట్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ నాట్ దిస్.
1: కోహంతో ప్రారంభించి సోహంతో అంత్యం కావాలి.
2: We have to start with koham, who am I, and we have to end with soham, that I am.
1: Nene danenu anaga daivattamunu aneetundi oka satyanni gurtinchi taanu prashantini pondali.
2: One has to recognize that he is himself the divinity and obtain peace supreme.
1: Kaani manavudu tana mundunnatundi oka vastuvunu maatrame lakshyam nanduchukoni venuku emi jaragabothunnado వెనుక ఏమి రాబోతున్నదో అనేటువంటి యొక్క విషయాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
2: బట్ అన్ఫార్చునేట్లీ మ్యాన్ హెస్ బీన్ కాన్సన్ట్రేటింగ్ ఆల్ హిస్ అటెన్షన్ ఆన్ ది ప్రజెంట్ అండ్ హీఈస్ నాట్ థింకింగ్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ ద ఫ్యూచర్.
1: నిరంతరము కూడాను ముందు పదార్థమును ఆకర్షించుకునేటువంటి యొక్క దృష్టిని తాను అభివృద్ధి గావించుకొనుచున్నాడే కానీ వెనుక కలగబోయేటువంటి యొక్క ప్రమాదమును ఎట్టివో తాను విచారించుకోవటం లేదు.
2: హీ హాస్ బీన్ థింకింగ్ అండ్ కాన్సన్ట్రేటింగ్ ఇన్ అట్రాక్టింగ్ ద ఇమ్మీడియట్ ప్రజెంట్ బట్ హీ ఈస్ నాట్ ప్రిపేర్డ్ టు థింక్ ది కాన్సిక్వెన్సెస్ దేర్ ఆఫ్ విచ్ వుడ్ ఫాలో ఆన్ అకౌంట్ ఆఫ్ హిస్ కాన్సన్ట్రేటింగ్ హిస్ డూయింగ్ సడన్ వర్క్స్.
1: ఒక కప్ప ముందు ఉండినటువంటి పురుగును చూచి తాను ఈనాడు నాకు తగిన ఆహారం లభించుచున్నది కానీ చాలా ఆనందముతో దానిపైన ఉప్పొంగించడానికి కొంతవరకు పెంచి ఎగరడానికి సంసిద్ధమై ఉంటున్నది.
2: ఎ ఫ్రాగ్ వెన్ ఇట్ సీస్ సమ్ ఫ్లైస్ అండ్ సమ్ వర్మ్స్ ఇన్ ఇట్స్ ఫ్రంట్ ఇట్ ఇస్ సో హ్యాపీ అండ్ ఎంథూజియాస్టిక్ దట్ ఇట్ లైక్ టు జంప్ ఆన్ ఇట్ అండ్ ఎంజాయ్.
1: కానీ ఆ కప్పకు వెనుకల ఒక పాము కప్పను మృంగుటకై తాను కూడాను కుప్ప వేచి ఉంటున్నది.
2: బట్ బిహైండ్ దిస్ ఫ్రాగ్ దెర్ ఇస్ అ స్నేక్ లేయింగ్ వెయిట్ టు క్యాచ్ ది ఫ్రాగ్ అండ్ ఈట్ ఇట్ అప్.
1: అయితే ఈ సర్పమునకు కూడాను తనకు వెనుకలు ఏమి రాబోవును ఏమి జరుగుతుందో అనేటువంటి విషయాన్ని విచారించకోకుండా ఈనాడు నాకు తగిన ఆహారం లభించుతున్నది కదా అని ఈ పాము కూడాను సంతోషించుతున్నది. కానీ ఆ పామునకు వెనుకల ఒక పీకాక్ నెమలి ఈ పామును మృంగుటకై పొంచి ఉంటున్నది.
2: ది స్నేక్ ఈజ్ సో హ్యాపీ దట్ ఇట్ హాస్ గాట్ ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రాగ్ but it does not know that there is peacock behind it which is aiming at it.
1: Kani ee nemali ee paamunu chuchi ee naadu naaku samruddhi ainatunte aaharam labhinchunnadi aashinchutu aanandamuto uppungipovuchunnadi kani tana venuka oka boyavaadu ambunu teesukoni tanani kottadaniki samsiddhamayunnatunte vishayamu ee yokka pachi gamaninchatam ledu.
2: The peacock is so overjoyous at getting the food in the form of a snake but it doesn't realize that there is a hunter behind it aiming at it to kill it.
1: Adi vidhamugara oka dani venuka okati mana yokka aif nimittamai ponchi untunnatundi yokka drishyamunu manam gurtinchukoleka edo munmundu emo manam cheyagalam anetundi yokka utsaham tenu protsaham tonu mundanje vestunnamu.
2: In the same way we also are thinking of only things which are in our front but not realizing what is behind and what is waiting for us.
1: ye chanamulo ye nimishamulo ye pradeshamulo ye vidhamainatunti okka ikkattulu sambhavinchunu ye vidhamainatunti pramadamulu sambhavinchunu aneetunti okka satyanni manam gurtinchukonaka kaalamni vyartham gaavinchukuntunnam.
2: We are wasting time not realizing what harm is going to befall, what danger may be there in future under what circumstances, in what time, in which particular place.
1: కనుక కాలమును మనము సద్వినియోగం ఖర్చు పరచవలనన్నా మనము తగినటువంటి ఒక కర్తవ్యాన్ని గుర్తించి క్షణమైనా కూడా మనం వ్యర్థం గావించుకోకుండా పవిత్రమైన కర్మల్లో మనం ప్రవేశించాలి.
2: ఇఫ్ యూ హ్యావ్ టు శాంక్టిఫై ద టైమ్ అట్ అవర్ డిస్పోజల్ అండ్ యూజ్ ఇట్ ప్రాపర్లీ, వీ హ్యావ్ టు రికగ్నైజ్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ టైమ్ అండ్ యూజ్ ఇట్ ఇన్ ద మోస్ట్ అప్రోప్రియేట్ అండ్ ప్రాపర్ వే.
1: ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ధనమును మనము దానికి దారబోసినప్పటికీ గడిచిపోయిన నిమిషము ఒక్క క్షణమైనా మనకు వెనుక రాదు.
2: You may be prepared to offer millions of dollars and crores of rupees, but you would not be able to get a second back once the time is spent.
1: యవ్వనము చాలా ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది. ప్రతి విషయమునందు కూడాను ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడానికి ఇది సరి అయిన సమయం.
2: యూత్ ఈస్ ది మోస్ట్ ప్రెషియస్, మోస్ట్ సీక్రెట్ టైం. ఇట్ ఆఫర్స్ యూ ఎన్ ఆపర్చునిటీ టు యూటిలైజ్ ద టైం అండ్ శాంక్టిఫై యువర్ లైఫ్.
1: మన యొక్క జీవితంలో నరుని యవ్వనము నది జలము వెనుకకు తిప్పుటకు వీలు కాదు.
2: ఇన్ ది లైఫ్ ఆఫ్ మ్యాన్ ద యూత్ అండ్ ద వాటర్స్ విచ్ ఆర్ ఫ్లోన్ ఇన్ ఎ రివర్ కెనాట్ బి గాట్ బ్యాక్ అండ్ టర్న్ బ్యాక్.
1: ఈ సత్యాన్ని యువకులు గుర్తించి తమ కాలమును సద్వినియోగపరచుకునే నిమిత్తమై తగినటువంటి కృషి సల్పాలి.
2: యూత్ హ్యావ్ టు రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ అండ్ యూటిలైజ్ ద టైమ్ ఇన్ ఎ ప్రాపర్ వే సో దట్ దే విల్ హ్యావ్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ లైఫ్.
1: కనుక కాలమును మనం ఆధారం చేసుకుని ఈ కాలచక్రమును మనం ఎంతవరకు సాక్షిభూతంగా నుంచుకొని తద్వారా మన జీవిత నావలను నడుపుకుంటూ ప్రయత్నించాలి.
2: వీ హ్యావ్ టు స్పెండ్ అవర్ లైఫ్ రికగ్నైజింగ్ ద ప్రెషియస్నెస్ అండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ టైమ్ అండ్ రికగ్నైజింగ్ ది డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద వీల్ ఆఫ్ టైమ్.
1: ముందు ఏమి జరుగును అనేటువంటి విషయాన్ని మనం ఏమాత్రం కూడా గుర్తించుకోవటం లేదు.
2: వీ ఆర్ నాట్ caring to recognize what is going to happen in future.
1: Manuku jeevita lakshyanni oka pradhanamainatundi drishtilo unchukovali.
2: We have to keep the goal of our life in our own view and vision.
1: Bhagavad Gita lo bhakti yogamulo pradhanamuga
2: in Bhagavad Gita in bhakti yoga primarily a few things are said.
1: Kalamunu pramana roopamlo swaroopinchindi.
2: It has proved time as the most important element.
1: ee kalamunu nee kartavya roopamlo neevu ye vidhamainatundi yokka vairagyamunu pondakapoyinappatikini sarva karmalu kudanu bhagavat prityarthanga gavinchatam cheta idi sarthakam avutundani kudanu bodhinchadu geetaacharyudu.
2: Geetaacharya has taught that even if you do not develop a high sense of detachment, but if you can offer all your works and all your duties, perform in the sense of a duty and offer it to the Lord, you will be able to just fulfill.
1: Ma manusmarayujjacha, ma manusmarayujjacha. Arjuna, nee yokka swadharmamainatundi yuddhamunu kudanu neevu aacharinchu, kaani ma manusmarayujjacha, nannu smarinchutu neevu yuddham chey. Neekindulo ye vidhamainatundi doshamlo ninnu antavu.
2: Arjuna, perform your duty. Even if you have to fight, but thinking of me you fight, you will not get any sin out of it.
1: నీ కర్తవ్యంను విసర్జించి అరణ్యమునకు పోయి తపస్సాచరించమని బోధించలేదు.
2: యు ఆర్ నాట్ ఆస్క్డ్ టు గో టు ఫారెస్ట్ అండ్ డూ తపస్.
1: సర్వసంగ పరిత్యాగి అయి సంసారమును త్యజించి నీవు ఏదో ఒక సన్యాసిగా రూపొందించమని బోధించలేదు.
2: యు ఆర్ నాట్ ఆస్క్డ్ టు టేక్ అప్ సన్యాసం గివింగ్ అప్ ఆల్ యువర్ వరల్డ్లీ బాండేజెస్ అండ్ అటాచ్మెంట్స్.
1: నీవు ఏది నీ ఇల్లు వాకిలి విసర్జించనక్కరలేదు.
2: యు నీడ్ నాట్ గివ్ అప్ యువర్ హౌస్ అండ్ ప్రాపర్టీ.
1: ఏది చేసినా ఏది చూచినా ఏది చెప్పినా ఏది తలచినా కూడాను నా భావంతో నీవు దానిని ఆచరించమని చెప్పాడు.
2: కృష్ణ హాస్ టోల్డ్ అర్జున, వాట్ ఎవర్ యు సీ, వాట్ ఎవర్ యు టాక్, వాట్ ఎవర్ యు హియర్, వాట్ ఎవర్ యు థింక్, వాట్ ఎవర్ యు డు, థింక్ ఆఫ్ మీ అండ్ డూ ఇట్ యాజ్ మై వర్క్ అండ్ ఆఫర్ టు మీ.
1: మనోబుద్ధి నాకు నీ మనోబుద్ధులు అర్పితం గావించమన్నాడు.
2: యు ఆఫర్ యువర్ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ టు మీ.
1: ఈ విధమైనటువంటి దీన్ని అద్భుతం గావించుకుని మనం చేయటంలో ఎట్టి విధమైనటువంటి ఇక్కట్లు కూడా మనకు ఉండవు.
2: వీ డోంట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇఫ్ యూ వాంట్ జస్ట్ డూ దిస్ పర్టికులర్ థింగ్ ఇన్ ది ప్రాపర్ వే.
1: కానీ ఈ మాత్రమైనా కూడా భగవత్ అర్పితం గావించి కర్మలలో ప్రవేశించేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు కానీ దృఢ విశ్వాసములు కానీ మానవుని ఎందు ఈనాడు కోల్పోయినాడు.
2: బట్ అన్ఫార్చునేట్లీ ఇన్ ది మ్యాన్ ఆఫ్ టుడే యూ డోంట్ జస్ట్ గెట్ that capacity and prowess and that particular faith and firmness in offering at least his mind and his intelligence and doing these things in that
1: namakamunu manam abhruddhi gachukovali.
2: We have to develop this faith in that
1: కానీ ఈనాటి విద్యావంతులు కానీ ఈనాటి పౌరులు కానీ నమ్మకమను రెండు నయనంబులే లేని అంధులైరి మనుషులవని యందు.
2: బట్ టుడేస్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ టుడేస్ సిటిజన్స్ ఆర్ అన్ఫార్చునేట్లీ నాట్ హ్యావింగ్ ద ఐస్ ఆఫ్ ఫెయిత్.
1: ఎవరెవరి జన్మను ఏ యొక్క కారణమును పురస్కరించుకుని ఏ పరిస్థితి లోపల ఏ స్థానమును పొందుతున్నవో ఎవరికి నీ అర్థం కావు.
2: నో వన్ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ హిజ్ ఓన్ యాక్షన్స్ హిజ్ ఓన్ మెరిట్స్ అండ్ హిజ్ ఓన్ డిమెరిట్స్ వాట్ పర్టికులర్ లైఫ్ యూ వుడ్ బి ఎంజాయింగ్ ఇన్ విచ్ పర్టికులర్ టైమ్ అండ్ ఆర్ వాట్ సర్కమ్స్టాన్సెస్ అండ్ ఇన్ వాట్ పర్టికులర్
1: ప్లేస్. ఎందు దృఢశక్తిని మనతో అభివృద్ధి పరచుకోవాలి.
2: ఎ డివోటీ హ్యాస్ టు డెవలప్ ఫర్మ్నెస్ అండ్ స్ట్రెంగ్త్.
1: ఏ కార్యమును మనం చేయవలనున్నప్పటికీ ఒక దృఢ నిశ్చయానికి మనము రావాలి.
2: వాట్ ఎవర్ వర్క్ యూ వాంట్ టు డూ యూ మస్ట్ హ్యావ్ ఎ ఫర్మ్ రిజాల్వ్.
1: ఈ దృఢ నిశ్చయమే లేకపోతే మానవుడు ఏ చిన్న కార్యమును కూడా సాధించలేడు.
2: వితౌట్ ఎ ఫర్మ్ రిజాల్వ్ అండ్ డిటర్మినేషన్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ ఈవెన్ ఎ స్మాల్ థింగ్.
1: ఒక చిన్న పక్షి టిట్టిభము అంటారు దాని పేరు.
2: వన్ స్మాల్ బర్డ్ బై నేమ్ టిట్టిభము.
1: ఇది సముద్రమునకు ఒడ్డు లోపల ప్రతి పర్యాయం కూడాను తాను గుడ్లు పెట్టుకోవటము ఏదో పిల్లల్ని పెంచుకుని తాను ఆనందంగా జీవితాన్ని గడపవాలని గుడ్లు పెట్టుకుంటూ వచ్చింది.
2: ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద ఓషన్ దిస్ పర్టికులర్ బర్డ్ లేడ్ ఎగ్స్ అండ్ ఇట్ వాంటెడ్ టు హ్యావ్ ఎ కంఫర్టబుల్ లైఫ్.
1: అది ఒక్కొక్క పర్యాయం అలలు పెద్దగా రావటము ఈ అలల్లో ఈ గుడ్లు కొట్టుకుని పోవటము ఈ విధంగా జరుగుతూ వచ్చింది.
2: ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ ద వేవ్స్ కేమ్ అండ్ వాష్డ్ అవే దీస్ ఎగ్స్ ఇన్ టు ద ఓషన్.
1: తాను పెట్టినటువంటి గుడ్లు అనేక పర్యాయములు సముద్రుడు ఈ విధంగా కొనుపోతున్నాడు కదా అని ఈ యొక్క టిట్టి బొమ్మనకు చాలా నిరాశ నిస్పృహతోపల కొన్ని విధమైనటువంటి యొక్క విరక్తి కూడా కలిగింది.
2: ఇట్ గాట్ ఎ లాట్ ఆఫ్ డిస్కరేజ్మెంట్ డిస్గస్ట్ అండ్ ఇట్ బికేమ్ ఎ లిటిల్ డెస్పరేట్ వెన్ ఇట్ సా ఓషన్ టేకింగ్ అవే ఆల్ ద ఎగ్స్ లేడ్ బై ఇట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్.
1: సముద్రం పైన అమితంగా కోపం వచ్చింది ఈ పక్షికి.
2: ఇట్ డెవలప్ అన్లిమిటెడ్ యాంగర్ on the ocean.
1: samudrini ee pachi emi cheyagaladu.
2: What can this small little bird do to the ocean?
1: kaani inta pedda samudrame nenu emi cheyagalanu aneetundi nirashaku nispruhaku e maatramu avakasam anivaledu.
2: It did not think that way, that after all it is a small bird, what can it do for the whole
1: emaina sariye ee samudranni khali cheyali aneetundi deekshana pattindi.
2: But it took a firm resolve that it wanted to drink the entire waters of the ocean.
1: ఈ దృఢ నిశ్చయమైనటువంటిది తన హృదయంలో చేసుకుంది.
2: ఇట్ హ్యాడ్ దట్ ఫర్మ్ రిజాల్వ్ అండ్ డిటర్మినేషన్ ఇన్ ఇట్స్ ఓన్ హార్ట్.
1: తన చిన్న ముక్కుతో కొంచెం నీరు తీసుకొచ్చడం బయట పోయటం, చిన్న ముక్కుతో నీరు తేవటం బయట పో, ఈ విధంగా తాను సముద్రాన్ని ఖాళీ చేయాలని తాను సంకల్పించుకుంది.
2: ఇట్ రిజాల్వ్ దట్ ఇట్ షుడ్ టేక్ ఎ లిటిల్ వాటర్ ఫ్రమ్ ఇట్స్ నోస్ అండ్ పోర్ ఇట్ అవుట్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద ఓషన్.
1: కట్టకడుపుకి ఏమి జరిగింది? సముద్రుని జయించింది ఈ పక్షి.
2: అల్టిమేట్లీ ఇట్ వాజ్ ఏబుల్ టు కాంకర్ ఓషన్ ఇట్సెల్ఫ్.
1: ఇది క్రమక్రమేణా గరుడుని యొక్క సహాయం తీసుకుంది.
2: ఇట్ వాజ్ ఏబుల్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ ది బర్డ్ గరుడ.
1: ఈ గరుడు యొక్క రికమెండేషన్ తో విష్ణు యొక్క అనుగ్రహాన్ని సాధించింది.
2: విత్ ది హెల్ప్ ఆఫ్ ది వెహికల్ ఆఫ్ విష్ణు గరుడ ఇట్ వాజ్ ఏబుల్ టు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్
1: విష్ణు. సహాయంతో సముద్రాన్ని ఖండించింది, దండించింది.
2: It was able to punish ocean with the help and the grace of
1: inkapaina nee gudlaku etti pramadamunu kalavuku nivukunda chusukuntanani samudrudu promise chesadu.
2: Ocean assured this particular bird that I will see that your eggs are not destroyed by me.
1: Kani tittima pachi ekkada, samudram ekkada?
2: Where is the small little bird and where is the ocean?
1: Kani adhe vidhamgane manam nirashaku guri karadu. బ్రహ్మాండమంతట ప్రబలుచుండెడి నీకు ఆలయమున మచ్చ నలవేయగునా అని నిరాశకు గురి కాకూడదు.
2: ఈవెన్ వి మే బి స్మాల్ బట్ స్టిల్ వీ షుడ్ నాట్ బికమ్ డెస్పరేట్ అండ్ లూజ్ హోప్.
1: బ్రహ్మాండమంతట ప్రబలుచుండెడి నీకు ఆలయమున మచ్చ నలవేయగునా అని బలహీనత ఎందుకు చెందాలి?
2: వీ షుడ్ నాట్ బికమ్ డెస్పరేట్ బై థింకింగ్ దట్ ఓ లార్డ్ యు ఆర్ ఆల్ పర్వేసివ్, you are found everywhere, is it possible for me to construct a small temple for you?
1: Koti suryula kaanti meeti kaligina neeku pramita dweepam nevaru pattagalaru?
2: The one you are who has got the effulgence of a crore of suns, how can I hold any lamp or light to you?
1: Adiharadulakaina అందని వాడవు, నీరూపు గనుగొనని ఎవరి తరము?
2: యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు బీ సీన్ బై ఈవెన్ గాడ్స్ లైక్ అజా అండ్ హరా. హౌ కెన్ ఎనీ వన్ డిటర్మిన్ యువర్ ఫారం?
1: సర్వజీవుల యందు సంచరించటి నీకు సరి అయిన పేరుడు సాధ్యమగునా?
2: You are residing in every heart and in the hearts of all people. How can I just give a specific name?
1: Brahmandamantata prabalutundidi neeku, brahmandamantata pottalo unnatti neeku bachyabhojyam evaru pettagalaru?
2: When the entire cosmos and all the worlds are in your stomach, how is it possible for anyone to offer
1: sarva jalamula yendu sancharinchidi neeku snanambu jeyimpa sadhyamaguna?
2: You are found in all the waters of all oceans and the rivers. How is it possible to give?
1: ఈ విధమైనటువంటి భ్రాంతులతో మనము భగవంతునికి ఏమీ చేయలేము.
2: With such thoughts, we would not be able to do any service to the Lord.
1: కానీ ఈ బలహీనతకు మనము ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వరాదు.
2: We should not give room for such weaknesses in our heart.
1: బ్రహ్మాండమంతటి ప్రబలచుండెడి నీవు, నా హృదయ ఆలయములో నీవు నివసిస్తున్నావు అనేటువంటి ధైర్యంతో మనము భగవంతుని హృదయాకాశంలో ప్రతిష్ట చేసుకోవాలి.
2: We have to establish the Lord in our heart, telling, all right, O Lord, you are residing all over the universe, but still you are in my heart also. I will establish you in my
1: anuraniyan mahatomahiyan. నీవు గొప్పతనములో గొప్పగా ఉన్నావు, కానీ అల్పత్వంలో నా హృదయం లోపల అరించి స్వరూపంలో ఉంటున్నావు.
2: యూ ఆర్ ది స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ అండ్ బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్. ఇన్ ఎ స్మాల్ ఫారం యు ఆర్ రిసైడింగ్ ఇన్ మై ఓన్ హార్ట్. ఐ జస్ట్
1: ఈ విధమైనటువంటి దృఢ నిశ్చయాన్ని మనం సంకల్పించుకున్నప్పుడే దైవత్వాన్ని కూడా సాధించడం సాధ్యమవుతుంది.
2: We will be able to attain the Lord if we have got such firm resolve and such firm faith in our own selves and in our own heart.
1: భగీరథుడు గంగను భూలోకమునకు తెప్పించాడు. ఏ విధంగా? ఈ విధమైనటువంటి ప్రతిజ్ఞ చేతనే, ఈ విధమైనటువంటి సుదీర్ఘమైనటువంటి యొక్క ప్రతిజ్ఞ వల్లని,
2: కింగ్ భగీరథ
1: నిశ్చయం వల్లని.
2: కింగ్ భగీరథ వాజ్ ఏబుల్ టు గెట్ గ్యాంజెస్ ఫ్రమ్ కైలాస టు ద ఎర్త్ by such firm resolve, firm determination, and with an oath which he took.
1: Buddhudu kudanu drudha nischayudai kattagarpa tapas acharinchi taanu oka vidhamainatuvanti oka drudha shaktini sadhistu vachadu nirvanamnu pondataniki veelainattu shaktini sadhinchadu.
2: Even Gautama Buddha, with a firm resolve and with a lot of penance, he was able to achieve nirvana.
1: Okanoka samayamlo తన తండ్రి అయినటువంటి శుద్ధోదనుడు కుమారుడు బిచ్చమెత్తుతున్నాడని విని అతనికి ఒక వార్తను పంపించాడు.
2: ఆన్ ఏ పర్టికులర్ డే, ఆఫ్టర్ హియరింగ్, ఆఫ్టర్ కమింగ్ టు నో దట్ బుద్ధా వాజ్ బెగింగ్ ఆర్మ్స్, శుద్ధోదన సెంట్ వర్డ్ టు బుద్ధ.
1: నాయన, నా తాతలు మహారాజులు, నా తండ్రులు మహారాజులు, నేను మహారాజును, నీవు కూడాను మహారాజే.
2: ఓ చైల్డ్, my grandparents were emperors and kings, so was my father, and I am also that. You are also a maharaja.
1: ilanti rajakumarudainatunte neevu samanyulavale bichchamettunnavani vinnanu.
2: I have come to know that being an emperor, being a king, you have started begging.
1: Danakanaka vastuvahanaadulaku takkuva ledu.
2: There is no dearth of property, wealth,
1: bhoga bhagyamulaku e vidhamainatuvanti lotu ledu.
2: There is no shortage of any luxury that you want.
1: Aanandamga vachchabhojyamulato bhujinchi hamsatulika paanipaina pavalinchagalinatuvanti neevu kevalamu katinamainatuvanti raallapaina pavalinchi kevalam oka kundanu chetabattukoni intintambudi bichchatanam cheyatamu nenu bharinchalanatuvanti dukhamunu anubhavistunnanu.
2: I am suffering an untold suffering and pain after knowing that you, who can enjoy all the luxuries and all the delicious food and all the comforts of a palace, you have just taken to begging and you are lying down on hard earth and living a very uncomfortable beggar's life.
1: Nee venukuku vachuta siddhamaina nenu taginatvanti erpaatlu gavinchi tagina swagatham cheyistanu annadu.
2: If you agree to come back to the palace, I would welcome you and make all the necessary ఫిటింగ్ అరేంజ్మెంట్.
1: ఈ వార్తను విన్నటువంటి యొక్క బుద్ధుడు పక్కున నవ్వాడు.
2: బుద్ధ హూ కేమ్ టు నో అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్, హీ హ్యాడ్ ఎ హార్ట్ లాక్.
1: ఆ వచ్చినటువంటి వ్యక్తితో, నా తండ్రి మహారాజే, నా తాతలు మహారాజే, అందరూ మహారాజులే, కానీ నా జన్మం అటువంటిది కాదు. నా తాతలు సన్యాసులు, నా తండ్రులు సన్యాసులు, నేను సన్యాసిని, అంతా నా జీవితమంతా సన్యాసిత్వమే.
2: He sent word with the person who brought the message. Well, my father was king, grandfather was king, I am king. But there is another thing which I believe in. I am a sannyasin, my parents are sannyasins, my grandparents are sannyasins.
1: Neevu nannu nijamuga ravalani korute satyamainappudu nannu mrutyu nunchi tappincheetundi shakti samarthyam neekunnava deeniki motta motta jawabu cheppu.
2: If you want me to come back, please answer this first question. Do you have the capacity to save me from death?
1: Rendavadi nannu ee naatiki kudanu rogishtuni kaakunda cheseetundi shakti samarthyam neekunnava.
2: Do you have the capacity? In the second place, whether you can just guarantee me a health which is free from any disease?
1: నాకు వార్ధక్యం రాకుండా ఉండేటువంటి చేసేటువంటి శక్తి సామర్థ్యం నీకున్నవా?
2: Do you have the capacity to prevent me from getting into old age?
1: నాకు ఎట్టి రోగములు కూడా నువ్వు సంభవించకుండా చేసేటువంటి శక్తి సామర్థ్యం నీకున్నవా?
2: Do you have the capacity to see, to free me from all the diseases and prevent the diseases from coming to me at all?
1: దీనికి నీవు సరి అయినటువంటి జవాబు చెప్పి పంపినా నేను తక్షణమే వస్తాను అన్నాడు.
2: ఇఫ్ యూ కెన్ గివ్ ప్రాపర్ అండ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ఇమ్మీడియట్లీ ఐ వుడ్ కమ్ టు ద ప్యాలెస్.
1: జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపున అంత్యకాలే మహాదుఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
2: ఇట్ ఈస్ సెడ్ బర్త్ ఈస్ సారోఫుల్ అండ్ లైఫ్ ఈస్ సారోఫుల్ and end is sorrowful. Therefore, you must be extremely careful. A warning is...
1: ivanni kudunu manaku telisi anubhavinchetunte vyaktulu yokka drishyamunu manam chuchi prapanchamlo jarugutunnatunte vishayamlo vini inkanu ee ajnanamlo padatam anetundi emiti ani tandriki kathinamainatunte reetiga jawabunu andichadu.
2: Buddha gave a reply to his father in a fitting way, telling, after seeing all the sorrows of life, after seeing the experience of so many people in these areas and still wallowing in the ignorance and just succumbing ourselves to the ignorance,
1: unnamara lopala mana satyanni manam gurtinchali.
2: Within the time available, we'll have to recognize our own truth.
1: Idi nijamainti manavuni yokka lakshyamu.
2: This is the most important goal and objective of human life.
1: Desamu panchabhautikam dehamu.
2: Our body, it consists of five elements.
1: Deham koolaka tappadeppudu,
2: it is going to perish sometime or the other.
1: Dehi niramayundu,
2: the indweller is a permanent
1: entity. Dehi chaavu kuttukal moha nibandha bandhana mudra levu.
2: If only one were to inquire into, there is nothing like old age, nothing like death for the
1: jambu chuda aa dehiye deva devudu.
2: If truly one can see, that particular indweller himself is God.
1: 13th adhyayamlo క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం అనేటువంటిది ఇంకో బాలరాజు ప్రారంభించాడు. క్షేత్రమునకు క్షేత్రజ్ఞమునకు ఉండినటువంటి యొక్క భేదం ఏమిటి?
2: 13th చాప్టర్, ది చాప్టర్ ఆఫ్ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగ బాలరాజు హెస్ కమెంట్స్. అండ్ వాట్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ క్షేత్ర ఫీల్డ్ క్షేత్రజ్ఞ ద డ్వెలర్?
1: ఒకటి క్షేత్ర రెండు అక్షరములు.
2: వన్ ఇస్ క్షేత్ర విత్ టూ లెటర్స్.
1: ఇంక రెండవది క్షేత్రజ్ఞ మూడు అక్షరములు.
2: ది సెకండ్ వన్ క్షేత్రజ్ఞ విత్ త్రీ లెటర్స్.
1: క్షేత్రజ్ఞకు క్షేత్రముకు ఉండినటువంటి అధిక అక్షరం ఏమిటి?
2: వాట్ ఇస్ ది ఎక్స్ట్రా లెటర్ విచ్ ఈస్ మోర్ ఇన్ ది క్షేత్రజ్ఞ క్షేత్ర?
1: ఇది రెండు అక్షరములు క్షేత్రజ్ఞ. క్షేత్ర దీంట్లో ఎందుకుంటుంది? జ్ఞా అధికంగా ఉంటుండాలి క్షేత్రజ్ఞులు.
2: బిట్వీన్ క్షేత్ర అండ్ క్షేత్రజ్ఞ, క్షేత్ర ఈజ్ కామన్, జ్ఞా ఈజ్ ఎక్స్ట్రా ఇన్ క్షేత్రజ్ఞ.
1: అనగా జ్ఞకారము లేనటువంటిది క్షేత్రము, జ్ఞకారము కూడినటువంటిది క్షేత్రజ్ఞుడు.
2: ఇట్ మీన్స్ క్షేత్ర ఈజ్ డివైడ్ ఆఫ్ దట్ వర్డ్ జ్ఞా అండ్ క్షేత్రజ్ఞ ఈజ్ హ్యావింగ్ దట్ పర్టికులర్ లెటర్ జ్ఞా.
1: అనగా జ్ఞానరహితమైనటువంటిది దేహము, జ్ఞాన సహితమైనటువంటిది క్షేత్రజ్ఞుడు.
2: ఇట్ మీన్స్ body is devoid of wisdom and kshetrajna the indweller has got that wisdom.
1: Aithe kshetra kshetrajna chaapi maan vidhi adanu kudanu adi kudanu nenenu ani mari cheppadu.
2: The Lord has declared that the field as well as the indweller both are he himself.
1: Anaga kshetram anetundi tana yokka nivasam.
2: He has declared that kshetram is his dwelling place.
1: ఈ ఉపాధి అయినటువంటి దేహమును కూడాను తానదిగా భావిస్తూ వచ్చాడు.
2: దిస్ ఫార్మ్ విచ్ ఈస్ ది ఇన్డ్వెలింగ్ ప్లేస్ ఆఫ్ ద లార్డ్ హీ కన్సిడర్.
1: మనం నిత్య జీవితంలో ఏమంటున్నాం? నా దేహము అంటున్నాం.
3: In our day-to-day life, when we refer to the body, we say, it is my body.
1: నీవు దేహము కానప్పటికీ అది నీది అనేటువంటి దీంతో నీవు అనుభవిస్తున్నావు.
3: Although that is not you, you enjoy it as yours.
1: అదే విధంగా క్షేత్రజ్ఞుడు తన దేహం కానప్పటికీ దేహం కానప్పటికీ ఇది నా దేహము అనేటువంటి క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుడు భావిస్తున్నాడు.
3: క్షేత్రజ్ఞ సిమిలర్లీ ఈస్ కన్సిడరింగ్ దట్ హీఈస్ నాట్ క్షేత్రం బట్ ఇట్ ఈస్ హిస్.
1: అయితే నాది అన్నప్పుడు తాను వేరుగా అవడానికి అవకాశం ఉంటుండాలి.
3: When you say that it is mine, you are different and that is different.
1: ఇది నా కర్చీఫ్.
3: This is my kerchief.
1: అయితే ఈ కర్చీఫ్ నేను వేరు చేయడానికి నాకు అధికారం ఉంటుండాలి. వేరుగా అవడానికి తనకు కూడా ఒక విధమైన అవకాశం ఉంటుండాలి.
3: There is a capacity and an authority for me to be different from the kerchief. Kerchief also can disassociate.
1: అదే విధంగా నా దేహం అనుకున్నప్పుడు దేహం వేరు నేను వేరు కావడానికి అవకాశం ఉంటుండాలి.
3: When I say that this is my body, there is room for myself being separate and the body being separate.
1: అదే విధంగా నీ క్షేత్రం అనేటువంటి దేహంలో క్షేత్రజ్ఞుడు నేను కూడాను నాది కూడాను ఆ దేహం అని అన్నాడు. అయినప్పటికీ దేహం కూడా నేనే అనేటువంటి సమయం లోపల దేహం ఏనాడైనా విసర్జించవచ్చు.
3: ఇన్ ది సేమ్ వే వెన్ ది లార్డ్ హస్ డిక్లర్డ్ దట్ ది ఫీల్డ్ ఈస్ హిస్, హీ కెన్ గివ్ ఇట్ అప్ ఎనీ టైమ్ దట్ హీ వాంట్స్.
1: దేహం ఉన్నంతలో తాను తెలియవలేవు. ఈ దేహాన్ని తనను తెలుసుకునే నిమిత్తమై ప్రసాదించాడు.
3: బాడీ ఈస్ గివెన్ టు యూ ఇన్ ఆర్డర్ దట్ యు మే రియలైజ్ హూ యు ఆర్.
1: దేహిని గుర్తించే నిమిత్తమే దేహాన్ని అనుగ్రహించాడు.
3: బాడీ ఈస్ గివన్ ఇన్ ఆర్డర్ టు రికగ్నైజ్ ద ఇండ్వెలర్.
1: దేహమే లేకపోతే దేహిని మనం వెతకలేము.
3: ఇఫ్ దర్ ఇస్ నో బాడీ, యు వుడ్ నాట్ బి ఏబుల్ టు మేక్ ఎ సర్చ్.
1: సర్వ కర్మలు సర్వ సాధనలు కూడా దేహం ద్వారానే మనం ఆచరిస్తున్నాము.
3: ఆల్ ది యాక్టివిటీ అండ్ ఆల్ ది ధర్మాస్ హావ్ బీన్ పర్ఫార్మ్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది బాడీ.
1: ఐదు కర్మేంద్రియములు,
3: 5 కర్మేంద్రియ,
1: 5 జ్ఞానేంద్రియములు,
3: 5 జ్ఞానేంద్రియ,
1: 5 ప్రాణములు,
3: 5 ప్రాణాస్ లైవ్ బ్రెత్,
1: 5 కోశములు,
3: 5 కోశాశక్
1: జీవి. దీనికి తీర్చి 21 తత్వములతో కూడినటువంటిది మన దేహం.
3: అవర్ బాడీ దట్ మే కన్సిస్ట్ ఆఫ్ 21 ప్రిన్సిపల్స్.
1: దీనికి మనోబుద్ధి చిత్త అహంకారములు కూడా 4 చేరుతున్నాయి.
3: ఫర్ దిస్ వెన్ యూ యాడ్ మైండ్, ఇంటెలిజెన్స్, హార్ట్ అండ్ ఈగో, ఇట్ బికమ్స్.
1: కనుక మాయ 25 మర్మములు అన్నాడు.
3: Therefore, it is said there are 25 items which constitute.
1: కనుకని మాయలోని పుట్టి మాయలోనే పెరిగి మాయ నిరుంగరు మందమతులు.
3: ఫూలిష్ వన్స్ బీయింగ్ బోర్న్ ఇన్ ఇల్యూజన్, దే గ్రో ఇన్ ఇల్యూజన్ బట్ స్టిల్ దే డు నాట్ నో వాట్ ఇల్యూజన్ ఈస్.
1: బ్రతుకులన్నీ మాయ.
3: ఆల్ ద లైఫ్ ఈజ్ ఇల్యూజన్.
1: భవబంధములు మాయ.
3: ఆల్ ది అటాచ్మెంట్స్ ఈజ్ ఇల్యూజన్.
1: సంసారం అది మాయ.
3: ఫ్యామిలీ లైఫ్ ఈజ్ ఇల్యూజన్.
1: చావు మాయ.
3: డెత్ ఈజ్ ఇల్యూజన్.
1: మాయ బ్రతుకుకింత మాయలో పడనేలా?
3: వై fall in illusion for this particular life which is itself
1: manam chustunavi anni talatunavi sarvam kudunu mayagane untunnayi.
3: All that you see and all that you think is full of illusion.
1: Okka chanamulo undinatundi sthanam maroka chanamulo ledu.
3: Things which you get in one second you don't obtain.
1: Kare rajuru rajyamun kalavare garvonnatin pondari vareri.
3: ఎంతమంది
1: చక్రవర్తులు, ఎంతమంది రాజులు, ఎంతమంది ఉంటున్నారు, కానీ కాలం లోపల సర్వం కూడా నువ్వు చక్రంలో కదిలిపోతున్నది.
3: There were so many people, so many kings, emperors who are very proud of their own accomplishment. Where are they now? They are all rolled into this wheel of time.
1: దినములు, నెలలు, సంవత్సరములు, యుగములు సర్వం కూడా నువ్వు మారిపోతున్నాయి.
3: Days, months, years and eons and yugas, all these are merged into the time.
1: కనుక కాలము ఒక ప్రవాహము.
3: Therefore, time may be compared to a continuous
1: flow. ఈ కాల ప్రవాహములో సర్వ పదార్థములు, సర్వ వ్యక్తులు, సర్వ విషయములు కూడా నువ్వు కొట్టుకుని పోయేటువంటివి.
3: In this flow of time, all the persons, all the things and all the items, everything is washed off.
1: కొట్టుకుని పోయేటువంటి వస్తువు మరొక కొట్టుకుని పోయే వస్తువును కాపాడటానికి ఏమాత్రము సాధ్యం కాదు.
3: A thing which is washed away cannot become a support for another thing which is being washed away.
1: ఎవరిని ఎవరు కాపాడగలరు?
3: Who can say whom?
1: సర్వరక్షకుడైనటువంటి దైవమే సర్వులను కాపాడేటువంటి.
3: The one who can take care of all the people and that is the Lord. He alone can protect.
1: అతనే ఈ కాల ప్రవాహమునకు గట్టు.
3: He is the only bank for this flow of time.
1: ఇదే జీవితానికి గుట్టు.
3: This is the secret of life.
1: ఈ గుట్టును గుర్తించినటువంటి వాడే వ్యక్తి.
3: That is a real person who recognizes this secret.
1: కనుకనే మనము దైవత్వాన్ని విస్మరించక, జగత్తును విశ్వసించక మానవత్వం లోపల మన దివ్యత్వాన్ని అనుభవించాలి.
3: Without believing the world, without giving up the Lord, recognizing the real principle of humanity, we have to enjoy our life.
1: జగత్తును నమ్మకూడదు. ఒక్కటి,
3: యూ షుడ్ నాట్ బిలీవ్ ద వరల్డ్, దిస్ ఇస్ ది ఫస్ట్ థింగ్.
1: మృత్యువుకు భయపడకూడదు,
3: యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ డెత్.
1: దైవాన్ని వదలకూడదు,
3: యూ షుడ్ నాట్ గివ్ అప్ లార్డ్.
1: ఇవి మూడే మన జీవితానికి ప్రమాణం.
3: దీస్ ఆర్ ద త్రీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్.
1: ఈ విధమైనటువంటి దీనిని భక్తి యోగము అన్ని విధములైనటువంటి ఆధారములతో బోధిస్తూ వచ్చింది.
3: విత్ ఆల్ ద ప్రూఫ్స్ అండ్ విత్ ఆల్ ద ఇంపార్టెంట్ ఎక్స్ప్లెనేషన్స్ ది భక్తి యోగ హ్యాస్ టాట్.
1: భక్తి యోగములో భక్తునికి ఉండవలసినటువంటి లక్షణములు 64 లక్షణములుగా నిరూపించింది.
3: ఇన్ దిస్ భక్తి యోగ ది క్వాలిటీస్ అండ్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ఎ ట్రూ డివోటీ ఆర్ 64.
1: 64 లక్షణములు కూడా వ్యక్తికి కలగవాలంటే ఇది అసాధ్యం.
3: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ సింగిల్ ఇండివిజువల్ టు హ్యావ్ ఆల్ ది 64 అట్రిబ్యూట్స్.
1: ఏ ఒక్క లక్షణమైనా కూడా మనము ఆచరణలో పెట్టితే అంతే చాలు.
3: ఇఫ్ వీ కెన్ ప్రాక్టీస్ వన్ ఆఫ్ ది 64, ఇట్ ఈస్ సఫిషియంట్.
1: భగవంతుని విశ్వాసాన్ని గాఢంగా విశ్వసించాలి.
3: వన్ షుడ్ హ్యావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ద లార్డ్.
1: ఈ యొక్క దృఢ నిశ్చయంతో నీవు భగవంతుని విశ్వసిస్తే ఇంతకంటే ఇంక నీవు చేయనక్కర్లేదు.
3: ఇఫ్ యూ కెన్ హ్యావ్ సచ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ద లార్డ్, యూ నీడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ మోర్.
1: మ్యాచ్ బాక్స్ లోపల 50 మ్యాచ్ స్టిక్స్ ఉంటాయి.
3: ఇన్ ఎ స్మాల్ మ్యాచ్ బాక్స్ దేర్ బి 50 మ్యాచ్ స్టిక్స్.
1: కానీ మనకు అగ్ని కావాలంటే ఒక్క మ్యాచ్ స్టిక్ ని తీసి కావాల్సినంత అగ్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు.
3: ఇఫ్ యూ వాంట్ ఫైర్ యూ కెన్ జస్ట్ స్ట్రైక్ వన్ మ్యాచ్ స్టిక్ అండ్ గెట్ ఎనీ అమౌంట్ దట్ యూ వాంట్.
1: మనం 50 మ్యాచ్ స్టిక్స్ కూడా గీయనక్కర్లేదు.
3: వీ నీడ్ నాట్ స్ట్రైక్ ఆల్ ది 50 మ్యాచ్ స్టిక్స్.
1: అదే రీతిగానే 64 యొక్క గుణముల లోపల ఏ ఒక్క గుణమైనా కూడా మనము ఆచరణలో పెడితే అంతే చాలు.
3: ఇన్ ది సేమ్ వే అవుట్ ఆఫ్ 64 అట్రిబ్యూట్స్ ఈవెన్ వన్ సింగిల్ అట్రిబ్యూట్ కుడ్ బి ప్రాక్టీస్.
1: ఇది ఏ ప్రధానమైన గుణము? ప్రేమ.
3: ద మోస్ట్ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్ ఈస్ లవ్.
1: కనుకనే ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
3: దేర్ ఫోర్ లవ్ ఈస్ గాడ్ అండ్ గాడ్ ఈస్ లవ్.
1: లివ్ ఇన్ లవ్,
3: లివ్ ఇన్ లవ్.
1: కనుక ఈ దైవత్వం లోపల మనం జీవించినామంటే సర్వం కూడా నువ్వు దైవమే చూసుకుంటాడు.
3: ఇఫ్ వీ కెన్ లివ్ ఇన్ డివినిటీ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: ఇది భక్తి మాం మే ప్రియో నరహ. ఈ విధమైనటువంటి భక్తిలో నీవుంటే నీవు నాకు ప్రియుడవుతావు అన్నాడు.
3: దిస్ ఈస్ వాట్ ఈస్ మెంట్ బై భక్తి మాం మే ప్రియో నరహ. ఇఫ్ యూ హావ్ దిస్ కైండ్ ఆఫ్ డివోషన్ యు ఆర్ డియర్ టు మీ.
1: అనగా కేవలము ఏదో పూజలు చేయటము, వ్రతములు చేయటము, భజనలు చేయటము ఇంత మాత్రమే కాదు.
3: Bhakti does not refer to the ritualistic formalities like worshipping and doing bhajan. And
1: bhakti lopala nalugu vidhamulainatundi bhakti untundali.
3: In devotion there are four types:
1: arthi, artharthi, jignasi, gnani.
3: Arthi, artharthi, jignasi and gnani, these are the four.
1: Ee samanyamga aarthulu anaga kashtamulu, dukkhamulu, vicharamulu sambhavinchina samayalo bhagavantunni prarthinchatam.
3: Ordinarily, Aarti refers to the one who prays to the Lord when he is having difficulties, problems and some trials and tribulations.
1: ఇంటిలో పశువుకో శిశువుకో కొంచెం ఏమైనా ఆరోగ్యం చెడిపోతే అప్పుడు తిరిగి భగవంతుని ప్రార్థిస్తుంటాం.
3: ఇఫ్ చైల్డ్ అట్ హోమ్ ఆర్ ఎన్ ఎనిమల్ ఇన్ ది హౌస్, ఇఫ్ ఇట్ ఈస్
1: ఆంధ్రలో అధికంగా ఉపయోగిస్తుంటుంటారు సంకటం వస్తే వెంకటరమణ అని. ఏనాడు మనకు కష్టం కలిగితే అప్పుడు వెంకటరమణ వెంకటరమణ అని ప్రార్థిస్తుంటాం.
3: ఇన్ దట్ పర్టికులర్ వే ఇన్ ఆంధ్ర ఆల్సో దర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ విచ్ సేస్ దట్ వెన్ వీఆర్ ఇన్ డిఫికల్టీస్ వీ థింక్ ఆఫ్ ద లార్డ్.
1: కష్ట కాలములో, బాధల కాలములో, నష్టములు సంభవించిన సమయంలో భగవంతుని చింతించి ఏదో వారు ఉపశాంతిని పొందడానికి ఈ విధమైనటువంటి యొక్క ప్రార్థనలు జరుపుతుంటారు.
3: డ్యూరింగ్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ ట్రిబ్యులేషన్స్ డౌట్స్ అండ్ సచ్ ప్రాబ్లమ్స్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ అండ్ ప్రేయింగ్ టు ద లార్డ్ దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ డివోషన్.
1: ఇలాంటి దీనిని ఆర్థభక్తి అని చెప్పారు.
3: దిస్ పర్టికులర్ డివోషన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఆర్థ డివోషన్.
1: ఆర్థభక్తి అనగా ఏమి? ధనం కావాలి, అధికారం కావాలి, ఇంకా అనేక విధమైనటువంటి సుఖ సంతోషములు అనుభవించాలి.
3: అర్థార్థి రెఫర్స్ టు సీకింగ్ మనీ, సీకింగ్ పొజిషన్, సీకింగ్ పవర్.
1: ఇల్లు కావాలి, భూములు కావాలి, నగలు కావాలి, ఈ విధమైనటువంటి యొక్క ధనంతో సంబంధించినటువంటి వాటిని అంతా కోరుతుంటారు.
3: సీకింగ్ వేరియస్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ మనీ లైక్ హౌసెస్, ప్రాపర్టీ, యానిమల్స్ అండ్ సచ్ అదర్ థింగ్స్.
1: ఈ విధమైనటువంటి ఐశ్వర్యము, ఈ విధమైనటువంటి ధనమును, ఈ విధమైన సంపదను ఆశిస్తుంటారు.
3: సచ్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ, వెల్ అండ్ మనీ వుడ్ బి సాట్ ఆఫ్టర్ బై అన్ అర్థార్థి.
1: శీలమే సదాచారం.
3: క్యారెక్టర్ ఇస్ గుడ్ బిహేవియర్ అండ్ దట్ ఇస్ లైఫ్.
1: జ్ఞానమే ఐశ్వర్యము.
3: విజ్డమ్ ఇట్ సెల్ఫ్ ఈస్ వెల్త్.
1: సదాచారమే మన సంపద.
3: గుడ్ బిహేవియర్ ఈస్ అవర్ ప్రాపర్టీ.
1: ఇవి నిజమైనటువంటి ధనము, ఐశ్వర్యము, సంపద.
3: దిస్ ఈజ్ అవర్ వెల్త్, ప్రాపర్టీ అండ్ అవర్ పొసెషన్.
1: కానీ అంతర్భావంతో దీని అర్థమును గుర్తించుకోలేక బాహ్య సంబంధమైనటువంటి ఒక వస్తు వాహనాదుల కోసమే మనము పరుగులెత్తుతుంటాం.
3: వీఆర్ హ్యాంకరింగ్ ఆఫ్టర్ ది వరల్డ్లీ గ్రాస్ ఆబ్జెక్ట్స్, నాట్ రియలైజింగ్ ద సటిల్ మీనింగ్ అండ్ సటిల్ సెన్స్ వాట్ దే స్టాండ్ ఫర్.
1: ఇది అర్థార్థి అన్నారు.
3: దిస్ ఈజ్ అర్థార్థి.
1: ఇంకా జిజ్ఞాస.
3: ద థర్డ్ వన్ ఇస్ జిజ్ఞాస.
1: జిజ్ఞాస అనగా ఏమిటి? దైవం తెలుసుకోవాలి, దైవం అంటే ఎక్కడుంటాడు, ఏ విధంగా అతన్ని పొందడానికి మార్గము అని ఈ తత్వజ్ఞాన సమాచారం అంతా కూడా విచారణ చేస్తుంటాడు.
3: జిజ్ఞాస రెఫర్స్ టు ఎన్క్వైరింగ్ ఇన్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ స్పిరిచువాలిటీ. వేర్ ఇస్ గాడ్, హూ ఇస్ గాడ్, వేర్ ఇస్ హీ, హౌ టు ఆబ్టైన్ హిమ్.
1: జ్ఞానం, తత్వత్వం, జ్ఞానం. తత్ అనగా అది, త్వం అనగా నేను. అతనేమిటి, నేనేమిటి, అతనేమిటి, నేను ఎక్కడ నుంచి వచ్చాను, నేననగా ఏమిటి, దీని గమ్యం ఏమిటి అనేటువంటి దీన్ని విచారించుకోవటమే ఇది జిజ్ఞాస.
3: తత్వజ్ఞానం రెఫర్స్ టు అండర్స్టాండింగ్ హూ ఐఎమ్, హూ ఇస్ హీ అండ్ వాట్ ఈస్ అవర్ రిలేషన్షిప్, హౌ టు రీచ్ హిమ్ అండ్ సచ్ ఎన్క్వైరీ.
1: మొట్టమొదట మై నేనెవరు అనేటువంటి దాన్ని విచారించాలి.
3: ఇన్ ది ఫస్ట్ ప్లేస్ వీల్ హావ్ టు ఫైండ్ అవుట్
1: ఈ జగత్తు ఎక్కడి నుంచి వచ్చింది.
3: హూ ఆమ్ ఐ అండ్ ఫ్రమ్ వేర్ డిడ్ దిస్ వరల్డ్,
1: నాకు గమ్యం ఎక్కడ,
3: వాట్ ఈస్ మై గోల్.
1: ఇవి మూడు కూడా చాలా ప్రధానమైనటువంటివి.
3: దీస్ ఆర్ త్రీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్.
1: ఈ విషయమే తాను అనేక మంది పెద్దలను దర్శించి, స్పర్శించి, సంభాషించి, వారి ప్రబోధనలు శ్రవణం చేసి, వారి గురువుల ద్వారా లేక శాస్త్రము ద్వారా దీనిని కొంతవరకు గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
3: జిజ్ఞాసు ట్రైస్ టు అండర్స్టాండ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ బై ఐదర్ లిసనింగ్ టు గ్రేట్ పీపుల్, అప్రోచింగ్ గ్రేట్ పీపుల్, సర్వింగ్ ది నోర్స్, ఆర్ బై స్టడీయింగ్ స్క్రిప్చర్స్.
1: ఇది కేవలం జ్ఞాతం.
3: దిస్ రెఫర్స్ టు ది ఎర్లియర్ ఆస్పెక్ట్.
1: వినటం మాత్రమే,
3: దిస్ ఇస్ ఓన్లీ లిసనింగ్.
1: ద్రష్టు, తిరిగి దాన్ని చూడాలి.
3: ద నెక్స్ట్ స్టెప్ ఈస్ హీ హాస్ టు సీ ఇట్.
1: ప్రవేశం, దీన్ని చేర్చుకోవాలి.
3: దెన్ హీ హాస్ టు అబ్జార్బ్ దట్ పర్టికులర్ థింగ్ ఇన్ హిమ్సెల్ఫ్.
1: అదే విధంగానే ఈ యొక్క జిజ్ఞాసుడైన తర్వాత జ్ఞానం, అది ప్రవేశం.
3: ఆఫ్టర్ ది స్టేజ్ ఆఫ్ జిజ్ఞాసు దెన్ ది నెక్స్ట్ స్టేజ్ జ్ఞానం.
1: ద జ్ఞానం అనగా ఏమిటి, లౌకిక జ్ఞానమా?
3: వాట్ డస్ జ్ఞానం రెఫర్ టు? ఈజ్ ఇట్ సెక్యులర్ నాలెడ్జ్?
1: ఇది సరి అయినటువంటి జ్ఞానం కాదు.
3: దిస్ ఈస్ నాట్ కరెక్ట్.
1: ఇది భౌతిక జ్ఞానం.
3: దిస్ ఇస్ ఓన్లీ ఫిజికల్.
1: పదార్థ జ్ఞానం.
3: దిస్ ఈస్ నాలెడ్జ్ ఆఫ్ ద
1: కానీ జ్ఞానం అనగా పరార్థ జ్ఞానమే నిజమైన జ్ఞానం.
3: ఎ ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ ఈస్ ట్రూ నాలెడ్జ్.
1: అది ఏ జ్ఞానం అనగా ఏమిటి? అద్వైత దర్శనం జ్ఞానం.
3: రియల్ జ్ఞానం రెఫర్స్ టు ఎక్స్పీరియన్సింగ్ ఆఫ్ వన్నెస్ అండ్ యూనిటీ.
1: సర్వం పరవశం దుఃఖం, సర్వం ఆత్మవశం సుఖం. ఆ సుఖమే నిజమైన జ్ఞానం.
3: ఎక్స్పీరియన్సింగ్ ఎవ్రీథింగ్ ఎక్స్టర్నలీ ఇస్ సారో. ఎవ్రీథింగ్
1: పదార్థ జ్ఞానాన్ని మనం ఆధారం చేసుకుంటే పదార్థం వల్ల దాని యొక్క ప్రతిధ్వనిని కాని, దాని ప్రతిఫలమును కాని, దాని యొక్క ప్రతిబింబాన్ని కాని అనుభవించవలసి వస్తుంది.
3: ఇఫ్ యూ బేస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆన్ ద బేస్ ఆఫ్ ది ఓన్లీ నాలెడ్జ్, యూ విల్ హ్యావ్ టు జస్ట్ ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద రిఫ్లెక్షన్ అండ్ ద రియాక్షన్ ఆఫ్ ఇట్.
1: ఇది పదార్థ జ్ఞానం.
3: ఇట్ ఇస్ దిస్ పర్టికులర్ రోస్ట్. దిస్ ఇస్ ది నాలెడ్జ్ ఆఫ్
1: నేను ఈ యొక్క డోస్ కొట్టాను గట్టిగా.
3: ఐ హావ్ హిట్ దిస్ రోస్ట్ వెరీ హార్డ్.
1: కానీ నేను ఈ బల్లను గట్టిగా కొట్టినాను అని చాలా ధైర్యంగా చెప్తున్నా. కానీ నేనెంత గట్టిగా ఈ బల్లను కొట్టానో బల్ల కూడా నన్ను అంత గట్టిగా కొట్టింది.
3: ఐ సే విత్ ఎ సెన్స్ ఆఫ్ ప్రైడ్ దట్ ఐ హావ్ హిట్ దిస్ పర్టికులర్ టేబుల్, బట్ దట్ హాస్ ఈక్వలీ హిట్ ఇట్ బ్యాక్, హిట్ మీ బ్యాక్.
1: ఎట్లా అంటే నేను కొట్టాను అనుకుంటున్నాను, మంట పుట్టింది, అది కూడా నన్ను కొట్టింటేనే కదా నాకు మంట పుట్టింది.
3: ఐ హావ్ హిట్ హార్ అండ్ ఐ గెట్ పెయిన్ అండ్ బికాస్ ఐ థింక్ దట్ ఇట్ హాస్ బీన్ హర్ట్, బట్ ఐ హావ్ బీన్ ఆల్సో హర్ట్ బై దట్.
1: కనుక నీ పదార్థ జ్ఞానము రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ తో కూడి ఉంటుంటాది.
3: ఇన్ ది నాలెడ్జ్ ఆఫ్ ది వరల్డ్ దేర్ ఈస్ రీసౌండ్, రియాక్షన్ అండ్ రిఫ్లెక్షన్, దీస్ ఆర్
1: ఇన్హెరెంట్. పరార్థ జ్ఞానమునకు నో రియాక్షన్, నో రిఫ్లెక్షన్, నో రీసౌండ్.
3: ఇన్ ది నాలెడ్జ్ ఆఫ్ ది ట్రాన్సెండెంటల్ దేర్ ఇస్ నో రియాక్షన్, నో రిఫ్లెక్షన్ అండ్ నో రిసౌండ్.
1: ఇది ఏ నిజమైనటువంటి జ్ఞానం? సెకండ్ అనేటువంటిది లేదు. ఏకం ఏవ అద్వితీయం.
3: దిస్ ఈస్ ట్రూ నాలెడ్జ్. దెర్ ఇస్ నథింగ్ లైక్ సెకండ్. దెర్ ఇస్ ఓన్లీ వన్.
1: రెండవది ఒకటి ఉంటే కదా దానివల్ల ఒక భయమో, దానివల్ల ఆనందమో, దాన్ని పొందాలని ఇచ్చను ఏదో ఒకటి కలుగుతుంది.
3: ఓన్లీ వెన్ దెర్ ఇస్ అ సెకండ్ ఎంటిటీ దెర్ విల్ బి ఏ డిజైర్ టు హ్యావ్ ఇట్, దెర్ విల్ బి ఏ ఫియర్ అండ్ సచ్ అదర్ ఫీలింగ్స్ ఆర్ లైక్లీ టు కమ్.
1: రెండవదే లేదు జ్ఞానంలో.
3: ఇన్ ది రియల్ నాలెడ్జ్ దెర్ ఇస్ నథింగ్ లైక్ ఎ సెకండ్.
1: కానీ దానిని విజ్డమ్ అని చెప్పవచ్చు, కానీ జ్ఞానం అనకూడదు.
3: దట్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ విజ్డమ్ అండ్ నాట్ యాజ్ నాలెడ్జ్.
1: ఆ విజ్డమ్ తత్వం లోపల నువ్వు డఫ్ అండ్ డమ్ అయిపోతావు.
3: in that extreme, that fine principle of wisdom, you will be really
1: ఏది నీవు వినలేవు ఏది నీవు చూడలేవు సర్వములో లీనమైపోన్నావు.
3: You will not be able to see anything, you will not be able to hear anything, and enjoy supreme bliss and silence.
1: శాశ్వతానందం.
3: That is permanent bliss.
1: ఇది బోధించేటువంటిది పొందాలని ఇచ్చను ఏదో ఒకటి కలుగుతుంది.
3: ఓన్లీ వెన్ దర్ ఇస్ అ సెకండ్ ఎంటిటీ దెర్ విల్ బి ఏ డిజైర్ టు హ్యావ్ ఇట్ దెర్ విల్ బి ఏ ఫియర్ అండ్ సచ్ అదర్ ఫీలింగ్స్ ఆర్ లైక్లీ టు కమ్.
1: రెండవదే లేదు జ్ఞానంలో.

0: and enjoy supreme bliss and silence.
1: అది శాశ్వతానందం.
0: That is permanent bliss.
1: ఇది బోధించేటువంటిది ఒక నిజమైనటువంటి దైవత్వం.
0: Divinity is that which teaches this.
1: కనుకని ఇందులో భక్తి మార్గంలో నాలుగు విధములుగా ఉండేటువంటి దానిని ఒక చిన్నగా కథగా చెప్పి నా యొక్క ప్రసంగం ముగిస్తాను.
0: Giving a story to illustrate these four types of devotion, I would bring the discourse to a close.
1: ఒక శ్రీమంతుడు ఉండేటువంటి వాడు.
0: There was a wealthy man.
1: ఆ శ్రీమంతునకు నలుగురు భార్యలు ఉండేటువంటి వారు.
0: He had four wives.
1: ఇతనికి ఏదో ఒక కార్య నిమిత్తమై తాను పరదేశమునకు వెళ్ళాడు.
0: On some important task, he had to go abroad.
1: ఆ పరదేశంలో కొంతకాలం నివసించాడు.
0: హీ స్పెండ్ ఎ ఫ్యూ మంత్స్ ఇన్ అనదర్ కంట్రీ.
1: తాను తిరిగి స్వదేశానికి వచ్చే పూర్వము నలుగురు భార్యలకు జెటెస్ రాశాడు.
0: బిఫోర్ హీ కేమ్ బ్యాక్ టు హిస్ నేటివ్ ల్యాండ్ హీ రోట్ లెటర్స్ టు ఆల్ ద ఫోర్ వైఫ్స్.
1: అందులో పెద్ద భార్యకు ఒక లెటర్ రాశాడు, చిన్న భార్యకు మూడో భార్యకు నాలుగో. ఏం రాశాడు? నేను నెక్స్ట్ వీక్ లో నేను వస్తున్నాను, మీకు ఎవరెవరికి ఏమేమి కావాలి మీరు ఒక పట్టి రాసి పంపించండి, ఇక్కడ నుంచి నేను అన్ని తీసుకుని వస్తాను అన్నాడు.
0: ఇన్ ది లెటర్స్ విచ్ రోట్ టు ఆల్ ద ఫోర్ వైఫ్స్ హీ మెన్షన్ దట్ యుడ్ బి గోయింగ్ బ్యాక్ ఇన్ ద నెక్స్ట్ వీక్ అండ్ వాట్ ఎవర్ దే వాంట్ ఫ్రమ్ దట్ పర్టికులర్ కంట్రీ ఇఫ్ దే కెన్ సెండ్ ఎ లిస్ట్ ఆఫ్ దెమ్ హీ వుడ్ బి గెటింగ్ ఆల్ దోస్ థింగ్స్.
1: నాలుగో భార్య, చిన్న భార్య, ఆమెకు చాలా ఆశలు ఎక్కువ.
0: ద ఫోర్త్ వైఫ్
1: చిన్న వయసు కనుక.
0: The fourth wife, she is the youngest of all the four, and as a youngster, she had a lot of desires.
1: Eemi rasindi emtandi meer vache samayalo aa deshamulo latest fashion ga undetunte cheeralu
0: order
1: fashion guru nagalu anta teeskuramani.
0: All the fashion jewelry please get, she has been
1: cheering the tarik papam.
0: He got that letter.
1: Rendo bhare rasindi emtandi naaku ee jabbuto nenu baadha padalekapothunnanu, mana bharat deshamlo ekkada kuda chikkatar ledu mandulu, ee yokka naa jabbuku sambandhinchina mandulu emaina unte meer pattukon randi ani aa mandulu list raasi pampichindi.
0: The second wife was an unhealthy lady and she just sent a big list of medicines telling that my health is not all right, you get all these medicines for improving my health.
1: Moodo bharya ఆమె రాసింది, ఆమె కొంచెం ఆధ్యాత్మిక మార్గంలో ఉండేటువంటిది. అక్కడ ఏమైనా మహనీయులు ఎవరైనా ఉన్నారో, ఎవరైనా పెద్దలు ఏమైనా ఉంటుంటే, ఆధ్యాత్మిక గ్రంథాలు ఏమైనా ఉంటుంటే, కొన్ని ఫోటోలు ఉంటే పట్టుకుని రాండి అని ఈమె రాసింది.
0: She had certain spiritual aspirations, the third one. She had certain spiritual inclinations. She wrote that there may be some great people, some saints and servants, there may be some good books and good works. Please get them for me.
1: Nalgo bhare rasindi naaku emi vaddandi meer vaste chemanga naakante chalan rasindi.
0: The one of the four, the first one, she wrote that, well, I don't need anything, I will be happy if you can come back safe.
1: Sare nalugu jabaluku taginatundi jababulu. Modati bhariki kavalsinatundi nagalu cheeralu techi modati bhariki ichadu. Rendo bhariki chesinatundi oka mandulanta techi rendo bhariki ichadu. Moodo bhariki taginatundi granthalanta techi moodo bhariki ichadu. Nalugo bhari intlo poi bartha kurchunnadu.
0: Whatever they had written, he brought them, and to the first wife who had asked for the latest jewels, he gave the jewels. The second wife who asked for the medicines, he gave the, sent the medicines. The third wife who wanted great scriptures, etc., he sent those books. And the fourth wife who wanted him to go, he went to that particular house and he started residing there, stayed there.
1: అప్పుడు ఈ ముగ్గురు భార్య యొక్క చుప్పనాతి బుద్ధి బయలుదేరింది. ఏమిట్రా ఇంతకాలం అంతా కూడా భర్త మన దగ్గర లేకుండా పోయి వచ్చింది వస్తాను ఆమె ఇంటికే పోయి కూర్చున్నాడే అని వీళ్ళందరికీ కొంచెం కష్టం కలిగి ముగ్గురు పోయి అతన్ని అడిగారు, ఎందుకు మా ఇంటికి రావటం లేదని.
0: దీస్ త్రీ అదర్ వైస్ దేవర్ జలస్ ఆఫ్ హర్ ది ఫోర్త్ వన్ యాజ్ హీ వెంట్ అండ్ జస్ట్ సెటిల్డ్ దేర్ and they said that what is this, after a long time he is coming, instead of coming to our house he has gone there, let us go and ask him why he has done.
1: Appudu bhartha cheppadu, neevu korindi nagalu cheeralu, neevu korindanta kudanu mandulu maaku, eevi korindanta grandhalu, kaani eevi korindi nanne korindi, kanuka evaru ee vidhamga kortaro variki nenu anugrahistanu. Sakalaishwarya sampannude eeshwarudu, athane srimantudu.
0: Husband replied, well, one asked for the latest jewels, I have got them.
1: Athani ikalokam nunchi paralokamulo untunnadu.
0: The second asked for medicines, I have given medicines. The third asked for the books, I have given the books. And the fourth one wanted me.
1: Athani nunchi arthi arthati jignasi gnani ee naluguru kudanu athani satulu.
0: He is

0: the Lord God Himself. And His four voice may be compared to Arthi, Artharthi, Jignasu and Gnani.
1: ఎవరెవరు ఏమేమి కోరుతుంటారు వాళ్ళకు తదాస్తో తదాస్తో అని అందిస్తుంటాడు.
0: Lord says, be that be so to any person whomsoever.
1: ఎవరు నీవే తప్పని తప్పడం జరుగుగాని ఎవరు తన్నే కావాలని కోరుతుంటారో వారి దగ్గర వారి హృదయంలో తానే వచ్చి కూర్చుంటాడు.
0: Whoever asks for Lord Himself, He is prepared to reside in their heart.
1: కనుక మనము దేన్ని కోరితే భగవంతుడు దాన్ని అనుగ్రహిస్తాడు.
0: Therefore, whatever we ask, God will give that.
1: అతను కల్పవృక్షం.
0: He is wishful willing tree.
1: అతను కామధేను.
0: He is
1: ఆర్తుడు ప్రార్థించవచ్చు, అర్థార్థి ప్రార్థించవచ్చు, జ్ఞాని ప్రార్థించవచ్చు, జిజ్ఞాసి ప్రార్థించవచ్చు.
0: ఆర్తి మేబి ప్రేయింగ్, అర్థార్థి మేబి ప్రేయింగ్, జిజ్ఞాసి మేబి ప్రేయింగ్, జ్ఞాని మేబి ప్రేయింగ్.
1: భగవంతుడు సర్వంతర్యామిగా ఉంటున్నాడు.
0: God is omniscient.
1: సర్వత్రా ఉంటున్నాడు.
0: He is everywhere.
1: ఈ జగత్తే ఒక పెద్ద కల్పవృక్షము.
0: This world itself may compare to a wishful tree.
1: ఈ కల్పవృక్షంలో ఎక్కడ ఎవరు ఏ విధంగా కోరితే వాళ్ళని అనుగ్రహిస్తుంటాడు.
0: He will be satisfying all the people whatever their wants be.
1: కానీ ఇది కల్పవృక్షం అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు మానవుడు.
0: Man has not been able to recognize the fact that this is కల్పవృక్ష itself.
1: ఒక బాటసారి ప్రయాణమై వెళుతూ ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు.
0: A traveler was just traveling and he wanted to take rest under a tree.
1: ఎండలో చాలా అలసిపోయి నడిచి వచ్చాడు.
0: He was tired walking in the hot sun.
1: ఆ చెట్టు నీడ చాలా చల్లగా ఉంటుండాలి.
0: The shade of the tree was giving him a lot of
1: కూర్చున్నాడు, కొంత విశ్రాంతి తీసుకున్నాడు. అయ్యో, చల్లటి నీరు ఉంటే ఎంత హాయిగా ఉంటుండును, ఇక్కడ లేకపాయనే అని అనుకున్నాడు. కానీ తక్షణం ఒక మరచము చల్లటి నీళ్లు కింద వచ్చింది.
0: He rested for a while, then he wanted to have a cup of cool water and he just said, how nice it would be if I can get a cup of water. A tumbler of water came.
1: Marachambu.
0: A small vessel of water came there.
1: అది కల్పవృక్షము, అతనికి తెలియదు పాపం.
0: దట్ ఈస్ అ విష్ఫుల్ విల్లింగ్ ట్రీ అండర్ విచ్ హీ వాస్ టేకింగ్ దిస్. హీ డిడ్ నాట్ నో దట్.
1: నీళ్లు తీసుకున్నాడు, ఆహా చల్లగా, చాలా దాహం తీరిందన్నాడు. ఒక పరుపు పిల్లోనే ఉంటే నేను పండుకొని కొంచెం విశ్రాంతి తీసుకుని పోయి ఉండొచ్చు కదా అన్నాడు. ఒక పరుపు పిల్లో వచ్చి చేసింది.
0: ఆఫ్టర్ టేకింగ్ ది వాటర్ హీ గాట్ ఎ సెకండ్ డిజైర్, ఎ థాట్, హౌ నైస్ ఇట్ వుడ్ బి ఇఫ్ ఐ కెన్ హ్యావ్ ఎ పిల్లో అండ్ ఎ బెడ్, ఇట్ వుడ్ బి వెరీ నైస్, ఐ కెన్ జస్ట్ రిలాక్స్.
1: అది దైవ సృష్టితో వచ్చినటువంటిది కాబట్టి చాలా కంఫర్ట్ గా ఉంటుంది. అది ఎవరైనా డెన్ల పెట్టుకుంటే చాలా అధికంగా ఉంటుంది, మంచి కంఫర్ట్ గా ఉంది.
0: He got a bed and a pillow which was given by Lord Himself and therefore they were very comfortable.
1: నేను ఇలాంటి పరుపును ఇలాంటి పిల్లు దిండును నేను ఎప్పుడు చూడలేదు, నిజంగా నా భార్యనే ఉంటే చూచి ఎంత కుళ్ళి ఉండిరో అన్నాడు. భార్య వచ్చి దిగింది.
0: After getting the bed and the pillow, he just said, how nice and unique and fine this particular bed and pillow. In such a circumstance, how nice it would be if I can have my wife.
1: తక్షణమే అతనికి భయం ఏర్పడింది. ఈమె నా భార్యనా లేక దయ్యమా అనుకున్నాడు.
0: His wife came and as soon as he saw, he got a little fright in his own mind and he wondered whether it was his wife or some devil.
1: తక్షణమే దయ్యంగా మారిపోయింది.
0: The moment that thought flashed in his mind, she became a devil.
1: ఓ, ఇది తింటుందో ఏమో అన్నట్టు తినేసేసి.
0: Then he got a doubt whether that is going to swallow him and
1: anaga emiti kalpavruchyam krinda untundi manam elanti talampulu talaste alanti phalithalu manaku jarugutuntai.
0: The meaning and the moral of this particular thing is that when we are under a wishful willing tree, whatever thoughts we get them.
1: Kaduga jagatantha oka pedda kalpavruchyam.
0: The entire world may be compared to a wishful tree.
1: Manam manchi bhavalu talaste manchine manaku ఫలితం వస్తుంది.
0: ఇఫ్ యూ హావ్ గాట్ గుడ్ థాట్స్ అవర్ ది రిజల్ట్స్ విల్ బి.
1: కనుకని చెడ్డ తలంపులు మీరు తలంచకూడదు అని చెప్పటం.
0: దేర్ ఫోర్ ఇట్ ఇస్ సెడ్ దట్ యుడ్ నాట్ హ్యావ్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ బ్యాడ్ థాట్స్.
1: బీ గుడ్, డూ గుడ్ అండ్ సీ గుడ్, దిస్ ఇస్ ది వే టు గాడ్.
0: ఇట్ ఇస్ సెడ్ బీ గుడ్, డూ గుడ్ అండ్ సీ గుడ్, దిస్ ఇస్ ది వే టు గాడ్.
1: కారణం ఏమిటనగా ఈ జగత్తంతా దైవం యొక్క సృష్టి, దైవం యొక్క సంకల్పంతో కూడినటువంటిది.
0: ది రీజన్ ఈస్ ది ఎంటైర్ వరల్డ్ ఇస్ క్రియేషన్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ హిస్ విల్.
1: మనలో చెడ్డ తలంపులు వస్తే చెడ్డ ఫలితాలే మనకు వస్తాయి.
0: యూ హ్యావ్ బ్యాడ్ థాట్స్ వీ గెట్ బ్యాడ్ రిజల్ట్స్.
1: కనుక మనం చెడ్డ తలంపులు రాకుండా దానిని ఇంద్రియ నిగ్రహం, దీనిని మనం నిగ్రహం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ నాట్ హ్యావ్ బ్యాడ్ థాట్స్, వీ షుడ్ హ్యావ్ కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ అవర్ సెన్సెస్.
1: కనుకని యువకులైనటువంటి వారు కానీ ఇది వృద్ధులు కానీ ఏ వయసు ఉండేటువంటి వారైనా కూడా మంచి భావములను అభివృద్ధి పరచుకోవాలి.
0: బి ఇట్ యూత్ ఆర్ ఓల్డ్ పీపుల్,
1: మంచి పనులు చేయాలి.
0: గుడ్ థాట్స్ అండ్
1: మంచిగా బ్రతకాలి.
0: We should live a good life.
1: ఇదే మానవత్వానికి సరైనటువంటి అర్థం.
0: దిస్ ఇస్ ది రియల్ మీనింగ్ ఆఫ్ హ్యూమానిటీ.
1: నరా,
0: ది వర్డ్ నర
1: అనగా నాశనము కావటము కాదు, నాశనము కానటువంటి దేని రా అనేటువంటి అర్థం మనకు.
0: It stands for that which is not going to destroy, you should come back to me.
1: Ra anaga nashanam.
0: Ra refers to destruction.
1: Nara anaga nashanam kaanetundi vaadu.
0: Nara means the one who is not going to be ruined.
1: Amrita putrudu.
0: He is the son of immortality.
1: Kanukani ఉపనిషత్తుల నీకుడు శున్వంత విశ్చి అమృతస్య పుత్ర, నీవు అమృత పుత్రుడు కాని అమృత పుత్రుడు కాదు అని చెప్పని గట్టిగా బోధించింది.
0: Therefore, Upanishads have declared in an unmistakable way that you are the child of immortality, you are not the child of mortality.
1: ఇంతే కాదు, మానవ మూడు అక్షరంతో కూడినటువంటి వాడు వీడు.
0: Another appellation is మానవ, used for describing man.
1: మా అనగా అజ్ఞానము.
0: మా refers to ignorance.
1: నా అనగా లేకుండా.
0: నా రెఫర్స్ టు
1: అనగా వర్తించటం.
0: వా రెఫర్స్ టు బిహేవింగ్.
1: అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడే మానవుడు అని.
0: ఇట్ మీన్స్ ద వన్ హూ బిహేవ్స్ వితౌట్ హ్యావింగ్ ఇగ్నోరెన్స్.
1: కానీ ఈనాడు అంత అజ్ఞానంతోనే మనం వర్తిస్తున్నాం.
0: బట్ టుడే వీఆర్ ఆల్ బిహేవింగ్ ఫుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: మానవ అనేటువంటి దానికి సరైనటువంటి యొక్క విలువ కూడా లేకుండా చేసుకుంటున్నాం.
0: వీఆర్ నాట్ హ్యావింగ్ ప్రాపర్ వాల్యూ ఫర్ ద వర్డ్ మానవ.
1: కనుక ఈ అజ్ఞానం మనం దూరం చేసుకోవాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు మేక్ డిస్టెన్స్ దిస్ ఇగ్నోరెన్స్.
1: Death is sweeter than the blindness of ignorance annaru.
0: It is said death is sweeter than the blindness of ignorance.
1: Mana yokka ajnanam dooram cheskolante jnanam manaku labhinchali.
0: You have to make ignorance a distant factor, then you should acquire wisdom.
1: Ekati povalante velthuru raavali.
0: If you want to drive away darkness, get light.
1: Ajnanam povalante jnanam kalagali.
0: If you want to drive away ignorance, you have to just get
1: jnanam kalagalante anugraham raavali. జ్ఞానం కలగాలంటే అనుగ్రహం కావాలి.
0: ఇఫ్ యు వాంట్ విజ్డమ్ యు షుడ్ ఎర్న్ గ్రేస్.
1: అప్పుడే మనం అజ్ఞానం అనే గ్రహం దూరం అయిపోతుంది.
0: వన్స్ యు ఎర్న్ గ్రేస్ ది ఇగ్నోరెన్స్ విల్ గో అవే.
1: త్యాగరాజు చెప్పాడు.
0: త్యాగరాజు హస్ సెడ్
1: రామ అనుగ్రహం అనేటువంటిది ఒక్కటి ఉంటే నాకు ఈ గ్రహములు నన్ను ఏమి చేయగలవన్నాడు.
0: హి హస్ సెడ్ రామ ఇఫ్ ఓన్లీ ఐ హ్యావ్ యువర్ గ్రేస్ వాట్ కెన్ దిస్ ప్లానెట్స్ డూ టు మీ.
1: మానవుని యొక్క జీవితము కామక్రోధ లోపమోహమదాచల్యంతో ఆధారపడినటువంటిది కాదు.
0: మ్యాన్స్ లైఫ్ ఈజ్ నాట్ బేస్డ్ అపాన్ ద సిక్స్ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్ ది లాస్ట్ డిజైర్ యాంగర్.
1: కానీ అనుగ్రహం పైన ఆధారపడినటువంటి.
0: ఇట్ ఈస్ ఎంటైర్లీ బేస్డ్ అపాన్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్.
1: కనుక ఈ అనుగ్రహానికై మనం పాటుపడి తగినటువంటి మానవత్వాన్ని సార్థకంగా గావించుకునేటువంటి నిజతత్వంలో మనము కొంత జగత్తుకు ఆదర్శప్రాయాన్ని అందించాలి.
0: Therefore, we'll have to just understand this particular thing and aspire to earn the grace of God and set an example to the world.
1: Satatam daiva chintanam.
0: Always thinking of the Lord.
1: Sarvada sarvakaryeshu sarvatra hari chintanam.
0: Always, all places and every time thinking of Hari.
1: Nasti nasti mahabhaga karikala samam yugam. స్మరణాత్ చింతనాదేవ ప్రాప్తవతి పరమాంగతి అని. ఈ కలియుగం లోపల నామస్మరణకు మించినటువంటిది లేదు.
0: ఇన్ ది ఏజ్ ఆఫ్ కలి దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ ది రెప్యుటేషన్ ఆఫ్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్.
1: భజన బినా సుఖ

Donkey Nike.

0: evil. Do not talk evil. Do not hear evil at any time in the world. Establish in your heart the statue of those three monkeys which give you this lesson. This is a matter of fact which I am telling you.
1: Vidyarthulara,
0: dear students,
1: Upanishad vakyanusaramu shariramu rathamaniyu indriyamulu gurramaniyu manasu paggamaniyu manam gurtinchukunnam.
0: According to the declarations of the Upanishad, we have recognized that physical body is like chariot and senses are horses, mind is the rope.
1: శరీర ఇంద్రియ మనస్సు యొక్క తత్వము కేవలము ఒక నిరుపయోగమైనటువంటివి.
0: ది ప్రిన్సిపల్ అసోసియేటెడ్ ఆర్ ది బేసిస్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ, ది సెన్సస్ అండ్ ద మైండ్ ఈజ్ బై ఇట్ సెల్ఫ్ యూజ్లెస్.
1: గుర్రములు ఎంత భద్రమైనవైనప్పటికీ, పగ్గములు ఎంత బిగువైనవైనప్పటికీ, రథము చాలా అందచందములతో కూడినప్పటికీ, సారథియే లేకుండినా ఈ రథము, ఈ పగ్గములు, ఈ యొక్క గుర్రములు కూడాను నిరుపయోగమే.
0: ది చారియట్ ఆఫ్ ది బాడీ మే బి ఎక్సలెంట్, ద హార్సెస్ మే బి ఇన్ ట్రిమ్ కండిషన్ అండ్ ద రోప్ మే ఆల్సో బి వెరీ స్ట్రాంగ్ అండ్ స్టర్డీ, బట్ ఇఫ్ దెర్ ఇస్ నో చారియట్ హియర్ ఆల్ దీస్ ఆర్ యూజ్లెస్.
1: కనుక జీవిత యాత్రలో బుద్ధి అత్యంత ప్రధానమైనటువంటిది.
0: దేర్ఫోర్ ఇన్ ది జర్నీ ఆఫ్ లైఫ్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్.
1: నిశ్చయాత్మక బుద్ధి అన్నారు, ఇది నిశ్చయాత్మకమైనటువంటిది.
0: దిస్ ఈజ్ ద వన్ విచ్ టీచర్స్ స్టడీనెస్.
1: జీవితంలో అనేక సమస్యలు, అనేక విధములైనటువంటి చిక్కులు, అలజడలు చెలరేగుతుంటాయి.
0: వన్ ఫేసెస్ ఇన్ లైఫ్ ఏ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఏ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ ఏ నంబర్ ఆఫ్ డిఫికల్ట్ సిచ్యుయేషన్స్.
1: అయితే ఈ సమస్యలను పరిహారం గావించుకోవటం ప్రతి మానవునికి ప్రధాన కర్తవ్యం.
0: ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ to solve these problems.
1: Aithe ee yokka pariharamunaku edi pradhanamaina sutram?
0: What is it that can help you to provide a solution for the problems?
1: Buddhi.
0: That is intelligence.
1: Buddhi yokka pravesham leka mana yokka samasyalu gaani, mana yokka sambandhamaina chikkulu gaani teerutaku veelu kaadu.
0: Without intelligence playing its own role, it is impossible for us to solve any problems of life.
1: Samshayatma vinashyati. Samshayamulaku nirmoolam gaavinchinatvanti buddhi kanukane buddhi grahyam atindriyam annaru. Indriyamulaku atheetamainatvanti kanuka idi samshayatmakamainatvanti oka swaroopam.
0: As intelligence transcends the senses, it is that which can help in deciding and solving the problems.
1: భగవద్గీత తన యొక్క ప్రవాహములకు రెండు హద్దులను ఏర్పరచుకున్నది.
0: దెర్ ఆర్ టూ బండ్స్ ప్రిస్క్రైబ్డ్ బై భగవద్గీత ఫార్ ఇట్స్ ఫ్లో.
1: ఈ హద్దులే లేకుండినా ఈ జీవిత ప్రవాహం అనేటువంటిది కేవలము అనేక విధములైనటువంటి యొక్క చిక్కులకు, బాధలకు, అపాయములకు గురి అవుతుంది.
0: If the flow of life does not have these two bunds or two banks, then it faces innumerable dangers and problems.
1: Oka vaipuna astachari mantramu, maroka vaipuna astachari mantramu, ee rendu mantramulane entuvanti gattu naduma ee jeevitham ane entuvanti pravaham pravahinchina sukha shanti aine entuvanti yokka anugraha sagaramu cheragalavu ani deeni yokka antarathamu.
0: The inner meaning of it is that on either side of this flow there is an 8-lettered mantra on both the sides. And within this, the life flows, it can reach the goal of grace and enjoy it.
1: Vakavaipuna Sreddhavan Labhate Ganam. Idi enimidi aksharam yokka mantram.
0: This 8-lettered mantra, one such is Sraddhavan Labhate Gnanam.
1: Maroka vaipuna Samsayatma Vinasyate. Idi ashtachara mantram.
0: The other side is Samsayatma Vinasyate, 8-lettered mantra.
1: Vakavaipuna Sraddha, Vakavaipuna Nisamsayamu, Undinappude, Manava Jivitamu, Gamyamunu Cheragaladu.
0: A human life can reach its goal only when on one side it has Sraddha, interest, on the other side, freedom from doubts.
1: Kanuka, Manavunaku, Sraddha, Nisamsayamu, Atyavasaramanetvanti, Gita Ninnayaparastu Vachindi.
0: Gita has expounded that for man's happy life, there is a need for one side Sraddha, another side freedom from all doubts.
1: Ee buddhiki mari aneka perlu kuda untunnavi.
0: This intelligence, buddhi, has different names.
1: Deeniki antarvani ani maroka peru.
0: Another name for this is inner voice.
1: ఈ అంతర్వాణిని పురస్కరించుకునియే మానవుడు కొంతవరకు తమ జీవిత మార్గమును అనుసరిస్తూ ఉంటాడు.
0: మ్యాన్ ఫాలోస్ టు ఎ గ్రేట్ ఎక్స్టెంట్ ఫాలోయింగ్ ది డిక్టేట్స్ ఆఫ్ దిస్ ఇన్నర్ వాయిస్.
1: సమస్యలు తెలియజేగినప్పుడు అంతర్వాణి యొక్క సంబంధమైన జవాబును కోసం కాచుకొని ఉంటాడు.
0: మ్యాన్ వెయిట్స్ ఫార్ ది ఆన్సర్స్ కమింగ్ ఫ్రమ్ ది ఇన్నర్ వాయిస్ వెన్ ఎవర్ హీ ఫేసెస్ ప్రాబ్లమ్.
1: అంతర్వాణియే సంతృప్తియా లేకుండినా తాను సంతృప్తిని ఏమాత్రం కూడా ప్రకటించలేడు.
0: ఇఫ్ హిజ్ ఇన్నర్ వాయిస్ డస్ నాట్ గివ్ హిమ్ సాటిస్ఫాక్షన్, నో అదర్ ఎక్స్టర్నల్ సాటిస్ఫాక్షన్ కెన్ గివ్ హిమ్ రియల్ సాటిస్ఫాక్షన్.
1: ఇది అంతర్వాణి సంతృప్తిగా ఉండినా తాను బాహ్య సంబంధమైన జగత్తునందు కూడా సంతృప్తిని ప్రకటిస్తాడు.
0: ఇఫ్ హిజ్ ఇన్నర్ వాయిస్ హిజ్ కాన్షియన్స్ ఇస్ హ్యాపీ దెన్ హీ విల్ ఎక్స్ప్రెస్ ద సేమ్ హ్యాపీనెస్ ఎక్స్టర్నలీ.
1: అదే మనం నిత్య జీవితంలో ఉపయోగపెట్టుంటాం. నా కాన్షియన్స్ నాకు తృప్తిగా లేదు, నా కాన్షియన్స్ దీనిని ఒప్పుకోవటం లేదు అంటారు. అనగా ఏమి? అంతర్వాణి అనగా కాన్షియన్స్.
0: వెన్ యూ సే అంతర్వాణి, ఇట్ ఈస్ కాన్షియన్స్. ఇన్ ది కామన్ పార్లెన్స్ ఆల్సో విల్ బి కమింగ్ అక్రాస్ స్టేట్మెంట్స్, మై కాన్షియన్స్ ఈజ్ నాట్ హ్యాపీ, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ మై కాన్షియన్స్ ఈజ్.
1: కనుక మొట్టమొదట ఫాలో ది మాస్టర్ అన్నాం. నీ మాస్టర్ ఎవరు? ఇదే అంతర్వాణియే, నీ కాన్షియన్సే నీ మాస్టర్.
0: ఇన్ ది స్టేట్మెంట్ ఫాలో ది మాస్టర్, హూ ఇస్ ద మాస్టర్ రెఫర్ టు? ఇట్ ఈస్ ది కాన్షియన్స్.
1: ఈ కాన్షియన్స్ ను అంతర్వాణిని మనం అనుసరించినప్పుడు సరి అయినటువంటి స్థాయిని మనం చేరుకోగలము.
0: ఇఫ్ యూ కెన్ ఫాలో ది కాన్షియన్స్ ప్రాపర్లీ, యూ కెన్ రీచ్ ది ప్రాపర్ స్టేజ్.
1: అయితే ఈ బుద్ధికి ఇంకొక పేరు కూడా ఉంటున్నది.
0: దెర్ ఇస్ వన్ మోర్ నేమ్ for this buddhi, intelligence.
1: దీనికి విజ్ఞానము అని కూడా చెప్పగలరు.
0: ఫర్ దిస్ విజ్ఞానము ఆర్ విజ్డమ్.
1: ఈ విజ్ఞానం అన్నటువంటిది బాహ్య సంబంధమైన విషయంలో మాత్రమే విమర్శించి విచారణ కలిపి నిర్ణయానికి తెస్తుంది.
0: దిస్ విజ్ఞానము ఆర్ ది ఎక్స్టర్నల్ విజ్డమ్ ఓన్లీ డిసైడ్స్ థింగ్స్ రిలేటింగ్ టు ఎక్స్టర్నల్ వరల్డ్.
1: అయితే బుద్ధి అంతర్ సంబంధమైన సమస్యలను తీర్చి తద్వారా ఒక నిర్ణయానికి తీసుకుని వస్తుంది.
0: ఇంటెలిజెన్స్ సాల్వ్స్ ప్రాబ్లమ్స్, ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అండ్ హెల్ప్స్ యూ టు కమ్ టు సర్టన్ డెసిషన్స్.
1: కనుక దీనికి సరి అయినటువంటి విజ్ఞానం అని చెప్పటము సరి అయినటువంటి ఒక పేరు కాదు.
0: దేర్ ఫార్ దిస్ వర్డ్ విజ్ఞానం ఈజ్ నాట్ అప్రోప్రియేట్ టు డిస్క్రైబ్ ఇంటెలిజెన్స్.
1: ఈ విజ్ఞానం అన్నటువంటిది బాహ్య సంబంధమైనటువంటి లౌకిక భౌతిక జగత్తునకు సంబంధించినటువంటిది.
0: This word, vijnanam, is applicable to the physical world, the external world.
1: Buddhi, antar sambandhamaina, sushma swarupamaina, tattvaniki sambandhinchinatvantidi.
0: The intelligence is associated with the inner world, which is subtler.
1: Kanuka, ee buddhi yokka tattvanni, chakkaga gurtinchutaku prayatninchadam atyavasaramu.
0: Therefore, it is necessary to understand the principle and the nature of intelligence.
1: అయితే మధ్య మధ్య ఈ బుద్ధిని కూడాను అహంకారం ఆవరిస్తూ ఉంటుంది.
0: సమ్ టైమ్స్ దిస్ ఇంటెలిజెన్స్ ఇస్ ఎన్వలప్డ్ బై ఈగో.
1: శరీరమున కంటే ఇంద్రియములు సూక్ష్మమైనటువంటివి గాను
0: సెన్సెస్ ఆర్ సెటిలర్ దాన్ ద బాడీ.
1: ఈ ఇంద్రియముల కంటే మనస్సు మరింత సూక్ష్మమైనటువంటిది గాను
0: మైండ్ ఈజ్ సెటిలర్ దాన్ ద సెన్సెస్.
1: ఈ మనస్సు కంటే బుద్ధి అత్యంత సూక్ష్మమైనటువంటిది గాను
0: ఇంటెలిజెన్స్ ఈజ్ మోర్ సెటిల్ దాన్ ది మైండ్.
1: బుద్ధి కంటే ఆత్మ అనంత సూక్ష్మమైనటువంటిది గాను
0: ఆత్మ ఈజ్ ఇన్ఫినిట్లీ సెటిలర్ కంపేర్డ్ టు ఆల్ దీస్ థింగ్స్.
1: నిర్ణయించవచ్చు.
0: వీ కెన్ డిసైడ్ దిస్ వెరీ కన్ఫ్యూజింగ్.
1: ఇట్టి సూక్ష్మమైనటువంటి బుద్ధికి అహంకారం ఆవరించినదనగా అహంకారం అనేటువంటిది బుద్ధి కంటే సూక్ష్మమైనటువంటిదిగా మనం నిరూపించాలి.
0: వెన్ యూ సే దాట్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎన్వలప్డ్ బై ఈగో, ఈగో మస్ట్ బి సెటిలర్ దాన్ ఇంటెలిజెన్స్.
1: అహంకారం అత్యంత సూక్ష్మమైనటువంటిది.
0: ఈగో ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సటిల్.
1: సర్వత్రా ప్రవేశిస్తుంది.
0: ఇట్ ఈజ్ ఫౌండ్ ఎవ్రీవేర్.
1: సర్వ కర్మలు యందు కూడాను ప్రవేశిస్తుంది.
0: ఇట్ ఎంటర్స్ ఇన్ టు ఎవ్రీ యాక్షన్ ఆఫ్ యువర్స్.
1: కనుకనే మానవుడు ఈ యొక్క అహంకారమును దాటి ఆత్మను చేరలేకపోతున్నాడు.
0: దట్ ఈస్ ది రీజన్ వై మ్యాన్ హాజ్ నాట్ బీన్ ఏబుల్ టు కాంకర్ దిస్ ఈగో అండ్ రీచ్ ఆత్మ.
1: ఒకనొక రాజు ఒక పెద్ద సమావేశంలో గావించి అందులో గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులను పండితులను ఆహ్వానించాడు.
0: One king called a big assembly of pandits and scholars and invited all of them.
1: ee samaveshamlo ee maharaju oka prashnanu vesadu.
0: This king put a question to the participants in that assembly.
1: Inta veda shastra itihasa puranamulu yokka pramanamulanu satyachya roopakanga gochirimpa chesi anubhavinchi aanandinchi jagattuku andinchinatundi o pandita varyulara.
0: For great scholars who have mastered the Vedas, Shastras, Itihasas and various scriptures and who have enjoyed all these things.
1: ఈ సమావేశంలో కూడినటువంటి ఈ మహా అదృష్టవంతులలో ఎవరు మోక్షమును చేరగలరు అని ప్రశ్నించాడు.
0: The question continued, among all those people who have assembled here, who has the power to reach moksha, liberation?
1: అయితే ఈ పండితులు అనేక పాండిత్యం కలిగినటువంటి వారు అయినప్పటికీ దీనికి ధైర్యంగా సాహసంగా జవాబును చెప్పడానికి సాహసించలేదు.
0: దీస్ స్కాలర్స్ హావ్ అసెంబ్ల్డ్ హావ్ నో డౌట్ స్కాలర్షిప్ బట్ దే డిడ్ నాట్ డేర్ కమ్ అవుట్ విత్ అన్ ఆన్సర్ ఫర్ ది క్వశ్చన్ ఆఫ్ ది కింగ్ అబౌట్ లిబరేషన్.
1: ఆ సమావేశంలో సభ అంతా కూడా స్తంభించిపోయింది.
0: దేర్ వాస్ పర్ఫెక్ట్ సైలెన్స్ అండ్ స్టిల్నెస్.
1: శబ్దంగా ఉండినటువంటి ఆ యొక్క శబ్దములు ఒక సామాన్యమైన వ్యక్తి లేచి మహారాజా నేను పోతే పోవచ్చును అన్నాడు.
0: ఇన్ దట్ గ్రేట్ అసెంబ్లీ వేర్ దేర్ వాజ్ పర్ఫెక్ట్ సైలెన్స్ దేర్ వాజ్ వన్ లోన్ వాయిస్ ఫ్రమ్ ఎన్ ఆర్డినరీ మ్యాన్ వెల్ ఓ కింగ్ ఐ మే బి ఏబుల్ టు రీచ్.
1: పండితులకందరికీ మహా అసూయ కలిగింది. ఏ శాస్త్రము, ఏ ఇతిహాసము, ఏ పురాణము, ఏ భగవద్గీత, ఏ బ్రహ్మసూత్రము ఏమీ తెలియనటువంటి సామాన్య మానవుడు.
0: ఆల్ దీస్ స్కాలర్స్ వర్ అసెంబ్ల్డ్ వర్ జెలస్ ఆఫ్ దిస్ ఆర్డినరీ మ్యాన్ హూ డేర్ ఆన్సర్డ్ దట్ హీ వుడ్ గో టు లిబరేషన్ యాజ్ హీ హాజ్ నాట్ మాస్టర్డ్ ఆర్ స్టడీడ్ ఎనీ ఆఫ్ ది స్క్రిప్చర్స్ భగవద్గీత, వేదాస్, ఉపనిషత్, బ్రహ్మసూత్ర ఆర్ ఎనీథింగ్ లైక్.
1: ఎట్టి సాధనా సంపత్తిని కూడా ఎరుగునటువంటి ఈ పామరుడు.
0: దిస్ పర్టికులర్ పర్సన్ హూ హాజ్ నాట్ అక్వైర్డ్
1: నేను మోక్షమును నేను పోతే పోవచ్చునని చెప్పిన ధైర్యంగా చెప్తున్నాడే, ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? దేనిని బట్టి చెప్తున్నాడు? దీని యొక్క అంతరార్థం ఏమిటి అని వారిలో వారు చాలా గుసగుసలు ప్రారంభమైనాయి.
0: హౌ డేర్ దిస్ జెంటిల్మెన్ డిక్లర్ దట్ హీ మే బి ఏబుల్ టు రీచ్ లిబరేషన్ వెన్ హీ హాజ్ నాట్ డన్ ఎనీథింగ్ లైక్ దాట్. దే బిగాన్ క్వశ్చనింగ్ అమంగ్ దెమ్సెల్స్ అండ్ విస్పరింగ్ అమంగ్ దెమ్సెల్స్ అబౌట్ ది ఫూల్ హార్డినెస్ ఆఫ్ దిస్ జెంటిల్మెన్.
1: మహారాజు ఆ వ్యక్తిని చెంత చేర్చి, నాయన ఏ ఆధారంను పురస్కరించుకుని నీవు నేను పోతే పోవచ్చునని పలికావు? ఇంతమంది పండితుల వారి లోపల ఇది పండితులను అవమానపరిచినట్టు కాదా?
0: కింగ్ కాల్ దట్ జెంటిల్మన్ నియర్ ఆర్ అండ్ జస్ట్ టోల్డ్ అఫెక్షనేట్లీ, వెల్ ఆన్ వాట్ బేసిస్ కెన్ యూ సే దట్ యూ క్యాన్ రీచ్ లిబరేషన్? ఈజ్ ఇట్ నాట్ పుట్టింగ్ ఆల్ దీస్ స్కాలర్స్ టు షేమ్?
1: మహారాజా క్షమించండి, నేను పోతే పోవచ్చు అనేటువంటి అంతరార్థంలో, నేను అనేటువంటి అహం పోతే పోవచ్చు అనేటువంటి యొక్క భావమే దీని యొక్క భావం అన్నాడు.
0: హీ సెట్, వెల్ మహారాజా, వెన్ ఐ సెట్ దట్ ఐ మే, నేను పోతే పోవచ్చు, దట్ మీన్స్ ఇఫ్ ఈ గో, ఇఫ్ ఐ గో ఐ మే గో.
1: అహం అహం అహం, నేను అనేటువంటిది ఒక అహం. ఈ అహం ఆకారంతో కూడటం చేత ఇది అహంకారంగా మారిపోయింది.
0: వెన్ ఈ సెట్ దట్ ఇఫ్ ఐ గో, దట్ రెఫర్ టు ది ఈగో. హీ మెంట్ దట్ ఇఫ్ ఈగో గోస్ వన్ కెన్ గో టు లిబరేషన్.
1: దేహాత్మ భావం పోయినప్పుడే మోక్షమునకు అర్హుడవుతాడు అనేటువంటిదే దీని అంతరార్థం అన్నాడు.
0: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దట్ వాస్ దట్ ఇఫ్ బాడీ కాన్షియస్నెస్ ఇస్ లాస్ట్ అండ్ ఇఫ్ ఈగో ఇస్ డిస్ట్రాయ్డ్,
1: మానవుని ఎందు కూడాను ఈ దేహాత్మ భావము దేహ తాదాత్మ్యము పొందినప్పుడే ఇది అహంకారంగా రూపొందుతుంది.
0: వెన్ ఎ పర్సన్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ దిస్ బాడీ దెన్ హీ డెవలప్స్ ఈగో.
1: కనుక ఈ అహంకారం ఉండినంత వరకు కూడాను బుద్ధి కూడాను ప్రకాశించదు.
0: యాజ్ లాంగ్ యాజ్ వన్ సఫర్స్ ఫ్రమ్ ఈగో, వన్స్ ఇంటెలిజెన్స్ విల్ నాట్ షైన్.
1: కనుక మొట్టమొదట బుద్ధిని ఆవరించినటువంటి అహంకారాన్ని నిర్మూలం గావించడానికి తగిన కృషి చెయ్యాలి.
0: దేర్ఫోర్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు డిస్ట్రాయ్ ఈగో విచ్ ఎన్వలప్స్ ఇంటెలిజెన్స్.
1: ఇది క్రమక్రమేణ బుద్ధి అనేటువంటిది ఆత్మకు అత్యంత సమీపంగా ఉంటుండాలి.
0: దిస్ ఇంటెలిజెన్స్ ఈజ్ వెరీ క్లోజ్లీ సెట్ టు ఆత్మ.
1: ఆత్మకు సమీపంలో ఉండుట చేత ఆత్మ యొక్క ప్రభావము, ఆత్మ యొక్క ప్రకాశము, ఆ యొక్క ఆత్మ యొక్క ప్రచిన్నత ఈ బుద్ధిని సరిగ్గా చేరడానికి అవకాశం ఉంటుంటారు.
0: యాజ్ ది ప్రాక్సిమిటీ ఆఫ్ ఇంటెలిజెన్స్ టు ఆత్మ ఈజ్ వెరీ హై, ఇట్ ఈస్ లైక్లీ టు గెట్ ది యాజ్ ఇట్ ఈస్ వెరీ నియర్, ఇట్ ఈస్ లైక్లీ టు జస్ట్ హ్యావ్ ది ఇంపాక్ట్ అండ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆత్మ ఆన్ దట్.
1: కనుక ఆత్మశక్తి అంతైకుడును ఇంచుమించు 90% బుద్ధిపైకి రావడానికి అవకాశం ఉంటుండాలి.
0: దేర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫార్ ది ఆత్మిక్ పవర్ 90% ఆఫ్ ఇట్ టు రీచ్ దిస్ ఇంటెలిజెన్స్.
1: ఈ తర్వాతనే దేహం మనస్సు పైన ప్రసరిస్తుంది.
0: ఆఫ్టర్ దిస్ ఇంటెలిజెన్స్ అలోన్ దిస్ ఆత్మిక్ పవర్
1: ఈ మనస్సు యొక్క ప్రభావమే ఇంద్రియముల పైన ప్రసరిస్తుంది.
0: ద పవర్ ఆఫ్ మైండ్ ఈజ్ సెట్ ఆన్ ది సెన్సెస్.
1: ఇంద్రియముల యొక్క ప్రభావమే దేహం పైన.
0: The power of the senses is left on the body.
1: శుద్ధమైన అర్థం వంటిది అని అనుకున్నాం.
0: We thought that intelligence is like a pure mirror.
1: సూర్యుని యొక్క కిరణములు మన ఇంటిలో ప్రవేశించుటకు ఇది చాలా కష్టం.
0: The rays of the sun may not straight away get into our house.
1: అత్యంత చీకటితో కూడినటువంటి యొక్క గృహములో ఈ సూర్యకిరణములు చేరాలనుకున్నప్పుడు మనము అద్దమును సూర్యుని వైపును త్రిప్పి దానిని ఇంటి వైపును కొంతవరకు మరల్చినప్పుడు ఆ యొక్క సూర్యుని యొక్క ప్రతిబింబము అద్దం పైన పడి అద్దం యొక్క ప్రతిబింబము గృహములో ప్రవేశిస్తుంది.
0: ఇఫ్ యు వాంట్ ద రేస్ ఆఫ్ ది సన్ టు రీచ్ యువర్ హోమ్ వేర్ దర్ ఇస్ డార్క్నెస్, యు మేక్ ది రేస్ ఆఫ్ ది సన్ రిఫ్లెక్ట్ ఆన్ ద మిరర్, టర్న్ ది మిరర్ ఇన్ సచ్ ఎ వే దట్ ది రేస్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ టు ది హౌస్ అండ్ దెన్ లైట్ ఈ షెడ్.
1: ఈ సూర్యుని యొక్క కిరణములు డైరెక్ట్ గా రూమ్ లో పడడానికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ ది రేస్ ఆఫ్ ది సన్ డైరెక్ట్లీ ఇన్ టు ది హౌస్
1: ద్వారానే ఈ యొక్క గృహంలో ప్రవేశించాలి.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు మేక్ దిస్ రేస్ గో ఇన్ టు ది హౌస్ త్రూ ఎ రిఫ్లెక్షన్ ఇన్ ది మిర్రర్.
1: అద్దము పైన పడినటువంటి యొక్క సూర్యకిరణములు క్రమక్రమేణా తమ యొక్క శక్తిని సొంత సన్నగించుకుని తదుపరి ఈ గృహంలో ఆ యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ చూపిస్తూ వస్తుంది.
0: ది పవర్ ఆఫ్ ది రేస్ కమింగ్ త్రూ ఫాలింగ్ ఆన్ ద మిర్రర్ మే నాట్ బి యాజ్ పవర్ఫుల్ యాజ్ ది డైరెక్ట్ రేస్ ఆఫ్ ది సన్ ఫాలింగ్ ఆన్ ద మిర్రర్.
1: దీనికి మరొక చిన్న ఉదాహరణ.
0: హియర్ ఈజ్ వన్ మోర్ ఎగ్జాంపుల్.
1: నీరు ఊట పుట్టిన చోటు చాలా పవిత్రంగానే ఉంటుంది.
0: ది ఆరిజిన్ ఆఫ్ ఎ రివర్ ఈజ్ సేక్రెడ్ ద ప్లేస్. ది ప్లేస్ వేర్ ది వాటర్ స్ప్రింగ్ ఈస్ దేర్ ఇట్ ఈస్ సేక్రెడ్, ఇట్ ఈస్ ప్యూర్.
1: కానీ క్రమక్రమేణా ప్రవహించి జనుల యొక్క ఉపయోగ స్థాయికి వచ్చేటప్పటికి మాలిన్యాన్ని పొందుతాయి.
0: By the time this water flows from the spring to the place where the men are using, it gets polluted and it becomes dirty.
1: అదే రీతిగానే ఆత్మ యొక్క ప్రభావము సూర్యుని పైన పడి అనగా బుద్ధి పైన పడి బుద్ధి నుంచి మనసు పైన పడి మనసు నుంచి ఇంద్రియంలో ప్రవేశించి ఇంద్రియముల ద్వారా శరీరం దగ్గరికి వచ్చేటప్పటికి ఇది పరిపూర్ణ మాలిన్యాన్ని పొందుతుంది.
0: ఇన్ ద సేమ్ వే ది పవర్ ఆఫ్ ఆత్మ ఆఫ్టర్ ఫాలింగ్ ఇట్ ఆన్ ఇంటెలిజెన్స్ అండ్ దెన్ ఆన్ ద మైండ్ అండ్ దెన్ ఆన్ ద సెన్సస్ అండ్ బై ది టైమ్ ఇట్ రీచెస్ ది బాడీ దే వుడ్ హావ్ లాస్ట్ మచ్ ఆఫ్ ఇట్స్ పవర్.
1: కనుక మనము ఈ పవిత్రమైనటువంటి బుద్ధిని పరిశుద్ధమైనటువంటిదిగా తీర్చిదిద్దుకున్నప్పుడు ఈ బుద్ధి యొక్క ప్రభావము డైరెక్ట్ గా దేహం పైన కూడా పడడానికి అవకాశం ఉంటుంది.
0: ఇఫ్ వీ కెన్ మేక్ ది ఇంటెలిజెన్స్ ప్యూర్ దెన్ ఇట్ ఈస్ పాసిబుల్ దాట్ ది పవర్ విచ్ ఇంటెలిజెన్స్ డిరైవ్స్ ఫ్రమ్ ఆత్మ మే బి డైరెక్ట్లీ అలౌడ్ టు ఫాల్.
1: కనుక బుద్ధి యొక్క పవిత్రతకు బుద్ధి యొక్క నిర్మలత్వములకు మానవుడు ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ మ్యాన్ హ్యాస్ టు మేక్ ఎఫర్ట్ టు కీప్ హిస్ ఇంటెలిజెన్స్ సేక్రెడ్ అండ్ ప్యూర్.
1: దశోపనిషత్తులంది యొద్దు ఒక ప్రధానమైనటువంటి ఉపనిషత్తు తైత్రీయ ఉపనిషత్తు.
0: అమంగ్ ద ఉపనిషత్ తైత్రేయ ఉపనిషత్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్.
1: ఈ ఉపనిషత్తునందు ఈ బుద్ధిని ఒక పక్షిగా వర్ణిస్తూ వచ్చింది.
0: ఇన్ దిస్ తైత్రేయ ఉపనిషత్ ఇంటెలిజెన్స్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ బర్డ్.
1: దీని యొక్క శిరస్సు శ్రద్ధ అనేటువంటిదిగా నిరూపించింది.
0: ద హెడ్ ఆఫ్ దిస్ బర్డ్ ఈజ్ శ్రద్ధ ఇంట్రెస్ట్.
1: కుడివైపున ఉన్నటువంటి పక్షము అనగా రెక్క దీనికి రుతము అని పేరు పెట్టింది.
0: ద రైట్ వింగ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ రుతము.
1: ఎడమ వైపున ఉన్నటువంటి రెక్క పేరు సత్యము అని నిరూపించింది.
0: ద లెఫ్ట్ వింగ్ హెస్ బీన్ కాల్డ్ సత్యము ట్రూత్.
1: మధ్యనున్న దేహమునకు మహత్తత్వము అని పేరు పెట్టింది.
0: ద బాడీ ది ప్రాపర్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ మహత్తత్వము.
1: దీని తోకకు యోగము అని నామకరణం చేసింది.
0: ద నేమ్ గివన్ టు ఇట్స్ టెయిల్ ఈజ్ యోగము.
1: అనగా శ్రద్ధ అనేటువంటి ఒక బుద్ధి అనేటువంటి పక్షికి శ్రద్ధ శిరస్సు.
0: ఫార్ ది బర్డ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ శ్రద్ధ ఆర్ ఇంట్రెస్ట్ ఈజ్ ది హెడ్.
1: కుడి ప్రక్కన రెక్క రుతము.
0: ద రైట్ వింగ్ ఈజ్ రుత.
1: ఎడమ ప్రక్కన రెక్క సత్యము.
0: ద లెఫ్ట్ వింగ్ ఈజ్ ట్రూత్.
1: దేహము మహత్తత్వము.
0: ది రిమైనింగ్ బాడీ ఈజ్ మహత్తత్వం.
1: తోక యోగము.
0: ద టెయిల్ ఈజ్ యోగ.
1: కనుక బుద్ధి అనగా కేవలము ఒక్క భాగముతో కూడినటువంటిది కాదు. రుతము సత్యము మహత్తత్వము కేవలము ఒక విధమైనటువంటి యొక్క యోగంతో కూడి ఉన్నటువంటిది.
0: దేర్ఫోర్ వెన్ యు సే ఇంటెలిజెన్స్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ రుత ట్రూత్ ఇంట్రెస్ట్ మహత్తత్వ అండ్ యోగ.
1: బుద్ధి సామాన్యమైనటువంటిది కాదు.
0: Therefore, intelligence is not ordinary thing.
1: ఇది ఇన్ని రకములైనటువంటి అంగములతో కూడినప్పుడే ఇది పరిపూర్ణ బుద్ధి స్వరూపాన్ని పొందుతుంది.
0: To be full intelligence, it must have all these limbs together. Then only it is full.
1: విక్రమాదిత్యుని కాలమునందు,
0: during the days of Vikramaditya,
1: ఆయన మహాపండితుల చేత ఒక సమావేశం గావించాడు.
0: He called for a very big meeting, assembly.
1: ఇక్కడ శ్రద్ధ ప్రధానమైనటువంటిదా లేక మేధ ప్రధానమైనటువంటిదా బుద్ధి ప్రధానమైనటువంటిదా దీనిని మీరు తేల్చి చెప్పాలి అన్నాడు.
0: హి ఆస్క్డ్ ది మెంబర్స్ ఇన్ ది అసెంబ్లీ వెదర్ ఇట్ ఈస్ శ్రద్ధ ఇంట్రెస్ట్ ఆర్ మేధ ఇంటెలిజెన్స్ మేధ ఆర్ బుద్ధి. విచ్ ఆఫ్ దీస్ త్రీ.
1: బుద్ధికి శిరస్సు అనేటువంటి శ్రద్ధనే లేకపోతే ఇది ఏమాత్రము ప్రయోజనం లేదు.
0: ఇంటెలిజెన్స్ వితౌట్ ద హెడ్ ఆఫ్ శ్రద్ధ ఇంట్రెస్ట్.
1: ఈ పండిత సమావేశంలో అనేక మంది అనేక విధములుగా కూడాను చెప్తూ వచ్చారు.
0: డిఫరెంట్ పీపుల్ ఇన్ ది అసెంబ్లీ గేవ్ డిఫరెంట్ ఆన్సర్స్.
1: కట్ట కడపటికి మేధాశక్తియే గొప్ప అన్నారు.
0: అల్టిమేట్లీ దే సెడ్ దట్ దిస్ పవర్ ఆఫ్ మేధస్ that is a very important one.
1: Vikramaditya panditulu yokka jawabunaku chaala chintinchi deeniki sariyainatundi jawabunu cheppalekapoyaru kada ani yochinchadu.
0: King Vikramaditya was feeling sorry that a proper reply has not come forward from the pandits.
1: Ayana cheppadu.
0: He told them
1: aascha aastha swastatyaya స్వాత్ మేధే నిరుపయోగ కిం ప్రయోజన అన్నాడు. అనగా ఆస్థ స్వాస్థాయ నస్వాత్ మేధయ కిం ప్రయోజన. ఓ పండితులారా, ఆస్థ అనగా కేవలం ఆసక్తి. ఓ స్కాలర్స్, స్వాస్థ అనగా ఒక స్థిరత్వము,
0: డిజైర్ స్టెడీనెస్.
1: ఆసక్తి స్థిరత్వము లేనటువంటి యొక్క మేధ నిరుపయోగము అన్నాడు.
0: మేధస్ విచ్ ఇస్ నాట్ అసోసియేటెడ్ విత్ డిజైర్ అండ్ స్టెడీనెస్ ఈజ్ యూజ్లెస్.
1: అనేక మంది చాలా మేధాశక్తులుగా ఉండవచ్చును.
0: దేర్ మే బి మెనీ పీపుల్ హూ విల్ హ్యావ్ దట్ పవర్ ఆఫ్ మేధ.
1: శ్రద్ధనే లేకపోతే ఈ మేధాతో ఏమి సాధించగలరు?
0: వితౌట్ ఇంట్రెస్ట్ వాట్ ఈస్ ఇట్ దట్ దే ఆర్ గోయింగ్ టు అచీవ్ విత్ దట్ మేధాశక్తి?
1: ఈ మేధాశక్తి పైననే ఒక స్థిరత్వమే లేకపోతే ఏ కార్యమును వాడు సాధించలేడు.
0: వితౌట్ దట్ సెన్స్ ఆఫ్ స్టెడీనెస్ విత్ మియర్లీ హ్యావింగ్ ఇంటెలిజెన్స్ దే ఆర్ నాట్ గోయింగ్ టు అచీవ్ ఎనీథింగ్ అట్ ఆల్.
1: స్థిరత్వ స్థిరత్వము రెండు ఉండినప్పుడే ఆసక్తి బలపడుతుంది.
0: ఇంట్రెస్ట్ అండ్ స్టెడీనెస్ అలోన్ విల్
1: కనుక మొట్టమొదటి ఆసక్తి.
0: ది ఫస్ట్ వన్ ఇస్ ఆసక్తి
1: స్థిరత్వము.
0: ద సెకండ్ వన్ ఇస్
1: ఈ రెండు కూడినటువంటిదే బుద్ధి.
0: ఇంటెలిజెన్స్ మస్ట్ బి అసోసియేటెడ్ విత్ దీస్ టూ.
1: కనుక మానవుడు తెలివితేటలు ఎందు మాత్రమే ఆధారపడి తెలివితేటల్ని నమ్ముకుని జీవించటము ఇది కేవలం వెర్రితనం.
0: దేర్ఫోర్ ఇఫ్ మ్యాన్ థింగ్స్ దట్ క్లెవర్నెస్ అండ్ ఇంటెలిజెన్స్ అలోన్ కెన్ గివ్ హిమ్ సక్సెస్ హీ ఈజ్ మిస్టేకన్.
1: దీనిపైన అమితమైన ఆసక్తిని మనం పెంచుకోవాలి.
0: దేర్ ఇస్ నీడ్ ఫార్ ఎక్స్ట్రాడినరీ ఇంట్రెస్ట్ ఇన్ దట్.
1: ఆసక్తిని స్థిరత్వంగా మనం రూపొందింప చేసుకోవాలి.
0: యూ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ దట్ ఇంట్రెస్ట్ ఇన్ టు స్టెడీనెస్.
1: అప్పుడే మానవుడు ఎట్టి ఘన కార్యములైనప్పుడు సులభంగా సాధించగలడు.
0: దెన్ ఓన్లీ హీ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్.
1: కనుకనే వేదాంతము శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు.
0: దట్ ఈస్ ది రీజన్ వై వేదాంత హాస్ డిక్లేర్డ్ వన్ కెన్ గెట్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్.
1: శ్రద్ధనే లేకపోతే మనము ఎట్టి చిన్న కార్యమునందు కూడాను విజయాన్ని కాని ఆనందాన్ని కాని కార్యమును కాని సాధించలేము.
0: వితౌట్ హ్యావింగ్ శ్రద్ధ ఇంట్రెస్ట్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు గెయిన్ ఎదర్ సక్సెస్ ఆర్ జాయ్ ఇన్ లైఫ్.
1: అడు మాత్రం అగ్ని మన యొక్క చేతికి చిక్కినప్పుడు దాని శ్రద్ధనే ఉంటే అనేక రకంగా దాని ఫ్యాన్ వేసో ఇంకే విధమైనటువంటి మార్గంలోనూ దానిని గొప్పగా అభివృద్ధి గావించుకోవచ్చు.
0: ఈవెన్ యూ కెన్ గెట్ ఎ స్పార్క్ ఆఫ్ ఫైర్ ఇఫ్ ఓన్లీ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ యూ కెన్ డెవలప్ దాట్ ఇన్ టు ఎనీ అమౌంట్.
1: లేనటువంటి వానికి తట్టడు నిప్పులు తెచ్చి పెట్టినా కూడాను అశ్రద్ధతో ఆరగొట్టుకోవచ్చు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ ఈవెన్ యూ గివ్ ఎనీ క్వాంటమ్ ఆఫ్ ఫైర్ హీ డస్ నాట్ హ్యావ్ శ్రద్ధ ఇట్ కెన్ బి ఎక్స్టింగ్.
1: అనుస్వరూపమైనటువంటి మర్రిగింజను తీసుకుని వచ్చి శ్రద్ధతో పూడ్చి దాని సరైనటువంటి యొక్క శ్రద్ధతో పోషించినప్పుడు ఒక బ్రహ్మాండమైనటువంటి వృక్షంగా రూపొందుతుంది.
0: ఇఫ్ యూ కెన్ గెట్ ఎ స్మాల్ టైనీ సీడ్ పీపుల్ ట్రీ ఇఫ్ యూ కెన్ జస్ట్ డెవలప్ ఇన్ టు ఎ ట్రీ ఇట్ కెన్ బికమ్ ఎ వెరీ బిగ్ వాస్ట్ ట్రీ.
1: కనుకనే అణో రణీయాన్ మహతో మహీయాన్. అణువు నుంచి ఘనం వరకు కూడా పెంచడానికి శ్రద్ధ అత్యవసరం.
0: ఫార్ డెవలపింగ్ ఈవెన్ ది స్మాల్ అండ్ మైన్యూటెస్ట్ థింగ్స్ ఇన్ టు మౌంటనస్ బిగ్ థింగ్స్ ఇట్ ఈస్ శ్రద్ధ ఇంట్రెస్ట్ విచ్ ఇస్ ఎసెన్షియల్.
1: కానీ మానవునికి శ్రద్ధ ఉన్నది.
0: మ్యాన్ హ్యాస్ ఇంట్రెస్ట్.
1: దేనిపైన శ్రద్ధ?
0: బట్ ఆన్ వాట్ డస్ హీ హ్యావ్?
1: ఫలము పైన శ్రద్ధ ఉన్నది కానీ క్రియ పైన శ్రద్ధ లేదు.
0: హీ హ్యాస్ ఇంట్రెస్ట్ ఇన్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ అండ్ నాట్
1: అది స్పిరిట్ ఆఫ్ వర్క్
0: అండ్ నాట్ స్పిరిట్ ఆఫ్ వర్క్.
1: ఇది మానవులు యందు సన్నగిలినది.
0: హీ ఈజ్ నాట్ హ్యావింగ్ దట్ స్పిరిట్ ఆఫ్ వర్క్ ఇన్ హిమ్.
1: ఈ సైన్స్ యొక్క డెవలప్ వల్ల అభివృద్ధి వల్ల
0: అన్ అకౌంట్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది సైన్స్
1: మానవుడు సుఖమునకు మరిగి
0: మ్యాన్ హాస్ బికమ్
1: ఇండోలరత్వాన్ని పెంచుకుని
0: హాస్ డెవలప్డ్ లేజినెస్.
1: శ్రద్ధను క్రమక్రమేణా సన్నగింప చేసుకున్నాడు.
0: హీ హాస్ లాస్ట్ ఆల్ ద ఇంట్రెస్ట్ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ హిమ్.
1: సైన్స్ చెడ్డది కాదు.
0: సైన్స్ ఈజ్ నాట్.
1: కానీ మన ఉపయోగం అనేటువంటి దానివల్ల పెడమార్గం పడుతుండాలి.
0: బట్ ద యూజ్ ఆఫ్ సైన్స్ ఈజ్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్.
1: మనం ప్రతి విషయమునందు కూడాను పవిత్రమైనటువంటి ప్రేమను చిన్నాభిన్నంగా ఆవించుకుంటున్నాం.
0: వీఆర్ డిస్ట్రాయింగ్ ద లవ్ బై డిఫ్యూజింగ్ ఇట్ అండ్ డైవర్టింగ్ ఇట్ టు మెనీ డైరెక్షన్స్.
1: కనుకనే ఆధ్యాత్మిక మార్గమునందు ఈ ప్రేమను అభివృద్ధిగా ఆవించుకోవాలి, ఏకత్వంగా నిరూపించాలి అనేటువంటి విషయాన్ని ఈనాడు ప్రచారం అత్యవసరము.
0: ఇట్ ఈస్ నెసెసరీ టు టీచ్ properly, that you will have to integrate this love and divert it to single
1: ఆధ్యాత్మికమునకు ఒక విజ్ఞానమునకు ఉండేటువంటి వ్యత్యాసం మనం చెప్పాలంటే ఒకే ఒక పదం.
0: If you want to bring out the difference between spirituality and science, you can do it with one word.
1: Spirit of love
0: of science is going on the wrong path.
1: మనం ప్రతి విషయమునందు కూడాను పవిత్రమైనటువంటి ప్రేమను చిన్నాభిన్నముగా ఎంచుకుంటున్నాం.
0: We are destroying the love by diffusing

0: If you want to bring out the difference between spirituality and science, you can do it with one word.
1: Spirit of love, ide adhyatmikam. Spirit of love, ide science.
0: Spirit of love is spirituality. Spirit of love is science.
1: దీనికి ఎంత వ్యత్యాసం చూడండి.
0: యూ కెన్ సీ ది ఓషన్ ఆఫ్ డిఫరెన్స్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ దీస్ టూ.
1: ఉన్నది చిన్న పదమే.
0: దేర్ ఇస్ ఓన్లీ అ స్మాల్ వర్డ్.
1: కానీ ఇది అనంతమైన అర్థంతో కూడి ఉంటుండాలి.
0: బట్ దిస్ ఇస్ ప్రెగ్నెంట్ విత్ మీనింగ్.
1: లౌకికమైనటువంటి భోగ భాగ్యములను, అనుకూల సదుపాయములను కేవలము ఈ వైజ్ఞానం మనకు అందిస్తూ ఉంటుండాలి.
0: సైన్స్ కన్ఫర్స్ వరల్డ్లీ కంఫర్ట్స్ అండ్ వరల్డ్లీ బెనిఫిట్స్.
1: కానీ మానవునికి కావలసినటువంటిది అంతర్ సంబంధమైనటువంటి ఆనందం.
0: బట్ వాట్ మ్యాన్ రియలీ నీడ్స్ ఈజ్ ఇన్నర్ జాయ్.
1: కోరేది ఆనందము.
0: హీ ఈజ్ సీకింగ్ జాయ్.
1: ప్రయత్నించేది ఆనందం నిమిత్తము.
0: బట్ హీ ఈజ్ మేకింగ్ ఎఫర్ట్స్ ఫర్ జాయ్.
1: కానీ ఆ ఆనందం వస్తువాను ఎందు ఉన్నదా?
0: బట్ డస్ హీ గెట్ ఇట్ ఇన్
1: విషయములందు ఉన్నదా?
0: డస్ హీ గెట్ ఇట్ ఇన్ సెన్సెస్?
1: నీకు ఆనందం ఇచ్చేటువంటి వస్తువులే అశాశ్వతమైనప్పుడు ఈ నిత్యానందం నీకు ఎట్లా లభ్యమవుతుంది?
0: When the sense objects themselves are impermanent, how can you get permanent joy out of them?
1: కనుక ఇచ్చే పదార్థములు అశాశ్వతమే, అనుభవించేటువంటి దేహములు అశాశ్వతమే, మనం నివసించే దేశము అశాశ్వతమే.
0: The sense objects, the body and the country where you live, themselves, all of them are impermanent.
1: కనుకనే మనము శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించాలనుకుంటే మానసిక తత్వాన్ని సరైన స్థితిలో మనం ఉంచుకోవాలి.
0: ఇఫ్ యు రియలీ వాంట్ టు ఎంజాయ్ పర్మనెంట్ జాయ్ అండ్ బ్లిస్, యూ విల్ హావ్ టు కీప్ యువర్ మైండ్ ఇన్ ఎ ప్రాపర్ స్టేట్.
1: ఈనాడు వైజ్ఞానిక పరిజ్ఞానము,
0: సైన్స్,
1: నైతిక భౌతిక ధార్మికమైనటువంటి యొక్క అభివృద్ధులు,
0: దేర్ ఆర్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఇన్
1: రాజకీయ పరిణామము,
0: దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్
1: ఆర్థిక పరిణామము,
0: ది ఎకనామిక్ రెవల్యూషన్
1: వైజ్ఞానిక పరిణామకము,
0: సైంటిఫిక్ రెవల్యూషన్
1: లౌకిక పరిణామకము,
0: ది వరల్డ్లీ రెవల్యూషన్
1: అన్ని అభివృద్ధి అంచినాయి.
0: ఆల్ రెవల్యూషన్స్ హావ్ టేకన్ ప్లేస్.
1: కానీ మానసిక పరిణామం మాత్రం కలగలేదు.
0: బట్ దేర్ ఇస్ నో మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్.
1: ఈ మానసిక పరిణామం తర్వాత ఆధ్యాత్మిక పరిణామం కూడా అత్యవసరం.
0: ఆఫ్టర్ దిస్ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆల్సో ఈజ్ నెసెసరీ.
1: అయితే ఈ మనసు ఎక్కడి నుంచి మనకు ఆవిర్భవిస్తుండాలి?
0: From where does this mind take its birth?
1: దీని యొక్క పుట్టుకు స్థానం ఏమిటి?
0: What is its origin?
1: ఏదో మనం విచారం చేస్తూ అనేక గ్రంథములు, డిక్షనరీలు ఏమేమో తీసుకున్నా కూడా అది మన తలకు అంటటం లేదు.
0: ద బుక్స్ అండ్ డిక్షనరీస్ విల్ నాట్ రివీల్ దిస్ మిస్టరీ ఆర్ ద సీక్రెట్.
1: సులభంగా మనం విచారణ చేస్తే నిత్య జీవితంలో మనం అనుభవించేటువంటి ఆహారం నుండే అభివృద్ధి అవుతుండాలి ఈ మనస్సు.
0: ది మైండ్ ఈస్ టేకింగ్ ఇట్స్ బర్త్ ఫ్రమ్ ది ఫుడ్ దట్ యు టేక్ ఎవ్రీ డే.
1: మనము తీసుకునేటువంటి యొక్క ఆహారము,
0: the food that you partake,
1: జీర్ణించిన తర్వాత మలంగా స్థూల రూపంలో వెళ్ళిపోతుండాలి.
0: ఆఫ్టర్ ఇట్ ఈస్ డైజెస్టెడ్ ద గ్రాస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ గోస్ ఎస్ ది రిఫ్యూజ్.
1: సూక్ష్మమైనటువంటి యొక్క ఈ ఆహారమే రక్తము కండలుగా మారిపోతుండాలి.
0: ద సటిల్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఫుడ్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ బ్లడ్.
1: సూక్ష్మమైనటువంటి ఆహారమే మనసుగా రూపొందుతుండాలి.
0: ద సటిలెస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫుడ్ బికమ్స్ మైండ్.
1: కనుకనే మన మనసు యొక్క ప్రభావం అంతా మనము అనుభవించేటువంటి ఆహారంపైనే ఆధారపడి ఉంటుండాలి.
0: ది ఎంటైర్ మైండ్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ ఫుడ్ దట్ యు పార్టేక్.
1: దీనికి ప్రాణం అత్యవసరము.
0: దేర్ ఇస్ నీడ్ ఫర్ అండర్స్టాండింగ్ దిస్.
1: ప్రాణమయమైన తర్వాతనే మనోమయం.
0: ఫర్ దిస్ లైఫ్ ప్రాణం
1: మనోమయమైన తర్వాతనే విజ్ఞానమయము.
0: ఆఫ్టర్ మైండ్ దెన్
1: విజ్ఞానమయమైన తర్వాతనే ఆనందమయం.
0: ఆఫ్టర్ దాట్ సీత్ ఆఫ్ ఇంటెలిజెన్స్.
1: కనుక అతి స్థూలమైనటువంటి యొక్క దేహం నుండి ఈ ప్రాణమయం ప్రారంభించాలి.
0: ఫ్రమ్ ది గ్రాస్ బాడీ ద సటిల్ ప్రాణ లైఫ్ హ్యాస్ టు స్టార్ట్.
1: ఈ ప్రాణం ఎక్కడి నుంచి వస్తుండాలి?
0: ఫ్రమ్ వేర్ డు యూ గెట్?
1: ఎవరు తెచ్చి పెడుతున్నారు?
0: ఫ్రమ్ వేర్ డు
1: ఏ కనెక్షన్ తో ఇది తాకుతుండాలి?
0: How is it connected to various things?
1: ఏమి లేదు. అది కూడా మన నిత్య జీవితంలో మనం అనుభవించేటువంటి ఆహారం యొక్క సారమే.
0: దట్ ఆల్సో ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ద ఫుడ్ దట్ యు పార్టేక్.
1: మనం త్రాగేటువంటి నీరు స్థూలమైనటువంటిది మూత్ర రూపంలో పోతుండాలి.
0: ది వాటర్ దట్ యు పార్టేక్, ది గ్రాస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ గోస్ యాజ్
1: అతి సూక్ష్మమైనటువంటి యొక్క జలమే ప్రాణంగా మారుతుండాలి.
0: The subtle aspect of the water becomes prana or life principle.
1: Annamu manasu ganu, neeru pranamu ganu, cheri.

0: మానవుడి యందు రెండింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే విజ్ఞానమయంగా మారుతుంది.
1: ద ఫుడ్ బికమ్స్ మైండ్, ద వాటర్ బికమ్స్ లైఫ్. ది మైండ్ అండ్ ది లైఫ్ ప్రిన్సిపల్ టుగెదర్ బికమ్ ద విజ్ఞానమయ ఆర్ ద ఇంటెలిజెన్స్ షీట్.
0: ఈ విజ్ఞానమనగా కేవలము భౌతిక లౌకికమైనటువంటి విజ్ఞానము కాదు.
1: హియర్ ద ఇంటెలిజెన్స్ రెఫర్ టు ఇస్ నాట్ ద ఎక్స్టర్నల్ వన్,
0: బాహ్య ప్రపంచమునకు మాత్రమే, స్థూల జగత్తుకు మాత్రమే.
1: ద ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఇస్ ఓన్లీ
0: జాగ్రత్త అవస్థకు మాత్రమే,
1: ఓన్లీ ఫర్ ది వేకింగ్ స్టేట్.
0: కానీ సూక్ష్మావస్థ యందు అంతర్భావమైనటువంటి యొక్క ఆత్మతత్వం నందు ఇది ఏమాత్రం కూడాను పనికి రాదు.
1: బట్ దిస్ ఈజ్ నాట్ యూస్ఫుల్ ఫార్ అండర్స్టాండింగ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఆర్ ఇట్స్ ఫంక్షనింగ్.
0: అయితే బాహ్యాన్ని ఆధారం చేసుకుని అంతర్భావంను పోషించుకోవడానికి తగిన కృషి చెయ్యాలి.
1: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు బేస్ అవర్ అండర్స్టాండింగ్ ఆన్ ద ఎక్స్టర్నల్ లైఫ్.
0: ఉంటున్నావు కానీ బయట ఎక్కడి నుంచి రావటం లేదు, పోవటం లేదు.
1: ఎవ్రీథింగ్ ఎగ్జిస్ట్ ఇన్ సైడ్ ఆఫ్ యూ. దెర్ ఇస్ నథింగ్ విచ్ కమ్స్ ఎక్స్టర్నల్.
0: ఆత్మకు అహంకారములకు ఉండిన వ్యత్యాసం కూడా మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ది డిఫరెన్స్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఆత్మ అండ్ అహంకార ఈగో.
0: ఇది ఆత్మ నుండియే ఆవిర్భవించింది.
1: ఇట్ ఎమనేట్స్ ఫ్రమ్ ఆత్మ.
0: ఈ ఆత్మ నుండియే తలంపు బయలుదేరింది.
1: ద థాట్ కమ్స్ ఫ్రమ్ ఆత్మ.
0: ఈ తలంపు నుండియే వాక్కు వచ్చింది.
1: ఫ్రమ్ దిస్ థాట్ ద వర్డ్ హ్యాస్ కమ్.
0: ఏతా వాత, వాక్కు, తలంపు, అహంకారము, ఈ మూడు కూడాను ఆత్మ సంబంధమైనటువంటి యొక్క కుటుంబమే.
1: ద వర్డ్, ద థాట్, దే ఆర్ బేసికలీ అండ్ ఈగో హ్యావ్ కమ్ ఫ్రమ్ ఆత్మ ఓన్లీ.
0: కనుక అహంకారం అనేటువంటిది ఆత్మకు పుత్రుడు.
1: ఈగో ఇస్ ద సన్ ఆఫ్ ఆత్మ.
0: ఆత్మకు తలంపు పుత్రుడు.
1: థాట్ ఈజ్ ద సన్ ఆఫ్ ఈగో.
0: తలంపుకు వాక్కు పుత్రుడు.
1: వర్డ్ ఈజ్ ద సన్ ఆఫ్ థాట్.
0: కనుక ఈ వాక్ అనేటువంటిది ఆత్మకు గ్రాండ్ సన్.
1: దిస్
0: గ్రేట్ గ్రాండ్ సన్.
1: దిస్ వర్డ్ ఈజ్ అ గ్రాట్ గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ ఆత్మ.
0: గ్రాండ్ సన్, గ్రేట్ గ్రాండ్ సన్, సన్, ఫాదర్, ఇవంతా ఒక కుటుంబానికి చేరినటువంటి వారు కదా.
1: గ్రేట్ గ్రాండ్ సన్, గ్రాండ్ సన్, సన్ అండ్ ఫాదర్ ఆల్ బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ.
0: ఈ అహంకారం అనేటువంటిది కేవలం వచ్చి పోతూ ఉంటుంటాయి.
1: దిస్ ఈగో ఇస్ వన్ విచ్ అపియర్స్ అండ్ డిసపియర్స్.
0: రాకపోకలతో కూడినటువంటిది అహంకారం.
1: ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ కమింగ్ అండ్ గోయింగ్.
0: రాకపోకలు లేనటువంటిది ఆత్మతత్వం.
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ నైదర్ కమ్స్ నార్ గోస్, ఇట్ స్టేస్ కంటిన్యూస్లీ.
0: కనుక ఆత్మకు అహంకారములకు ఉండేటువంటి వ్యత్యాసాన్ని గుర్తించాలంటే మనం అహంకారాన్ని ఈగో ఈగో ఈగో అంటాము. ఇది చాలా తప్పు పదం.
1: టు డిస్క్రైబ్ ది అహంకార విత్ ఈగో ఈజ్ రాంగ్.
0: అహంకారం అనగా కేవలం శరీరకు సంబంధించినటువంటి అహంకారం అనేటువంటిదిగా భావిస్తున్నారు. కాదు, దేహమే నేను అనేటువంటి భ్రాంతియే నిజమైన అహంకారం.
1: ది ఫీలింగ్ దాట్ యు ఆర్ ది బాడీ, దిస్ ఈజ్ రియల్ అహంకారం.
0: ధనమును పట్టి, గుణమును పట్టి, కులమును పట్టి, విద్యను పట్టి వచ్చేటువంటి అహంకారము అది అహంకారం కాదు.
1: ద ఈగో
0: కేవలం ఒట్టి భ్రమ.
1: ద ఈగో దట్ కమ్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యువర్ వెల్త్, యువర్ క్వాలిటీస్, యువర్ స్కాలర్షిప్, ఇట్ ఈస్ ఓన్లీ ఏ టైప్ ఆఫ్ డెల్యూజన్.
0: ఏ ధనమును చూచి నీవు అహంకార పడుతున్నావా అంటారు. ఆ ధనమును చూచి అహంకారం కాదు చాలు పడేది, భ్రమ పడుతున్నాడు.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ ది వెల్త్ దట్ యు హావ్ ఆర్ యు ఈగోయిస్టిక్ హూ సే.
0: నీ విద్యను చూచి నేను గొప్ప విద్యావంతుడని అనుకుంటున్నావు, ఇది కేవలం ఒట్టి భ్రమగా ఉంటుండాలి.
1: కన్సిడరింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ గ్రేట్ మ్యాన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్
0: అహంకారం అని చెప్పకూడదు.
1: దట్ షుడ్ నాట్ బి కాల్డ్ రియలీ అహంకారం.
0: ఒకరికి విద్య ఉండి కూడాను ఈ విధమైనటువంటి భ్రమ లేకుండా ఉండొచ్చు.
1: దేర్ మే బి సమ్ పీపుల్ హూ హావ్ ఎడ్యుకేషన్ బట్
0: ధనం ఉండి కూడాను ఈ యొక్క భ్రమ లేకుండా ఉండొచ్చును.
1: విత్ వెల్త్ దేర్ మే నాట్ బి ది డెల్యూషన్ ఆఫ్ ది.
0: కానీ అందరి యందు సమంగా అహంకారం అనేటువంటిది ఉంటుంది.
1: బట్ ఆల్ పీపుల్ హ్యావ్ ఈక్వలీ దిస్ అహంకార.
0: అనగా దేహమే నేను, దేహమే నేను అనేటువంటి యొక్క ఇది భావం ఉండటం చేతనే అతని అహంకారం అనేటువంటి స్వరూపం ధరించింది.
1: ది ఫీలింగ్ దట్ ఐఎమ్ ద బాడీ, ఐఎమ్ ద బాడీ కన్ఫర్స్ దిస్ అహంకార ఆన్ యూ.
0: కనుక ఈ అహంకారం అనేటువంటిది బుద్ధిని ఆవరించటం చేత అనేక విధములైనటువంటి యొక్క పెడమార్గం పట్టిస్తుంటారు దేహాన్ని.
1: ది ఇంటెలిజెన్స్ విల్ బి పుటింగ్ ది బాడీ ఇన్ టు రాంగ్ పాత్ బికాస్ ఇట్ ఈస్ ఎన్వలప్డ్ బై అహంకార.
0: కనుక ఈ బుద్ధి అనేటువంటి దానికి శ్రద్ధను డెవలప్ చేసుకోవాలనుకుంటే ఈ అహంకారాన్ని మొట్టమొదట మనం నిర్మూలన చేయాలి.
1: డిస్ట్రాయ్ ది అహంకార ఇఫ్ యు వాంట్ టు మేక్ యువర్ ఇంటెలిజెన్స్ డెవలప్ శ్రద్ధ.
0: ఇంకా రెండవది ఈ పచ్చిక ఉండినటువంటి దీంట్లో కుడి ప్రక్క వృతం.
1: ది రైట్ వింగ్ ఆఫ్ దిస్ బర్డ్ ఇంటెలిజెన్స్ ఇస్ వృతం.
0: వృతం అనగా సర్వసామాన్యంగా వేదాంతమునందు సత్యము అని చెప్తూ వచ్చారు.
1: Usually in the common parlance while speaking about Vedanta, ruta is taken as truth, satyam.
0: Rujumargamanu chupetuvante rutamu ani.
1: Showing the proper and right path, that is ruta.
0: Aithe satyamunakunu rutamunakunu vyathyasam untunnadi.
1: There is a difference between satya, truth, and
0: ruta. Satyame rutamu, rutame satyam ani chepparadu.
1: It is wrong to say satyam as rutam and rutam as satyam.
0: మాటతో చెప్పినటువంటి దాన్ని చేతితో చేయటము, చేతితో చేసినటువంటి దాన్ని మాటతో చెప్పటము, ఇది సత్యం.
1: ఇట్ ఈస్ ట్రూత్ వెన్ యూ డూ సంథింగ్ అండ్ స్పీక్ అవుట్ వాట్ యు హవ్ డన్. వెన్ యూ టెల్ సంథింగ్ అండ్ ఆల్సో డూ ద సేమ్ థింగ్,
0: ఐదే వృతం అనేటువంటిది అది కాదు.
1: వృతం రెఫర్స్ టు సంథింగ్ ఎల్స్.
0: మనసులో పుట్టిన దాన్ని మాటలో చెప్పటము, మాటలో చెప్పిన దాన్ని చేతితో చేయటము, ఇది త్రిగుణాత్మకమైనటువంటి తత్వంతో కూడినటువంటిది కనుక దీనికి వృతము అన్నారు.
1: వృతం ఈజ్ అసోసియేటెడ్ విత్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్, ద థాట్, ద వర్డ్ అండ్ డీడ్.
0: వృతం అనేటువంటిది మానసిక సంబంధమైనదని, సత్యమైనటువంటిది లౌకిక సంబంధమైనటువంటిదని దీనిని నిర్ణయించుకోవచ్చు.
1: వీ కెన్ జస్ట్ సే దట్ వృతం ఈజ్ అసోసియేటెడ్ విత్ ద మైండ్ అండ్ సత్యం ఈజ్ అసోసియేటెడ్ విత్ ద బాడీ.
0: సత్యం సత్యం అనేటువంటిది త్రికాల భాజ్యం అంటారు.
1: That is why truth is called.
0: కానీ ఇది త్రికాల భాద్యం కావచ్చు.
1: It is associated with the three times, త్రికాలా.
0: కానీ త్రిలోక భాద్యం వృతం.
1: But వృతం is associated with the three worlds.
0: అనగా మనస్సునందు, వాక్కునందు, క్రియయందు ఏకత్వాన్ని పొందేటువంటిది వృతం. కనుకనే వృతము అనేటువంటిది కూడాను, సత్యము అనేటువంటిది కూడాను ఈ రెండు రెక్కలు చేరినటువంటిది అయినప్పుడే మన యొక్క బుద్ధి సరి అయిన స్థితిగా ఉంటుంది. కనుక శ్రద్ధ ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు. ఈ శ్రద్ధకు ఈ ఋత సత్యములు కూడా ఏకం కావాలి. ఈ బుద్ధి అంటే సామాన్యమైనటువంటి బుద్ధిగా మనం భావించరాదు.
1: ది ఆర్డినరీ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ ద వన్ రెఫర్ టు హియర్.
0: ఋతం సత్యముతో కూడినటువంటిదే ఈ యొక్క బుద్ధి.
1: ఇంటెలిజెన్స్ టు బి కరెక్ట్ must be associated with shraddha, rutam and satyam.
0: Aithe deeniki toka vere untundadi.
1: It has also one tail.
0: Ee toka endu kosam?
1: Why is this tail?
0: Rekkalanu samanvaya parche nimittamai balance sariga pette kosam ee toka athyavasaram.
1: This tail is necessary in order to bring about balance between two wings.
0: Ruta satyamulanu ee jagattunandu క్రియారూపములో ప్రసరింపచేయడానికి ఈ యొక్క యోగము అనేటువంటి తోక అవసరము.
1: ద టెయిల్ ఆఫ్ యోగా ఈజ్ నెససరీ ఫర్ మేకింగ్ మ్యాన్ ప్రాక్టీస్ ఋతం అండ్ సత్యం ఇన్ డైలీ లైఫ్.
0: లౌకిక జగత్తునందు ఎయిర్ప్లెయిన్ మనం చూస్తుంటాం.
1: విల్ బి సీయింగ్ ఇన్ ది వరల్డ్ ది ఎయిర్ప్లెయిన్.
0: దీనికి రెండు రెక్కలు ఉంటుంటాయి.
1: ఇట్ హ్యాస్ టూ వింగ్స్.
0: కానీ రెండు రెక్కలతో మాత్రమే ఈ ఎయిర్ప్లెయిన్ పరిగెత్తదు.
1: But the aeroplane will not be able to fly.
0: ఈ రెండు లెక్కలకు సమన్వయపరిచేటువంటి తోక కూడా ఒకటి ఉండాలి.
1: It must have a tail which can bring about balance between these two wings.
0: ఈ మూడింటి ద్వారానే మధ్యనున్నటువంటి ఒక దేహము బ్యాలెన్స్ లో ఉంటుంటాయి.
1: The body in the midst of all these three will enjoy balance only when you have got all these three.
0: ఈ ప్లేన్ లోపల కూర్చున్నప్పుడు మీరు చూచారో లేదో.
1: While sitting in the plane, I don't know whether you have seen.
0: ఎక్కేసమిలో ఒక రెక్క కొంచెము కింద పడుతుంది, ఒక రెక్క పైకి పోతుంది.
1: వైల్ గోయింగ్ అప్ వన్ వింగ్ స్లైట్లీ గోస్ అప్వర్డ్స్ అండ్ అనదర్.
0: దిగే సమయంలో మరి ఒక రెక్క క్రిందికి వస్తుంది, ఒక రెక్క పైకి పోతుంది.
1: వైల్ ల్యాండింగ్ వన్ వింగ్ విల్ బి
0: అనగా ఇహ సంబంధమైనటువంటి జగత్తులో మనం జరిపించుకునే సమయంలో సత్యము ముందుగా వస్తుంది, వృతం వెనుక వస్తుంది.
1: ఇదే వెన్ యు ఆర్ క్యారీయింగ్ ఆన్ యువర్ వరల్డ్లీ వర్క్, సత్యం కమ్స్ ఫస్ట్ అండ్ రుతం కమ్స్ నెక్స్ట్.
0: ఆధ్యాత్మిక మార్గంలో మనం విచారణ సలిపేటప్పుడు రుతం ముందు వస్తుంది, సత్యం దాని వెంట పడుతుంది.
1: వెన్ యు ఆర్ లుకింగ్ ఇన్ టు అండ్ ఎన్క్వైరింగ్ ఇన్ టు స్పిరిచువల్ వరల్డ్, రుతం కమ్స్ ఫస్ట్.
0: కనుక ఇదంతా కూడా ఒక బ్యాలెన్స్ పైన ఆధారపడి ఉంటుంటారు.
1: ఆల్ దిస్ డిపెండ్స్ అపాన్ ద బ్యాలెన్స్.
0: అన్ని రకములైనటువంటి యొక్క బ్యాలెన్స్ కూడా సరి అయినటువంటి రీతిగా ఉండినప్పుడే ఇది బుద్ధిగా రూపొందుతుంది.
1: Intelligence will be really able to function as intelligence when there is a balance and equilibrium in all these aspects.
0: Kevalamu rutamu satyamu yogamu lekunda pote idi kevalamu idi buddhe kaadu.
1: You cannot call that intelligence at all if it is not associated with rutam, satyam and yoga.
0: Ee yogam ante emiti?
1: What do you mean by yoga?
0: Emiti kriya yogama?
1: Is it kriya yoga?
0: Leka hata yogama?
1: హఠయోగం
0: లేక రాజయోగమా?
1: రాజయోగం
0: ఏ యోగం? ఇది ఏ యోగము కాదు. యోగం అనగా ఏమిటి? ఆసనాలు వేయటమే యోగము కాదు. ఇది కేవలము ఒక విధమైన ఫిజికల్ ఇది ట్రైనింగ్, ఒక విధమైన కసరత్.
1: నౌ ది యోగా విచ్ ఈస్ నార్మలీ అండర్స్టూడ్ రెఫర్స్ టు ఫిజికల్ ఎక్సర్సైజ్, ఇస్ నాట్ రియల్ యోగా అట్ ఆల్.
0: ఇవన్నీ కేవలం దేహాన్ని పోషించే నిమిత్తం ఏర్పడినటువంటివి.
1: ఆల్ దీస్ ఆర్ గివెన్ టు మెయింటైన్ ది బాడీ.
0: నిజమైన యోగం ఏంటి? యోగ చిత్తవృత్తి నిరోధక, మన ఇంద్రియమును అరికెట్టినటువంటి యోగమే నిజమైన యోగం.
1: రియల్ యోగా ఈజ్ వన్ విచ్ కంట్రోల్స్ ది సెన్సెస్.
0: ఈ యోగం అనేటువంటిదే తోక,
1: దాట్ ఈస్ ది టెయిల్.
0: ఈ యోగముతో కూడినప్పుడే బుద్ధి సరి అయిన మార్గంలో నడుస్తుంది.
1: ద ఇంటెలిజెన్స్ విల్ బి ఏబుల్ టు ఫంక్షన్ ప్రాపర్లీ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ యోగా. కేవలం
0: తెలివితేటలతో మేధాశక్తితో కూడినటువంటి వాడిని వీడు చాలా బుద్ధిమంతుడప్ప అంటారు. ఇది బుద్ధిమంతుడు కాదు. ఇది
1: యూజువలీ టు డిస్క్రైబ్ ఎ పర్సన్ హూ హాస్ గాట్ సమ్ క్లెవర్నెస్ ఇంటెలిజెన్స్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ మేధస్ యాజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్, ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ అట్ ఆల్.
0: ఇది తెలివివంతుడు కావచ్చు,
1: హీ మే హావ్,
0: అక్కడ బుద్ధిని ఉపయోగించరాదు.
1: It is not proper to use the word buddhi or intelligence there.
0: దీని ఉపయోగించాలంటే ఎక్కడ ఉపయోగించాలి?
1: తెలివి
0: అంతర్ సంబంధమైనటువంటి యొక్క శ్రద్ధ, సత్యము, రుతము, యోగము, ఈ యొక్క మహత్తత్వము, ఈ ఐదింటి యొక్క చేరిక సమయం నుండే దీనికి బుద్ధి అని ఉపయోగించవచ్చు.
1: యూ కెన్ కాల్ దట్ బుద్ధి ఆర్ ఇంటెలిజెన్స్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ శ్రద్ధ, సత్యం, రుతం అండ్ యోగం అండ్ మహాశక్తి.
0: ఈ యొక్క యోగము ఉండినప్పటికీ మధ్యలో దేహం ఉంటుండాలి, అది మహత్తరమైన తత్వం తత్వము అని.
1: అండ్ దట్ బాడీ విచ్ కమ్స్ ఇన్ ది మిడిస్ట్ ఆఫ్ ఆల్ దిస్
0: మహత్ అనగా గొప్ప అని అర్థం.
1: మహత్ రెఫర్స్ టు గ్రేట్.
0: తత్వము అనగా రెండింటినీ గుర్తించినటువంటిది అని.
1: తత్వము ఈజ్ మీన్స్ వన్ విచ్ అండర్స్టాండ్స్.
0: అందువల్లనే మహామంత్రము యందు తత్వం అసి అన్నారు. తత్వం అసి, అదే నేను అన్నాడు.
1: ఇన్ మహత్తత్వ ఇట్ ఇస్ సెడ్ తత్వం అసి, థౌ ఆర్ట్ దట్ ఐ యామ్.
0: అనగా ఈ సర్వశక్తితో కూడినటువంటి యొక్క దివ్యత్వమే నేను అనేటువంటి యొక్క తత్వమే మహత్తత్వం.
1: ది మహత్తత్వం రెఫర్స్ టు ఐడెంటిఫైయింగ్ వన్ సెల్ఫ్ విత్ ది ఆల్ పవర్ఫుల్ ఆత్మ, ద ప్రిన్సిపల్.
0: నేనే సత్ చిత్ ఆనందమును అనేటువంటిదే మహత్తత్వము.
1: ద రియల్ మహత్తత్వం ఈజ్ టెలింగ్ దట్ ఐఎమ్ సత్ చిత్ అండ్ ఆనంద.
0: స్వస్వరూప సందర్శన భాగ్యమే తత్వము.
1: అండ్ ఎక్స్పీరియన్సింగ్ ద రియల్ ఫార్మ్ అండ్ రియల్
0: స్వరూప సంధానమే తత్వము.
1: తత్వం ఈజ్ స్వస్వరూప సంధానం.
0: అనగా తానెవరో తనను గుర్తించుకోవటమే ఇది ఒక సరైన తత్వము.
1: The real tattvam is recognizing your real self.
0: Buddhi taanevaro taanu gurtinchukogalu, adhe nijamaina buddhi.
1: Real buddhi or intelligence is one which taanevaro telisukunda
0: kevalam telivitetalato prapanchananta telisukunnanta maatrama veedu buddhimantudu kaadu.
1: You cannot call any person buddhiman or an intelligent one just because he understands the external world.
0: తనను తాను తెలుసుకున్నటువంటి వాడే బుద్ధిమంతుడు.
1: ఓన్లీ దట్ పర్సన్ హూ నోస్ హీ రియలీ ఈజ్ ఈజ్ ఇంటెలిజెంట్ వన్.
0: ఇక్కడ బుద్ధి అనేటువంటి దానిని కేవలం సామాన్యమైనటువంటి యొక్క పేరుతో, సామాన్యమైనటువంటి స్థితితో మనం అనుభవించరాదు.
1: హూ షుడ్ నాట్ థింక్ దట్ బుద్ధి రెఫర్స్ టు దిస్ ఆర్డినరీ క్లెవర్నెస్ అండ్ సచ్ అదర్ థింగ్స్.
0: ఇది కేవలము ఆత్మకు ప్రతిబింబమనే చెప్పవచ్చు.
1: కెన్ సే దట్ దిస్ బుద్ధి ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆత్మ.
0: ఇది ఆత్మ యొక్క రియాక్షన్ అనే చెప్పవచ్చును.
1: యు కెన్ సే దట్ దిస్ ఈజ్ ఎ రియాక్షన్ ఆఫ్ ఆత్మ.
0: ఇది ఆత్మ యొక్క రిఫ్లెక్షన్ అనే చెప్పవచ్చును.
1: యూ కెన్ సే దట్ దిస్ ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆత్మ.
0: ఇది ఆత్మ యొక్క రీసౌండ్ అనే చెప్పవచ్చు.
1: యూ కెన్ సే దట్ దిస్ ఈజ్ రిసౌండ్ ఆఫ్ ఆత్మ.
0: కనుక రీసౌండ్ రిఫ్లెక్షన్ ఈ ఆత్మ యొక్క తత్వమే బుద్ధి యొక్క ప్రమాణం.
1: ద రియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ది రియాక్షన్ అండ్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్ ఆఫ్ ఆత్మ.
0: కనుక విద్యార్థులు ఈ విధమైనటువంటి బుద్ధి యొక్క రహస్యాన్ని చక్కగా తెలుసుకున్నప్పుడే నేను బుద్ధిమంతుడా లేక భ్రమతో కూడినవాడా అని తనకు తానే నిర్ణయం చేసుకోవచ్చు.
1: ఓన్లీ ఆఫ్టర్ ది స్టూడెంట్స్ అండర్స్టాండ్ ద రియల్ నేచర్ ఆఫ్ దిస్ ఇంటెలిజెన్స్ ఇన్ ఆల్ ఇట్స్ ఆస్పెక్ట్స్ వన్ కెన్ టెల్ వన్ సెల్ఫ్ వెదర్ హీస్ రియల్లీ ఇంటెలిజెంట్ పర్సన్.
0: ర్యాంక్ వచ్చినంత మాత్రమున లేక ఓ గ్రేడ్ వచ్చినంత మాత్రమున నేను చాలా తెలివితేట గల వాడని భావించుకోవచ్చు. తెలివితేటలు ఉండవచ్చును, అది మేధాశక్తికి సంబంధించినటువంటిది.
1: నౌ జస్ట్ బికాజ్ యు గెట్ ఎ ఫస్ట్ ర్యాంక్ ఆర్ ఓ గ్రేడ్ యు విల్ సే దట్ యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్. వెల్ యూ హ్యావ్ క్లవర్నెస్, యూ హ్యావ్ దట్ ఇంటెలెక్ట్.
0: మే అది మేధాశక్తి. మేధ దాంట్లో పుట్టినటువంటి శక్తి.
1: ఇట్ ఈస్ ది పవర్ విచ్ హాస్ టేకన్ ఇట్స్ ఆరిజిన్.
0: మేధాశక్తియే మాయాశక్తి.
1: దిస్ పవర్ ఆఫ్ మేధ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఇల్యూజన్, ది పవర్ ఆఫ్ మాయా.
0: రామచంద్రుడు 14 సంవత్సరం అరణ్యవాసం చేసి స్త్రీ అయోధ్యలో ప్రవేశించిన తరువాత కైక తన దోషమును తాను గుర్తించి ఒంటరిగా ఉన్న సమయం నందు రాముని దగ్గరికి వెళ్లి, నాయన నా వల్లనే నీకు ఇన్ని కష్టములు కలిగింది, నీవు సాక్షాత్ భగవంతుడవని తెలిసి కూడాను నా విషయవాసన చేత, నా అభిమానం చేత, నా మమకారం చేత నిన్ను ఈ విధమైనటువంటి కష్టములకు గురి చేస్తుంది. నాయన ఈ పరిహారార్థమై నీవు ఏదైనా ఒక చక్కని ఉపదేశం చేసి నా యొక్క ఈ పాపను క్షీణింపచేయమని చెప్పిన కోరింది.
1: ఆఫ్టర్ రామా రిటర్న్ ఫ్రమ్ ఎగ్జైల్ కైకేయి వాజ్ హైలీ రిపెంటెంట్. She went to Rama at an appropriate time and asked him, I have sinned. I have caused you untold troubles. Let me repent and expiate for whatever sins I have committed.
0: Ramulu directly cheppakunda indirectly ga aneka rakamaina margamulu chupinchinadu.
1: Rama conveyed the various methods.
0: Idi anadi kalam nundi avataramulu yokka rahasyame idi. ఏది డైరెక్ట్ గా చెప్పటం లేదు.
1: అవతారం
0: కొన్ని మాత్రమే చెప్పవచ్చును, కానీ కొన్ని మాత్రం ఇండైరెక్ట్ గా చెప్తూ వస్తుంటారు.
1: రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ అవతార్స్ నెవర్ టెల్ ఎనీథింగ్ డైరెక్ట్లీ. మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ దే కన్వే ఇండైరెక్ట్లీ ఓన్లీ.
0: కారణం ఏమనగా మానవత్వం నుండే ఒక దివ్యత్వం ఉన్నది కనుక ఆ దివ్యత్వాన్ని మేలుకొల్పి ఆ దివ్యత్వం ద్వారానే తాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ద రీజన్ ఈజ్ In every human being there is divinity basically. In order that divinity manifests, this
0: kevala anni direct gaane cheptu potunte tana yokka divyatvanni taanu ye maatram kuda artham chesukoledu.
1: When it is told directly, one would not be able to understand
0: tana divyatvanni artham chesukuneetundi swatantram kuda athaniki andinche nimittame indirect ga cheptuntadu.
1: In order to give that capacity and that freedom to understand his own real divinity, things are conveyed indirectly.
0: ఇక్కడ అమ్మ నీకు ఉపదేశం చేస్తారు, కానీ సరియు నది తీరమునకు వెళ్లి స్నానము చేసి అక్కడ చుట్టూ ఏమైనా ఉంటుందాయేమో చూచి అవి ఏమి చేస్తున్నాయో చూచుకుని రామన్నాడు.
1: మదర్, వెల్ ఐ విల్ టీచ్ యూ ద నెససరీ థింగ్స్, బట్ గో టు రివర్ సరయు, హ్యావ్ ఎ బాత్.
0: ఆమె, ఈనాడు గొప్ప ఉపదేశం అందుకోగలుగుతున్నాను నా కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి ద్వారా అని చాలా ఆనందపడి తన చెలికత్తెలతో సరియు నదికి పోయింది, స్నానం చేసింది, చుట్టూ చూచింది ఏమిటిండాయని, కానీ అక్కడ అంత గొర్రెలు ఉంటున్నాయి.
1: లుక్ టు ద సరౌండింగ్స్ అండ్ కమ్ బ్యాక్. షీ వెంట్ విత్ ది అదర్ అండ్ వెన్ షీ వెంట్ అండ్ హ్యాడ్ ద బాత్ ఇన్ సరయు రివర్ వాట్ షీ సా వాస్ గోట్స్ అండ్ షీప్.
0: చూచింది, చూసేటప్పటికి ఎక్కడ చూసినా గానీ మే మే మే అని అరుస్తున్నాయి ఈ గొర్రెలు ఈ మేకలు.
1: ది షీప్ అండ్ దిస్ గోట్స్ వర్ మేకింగ్ ది సౌండ్ మే మే.
0: వచ్చింది పాపం, అమ్మా మీరు స్నానం చేశారా,